0: that marriage tree, he will have all the power.
1: కనుక సాధ్యమైనంత వరకు కూడాను ఆ యొక్క దుర్మార్గుణ్ణి ఆ చెట్టుకు సమీపంగా పోకుండా చూసుకోండి అన్నాడు.
0: So see that he will never be anywhere around the tree.
1: ఈ విధమైనటువంటి కొన్ని కొన్ని రహస్యాలంతా చెప్తూ వచ్చాడు.
0: Certain secrets are revealed to them.
1: అప్పుడు
0: then
1: ఈ రావణ కుమారుడు
0: the son of Ravana
1: ఈ విభీషణ్ణి మరింత తిరస్కరించుకుంటూ వచ్చాడు.
0: He went on rejecting all the ideas
1: నా రహస్యములన్నీ కూడాను లంక రహస్యములన్నీ కూడాను ఎదురు దుర్యోధనుడు అనగా దుర్మార్గులైనటువంటి మా ఎదురు పార్టీ వారికి చెప్తున్నావా అని తను నిందిస్తూ వచ్చాడు.
0: ఇంద్రజీత్ సైడ్ ఓ భీషణ యు ఆర్ రివీలింగ్ ఆల్ ది టాప్ సీక్రెట్స్ టు ది ఎనిమీస్
1: చెప్పాడు. రాములకు ఏ ఆశలు లేదు.
0: Rama has no aspiration.
1: Ramanu nee lanka kavalani aashinchatam ledhu.
0: Rama never wanted
1: to. Ayodhyane tejinchi vachinatundi vaaniki nee lanka paina tanaku enduku abhishtam.
0: When Rama sacrificed very Ayodhya, how do you think that he wants your lanka?
1: Kevalam Sita nimittamai nee lanka lo praveshinchade kaani lekunte Ramanuki ye aasha ledhu.
0: Rama is here in Lanka only for Sita, not any other ambition.
1: Nirmala chittudu, niswartha parudu, shanta murti.
0: He's the very personification of peace.
1: అలాంటి పరమాత్మ తత్వాన్ని గుర్తించడం రాక్షసులకు ఏమాత్రము వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ది డెమన్స్ టు
1: రాక్షసులు ఎప్పుడు కూడా అన్యాయం అక్రమము అనాచారం అసత్యంలో ప్రవేశించడమే వారికి సహజ ధర్మములు.
0: డెమన్స్ నో ద పాత్ ఆఫ్ ఇంజస్టిస్ ద ఫాల్స్హుడ్
1: అవియే వారికి మాధుర్యము.
0: దే లైక్ దట్
1: అవియే వారికి ప్రాణము.
0: దట్ దే టేక్ ఇట్ ఎస్ దర్ బ్రెత్
1: వారి చింతనలు చేయటమే వీని యొక్క శ్వాస.
0: దే గో ఆన్ థింకింగ్ ఆఫ్ ఇట్ ఎస్ లైఫ్ బ్రెత్
1: ఇలాంటి రావణాసురుని యొక్క సమస్త లోపల ఈ విధమైన పరమాత్మ తత్వం అయినటువంటి రామును విమర్శించటము మంచిది కాదన్నాడు.
0: సో ఇట్ ఇస్ నాట్ గుడ్ ఆన్ యువర్ పార్ట్ టు క్రిటిసైజ్ రామ హియర్ ఇన్ దిస్ ప్లేస్.
1: రామచంద్రుని యొక్క దర్శన నిమిత్తమై అనేక మంది అనేక విధములైనటువంటి యొక్క సాధనను సలిపి ప్రాణాలను కూడా త్యాగం చేసేటువంటి మహనీయులు ఉన్నారు.
0: దర్ మెనీ మెనీ నోబుల్ సోల్స్ అండ్ సేజెస్ సెయింట్స్ హు ఆర్ వెయిటింగ్ ఫర్ దర్శన్.
1: అదే చిత్రకూట పర్వతం పైన
0: చిత్రకూట మౌంటైన్
1: తులసిదాసు నిరంతరం కూడా రామచింతన చేస్తూ ఉండేటువంటి వాడు.
0: తులసిదాస్ స్పెంట్ ఆల్ ది టైమ్ థింకింగ్ ఆఫ్ రామ.
1: గోదావరి తీరమునకు వెళ్లేది, స్నానం చేసేది, ఆ నీరును తెచ్చి ఒక వృక్షం పైన పోస్తూ వచ్చాడు.
0: హీ బ్రింగ్స్ వాటర్ ఫ్రమ్ గోదావరి అండ్ విల్ కీప్ ఇట్ ఆన్ ఏ ట్రీ.
1: ఒక దినము తాను స్నానం చేసి వచ్చి నీరు పోస్తూ ఉండగా
0: వన్ డే యాజ్ హీ వాస్ వాటరింగ్ ఎ ట్రీ
1: ఆ చెట్టు నుంచి ఒక ప్రేతాత్మ బయలుదేరి వచ్చింది.
0: దేర్ కేమ్ అవుట్ ఎ పెక్యూలియర్ ఫామ్.
1: తులసిదాసు నీవు నిత్యము రామాయణ చరిత్రమును ప్రబోధం చదువుతున్నావు.
0: యూ గో త్రూ దిస్ రామాయణ సీక్రెట్ టెక్స్ట్ ఎవ్రీ డే.
1: ఆ ప్రబోధంను సలిపే సమయం లోపల చాలా దూరంలో ఒక వృద్ధుడైనటువంటి వాడు కూర్చున్నాడు.
0: దేర్ యాజ్ యూ రీడ్ దిస్ టెక్స్ట్ యూ ఫైండ్ ఎవరీ ఓల్డ్ మ్యాన్ సిట్టింగ్ ఓవర్ దేర్
1: కన్నీళ్లు కార్చుతూ నీ యొక్క ప్రబోధను చక్కగా ఆనందంగా వింటున్నాడు.
0: దట్ ఓల్డ్ మ్యాన్ ఈజ్ షెడ్డింగ్ హిస్ టియర్స్ అండ్ లిజనింగ్ టు ఆల్ దట్ యూ రీడ్.
1: అతను ఎవరో నీకు తెలియదు.
0: యు డోంట్ నో హిమ్.
1: రేపటి దినం అతని వద్దకు వెళ్లి అతని పాదములు గట్టిగా పట్టుకుని నీ వరమును నీవు కోరుకోమన్నాడు.
0: టుమారో యూ అప్రోచ్ హిమ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిస్ ఫీట్ అండ్ ఆస్క్ ఫర్ బూన్.
1: చెప్పిన తర్వాత ఆ ప్రేతాత్మ అంతర్ధానమైపోయింది.
0: అండ్ దట్ ఫామ్ డిసపియర్.
1: రెండవ దినమునకై వేచి ఉన్నాడు ఈ తులసిదాస్.
0: తులసిదాస్ వెయిటెడ్ ఫర్ ద ఫాలోయింగ్ డే.
1: కంజలోచన కంజ ముఖ కర కంజ పాదానందము అని ఆ ఒక్క గంధాన్ని తిప్పుతూ కూర్చున్నాడు.
0: హీ జస్ట్ గ్రైండింగ్ ది శాండల్ వుడ్ అబ్టైనింగ్ శాండల్ పేస్ట్.
1: రామచంద్ర కృపాళోదయనిది. ఓ రామచంద్ర, ఓ కృపాళో, ఓ దయనిధి అని అనేక విధములుగా ప్రార్థిస్తూ ఉన్నాడు.
0: హి వెంట్ ఆన్ ప్రేయింగ్ టు రామ. యు ఆర్ ద ఓషన్ ఆఫ్ కంపాషన్.
1: తీసి పక్కన పెట్టి
0: హి కెప్ట్ ఇట్ అసైడ్.
1: తిరిగి ఆ వృద్ధుని దగ్గరికి వెళ్లి పాదములు గట్టిగా పట్టుకున్నాడు.
0: హి అప్రోచ్ ది ఓల్డ్ మ్యాన్ అండ్ కాట్ హోల్డ్ ఆఫ్ హిస్ ఫీట్.
1: ఆ వృద్ధుడు, నాయనా నీకేం కావాలి కోరుకోమన్నాడు.
0: ఓల్డ్ మ్యాన్ ఆస్క్డ్ వాట్ ఈస్ ఇట్ దట్ యు వాంట్.
1: నాకు ఏమీ అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్.
1: ఆ సుందరమైనటువంటి ఆ రామచంద్రుని యొక్క విగ్రహాన్ని నేను ఒక్కతూరి దర్శించాలి.
0: ఐ షుడ్ సీ దట్ బ్యూటిఫుల్ ఫామ్ ఆఫ్ రామ వన్స్.
1: అప్పుడు చెప్పాడు అతను.
0: దెన్ హి సెడ్
1: రామచంద్రుని దర్శనం నా హస్తంలో లేదు.
0: ఇస్ నాట్ ఇన్ మై హ్యాండ్స్ టు మేక్ యూ సీ.
1: కానీ నీకు లభ్యమవుతుంది.
0: యెట్ యూ విల్ హ్యావ్ ఇట్.
1: కొంతకాలం వేచి ఉండు అన్నాడు.
0: వెయిట్ ఫర్ సమ్ టైమ్.
1: ఆ వృద్ధుడు ఎవరు?
0: హూ ఇస్ దట్ ఓల్డ్ మ్యాన్?
1: హనుమంతుడే.
0: ఓల్డ్ మ్యాన్ ఇస్ హనుమాన్ హిమ్సెల్ఫ్.
1: ఎక్కడ రామచరితం జరుగుతుంటాదో
0: Where the glory of Rama is
1: ఎక్కడ రామ పారాయణం జరుగుతుంటాదో,
0: where the task is fulfilled,
1: ఈ రామ యొక్క సంభాషణ జరుగుతుంటాదో,
0: where this conversation,
1: అంతా కూడాను హనుమంతుడు ప్రజెంట్ అయి ఉంటాడు.
0: There you find హనుమాన్.
1: ఈ ప్రబోధనంతా విని తాను తన్మయత్తునిగా అయిపోతున్నాడు.
0: Listening to the story of Rama, he is forgetting himself.
1: మూడవ దినమే తిరిగి గంధాన్ని తీస్తున్నాడు ఈ తులసిదాసు.
0: Third day, this తులసిదాస్ went on the grinding the sandal.
1: ఒక పిల్లవాడు వచ్చాడు.
0: A boy came.
1: తాత నాకు ఆ గంధాన్ని ఇస్తావా అన్నాడు.
0: ఎ బాయ్ కేమ్, గ్రాండ్ ఫాదర్ వుడ్ యూ గివ్ మీ దట్ శాండల్ పేస్ట్?
1: తప్పక నాయన తీసుకోమని ఇచ్చాడు.
0: సర్టన్లీ టేక్ ఇట్.
1: అది ఇస్తున్న సమయం లోపల ఆ పైన ఉన్నటువంటి వృక్షం పైన ఉన్నటువంటి రెండు పక్షులు గానం చేస్తున్నాయి.
0: యాజ్ హీ వాస్ గివింగ్ ది శాండల్ పేస్ట్ టు ద బాయ్, ద టూ బర్డ్స్ ఆన్ ది టాప్ ఆఫ్ ది ట్రీ స్టార్టెడ్ సింగింగ్.
1: రామచంద్రుడే వచ్చి బాలరూపము లోపల గంధమును తీసుకుంటుండగా కేవలము అజ్ఞాని అయినటువంటి ఈ తులసిదాసు గుర్తించుకోలేకపోతున్నాడు.
0: When Rama himself came in the form of this boy to receive the sandal paste, this ignorant Tulasidas is not able to know.
1: రూపములో వస్తాడు
0: God, in what
1: ఎప్పుడు
0: form
1: వస్తాడు,
0: when,
1: ఎక్కడ వస్తాడు,
0: where,
1: ఎక్కడ చూసినా తానే ఉంటున్నాడు.
0: Because God is everywhere.
1: అడవులయందున్న,
0: you may be in the forest,
1: ఆకాశముననున్న, పట్టణముననున్న, పల్లెనున్న, గుట్ట మీద నున్న, నట్టేటబడియున్నా, దిక్కులేని వాణి దోచునతడు బ్రోచునతడు.
0: యు మే బి ఇన్ ఎ థిక్ ఫారెస్ట్ ఆర్ యు మే బి ఇన్ ద స్పేస్,
1: అడవుల యందున్న,
0: యు మే బి ఇన్ ద ఫారెస్ట్,
1: ఆకాశముననున్న,
0: ఆర్ యు మే బి ఇన్ స్పేస్,
1: పట్టణముననున్న, పల్లెనున్న,
0: సిటీ ఆర్ ఎ విలేజ్,
1: గుట్ట మీద నున్న, నట్టేటబడి ఉన్న,
0: యు మే బి ఆన్ ది మౌంటైన్ టాప్ ఆర్ ఎ డీప్ సీ,
1: ఎక్కడ ఉండినప్పటికీ తాను అక్కడనే తన వెంట ఉంటుంటాడు.
0: యు మే బి ఎనీవేర్, గాడ్ విల్ బి విత్ యూ.
1: అలాంటి రామచంద్రుడిని ఏ రూపంలో వస్తాడు,
0: ఇన్ వాట్ ఫార్మ్ రామా వుడ్ కమ్,
1: ఎక్కడ వస్తాడు,
0: వేర్,
1: అది గుర్తించుకోలేకపోయాడు తులసిదాసు.
0: తులసిదాస్ కుడ్ నాట్ నో దాట్.
1: కానీ తరువాత రెండవ దినము,
0: అండ్ ది సెకండ్ డే,
1: ఆ వృద్ధుడు వచ్చాడు.
0: ఓల్డ్ మ్యాన్ కేమ్.
1: నాయన నిన్న దినం నీవు చూచావా అన్నాడు.
0: హి సెడ్ డిడ్ యు సీ యెస్టర్డే,
1: ఎక్కడ రామచంద్రుడు నేను చూడలేదే.
0: ఐ డిడ్ నాట్ సీ రామ.
1: బాలస్వరూపంలో వచ్చి నీవు తీస్తున్నటువంటి గంధాన్ని తీసుకుని పోయినది ఎవరనుకున్నావు?
0: ద వన్ హూ కేమ్,
1: అన్ని రూపములు తానే, అన్ని నామములు తనవే.
0: All forms are his, all names are his.
1: Sarvata padipadam tas sarvatochi shiromukham sarvata srutimalloki sarvama vruttisthati. Anni roopamulu ataneve.
0: All forms are his.
1: Anni naamamulu ataneve.
0: All names are his.
1: Kevalamu Ramachandrudani okka roopam kosam neevu prarthinchatam chaala viritaram nayana.
0: It's foolishness to pray only for this specific form.
1: Ramachandrudu nee hrudayavasiga untunnadu.
0: Rama dwells in your
1: heart. Aa hrudayame aa Ramachandrudu yokka peethamu.
0: That heart is the altar.
1: Aa peetham paina adaniki tappa marokariki nee chotu ivvavaddu.
0: Don't give scope for anyone to be seated in the altar of your heart.
1: Appude cheptu vachadu. Mata naasti.

0: నాయనా, ఎవరికి తల్లికి అని హృదయంలో చోటు ఇవ్వద్దు, తండ్రికి అని హృదయంలో చోటు ఇవ్వద్దు, తమ్మునకు అని హృదయంలో చోటు ఇవ్వద్దు, కుమారునికి అని హృదయంలో చోటు ఇవ్వద్దు. కానీ నీ దేహంలో ఎక్కడైనా వారికి చోటు ఇచ్చి పరంత మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి వారి బాంధవ్యాన్ని నీవు తప్పించుకోవద్దు. వారి సేవలు నీవు చేయి, అది కర్తవ్యమే. కానీ హృదయస్థానము మాత్రము ఒక్క భగవంతునిదే, అతని తప్ప అన్యులకు దీన్ని ఇవ్వద్దు.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ యువర్ మదర్ ఆర్ ఫాదర్ ఆర్ బ్రదర్స్ ఆర్ రిలేషన్స్, నెవర్ గివ్ ఎ సీట్ ఫర్ దెమ్ ఇన్ యువర్ హార్ట్.
0: భగవంతుని హృదయవాసి అన్నారు.
1: దేర్ఫోర్ గాడ్ ఇస్ ఇన్ డ్వెల్
0: ప్లస్ దయా, హృదయ దయతో కూడినటువంటిది ఆ హృదయము.
1: దేర్ఫోర్ హృదయ ఇస్ ద వన్ విత్ కంపాషన్.
0: కనుక ఆ హృదయంలో ఆ యొక్క రామచంద్రుని ఉంచుకో.
1: సో హ్యావ్ రామా దేర్
0: అని తులసిదాసుకు ఎంతో ప్రబోధించి వెళ్లాడు హనుమంతుడు.
1: హనుమాన్ టాట్ దిస్ వే టు తులసిదాస్.
0: అలాంటి హనుమంతుడు నిరంతరం కూడాను రామచింతన చేతనే యుద్ధం గావిస్తూ వచ్చాడు.
1: He fought all the time singing the glory of Rama.
0: ఆధ్యాత్మిక మార్గం లోపల అనేక విధమైనటువంటి బోధనలు చేస్తూ వచ్చాడు.
1: He taught so many.
0: విభీషణునకు చక్కని ఆదేశాన్ని అందిస్తూ వచ్చాడు.
1: He set a very good ideal to విభీషణ.
0: విభీషణ, నీవు ఎంతకాలము దీన్ని బాధ పెట్టుకోకు.
1: Don't worry any long, విభీషణ.
0: పట్టితివి రాముల పాదం.
1: You caught hold of his feet, Rama.
0: దానిని గట్టిగా పట్టుకో.
1: Have a strong grip.
0: అతనైనా నిన్ను వదిలించుకుని పోవాలి.
1: He may leave you.
0: లేక నీవైనా అతన్ని వదిలించుకొని పోవాలి.
1: You may have to leave.
0: కానీ అంతవరకు మాత్రం దీన్ని దక్కించుకోమని చెప్పాడు.
1: But till then never leave.
0: భక్తి అంటే ఏమిటి?
1: What is devotion?
0: కేవలము రామ్ రామ్ రామ్ రామ్ అని జపం చేయటం ఆ భక్తి?
1: Is it repeating God's name?
0: పట్టిన పట్టేదో పట్టనే పట్టి తిరి పట్టునెగ్గెడు దాక అట్టే ఉండు.
1: Having caught hold of it, having determined, never leave until the task is fulfilled.
0: Korina dediyo korane koritiri korina diduka viduvakundu.
1: Having desired already, never leave until that is given.
0: Adigina dediyo adagane adigitiri.
1: You have asked anyway.
0: Adigina diduka viduvakundu.
1: Until it is given, don't go.
0: తలచినదేదియో తలచనే దలచితివి.
1: యు హావ్ థాట్ ఆఫ్ ఇట్ ఎనీవే.
0: తలుపు తీరెడుదాక పోవకుండు.
1: అండ్ యువర్ థాట్ ఇస్ రియలైజ్డ్ నెవర్ గో.
0: పోరు పడలేక తానైన ప్రోవవలయు.
1: హి హస్ టు కన్ఫర్ గ్రేస్ అవుట్ ఆఫ్ డిస్గస్ట్.
0: వడలు తెలియక నీవైన అడుగవలయు.
1: ఆర్ యు మేట్ ఆస్క్ లూజింగ్ యువర్ బాడీ కాన్షియస్నెస్.
0: కానీ
1: ఓన్లీ దాట్
0: ఇంకా

0: కాదు.
1: టు గో బ్యాక్ టు రిటర్న్ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ.
0: ఇది రామభక్తి అందున్నటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క దీక్ష.
1: దిస్ ఇస్ స్ట్రాంగ్ డిటర్మినేషన్.
0: ఈ విధంగా విభీషణుడికి అనేక విధములుగా బోధిస్తూ వచ్చాడు.
1: హి టాట్ విభీషణ ఇన్ సచ్ ఎ వే.
0: విభీషణుడికే కాదు సుగ్రీవుడు కూడా బోధిస్తూ వచ్చాడు.
1: నాట్ ఓన్లీ విభీషణ, ఐ మీన్ సుగ్రీవ.
0: అప్పుడప్పుడు సుగ్రీవుడు కొంత అభిమానం కలిగినటువంటి వాడు.
1: సుగ్రీవ హ్యాస్ అటాచ్మెంట్.
0: ఎందుకంటే అతను కొన్ని విధమైన రాజ్యాభిమానంతో ఇంతకాలము తాను తపస్సు చేశాడు.
1: Because he has got attachment to his kingdom and its penance.
0: చిన్న వయసు లోపలే విభీషణుడు తపస్సు గావించాడు.
1: సుగ్రీవ డిడ్ పెనెన్స్ ఎట్ ఎ టెండర్ ఏజ్.
0: ఆ తపస్సు సమయం లోపల బ్రహ్మ ప్రత్యక్షమయ్యి,
1: అట్ దట్ టైమ్ బ్రహ్మ అపియర్డ్ మేనిఫెస్ట్.
0: విభీషణ నీకేం కావాలో కోరుకోమన్నాడు.
1: హి సెడ్ విభీషణ వాట్ డు యు వాంట్.
0: కుంభకర్ణుడు ఏమేమో కోరుకున్నాడు. నిద్ర ఆహారంకు దండిగా కావాలని.
1: కుంభకర్ణ ఆస్ ఫర్ ఫుడ్ అండ్ స్లీప్.
0: కానీ కోరుకోవటం ఎట్లయిపోయింది? నిద్రను కోరలేదు పాపం కుంభకర్ణుడు.
1: In fact, it's not the sleep that he asked
0: for.
1: Since I am wicked, he wanted to be compassionate.
0: Nidhaya.
1: So see that there won't be any compassion at all.
0: Nidhaya anetundi cheppadam lopala dattamainatundi manishi ganaka naluku mandanga undi niddara kavali annadata.
1: Nidhaya without compassion. Instead of saying nidhaya without compassion, nidhaya
0: asleep. Velladu.
1: Brahma said, let it happen.
0: నిద్ర వచ్చింది. అదే విధంగా కూడాను రావణుడు కూడా తపస్సు చేశాడు.
1: రావణ ఆల్సో డిడ్ పెనెన్స్.
0: దేవతలతో, గంధర్వులతో, యక్షులతో, కిన్నులతో, కింపురుషులతో ఎవరితో కూడా నాకు మరణం రాకూడదు అన్నాడు.
1: రావణ ప్రేడ్ సో అండ్ వాంటెడ్ ద బూన్ టు బి గ్రాంటెడ్ దట్ హి షుడ్ నాట్ డై ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ యక్ష కిన్నెర కింపురుష.
0: కూడైనటువంటి ఆ రావణ యొక్క బుద్ధి మానవుని చాలా అల్పునిగా భావిస్తూ వచ్చాడు.
1: బట్ రావణ కన్సిడర్డ్ మ్యాన్ సో లో.
0: మానవునితో నా ప్రాణం పోకూడదు అని కోరలేదు.
1: But he never wanted that he shouldn't die in the hands of man.
0: Chakkaga Vishnu danni patti,
1: Vishnu caught hold of this secret.
0: Yen manavadaramunu dharinchi tadwara vitanni atamarustan annadu.
1: Vishnu decided to come in human form and to kill him.
0: Appude Ravanudu gurtinchadu.
1: Then Ravana,
0: idi naa chetulara chesukunnatundi dosame.
1: It's only of my making.
0: Manavuni maatani nenu hecharinchaledu.
1: I never.
0: Manavudu chaala alpudani bhavinchukunnadu aa raakshasudu.
1: And I considered man so low.
0: విభీషణుడు తపస్సు చేశాడు.
1: విభీషణ డిడ్ పెనెన్స్.
0: నాయన నీకేం కావాలి కోరుకోమన్నాడు బ్రహ్మ.
1: బ్రహ్మ సెడ్ ఆస్క్ ఫర్ ఎ బోన్ నౌ. ఐఎమ్ రెడీ టు కన్ఫర్మ్.
0: స్వామి,
1: స్వామి,
0: నాకేమీ అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్.
0: నిరంతరం కూడాను దయామయుడినై ఈ దయను అందరికీ పంచుతూ నా హృదయమే దయామయమైన యొక్క స్వరూపాన్ని సర్వులకు దాన ధర్మంతో నేను జీవితాన్ని గడపాలి.
1: స్వామి, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్. I should have compassion continuously.
0: దయామయుడు కావాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎందుకు నా మనసు కఠినంగా మారకూడదు.
1: At any point of time, I should never be strong hearted.
0: దయలోనే కరిగిపోవాలి.
1: And I should be full of compassion.
0: దీనిని అనుగ్రహించమని ప్రార్థించాడు.
1: He wanted to be conferred.
0: కనుకనే నిరంతరం కూడాను విభీషణుడు దయామయుడుగానే ఉంటాడు.
1: Therefore, Vibhishana remained compassionate.
0: ఎన్నో విధములు కూడాను రావణాసుడు దూషించాడు.
1: Ravana accused him.
0: తన కుమారులు అనేక విధంగా బాధించారు.
1: His sons also have hurt him.
0: కానీ దేనికి కూడా అతను క్రోధాన్ని ఉపయోగపెట్టలేదు.
1: But he was not angry.
0: దయతో, దయతో, దయతో అన్నింటినీ కూడా దయతో నిగ్రహించి దైవానుగ్రహం కోసం పాటుపడుతూ వచ్చాడు.
1: He was compassionate and worked to earn God's grace.
0: ఆ దయచేత హృదయాన్ని నింపుకోవడం చేతనే దైవానుగ్రహం కూడా అతనికి ప్రాప్తించింది.
1: Because he is compassionate, he could deserve God's grace.
0: దైవ పాద సన్నిధి కూడా అతనికి ప్రాప్తించింది.
1: He could gain the proximity to God.
0: కనుకనే ప్రతి మానవుని యందు దయ అనేటువంటిది ఉండినప్పుడే అప్పుడు హృదయ అని పిలిచడానికి వీలవుతుంది.
1: సో లాంగ్ దేర్ ఇస్ దయ ద కంపాషన్ యూ కెన్ సే హృదయ.
0: అయినటువంటి వాడు మానవుడు కాదు దానవుడే.
1: ద వన్ వితౌట్ దయ ద కంపాషన్ ఇస్ దానవాద.
0: ఎలాంటి పరిస్థితులు ఎందుకు ఈ దయను మాత్రం మనం మార్చుకోకూడదు.
1: Therefore, at any point of time, we should never lose compassion.
0: దయచేత ధన్యులు కావలరా ఎంతటి వారు దయచేత ధన్యులు కావలరా.
1: Any mighty man will have to be redeemed because of compassion.
0: భూసురుడైనా అఖండ తెలివి కలవాడైనా దయచేత ధన్యులు కావలరా.
1: They may be angels or kings.
0: ముక్కు మూసి జపమాచరించిన మొక్కుచు బాగా నిలుచుండిన మొక్కి మొక్కి ఎంత ఏడ్చిన గాని మొరలిదినను నీకు కరుగదు మనసు దయచేత ధన్యులు కావలరా ఎంతటి వారు దయచేత ధన్యులు కావలరా.
1: ఎనీ పర్సనాలిటీ, బి ది ఏంజల్స్ ఆర్ కింగ్స్, They can be redeemed only because of compassion. They may close their nose and do penance. They may stand straight. They may wear ochre robes.
0: కాషాయ వస్త్రములు వేసిన గాని కంఠమాల ధరించిన గాని గడగడమని జపమాల త్రిప్పిన కడకుని యొద్దకు రావల స్వామి దయచేత ధన్యులు కావలరా ఎంతటి వారు దయచేత ధన్యులు కావలరా.
1: You may wear ochre robes, you may have talisman with you and repeat God's name. It's only out of compassion God should come to you. It's only the compassion will give you the Without this, you're a demon.
0: కనుకనే విభీషణుడు దయామయుడిగా నిలిచాడు.
1: So Vibhishana was compassionate.
0: అందువల్లనే రామధర్మం యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్నాడు.
1: సో హీ కుడ్ నో ది నేచర్ ఆఫ్ రామ.
0: కట్టకటి రామాయణం అంతా కూడాను సత్య ధర్మంతో నిండి ఉన్నది.
1: దేర్ఫోర్ ది ఎంటైర్ టెక్స్ట్ రామాయణ ఇస్ ఫుల్ ఆఫ్ సత్య.
0: అనేక రూపనామము ధరించి అనేక చర్యలలో తన వివిధమైనటువంటి యొక్క మార్గాన్ని అనుసరించినప్పటికీ అన్నింటి యందు ఉన్నది రెండే దయ సత్యం. అనగా ధర్మం సత్యం.
1: దో హెస్ టేకెన్ ది వేరీడ్ పాత్స్ and different ways, these two principles are underlying
0: correct. ఈనాటి మానవులకు రామ రాజ్యం కావాలనుకున్నప్పుడు సత్యమును ధర్మమును పాలిస్తూ రావాలి.
1: When we want a రామరాజ్య, we should have these two, సత్య and ధర్మ.
0: సత్యవాక్కును మనం ఉచ్చరించాలి.
1: We should speak truth.
0: నాలుగు ఇచ్చిండేది దాని నిమిత్తమే.
1: The tongue is gifted for that purpose.
0: గోవింద దామోదర మాధవేతి ఓ జిహ్వి రసగ్ని మధురప్రియత్వం నీవు ఆ విధంగా పలుకు.
1: ఓ టంగ్ రిపీట్ గాడ్స్ నేమ్. గోవింద దామోదర
0: అతని నామమే సత్యమైనటువంటి నామము.
1: గాడ్స్ నేమ్ ఇస్
0: అతని రూపమే ధర్మస్వరూపమైనటువంటిది.
1: హిస్ వెరీ ఫార్మ్ ఇస్
0: రూపనామములే సత్య ధర్మ స్వరూపాలు.
1: అండ్ ది వెరీ ఫార్మ్ హస్ టేకెన్
0: మీ హృదయమునందు ఉంచుకొని
1: హావింగ్ దెమ్ ఇన్ యువర్ హార్ట్
0: జీవితాన్ని నడపడానికి ప్రయత్నించండి.
1: లీడ్ యువర్ లైఫ్.
0: అది ఏ రామాయణం యొక్క సరి అయినటువంటి సారం.
1: దట్ ది ఎసెన్స్ ఆఫ్ రామాయణ.
0: ఈ సత్య ధర్మములే రామాయణం యొక్క గమ్యము.
1: The truth and righteousness are the very goals of
0: the Kramakramida kudanu ee okka Sugreevunakunu Vibhishanunakunu Ramulu Lakshmanudu ee Hanumantudu cheppinatundi aadhyatmika bodhalu ee yuddham lopala inka anekanga vastayi.
1: This is the sacred spiritual teaching taught to Sugreeva and Vibhishana there in the war field.
0: Kanukati sadhakulakaina kudanu madhyalo durmargulu yokka avantaralu anekanga untayi.
1: All aspirants will necessarily have obstacles
0: untayi. ఒంటిలో ఉంటాయి, బయట ఉంటాయి, రాజ్యంలో ఉంటాయి, దేశంలో ఉంటాయి, రాష్ట్రంలో ఉంటాయి. ఇన్ని రకములైనటువంటి దుర్మార్గములు అతని వెంట ఆడుతూనే ఉంటాయి.
1: The obstacles because of the bad people, wicked people will be there in the family, outside, in society, everywhere.
0: కనుక నీ భక్తి ప్రపత్తులకు అనేక విధమైనటువంటి ఆటంకములు కలిగించేటువంటి యొక్క ఈ దుర్మార్గ లక్షణాలు ఎన్నో నీకు అడ్డు తగులుతుంటాయి.
1: Therefore wicked people will come in between as obstacles in your path.
0: నీ దంతములు నాలుకు ఏ విధంగా అడ్డు తగులుతుండదో
1: just as the teeth come in the way of your tongue, so also
0: kaani ni opikito dani bharinchukoni sahinchukoni munduku nattikoni povali.
1: But you have to be patient and face.
0: Motta motta oodipoyedi dantamule kaani naaluku kaadu.
1: First one to drop
0: aa durmargule koolipotaru.
1: The wicked people
0: aa durmargule kaalipotaru.
1: Certainly
0: aa durmargule ninnu veedipotaru.
1: The wicked people will leave you
0: kaani nee ketti pramadamu undadu.
1: You will never be put to danger.
0: Ninnu eppudu kuda daivame kaapaadutuntadu.
1: God will protect you.
0: Daiva rakshane neeku pratyaksha raksha.
1: And God will protect you in the
0: భగవంతుడు
1: true sense.
0: ఎన్నైనా చేస్తాడు.
1: God will do anything.
0: అందుకోసమనే త్యాగరాజు కూడా చెప్పాడు.
1: So త్యాగరాజు said,
0: వాచామ గోచరుండని నీ చేతములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా హే కృష్ణ కాచుకున్నాను నీది కృపకై నామురాలకించి బ్రోమయ్యవా చామ గోచరుండని కాలుడు కొనిపోయిన గురుపుత్రి తెచ్చి ఇచ్చినావు కాలుని మదమడచినావు వసుదేవ దేవకి చరణు విడిపించినావు వాలుగంటి అయిన ఆ ద్రౌపది ఆ కృష్ణాయని మొరలిడబోచినావు మేలు మేలు పాండవులను గాచినావు కుచేలుని ఆర్తి తీర్చినావు కురూపి అయిన కుబ్య వక్రములను పోగొట్టినావు వాచామ గోచరుండని నీ చరితములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా కాచుకున్నాను నీది కృపకై నామురాలకించి బోవుమయ్యవాచామ గోచరుండని చెప్పు చూస్తా. ఈ విధంగా భగవంతుని యొక్క వర్ణనలు ఎన్నో విధములుగా కూడాను భక్తులు ప్రార్థిస్తూ పాడుకుంటూ గానం చేత భావం చేత అనేక విధంగా భగవంతుని సంతృప్తి పరుచుకుంటూ వచ్చారు.
1: That's how the devotee sings the glory of God with all the melody and the devotion.
0: అందులో భగవంతుడు గానప్రియుడు.
1: And God loves music.
0: ఆ గానం చేతనే తనకు వశమైపోతుంటాడు భగవంతుడు.
1: అండ్ గాడ్ విల్ కమ్ డౌన్ కన్ఫర్ గ్రేస్ బికాస్ ఆఫ్ మ్యూజిక్.
0: కనుకని పరమాత్మ దగ్గరికి వెళ్లి నారదుడు ప్రశ్నించాడట.
1: Four questions are put to God.
0: Narayana, nee swasthanam ekkada?
1: Narayana, where is
0: your head office? Ekkada?
1: Where is your head office?
0: Ekkadikudu branch office dandiga untunnayi.
1: There are many branch offices.
0: Vaikuntham antaru, Kailasam antaru, Swargam antaru, ivanni nijama kada ani prashninchadata.
1: People say Vaikuntha Kailasa, is it true or not?
0: Appudu Narayana cheppadu, nayana ivanni branch officesulu.
1: Narayana said they are all branch offices.
0: Idho na nijamaina address istunnanu raskomannadu.
1: Take down, I am giving the exact address.
0: Madbhaktah యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. ఎక్కడ నన్ను గురించి గానం చేస్తుంటారో వాళ్ళ దగ్గర నేను ప్రతిష్ఠ అయిపోతుంటాను. ఇంకా కదలనే కదలను అన్నాడు. శాశ్వతమైనటువంటి యొక్క అడ్రస్.
1: వేరెవర్ మై గ్లోరీ ఈజ్ సంగ్ దేర్ ఐ ఇన్స్టాల్ మై సెల్ఫ్.
0: భగవంతుడు హృదయవాసి.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ హర్ హార్ట్.
0: ఆ హృదయవాసి తత్వాన్ని కూడా అర్థం చేసుకోవడానికి కొన్ని ఇంకా ప్రయత్నాలు చేయాలి.
1: వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ఇన్వెల్ ఆఫ్ లవ్.
0: ఆడిటోరియం లోపల కల్చరల్ ప్రోగ్రామ్ ఉంటుండాలి. ఆ పిల్లలు కూడాను చాలా బీద పిల్లలు.
1: దట్స్ కల్చరల్ ప్రోగ్రామ్ దేర్ ఇన్ ద కాలేజ్ ఆడిటోరియం.
0: కర్ణాటక లోపల బాల వికాస్ దీంట్ లోపల స్లమ్ ఏరియా నుంచి పెట్టినటువంటి పిల్లలు చాలా బాగా చేస్తారు.
1: దే ఆర్ బాల
0: వికాస్ యొక్క ఆట.
1: దే ఆర్ ది బాల వికాస్ చిల్డ్రన్ ఫ్రమ్ స్లమ్ ఏరియాస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ కర్ణాటక.
0: వాడు ఆ లేత వయస్సునందే భగవంతుని అనుగ్రహానికి పాత్రుడు కావాలని చెప్పనని 5వ సంవత్సరం లోపలి అరణ్యానికి వెళ్లి తపస్సు చేసి శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి మహాపవిత్ర జీవి ఆ ధ్రువుడు.
1: ధ్రువ వెంట్ టు ద ఫారెస్ట్ అట్ ఎ టెండర్ ఏజ్ ఆఫ్ 5 టు ఎర్న్స్ గాడ్స్ గ్రేస్.
0: నారదుడు ఎన్నో ఆటంకములు చేశాడు.
1: నారద కేమ్ ఇన్ ద వే.
0: ఏత వయస్సు మీది తపస్సు చేయలేవు. కారణములు కఠినమైనటువంటి రాక్షసులు మృగములంతా ఉంటున్నారు. నాయన నీవు అరణ్యమును పోనక్కర్లేదన్నారు.
1: It is a thick forest. There are so many cruel animals. You cannot do penance there.
0: Deham satyam kaadu.
1: Body is not true.
0: Deham anityamainatundi.
1: Body is temporary.
0: Akkada undina ikkada undina ekkadikaina oka naatiki povalsindi.
1: Whether I am there or here, I am bound to God.
0: Kaani daiva chintanlone naa dehaanni vadultaan annadu.
1: Let me die thinking of God.
0: Ani namaskaram chesi upadesham cheyamannadu.
1: And then he namaskaram wanted teaching.
0: Om namo bhagavate vasudevaya ani namaskaram oka naamanni bodhinchi vellipomannadu.
1: నారదా గేవ్ దిస్ మంత్ర ఓం నమో భగవతే వాసుదేవాయ.
0: ఆ విధంగా నామాన్ని స్మరించి అతి శీఘ్ర కాలం లోపలి విష్ణు సందర్శించుకుని తిరిగి తన అభిష్టాన్ని నెరవేర్చుకుని ప్రత్యక్షంగా నిరంతరము శాశ్వతమైనటువంటి స్టార్ నక్షత్రంగా రూపొందిపోయాడు ఆ ధ్రువుడు.
1: ధ్రువ స్పెంట్ ఆల్ ద టైమ్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ అండ్ టుడే హి రిమైన్స్ యాజ్ ఎ స్టార్ పర్మనెంట్లీ ఓవర్ దేర్.
0: అనగా స్టార్ కావాలంటే సినిమా స్టార్ కాదు, నక్షత్రములో తాను శాశ్వతంగా కావాలి.
1: స్టార్ డస్ నాట్ మీన్ సినిమా స్టార్, ఇట్ ఇస్ ద స్టార్ దేర్ ఇన్ ది స్కై.
0: నక్షత్ర స్వరూపుడు అయిపోయాడు.
1: హి హస్ టేకెన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్టార్.
0: కనుక అక్కడ డ్రామా కూడాను పిల్లలు ప్రదర్శిస్తారు. వారికి కూడా అవకాశం ఇవ్వాలా? రేపటి దినం మిగిలినటువంటి ఆధ్యాత్మిక ప్రబోధలు మనం ముచ్చటించుకుందాం.
1: దిస్ యంగ్ బాయ్స్ ది చిల్డ్రన్ బాలకాస్ చిల్డ్రన్ షుడ్ బి గివెన్ ఎ ఛాన్స్ దేర్ అండ్ టుమారో భగవాన్ విల్ గివ్ అస్ ద అదర్ స్పిరిచువల్ డీటెయిల్.

ఖండ ఖండాంతర ఖ్యాతినార్జించిన మహనీయులను గన్న మాతృభూమి, ఖండ ఖండాంతర ఖ్యాతినార్జించిన మహనీయులను గన్న మాతృభూమి.

0: దిశక్తి చూపిన దివ్య భూమి చిత్రకళలతోడ చిత్రమయ్యున్నట్టి భరత భూమి అందు జననముంది. భరత మాత సత్య భాగ్యంబు కాపాడ బాధ్యతంతయుమీదే. భారతీయులార బాధ్యతంతయుమీదే. భారతీయులార,
1: దిస్ ఇస్ ద మదర్ ల్యాండ్ విచ్ హ్యాపన్స్ టు బి ద బర్త్ ప్లేస్ ఫార్ మెనీ ఆఫ్ ద సెయింట్స్ అండ్ సియర్స్ అండ్ ద నోబుల్ సోల్స్ హూ ఆర్ హైలీ రెప్యూటెడ్ continental world over. This is the place, this is the country that has driven out all the foreigners and could achieve freedom in the freedom struggle. And this is the divine land that has got expertise in science, literature and technology. It is also land of all fine arts. Having been born here in this land, it is the responsibility and the bounden duty of all Bharatiyas to uphold and to maintain the pristine glory of this country.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Bharatiya sanskruti vannanaku alavikaanatundi.
1: The culture of Bharat is beyond all narration and description.
0: Bharat deshamanandu ఉద్భవించిన యావత్ ప్రపంచమంతా ఇది ఒక భారతీయుడనే కాదు సర్వ మతముల వారి కూడాను సాంప్రదాయమైనటువంటిది.
1: ఇట్స్ నాట్ లిమిటెడ్ టు ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ దిస్ కంట్రీ అలోన్, ఇట్ ఇస్ ఈక్వలీ అప్లికబుల్ టు ఎంటైర్ హ్యుమానిటీ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: ప్రతి మాసమందు కూడాను ఒక్కొక్క ప్రశ్న కలిపి ఈ యొక్క భారతీయ సంస్కృతిని ప్రచారం చేస్తూ వచ్చాడు శంకర్ల వారు.
1: ఆదిశంకర ప్రాపగేటెడ్ ది కల్చర్ ఆఫ్ భారత్ త్రూ హిస్ టీచింగ్స్ ఆల్ ది టైమ్ ఎవ్రీ మంత్.
0: ప్రభవ విభవ శుక్ల ప్రమోదోత్పత్తి ప్రాచీన భారత సంస్కృతి యొక్క ప్రధాన కర్మలు.
1: The names of all these periods symbolize the sacred actions undertaken in different periods of time.
0: ఇందులో 15 పదములు ఉండినప్పటికీ ఈ భారతీయులు తమ శ్రద్ధను సన్నగింపజేసుకుని సర్వ పదములు కూడాను విడుస్తూ వచ్చారు.
1: ద హోల్ థింగ్ ఇస్ కంటైన్డ్ విదిన్ దిస్ 15 లెటర్స్. పీపుల్ హ్యావ్ గాట్ కంట్రాక్టెడ్ ఇట్, రిడ్యూస్డ్ ఇట్, దేర్ఫోర్ దే కుడ్ నాట్ బి బెనిఫిటెడ్ ఇన్ ఫుల్.
0: 15 పదములలో 14 పదముల వరకు కూడాను ప్రబోధించారు, కానీ 15 దాని దగ్గరికి వచ్చేటప్పటికి స్తంభించిపోయారు.
1: Everything is explained in detail up to the 14 words. The 15th has not been explained in depth.
0: Punyamaku moolastambhamu cheekatiki mooladharamu ainaatundi padamule rendu kudanu visarjistu vacharu.
1: They have given up the words that stand for the darkness.
0: ప్రజోత్పత్తి అనే పదం,
1: దట్ వర్డ్ ఇస్ ప్రజోత్పత్తి.
0: ఈ ప్రజోత్పత్తి అనేటువంటి దానిని ప్రధానమైనటువంటి దృష్టి అందించుకొని శంకరాచార్యుల వారు ఈ 15ని బోధిస్తూ వచ్చారు.
1: కీపింగ్ దిస్ ప్రజోత్పత్తి ఇన్ ద మెయిన్ వ్యూ, శంకరాచార్య ఎక్స్ప్లెయిన్డ్ ఆల్ ద 15 ఆస్పెక్ట్స్ దట్ హీ వాంటెడ్ టు ఎక్స్ప్లెయిన్.
0: ఈ ప్రజోత్పత్తి అనేటువంటి పదము భౌతికంగా మానవులకు ఆధారమైనటువంటిది.
1: This prajotpatti is the basic foundation, physically speaking, for the entire mankind.
0: ఈ ప్రజోత్పత్తిలో ఉన్నటువంటి యొక్క సారము ప్రభవ విభవ శుక్ల ప్రమోదూత ప్రజోత్పత్తి అనేటువంటి యొక్క దీంట్లో నిలిచిపోయినది.
1: ది ఎసెన్స్ ఆఫ్ ప్రజోత్పత్తి ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మియా విచ్ హాస్ ఎ నేమ్ ఫర్ ఇట్ సెల్ఫ్ లైక్ ప్రభవ విభవ అండ్ సో ఆన్.
0: ఈ విధమైనటువంటి అన్నిటికీ ఆధారమైనటువంటి అన్నిటికీ శక్తి విచూరమైనటువంటి ప్రథమ సోపానమైనటువంటి యొక్క అంగమును వదలి ఎన్ని పదములు చెప్పుకుంటే గాని వచ్చిన ఫలితం ఏమిటి?
1: ఫర్గెటింగ్ దిస్ బేసిక్ ఫౌండేషన్ లీవింగ్ ది ఫస్ట్ రంగ్ ఇన్ ద లాడర్ వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ లెర్నింగ్ ది రిమైనింగ్.
0: ఇట్టి మూలాధారమైనటువంటి మంత్రము భారతీయుడు యందు ప్రధాన సూత్రముగా బోధిస్తూ వచ్చింది.
1: దిస్ ప్రైమార్డియల్ మంత్ర స్పీక్స్ ఆఫ్ ది ఎసెన్స్ అండ్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: ఈ ప్రధానమైనటువంటి మంత్రిని మర్చిపోయి తమ కాలమును తొలగించుకుంటూ వస్తుండగా మధ్య మధ్య లోపల ఇది ఒక విధమైనటువంటి హెచ్చరికను చేస్తూ వచ్చింది.
1: యాజ్ ది ఎసెన్షియల్ హ్యాస్ బీన్ ఫర్గాటన్ అండ్ టైమ్ ఈస్ జస్ట్ పాసింగ్ ఆఫ్ and it is the time to consider it as a matter of caution.
0: Prabhava vibhava shukla prajotpatti pramadi ananda rakshasa nala pingala,
1: these are all the different names of each every year, prabhava vibhava and so on.
0: Idi amavasyaku mundu padamu.
1: This term is used before the dark night, amavasya.
0: ఈ అమావాస్యకు కొన్ని విధములైనటువంటి యొక్క చరణములు ఉంటున్నవి.
1: This dark night has got certain important aspects here.
0: ఇవి చెప్పుతూ రాగా మానవులకు అనేక విధములైనటువంటి యొక్క ఉత్కృష్టమైనటువంటి శక్తి చేకూరుతూ వచ్చింది.
1: As things are revealed to the man, the various aspects, he will have the greater heights of power.
0: ఇవి చెప్పుతూ రాగా క్రమక్రమేణ ఆ పదములు కూడాను దూరం అయిపోయినది.
1: As this teaching is dinned into ears, the word goes to the background.
0: జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అనేటువంటి దీంట్లో ఇందులో చీలీనమై ప్రధానమైనటువంటి యొక్క భారతీయ సారమును విస్మరిస్తూ వచ్చారు.
1: The terms like January, February, March, April and so on have replaced the names of the months of the ancient culture.
0: ఈ యొక్క పదము చాలా కఠినమైనటువంటిదిగాను ప్రకాశవంతమైనటువంటిదిగాను నిలుస్తూ ఉంటుంది.
1: These words are so tough, but yet they are quite brilliant.
0: ఇది క్రమక్రమేణ పదుకుతూ వచ్చినాగా ఉత్తర దిశ యందు ఈ పదములంతా తేజోరూపంగా అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: As things have been happening like this, it is only in the northern side of this country all these words found their expression in all their brilliance and splendor.
0: అది కైలాసము అని.
1: That is Kailasa.
0: ఈ కైలాసం నుంచి వచ్చినటువంటి పదములన్నీ కూడాను చాలా ఉత్కృష్టమైన అయినప్పటికీ ఇది దీని యొక్క ఉత్కృష్టతను తాము తెలుసుకోలేకపోతున్నారు.
1: All the terminology that has been the byproduct of this Kailasa represents the higher altitude, the beatitude, but people have not understood the depth of its nobility.
0: ఇది అమావాస్యకు ముందును పౌర్ణమికి ముందును ఇవి రెండు కూడాను చేరుతూ వచ్చాయి.
1: These words are used before the dark night and also the full moon night.
0: ఈ విధంగా మారుతూ రాగా భారతీయుల యొక్క ఉత్కృష్టమైనటువంటి శక్తి సన్నగిల్లుతూ పోయింది.
1: Because of changes that went on happening, the power of Bharatiyas started declining.
0: ఈ శక్తి సన్నగిల్లుతూ రాగా మానవుడు శక్తిహీనుడైపోయి నిలిచిపోయాడు.
1: As the culture is lost, man has become weak and he has forgotten his own latent power.
0: అప్పుడు బ్రహ్మ విష్ణు ఈ రెండు పదములను పుచ్చుకొనుటకై వెతుకుతూ వచ్చారు.
1: The two, Brahma and Vishnu, the creative and sustaining aspect, have been maintaining the depth of these words.
0: అయితే వారికి లభించినటువంటి పదముల్లో దీని యొక్క సారము చాలా మరింత ఉత్కృష్టమైనటువంటిగా నిలిచింది.
1: However, the essence of these words has become much higher in its depth.
0: దీనికి తోడుగా ఈ ప్రపంచమంతా ఉన్నటువంటి యొక్క శక్తులన్నీ కూడాను ఇందులోనే లీనమవుతూ వచ్చాయి.
1: All the faculties of power of this universe are present here in these terms.
0: ఇది ఈనాటికి ఆనాటికి మొదలుకొని ఏమాత్రము తేలటం లేదు.
1: The matter has not been settled now and it was not settled even earlier.
0: ఇది నేటికి కూడాను బ్రాహ్మణులు మంత్రకారులు నిన్ను వెతుకుతూ వెతుకుతూ వచ్చారు.
1: Brahmanas, the scholars are in search of the content and the significance of these terms.
0: కానీ ఇంకా మధ్యలోనే నిలిచిపోయినాయి.
1: They had to discontinue in the middle.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: ఈ జగత్తునందు ఉన్నటువంటి యొక్క సమస్త శక్తులు కూడాను ఈ యొక్క ఒక పదము యందే ఇమిడి ఉంటుంది.
1: The entire power of this universe is contained in these terms.
0: Shabda sparsha roopa rasa gandhadulu indulone leenipoyi unnayi.
1: All the five senses of cognition are also reflected here.
0: Itti mahattaramaina shakti aa yokka padamuni ende imidi unnadi.
1: That mighty power is immanent in these words.
0: Ee padamu ఎన్ని విధములు చెప్పినప్పటికీ అది అర్థం తనకే కాకపోతూ వచ్చినాయి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ అటెంప్ట్ టు ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ దిస్ టర్మ్ ఇట్ కుడ్ నాట్ బి ఎవిడెంట్ టు ఎనీవన్.
0: ప్రభవ విభవ శుక్ల ప్రమోదూత ప్రత్పత్తి ఆంగీరస శ్రీముఖ భవ యువ ధాతు ఈశ్వర బహుధాన్య.
1: ఆల్ ది నేమ్స్ ఆఫ్ ఆల్ దీస్ ఇయర్స్ have been repeatedly stated and emphasized, but the meaning could not be comprehended.
0: దీనికి అర్థం ఏమిటని అనేక మంది ప్రశ్నిస్తూ వచ్చారు.
1: Many started questioning the meaning of these terms.
0: మానవుల యొక్క శ్రద్ధా భక్తులు తక్కువ కావటమకే ఇవన్నీ కూడా క్షీణించిపోతున్నాయి.
1: Because there is no sincerity, steadfastness, devotion among men, they could not know the content of these words.
0: కనుక మానవుని యందు అమితమైనటువంటి శక్తి ఉన్నది.
1: మ్యాన్ హ్యాస్ మైటీ పవర్ ఇండీడ్.
0: ఇంత శక్తి ఉండినప్పటికీ దీనిని ఏమాత్రం కూడాను జ్ఞప్తి యందు ఉంచుకోలేకపోతున్నాడు.
1: హీఈస్ నాట్ ఏబుల్ టు రియలైజ్ కీప్ ఇన్ మెమరీ ద మైటీ పవర్ లేటెంట్ ఇన్ హిమ్.
0: ఎరుకు మరపనకుండా జాగ్రత్త నిత్యముగా సుప్రాశ శక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగా జీవాత్మ చదివి తారకం.
1: Therefore, if this kind of awareness of the mighty power latent in him is present both in all the three states of consciousness, that is only tarakam or liberation.
0: Itti tarakamu padamato chikkeetvanti kaadu.
1: This taraka liberation is not obtained by
0: mantramulaku labhinchetvanti kaadu.
1: Nor could be captured by mantra recitation.
0: Idi manavuni yokka prayatnamulu chethane idi labhyam avutundi.
1: One can attain liberation taraka by effort.
0: ఇది మానవుని యొక్క శక్తి ఇంత గొప్పదని ఈనాడు చెప్తూ వచ్చాడు.
1: This is the declaration today that man is mighty in his power.
0: జగత్తు సర్వత్రా నిండినటువంటిది ఇదియే.
1: This pervades all over the universe.
0: ప్రజోత్పత్తి ఆంగిరస శ్రీముఖ భవ యువ ధాతు.
1: ప్రజోత్పత్తి ఆంగిరస
0: అంగీరసం అనగా ప్రతి ఒక్కరి అంగమని అందుకున్నను రసస్వరూపమై నిలిచి ఉన్నది.
1: అంగీరస మీనింగ్ రస, ది ఎసెన్స్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ అంగస్, ద లింబ్స్ ఆఫ్ ద బాడీ.
0: మానవుని యొక్క దేహంలో అది లేనటువంటి స్థానమే లేదు.
1: There is no place in the human body where this essence is non-existent.
0: Angirasa annaru.
1: And hence it is named as Angirasa.
0: ఈ అంగమనందు కూడాను దీని యొక్క రసస్వరూపము తేజస్సుగా మారుతూ వచ్చింది.
1: Therefore the essence is present in the form of radiance in all the limbs of the body.
0: ఇట్టి మహత్తరమైనటువంటి యొక్క శక్తిని ఈ మంత్రమునందు ఇవిడి ఉన్నదని సత్యమని ఈనాటి వరకు ఎవరు కూడా గుర్తించలేదు.
1: Nobody could know the reality and the truth that these mantras speak of this mighty power.
0: ఎవరు దీనిని అర్థం చేసుకుందరో, ఎవరు దీనిని ఉచ్చరిస్తూ వెళ్ళుదరో, వారికి దీని యొక్క సర్వస్వము అర్పితమవుతుంది.
1: In fact, this is well cognized by those that repeat, that chant in full understanding of it.
0: కనుక మనం చూచేదంతా కూడాను కేవలము భౌతికమైనటువంటిది.
1: So what all that is apparent is physical.
0: కంటికి అగపించు కార్యము తెలిసి మీరు సత్యమిది అని చెప్పుట సర్వగుణ.
1: What all that you see with the physical naked eye cannot be the truth in all periods of time.
0: ఇది అక్షరములకు అందినటువంటిది.
1: This cannot be captured in letters.
0: దీనిని మనం విచరించటకు ఆధారములు రెండే ఉండాలి.
1: However, you can spell it out, you can chant.
0: ఈ ఎత్త ప్రయత్నములు మానవ ధర్మము, దయాపజయములు దైవాధీనము.
1: The effort and human effort is in the hands of man, but however, the final is in the hands of the divine.
0: ఈ నాటి వరకు కూడాను, క్షణ క్షణమునందు కూడాను, అణు అణువునందు కూడాను, కణ కణమునందు కూడాను ఈ అక్షరములు సంచరిస్తూనే ఉన్నవి.
1: In fact, the content of these letters is percolating all over the human body, in every cell, in every limb of the human personality.
0: కానీ బాడీని కేవలం మనము తుచ్చమని భావిస్తూ వస్తున్నాము.
1: But we have been considering the body mean.
0: Samasta shaktulakunu nilayamainatundi ee dehamu.
1: In fact, the body is the center of all power.
0: Itvanti pavitramainatundi shaktito koodinatundi dehamunu manam alakshyam cheyatamu sahajam kaadu.
1: This body with the sacred mighty power latent should not be neglected at any cost.
0: Kalaku dehamulaku sariyainatundi bhadramta manam cheykurchali.
1: Therefore we should see that body is strong and quite fit enough.
0: Puttinappati nunchi kudanu ee dehamulaku sariyainatundi mantrochcharana andistu raavali.
1: Right from the beginning one should be taught how to chant the Veda mantrochcharana.
0: Kalukane nirantaram kudanu vedochcharana cheyamani pillalaku nenu bodhisthunnanu.
1: That's what Bhagavan's teaching to students of our institutions, to chant Veda.
0: ఈ విధముగా చేస్తుండేటప్పుడే ఇది మన యందు ఆవిర్భవిస్తుంది.
1: When once you chant, you can understand the emanation of the truth.
0: ఇలాంటి పవిత్రమైన శక్తిని ఈనాడు మనము చూడలేకపోతున్నాం అనేటువంటిది చాలా అవమానకరమే.
1: It's a matter of shame that we are not able to realize the innate inborn power within us.
0: ఇది అత్యంత సులభమైనటువంటిది.
1: But it's quite easy to know.
0: ఈ సులభమైనటువంటి మార్గమును మీరు ఒక్క పదములోనే మీరు అందుకోవచ్చును.
1: ఇట్ కెన్ బి ఈజీలీ అండర్స్టూడ్ బై సింప్లీ అటరింగ్ స్పెల్లింగ్ అవుట్ ఏ సింగిల్ టర్మ్.
0: మనోతత్వం అనేటువంటిది హిందీయందే ఉంటున్నది.
1: ది హోల్ పవర్ ఆఫ్ ద మైండ్ ఈజ్ ఆల్సో రిఫ్లెక్టెడ్ దేర్.
0: మనస్సు యొక్క సారము, మనసు యొక్క శక్తి, మనసు యొక్క ప్రభావము ఈ శక్తి అందే ఉంటున్నది.
1: ద పవర్ ఆఫ్ ద మైండ్, the essence of the mind, the influence and the impact of the mind are all very much symbolized in this term.
0: Chandrama manaso jata.
1: Moon is the presiding deity of the mind.
0: Kani manasuku sariyinatundi arthamu chandrude.
1: Moon speaks of in reality the meaning of the mind.
0: Ee chandrakadalu kramakramena cheestu pothunnayi.
1: The different phases of moon start declining day by day.
0: ఈనాటికి ఎన్నో తరముల నుంచి కూడాను ఈ మానసిక సత్వమైనటువంటి కళలు నశించిపోతున్నవి.
1: సో ద డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ ద మైండ్ ఆర్ బీయింగ్ లాస్ట్ ఫాస్ట్ డిసపియరింగ్ డే బై డే.
0: చంద్రమా మనసో జాత.
1: మూన్ ఈజ్ ద ప్రిసైడింగ్ డేటీ ది మైండ్.
0: మనస్సు లేనప్పుడే మానవుడు మనిషి అనిపించుకుంటున్నాడు.
1: మ్యాన్ is a true man in the real sense then you could achieve the victory.
0: ఈ మనసును మహత్తరమైన శక్తిగా భావించినటువంటి వాడు నిజమైన మనిషి.
1: You are a true man if you know the power and the phase faculty of the mind.
0: కాని అట్టి మనసుతో కూడినటువంటి మానవుని అలక్ష్యం చేస్తున్నారు.
1: We are neglecting people who know the reality of the mind.
0: మనసులో ఉన్నటువంటి శక్తి సామర్థ్యములు ఎంతైనా కూడా ఉంటున్నవి.
1: The power of the mind is immense.
0: ఈ యొక్క శక్తి దేని కూడా అంటలేదు.
1: The power of the mind is not present anywhere else.
0: దీనికి ఉన్నంత శక్తి ప్రపంచంలో దేనికి కూడా లేదు.
1: In this world sense, when you could achieve the victory.
0: కానీ ఈ మనసును మహత్తరమైన శక్తిగా భావించినటువంటి వాడు నిజమైన మనిషి.
1: You are a true man if you know the power and the phase faculty of the mind.

0: ఇంత శక్తి ప్రపంచంలో దేనికి కూడా లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ నో అదర్ థింగ్ హ్యాస్ గాట్ యాజ్ మచ్ పవర్ యాజ్ ద మైండ్.
0: మనసు కేవలము సంకల్ప వికల్పంతో కూడినటువంటి అని దాన్ని వదిలిపెడుతున్నారు.
1: బట్ వీ డిస్క్రైబ్ ద మైండ్ యాజ్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: కాదు కాదు
1: నో
0: అనేక రకమైనటువంటి శక్తితో చేరినటువంటిది.
1: బట్ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ పవర్.
0: ఇటువంటి మానసిక శక్తిని మనం ఎంతవరకు పోషించుకుంటాం?
1: టు వాట్ ఎక్స్టెంట్ వీఆర్ సేఫ్ గార్డింగ్ దిస్ ఇన్ఫినిట్ మెంటల్ పవర్.
0: ఈనాడు ఈ మానసిక సత్వమును మనం విలువచ్చుకునే నిమిత్తమై ఈ పదములంతా చేరుతున్నాయి.
1: We chant these terms, the Vedas, to express only these aspects which have not been realized and experienced till now.
0: మానసిక తత్వమును అర్థం చేసుకునేప్పుడే ఇది మనకు సరిగా బోధపడుతుంది.
1: In fact, when you know the nature of the mind, you will be able to understand the depth of chanting.
0: మలినపు కొంప.
1: It's the center of dirt.
0: రోగముల మ్రగ్గెడు సేవక గంప.
1: It's full of afflictions.
0: జాతి సంచరణము పొల్లు గంప.
1: It permeates life after life.
0: భవసాగరమేదిగలేని కంప.
1: It cannot cross across this life.
0: ఇటువంటి దేహమునందు ఇంతటి ప్రభావమైనటువంటి యొక్క ఉత్తమమైనటువంటి మనసు ఇమిడి ఉంటున్నది.
1: This body which repeats life after life cannot understand that most valuable thing.
0: ఈనాటి అనేక మంది సాధకులు ఈ మనసును అర్థం చేసుకునే నిమిత్తమై ప్రయత్నం చేస్తున్నారని భావిస్తున్నారు.
1: We think that the seekers and aspirants have been investigating on the nature of the mind.
0: ఈ మనసుతో జగత్తునే ఉద్భవించవచ్చు.
1: In fact, you can direct the whole universe if you have control of the mind.
0: ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త శక్తులను కూడాను అరికట్టవచ్చును.
1: In fact, you can control, exercise your check, control all over the world if you know the nature of the mind.
0: ఈ ప్రపంచంలో ఉన్నటువంటి శక్తి ఒక్క మానవుని యందు మాత్రమే ఎంతవరకు ఉంటున్నది.
1: In fact, this power of control is present in man alone.
0: కానీ ఆ సత్యాన్ని గుర్తించుకోలేక మానవుడు ఇది మన చేతగానే పని అని నిలిపివేస్తున్నాడు.
1: As man is ignorant of this fact, he feels that he is helpless.
0: కనుక కర్మ ద్వారా ఈ మనసు యొక్క శక్తిని మనం ఆవిర్భవించుకోవచ్చును.
1: బై రైట్ యాక్షన్ వీ కెన్ సీ ద పవర్ ఆఫ్ ద మైండ్ ఈస్ పుట్ ఇన్ టు.
0: కానీ మానవుని యందు ఈ రైట్ యాక్షన్ అనేటువంటిది క్షీణించిపోయింది.
1: ద రైట్ యాక్షన్ ఈస్ నాట్ సీన్ ఇన్ మ్యాన్ టుడే.
0: ఏదో గ్రంథంలో ఉన్నటువంటి పదమును ఉచ్చరించుకుంటూ దాన్నే మనం అర్థం చేసుకుంటూ వస్తున్నాం.
1: వీ ఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ఓన్లీ ద వర్డ్స్ దట్ వీ రీడ్ ఇన్ బుక్స్.
0: కనుక మనము ఏం పట్టాలో దాన్ని పట్టడం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ నాట్ ప్రొసీడింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్.
0: దేని చూడాలో దాన్ని మనం చూడటం లేదు.
1: వీఆర్ నాట్ విజువలైజింగ్ దట్ వాట్
0: హస్ దేని సంపాదించాలో దాన్ని మనం సంపాదించుకోవటం లేదు.
1: వీఆర్ నాట్ ఎక్వైరింగ్ దట్ వాట్ హస్ గాట్ టు బి ఎక్వైర్డ్.
0: ఈ విధంగా మనకు కావాల్సిన దాన్ని వదిలిపెట్టి కాగోరవలసినటువంటి దాన్ని మనం ఎంతో మనం ప్రయత్నపూర్వకంగా చేస్తున్నాం.
1: దేర్ఫోర్ వీఆర్ ఎక్వైరింగ్ ఆల్ ద నెసెసరీ అన్నెసెసరీ థింగ్స్. వీఆర్ నాట్ ఏబుల్ టు క్యాప్చర్ దట్ విచ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: అనేక మంది మహనీయులు ఈ యొక్క మంత్రంను ఆధారం చేసుకుని అంత కొండలు కొండలు తిరిగి గుట్టలు గుట్టలు తిరిగి ఏ మహనీయుని దగ్గర ఈ యొక్క శక్తి ఇమిడి ఉన్నదా అని ఈనాటికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.
1: ఆస్పిరెంట్స్ అండ్ సీకర్స్ హ్యావ్ బీన్ గోయింగ్ రౌండ్ డిఫరెంట్ సెంటర్స్ ద హెర్మిటేజెస్ అండ్ దే వాంట్ టు లెర్న్ మంత్రస్ ఫ్రమ్ నోబుల్ సోల్స్ అండ్ దే ఆర్ ఇన్ కాన్స్టెంట్ సర్చ్ టిల్ దిస్ డే.
0: కనుక ఈ మంత్రమును ముఖ్యంగా మనసు పట్టినటువంటి వారికి ఒక క్షణంలో చిక్కుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు నో ద నేచర్ ఆఫ్ ద మైండ్ యూ కెన్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ మంత్ర.
0: ఆ యొక్క పదం యొక్క అర్థం తాను గుర్తించిన వాడికంటే ఇంకా మెప్పైనటువంటి వాడు వాడికంటే గొప్ప అయినటువంటి వాడు ఈ జగత్తులోనే ఉన్నాడు.
1: ఇఫ్ యు నో ద మీనింగ్ ఆఫ్ దీస్ టర్మ్స్ ఇన్ వేదాస్ చాంటింగ్ దేర్ ఇస్ నో అదర్ మ్యాన్ గ్రేటర్ దాన్ యూ ఇన్ దిస్ వరల్డ్.
0: ఈనాటి వరకు కూడాను మంత్రముల చేతనే మనము మాటలు చెప్పుకుంటూ కాలమును వ్యర్థం చేస్తున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ బీన్ వేస్టింగ్ అవర్ టైం స్పెండింగ్ టైం ఇన్ గాసిప్.
0: కనుక ఏనాడు ఈడు మంత్రములను అర్థం చేసుకోనక ఎన్ని మంత్రములు వర్ణించినప్పటికీ ఈ ప్రయోజనం లేదు.
1: ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ దీస్ మంత్రాస్ దేర్ ఇస్ నో యూస్ ఇన్ మియర్లీ చాంటింగ్.
0: కనుక మనము ఈ మంత్రం యొక్క దారిని కనుక్కొని దానికి తగినటువంటి ప్రయత్నం చేసినప్పుడే ఈ మంత్రం మనకు లభ్యమవుతుంది.
1: Therefore, we should know the root of every mantra and then be benefited by it.

0: యొక్క మహాశివరాత్రి అనేటువంటి దీంట్లో, ఈ శివరాత్రి అనేటువంటి దాంట్లో చాలా గొప్ప విషయం ఉంటుంది.
1: టుడే ఇస్ అ సెలబ్రేషన్ ఆఫ్ మహాశివరాత్రి. దిస్ శివరాత్రి టర్మ్ హ్యాస్ గాట్ ప్రొఫౌండ్ మీనింగ్.
0: ఈ పౌర్ణమికి ముందు వచ్చేటువంటి మహాశివరాత్రి, ఈ యొక్క అమావాస్యకు ముందు కూడా ఇది లభిస్తూ ఉంటుండాలి.
1: వి హ్యావ్ శివరాత్రి బిఫోర్ ఫుల్ మూన్ అండ్ శివరాత్రి బిఫోర్ డార్క్ నైట్.
0: దీనికి ముందు వచ్చినటువంటిది ఇది శివరాత్రి.
1: సో దట్ విచ్ కమ్స్ ద డార్క్ నైట్ ఈజ్ ఇన్ఆస్పిషియస్ శివరాత్రి.
0: కానీ మహాశివరాత్రి చాలా అద్భుతమైనటువంటిది.
1: బట్ మహాశివరాత్రి ఇస్ మిస్టీరియస్ అండ్ వండర్ఫుల్.
0: ఈ మహాశివరాత్రిని మనము గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ మహాశివరాత్రి.
0: ఈ మహాశివరాత్రి అన్నిటికీ వెలుతురు చూపించేటువంటిది.
1: మహాశివరాత్రి షోస్ లైట్ టు ఎవ్రీవన్.
0: ఇది ఉత్తర దిశ కూడా అనేక విధమైనటువంటి కలర్ చేత ఇది ఆవిర్భవిస్తూ వస్తుండాలి.
1: We find it is directed towards the north with all the faces.
0: ఇది లభించినటువంటి చోటు లేనే లేదు.
1: There is no place where the light of Mahashivaratri is not.
0: ఎక్కడెక్కడ చూసినామో అక్కడంత కనిపిస్తూనే ఉంది.
1: You will certainly see the light of Shivaratri everywhere.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దీనిని మనం గుర్తించుకొనక, కనిపించినటువంటి దానిని మనం కనిపించేటట్టుగా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము.
1: In fact, we are not seeing the light right in front of us. But we are in constant search of that which is not seen.
0: Chandrama manaso jata chacho suryo jayata mukha indrasya agnisyani munda mana deham nande ee sarvam kulanu imichchesindi.
1: In fact, the human body reflects all the aspects of different deities. Moon is the presiding deity of the mind. Sun is the presiding deity of the vision. Indra is the presiding deity of the
0: samasta indriyamulakunu nasudainatvanti yokka indriyalpati ainatvanti vaadu మహాసంఘ మంత్రము.
1: Therefore, the master of all the senses indriyas is God himself. That is mantra.
0: ఏ దేశం వారికైనా, ఏ కాలం వారికైనా, ఏ తరము వారికైనా ఇది చాలా అవసరమైనటువంటిది.
1: This is absolutely necessary for anybody of any place, of any generation, at any point of time.
0: ఇది క్రమక్రమేణా ఆ పదములలో ఉన్నటువంటి నీటి బిందువులే క్రమక్రమేణా ఒక విధమైనటువంటి లింగాకారమును ధరిస్తూ ఉంటుంది.
1: All the content, the essence of these mantras will be like droplets and would mold in the form of linga.
0: ee linga managa etti jeevanaku roopanamam kulchinatundi kaadu.
1: Linga is beyond the name and form.
0: Edi tala edi kaallu edi mukhamu edi cheddadi ani cheppe vare leru.
1: Nobody can decide what is anterior, what is posterior.
0: Anni vaipulu kuda nu samananga kanipistuntadi.
1: It is quite equal in all directions.
0: Kalukune lingamu antunte emi deeniki gurtu ani.
1: Linga, the term means a sign, a symbol.
0: Ee gurtunu aadharanga teeskoni,
1: basing on this symbol,
0: pavitramainatunte okka dani aakaramunu mana manasulo nippukoni,
1: we will install that sacred form in our mind.
0: ఇది హిరణ్య గర్భుడు యొక్క స్వరూపము.
1: ఇస్ వెరీ మచ్ ఫెల్ట్ యాజ్ హిరణ్య గర్భ.
0: హిరణ్య గర్భుడు అనగా ఏమి? బంగారుతో కూడినటువంటి వాడు.
1: హిరణ్య గర్భ మీన్స్ ద వన్ ఫుల్ ఆఫ్ గోల్డ్. గోల్డ్
0: ప్రతి మనిషి ఎందుకు కూడాను ఈ యొక్క లింగం ఉంటున్నది.
1: దిస్ లింగ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: ప్రతి దేహమునందు కూడాను రసస్వరూపమై ఉంటున్నది.
1: దిస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బాడీ in the form of his
0: ee rasa rupamainatundi yokka bangaru kramakramina manamu yoga shabda swarupanga marchukovali.
1: This gold which is present in the form of essence within the human body can be converted into a solid form in course of time.
0: Ee solid form vachinappude manaku aavirbhavistundi ee lingamu.
1: When this gold takes a solid form, that's what is called emergence of linga.
0: ee solid form anetundi kavalante entano sram padali.
1: For this gold to take the solid form, one has to exert strain.
0: ee naadu kondaru pillalu kuda vachi cheraru.
1: Today students have assembled.
0: Swami, meer padetundi badhalanu mem chudalemu, aa linga kaaram maaku akkarledu annaru.
1: And students appeal to Bhagavan, we cannot bear you the sight of your strain.
0: Pichivarara ade dani kosamane jeevitham raavatam.
1: Bhagavan said this body is for that purpose.
0: Adi seva e maatramu kaadu.
1: It's not strenuous, no strain.
0: Bahyadrishtilo chusechatuvanti variki idi goppa shramaga bhavistunnaru.
1: From the outside external point of view it appears to be strenuous.
0: Antarbahita sarvavyapi. ಚೈತನ್ಯ ನಾರಾಯಣ ಸ್ಥಿತ.
1: Divinity is present within and without, inside and around.
0: ಉನ್ನದ ಒಕ್ಕಟೇ ಅದಿ.
1: In fact, God is one.
0: ಈ ಪ್ರಪಂಚಂಲೋ ಇನ್ನಿ ಗುರುತುಂತ ಮೇರು ವಿತುಕುತ್ತುನ್ನಾರು.
1: We see so many of the scenes in
0: this. ಇವನ್ನೆ ಕೂಡನು ವೃತಾಯಿಪೇಯಟುವಂತಿವೆ.
1: All of them are sure to vanish and perish someday.
0: ಕಟ್ಟೆಗಳಲ್ಲಿ ಸತ್ಯವೂ ನಿತ್ಯಮೇಯಟುವಂತಿದೆ ಆ ಲಿಂಗಾಕಾರವೇ.
1: In fact, that which is true, eternal, immortal is linga.
0: ಇದು ನಿತ್ಯಮೂ ಸತ್ಯಮೈ ನಿರ್ಗುಣ ಸ್ವರೂಪಮೈ ನಿರಾಕಾರಂಗಾ ಉಂಟುಂಟಾದಿ.
1: This linga is eternal, immortal, attributeless and formless.
0: ಈ ಈಶ್ವರತ್ವಕ್ಕೆ ಒಕ್ಕ ರೂಪಮು ಒಕ್ಕ ಪ್ರಾಣಮು ಲೇದು.
1: Divinity has no specific name and form.
0: ఏ ఫామ్ అని చూసినప్పటికీ అదంతా లింగాకారమే.
1: ఎవ్రీ ఫామ్ ఫర్ దట్ మ్యాటర్.
0: ఇన్ని వేల మంది ఇక్కడికి ఉంటున్నారు, ఇవంతా కూడా లింగాకారమే.
1: థౌజండ్స్ ఆర్ సీటెడ్ హియర్, ఎవ్రీ వన్ ఈస్ లింగా అంటు యువర్ సెల్ఫ్.
0: ఎవరు కూడా మానవాకారము కాదే కాదు.
1: నో వన్ ఈస్ జస్ట్ ఎ హ్యూమన్ ఫామ్.
0: అందరు కూడా శివస్వరూపుడే, లింగ స్వరూపుడే.
1: ఆల్ ఆర్ డివైన్ ద ఫార్మ్ ఆఫ్ లింగా.
0: లింగం అనగా ఒక గుర్తు.
1: Linga means a sign, a symbol.
0: ఆ లింగములకు గుర్తుగా నిరూపించేటువంటి ఈ దేహము.
1: Therefore, this body demonstrates, proves the fact of the existence of linga.
0: దైవత్వాన్ని ఏదో ఒక రీతిగా మనం కనిపెట్టినామన్నట్టుగా మీరు భావిస్తున్నారు. ఇది చాలా పొరపాటు.
1: You think that you have attained divinity in somewhere or other, you are mistaken.
0: అది తప్పక ఈనాడు కాకపోయినా రేపైనా మీకు లభ్యం అవుతుంది.
1: By effort, you will certainly attain it, now or later.
0: మీరు దానిని గుర్తించడానికి తగిన కృషి చేయండి.
1: You should certainly make every attempt to realize it.
0: దాన్ని ప్రయత్నపూర్వకంగా సాధించినటువంటి వాడే మహాసాత్వికుడు.
1: In fact, your life is fulfilled if you realize that by making sincere effort.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి మానవ జన్మ వ్యక్తి కూడాను.
1: And this sacred man, the life.
0: చంద్రమా మనసో జాత అనేటువంటి రీతిగా ఈ మనస్సును ఈ రకంగా చంద్రుడి రూపకంగా మార్చుకోవాలి.
1: Can would certainly consider that his mind is influenced by the movement of the moon.
0: నీ మనసు అనేటువంటిది ఈ లింగాకారమే.
1: And the very mind is also linga.
0: సర్వ శక్తులు కూడాను ఆ లింగమునందే లీనమై ఉంటున్నాయి.
1: ఆల్ పవర్స్ ఆర్ కంటైన్డ్ విద్ ఇన్ దిస్ లింగం.
0: అది చాలా చిన్నదిగా ఉండినప్పటికీ బ్రహ్మాండం అంత బరువైనటువంటిది.
1: దిస్ లింగ మే బి సో స్మాల్ బట్ ఇట్ ఈస్ ఫుల్ యూనివర్స్.
0: అది ఎవరి శక్తికి తగినటువంటిది వారికి ఆ విధంగా గోచరిస్తుంది.
1: But each one would comprehend depending upon his limited understanding.
0: చిన్న వారికి చిన్నదిగా కనిపిస్తుంది.
1: Young people may notice it as so small.
0: పెద్దవారికి పెద్దదిగా కనిపిస్తుంది.
1: The elders may notice it that
0: ఈ ప్రపంచమంత విరాట స్వరూపుడికి ఇంత ప్రపంచమంత విరాట స్వరూపంగా కనిపిస్తుంది.
1: In fact, it is cosmic, universal.
0: దీనికి ఇంతది అంతదని ఎవరు నిర్ణయించే అధికారం లేదు.
1: Nobody can estimate its size.
0: అలాంటి పవిత్రమైనటువంటి లింగాకారములను మనం చిన్నదిగా భావించుకుని దాన్ని ఏదో అలక్ష్యంగా మూలక పడివేస్తున్నాము.
1: దట్ లింగా విచ్ ఇస్ కాస్మిక్ అండ్ యూనివర్సల్ కెనాట్ బి ట్రీటెడ్ అస్ సో స్మాల్ అండ్ నెగ్లెక్టెడ్.
0: అది ప్రతి ఒక్కరికి కూడాను అది గోచరించాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ వన్ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ది లింగా విదిన్.
0: ఆ విధంగా గోచరం కానటువంటి వారికి ఇది చాలా ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఇలాంటివి ఎన్ని జరిగినప్పటికీ ఈ దేహములకు ఏమాత్రమో ప్రమాదం లేదు.
1: Such things that you have witnessed now may happen, but nothing will happen to Bhagavan's divine body.
0: కడుపులో నుంచి 3 టన్నుల బరువు పోయింది.
1: Out of the stomach emanated శివలింగాస్ of the weight of 3 tons.
0: కనుకనే దేహములకు ఒక విధమైన అలసట కలిగింది.
1: That's the reason why some strain on the face of the body.
0: అందులో 2 నెలల నుంచి దీనికి సరైన ఆహారము సరైన పుష్టి దీనికి అందించలేదు.
1: For the last 2 months, the body has not been taking care of its maintenance by partaking the required food.
0: కానీ ఇంకా ఈనాటి నుండి ఏ విధమైనటువంటి బలహీనత లేకుండా చక్కగా నేను
1: ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్ దెర్ విల్ బి నో ట్రేస్ ఆఫ్ ఎనీ వీక్నెస్ వాట్స్ ఎవర్.
0: ఈ దేహం అలసట చూచి మీరందరూ కూడా చాలా బాధపడుతున్నారు.
1: యు మస్ట్ బి ఫీలింగ్ వెరీ సాడ్ నోటీసింగ్ ది స్ట్రెయిన్ ఆన్ ద బాడీ ఆఫ్ భగవాన్.
0: కనుక దీనికి ఏమాత్రమూ మీరు భయపడి చింతించనక్కర్లేదు.
1: డోంట్ ఫీల్ సాడ్, డోంట్ గెట్ వరీడ్.
0: రేపటి నుంచి నేను ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను.

0: From tomorrow, Bhagavan will walk freely from tomorrow.
1: ప్రేమ స్వరూపులారా, ఈ దేహం అంతా కూడాను మీకే అర్పితం చేశాను.
0: భగవాన్ హాస్ గివెన్ దిస్ బాడీ ఫర్ ది హ్యుమానిటీ.
1: మీరు దీన్ని పోషించుకున్నా, దీన్ని ఏ విధంగా తెచ్చుకించినా అది మీదే బాధ్యత.
0: ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు సీ భగవాన్స్ బాడీ అండ్ ఇట్స్ మెయింటెనెన్స్.
1: కనుక మీరెవ్వరూ ఏమాత్రమూ బాధపడనక్కర్లేదు.
0: Do not feel sad anymore.
1: Shiva Shiva Shiva Shiva Shivaya Namah.
2: Shiva Shiva Shiva Shiva
1: Ganga Jatadhara Kauri Shankara Giriyama.

0: ఈ దృశ్యాన్ని చూసి మా పిల్లలందరూ చాలా భయపడిపోయాడు.
1: వాచింగ్ దిస్ అవర్ స్టూడెంట్స్ ఆర్ వెరీ మచ్ ఫ్రైటెన్.
0: వారు నా ప్రాణ సమానం.
1: స్టూడెంట్స్ ఆర్ వెరీ లైఫ్ ఆఫ్ భగవాన్.
0: వారికి ఏమాత్రం కూడా సమయం నేను కొనుక్కోను.
1: భగవాన్ డజంట్ వాంట్ టు గివ్ దెమ్ ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్.
0: కానీ అందరూ మంచి బంగారు.
1: ఆల్ బాయ్స్ ఆర్ గోల్డెన్.
0: కనుకనే బంగారు వండం కలిగినటువంటి ఒక లింగాలు వచ్చినాయి.
1: అండ్ హెన్స్ ఇట్ లెడ్ టు ది ఎమర్జెన్స్ ఆఫ్ గోల్డ్ లింగాస్.
0: కనుక నా పిల్లల యొక్క పరిస్థితి నాకు తెలుసు, కానీ మరొకరు తెలియదు.
1: భగవాన్ అలోన్ నోస్ హిస్ స్టూడెంట్స్, నో వన్ ఎల్స్.
0: పిల్లలందరూ కూడాను స్వామి అంటే ప్రారంభిస్తున్నారు.
1: ఆల్ చిల్డ్రన్ హియర్ స్టూడెంట్స్ గివ్ దేర్ లైఫ్ ఫర్ స్వామి.
0: అందువల్ల వారికి నేను ఎప్పుడైనా సరే నేను వారిని ప్రాణ సంరక్షణ చేస్తాను.
1: దేర్ఫోర్ భగవాన్ విల్ ప్రొటెక్ట్ దెమ్ ఎట్ ఎనీ టైమ్ ఎనీవేర్.
0: ఎందుకంటే ఈ పిల్లల యొక్క ప్రభావము ఎన్నో దినం నుంచి కూడా నేను తెలుసుకున్నాను.
1: అండ్ ది స్టూడెంట్స్ ఇన్ ద డివోషన్ ఇస్ నోన్ సిన్స్ లాంగ్ టైమ్ పాస్ట్.
0: ఇప్పుడు నా యొక్క దీనిలో ఉన్నటువంటి ఒక భాగాన్ని అనేక విధములుగా కూడా పంచి వారికే ఇస్తున్నాను.
1: ఇన్ఫాక్ట్ భగవాన్ హ్యాస్ షేరింగ్ ఆల్ హిస్ లాక్ టు స్టూడెంట్స్.
0: కనుక పిల్లలందరూ కూడా సుక్షేమంగా జీవించాలి.
1: భగవాన్ బ్లెసెస్ ఆల్ స్టూడెంట్స్ విత్ లాంగ్ లైఫ్ సేఫ్ అండ్ సెక్యూర్.
0: మీరు ఎక్కడ ఉండినా కూడా నేను వెంట జంట ఇంట ఉంటాను.
1: యూ మే బి ఎనీవేర్, స్వామీ విల్ బి విత్ యూ ఇన్ యూ.
0: కనుక మీరు ఏమాత్రమూ భయపడకండి.
1: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
0: ఈ దేహమునకు ఎట్టి ప్రమాదము సంభవించదు.
1: There will not be any sort of any danger to this body.
0: Karuka nen eppudu mimmalu chusukuntanu.
1: Bhagavan will take care of you every time, everywhere.
0: Karuka daivattam anetvatidi eppatiki kudanu gurtu tichukovali.
1: The divinity is beyond our knowledge, beyond our comprehension.
0: Kanuka రేపటి నుంచి కూడాను మీరు ఏ పని చేసినా కానీ ఇది స్వామి పని, స్వామి పని, స్వామి పని అనుకుని చేయండి.
1: ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ కన్సిడర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యువర్ యాక్టివిటీ యాజ్ భగవాన్స్ వర్క్, స్వామీస్ వర్క్.
0: రేపటి నుంచినే మీకు ఎంతో ఆనందంగా కనిపిస్తాను.
1: ఫ్రమ్ టుమారో యుల్ సీ భగవాన్ ఇన్ ఎ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఫామ్.
0: పిల్లలారా,
1: స్టూడెంట్స్,
0: మీ భావములు ఎవరు కూడా తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవటం లేదు.
1: యువర్ ఫీలింగ్స్ ఆర్ నాట్ ఈవెన్ నోన్ టు యువర్ పేరెంట్స్.
0: అది నాకొక్కడికి మాత్రమే తెలుసు.
1: భగవాన్ అలోన్ నోస్ యువర్ ట్రూ ఫీలింగ్స్.
0: కనుక నేను ఏమాత్రమో మీకు సమయం ఇవ్వను.
1: భగవాన్ విల్ నెవర్ గివ్ యూ ఎనీ సార్ట్ ఆఫ్ ఎ స్ట్రెయిన్.
0: మీరందరూ కూడా క్షేమంగా సుక్షేమంగా దినదిన ప్రవర్ధమానులై పెరగండి బంగారు.
1: భగవాన్ విషెస్ యూ ఆల్ ఎ లాంగ్ లైఫ్, ఎ ప్రోగ్రెస్ స్టడీలీ డే బై డే.
0: పిల్లలందరూ ఈనాటి నుంచి ఈ విచారాన్ని వదిలిపెట్టండి.
1: డోంట్ హ్యావ్ ఎనీ వరీ ఎనీ మోర్.
0: ది పాస్ట్ ఆఫ్ పాస్ట్,
1: పాస్ట్ ఈజ్ పాస్ట్.
0: ఇంత పాస్ట్ అయిపోయినట్టు పాస్ట్ అయిపోయింది.
1: ద పాస్ట్ ఆల్రెడీ లెఫ్ట్.
0: మీ ఫ్యూచర్, మీ ప్రెజెంట్ నేను చూసుకుంటాను.
1: భగవాన్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్.
0: ఇక మీరందరూ కూడా ఆనందంగా ఉంటుండాలి.
1: Let you lead a blissful life. Be happy.
0: ఈ దేహానికి ఇలాంటివి జరుగుతుంటాయి, పోతుంటాయి.
1: Many such things happen to this body. They come and pass off.
0: ఇదంతా కూడా కేవలం passing clouds.
1: All the happenings are like passing clouds.
0: ఇదంతా కూడా క్లౌడ్స్ కదిలిపోయిన తర్వాత అక్కడ ఏమాత్రము గుర్తు ఉండదు.
1: As clouds pass off, there will be no trace left.
0: కనుక మీరందరూ కూడా ఆనందంగా, సంతోషంగా, సుఖంగా జీవించండి.
1: Bhagavan blesses you all to lead a long life, healthy life, prosperous life.
0: ఈ పరీక్ష లోపల మీకు అందరు కూడా పాస్ చేస్తున్నారు.
1: You will all get through the examination most successfully.
0: నేనున్నంత వరకు మీరు ఏమాత్రమో భయపడకండి.
1: Don't be afraid because Swami is with you.
0: ఎప్పుడు కూడా with you, in you, around you.
1: Bhagavan is always with you, in you, around you.
0: నాకు వేరే స్థానం ఎక్కడా లేదు.
1: There's nothing whatsoever that Bhagavan wants.
0: మీ హృదయాలే నా యొక్క స్థానం.
1: In fact, your hearts are the very centers of his dwelling place.
0: మీరు ఏమాత్రము యోచించకుండా,
1: don't worry,
0: Past is past, forget the past.
1: Past is past, forget the past.
0: Present is omnipresent.
1: Present is omnipresent. Bhagavan is always with you, in you, above you, below you, around you.
0: Kanuka, meeru anandanga velli, chakkaga bhojanam chesi, ratrikanta meeru chakkani bhajan chestunnaru.
1: Better you have your food and return and continue this, participate in akhanda bhajan throughout this night.
0: Then tirigi night kostanu.
1: Bhagavan will come again.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the fifth discourse on Gita Bhagavan delivered on 6th August 1984. In this eye-opener discourse, Bhagavan shows us how seeing God within oneself is superior to any other form of external worship. Sri Bhagavan Uvacha.
1: Nirmamo nirahankar samadukha sukachami. Ahankara mamakaramulu dooramu chesukoni sukhamunu dukkamunu సమముగా భావించి ఓరిమి కలిగినటువంటి వ్యక్తి నాకు అత్యంత ప్రియుడు అని గీతాచార్యుని యొక్క బోధ.
2: గీతాచార్య టీచింగ్ ఎక్స్పోజ్ దట్ హీస్ డియర్ టు మీ హూ డస్ నాట్ హ్యావ్ ఈగోయిజం attachments and who can treat with equal mindedness joy and sorrow.
1: Idi samanya sadhakulaku asadhyam.
2: For ordinary sadhakas this is impossible.
1: Nitya jeevitamulo shodashopacharamulache dupadeepa naivedyamulache ఆరాధనలు సలిపి భజనలు చేయొచ్చు పూజ పునస్కారంలో కాలములు గడిపేటువంటి వ్యక్తులకు గృహస్థులకు ఈ విధమైనటువంటి శాసనము చాలా కష్టమైనటువంటిదిగా తోస్తుంది.
2: దిస్ పర్టికులర్ ప్రొసీజర్ ఆఫ్ ఆర్డినెన్స్ వుడ్ బి వెరీ డిఫికల్ట్ ఫార్ ఆర్డినరీ సాధకాస్ ఇన్క్లూడింగ్ ది గృహస్థాస్ ద మెంబర్స్ ఆఫ్ ది people who are following the family path to follow this particular thing. They may be able to just worship God, they may be able to offer 16 types of worship which have been described in scriptures, but this, the nirmama nirahankara which has been explained, would be very difficult for an ordinary sadhaka.
1: Aithe idi enta varaku kashtam manaku?
2: In that case, how far, to what extent is it difficult?
1: మన యొక్క తత్వము దైవం యొక్క ఆత్మ భిన్నముగా చూచినంత వరకు ఇది మనకు కష్టం.
2: దిస్ ఈజ్ డిఫికల్ట్ సో లాంగ్ యాజ్ వీ డు నాట్ వీ డిఫరెన్షియేట్ అవర్ ఓన్ ప్రిన్సిపుల్ ఫ్రమ్ ది కమాండ్ అండ్ ది ఆర్డర్ ఆఫ్ ద లార్డ్ హింసెల్ఫ్.
1: దైవం యొక్క ఏకత్వమును మానవుని యొక్క దివ్యత్వమును గుర్తించిన తర్వాత ఇది మనకు సులభంగా తోస్తుంది.
2: వన్స్ వీ రికగ్నైజ్ ది ఆల్ పర్వేసివ్ యూనిటీ ఆఫ్ ద లార్డ్ అండ్ ది డివినిటీ ఆఫ్ ది ఇండివిజువల్ హూ బి ఏబుల్ టు జస్ట్ ఫాలో ఇట్.
1: స్వశరీరం స్వయం జ్యోతి. స్వశరీరం స్వయం జ్యోతి. స్వరూపం సర్వరక్షణం అని భగవంతుడు సర్వుల దేహమునందును సర్వరక్షకునిగా జ్యోతిర్మయునిగా ప్రకాశించుతున్నాడు అనేటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకున్న తర్వాత అహంకార మమకారములో అరికట్టుకోవటం అతి సులభమవుతుంది.
2: వన్స్ యూ రికగ్నైజ్ దట్ గాడ్ ఈజ్ వెల్లింగ్ in the form of jyoti and flame in all bodies and all people, it would be possible to control our egoism and also our attachment.
1: Swashariram swayam jyotihi. Ee swayam jyoti anetundi mana shariram nunde untundi.
2: This self effulgent flame is residing in our own bodies.
1: Swarupam sarvarakshanam. ఈ సర్వరక్షకుడైనటువంటి వాడు మన యొక్క ఆకారం నుండే ఇమిడి ఉంటున్నాడు.
2: ద వన్ హూ ప్రొటెక్ట్స్ ఆల్ పీపుల్ is a part and parcel of our very form.
1: దైవము ఉన్నాడా లేదా అనేటువంటి విషయం కానీ, దైవమును మనం చేరేటువంటి మార్గం ఏమిటి అనేటువంటిది కానీ, ఇది అనాది కాలం నుండి విచారణ సరుపుతూనే వచ్చుతున్నది.
2: ఫ్రమ్ టైమ్స్ ఇమ్మెమోరియల్ ఎన్క్వైరీ హెస్ బీన్ గోయింగ్ ఆన్ వెదర్ గాడ్ ఎగ్జిస్ట్ ఆర్ డజంట్ ఆర్ హౌ టు రీచ్ గాడ్.
1: ఇది మానవుని యందు ఒక జటిలమైనటువంటి ఒక సమస్యగా రూపొందుతూ వచ్చింది.
2: దిస్ పర్టికులర్ ప్రాబ్లం హ్యాస్ బికమ్ ఎ వెరీ సీరియస్ అండ్ వెరీ డిఫికల్ట్ ప్రాబ్లం విత్ ది మ్యాన్ అండ్ హిస్ థింక్.
1: ఈ సమస్యను పరిహారం చేసే నిమిత్తమై అనేక మంది ఋషులు తమ చాకచక్యము చేతను, తపబలము చేతను, పాండిత్యము చేతను, ఒక సుదీర్ఘమైనటువంటి ఒక ప్రతిజ్ఞల చేతను తపస్సులు ఆచరించి ఈ సత్యానికి పరిహారమును గుర్తించారు.
2: టు సాల్వ్ దిస్ ప్రాబ్లం ఎ నంబర్ ఆఫ్ రిషీస్ హ్యావ్ టేకన్ ఎ ఫర్మ్ రిజాల్వ్ యూజ్ ఆల్ దేర్ స్కిల్స్ ఆల్ దేర్ పెనన్స్ టు సాల్వ్ ద ప్రాబ్లం అండ్ దే హ్యావ్ ఫౌండ్ సొల్యూషన్ ఫర్ దిస్ పర్టికులర్ ప్రాబ్లం.
1: వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాన్నారు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. ఓ ప్రజలారా, మేము తేజోవంతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి అజ్ఞానమనేటువంటి అంధకారమునకు ఆవరణ ఉన్నటువంటి మహాపురుషుని, మహాదివ్యశక్తిని మేము కనుగొన్నాము అని జగత్తునకు చాటారు మహర్షులు.
2: They have declared to the world at large that, oh people, oh citizens, we have been able to see that transcendental principle which exists beyond all this visible and created world.
1: ఎక్కడ వెతికినాం, ఎక్కడ తెలుసుకున్నాం అనేటువంటి విషయాన్ని కూడాను వెల్లడి చేశారు.
2: They have also declared where they search and how they came to know the existence of the effulgent law.
1: Baita prapanchamulo kaadu,
2: it is not in the external world.
1: Baita pradeshamulo kaadu,
2: it is not in the external outer space.
1: Bahir drishtilo kaadu,
2: it is not in the external vision as such.
1: Maa lopalani,
2: it is within our own self.
1: Maa antaratma yende,
2: it is within our own antaratma.
1: Maa divya bhavamunandi,
2: it is in our sacred thoughts.
1: Ee shariramunandi sharirini mem gurtinchamannaru.
2: Inside this body, the dweller has been identified and recognized.
1: శరీరమునందు నివసించేటువంటి వాడు కనుక భగవంతునకు శరీరి అని పేరు.
2: As God is the indweller of the body, he has been described as శరీరి, the indweller.
1: దేహమునందు నివసించేటువంటి వాడు కనుక ఇతనికి దేహి అని.
2: There is another description of God as దేహి because he lives in deha, which is the body.
1: దేహమనేటువంటి క్షేత్రం నందు నివాసం చేసేటువంటి వాడు కనుక ఇతనికి క్షేత్రజ్ఞుడు అని పేరు.
2: He lives in the field of body and therefore has been described క్షేత్రజ్ఞ.
1: కనుకనే మానవుని యొక్క శరీరమునందే మాధవత్వం అనేటువంటి కాంతి దేదీప్యమానమై ప్రకాశవంతమై అజ్ఞానమనేటువంటి దానికి ఆవల ఉంటున్నదనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
2: Therefore, we have to recognize that this great effulgence of the Lord resides inside the man himself beyond ignorance, which is very clear.
1: మృణ్మయమైనటువంటి ఈ శరీరము నుండి చిన్మయమూర్తిని దర్శించుటకు ప్రయత్నించాలి.
2: We have to make efforts to find the immortal Lord in the mortal body itself.
1: మట్టి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అనేటువంటి పంచభూతములతో కూడినటువంటి ఈ యొక్క దేహాత్మయందే దైవాత్మను మనము దర్శించడానికి ప్రయత్నించాలి.
2: We have to make efforts to find out the Lord in these very five elements: earth, water, air, fire and sky or space.
1: మట్టిలో మాణిక్యము చిక్కును కాని మానులో చిక్కదు.
2: You find the diamonds in the earth and not on the top of a tree.
1: అదే విధముగానే మానవుని యొక్క మనసులో మాణిక్యమనేటువంటి దైవత్వం మనకు గోచరమవుతుంది కానీ మనిషికి ఆవల మనకు ఈ మాణిక్యం మనకు చిక్కదు.
2: ఇన్ ది సేమ్ వే యూ ఫైండ్ ద డైమండ్ ఆఫ్ ద లార్డ్ గాడ్ విత్ ఇన్ మ్యాన్ హిమ్సెల్ఫ్ అండ్ నాట్ అవుట్ సైడ్ ఆఫ్ హిమ్.
1: దైవం యొక్క యశ్వానాన్ని మన కొంతవరకును శాస్త్రోక్తంగా కొన్ని విధమైనటువంటి పెద్దల యొక్క ప్రబోధన చేతను దాన్ని గుర్తించి వెతుకుట ప్రయత్నించాలి.
2: విత్ ది హెల్ప్ ఆఫ్ ది టీచింగ్స్ అండ్ ది ప్రీచింగ్స్ ఆఫ్ గ్రేట్ పీపుల్ వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు ఫైండ్ గాడ్ విత్ ఇన్ అవర్ సెల్స్.
1: అంగుష్టమాత్రేణ పురుషోంతరాత్మ అని అంతరాత్మ యందు అంగుష్టమాత్రుడై ఉంటున్నాడు దైవం.
2: God has been dwelling inside the body in the form of a small unit equal to in measurement to a thumb.
1: ఈ శరీరం అనేటువంటిది సామాన్యమైనటువంటిది కాదు.
2: This body is not an ordinary thing.
1: దైవమునకు నివాసమైనటువంటి ఒక మందిరము.
2: It is the temple of God itself.
1: దైవము ఊరేగించేటువంటి రథము.
2: This is a chariot which carries the Lord inside it.
1: ఈ రథమునందు తాను ఊరేగింపబడుతున్నాడు ఈ జగత్ అనేటువంటి ఊరిలో.
2: ఇన్ ది వరల్డ్ విచ్ వి కంపేర్ టు ఎ విలేజ్ హీస్ బీన్ టేకన్ ఇన్ ప్రొసెషన్ ఇన్ దిస్ పర్టికులర్ చారియట్ కాల్డ్ బాడీ.
1: కనుక మన ఈ దేహమును అలక్ష్యం చేయటం కానీ లేక అశుద్ధముతో నింపుకోవటం కానీ ఇది తగనటువంటి పని.
2: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ దేర్ఫోర్ టు బి ఇండిఫరెంట్ టు ది బాడీ ఆర్ టు నెగ్లెక్ట్.
1: ఈ దేహమును పవిత్రమైనటువంటి కర్మల యందు నిస్వార్థమైనటువంటి యొక్క ప్రవర్తనల యందు నిరహంకారమైనటువంటి కర్మల చేత ఆచరింపబడాలి.
2: దిస్ బాడీ మస్ట్ బి యూజ్డ్ టు పర్ఫార్మ్ ద డ్యూటీస్ విచ్ ఆర్ అన్సెల్ఫిష్ అండ్ విచ్ ఆర్ సేక్రెడ్.
1: దేహములు ఏ విధమైనటువంటి యొక్క దుర్మార్గం నందు కూడా ప్రవేశింప చేయకూడదు.
2: వీ షుడ్ నాట్ యూజ్ దిస్ బాడీ ఇన్ ఎనీ ఇంప్రాపర్ ఆర్ బ్యాడ్ థింగ్.
1: ధర్మ విరుద్ధమైనటువంటి కార్యములందు ప్రవేశింప చేయకూడదు.
2: యూ షుడ్ నాట్ యూజ్ ఇన్ ఎనీ అన్రైచియస్ యాక్టివిటీ.
1: కారణమేమనగా దేహో దేవాలయ జీవో దేవ సనాతన.
2: ది రీజన్ ఇస్ దాట్ దిస్ బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
1: దైవం యొక్క మందిరాన్ని మనము ఎన్ని విధములైనటువంటి యొక్క గౌరవ మర్యాదలతోనూ కాపాడుకుంటాం.
2: వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ పర్టికులర్ బాడీ విచ్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
1: దీనిని అనేక విధములుగా పవిత్రంగా మనం భావించుకుంటాం.
2: వీ హ్యావ్ టు కన్సిడర్ దిస్ ఇన్ ది మోస్ట్ సేక్రెడ్ వే పాసిబుల్.
1: అట్టి దేహాన్ని ఈనాడు మనము అలక్ష్యం చేత కొన్ని విధమైన అపమార్గములు ఎందు ప్రవేశపెట్టి చేయరాని కార్యములతో దీనిని అశుద్ధము గావించుకుంటున్నాం.
2: సచ్ ఎ సేక్రెడ్ బాడీ యాజ్ ఇట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ అవర్ ఇండిఫరెంట్ యాటిట్యూడ్ అండ్ నాట్ రియలైజింగ్ ది ట్రూత్ ఆఫ్ దిస్ సేక్రెడ్నెస్ ఆఫ్ దిస్ బాడీ ఇన్ ది రాంగ్ వేస్.
1: ఈ దేహం జడమైనప్పటికీ దేహములో నివసించేటువంటి యొక్క శక్తి చైతన్యమైనటువంటిది.
2: ద బాడీ ఈజ్ ఇనర్ట్ నో డౌట్ బట్ ది ప్రిన్సిపల్ విచ్ ఈజ్ లివింగ్ ఇన్సైడ్ ది బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ కాన్షియస్నెస్.
1: ఇది కేవలం భవసాగరమును దాటేటువంటి యొక్క పడవ.
2: దిస్ బాడీ మే బి కంపేర్డ్ టు ఎ బోట్ విచ్ విల్ హెల్ప్ యూ టు క్రాస్ ద ఓషన్ ఆఫ్ సంసార.
1: ఇది మనకు సులభంగా లభించినటువంటిది కాదు.
2: దిస్ ఈజ్ నాట్ ఒబ్టైన్ ఈజీలీ బై అస్.
1: అనేక జన్మల పుణ్య ఫలమును ప్రోగు చేసి అందించుకుని అందుకున్నటువంటి యొక్క మహాప్రసాదం.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఇన్నోరబుల్ మెరిట్స్ ఆర్ ఇన్ ది నంబర్ ఆఫ్ బర్త్స్ వి హావ్ బీన్ ఏబుల్ టు గెట్ దిస్ బాడీ.
1: కనుక మనం ఈ దేహాన్ని అపమార్గములో ప్రవేశింపచేయటము మన అనేక జన్మముల యొక్క పుణ్యమును మనం వ్యర్థం చేసుకోవటమే అవుతుంది.
2: ఇట్ అమౌంట్స్ టు ఇఫ్ యూ వాంట్ టు యూజ్ దిస్ బాడీ ఇన్ ది రాంగ్ వే ఇట్ అమౌంట్స్ టు వేస్టింగ్ ది మెరిట్స్ విచ్ హావ్ బీన్ ఎర్న్డ్ ఓవర్ ఎ నంబర్ ఆఫ్ జన్మ.
1: జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. ఇలాంటి పవిత్రమైనటువంటి నరజన్మమును మనం ఎత్తటం ఎంతో అదృష్టము.
2: ఇట్ ఈస్ అవర్ ఎక్స్ట్రాడినరీ గుడ్ ఫార్చ్యూన్ దట్ వీ హావ్ బీన్ ఏబుల్ టు గెట్ దిస్ బర్త్ ఆఫ్ మ్యాన్.
1: ఇది భవసాగరమునందు అనేక విధములైనటువంటి యొక్క కష్టములను నష్టములను దుఃఖములను కొంతవరకు తప్పించి దీన్ని గట్టు చేర్చేటువంటి యొక్క ఒక దివ్యమైనటువంటి పడవ.
2: దిస్ పర్టికులర్ బాడీ మస్ట్ బి సీన్ యాజ్ ఎ సేక్రెడ్ బోట్ విచ్ విల్ హావ్ టు బి యూజ్డ్ వెరీ కేర్ఫుల్లీ సో దాట్ విల్ బి ఏబుల్ టు క్రాస్ ది ఓషన్ ఆఫ్ సంసార సేఫ్లీ.
1: ఈ యొక్క సాగరమునందు భయంకరమైనటువంటి ముసళ్ళు ఇంకా కొన్ని విధమైనటువంటి క్రూర మృగములు అందులో నివసిస్తూ ఉంటాయి.
2: ఇన్ దిస్ ocean of samsara, there are terrible crocodiles and other things which are very harmful.
1: ఈ యొక్క ముసళ్ళు తిమింగలములు మహాభయంకరమైనటువంటివి.
2: ది క్రాకడైల్స్ ఆర్ వెరీ టెరిబుల్.
1: కానీ మన జీవితం అనేటువంటి సాగరం నందు కూడాను కామక్రోధ లోభమోహ మోహచ్ఛిల్లినటువంటి ముసళ్ళు తిమింగలములు మహాభయంకరమైనటువంటివి సంచరిస్తూ ఉంటున్నాయి.
2: These six enemies of man in the form of anger, lust, greed and various other things, they are compared to the crocodiles which are going to trouble the man.
1: Ee samsaram anekunte sagaramu chaala agadhamainatundi.
2: This ocean of samsara is unfathomable.
1: దీనిని కూడాను ప్రావాహిక సత్యం అని కూడాను చెప్పవచ్చు.
2: దిస్ ఆల్సో మే బి కంపేర్డ్ టు ప్రావాహిక సత్యం ఆర్
1: ఇది సుఖ దుఃఖ సంకర్షణాత్మక మహత్తాల తరంగమైన సాగరము అనేటువంటిది కూడాను గుర్తించాలి.
2: దిస్ పర్టికులర్ ఓషన్ ఈజ్ ఎ మిక్స్చర్ ఆఫ్ ఆపోజిట్స్ లైక్ జాయ్ అండ్ సారో.
1: ఎప్పుడు సుఖము లభిస్తుందో ఎప్పుడు కష్టం వస్తుందో చెప్పుటకు వీలు కానిటువంటిది.
2: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సే వెన్ యూ విల్ బి గెటింగ్ joy and when you will be put to sorrow.
1: కనుక ఈ విధమైన కుంటి యొక్క బాధల చేతను దుఃఖముల చేతను కష్టముల చేతను కృంగిపోతున్నటువంటి మానవులకు సులభమైన మార్గము అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించడమే.
2: Therefore, the easiest and the best method in this particular life of sagara, where you are coming across various crocodiles, the best method is to see unity in diversity.
1: Swasariri swayam jyotihi annittu. Anni shariramulu yandu kudanu ee aatma swaroopudu prakashistu unnadu anukunte satyanni drudanga manam vishwasinchali.
2: We have to firmly believe that this particular principle of God in the form of self-effulgent flame has been residing in every body and in every human being.
1: ఈ విధమైన సంతి యొక్క అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించినప్పుడు అద్వేష్ట సర్వభూతానాం ఎవరిని కూడా ద్వేషించడానికి మనము ప్రయత్నించము.
2: Once we recognize this particular thing, that God is dwelling in everyone, unity in diversity is recognized, then we would not be able to hate any person.
1: ఈ విధంగా మనం మొట్టమొదట పూజలు వ్రతములు భజనలు యోగములు ఇత్యాది సత్కర్మలు ఆచరించుటకు పూర్వమే దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వం యొక్క ఏకత్వాన్ని మనం విచారించినప్పుడు ఈ సమస్త సాధనలు కూడాను సమస్త యొక్క క్రియలు కూడాను కేవలము ఒక అల్పస్థితిలో మనకు గోచరిస్తాయి.
2: ఆల్ దీస్ యాక్ట్స్ లైక్ వర్షిప్ భజన్ ఎట్సెట్రా విల్ బి లుకింగ్ వెరీ స్మాల్ వన్స్ యూ రికగ్నైజ్ బిఫోర్ వీ గో టు దాట్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ దట్ గాడ్ ఈస్ డ్వెల్లింగ్ ఇన్ ఎవ్రీ హార్ట్.
1: అజ్ఞాన స్థితి అంటే ఈ విధమైనటువంటి యొక్క శ్రవణం కీర్తనం విష్ణుస్మరణం పాదసేవనం వందనం మర్చనం దాస్యం స్నేహం ఆత్మ నివేదం ఈ నవవిధ మార్గములు కూడాను మనకు కొంత ఆధారంగా కనిపిస్తాయి.
2: Only when we are slightly ignorant, we will be just feeling that these things are very important, like the 9 types of devotion, listening to the Lord's names and singing Lord's names and doing his service, etc.
1: ఈత వచ్చేంత వరకు మనకు ఒక మునగ బెండ్లు లేక టైర్స్ ట్యూబ్స్ ఇలాంటివి మనకు కొంత సహాయకారిగా ఉంటాయి.
2: Until you have mastered swimming or learned swimming, there is a need for aids which can help you in learning swimming.
1: Eeta nerchukunna tarvata ee yokka sahaya karmalu sahaya kriyalu ee sahaya padarthamulu manaku em artham kodano avasaram undadu.
2: Once you learn swimming, the aids will be of no use to you.
1: Ade vidhamgani geeta manaku artham ayyenta varaku ఈ విధమైనటువంటి సాధనలు మనకు కొంత అవసరమే.
2: ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ రిచువల్స్ ఆర్ నెసరీ అంటిల్ ప్రాబబ్లీ వీ అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ గీత.
1: గీత యొక్క పవిత్రమైనటువంటి రసస్వరూపాన్ని మనం గుర్తించుకున్న తర్వాత ఈ యొక్క ప్రక్రియలన్నీ కూడాను మనకు కేవలం నిరుపయోగంగా గోచరిస్తాయి.
2: వన్స్ వీ అండర్స్టాండ్ ద స్వీట్ ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత ఇట్సెల్ఫ్, ఆల్ దీస్ రిచువల్స్ విల్ బి లుకింగ్ వెరీ ట్రివియల్.
1: భక్తి యోగంలో భక్తుని యొక్క గుణగణములు అనేక విధములుగా వర్ణిస్తూ వచ్చింది.
2: ఇన్ ది యోగా ఆఫ్ డివోషన్ భక్తి యోగ, ది క్యారెక్టరిస్టిక్స్ అండ్ ది ఫీచర్స్ ఆఫ్ ఎ గ్రేట్ డివోటీ హ్యావ్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
1: ఈ ఆరు విధములైనటువంటి అర్షద్వర్గములు సాధించమని కూడా బోధించింది.
2: It has also taught that you have to control the six types of enemies.
1: Cheppute sulabham, cheyuta kashtam.
2: It is easier said than done.
1: Aithe eppudu sulabham avutundi? Anni indriyamulu yandu kudanu undinatuvanti vaadu okka rasaswarupudainatuvanti okka bhagavantude aneetuvanti okka satyanni manamu gurtinchadaniki prayatninchali.
2: When would it become easy and simple? Once you recognize that the same God is residing in all these five senses and He is only activating.
1: ఈ సమత్వాన్ని గుర్తించక పూర్వము ఎన్ని విధములైనటువంటి సాధనలు చేసినప్పటికీ ఇది కేవలము ఒక అసంతృప్తిగానే ఉంటుంటుంది.
2: Before we recognize this truth and experience it, whatever other things which you may do, they will not be giving us satisfaction.
1: నోటిలో ఉప్పు ఉంచుకొని ఎంత మధురమైనటువంటి పానీయమును మనం గ్రోలిపినప్పటికీ ఇవి ఉప్పగానే ఉంటుంటాయి, కానీ ఇవి దాని స్వస్వరూపమైనటువంటి ఒక రుచిని మనకు అందించవు.
2: Keeping salt in the mouth, whatever sweet juice you try to swallow, you will not be getting the real sweetness of the juice, but you will be getting a mixture of the salt also.
1: మొదలు మన నోటి అందినటువంటి ఉప్పును పారవేయాలి, దీన్ని పరిశుద్ధంగా చేసుకోవాలి, మంచిగా కడుక్కోవాలి.
2: We have to spit the salt from our mouth, wash it well, and then we will have to taste.
1: దాని తరువాత ఈ మధుర పదార్థాన్ని నీవు గ్రోలు, నీకు మధురాన్ని అందిస్తుంది.
2: After that, you take this sweet juice, you will enjoy the sweetness of the juice.
1: మన దేహమునందు ఇమిడి ఉండినటువంటి ఈ క్రోధము, ద్వేషము, అసూయ, స్వార్థము, అహంకారము ఇత్యాది దుర్గుణములను ఈనాడు మనము దూరం చేయటము ఆనాడే సత్యము, ప్రేమ, కరుణ, దయ, ఓర్పు ఇత్యాది పవిత్రమైనటువంటి గుణముల యొక్క రసమును, పవిత్రతను మనం అనుభవించడానికి వీలవుతుంది.
2: ఓన్లీ వెన్ వీ రిమూవ్ ఫ్రమ్ అవర్ బాడీ విచార్ బికమ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ బాడీ సచ్ యాజ్ హేట్రెడ్, జెలసీ, ఎన్వీ అండ్ anger, etc., you would not be able to enjoy the sweetness of peace, love and tranquility,
1: compassion,
2: love, etc.
1: Kanuka mottamota bhakti ee bhakti aneetuvanti vishayam lopala kevalam manavuni yokka vishayam emito bhakti ante deeni swaroopa swabhavam emito gurtinchadaniki prayatninchali.
2: In the very first place, we should try to understand what devotion really means and what are the characteristics of and the limitations of man.
1: Bhagavantuni pai gala anuraktiye bhakti.
2: Bhakti, devotion refers to the love of the Lord.
1: Bhagavantuni pai gala anurakti bhakti ani cheppukotam pedda vakyanga untuntadi.
2: Describing devotion as love for the Lord looks like a very big
1: thing. Kanuka bhagavantuni endundinatundi oka bakaram aneetundi jeeva శక్తిని, అనురక్తి అంటున్నటువంటి ఒక కృతి అనేటువంటి జీవశక్తిని రెండింటినీ చేర్చి భక్తి అని సులభంగా చెప్తూ వచ్చారు.
2: ఇన్ ది వరల్డ్ డివోషన్ ద ఈక్వల్ అండ్ సంస్కృత్ వర్డ్ భక్తి దర్ ఇస్ భ విచ్ ఈస్ ఏ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ద లార్డ్ అండ్ కృతి అనురక్తి అండ్ ద లవ్ విచ్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఏ డివోటీ ఇఫ్ దీస్ టు ది క్యారెక్టరిస్టిక్
1: భక్తిని మాత్రమే మనం పోషించుకుంటూ పోయినప్పటికీ పోయినప్పుడు శక్తి, రక్తి, విరక్తి, ముక్తి, అనురక్తి అన్నీ కూడా మనకు ప్రాప్తిస్తాయి.
2: వన్స్ వీ కల్టివేట్ డివోషన్ వీ గెట్ ది కెపాసిటీ, వీ గెట్ ది కెపాసిటీ టు సాక్రిఫైస్, వీ గెట్ ది లవ్ అండ్ వీ గెట్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ నెసరీ యాడెడ్ టు అస్.
1: మానవునికి అనురక్తి అనేటువంటిది ప్రాణం వంటిది.
2: లవ్ మే బి కంపేర్డ్ టు ద లైఫ్ బ్రెత్ ఆఫ్ మ్యాన్.
1: యాజ్ఞవల్ కూడా చెప్పినట్టుగా ఎవరు ఎవరిని ప్రేమించినప్పటికీ తన నిమిత్తమే తాను ప్రేమిస్తున్నాడు కానీ పరువ నిమిత్తము కాదు అనేటువంటి సత్యము మనకు అర్థమవుతుంది.
2: యాజ్ఞవల్క్య హస్ టోల్డ్ దట్ హూ ఎవర్ ఈజ్ లవింగ్, హీఈస్ లవింగ్ ఫర్ హింసెల్ఫ్ అండ్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్స్.
1: మానవుడు ఈ భవమునందు భవరోగమునకు గురి అయ్యాడు.
2: ఇన్ దిస్ వరల్డ్ మ్యాన్ హ్యాస్ డెవలప్డ్ ది డిసీజ్ ఆఫ్ భవరోగ.
1: ప్రతి ఒక్కటి కూడాను మనకు రోగమే కాని భోగము కాదు.
2: ఆల్ దట్ వి సీ ఇన్ లైఫ్ ఈజ్ మోర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ డిసీజ్ రాదర్ దాన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎంజాయ్మెంట్.
1: మనకు ఆకలి అనేటువంటి ఒక రోగము ప్రారంభమైంది.
2: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ది డిసీజ్ ఆఫ్ హంగర్.
1: ఈ ఆకలి అనేటువంటి రోగములకు అన్నమే దీనికి ఔషధము.
2: ఫుడ్ ఈజ్ ది మెడిసిన్ ఫార్ ద డిసీజ్ ఆఫ్ హంగర్.
1: ఈ అన్నం అనేటువంటిది మనము దీనికి అందించినప్పుడు ఈ ఆకలి అనేటువంటి రోగం నివారణ అవుతుంది.
2: వెన్ వీ గివ్ ది మెడిసిన్ ఆఫ్ ఫుడ్ ఫర్ దిస్ డిసీజ్ ఆఫ్ హంగర్, దిస్ డిసీజ్ డిసప్పియర్స్.
1: ఇది కేవలం భోగమని మనం భావిస్తున్నాము.
2: We think that this is really an enjoyment.
1: Sanchabacha paramanamulato kudinatunte aaharamu bhujinchatamu maha bhogam ani bhavistunnamu.
2: Eating highly delicious variety of food, we consider that as a very big enjoyment.
1: Kaadu kaadu, ee rogamulaku aushadami.
2: But it is not true.
1: It is konni aushadamulu aneka vidhamainatunte okka aushadamulu mix chesi dani bhujistuntaru.
2: Sometimes medicines or in the form of a mixture which contains
1: ఆకలి అనేటువంటి యొక్క ఈ రోగమునకు పంచ భక్ష పరమాన్నములు ఇవన్నీ కూడాను ఒక మిక్చర్ గా తీసుకుని భుజించవలసి వస్తుంది.
2: ఫార్ దిస్ డిసీజ్ ఆఫ్ హంగర్ వీ గెట్ ఎ మిక్స్చర్ ఆఫ్ ఎ డిఫరెంట్ వెరైటీ టేస్టీ టైప్స్ ఆఫ్ ఫుడ్, బట్ దట్ ఇస్ ఓన్లీ ఎ మెడిసిన్.
1: దాహము,
2: థర్స్ట్,
1: ఇది కూడాను ఒక రోగం.
2: దిస్ ఇస్ ఆల్సో ఎ డిసీజ్.
1: దీనికి చల్లని పానీయం అందించినప్పుడు ఈ రోగం నివారణ అవుతుంది.
2: వెన్ యూ గివ్ కోల్డ్ డ్రింక్, దిస్ డిసీజ్ ఇస్ క్యూర్డ్.
1: ఇదే విధముగానే ఈ ఐషట్ వర్గములు, కామక్రోధ రోగము, మోహమను మాత్సల్యములు ఇవన్నీ కూడాను మానవుని ఆవరించినటువంటి రోగములే.
2: ఇన్ ది సేమ్ వే దిస్ సిక్స్ ఎనిమీస్ ఆఫ్ మ్యాన్ లైక్ లస్ట్, యాంగర్, హేట్రెడ్, అండ్ ఈగోయిజం.
1: ఈ విధమైనటువంటి రోగములకు ఆ విధమైనటువంటి చర్యలే ఔషధములుగా ఉంటున్నాయి.
2: ఫర్ ఆల్ దీస్ డిసీజెస్ ఆల్సో దేర్ ఆర్ డిఫరెంట్ యాక్టివిటీస్ విచ్ బికమ్ మెడిసిన్.
1: కనుక మానవుడు భోగమును అనుభవిస్తున్నానని విర్రవీగుతున్నాడే కాని ఇవి మానవుని ఉద్ధరించేటువంటి యొక్క భోగములు కాదు.
2: మ్యాన్ హస్ బీన్ థింకింగ్
1: అని అందించినప్పుడు ఈ రోగం నివారణ అవుతుంది.
2: వెన్ యూ గివ్ కోల్డ్ డ్రింక్, దిస్ డిసీజ్ ఇస్ క్యూర్.
1: ఇదే విధముగానే ఈ ఐషట్ వర్గములు, కామక్రోధ రోగ మోహమ

0: విర్రవీగుతున్నాడే కాని ఇవి మానవుని ఉద్ధరించేటువంటి యొక్క భోగములు కాదు.
1: Man has been thinking wrongly that he is enjoying different types of.
0: ఇది రోగముల చేత పీడింపబడేటువంటి యొక్క వ్యాధి.
1: He has been teased by a number of diseases.
0: కనుకనే ఈ సత్యాన్ని మనం గుర్తించి దేశిని గుర్తించేంత వరకు దేశం యొక్క భద్రతను మనం చూసుకోవాలి.
1: Therefore, until we recognize the resident of this body who is God, we have to be a little careful and
0: సమస్త సాధనలు కూడా ఈ దేహం ద్వారానే మనం కలుపుతూ ఉన్నాం.
1: All the sadhanas have been done only with the help of this body.
0: సమస్త విషయములు కూడా దేహం ద్వారానే తెలుసుకుంటున్నాము.
1: All the types of education we have been learning only through the body.
0: దైవత్వం యొక్క విశిష్టతను కూడా దేహం ద్వారానే గుర్తిస్తూ ఉన్నాము.
1: The extraordinary speciality of God is also being learned through body.
0: దేహమును ఆధారం చేసుకుని దేహిని మనము చూడడానికి ప్రయత్నించాలి.
1: టేకింగ్ బాడీ ఆఫ్ ద బేసిస్ వీ హావ్ టు మేక్ అన్ అటెంప్ట్ టు సీ ద లార్డ్ ఇన్సైడ్ ఇట్.
0: దేవుడనగా వేరు దేశమందును లేడు, దేవుడనగా తనదు దేహమందే.
1: If you think of God, he is not in some other world. He is actually residing inside the body itself.
0: పాపం అనగా వేరు, పరదేశమున లేదు, తాను చేయు పనుల తగిలియుండు.
1: Sin doesn't exist in some world far away. It depends upon the action that you do.
0: పాపం కాని పుణ్యం కాని మానవుని యొక్క దేహం యొక్క క్రియల చేతనే ఏర్పడుతూ ఉండాలి.
1: మెరిట్ ఆర్ డిమెరిట్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ యాక్షన్స్ పర్ఫార్మ్డ్ బై ది విత్ హెల్ప్ ఆఫ్ ది బాడీ.
0: కనుకని ఈ దేహం అనేటువంటి క్షేత్రం లోపల మనం వెతికి వెతికి వెతికి ఈ విధమైన దేహిని మనం గుర్తించాలి.
1: We have to make an incessant search and a serious search and find God's energy body.
0: Seek, seek, and it shall be found.
1: It is said, seek, seek, and you will find it. It shall be found.
0: మనం వెతికి వెతికి వెతికి వెతికి దానిలో ప్రవేశించినప్పుడే అందులో ఆ స్వరూపాన్ని మనం దర్శిస్తాము.
1: If you seek for it inside the body with all earnestness, you will be able to find it.
0: అనేక పదార్థములు ఉన్నటువంటి గదిలో కూడా మనం ప్రవేశించి వెతికినప్పుడే మనకు కావలసిన పదార్థం చిక్కుతుంది.
1: For example, if you go to a room where a number of articles are kept, only when you search you will be able to get the article which you want.
0: వెతకక పూర్వము మనకు కావలసిన పదార్థము లభించదు.
1: Without searching you will not get the article which you want.
0: తలుపు తట్టినప్పుడే లోపల ఉన్న యజమానుడు తలుపు తెరుస్తాడు.
1: ఓన్లీ వెన్ యూ నాక్ అట్ ద డోర్ ది ఇన్సైడ్ మాస్టర్ విల్ ఓపెన్ ఇట్.
0: అడిగినప్పుడే అమ్మాయిన బువ్వ పెడుతుంది.
1: ఈవెన్ ఇట్ ఇస్ మదర్ ఓన్లీ వెన్ యూ ఆస్క్ షీ సర్వ్స్ యూ ఫుడ్.
0: కనుక మనం అడగాలి అడగాలి, తలుపు తట్టాలి తట్టాలి, మన లోపల వెతకాలి వెతకాలి.
1: దేర్ఫోర్ యూ నాట్ ఆస్క్ అండ్ ఆస్క్, నాక్ అట్ ద డోర్ అండ్ నాక్, అండ్ దెన్ యూ నాట్ సర్చ్ అండ్ సర్చ్, సీక్ అండ్ సీక్.
0: మనము తడుతున్నాం ఇప్పుడు తలుపులు.
1: We have been knocking at the door.
0: ఏ తలుపును తడుతున్నాం విచారించుకోవాలి.
1: You have to just search and find out which particular door are you knocking at.
0: మోక్ష తలుపును తడుతున్నామా, బంధన తలుపును తడుతున్నామా?
1: Whether you are knocking at the door of liberation or knocking at the door of attachment, you have to search.
0: కేవలము దైవము నివసించేటువంటి తలుపులను మనం తట్టడం లేదు.
1: We have not been knocking at the door where God is residing inside.
0: దయ్యాలు నివసించేటువంటి తలుపులను మనం తడుతున్నాం.
1: We are knocking at the door where the devils are dwelling.
0: ఎవరిని మనం ఆశ్రయిస్తున్నాము?
1: Whom are we approaching and taking shelter in?
0: ఆదర్శము చేత, అనురాగము చేత, అనురక్తి చేత మన పొట్టను చూచి ఇంత పట్టడి అన్నం పెట్టేటువంటి జగన్మాత అయినటువంటి దైవం యొక్క దీనిని ఆశ్రయిస్తున్నామా, అడుగుతున్నామా, లేక దయ్యాలను మనం ప్రార్థిస్తున్నామా, అల్పులను ప్రార్థిస్తున్నామా అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: We have to recognize the truth, whether we are asking the most merciful and a person who is holding his own life as an example, the mother of the universe, are we asking for food with her or are we asking for food with the devil who is merciless?
0: దైవాన్ని దర్శిస్తున్నాము.
1: We are looking at the Lord.
0: కాని దైవత్వాన్ని ప్రార్థించడం లేదు.
1: But we are not asking the divinity itself.
0: మనం దైవాన్ని కూడాను లోక సంబంధమైనటువంటి యొక్క వ్యామోహాలను ప్రార్థిస్తున్నాము.
1: We are praying to God, no doubt, but we are asking for the worldly things.
0: కల్పవృక్షం దగ్గరికి వెళ్లి కేవలం కాఫీ పొడిని ఆశ్రయిస్తున్నాము.
1: We are going to wish fulfilling tree and asking for meaningless coffee powder.
0: కాదు కాదు, కల్పవృక్షం దగ్గర, కల్పతరువు దగ్గర మనము ఒక విధమైనటువంటి యొక్క జీవితమును సార్థకంగా ఉంచుకునేటువంటి పరతత్వాన్ని మనం ప్రార్థించి అందించుకోవాలి.

0: We have to pray for the principle which is transcendental to be given before the wish fulfilling tree.
1: ఈ విధమైనటువంటి యొక్క సత్యాన్ని మొట్టమొదట ఆధ్యాత్మిక మార్గంలో గుర్తించినప్పుడే మన భక్తి ప్రపత్తులు కూడాను అభివృద్ధి అవుటకు ఎంతైనా అవకాశం ఉంటుంటుంది.
0: Our devotion will go on increasing and progressing only when we recognize some of these principles and then proceed.
1: కనుక మొట్టమొదట దైవము దైవము అనేటువంటి వాడు మన దేహమే దేహమునందే ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని విశ్వసించాలి.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ we have to firmly believe that God is residing inside our own body.
1: ee dehamunandu undinatundi oka daivathvamu vedakalanukunnappudu mana drushtini antarmukham gavinchukovali.
0: If we want to search and seek the Lord who is residing inside, we have to make our vision introvert.
1: aa daivam kosam manu ee reetiga manu aarata padali.
0: And in what way should we aspire for the Lord?
1: మందలు మరిగిన మాటకై లేదూడ అంబా అంబా అని అరచినట్లు.
0: ఇట్ ఈస్ ఇన్ ది వే దాట్ ఏ కాజ్ విల్ బి క్రైమ్ మోస్ట్ హార్ట్లీ ఫర్ ద మదర్ విచ్ హెస్ గాన్ అలాంగ్ విత్ ద హెర్డ్ ఆఫ్ కౌస్.
1: భర్త వాసిన కాంత విరహ వేదన సొక్కి మూల మూలల దాగి మూలిగినట్లు.
0: Like a chaste woman who has lost her husband and who cries on account of the separation.
1: ఆకలి చేతను అల్లాడు చున్నట్టి నిరుపేద అక్షంకు అడిగినట్లు.
0: Like a person who is hungry, who is suffering from the pangs of hunger, asking
1: for బిడ్డలు లేకను అల్లాడు చున్నట్టి ఆవేదన పడుతున్నటువంటి వానికి ఒక్క సుపుత్రుడు కావాలని హృదయపూర్వకంగా ఏ రీతిగా ప్రార్థిస్తుంటాడో ఆ రీతిగా ప్రార్థిస్తూ రావాలి.
0: In the same way, a person who does not have children will be aspiring for a child and praying for a child with the God. In that particular fashion, we have to
1: pray.
0: With a full of devotion,
1: tadatmu tattvanni anubhavistu,
0: feeling oneself with the Lord and praying,
1: దైవత్వంలో ఏకం కావడానికి తగినటువంటి పరితాపమును పొందాలి.
0: Identifying himself with the Lord, he has to just pray for him.
1: కానీ ఈనాటి మన ప్రార్థనలంతా కూడాను కేవలము ఒక విధమైనటువంటి యొక్క ఆడంబర సంబంధమైన ప్రార్థనలుగా గోచరిస్తూ ఉన్నాయి.
0: బట్ ఆల్ అవర్ ప్రేయర్స్ టుడే ఆర్ ఓన్లీ పాంపస్.
1: మనసు నందు ఒకటి, మాట నందు మరొకటి.
0: ఇన్సైడ్ ది మైండ్ వన్ థింగ్, అండ్ ఇన్ ద వరల్డ్ ఏ డిఫరెంట్ థింగ్.
1: మనోమాటలు రెండు కూడా ఏకమైనప్పుడే ఇది ప్రార్థనగా రూపొందుతుంది.
0: ఓన్లీ వెన్ యూ సింక్రైజ్ ది థాట్ ఇన్ యువర్ మైండ్ అండ్ ద వర్డ్ ఇన్ యువర్ మౌత్, ఇట్ బికమ్స్ ప్రేయర్.
1: మనోమాటలు క్రియారూపంలో చేర్చినప్పుడే ఇది పూజగా రూపొందుతుంది.
0: ఓన్లీ వెన్ యూ పుట్ దిస్ ఇన్ టు ప్రాక్టీస్, ఇట్ బికమ్స్ వర్షిప్.
1: మూడింటి యొక్క ఏకత్వం చేతనే మహత్తుడుగా మారిపోతాడు.
0: ఓన్లీ వెన్ యూ అచీవ్ యూనిటీ ఇన్ వర్డ్ యాక్షన్ అండ్ ఆల్సో థాట్, యూ బికమ్.
1: కనుకనే మనస్సేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనం అన్నారు.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ దట్ ది సేమ్ థింగ్ ఇన్ ద థాట్, సేమ్ థింగ్ ఇన్ ద వర్డ్ అండ్ సేమ్ థింగ్ ఇన్.
1: అయితే ఈనాడు మనము ఈ మూడింటి యొక్క ఏకత్వమును ఆచరిస్తున్నామా, అనుభవిస్తున్నామా?
0: టుడే విల్ హ్యావ్ టు వెరిఫై వెదర్ వీఆర్ ఫాలోయింగ్ దిస్ పర్టికులర్
1: ప్రాసెస్. మనసు ఒకవైపున, మాట మరొకటిగాను, క్రియ మూడవదిగాను మనం ఆచరిస్తున్నాము.
0: థాట్, వర్డ్ అండ్ డీడ్ ఆర్ గోయింగ్ ఇన్ త్రీ డిఫరెంట్ డైరెక్షన్స్, బట్ దేర్ ఇస్ నో యూనిటీ బిట్వీన్ దెమ్.
1: కనుకనే మనం ఈనాడు మహాత్ములుగా మారటం లేదు.
0: దేర్ ఫోర్ వీఆర్ నాట్ బికమింగ్ మహాత్మా దీస్ డేస్.
1: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మన్ అన్యత్, దురాత్మనం.
0: Thought is different, word is different, action is different. This is the characteristic of a bad fellow and a duratma.
1: Kanuka ee vidhamainatunte act anta kudanu daivam daggara chellavu.
0: All these things will not work with God.
1: Yad bhavam tad bhavati ani yakti tattvamo atti phalitamu untuntadi.
0: Your thoughts will bring you the results.
1: Yakti pindyo atti rotte.
0: The size of the cake depends upon the quantity of
1: flour. Yetti tindo atti threpu.
0: Your hiccup depends upon the food that has just taken.
1: Yetti bhavamo atti bahyam.
0: And whatever be your feeling is reflected in the way that you talk.
1: Kanuka manamu bhavamunu parishuddhamu gavinchukuneetundi prayatnamunaku mottamota manamu mundanje veyali.
0: In the very first place, therefore, we have to try to purify our own feelings.
1: పరిశుద్ధమైనటువంటి ప్రేమనిగా మనం తీర్చిదిద్దుకోవాలి.
0: వి హావ్ టు మేక్ అవర్ లవ్ ప్యూర్.
1: క్షమతత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: క్షమ, వి హావ్ టు జస్ట్ డెవలప్ ఫర్దర్
1: క్షమకు మించినటువంటిది మరొకటి జగత్తులో లేదు.
0: దెర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ గ్రేటర్ దాన్ ఫర్దరెన్స్.
1: క్షమ సత్యము.
0: Forbearance is true.
1: Chama dharmamu.
0: It is righteousness.
1: Chama vedamu.
0: It is veda.
1: Chama ahimsa.
0: It is non-violence.
1: Chama sarvamu.
0: It is everything.
1: Chama santoshamu.
0: It is happiness.
1: Chama daya.
0: It is compassion.
1: Chama sarvastambu sarvalokamulandunnannadu.
0: It is everything in all the verses it is said.
1: Ee chamatvani manamu anaga opika anaga orimi
0: patience and forbearance.
1: ఈ ఓర్పుని మనం సాధించినప్పుడే దైవాన్ని సాధించిన వారం అవుతాం.
0: ఓన్లీ వెన్ వీ హావ్ పేషెన్స్ అండ్ ఫర్దరెన్స్ విల్ బి ఏబుల్ టు
1: గెట్ ది చిన్న విషయములకు కూడాను మనం టెన్షన్ టెంపర్ ఒక విధమైనటువంటి యొక్క ఆవేదన ఆవేశమును కూడాను మనం చేసుకుంటున్నాం, అభివృద్ధి పరచుకుంటున్నాం.
0: ఫర్ స్మాల్ లిటిల్ థింగ్స్ వీ లూజ్ టెంపర్ అండ్ వీ గెట్ ఇన్ టు టెన్షన్.
1: ఈ ఆవేశము చాలా ప్రమాదం.
0: This anger is rather dangerous.
1: ఈ ఆవేశము మానవుని యొక్క జీవితముని క్షీణింప చేస్తుంది.
0: This anger is going to ruin the very life of man.
1: కోపము కలిగిన వానికి ఏ పనియు ఫలింపకుండు ఎగ్గును గనుగును పాపపు పనులను చేయచు చీ సొమ్మనిపించుకున్నట్టు చేకూరుచుమి.
0: A person who suffers from anger will not be able to achieve anything at all. He will only be looked upon with a disgust and no one would like him.
1: ఇంతే కాదు, ఈ కోపం వల్ల తన కలిమి భంగపుచ్చును.
0: Not only that, he would lose his own wealth also.
1: Tanakungara gauravamu daddamu seyunu.
0: All the honor that he enjoys will be burnt to ashes.
1: Tanavarala kedaseyunu.
0: And it will bring separation from the people who are there.
1: Jennaku kopamu valna sarvamu chedugunu.
0: On account of anger, people will lose everything.
1: Kanukani, ee kopa tapa eeshuya dasuya dambamulanu arikatte nimittamai Bhagavad Gita yandu భక్తి యోగమునందు ప్రేమతత్వాన్ని అభివృద్ధి పరచుకోమని పదే పదే ప్రబోధిస్తూ వచ్చాడు కృష్ణుడు.
0: Therefore in Bhagavad Gita Krishna has been teaching the principle of love and the need for cultivation of it, because this particular hatred, jealousy and such other bad traits are going to be very harmful.
1: ప్రేమ ద్వేషాన్ని ఎరుగదు.
0: Love does not know.
1: ప్రేమ స్వార్థానికి ప్రవేశం ఇవ్వదు.
0: Love does not allow selfishness to enter.
1: ప్రేమ ఎవరిని ఆశ్రయించదు.
0: లవ్ డస్ నాట్ టేక్ షెల్టర్ ఇన్.
1: ప్రేమ నిరంతరము ఇచ్చుటే గాని పుచ్చుకునటం ఉండదు.
0: లవ్ నోస్ ఓన్లీ గివింగ్ అండ్ డస్ నాట్ నో రిసీవింగ్.
1: కనుకని ఈ ప్రేమతత్వమే దైవత్వము.
0: దేర్ఫోర్ లవ్ ఈజ్ గాడ్.
1: అట్టి దైవత్వాన్ని మనం పొందవలనన్నా తిరిగి దైవ గుణములు మనలో అభివృద్ధి కావాలి.
0: ఇఫ్ యూ వాంట్ అక్వైర్ లవ్ అండ్ యూ వాంట్ అక్వైర్ గాడ్ విల్ హావ్ టు డెవలప్ దిస్.
1: పుట్టిన చంద్రుణ్ణి మనం చూడాలనుకున్నప్పుడు ఒక టార్చ్ లైట్ లేక అరికండెంటను లేకపోతే పెట్రమాక్స్ లైట్ మనకు అక్కర్లేదు. చంద్రుడి యొక్క వెలుతురు ఆధారంతో తెలియని చంద్రుడు చూడాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు సీ మూన్ దర్ ఇస్ నో నీడ్ ఫర్ ద హెల్ప్ ఆఫ్ ఎ టార్చ్ లైట్ ఆర్ సమ్ క్యాండిల్ లైట్ ఎట్సెట్రా. ఇన్ ది లైట్ ఆఫ్ మూన్ ఇట్ సెల్ఫ్ విల్ బి ఏబుల్ టు సీ మూన్.
1: కనుక దైవాన్ని మనం పొందవలనంటే దైవం ప్రేమ స్వరూపుడు.
0: ఇఫ్ యూ వాంట్ టు అక్వైర్ అండ్ రీచ్ గాడ్, గాడ్ ఈజ్ ది వెరీ ఎంబోడీ.
1: ప్రేమ స్వరూపుణ్ణి పొందాలనుకుంటే ప్రేమ ఆధారంతోనే పొందొచ్చును, కానీ జప తప జాన ఇవన్నీ కూడా మనకు అక్కర్లేదు.
0: ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ లవ్ యూ కెన్ రీచ్ గాడ్ బికాస్ ఈజ్ ది వెరీ ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్. దర్ ఇస్ నో నీడ్ ఫర్
1: ఈ ప్రేమ పరిపక్వ స్థితికి వచ్చేంత వరకు మనకు ఈ సాధన అవసరం.
0: బట్ దర్ ఇస్ నీడ్ ఫర్ దీస్ సాధనాస్ లైక్ జప తప. ఓన్లీ సో లాంగ్ యాజ్ దిస్ లవ్ బికమ్స్
1: చంద్రుడు మంచిగా ప్రకాశిస్తూ ఉండినప్పటికీ మనం కన్నులు మూసుకుంటే చంద్రుడు మాత్రం ఏ రీతిగా కనిపించగలడు?
0: ఈవెన్ ఇఫ్ మూన్ ఈజ్ షైనింగ్ బ్రైట్లీ యూ విల్ నాట్ బి ఏబుల్ టు సీ హిమ్ ఇఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్.
1: కనుక జపము తపము జ్ఞానము భజన ఇత్యాది సత్కర్మ అన్నీ కూడాను మన దృష్టిని వికసింపచేస్తుంది, దృష్టిని ప్రసరింపచేస్తుంది.
0: ది గుడ్ యాక్ట్స్ లైక్ జప తప ధ్యాన ఎట్సెట్రా will make your, will open your eyes and make your vision clear so that you will be able to enjoy and see the Lord.
1: Karuka, ee vidhamaina sadhanalu pavitramaina prabodhalu manam kontha varakunu aalakinchi daani artham chesukoni aacharane yandu unchinappude manamu dhanyulamavutam anetunte satyanni ee naadu meeru gurtinchali.
0: Today we have to recognize that only when we listen to such great words and only when we understand them clearly and only when we practice them we will be able to reach the goal.
1: ఈ విధంగా నిత్యము ఏదో ఒక గంట అయినా కూడాను ఈ పవిత్రమైన కాలమును సాత్వికంగా గావించుకోవటం చేత కాయం కూడాను ధన్యమవుతుంది, పుణ్యమును పోగు చేసుకున్న వారమవుతాము అనేటువంటి ఒక సద్భావం చేత సద్హృదయులైపోయి ఇలాంటి అవకాశాన్ని మీరు దుర్వినియోగపరచుకోకుండా తగినటువంటి వ్యక్తినిగా మీరు అనుభవించి ఆనందించి మీరు ధన్యులు కావాలని నేను ఆశిస్తున్నాను.
0: Swami has been providing this opportunity at least for 1 hour. We can use our time in the right way and thus get the benefit out of this.
2: That was the fifth discourse in a series of 34 discourses on Gita, Bhagavan delivered in 1984. In this discourse, which was delivered on 6th August 1984, Bhagavan showed us how seeing God within oneself is superior to any other form of external worship.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: that what you say is present is not there in the true sense. That what you deny is really present. It's only Brahman that exists all the time. And this universe, this world, is fleeting, transient. Know this.
1: Drishyamunaku, Adrishyamunaku, Prakriti Tattvamu, Bedamunu Istundi Kani, Adhyatmika Tattvamu, Drishya Adrishyamunaku, Rendintini Kudanu, Samatvangane Bhavistundi.
0: From the physical point of view, there is wide difference between that which is apparent and that which is not apparent. But in spiritual field, both are one, not much of a difference.
1: Prakriti drishtilo chuchinappudu, idi antai kudanu prakrutiga kanipistundi.
0: Physically, everything is nature.
1: Paratattvamto chuchinappudu, antai kudanu parabrahma swarupanga nirupistundi.
0: Spiritually, everything is the one of Parabrahman only.
1: Yavardi yetti drishtyo, atti srishtiga kanipistundi.
0: As is your vision, so is the type of creation you experience.
1: Yavaru yetti rangu addalu vesukuntundo, atti variki atti rangu gane kanipistundi ee prapanchamu.
0: As is the color of the glasses you put on, so is the colored vision you have.
1: Prema drushtito chuchetundi prati vyakti kudanu bahya prapanchamu gnana drushti gane kanipistundi.
0: If you have the looks of love, naturally everything would appear to be the one of wisdom.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను ప్రేమ దృష్టిని అలవర్చుకోవాలి.
0: Therefore, everyone should develop this vision of love.
1: అవన్ అప్పుడే సర్వము బ్రహ్మమయంగా రూపొందుతుంది.
0: Then everything would appear to be the one of Brahman.
1: శంకర్ల వారు బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అన్నారు.
0: Shankara said, Brahma is truth, while universe is mithya or illusion.
1: ఈ వేదాంత శిరోమణిని పఠించినటువంటి ఒక విద్యార్థి నా దగ్గరకు వచ్చి, స్వామి బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అని శంకరులు వారు చెప్పారు, ఏది సత్యము ఏది మిథ్యము అన్నారు.
0: A student of philosophy came to Swami and said, Swami, it is Shankara who said that Brahman is all truth while this universe is illusion. What is correct?
1: పిచ్చివాడా, ఏది సత్యమో ఏది అసత్యమో ఈ ప్రకృతికి వదిలిపెట్టు, అదే నిర్ణయం చేస్తుంది. మొట్టమొదటి నీవు సత్యమా కాదా నీవు తెలుసుకోమన్నాడు.
0: స్వామి సెడ్, నో వాట్ ఈస్ ట్రూత్ అండ్ వాట్ ఈస్ ఫాల్స్, ఫస్ట్ నో వెదర్ యు ఆర్ దేర్ ఆర్ నాట్, వెదర్ యు ఆర్ ట్రూ ఆర్ నాట్.
1: అది ప్రకృతికి వదిలిపెట్టు,
0: లీవ్ దట్ టు ది నేచర్.
1: ప్రకృతి నిర్ణయం చేస్తుంది.
0: ది నేచర్ విల్ డిసైడ్.
1: ఈ యొక్క ప్రకృతి యొక్క తత్వం నీవు ఏమాత్రము విచారించనక్కర్లేదు.
0: డోంట్ బాదర్ అబౌట్ ది నేచర్.
1: వాదించనక్కర్లేదు.
0: డోంట్ ఆర్గ్యూ.
1: మొట్టమొదటి నీవు సత్యమో కాదు తెలుసుకోమని చెప్పాను.
0: ఫస్ట్ నో వెదర్ యు ఆర్ ట్రూ ఆర్ నాట్.
1: తాను సత్యమో కాదు అని తెలియనటువంటి ఒక వ్యక్తి ప్రపంచమంతా సత్యము మిథ్యము అని చెప్పడానికి ఏ విధంగా అర్హుడవుతాడు?
0: ద వన్ హూ డస్ నాట్ నో వెదర్ హీస్ ట్రూ ఆర్ నాట్, వాట్ రైట్ హ్యాస్ హీ టు డిసైడ్ ద రెస్ట్ ఆఫ్ ది థింగ్.
1: కనిపించే దేహమునే సత్యముగా భావిస్తున్నాడు.
0: He considers the physical body which is apparent.
1: కనిపించినటువంటి దేహిని అసత్యంగా విశ్వసిస్తున్నాడు.
0: But the indweller who is non-apparent considers it as false.
1: కనిపించనిది తినిపించునని కర్మల ఫలమును మర్మము జీవ.
0: That
1: ఏది కనిపించదో అదే నీ యొక్క సుఖ దుఃఖములకు మూల కారణము.
0: That which is not seen is the main cause for the pleasure and the pain.
1: అందము ప్రాయము ఉంది శక్తి ఉందని నిక్కకు రోరన్న. అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్కకు రోరన్నా.
0: ఓ మ్యాన్, డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్ బ్యూటీ, యూత్ అండ్ ఆల్సో ది సెన్సెస్ దట్ ఆర్ స్ట్రాంగ్.
1: ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మని ముసుళ్ల పండగ.
0: దేర్ లైస్ అహెడ్ ది అడ్వాన్సింగ్ ఓల్డ్ ఏజ్.
1: ఇప్పటికీ ఇది సత్యమని నీవు భావిస్తున్నావు.
0: యు కన్సిడర్ ది ప్రెసెంట్ యాజ్ ట్రూత్.
1: కొన్ని దినములకు ఇది సత్యమా అసత్యమా?
0: ఆఫ్టర్ సమ్ టైమ్ యు నో వెదర్ ఇట్స్ ట్రూ ఆర్ ఫాల్స్.
1: దృశ్యకల్పితమైన జగత్ అంతా కూడాను మార్పు చెందునదే.
0: ఆల్ దట్ అపరెంట్ వరల్డ్ చేంజెస్.
1: మార్పు చెందనది ఏదియో అదే సత్యము.
0: దట్ విచ్ ఇస్ చేంజ్లెస్ ఇస్ ట్రూత్.
1: పిల్లలు చాలా మందికి ఈ యొక్క ఆధునిక యుగం లోపల ఇది ఒక గొప్ప ఫ్యాషన్ గా ఉంటుంది.
0: స్టూడెంట్స్ ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ కన్సిడర్ దిస్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాషన్.
1: ఒక సినిమా చూడటము లేక టీవీ చూడటము లేక వీడియో చూడటము ఇవి లేకపోతే వారు ఉండలేరు.
0: The students, they watch TV, video and cinema.
1: సినిమాలో టికెట్ తీసుకుని లోపల ప్రవేశిస్తారు.
0: దే పర్చేస్ ది టికెట్ అండ్ గెట్ ఇన్ ది థియేటర్.
1: పోయినది తచ్చడమే తెల్లటి ఒక పెద్ద స్క్రీన్ కనిపిస్తుంది.
0: దే ఫైండ్ దేర్ వెరీ వైడ్ బిగ్ వైట్ స్క్రీన్.
1: కానీ ఆ స్క్రీన్ పైన బొమ్మలు ఎప్పుడు వస్తాయా ఎప్పుడు వస్తాయా ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తుంటారు.
0: బట్ దే విల్ బి వెయిటింగ్ ఫర్ ద పిక్చర్స్ టు బి ప్రొజెక్టెడ్ ఆన్ ది స్క్రీన్.
1: బొమ్మలు వచ్చినా అతనికి ఆనందం ప్రాణం వచ్చినట్టుగా అనిపిస్తుంది.
0: ద మూమెంట్ ది పిక్చర్ స్టార్ట్ అపియరింగ్ ఆన్ ది స్క్రీన్ హిల్ బి ఎంథూజియాస్టిక్.
1: బొమ్మలు వచ్చినాయి,
0: పిక్చర్స్ ఆర్ దేర్,
1: వచ్చినాయని ఆనందిస్తున్నట్టుగానే ఆ బొమ్మలు పోతున్నాయి.
0: యాజ్ హీస్ హ్యాపీ వాచింగ్ దెమ్ ది వానిష్ ఇన్ డ్యూ
1: కోర్స్. మరొక బొమ్మలు వచ్చి మరొక రీతిగా అందులో యాక్ట్ చేస్తుంది.
0: అదర్ పిక్చర్స్ ఫాలో అండ్ ఆల్సో
1: ఈ విధంగా వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది ఈ బొమ్మలు.
0: ది పిక్చర్స్ కమ్ అండ్ గో ఆఫ్ అండ్ ఆన్.
1: కానీ అదే రీతిగాని ఈ జగత్ అనే దృశ్యము రావటము పోవటము రావటము పోవటము జరుగుతుంది.
0: లైక్ వైజ్ దిస్ సీన్ ఆఫ్ ది జగత్ వరల్డ్ కమ్స్ అండ్ గోస్.
1: ఈ రావటం పోవటం దేని ఆధారంతో మనం చూడగలుగుతున్నాము?
0: వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ యూ టు అబ్జర్వ్?
1: స్క్రీన్ ఆధారంతో చూడగలుగుతున్నాము.
0: ఆన్ ది బేసిస్ ఆఫ్ ది స్క్రీన్ యుల్ బి ఏబుల్ టు అబ్జర్వ్.
1: స్క్రీన్ రావటం లేదు పోవటం లేదు.
0: స్క్రీన్ నైదర్ గోస్ నార్ కమ్స్.
1: స్క్రీన్ సత్యము, బొమ్మలు మిథ్యము.
0: Screen is truth while pictures are false.
1: Aithe ade shankarla varu sarvam kalvidam brahma anta brahma swaroopame annaru.
0: But same Shankara said that everything is brahman only.
1: Aithe ee mithyamainatundi bommalu kudanu bhagavat swaroopame na?
0: Then do you consider the pictures that are false, do you consider avunu, they are divine?
1: Avunu,
0: yes.
1: Ekka
0: how
1: satyamainatundi oka screen paina mithyamaina bommalu padinappudu ఈ బొమ్మలలో కూడా స్క్రీన్ ఉంటుండాలి.
0: When these pictures are projected on the screen which is all truth, there is the screen in the pictures also.
1: లేకపోతే బొమ్మలే కనిపించవు.
0: Without the screen you can't see the pictures.
1: కనుకనే బొమ్మలకు ఆధారమైనటువంటిది స్క్రీనే, బొమ్మలలో కనిపించేటువంటిది స్క్రీనే.
0: Therefore it is the screen which is the background behind all these pictures, and there the picture you find the screen there.
1: కనుకనే సర్వం కలివిధం బ్రహ్మ.
0: So he said సర్వం కలివిధం బ్రహ్మ.
1: ఇట్టి సత్యాన్ని గుర్తించుకునేటువంటి యొక్క వ్యక్తిత్వము ఈనాటి ఆధునిక యుగంలో చాలా దిగజారిపోయింది.
0: దర్ ఆర్ వెరీ ఫ్యూ హూ అండర్స్టాండ్ ద ట్రూత్ బిహైండ్ ఇట్.
1: దేహము సత్యమని భావిస్తున్నారు.
0: దే కన్సిడర్ ద బాడీ ట్రూ.
1: దేహి అసత్యమని విశ్వసిస్తున్నారు.
0: దే కన్సిడర్ ఇండివిజువల్ ఫాల్స్.
1: కానీ దేహముతోనే దేహిని మనం కనుక్కోవాలి.
0: బట్ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ బోత్ ద బాడీ అండ్ ది ఇండివిజువల్.
1: దేహం ఎట్టిది?
0: What sort of body is this?
1: ఈ దేహమునకు మూడు విధములైనటువంటి స్థితులు ఉంటున్నాయి.
0: Body has three states.
1: ఒకటి వాత.
0: The first one is వాత. Air, bile and phlegm.
1: వాత, పిత్త, శ్లేషం మూకులు ఉన్నాయి.
0: The wind, bile and phlegm.
1: ఈ వాతం అనేటువంటిది ప్రతి మానవునికి ఆ దేహము లోపల 80 రకములైనటువంటి వ్యాధిని తెప్పిస్తుండాలి.
0: The wind, the vata is responsible for 80 types of diseases.
1: పైత్యము, పిత్తం అంటారు దీన్ని.
0: And the next one is the bile.
1: ఇది 82 రకములైనటువంటి రోగములను ఈ దేహంలో కలిగిస్తూ ఉంటుండాలి.
0: This is responsible for 82 types of diseases.
1: శ్లేషము,
0: phlegm.
1: ఇది 224 యొక్క రోగములను కల్పిస్తుంటుండాలి.
0: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ 224 టైప్స్ ఆఫ్ డిసీజెస్.
1: ఇవన్నీ చేరితే 386 రకములైనటువంటి యొక్క రోగములు మానవుల్లో ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ 386 టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఇన్ మ్యాన్ కైండ్.
1: ఇన్ని రోగములతో కూడినటువంటి ఈ దేహం పైన ఎందుకు ఇంత భ్రాంతి?
0: వై డు యు హావ్ సో మచ్ ఆఫ్ అటాచ్మెంట్ ఆన్ దిస్ బాడీ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిసీజెస్?
1: కనుకనే ఆనాటి మహర్షులందరూ కూడాను దేహం యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి ఈ దేహం పైన భ్రాంతిని వదలి క్రమక్రమేణా ఉన్నంత వరకు వీరి క్షేమాన్ని మాత్రం కాపాడుకుంటూ వచ్చారు.
0: Therefore sages and saints in those days have understood the nature of the body very well and how false it is, how fleeting it is, and they maintained it.
1: మనకు కనిపించే రోగములు ఏమి కావే? కొందరు చాలా హాయిగా ఉంటుంటారు, మంచి ఫుట్బాల్ మాదిరి ఉంటుంటారు, పకోడా వలె ఉంటుంటారు, రోడ్ రోలర్ వలె ఉంటుంటారు, కానీ రోగాలు మాత్రం కనిపించవు.
0: Some appear to be very fine, very fatty, like road roller and pakoda, but yet they have diseases.
1: దాహము ఒక రోగమే.
0: Thirst is a disease.
1: ఆకలి ఒక రోగమే.
0: Hunger is a disease.
1: కదలిక ఒక రోగమే.
0: Movement is.
1: ఉచ్ఛ్వాస నిశ్వాసములు రోగమే.
0: Breathing problem.
1: మాటలు రోగమే. పాటలు రోగమే. ఆటలు రోగమే. నడకలు రోగమే. నవ్వులు రోగమే. చిందులు నవ్వులే. అంత రోగములే.
0: The hunger, the thirst, the walking, smiles, everything is diseases.
1: ఎక్కువ నవ్వద్దురా, గుండె పడుతుంది అంటారు. ఆ నవ్వుతోనే గుండెలు వస్తున్నాయి, నొప్పులు.
0: సే దట్ డోంట్ లాఫ్ సో మచ్, బికాజ్ యూ విల్ సఫర్ ద పెయిన్.
1: కనుక రోగం అనేటువంటిది, ఏది రోగము ఏది ఆరోగ్యం అనేటువంటిది ఎవరు కూడా చెప్పడానికి వీలు కాదు.
0: సో నోబడీ కెన్ డిసైడ్ వాట్ ఈస్ సిక్నెస్ అండ్ వాట్ ఈస్ హెల్త్.
1: రోగముల యొక్క గంప ఈ దేహం.
0: ద బాడీ జస్ట్ ఫుల్ ఆఫ్ డిసీజెస్.
1: అంతేకాదు, నిమిష నిమిషములకు నీచులూరునే కాని పురుగు జవ్వాజీలు పుట్టబోవు.
0: మినిట్ టు మినిట్ ఇట్ ఎమిట్స్ ఫౌల్ స్మెల్, బట్ నాట్ ది అరోమా అండ్ ఫ్రాగ్రెన్స్.
1: ఇలాంటి దేహం లోపల మలమూత్ర దుర్గంధ మాంసరక్తమే కాని పురుగు జవ్వాజీలు పుట్టబోవు.
0: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ యూరిన్ ఫీకల్ మ్యాటర్ అండ్ బ్లడ్, బట్ నథింగ్ సెన్స్ వాట్.
1: ఇది మానవుని యొక్క దేహం యొక్క స్వభావం.
0: దిస్ ఈస్ ది క్వాలిటీ నేచర్ ఆఫ్ హ్యూమన్.
1: దేహము పంచభౌతికము.
0: బాడీస్ ఫుల్ ఆఫ్ సెన్స్.
1: దేహము కూలక తప్పదు ఎప్పుడు.
0: ఇట్స్ బౌండ్ టు డై వన్ డే ఆర్ అదర్.
1: ఇది కూలిపోయేటువంటిది, రాలిపోయేటువంటిది, కాలిపోయేటువంటిది.
0: ఇట్ ఈస్ షూట్ టు ఫాల్ డౌన్, ఇట్ షూట్ బి బర్న్డ్.
1: కానీ దేహి అనేటువంటి నిత్యము సత్యమై ఉండేటువంటిది.
0: బట్ ది ఇండ్వెలర్ ఇస్ ఎన్ ఎటర్నల్ ట్రూత్.
1: ఈ అనిత్యమైనటువంటి దేహం ద్వారా నిత్య సత్యమైనటువంటి ఆత్మను గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: విత్ దిస్ టెంపరీ బాడీ వీ హావ్ టు అండర్స్టాండ్ ది ఇండ్వెలర్ దట్ స్టాండ్స్ ఫర్ ఎటర్నల్ ట్రూత్. దేహానికి
1: సంబంధించిన అనుకూలముల కోసమే మనం అనేక మితిగా పాటు పడుతున్నాము.
0: We struggle hard to provide conveniences to this body.
1: కాని దేహి యొక్క ఆనంద నిమిత్తమై మనం ఏ మాత్రమైనా మనం విచారం చేస్తున్నామా?
0: But do you ever bother about the delight and the joy?
1: నీ సంతోషం కోసమని, నీ అనుకూలం కోసమని, నీ ఆనంద నిమిత్తమై నీవు ప్రాకులాడుతున్నావు. కానీ దేహి యొక్క తృప్తి ఏమిటి? దైవం యొక్క తృప్తి ఏమిటి? దైవం యొక్క వాంఛ ఏమిటి? దైవం యొక్క లక్ష్యం ఏమిటి అనేటువంటిది ఏ మానవుడు కూడా విచారించడం లేదు.
0: You are simply bothered about your own happiness, your own joy and the conveniences. But have you ever thought of what is that makes God happy?
1: దైవం యొక్క హ్యాపీ ఏమిటి?
0: What is that makes him happy?
1: జీవుల యొక్క ఆనందమే దైవం యొక్క ఆనందము.
0: Your happiness is the happiness of God.
1: కనుక నీవు హ్యాపీగా ఉంటుండు.
0: So be happy.
1: I want happy అంటారు.
0: Everyone says I want to be happy.
1: ఎక్కడి నుంచి వస్తుంది?
0: Where from you get
1: it? వస్తువు నుంచి వస్తుందా? విషయం నుంచి వస్తుందా? వస్తువాహనాల నుంచి వస్తుందా?
0: ఆర్ అవుట్ ఆఫ్ కన్వీనియన్స్?
1: కాదు కాదు. హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
0: సో ట్రూ హ్యాపీనెస్ లైస్ ఇన్ ది యూనియన్ విత్ గాడ్.
1: అక్కడ నుంచి వస్తుంది ఇదంతా.
0: దేర్ ఓన్లీ గెట్ దిస్ హ్యాపీనెస్.
1: అయ్యా, ఈ బిల్డింగ్ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందాది అంటే,
0: ఇఫ్ యూ జస్ట్ ఆస్క్ వేర్ ఫ్రమ్ యూ గెట్ దిస్ కరెంట్,
1: ఈ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందని ఆ బల్బ్ దగ్గర నుంచి నువ్వు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళు.
0: యూ ట్రావెల్ రైట్. Right from the point of the bulb where it is put there.
1: ఆ వైర్ ఎక్కడ పోయి చేరుతుందో చూడు.
0: See where does it reach.
1: అక్కడ జనరేటర్. అక్కడ నుంచి వస్తుంది కరెంట్.
0: There is the generator behind from which you get the current.
1: కాబట్టి ఈ చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, చెవులు ఇవన్నీ కూడా నువ్వు బల్బుల వంటివి.
0: So all our hands, the legs, the nose, they're all like bulbs.
1: ఇవన్నిటినీ నీవు ఆధారం చేసుకుని ప్రయాణం చేయి.
0: You travel facing on them.
1: ఎక్కడ పోయి చేరుతుంది?
0: Where do you go?
1: హృదయం దగ్గరికి పోయి చేరుతుంది.
0: They reach heart.
1: కనుకనే ఒక కారు ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఎ కార్.
1: కారుకు లైట్లు కనిపిస్తున్నాయి.
0: యు ఫైండ్ ది లైట్.
1: హార్న్ వినిపిస్తుండాలి.
0: హార్న్ యు లిసన్.
1: టైర్లు తిరుగుతుండాలి.
0: టైర్స్ మూవ్.
1: ఇంజిన్ పని చేస్తుండాలి.
0: ఇంజిన్ వర్క్స్.
1: అన్ని జరుగుతూ ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ హ్యాపెన్స్.
1: దేని వల్ల జరుగుతుండాలని చక్కగా అన్ని వైర్లు గిని విచారణ చేస్తే అక్కడ ఒక బ్యాటరీ ఉంది. ఆ బ్యాటరీ కనెక్షన్ అయి ఉంటుండాలి.
0: If you begin to examine how the different parts of the car has been functioning, you'll find
1: ఆ బ్యాటరీ యొక్క హృదయము.
0: దిస్ బ్యాటరీ ఇస్ ది హార్ట్.
1: ఆ హృదయ స్థాయిని ఈనాడు మర్చిపోతున్నారు.
0: వి హావ్ ఫర్గాటన్ ది ఎగ్జాల్టెడ్ పొజిషన్ ఆఫ్ ది హార్ట్.
1: హృదయం ద్వారానే జరిగిపోతుండాలి.
0: ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ అవుట్
1: ఆఫ్ ది హార్ట్. ఈనాటి మానవుడు హృదయము లేని, అనగా ప్రేమ లేని ఒక విధమైనటువంటి బండ గుండుగలే కనిపిస్తుండాలి.
0: టుడే మ్యాన్ ఈస్ లైక్ దాట్, విదౌట్ ఎనీ హార్ట్, ఎ స్టోనీ మ్యాన్.
1: ప్రేమ రహితమైనటువంటి మరుభూమిగా ఉంటుండాలి ఈనాటి మానవుని యొక్క హృదయాలు.
0: Human heart is like that without any love, a barren land.
1: Prema undinattuga kanipistundade kani natistunnare kani prema kinchittaina kuda kanipinchatam ledu.
0: They appear as if they have love, but not even a trace of love they have.
1: Yedaina kanipinchinappudu ah namaskaram andi antaru navvinattuga untuntadi.
0: They pretend and smile.
1: Navvulu hrudayam nunchi vachindi kadu cinema navvulu acting cheyatam.
0: But these smiles are artificial, cinematic.
1: Lopam nunchi vacheatvanti oka aanandamu hrudayam nunchi cheyinatvanti aanandamu mukhamulo nirupistundi.
0: The inner joy reflects on
1: the
0: face.
1: Inner being.
0: The inner feeling reflects on the face, a reflection of the inner being.
1: ఈ విధమైనటువంటి యొక్క ఆనందమును మనం పొందే నిమిత్తమై మనం దేహిని మర్చిపోతున్నాము.
0: In order to be happy, we have forgotten the indweller.
1: దైవం యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: We have to know the nature of the divinity.
1: ఈ దేహం యొక్క తత్వం ఇన్ని రోగములతో కూడినటువంటిది.
0: The body is full of diseases.
1: మలినపు కొంప.
0: It's dirty.
1: రోగముల బ్రగ్గెడు సేవక గంప.
0: It's a basket of diseases.
1: జాత సంచలనము పొందు దుంప.
0: It berenates life
1: of సాగరమేదిగలేని కంప.
0: It cannot cross the ocean of life.
1: మెప్పు దలంప.
0: It's full of bones.
1: నేను స్థిరమని నమ్మబోకు మనసా హరిపాదములు ఆశ్రయించవే అన్నాడు.
0: ఓ మైండ్ నెవర్ థింక్ దట్ దిస్ బాడీ ఇస్ పర్మనెంట్ సరెండర్ టు ది లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్.
1: ఏమిటి ఈ దేహము?
0: వాట్ ఇస్ దిస్ బాడీ?
1: కుళ్ళిపోయినటువంటి యొక్క ఉల్లిపాయ ఎంత కంపు కొడుతుందో అట్ట కంపు కొడుతుంది ఈ యొక్క దేహము.
0: ది బాడీ స్మెల్స్ ఫౌల్ సంథింగ్ లైక్ ఎన్ ఆనియన్ దట్ డికేస్.
1: రోగముల సేవక గంప ఇదంతా కూడా అన్ని రోగములతో నింపుకున్నటువంటి ఒక గంప మాదిరి ఉంటుండాలి ఈ దేహము.
0: ది బాడీ ఇస్ లైక్ ఎ బాస్కెట్ ఆఫ్ డిసీజెస్.
1: ఇంకా అంబుల పదలంబు మన మెప్పు దలంప ఎక్కడ చూసినా గాని ఇక్కడ చూసిన ఎముకలు అక్కడ చూసిన ఎముకలు అక్కడ అంతా కూడా అంబుల పొదల మాదిరి ఉంటుండాలి ఎముకలు.
0: దట్ ఇస్ ఫుల్ ఆఫ్ బోన్స్ పాసింగ్ అక్రాస్ దిస్ బాడీ.
1: ఏమిటి ఈ దేహంలో ఉండినటువంటి ప్రత్యేకత?
0: వాట్ ఇస్ ది స్పెషాలిటీ ఇన్ దిస్ బాడీ?
1: ఈ దేహంలో ఉండినటువంటి ప్రత్యేకత ఒక్కటే, ఆ దేహియే అన్నిటినీ సంరక్షిస్తుండాలి.
0: There's one thing that's special and particular, that is the indweller within the body.
1: ఎముకలను పోషిస్తుంది.
0: It they sustain the bone.
1: కండలకు బలం ఇస్తుంది.
0: It gives strength to the muscle.
1: రక్తాన్ని పరిశుద్ధం చేస్తుంది.
0: And blood is purified.
1: నిజంగా దీని యొక్క విచిత్రం చూస్తే మహాచిత్రంగా ఉంటుంది.
0: It's mystery. ఇది
1: భగవంతుని యొక్క సృష్టి శక్తి లయముల యొక్క మూల కారణాలు.
0: These are the characteristics, the features of the divinity.
1: చిత్రములు.
0: They're peculiar.
1: ఎంత చిత్రంగా ఉంటుండాలి.
0: హౌ పెక్యూలియర్ ఆర్ దే, వండర్ఫుల్.
1: లోక పవిత్రంబులు,
0: దట్ సీక్రెట్ టు ది వరల్డ్.
1: వర్ణనాల మిత్రంబులు,
0: అండ్ దట్ సన్
1: మిత్రంబులు, ముని జన వన పౌత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబులు.
0: స్టోరీస్ ఆఫ్ ది డివినిటీ ఆర్ సో నియర్ అండ్ డియర్, దే ఆర్ పెక్యూలియర్ అండ్ మిస్టీరియస్.
1: త్రైలోక్య పవిత్రంబులు, విచిత్రంబులు,
0: దే ఆర్ సీక్రెట్ టు ఆల్ ది త్రీ వరల్డ్స్ అండ్ వండర్ఫుల్.
1: ఇంత విచిత్రము ఇంత పవిత్రము అయినటువంటి యొక్క దివ్యత్వాన్ని ఏ మానవుడైనా తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాడా?
0: Is there any man who wants to know the divinity that is full of wonder and grandeur?
1: తొమ్మిది తిల్లులు తోలుచిత్తిని పట్టుకొని ఆట ఆడుతున్నావు.
0: He has got this just a bag with 9 holes.
1: అందుకోసమనే మహనీయులంతా ఆనాడు జాగ్రత్త జాగ్రత్త అని లేపుతూ వచ్చారు.
0: That's the reason why noble souls wanted you to get up, wake up from slumber.
1: తై తై తై తై తై బొమ్మ దీని తమాషా చూడర తోలు బొమ్మ.
0: You're only a puppet just dancing like that.
1: ఏమిటి తమాషా?
0: What is this?
1: కన్నులు మసకలు వస్తున్నాయి.
0: ఐస్ నేచురల్లీ సఫర్ ఫ్రమ్ కాంట్రాక్ట్.
1: నొసట మడతలు పడుతున్నాయి.
0: యు ఫైండ్ రింకిల్స్ ఆన్ ద ఫేస్.
1: కళ్ళు ఊడుతున్నాయి.
0: అండ్ టీత్ ఆల్సో డ్రాప్ డౌన్. వెంట్రుకలు నడుస్తున్నాయి. అండ్ హెయిర్ టర్న్స్ గ్రే.
1: ఇది ఎవరి కారణము?
0: హూ ఇస్ రెస్పాన్సిబుల్?
1: ఏది కారణము?
0: వాట్ ఇస్?
1: ఇవన్నీ రోగాలు కాదా?
0: ఆర్ దే నాట్ డిసీజెస్?
1: ఇవన్నీ రోగాలే.
0: దే ఆర్ ఆల్ డిసీజెస్.
1: కనుకనే ప్రతి దాని ఎందు కూడా నువ్వు ఈ దేహము అంత రోగములతో నిండినటువంటిది.
0: సో ఇన్ ఎవ్రీ మ్యాటర్ యూల్ అండర్స్టాండ్ ది బాడీ ఫుల్ ఆఫ్ డిసీజెస్.
1: ఈ రోగములను మంచి రోగంగా మనం ప్రయత్నం చేసుకోవాలి.
0: బట్ హౌఎవర్ యూ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ దెమ్ ఇంటూ గుడ్.
1: ఎట్టి రోగము?
0: వాట్ టైప్?
1: దైవం వైపున మరల్చేటువంటి రోగాన్ని మనం ప్రయత్నం చేసుకోవాలి.
0: వీ హావ్ టు డైవర్ట్ డైరెక్ట్ టువర్డ్స్
1: గాడ్. దైవము కొందరిపైన అనుగ్రహం అధికంగా చూపుతుంటాడు.
0: God shows excess of grace towards
1: kondara paina edo choopi choopanattiga untadu.
0: It appears as though he is not showing it.
1: Kondara paina choopanattigane kanipistadu.
0: God appears as if he is not showering grace.
1: Kaani adi nee bhrantiye kaani marokati kaadu. Daivamunaku andaru samanule.
0: It's all your illusion. All are equal to God.
1: ప్రతి ఒక్కరు ఒక అద్దం పట్టుకుని పెట్టి చూడండి.
0: ఎవ్రీవన్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ మిర్రర్.
1: అద్దము చూచినప్పుడు దీని వెనుక వైపు కనిపిస్తుంటాయి కానీ మీకు మీ ముఖం మీకు కనిపించదు.
0: You find, if you stand in front of a glass, you'll find those things after, beyond.
1: ఆ గ్లాస్ మరొక వైపున ప్రేమ అనేటువంటి రసాయనము ఆ యొక్క మెర్క్యూరీ పూసినప్పుడు నీ ప్రతిబింబం అందులో కనిపిస్తుంది.
0: బట్ టు ద గ్లాస్ ఇఫ్ యు స్మియర్ ద మెర్క్యూరీ ఆఫ్ లవ్ యూ విల్ బి ఏబుల్ టు సీ యువర్ రిఫ్లెక్షన్.
1: కాబట్టి ఎవరి హృదయానికి ఈ ప్రేమ అనేటువంటి మెర్క్యూరీ వెనుకలు తగిలిచుంటారో వాళ్ళ దగ్గర మాత్రమే ఇది కనిపిస్తుంది.
0: Therefore, the one who applies this mercury of love will be able to see.
1: ఇతరులు కనిపించలేదంటే కనిపించకపోవటం దైవం తక్కు దోషం కాదు. నీవు ఆ మెర్క్యూరి పోయలేదు.
0: When some say that they have noticed it means they have not applied love.
1: మరొక రోగం ప్రారంభమవుతుంది.
0: That leads to another disease.
1: ఏమిటి ఆ రోగము?
0: What's that?
1: Jealousy.
0: That leads to another disease called jealousy.
1: Asuya.
0: Jealousy.
1: పఠేదు బాబా 10వ సంవత్సరం లోపల ఆ పిల్లవాళ్ళని తీసుకుని వెంకుస దగ్గరికి వెళ్ళాడు.
0: పటేల్ asked Baba, aged 10 at that time, and took him to
1: పటేల్ కు స్వప్నంలో వచ్చింది.
0: పటేల్ డ్రీమ్.
1: పటేల్ ఇంకా నీవెంత కాలము ఉండవు.
0: ఐ వోంట్ స్టే ఎనీ లాంగర్.
1: నీ పెంచినటువంటి ఈ పచ్చిపల్లెలను ఇంకెవరూ సాకలేరు. నీవు పలాను చోట వెంకుస అనే ఉంటాడు, అతని దగ్గర తీసుకెళ్లి వదిలిపెట్టమని చెప్పారు.
0: Nobody can take care of him. Drop him there in the company of Vinkusa.
1: అతను ఒక గురువు వలె పితరులకంతా కూడా పిల్లలకంతా చాలా చక్కని ఆధ్యాత్మిక తత్వాలు ప్రబోధిస్తూ వచ్చేవారు.
0: వెంకూస వాస్ ఎ గ్రేట్ టీచర్ టీచింగ్ స్పిరిచువల్ థింగ్స్ టు ఎవ్రీబడీ అరౌండ్.
1: ఈ పిల్లవాడు వస్తూ ఉండగానే దారి కాచుకున్నట్టుగా కనిపించింది వెంకూస.
0: వెంకూస ఇట్ లుక్ యాజ్ దో హి హస్ బీన్ వెయిటింగ్ ఆల్ అలాంగ్.
1: అవుజీ అని పిలిచారు.
0: హి సెడ్ ప్లీజ్ కమ్ అలాంగ్ హి సెడ్.
1: దగ్గర కూర్చోబెట్టుకున్నాడు.
0: హి మేడ్ హిమ్ సిట్ క్లోజ్ బై.
1: తల నిమిరాడు.
0: అండ్ హి ప్యాటెడ్ హిమ్.
1: భుజాలు నిమిరాడు.
0: And I'll touch his shoulders.
1: కాచుకున్నాయన
0: I have been waiting for you so long.
1: అని అనేక విధములుగా అతన్ని చక్కగా ముచ్చట్లాడి లోపలికి వెళ్లి భోంచేసి రాపో.
0: He spoke to him for a long time and asked him to have his food and return.
1: సరే అప్పటి నుంచి ఈ పిల్లవాడి పైన వెంకుసాకు ప్రేమ అధికమవుతూ వచ్చింది.
0: వెంకుస హ్యాడ్ ఇంటెన్స్ లవ్ ఫర్ దిస్ బాయ్.
1: ఈ ప్రేమను చూచి ఇంకా ఉండినటువంటి విద్యార్థుల్లో గుసగుసలు ప్రారంభమైంది.
0: అదర్ స్టూడెంట్స్ స్టార్టెడ్ విస్పరింగ్ ఆన్ దిస్.
1: మేము ఇన్ని సంవత్సరం నుంచి ఇక్కడ ఉంటున్నామే, మా వైపును చూడటం లేదే, మాతో మాట్లాడటం లేదే, అప్పటికప్పటికే వచ్చాడు, ఈ పిల్లవాడితో ఎందుకు ఇంత మాట్లాడుతున్నాడు, ఇంత ప్రేమను చూపుతున్నాడు అని వీళ్ళలో వీళ్ళ కొంత కలతలు జరిగింది.
0: ది అదర్ బాయ్ స్టార్టెడ్ టాకింగ్ లైక్ దిస్ బాయ్ హూ హావ్ బీన్ హియర్ ఓవర్ ఇయర్స్ బట్ హి నెవర్ లుక్డ్ అట్.
1: కొంతమంది మంచి అభిప్రాయాన్ని అందించారు, ఏమో అతని అదృష్టము, అతని జన్మాంతర సుకృతము అని కొంతమంది అన్నారు.
0: సమ్ సెడ్ ఇట్స్ ఆల్ హిస్ గుడ్ ఫార్చ్యూన్ గుడ్ లక్.
1: కొంతమంది ఆ పటేల్ ధనవంతుడు, అతని దగ్గర నుంచి ఏమైనా డబ్బు వస్తుంది అనుకుని ఏమైనా ఆశిస్తున్నాడు ఏమో అని మరి కొంతమంది విద్యార్థులు అన్నారు.
0: సమ్ స్టూడెంట్ సెడ్ దట్ పటేల్ ఇస్ ఎ రిచ్ మ్యాన్ పర్హాప్స్ వెంకూస ఇస్ ఎక్స్పెక్టింగ్ మనీ ఫ్రమ్ హిమ్.
1: ఈ విధంగా ఒక్కొక్కరు ఒకటి ముండే ముండే మతిర్ భిన్న, తలలు వేరు వేరైనప్పుడు తలంపులు వేరు వేరుగానే వస్తుంటాయి.
0: యాజ్ ద హెడ్స్ వేరీ థాట్స్ ఆల్సో వేరీ.
1: దీనిని తమిళ్లో కూడా చెప్తారు.
0: దిస్ ఇస్ సెడ్ ఇన్ తమిళ్.
1: ఎందుకంటే యద్భావం తద్భవతి సంస్కృతం ఇది.
0: ఇన్ సంస్కృత్ ఇట్ సెడ్ యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ది కాన్సిక్వెన్స్.
1: భావములు కొద్దీ కూడాను మన యొక్క ఊహలు బయలుదేరుతుంటాయి.
0: వీ స్టార్ట్ ఇమాజినింగ్.
1: లోకో భిన్న రుచి, లోకో భిన్న రుచి,
0: టేస్ట్ డిఫర్.
1: వారి టేస్ట్ ని బట్టి ఈ యొక్క తెలివితేటలను వేస్ట్ చేసుకుంటారు.
0: బికాజ్ బేసింగ్ ఆన్ దేర్ టేస్ట్ దే వేస్ట్ దేర్ ఇంటెలిజెన్స్.
1: దీని దినానికి ఈ వెంకుసాకు ఈ బాబాకు సాహసాన్ని సంబంధం అధికమవుతూ వచ్చింది.
0: వెంకూస అండ్ బాబా దే ఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ ఇంటిమేట్ డే బై డే.
1: ఒకనాడు
0: వన్ డే
1: పిక్లారా అనేటువంటి అడవికి ఇద్దరు వెళ్లిపోతున్నారు.
0: వన్ డే దే ఆర్ ప్రొసీడింగ్ విత్ ఫారెస్ట్ బై నేమ్ పిక్లారా.
1: పోయిన తర్వాత ఈ పిల్లలంతా ఒక ప్లాన్ వేశారు.
0: ఇన్ ద మీన్ టైమ్ ద అదర్ బాయ్స్ ప్లాన్డ్.
1: ఇప్పుడు సరి అయినటువంటి సమయం ఇది.
0: దిస్ ద రైట్ టైం.
1: ఈ పిల్లవాడిని చంపాలి అని ప్రయత్నం చేసి
0: దే వాంటెడ్ టు కిల్ దిస్ బాయ్.
1: అప్పుడు గాని ఈ వెంకుస మన పైన ఒక ప్రీతిని చూపడం అనుకున్నాడు.
0: ఇట్స్ ఓన్లీ దెన్ దే థాట్ దట్ వెంకుస విస్ లవ్ దెమ్.
1: అక్కడికి నడిచి నడిచి పోయారు.
0: దే వాక్ ద డిస్టెన్స్.
1: ఆ యొక్క ఒక గుడిసె ఉంటే గుడిసె ప్రక్కన కూర్చున్నారు అలసి.
0: యాజ్ దే వర్ వెరీ మచ్ టైర్డ్ దే ఆర్ సిట్టింగ్ బై ది సైడ్ ఆఫ్ ఎ హట్ నియర్ బై.
1: ఈ 5-6 మంది పిల్లలు ప్లాన్ వేశారు.
0: 5-6 బాయ్స్.
1: ఇది పూర్వమే ముందుగానే మాస్టర్ ప్లాన్ వేసుకుని ఉన్నారు.
0: దేర్ వాజ్ మాస్టర్ ప్లాన్ రెడీ ఈవెన్ ఎర్లియర్.
1: ఒక ఇటుకు తీసుకున్నారు, పెద్దగా విసిరాడు ఒక మంచి పెద్ద బలవంతుడైన విద్యార్థి.
0: ఫెలో విత్ స్ట్రెంగ్త్
1: సూటిగా బాబా శిరస్సుకు వచ్చేట్టుగా కనిపించింది.
0: అండ్ ది బ్రిక్ స్టార్టెడ్ ఫైట్ అప్రోచింగ్
1: బాబా. ప్రాణము ఈ మహాలస్పతికి వెంకుసాకు.
0: వెంకుస లవ్స్ బాబా వెరీ మచ్.
1: తక్షణ దాన్ని తన శక్తితో ఆ ఇటుకును తన వైపును తిప్పుకున్నాడు.
0: ఇమీడియట్లీ డైరెక్టెడ్ ది బ్రిక్ టువర్డ్స్ హిమ్.
1: అనగా ఎట్లా? బాబాకు ముందుకు వచ్చి నిలుచుకున్నాడు. ఇట్లా
0: మీనింగ్ హీ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బాబా.
1: బాబాకు తగలవలసినటువంటిది వెంకుటాకు తలగట్టలేదు.
0: The stone that should have hit the Baba, it had actually hit the Vinkusa.
1: తక్షణమే రక్తం కారుతూ వచ్చింది.
0: Blood started bleeding.
1: అప్పుడు బాబా కట్టుకున్నటువంటి దీంతో చించి దాన్ని తలకు కట్టాడు.
0: Baba immediately tore a piece of cloth of that what he was wearing.
1: ఈ విధంగా ఇరువురు కూడా ఈ రక్తాన్ని చూస్తుంటూ బాబా ఏం స్వామి గురుజీ నీకిట్ట తగిలింది అని ఇద్దరు మాట్లాడుతూ ఉండగానే ఆ పిల్లవాళ్ళు ఇద్దరు పరిగెత్తి వచ్చారు ఒక డెడ్ బాడీని తీసుకొని.
0: When they were talking about this blood that has been bleeding at that time, the rest of the boys came there.
1: Yavara dead body.
0: They brought the dead body. What is that?
1: Baban kottadaniki yavaru itiki vesadu vaade chanipoyadu tachalani.
0: That boy who had pelted stone, said Baba, that boy died.
1: Chedapakura chedadavu.
0: Never ruin, you will be ruined.
1: Parulo tittinanta papa phalam babbu.
0: If you accuse anybody, you will be committing a sin.
1: విడువదన్నటికి నీ వేగమందు.
0: You can never escape from that sin.
1: పరులు పరులు కాదు పరమాత్ముడగునయ్యా.
0: The so-called others are not others, they are divine.
1: కనుకనే తక్షణమే తీసుకుని వచ్చేటప్పటికి గురుజీ మా దోషాన్ని క్షమించమని పాదాలపైన వేశారు.
0: They sought pardon and they fell at his feet of the Guruji.
1: అప్పుడు వెంకుస చెప్పాడు.
0: Then Venkusa said,
1: నాయన నేను వృద్ధాప్యం అయిపోయాను. వృద్ధుణ్ణైపోయాను.
0: I am old.
1: నా యొక్క సర్వస్వం కూడాను ఈ యొక్క పిల్లవాడే అని ప్రేమిస్తున్నాను.
0: I consider this boy as my life.
1: కనుక ప్రేమ నిర్మలమైన ప్రేమ ఎక్కడ ఉందో అక్కడనే మిమ్మల్ని రక్షిస్తుంది, కానీ ఇంకొకరు దీన్ని రక్షించలేరు.
0: It is only pure love that will protect you, nothing else.
1: ఈ మాట వినేటప్పటికీ బాబా పాదాలపైన వేశారు ఆ చనిపోయిన పిల్లవాడిని.
0: And they just kept this dead body of this boy at the feet of Baba.
1: బాబా పక్కున నవ్వాడు.
0: బాబా స్మైల్డ్.
1: ఎందుకు నవ్వాడు? మాకు చంపాడే చంపడానికి ప్లాన్ వేసినటువంటి వాడు చచ్చినాడేని ఆనందంతో కాదు.
0: Not that out of joy that the fellow who pelted stones died.
1: శతవర్షములదాక మితము చెప్పిరి కాని నమ్మరాద మాట నెమ్మనమున.
0: Though 100 years life span is prescribed, you cannot believe it. You should never believe this statement.
1: ఊరనో
0: ఏదర్ విలేజ్
1: అడవినో
0: ఫారెస్ట్
1: ఉదక మధ్యంబునో
0: మిక్స్డ్ వాటర్
1: ఎప్పుడో విడ చేరి ఎరుకలేదు.
0: వెన్ ది బాడీ డ్రాప్స్ నోబడి కెన్ డిసైడ్.
1: బాల్యమందో
0: యంగ్
1: లేక ప్రాయమందో
0: యూత్
1: లేక ముదిమియందో లేక ముసలియందో
0: ఓల్డ్ అడ్వాన్స్డ్ ఏజ్
1: ఎప్పుడో విడ చేరి ఎరుకలేదు.
0: వెన్ వన్ వుడ్ డై నోబడి కెన్ సే.
1: ఇదంతా కూడాను దేహం యొక్క లక్షణాలు ఇవి అని హాస్యంగా నవ్వినాడు.
0: He was smiling because that's quite natural in the body.
1: చిన్న వయసునికి అట్టి పరమ సత్యాన్ని గుర్తించినటువంటి వాడు.
0: Baba realized this truth at that tender age itself.
1: కానీ బాబాకు వయసు అక్కర్లేదు.
0: But Baba is beyond age.
1: తనకు మొదటి నుంచి తెలుసు.
0: He knows from the beginning.
1: ఎందుకంటే సమస్త సృష్టిని హస్తమునందుంచుకున్నటువంటి.
0: Because every creation, everything is in his hands.
1: తక్షణమే మీకు ఏం కావాలనుకుని వచ్చారు? ఈ డెడ్ బాడీ రేపటి దినం ఇతను నేడు రేపటి దినం మీరు.
0: He said, what for have you come here? What shall I do with this dead body? No one is permanent.
1: అప్పుడు ఆ పిల్లలు చెప్పారు, మేము ఈ తల్లిదండ్రులకు ఏమని చెప్పాలి?
0: What reply should we give to our parents?
1: అప్పుడు బాబా చెప్పాడు, జరిగింది చెప్పండి అన్నారు.
0: బాబా said, tell the truth what had happened.
1: జరిగింది చెప్తే అవమానము.
0: It's a matter of shame to tell the truth.
1: జరగంది చెప్తే అసత్యము.
0: They cannot tell that what had not happened. It's false.
1: కనుక అసత్యాన్ని చెప్పమని బాబా చెప్పలేదు.
0: బాబా never asked them to tell
1: the truth. అవమానం మీకు జరిగించాలని కూడా బాబా కోరలేదు.
0: బాబా doesn't want them to be humiliated.
1: ఏమిటి?
0: What is to be done? What do you want?
1: ఈ పిల్లవాడిని బ్రతికించండి.
0: And they bring back to life this boy.
1: తక్షణమే తీసుకొని ఆ పిల్లవాడి యొక్క తలను తన తొడపైన పెట్టుకున్నారు. తల నిమురుతూ ఉన్నాడు. పత్రిగ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసినం భక్తాభిక్షం ప్రజం దేవం సాయినాథం నమామిహం. పత్రిగ్రామ సముద్భూతం, నేను పత్రిలో పుట్టినటువంటి వాణ్ణి.
0: ఐఎమ్ బోర్న్ ఇన్ దిస్ పత్రి విలేజ్.
1: పత్రిగ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసినం, ఇప్పుడు ఉండేటువంటిది ద్వారకామాయిలో ఉన్నాను.
0: ద ప్రెసెంట్ ప్లేస్ ఇస్ ద్వారకామాయి.
1: భక్తాభిష్టం ప్రదం దేవం, మీ అభిష్టాన్ని నెరవేర్చడానికి నేను ఇప్పుడు పూనుకుంటున్నాను.
0: ఐ హావ్ డిసైడెడ్ టు ఫుల్ఫిల్ యువర్ డిజైర్.
1: భక్తాభిష్టం ప్రదం దేవం సాయినాథం నమామ్యం, సాయినాథునికి శరణొచ్చండి అన్నాడు.
0: సరెండర్ యువర్ సెల్ఫ్ టు సాయినాథ.
1: అప్పుడు అందరూ పాదాలపైన, తక్షణమే ఆ పిల్లవాడు లేచాడు.
0: ఆల్ ఫెల్ ఎట్ హిస్ ఫీట్. దెన్ దిస్ బాయ్ గాట్ అప్.
1: అప్పటి నుంచి,
0: సిన్స్ దెన్,
1: బాబా యొక్క ప్రభావ ప్రచారములన్నీ కూడాను లోకంలో అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: సిన్స్ దెన్ బాబా ఇస్ నోన్ ఎవ్రీవేర్, హిజ్ రెప్యుటేషన్ నేమ్.
1: కనుక ఈ జగత్తునందు సత్యమనేటువంటిది ఎంతో కనిపించకుండా ఉంటుంటుంది.
0: In this world there is truth in a hidden way.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మనం నివసించేటువంటి ఈ భూమి యందు సర్వత్రా జలం ఉంటుండాలి.
0: This earth, you find the water everywhere.
1: ఒక చోట చాలా లోతుగా ఉండవచ్చు, ఒక చోట చాలా పైనే మనకు లభ్యం కావచ్చు.
0: Water may be present in the great depths of the ground.
1: కానీ జలము లేనటువంటి భూమి ఎక్కడ కనిపించదు.
0: But that water which is present in the depth, you don't see.
1: ఆ జలం మనకు కావాలంటే ఎట్లా?
0: How to draw that water?
1: జలం మన కంటి కనిపించడం లేదు.
0: You don't see it.
1: కానీ జలం ఉంది.
0: But there is water.
1: ఏమి చేయాలి?
0: What is to be done?
1: ఆ జలమునకు మన దృష్టికి మధ్యనున్నటువంటి మట్టిని తీసివేయాలి.
0: We have to remove all the mud that appears between that water and you.
1: మట్టి తీసివేస్తూ వస్తే జలం కనిపిస్తుంది.
0: If we go on removing all the mud on the way, you find water.
1: అజ్ఞానము.
0: That mud is ignorance.
1: ఆ మట్టియే అహంకారము.
0: Ego.
1: ఆ మట్టియే అసూయ.
0: This mud of jealousy.
1: ఈ మట్టియే రాగము.
0: It's attachment.
1: ఈ మట్టియే ద్వేషము.
0: A hatred.
1: సర్వము ఈ మట్టియే.
0: Everything is mud only.
1: అంతా మట్టి నుంచి పుట్టినటువంటిది.
0: ఎవ్రీథింగ్ ఇస్ బోర్న్
1: అంతా మట్టిమయమే.
0: ఎవ్రీథింగ్ ఇస్
1: మన దేహమే మట్టిమయము.
0: ద బాడీ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ దిస్ మట్టి.
1: ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజము ప్రాణి కోటికి.
0: ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్ ఫర్ ద మ్యాన్ కైండ్ టు రిటర్న్ టు ద ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
1: చిన్న ఉదాహరణము,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక పాట్ నీ చేతిలో ఉంది, మట్టి పాట్.
0: యూ హావ్ గాట్ ఎన్ ఎర్దన్ పాట్ ఆన్ హ్యాండ్.
1: ఆ పాటతో పని నువ్వు నీళ్లు తీసుకుపోతున్నావు.
0: యూ ఫెచ్ వాటర్.
1: వంటలు చేసుకుంటున్నావు.
0: అండ్ యూ కుక్.
1: ఇంకా అనేక రకమైనటువంటి పదార్థాలు దాంతో నిల్వ చేస్తున్నావు.
0: యూ ఆల్సో స్టోర్ మెటీరియల్.
1: కానీ నీవు నీరు తీసుకుని పోతుంటే చేయి జారి కింద పడిపోయింది.
0: యాజ్ యూఆర్ క్యారింగ్ వాటర్ ఆన్ వన్ డే, దిస్ పాట్ డ్రాప్డ్ ఆన్ ద గ్రౌండ్.
1: కింద పడిపోయి ముక్కలు ముక్కలు అయిపోయింది.
0: ఇట్ బ్రోక్ టు పీసెస్.
1: దాన్ని తీసుకుని పోతావా నీవు?
0: కెన్ యూ క్యారీ ది పీసెస్?
1: అక్కడే వదిలేస్తావు.
0: యూ హావ్ టు లీవ్ దెమ్ దేర్.
1: వదిలే వేసినప్పుడు ఏమైపోతుంది?
0: దెన్ వాట్ హ్యాపెన్స్?
1: దానిపైన కార్లు, బస్సులు, లారీలు, మనుషులు అందరూ నడిచిపోవటం వల్ల ఇంకా ముక్కలు ముక్కలు, ఇంకా ముక్కలు ముక్కలు, ఇంకా ముక్కలు ముక్కలు, ఇంకా ముక్కలు ముక్కలు అయిపోయి కట్టకబడి మట్టిగా మారిపోతుంది.
0: యాజ్ ద కార్స్ అండ్ ద లారీస్ అండ్ యూ అండ్ ఐ స్టార్ట్ మూవింగ్ ఓవర్ దాట్, దే గెట్ బ్రోకెన్ టు ఫర్దర్ పీసెస్, స్మాలర్ పీసెస్.
1: ఎక్కడ నుంచి వచ్చింది?
0: From you got it.
1: మట్టి నుంచి వచ్చింది.
0: దిస్ ఓన్లీ అవుట్ ఆఫ్ మట్టి.
1: కట్టకబడి ఏమైంది? మట్టిగా పోయింది.
0: సో ఇట్ వాస్ మట్ ఇన్ ద బిగినింగ్ అండ్ అల్టిమేట్.
1: ఒక విత్తనం భూమిలో నాటావు.
0: You have sown a seed in
1: the ground. ఈ విత్తనం నాటేటప్పటికే అక్కడ నుంచి ఒక మొక్క వచ్చింది.
0: There germinated a plant.
1: ఆ మొక్క నుంచి క్రమక్రమేణ వృక్షమైంది.
0: It has grown.
1: ఈ వృక్షం నుంచి కొమ్మలు రెమ్మలు అభివృద్ధి అయిపోయినాయి.
0: The tree has branches.
1: కొమ్మ కొమ్మలోన లక్షలు వేలు ఆకులు తయారైపోయినాయి.
0: Branches have lakhs and lakhs of
1: leaves. ఈ ఆకులాకుల మధ్య లోపల పువ్వులు పుడుతూ వచ్చాయి.
0: And they have flowers.
1: ఈ పువ్వులు ఒక్కొక్కటి రాలిపోయినప్పుడంతా పిండిగా తయారైనాయి.
0: And these flowers transform into unripe fruits.
1: ఈ పిండెలు, కాయలు, పువ్వులు, ఆకులు, కొమ్మలు, రెమ్మలు ఇవన్నీ ఏమిటి?
0: What are they actually? The leaves and the unripe flowers and the flowers, the bud and the fruit, what are they?
1: Anta mattiye.
0: Everything is mud only.
1: Binna roopalu gaani kanipistunnayi kaani anta matti mayame.
0: They have different forms as you find it, but everything is mud.
1: అదే విధంగానే ఈ జగత్ అంతా ఒక్కటే కట్టగడపటికి రూపనామములు భిన్న భిన్నంగా కనిపించినప్పటికీ మట్టి మట్టే.
0: Though the names and forms vary,
1: మట్టి గల్పును జన్మంబు మానవుండు.
0: And man ruins his life and becomes mud ultimately.
1: మట్టి నుంచి వచ్చినటువంటి వాడే.
0: Yes, come out of the mud.
1: ఎట్ట వచ్చినాడు మట్టి నుంచి?
0: How does he come?
1: ఒక చిన్న ఉదాహరణము.
0: A small example.
1: మనం ఒక మంట వేసుకున్నాం చలి కోసమని.
0: సపోజింగ్ యూ హావ్ గాట్ ద ఫైర్ ప్లేస్.
1: వింటర్ కొన్ని చెత్తలు తెచ్చుకున్నాం, మంట వేసుకున్నాం.
0: యూ హావ్ ఫైర్ ప్లేస్ దేర్ బీయింగ్ వింటర్.
1: ఎట్టి మంట?
0: యాజ్ ఇస్ ద ఫైర్
1: అట్టి పొగ.
0: యాజ్ ఇస్ ద ఫైర్ సో ఇస్ ది స్మోక్. As is the smoke,
1: atti megham.
0: So is the cloud.
1: Atti megham.
0: As is the cloud,
1: atti varsham.
0: So is the rain.
1: Atti varsham.
0: As is the rain,
1: atti panta.
0: So is the crop.
1: Atti pantano.
0: As is the crop,
1: atti vanta.
0: So is the preparation.
1: As is the megham.
0: So is the body.
1: కాబట్టి ఎక్కడి నుంచి వచ్చింది ఇది? పంట నుంచి, మన తిన్నటువంటి ఆహారం నుంచి ఈ దేహాలు పుట్టున్నాయి.
0: So everything is the result of the food that we have partaken.
1: కనుకనే ఫుడ్ నుంచి వచ్చింది ఇది, మట్టి నుంచి వచ్చింది ఇది, మట్టిలో కరిగిపోతుంది. ఆ ఫుడ్ ఎక్కడి నుంచి వచ్చింది? మట్టి నుంచినే వచ్చింది.
0: యూ డ్రా గెట్ ద ఫుడ్ అవుట్ ఆఫ్ దిస్ మడ్, అల్టిమేట్ ది బాడీ గోస్ బ్యాక్.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి మహనీయులే దేహాన్ని త్యాగం చేసి దైవాన్ని విశ్వసించి నిజమైనటువంటి దేహిని ఆరాధిస్తూ వచ్చారు.
0: ద సెయింట్స్ అండ్ సీయర్స్ హూ హావ్ రికగ్నైజ్డ్ దిస్ ట్రూత్, దే హావ్ సాక్రిఫైస్డ్ దేర్ బాడీ అండ్ సస్టైన్డ్ ఇన్
1: ఐతే దేహాన్ని త్యాగం చేయమని నేను చెప్పడం లేదు.
0: భగవాన్ నెవర్ వాంట్స్ యు టు
1: సాక్రిఫైస్. ఇంతవరకు దీన్ని కాపాడుకోండి చక్కగా.
0: You have to protect, maintain.
1: సద్వినియోగం చేసుకోండి.
0: Make proper use of it.
1: సన్మార్గంలో ప్రవేశపెట్టండి.
0: See that it goes along the right path.
1: సత్యతిని అందుకోండి.
0: Get a good name.
1: సదుద్దేశంతో నీవు జీవించండి.
0: Lead the life with good thoughts and
1: దీనిని చక్కని. అంతకుని చేతిలో కత్తి ఉంటే అందరి ప్రాణాలు తీస్తాడు.
0: If a person, the mother, has got a knife on hand, he will kill everybody.
1: Doctor chetilo katti unte rogani nivarana chestadu.
0: But a doctor with his knife will cure the disease.
1: Kabatti katti dosham kadadi.
0: No mistake with the knife.
1: Danni pattina vaani dosham unda.
0: Is the one, the holder, the mistake lies with him.
1: Bazaar lo poye samayalo kottukottu vaadu ఒక్కొక్క బీడీ కొట్టువాడో లేకపోతే ఫోటోలు కొట్టువాడో ఒక మంగళ కొట్టువాడో ఒకరు కోరి కొట్లాడుకొని కొంచెం కొట్లాడుతున్నారు.
0: అలాంగ్ ది స్ట్రీట్ దే ఆర్ సో మెనీ షాప్స్ ఓవర్ దేర్ అండ్ దే స్టార్టెడ్ ఫైటింగ్ వన్ డే.
1: ఏదో చిన్నగా కొంచెం చేతి పైన ఒక కొంచెం కట్ల రాసుకుంది కత్తి.
0: దేర్ ఇస్ ఎ స్లైట్ కట్ దేర్.
1: తక్షణమే పోలీస్ వస్తాడు, ఈ కేసును రిజిస్టర్ చేస్తాడు, వాడిని కొండ జైల్లో వేస్తాడు.
0: ఇమీడియట్లీ పోలీస్ కమ్స్ దేర్ అండ్ రిజిస్టర్ ద కేస్ అండ్ పుట్ హిమ్ ఇన్ ప్రిజన్.
1: చిన్నది రక్తం కూడా అంత కనిపించడం లేదు.
0: నాట్ దట్ మచ్ ఆఫ్ బ్లడ్ ఇస్.
1: దానికి ఇంత పెద్ద పోలీస్ కేసు గా వచ్చింది.
0: బట్ ఎ బిగ్ పోలీస్ కేస్ ఇస్ రిజిస్టర్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: వీడికి కత్తితో కొట్టే అధికారం లేదు.
0: హి హస్ నో రైట్ టు హోల్డ్ ద నైఫ్.
1: ఒక డాక్టర్ ఉన్నాడు.
0: ఏ డాక్టర్ ఇస్ దేర్?
1: అయ్యా రేపటి దినము 9 గంటలకు మీ పొట్టకు వస్తాను, ఆపరేషన్ చేస్తాను అని ఇచ్చాడు, డిక్లేర్ చేశాడు.
0: Doctor declared, tomorrow I am going to operate. I am going to cut your stomach with this knife.
1: బంధువులు మిత్రులు అందరూ వచ్చేసారు.
0: All relations, friends came.
1: ఆపరేషన్ రూమ్ లో తీసుకెళ్లారు.
0: The body is taken to the operating theater.
1: కోశాడు బాగా.
0: Yes, cut the stomach.
1: అంతా కోశాడు. ఆ దోషం ఏమిటో నివారణ చేశాడు. కుట్లు వేశాడు. ఇంటెన్సివ్ కేసు లో పెట్టేసేసాడు.
0: And then the operation is conducted successfully. Stitches are over and the body is kept in the intensive care unit.
1: బాగా అయిపోయింది.
0: And everything is rectified.
1: చూచారా? చిన్నగా కొంచెం ఖర్చు పడేటప్పటికే వాడిని పోలీస్ స్టేషన్ లో పెట్టారు. 20 ఇంచులు కోసినటువంటి డాక్టర్ ను కూడా ఎందుకు పెట్టకూడదు?
0: ఏ స్లైటెస్ట్ సింపుల్ కట్ ఫర్ దట్ రీజన్ ఎ ఫెలో ఇస్ ఇంప్రెస్డ్.
1: ఈ డాక్టర్ మంచి చేశాడు.
0: డాక్టర్ హస్ డన్ గుడ్.
1: కానీ వాడు చెడ్డ చేశాడు.
0: బట్ వాట్ హస్ డన్?
1: చేసిన పనుల్లో ఉంటుంది అది మంచి చెడ్డలు.
0: సో ఇట్ ఇస్ ఓన్లీ వర్క్ దట్ డిసైడ్.
1: హనుమంతుడు
0: హనుమాన్
1: వెళ్ళాడు.
0: హి వెంట్ దేర్.
1: సీతాన్వేషణ కోసం లంకలో ప్రవేశించాడు.
0: హి వెంట్ దేర్ ఇన్ సర్చ్ ఆఫ్ సీతా.
1: దంతశాలలు వాడ మేడలు దంతు చేసిన దంతవన్నను కాంతికేయుడి గృహములర్శనమని సంత సమ్మున వీధి వీధులు.
0: హీ వెంట్ రౌండ్ ఎవ్రీ స్ట్రీట్.
1: దొంతిశాలలు వాడమేడలు రంతు చేసడి ధనుజవర్ణను కాంతకేళి గృహంబులర్సెను అన్నింటికీ అగ్గిపెట్టాడు.
0: హియర్ సెట్ ఎవ్రీథింగ్ ఆన్ ఫైర్ ఆల్ ద మ్యాన్షన్స్ ద ప్యాలెసెస్ ఎవ్రీవేర్.
1: రాత్రంతా పట్ట పగులు వలె కనిపిస్తుంటుంది అది లంక.
0: దట్ పిచ్ డార్క్ నైట్ అపియర్ టు బి యాస్ దో ఇట్ ఇస్ బ్రైట్.
1: కానీ అట్టి హనుమంతుని కూడాను హనుమంతుడు మహానుభావుడు అని నమస్కారం చేస్తున్నారు.
0: బట్ వీ డోంట్ నమస్కార్ టు హనుమాన్ హు హస్ సెట్ లంక టు ఫైర్. వై?
1: అతను చేసింది మంచిది.
0: బట్ హి హస్ డన్ గుడ్.
1: దుర్మార్గులను ఇన్ని విధాలుగా హింసించాడు.
0: అండ్ హి హస్ పుట్ దిస్ వికెట్ పీపుల్ టు సఫరింగ్.
1: అదే ఒక చిన్న పిల్లవాడు అమాయకుడు దోవలో పోతూ బీడు దాగేసేసి ఒక కుప్ప పైన వేస్తే ఆ కొట్టం అంటుకుంది.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఎన్ ఇన్నోసెంట్ బాయ్ వై స్మోకింగ్ హిస్ బీడీ ఆర్ సిగర్
1: జస్ట్ ధనుజవర్ణను కాంతకేళి గృహంబులర్సెను అన్నింటికీ అగ్గిపెట్టాడు.
0: హి హస్ సెట్ ఎవ్రీథింగ్ ఆన్ ఫైర్ ఆల్ ద మ్యాన్షన్స్ ద ప్యాలెసెస్ ఎవ్రీవేర్.
1: రాత్రంతా పట్ట పగులు వలె కనిపిస్తుంటుంది.

0: అంటుకుంది.
1: On the other hand, an innocent boy while smoking his beedi or cigarette just throws it on a heap of grass. Everybody will catch hold of this boy.
0: మంచిని కాల్చిన వాడు ఈ పిల్లవాడు, చెడ్డని కాల్చింది హనుమంతుడు.
1: ఇట్ వాజ్ ఓన్లీ హనుమాన్ హూ హాస్ పుట్ ఆన్ ఫైర్ ద బ్యాడ్.
0: కనుక మనలో ఉండినటువంటి చెడ్డని కాల్చండి.
1: సో లెట్ అస్
0: దుర్గుణములు,
1: దురాలోచనలు, దుర్బుద్ధులు,
0: దుశ్చింతలు, అసూయలు, అసూయలు, క్రోధములు, తాపములు, ఇవన్నిటిని కాల్చివేసేయండి.
1: లెట్ అస్ బర్న్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ప్లాన్స్, బ్యాడ్ థింగ్స్.
0: సద్గుణము, సదాచారము, సత్ప్రవర్తన, సత్శీలము, ఇలాంటి దానిని పెంచండి.
1: లెట్ అస్ డెవలప్ గుడ్ క్యారెక్టర్, గుడ్ ఫీలింగ్, గుడ్ సెంటిమెంట్.
0: అప్పుడు కూడా మీరు ఎంతో ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందుతారు.
1: దెన్ యూ విల్ బి ఐడియల్ స్టూడెంట్స్.
0: ఒక కోతికి అంత ఘనకీర్తి వచ్చింది.
1: ఎ మంకీ కుడ్ గెట్ దట్ గుడ్ నేమ్.
0: వాని పేరేమిటి? వానరా.
1: నేమ్ ఈజ్ వానరా.
0: వానరా,
1: వానరా.
0: చూసావా? వానరా, మూడు అక్షరాలు.
1: వానరా, త్రీ లెటర్డ్.
0: మానవునికి వా తీసేశారు, వీడు నారాయణాడు.
1: హ్యూమన్ బీయింగ్ హెస్ గాట్ ఓన్లీ నరా వితౌట్ వా.
0: ఎందుకు అతను వానరుడు? వాలముంది కాబట్టి వానరుడు అన్నారు.
1: వై ఈజ్ హి వానరా? వా మీన్స్ వాలము.
0: మీకు వాలం లేదు కాబట్టి నరా అన్నారు.
1: సిన్స్ యూ హావ్ నో వాలము టెయిల్ యు ఆర్ నరా.
0: కానీ తోక పోయింది, కానీ బుద్ధులు ఇంకా పోలేదు.
1: Though tail is not there, but the attitude of a monkey is still persisting.
0: ఎప్పుడు తోకపోయిందో అప్పుడు బుద్ధులు కూడా పోవాలి.
1: The moment there is no tail,
0: వానర కుత్యములు అన్ని కూడా పోవాలి.
1: We should give up all monkey habits.
0: నర కుత్యములు రావాలి.
1: We should only
0: నర జీవితాన్ని జయించాలి.
1: We should conquer
0: నర జన్మాన్ని సార్థకం చేసుకోవాలి.
1: We should redeem our lives, human life.
0: ఆదర్శవంతమైనటువంటి మహర్షులు ఆనాది కాలం నుండి భారతదేశంలో ప్రచార ప్రబోధన సరుపుతూ వస్తూ వచ్చారు.
1: దిస్ ఇస్ ది సీక్రెట్ టీచింగ్ గివెన్ టు మ్యాన్ కైండ్ బై ది సెయింట్స్ ఆఫ్ దోస్ డేస్.
0: కనుక మనము నరులము, వానరులు కాదు.
1: వీఆర్ నరాస్, హ్యూమన్స్, నాట్ వానరా.
0: శివ దేవాలయానికి మీరు వెళ్ళండి.
1: యు గో టు ఎనీ టెంపుల్,
0: శివుడు అక్కడ ఉంటే దానికి ఎదురుగా నంది ఉంటుంటాడు.
1: దేర్ ఇన్ శివ టెంపుల్ ఇన్ ఫ్రంట్ యూ ఫైండ్ ఎ బుల్, నంది.
0: బుల్, నంది.
1: నంది
0: మొట్టమొదట అక్కడ శివ దేవాలయానికి పోయిన వాళ్ళంతా నందికి నమస్కారం చేసుకుని ముందు లోపలికి వెళతారు.
1: ఫస్ట్ యూ డూ నమస్కార్ టు నంది ద బుల్ అండ్ దెన్ గెట్ ఇన్ టు శివ టెంపుల్.
0: ఎందుకోసం ఈ ఎద్దుకు నమస్కారం చేయాలి?
1: వై షుడ్ డూ నమస్కార్ టు నంది బుల్?
0: అనగా దాని దృష్టి దైవం వైపు ఉంటుండాలి.
1: బికాస్ ద బుల్ హాస్ కాన్సన్ట్రేటెడ్ ఇట్స్ అటెన్షన్
0: అది ప్రకృతి వైపు చూడటం లేదు.
1: ఇట్ డజంట్ లుక్ హిదర్ అండ్ థిదర్. దాని దృష్టి
0: అంతా ఈశ్వరుని పైనే పెట్టింది.
1: ఇట్ కాన్సన్ట్రేటెడ్ ఇట్స్ ఆన్ ఈశ్వరుడు.
0: దృష్టి కలిగినటువంటిది కాబట్టి అనిమిలైన కూడా దానికి వందనం వచ్చేసింది.
1: యాజ్ దిస్ బుల్ హాస్ గాట్ గుడ్ లుక్స్, వి వర్షిప్ ఇట్ ఆల్సో.
0: మన దృష్టి దైవం వైపు పెట్టినప్పుడు మనము ఒక ఆదర్శ పురుషులుగానే రూపొందుతాము.
1: వెన్ అవర్ లుక్స్ ఆర్ డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్ వి బికమ్ ఐడియల్.
0: రామునుకు హనుమంతుడు సేవకుడు.
1: హనుమాన్ ఇస్ ది సర్వెంట్ ఆఫ్ రామ.
0: ఏ పని చెప్పినప్పటికీ కాదు, అవును, లేదు అనేటువంటి పదమే అతనికి రాదు.
1: హి నెవర్ సెడ్ నో ఆర్ యెస్, నెవర్ క్వశ్చన్డ్.
0: రామును చూస్తే హనుమంతుడు ఎంత దీనుడుగా నిలుస్తాడు.
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ రామ హనుమాన్ ఇస్ వెరీ వెరీ హంబల్.
0: ఇత్త కట్టుకోడు.
1: ఇస్ వెరీ వెరీ హంబల్.
0: దీనుడు.
1: హి కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ వెరీ లో.
0: రావణుడి దగ్గరికి పోయేటప్పటికి ధీరుడు.
1: But in front of Ravana is Dhira, the one of
0: Vela. Chattavana daggara dheerudai nilchadu.
1: Before bad fellow is Dhira, the one of Vela.
0: Dheerudai nilchadu.
1: Whereas before Rama is Dina, very humble.
0: అందువల్లే హనుమంతుణ్ణి నీవు సీతాన్వేషణకు పోయిరామని చెప్పాడు.
1: దేర్ఫోర్ హనుమాన్ ఈజ్ అసైన్డ్ దిస్ టాస్క్ టు గో ఇన్ సర్చ్ ఆఫ్ సీత.
0: కానీ హనుమంతుడు ఏమాత్రము సందేహానికి అవకాశం ఇవ్వలేదు.
1: బట్ హనుమాన్ నెవర్ డౌట్.
0: దైవాజ్ఞ,
1: ఇట్స్ గాడ్స్ కమాండ్.
0: ఆ శక్తి నాకు ఇచ్చే, నాకు చెప్పిన వాడు ఆ శక్తి కూడా తానే ఇస్తాడు.
1: ద వన్ హూ కమాండెడ్ మీ విల్ గివ్
0: మీ ది నీడెడ్ స్ట్రెంగ్. ఆ యొక్క హనుమంతునకు.
1: హనుమాన్ హస్ గాట్ దట్ టైప్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఫెయిత్.
0: కోతిని ఇన్ని మైళ్ళ దూరం లంకను దాటాలని, ఈ సముద్రాన్ని దాటాలని నా చేత కాదే, ఎందుకోసం నన్ను ఇట్లా బాధ పెడుతున్నాడు రాముడు అని ఏమాత్రము విచారం చేయలేదు.
1: హీ నెవర్ వరీడ్ వాట్ ఇస్ ఇట్ దట్ హీ హస్ సెంట్ మీ సో లాంగ్, ఐ హావ్ టు క్రాస్ సో మెనీ మైల్స్ హియర్, హూ కెన్ ఐ ఎవర్ రీచ్.
0: ఆజ్ఞ చేసిన రాముడు శక్తిని కూడా తానే ఇస్తాడు.
1: రామ హూ కమాండెడ్ విల్ గివ్ ది నీడెడ్ స్ట్రెంగ్త్.
0: నీ ఆజ్ఞను శిరసావహించడమే నా యొక్క ప్రధాన ప్రమాణము.
1: I will follow your command, that is my life, most important.
0: నమస్కారం చేశాడు.
1: He did namaskar.
0: వెళ్ళాడు.
1: And he started.
0: Anaga emiti anta vishwasam, gaadha vishwasam.
1: He has got an intense faith, strong faith.
0: Ayyo ilanti detta chesedi, ilanti chestano cheyenu, naaku shakti undo ledu, nenu ee vidhamainatundi paristhitiku పోతాను అని ఏమాత్రం సందేహానికి అవకాశం లేదు.
1: హి నెవర్ డౌటెడ్ వెదర్ హి వుడ్ బి సక్సెస్ఫుల్ ఆర్ నాట్, వెదర్ హి వుడ్ ఏబుల్ టు అకంప్లిష్ ఆర్ నాట్.
0: కానీ ఈనాటి ప్రజలంతా కూడాను,
1: దేర్ఫోర్ పీపుల్ ఈవెన్ టుడే,
0: మంచి మాట వినరు.
1: దే డోంట్ లిజన్ టు గుడ్ వర్డ్.
0: మనసిచ్చి చెప్పిన
1: హోల్ హార్టెడ్లీ ఈవెన్ ఇఫ్ యు టెల్ గుడ్,
0: అట్లే చెవికి చేరు.
1: దే ఆర్ రెడీ టు హియర్ ఆల్ బ్యాడ్ థింగ్స్.
0: ఎట్టివారు నన్ను ఎరుగు.

0: such people, can they ever know me?
1: ఎట్టి విద్య నుండి ఏమి ఫలము?
0: What is the value of this education?
1: ఎట్టి వారు,
0: such people,
1: ఎట్టి వారు నన్ను ఎరుగంగానే ఎత్తురా, ఎంత చదువు నుండి ఏమి ఫలము?
0: What is the use of all this education? Do you think that such people will ever know me?
1: మంచి మాట వినరు.
0: They don't listen to good words.
1: మనసిచ్చి చెప్పిన,
0: even wholeheartedly,
1: ప్రేమతో మనసుతో చెప్పినప్పుడు ఆ మంచి మాటలు వినరు.
0: With love, wholeheartedly, even if I say,
1: మాటలంటే చెవిని చేరు.
0: All bad things will get into ear.
1: సూటిగా వెళ్లిపోతాయి.
0: ఇట్ విల్ గో స్ట్రైట్.
1: ఆ చెవులో వెళ్లినటువంటి సూటిగా వెళ్లిన మాటలు హృదయాన్ని కుచ్చుకుంటాయి.
0: దే విల్ సడన్లీ గో స్ట్రైట్ ఇన్ యువర్ హార్ట్.
1: ఇలాంటి కలియుగ ప్రభావము ఇంతటి అనాగరికతగా ఉంటుండాలి.
0: దీస్ ఆర్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ ఏజ్ కలి.
1: దీనిని నాగరికత అని పేరు.
0: వి కాల్ ఇట్ నాగరికత, సివిలైజేషన్.
1: సార్థకమైనటువంటిది కాదు.
0: ఇట్ ఇస్ నాట్ ద కరెక్ట్ నేమ్.
1: కలియుగం కాదు ఇది.
0: ఇట్స్ నాట్ కలి ఐదర్.
1: కలహయుగము.
0: ఇట్ ఇస్ కలహయుగ.
1: కల్మషయుగము. కల్మషయుగము.
0: ఇట్స్ కల్మష, పొల్యూటెడ్, ఫుల్ ఆఫ్ పాయిజన్.
1: కనుకనే ఇట్టి దీనిని మనము ఎంత సులభంగా సాధించాలి.
0: సో హ్యావ్ టు అకంప్లిష్ ఇట్ మై
1: ఎట్టి అతి సులభము.
0: హౌ వుడ్ యు సే ఇట్స్ ఈజీ?
1: భగవత్ ప్రేమకు పాత్రుడు కావాలి.
0: డిజర్వ్ ఆర్ బీ ద రిసిపియెంట్ ఆఫ్ గాడ్స్ లవ్. వెన్ వన్స్ యు రిసీవ్ హిస్ లవ్,
1: ఎంతటి ఘన కార్యమైన మనం సాధించవచ్చు.
0: యు కెన్ అచీవ్ ఎనీ మైటీ థింగ్ ఫర్ దట్ మ్యాటర్.
1: ఇది చేత అవుతుంది ఇది కాదు అనే సందేహానికి అవకాశం ఉంటుంది.
0: నెవర్ డౌట్ వెదర్ యుడ్ బి ఏబుల్ టు డూ ఆర్ నాట్.
1: కనుక ప్రేమకు పాత్రులు కావాలి.
0: సో రిసీవ్. Be the recipient of
1: God's love. కావాలి.
0: హౌ?
1: ఆ ప్రేమ మీ యందు కూడా ఉంటుండాలి.
0: దట్ లవ్ ఈస్ విత్ ఇన్ యూ.
1: ఆ రెండు ప్రేమల యొక్క ఏకత్వానికి మనం ప్రయత్నం చేయాలి.
0: యూనిఫై, కంబైన్ బోత్ ది ఫార్మ్స్ ఆఫ్ లవ్.
1: ఐ అండ్ యు ఆర్ వన్ అని.
0: దట్స్ వాట్స్ ద మీనింగ్. ఐ అండ్
1: రెండు దేహములు ఒక ప్రాణము.
0: బాడీస్ ఆర్ టూ బట్ వన్ లైఫ్.
1: అది నిజమైన ఆదర్శము.
0: దట్స్ ఎ ట్రూ ఐడియల్.
1: అదే ఏకాత్మ సర్వభూతాత్మ.
0: It is only one spirit atma present everywhere in all creatures.
1: Ekatma.
0: Only one atma.
1: Sarvabhutatma.
0: It is present in all creatures.
1: Enta chakkaga untundadi.
0: How easy, how nice it is.
1: Sarvavedanta grandala saramanta.
0: The essence of all sacred important texts.
1: Okka vakyana cheppudu okka sari.
0: I'll tell you at one instance the essence of all the sacred texts.
1: Sarvavedanta గ్రంథాల సారమంత.
0: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ వేదాంత టెక్స్ట్.
1: వాక్యాన చెప్పుదు ఒక్కసారి.
0: అట్ వన్ ఇన్స్టెన్స్ ఇన్ వన్ సెంటెన్స్ ఐ విల్ టెల్ యూ.
1: నీ యందు ఉండినటువంటి ఆత్మ నేను ఒక్కటే అని మనసున నిలుపవలయు.
0: ఆత్మ ఇన్ యూ ఇస్ భగవాన్ హింసెల్ఫ్. యు హ్యావ్ ఇట్ ఇన్ యువర్ మైండ్.
1: ఆత్మ భగవాన్ నేనే ఒక్కటే.
0: Atma in you and Bhagavan are one and the same.
1: All are one, be alike to everyone.
0: All are one, be alike to everyone.
1: ఇట్టి తత్వాన్ని ఏనాడు కలుగుతుందో అప్పుడే ఇది ఏకత్వం మనకు ప్రాప్తిస్తుంది.
0: ద మూమెంట్ యు అండర్స్టాండ్ దిస్ ఎసెన్స్ నోయింగ్
1: వేదాంత గ్రంథాల సారమంతా.
0: దట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ టెక్స్ట్.
1: ఒక్క వాక్యంలో నిలిచిపోయింది.
0: ఇట్స్ ఆల్ కంటైన్ ఇన్ వన్ సెంటెన్స్.
1: అందరందున్నటువంటి ఆత్మ నీవు ఒక్కటే అనేటువంటి సత్యాన్ని నీవు విశ్వసించి.
0: ఆత్మ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడీ ఈస్ వెరీ సేమ్ యాజ్ ఆత్మ ఇన్ యూ.
1: వాడే దైవాన్ని పొందడానికి అర్హుడు అవుతాడు.
0: హీ ఓన్లీ డిజర్వ్స్.
1: అప్పుడు దైవము అతనికే దాసుడైపోతాడు.
0: అండ్ గాడ్ బికమ్స్ హిస్ సర్వెంట్.
1: పూర్వమంతా అప్పుడు భక్తుడు ఏ విధంగా ప్రార్థిస్తాడు?
0: వాట్ వాస్ ది ఎర్లియర్ ప్రేయర్స్?
1: దాసను దాసుడను కావలెనురా.
0: I should become servant of servants.
1: Neeni dasulaku sevane cheyavalera.
0: I should serve your servants.
1: Dasanu dasudanu kavalenura.
0: I should become servant of servants.
1: Neeni dasulaku sevane cheyavalera.
0: I should serve your servants.
1: Aalu biddalu koodi vela velala yandu.
0: The wife and children all
1: అందరి కుటుంబమంతా కూడా చేరి ఒక్కతూరి వేళ వేళల్లో పడకూడదు. మీ యొక్క సేవ చేసుకుంటే ఆ మా కుటుంబమంతా కూడాను మీ యొక్క అర్పితమైపోతుంది.
0: ద వైఫ్ అండ్ చిల్డ్రన్ దే యాజ్ ఎ ఫ్యామిలీ యాజ్ ఎ గ్రూప్ యాజ్ ఎ హోల్.
1: అందువల్లనే భగవంతునికి భక్త పరాధీనుడు అన్నాడు.
0: గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు హిస్ డివోటీ.
1: భక్తునికి ఆధీనుడైపోతాడు.
0: హీ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ఎ డివోటీ.
1: ఒక్క నిము క్షణమైన కూడా తాను ఏమాత్రం భక్తుడు కోరంది ముందుగానే ఒక అడుగు వేయడు.
0: He will not proceed without asking.
1: అంతటి సులభప్రీయుడు భగవంతుడు.
0: God is so simple and easy.
1: చాలా ప్రసన్నుడైపోయేటువంటి వాడు.
0: హి జస్ట్ అపియర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యు.
1: వెన్ననైనా కాల్చాలంటే కొంచెం వేడి చూపించాలి.
0: టు మెల్ట్ దిస్ బటర్ యు షుడ్
1: కానీ భగవంతునికి ఏ వేడి చూపనక్కర్లేదు.
0: బట్ సచ్ హీట్ ఈస్ నాట్ నెసెసరీ.
1: కరిగిపోతాడు, కదిలిపోతాడు, కరిగి ప్రవహిస్తాడు.
0: గాడ్ మెల్ట్స్, గాడ్ మూవ్స్ అండ్ ప్రొసీడ్స్ మచ్ టు హెల్.
1: ఆ ప్రేమకి
0: ఫర్ దట్ లవ్.
1: ప్రేమ ముదిత మనసే కసో.

ధర్మ నాశనమగుచున్న ధరణియందు ప్రభవముందు దైవము సజ్జనుల బ్రోవా

0: for a person who has fasted for 10 days, like a sumptuous feast which has come his way, at a time when the wells from which water was drawn have dried up, a downpour of rain has given a lot of water. For a person who was aspiring and craving to have a child, like his getting a son who is virtuous, at a time when dharma is declining and the world is facing a crisis, the Lord descends down to earth as an avatar to save good people, virtuous people. What more can I tell you, those devotees who have assembled here, who are virtuous and good?
1: Sahasrasisha purushah, sahasraksha sahasrapat. Veladi siramulu, veladi netramulu, వేలాది పాదములు, ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క అంగములే.
0: థౌజండ్స్ ఆఫ్ హెడ్స్, ఐస్ అండ్ థౌజండ్స్ ఆఫ్ లెగ్స్ ఆర్ ఆల్ లింబ్స్ ఆఫ్ ద వన్ సుప్రీం గాడ్.
1: ప్రపంచమంతయు, ప్రతి జీవియు భగవంతుని యొక్క ప్రతిబింబముని.
0: Every living being and the entire world is only a reflection of God.
1: Itti pavitramaina divyattamu tanayande unnadani gurtinchukonaleka manavudu aa divyattvani ponde nimittamai aneka vidhamula prayatnamulu salaputunnadu.
0: Man, not recognizing the truth that such sacred divinity is within him, is making ceaseless efforts to get at such divinity.
1: Peratilo unna kalpavrukshamunu gurtinchaka palakai porugintiki paruguletteetunti vaani vale tanayendunnatunti oka divyatvanni marachi కేవలము దైవం కోసమే బాహ్య ప్రపంచమునందు వెతుకుటకు ప్రయత్నిస్తున్నాడు మానవుడు.
0: లైక్ ఎ పర్సన్ హూ హాస్ ఫర్గాటన్ దట్ దేర్ ఈస్ ఎ సెలెస్టియల్ కౌ విచ్ గివ్స్ సేక్రెడ్ మిల్క్, మ్యాన్ ఫర్గెటింగ్ హిజ్ ఓన్ డివినిటీ ఈజ్ రన్నింగ్ అబౌట్ ఫర్ ఒబ్టైనింగ్ డివినిటీ సమ్వేర్ ఎల్స్.
1: ఇంటి యందు అగ్ని వెలుగుచునుండగా పొరుగు ఇంటికి అగ్గి కరుగునేలా.
0: వెన్ యు ఆర్ హ్యావింగ్ ఫైర్ బర్నింగ్ ఇన్ యువర్ ఓన్ హౌస్, వై రన్ అబౌట్ ఏ నైబర్స్ హౌస్ ఫర్ గెటింగ్ ఎ లిటిల్ ఫైర్?
1: మానవత్వంలో ఉండినటువంటి బలహీనత ఇది.
0: దిస్ ఇస్ ది వీక్నెస్ ఇన్హెరెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్.
1: అవతారములు రెండు విధములుగా ఉంటున్నవి.
0: అవతార్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్.
1: ఒకటి అంశావతారము, రెండవది పూర్ణావతారము.
0: వన్ ఈస్ పార్షియల్ అవతార్ విచ్ కంటైన్స్ ఓన్లీ వన్ ఆర్ టూ ఆస్పెక్ట్స్ అండ్ ది అదర్ ఈస్ ఫుల్ అవతార్.
1: సమస్త జీవులు కూడాను అంశావతారములే.
0: ఆల్ ది హ్యూమన్ బీయింగ్స్ ఆర్ అవతార్స్ విచ్ ఆర్ పార్షియల్.
1: మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన, నా అంశమే సర్వభూతములు ఎందు కూడాను ఉన్నదని కూడాను తాను హెచ్చరిస్తూ వచ్చాడు.
0: హి హస్ ఆల్రెడీ కాషన్డ్ దట్ హిజ్ ఓన్ ఆస్పెక్ట్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: అయితే ఈ అంశావతారములు మాయకు బద్ధులై మమత్వమును అహంతత్వమును అభివృద్ధి పరచుకొని జీవతత్వముతో ఈ జగత్తునందు జీవిస్తున్నారు.
0: బట్ దీస్ పార్షియల్ అవతార్స్ ద లివింగ్ బీయింగ్స్ స్వేడ్ అండ్ కంట్రోల్డ్ బై ఇల్యూజన్ ఫిల్డ్ విత్ మైండ్నెస్ అండ్ ఈగోటిజం దే ఆర్ లివింగ్ ఎ లైఫ్ అండర్ ద స్పెల్ ఆఫ్ మాయా.
1: పూర్ణావతారములు మాయను వశపరుచుకొని మాయకు అతీతమై తమ యొక్క దివ్యత్వమును తాను ప్రపంచమునకు ప్రచరింపజేసే నిమిత్తమై దివ్యత్వంతోనే జీవిస్తూ ఉంటారు.
0: ద ఫుల్ అవతార్స్ హ్యావ్ కంప్లీట్లీ సబ్డ్యూడ్ మాయా ఇల్యూజన్ అండ్ హ్యావ్ ట్రాన్సెండెడ్ మాయా అండ్ దేర్ లైవ్స్ ఎక్స్ప్రెస్ ఫుల్ డివినిటీ ఇన్ ఆల్ ఇట్స్ స్ప్లెండర్.
1: సమయ స్ఫూర్తి మాయకు భద్రుడైనట్టుగా తాను నటించి మాయకు ఏమాత్రము సంబంధం లేనటువంటి యొక్క దివ్యత్వముతో తాను జగత్తును పాలిస్తుంటాడు.
0: డిపెండింగ్ అపాన్ సర్కమ్స్టెన్సెస్ హీ మే గివ్ ది ఇంప్రెషన్ దట్ హీఈస్ కంట్రోల్డ్ బై మాయా, బట్ రియలీ హీఈస్ ఆల్వేస్ కంట్రోలింగ్ మాయా అండ్ లివింగ్ ఎ లైఫ్ ఫ్రీ ఫ్రమ్ మాయా.
1: రామావతారము మాయకు లోబడినట్టుగా నటించి ఈ జగత్ కళ్యాణ నిమిత్తమై ధర్మమును తాను ఆచరించి అనుభవించి జగత్తుకు అందిస్తూ వచ్చాడు.
0: రామావతార ఫర్ ఎగ్జాంపుల్ యాక్టెడ్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ అండర్ ది స్పెల్ ఆఫ్ మాయా, దట్ ఈస్ ఓన్లీ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది వరల్డ్, ఫర్ సెట్టింగ్ ఎన్ ఎగ్జాంపుల్ టు ది వరల్డ్.
1: కృష్ణావతారం అట్టు కాదు, మాయను తన ఆధీనంలోంచుకొని.
0: కృష్ణావతార ఈజ్ నాట్ లైక్ దాట్, హీ హస్ ఆల్వేస్ హెల్డ్ మాయా.
1: లీలావతారంగా ప్రచరిస్తూ వచ్చాడు.
0: హిస్ లైఫ్ వాస్ ద లైఫ్ ఆఫ్ లీలావతార.
1: అందుకే వ్యాసుడు అనేక పర్యాయములు భాగవతమునందు లీలామానుష విగ్రహ అని హెచ్చరిస్తూ వచ్చాడు.
0: దట్ ఈస్ వై ఇన్ భాగవత వ్యాస హెస్ ఎక్స్టోల్డ్ కృష్ణ యాజ్ లీలా మానుష విగ్రహ, ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ప్లేఫుల్.
1: భాగవతమంతా కూడాను కృష్ణుని యొక్క గుణగణములను ప్రచురిస్తూ తన యొక్క లీలా మహత్తరమైన తత్వములను జగత్తుకు ప్రబోధిస్తూ ఆనందపరుస్తూ వచ్చినటువంటిది.
0: భాగవత హ్యాజ్ ఎక్స్టోల్డ్ ద లార్డ్ అండ్ హిజ్ ప్లేఫుల్ యాక్టివిటీస్ విచ్ గివ్ ఎ లాట్ ఆఫ్ జాయ్ టు ద ఎంటైర్ వరల్డ్.
1: కనుక కృష్ణావతారం నందు తమ యొక్క తత్వమును ఆచరణయందే కాక ప్రబోధనయందు ప్రచారములయందు కూడాను తన యొక్క దివ్యత్వాన్ని ప్రపంచమునకు అందిస్తూ వచ్చాడు.
0: లార్డ్ కృష్ణ హాస్ గివన్ ద మెసేజ్ నాట్ మెయిర్లీ బై ప్రాక్టీసింగ్ బట్ ఆల్సో బై గివింగ్ ద ఎక్స్ట్రాడినరీ టీచింగ్స్.
1: తాను గుణాతీతుడు,
0: హి హాస్ ట్రాన్సెండెడ్ ఆల్ ద క్వాలిటీస్ అండ్ గుణా.
1: కానీ లోకోద్ధార నిమిత్తమై తాను గుణములు కలిగినటువంటి వాడిగా నటించి తాను ఆచరించి జగత్తును ఆనందపరుస్తూ వచ్చాడు.
0: బట్ ఫార్ ది వెల్ఫేర్ ఆఫ్ ది వరల్డ్ అండ్ ఫర్ ది జాయ్ ఆఫ్ ది వరల్డ్ హీ హాస్ యాక్టెడ్ యాజ్ ఇఫ్ హీఈస్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది క్వాలిటీస్.
1: ఏది చేసినా జగత్తునకు మంచి కోసం చేస్తూ వచ్చాడని.
0: వాట్ ఎవర్ ది లార్డ్ డిడ్ వాజ్ ఫర్ ద గుడ్.
1: ఇది ప్రపంచం యొక్క మంచి నిమిత్తమే. తాను ఏది చేసినప్పటికీ, ఏది చూసినప్పటికీ, ఏది చెప్పినప్పటికీ తన కోసం కాదు, జగత్తు కోసం.
0: ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది వరల్డ్ వాట్ ఎవర్ హీ సేస్, వాట్ ఎవర్ హీ సీస్, వాట్ ఎవర్ హీ డస్ ఓన్లీ ఫర్ ది గుడ్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్.
1: ఈ పరమసత్యమును ప్రపంచం గుర్తించుకోలేక తమతో పాటు భగవంతుని యొక్క గుణగణములను పోల్చుకుంటూ ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వానికి కొన్ని రకములైనటువంటి కళంకాన్ని చేకూరుస్తూ వచ్చారు.
0: బట్ పీపుల్ నాట్ రికగ్నైజింగ్ దిస్ సేక్రెడ్ ట్రూత్, దిస్ సుప్రీం ట్రూత్, థింక్ దట్ హీఈస్ ఆల్సో లైక్ అనదర్ హ్యూమన్ బీయింగ్ అండ్ అట్రిబ్యూట్ ఫాల్స్ అండ్ డిఫెక్ట్స్ ఈవెన్ టు
1: భావం తద్భవతి. మానవుని యొక్క భావంలో పురస్కరించుకునియే దివ్యత్వాన్ని కూడాను తాము ఆవిరితిగా పరిగ్రహిస్తూ వస్తుంటారు.
0: Divinity expresses itself sometimes to reflect the thinking of the human beings who are with him.
1: Prema amrutamayam.
0: Love is pure nectar.
1: Madhurati madhuram.
0: It is sweetest among the sweetest things.
1: Itti bhakti rasa prabhavamanu gorinatunti vare gopikalu.
0: Gopikas are those who have drunk this nectarine sweetness of devotion.
1: Kani atti gopikalu ye muktini kani ye jnanamunu kani ye vairagyamunu kani varu aashinchaledu.
0: Such great gopikas never aspired either to have liberation, devotion or anything other than their own pure love.
1: Bhakti ki minchinatvanti yokka daivattamulo undina aanandamu maroka dani enduku kaanarakapoyinadi gopikalaku.
0: Gopikas never saw anything greater than their own devotion. Devotion was the sweetest thing for them.
1: Dinine naradudu parama bhakti ani kudunu oka nootana perunu daniki andinchadu.
0: This devotion of gopikas has been described by Narada as parama bhakti, supreme devotion.
1: Itti parama bhakti swarupulainatvanti yokka aanati bhaktulu paramaatmani sannihitiniga pennidiga bhavinchi anubhavistu vacharu.
0: Those great devotees during that time always considered Lord as their dear one and enjoyed that kind of intimacy and friendship and devotion.
1: Itti bhagavat premanu grolinatvanti yokka gopikalu mattulai unmattulai premanmattulai pichchi vare vale tirugutu vacharu.
0: Gopikas who had drunk deep this nectarine sweetness of devotion were full of intoxicated devotion. They were overwhelmed with almost devotion of madness and
1: bhavanamulu vadali vanamulo praveshistu vacharu.
0: They entered into various houses and even entered into forest.
1: Krishnani yokka murali gaanamulu vinnanta matramane varu mayamarustu vacharu.
0: The moment they heard the sweet music from the flute of Krishna, they forgot themselves.
1: Bhagavantudu shabda brahma swarupudani gurtistu vacharu gopikalu.
0: Gopikas recognized that God is the very embodiment of sweet sound.
1: Jagattunandu kaliginatundi samasta padarthamulu kudanu varu vismaristu vacharu.
0: They gave up everything else relating to the world.
1: Dhanamanaga kevalam grantha parichayam kadani.
0: When you say wisdom, it is not acquaintance with books.
1: Jnanamanaga kevalamu aneka vishayamulanu samskarimpajesi parishodinchi andukunnatvanti yokka pavitramainatvanti vastuvu kadaniyu.
0: It is not even knowledge obtained after doing a lot of research and looking into various things.
1: Ivanninu kevalamu padartha prajnanamule tappa paratta prajnanamu kadaniyu.
0: All this is knowledge relating to the objects of the world, not the transcendental knowledge.
1: Jnanamanaga ekatma bhavame jnanamani varu vishwasistu vacharu.
0: They firmly believe that real wisdom lies in considering unity of atma.
1: Ekatma sarvamu krishnude.
0: For us everything is Krishna.
1: Ma pennidhi ma sannidhi ma mitrudu ma shatrudu sarvamu ma krishnude.
0: Our wealth, our prosperity, our everything is only Krishna.
1: Yeshamo paramu kudanu ma krishnude.
0: This world and the other world, both of them we find only in Krishna.
1: Kanuka itti ekatma bhavamunu varu anubhavistu vacharu.
0: This kind of unity of feeling they enjoyed always.
1: Krishnuni yokka viyogamunu sahinchalekapothu vacharu.
0: They could never bear the separation from the Lord.
1: Itti gopikalu yokka hrudayamu జడ చైతన్యములనేటువంటి భేద భావమును కూడాను విస్మరిస్తూ వచ్చారు.
0: Their hearts did not know what is inner and what is full of life.
1: రెండింటిని కూడాను సమత్వంగా భావిస్తూ వచ్చారు.
0: They always considered both as equal, the same.
1: ఇది స్థిత ప్రజ్ఞ లక్షణంగా గోపికలు అనుభవిస్తూ వచ్చారు.
0: In this way they enjoyed the qualities of sthita prajna, a steady one.
1: ఇవి వృక్షములే, ఇవి మాట్లాడగలవా, అనేటువంటి విచారణ వారికి లేకపోయింది.
0: దే నెవర్ హ్యాడ్ ది కైండ్ ఆఫ్ థింకింగ్ దీస్ ఆర్ ఆల్ ట్రీస్, కెన్ ఐ స్పీక్ టు దీస్ ట్రీస్, కెన్ దే టాక్ టు మీ,
1: ఇవి పొదలే ఇవికి నోరు గలదా అని కూడా వారి విచారణ చేయలేదు.
0: దే నెవర్ ఈవెన్ థాట్ వెదర్ దీస్ ఆర్ ఆల్ బుషస్, డూ దే హ్యావ్ ఎ మౌత్,
1: ఇవి పుష్పములే ఇవి మాతో జవాబులు చెప్పగలవా అని కూడా నువ్వు పరిజ్ఞానం వారికి లేకపోయింది.
0: దీస్ ఆర్ ఆల్ ఫ్లవర్స్, కెన్ దే గివ్ ఎనీ రిప్లై టు అవర్ క్వశ్చన్స్.
1: విశ్వం విష్ణు స్వరూపం, సర్వం కూడా నువ్వు భగవంతుని యొక్క స్వరూపంగా భావిస్తూ వచ్చారు గోపికలు.
0: గోపికాస్ కన్సిడర్ ద ఎంటైర్ యూనివర్స్ యాజ్ లార్డ్ హింసెల్ఫ్.
1: ఎక్కడికి పోయినప్పటికీ కృష్ణుడెక్కడ, కృష్ణుడెక్కడ, కృష్ణుడెక్కడ, ఈ భావం తప్ప అన్య భావములు వారి హృదయంలో ఏమాత్రం కూడా కదలలేదు.
0: Their heart was filled with only one feeling, and the feeling is Krishna. Where is Krishna?
1: భాగవతమునందు చక్కని ఒకటి ఆదర్శం చూపిస్తూ వచ్చాడు పోతన.
0: పోతన హాస్ బ్యూటిఫుల్లీ బ్రాట్ అవుట్ దిస్ పర్టికులర్ థింగ్ ఇన్ హిస్ భాగవత.
1: గోపికలు కృష్ణుని కానలేక అనేక విధముల పరితాపం చేత పరుగులు ఎత్తుకుని పోతున్నారు.
0: గోపికాస్ వర్ రన్నింగ్ aspiring to meet Krishna. Where is our Krishna?
1: Brindavanamulo praveshincharu.
0: They entered Brindavan.
1: Nallanivadu Padma nayanam gulavadu Nallanivadu Padma nayanam gulavadu కృపారసంబుపై చల్లిడివాడు మౌళి

0: పరిమళమైనటువంటి యొక్క మందార పుష్పం యొక్క మకరందములు గోలినటువంటి తుమ్మెద ఉన్మత్తి పువ్వుల వైపును ఒరుకిరిస్తున్నా.
1: The bees which have drunk the nectarine sweetness of the flower of mandara, the lotus, would they go in for tasteless, useless flowers and satisfy themselves?
0: ఆకాశామృతములో గురువులైనటువంటి యొక్క ఈ యొక్క పక్షులు కేవలము ఒక విధమైనటువంటి మురికి వాడల లోపల ప్రవేశించిన
1: those birds which have drunk the nectarine sweetness flowing from the sky directly, will they go in for the dirty water in the gutters?
0: మధురమైనటువంటి మామిడి లేతలను పువ్వులను అరగించి ఆనందించేటువంటి యొక్క కోకిలలు అడవి మల్లెల పైన ఆశించున.
1: కకూస్ విచ్ విల్ టేక్ అండ్ ఎంజాయ్ ద టెండర్ ఫ్లవర్స్ ఆఫ్ దిస్ మ్యాంగో గ్రోస్ విల్ దే గో ఇన్ ఫర్ ద టేస్ట్లెస్ అండ్ ద యూజ్లెస్ థింగ్స్?
0: చల్లని తెల్లని చంద్రకాంతిని కోరి ఆనందముగా ఆడుకునేటువంటి చకోర పక్షులు కేవలము మంచు పొగలు పైన మనసు పోవునా?
1: ది చకోర బర్డ్ విచ్ ఎంజాయ్స్ ద కూల్నెస్ అండ్ ద సాఫ్ట్నెస్ అండ్ ద స్వీట్నెస్ ఆఫ్ ద మూన్ లైట్ విల్ దే గో ఇన్ ఫార్ ఎనీథింగ్ అదర్ దాన్ దట్?
0: అటులనే నిత్య సత్యమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులు కలిగినటువంటి యొక్క మానవుని యొక్క మనసు దైవ పాద పద్మముల పైన తప్ప అన్య ప్రదేశములకు ఏమాత్రం కూడాను అది పారిపోదు.
1: సిమిలర్ వుడ్ బి ది హార్ట్స్ ఆఫ్ ట్రూ డివోటీస్ హు హావ్ గాట్ ట్రూ డివోషన్ అండ్ లవ్ ఫర్ ద లోటస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్, దే వుడ్ నెవర్ గో ఇన్ ఫర్ ఎనీథింగ్ అదర్ దాన్ ద లోటస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్.
0: పవిత్రమైనటువంటి చిత్తములు కలిగినటువంటి యొక్క వ్యక్తులే గోపికలు.
1: Gopikas were those who had such sacred, pure, sweet hearts.
0: Vrepallalo puttinatunti gopikalu, Krishnuni yokka aanandamrutanni golinatunti gopikalu, Krishnuni anuragamulaku paatrulainatunti gopikalu, Krishnuni aatmaanveshanaku arugudinchinatunti yokka gopikalu, anyamuni emaatram kodanu aashinchaledu.
1: Gopikas who were born in Vrepalle and who have enjoyed the sweet company, the sweet tender love of the Lord Krishna, would never aspire to go in for anything other than Krishna.
0: Kanukane chana chanamu kudanu gopikalu indake parigechidi vaadu Krishnudu.
1: That is the reason why Krishna always went to the houses of gopikalu.
0: Talli enni vidhamulaga kudanu taanu prayatninchinappudiki intilo okka chanamaina undeetundi vaadu kaadu Krishnudu.
1: However much Yashoda may put pressure on Krishna, he would always frequent the houses of gopikas.
0: Vrepalla nundi enni vidhamulaintundi complaints vachinappudiki vrepallanu matram vadileetundi vaadu kaadu Krishnudu.
1: Any number of complaints might be coming from various houses in Vrepalle, but he would never give up Vrepalle and go to any other village.
0: Aa Vrepalle poorthi kudanu gopikali yokka premamrutamto nindi undeetundi.
1: That village Vrepalle was filled with the sweet devotion of gopikas and their sweet love.
0: That gopikalu inti nundi kudanu apaharinchetunti venna venna kadadi gopikaliki hrudiyane.
1: What looked like stealing the butter from various houses was not butter, it was the hearts of gopikas.
0: Butter anaga pavitramainatuntidi.
1: When you say butter, it is sacred.
0: నిర్మలమైనటువంటిది.
1: It is pure.
0: సున్నితమైనటువంటిది.
1: It is soft.
0: ఇలాంటి హృదయము గోపికల యొక్క హృదయము గోపికల హృదయాన్ని వ్యాసుడు వెన్నతో పోల్చుకున్నాడు.
1: That is the reason why the hearts of gopikas were compared to butter by Vyasa.
0: ఒకనాడు గోపికలందరూ కూడా కంప్లైంట్ చేస్తే యశోద చెప్తుండాది కృష్ణునకు.
1: On a particular day, all the gopikas went and complained to Yashoda, and Yashoda began replying them like this.

గొల్లల పొట్టలకు బోయి వెన్న నోగుట్టుగా తినదము వారితో పుట్టెను రట్టెల్ల కృష్ణ. వెన్న లోగుట్టున తినదవు నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ.

0: Oh, tail, you are very small to look at. But your house, your mouth is full of the entire village who is full of agog with the complaints.
1: Nooranta vennavasana. Ooranta yunagadambu. Vakate raddul. Goranta levubala.
0: Oh Krishna, your mouth is smelling full of fragrant butter, and the entire village is agog with complaints against you. You, to look at, you are as small as a nail.
2: Anaga, talliki kudanu artham kaalatvanti divyatvanni gopikalaku chuputu vachadu Krishna.
0: Krishna was one that he showed his divinity to gopikas, but his own mother did not know his divinity.
2: Ditti pavitramainatvanti divyatvaniki chinna chinna vishayamulandu kuda nu pravesha petti Krishnudu tretayugamunandu dwaparayugamunandu divyattam anetundi danni jagattunku prabodhistu vachadu.
0: Krishna brought out divinity in every small little act of his and conveyed this message in the dwapara age to all the people.
2: Tretayugamunandu satyadharma swarupudai ramulu avatarinchadu.
0: Rama was born as the very embodiment of truth and righteousness.
2: Dwapara yugamunandu shanti prema swarupudai avatarinchadu.
0: In Dwapara age, the Lord was born as the very embodiment of peace and love.
2: Satya dharma shanti swarupani naligintini sammilitam gavinchukoni avatarinchadam.
0: Today the Lord is born with a combination of all the four: truth, righteousness, peace and love.
2: ఈ ప్రేమ తత్వం అనేటువంటి దానిని ప్రపంచము అంత సులభంగా అర్థం చేసుకోలేదు.
0: ది వరల్డ్ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ సో ఈజీలీ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
2: సంసారమునకు జగత్తునకు ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం కాని భేదము కాని ఎంతవరకు ఉన్నదనేటువంటి సత్యాన్ని భాగవతము చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
0: భాగవత హస్ బ్యూటిఫుల్లీ ఎస్టాబ్లిష్డ్ అండ్ ఎక్స్ప్లెయిన్ the difference that exists between the family and the world.
2: Samsaramu dhanam kosamu laukikamaina sukhamula kosamu bhoga bhagyamula kosamu aasti paryayamula kosamu aarata padutu vachindi.
0: The samsara, the world, is full of aspirations to have money, prosperity, comforts and such kind of material welfare.
2: Prakruti సర్వమును కూడాను అందిస్తూ వచ్చింది. నేర్చుకున్నటకు గాలి, ఉండుటకు భూమి.
0: నేచర్ ప్రొవైడ్స్ ఆల్ దీస్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, టు బ్రీత్ దేర్ ఇస్ ఎయిర్,
2: త్రాగుటకు నీరు, తినుటకు అన్నము.
0: దేర్ ఇస్ ఎర్త్ టు లివ్ ఆన్, దేర్ ఇస్ ఫుడ్ టు ఈట్ అండ్ దేర్ ఇస్ వాటర్.
2: ప్రాకృతమైనటువంటి యొక్క సహజ ధర్మములను మానవుడు ఈనాడు విస్మరిస్తూ వస్తున్నాడు.
0: బట్ మ్యాన్ ఈస్ గివింగ్ అప్ ద న్యాచురల్ లాస్ and rules.
2: Kutrimamainatundi oka sukha santoshamulakai manavudu arulu chastunnadu.
0: Today man is aspiring to have the artificial comforts.
2: Idiye parichitraku sukudu bodhinchinatundi prabodha.
0: Sukha taught to parichit this particular aspect alone.
2: Ee prakruti nirantaram kodanu ahankara mamakaramul chetanu aadambaramul chetanu kama krodhamul chetanu nindi untunnadi.
0: The nature is full of the ego, the mindness and the likes and dislikes.
2: Kanukane manavattam anetundi deni ee prakruti dwara kontha veru parachi divyattamlo praveshimpa chesinappude ee shanti sahana prema tattvamunu manaku aluvalutayi.
0: One would be able to enjoy peace, love only when one separates his human aspect from the nature.
2: ప్రేమను ప్రేమ ద్వారానే పొందటకు వీలవుతుంది, కానీ అన్య మార్గముల చేత ఇది అలవి కాదు.
0: వన్ కెన్ ఎంజాయ్ లవ్ ఓన్లీ త్రూ లవ్, త్రూ నథింగ్ ఎల్స్ ఎక్సెప్టింగ్ లవ్.
2: కనుకనే దివ్యత్వాన్ని పొందగోరినటువంటి మానవులు పరమ పవిత్రమైనటువంటి ప్రేమను మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు రీచ్ డివినిటీ, యూ హ్యావ్ టు డెవలప్ లవ్, ట్రూ లవ్.
2: ఈ ప్రేమ ఒక దైవ స్వరూపం.
0: This love is the very embodiment or form of God.
2: Idi palarahitanni అని అనుభవించేది.
0: లవ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ది ఫ్రూట్
2: ఫలాపేక్ష దీనికి లేదు.
0: ఇట్ డజంట్ ఎక్స్పెక్ట్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
2: ఒకటే ఫలము, దైవము దైవము దైవం. దైవాపేక్ష తప్ప అన్య అపేక్షలు లేదు.
0: ట్రూ లవ్ ఆస్పైర్స్ టు హ్యావ్ ఓన్లీ వన్ థింగ్ అండ్ దట్ ఈస్ గాడ్.
2: అట్టి జీవితమును ఈనాటి ప్రపంచమునందు మానవుడు అనుభవించటకు సాధ్యమవుతుందా?
0: ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ టు లివ్ సచ్ ఎ సేక్రెడ్ అండ్ ప్యూర్ లైఫ్ టుడే?
2: ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మాన్ని రక్షించే నిమిత్తమై భగవంతుడు అవతరిస్తున్నాడు.
0: గాడ్ డిసెండ్స్ డౌన్ ఆన్ ఎర్త్ ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ రైటియస్నెస్ అండ్ ధర్మ.
2: ప్రతి మానవుడు కూడా ధర్మాన్ని ఆచరించే నిమిత్తమై అవతరిస్తున్నాడు.
0: ఎవ్రీ మ్యాన్ ఈజ్ బీయింగ్ బోర్న్ ఇన్ ఆర్డర్ టు ప్రాక్టీస్ ధర్మ.
2: దేహము ధర్మ నిమిత్తమై వచ్చినటువంటిది.
0: The physical body is given for practicing dharma.
2: శరీరమాత్యం ఖలు ధర్మ సాధకం. ధర్మ సాధన నిమిత్తమే శరీరం వచ్చింది.
0: Body is given in order to practice dharma.
2: అయితే ఇక్కడనే మనం చక్కగా గుర్తించవలసినటువంటిది.
0: But there is an important thing which you have to recognize.
2: ధర్మ రక్షణ కంటే పూర్వము దేహ రక్షణ అత్యవసరం.
0: And that is protecting and taking care of the body is a precondition.
2: దేహరక్షణ గావించుకున్నప్పుడే ఈ దేహం ద్వారా ధర్మరక్షణ సల్పవచ్చును.
0: ఓన్లీ వెన్ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ ది బాడీ వెల్ యూ కెన్ యూజ్ ది బాడీ ఫర్ ప్రాక్టీసింగ్ ధర్మ.
2: కనుకనే దేహరక్షణ ప్రతి మానవుడికును అత్యవసరం.
0: దట్ ఈస్ ద రీజన్ వై ఎవ్రీ మ్యాన్ షుడ్ పే అటెన్షన్ టు పురస్కరించుకునే
2: హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ ఈస్ సెట్ హెల్త్ ఈజ్ వెల్త్.
2: అయితే ఈ దేహరక్షణ దేనికోసం? లౌకికమైనటువంటి భోగభాగ్యములు సంపాదించుకునే కోసం కాదు, ధర్మాన్ని రక్షించే కోసం.
0: ఇఫ్ దట్ బి సో, వాట్ ఈస్ ది నీడ్ ఫర్ ప్రొటెక్టింగ్ దిస్ బాడీ ఫర్ ప్రాక్టీసింగ్ ధర్మ? వాట్ ఈస్ ధర్మ దెన్?
2: మనస్సునందు ఆవిర్భవించినటువంటి యొక్క అభీష్టమును వాక్కునందు ప్రచురింపజేసి వాక్కునందు ప్రచురింపజేసినటువంటి యొక్క ధర్మమును క్రియారూపంలో మనము ప్రపంచానికి నిరూపించాలి.
0: ద ధర్మ ఈజ్ whatever thoughts have occurred in your mind, you have to speak the same thing, and whatever you have spoken, you have to practice it.
2: Manasu mata kriyayu manishi okati aina.
0: Thought, word and deed, if they are the same,
2: nijamaina manavattu,
0: that is a true human being.
2: Manasu nandu veru matalu kriyayu veru veru aina vidhamidemi.
0: If there is some kind of divorce between the thought, word and deed, what kind of person can he be?
2: ఈనాటి మానవత్వనందు ఇట్టి త్రిపుటి సిద్ధి మనకు లభించాలి.
0: In today's man, the need is to establish this kind of purity of these three instruments.
2: ధర్మము ఏనాటికి నశించినది కాదు.
0: ధర్మ కెన్ నెవర్ బి అనిహిలేటెడ్.
2: ధర్మాచరణ మాత్రమే క్షీణిస్తూ వస్తుంది. అది
0: ఈజ్ ఓన్లీ ది ప్రాక్టీస్ ఆఫ్ ధర్మ విచ్ డిక్లైన్స్.
2: కనుక ఈనాడు మనం ధర్మమును ఆచరించడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: టుడే వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు ప్రాక్టీస్ ధర్మ పర్ఫెక్ట్లీ.
2: అది నిజమైనటువంటి సాధన.
0: దట్ ఈస్ ట్రూ సాధన.
2: ఈ సాధనగా కేవలము ఏదో జపము ధ్యానము యోగము ఇవన్నీ కూడాను కేవలము కాలమును సార్థకం గావించుకునే నిమిత్తము ఏర్పడినటువంటివి.
0: ఆల్ ది అదర్ యాక్టివిటీస్ లైక్ జప, చాంటింగ్ ద నేమ్, మెడిటేషన్ అండ్ సచ్ అదర్ థింగ్స్ ఓన్లీ శాంక్టిఫైడ్
2: ధర్మ సార్థకత కోసమని ఈ త్రికరణ శుద్ధి అత్యవసరం.
0: ప్యూరిటీ ఆఫ్ దీస్ త్రీ ఇన్స్ట్రుమెంట్స్ ఈజ్ నెసరీ ఫర్ శాంక్టిఫైయింగ్ వన్స్ లైఫ్.
2: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
2: కృష్ణ జననం అనగా కేవలము ఏదో ఎప్పుడో ద్వాపర యుగంలో పుట్టాడని ఎప్పుడో దీనికి తగినటువంటి యొక్క ప్రబోధన చేసాడని మనం భావించరాదు. క్షణ క్షణమునందు కూడాను ప్రతి ఒక్కరి హృదయమునందు కూడాను ఆ కృష్ణ భావమును నిరంతరము కూడాను పోషిస్తూ రావాలి.
0: ది బర్త్ ఆఫ్ కృష్ణ నీడ్ నాట్ బి కన్ఫైన్ టు ఎ పర్టికులర్ ఏజ్ ఆఫ్ ద్వాపర అండ్ హిస్ టీచింగ్ కన్ఫైన్ టు ద్వాపర. ఎవ్రీ మినిట్ ద ఫీలింగ్స్ ఆఫ్ కృష్ణ అండ్ సచ్ సేక్రెడ్ థాట్స్ మస్ట్ బి బోర్న్ ఇన్ అవర్ ఓన్ మైండ్స్.
2: కృష్ణ అనగా ఏమిటి?
0: What do you mean by Krishna?
2: ఎప్పుడు పుట్టాడు?
0: When was he born?
2: ఆ పుట్టినటువంటి యొక్క కాలమును మనం చక్కగా విచారణ చేస్తే దీనికి సరైనటువంటి యొక్క స్థానం మనకు గుర్తింపుకోవచ్చు.
0: The significance of that can be understood only when we know when Krishna was born.
2: శ్రావణ మాసము.
0: The month was శ్రావణ.
2: కృష్ణ పక్షమి.
0: The fortnight was the dark fourth.
2: అష్టమి తిథి.
0: ది డే వాజ్ అష్టమి.
2: చీకటి ఇంటిలో,
0: ఇన్ ఎ డార్క్ హౌస్,
2: చీకటిగా ఉండే కృష్ణుడు పుట్టాడు.
0: డార్క్ చైల్డ్ కృష్ణ వాజ్ బోర్న్.
2: అనగా శ్రావణ మాసం. శ్రావణం అనగా ఏమిటి? శ్రవణములకు ఆనందాన్ని అందించేటువంటిది.
0: ఇన్ ది మంత్ ఆఫ్ శ్రావణ వెన్ యు సే ఇట్ మీన్స్ హియరింగ్ సచ్ థింగ్స్ విచ్ గివ్ రియల్
2: జాయ్. సాధన యందు మొట్టమొదటి శ్రవణాన్ని ప్రత్యేకంగా హెచ్చరిస్తూ వచ్చారు.
0: దట్ ఈస్ ది రీజన్ వై అమంగ్ ది డిఫరెంట్
2: భగవంతుని పొందడానికి నవ విధములైనటువంటి భక్తిలో శ్రవణం మొదటిది.
0: ది ఫస్ట్ అమంగ్ ద 9 టైప్స్ ఆఫ్ డివోషన్ టు రీచ్ గాడ్ ఈజ్ హియరింగ్ గాడ్. శ్రవణ
1: శ్రవణం కీర్తనం విష్ణుస్మరణం.

0: ఈ నవవిధ మార్గములు యందు కట్టకడపడది ఆత్మ నివేదన. మొట్టమొదటిది శ్రవణము. శ్రవణం చేతనే ఆత్మ నివేదనకు తగినటువంటి అర్హతలు అవుతాము.
1: దేర్ ఆర్ 9 టైప్స్ ఆఫ్ డివోషన్: హియరింగ్, సింగింగ్, రిమెంబరింగ్, సర్వింగ్, ఆఫరింగ్ ది ప్రేయర్ అండ్ వర్షిపింగ్, అండ్ బీయింగ్ దాస అండ్ ఆఫరింగ్ ఫ్రెండ్షిప్ అండ్ అల్టిమేట్లీ సర్వింగ్.
0: దురదృష్టవశాత్తు ఈనాడు మనము లోక సంబంధమైనటువంటి యొక్క కఠినమైన అశుభమైన అశాంతిని కలిగించేటువంటి దీన్ని మనం శ్రవణం చేస్తున్నాము, కానీ సత్యమైన నిత్యమైన మధురమైన అమృతమైన అమరత్వమైనటువంటి యొక్క విషయాన్ని శ్రవణం చేయటానికి మన యొక్క కర్ణములు ఏమాత్రం కూడా సంసిద్ధంగా లేవు.
1: అమంగ్ దీస్ 9 టైప్స్ ది ఫస్ట్ వన్ ఈస్ హియరింగ్, ద లాస్ట్ వన్ ఈస్ ఆత్మ నివేదన. యూ కెన్ సరెండర్ యువర్ సెల్ఫ్ ఓన్లీ టు శ్రవణ. అన్ఫార్చునేట్లీ టుడే వీఆర్ హియరింగ్ ఓన్లీ హార్ష్ థింగ్స్, బ్యాడ్ థింగ్స్.
0: శ్రవణం అనగా ఏదో లోక సంబంధమైనటువంటి విషయాలు వినటం కాదు.
1: హియరింగ్ ఆర్ శ్రవణ డస్ నాట్ మీన్ హియరింగ్
0: సంబంధించినటువంటి స్మరణే స్మరణ, అదే శ్రవణం.
1: One has to listen to only divine things and divine leelas.
0: కనుకనే ఒక భక్తుడు చెవులకు చెప్పాడు.
1: That is the reason why one devotee
0: పొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే నీవు సిద్ధమవుదువే కడు శ్రద్ధతోడ ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటను చెప్పు వేళ వదికగా నుండరేలవో చెవులా. పొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే మీరు శ్రద్ధమధురే పడు శ్రద్ధతోడ.
1: ఓ ఇయర్స్ వెన్ యూ వాంట్ టు హియర్ సమ్ యూజ్లెస్ థింగ్స్ అండ్ సమ్ కంప్లైంట్స్ అబౌట్ అదర్ పీపుల్ ఇన్ ద వరల్డ్ యూ గెట్ ఎ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్.
0: భగవత్ ముచ్చటాలు చెప్పు వేళ వద్దికగా నుండరేలవో చెవుల.
1: There is no unity between these two ears. They don't concentrate to listen when sweet tales about the Lord are narrated.
0: ఈ కలియుగ ప్రభావం చేత ఇతరుల యొక్క తప్పులను గురించినటువంటి విషయాలే మనము శ్రవణం చేస్తున్నామే కాని పవిత్రమైనటువంటి యొక్క దివ్యనామమును మనము శ్రవణం చేయడానికి ఏమాత్రం కూడా మనము తగిన కృషి చేయటం లేదు.
1: వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ హియరింగ్ స్వీట్ స్టోరీస్.
0: కన్నులు ఎందుకోసం ఇచ్చాం?
1: వై ఆర్ ఐస్ గివెన్ టు అస్?
0: కన్నులను ఇచ్చినది ఎందుకు తెలుసా? అన్ని చూచేటందులుక.
1: Why are eyes given? Do you know? Is it to see every
0: night? Kaadu, kaadu, Kailasa Vasu nee kannulara ganchendukura.
1: It is only to see the Kailasa Vasa, the Lord Ishwara.
0: Ponduga padamulu ichinadu enduko sandulu gondulu tirugutaka.
1: For the Lord are narrated.
0: Ee kaliyuga prabhavam cheta itharulu yokka tappappunu gurinchinatundi vishayale manamu shravanam chestunname kaani pavitramainatundi yokka.

0: ఇట్ ఈస్ ఓన్లీ టు సీ ది కైలాసవాస ఆఫ్ ద లార్డ్ ఈశ్వర.
1: పండుగ పాదములు ఇచ్చినది ఎందుకో సందులు గొందులు తిరుగుటక.
0: హ్యావ్ యూ బీన్ గివన్ లెగ్స్ ఇన్ ఆర్డర్ టు మూవ్ స్ట్రీట్ ఆఫ్టర్ స్ట్రీట్?
1: కాదు కాదు, నంది వాహనని మందిరమునికి ఏదేంచుకురా.
0: ఇట్ ఈస్ ఓన్లీ టు గో టు ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్ అండ్ శాంక్టిఫై.
1: ఈ విధంగా మానవుని యొక్క సర్వాంగములు కూడాను దైవారాధనలు ఎందే అంకితం గావించే నిమిత్తమే అందించినటువంటివి.
0: ఆల్ ది లింబ్స్ ఆఫ్ ది బాడీ ఆర్ గివెన్ బై ద లార్డ్ ఇన్ ఆర్డర్ టు యూజ్ అండ్ డెడికేట్ దెమ్ టు ది లార్డ్ హింసెల్ఫ్.
1: కనుక ధర్మ సంస్థాపన అనేగా ఏమిటి? మన అంగములు ఏ ఏ కార్య నిమిత్తమై అందించాం ఆయా కార్యములు ఎందు దీన్ని ప్రవేశపెట్టడమే ధర్మం.
0: వెన్ యు సే ధర్మ సంస్థాపన ఆర్ ఫాలోయింగ్ ధర్మ యూజింగ్ ఆల్ ద లింబ్స్,
1: మంచిది చూడు,
0: సర్వీస్ ఇస్ మెంట్,
1: మంచిది మాట్లాడు, మంచిని విను, మంచిని తరచు, మంచి ప్రదేశములకు పో, మంచి పనులు చేయి.
0: సే గుడ్, హియర్ గుడ్, టాక్ గుడ్, గో టు గుడ్ ప్లేసెస్, డూ గుడ్ థింగ్స్, థింక్ గుడ్. దీస్ ఆర్ ఆల్ వెరీ ఎసెన్షియల్.
1: ఈ గుడ్, మంచి మంచి అంటే దేనిని మంచి అని మనం నిర్ణయించగలం?
0: When you say good, what do you mean by this good? What is really good?
1: ఎవరో ఇది మంచి చేయమంటే అది కాదు మనకు మంచి.
0: It is not upon the word of someone else we will have.
1: దేవుడనగ వేరు, దేశమందురు లేడు, దేవుడనగ తన దేహమంది.
0: When you say God, God doesn't dwell in some distant world. He is in your own body.
1: పాపమనగ వేరు, పరదేశమందు లేదు, తాను చేయు పనులు తగియండు.
0: Sin is associated with the action that you perform. It doesn't exist in some other country.
1: కాబట్టి నీ యందే నీ యొక్క ప్రబోధం నీకు అభివృద్ధి కావాలి.
0: The teachings will have to emerge from within you.
1: అది కాన్షియన్స్, దాని ప్రకారం నీవు నడుచు.
0: You have to follow your conscience.
1: దాని నీవు అనుసరిస్తూ వస్తే తప్పక ఏ విధమైనటువంటి యొక్క దోషమును నీవు ఆచరించడానికి పూనుకో.
0: You will not commit any mistake if you carefully follow your own conscience.
1: Kalukane devudu ekkada, where is God, where is God, where is God ani manam koncha prashna veste lopara nunchi antarvaaniga vastundi. Aham vaishvanaro bhutva praninam dehamasita pranapana samayukta pacham annam chaturvidam ani cheptunnu. Aham vaishvanaro bhutva, o pichchi manishi, nenu niyende untunnanu, neevu tineetundi aaharam anta nenu jeerninpa chestunnanu, jeerninpa chesi nenu anubhavinchatam ledu, sarvaanganiki సప్లై చేస్తున్నాను అని చేస్తున్నాడు.
0: వెన్ యూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ వేర్ ఇస్ గాడ్, ది ఆన్సర్ కమ్స్ ఫ్రమ్ విథిన్ దట్ ఐ హావ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వైశ్వానర ఇన్ యువర్ ఓన్ స్టమక్. ఐ డైజెస్ట్ ఆల్ ద ఫుడ్ దట్ యు పార్టేక్ అండ్ ఐ డోంట్ కీప్ ఇట్ ఫర్ మై సెల్ఫ్. ఐ సప్లై ది స్ట్రెంగ్త్ టు ది ఎంటైర్ బాడీ అండ్ టు ఆల్ ద లింబ్స్.
1: కనుకనే మనకు వచ్చే రిప్లై, అహం వైశ్వానరో భూత్వ, నేనే.
0: The reply is that I am in the form of Vaishvanara.
1: Kanukane shravana masam anetundi ee shravanamulaku ee yokka dehamulu sariyainatundi margamulo upayoginchukotaniki tagiletundi yokka aadarshanni nirupistu vachindi.
0: This month of shravana means hearing good things and making use of the body and using the limbs to reach the Lord.
1: Krishna pachami, pachami emitadi? Krishna pacham anaga cheekati, ratri vela ippudu vennaledu cheekati.
0: The fourth night is dark fourth night. During the night there will be no stars seen.
1: Ashantrone prakanti, prakantrone paramjyoti, paramjyoti paramatma swarupam. Cheekatilone velugaku vilu untunnadi kani velugulo velugaku viluva ledu.
0: In peacelessness itself peace finds its own value. In darkness alone you have got value for light.
1: Kanuka ee krishnudu ఈ లోకమంతా అశాంతి అనేటువంటి అధర్మంతో నిండినప్పుడు ఆ అశాంతిలోనే పుట్టాడు ప్రశాంతిగా.
0: వెన్ యు సే కృష్ణ వాజ్ బోర్న్ ఇన్ ద డార్క్ ఫోర్త్ నైట్ ఇన్ ద వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ స్ట్రైఫ్ టోర్న్ వరల్డ్ అండ్ ఫియర్ రిడెన్ వరల్డ్, కృష్ణ ఇస్ బోర్న్ ఆస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్ ఇన్ ఆర్డర్ టు రెస్టోర్ పీస్. ది డే ఈజ్ ఎయిత్ డే అష్టమి,
1: అనగా నష్ట కష్టములకు ఆధారమైనటువంటిది అష్టమి అని లోకుల యొక్క భావము.
0: The world considers that Ashtami is known for all types of
1: anaga jagatulu nashta kashtamulu ga undinatundi paristhiti endu eppudu nashta kashtamulu vastayi dharmamunu visvarinchinappude nashta kashtamulu manaku vastunnayi.
0: When do people face all types of loss and troubles? Only when they give up dharma they will be facing all types of loss and troubles.
1: Nashta kashtamulu pariharam gavinchi
0: saving us from loss,
1: cheekati dooramu chesi
0: making

0: డిస్టెన్స్ ఫ్రమ్
1: అజ్ఞానమును పటాపించలు గావించి
0: టేలింగ్ ది వేల్ ఆఫ్ ఇగ్నోరెన్స్
1: విజ్ఞానమును బోధించే నిమిత్తమై
0: ఇన్ ఆర్డర్ టు టీచ్ ది వర్డ్స్ ఆఫ్ విజ్డమ్
1: శ్రవణం ద్వారా
0: త్రూ హియరింగ్
1: కృష్ణుడు లోకములో అవతరించాడు.
0: గాడ్ కృష్ణ హాస్ టేకన్ హిస్ బర్త్ ఇన్ దిస్ వరల్డ్
1: కనుకనే మొట్టమొదటి శ్రవణము అర్జునుకి గావించాడు భగవద్గీత శ్రవణం.
0: దట్ ఈస్ ది రీజన్ వై లార్డ్ కృష్ణ గేవ్ అర్జున
1: అక్కడ భగవద్గీత మాత్రం భవసవ్య సాచి నిన్ను నిమిత్తంగా పెట్టుకుని ఈ జగత్తుకు ఈ యొక్క పవిత్రమైన పదార్థాన్ని అందిస్తున్నాను.
0: ఈవెన్ దే లార్డ్ డిక్లర్డ్ ఐఎమ్ యూజింగ్ యూ ఓన్లీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ అండ్ ఐఎమ్ డూయింగ్ ది ఎంటైర్ వర్క్ అండ్ ఐఎమ్ టీచింగ్ టు ది ఎంటైర్ వరల్డ్.
1: కనుక దైవము సమస్త బోధను కూడాను సమస్త ప్రచారములు కూడాను ధర్మ సంబంధమైనవి ప్రేమ సంబంధమైనటువంటివి.
0: All the teachings of the Lord are therefore associated with dharma and love.
1: Kanukane ikkada hrudayaniki oka vidhamainatundi yokka jeevatattvanga pravadarshichu vachadu.
0: The heart is associated with the jeevatattva.
1: Gopikalu koradu.
0: Gopikas aspired.
1: Krishna neeva nallani vaadu.
0: గోపికాస్ ప్రేయర్ ఓ కృష్ణ యువర్ డార్క్ వన్
1: నా కాళింగి మడుగు మహా మాలిన్యమైనటువంటిది అది కూడా పూర్తి నీకంటే ఇంకా నల్లగా ఉంటుండాలి.
0: ది పాండ్ ఆఫ్ వాటర్ ఇన్ కాళింగ వాస్ ఫుల్ ఆఫ్ డార్క్నెస్ డార్కర్ దాన్ యూ.
1: ఆ కాళింగి మడుగు లోపల నీ నీడను చూడాలంటే అది నలుపు నీవు నలుపే నా కన్నులు చూసేటువంటి యొక్క మధ్యలో ఉన్నటువంటి గుడ్లు నలుపే.
0: ఇఫ్ యూ వాంట్ టు సీ యువర్ ఇమేజ్ ఇన్ దట్ వాటర్ వాటర్ ఇస్ డార్క్ You are dark and our eyeballs are also dark.
1: ఈ మూడు నల్లందారియందు నీ యొక్క రూపాన్ని నేను ఏ రీతిగా దర్శించగలను?
0: When all these three things are dark, how can I get a reflection and image of you?
1: నీవు కాళింగి మడుగు పరిశుద్ధం చేయమని నేను నీకు చెప్పను.
0: I don't ask you to purify this
1: kaling.
0: Why should I bother you with this?
1: నీ రూపు అంతకంటే మార్చుకోనక్కర్లేదు.
0: I don't even ask you to change your form.
1: నా కన్నుల యొక్క దృష్టిని కూడా నీవు మార్చనక్కర్లేదు.
0: యూ డోంట్ ఈవెన్ చేంజ్ ది కలర్ ఆఫ్ మై ఐ.
1: ఎందుకనగా నీ సుందర విగ్రహాన్ని చూసినటువంటి నేత్రములు నావి.
0: బికాస్ మై ఐస్ ఆర్ సో ఫార్చునేట్ దట్ దే హావ్ సీన్ యువర్ బ్యూటిఫుల్.
1: కనుక నా దృష్టిని కూడా నీవు మార్చవద్దు.
0: డోంట్ చేంజ్ మై ఈవెన్ విజన్.
1: ఆ యొక్క కాళింగి మడుగునందు కనిపించేటువంటి యొక్క ఆకాశం రంగు మాత్రం తెల్లదిగా చేయి. ఆ తెల్లదాంట్లో నీ నల్లని రూపము బ్యాక్గ్రౌండ్ లో చాలా బాగా కనిపిస్తుంది.
0: అవర్ ఓన్లీ ప్రేయర్ ఈస్ You change the sky into white as reflected in the waters. Against the background of white sky, your dark form will be very easily seen.
1: Anaga, na manasa sarovarame oka kalinga margam.
0: My own mind is compared to the pond of kalinga.
1: Korika anetvanti aneka sirasthulu galinetvanti oka korikalu ade oka kaliyudu.
0: The kaliya serpent is represented by the desires, thousands of desires in our own mind.
1: మనస్సులో ప్రవేశించింది.
0: When these desires enter into our mind,
1: ఇది మానస సరోవరము.
0: And in this pond of mind,
1: ఆ కోరికల యొక్క మాలిన్యం అంతా ఇందులో వదిలిపెట్టింది.
0: These desires dirty this pond of mind.
1: ఆ యొక్క కాళింగ మడుగునందు నీ యొక్క ప్రతిబింబము నేను దర్శించలేకపోతున్నాను.
0: I have not been able to get a reflection in your image in that mind.
1: కనుక నా మనసును నీవు పరిశుద్ధం ఏమి చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ ఈవెన్ ప్యూరిఫై మై మైండ్.
1: ఈ మనసునందు ప్రతిబింబించేటువంటి నా హృదయాన్ని శుద్ధిగా చేయమన్నాడు.
0: యూ ఓన్లీ ప్యూరిఫై ది హార్ట్ విచ్ రిఫ్లెక్ట్స్ ఇట్సెల్ఫ్ ఇన్ మై మైండ్.
1: చిత్త శుద్ధి అత్యవసరం మానవులకు అని ఇక్కడ గోపికలు ప్రబోధిస్తూ వచ్చారు.
0: ది టీచింగ్స్ ఆఫ్ గోపికాస్ ఈస్ దాట్ ఫర్ మ్యాన్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఈస్ ఎసెన్షియల్.
1: అదే తీర్థుండాలి వారు కూడా చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదని చిక్కిరమే ఉందరుమా రామరామ అన్నాడట. చిత్తశుద్ధి అనగా చిత్తశుద్ధి అత్యవసరమే, అప్పుడే నీ పూజ సార్థకమవుతుంది.
0: ఓన్లీ వెన్ యువర్ హార్ట్ ఈస్ ప్యూర్ యువర్ వర్షిప్ బికమ్స్ శాంక్టిఫైడ్ అండ్ ఇట్ బికమ్స్ ఎఫెక్టివ్ అండ్ ఎఫికేసియస్.
1: ఈ యొక్క మానస సరోవరం నందు చాలా భయంకరమైనటువంటి సరోవరము.
0: ది పాండ్ ఆఫ్ అవర్ మైండ్
1: ఇది పెద్ద సముద్రం వంటిది.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ
1: బీరిలో వచ్చిపోయేటువంటి అలలకు ఏమాత్రం కూడా అంత్యం లేదు.
0: ది వేవ్స్ ఆఫ్ డిజైర్స్ సీజనస్లీ కమ్ అండ్ డిస్టర్బ్ ద మైండ్.
1: కావలసినన్ని అలలు వస్తున్నాయి.
0: నంబర్ ఆఫ్ వేవ్స్ కమ్
1: కానీ దాని అట్టడుగునే ఉంటుంది అది నీ యొక్క రూపం అనే నామము నామం అనే రూపం.
0: deep inside in this ocean is the precious gem of your name.
1: Adi neevu muthyamu vanti vaadu Krishna.
0: Oh Krishna, you are something like a beautiful pearls.
1: Dehamulo mukhamunaku mukku chaala pradhanamainatundi.
0: In the face, the most important limb is nose.
1: Mukhamu kannulu enta baagu unde appudiki mukku matram saralekapothe andamanta chedipothundi.
0: The face may be otherwise beautiful, but if the nose is not quite appropriate and all right, the entire beauty
1: kanukane krishnu yokka andamulakanta kodanu

0: ఇవన్నీ ఉన్నాయి. కాని నాసాగ్రే నవమౌక్తికం, ఆ ముక్కులో ఉండినటువంటి ఒక ముత్యము నీ అందాన్ని అంత చక్కగా దుర్రుకుంటూ ఉండాలి.
1: ఆల్ ది లింబ్స్ ఆఫ్ కృష్ణ ఆర్ బ్యూటిఫుల్, బట్ ది గ్రేటెస్ట్ థింగ్ ఈజ్ ద పెర్ల్ విచ్ ఈజ్ అట్ ది ఎండ్ ఆఫ్ యువర్ నోస్ ఈజ్ మేకింగ్ యువర్ ఫారం.
0: కనుక నీవు ముత్యము వంటి వాడు.
1: You are something like a pearl.
0: ముత్యం సులభంగా చిక్కేటువంటిది కాదు.
1: It is not easy to get.
0: లోతైన సముద్రంలో ఉంటుండాలి.
1: Pearls are found deep inside the ocean.
0: లోతైన సముద్రంలో మునిగి దానిని తీసుకోవాలంటే ఏ యొక్క మహనీయులకు ఇది సాధ్యమవుతుంది?
1: Only fortunate great souls will be able to enter deep into the ocean.
0: ముత్యం వంటి వాడు లభించావు.
1: ఓ కృష్ణ, వి హావ్ ఫౌండ్ యూ.
0: ఈ సంసార సాగరంలో నిన్ను చూసి మేము ఆనందిస్తున్నాము.
1: In this family life, in the world, only by seeing you, we are enjoying our life.
0: నీవల్ని మా ప్రాణమును బ్రతికించుకుంటున్నాము.
1: We have been able to live only because we are seeing
0: you. కనుక నీవు తిరిగి మా హృదయాన్ని వదిలిపోవడానికి సాధ్యం కాదు.
1: ఓ కృష్ణ, you will not be able to, you cannot leave our hearts.
0: తిరిగి మేము దక్కించుకోలేము.
1: Once you leave our hearts, we will not be able to get you back.
0: చిక్కిన దానిని దక్కించుకోవటమే మహా అదృష్టం.
1: It is a great good fortune if one can save God what he has got in his own heart.
0: దీనిని యోగక్షేమం వహామ్యహం అన్నారు భగవద్గీతలో. యోగం అనగా అపురూపమైనటువంటి దాన్ని మనం సంపాదించుకోవటం.
1: ఇన్ భగవద్గీత దిస్ హెస్ బీన్ రెఫర్ టు యోగ అండ్ క్షేమ. యోగ రెఫర్స్ టు ఒబ్టైనింగ్ ద మోస్ట్ ప్రెషియస్ థింగ్,
0: సంపాదించుకున్నటువంటి దానిని రక్షించుకోవటమే క్షేమం.
1: సేఫ్ గార్డింగ్ అండ్ ప్రొటెక్టింగ్ వాట్ యూ ఆల్రెడీ గాట్, దట్ ఈస్ క్షేమ.
0: కనుక నీవు మాకు లభించావు, దీనిని మేము దక్కించుకునేటువంటి శక్తి సామర్థ్యం అనుగ్రహించమని గోపికలు ప్రార్థిస్తూ వచ్చారు.
1: గోపికాస్ ప్రే, కృష్ణ బ్లెస్ అస్ విత్ ద కెపాసిటీ దట్ వీ మే సేఫ్ గార్డ్ యూ, సమ్ హౌ హావ్ బీన్ ఏబుల్ టు గెట్ యూ, లెట్ అస్ ప్రొటెక్ట్ యూ.
0: దీనిని మీరా కూడా చెప్పింది, కడలి కుళ్ళు ముత్తడెత్తిన కైనడు విడివాయో కరుణయే పురివాయో. ఏదో నీకు ఈ సముద్రమునందు అనేక విధమైనటువంటి కష్టములు ఉంది, మేము ఈ ముత్యాన్ని తీసుకున్నాం, ఇది కరిగినడువ విడివాయు, మా చేతి నుంచి జారిపోకుండా చూసుకోమని.
1: మీర్ ఆల్సో డిక్లేర్డ్ సచ్ ప్రెషియస్ పెర్ల్ విత్ గ్రేట్ డిఫికల్టీ వీ హావ్ బీన్ ఏబుల్ టు గెట్ ఫ్రమ్ ద ఓషన్, లెట్ అస్ నాట్ స్లిప్ ఫ్రమ్ అవర్ ఓన్ హ్యాండ్స్ బై ఎనీ మిస్ఫార్చ్యూన్.
0: కనుక సంసారమే ఒక పెద్ద సముద్రము.
1: దిస్ వరల్డ్ అండ్ ఫ్యామిలీ మే బి కంపేర్డ్,
0: మన ఆశలే ఓషన్, ఒక విధమైన అలలు.
1: Our desires are waves.
0: Mana yokka bhavalanta kudunu oka lotainatvanti yokka idi.
1: Our feelings may be compared to those deep
0: indulo raga dveshamla idi musaldu anekra timingalalu untunnayi.
1: There are a number of crocodiles sharks in the ocean.
0: Deenilo tirigi samanyamaina manavulu bharinchukotam kashtam.
1: Ordinary human beings may not be able to stand all this.
0: Okka nee naamame సర్వమును రక్షిస్తుంది అన్నారు.
1: ఓన్లీ యువర్ నేమ్ కెన్ గివ్ అస్ ఆల్ ప్రొటెక్షన్.
0: కనుక గోపికల భక్తిని కేవలం ఏదో ప్రాకృతమైన వాసనలుగా మనం భావిస్తున్నాము, అది చాలా పొరపాటు.
1: వీఆర్ టుడే కన్సిడరింగ్ డివోషన్ ఆఫ్ గోపికాస్ ఇన్ ద వర్ల్డ్లీ సెన్స్. ఇట్ ఈస్ ఎ గ్రేట్ మిస్టేక్.
0: వారి చిత్తములు ఎట్టి విషయములు ఎందుకు ప్రవేశించేటువంటిది కాదు.
1: దేర్ హార్ట్స్ వుడ్ నెవర్ గో ఫార్
0: విషయవాసన, వారికి అత్యంత దూరం.
1: ది ఓన్లీ డిజైర్స్ వర్ ఆల్వేస్
0: విషయేశ్వర వాసనే వారికి సన్నిహితం.
1: దే ఆల్వేస్ హ్యాడ్ వెరీ క్లోజ్ టు దేర్ హార్ట్స్ డిజైర్ ఆఫ్ గాడ్.
0: ఈ విషయమునంతా కూడా వారు విష్ణు స్వరూపంగా భావించుకున్నారు.
1: దే కన్సిడర్డ్ ది ఎంటైర్ యూనివర్స్ యాజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ద లార్డ్.
0: కనుక దివ్యత్వాన్ని మనం దర్శించాలనుకుంటే ఎక్కడో ఒక ప్రదేశమునకు పోనక్కర్లేదు మనం.
1: ఇఫ్ యు వాంట్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ గాడ్, you need not have to
0: మన దృష్టిని అంతర్ముఖం గావించుకున్నప్పుడే అక్కడే మనకు దివ్యానందం మనకు ఆవిర్భవిస్తుంది.
1: ఇంట్రావర్ట్ యువర్ విజన్, యు గెట్ ది డివైన్ జాయ్ ఫ్రమ్ వితిన్.
0: గోపికలు,
1: గోపికాస్
0: సగుణ నిర్గుణమును ఏమాత్రం కూడా విశ్వసించక సాకారమును మాత్రమే వారు ఆశిస్తూ వచ్చారు.
1: దే వర్ నాట్ బాదరింగ్ దెమ్సెల్స్ విత్ సగుణ డివోషన్ అండ్ నిర్గుణ డివోషన్. దే వర్ ఆల్
0: నిరాకారం సాధ్యం కాదు.
1: వితౌట్ ఫార్మ్ you can't see the formless.
0: కనుక మాకు సాకారమే కావాలి.
1: We want the formful God.
0: ఈ సాకారంలో మా ఆకారం లీనమైపోవాలి.
1: Let our bodies merge
0: அதே மாதிரியோ நிராகாரம் அண்ணார்.
1: And that in itself is nirakara.
0: మా ఆకారాన్ని మేము మార్చడమే నిరాకారం అవుతుంది.
1: If we forget our own bodies and our own
0: మా ఆకారంపై లక్ష్యం పెట్టుకుని నిన్ను నిరాకారంగా చూడాలంటే ఇది సాధ్యమవుతుందా?
1: If we are full of the body consciousness and get a vision of nirakara formless, how can we get it?
0: మరి మా ఆకారాన్ని మనం మర్చిపోవాలి, అదే సరే నిరాకారం.
1: We should forget our own bodies. That itself is a vision of the formless God.
0: ఒక్క ధ్యానం వల్ల కానీ, జపం వల్ల కానీ, తపం వల్ల కానీ దైవత్వం సభ్యమవుతుంది అనుకోవటం కేవలం ఒక భ్రాంతి.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఎన్ ఇల్యూజన్ టు థింక్ దట్ వీ కెన్ గెట్ గాడ్ బై మెడిటేషన్ అండ్ బై చాంటింగ్ ద నేమ్.
0: అప్పటికప్పటికి మాత్రమే ఒక శాంతిని చేకూర్చవచ్చు.
1: దట్ గివ్స్ యూ మొమెంటరీ జాయ్.
0: నిత్యానందము మనకు లభ్యం కావాలంటే మన ఎందున్నటువంటి యొక్క దివ్య భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: ఇఫ్ యూ రియలీ వాంట్ టు గెట్ పర్మనెంట్ జాయ్ అండ్ పర్మనెంట్ పీస్,
0: దానికి కొన్ని సరైనటువంటి ఒక వాతావరణం కూడా అనుకూలం కావాలి.
1: యూ హావ్ టు గెట్ ఇట్ ఫ్రమ్ వితిన్ అండ్ యూ హావ్ టు క్రియేట్ ఎన్ ఎన్వైరన్మెంట్ సూటబుల్ ఫర్ దాట్.
0: అట్టి దివ్యమైనటువంటి యొక్క వాతావరణంలో ఒక పవిత్రమైన సన్నిధి ఎందు మాత్రమే మనకు చేకూరుతాయి.
1: యూ కెన్ గెట్ సచ్ డివైన్ వైబ్రేషన్స్ ఓన్లీ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ది డివైన్ లార్డ్.
0: ఇతరత్ర మనకు ఇలాంటి అవకాశం మనకు లభ్యం కాదు.
1: ఎల్స్వేర్ యు కాంట్ గెట్ సచ్.
0: అందుకోసమే పూర్వులైనటువంటి యొక్క తపస్వికులు అరణ్యానికి వెళ్లి ఏకాంతమైనటువంటి స్థానంలో కూర్చొని దివ్యమైనటువంటి యొక్క వాతావరణాన్ని వాళ్ళు అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు.
1: ది ఏన్షియంట్ సేజెస్ అండ్ గ్రేట్ మన్స్ యూజ్ టు గో టు ఫారెస్ట్ ఎక్స్పెక్టింగ్ దేర్ ఎ సేక్రెడ్ ఎన్వైరన్మెంట్ సో దట్ దే కెన్ డూ పెనన్స్ పీస్ఫుల్లీ.
0: అనగా గ్రామములు యందు మన దృష్టి మన శ్రవణము అపవిత్రం కావించుకుంటున్నామనే ఉద్దేశంతో వారు ఆ విధమైనటువంటి ఒక బలహీనతలో వెళ్లారు.
1: దే యూస్ టు గో టు ఫారెస్ట్ ఫియరింగ్ దట్ దేర్ విజన్ అండ్ దేర్ హియరింగ్.
0: మనము అడవులకు పోనక్కర్లేదు.
1: వీ నీడ్ నాట్ గో టు ఫారెస్ట్.
0: మన యొక్క హృదయం అనేటువంటి దాని అందే నిరసించినటువంటి యొక్క దివ్యాత్మతత్వాన్ని మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ద డివైన్ ఆత్మ విచ్ ఇస్ విత్ ఇన్ అవర్ ఓన్ హార్ట్.
0: ఈనాడు అడవికి పోయి నీవు కూర్చున్నా నీ బుద్ధి వచ్చి ఊర్లో సంచరించవచ్చు.
1: టుడే యూ మే గో టు ఫారెస్ట్ బట్ యువర్ మైండ్ మే రన్ ఇన్ టు ద సిటీస్.
0: కనుక అది ఫారెస్ట్, ఇది ఫారెస్ట్, అదే నీ హృదయం.
1: దట్ ఈజ్ ఎ ఫారెస్ట్ బట్ ఇఫ్ యూ వాంట్ రియలీ గెట్ రెస్ట్ ఇట్ షుడ్ బి ఓన్లీ ఇన్ యువర్ ఓన్ హార్ట్. ఫారెస్ట్
0: నీ యొక్క శాంతి నీ ఎందే ఉన్నది కానీ బయట లేదు.
1: Peace is within you. You can get peace.
0: ఈ పవిత్రమైన ఒక సన్నిధి యందు ఒక వాతావరణం నందు మరింత ఈ శాంతి అభివృద్ధి చేసుకోవచ్చు.
1: దిస్ కైండ్ ఆఫ్ సేక్రెడ్ ఎన్వైరన్మెంట్ విచ్ యూఆర్ ఏబుల్ టు గెట్ హియర్ యూ కెన్ డెవలప్ ఎ లాట్ ఆఫ్ పీస్.
0: కనుక అవతారముల యొక్క తత్వం నందు సులభమైన మార్గము, తీయనైన మార్గము, మధురమైనటువంటి అనుభూతులు ఒక కృష్ణావతారం నందు మాత్రమే అధికంగా కనిపిస్తూ వచ్చాయి.
1: In Krishnavatara, there were such sacred, sweet, most divine experiences.
0: అట్లని అన్య అవతారములంతా కూడాను పనికిమాలినవని అనుకోకూడదు.
1: Just because of that, you should not consider the other avatars as
0: ఆయా సమయస్ఫూర్తిగా ఉంటుంటాయి.
1: All the avatars are appropriate to that time.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: one small example.
0: ఎవరో ఒక బజార్లోకి వచ్చి పోట్లాడుకున్నారు.
1: There were some two people who quarrelled in bazaar.
0: ఏదో చిన్న చిన్నగా పోట్లాడుకునేటప్పటికి ఒక పోలీసు వాడు వచ్చాడు.
1: When there was a small quarrel, the police constable arrived there.
0: ఇంకా కొంచెం ఆ పోట్లాట అధికమైపోయింది.
1: The quarrel increased.
0: SP వస్తాడు.
1: Then SP came there.
0: ఇంకా ఆ పోట్లాట అధికమైపోయి ఒకరికొకరు చంపుకునేటువంటి స్థితికి వచ్చింది.
1: The quarrel began and exceeded limits and it was about to result in killing. The IGP comes there because of the need.
0: మొట్టమొదట పోలీసు రావటము, తర్వాత ఎస్పీ రావటము, తర్వాత ఐజీపీ రావటము, దీనికంత కారణమేంటి? ఆ యొక్క అశాంతి అధికమయ్యే కొలది అధికమైనటువంటి స్థానం వారి అక్కడ ప్రవేశిస్తూ వస్తారు.
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ పోలీస్ కానిస్టేబుల్ అండ్ దెన్ ఎస్పీ అండ్ దెన్ ఐజీపీ టు కమ్ దేర్? డిపెండింగ్ అపాన్ ద నీడ్, ది అర్జెన్సీ అండ్ ది సిచ్యుయేషన్, దోస్ పీపుల్ అపియర్.
0: అప్పుడు ధర్మము కొంతవరకు ఋషుల సమయంలో చేయించుతూ రావటం వల్ల దానిని ఉద్ధరించి ధరణి ధర్మపత్ని ధర్మాన్ని, ధరణి ధర్మపత్ని ధర్మమును, ఈ మూడింటిని ఉద్ధరించే నిమిత్తము రామావతారం వచ్చింది.
1: రామావతార అపియర్ ఫార్ ది వెల్ఫేర్ ఆఫ్ ది అర్త్, ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద వైఫ్, అండ్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ధర్మ.
0: కానీ కృష్ణావతారం వచ్చినప్పటికి రాక్షసత్వం మరింత అధికమైపోయింది.
1: బట్ బై ది టైమ్ ది కృష్ణ అపియర్డ్ యాజ్ అన్ అవతార్,
0: ధర్మాన్ని ముందు చూస్తున్నాం, ధర్మపత్ని ధరణి మనకు అక్కర్లేదని ధర్మాన్ని ఉద్ధరించే కోసం వచ్చాడు.
1: కృష్ణ అపియర్డ్, లెట్ అస్ నాట్ బాదర్ మచ్ అబౌట్ ది ఎర్త్ అండ్ ద వైఫ్, బట్ ఫస్ట్ లెట్ అస్ పే అటెన్షన్ టు ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ధర్మ.
0: ధర్మమును ఉద్ధరించినప్పుడు ధర్మపత్ని ధరణి కూడా ఉద్ధారం అవుతుంది.
1: వన్స్ ధర్మ ఇస్ ఎస్టాబ్లిష్డ్, ది ధర్మపత్ని, ద వైఫ్ అండ్ ఆల్సో ది ఎర్త్ విల్ బి టేకన్ కేర్ ఆఫ్ ఆటోమేటికలీ.
0: కనుకనే మాయా మానుష విగ్రహుడు రాముడని, లీలా మానుష విగ్రహుడు కృష్ణుడని.
1: దట్ ఈస్ వై రామ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ది లార్డ్.
0: రామ చరిత్ర యందు
1: ఇన్ ది హిస్టరీ ఆఫ్ రామ
0: కేవలము మాయకు బద్ధుడైనట్టుగా
1: ఇట్ హెస్ బీన్ షోన్ యాజ్ ఇఫ్ రామ వాజ్ అండర్ ది
0: ధర్మపత్రి నిమిత్తమై వినిపించినట్టుగా
1: యాజ్ ఇఫ్ రామ క్రైడ్ ఫర్ ద సేక్ ఆఫ్ హిజ్ ఓన్ వైఫ్.
0: కనుక స్త్రీల కోసం వినిపించినట్టుగా రామావతారంలో కనిపిస్తూ వచ్చింది.
1: ఇట్ లుక్ యాజ్ దో దట్ రామ క్రైడ్ ఫర్ ఉమెన్.
0: కానీ కృష్ణావతారం అట్టు కాదు.
1: బట్ కృష్ణావతార ఇస్ నాట్ లైక్
0: తన నిమిత్తమే స్త్రీలంతా వినిపించినట్టుగా ఉంది. ఉల్టా సీదా
1: ఇన్ కృష్ణావతార ఆల్ ది లేడీస్ వర్ క్రైయింగ్ ఫర్ కృష్ణ అండ్ కృష్ణ నెవర్ క్రైడ్ ఫర్ లేడీ.
0: కానీ రామావతారం నందు కాలు తొక్కించుకుని కయ్యానికి పూనుకున్నాడు.
1: ఇన్ రామావతార ఓన్లీ వెన్ హీ వాజ్ ప్రొవోక్డ్ హీ వెంట్ ఫార్ వేజింగ్ ఎ వార్.
0: అనగా రావణుడు వీరందరూ కూడాను కొన్ని విధములు ఏంటంటే దుర్మార్గములకు అభివృద్ధి కాగా వారితో తప్పనిసరిగా చేయవలసి వచ్చి రాముడు యుద్ధంలో ప్రవేశించాడు.
1: వెన్ రావణాసుర అండ్ అదర్ డెమన్స్ డిడ్ కమిట్ బ్రీచ్ ఆఫ్ ధర్మ హీ వాజ్
0: కాలు త్రొక్కి కయ్యాన్ని తీసుకున్నాడు.
1: ఇట్ ఇస్ నాట్ కృష్ణావతార ఇస్ నాట్ లైక్ దట్ హీ వుడ్ ప్రొవోక్ ది డెమన్స్ అండ్ దెన్ ఫైట్ విత్ దెమ్ అండ్ ఫినిష్ దెమ్.
0: రామావతారము మొదలు పని, తరువాత నవ్వు.
1: ఇన్ రామావతార ఫస్ట్ దేర్ వాజ్ యాక్షన్ ఫాలోడ్ బై అ స్మైల్.
0: కృష్ణావతారం అంటే కాదు, మొదలు నవ్వు తర్వాత పని.
1: ఇన్ కృష్ణావతార ఫస్ట్ హీ వుడ్ స్మైల్ అండ్ దెన్ హీ వుడ్.
0: ఈ విధంగా చూస్తే లీలావతారములకు మాయావతారములకు ఉండినటువంటి వ్యత్యాసములు గుర్తింపడానికి వీలవుతుంది.
1: ఇఫ్ యూ కెన్ కంపేర్ దీస్ థింగ్స్ దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ది అవతార.
0: కృష్ణుడు ఎల్లప్పుడు ఆనందంగా ఉండేటువంటి వాడే.
1: కృష్ణ వాజ్ వన్ హూ వాజ్ హ్యాపీ అండ్ బ్లిస్ఫుల్.
0: రంగభూమి, భద్రభూమి, యుద్ధభూమి అన్నింటి ఎందు ఆనందంగానే ఉన్నాడు.
1: వెదర్ ఇట్ ఇస్ ఎ బరియల్ గ్రౌండ్, వెదర్ ఇట్ ఈస్ ఎ సేఫ్ ప్లేస్, ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఎ ఫైటింగ్ ప్లేస్,
0: యుద్ధం జరుగుతుంటుండాలి.
1: అదర్వైజ్
0: ఒకవైపున 11 లక్షలు, ఒకవైపున 40 లక్షలు అంతా కూడా చేరినారు అక్కడ.
1: దేర్ వాజ్ ఎ వార్ గోయింగ్ ఆన్ వన్ సైడ్, 11 లాక్స్ ఆఫ్ సోల్జర్స్.
0: ఇరువురు మధ్యలో నిలుచుకున్నాడు కృష్ణుడు.
1: కృష్ణ స్టూడ్ బిట్వీన్ దీస్ టూ వారింగ్ ఆర్మీస్.
0: పాట పాడుతున్నాడు.
1: అండ్ దెన్ హీ వాజ్ సింగింగ్ గీత.
0: అదే గీత. గీత అనగా పాట.
1: అండ్ వెన్ యూ సే గీత, దట్ ఈస్ సాంగ్.
0: అప్పుడు పాట పాడటానికైనా ఎవరికైనా అవకాశం వస్తుందా?
1: ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎనీ పర్సన్ టు సింగ్ వెన్ ది వార్ ఈస్ బీయింగ్ వేజ్డ్?
0: ఎప్పుడైనా ఉల్లాసంగా ఉండినప్పుడే పాటలు పాడుకుంటాం.
1: ఓన్లీ వెన్ వన్ ఈస్ హ్యాపీ వన్ గోస్ ఆన్ హమ్మింగ్.
0: ఏదైనా బాత్రూమ్ లో ఉల్లాసంగా ఉంటే అక్కడ కూడా పాట పాడుకుంటాం.
1: వెన్ యూఆర్ హ్యాపీ ఈవెన్ వైల్ టేకింగ్ బాత్,
0: పాట పాడడానికి ఆనందమే కారణం.
1: ఫర్ సాంగ్ జాయ్ ఈజ్ ది బేసిస్.
0: అదే విధంగానే యుద్ధ భూమిలో కూడాను అతని ఆనందంగా ఆనందమయుడు కనుకనే అక్కడ పాట పాడుతూ వచ్చాడు.
1: ఈవెన్ ఇన్ ఎ బ్యాటిల్ ఫీల్డ్ కృష్ణ వాజ్ ఓన్లీ సింగింగ్ బికాస్ హీ వాజ్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
0: కనుకనే హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్ అని ఆ యొక్క దివ్యత్వము ఆ ఆనందంలోనే ఉంటుంటాడు.
1: డివినిటీ లైస్ ఇన్ యునైటింగ్ విత్ గాడ్.
0: అన్నింటికీ ఆనందమే.
1: ఫర్ ఎవ్రీథింగ్ జాయ్ అండ్ డిలైట్.
0: తెలుసునో లేదో స్వామి యొక్క తత్వము. కడుపు నొప్పి చాలా కష్టంగా ఉంది, నేను భరించుకోలేను, ఆనందం ఆనందం ఉంటాను.
1: వెన్ సమ్వన్ టెల్స్ స్వామి, స్వామి ఐఎమ్ హ్యావింగ్ వెరీ సివియర్ స్టమక్,
0: స్వామి మావారు అని ఏడ్చుకుంటూ వస్తే చాలా సంతోషం ఉంటాడు. ఎప్పుడు సంతోషమే.
1: వెన్ సమ్వన్ కమ్స్ అండ్ టెల్స్ స్వామి ఐ లాస్ట్ మై హస్బెండ్, ఐ సే ఐఎమ్ హ్యాపీ, ఆల్వేస్ ఐఎమ్ హ్యాపీ, హ్యాపీనెస్ ఇస్ మై నేచర్.
0: కనుక సంతోషం సంతోషం అనేటువంటిది దివ్యమైనటువంటి యొక్క స్వభావం.
1: హ్యాపీనెస్ ఈజ్ వన్ ఆఫ్ ది
0: వచ్చేటువంటి ఫలితం ఏమిటి?
1: By merely crying, what is it that you are going to achieve?
0: ఇవన్నీ కూడా నువ్వు కదిలిపోయే మేఘాలే.
1: ఆల్ దీస్ ఆర్ ఓన్లీ పాసింగ్ క్లౌడ్.
0: ఒక్కటైనా స్థిరమైనటువంటి మేఘం లేదు ఇక్కడ.
1: దేర్ ఇస్ నథింగ్ విచ్ ఈస్ పర్మనెంట్ క్లౌడ్.
0: కనుక దీనికి విచారించవలసిన అవసరం.
1: Why one should worry and bother about it?
0: కనుక విచారించకూడదు.
1: One should not worry at all.
0: ఇది ఏ అవతారం యొక్క ప్రబోధన.
1: This is the teaching of avatar.
0: దేనికి మనం కష్టపడకూడదు.
1: We should not bother or worry about
0: it. ఏదైనా బాధ కలిగింది.
1: There is some pain in you.
0: దీనికి తర్వాత సుఖం ఉంది.
1: After pain there is pleasure.
0: Pleasure is an interval between two pains.
1: The pleasure is an interval between two pains only.
0: కనుక దీనికి తర్వాత మరి ఒక ఆనందం కలుగుతుంది.
1: After pain there will be pleasure.
0: ఈ యొక్క విశ్వాసం చేతనే మన జీవితాన్ని సాగిస్తూ పోవాలి.
1: We should live a life with this firm faith.
0: కనుక దివ్యమైన ఆనందములకును క్షణికమైనటువంటి సంతోషములకును చాలా వ్యత్యాసం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ పర్మనెంట్ డివైన్ బ్లిస్ అండ్ టెంపరీ హ్యాపీనెస్ వరల్డ్లీ.
0: మనం హ్యాపీ హ్యాపీ అనేటువంటిది ఇది పర్మనెంట్ కాదు.
1: దిస్ హ్యాపీనెస్ ఇస్ నాట్ పర్మనెంట్.
0: ఇది కేవలం తనకు సంబంధించినటువంటిది.
1: ఇట్ ఈస్ ఓన్లీ అసోసియేటెడ్ విత్ యువర్ హెడ్.
0: తలనగా ఏంటి? ఓన్లీ రెస్పాన్సిబిలిటీ.
1: వెన్ యూ సే హెడ్, ఇట్ ఈస్ ఎన్ ఇండెక్స్.
0: నీవు సర్వీస్ చేసేంత వరకు నీకు రెస్పాన్సిబిలిటీ ఉండాలి.
1: ఇట్ ఈస్ సింబల్ ఆఫ్ ఓన్లీ రెస్పాన్సిబిలిటీ.
0: రిటైర్డ్ అయిపోయినట్టు నీ ఆఫీస్ సంగతే నీకు అక్కర్లేదు.
1: వన్స్ యూఆర్ రిటైర్డ్ యూఆర్ నాట్ బాదర్డ్ యువర్ అబౌట్ యువర్ ఆఫీస్.
0: ఆనందం అనేటువంటిది అలాంటిది కాదు, హృదయానికి సంబంధించినటువంటిది.
1: బట్ డిలైట్ ఆర్ బ్లిస్ ఈజ్
0: అసోసియేటెడ్
1: ఇట్ ఈస్ పర్మనెంట్.
0: నీకు ఇప్పుడు కొంచెం ఆకలి వేస్తుండాలి.
1: సపోజ్ యూఆర్ హంగ్రీ నౌ,
0: చాలా విచారంగా ఉన్నావు.
1: యూఆర్ లిటిల్ అన్హ్యాపీ.
0: ఎప్పుడెప్పుడు సాయిబాబు ముగిస్తాడా, క్యాంటీన్ పోయి టిఫన్ తిందామా అనుకుంటా.
1: When would Swami close his discourse? When can I go to canteen? You may be thinking.
0: Neevu canteen ki rendu chapati tinnavante aanandam santosham antaru.
1: If you partake two chapatis, your hunger is satisfied.
0: Happy. Ippudu happy ga unnan antam.
1: Then you will say that you are happy.
0: Happy ante emitadi?
1: What do you mean by happy?
0: Adi santosham.
1: That is santosham.
0: Aa santosham ante santosham ante santosham konchemainatundi oka satrupti.
1: It is a very
0: alpatrupti.
1: It is only a small little satisfaction.
0: Kanaka santosham kosam meer praakladakandi, shashvatamaina aanandam kosam meer praakladandi.
1: Do not aspire for such little satisfaction. Aspire for permanent bliss, eternal bliss.
0: Ah, shashvatamaina aanandam oka daivam dwara tappa anya margalo manaku labhyam.
1: You can get eternal bliss only through divinity, through nothing else.
0: Kanaka divyamaina aanandanni ponde nimittamai, దివ్యమైన ఆనందాన్ని అందించే నిమిత్తమై అవతారములు రావటం.
1: అవతార్ డిసెన్స్ డౌన్ ఆన్ ఎర్త్ ఇన్ ఆర్డర్ టు కన్ఫర్
0: ఈ కష్టములు దుఃఖములు విచారములు ఇవన్నీ కూడా ఏదో కొన్ని అల్పమైనటువంటివి, ఇవన్నీ ఒక ప్రేమతోనే చేరిపోతాయి.
1: ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ ట్రబుల్స్ ప్రాబ్లమ్స్ కెన్ బి మర్జ్ అండ్ ఓవర్హెల్డ్ బై లవ్.
0: ఒక్క ప్రేమను మీరు పొందినారా సర్వమును కూడా మీరు దుఃఖ నివారణ జరుగుతుంది.
1: వన్స్ యూఆర్ ఏబుల్ టు గెట్ దట్ లవ్, you have solved all your problems.
0: దైవానుగ్రహం కోసం మీరు పాటుపడండి.
1: Try only for the grace of God.
0: దైవం వేరు, ప్రత్యేకంగా మాకంటే వేరుగా ఉన్నాడని విశ్వసించకండి.
1: Do not think that God is separate from you.
0: దైవం నాయందే ఉంటున్నాడని.
1: God is within me.
0: ఎక్కడ దైవం ఉంటున్నాడో, ఎక్కడ జీవత్వం ఉందో అక్కడే విజయాన్ని పొందుతుంది.
1: Where there is God and also the
0: భగవద్గీత యొక్క అంతిమ శ్లోకం ఏమని చెప్పింది? ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పాత్తో దరుద్ర తత్ర శ్రీ విజయోర్భూతి దువాని తిర్మ తిర్మమ. ఎత్ర యోగీశ్వర కృష్ణ, ఎవరి హృదయం లోపల యోగీశ్వరుడైనటువంటి యొక్క కృష్ణుడు ఉంటున్నాడో, ఎక్కడ ధైర్యము విశ్వాసము అనేటువంటి యొక్క నిర్మలమైన యొక్క సాధకుడు ఎక్కడ ఉంటున్నాడో అక్కడ తత్ర శ్రీ, అక్కడే అన్ని సౌభాగ్యములు అన్ని విజయాలు మనకు లభ్యమవుతాయి.
1: ఇన్ విచ్ ఎవర్ హార్ట్ ద యోగీశ్వర కృష్ణ ఇస్ దేర్, ఇన్ విచ్ ఎవర్ హార్ట్ దేర్ ఈస్ ది కరేజ్ అండ్ ఫెయిత్ అండ్ దేర్ యు గెట్ ఎవ్రీ ప్రాస్పెరిటీ పీస్ and every joy and victory.
0: Krishna ante emito arthanni kuda manam gurtinchali.
1: Understand the meaning of Krishna.
0: Idi moodu vidhamulainatundi oka arthanni prabodhisthu vachindi.
1: There are three meanings associated with this word.
0: Krishna, Krishna, కృషితీతి కృష్ణ అన్నారు.
1: వన్ ఈజ్ కృషితీతి కృష్ణ,
0: అనగా కృషి అనగా ఒక సేద్యము చేయటం, వ్యవసాయము.
1: దట్ ఈస్ కల్టివేషన్, కల్టివేషన్ ఆర్ అగ్రికల్చర్.
0: దేనిని వ్యవసాయం చెయ్యాలి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ యు హావ్ టు కల్టివేట్?
0: మన హృదయం అనే క్షేత్రాన్ని వ్యవసాయం చేస్తున్నాడు.
1: లార్డ్ కృష్ణ కల్టివేట్స్ అవర్ హార్ట్, విచ్ ఇస్ ఎ ఫీల్డ్.
0: పనికి రాని మొక్కలు అనేటువంటి యొక్క పాడుభావాలంతా కూడా పెరిగి పారవేస్తున్నాడు.
1: హీ రిమూవ్స్ ఆల్ ఈవిల్ థాట్స్, యూజ్లెస్ థాట్స్, వీడ్స్ ఫ్రమ్ అవర్ హార్ట్.
0: ప్రేమ అనేటువంటి జలము దీనిలో చక్కగా పెట్టి దీన్ని మెత్తపరుస్తున్నాడు.
1: హీ సాఫన్స్ అవర్ హార్ట్ బై మేకింగ్ ది వాటర్స్ ఆఫ్
0: లాడనటువంటి యొక్క మడగలతో దీన్ని దున్నుతున్నాడు.
1: He is plowing our hearts.
0: భగవద్భక్తి అనేటువంటి నామము అనేటువంటి దాన్ని దీంతో నాటుతున్నాడు.
1: He is sowing the seed of Lord's name in our heart.
0: కనుకనే మన హృదయాన్ని సేద్యం చేస్తున్నాడు, హృదయ క్షేత్రాన్ని వ్యవసాయపరుస్తున్నాడు.
1: Thus Krishna is cultivating our heart.
0: కృషితీతి కృష్ణ అది దీని అర్థం.
1: దట్ ఈస్ కృషితీతి కృష్ణ,
0: కళతీతి కృష్ణ అని రెండవది అర్థం.
1: ది సెకండ్ వన్ ఈస్ కర్షతీతి కృష్ణ,
0: కర్ష ఆకర్షించేటువంటి వాడు.
1: కర్ష రెఫర్స్ టు పవర్ ఆఫ్ అట్రాక్షన్.
0: కళ్ళతో ఆకర్షిస్తాడు.
1: హి అట్రాక్ట్స్ త్రూ హిజ్ ఐస్.
0: తన మాటలతో ఆకర్షిస్తాడు.
1: హి అట్రాక్ట్స్ త్రూ హిజ్ వర్డ్స్.
0: తన చేష్టలతో ఆకర్షిస్తాడు.
1: హి అట్రాక్ట్స్ త్రూ హిజ్ యాక్షన్.
0: తన నోటితో ఆకర్షిస్తాడు.
1: హి అట్రాక్ట్స్ త్రూ హిజ్
0: అన్ని ఆకర్షణలే కృష్ణుడి.
1: ఎవ్రీథింగ్ ఈజ్ అట్రాక్షన్ ఓన్లీ విత్ కృష్ణ.
0: ఈ మాటలతో కూడా హృదయాన్ని, ఒక క్రోధంతో నిండేటువంటి హృదయాన్ని కూడా చల్లపరుస్తాడు, హాస్యంగా చేస్తాడు.
1: కృష్ణ కెన్ చీర్ అప్ ఈవెన్ ఎ హార్ట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎజిటేషన్స్.
0: ఒకనొక సమయంలో కృష్ణుడు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు గోపికలు ఇంటికి వెళ్లి స్తంభమును ఎక్కి ఉట్టి తోపలు ఉండేటువంటి పెరుగునంతా తీసుకుంటున్నాడు.
1: వెన్ కృష్ణ వాజ్ అ స్మాల్ చైల్డ్, హీ ఎంటర్డ్ ఇన్ టు ది హౌస్ ఆఫ్ గోపికాస్. హీ క్లైంబ్డ్ ద ల్యాడర్ అండ్ హీ వాజ్ టేకింగ్ ది కర్డ్స్ ఫ్రమ్ ది పాట్.
0: కోపంగా వచ్చింది గోపిక.
1: గోపిక సైట్ అండ్ కేమ్ విత్ ఎ లాట్ ఆఫ్ హ్యాంగర్.
0: గట్టిగా పట్టుకుంది, ఇంకెట్ట దిగుతావు నీవు చూస్తావు, ఇప్పుడు నీ తల్లికి తీసుకుని పోయి నిన్ను చూపిస్తాను, నా కొడుకు తప్పు చేయడం అంటుందాది, ఈ తప్పును చక్కగా ప్రత్యక్షంగా నీకు నిరూపిస్తానన్నది.
1: షీ టోల్డ్ యువర్ కార్డ్, ఐఎమ్ క్యాచింగ్ ఆల్ ఆఫ్ దిస్ పిల్లర్, హౌ కెన్ యూ క్లైమ్ డౌన్, ఐ షో యువర్ మదర్.
0: కోపంగా వచ్చినటువంటి గోపికకు ఎందుకు నీవేమి చేస్తున్నావు కృష్ణ అని ప్రశ్నించింది.
1: With a lot of anger, she questioned Krishna, Krishna, what are you doing?
0: చెప్పుతాడు, మా ఇంటిలో ఆవుదూడ పోయింది, ఇక్కడ ఉందో ఏమో అని చూస్తున్నానన్న.
1: Krishna told her, well, we lost a calf in our house. I am trying to search whether the calf can be found.
0: ఈ మాట చెప్పేటప్పటికి గోపికకు నవ్వు వచ్చేసేసింది పాపం.
1: The moment she heard this kind of mischievous ఇన్నోసెంట్
0: ఇంటి లోపల కుండలో ఉంటుంటాదని గట్టికి నవ్వు ఇట్లా మూసుకుంది. కృష్ణుడు దిగి వెళ్లిపోయాడు.
1: హౌ కెన్ ఎ కాఫ్ విచ్ ఇస్ లాస్ట్ ఇన్ ఎ హౌస్ బి ఫౌండ్ ఇన్ ఎ పాట్? షీ సెడ్, షీ బిగాన్ షేకింగ్ హర్ హ్యాండ్స్. కృష్ణ క్లైమ్ డౌన్ అండ్ రన్ అవే.
0: కనుక ప్రతి ఒక్క దీని ఎందుకు ఒక ఆకర్షణ, అదే కర్షతీతి కృష్ణ కాకుండా ఆకర్షణ. ఏ ఆకర్షణతో ఉంటున్నాడు కృష్ణుడు?
1: ఎవ్రీ యాక్ట్ and every gesture of Krishna was full of attraction. He is attraction itself.
0: Inka moodavadi ante krushtiti krishna.
1: The third one is krushtiti krishna.
0: Kush
1: krushtiti krishna.
0: Kush anaga kushi, ullasanga undetundi vaadu.
1: Kush means he is always blissful.
0: Chaala kushi ga unnave ante anaga emi, ullasanga undetam.
1: He is extremely joyful.
0: Krishna nirantaram kodanu ullasamlo ukkipadeyatundi vaadu.
1: కృష్ణ అట్ ఆల్ టైమ్స్ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్.
0: కనుక ఈ పవిత్రమైనటువంటి యొక్క గుణమును కలిగినటువంటి యొక్క తత్వం కనుక అతనికి గర్గుడు కృష్ణ అని పేరు పెట్టాడు. కానీ ఆ కృష్ణ అంటే నల్లది, ఆ నల్లదాన్ని బట్టి పోని మనం ఆడుతున్నామే కానీ దీని యొక్క యథార్థమైనటువంటి యొక్క నిజార్థాలను మనం ఏమాత్రం విచారించడం లేదు.
1: టేకింగ్ ఆల్ దీస్ రియల్ ఫీచర్స్ ఆఫ్ కృష్ణ, Garga gave the name Krishna to him, but we are only thinking Krishna refers to darkness and going by the wrong meaning.
0: Ala tamashana ganti lokanni oka satyanni bodhisthu asatyam kada akada satyanni bodhisthu.
1: Krishna always taught
0: nityanni prakatisthu.
1: He always declared what is permanent.
0: Asatyamu jeevitanni ananda parichetunti vaadu.
1: He used to give a lot of joy to all people all around.
0: ఒక్క చిన్న ఉదాహరణ చూడండి.
1: వన్ స్మాల్
0: గోపికలందరూ వచ్చారు యశోద దగ్గరికి.
1: ఆల్ గోపికాస్ కేమ్ టు యశోద.
0: గొల్లభామాలంతా కూడి చలనమ్మలు పోవచుండగా
1: ఆల్ దీస్ కౌహర్డ్ గర్ల్స్ దే వర్ జస్ట్ గోయింగ్ ఫర్ సెలింగ్ ది
0: చల్లబాలక సుంకమిమ్మని చిల్లులు పడగొట్టినాడు. అడుగవే తల్లి అడుగవే.
1: ఓ మదర్ యు ఆస్క్ యువర్ సన్ త్రూ స్టోన్స్ అండ్ బ్రోక్ ద పాట్ అండ్ మేడ్ ది ఎంటైర్ కర్డ్స్ అండ్ బటర్ మిల్క్ ఫ్లో అవే. యు ఆస్క్ హిమ్.
0: ఇంకా ఒక గొల్లలు వచ్చేసిస్తున్నారు గోపికలు.
1: సమ్ మోర్ గోపికాస్ కేమ్ దేర్.
0: మేము జలగమాడుచుండగా చీరల్ని మూటగట్టి పొన్న చెట్టు పైన కూర్చొని ఎంత వేడినా ఇవ్వడమ్మా అన్నారు.
1: ఓ మదర్ వెన్ యూఆర్ టేకింగ్ బాత్ ఇన్ ద పాండ్ హీ కలెక్టెడ్ ఆల్ అవర్ సారీస్ బండ్ దెమ్ అప్ క్లైంబ్డ్ ఎ ట్రీ అండ్ సాట్ దేర్ వీ ఎంట్రీటెడ్ హిమ్ హీ వాజ్ నెవర్ ప్రిపేర్ టు గివ్ బ్యాక్ అవర్ సారీస్.
0: రాత్రి వేళలో మా మిద్దెలెక్కి వచ్చి కృష్ణుడు నిద్రబోవు స్త్రీలను జడలను కట్టి పరిగెత్తొచ్చినాడు.
1: ఎ ఫ్యూ అదర్ సేడ్ దట్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ద నైట్ హీ కేమ్ వెన్ యూఆర్ స్లీపింగ్ హీ ఎంటర్డ్ అవర్ హౌసెస్
0: దగ్గర కూర్చొని.
1: కృష్ణ వాజ్ హియరింగ్ ఆల్ దీస్ కంప్లైంట్స్.
0: నువ్వే చేయమని చెప్పి అందించాడు యశోదకు.
1: దెన్ హీ సెడ్ మదర్ యూ కెన్ గివ్ యువర్ ఓన్ జడ్జ్మెంట్.
0: ఓ మదర్ అమ్మ నేను నీదు ప్రక్కలో కదల మెదలక పండి ఉంటిని అర్ధరాత్రి వేళలో నేను ఎప్పుడు విటిలీకి వస్తున్నామ్మా చెలపవే నీవే తెలిపవే అన్నాడు.
1: ఓ మదర్ ఐ వాజ్ స్లీపింగ్ విత్ యూ and you know pretty well that I was with you. How could I go in the middle of the night and do all this?
0: Ivi cheppu.
1: You tell mother, you tell.
0: Vaallu gopikulu pothunna devaraku pettavalanu devuniki chestunte devudevo kotti pothe teliyaka naa vida vayasudi devude kotti poyinaadu anaga taanu devudu ani.
1: He said, well, God must have broken their parts by throwing some stone or something.
0: Ivi cheppinandukunu satyanni chakkaga
1: he declared the truth that he is God and he has done it, but it was all vain.
0: Mana vidyarthi cheppadu yashodaku noti lopala anni lokamulu kuda nu chupinchadu ani.
1: Our student told in his talk that Krishna showed the entire cosmos in his
0: mannu tini vachadu ani cheppindi Balaramudu cheppinappudu noru terchamani cheppindi.
1: Balarama complained to mother Yashoda, he has eaten mud. And she said, you please open your mouth.

0: అమ్మా నేను మందు తిన్నాను అంటున్నాడు కదా, నేను చిన్న పిల్లవాడినా, చిన్నవాడే కానీ నేను పిల్లవాడిని కాదంటున్నాడు.
1: He said, well mother, brother is complaining that I have eaten mud. Am I a small thing?
0: నేను కొంటివాడినా? కాదు కాదు.
1: Am I a quarrelsome fellow?
0: నేను వెర్రి పుట్టింది వెనాకు పిచ్చివాడినా నేను? కాదు.
1: Am I a mad person, mother?
0: నేను మందు ఎందుకు తింటాను మన్ను?
1: How can I eat mud?
0: అని అక్కడ

0: హీ వాజ్ డిక్లరింగ్ ద ట్రూత్ బట్ ఇన్ ఎ బ్యూటిఫుల్ వే.
1: పోనీ నీవే చూసుకో అని చూపించాడు. మన్ను ఉందో లేదో ఏంటుందో చూసుకోమన్నాడు.
0: వెల్ మదర్, యూ కెన్ లుక్ ఫర్ యువర్ సన్, ప్లీజ్ సీ మై మౌత్.
1: అన్ని లోకములు కనిపిస్తున్నాయి.
0: వెన్ షీ సా, షీ ఫౌండ్ ది ఎంటైర్ కాస్మాస్.
1: యశోదని నమ్మలేకపోయింది.
0: యశోద కుడ్ నాట్ బిలీవ్ హర్సెల్ఫ్.
1: కలయో

0: కాలో తనకే అన్ని అనుమానాలు. కలయో, ఇది నాకేమైనా ఒక స్వప్నమా అనుకుంది.
1: She began wondering, she began doubting her own existence. Is my shiva
0: mayayo?
1: Is it a type of delusion of Vishnu?
0: Itara sankalpa artham?
1: Is it the will of someone else?

0: whether I am Yashoda at all. I am getting a doubt and faith in God.
1: మొట్టమొదటి మీలో నమ్మకం కావాలి.
0: In the very first instance,
1: మీలో నమ్మకం ఉండటమే దైవం పై నమ్మకం.
0: If you have faith in yourself,
1: మిమ్మల్ని మీరు నమ్మలేనటువంటి వాడు దైవాన్ని నమ్మలేడు.
0: For a person who cannot believe in himself,
1: కనుకనే తనపైన తనకు నమ్మకం లేకపోవడం చేతనే యశోద కృష్ణుణ్ణి నమ్మలేకపోయింది.
0: Because she did not have faith in herself, she could not believe Krishna.
1: దీనికి కారణం ఏమిటి?
0: What is the reason for
1: లోక సంబంధమైనటువంటి వాత్సల్యమే దీనికి కారణం.
0: It is because of the word.
1: నా కొడుకు నేను తల్లి కొడుకు అని ఈ విధ శారీరక సంబంధమైనటువంటి సంబంధాన్ని పోల్చుకుంటూ వచ్చి.
0: She always firmly believes that Krishna was her son. There was that kind of bodily attachment, and therefore
1: కలి కృష్ణుని యొక్క సర్వస్వము కూడాను చాలా విచిత్రమైనటువంటివి.
0: Therefore, every story and everything associated with Krishna is full of wonder and mystery.
1: Vyasulu varu cheppadu.
0: That is why
1: Chitrambulu Trailokya Pavitrambulu.
0: Therefore, Vyasa declared that everything is rather strange and mysterious.
1: Vanajala.

0: ఈ విష్ణుదేవుని యొక్క చరిత్రములు ఎంత విచిత్రములైనటువంటివి. అన్ని కూడాను విచిత్రములే. తన ఆటలు, పాటలు, మాటలు సర్వం కూడాను విచిత్రమైనటువంటివి.
1: ఆల్ ది వర్డ్స్, ఆల్ ది టాక్, ఆల్ ది యాక్షన్స్, ఆల్ ది ఎవ్రీథింగ్ అబౌట్ ద లార్డ్ విష్ణు,
0: అవతారములే విచిత్రములు.
1: Avatars themselves are completely mysterious.
0: మరింత విచిత్రము.
1: And not knowing that is also very strange.
0: దాని అనుభవించలేకపోవడం ఇంకా విచిత్రము.
1: Not enjoying that is also extremely
0: strange. సన్నిధి అంటే ఉంటుంది, దుఃఖమును అనుభవించడం మరింత విచిత్రము.
1: In spite of being in sannidhi, if one is full of sorrow, it is rather strange.
0: మోకాళ్ళ నీట నోట్లో నీళ్ళ నోట్లోప నిలుచుకొని దాహము దాహమని ప్రాణం ఇచ్చాడట ఎవరో.
1: Some strange fellow living in the river which is full of water, he died for want of water.
0: అదే విధంగాని అవతారముల దగ్గరనే ఉంటుంది.
1: After being so
0: అవతారముతోనే సంచరిస్తూ,
1: living with avatar,
0: అవతారముతోనే తిరుగుతూ ఆడుతూ పాడుతూ,
1: moving with avatar, playing with avatar,
0: అవతార తత్వాన్ని అర్థం చేసుకోకపోవటం అదే ఒక విచిత్రం.
1: Not understanding the principle of avatar is rather strange.
0: అర్థం చేసుకున్నప్పుడు ఆనందం మనకు లభ్యమవుతుంది.
1: Once you understand, you will really enjoy.
0: కనుక మానవత్వం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి జీవితము.
1: The human life is very sacred.
0: నిజంగా భగవత్ విశ్వాసంతో ఉండినప్పుడు జీవితం అంతా కూడా జైత్ర యాత్రగా భావిస్తున్నది.
1: If only you have faith in Lord, your life is victory and a series of victories.
0: Govinda Krishna Jai Gopala, Krishna Jai Gopala.

సూక్ష్మమైనటి అణువున సూక్ష్మమగుచు మేటి వస్తువునందున మేటియగుచు

0: వెర్రి మనస, అదియో నీలో నన్నున్నది కాంచుమచట, సత్యమును తెల్పు బాట ఈ సాయి మాట.
1: విత్ ఎ డిజైర్ టు హ్యావ్ ది విజన్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ బ్రాహ్మణ్, ఓ ఫూలిష్ పర్సన్ డూ నాట్ గో అబౌట్ సెర్చింగ్ ఇట్, ఫూలిష్ మైండ్ డూ నాట్ గో అబౌట్ సెర్చింగ్ ఫర్ ఇట్ ఎవ్రీవేర్. దట్ ఈస్ ఇన్ యూ, లుక్ ఫర్ ఇట్ ఇన్ యువర్ సెల్ఫ్. దిస్ ఈస్ ది వర్ల్డ్ ఆఫ్ ట్రూత్, ది పాత్ ఆఫ్ ట్రూత్, సాయిస్ వర్డ్.
0: యువకుడు భావి భారత నిర్మాత.
1: Youth is one who establishes the future of Bharat.
0: Bharat desham yokka bhavishyattu yokka manchi cheddalu yuvakula payane aadharapadi unnadi.
1: The good as well as the bad of the future of Bharat depends on the shoulders of the young people.
0: Desham yokka aunnatyamu, desham yokka bhinnattamu, desham yokka cheenattamu యువకుల యొక్క ప్రవర్తన పైన ఆధారపడి ఉన్నది.
1: ది గ్రేట్నెస్ ఆఫ్ ది కంట్రీ, ది డిటీరియరేషన్ ఆఫ్ ది కంట్రీ అండ్ ది ప్రాస్పెరిటీ ఆఫ్ ది కంట్రీ, ఆల్ ఆఫ్ దెమ్ డిపెండ్ అపాన్ ది యంగ్ పీపుల్.
0: కానీ నేటి భారత భౌతికం యొక్క క్షీణత్వము, భౌతిక యొక్క క్షీణత్వమునకు కారణము ఏమిటో విచారించినప్పుడే యువకుల యొక్క కర్తవ్యాన్ని గుర్తించుకోవటానికి వీలవుతుంది.
1: It will be possible for young people to realize their responsibility only when they understand the reason for the deteriorated condition at present of this country.
0: Desham yokka bhinnattamu, desham yokka cheenattamu yuvakula yokka pravartana paine aadharapadi unnadi.
1: The greatness of the country, the

0: for the deteriorated condition at present of this country, Bharat.
1: అనేక మతముల వారికి అనేక దేశములకు ఆదర్శాన్నించి ఆదుకున్నటువంటి యొక్క భారతదేశము నేడు తమ బిడ్డలకు పట్టెడు అన్నం అందించుట లోపల చాలా పరితపిస్తూ ఉండాలి.
0: దిస్ కంట్రీ భారత్ విచ్ అట్ వన్ టైమ్ గేవ్ ఐడియల్స్ అండ్ ఐడియల్ ఎగ్జాంపుల్స్ టు మెనీ రిలీజియన్స్ అండ్ టు మెనీ కంట్రీస్ సచ్ ఎ కంట్రీ టుడే ఈజ్ అనేబుల్ టు గివ్ ఫుడ్ టు ఇట్స్ ఓన్ చిల్డ్రన్.
1: దీనికి కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్?
1: యువకుల యొక్క ప్రవర్తన, యువకుల యొక్క భావములు, యువకుల యొక్క కర్మలు అపవిత్రమై అశుద్ధమై కళంకరహితమైనటువంటివిగా ఉండటం చేత ఈ మానవత్వాన్ని ఉద్ధరించే నిమిత్తమై కొంత విద్యాభ్యాసములు ఉన్నత స్థాయి యందు అభ్యసించాలని కొంతవరకు గుర్తించడానికై.
0: The conduct of young people, the ideas that sprout in young people and the work which young people do has become unpleasant, unsecure and impure, unsacred. This is the main reason why in their education and in their methodology of teaching we should bring about some changes.
1: Totallo dongalu cheri palapushpanni apahincharante deeniki edi karanam?
0: If the thieves enter a garden and begin to steal the fruit and the flower in the garden, what is the reason for this?
1: Deeniki kancha lekapovatamu kaapala lekapovatame deeniki moola karanam.
0: The main reason for such a thing is that there is no fence for the garden and there are no sentries for the garden.
1: యువకుల యొక్క హృదయ బృందావనమునందు పవిత్రమైన భావములు ఫలపుష్పములుగా వికసించి తద్వారా ఆచరణ రూపమైనటువంటి సిద్ధాంతములను అనుష్ఠాన రూపమైనటువంటి క్రియలుగా అందించేటువంటి దాంట్లో కొంత లోపం కలుగుతూ వచ్చింది.
0: ఇన్ ది గార్డెన్స్ అండ్ ది హార్ట్స్ ఆఫ్ యంగ్ పీపుల్ sacred ideas should enter and they should flower and become fruits. There has been some decline in this process.
1: Durachara durgunamulaneetunte dongalu ee hudaya brindavanamundu chorabadi tadwara deenini apaharinchadaniki prayatnistu vastunnayi.
0: Thieves which are in the form of bad conduct and bad ideas have entered the garden of the hearts of these young people and they are trying to steal the flowers and the fruits.
1: Kalukani kramashikshananeetunte kanchanu manam kattukoni నిత్యాధరమైనటువంటి క్రియారూపమైనటువంటి యొక్క సత్కర్మలు ఆచరించినప్పుడే దీనికి చక్కని పోషణ ఏర్పడుతుంది.
0: ఇట్స్ ఓన్లీ వెన్ వీ కెన్ బిల్డ్ అ ఫెన్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డిసిప్లిన్ అండ్ వీ కెన్ గ్రో గుడ్ ఐడియాస్ అండ్ గుడ్ కాండక్ట్ ఇన్ అవర్ వర్క్ దెన్ ది గార్డెన్ విల్ బికమ్ గుడ్.
1: జగత్తునందు రూపనామములు కలిగినటువంటి సమస్త పదార్థములకు ఒక కర్త అయినటువంటి యొక్క కారణము లేకపోలేదు.
0: In this world, for all things which have a name and a form, it is not as if there is someone who has created that name and form.
1: Prati padartham kudanu swaroopa swabhavamulato koodi roopanama kriyaroopamai dharistu untundali.
0: Every item in this world may have its natural attributes, but it takes a form and a name.
1: Prati karma kudanu oka karta lekapoledu.
0: For every action, there will be a subject.
1: కర్తలేని కర్మ నిర్మాణం కానేరు.
0: There can be no action if there is no actor or subject.
1: కనుకనే ప్రతి విషయమును కూడాను ఈ దృష్టి కల్పితమైన జగత్తునందు సమస్త పదార్థములకు కూడాను ఒక కారణం అనేటువంటి యొక్క మూలాధారమైన శక్తి ఒకటి ఉన్నది.
0: For everything in this created world, for all that we see, there must be a cause, a base which has caused this creation.
1: అయితే లోకమునందు కొందరు నిరాశపరులు, కొందరు ఆశపరులు, ఈ విధమైనటువంటి మిశ్రమమైనటువంటి యొక్క మానవత్వం లోపల కొన్ని విధమైనటువంటి దానిని అర్థం చేసుకోలేక కాలంను వ్యర్థపరచడమే కాకుండా కర్తని కూడా నువ్వు గుర్తించుకోలేకపోయినటువంటి వారు అవుతున్నారు.
0: But in this world, which consists of many people, different types of people, some people who have a reason and who want to understand, some people have no process of understanding.
1: ఆశపరులు నిరంతరము తమ దృష్టిని ఉన్నత స్థాయి ఎందే ఉంచుకుంటారు.
0: Those who have an ambition of understanding will keep their thoughts always at a high level.
1: నిరాశపరులు నిరంతరము నిస్పృహ గురి అయి నిరుత్సాహములకు లోబడి ఉంటారు.
0: Others are always dejected and disappointed.
1: ఆశపరుడు చీకటి యందు తన దృష్టిని పైకి

0: ప్రచరింప చేసుకుంటాడు.
1: హీ హూ వాంట్స్ టు లెర్న్ హీ విల్ రైజ్ హిస్ విజన్ ఈవెన్ ఇన్ డార్క్నెస్.
0: నిరాశపరుడు క్రిందికి చూస్తాడు.
1: One who does not want to learn will look down always.
0: క్రింద కనిపించేటువంటిది ఒట్టి చీకటి.
1: What he sees when he looks down is always darkness.
0: పైన చూసేటువంటి ఆశపరులకు నక్షత్రాలు మినుకు మినుకమని ఏదో ఒక ఆశను కల్పించు తన యొక్క జీవితమునకు ఒక ఉత్సాహాన్ని చేకూరుస్తూ ఉంటాయి.
1: One who wants to learn and looks up will always see bright stars and they give him an amount of encouragement and understanding.
0: ఆశపరుడు నిరంతరము గులాబి పుష్పముల పైన దృష్టి ఉంచుకుంటాడు.
1: హీ హూ వాంట్స్ టు లెర్న్ విల్ ఆల్వేస్ హ్యావ్ హిస్ విజన్ ఆన్ ఎ రోజ్ ఫ్లవర్.
0: నిరాశపరుడు ఈ గులాబీ పుష్పమునకు క్రింద ఉన్నటువంటి యొక్క ముండ్ల పైన దృష్టి ఉంచుతాడు.
1: ఆన్ ది కాంట్రరీ హీ హూ ఇస్ డిసప్పాయింటెడ్ విల్ ఆల్వేస్ లుక్ అట్ ది థార్న్.
0: ఈ దృష్టి వలన తాను కొంతవరకు అదిరి బెదరి పుష్పమునే కోల్పోతాడు.
1: బై లుకింగ్ అట్ ది థార్న్ ఆల్వేస్ హీ ఇస్ టెరిఫైడ్ అండ్ హీ ఇస్ అఫ్రైడ్ అండ్ హీ విల్ లూజ్ ది ఫ్లవర్.
0: ఆశపరుడు ఇది ఒక టమ్లర్, దీనిలో అర్థం నీరు ఉంటుండాలి.
1: విల్ నౌ టేక్ ది మ్యాన్ హూ వాంట్స్ టు లెర్న్ దిస్ ఇస్ ఎ టమ్లర్ దర్ ఇస్ హాఫ్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: ఆశపరుడు అర్థం నీరుని చూస్తాడు, ఇందులో అర్థమే నీరు ఉంటుండదని భావిస్తాడు.
1: ది వన్ హూ హాస్ హోప్ ఆఫ్ లెర్నింగ్ విల్ ఓన్లీ లుక్ ఎట్ హాఫ్ ది ఫుల్ ఆఫ్ టమ్లర్ అండ్ సేస్ ది టమ్లర్.
0: నిరాశపరుడు అర్థం ఖాళీని చూస్తాడు.
1: ది అదర్ మ్యాన్ విల్ ఓన్లీ లుక్ ఎట్ ది ఎంప్టీ హాఫ్ ఆఫ్ ది టమ్లర్.
0: అర్థం ఖాళీ ఉందని చెప్పడంలోన అర్థం నీరుందని చెప్పడంలోన రెండు సమానంగానే ఉంటున్నాయి అర్థాలు.
1: టు సే దట్ ది టంబ్లర్ ఇస్ హాఫ్ ఫుల్ ఆర్ టు సే దట్ ది టంబ్లర్ ఇస్ హాఫ్ ఎంప్టీ బోత్ ఆఫ్ దెమ్ మీన్ ది సేమ్ థింగ్.
0: కానీ అర్థం ఖాళీగా ఉన్నది అనేటువంటి వాడు నిరాశకు గురి అయిపోతున్నాడు.
1: బట్ ది వన్ హూ సేస్ దట్ ది టంబ్లర్ ఇస్ హాఫ్ ఎంప్టీ హీస్ ఆల్వేస్ లుకింగ్ డౌన్.
0: అర్థం నీరుందని అనేటువంటి వాడు ఇంకా దానిని అర్థం నింపుకోవాలని ఆశ లోపల దానిని అభివృద్ధి పరచుకుంటాడు.
1: హీ హూ సేస్ దట్ ది టంబ్లర్ ఇస్ హాఫ్ ఫుల్ హాస్ ది హోప్ ఆఫ్ ఫిల్లింగ్ ది అదర్ హాఫ్.
0: ఈ ఆశ నిరాశలకు మధ్యలో ఒక విధమైనటువంటి యొక్క విశ్వాసం అత్యవసరం.
1: బిట్వీన్ దిస్ హోప్ అండ్ హోప్లెస్నెస్ ఎన్ అమౌంట్ ఆఫ్ ఫెయిత్ ఈస్ నెసెసరీ.
0: ఈ ఆశ నిరాశలకు మధ్యలో విశ్వాసం అనేటువంటిది లేకపోవటం చేతనే మానవుడు కొంత నిరుత్సాహములకు గురి అయిపోతున్నాడు.
1: బ్రిడ్జింగ్ దిస్ హోప్లెస్నెస్ అండ్ హోప్ బికాస్ మ్యాన్ హ్యాస్ నో ఫెయిత్ హీ ఈస్ బికమింగ్ డిసప్పాయింటెడ్.
0: కనుకనే ఈ నమ్మకము అనేటువంటి దాని వల్ల మన శ్రద్ధను అభివృద్ధి పరచుకోవాలి.
1: By this process of faith, we should increase our attention on this issue.
0: ఈ శ్రద్ధనే లేకుండా మానవుడు ఏమాత్రమైనటువంటి ముందంజ వేయడానికి వీలు కాదు.
1: Without such care or శ్రద్ధ, man cannot put forward even one.
0: శ్రద్ధ వలననే మనకు జ్ఞానము లభిస్తుంది.
1: It's only by such శ్రద్ధ one can
0: become. కనుకనే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ కలిగినటువంటి వాడు ఎంతటి ఉన్నతమైన స్థాయికైనా పోగలడు.
1: That is why it has been said, if a man has got శ్రద్ధ, he will become wise.
0: ఈ శ్రద్ధ కేవలము లౌకికమైన భౌతికమైన క్షణభంగురమైన అనిత్యమైనటువంటి వాటి యందు అధికంగా మనం పెంచుకోరాదు.
1: దిస్ అటెన్షన్ ఆర్ శ్రద్ధ షుడ్ నాట్ బి ప్రమోటెడ్ ఆన్ వరల్డ్లీ థింగ్స్ ఇంపర్మనెంట్ థింగ్స్ థింగ్స్ డూ నాట్ హ్యావ్ ఎ పర్మనెంట్ వాల్యూ.
0: నిత్య సత్య నిర్మలమైనటువంటి శాశ్వత పదార్థమైనటువంటి యొక్క దైవత్వం పైన మన శ్రద్ధను అభివృద్ధి పరచుకోవాలి.
1: ఆన్ డివినిటీ విచ్ ఇస్ పర్మనెంట్ విచ్ ఇస్ ట్రూత్ విచ్ ఇస్ ఎవర్ లాస్టింగ్ వీ షుడ్ ప్రమోట్ దిస్ కేర్ అండ్ అటెన్షన్.
0: మన యొక్క నమ్మకమే మన యొక్క జీవితం యొక్క శక్తి.
1: అవర్ బిలీఫ్ అండ్ అవర్ ఫెయిత్ ఇస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ లైఫ్.
0: నమ్మకమే లేకుండా మానవుడు క్షణమైన కూడాను ఈ జగత్తునందు కానీ మరే జగత్తునందు కానీ జీవించడానికి వీలు కాదు.
1: ఇఫ్ మ్యాన్ హ్యాస్ నో ఫెయిత్ హీ కెనాట్ లివ్ ఫర్ ఎ మోమెంట్ ఐదర్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ఇన్ ఎనీ అదర్
0: జీవితం. సామాన్యమైనటువంటి యొక్క చిన్న కార్యములు ఎందు కూడాను మనం నమ్మకం లేకపోతే దేన్ని కూడా మొదలు పెట్టలేము.
1: ఇన్ అవర్ డైలీ లైఫ్ ఈవెన్ ఆన్ స్మాల్ మ్యాటర్స్ ఇట్ ఇస్ నాట్ అస్ ఇఫ్ వీ కెన్ గివ్ అప్ అవర్ బిలీఫ్ అండ్ ఫెయిత్.
0: రేపు అనేటువంటి చేస్తాము అనేటువంటి నమ్మకం ఉండినప్పుడే మనం ఒక కార్యాన్ని పూనుకుంటాం.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వీ హావ్ బిలీఫ్ దట్ వీ కెన్ డూ ఇట్.
0: రేపటికి నేను ఉంటానో ఉండనో అనేటువంటి యొక్క నమ్మకమే లేకపోతే ఎట్టి కార్యాన్ని కూడా తాను పూనుకోలేడు.
1: ఇఫ్ వన్ హ్యాస్ నో బిలీఫ్ దట్ హీ విల్ లివ్ టుమారో
0: ఇలాంటి వాడు దౌర్బల్యుడిగా రూపొందుతాడు.
1: హీ విల్ బికమ్ ఎ వెరీ వీక్ పర్సన్.
0: కనుక మనకు నమ్మకమే బలము.
1: ఫెయిత్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: దేర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్.
0: ఒకనొక సమయం లోపల దక్షిణాఫ్రికా లోపల పెద్ద పెద్ద గోల్డ్ మైన్లంతా ఉండేటువంటి.
1: ఇన్ సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ దేర్ వర్ బిగ్ గోల్డ్ మైన్స్.
0: అక్కడ ఏదో ఒక దైవవాణిగా వచ్చి తనకు ఒక ఆదేశాన్ని అందించింది ఒక శ్రీమంతులకు.
1: సమ్ డివైన్ వాయిస్ gave a kind of message to this individual.
0: Aa pradeshamlo poi ee srimantudu aneka vidhamuluga kudanu చూస్తూ వచ్చాడు.
1: This rich individual, following the divine voice, went to those places and began to dig for gold.
0: నూరు ఇన్నూరు అడుగులు 200 అడుగుల వరకు తొంగినాడు. కానీ అక్కడ ఏమాత్రము బంగారం ఉండినట్టు కనిపించలేదు.
1: He did the digging 100 feet and even 200 feet but found no gold.
0: ఈ దైవవాణి పైన కొంతవరకును అపనమ్మకంతో ఉండి కేవలము బంగారం చిక్కుతుందనేటువంటి ఆశ చేత ఆ శ్రీమంతుడు ఈ కార్యాన్ని కోరుకున్నాడు.
1: To some extent he lost faith in this divine voice but he hoped that he will get gold and he began digging.
0: ఇది కేవలము తవ్వడానికి ముందుగా ఈ శ్రీమంతుడు ఏదో ఒక దైవవాణి నాకు చెప్పింది, ఫలాల స్థానం లోపల నీవు ప్రయత్నం చేస్తే కావలసినంత గోల్డ్ నీకు చిక్కుతుంది అని చెప్పింది అని తాను ఒక వెల్లడి చేశాడు.
1: బిఫోర్ స్టార్టింగ్ టు డిగ్ ఫర్ గోల్డ్ హీ ఎక్స్ప్రెస్ టు అదర్స్ దట్ ఇట్ వాస్ అ డివైన్ వాయిస్ విచ్ టోల్డ్ హిమ్ దట్ హీ షుడ్ డిగ్ ఇన్ సచ్ అండ్ సచ్ ఎ ప్లేస్ టు ఫైండ్ గోల్డ్.
0: ఈ అపనమ్మకం చేత దురాశ చేత ప్రారంభించినటువంటి ఈ శ్రీమంతుడు 200 అడుగులు మాత్రమే త్రవ్వి నిరాశ చేత వదిలిపెట్టిపోయాడు.
1: This person, on account of lack of faith and on account of disappointment, he dug only 200 feet and left it there disappointed.
0: కానీ దైవవాణి ఏనాటి కూడాను అది అసత్యము కాదు అనేటువంటి విశ్వాసం కలిగినటువంటి ఒక శ్రీమంతుడు తిరిగి దానిని ఏదో తక్కువ వెలకి ఇచ్చి ఆ ప్రదేశాన్ని కొనుక్కున్నాడు.
1: Another wealthy person who had firm belief in the fact that a divine voice can never go wrong paid some small amount and purchased this area.
0: మొదటి దినము ఇద్దరు కూలీలను తీసుకెళ్లి త్రవ్వినాడు. 3 అడుగుల లోపల బ్రహ్మాండమైన గోల్డ్ వచ్చింది.
1: On the first day he had only 2 laborers and dug beyond the 200 feet and found an enormous amount.
0: అతను తిరిగి బయటికి వచ్చి చెప్తున్నాడు, జయాపజయములకు 3 అడుగులకు మూల కారణం అన్నాడు.
1: He came out and said that for victory and failure only 3 feet are responsible.
0: చూసారా, విశ్వాసం చేత 3 అడుగుల లోపలే అతనికి ఈనాడు సౌత్ ఆఫ్రికా లోపల గొప్ప బంగారు గనిగా ఉండేటువంటిది అది.
1: With faith, digging only 3 feet, he could strike big source of gold in South Africa.
0: ఇంతే కాదు, తిరిగి 1914 లోపల ఫస్ట్ వరల్డ్ వార్ వచ్చేసేసింది, మొదటి ప్రపంచ యుద్ధం.
1: Not only this, the first world war commenced in 1914.
0: ఆ సమయం లోపల ఒక స్టీమర్ లో ప్రయాణమై వస్తున్నారు సిపాయిలు.
1: At that time, in a steamer, some soldiers were traveling.
0: ఈ జపాన్ స్టీమర్ వచ్చేసేసి మధ్యలో ఏదో బాంబు వేసి అది మునిగిపోయింది.
1: That steamer was sunk by the dropping of a bomb by another Japanese steamer.
0: ఇక్కడ కొంతమంది లైఫ్ బోట్స్ అని ఉంటుంటారు, సహాయకమైన యంత్రములు ఉంటాయి, తద్వారా కొంతమంది దాన్ని దాటుకొని పోయారు, కొంతమంది అక్కడే మునిగిపోయారు. తిరిగి 5 మంది మాత్రమే అందులో ఈత ఆడుకుంటూ గట్టును చేరడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు.
1: సమ్ పీపుల్ యూజ్డ్ లైఫ్ బోట్స్ టు ఎస్కేప్, అదర్స్ వర్ డ్రౌన్డ్, బట్ ఓన్లీ 5 అమంగ్స్ దెమ్ ట్రై టు స్విమ్ అండ్ రీచ్ ది షోర్.
0: అందులో ఒకడు, అయ్యో నా అంత్యకాలం ఆరంభమైంది, నేను ఇక ఏ కొన్ని నిమిషాల లోపల నేను మునిగిపోతున్నాను, ఏ తిమింగలాల వాతను పడిపోతున్నాను అని నిరాశకు గురి అయిపోతూ వచ్చాడు.
1: వన్ ఆఫ్ దెమ్ ఫెల్ట్ దట్ ది ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్ హెడ్ కమ్ అండ్ దట్ హి వాస్ గోయింగ్ టు బి డ్రౌన్డ్ అండ్ హిస్ బాడీ విల్ పర్హాప్స్ బి ఈటెన్ అప్ బై సమ్ క్రోకోడైల్స్ అండ్ సో ఆన్.
0: రెండో వాడు అంటున్నాడు, అయ్యో నేను ఇంటి దగ్గర అయినా కూడా ఏర్పాటు కూడా చేసి రాలేదు, నా ఆలుబిడ్డల గతి ఏమవుతుందో, నా భవిష్యత్తు అనేటువంటిది ఇంతతో అంత్యమైపోతుండాలి, నా కుటుంబాన్ని పోషించేవారెవరి, ఆ కుటుంబ చింతంతోనే కళ్ళు మూశాడు సముద్రంలో.
1: Another person thought that I have made no arrangements at home. What is to happen to my wife and children and my family?
0: ఇంకా మూడో వాడు ఏం చేస్తున్నాడు, అయ్యో నా ఇన్సూరెన్స్ పత్రాలంతా నా పెట్టెలోనే ఉంటున్నాయే, నా భార్యా బిడ్డలకు అది కూడా దక్కనేయేమో, ఇదైనా నేను అందించలేకపోయినానే నిరాశకు గురి అయిపోయాడు.
1: A third one felt that all the insurance documents were inside a box. He could not even hand them over to his wife and children.
0: ఇద్దరు వ్యక్తులు మాత్రము ధైర్యంగా ఉంటుంది, భగవంతుని యొక్క సృష్టిలో ఉన్నటువంటి మానవత్వం ఏదో ఒక కీర్తిని సాధించే నిమిత్తమే సృష్టించాడే కానీ నిరుపయోగ నిమిత్తమే సృష్టించలేదు, నా మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి, తప్పక నేను ఈ దీన్ని దాటి నా యొక్క దివ్యమైనటువంటి యొక్క క్రియల చేత నా మానవత్వాన్ని సార్థకం చేసుకుంటాను, దైవ సంకల్పాన్ని నిరూపిస్తానని ధైర్యంతో ఎదురుతూ వచ్చారు.
1: Two others amongst these 5 were very courageous and they felt that God would not have created them unless they have a purpose to fulfill and we shall live and fulfill that purpose. So they swam to the shore.
0: ఈ విధమైనటువంటి ధైర్యంతో కొంత ఆలోచిస్తూ ఉండగానే పెద్ద హెలికాప్టర్ వచ్చేసేసింది.
1: వైల్ విత్ దిస్ కరేజ్ దే వర్ థింకింగ్,
0: ఇది రావడానికి కారణం ఏమిటనగా ఆ పడవ పైన బాంబు పడి మునిగిపోయే సమయం లోపల ఎయిర్ ట్రంప్ ఫోన్ చేశాడు, ఇట్లే పడవ అంతా కూడా మునిగిపోతాంది, తక్షణం మీరు వచ్చి సహాయం చేయాలని. అది అందిన తక్షణమే ఎయిర్ప్లేన్ వచ్చింది. నీటిలో మునిగి తేలుతున్నటువంటి ఇద్దరికి ఏదో సహాయ యంత్రాలు అందించి వాడిద్దరిని హెలికాప్టర్ లో తీసుకుని పోయింది. అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు చెప్పారు, జయాపజయములకు 5 నిమిషములే ఒక కాలము అన్నాడు.
1: Even as the two of the 5 people were thinking like that, a helicopter came and rescued them. The reason for the helicopter coming is that as the boat was sinking, a radio message was sent to the shore that the boat was sinking, and a rescue helicopter was sent, and these two were rescued. When they were rescued, they said, between death and life, between being rescued and not rescued, only 5 minutes is the difference.
0: కనుక జయాపజయమును బంగారు గని వారికి 3 అడుగుల్లో తేలిపోయింది. నదిలో ప్రవహించే నదిలో కొట్టుకుని పోయి సముద్రంలో మునిగిపోయేటువంటి వారికి 5 నిమిషాల్లో జయాపజయముల యొక్క విషయం తేలిపోయింది.
1: బిట్వీన్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఫర్ వన్ హూ డెల్ట్ విత్ ది గోల్డ్ మైన్ ఇట్ వాస్ ఎ మ్యాటర్ ఆఫ్ 3 feet. బిట్వీన్ డెత్ అండ్ లైఫ్ ఫర్ దీస్ 2 people ఇట్ వాస్ ఎ మ్యాటర్ ఆఫ్ 5 minutes.
0: జయాపజయములకు కారణం ఏమిటి? విశ్వాసము అవిశ్వాసము.
1: What is the reason for this success or failure? It is faith and lack.
0: Kaluka manam ee naadu yuvukulainatuvanti varu vishwasam aneetundi mana swasaga bhavinchali.
1: So those who are youth today should regard faith as their very breath of life.
0: Prati padarthamana kudanu oka kaaranam untiye untundali.
1: For everything there must be a cause.
0: Prati praniki kudanu oka jeevinchadaniki oka kaaranam untundali.
1: For every living one to live there must be
0: ప్రతి వ్యక్తి కూడాను ఏదో ఒక కారణం చేతనే ఈ జగత్తునకు సృష్టింపబడినాడు.
1: Every individual has been created in this world with a purpose.
0: కనుక ఈ కారణ కార్య నిమిత్తమై ఈ మానవత్వం ప్రాప్తించింది, తప్పక నా కార్యసిద్ధిని నేను నెరవేర్చుకుంటాను అనేటువంటి గాఢమైనటువంటి విశ్వాసము యువకుల్లో బలపడాలి.
1: With this cause and effect relationship that man has been created, the faith should be strengthened of this cause and effect relationship.
0: ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ.
1: There is a small example.
0: ఇది ఒక వెండి ప్లేట్.
1: This is a silver plate.
0: ఇది దీనికి రూప నామములు ఉంటున్నాయి.
1: This has a name and a form.
0: ఈ రూప నామములు క్రియా రూపములో ఏర్పడినటువంటిది.
1: This name and form have been established by
0: action. అయితే ఈ రూప నామ క్రియ స్వరూపమైనటువంటి ఈ ప్లేటుకు కారణమైనటువంటిది ఒకటి ఉంటుండాలి.
1: For this plate which has a name and a form, there is a base.
0: ఈ కారణమే వెండి.
1: This base is the silver.
0: కార్యం యొక్క స్వరూపమే ప్లేట్.
1: ది ఫార్మ్ విచ్ హెస్ రిజల్టెడ్.
0: వెండి లేకుండా ప్లేట్ తయారు కాలేదు కదా.
1: విదౌట్ సిల్వర్ దెర్ ఇస్ నో ప్లేట్.
0: అయితే ఈ ప్లేట్ ఎక్కడ నుంచి వచ్చింది? శూన్యం నుంచి వచ్చిందా?
1: బట్ వేర్ ఫ్రమ్ హెస్ దిస్ ప్లేట్ కమ్? హెస్ ఇట్ కమ్? కాదు.
0: ఇది పూర్వము ఆకారం శూన్యంగా ఉంటున్నది, కానీ దీని యొక్క సూక్ష్మాకారము వెండి అంత సూక్ష్మంగా స్వరూపాన్ని ధరించింది.
1: Although its form was non-existent, it is present in a subtle manner in the basic material. This
0: ade vidhamugane mattilo kunda untundada idi pratyaksham kade ani ankovachu.
1: In the same manner one may ask the question, is the pot present in the mud? Pot is not visible.
0: Mattilo kunda untundali.
1: Yes, pot is present in the mud.
0: Kaani adi karana swarupani dharinchindi.
1: But it has not taken the
0: kumara daggariki poyetappudiki di karya swarupani dharinchindi.
1: When it goes to the potter, then it becomes a pot.
0: Kaduka karya karanalu rendu kudano avinabhava sambandhalu.
1: The cause and the effect are inextricably connected with each
0: other. Undaku matti etti karanamo, plateku endi enti karanamo, ade vidhamugane manavatvani kudano oka divyattam oka karananga untundali.
1: Just as the mud is the base for the pot, as the silver is the base for this plate, so also for humanity God is the base.
0: దానికి ఒక్కొక్క కారణం అనేటువంటిది ప్రత్యేకంగా ఉండటం చేతనే ఆయా కర్తవ్యము ఆయా యొక్క క్రియలు ఆయా రూపనామములు కూడా నిర్మాణం అవుతూ ఉన్నాయి.
1: సో ఫర్ ఎవరీ ఇఫెక్ట్ బికాస్ దర్ ఇస్ అ స్పెసిఫిక్ కాజ్ దట్ పర్టికులర్ ఇఫెక్ట్ విత్ దట్ ఫార్మ్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ది కాజ్.
0: అయితే మట్టి నుండి కుండ పుట్టింది కదా, ఈ కుండ సర్వత్రా ఉంటుండాలనుకుంటే నీళ్ల నుంచి ఎందుకు పుట్టకూడదు, విసుగు నుంచి ఎందుకు పుట్టకూడదు కుండ?
1: When we find that the pot has come from mud, and if the pot is present everywhere, why should the pot not come out of water or out of sand?
0: Kanuka karanam anetundi karya roopamulo dharinchinappudu swaroopanni nirupistu untadi. Idi e dharaitite dharmaha, dharmamulo dharinchinatundi kanuka idi dharmaakaramu annaru.
1: So when the cause gives rise to an effect, it gets a form. వాట్ యు వేర్ ఈస్ ది ధర్మ, ధారయతేతి ధర్మ.
0: ఏ పదార్థములకు ఏ ప్రధానమైనటువంటి యొక్క కర్తగా ఉంటుండాలో అది లేకపోతే ఆ పదార్థములకు అది ధర్మ స్వరూపాన్ని ధరించడానికి వీల్లేదు.
1: వాట్ ఎవర్ ఐటమ్ వీ లుక్ ఎట్, ఇఫ్ ది కాజ్ ఫర్ దట్ ఐటమ్ ఈస్ నాట్ ప్రెసెంట్ దెన్ ఇట్ కెనాట్ టేక్ దట్ ఫార్మ్.
0: ఇది ఉప్పు,
1: దిస్ ఇస్ సాల్ట్.
0: ఈ ఉప్పు అనేటువంటి దానికి పుల్లధరము, దీనికి ఒక ధర్మం.
1: దిస్ ఇస్ సాల్ట్, ఫర్ సాల్ట్ టు టేస్ట్ సవర్ ఈజ్ ఏ నేచురల్ క్వాలిటీ.
0: ఆ యొక్క గుణమే లేకపోతే అది ఉప్పు కాదు.
1: ఇఫ్ ఇట్ హాస్ నాట్ గాట్ దట్ క్వాలిటీ ఇట్ విల్ నాట్ బి కాల్డ్ సాల్ట్.
0: నిప్పుకు దహన శక్తి ఒక ధర్మం.
1: ఫర్ ఫైర్ టు బి ఏబుల్ టు బర్న్ ఈజ్ నేచురల్.
0: దహనమే శక్తి అందులో లేకపోతే దహించేటువంటి శక్తి అది బొగ్గు అవుతుంది కానీ నిప్పు కాదు.
1: ఇఫ్ దేర్ ఇస్ నో కెపాసిటీ టు బర్న్ వీ వోంట్ కాల్ ఇట్ ఫైర్ వీ విల్ కాల్ ఇట్ కోల్.
0: మిరపకాయకి కారము దాని యొక్క ధర్మం.
1: ఫర్ ఎ చిల్లీ పంజెన్సీ ఈజ్ ఇట్స్ నేచురల్ క్వాలిటీ.
0: ఆ కారం అనేటువంటిదే ధర్మం లేకపోతే అది మిరపకాయ కాదు.
1: ఇఫ్ ది చిల్లీ ఈజ్ నాట్ పంజెంట్ ఇట్ వోంట్ బి కాల్డ్ ఎ చిల్లీ.
0: అదే విధముగానే ఒక్కొక్క పదార్థములకు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి యొక్క గుణము ధర్మ స్వరూపాన్ని ధరిస్తుంది.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఫర్ ఆల్ మ్యాటర్ ఈచ్ కైండ్ హాస్ గాట్ ఎ స్పెసిఫిక్ నేచురల్ క్వాలిటీ.
0: మానవునకు ప్రధానమైనటువంటి యొక్క గుణము త్యాగము.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ మ్యాన్ ఈస్ టు బి ఏబుల్.
0: ఈ త్యాగం ద్వారా మనకు కలిగేటువంటి యొక్క ఫలితం ఏమిటి?
1: What is it that we get out of sacrifice?
0: Na karmana na prajaya dhane na tyagene ke amrutatva manasu. ఈ అమృతత్వాన్ని అందుకునే నిమిత్తమై త్యాగము మానవునికి ఒక ధర్మ స్వరూపాన్ని ధరించింది.
1: ఇమ్మార్టాలిటీ ఈజ్ ది రిజల్ట్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ ఇమ్మార్టాలిటీ కెనాట్ బి గాట్ బై ఐదర్ వెల్త్.
0: ఈనాడు మానవుడు ఈ త్యాగము అనేటువంటి తన ధర్మాన్ని కోల్పోయినాడు.
1: టుడే మ్యాన్ హ్యాస్ లాస్ట్ దిస్ నేచురల్ క్వాలిటీ ఆఫ్ బీయింగ్ ఏబుల్.
0: దీనికి విరుద్ధమైనటువంటి యొక్క స్వార్థము అనేటువంటి ధర్మాన్ని వరించినాడు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ హీ హాస్ అక్వైర్డ్ ఎ కాంట్రరీ క్వాలిటీ.
0: ఈ స్వార్థము ఎప్పుడు వరించినాడో అప్పుడు నుండి పరార్థం అనేటువంటిది శూన్యమైపోయింది.
1: వెన్ హీ హాస్ అక్వైర్డ్ ది సెల్ఫిష్నెస్ హీ హాస్ లాస్ట్ హిస్
0: ఎబిలిటీ. పరార్థం శూన్యమైనప్పుడు యథార్థం మరుగైపోయింది.
1: వెన్ హిస్ ఎబిలిటీ టు సాక్రిఫైస్ ది నేచురల్ క్వాలిటీ.
0: యథార్థం మరుగైనప్పుడు నానార్థాల్లో అనర్థం మిగిలిపోయింది.
1: Many meaningless results have come out of this.
0: ఈ అనర్థాలతో అనేక అశాంతులు అనుభవిస్తున్నాడు మానవుడు.
1: With this meaningless situation man is
0: suffering. ఈనాడు విద్యావంతులు యథార్థాన్ని గుర్తించి పరార్థాన్ని గుర్తించి పారమార్థకంలో ప్రవేశించి సత్యత్వాన్ని పొందడానికి తగిన ప్రయత్నం చేయాలి యువకుడు.
1: Students, educated people today should recognize the truth, should give up this meaningless understanding and enter the world with recognition.
0: ఒకానొక సమయం లోపల బుద్ధాలకుణ్ణి తన కుమారుడైనటువంటి శ్వేతకేతుడు ప్రశ్నిస్తూ వచ్చాడు.
1: ఆన్ వన్ అకేషన్ శ్వేతకేతు సన్ ఆఫ్ ఉద్దాలక ఆస్క్ క్వశ్చన్స్ ఆఫ్ హిస్ ఫాదర్.
0: నాన్న, ఈ క్రియాభూతమైనటువంటి ఈ దేహంలో కారణం ఏమిటి అన్నాడు.
1: హి ఆస్క్డ్ ది ఫాదర్, ఓ ఫాదర్ టెల్ మీ ది రీజన్ ఫర్ ది క్రియేషన్ ఆఫ్ దిస్ బాడీ.
0: ఇది కేవలం క్రియా స్వరూపం.
1: దిస్ బాడీ ఈజ్ సింప్లీ ది రిజల్ట్.
0: దీనికి ఏదైనా కారణం అనేటువంటిది లేక ఇది స్వరూపాన్ని పొందడానికి వీలు కాదు కదా.
1: Unless there is a purpose, this form cannot come.
0: అప్పుడు ఉద్దాలకుడు చెప్పాడు, నాయన ఈ దేహమునకు కారణము అన్నము అన్నాడు.
1: ఉద్దాలక then said, the reason for this body is the food.
0: తండ్రి, దేహమునకు ఉత్పత్తి వినాశములు రెండుంటున్నాయి, కనుకనే ఇది క్రియారూపాన్ని ధరించింది. ఈ క్రియారూపము ధరించినటువంటి దానికి ఉత్పత్తి వినాశములు ఉంటున్నాయి. దీనికి ఆధారము కేవలం కారణము అన్నం అంటున్నావు, అన్నమును కూడాను ఉత్పత్తి వినాశము ఉంటుందని కదా, అది కారణం ఎట్లవుతుంది అని ప్రశ్నించారు.
1: ది సన్ సెడ్, దిస్ బాడీ హెస్ గాట్ టూ ఇంపార్టెంట్ క్వాలిటీస్, గ్రోత్ అండ్ డికే. ది బాడీ గ్రోస్, ది బాడీ డికేస్, అండ్ యూ సే దట్ ఫుడ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ బాడీ, సో ఫుడ్ ఆల్సో మస్ట్ హ్యావ్ ది టూ క్వాలిటీస్.
0: అనగా ఏ తర్వాత దీని యొక్క అంతరార్థం ఏమిటి? కారణమైనటువంటి పదార్థములకు ఉత్పత్తి వినాశములు ఉండకూడదు అని దీని అర్థం.
1: Be that as it may, the inner meaning of this is, whatever is the base, namely the food in this case, cannot have the qualities of
0: decay and growth. Dekamane kutiyaka bhutamanaku kriyarupaniki annamu utpattisthanamainatundi kanuka adi karanam antunnavu kanuka annam kudanu idi kevalam kriyarupamenu ani nindayam chesadu kumaru.
1: The son came to the conclusion that food, you say, is the cause for the body. Body has growth and decay. So food also.
0: అనుమరి ఉద్దాలకుడు చెప్తాడు, నాయన అన్నమునకు కేవలము ఒక జలము దీనికి కారణము అన్నాడు.
1: Then the father gave an alternative answer and said, water is responsible for the food.
0: దానికి కుమారుడు కూడాను, నాన్న జలం కూడాను ఉత్పత్తి వినాశములు కలిగినటువంటిది కనుక అది కూడా క్షీణించేటువంటిది. ఏదో ఒక ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు కలిపి జలంగా తయారవుతుంటారు కనుక ఇది కూడాను ఉత్పత్తి వినాశములు కలిగినటువంటిది, ఇది కూడాను కారణం కాదు అన్నాడు.
1: The sun said, no, water also has got a birth and decay. It cannot be called the base.
0: తదుపరి ఉద్దారం కూడా చెప్పాడు, నానా దీనికి తేజస్సు కారణము అన్నాడు.
1: Then Uddalaka said, the main cause for this is the power.
0: Setaketu cheptunnadu tandri idi kudanu sharirikati karanam kaadu tejasu kudanu utpatti vinasam untunnadu kanuka idi kudanu deeni karanam kaadu annadu.
1: The sun again said, no, this cannot be. You say that the light or the energy is the cause. That also has got a
0: birth. Tandri enikuntu Uddalaka cheptunnadu deeniki vinasamaina vinasam kaanatvanti anaga naasam lenatvanti నిత్య సత్య స్వరూపాన్ని ధరించినటువంటి పరమార్థమే దీనికి ఒక కారణము అన్నాడు.
1: దెన్ ది ఫాదర్ సెడ్, yes, the only reason for this also is the indestructible truth which neither grows nor is born.
0: కనుక ప్రతి పదార్థములకు జలమునకు అన్నమునకు తేజస్సు కూడాను ఒక పదార్థం అనేటువంటి శాశ్వతమైనటువంటి కారణంగా ఉంటుండాలి.
1: ఫర్ ఫుడ్, for light, for water, for everything there is something which we would call divine.
0: Yedavata pancha bhutamana kanta kudanu karana bhutamaina kudidi oka paratham.
1: In that context we come to the conclusion that for all the five elemental substances in this world the indestructible
0: ade daivattam,
1: that is divinity.
0: Kalpa daivattam anekuntadi ee jagattunandu bhinna bhinna roopa namamu dharinchina undinanta matramna idi bhinnatvanga mana bhavincharadu.
1: Because divinity and godliness is present in this world in diverse forms, we should not think that divinity is diverse.
0: Kalukane ekoham bahusyam annadu. Na ekatvame anekatvanga roopantu vachindi annadu.
1: This is the reason why it has been said, oneness in me has been manifesting itself in a diverse variety of ways.
0: కనుక జగత్తునందు కలిగినటువంటి యొక్క సమర్థ పదార్థములకు కూడాను కారణస్వరూపుడైనటువంటి యొక్క పరమాత్ముడు అక్కడ ఉన్నాడు అనేటువంటి యొక్క విశ్వాసాన్ని యువకులు ఈనాడు అభివృద్ధి పరచుకోవాలి.
1: ది యంగ్ పీపుల్ షుడ్ టుడే ప్రమోట్ ది ఫెయిత్ దట్ దేర్ ఈస్ వన్ హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది మేనిఫెస్టేషన్స్ అండ్ వెరైటీ ఆఫ్ థింగ్స్ వీ సీ ఇన్ దిస్ వరల్డ్.
0: దిన దినాభివృద్ధి నుండేటువంటి యొక్క వైజ్ఞాన శాస్త్రకంగా మానవుడు సత్యమైనటువంటి యొక్క స్వరూపాన్ని గుర్తించుకొనలేక కేవలం అర్థనాలజీ అనగా అర్థ తెలివితేటలు కలిగినటువంటి వాడుగా తయారైపోయి తద్వారా అన్నింటిపైన అవిశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది సైంటిఫిక్ నాలెడ్జ్ విచ్ ఇస్ గ్రోయింగ్ డే ఆఫ్టర్ డే, మ్యాన్ విత్ హాఫ్ నాలెడ్జ్ ఈజ్ అనేబుల్ టు రికగ్నైజ్ ది బేసిక్ ట్రూత్ అండ్ ఈజ్ డెవలపింగ్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ హీ సీస్.
0: కనుక ఈనాడు ఆ విధమైనటువంటి యొక్క బలహీనతను మనం దూరం చేసుకుని మనము తగినటువంటి శక్తి సామర్థ్యముల చేత దైవ విశ్వాసాన్ని మన శాస్త్ర విశ్వాసాన్ని మన మత విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవడానికి యువకులు తగినటువంటి కృషి చల్పాలి.
1: కీపింగ్ సచ్ వీక్నెస్ అట్ ఎ డిస్టెన్స్ ఫ్రమ్ అవర్ సెల్స్ వీ షుడ్ డెవలప్ స్ట్రెంగ్త్ డే ఆఫ్టర్ డే అండ్ బిలీఫ్ ఇన్ గాడ్, బిలీఫ్ ఇన్ శాస్త్రస్ అండ్ బిలీఫ్ ఇన్ అవర్ ఓన్ ట్రెడిషన్.
0: మతము చెడ్డది కాదు, ఆధ్యాత్మికం చెడ్డది కాదు.
1: రిలీజియన్ ఈజ్ నాట్ బ్యాడ్, స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ బ్యాడ్.
0: మన భారతీయ సంస్కృతి చెడ్డది కాదు.
1: Our culture of Bharat is not
0: bad. అన్ని చెడ్డలు మన భావాల్లోనే కూడి ఉంటున్నాయి.
1: All bad things are contained in our own ideas.
0: మతములన్నీ చేరి మంచినే బోధించే.
1: All the religions
0: వలని తెలివి తోడ.
1: All the religions teach only good. This is what we should understand wisely.
0: కనుక మతులు చెడ్డవైన మతమేది చెడ్డది వినుడు భారతీయ వీరసుడా. మన మతులు చెడ్డవైపోతున్నాయి కానీ మతములు చెడ్డవి కాదు.
1: If our minds are bad, which religion can be called bad? Listen to this young son of Bharat.
0: Manamu durasalaku guri ayipothunnam.
1: We are becoming subjected
0: durasalaku guri ayipotam cheta manamu dukham anubhavinchaka tappadu.
1: Because of these bad ambitions and aspirations,
0: enta telivitetalu undinappatikini enta sakti samarthyamlo kaliginappatikini tadwara manamu ee durasalaneetundi kramakramina pedamargam pattistundi manavudu.
1: However clever a man may be, however strong a man may be, this bad desire will make man take a
0: kapatamu kani మోసము కాని అన్యాయము కాని ఒక విధమైనటువంటి అహంకారము కాని దాంభికము కాని ఏమాత్రం కూడా జరగబడకూడదు.
1: ఇన్ ది మైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఎనీ కైండ్ ఆఫ్ డిసీట్, ఎనీ కైండ్ ఆఫ్ అన్జస్ట్నెస్ ఆర్ ఈగో షుడ్ నాట్ ఎంటర్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: దర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
0: కర్ణుడు సూర్యుని యొక్క అంశం.
1: కర్ణ ఇస్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ ది
0: సూర్యుని యొక్క ప్రసాదం.
1: He is the result of the gift of God, sun god.
0: కనుక అతను మహా తెలివితేటలు కలిగినటువంటి వాడు.
1: He was therefore an extraordinary
0: సంపన్నుడు.
1: He was a very strong
0: person. అతన్ని జయించేటువంటి వారు ఎవరు కూడా లేరు.
1: No one was able to get the
0: సూర్యాలు ప్రభు చేత పొందినటువంటి వరప్రసాదం.
1: This is some gift which he got from the God Son.
0: ఈ వరప్రసాదం కూడాను ఒక్కొక్క సమయంలో శాపంగా మారిపోతుంది.
1: But even the gift of God sometimes turns into a curse.
0: శాపము కూడాను ఒక్కొక్క సమయంలో వరప్రసాదంగా రూపొందుతుంది.
1: Some occasions even a curse can become a gift of God.
0: కనుక వరము శాపంగా మారడానికి కానీ శాపం వరంగా మారడానికి కానీ కారణం ఏమిటి?
1: For a gift to become a curse or for a curse to become a gift.
0: మానవుని యొక్క కపట యుక్తినే దీనికి మూల కారణం.
1: The reason for this is man's intrigue.
0: దీనికి కర్ణుని యందు ఒక చక్కని ఆదర్శం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఇన్ కర్ణస్ లైఫ్ ఫర్ దిస్.
0: ఇతను బ్రహ్మాస్త్రాన్ని పొందాలనేటువంటి ఉద్దేశం చేత పరశురాము దగ్గర విద్యను అభ్యసించాలని సంకల్పించుకున్నాడు.
1: కర్ణ వాంటెడ్ టు అక్వైర్ ది బ్రహ్మాస్త్ర అండ్ దేర్ ఫోర్ వాంటెడ్ టు లెర్న్ విత్ పరశురామ.
0: అయితే పరశురాముని తండ్రి అయినటువంటి యొక్క జమదగ్నికి ఈ క్షత్రియులు అనేటువంటి వారు అనేక విధములుగా పరాభవం చేయటం చేత తన తండ్రి యొక్క పరాభవాన్ని సహించుకునలేక పరశురాము ఒక దీక్షను పట్టాడు. నా జీవిత పర్యంతం కూడాను క్షత్రియుని హతమారుస్తాను అనేటువంటి ఒక ప్రతిజ్ఞ పట్టాడు.
1: ది క్షత్రియస్ హ్యాడ్ హ్యూమిలియేటెడ్ జమదగ్ని ఫాదర్ ఆఫ్ పరశురామ ఆన్ మెనీ ఒకేషన్స్. సో పరశురామ టుక్ ఎ డిటర్మినేషన్ దట్ హీ విల్ టేక్ వెంజెన్స్ అగెన్స్ట్ ఆల్ క్షత్రియస్ అట్ ఆల్ టైమ్స్.
0: కనుక నేను క్షత్రియుడిగా వెళ్లి పరశురాము దగ్గరికి వెళ్లి ఈ బ్రహ్మాస్త్రం యొక్క దీన్ని అనుభవించాలనేటువంటి దీంతో ఏమాత్రం కూడా ఫలితం కాదు. నేను క్షత్రియుడు కాదు అనేటువంటి యొక్క మారువేషము ధరించి పరశురాము దగ్గర చేరి ఈ బ్రహ్మాస్త్రం యొక్క శక్తి సామర్థ్యాన్ని కొంతవరకు తెలుసుకోవాలని చెప్పని ఒక బ్రాహ్మణ వేషమును ధరించి అనగా కపట వేషమును ధరించి పరశురాము దగ్గరకు వెళ్లి నేను బ్రాహ్మణుని, నేను తమ దగ్గర అస్త్ర విద్యలు నేర్చుకోవాలని ఆశిస్తున్నానని ప్రార్థించాడు.
1: కర్ణ న్యూ దిస్ అండ్ కర్ణ థాట్ దట్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్ టు గో టు పరశురామ యాజ్ అ క్షత్రియ అండ్ అక్వైర్ ది బ్రహ్మాస్త్ర. సో హీ టుక్ ఎ డిసీట్ఫుల్ ఫార్మ్ ఆఫ్ అ బ్రాహ్మిన్, వెంట్ టు పరశురామ అండ్ సెట్ ఐఎమ్ అ బ్రాహ్మిన్, ఐ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ యూ అండ్ గెట్ ది బ్రహ్మాస్త్ర.
0: ఈ మాటల విశ్వాసం చేత పరశురాముడు అతనికి చక్కగా అన్ని విధములు కూడాను విద్యను అభ్యసించాడు.
1: పరశురామ బిలీవింగ్ ఇన్ దీస్ వర్డ్స్ టాట్ కర్ణ ఆల్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాస్త్ర.
0: ఈ అన్ని విద్యను కూడా బోధించి ఈ బ్రహ్మాస్త్రమును ఉపయోగించుకునేటువంటి విధానమును కూడా బోధించాడు.
1: ఆఫ్టర్ టీచింగ్ హిమ్ ఎవ్రీథింగ్ హి ఆల్సో టాట్ హిమ్ హౌ టు యూజ్ ది బ్రహ్మాస్త్ర.
0: కానీ కట్టకడపటికి ఇతను క్షత్రియుడు అని తెలుసుకున్నాడు ఎట్లో.
1: బట్ టువర్డ్స్ ది ఎండ్ హి లెర్న్డ్ దట్ కర్ణ వాజ్ అ క్షత్రియ అండ్ నాట్ అ బ్రాహ్మణ్.
0: కపట వేషమును ధరించి అసత్యం మాటలు చెప్పి గురువును వంచించటం కనుక ఈ బ్రహ్మాస్త్రం యొక్క ఉపయోగం నీకేమాత్రము లేకుండా కాని శాపం చేశాడు పరశురాము.
1: Realizing that he was wearing a deceitful form of a Brahmin, Parashurama gave a curse that this Brahmastra shall be of no use to you at all.
0: Kanuka manam guruvu chanta chere samayalo kapatanni ye matram kudanu manam chekochukovali.
1: Thus when we go to the feet of a guru, we should never
0: ankaraniki avakasam ivvakudadu.
1: There's no room for ego.
0: Inke vidhamainatundi aadambaranni pradarshinchakudadu.
1: There should also be no pride exhibited.
0: Humble వినయ విధేయుడైపోయి నీవు విద్యను అభ్యసించాలి.
1: వన్ మస్ట్ గో విత్ హ్యూమిలిటీ అండ్ బి హంబుల్ అండ్ లెర్న్ ఫ్రమ్ ఎ గురు.
0: ఈ వినయ విధేయతలు లేకపోవటం చేతనే కర్ణుడు మహాశక్తివంతుడైనప్పటికీ సూర్య వరప్రసాదుడైనప్పటికీ తాను ఏమాత్రం కూడాను ఆ యుద్ధ సమయం లోపల పాండవులందరూ అతన్ని చేరినప్పుడు ఈ బ్రహ్మాస్త్రం యొక్క వినియోగాన్ని తాను అనుభవించలేకపోయాడు.
1: ఆల్దో కర్ణ వాజ్ ఆల్ పవర్ఫుల్ బికాస్ హీ హాడ్ నాట్ దిస్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ హీ కుడ్ నాట్ యూజ్ ది బ్రహ్మాస్త్ర అట్ ది టైమ్ వెన్ హీ నీడెడ్ టు యూజ్.
0: ఇంతే కాదు, మనము ధర్మాన్ని తెలుసుకుని సత్యాన్ని గుర్తించి దానిని వంచనగా మనం ఉపయోగించుకోకూడదు.
1: Not only this, understanding dharma and truth, we should not use it for bringing down.
0: తెలిసినటువంటి ధర్మాన్ని ఆచరించడానికి ప్రయత్నించాలి.
1: What we understand about dharma should be put into practice.
0: అనుభవించినటువంటి సత్యాన్ని క్రియారూపంలో మనము ప్రచరించాలి.
1: The truth which we have experienced should be put into action.
0: ఈ విధమైనటువంటి తెలుసుకున్న సత్యాన్ని కాని తెలుసుకున్న ధర్మాన్ని కాని సక్రమమైన మార్గంలో మనం అనుభవించకుండా ఉండినా ఇది ధర్మమునకు సత్యమునకు మనం వంచన గావించినటువంటి వారం అవుతాం.
1: ఇఫ్ ది ట్రూత్ వీ హావ్ లెర్న్డ్ అండ్ ధర్మ వీ హావ్ లెర్న్డ్ ఇఫ్ వీ డు నాట్ యూజ్ ఇట్ అలాంగ్ ది గుడ్ పాత్
0: కేవలం ద్రోహం చేసినటువంటి వారం అవుతాం.
1: వీ వుడ్ సింప్లీ హావ్ డన్ ఇంజస్టిస్
0: తద్వారా అనేక విధమైనటువంటి అపకీర్తులకు గురి కావచ్చు.
1: వీ విల్ సబ్మిట్ అవర్ సెల్వ్స్ బై దట్ యాక్షన్ టు ఆల్ కైండ్స్
0: ఆఫ్ ఉదాహరణ చక్కగా మీకు అర్థమయ్యే రీతిగా చెప్తాను.
1: ఐ విల్ ఆల్సో గివ్ యూ ఎ సెకండ్ ఎగ్జాంపుల్.
0: భీష్ముడు అంతటి ప్రతిజ్ఞను సాధించినటువంటి మహావ్యక్తి ఎక్కడ కూడా మన చరిత్రలో కనిపించడం లేదు.
1: నోవేర్ ఇన్ అవర్ ట్రెడిషన్ వీ విల్ ఫైండ్ అనదర్ పర్సన్ హూ హడ్ బీన్ ఏబుల్ టు.
0: అతని పేరు గాంధీ.
1: యాజ్ భీష్మ హిస్ నేమ్
0: భయంకరమైనటువంటి దీక్షను తాను సాధించిన చేత అతనికి భీష్మ ప్రతిజ్ఞగా ఉండటం చేత భీష్ముడు అని పేరు వచ్చింది.
1: హీ వాజ్ ఎ పర్సన్ హూ అచీవ్డ్ ఫియర్ఫుల్ డిటర్మినేషన్.
0: మహాజ్ఞాని
1: భీష్మ. He is a very wise person.
0: అనేక విధమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు.
1: హీ హెడ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఆల్ కైండ్స్.
0: మహావీరుడు, ధీరుడు, గంభీరుడు.
1: హీ వాజ్ ఎ హీరో అండ్ ఎ వెరీ వైజ్ పర్సన్.
0: అయినప్పటికీ ఇంకా ద్రోణాచార్యుడు. ఈ ద్రోణాచార్యులు పావు పాండవులకు కౌరవులకు కూడాను అస్త్రశస్త్ర విద్యలంతా కూడాను నేర్పించినటువంటి మహాగురువు.
1: Drona was the guru who had taught all the archery and various types of work to Pandava.
0: ఈ ఇరువురు ఎందు కూడా ఇన్ని విధమైనటువంటి ఒక మహాశక్తులు కలిగి ఉండినప్పటికీ ధర్మ ప్రబోధలు గావించేటువంటి మహావీరుడుగా ఉండినప్పటికీ ధర్మశాస్త్రము తెలియని ఎరిగినటువంటి వారు అయినప్పటికీ ఈ నిండు సభ లోపల ద్రౌపదిని ఈడ్చుకుని వచ్చి దుర్యోధనుడు పరాభవం చేసే సమయం లోపల ఏమాత్రం కూడాను దీనిని సహించుకోలేకపోయినప్పటికీ ఈ ధర్మాన్ని దుర్యోధన దుశ్శాసనాదులకు బోధించలేకపోయారు.
1: Although they were aware of the right conduct and dharma, when Draupadi was being humiliated by Duryodhana in a full assembly, they could not teach them what was right and what was right conduct.
0: ధర్మము తెలిసి కూడాను ఆ సమయంలో ధర్మాన్ని బోధించలేనటువంటి యొక్క వ్యక్తిత్వము ధర్మము తెలిసి ప్రయోజనమే.
1: Knowing dharma, if they were unable to teach what right conduct was in that assembly when Draupadi was being humiliated, what is the use of
0: ee sariyainaatvanti karma kaadu ani cheptani satyanni telisikodanu aa satyanni sariyainaatvanti reetiga arigattaleneatvanti vaadu satyam telisukoni prayojanam enti.
1: Knowing the truth that was not the right conduct, yet he was not able to put it into practice.
0: Ee satya dharmamulu rendu kodanu okadanikoti aadharanga senagavesukunnatvanti.
1: Here, truth and dharma are things which will intertwine.
0: Satyam naasti paro dharma. సత్యం అనేటువంటి పునాది పైన ధర్మం అనేటువంటి గోడ కట్టబడినటువంటి.
1: ధర్మ ఇస్ లైక్ ఎ వాల్ బిల్ట్ ఆన్ ది బేస్ ఆఫ్ ట్రూత్.
0: ఏకావాత ధర్మ సత్యము రెండు కూడా అవినాభావ సంబంధము.
1: ఇన్ ఫ్యాక్ట్ ట్రూత్ అండ్ ధర్మ
0: సత్యము ఎంత నాశనము కానటువంటిదో ధర్మం కూడా అటు నాశనం కానటువంటి.
1: జస్ట్ ఎస్ ట్రూత్ ఇస్ నాట్ డికే
0: అమృతత్వమైనటువంటి యొక్క సత్య ధర్మము ఎందు తాను విరుద్ధమైనటువంటి మార్గంలో తెలిసి కూడాను తా వారు సరైనటువంటి యొక్క మార్గాన్ని అనుభవించలేకపోవటం చేతని భీష్మునకు ద్రోణులకు అపకీర్తులు పాలైపోయారు.
1: బికాస్ దే న్యూ వాట్ వాజ్ రైట్ అండ్ వాట్ వాజ్ ధర్మ సిన్స్ దే కుడ్ నాట్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్ భీష్మ అండ్ ద్రోణ వర్ బోత్ హ్యాడ్ సబ్జెక్టెడ్ టు ఇల్
0: కారణం ఏమిటి.
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్.
0: కేవలము అక్కడ కూడా ఒక స్వార్థమే.
1: హియర్ ఆల్సో దేర్ ఇస్ ఎన్ అమౌంట్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: దుర్యోధనాదుల యొక్క పులుసన్నం భుజిస్తున్నామనేటువంటి ఒక అభిమానం చేత ఈ దుర్యోధన లేనటువంటి యొక్క కౌరవుల పైన కొంత అభిమానం నిరూపిస్తూ వచ్చారు.
1: Here they had the feeling that they were eating the salt of Duryodhana, and eating the salt of Duryodhana they had an
0: adityamaina dehamulaku aaraginchinatundi pulusannamula pradhanamulu.
1: For this impermanent body is the food and the salt that we eat.
0: Tikalamuni endu kodanu ee maatramu maarpu chendinatundi yokka satya dharmamuni endu ee maatram kodanu taamu sariyinatundi yokka aadarchari nirupinchalekapoyaru.
1: Truth and dharma which were permanent and unchangeable for all times, they could not show the right type of act.
0: Kanuka manam సత్య ధర్మములు ఎరిగి దాని ఆచరణ ఎందు ఉంచకుండా మనము సత్య ధర్మములు ద్రోహులవుతాం.
1: నోయింగ్ ట్రూత్ అండ్ రైట్ కాండక్ట్ ఇఫ్ యూ డోంట్ పుట్ దెమ్ ఇన్ టు ప్రాక్టీస్ వీ విల్ బి బిట్రేయింగ్ అవర్ నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్ అండ్ రైట్ కాండక్ట్.
0: కనుక ఈనాడు మనము సమాజమునకు చాటవలసినటువంటిది సత్య ధర్మముల యొక్క పరాక్రమాన్ని, సత్య ధర్మముల యొక్క పవిత్రాన్ని, సత్య ధర్మముల యొక్క విశిష్టతను కూడా మనం లోకానికి చాటాలి.
1: వాట్ వీ షుడ్ ప్రొక్లెయిమ్ టు ది కమ్యూనిటీ టుడే ఇస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ట్రూత్ అండ్ రైట్ కాండక్ట్.
0: చాటటములో రెండు రకములైనటువంటి మార్గములు ఉంటున్నవి.
1: ఇన్ ప్రొక్లెయిమింగ్ దిస్ టు దేర్ ఆర్ టూ
0: పార్ట్స్. ఒకటి ప్రబోధ వల్ల చాటటము, రెండవది ఆచరణ వల్ల చాటటం.
1: వన్ ఇస్ టు ప్రొక్లెయిమ్ బై టీచింగ్, ది అదర్ ఇస్ టు ప్రొక్లెయిమ్ బై ప్రాక్టీస్.
0: ప్రబోధ వల్ల చాటినటువంటిది అంత భద్రంగా నిలిచేటువంటిది కాదు.
1: to proclaim by teaching is not a set
0: తాత్కాలికమైనటువంటి ఒక ఫలితాన్ని మాత్రం అందించవచ్చు.
1: It will only give temporary results.
0: మనం ఆచరించి అనుష్ఠించి తద్వారా మనము ఇతరులకు ఆదర్శాన్ని అందించడంలో ఇది శాశ్వతమైన రీతిగా ప్రచురణ అవుతుంది.
1: బట్ ఇఫ్ యూ కెన్ ప్రొక్లెయిమ్ దిస్ బై ప్రాక్టీస్ అండ్ గివ్ ఇట్ టు దెమ్ బై అవర్ ఓన్ ప్రాక్టీస్ అండ్ ఎగ్జాంపుల్ దట్ విల్ హావ్ ఎ పర్మనెంట్ వాల్యూ.
0: అనుకునే విద్యార్థులైనటువంటి వారికి మీకు తెలియనటువంటి కాదు, అనేక పర్యాలు నేను చెప్తూ వస్తాను. ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్. మన యొక్క భావములు, మన యొక్క పలుకులు, మన యొక్క క్రియలు మూడింటి యొక్క ఏకత్వము చేసినప్పుడే అక్కడ పవిత్రం అనేటువంటి యొక్క స్వరూపాన్ని నిరూపిస్తుంది.
1: ఇట్స్ నాట్ యాజ్ ఇఫ్ ది స్టూడెంట్స్ డు నాట్ నో దిస్. ఐ హావ్ టోల్డ్ యూ మెనీ టైమ్స్ దట్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్. ఇట్స్ ఓన్లీ వెన్ యూ కెన్ హార్మనైజ్ యువర్ థాట్, యువర్ వర్డ్ అండ్ యువర్ యాక్షన్.
0: దీనిని వేదాంత పరిభాష యందు మనస్సు ఏకం, వచస్ ఏకం, కర్మం ఏకం, మహాత్మనం అన్న.
1: This same thing has been described in Vedantic language by saying harmony between thought, word and deed. He is a great man.
0: ee naadu manam talakeedi okati cheppedi marokati chesedi inkokati.
1: Today our thought is one thing, our word is a different thing.
0: Tarupane evanukuntamu manam manas anyat vachas anyat karma anyat duratmanam manam duratmulaga roopondipothunnam.
1: Thought is different, word is different, action is still different. Such people are bad people. We are becoming bad people.
0: కనుక మనం ఈనాడు అన్ని విధములైనటువంటి సేవలు చేసి కూడాను ఈ మూడింటిని ఏకం చేసి దైవత్వంగా మనం భావించి ఈ మూడు కూడా త్రిమూర్తి స్వరూపంగా ఈనాడు యజ్ఞోపవేత విషయంలో చెప్తూ వచ్చాడు మన సుబ్రహ్మణ్యం శాస్త్రి.
1: In all the work that we do regarding these three aspects, thought, word and action as one, and combine them and harmonize them, in fact our Subramanya Shastri has been telling us,
0: manam yagnopaveetam ani oka janjivaram vesukuntunnam.
1: We call it the yagnopaveeta, the sacred.
0: Ee tradala indu moodu rakamla ikkutti untuntai, moodu tradalu seri untai.
1: In this yagnopaveeta there are three.
0: ఈ మూడు దారములు ఏమిటని మనకు అర్థము, దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దీస్ త్రీ స్ట్రింగ్స్?
0: దీనినే త్రికాలములు అని భావిస్తున్నారు.
1: దీస్ త్రీ హ్యావ్ బీన్ అండర్స్టూడ్ యాజ్ ది త్రీ
0: త్రిలోకములు అని విశ్వసిస్తున్నారు.
1: ఆల్సో త్రీ వర్డ్స్
0: కనుకనే త్రికాల సంధ్య అన్నారు.
1: దిస్ ఇస్ ఆల్సో బీన్ సెడ్ సంధ్య,
0: ప్రాత సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య,
1: మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ ప్రేయర్.
0: ఈ మూడు కాలములు ఎందుకు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం అని భావించి ఈ త్రిలోకములు అనగా మన ఊర్ధ్వలోకము, ముఖ్యలోకము, అధోలోకము, ఈ మూడు లోకములు ఎందుకు సార్థకమును పొందేటువంటి యొక్క దైవత్వంగా మనం విశ్వసించి ఈ మూడింటి ఎందుకు శాంతి శాంతి శాంతి, ఈ మూడు శాంతుల చేత మన జీవితాన్ని తగినటువంటి యొక్క మా ఆదర్శ ప్రాయాన్ని అందించాలని బోధిస్తూ వస్తున్నారు.
1: Regarding all these three aspects as the three times Brahma, Vishnu and Maheshwara, we say shanti shanti shanti three times. And all these
0: ee gayatri kudanu kevalam sarvadharamaina tunti yokka sarvadevata swarupamaina tunti yokka samasta karana swarupame.
1: Gayatri is also regarded as the very base of all forms of divinity.
0: కనుకనే దీనిని గాయత్రి చాందసాం మాత అన్నారు. అన్ని వేదములకు మాతృ స్వరూపిణి అని చెప్పారు.
1: షీ హాస్ ఆల్సో బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ది మదర్ ఆఫ్ ఆల్ ది వేదస్.
0: ఒక్కొక్క వేదం ఒక్కొక్క మహావాక్యాన్ని అందిస్తూ వచ్చింది.
1: ఈచ్ వేద హాస్ గివెన్ us వన్ మహావాక్యం.
0: తత్వం అసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, ఈ నాలుగు వేదముల యొక్క మహావాక్యాలు.
1: ది ఫోర్ మహావాక్యాస్ తత్వం అసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి. దీస్ ఫోర్ మహావాక్యాస్ హావ్ బీన్
0: మహావాక్యములైనటువంటి వేద సారములు అన్ని కూడా నాలుగు చేరితే ఈ గాయత్రి మంత్రం యొక్క స్వరూపాన్ని ధరిస్తుంది.
1: దీస్ ఫోర్ గ్రేట్ సేయింగ్స్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది ఫోర్ వేదస్ కాన్స్టిట్యూట్ టుగెదర్ ది ఫార్మ్ ఆఫ్ గాయత్రి.
0: కనుకనే పంచభూతముల యొక్క స్వరూపిణి, పంచ ప్రాతము ప్రాణముల యొక్క స్వరూపిణి, పంచ ఇంద్రియముల యొక్క స్వరూపిణి, కనుకని సర్వానందములు సర్వ విజ్ఞానములు కూడా ఆ గాయత్రి మంత్రం నందే ఉంటున్నాయని నిరూపిస్తూ వచ్చింది.
1: Since Gayatri is regarded as the embodiment of all the five elements, of all the five lives and of all the five aspects, we say that all the forms are present in
0: Gayatri. Gayatri ki panchamukhi ani pilustu vachar.
1: It is in this context that Gayatri is said to have five faces.
0: Oka mukhamu om, adhe oka mukhamu.
1: One face is om.
0: Rendavadi bhuvasvaha,
1: The second phase is Bhurbhuvasuva.
0: Moodav Tat Savitur Varenyam.
1: The third is Tat Savitur Varenyam.
0: Narvod Bhargo Devasthithimahe.
1: Fourth is Bhargo Devasthithimahe.
0: Diyo Yona Prachodaya.
1: The fifth is Diyo Yona Prachodaya.
0: E Panchamukhiyaina kundi yokka gayatri mana pancha pranamul cheta, panchendriyamul cheta, pancha kosamul cheta, pancha pranamul cheta anubhavinchinappudu manam kodunu brahmavidyamai bhavati.
1: If we can experience
0: aa tattvanni manam pondadaniki avakasam untundi.
1: If we can experience this five-faced Gayatri through all the five elements, through all the five lives and five sheets of ours, then we will have acquired the same status as Gayatri.
0: Kalukane manamu, adhyatmikamu, adibhautikamu, adidaivikamu annettuga, ee Gayatri lopala kodanu, Gayatri kodanu moodu perlu pettu vachar.
1: Just as we divide our daily life into three aspects, the spiritual aspect, the material aspect, and the worldly aspect.
0: Gayatri, Savitri, Saraswati.
1: There are three names for Gayatri. Gayatri, Savitri, Saraswati.
0: Gayananaga pranamulu ani niku oka artham.
1: One meaning of the word Gaya is prana, life.
0: Anaga pranamulu kapadetundi kabatti Gayatri annaru.
1: In other words, what protects life is called Gayatri.
0: Indriyamulu poshinchetundi kabatti Savitri annaru.
1: What protects the organs is called Savitri.
0: Vakunu rakshinchetundi kabatti Saraswati annaru.
1: What protects the world is called Savitri.
0: Kanuka pranamulu, indriyamulu, ee yokka vakku, ee moodinti yendu kuda em ayipoyindi ante trikaranamulu ani bodhisthu vachindi.
1: Our life, our senses and our speech have been called trikarana.
0: Deha indriya vakku ee trikaranamulu kuda nu shuddhi gavinchetunde Gayatri namamu annaru.
1: The name of Gayatri is one which purifies these three, your body.
0: Ee moodu kuda nu shuddhi ainappude manam trikarana shuddhiga karmalu acharistam.
1: When your body, when your senses and your life are all purified, then we do our
0: ee trikarana shuddhi kavinchukuneetundi nimittamai manamu bhagavat chintana chestu అదే సర్వ స్వరూపములకు ఒక కారణమైనటువంటి యొక్క మూలాధారమైనటువంటి శక్తిగా మనం భావించినప్పుడే సర్వ కర్మలు ఎందు కూడాను మనము విజయాన్ని సాధించడానికి ఏమాత్రమైన కూడాను అవకాశం ఉంటుంది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వీ కెన్ అటైన్ ప్యూరిటీ ఇన్ ఆల్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ అండ్ థింక్ ఆఫ్ గాడ్ ఇన్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఇన్ వాట్ ఎవర్ వర్క్ వీ డూ వీ కెన్ దెన్ అటైన్ సక్సెస్.
0: కేవలము పని ఒక స్వరూపంగాను కర్త ఒక స్వరూపంగాను కార్యమక వరకు మరొక స్వరూపంగాను మనం భావించినప్పుడు ఏమాత్రం కూడా విజయాన్ని సాధించలేదు.
1: When we regard the subject as one entity, the purpose as another entity and the work itself as a different entity, we cannot
0: consider. ముఖ్యంగా మనం ఏ పని పట్టినప్పటికీ దీంతో కారణంగా దైవత్వం ఉంటుండాలి, అగోచరంగా ఉంటుండాలి, మన క్రియారూపంలో అతను గోచరిస్తుండాలి. కనుక ఈ ప్రత్యక్షమైనటువంటి దానికి పరోక్షమైనటువంటి యొక్క దైవత్వం ఒక ఆధారంగా ఉండాలి అనేటువంటి విశ్వాసాన్ని మనం దృఢంగా పెంచుకోవాలి, బలపరచుకోవాలి.
1: బాయ్స్ అండ్ గర్ల్స్, వాట్ ఎవర్ వర్క్ వీ అండర్టేక్, వీ షుడ్ స్ట్రెంగ్త్ ఇన్ ది బిలీఫ్ దట్ వాట్ ఈస్ ప్రెసెంట్ టు అస్ యాజ్ ఫార్మ్ ఆఫ్ వర్క్ బిహైండ్ దట్ దేర్ ఇస్ ఆల్వేస్ ఎ బేస్, ఎ డివైన్ బేస్.
0: కదిలేటువంటి మారేటువంటి ప్రతి పదార్థమునకు, ప్రతి వస్తువుకు, ప్రతి ప్రాణమునకు కదలనటువంటి, మెదలనటువంటి, స్థిరమైనటువంటి, నిత్యమైనటువంటి, సత్యమైనటువంటిది ఒకటి ఆధారంగా ఉంటుండాలి.
1: Behind everything that is moving, that is changing and that is growing or decaying, there is something behind all that which is common.
0: మీరు చూసేటువంటి సినిమాల్లోనే మీకు చక్కని ఆదర్శం కనిపిస్తుంటారు.
1: You can find an example for this in the cinemas which you see every day.
0: కొన్ని బొమ్మలు వస్తూ పోతూ కదులుతూ మెదులుతూ ఉంటుంటాయి బొమ్మలంతా.
1: Some pictures come on the screen and go, they move about.
0: కానీ కదిలే బొమ్మలకు కదలనటువంటి స్క్రీన్ ఆధారంగా ఉంటుండాలి.
1: For the pictures which move and come and go, there is a special
0: kadalanaatvanti screen aadharanga undatam chetane tera kadileti bommal lokala kathalu maaku anubhavinchadaniki veel avutaru.
1: Because there is a stationary screen which is the base, we can examine and experience the moving shadow.
0: Aa terane lekapothe manaku kathane artham kaadu.
1: If there is no screen, we will not understand the story.
0: Adhe vidhamgane janana maranamulato koodinatvanti manavatvaniki నిత్యమైన సత్యమైనటువంటి యొక్క దైవత్వము ఒక స్క్రీనుగా ఉంటుండాలి. అదే గిన లేకపోతే మన కథనే మనకు అర్థం కాదు, మన మానవత్వమే మనం గుర్తించుకోలేదు.
1: ఇన్ ది సేమ్ మేనర్ ది హ్యూమన్ లైవ్స్ విచ్ హావ్ బర్త్ అండ్ డెత్ కమ్ అండ్ గో, దర్ ఇస్ అ స్టేషనరీ స్క్రీన్ డివినిటీ. ఇఫ్ దట్ స్టేషనరీ స్క్రీన్ ఇస్ నాట్ ప్రెసెంట్, వీ విల్ నాట్ అండర్స్టాండ్ అవర్ స్టోరీ.
0: కార్లు బస్సులు అన్ని కూడా చాలా స్పీడ్ గా రోడ్డు పైన కదిలి వెళ్ళిపోతున్నాయి.
1: Cars and buses go with great speed on the road.
0: కార్లు కదులుతున్నాయి, బస్సులు కదులుతున్నాయి, కానీ రోడ్డు కదలటం లేదు.
1: ది కార్ ఇస్ మూవింగ్, ది బస్ ఇస్ మూవింగ్, బట్ ది రోడ్ ఇస్ స్టేషనరీ.
0: కనుక కదిలేటువంటి బస్సులు కార్లకు కదలనటువంటి రోడ్డు ఆధారంగా ఉంటుండాలి.
1: ఫర్ ది బస్ అండ్ ది కార్ విచ్ ఇస్ మూవింగ్ ది స్టేషనరీ.
0: అదే విధంగా మనకు దృగ్గోచరమయ్యేటువంటి యొక్క ప్రతి ప్రాణికి కూడాను, ప్రతి పదార్థము కూడాను ఒకటి అగోచరమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి శక్తి ఆధారంగా ఉంటుంది.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ ఇస్ విజిబుల్ టు అస్ దర్ ఇస్ అన్ ఇన్విజిబుల్ స్ట్రెంగ్త్ విచ్ ఇస్ ది బేస్.
0: ఆ ఆధారమే దైవత్వం.
1: దట్ ఇన్విజిబుల్ స్ట్రెంగ్త్ ఇస్ డివైన్.
0: ఆధారం లేకుండా మాత్రం ఆధేయం ఏనాటి కూడా మనకు కలగదు.
1: Without such a base, you cannot get any result.
0: కనుక అట్టి ఆధారమైన, మూలాధారమైన, ఒక కీలకమైన, ఒక గమ్యమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం నిరంతరము స్మరించడానికి ప్రయత్నించాలి.
1: Thus, that basic foundation, this unchanging truth, we should try and understand what this basic foundation is.
0: మనము చదివిన చదువులన్నీ కూడాను కేవలము భౌతికమైనటువంటి యొక్క జగత్తును కొంతవరకు నిరూపించవచ్చు.
1: Students, all that we have learned can explain to you the visible world.
0: పదార్థముల యొక్క విజ్ఞానాన్ని మనం ప్రకటించవచ్చును.
1: We can also proclaim and understand the behavior of matter.
0: దీని యొక్క స్థితిగతులను మనం కొంతవరకు గుర్తించవచ్చును.
1: We can recognize the transformation in matter.
0: ఇది ఏ పదార్థం ఏ రీతిగా కలుగుతుండాలి అనేటువంటిది నిరూపించవచ్చును.
1: We can also establish how each matter changes.
0: అయితే ఫలాని పదార్థం ఇందుకోసమే పుట్టింది అని ఎవరు కూడా నిర్ణయించలేరు.
1: But no one can decide that a particular form of matter has come for this
0: purpose. మనం ఏ విధంగా జరుగుతుండాలి, ఏ విధంగా తయారవుతుండాలి అనేటువంటి యొక్క తత్వాన్ని మాత్రమే మనం గుర్తించగలుగుతాం. కానీ ఎందుకోసం పుట్టింది, ఎవరు పుట్టించారు, ఇవి నిర్ణయం చేసుకోవటం మానవునికి అసాధ్యం.
1: We can only recognize how things take place, how things change. But why things take place and why things change, no man can.
0: అసాధ్యమైనటువంటి విషయంలో మనము చేరువి, మనము కాలంలో వ్యర్థము భావించుకున్న సాధ్యమైనంత వరకు దానిని దైవత్వంగా భావించుకుని జన్మ సార్థకంగా భావించుకునే మార్గాన్ని మీరు అవలంబించటము ఈ చదువుల యొక్క నిజమైనటువంటి యొక్క గమ్యం.
1: Without undertaking this impossible task and wasting your time, the purpose of your education is to keep away from it and regard it as a divine purpose and do things.
0: కనుక దైవత్వం నేర్పేటువంటి విద్యలు కేవలం మరణత్వం కానటువంటి అమృతత్వమైనటువంటి విద్యలు నేర్పుతాడు.
1: Whatever is taught to you as a divine aspect is something which is immortal and which will not die.
0: కనుకనే వేమన చిన్న చిన్న పదాలతో చెప్తూ వచ్చాడు.
1: Vemana has said this by with small words.
0: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెడుగుడు మందమడు, తానెవరో మాత్రం తెలుసుకోలేడు.
1: లర్నింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ యూ కెన్ బికమ్ ఎ వెరీ లర్నెడ్ మ్యాన్ బట్ హీ విల్ నాట్ అండర్స్టాండ్ హూ హీఈస్.
0: ఎంత చదువు చదివి ఏ నీటి ఉన్నను హీనుని గుణము మానలేదు.
1: However much learning you may acquire, the mean qualities in you are not got rid of by that learning.
0: తరచి చదువు చదువ తర్కవాదమే గాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
1: You go on learning and learning, you can become argumentative, but you cannot become fully wise.
0: Itti chaduvu chaduvu chadivi saavanganeetiki chaavuleni chaduvu chaduva valey untadu.
1: Why learn all this and die? You must learn a thing which will not take you to death.
0: Mana chaduvulanni kudunu manam jeevitham undanta varaku untayi, tadupari mana chaduvulu manakante mundugane vellipothayi.
1: All that we have learned will last so long as there is life in you. All that will disappear even before the life goes out.
0: మనం పోయినప్పటికీ కూడాను ఆ చదువులు ఇక్కడే జీవించేటువంటివిగా, స్థిరమైనటువంటివిగా, చరమైనటువంటివిగా, ఒక విధమైనటువంటి యొక్క చైతన్యవంతమైనటువంటివిగా ఇక్కడ స్థిరంగా ఉండేటువంటి చదువులు మనం చదవాలి.
1: We should learn such things which will remain here even if you had gone.
0: జీవితం అనేటువంటిది ఏదో ఒక రీతిగా గడుపుకుని పోతే చాలని మానవుడు ఊహించరాదు.
1: Man should not think that somehow or other you go through the life.
0: జీవితమును గడుపుకోవడానికి మానవుడు కానీ పుట్టాలా?
1: To go through one's life should we be born?
0: క్రిమికీట గాలు కూడా జీవించటం లేదా?
1: Even animals and birds, are they not living?
0: కాదు కాదు, మానవుడు ఉత్తమమైన మానవుడిగా బతకడానికి ఉత్తముడుగా జీవించాలి.
1: Man should be born to live as a high,
0: ఆదర్శవంతమైనటువంటి మానవుడిగా జీవించడానికి మానవుడు పోషించుకోవాలి.
1: He should see that he is living an ideal example life.
0: కనుక మనము మానవులు మానవులుగా జీవించి, మానవులుగా ప్రవర్తించి, మానవుడిగా ఆదర్శాన్ని మనం నిరూపించేటువంటి విద్యార్థులుగా తయారయ్యేటువంటి నిమిత్తమే మనము ప్రశాంతి నియమ లోపల పెద్దగా ఒక విశ్వవిద్యాలయంగా మనము కొంత అభివృద్ధి గావించుకుంటూ వస్తున్నాం.
1: Students, in order that they may live like human beings and conduct the life of a human being, we are making Prashanthi Nilayam into a big university.
0: ఈనాటి విద్యార్థులే భావి భారతోద్ధారకులు.
1: The students of the present day are the future citizens.
0: Kaduka desham yokka manchi chettalante kodunu mee talavaatrate aadharapadi untundaru.
1: The good and the bad of the country depends upon what is written.
0: Meeru kevalamu gandha parichayamulu maatrame cheskovatam kaakunda సంఘ పరిచయాన్ని కూడా మీరు చేసుకుని సమాజంలో మీరు దుమికి సాధ్యమైనంత వరకును తోటి మానవులకు తగినటువంటి యొక్క సహాయాన్నిగా మీరు కొన్ని క్రియలను చేపట్టాలి.
1: Not only should you get acquainted with textbooks, but you should get acquainted with the conditions of the community around you. Service to the community is
0: manava sevane madhava seva.
1: Service to man is service to God.
0: Jana sevane janardana seva.
1: Service to people is service to God.
0: Kaluka manamu tanagu aneetundi oka swartham chetane manam kaalamunu vyartham gaavinchukonka paraartham aneetundi oka samaja sevale kodanu manam kotta varakunu petta purakanga kaalu pettali.
1: Spending time in a selfish manner for yourself should be given up and enter the community and do service to others.
0: Ee vidhamainatundi samaja sevalo meeru ekonmukhulaipoyi ఒక విధమైనటువంటి దీక్షను పోని తగిన విధంగా మీరు సాధించినప్పుడే సమాజాన్ని కూడా మీ మార్గానికి కొంతవరకు చేర్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.
1: ఇఫ్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఎ యునైటెడ్ డిటర్మినేషన్ అండ్ ఫేస్ ది కమ్యూనిటీ అండ్ సర్వ్ దెన్ ది కమ్యూనిటీ విల్
0: దేశం యొక్క పరిస్థితిని మీకు తెలియనటువంటిది కాదు.
1: ఇట్ ఇస్ నాట్ యాజ్ ఇఫ్ యూ డూ నాట్ నో ది కండిషన్.
0: భయంకరమైనటువంటి పరిస్థితులుగా రూపొందుతున్నాయి.
1: ఇట్స్ ఎ ఫియర్ఫుల్ సిచ్యువేషన్ ఇన్ ది కంట్రీ.
0: ఎక్కడ చూసినా కూడా భయభ్రాంతులతో కుమిలిపోతున్నారు.
1: వేర్ ఎవర్ యూ గో దేర్ ఇస్ ఫియర్ అండ్
0: శాంతి భద్రతలు ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
1: Peace and security have become very scarce.
0: ఇలాంటి సమయంలో యువకులైనటువంటి మీరు ఈ విధమైనటువంటి యొక్క ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ కూడాను తిరిగి భావి భారతోద్ధారకులుగా తయారైపోయి మన ప్రాచీనమైనటువంటి యొక్క సంస్కృతిని పునరుద్ధరింపచేస్తారని నేను ఆశిస్తున్నాను.
1: In this situation, young people, I am hoping that you will again resuscitate the great traditions and culture of this country.
0: యుగ యుగముల నుండి తరతరముల నుండి సర్వదేశములకు ఆదర్శాన్ని అందించి అనేక విధములైనటువంటి యొక్క దీనిని సాధించినటువంటి యొక్క మన వైదిక సాంప్రదాయము ఈ ఐందవ జాతి యొక్క లక్ష్యాన్ని మనం ఏమాత్రం కూడా మర్చకూడదు.
1: From time immemorial, the Vedic traditions of this country, which have given ideal examples to all countries and at all times,
0: నాటి నేటి వరకు కూడాను ఈ హైందవ సిద్ధాంతం యొక్క లక్ష్యం ఏమిటి? లోక సమస్త సుఖినో భవంతు. ఇదే మన యొక్క లక్ష్యం.
1: From that day till today, what is the ideal of our Hindu Siddhanta? And that is all people of the world.
0: ఏ జాతి, ఏ మతము, ఏ కులము, ఏ తెగ, ఏ కాలము, ఏ దేశము అనేటువంటి యొక్క దీనికి లేకుండా అన్ని దేశములు ఎందు అన్ని తెగల ఎందు కూడాను సమత్వమైనటువంటి యొక్క సాయి మతాన్ని మీరు చాటడానికి ప్రయత్నం చేయాలి.
1: Irrespective of caste, creed or country, you must try and establish the Sai religion amongst all.
0: నీ సిద్ధాంతమును నీవు అనుసరించుకోవచ్చును, నీ సాంప్రదాయాన్ని అనుసరించుకోవచ్చు, దీనికి ఎవరు కూడా అడ్డు తగడానికి వీలు కాదు. కానీ సామాజిక వృత్తి ఎందు నీవు ప్రవేశించినప్పుడు ఈ సమస్య స్వరూపానికి సంబంధించినటువంటి యొక్క దృశ్యాన్ని మీరు హృదయంలో చిత్రించుకోవాలి.
1: You can follow your individual traditions and your individual culture. Nobody will object to that. But when you think of the community, this total aspect.
0: ఉన్నది మనకు రెండు మార్గం.
1: స్టూడెంట్స్, వీ హ్యావ్ ఓన్లీ టూ పాత్.
0: ఒకటి ఇండివిజువల్ ఫ్రీడమ్, వ్యక్తి యొక్క స్వాతంత్రం.
1: వన్ ఇస్ ది పాత్ ఆఫ్ ఇండివిజువల్ ఫ్రీడమ్.
0: రెండవది ఫండమెంటల్ లా, ఇది సామాజికమైన యొక్క ధర్మం.
1: ది సెకండ్ వన్ రిలేట్స్ టు కమ్యూనిటీ.
0: కేవలం నీవు స్వార్థుడైపోయి ఇండివిజువల్ ఫ్రీడమ్ అని నా స్వార్థం నా స్వార్థం అని చెప్పిన స్వార్థంలోనే నీవు మునిగిపోకూడదు.
1: You should not become selfish and talk only of individual freedom and get immersed in it.
0: విద్యార్థులు నేర్చుకోవాల్సినటువంటిది ఏంటంటే సింపుల్ లైఫ్, హైయెస్ట్ స్టడీ.
1: Today, what the student should learn is to live a simple life and high living, high thinking.
0: ఈ హై థింకింగ్ అనేటువంటిది మనము చాలా ప్రధానంగా మనం చేయాలి.
1: ఇన్ దీస్ టూ హై థింకింగ్
0: ఇక్కడ మాత్రం అతి జాగ్రత్తగా ఉంటుండాలి. అతి సర్వత్ర వర్జయేత్తన్నారు. ఎక్కువగా థింకించి థింక్ చేసి కడతలకి పిచ్చి ఆసుపత్రికి పోకూడదు మనం.
1: హియర్ ఆల్సో వీ షుడ్ బి వెరీ కాషస్. Because of high thinking, you should not go on thinking too much and go
0: mithimirinatvanti chaduvulu kodano matihani kaligistundi.
1: Too much of reading and learning will also destroy your mind.
0: Kanuka manam enta varaku avasaramo anta varaku cheskunte ee vayasu lopala mana energy ni kodano mana yokka shakti ni kodano kontha varaku battery charge cheskunnattuga abhiddhi gaavinchukovachchu.
1: If we can go forward to the extent that is necessary, we can also, like charging the battery, improve
0: ee vayasulo mana yokka energy unnatvanti shakti ni amitanga mana upayogapetchukunte kontha vayasu vacheteppatiki manam em kodano panikraakunda potham.
1: If in this young age we use the energy in an unlimited manner, when you get aged you become useless.
0: Kanuka manaku enta avasaramo enni ye samayamulo avasaramo ye sthanamulo avasaramo aa sthanamulaku aa avasaramulaku anta shaktine manam upayog pettukovali.
1: To the extent necessary, where necessary and in what manner necessary, you should use energy.
0: Chinna udaharana meeku telusunu.
1: There is a small example.
0: Manu drawing room lo pedda bulb vesukuntam, powerful light.
1: In a drawing room we put a very powerful light.
0: అక్కడ అనేక యూనిట్స్ అంతా ఉంటుంటారు, ఒక వోల్టేజ్ ఎక్కువగా ఉంటుంది.
1: దే యూ విల్ ఫైండ్ దట్ ఇట్ ఇస్ గాట్ వెరీ హై వోల్టేజ్.
0: అయితే బెడ్రూమ్ లోపల తక్కువ డిమ్ బల్బ్ గా వేసుకుంటారు.
1: బట్ ఇన్ ది బెడ్రూమ్ వీ హ్యావ్ ఎ వెరీ డిమ్ లైట్.
0: అయితే ఇక్కడ బయట అక్కడ డిమ్ ఉండడానికి కరెంటు లో వ్యత్యాసం వచ్చిందే కాదు, ఆ కరెంటు ఉపయోగపెట్టుకునేటువంటి బల్బ్ లో ఉండాలి వ్యత్యాసం.
1: ది బ్రైట్నెస్ ఇన్ ది డ్రాయింగ్ రూమ్ అండ్ ది డిమ్నెస్ ఇన్ ది బెడ్రూమ్, డస్ ఇట్ కమ్ ఇన్ ది కరెంట్? నో, ఇట్ ఇస్ ది మ్యాన్.
0: అదే విధంగానే మనలో దివ్యత్వమైన యొక్క శక్తి కరెంటు వలె మంచి గొప్పగా ప్రసరిస్తూనే ఉంటుంది.
1: సో ఆల్సో ది స్ట్రెంగ్త్ ఆఫ్ డివినిటీ ఇన్ అస్ ఈజ్ ప్రెసెంట్.
0: అయితే మన ఊహలు మన భావములు మాత్రము ఆయా సమయంకు తగినట్టుగా బల్బులు మాత్రం దాన్ని అతికించుకోవాలి.
1: బట్ అవర్ థాట్స్ అండ్ ఐడియాస్ విచ్ యూజ్ దిస్ స్ట్రెంగ్త్,
0: కరెంట్ ఉంటుంది కదా అనుకోని పెద్దగా ఊహలుగా ఇంత భయం చెప్తుంటే ఈ కరెంట్ వల్ల బల్బ్ కూడా బంద్ కావచ్చు.
1: సిన్స్ యూ ఫీల్ దట్ దేర్ ఈస్ దిస్ ఎనర్జీ అండ్ ఇఫ్ యూ యూజ్ ఇట్ ఇన్ అ మ్యానర్,
0: బల్బ్ బర్న్ కావటమే కాకుండా మన ఎనర్జీని కూడా కొంతవరకు మనం వృధా చేసుకోవచ్చు.
1: ది బల్బ్ ఇట్ సెల్ఫ్ మే బర్న్ అవుట్. నాట్ ఓన్లీ దట్ వీ విల్ ఆల్సో బి వేస్టింగ్ ది ఎనర్జీ టు
0: సర్వకని. దేశ కాల పాత్రను అనుసరించి మన ప్రవర్తన ఉంటుండాలి.
1: సో అవర్ కాండక్ట్ షుడ్ బి అట్యూన్ టు ది కంట్రీ ది
0: సర్కంస్టాన్సెస్. వెస్టర్న్ కంట్రీని మనం అనుసరిస్తుంటున్నాం, ఆ దేశ కాల పాత్రకు అది సరిపోతుంది, కానీ భారతీయులకు అది సరిపోదు.
1: టుడే వీఆర్ ఫాలోయింగ్ ది వెస్టర్న్ ప్రాక్టీసెస్, దట్ ఈస్ ఎనఫ్ అండ్ గుడ్ ఫర్ దోస్ కంట్రీస్.
0: వెస్టర్న్ కంట్రీస్ వాళ్లకు భారతీయ సంస్కృతి వాళ్ళకంత సూటబుల్ గా ఉండదు, అనగా ఒక అందుబాటులో ఉండదు.
1: ఫర్ ది వెస్టర్న్ కంట్రీస్ అవర్ ట్రెడిషన్స్ ఆర్ నాట్ సో ఈజీలీ.
0: వారి దేశ కాల పాత్రకు వారు సంబంధంగా ఉండాలి, ఈ దేశ కాల పాత్రకు వీరు తగినట్టుగా ఉండాలి.
1: ది టైమ్ అండ్ ది కంట్రీ షుడ్ సూట్ దేర్ ప్రాక్టీసెస్ అండ్ సో ది టైమ్ అండ్ ది కంట్రీ బర్న్ అవుట్. నాట్ ఓన్లీ దట్ వీ విల్ ఆల్సో బి వేస్టింగ్ ది ఎనర్జీ.
0: అందుకని దేశ కాల పాత్రను అనుసరించి మన ప్రవర్తన ఉంటుండాలి.
1: సో అవర్ కాండక్ట్ షుడ్ బి అట్యూన్ టు ది

0: time and the country should suit their practices and so the time and the country
1: ee rendittiki manu samanvayam cheyatam cheta manu hrudayanni samanvayam cheyali kaani pravartanlu kaadu.
0: The harmonizing these two is not to be done in our conduct but it in our heart and
1: mind. ఈ యొక్క దేశ కాల పాత్రకు ఏమాత్రము సంబంధం లేని ప్రవర్తనలో మనం ప్రవేశిస్తున్నాం.
0: టుడే వి ఆర్ ఎంటరింగ్ సచ్ మోడ్స్ ఆఫ్ యాక్షన్ విచ్ ఆర్
1: కనుకనే మన మానవత్వాన్ని మనం కోల్పోతున్నాం.
0: దట్ ఇస్ వై వి ఆర్ లూజింగ్ ది హ్యూమన్ క్వాలిటీ.
1: మానవుడి యందు ఎంత శక్తియో ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ స్ట్రెంగ్త్.
1: ఈ మానవుడు సక్రమంగా తన పని తాను చేయకోకుండా వెళ్ళిపోతే ఎంత అపకీర్తులకు గురి అయిపోతుంటారు.
0: బికాస్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈస్ నాట్ డూయింగ్ హిస్ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ ఇన్ ద రైట్ మేనర్ హీఈస్ గెటింగ్ ఇల్ రెప్యూటెడ్.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: దేర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మనం ఎక్కడో బస్ స్టాండ్ పోయి బస్సు కోసం కాచుకున్నాం.
0: వీ గో టు ఎ బస్ స్టాండ్ అండ్
1: లేట్ ఒక రైల్వే స్టేషన్ పోయి రైలు కోసం కాచుకున్నాం.
0: ఆర్ రైల్వే స్టేషన్
1: మాస్టర్ చెప్తున్నాడు 7 గంటలకి మీ ట్రైన్ వస్తుందండి మీరు సిద్ధంగా ఉండండి అన్నాడు.
0: ది స్టేషన్ మాస్టర్ సెడ్ ది ట్రైన్ విల్ కమ్ అట్ 7 o'clock బి రెడీ.
1: కానీ 7 గంటలైంది 8 గంటలైంది 10 గంటలైంది 12 గంటలైంది 2 గంటలైంది ఇంకా ట్రైన్ రాలేదు.
0: బట్ ఇట్ ఈస్ 9 o'clock 12 o'clock 2 o'clock ది ట్రైన్ హెస్ నాట్ కమ్.
1: కానీ అప్పుడు మనం ఏం చేస్తాం?
0: వాట్ డూ వీ డూ అట్ దట్ టైం?
1: మనం ఊరుకుంటామా? ఊరుకుంటాం.
0: ఆర్ వి గోయింగ్ టు బి సైలెంట్?
1: ఆ ట్రైన్ ఇష్టం వచ్చినట్టుగా తిడతాం.
0: వి బిగిన్ టు అబ్యూస్ దట్ ట్రైన్.
1: ఆ ట్రైన్ అధికారులను తిడతాం.
0: వి అబ్యూస్ దోస్ హు ఆర్ రెస్పాన్సిబుల్.
1: దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అంతా తిడతాం.
0: ఆల్ ది డిపార్ట్మెంట్స్ కనెక్టెడ్ విత్ రైల్వే
1: ఏం పాడు గవర్నమెంట్ సకాలానికి రావటం లేదు అని అనేక విధంలో విసుగుపడుతుంటాం మనం.
0: ఇన్ మెనీ వేస్ వి కాల్ ది డిపార్ట్మెంట్ అండ్ ది ట్రైన్ ఎవ్రీథింగ్ ఇస్
1: ఒక జడమైనటువంటి ట్రైన్. చెప్పిన కాలానికి రాకపోతే అది ఇంత నిందల పాలవుతున్నప్పుడు చైతన్యమైనటువంటి మానవుడు చెప్పిన రీతిగా చేయకుండా వెళ్ళిపోతే వాడు సకాలంగా సక్రమంగా పాటించుకోకుండా పోతే వీడు ఎంత నిందలకు గురి కాదు.
0: When a lifeless train does not arrive at the instant time, then it is subject to so much abuse. If a human being who has got life in him does not do a thing which he promises to do,
1: ఏ పని అయినప్పుడు మనము సక్రమంగా చేసినప్పుడే మన జీవితం అనేటువంటిది కానీ దేహం అనేటువంటిది కానీ అన్ని విధాలుగా సరి అయినటువంటి సుఖాన్ని అనుభవిస్తాయి.
0: వాట్ ఎవర్ టాస్క్ వీఆర్ ఇంట్రెస్టెడ్ విత్ ఇఫ్ యూ డూ ఇట్ ఇన్ ద రైట్ మేనర్ అండ్ ద రైట్ టైమ్ దెన్ ఐదర్ అవర్ లైఫ్ ఆర్ అవర్
1: ఉదాహరణ. ఒక వాచ్య ఉంటుండాలి. ఒక వాచ్ ఉంది, యంత్రం ఉంది.
0: దెర్ ఇస్ అ వాచ్ ఆర్ అ మెషిన్.
1: దానిని ఉపయోగించుకోకుండా పోతే తుప్పు పట్టిపోతుంది.
0: ఇఫ్ యూ డోంట్ యూజ్ ఇట్ ఇట్ గెట్స్ రస్టెడ్.
1: కనుక నేను అప్పుడప్పుడు దాన్ని ఉపయోగిస్తూ ఉంటుండాలి.
0: సో అకేషనల్లీ వీ హావ్ టు యూజ్ ఇట్.
1: మనము జడమైనటువంటి యంత్రాలే ఉపయోగించుకోకుండా పోతే తుప్పు పడుతుంటే చైతన్యవంతమైన ఈ దేహాన్ని సక్రమైన మార్గంలో మనం ఉపయోగించుకోకుండా పోతే దీనికి ఎంత తుప్పు పడుతుంది?
0: ఇఫ్ లైఫ్లెస్ మెషీన్స్ దీస్ ఆర్ నాట్ యూజ్ దే గెట్ రస్టెడ్. ఇఫ్ ఎ బాడీ విచ్ హెస్ గట్ లైఫ్ ఇన్ ఇట్ ఇఫ్ ఇట్స్ నాట్ యూజ్ ప్రాపర్లీ హౌ మచ్
1: తుప్పు పట్టడం ఏంటంటే పిచ్చి పట్టడమే. అనవసరమైన భావాల చేత ఉన్నటువంటి యొక్క స్థితిని మనం కోల్పోతాం.
0: హ్యూమన్ బాడీ గెటింగ్ రస్టెడ్ ఈజ్ ఈక్వలెంట్ టు గెటింగ్ మ్యాడ్ అండ్ బై ఐడియాస్ వి లూజ్ అవర్ స్టెబిలిటీ.
1: కనుక మనము ఈ దేహమును అందించినటువంటి భగవంతుడు పరోపకారార్థం ఇదం శరీరం. ఈ శరీరమును పరోపకారార్థ నిమిత్తమై నిర్మించాడు.
0: The purpose for which this body has been gifted to us by God.
1: నీకు నీవు చక్కగా భుజించి నీకు నీవు డ్రెస్సులు వేసుకుని ఏదో కేవలం అలంకార విద్యార్థి కూర్చోవడానికి కాదు.
0: ఇట్స్ నాట్ ఫర్ ఈటింగ్ అండ్ డ్రెస్సింగ్ యువర్ సెల్ఫ్ అండ్ సిట్టింగ్ లైక్ అన్ ఆర్నమెంట్.
1: నీవు సమాజంలో దుమికి సమాజ సేవ చేసి కుటుంబానికి సమాజములకు దేశానికి మనము ఆదర్శవంతమైన జీవితాన్ని అందించాలి. ఇదే సత్యసాయి కాలేజీ యొక్క ఆదర్శాలు.
0: You should jump into the society, do good service to the society and be an ideal. This is the ideal of the Satya Sai
1: Kanaka. Swarthani pakkaku netti, ahankarani nirmulam chesi, asuyanu dhvamsam chesi, paramarthani manam penchukovadaniki prayatninchinappude sariyainatuvanti vidyarthulaga meeru roopondutaru.
0: Only when you can push away selfishness and ego in you and remove the jealousy in you, you will become the right type of students.

0: It's only the foolish one who thinks of this world, while the intelligent person will think of God. While the one who thinks of the world becomes worldly, while who thinks of God becomes divine. Listen to this valiant son of Bharat.
1: Premaswarupulara.
0: Embodiments of love.
1: Manavudu. Tana swayamga satchit ananda swarupudai undinappatikini. Atti satyanni guttinchukone leka satchidananda nimittamai bahya prapanchamunandu prakrutamaina ee yokka jagattunandu bhautikamainatuvanti ee yokka prakruti yandu satchit anandaniki anveshana salaputunnadu.
0: Man by himself, though the form of that being, awareness and bliss, but yet he is in search of these three in the outer world.
1: దీనికి కారణం ఏమిటి?
0: What's the reason behind it?
1: తన యొక్క తత్వము తాను గుర్తించుకుని లేక విశ్వమే విష్ణువుగా భావించుకుని విశ్వతత్వమునే నిరంతరము చింతిస్తూ స్మరిస్తూ భావిస్తూ అనుభవిస్తూ ఆనందిస్తూ తన యొక్క స్వరూపాన్ని తాను విస్మరిస్తున్నాడు.
0: The reason is that he thinks of the world alone. He thinks of the world with all worldly feelings, worldly thoughts and experiences, and enjoys himself.
1: Vishwani visvasinchitam, Vishnu vismarinchitam, ee ajnaname annintiki nee moolakaranam.
0: This is this absolute ignorance of forgetting the God and totally relying on the world is the cause for all this.
1: Mukhyamuga tane vishnu swarupudai undi kudanu తన తత్వాన్ని ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తునందు విశ్వసించటము ఇది మరింత అమాయకత్వం.
0: ఇట్స్ మచ్ మోర్ మ్యాటర్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ ఇన్నోసెన్స్ దట్ హీ బీయింగ్ ద డివైన్ హింసెల్ఫ్ బట్ హీ ఐడెంటిఫైస్ హింసెల్ఫ్ విత్ ద వరల్డ్.
1: ఇలాంటి అజ్ఞానము అవివేకము రెండింటి యొక్క ఏకత్వం చేతనే మానవత్వాన్ని కూడాను విస్మరిస్తున్నాడు మానవుడు.
0: ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ దిస్ కాంబినేషన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ ఫూలిష్నెస్ హీ హాస్ లాస్ట్ హిస్ హ్యూమన్ వాల్యూ.
1: సచ్చిత్ ఆనందం అనేటువంటిది తన స్వభావమే, తన స్వరూపమే.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లెస్.
1: బియ్యమును పొట్టు కప్పినట్టుగా నీటిని పాచి కప్పినట్టుగా సూర్యుణ్ణి మేఘమును కప్పినట్టుగా సచ్చిత్ ఆనందమును అజ్ఞానం కప్పి ఉంచింది.
0: జస్ట్ యాజ్ ది హస్క్ కవర్స్ ద రైస్, జస్ట్ యాజ్ ద మాస్ కవర్స్ వాటర్, జస్ట్ యాజ్ ది క్లౌడ్ కవర్స్ ద వెరీ సన్ అండ్ లైట్, ఇట్ ఇస్ ఇగ్నోరెన్స్ దట్ కవర్స్ ది ఇన్నేట్ డివినిటీ.
1: అయితే ఈ అజ్ఞానం కూడాను ఎక్కడి నుంచి ఆవిర్భవించింది?
0: హౌఎవర్ దిస్ ఇగ్నోరెన్స్ వేర్ ఫ్రమ్ హ్యాజ్ ఇట్ కమ్?
1: నీటిని కప్పినటువంటి నాచు నీటి నుండియే పుట్టింది.
0: ద మాస్ దట్ కవర్స్ ద వాటర్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ వాటర్.
1: సూర్యుని కప్పినటువంటి మేఘములు సూర్యుని వల్లనే ఉద్భవించాయి.
0: ద క్లౌడ్ దట్ కవర్స్ సన్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ సన్ అలోన్.
1: కానీ పొట్టును తీసినప్పుడే బియ్యం మనకు సాక్షాత్కరిస్తుంది.
0: వెన్ యూ రిమూవ్ ద హస్క్ యూ విల్ గెట్ ద గ్రెయిన్ ప్యాడీ.
1: పాచిని పక్కకు నెట్టినప్పుడే నీరు మనకు కనిపిస్తుంది.
0: వెన్ వన్స్ యూ రిమూవ్ ద మాస్ యూ విల్ ఫైండ్ ద వాటర్.
1: మేఘమును కదిలిపోగానే సూర్యుడు సత్ప్రకాశుడై ప్రకాశిస్తుంటాడు.
0: As clouds pass off, you will find the brilliant sun.
1: కనుక మానవునికి కప్పినటువంటి అజ్ఞానం అనేటువంటిదే తన యొక్క సచ్చిత్ ఆనంద స్వరూపాన్ని తెలుసుకోలేకుండా చేస్తుంది.
0: And therefore, it is this cloud of ignorance that covers the real nature of man, which is being awareness and bliss.
1: ఈ అజ్ఞానం అనగా ఏమిటి?
0: What do you mean by this ignorance?
1: జ్ఞానం యొక్క అభావమే అజ్ఞానం.
0: It is just the counter thought that is taught.
1: అజ్ఞానం వేరు జ్ఞానం వేరు కాదు.
0: In fact, ignorance and wisdom are not separate.
1: Action, reaction, sound and resound.
0: Their action and reaction, sound and resound.
1: జ్ఞానమే లేకుండినా అజ్ఞానమే లేదు.
0: When there's no wisdom, there's no ignorance in fact.
1: జ్ఞానం ఉండటం చేతనే అజ్ఞానం కూడాను పక్కన షాడో వలే ఉంటుండాలి.
0: Because of wisdom, you find ignorance following it like a shadow.
1: కనుకనే మనం షాడోను మాత్రమే అనుసరిస్తున్నాము కానీ సత్యమైనటువంటి యొక్క స్వరూపాన్ని మనం అనుసరించటం లేదు.
0: But we are following the shadow, but we are not following the form of the truth.
1: ఈ అజ్ఞానం అనేటువంటిది ప్రతి మానవునికి నీ ముందంజ వేస్తూ తనకంటే అధికంగా తాను ముందు ప్రయాణం చేస్తుంటాది.
0: In fact, it is this ignorance, the shadow, that goes forth, proceeds ahead of all of us.
1: పిల్లలకు చక్కని సులభమైనటువంటి ఒక ఉపమానము.
0: A very good example so as to be easily understood by all.
1: సూర్యోదయం అయింది.
0: Its sun has already risen.
1: నీవు సూర్యుని వైపున దృష్టి తిప్పినప్పుడు,
0: when you look towards the direction of the sun,
1: నీ యొక్క ప్రతిబింబం నీకు కనిపించదు.
0: You don't see your own reflection.
1: నీవు ముందు, ప్రతిబింబం వెనుక వస్తుంటాది.
0: You will be in the front and the shadow will be behind.
1: కాని సూర్యునికి విరుద్ధంగా నీవు ముఖం తిప్పి పశ్చిమ వైపున నీవు ప్రయాణం చేస్తుంటే నీ షాడో నీకంటే ముందుగానే బయలుదేరిపోతుంటాడు.
0: ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ యూ వాక్ ఆపోజిట్ ద డైరెక్షన్ ఆఫ్ సన్ లైట్ టువర్డ్ ద వెస్ట్, యువర్ షాడో విల్ బి ఇన్ ద ఫ్రంట్.
1: దానిని వెనక వేయాలని నీవు ఎంత పరిగెత్తినప్పటికీ అది నీకంటే ముందుగా పరిగెత్తుంటాడు.
0: By all effort, you cannot brush it aside and put it behind. It runs forward.
1: Jodu mundarandi odu oguvaga. Manam enta parigettalanukunnappudukini manakante munduga mana jodu parigettuntadi.
0: Though we want to run fast, it's only our slipper that goes forth first.
1: ఈ జోడు పరిగెత్తడానికి కారణం ఏమిటి?
0: వాట్ ఆర్ ద రీజన్ బిహైండ్ ఇట్?
1: కాలితో సంబంధం ఉంది కాబట్టి జోడు పరిగెత్తుండాలి. కాలి నుంచి వదిలిపోతే జోడు పరిగెత్తడానికి వీలు కాదు.
0: బికాస్ ఆఫ్ ద అసోసియేషన్ విత్ ద ఫీట్, ఇట్ ద స్లిప్పర్స్ గో ఫ్రంట్ ఆర్ ఎల్స్ దే డోంట్ మూవ్ అట్ ఆల్.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: మనం భగవంతుని వైపున, సచ్చిత్ ఆనంద స్వరూపుని వైపున మనము దృష్టిని తిప్పినప్పుడు మనకి అజ్ఞానం అనేటువంటిది వెనుకబడిపోతుంది.
0: లైక్ వైజ్
1: కనిపించనే కనిపించదు.
0: లైక్ వైజ్ when we look to God, who is awareness, bliss, naturally the ignorance will fall behind. దైవమును
1: విస్మరించి జగత్తు వైపున తిరిగి ప్రయాణం సల్పుకుంటూ చేతనే అజ్ఞానం అనేటువంటిది తనకంటే ముందుగానే పరిగెత్తుంటాడు.
0: Today man has forgotten God and he just walks towards the world and therefore is deluded by ignorance.
1: కనుకనే ఉపనిషత్తులు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్న బోధతాని. ఓ మానవుడా, అజ్ఞానమనే నిద్రలో నీ ఉంటున్నావు.
0: ఓ మ్యాన్, యుర్ ఫాస్ట్ స్లీప్ ఇన్ ఇగ్నోరెన్స్.
1: నీవు ఎటువైపు నీవు ప్రయాణం చేస్తున్నావో నీకే తెలియటం లేదు.
0: యూ డోంట్ నో ఇన్ విచ్ డైరెక్షన్ యువర్ ట్రావెల్.
1: దేనిని నీవు విశ్వసిస్తున్నావో నీకు అర్థం కావటం లేదు.
0: యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ యు బిలీవ్ ఇన్.
1: అసత్యాన్ని విశ్వసిస్తున్నావు, సత్యాన్ని విస్మరిస్తున్నావు.
0: యు హావ్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ ఫాల్స్హుడ్, వేర్ యు డోంట్ బిలీవ్ ది ట్రూత్.
1: ఒకడు నిద్రలో కలలుగంటున్నాడు.
0: వన్ వైల్ ఇన్ స్లీప్ డ్రెమ్ట్.
1: కానీ ఆ కలలు కంటున్న సమయం నందు అదే సత్యమని భావిస్తుంటాడు.
0: దేర్ ఇన్ ద డ్రీమ్ హీ కన్సిడర్ ది ఎక్స్పీరియన్స్ ట్రూ.
1: ఒక ప్రెసిడెంట్ కు కల వచ్చింది.
0: ఎ ప్రెసిడెంట్ డ్రెమ్ట్.
1: లేక ఒక ప్రైమ్ మినిస్టర్ కు ఒక కల వచ్చింది.
0: ఆర్ ఎ ప్రైమ్ మినిస్టర్ డ్రెమ్ట్.
1: ఆ కలలో ఏదో తనకు అర్థం కానిటువంటివన్నీ కనిపించినాయి.
0: There he saw many of the meaningless things.
1: Kani aa president kani prime minister kani swapnamlo nenu president nu nenu prime minister nu nenu rajabhavanlo untunnanu aneetundi theriyadu thani.
0: But there in a dream the president does not know that he is the president nor the prime minister.
1: Aa swapnamlo undinanta varaku kudanu taan edo shopping chestu undinattuga taan ekkado aranyamlo sancharistunnattuga kala vachindi.
0: There in the dream he dreamed that as if he was doing some shopping or in a forest.
1: అది విశ్వసిస్తున్నాడు మానవుడు.
0: Man considers true.
1: మెలకువ రాగానే నేను ప్రెసిడెంట్ ను, నేను ప్రైమ్ మినిస్టర్ ను, ఇది రాజభవనము అనేటువంటి సత్యము అతనికి గుర్తింప చేస్తుంది.
0: ద మూమెంట్ హీస్ అవేక్ హీ విల్ నో దట్ హీస్ ద ప్రెసిడెంట్, దట్ ఈస్ ద ప్యాలెస్ వేర్ హీ ఇస్.
1: కనుకనే మీరు సచ్చిత్ ఆనందం అనేటువంటి ప్రెసిడెంట్ మీరు.
0: సో దేర్ ఫోర్ యు ఆర్ ద ప్రెసిడెంట్. Namely,
1: ఆనందమైనటువంటి ప్రైమ్ మినిస్టర్స్ మీరు.
0: యు ఆర్ ది ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ సచ్చిదానంద.
1: అన్నింటికి దేశమునికే అధిపతి అయినటువంటి వారు మీరు.
0: యు ఆర్ ది హెడ్ ఆఫ్ ది సెంట్రల్
1: కంట్రీ. కానీ అజ్ఞానం అనేటువంటి నిద్రలో మీరు స్వప్నం కంటుంటే చేతని ఈ జగత్ అనేటువంటిది మీకు కనిపిస్తుంటారు.
0: Because you are in the sleep of ignorance.
1: ఒక సమాజం యొక్క వ్యక్తిని అని భావిస్తున్నావు.
0: You consider yourself as an individual in society.
1: ఇది అంతా కూడా నువ్వు స్వప్నమే.
0: This is all a dream.
1: ఇది అజ్ఞానము.
0: This is ignorance.
1: ఇట్టి అజ్ఞానాన్ని మనం దూరం చేసుకోవాలంటే జ్ఞానాన్ని మనం పొందాలి.
0: In order to give up this ignorance, one should acquire
1: జ్ఞానం అంటే
0: ఏంటి? What do you mean by wisdom?
1: అద్వైత దర్శనం జ్ఞానం.
0: The vision of non-dualism is wisdom.
1: అనేక మంది మానవులు భగవంతుణ్ణి ఆశిస్తుంటారు.
0: Many people want God.
1: భగవంతుణ్ణి ఆరాధిస్తుంటారు.
0: They worship God.
1: భగవంతుణ్ణి చింతిస్తుంటారు.
0: They think of God.
1: ఇంత మాత్రం చేత భగవంతుడు మనకు లభ్యం కాదు అని గుర్తించలేకపోతున్నారు.
0: They don't recognize the fact. Merely by this, they don't attain God.
1: నీవు చింతించినంత వరకు నీవు వేరు, భగవంతుడు వేరు.
0: So long you think of God, you are different from God.
1: భగవంతుణ్ణి నీవు ఆశించినంత వరకు భగవంతుడు వేరు, నీవు వేరు.
0: So long you want him, you are separate from God.
1: మీరు ఇరువురు కూడా ఒక్కటి కావాలి.
0: Both of you should become one.
1: అది ఎప్పుడు కావచ్చు?
0: When is it possible?
1: నిన్ను నీవు అర్పితము గావించుకున్నప్పుడే అతను నీవే, నీవు అతనే.
0: When you offer yourself totally, you become one with him.
1: I and you are one.
0: I and you are one.
1: Tatvam asi.
0: Tatvam asi, that thou art.
1: Aham brahmasmi.
0: Aham brahmasmi, I am Brahman.
1: Tanam tanu arpitam gavinchukunnatundi vanike iddaru lekunda okkati gaane ayipothundi. Bhagavantudu tanu okkade ayipothadu.
0: The one who offers himself totally becomes one with God.
1: Antavaraku bhagavantudu bhagavantude, bhaktudu bhaktude.
0: Till then, God will be God and human.
1: నీవు నీవే, దేవుడు దేవుడే.
0: And you and God are separate.
1: కనుకనే నేను దేవుడు కావాలి అనుకున్నప్పుడు నీవు దేవుడు ఒకటి కావాలంటే దైవానికి అర్పితం కావాలి.
0: So if you think that I should be one with God, you should offer totally yourself.
1: సర్బత్తు లోపల చక్కెర కలిపినాము.
0: Supposing you have mixed sugar in sharbat.
1: కాని ఆ చక్కెర షర్బత్ అంతా చేరిపోయి ఏకమైపోయింది.
0: బట్ దిస్ వాటర్ గాట్ ఇట్స్ దిస్ షుగర్ మిక్స్.
1: ఈ షర్బత్ వేరే లేదు, చక్కెర వేరే లేదు.
0: అండ్ ద వాటర్ అండ్ షుగర్ ఆర్ నాట్ సెపరేట్.
1: రెండు ఏకమైపోయినాయి.
0: బోత్ బికమ్ వన్.
1: అయితే ఈ ఏకమైనప్పుడు కూడాను,
0: దో దే ఆర్ యునైటెడ్,
1: మానవత్వం అనేటువంటి ఒక దేహతత్వం కూడాను దీనిని ఏమాత్రం అర్థం చేసుకోలేదు.
0: This human life which identifies with the body,
1: ఈ మానవత్వంలో ఉండినటువంటి ఒక ఇంద్రియమును కూడాను దీనిని అర్థం చేసుకోనలేవు.
0: Senses of the human body cannot comprehend.
1: ఈ మానవత్వంలో ఉండినటువంటి ఒక బుద్ధి తత్వం కూడాను దీనిని అర్థం చేసుకోలేదు.
0: The intellect of the human life cannot reach anywhere.
1: కనుకనే బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం దీనికి అతీతమైపోయినప్పుడే దీన్ని అర్థం చేసుకుంటుంది.
0: Therefore, the divine principle transcends human intellect.
1: ఇది ఒక టంబ్లర్ ఉంటుండాలి.
0: Here is a tumbler.
1: ఈ టంబ్లర్ లోపల ఒక విధమైన పండరసం ఉంది అనుకోండి.
0: You have fruit juice there.
1: పండరసం నాకు అలవాటు లేదు.
0: Swami doesn't take any fruit juice.
1: కానీ ఇది పండరసంగా భావిస్తున్నాం.
0: But you consist fruit juice.
1: ఈ పండరసము ఈ యొక్క టంబ్లర్ లో ఉంది.
0: Fruit juice is here in this tumbler.
1: కానీ ఈ పండరసం యొక్క రుచి ఈ టంబ్లర్కు తెలియదు.
0: But the tumbler does not know the taste of the fruit juice.
1: Tumbler ninduku untundadi pandarasam.
0: Though fruit juice is in full.
1: Kaani tumbler ku deeni ruchi teliyadu.
0: Tumbler doesn't know the taste.
1: Deento oka straw veyandi.
0: Put there a straw.
1: Ee straw vesi nee note lopala pilchukunnavu.
0: With the straw you draw the juice.
1: Aa straw ninduku sharbatu aa oka pandarasam pothundadi.
0: The fruit juice flows through this
1: కానీ ఆ స్ట్రా కూడా దాని టేస్ట్ తెలియదు.
0: ఈవెన్ ద స్ట్రా డస్ నాట్ నో ఇట్స్ టేస్ట్.
1: నాలుక పైన పోయిన తర్వాత అప్పుడు పులుప తీప అని అక్కడ మాత్రం తెలుస్తుంది.
0: యాజ్ ఇట్ గోస్ టు ద టంగ్ ఇట్ విల్ నో వెదర్ ఇట్ ఇస్ సవర్ ఆర్ స్వీట్.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: మన దేహమే ఒక టంబ్లర్.
0: అవర్ బాడీ ఇస్ ఎ టంబ్లర్.
1: దీంట్లో దివ్యత్వం అనేటువంటి ఒక మధురమైన రసస్వరూపుడు భగవంతుడు, ఆ రసం ఉంటుండాలి.
0: The essence of the divinity, fruit juice, is there.
1: దేహానికి తెలియదు.
0: But the body, the tumbler doesn't
1: know. ఈ సెన్సెస్ అనేటువంటి ఒక స్ట్రాలు మనం వేసుకుని దాని ద్వారా అనుభవిస్తున్నాము.
0: We experience through the senses, namely the straw.
1: కానీ ఆ స్ట్రా కూడా తెలియదు.
0: The senses, the straw also does not know the taste.
1: బుద్ధి అదే జిహ్వ.
0: It is the intellect, the tongue.
1: దీనిని చెప్పాడు భక్తుడైనటువంటి యొక్క భగవత్ యొక్క చైతన్యుడు.
0: It is the Chaitanya who stated this.
1: Jihve రసగ్నే మధుర ప్రియేత్వం.

0: ఏమిటి ఆ మధురాక్షరము? ఓ జిహ్వే రసజ్ఞే మధుర ప్రియేత్వం. ఓ నాలుక, రసము నెరిగినటువంటి ఓ నాలుక.
1: ఓ టంగ్ దట్ నోస్ ద టేస్ట్.
0: ఓ పవిత్రమైన నాలుక.
1: ఓ సీక్రెట్ టంగ్.
0: మధుర ప్రియేత్వం, ఆ మధురత్వాన్ని అనుభవించేటువంటి ఓ నాలుక.
1: ఓ టంగ్ దట్ నోస్ ఎంజాయ్స్ ద స్వీట్నెస్.
0: ఈ బాహ్యమైనటువంటి ఒక రసాన్ని నీవు తీసుకుంటున్నావు.
1: యు ఆర్ జస్ట్ టేకింగ్ ఇన్ ది ఎక్స్టర్నల్ జ్యూస్.
0: ఆ రసం నిన్ను తృప్తిపరచలేదు.
1: ఇట్ కెన్ నెవర్ గ్రాటిఫై.
0: నీకు కేవలం టేస్ట్ ను మాత్రమే చూపిస్తుంటాది, కానీ తిరిగి లోపల వెళ్ళిపోతుంటాది.
1: ఇట్ విల్ జస్ట్ మేక్ యూ నో ద టేస్ట్ బట్ ఇట్ గోస్ ఇన్.
0: కానీ అన్నింటికంటే మధురమైనటువంటి రసము ఒకటి ఉండాలి విను.
1: బట్ లిసన్ టు దిస్, దేర్ ఇస్ స్వీటెస్ట్ ఆఫ్ ఆల్.

0: The sweetest of all are the divine names of God.
1: ఈ నామం నీవు చింతించు.
0: You think of this God's name.
1: ఇది అరిగిపోయేది కాదు.
0: It can't be digested.
1: అరిగిపోయేటువంటిది కాదు.
0: It won't melt.
1: కదిలిపోయేటువంటిది కాదు.
0: It doesn't move.
1: మెదిలిపోయేటువంటిది కాదు.
0: It's not afraid of anything.
1: హృదయములు నిశ్చయంగా నిర్మలంగా నిస్వార్థంగా నిరంతరం కూడాను మాధుర్యాన్ని అందిస్తుంటాడు.
0: It gives you all the sweetness to our heart, being selfless absolutely and pure and sweet.
1: కనుక మానవుడు ఈనాడు భగవంతుణ్ణి తనకంటే భిన్నంగా భావించి ఆరాధన చేస్తున్నాడు.
0: Therefore man today is worshipping God
1: కనుకనే
0: different from him.
1: ఎన్ని తరములు ఎన్ని జన్మములు ఎన్ని యుగములు మారినప్పటికీ తాను భగవంతునితో ఐక్యం కాలేడు.
0: In spite of all many of the generations and lives and ages passed by, yet he cannot attain realization.
1: పాలలో నీరు చేరినట్టుగా ఏకమై పోవాలి భగవంతునిలో భక్తుడు.
0: Just as water gets mixed in milk,
1: దీనికి ఏ సాధనము చేయనక్కర్లేదు.
0: For this you don't need any
1: ఏ గ్రంథమును పఠించనక్కర్లేదు.
0: You don't need to read any text.
1: ఏ గురువును స్వీకరించనక్కర్లేదు.
0: You don't need to go to any teacher.
1: ఏ జపములు ధ్యానములు చేయనక్కర్లేదు.
0: No penance or meditation are needed.
1: ఒక్క ప్రేమతో మాత్రమే అది లభ్యమవుతుంది.
0: It's only possible through love only.
1: ఇట్టి ప్రేమ తత్వాన్ని బోధించేటువంటిదే వేదాంతము.
0: It is Vedanta that teaches love.
1: కనుక మానవుడు తాను వేరు దైవం వేరు అనేటువంటి భిన్నాభిప్రాయములు ఉండినంత వరకు కూడాను నీవెన్ని భజనలైనా చేయి.
0: You may do any number of bhajans with this feeling of dualism that you are separate from God.
1: కానీ అది చేసేంత వరకు మాత్రము హాయిగా ఆనందంగా తలలుపుతావు.
0: So long you do bhajans, you nod your head in ecstasy.
1: Kani,
0: but
1: hrudayam nirantaram kudanu nindinatvante dhirasamto.
0: But the heart is full of that essence.
1: Raso vaisaha ani bodhinchinadi upanishattudu.
0: Upanishad's teaching is the essence.
1: Bhagavantudu rasa swaroopude.
0: God is in the form of rasa, the essence.
1: Neevu nirasa swaroopude.
0: God is rasa, the essence. You are nirasa.
1: Nirasattvam povalante ee rasattvam swikarinchali.
0: So in order to be strong, you have to accept this essence.
1: కనుక నీరసత్వం ఎక్కడ ప్రారంభమవుతుంది?
0: వాట్ ఈస్ ది ఆరిజిన్ ఫర్ దిస్ వీక్నెస్?
1: దైవత్వాన్ని వేరు చేసినప్పుడే నీరసత్వం వస్తుంది.
0: వెన్ వన్స్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ సపరేట్ ఫ్రమ్ గాడ్, యూ బికమ్ వీక్.
1: కాన్షియన్స్ అన్నారు.
0: దట్ ఈస్ కాల్డ్ కాన్షియన్స్.
1: అది ఆత్మతత్వము.
0: దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ఆత్మ.
1: ఇలాంటి తత్వాన్ని మనం చక్కగా గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: బట్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ఇట్ ఫుల్.
1: ఇలాంటి రసమును లోపల చేరనివ్వకోకుండా కొంత అభిమానము అహంకారము రెండు కూడా అడ్డు తగులుతూ ఉంటాయి.
0: వీ డోంట్ డ్రా దిస్ ఎసెన్స్ టోటల్లీ బికాస్ ద ఈగో అండ్ అటాచ్మెంట్ కమ్.
1: ఆదిశంకర్లు జైత్రయాత్ర సలిపినప్పుడు
0: వెన్ వాజ్ ఆన్ ఎ టూర్ టు కాంకర్ ద హోల్
1: మండన మిశ్రుని కూడాను చేరాడు.
0: దేర్ వాజ్ ఆల్సో మండన మిశ్ర.
1: మండన మిశ్రునికు శంకరాచార్యునకు వేదాంతమునందు వాదోపవాదం జరిగింది.
0: There is heated argument between Shankara and Mandana Mishra there.
1: Evaru gelchidam evaru odipovatam anetundi daniki oka judge undali.
0: A judge is needed to decide.
1: Ee judge ni evariga undali, evaru nirnayinchagalaru.
0: Who can judge properly?
1: Shankaralu vare cheppaaru.
0: Shankara himself said.
1: Shankaralu telusunu.
0: Shankara no.
1: Trikara gnani.
0: He knows all the three.
1: Mandana Mishra. Nee patri ainatundi okka ubhaya bharate manaku iddariki judge annadu.
0: Mandana Mishra, your wife Ubhayabharati is the judge.
1: Shankara yokka vishwasamu.
0: See the faith of Shankara.
1: Bhatta vaipune bharya satyam cheppochunu kani marakuru vaipune cheppadu kani Ubhayabharati alantidi kaadu.
0: Usually wife supports the husband, but Ubhayabharati is not of that sort.
1: Bheda rahitamainatundi yokka buddhi Ubhayabharati.
0: Ubhayabharati has no difference of that type.
1: Naadi needi anetundi yokka భిన్నాభిప్రాయములు లేవు.
0: షీ హాస్ నో ఫీలింగ్స్ ఆఫ్ మైండ్.
1: అది ఇది అనేటువంటి ఒక తత్వములు లేవు ఆమెలందు.
0: షీ డజంట్ కన్సిడర్ దిస్ అండ్ దట్.
1: ఏకం సత్య ప్రాబహుదావదంతి. ఉన్నది ఒక్కటే సత్యము.
0: షీ బిలీవ్స్ దట్ ఇన్ వన్ ట్రూత్.
1: అట్టి సత్యాన్ని గుర్తించినటువంటిది ఉభయభారతి.
0: ఉభయభారతి హాస్ నోన్ దట్ ట్రూత్.
1: కాబట్టి ఉభయభారతిని మనం సాక్ష్యంగా పెట్టుకున్నాము.
0: సో ఉభయభారతి వాజ్ మేడ్ ద జడ్జ్.
1: ఇద్దరు వాదించారు.
0: బోత్ ఆర్గ్యూడ్.
1: కడపటికి
0: ఫైనల్లీ
1: మండన మిశ్రుని ఓడిపోయాడు.
0: మండన మిశ్ర వాజ్ డిఫీటెడ్.
1: ఈ సత్యాన్ని ఏమాత్రము సంకోచం లేకుండా ఏ విధమైనటువంటి భయం లేకుండా నిర్భయంగా చెప్పింది. మండన మిశ్రుడు ఓడిపోయాడు అని చెప్పింది.
0: ఉభయభారతి డిక్లేర్డ్ వితౌట్ ఎనీ హెజిటేషన్ ఫియర్లెస్లీ దట్ మండన మిశ్ర వాజ్ డిఫీటెడ్.
1: ఈ మాట విన్నంత మాత్రమున మరి కాలం కూడా అధికంగా తీసుకోలేదు. చెప్పిన మాటను దక్కించుకునే నిమిత్తమై అదియే సత్యము.
0: టు కీప్ అప్ టు ద వర్డ్ గివెన్,
1: మరుక్షణమే మండన మిశ్రుడు సన్యాసాశ్రమం తీసుకున్నాడు.
0: ఇమ్మీడియట్లీ మండన మిశ్ర యాక్సెప్ట్ ది స్టేట్ ఆఫ్ టోటల్ రినన్సియేషన్.
1: అయితే నేను కూడాను అర్ధాంగి,
0: ఐఎమ్ యువర్ వైఫ్
1: అని ఆమె కూడాను సన్యాసాశ్రమం తీసుకున్నాడు.
0: షీ టు బికేమ్ ఎ రినన్సియంట్.
1: ప్రాకృతమైనటువంటి యొక్క తత్వం ఒక వైపున, పరతత్వం మరొక వైపున.
0: There is secular knowledge on one side, spiritual knowledge on the
1: other. Pravrutti adi nivrutti.
0: One is outward, other is inward.
1: Pravrutti nivruttulu yokka sambandham anetundi avinabhava sambandhanga nirupinchindi Ubhaya Bharati.
0: It was Ubhaya Bharati who brought in this coordination between the two.
1: Shadow maadi teeskuntu vachindi.
0: She considered both.
1: Reflection, reaction, resound ga cheptu vachindi.
0: She started teaching that everything is reaction, reflection.
1: Eppudu sanyasasam teeskunnaro veru veru ayipoyaru.
0: The moment they became renunciants, they got
1: Ubhaya Bharati oka aasam nirminchukoni akka seelalu maatrame cherchukoni aame varandarkini aatma prabodha salputundadi.
0: Ubhaya Bharati built a hermitage for exclusively for women and started teaching them.
1: Kontamandi seelato cheri aame Ganga nadiki snanamku velutundadi tellavari.
0: Along with some other women she went to Ganges to have a
1: oka vairagyudu aneetundi perutopala.
0: A man in the name of total ascetic.
1: ఒక చెట్టు కింద పండుకున్నాడు పాపం.
0: Was just lying under the tree.
1: అతను సన్యాసి.
0: He is also an ascetic.
1: కేవలము అది కేవలము ఒక హృదయ సన్యాసం కాదది.
0: He is not one of the heart.
1: కేవలం వస్త్ర సన్యాసం అది.
0: He is ascetic by dress.
1: కేవలం బట్టలు మార్చుకున్నారే కానీ బుద్ధులు మార్చుకోలేదు.
0: They just could change their dress but not their mentality. Gudalu
1: maarukunnare kaani gunamulu maaraledu.
0: They could change gudalu or dress but not gunalu or the qualities.
1: Kaani aa pandukunnatunti vyakti taanu nityamu neeru traage nimittamai oka sorakayani endipoyina sorakayi lopala neeru poosukoni danni eppudu vaadukuneetunti vaadu. Deenni prakkana pedithe evaraina ettukoni potaremo ani tala kinda pettukoni pandukunnadu paapam aa yokka vairagyudu.
0: This ascetic, just for name's sake, carries with him the bottle gourd which is dry with water inside and was hiding it so that it would not be stolen.
1: అతనికి సరియైన వైరాగ్యం ప్రబోధించాలని సంకల్పించి ఉభయ భారతి తన వెంట వస్తున్నటువంటి స్త్రీలతో గట్టిగా చెప్పింది.
0: To teach this lesson of detachment to this false ascetic, ఉభయ భారతి told loudly to her associates.
1: స్త్రీలారా,
0: women,
1: చూడండి అతను వైరాగ్యుడు.
0: See, he is a renunciant.
1: కానీ
0: బట్
1: అతని ఈ యొక్క ఈ సొరకాయ ఇది ప్రక్కన పెట్టి ఎవరైనా దొంగిలిస్తారో ఏమని దానిపైన ఇంత అభిమానం పెట్టుకుంటున్నాడు పాపం.
0: He has got so much of attachment to this bottle gourd.
1: ఇంత నిరుపయోగమైనటువంటిది,
0: ఇట్స్ యూస్లెస్,
1: తుచ్చమైనటువంటిది అని వదలలేకపోతున్నాడు పాపం.
0: ఇట్ ఈస్ సో లో, హీ ఈస్ నాట్ ఏబుల్ టు గివ్ అప్.
1: తన తల కింద పెట్టుకుని పండుకున్నాడు అని.
0: అండ్ హీ జస్ట్ స్లీపింగ్, కీపింగ్ ఇట్ అండర్ హిస్ హెడ్.
1: విన్నాడు ఈ వైరాగ్యం.
0: దిస్ ఎసెటిక్ హర్డ్ దిస్.
1: నన్ను ఈ విధంగా అవమానం చేసింది కదా అని కోపం ఒకవైపున వచ్చింది.
0: హి వాస్ సో యాంగ్రీ బికాజ్ హి వాస్ ఇన్సల్టెడ్.
1: తిరిగి ఉభయ భారతి తన శిష్యులతో స్నానం చేసి తిరిగి వెనుకకు వస్తుండాలి.
0: ఉభయ భారతి వాస్ రిటర్నింగ్ విత్ ఆల్ హర్ డిసైపుల్స్.
1: అది కనిపెట్టి ఈ సొరకాయను తీసి వాళ్ళ దగ్గరికి పారవేశాడు.
0: వాచింగ్ దట్ హీ జస్ట్ త్రూ దిస్ బాటిల్ గోడ్ అక్రాస్.
1: అప్పుడు ఉభయ భారతి చెప్పింది, అయ్యో పాపము, అభిమానమే అని అనుకున్నాను, అహంకారం కూడా ఉంటుండాలి ఇతనికి అని.
0: ఉభయ భారతి సెడ్, ఐ థాట్ ఇట్ ఈస్ ఓన్లీ అటాచ్మెంట్, హీ హాస్ గాట్ దిస్ ఈగో.
1: ఈ అహంకారమే లేకపోతే దీన్ని విసిరి నా కాళ్ళపై పడేస్తాడా?
0: ఇన్ ఫ్యాక్ట్ హీ హాస్ నో ఈగో, హౌ కెన్ హీ త్రో ఇట్ లైక్ దట్.
1: రెండు నిమిషం నిలిచి
0: హీ వెయిటెడ్ ఎ కపుల్ ఆఫ్ మినిట్స్.
1: సన్యాసి,
0: హీ సెడ్, అసెటిక్,
1: నీకు అభిమానంతో పాటు అహంకారం కూడా నువ్వు పెరిగిపోతుండాలి.
0: యూ హావ్ గాట్ దిస్ అటాచ్మెంట్ ఈగో ఆన్ ద రైస్.
1: మంచిది కాదు,
0: ఇట్స్ నాట్ ప్రాపర్.
1: నీ వేసినటువంటి యొక్క ఈ గుడ్డలకైనా గౌరవాన్ని అందించు.
0: అట్లీస్ట్ యూ షుడ్ రెస్పెక్ట్ ద డ్రెస్ యూ హావ్ పుట్ ఆన్.
1: కనుక నీవు ఈ అహంకారం అహంకారములు ఉండినంత వరకు కూడా నీవు సర్వసంగ పరిత్యాగి కాదు.
0: సో లాంగ్ యు ఆర్ బౌండ్ బై ది ఈగో ఇన్ అటాచ్మెంట్ యు కెనాట్ బి ఎ రినన్షియన్.
1: దూరం చేసి ఆత్మాభిమానంలో నీవు ప్రవేశించు.
0: సో యూ హావ్ టు డెవలప్ లవ్ టువర్డ్స్ దిస్ ఆత్మ.
1: మంచి మధురమైనటువంటి శాంతమైనటువంటి చక్కని భావంతో ఆమె ప్రబోధించింది.
0: షీ థాట్ ఇన్ ఎ వెరీ ఎక్సలెంట్ వే, ఇన్ ఎ పాలటబుల్ వే.
1: జ్ఞానమునకు స్త్రీలు పురుషులు భేదం ఎక్కడుంది?
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఆఫ్
1: దేహములకు స్త్రీలు పురుషులు.
0: Is on the body.
1: జ్ఞానమునకు ఏ లింగ భేదములు లేదు.
0: But those of the wisdom don't have any
1: జాతి భేదములు లేదు.
0: No difference.
1: ఏ వర్ణ భేదములు లేదు.
0: No color based on that.
1: ఏ ప్రకృతి భేదములు లేవు.
0: Nothing whatsoever.
1: పరిగెత్తి వచ్చాడు, ఆమె పాదాలపైన పడ్డాడు ఈ సన్యాసి.
0: This ascetic ran and fall at her feet.
1: Amma, ఎవరు ఈ సత్యాన్ని బోధించేటువంటి వ్యక్తులు లేకపోవడం చేతనే ఈ విధంగా సన్యాసులు ఈ విధమైన నటన చేస్తూ పోతున్నారు.
0: As no one there to teach us truth, this has been my behavior.
1: నేటి నుండి మా ఉభయ భారతే నా గురువు అని తాను నమస్కరించాడు.
0: From this day he declared that ఉభయ భారతే is his guru.
1: ఈ విధంగా
0: like this
1: మానవత్వంలో ఎన్ని విధమైనటువంటి సాధనలో చేసినట్టుగా కనిపిస్తుంటారు.
0: In human life it appears as if we follow many spiritual paths. కాశాయ
1: వస్త్రములేసినా గాని కంఠమాల ధరించినా గాని గడగడమని జపమాల త్రిప్పిన కడకుని యొద్దకు రావలే బాబా దయచేత ధన్యులు కావలెరా ఎంతటి వారుని దయచేత ధన్యులు కావలెరా.
0: One may put on the ochre robes, one may wear the talisman and repeat, count the beads in the name of the Lord, but yet one has to fall at the feet of Baba.
1: Mukku moosi japamacharinchina mrokkuchu baga niluchundina brokki mokki ento yachina gaani moralini nanni karugadu manasu dayacheta danyulu kavalera entaati varu nidayacheta danyulu kavalera.
0: One may close the nose and just stand on one leg and chant the name of God repeatedly, but yet God would not melt. It's only His grace that will make Him move towards you.
1: ఏమి ప్రయోజనం? ప్రాకృతికంగా మనం చేస్తున్నామే కాని ఈ జపములు ధ్యానములు దయకు సమీపమయ్యేటువంటి యొక్క స్థితిని మనం పొందగలుగుతున్నామా? ఆ భగవంతుని యొక్క ప్రేమకు సన్నిహితులయ్యేటువంటి యొక్క మార్గాన్ని మనం వెతుకుతున్నామా? సత్యాన్ని తమకు తాము చక్కగా విచారించుకున్నప్పుడు సత్యం మనకు తక్షణమే బయటపడిపోతుంది.
0: One has to inquire within one's own self this basic truth.
1: కనుక ఈనాటి ప్రజలందరూ కూడాను
0: all people today
1: kevalam aneka rakamainatundi sadhanalu chestunnaru.
0: They follow many spiritual paths.
1: Deeniki motta mota tananu cherek puramu sneham kavali.
0: Before we merge in the divinity, it is the friendship which is foremost.
1: Evanto friendship kavali.
0: With whom should we have this?
1: Maranatvanti vanito friendship kavali.
0: You should develop friendship towards the one who would not change.
1: Adi amrita swaroopamainatundi daivattvam.
0: That is immortal divinity.
1: చూడండి, నవవిధ మార్గంలో మీరు ఎన్నో పర్యాయాలు విన్నారు.
0: యు మైట్ హావ్ హర్డ్ ఆఫ్ నైన్ పార్ట్స్ ఆఫ్ డివోషన్.
1: శ్రవణం,
0: ది లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాదసేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: సాల్యుటేషన్,
1: అర్చనం,
0: వర్షిప్,
1: స్నేహం,
0: ఫ్రెండ్షిప్,
1: సత్యం, ఆత్మనివేదనం,
0: ది సరెండర్.
1: స్నేహమైన తర్వాతనే ఆత్మ నివేదన.
0: When once there is friendship, it ends in the surrender.
1: కనుకనే మొట్టమొదట భగవంతునితో స్నేహం కావాలి.
0: Therefore we should develop friendship with our God.
1: ఈ లోకంలో ఉండినటువంటి వారంతా కూడా ఫ్రెండ్స్ కానే కాదు.
0: All worldly people are not our friends.
1: హలో హలో, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ, గుడ్ బై, గుడ్ బై పోయింది.
0: ఇట్స్ ఓన్లీ లిమిటెడ్ టు హలో, హౌ ఆర్ యూ, గుడ్ బై.
1: ఇవి కాదు ఫ్రెండ్షిప్.
0: దాట్స్ నాట్ ఫ్రెండ్షిప్.
1: చెరువులో నీరు ఉండినంత వరకు కప్పలు ఉంటాయి, తర్వాత కప్ప ఒక్కటైనా ఉండదు.
0: సో లాంగ్ ది ట్యాంక్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్ యు ఫైండ్ ద ఫ్రాగ్.
1: టోబీలో డబ్బు, ఫాదర్ పొజిషన్ గట్టిగా ఉంటే, ఏ మినిస్టర్ ఏ ఎమ్మెల్యేనో ఏ ఎంపీ గానో ఉంటే అంతవరకు నీకు ఇదిగా ఉంటుంది, తర్వాత నిన్నెవ్వరు గుడ్ బై కూడా చెప్పరు.
0: సో లాంగ్ యువర్ ఫాదర్ ఇన్ పొజిషన్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ విత్ మనీ ఇన్ యువర్ పాకెట్, ఎవ్రీబడి విల్ సే హలో, దే వోంట్ సే గుడ్ బై.
1: లండన్ లో క్రాంబర్ అనేటువంటి ఒక ప్రెసిడెంట్ ఉండేటువంటి వాడు.
0: There in London in those days, Cromwell was the president.
1: కట్టకడపటికి ఏదో ఒక విధమైనటువంటి దోషం ఏర్పడిపోయింది, అతనికి ఉరిశిక్ష వచ్చింది.
0: Something had went wrong and he was hanged.
1: పక్కా పాలిటిక్స్ అతను.
0: He's a పక్కా politician.
1: కోట్ల రూపాయలు పౌండ్స్ అంతా కూడా ఖర్చు పెట్టాడు.
0: He spent crores and crores of pounds.
1: స్నేహితులకంతా కూడా ఓట్టుకంతా కూడా ఎంతో ధనం అంతా ఇచ్చాడు.
0: He purchased votes.
1: ఇల్లు ప్రదక్షిణలు చేశాడు.
0: He went round every house.
1: ఎంతో ధనం దారబోసుకున్నాడు.
0: He spent so much money.
1: కట్టగడపటికి అతనికి మెడకు ఊరి బిగించే సమయంలో తాను స్మరించుకుంటూ వచ్చాడు.
0: When he was about to be hanged, he started thinking, so
1: ఈ ధనమును నేను ఎంత దుర్వినియోగం చేస్తుని,
0: what a waste I have done with this money.
1: నా పవిత్రమైనటువంటి కాలాన్ని నేను ఎంత దుర్వినియోగం చేస్తుని.
0: I wasted my sacred time.
1: ఈ దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి ఈ కాయాన్ని నేను ఎంత దుర్వినియోగం చేస్తుంది.
0: ఐ వేస్టెడ్ దిస్ బాడీ విచ్ ఇస్ డివైన్ అండ్ సో
1: ఇంపార్టెంట్. నా కాలమును, నా కర్మను, నా కనకమును, సర్వమును కూడా వ్యర్థం చేసుకున్నాను.
0: ఐ వేస్టెడ్ మై బాడీ, ద టైమ్ అండ్ ద గోల్డ్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: ఇదే భగవంతునికి నేను అర్పితం చేసి ఉంటే ఎంత ఆనందించింది ఎటువంటి వాడను.
2: Had I but served my Lord with half the zeal,
1: ఉత్తమ స్థితికి నేను పొందిన వాడను.
2: I would have come to exalted position.
1: పెట్టి ఇంత చేసి ఇన్ని విధములుగా కూడాను వ్యక్తం చేసుకుని నాకు ఈ దుర్గతియా.
2: Having spent so much, is this my present plight?
1: నేను ఇంకెన్ని జన్మములు ఎత్తినప్పటికి రాజకీయాల్లో నేను ప్రవేశించనని ప్రామిస్ చేశాడు.
2: ఐ మే బి బోర్న్ రిపీటెడ్లీ బట్ ఐ విల్ నెవర్ సర్వ్ ఎనీ లార్డ్.
1: ప్రామిస్ ఎప్పుడు చేశాడో ఆ ప్రభుత్వానికి కూడా ఒక విధమైనటువంటి యొక్క కను తెరిపించాడు.
2: ద మూమెంట్ హీ మేడ్ సచ్ ఎ ప్రామిస్ ద గవర్నమెంట్ ఓపెన్ ఇట్స్ ఐస్.
1: తక్షణమే ఆ ప్రొసీజర్ క్యాన్సిల్ చేసేసాడు.
2: అండ్ ద పనిష్మెంట్ ఆఫ్ హ్యాంగింగ్ వాస్ క్యాన్సిల్డ్ ఇమిడియట్లీ.
1: ఒక్క భగవంతుని తరించి, ఓ భగవంతుడా నీకు చేయనటువంటి సేవలు ఈ యొక్క హస్తములు ఎందుకు?
2: Oh God, why should I have these hands if I can't serve you?
1: దీనినే తుకారాం కూడా చెప్పాడు.
2: The same thing is stated by తుకారాం.
1: రామా నేను అంగహీనుడను అని ప్రార్థించాడు.
2: He prayed, Rama, I am crippled.
1: దగ్గరున్న శిష్యులందరూ కూడాను ఏమిటి పిచ్చివాడైపోతున్నాడే, అన్ని అంగములు ఉంటున్నాయి కదా, అంగహీనుడని ఎందుకు చెప్పుకుంటున్నాడు?
2: All disciples said, he declares himself handicapped with all the limbs fine. Why?
1: నీ చేతులు ఉన్నాయి.
2: I have hands.
1: కానీ నీ సేవలు చేయలేకపోతున్నాను, ఇది అంగహీనం కాదా? ఉండి ప్రయోజనం ఏమిటి?
2: With hands I am not able to serve you, therefore I am crippled.
1: కన్నులు ఉన్నాయి.
2: I have eyes.
1: కానీ నిన్ను చూడలేకపోతున్నాను.
2: I am not able to see.
1: ఈ కన్నులు ఎందుకోసమని?
2: What for then?
1: కేవలము ఒక పత్తికాయ వలె ఉంటున్నాయి కన్నులు.
2: That is something like the fruits of the cotton plants.
1: చెవులు ఉన్నాయి.
2: We have ears.
1: నీ యొక్క వేణుగానాన్ని వినలేకపోతున్నాను.
2: ఐఎమ్ నాట్ ఏబుల్ టు లిసన్ యువర్ మెలోడియస్ మ్యూజిక్.
1: మధురమైనటువంటి వాక్యాలు నేను శ్రవణం చేయలేకపోతున్నాను.
2: ఐఎమ్ నాట్ ఏబుల్ టు హియర్ యు.
1: కుక్కలు కుక్కలు నక్కలు దూరేటువంటి ఒక కేవ్స్ మాదిరి ఉంటున్నాయి ఈ చెవులు.
2: మై ఇయర్స్ ఆర్ లైక్ కేవ్స్ సో దాట్ ద ఫాక్సెస్ అండ్ డాగ్స్ కుడ్ ఎంటర్.
1: కాళ్ళు ఉంటున్నాయి.
2: ఐ హావ్ లెగ్స్.
1: కానీ నిన్ను నేను ప్రదర్శన చేసి నమస్కరించలేకపోతున్నాను.
2: బట్ ఐ కుడ్ నాట్ గో రౌండ్ యూ డూ
1: బజారు బజారు తిరుగుతున్నాను.
2: ఐ గో రౌండ్ ఎవ్రీ స్ట్రీట్.
1: పొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు శ్రద్ధతోడ. ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాను చెప్పు వేళ వద్దికగనుండరేల ఓ చెవులా, వద్దికగనుండరేల ఓ చెవులా.
2: ఓ ఇయర్స్, యు ఆర్ రెడీ టు గో అరౌండ్ ఎవ్రీ స్ట్రీట్ అండ్ లిసన్ టు ఆల్ ద గాసిప్ అండ్ ద వెయిన్ టాక్, బట్ యు ఆర్ నాట్ ప్రిపేర్ టు హియర్ ద డివినిటీ అండ్ ద మెజెస్టీ ఆఫ్ గాడ్.
1: నేని సునకంబు వలె మీరు పరుగిడి వగిరించి తిరుగుదురే. క్షణమును క్షణమును దైవ సన్నిధి నిలువగా, క్షణమును దైవ సన్నిధి నిలువగా పాదముల అది కష్టమా.
2: ఓ ఫీట్, యు జస్ట్ రన్ అబౌట్ లైక్ ఎన్ ఎయిమ్లెస్ డాగ్ దట్ రన్స్ అబౌట్ అలాంగ్ ద స్ట్రీట్, బట్ యు ఆర్ నాట్ ప్రిపేర్ టు గో టు నియర్ గాడ్.
1: ఏమి ప్రయోజనం ఈ అంగములంతా ఉంది?
2: వాట్ ఆర్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్?
1: ఈ సేవకు ఇవి ఉపయోగించాలి.
2: దే షుడ్ బి యూస్ టు సర్వ్ గాడ్.
1: సూరదాసుడు కూడా చెప్పాడు.
2: ది సేమ్ థింగ్ ఇస్ స్టేట్ బై సూరదాస్.
1: కన్నుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీ మూర్తి దర్శింప నెరరైరి.
2: దో వీ హ్యావ్ ఐస్ బట్ యెట్ వీ ఆర్ బ్లైండ్ దట్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు సీ యువర్ డివైన్ ఫామ్.
1: భగవంతుడా,
2: ఓ గాడ్,
1: నాకు కన్నులు ఇస్తానని కోరుతున్నావా?
2: యూ వాంట్ టు గివ్ మీ విజన్?
1: నాకు కన్నులు అక్కర్లేదు.
2: ఐ డోంట్ వాంట్ సైట్.
1: కన్నుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీ మూర్తి దర్శించినారా? ఎంతమంది కన్నులు లేవు, వాళ్ళంతా నిన్ను చూచారా?
2: సో మెనీ పీపుల్ హావ్ ఐ సైట్, డూ దే సీ యూ?
1: చెవియుండి చెవటులై అతి మనోహరమైన నీ గాన మాలింప నెరరైరి.
2: దో దే హావ్ ఇయర్స్ దే ఆర్ డెఫ్, దే ఆర్ నాట్ ఏబుల్ టు లిసన్ టు యువర్ మ్యూజిక్.
1: పాణి పంకజమందు పరమాత్మ ఉండియు పాడు సంసారంబు కోరిరేరి.
2: దో గాడ్ ఈజ్ ఇన్ ప్రెసెంట్ ఇన్ వన్స్ ఓన్ హార్ట్ బట్ దే వాంట్ ఫ్యామిలీ లైఫ్.
1: హృదయంలోనే ఉంటున్నాడు పరమాత్ముడు.
2: గాడ్ ఈజ్ ఇన్ యూ.
1: అతన్ని వదిలిపెడుతున్నావు.
2: బట్ యూ జస్ట్ లీవ్ హిమ్.
1: ఎక్కడో బజార్ వెంట తిరిగి నీవన్నీ విధాలా ఒక సంసారంలో ప్రవేశిస్తున్నావు.
2: యూ గో అబౌట్ ఇన్ ద వరల్డ్ అండ్ ఎంటర్ ఇన్ టు ఫ్యామిలీ లైఫ్.
1: కన్నులనిచ్చినది ఎందుకు తెలుసు?
2: ఈ సైట్, డూ దే సీ యూ?
1: చెవియుండి చెవటులై అతి మనోహరమైన నీ గాన మాలింప నెరరైరి.
2: దో దే హ్యావ్

0: What for are the eyes that cannot look at God, that cannot look at Rama? What for my eyes can look?
1: దేహములో సర్వాంగములు కూడాను సార్థకంగా గావించుకునే నిమిత్తమై నీకు అనుగ్రహించినటువంటివే గాని మిస్యూజ్ చేయటానికి కాని పెడమార్గం పట్టించడానికి కాని తప్పు మార్గంలో నడచడానికి కాని కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే నిజమైన మానవత్వం.
0: The true human life and human quality lies in understanding the truth that senses have got to be made use of in a proper way so that we don't lead them in a wrong path.
1: తానే చూసుకుంటాడు సర్వము.
0: He will take care of
1: it. రామ్ రామ్ రామ్ రామ్ రామ్ జపం ఇస్తే నా పొట్ట నింపేది ఎవరయ్యా అంటారు కొంతమంది.
0: Some say if I sing the glory of God, who will give me food?
1: నా జీవితం జరగాలి కదా అంటారు.
0: They say I should carry out my living.
1: నార పెట్టిన వాడు నీరు పోయిదా?
0: The one who has sown the seeds will give him water.
1: హృదయపూర్వకంగా తన్ను స్మరిస్తుంటే తాను నిన్ను చూసుకోలేడా?
0: If we chant whole heartedly, will
1: ఇంత బ్రహ్మాండాన్ని చూసుకునేటువంటి వాడికి ఇంత వ్యక్తి మాత్రం బరువు అవుతాడా?
0: The one who takes care of the entire cosmos, can't he take care of you?
1: అంతా తానే చూసుకుంటాడు.
0: He will take care of everything.
1: బెట్ట తుదియల్లి పుట్టిదా వృక్షకే కట్టెయను కట్టి నీవిదే దర్యారో. కొండపైన రాతిపైన పుట్టింది ఒక చెట్టు.
0: A tree is born on a mountain top rock.
1: ఆ వేర్లన్నీ రాళ్లపైననే ఉన్నాయి.
0: All roots are spread all over the rock.
1: కట్టెయను కట్టి నీరిదే దర్యారో. దానికి కట్ట కట్టి ఎరువు వేసి నీరు పోసి పెంచిన వాడు ఎవరు?
0: Who manured it? Who watered it?
1: దైవమే దాన్ని పెంచాడు.
0: God himself.
1: కల్తా హృదయల్లి రాయి ఉంటుండాలి.
0: Here is a rock.
1: కానీ రాయిని కొట్టినప్పుడు ఆ రాతి బండ లోపల ఒక కప్ప వచ్చింది బయట.
0: When you just break a boulder, you find a frog jumping out.

0: ఆ యొక్క రాతిలో ఉండినటువంటి కప్పకు అక్కడ ఆహారాన్ని ఎవరు పెట్టారు? మీ తాత పెట్టాడా, మీ నాన్న పెట్టాడా?
1: హూ సర్వ్డ్ ఫుడ్ టు దట్ ఫ్రాగ్ ప్రెసెంట్ విద్ ఇన్ ఎ బౌల్డర్? ఈజ్ ఇట్ యువర్ ఫాదర్ ఆర్ గ్రాండ్ ఫాదర్ దట్ ఫెడ్ ద ఫ్రాగ్?
0: ఈ మాట వినేటప్పటికీ శివాజీకి చాలా తెలివి వచ్చింది.
1: When he heard this, Shivaji became suddenly all of a sudden intelligent.
0: తులసీదాసు అనే తుకారాం ఎంతనో భక్తుడు.
1: తుకారాం
0: అలాంటి సమయంలో చెప్పాడు, తన ఎదురుగానే రాతిని కొట్టించాడు.
1: And he made this
0: కొట్టేటప్పటికి అందులోపల ఒక చిన్న కప్ప బయటకు వచ్చేసింది.
1: అవుట్ ఆఫ్ ద బోల్డర్ ఎ స్మాల్
0: ఈ రాజ్యాన్నంతా నేను ఏనుకుంటున్నానని చెప్పి అహంకార పడుతున్నావు శివాజీ.
1: ఓ శివాజీ, యువర్ ఈగోయిస్టిక్ బికాస్ యువర్ రూలింగ్ ద హోల్ కింగ్డమ్.
0: దీన్ని నువ్వేనా పాలించింది?
1: Are you really taking care of this frog?
0: ఈ ఏమైనా దీన్ని ఏమైనా ఒక టిఫిన్ క్యారియర్ అన్నం పంపిస్తున్నావా దీనికి ఏమైనా?
1: ఆర్ యూ సెండింగ్ ఎవ్రీడే టిఫిన్ క్యారియర్?
0: భగవంతుడే అన్ని చేస్తున్నాడు.
1: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ డస్ ఎవ్రీథింగ్.
0: నెమెలిగే చిత్రబన్నవన్ బరిదవర్యారో పీకాక్. నెమలికి ఎంత చక్కని వర్ణాన్ని వేశారు, ఎంత చక్కని రంగులు తీర్చిదిద్దారు. ఎవరు వేశారు ఈ రంగులు?
1: Peacock has got so many beautiful lovely colors.
0: Enta gopp best painters ani eppudigini ee rangullo peacock original rangulu akkada raavu.
1: Even the best painter can't bring out that original color.
0: Kevalam akkada artificial e vastayi gaani heartful ainaatundi colors raavu.
1: Everything will be artificial but not heartful.

0: ఎంత గొప్పవిగా ఉన్నాయి.
1: దర్ సో మెనీ సీక్రెట్స్ మిస్టరీస్ ఇన్ దిస్ నేచర్.
0: ఎగ్గులో పిట్ట ఉంది. ఎగ్గులో
1: ఇన్ ది ఎగ్ దేర్ ఇస్ ప్రెసెంట్ ది యంగ్ వన్ దేర్ ఇన్సైడ్.
0: అడిగి చెప్పు.
1: దేర్ ఇస్ ఇన్సైడ్ ది ఎగ్ దేర్ ఇస్ యంగ్ వన్.
0: బర్డ్ చెప్పు.
1: దేర్ ఇస్ బర్డ్ ఇన్సైడ్ ది ఎగ్.
0: కాబట్టి గుడ్డులో పిట్ట పుట్టుండాలి.
1: దేర్ ఇస్ ద బర్డ్ ఇన్సైడ్ ది ఎగ్.
0: విత్తులో వృక్షం పుడుతుండాలి.
1: అండ్
0: మనిషిలో మనిషి పుడుతున్నాడు.
1: అండ్ దేర్ ఫోర్ ది సీడ్
0: ఎవరు నిర్మించినటువంటిది?
1: ద ప్లాంట్ ఈస్ బోర్న్
0: ప్లాన్.
1: అండ్ ది హ్యూమన్ బికెట్స్ అనదర్ హ్యూమన్ హూ ప్లాన్ ఇట్ ఈస్.
0: ఏది కాదు,
1: దైవం
0: యొక్క నిర్ణయాలే.
1: ఇట్స్ ఆల్ గాడ్స్ విల్.
0: అలాంటి పవిత్రమైనటువంటి దైవ సృష్టి అనేటువంటి దాన్ని అర్థం చేసుకునలేక తుచ్చమైన అల్పమైనటువంటి యొక్క మానవత్వాన్ని గొప్పగా ఘనంగా వర్ణించుకుంటున్నాం మనం.
1: మ్యాన్ ఈస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద సాంక్టిటీ అండ్ సెగ్నిట్నెస్ ఇన్ దిస్ నేచర్ బట్ హి గోస్ బై దిస్ లో మీన్ వర్డ్.
0: ఎక్కడికో వెళ్లి కొండలు మోసినటువంటి హనుమంతుణ్ణి, ఏదో గుండు మోసినటువంటి హనుమంతుణ్ణి, ఏదో కుక్కలు అంతా కూడా నువ్వు వర్ణించుకుంటూ వచ్చున్నాయట.
1: ద డాగ్స్ వెంట్ ఆన్ డిస్క్రైబింగ్ ఎక్స్టోలింగ్ హనుమాన్ హూ కుడ్ క్యారీ మౌంటైన్స్.
0: కొండలు కొండలే మోసినటువంటి హనుమంతునికి గులకరాడు ఎంతరా అన్నాడు.
1: హనుమాన్ హూ కుడ్ క్యారీ ద మౌంటైన్స్ వాట్ ఫార్ ఆఫ్ దీస్ పెబుల్స్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: రామ లక్ష్మణ ఇరువురు కూడాను రామేశ్వరం వెళుతున్నారు.
1: రామ అండ్ లక్ష్మణ వర్ ప్రొసీడింగ్ టు రామేశ్వరం.
0: ఈ రామేశ్వరం వెళ్లే సమయం లోపల
1: యాజ్ దే వర్ గోయింగ్
0: ఒక రామలింగేశ్వరుని ప్రతిష్ఠించాలి అని సంకల్పించుకున్నారు.
1: దే డిసైడెడ్ టు ఇన్స్టాల్ రామలింగేశ్వర.
0: అనగా ఏదో ఒక రీతి లోపల జగత్తంతా కూడా భగవంతుని నామస్మరణ చేయాలనేటువంటి సంకల్పం చేతనే అక్కడ రామేశ్వరం దగ్గర రామలింగేశ్వర అని ఒక లింగాన్ని ప్రతిష్ఠించాలని చెప్పారు.
1: విత్ ది ఐడియా దట్ ద హోల్ వరల్డ్ షుడ్ చాంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ దే డిసైడెడ్ టు
0: రామా అంటే తప్ప ఇంకా లింగుడు అంటే జంగడు అంటే ఏమాత్రం ఇష్టం లేదు.
1: బట్ ఇట్స్ ఓన్లీ రామాస్ నేమ్ దట్ ఈస్ రియల్ ఇష్టం బట్ నాట్ శివాస్ నేమ్ ఆర్ లింగ.
0: ఎద్దునెక్కినా గద్దెనెక్కినా ఇద్దరు ఒక్కటే ఊరన్నా.
1: వన్ మే హ్యావ్ ద బుల్ యాజ్ ద చారియట్ ఆర్ దట్ ఆఫ్ బర్డ్.
0: రాములు బోధిస్తూ వచ్చాడు.
1: దట్ హ్యాస్ బీన్ ది టీచింగ్ ఆల్ ది వైల్.
0: కానీ రాములు అంటే ఉన్నటువంటి ప్రేమ ఇంకో దానిపైన లేదు అతనికి.
1: But he has got intense love for Rama.
0: Pampadu Hanumantunne pampadu.
1: And he sent Hanuman himself.
0: Kulkevaadu diruga kulkevaadata.
1: In front of
0: evaru oddantunnaru vaadtane aa pani cheyistadu.
1: The one who says no, God will see to it. He himself will do it.
0: Hanuman.
1: Hanuman.
0: Nee velli palani parvatham pairiki velli నీకు ఒక లింగాన్ని తీసుకునిరా ప్రతిష్ఠ చేయాలి అన్నాడు.
1: హనుమా యు గో టు ద మౌంటైన్ అండ్ బ్రింగ్ లింగా విచ్ హాస్ గాట్ టు బి ఇన్స్టాల్డ్ హియర్.
0: అతనికి అంత ఇంట్రెస్ట్ లేదు.
1: హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్.
0: సాహసం చూపించలేదు.
1: హీఈస్ నాట్ ఎంకరేజ్డ్.
0: కానీ పలాన టైం లోపలనే ప్రతిష్ఠ చేయాలి, నీవు తక్షణమే తీసుకునిరా అన్నాడు.
1: హీ సెడ్ ఇన్స్టాలేషన్ సెరమనీ మస్ట్ టేక్ ప్లేస్ ఎట్ అన్ అపాయింటెడ్ టైం, గో అండ్ బ్రింగ్ ఇట్.
0: వెళ్ళాడు, తీసుకుని వచ్చాడు.
1: హీ వెంట్ అండ్ బ్రాట్ ఇట్.
0: కానీ ఎక్కడ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఎక్కడ శ్రద్ధ ఉంటుందో అక్కడనే ఆ యొక్క జ్ఞానం కూడా ఉంటుంది.
1: వేర్ దేర్ ఇస్ స్టెడ్ఫాస్ట్నెస్ దేర్ ఇస్ విజ్డమ్.
0: శ్రద్ధ లేనప్పుడు జ్ఞానం కూడా పనిచేయదు.
1: విదౌట్ సిన్సిరిటీ అండ్ విజ్డమ్ విల్ నాట్ హెల్ప్ యూ.
0: రాముడు చెప్పినటువంటి కాలమునకు 10 నిమిషములు ఆలస్యంగా వచ్చాడు.
1: హనుమాన్ వాజ్ రాదర్ లేట్ బై అబౌట్ 10 మినిట్స్.
0: కానీ రాముడు ఆ లోపలనే ఇసుక లింగాన్ని ప్రే చేసి అక్కడ ప్రతిష్ఠ చేశాడు.
1: బట్ రామ మేడ్ లింగ అవుట్ ఆఫ్ ద శాండ్ అండ్ ఇన్స్టాల్డ్ ఇట్ దేర్.
0: 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది కాబట్టి ముహూర్తం తప్పిపోయిందని ఆ లింగాన్ని వద్దన్నాడు.
1: యాజ్ ద లింగ వాజ్ బ్రాట్ లేట్ బై 10 మినిట్స్ హి రిజెక్టెడ్.
0: హనుమంతునికి బాగా కోపం వచ్చింది.
1: హనుమాన్ వాజ్ వెరీ యాంగ్రీ.
0: నేను ఇంత కష్టపడి తీసుకుని వచ్చినటువంటి లింగాన్ని విసిరి పారవేసేసేసాడు నాకు వద్దు పోమని.
1: ఐ స్ట్రగుల్ హార్డ్ అండ్ హి సింప్లీ రిజెక్టెడ్ ఇట్.
0: అప్పుడే రాముల పైన కూడా కోపం వచ్చింది.
1: అండ్ వాజ్ యాంగ్రీ విత్ ద లార్డ్ ఆల్సో.
0: ఏమిటి, నాలో భక్తి తక్కువ లేక నీలో శక్తి లేదా?
1: డోంట్ యూ హ్యావ్ డివోషన్ ఆర్ డోంట్ యూ హ్యావ్ పవర్?
0: త్యాగరాజు కూడా చాలా దీన్ని వర్ణిస్తుకుంటూ కూర్చున్నాడు.
1: త్యాగరాజ్ ఆల్సో నెరేటెడ్ ఇన్ ఫోర్.
0: రాముల్లో శక్తి లేదా, నాలో భక్తి లేదా?
1: డోంట్ హ్యావ్ డివోషన్ ఆర్
0: ఇవి రెండు ఏదో నిర్ణయం కావాలి.
1: One must be decided.
0: ఈ నిర్ణయం అయ్యేంత వరకు నేను ఆత్మ శాంతి లభించదు.
1: Until this is decided, I will not have peace.
0: కూర్చున్నాడు.
1: He sat.
0: నాలో భక్తి ఉన్నది.
1: I have devotion.
0: ఒక్కొక్క వెంట్రుకు పెరికాడు, చూచాడు. ఒక్కొక్క వెంట్రుకు కూడాను రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని రోమ రోమము రామ నామాన్ని స్మరిస్తుంటుండాలి.
1: He started taking out each one of the hairs out of his body. Everything resounded with Rama.
0: కాబట్టి నాలో భక్తి ఉంది అని తనకు తానే సర్టిఫికేట్ చేసుకున్నాడు.
1: So he gave certificate to himself that he has got devotion.
0: రాముల్లోనే శక్తి లేదు.
1: Rama has no power.
0: నాలో భక్తి ఉంది.
1: I have devotion.
0: చూడండి అహంకారం ఆ భక్తి లోకుడు ఒక విధమైనటువంటి అహంకారం ప్రారంభమవుతుంది.
1: సో దేర్ ఇస్ ఈగో ఈవెన్ ఇన్ డివోషన్.
0: మరి యోచన చేశాడు,
1: హి థాట్ ఓవర్ లేటర్,
0: ఛా ఎంత పొరపాటుతున్నాను,
1: వాట్ ఎ మిస్టేక్ ఇట్ ఇస్,
0: భగవంతునిలో శక్తి లేకపోతే నేను ఇంతటి సముద్రాన్ని దాటిండేవాడనా,
1: ఇన్ ఫ్యాక్ట్
0: నేను ఇంతటి ఘనకార్యములు చేసిండేటువంటి వాడనా,
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ గాడ్ హ్యాస్ నో పవర్ కుడ్ ఎవర్ క్రాస్ దిస్ మౌంటెన్,
0: పురస్కరించుకునే త్యాగరాజు చెప్పాడు.

0: పచ్చని చినుకకు ఎర్రని ముక్కు పెట్టాడు. ఎవరు పెట్టారు ఈ కలర్? ఎంత చక్కని మ్యాచ్.
1: A green parrot has got a red beak. What a good matching it is. Who did it?
0: నిజముగా భగవత్ సృష్టి లోపల ఉండినటువంటి రహస్యం.

0: Can a monkey cross this ocean? Can you just mind the Lord, Yamata?
1: Devi valachuna లక్ష్మణుండు కొలచున ప్రపంచమంతా లక్ష్మీదేవిని ప్రార్థిస్తుండాలి.
0: ద హోల్ వరల్డ్ వర్షిప్స్ ద గాడెస్ ఆఫ్ వెల్త్ లక్ష్మి.
1: ఏ మానవుడు తెచ్చినా గానీ ఓ లక్ష్మి నాకు ప్రసాదించు లక్ష్మిని అని లక్ష్మిని ఆరాధన చేస్తుండాలి.
0: ఎవ్రీవన్ వర్షిప్స్ ద గాడెస్ ఆఫ్ వెల్త్ లక్ష్మి.
1: ఆరాధన చేస్తున్నటువంటి ఆ లక్ష్మి నిన్ను వరించాలంటే ఎంత గొప్పతనం ఉండాలి నీ లోపల.
0: Lakshmi worship by everybody worships you. You must be great.
1: Lakshmi Devi Valachuna.
0: Will she serve you?
1: Lakshmanundu Kolachuna.
0: Will Lakshmana serve you?

0: ऊपर.
1: Will that intelligent Bharata serve you? The power of Rama is so mighty, infinite.
0: వీళ్ళందరూ సామాన్యంగా వచ్చేటువంటి వారు అనుకున్నావా?
1: Do you think they are ordinary people?
0: ఇలా చూడు, ఎంతటువంటి వాడు భరతుడు, ఎంత సూక్ష్మ బుద్ధి గలవాడు.
1: హౌ ఇంటెలిజెంట్ భరత.
0: వీళ్ళందరూ నీలో శక్తి లేకపోతే ఏ అర్జెంట్ అయినా, ఏ ఆస్ట్రేలియా, ఏ రష్యా, ఏ చైనా, ఏ జపాను, ఏ జర్మనీ, వీళ్ళందరూ ఎందుకోసం ఇక్కడ వస్తున్నారు? ఏమీ లేకపోతే ఎందుకు వస్తారు ఇక్కడ? అప్పుడు ఆ త్యాగరాజు కూడా అంటున్నాడు, ఏమీ లేకపోతే ఇంతమంది ఏ విధంగా నిన్ను కొలుస్తారు? కనుక ఓ రామా, నీ శక్తి ఎంతో గొప్పది అన్నాడు.
1: ఇఫ్ దేర్ ఇస్ నో పవర్, వై పీపుల్ ఫ్రమ్ అర్జెంటీనా, ఇన్ ఇటలీ, ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్, వై షుడ్ దే కమ్ హియర్?
0: ఎవరికి ఏ ఇన్విటేషన్ పంపడం లేదు.
1: నో ఇన్విటేషన్ ఇస్ సెంట్ టు ఎనీబడీ.
0: కనుక ఆ శక్తియే, ఆ మ్యాగ్నెట్టే, ఆ దివ్యత్వమే, ఆ పవిత్రమే, ఆ యొక్క దైవత్వమే అన్నిటినీ ఆకర్షిస్తుంది.
1: ఇట్ ఇస్ ద డివైన్ పవర్, ఇట్ ఇస్ ద డివైన్ మ్యాగ్నెటిక్ పవర్ దట్ డ్రాస్ అండ్ అట్రాక్స్ ఎవ్రీబడీ.
0: చేశాడు హనుమంతుడు ఆ యొక్క లింగాన్ని.
1: అండ్ దిస్ ఇస్ హనుమాన్ దట్ బ్రాట్ దిస్.
0: తరువాత ప్రతిష్ట అయిపోయింది, రామేశ్వరం వెళ్లారు, ఇంత కార్యం చెప్పి తిరిగి వస్తున్నారు.
1: దట్ ఇన్స్టలేషన్ ఫంక్షన్ వాస్ ఓవర్.
0: సమయంలో తిరిగి హనుమంతుడిని పరీక్ష చేయాలి శ్రీరాముడు.
1: శ్రీరామ వాంటెడ్ టు టెస్ట్ హనుమాన్.
0: భగవంతునికి ఎప్పుడు పరీక్ష అనేటువంటిది ఒక ఆశ.
1: టెస్టింగ్ ఏ డివోటీ ఇస్ ది టెస్ట్ ఆఫ్ గాడ్.
0: ఆ యొక్క భక్తులు టెస్ట్ చేసినప్పుడే అతనికి ఒక చక్కని టెస్ట్ రెస్ట్.
1: ఇట్ ఈస్ ది టెస్ట్ అండ్ ది రెస్ట్ గాడ్ టు టెస్ట్ హిస్ డివోటీ.
0: వస్తూ వస్తూ వస్తూ కాలు ఏదో కొంచెం తగిలి కింద పడినట్టుగా పడ్డాడు రాముడు.
1: రామ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హి ఫెల్ డౌన్.
0: చిన్న ఒక రాయి
1: ఇస్ అ స్మాల్
0: పెబుల్. తన కాలికి తగులుకొని తాను కింద పడినట్టుగా పడ్డాడు.
1: బికాస్ ఆఫ్ ఎ పెబుల్ ఆన్ ద వే హీ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హీ స్లిప్డ్.
0: వెనకలనే ఉంటున్నాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణుడు వాస్ స్టాండింగ్
0: బిహైండ్ అని ప్రశ్నించాడు.
1: హి సెడ్ వాట్ హ్యాపెండ్.
0: అబ్బే ఏమిటి లేదు చిన్న రాయి అన్నాడు.
1: ఇస్ నథింగ్ హాడ్ హ్యాపెండ్ ఆఫ్టర్ ఆల్ స్మాల్ పెబుల్.
0: హనుమంతుడు వచ్చాడు.
1: హనుమాన్ కేమ్.
0: ఈ దారిలో ఇంకెవరైనా నడుస్తుంటే వండని కూడా ఈ విధమైనటువంటి తొందర ఇస్తుందో ఏమో, ఈ రాత్రి నేను పెరిగి వారేస్తానన్నాడు.
1: ఓ సచ్ పెబుల్స్ అండ్ స్మాల్ స్టోన్స్ ఆన్ ద వే మేక్ ట్రబుల్ సంబడి, దేర్ఫర్ ఐ విల్ రిమూవ్ దెమ్.
0: హనుమంత.
1: హనుమాన్.
0: కొండలు మోసిన వానికి ఈ గులకరాయి నీకెంత, దీని పని విడిచిపెట్టు.
1: యూ హ్యావ్
0: జోలికి నువ్వు పోవద్దు.
1: యూ హ్యావ్ క్యారీడ్ దట్ మైటీ మౌంటైన్స్, యూఆర్ సింప్లీ
0: ఒక పర్యాయం, నేనే జాగ్రత్తగానే వస్తాను, రాతి దోషం కాదు అన్నాడు.
1: నెక్స్ట్ టైం ఐ విల్ బి వాచ్ఫుల్ యాజ్ ఐ వాక్.
0: లేదు లేదు, దీన్ని తీసివేయాలి అని చెప్పి పట్టుబట్టాడు.
1: హనుమాన్ డిటర్మిన్ టు రిమూవ్ ఆల్ దిస్ పేపర్స్ ఆన్ ద వే.
0: జన్మ వాసన,
1: ఇట్స్ ఆల్ ద ట్రెండ్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్.
0: పుట్టిన ఇల్లు, పెట్టిన పేరు కోతికి, చంచలత్వానికి.
1: ది మంకీ స్టాండ్స్ ఫర్ ఆల్ ద వేవరింగ్ మైండ్.
0: ఇంత ఎడమ చేతితో అటు తీసివేయడానికి ప్రయత్నించాడు.
1: హి వాస్ ట్రైయింగ్ టు టేక్ ఇట్ అవుట్ విత్ హిస్ లెఫ్ట్ హ్యాండ్. హి డిడ్ నాట్ మూవ్.
0: తర్వాత రెండు చేతులు పట్టాడు.
1: విత్ బోత్ హ్యాండ్స్ హి వాంటెడ్ టు రిమూవ్.
0: కదలలేదు.
1: హి కుడ్ నాట్.
0: తన శక్తినంతా ఉపయోగపెట్టాడు.
1: హి మేడ్ యూజ్ ఆఫ్ ఆల్ హిస్ పవర్ అండ్ ఎనర్జీ.
0: కించిత్తైనా కూడా అది కదలలేదు.
1: హి కుడ్ నాట్ లిఫ్ట్ ఇట్ ఈవెన్ ఎన్ ఇంచ్.
0: హనుమంతుడు చాలా ఆశ్చర్యపడ్డాడు.
1: హి వాస్ సర్ప్రైజ్డ్.
0: రామా ఏమిటి ఈ యొక్క నీవి ఇల్లలు?
1: రామా వాట్స్ ఆల్ యువర్ మిస్టరీ, వాట్స్ ఆల్ దిస్?
0: ఏమిటి లేదు హనుమాన్.
1: నథింగ్ వాట్స్ ఎవర్ హనుమాన్.
0: నువ్వేం దీనికి శ్రమ పడినక్కర్లేదని ఆహా రాముడే తన చిటికిని వెళ్తూ కాలి చిటికిని అట్టన్నాడు. ఎగిరి పడిపోయింది. ఏదది ఆనాడు హనుమంతుడు ప్రతిష్ట కోసం తెచ్చి పారవేసినటువంటి లింగము.
1: రామ హింసెల్ఫ్ విత్ దిస్ జస్ట్ ఫింగర్ ఆఫ్ హిస్ టో హి సింప్లీ హస్ కిక్డ్ అవుట్ దట్ స్మాల్ స్టోన్. వాట్ ఇస్ దట్? దట్ ఇస్ ద లింగ బ్రాట్ బై హనుమాన్.
0: ఆ లింగం నుంచి జ్యోతి వచ్చింది, రాముడిలో చేరిపోయింది. రాముడి నుంచి లింగం ఒక జ్యోతి పోయింది, లింగంలో చేరిపోయింది, రెండు ఒక్కటే.
1: Out of that linga, light came and merged in Rama. So also light of Rama.
0: Yedu nekkine vaadu lingadu, gadda nekkine vaadu rangadu.
1: And it is only Lord Shiva who was on the bull.
0: Yedu nekkina, gadda nekkina, iddaru okkare oramna.
1: No matter he may be having the bull or the bird in the chariot.
0: Samatvani ni vinaadu nunchi gurtinchamani bodhinchadu.
1: He taught him the principle of equality.
0: Ittane ee naadu lokam lopala Ramulu ante kontha mandiki ishtamu, Krishnudu ante kontha mandiki ishtamu, Ishwarudu ante kontha mandiki ishtamu, Sai Baba ante okkantha. Idantha enduku ee bhedhalu?
1: Why should you have differences at all? Because some want to worship Rama.
0: Daivam okkade.
1: God is one.
0: Ekam satya.
1: Only one.
0: Ekuham bahusyam.
1: One manifests into many.
0: Maishirpa, gulab jam, barfi, palko, mitai, jileb, kheer. Enni chesinappudiki chakkara okkate.
1: The sweets may be many, but the sugar is one.
0: Nee kosam inni vidhamainatuvanti roopanamam nee kalpinchukuntunnavu.
1: The name and form is only of your making.
0: Kaani daivam okkade.
1: But God is one.
0: Kanukane. ఏకాత్మ భావాన్ని నీవు అభివృద్ధి పరచుకున్నప్పుడు దైవంతో పాటు ఏకమైపోతావు.
1: Then once you develop the feeling of oneness, you become one with God. Students.
0: దివ్యాత్మ స్వరూపులైనటువంటి ద్వారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ
0: దైవాన్ని ఎప్పుడు దూరమని మీరు భావించుకోకండి.
1: డు నాట్ కన్సిడర్ దట్ గాడ్ ఈస్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ యూ.
0: అతన్ని ఆరాధన చేస్తే ప్రత్యక్షమవుతాడని మీరు ఆ పిచ్చి భావాన్ని వదిలిపెట్టండి.
1: డోంట్ హ్యావ్ మ్యాడ్ ఫీలింగ్ దట్ గాడ్ విల్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఇఫ్ యూ వర్షిప్.
0: అతను నేనే నేను అతనే.
1: యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎస్
0: నీవు ఆ భగవంతునికి అర్పితం చేసుకో.
1: ఆఫర్ యువర్ సెల్ఫ్ టోటలీ టు గాడ్.
0: సులభంగా చిటికలో సరిపోతుంది అంట.
1: ఇన్ ఎ మూమెంట్ ఆఫ్ టైమ్ యూ కెన్ రియలైజ్.
0: ఇంకా పెద్ద కసరత్తు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు డూ ఫిజికల్ ఎక్సర్సైజ్.
0: 10 ఇయర్స్ ప్లాన్ వేయనక్కర్లేదు.
1: 10 ఇయర్స్ ప్లాన్ 5 ప్లాన్ నాట్ నీడెడ్
0: ప్లాన్ అన్ని వృథా.
1: ఆర్ ప్లాన్స్ ఆర్ యూస్లెస్.
0: ఈ మాస్టర్ ప్లాన్ కు నీవు ప్రయత్నం చేయవద్దు.
1: డోంట్ మేక్ ప్రిపేర్ ఎనీ మాస్టర్ ప్లాన్.
0: నీ యొక్క మాస్టర్త్వాన్ని అతనికి అర్పితం చేయి.
1: మేక్ గాడ్ యాజ్ మాస్టర్.
0: అది నిజమైనటువంటి తత్వము.
1: దట్ ఈస్ ది రియాలిటీ.
0: ఓన్లీ మాస్టర్.
1: గాడ్ ఈజ్ ఓన్లీ మాస్టర్.
0: ఇంకంతా కూడా జగత్తులు ఏది లేదు మాస్టర్.
1: నో మాస్టర్.
0: ఉన్నారు చాలా మంది. హెడ్ మాస్టర్స్ ఉన్నారు, స్టేషన్ మాస్టర్స్ ఉన్నారు, పోస్ట్ మాస్టర్స్ అంతా ఉన్నారు, అందరూ ఉంటున్నారు. వాళ్ళంతా మాస్టర్స్ కాదు.
1: దేర్ ఆర్ హెడ్ మాస్టర్స్, స్టేషన్ మాస్టర్స్ అండ్ స్కూల్ మాస్టర్స్. దే ఆర్ నాట్ మాస్టర్స్ అట్ ఆల్.
0: కానీ ఒక్కటే మాస్టర్, అతనే గాడ్.
1: గాడ్ ఈజ్ ది ఓన్లీ మాస్టర్.
0: కనుక ఆ దైవాన్ని నిరంతరం కూడా నువ్వు చింతిస్తూ ఆ దైవత్వంగా నీ పొందండి.
1: Therefore think of God continuously and be divine.
0: అదే సత్యము. Truth is God.
1: Truth is God.
0: అదే జ్ఞానము. అదే God.
1: Wisdom is God.
0: అనంతమైనటువంటి వాడే God.
1: God is infinite.

0: మనసునందున శాంతియు మరుగుపడెను. మానవతము గుర్తింప మరచిరంత, మానవత్వము గుర్తింప మరచిరంత, సత్యమును తెల్పు మాట ఈ సాయి మాట, సత్యమును తెల్పు మాట ఈ సాయి మాట.
1: ఇన్ స్పైట్ ఆఫ్ all comforts, pleasures and conveniences, the moment the human value is forgotten, the peace is lost in our minds. That is the truth that Bhagavan expresses to all of us.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Manavudu aashinchunadi sukham kaadu.
1: What man aspires is not happiness.
0: Dukkamu kaadu.
1: Nor misery.
0: Sukamu dukkamu. Rendinti yokka ekatvamto koodina nijatattvamu nandu ee yokka divyatvanni gurtinchadame nijamaina manavuni yokka pradhana kartavyam.
1: The main duty of mankind is to know that which transcends the pleasure and pain, the state of equanimity.
0: Sukadukkamulu rendu kodanu sari ainatuntivi kaadu.
1: The pleasure and pain, in fact, in the true sense, are not proper.
0: Avi manavudu anduko taginatuntivi kaadu.
1: They are not to be achieved nor expected.
0: Sukamani aanandinchu undaga దుఃఖం ప్రవేశిస్తుంది.
1: ద మూమెంట్ వన్ స్టార్ట్స్ ఎంజాయింగ్ దేర్ అపియర్స్ ద సాడ్నెస్.
0: దుఃఖమని విచారించుచుండగా సుఖం ప్రవేశిస్తుంది.
1: యాజ్ వన్ గ్రీవ్స్ ఫర్ ద లాస్ హీ గెట్స్ జాయ్ దేర్ ఆఫ్టర్.
0: ప్రాచీన కాలం నుండి అనేక మంది మహర్షులు ఈ సుఖ దుఃఖముల రెండింటిని కూడా త్యజించి మానవత్వంలో దివ్యత్వాన్ని అందించేటువంటిది కేవలము దుఃఖం మాత్రమే అని సత్యాన్ని గుర్తించారు.
1: The ancient seers and sages have renounced both of them, and they have recognized the divinity within man, and they have declared that it is only out of pain one will grow spiritually.
0: సుఖము కంటే దుఃఖమే మానవునికి అనేక విధములైనటువంటి యొక్క సహాయకారిగా చూస్తుంది.
1: More than happiness, it is only the period of difficulties that will contribute to one's own progress.
0: Nasukha labhyate sukham. Sukham nunchi manaku sukham praptinchadu. Dukham nundi ye manaku sukham praptistundi.
1: You do not derive happiness out of happiness. You can be happy only out of the state of unhappiness.
0: Navavidhamalainatundi bhakti yandu prema tattvame pradhanamainatundi yokka సూత్రము.
1: ఇన్ ఆల్ ది నైన్ పార్ట్స్ ఆఫ్ డివోషన్ ఇట్ ఈస్ ఓన్లీ ది స్ట్రింగ్ ఆఫ్ లవ్ విచ్ ఇస్ ద మెయిన్ ప్రిన్సిపల్.
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణుస్మరణం,
1: చాంటింగ్,
0: పాదసేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: దాస్యం,
1: సర్విట్యూడ్,
0: స్నేహం, ఆత్మనివేదనం,
1: ఫ్రెండ్షిప్ అండ్ సరెండర్.
0: కనుక మానవునకు ప్రధానమైనటువంటి ఆనందాన్ని అందించేటువంటిది దుఃఖమే.
1: దేర్ఫోర్ దట్ విచ్ కన్ఫర్స్ బ్లిస్ అల్టిమేట్లీ ఈజ్ ఓన్లీ ది స్టేట్ ఆఫ్ సాడ్నెస్ ఆర్ మిజరీ.
0: ప్రాచీన మహర్షులందరి కూడాను అనాది కాలం నుండి అధ్యయనం చేస్తూ ఆనందాన్ని పొందినటువంటి యొక్క తత్వము దుఃఖమే.
1: All the ancient sages who have experienced bliss have expressed clearly that it is all out of this state of misery.
0: Sukhamunu మనం ఏ విధమైనటువంటి మనస్తో స్వీకరిస్తామో అదే విధముగానే దుఃఖమును కూడాను మనము అదే మనస్తో స్వీకరించాలి.
1: జస్ట్ యాజ్ ద మైండ్ వెల్కమ్స్ హ్యాపీనెస్ ఇట్ షుడ్ ఆల్సో ఈక్వల్లీ వెల్కమ్ సాడ్నెస్.
0: బాలబాలికలు లేత హృదయం యొక్క యువకులు ఈ భారతదేశమునకే కాక మిగతా దేశమునకంతా కూడాను ప్రధానమైనటువంటి యొక్క సూత్రధారులు.
1: In fact, the children of the tender age and youth, be that of any country, they are going to be the future leaders.
0: Konna vastuvu kante konabayyetvanti oka dhanamu chaala viluvainatvantidi.
1: In fact, anything that you buy is certainly less than the money that you have.
0: Dhaname undina దేన్ని కూడా మనం సాధించవచ్చు.
1: విత్ మనీ యూ కెన్ హ్యావ్ ఎనీథింగ్.
0: కనుక వస్తువులు మనకు ప్రధానం కాదు.
1: ద మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్.
0: ధనమే ప్రధానమైనటువంటిదిగా భావించి ఈనాటి మానవుడు తన యొక్క జీవితమును వ్యర్థం గావించుకుంటున్నాడు.
1: మ్యాన్ కన్సిడర్స్ మనీ వెరీ ఇంపార్టెంట్ అండ్ సో హీస్ వేస్టింగ్ హిస్ లైఫ్.
0: ముఖ్యంగా మానవునికి ఉండవలసినటువంటి ధనము ప్రేమ ధనం.
1: ఇన్ ఫ్యాక్ట్ వాట్ వెల్త్ షుడ్ వీ హ్యావ్ ఇట్ షుడ్ బి ది వెల్త్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ధనం ఒకటి ఉండినా అన్నింటినీ కూడా మనం ఈ జగత్తులో సాధించవచ్చు.
1: విత్ దిస్ వెల్త్ ఆఫ్ లవ్ ఎనీథింగ్ కెన్ బి అకంప్లిష్డ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఈ నాలుగు దినముల నుంచి మీటింగులు జరుగుతూ ఉంటున్నాయి.
1: The last couple of 4 days we have been through meetings.
0: Yuvakulu, vruddhulu, madhyavayaskulu kalisi aneka rakamainatvanti oka vishayalanu vimarsistukuntu vacharu.
1: In fact, you have been deliberating on various subjects. The youngsters, the middle-aged and old all mixed and discussed in depth.
0: Kani ee vicharanalo telinatvantidi emti?
1: But what is it, the final decision out of these investigations?
0: Enni vidhamulainatvanti oka gnanamunu abhyasinchinappatikini enni reetila kudanu banavudu sadhanalu salipinappatikini prema aneetvanti bhavamu manavuni hrudayam nandu lekundina ivanni kudanu vyarthamule.
1: One may have knowledge to a great extent. One might proceed along the spiritual path for a length of time. Without this feeling of love, everything would be in vain.
0: Kanukane ee naadu manavudu gurtinchavalsinatvantidi prema tattvamu adi e nijamainatvanti yokka bhakti prabhavam.
1: Therefore, what man has to recognize today is this love, which is the effect of devotion.
0: Lokamulo kanna tallidandrulu kaani kattukunna bharyabhartalu kaani పుట్టిన బిడ్డలు కానీ అందరూ కూడాను ధనము ధనము ధనము ధనం ధనమును ఆశిస్తూ ఉన్నారే కానీ దైవతత్వంతో కూడినటువంటి యొక్క నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైన ప్రేమతత్వాన్ని ఎవరు కోరటం లేదు.
1: ద పేరెంట్స్ ద లైఫ్ పార్ట్నర్స్ ద చిల్డ్రన్ దే ఆల్ థింక్ ఆఫ్ మనీ ఓన్లీ దే వాంట్ టు బి రిచ్ బట్ దే డు నాట్ థింక్ ఆఫ్ that pure divinity present in everyone.
0: ee dhanamato mana jeevitam anetundi jeevisthundada?
1: Do you think that we carry on this life because of money alone?
0: Daiva prema anetundi dhanamto labhyam kaadu.
1: You cannot earn divine love with money.
0: Vidyato labhyam kaavu.
1: Nor through your education.
0: Manam chese sadhanato labhyam kaadu.
1: Nor by our spiritual endeavors.
0: Kevalamu ప్రేమను ప్రేమగా అర్పించినటువంటి యొక్క తత్వమునకే ఇది సరి అయినటువంటి యొక్క అర్థమిస్తుంది.
1: ద మీనింగ్ ఆఫ్ డివినిటీ కుడ్ బి అండర్స్టూడ్ ఇఫ్ దేర్ ఇస్ ఓన్లీ కనెక్షన్ లవ్ టు లవ్.
0: కనుక మూలాధారమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని గుర్తించుకొనక లౌకికము భౌతికము ధార్మికము అనేటువంటి యొక్క ఈ యొక్క నిజమైనటువంటి యొక్క భావమును గుర్తించుకొనక ప్రపంచంలో అనేక రకములైనటువంటి పాటు పడుతున్నారు.
1: In this world we have been struggling because we are not aware of the primordial principle of love. We are carried away by the worldly, the ephemeral, worldly things.
0: దైవాన్ని పొందవలనంటే ఒక్క ప్రేమతత్వంతో తప్ప అన్య మార్గంలో ఎవ్వరు కూడా దైవాన్ని పొందలేరు.
1: No one can reach or attain God by any other path other than the path of love.
0: దైవం లభ్యమైనా సర్వము మనకు లభ్యమే.
1: When once you have God with you, everything will be at your doorstep.
0: దైవమే లభ్యము కాకుండినా సర్వము మనకు వ్యర్థమే.
1: When you don't experience God, everything will be in vain.
0: కానీ ఈ సత్యాన్ని మానవులు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: But man is not making an attempt to know this truth.
0: ధనము ధనమే ప్రధానం అని చెప్పినని ధనంపైన ఆశపడి అనేక విధమైనటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు.
1: They consider money as most important. They want to be rich enough. They want MR's wealth.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రేమకై పాటుపడండి.
1: Let us struggle to earn this love.
0: ప్రేమను సాధించడానికి ప్రయత్నం చేయండి.
1: Let us make every attempt to achieve this love.
0: ప్రేమనే మీ యొక్క ప్రాపర్టీ అనేటువంటి సత్యాన్ని గుర్తించండి.
1: Know the truth that love is our property.
0: దీనికంటే మించినటువంటి ఒక ప్రాపర్టీ మనకు లభ్యం కాదు.
1: There is no other property that is greater than love.
0: లభ్యమైనప్పటికీ అది ప్రయోజనం ఉండదు.
1: Even if you are to get it is useless.
0: కనుక మనం ప్రతి మానవుని యందు హృదయం నందు కూడాను ఆవిర్భవించుతున్నటువంటి ఒక ప్రేమతత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి.
1: సో మేక్ ఎన్ అటెంప్ట్ టు సీ దట్ లవ్ అరిజినేట్స్ ఇన్ యువర్ హార్ట్.
0: ఈ ప్రేమతత్వాన్ని గుర్తించుకున్నప్పుడే నీ తత్వాన్ని నీవు గుర్తించుకున్నవాడవుతావు.
1: వెన్ వన్స్ యూ నో ద స్పిరిట్ ఆఫ్ లవ్ యూ విల్ బి నోయింగ్ యువర్ ట్రూ నేచర్.
0: భారతీయ వేదాంతములన్నీ కూడాను నిన్ను నీవు తెలుసుకోమని చెప్పి ప్రబోధిస్తుంటాయి.
1: ద ఫిలాసఫీ ఆఫ్ భారత్ wants you to know your true nature.
0: ninnu neevu telusukovatam ante nenu evarani telusukovatam.
1: When it is said know thyself, then what is to be known will be the next question.
0: Deham neevu kaadu,
1: you are not the body.
0: Ninna cheppanu,
1: Bhagavan said yesterday.
0: Ee manasu nenu kaadu,
1: I am not the mind.
0: Buddhi nenu kaadu,
1: I am not the intellect.
0: Chintakarana nenu kaadu,
1: I am not the feeling or emotion.
0: Kaani
1: but
0: ఇవన్నీ కూడా నువ్వు దేని నుండి వచ్చినటువంటివో దానిని మొట్టమొదట మనం సాధించాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ ఇన్వెస్టిగేట్ అండ్ ఫుల్లీ నో ద వెరీ ఆరిజిన్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ ఆల్ దిమ్.
0: పాల నుండి
1: అవుట్ ఆఫ్ మిల్క్
0: పెరుగు వస్తుంది.
1: వీ గెట్ ద కర్డ్.
0: పెరుగు నుండి
1: అవుట్ ఆఫ్ ద కర్డ్
0: వెన్న వస్తుంది.
1: వీ గెట్ బటర్.
0: వెన్న నుండి
1: ఫ్రమ్ దిస్
0: నెయ్యి వస్తుంది.
1: వీ గెట్ ఘీ.
0: ఈ నెయ్యి కావాలి, వెన్న కావాలి, పెరుగు కావాలి అని ఈ పిచ్చి పిచ్చి భాంతుల లోపల మనం కాలాన్ని గడుపుకునే బదులు అన్నింటికీ మూలాధారమైనటువంటి ఒక పాలనే మనం కోరితే ఎంత అదృష్టవంతం.
1: వీల్ బి వేస్టింగ్ అవర్ టైం థింకింగ్ ఆఫ్ ద ఘీ బటర్ ఇన్ ద కర్డ్ ఫర్గెటింగ్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ మిల్క్. ఇఫ్ వీ థింక్ ఆఫ్ మిల్క్ ద రెస్ట్ విల్ బి అవైలబుల్.
0: ఈ సంసారం అనేటువంటి ఒక సాగరం నందు ఈ సంసారం అనేటువంటి ఒక భావము కొయ్యగా పెట్టి దీన్ని చిలగడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ సంసారం అనే దాంట్లో కేవలము ఒక విధమైనటువంటి ఒక అశాంతి అనేటువంటి ఒక స్మెల్ బయలుదేరుతుంది.
1: వెన్ వన్స్ యూ చర్న్ ది లైఫ్ దట్ ఈస్ ఎన్ ఓషన్, వాట్ ఈస్ దట్ యూ డ్రా అవుట్ ఆఫ్ ఇట్? ఇట్ ఈస్ ఓన్లీ అశాంతి, రెస్ట్లెస్.
0: వెన్న వెన్న అని మీరు అనుకుంటున్నారు.
1: యూ థింక్ ఇట్ ఇస్ బటర్.
0: కానీ వెన్న కాదు.
1: ఇట్స్ నాట్ బటర్.
0: వెన్నలో కొంత జలము చేరి ఉండటం చేత అది దుర్గంధాన్ని పొందుతుండాలి.
1: బికాస్ ఆఫ్ వాటర్ స్టిల్ ప్రెసెంట్ ఇన్ ది బటర్ ఇట్ స్మెల్స్ ఫౌల్.
0: ఆ యొక్క శేషమైనటువంటి యొక్క ఈ జలమును మనం ఆవిరిగా మార్చినప్పుడే పరిపూర్ణమైన పరిశుద్ధమైనటువంటి యొక్క వెన్న మనకు ప్రాప్తిస్తుంది.
1: వెన్ వన్స్ ది రెసిడ్యువల్ వాటర్ ఇన్ ద బటర్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు వేపర్ యూ గెట్ ద ప్యూర్ ఘీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు మనసు కాదు.
1: యు ఆర్ నాట్ ద మైండ్.
0: మీరు బుద్ధి కాదు.
1: యు ఆర్ నాట్ ది ఇంటెలెక్ట్.
0: మీరు ఇంద్రియం కాదు.
1: యు ఆర్ నాట్ ద సెన్సెస్.
0: మీరు అంతఃకరణ కాదు.
1: యు ఆర్ నాట్ ది ఇన్నోసెన్స్.
0: కానీ అన్నిటికీ మూలాధారమైనటువంటిది ఏదో అది ఏ నీవు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ప్రైమార్డియల్ బేసిక్ ప్రిన్సిపల్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈజ్ యువర్ ట్రూ సెల్ఫ్.
0: అన్నిటికీ మూలాధారమైనటువంటిది పాలు.
1: ద ఫండమెంటల్ బేసిస్ హియర్ ఇస్ మిల్క్.
0: ఈ పాలను మనం సంపాదించుకుంటేమా వెన్న అందులో లభ్యమవుతుంది.
1: When once you have milk, you can
0: పెరుగు మనకు లభ్యమవుతుంది.
1: యూ కెన్ హ్యావ్ కర్డ్.
0: ఘీ కూడా మనకు లభ్యమవుతుంది.
1: యూ కెన్ ఆల్సో గెట్ ఘీ.
0: కనుక మనం ప్రత్యేకించినటువంటి ఒక పదార్థమును మనం ఆశించి కాలాన్ని వ్యర్థం చేయకూడదు.
1: యూ వాంట్ మిల్క్ ప్రోడక్ట్స్ అండ్ వేస్ట్ యువర్ టైం.
0: ఈనాడు సత్యసాయి ఆర్గనైజేషన్ లోపల అనేక రకములైనటువంటి సాధనలు జరుపుతున్నారు.
1: టుడే మెనీ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ సచ్ ఆర్గనైజేషన్ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ డిఫరెంట్ స్పిరిచువల్ పాత్స్.
0: కానీ ఈ సాధనలన్నీ కూడాను సత్యమైన సాధన లేక మిథ్యమైన సాధన లేక నిత్యమైనటువంటి సాధన.
1: వన్ హ్యాస్ టు క్వశ్చన్, ఈజ్ దిస్ రైట్ఫుల్ పాత్, ఈజ్ ఇట్ ట్రూత్ఫుల్ పాత్, ఈజ్ ఇట్ ఇటర్నల్ పాత్.
0: కాదు కాదు.
1: నో,
0: ఇది సత్యమైనటువంటి యొక్క సాధన కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎ రైట్ పాత్.
0: ఇది మిథ్యమైనటువంటి సాధన.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ వన్ దట్ ఈస్ ఇటర్నల్.
0: అనగా ఇది కొంతకాలం సత్యంగా మనకు గోచరిస్తుంది, కానీ తదుపరి ఈ సత్యం మరుగుపడిపోతుంది.
1: ఇట్ అపియర్స్ టు బీ ట్రూ ఎట్ వన్ టైమ్, లేటర్ ఇట్ ఈస్ లెఫ్ట్ ఫర్గాటెన్.
0: జపం చేస్తాము,
1: వీ డూ జప.
0: ఈ జపం ఎంతవరకు నీకు సాధన అవుతుంది?
1: హౌ లాంగ్ కెన్ యూ క్యారీ ఆన్ విత్ దిస్ చాంటింగ్?
0: ఇది కొంతకాలం వరకు మాత్రమే ఈ జపం సాధన అవుతుంది.
1: యూ కెన్ డూ దిట్ ఫర్ టు సమ్ ఎక్స్టెంట్.
0: తదుపరి ఈ జపాన్ని నీవు విరమిస్తావు.
1: లేటర్ యూ విల్ గివ్ అప్ దాట్ చాంటింగ్.
0: ధ్యానంలో ప్రవేశిస్తావు.
1: దెన్ యూ స్టార్ట్ డూయింగ్ మెడిటేషన్.
0: ధ్యానంలో ప్రవేశించినప్పుడు
1: వెన్ యూ మెడిటేట్,
0: ఆ ధ్యానం కూడా ఎంతవరకు వస్తుంది నీకు?
1: టు వాట్ ఎక్స్టెంట్ డస్ ఇట్ రీచ్?
0: ధ్యేయాన్ని పొందేంత వరకును ధ్యానం మనకు లభ్యమవుతుంది.
1: అంటిల్ యూ రీచ్ ద గోల్ యూ ఫాలో మెడిటేషన్.
0: ధ్యేయమును పొందిన తర్వాత ఈ ధ్యానం ఏమవుతుంది?
1: When once the one that you meditate upon is experienced, then what will happen to meditation?
0: తదుపరి సర్వం మిథ్యమైపోతుంది.
1: So everything will be lost.
0: కనుక చేసేటువంటి సాధనలన్నీ కూడాను,
1: all the spiritual practices,
0: తాత్కాలికమైనటువంటివి కానీ శాశ్వతమైనటువంటివి కాదు.
1: All spiritual practices are temporary. None of them are permanent.
0: కనుక ఈ టెంపరీ అయినటువంటి ఒక సాధనలు చేసి,
1: the temporary spiritual practices,
0: టెంపరీ ఫలితాన్ని పొంది,
1: yield temporary results,
0: టెంపరీ జీవితాన్ని గడపటము దీనికి ఒక పెద్ద ఉద్దేశం కాదు.
1: And to lead a temporary life is nothing great about it.
0: మనము శాశ్వతమైనటువంటిది, సత్యనిత్యమైనటువంటిది, పవిత్రమైనటువంటిది, నిత్య ఆనందమైన అందించేటువంటిది మనం చెయ్యాలి.
1: Therefore we should follow that spiritual path which is truthful, which is eternal, which is immortal, which is blissful.
0: సతతం ధ్యానమః, సతతం కూడాను మనం భగవత్ చింతన చేస్తూ రావాలి.
1: We have to think of God all the time.
0: సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం.
1: We should think of God everywhere all the time.
0: సర్వకాల సర్వావస్థల యందు కూడాను మనము ఈ ధ్యానమును సంపాదించాలి.
1: And in fact we have to be in meditation in all states at all, everywhere.
0: మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఏ విధంగా సహజంగా సంచరిస్తున్నాయో,
1: just as breathing process takes place naturally,
0: అదే విధంగా మన జీవితం అంతా కూడాను ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసంతోనే ముగించాలి.
1: In fact it should demonstrate the correct path and we should end our lives with that.
0: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసమే నిజమైనటువంటి ఒక సాధన.
1: This breathing process will indicate the true spiritual path.
0: ఇది ఏ భగవత్ తత్వానికి తగినటువంటి ఉపాయం.
1: And this is the true device to earn divinity.
0: సోహం సోహం సోహం, ఇదియే మనం సాధించవలసినటువంటిది.
1: What we have to achieve is the secret behind this soham principle.
0: వచ్చింది మనం, సోహం వచ్చింది.
1: In fact, we have got.
0: కానీ ఈ సోహం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది మనకు?
1: This soham, where from we got it?
0: ఈ సోహం అనేటువంటిది కేవలం కోహం అనేటువంటి పదం నుంచి వచ్చింది.
1: This soham is derived out of koham.
0: కోహం అనగా నేనెవరు.
1: కోహం మీన్స్ హూ యామ్ ఐ.
0: అప్పుడే దీనికి ఆన్సర్ సోహం అని వచ్చింది.
1: టు దట్ యు గెట్ దిస్ ఆన్సర్ సోహం.
0: మన జీవితం లోపల ప్రతి కర్మకుడును ఒక ఆన్సర్ మనం ఎత్తుకోవాలి.
1: సో ఫర్ ఎవ్రీ యాక్టివిటీ వీ షుడ్ ఫైండ్ ఎ సూటబుల్ అప్రోప్రియేట్ ఆన్సర్.
0: ఈ యొక్క శాశ్వతమైనటువంటి సత్యాన్ని మనం గుర్తించినప్పుడే మన సాధన ఫలించుతుంది.
1: వెన్ వన్స్ వీ నో దిస్ ఎటర్నల్ ట్రూత్, అవర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ will be fructified.
0: ఈనాడు
1: టుడే
0: నీటి బుడగ వంటి దీనిపైన నిర్మించుకుంటున్నాం మన జీవిత సౌధము.
1: టుడే we are building our mansions of life on water bubbles.
0: ఏ క్షణంలో మునిగిపోతుందో, ఏ క్షణంలో ఇది తరిగిపోతుందో.
1: At what moment it would collapse, we do not know.
0: కనుక మానవత్వము సత్యనిత్యమైనటువంటి యొక్క దీనిపైన మనం ఆధారపడాలి, కానీ నీటి పొడుగు వంటి అస్థిరమైనటువంటి దానిపైన మనము ఆధారపడకూడదు.
1: Therefore, human life should have a very strong base, but not that which is fleeting, that which is artificial.
0: ఈనాటి మానవుని యొక్క జీవితం అంతా ఇప్పుడు కేవలము క్షణభంగురంగా మారిపోతుండాలి.
1: The human life today is just changing in a moment of time.
0: దీనిని శంకరుల వారు చెప్పారు.
1: This is stated by Shankara.
0: మాకురు ధన జన యవ్వన గర్వం.
1: Don't pride yourself because of your
0: harati nimisha kala sarvam,
1: because of youth and wealth, because the whole time would
0: chanamlo chari potundadi.
1: It drops out in a moment.
0: Chanamlo kadili potundadi
1: and it passes off in a moment.
0: Edi manaku shastranga nilchatam ledu.
1: Nothing remains with us permanently.
0: Ilanti shastranga lenetundi dani pe aadharam enduku cheskovatam manam.
1: In fact, why should we rely on these fleeting things?
0: Shastramainatundi mana aatmane.
1: So that which is permanent is our self atma.
0: Ee aatmane brahma annaru.
1: This self or the spirit atma is brahma.
0: Brahma anaga kevalamu oka vidhamainatundi yokka divyatvaniki cherikeyinatundi.
1: Brahma symbolizes divinity.
0: Ee brahma tattvame kontha varakunu bruhut annaru.
1: This nature of divinity is called bruhut.
0: ఈ బృహత్తు నుంచి వచ్చినటువంటి యొక్క ఆత్మతత్వమే నిజమైనటువంటి అహం.
1: అండ్ ఆత్మ ఇస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ దిస్ బృహత్ విచ్ ఇస్ కాల్డ్ అహం.
0: అహం అనేటువంటిది కేవలము శాశ్వతమైనటువంటిది, సత్యమైనటువంటిది.
1: దిస్ అహం ఇస్ ట్రూత్ అండ్ ఇట్స్ పర్మనెంట్.
0: అట్టి సత్యనిత్యమైనటువంటి యొక్క అహం తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్ టు నో దిస్ principle and the nature of aham, which is truth and eternal.
0: Atma aham ee yokka tattvamlo brahma moodinti yokka ekatvanni mottamota gurtinchali.
1: We have to know the underlying unity in these three: atma, aham and brahma.
0: Ee moodu kudunu veru veru padamale kaani moodinti yokka antaratham okkate.
1: These three are synonyms, but they convey the same meaning.
0: Kanukane brahma tattvam anetundidi శుద్ధ సత్వం అనేటువంటిది.
1: దిస్ బ్రహ్మన్ ఇస్ ప్యూర్ అండ్ అన్సలీడ్.
0: అది ఏ నిరంతరము మన వెంట జంట ఇంట ఉండున్నటువంటిది.
1: అండ్ దిస్ ఈజ్ ఆల్వేస్ విత్ అస్, ఇన్ అస్ అండ్ అరౌండ్.
0: నీవు జాగ్రత్త అవస్థ ఎందుండు, లేక స్వప్నావస్థ ఎందుండు, లేక మరొక అవస్థ ఎందుంటుండు, ఎప్పుడు ఉండినప్పటికీ నీకు అది వెంట ఉంటుండేటువంటి అది ఒక్కటే.
1: యూ మే బి ఇన్ ది వేకింగ్ స్టేట్ ఆర్ ద డ్రీమింగ్ స్టేట్ or in the state of a deep sleep, but this principle of brahman will be with you.
0: Kalpani nirantaramu mana venta undinatundi aa brahma tattvam okkate.
1: It is only this principle of brahman which is always with you.
0: Aa brahmane manavattamto koodinatundi divyattvam.
1: And that this principle of brahma is the divinity present in humanity.
0: Aa divyattvam anetundi niyende untunnadi.
1: The divinity is within you.
0: Neeve aa brahma tattvam.
1: You are Brahma.
0: నీకంటే మించినటువంటిది కాదు. ఇక్కడ
1: ఇట్స్ నాట్ బియాండ్ యూ.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దైవాన్ని వెతకడానికి ప్రయత్నం చేసినప్పుడు దైవం ఎక్కడో లేడు.
1: సో వెన్ మ్యాన్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ హీ షుడ్ నో దట్ గాడ్ ఈజ్
0: నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: అలాంటి దైవత్వాన్ని నీవు ఎందుకు ఇంత యోచన చేయటం?
1: వై షుడ్ యూ సర్చ్ ఫర్ హిమ్ వెన్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్?
0: కానీ ఈనాటి మానవుడు భౌతికమైన వాంఛల చేత, లౌకికమైన ఇష్టముల చేత, కృత్రిమమైనటువంటి యొక్క వాంఛల చేత జీవితాన్నంతా కూడా వ్యర్థం చేస్తున్నాడు.
1: బట్ మ్యాన్ ఈజ్ వేస్టింగ్ హిస్ టైమ్ బికాస్ ఆఫ్ హిస్ డిజైర్స్, లైక్స్ అండ్ డిస్లైక్స్, అండ్ దస్ లీడింగ్ ఎన్ ఆర్టిఫిషియల్ లైఫ్.
0: ఏ మానవుడు ఎన్ని కోరికలు కోరుతున్నాడో అవన్నీ కూడా తుచ్చమైనటువంటివి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద డిజైర్స్ దట్ వీ హ్యావ్ ఆర్ మీన్.
0: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక, రాజకీయ అన్ని రంగముల యందు కూడాను ఉన్నటువంటిది ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్ ద ఫీల్డ్స్, ఫిజికల్, ద సెక్యులర్ అండ్ ద వరల్డ్లీ.
0: కానీ ఈనాటి మానవుని యొక్క జీవితం అంతా కూడాను స్వార్థము స్వప్రయోజనం చేత కూడి ఉంటున్నది.
1: బట్ టుడే మ్యాన్ ఈజ్ లీడింగ్ హిజ్ లైఫ్ full of selfishness and self-interest.
0: స్వార్థమే లేకపోతే స్వప్రయోజనమే జరగదు.
1: When once there is no selfishness, well, there cannot be
0: selfishness. స్వప్రయోజనం రెండు చేరే మానవత్వాన్ని మంట కలుపుతుండాలి.
1: The human life is totally ruined because of selfishness and self-interest.
0: ఈ స్వార్థమే లేకపోతే నేను ఎట్లా జీవించాలి అని ప్రశ్నిస్తారు.
1: One would put this question, without being selfish, how can I live?
0: ఈ స్వార్థం అనేటువంటి దాంతో నీవు పెట్టుకోవటం చేతనే నీ జీవితం మసిగట్టిపోతుండాలి.
1: Because you are selfish, you are ruining your life.
0: ఇది సరైనటువంటి మార్గం కాదు.
1: This is not proper on your part.
0: ఏదో లోకానికి మేము మేలు చేస్తున్నాము, లోకానికి సేవ చేస్తున్నాము అని భావిస్తున్నారు, భ్రమిస్తున్నారు.
1: We are deluded by the feeling that we are helping the community, we are helping the society.
0: ఇది హెల్ప్ అనేటువంటిది కాదు సొసైటీకి.
1: ఇట్ ఈస్ నాట్
0: హర్ట్ హర్ట్ హర్ట్
1: ఇట్ ఈస్ నాట్ ఎ హెల్ప్ బట్ ఇట్స్ ఎ హర్ట్
0: మీరు అపకారం చేస్తున్నారు.
1: యు ఆర్ హార్మింగ్, యు ఆర్ హర్టింగ్.
0: సొసైటీ అనేటువంటి పేరు చేత నీ పవిత్రమైనటువంటి భావములంతా కూడా మసిగలుపుతున్నారు.
1: ఇన్ ది నేమ్ ఆఫ్ సొసైటీ అండ్ ద హెల్ప్ దట్ యు హావ్ బీన్ థింకింగ్ డిల్యూడింగ్ ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ హార్మింగ్ దెమ్.
0: ఎవరు సొసైటీ?
1: వాట్ ఈస్ దిస్ సొసైటీ?
0: అందుకోసమే నిన్న చెప్పాను, ఇండివిజువల్ మొట్టమొదట కావాలి.
1: భగవాన్ సెడ్ ది అదర్ డే, ఇండివిజువల్ ఈజ్ ఫస్ట్,
0: అసోసియేషన్ రెండోది కావాలి,
1: అసోసియేషన్ నెక్స్ట్,
0: స్పిరిచువాలిటీ మూడోది కావాలి,
1: అండ్ ది స్పిరిచువాలిటీ ఇన్ ది లాస్ట్ థర్డ్.
0: అనగా నేను చెప్పాను, స్పిరిచువాలిటీ ముందు,
1: భగవాన్ సెడ్ స్పిరిచువాలిటీ ఇన్ ది బిగినింగ్,
0: అసోసియేషన్ రెండవది,
1: అసోసియేషన్ నెక్స్ట్,
0: ఇండివిజువల్ ఇంత మూడవది,
1: అండ్ ది ఇండివిజువల్ ఇన్ ది లాస్ట్.
0: ఆ ఇండివిజువల్ దే ఐ,
1: దిస్ ఇండివిజువల్ ఈజ్
0: అసోసియేషన్ దే ఏ,
1: అసోసియేషన్ ఏ,
0: స్పిరిచువాలిటీని ఎస్,
1: ది స్పిరిచువాలిటీ ఎస్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే సాయి.
1: ద హార్మనీ ఆఫ్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ఈజ్ సాయి, ఎస్ఏఐ.
0: కనుక మానవుడు మొట్టమొదట ఈ యొక్క దివ్యత్వాన్ని మొట్టమొదట పెట్టుకోవాలి.
1: దేర్ ఫోర్ మ్యాన్ షుడ్ కీప్ ఇన్ వ్యూ డివినిటీ.
0: ఈ డివినిటీని మొదలు పెట్టుకున్నప్పుడే అసోసియేషన్ మనకు చేరిపోతుంది.
1: విత్ దిస్ డివినిటీ యూ కెన్ జాయిన్ ది అసోసియేషన్.
0: ఈ అసోసియేషన్ చేరినప్పుడే నిజమే నేనెవరు అని వాడు విచారం చేస్తూ వస్తాడు.
1: ఇన్ అసోసియేషన్ దెన్ యూ విల్ స్టార్ట్ ఇన్వెస్టిగేటింగ్ యువర్ ట్రూ సెల్ఫ్.
0: కనుక అప్పుడే నేనెవరు అనేటువంటి దానికి గుర్తించాలి.
1: దెన్ యూ విల్ నో హూ యూ ఆర్ ఇన్ ద ట్రూ సెన్స్.
0: నీవెవరో గుర్తించుకున్నప్పుడే,
1: దెన్ వన్స్ యూ నో యువర్ ట్రూ నేచర్,
0: ఈ సమాజం అంటే ఏమిటి అని అర్థమవుతుంది.
1: యూ కెన్ అండర్స్టాండ్ వాట్ దిస్ సొసైటీ ఈజ్.
0: ఈ సమాజం అంటే అర్థం చేసుకున్నప్పుడే,
1: when you understand society,
0: ee samajamlo unnatundi samasthi swarupudaina daivatvanni gurtinchukovadaniki veel avutundi,
1: then you can understand the cosmic principle of divinity.
0: Kanukani thana modala munchi kudanu chinna pillalaku vidyani garipinchi primary school lopala vaadu taginatundi uttirnulu gaavinchi vaadi uttamainatundi bhavalu penchalani.
1: Right from the beginning he wanted to start primary schools so that these children will have noble ideas.
0: కనుకనే ఈనాటి మనము ప్రైమరీ స్కూల్లో ప్రారంభించాలి.
1: సో వీ బిగిన్ విత్ ది ప్రైమరీ స్కూల్స్ టుడే.
0: ఏమిటి ఈ ప్రైమరీ స్కూల్?
1: వాట్ ఈస్ దిస్ ప్రైమరీ స్కూల్?
0: ఇండివిజువల్ గా పాల
1: ప్రైమరీ స్కూల్.
0: ఇండివిజువాలిటీ మనం పెంచుకోవాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ దిస్ ఇండివిజువాలిటీ.
0: మనం ఎప్పుడు ఇండివిజువాలిటీ మనం డెవలప్ చేసుకుంటామో అప్పుడే సొసైటీ అనేది పెద్దగా అవుతుంది.
1: With this individuality, we can join this association society.
0: మొట్టమొదటి నీ తత్వాన్ని నీవు పెంచుకో.
1: First, know your nature.
0: నీవెవరో నీవు తెలుసుకో.
1: Know thyself.
0: అప్పుడే ఇదంతా ఏమిటి అని అర్థమవుతుంది.
1: Then you will know the rest.
0: కనుక మొట్టమొదటి మనము నీ తత్వాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: So we should make every attempt to know these principles.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: కానీ ఆధ్యాత్మికము అంత సులభంగా మీకు అర్థం కావటం లేదు.
1: We are not able to understand this spirituality easily.
0: కానీ ప్రాకృతమైనటువంటి కొన్ని భౌతికమైనటువంటి యొక్క ప్రయత్నములు మనం చేసి అందులోనే శాశ్వతమైనటువంటి యొక్క సత్యనిత్యమైనటువంటి యొక్క దీనిని మనం పట్టాలి.
1: బట్ వీ హ్యావ్ టు అడాప్ట్ సర్టన్ వరల్డ్లీ పాత్స్ అండ్ పర్సూట్స్ అండ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు ఫైండ్ అవుట్ దట్ ఎటర్నల్ ట్రూత్.
0: మొట్టమొదట మనము దేహానికి ఆహారం కావాలి.
1: టు స్టార్ట్ విత్ ద బాడీ రిక్వైర్స్ ఫుడ్.
0: ఇదే ఫుడ్.
1: This is the food.
0: Food for head.
1: Food for head.
0: Head for God.
1: Head for God.
0: ఈ ఫుడ్ అనేటువంటిది మొట్టమొదట సరైనటువంటి ఫుడ్ గా తయారు చేసుకోవాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ ప్రాపర్ ఫుడ్.
0: దైవత్వాన్ని పొందదలిచినటువంటి వారికి మాలిన్యమైనటువంటి ఆహారములు ఏమాత్రము ముట్టకూడదు.
1: ది వన్ హూ వాంట్స్ టు ఎక్స్పీరియన్స్ ద విజన్ ఆఫ్ ద డివైన్ షుడ్ కీప్ హింసెల్ఫ్ అవే ఫ్రమ్ ది పొల్యూటెడ్ ఫుడ్.
0: పవిత్రమైనటువంటివి,
1: దాట్ విచ్ ఇస్ సెక్రెట్,
0: నిర్మలమైనటువంటివి,
1: విచ్ ఆర్ ప్యూర్,
0: నిశ్చలమైనటువంటివి,
1: దాట్ విచ్ ఇస్ గుడ్,
0: పవిత్రంగా తిరిగేటువంటివి, అలాంటి దాన్ని మనం సాధించాలి.
1: సచ్ షుడ్ బి యాక్సెప్టెడ్.
0: అదే సాత్విక ఆహారం.
1: దాట్ ఈస్ సాత్విక ఆహార ఆర్ పయస్ ఫుడ్.
0: కూరగాయలు,
1: వెజిటబుల్స్,
0: ఇంకా కొన్ని మనం సంపాదించుకునేటువంటివి, ఆకుకూరలు,
1: అండ్ ఆల్సో గ్రీన్,
0: ఇలాంటివన్నీ మనం ఈ దేహానికి కొన్ని పెంచుకోవాలి.
1: అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద బాడీ.
0: దీనికి తగినటువంటివి ఈ గుడ్లు, మాంసము, ఇట్లాంటి మలినమైనటువంటివి ఏమాత్రము చేర్చకూడదు.
1: వీ షుడ్ నాట్ టేక్ ఎగ్స్, మీట్ అండ్ సో ఆన్.
0: ఈ మలినమైనటువంటి చేయటం వల్ల మన జీవితం అంతా కూడాను మాలిన్యంగా మారిపోతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ ఆల్ అవర్ లైఫ్ టర్న్స్ పొల్యూటెడ్.
0: కనుక మొట్టమొదట మలినమైన ఆహారాన్ని దూరం పెట్టండి.
1: సో వీ హ్యావ్ టు ఇమీడియట్లీ గివ్ అప్ దిస్ పొల్యూటెడ్ ఫుడ్.
0: తదుపరి మత్తు పదార్థాన్ని దూరం నెట్టండి.
1: వీ షుడ్ నాట్ గివ్ అవర్ సెల్ఫ్ టు ఇంటాక్సికెంట్స్.
0: ఆ మత్తు పదార్థం చేరటం చేతనే మానవుని యందు ఉన్నటువంటి ఇంద్రియములన్నీ కూడా స్తంభించిపోతున్నాయి.
1: Because of this alcohol, the senses turn weak.
0: కనుక సాధనకు ఈ ఆల్కహాల్ మంచిది కాదు.
1: సో ఫర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఆల్కహాల్ విల్ సర్టన్లీ ఎన్ అబ్స్టకల్.
0: వాడు సహజమైనటువంటి యొక్క తన్మయత్వంతో తాను సాధీనమైపోవాలి, కానీ ఈ విధమైన కృత్రిమైనటువంటి యొక్క ఆహారాలతో తన్మయత్వం కాకూడదు.
1: ఈ షుడ్ రీచ్ ద స్టేట్ ఆఫ్ ఫర్గెట్ఫుల్నెస్ ఇన్ ఎ న్యాచురల్ వే, నాట్ బై కన్స్యూమింగ్ ఆల్కహాల్.
0: మత్తు అనేటువంటిది కేవలం ఆర్టిఫిషియల్ గా వస్తుంది.
1: ది సో కాల్డ్ ఇంటాక్సికేషన్ ఇస్ ఆర్టిఫిషియల్.
0: ఉన్మత్తము అనేటువంటిది సహజంగా వస్తుంది.
1: ద స్టేట్ ఆఫ్ ఉన్మత్త ఫర్గెట్ఫుల్నెస్ ఇస్ న్యాచురల్.
0: అనగా దైవత్వాన్ని చెందేటువంటిది అంతా కూడా సహజంగా మనకు వస్తుంది.
1: దాట్ విచ్ ఇస్ డివైన్ కమ్స్ టు యూ ఇన్ ఎ న్యాచురల్ వే.
0: దీనిని నాథుడు చెప్పాడు, ఎల్లప్ద పుమాన్ ఇచ్చారామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మారామో భవతి అన్నారు.
1: ది సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై నారద.
0: కనుక మనం సహజమైనటువంటి మత్తులో మనం మునగాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ లీడ్ అవర్ లైఫ్ ఇన్ ఎ న్యాచురల్ వే.
0: ఈ కల్పితమైనటువంటి మత్తుకు ఏమాత్రం మనం అవకాశం ఇవ్వకూడదు.
1: వీ షుడ్ నాట్ ఫాలో దిస్ ఆర్టిఫిషియల్ పాత్.
0: ఈ యొక్క మత్తు, మాంసము, ఇట్లాంటివంతా చేయటం చేతనే మానవత్వం పూర్తి రాక్షసత్వంగా మారిపోతుండాలి.
1: ఎ హ్యూమన్ హ్యాస్ బికమ్ ఎ డెమన్ బికాస్ ఆఫ్ దీస్ ఇంటాక్సికెంట్స్ అండ్ మీట్ ఈటింగ్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్.
0: తదుపరి మత్తు పదార్థాల లోపల కొంత చిల్లరవి కూడా చేరి ఉంటుంటాయి.
1: ఇన్ అడిషన్ టు దీస్ ఇంటాక్సికెంట్ దేర్ అదర్ థింగ్స్ ఆల్సో.
0: ఈ ఆహారం ఎందుకు కూడా మత్తు పదార్థాలు చేరి ఉంటాయి.
1: దేర్ ఆర్ సర్టన్ ఇంటాక్సికెంట్స్ యాడెడ్ టు అవర్ ఫుడ్.
0: కనుక ఈ మత్తు పదార్థం ఏదైనా కూడా చేర్చకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ వన్ ఆఫ్ దీస్.
0: కొన్ని మందుల లోపల కూడా మత్తు పదార్థాలు వస్తుంటాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ బీన్ మిక్స్డ్ ఇన్ మెడిసిన్స్ ఆల్సో.
0: కానీ మెడిసిన్ అయినప్పటికీ దాన్ని మనం ఏమాత్రం వాడకూడదు.
1: సచ్ మెడిసిన్స్ షుడ్ నాట్ బి యూస్డ్.
0: మనం కష్టపడినా పంచినే కానీ ఆ మత్తు పదార్థాన్ని ఏమాత్రం ఉపయోగించుకోకూడదు.
1: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూ వర్ టు సఫర్, బట్ వీ షుడ్ నాట్ యాక్సెప్ట్ దోస్ ఇంటాక్సికేట్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్
0: లవ్, ఎందరో ఎంతో సాధన చేస్తున్నారు.
1: ఆల్ ఆఫ్ యూ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: చాలా మంది పాలు, పెరుగు కూడా సాత్వికమే కదా అని దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ మెనీ కన్సిడర్ ద మిల్క్ అండ్ కర్డ్ యాజ్ పయస్ అండ్ యాక్సెప్ట్.
0: అది కూడా సాత్వికం కానే కాదు.
1: That is also certainly not pious.
0: అందులో కూడాను కొంత మత్తు పదార్థం అంతా ఉంటుంటాయి.
1: There also we find certain this intoxicating nature.
0: ఎంతైనా కూడా ఒక పరిమితంతో మనం తీసుకోవాలి.
1: And we have to take it in a limited quantity.
0: పెరుగు దాని ఇష్టమొచ్చినట్టుగా భుజించకూడదు.
1: Because it's curd, you cannot take it unlimited way.
0: కనుకనే మితంగా ఉండాలి.
1: Everything should be under limits.
0: మనం భుజించేటువంటి ఆహారం అంతా కూడాను ఒక ప్రమాణపూర్వకంగా మనం భుజించాలి.
1: All the food that we take should be under certain limitations.
0: మనం ఆకలైతున్నప్పుడు ఆకలి పూర్తి భుజించడానికి ప్రయత్నం చేయకూడదు.
1: When you are hungry, you should not eat in full.
0: ఇంకా కొంత భుజించవచ్చును అనేటువంటి అనుమానం ఉన్నట్టే మనం మానుకోవాలి.
1: We should get up at a stage that when it's possible to eat some more.
0: ఫుల్గా మనం భుజించేటప్పటికే తమో గుణం ప్రారంభమవుతుంది.
1: If we eat neck deep, we develop this bestial temperament.
0: కనుక మనం తమో గుణాన్ని కూడా అవకాశం ఇవ్వకూడదు.
1: సో వీ షుడ్ నాట్ రిసార్ట్ టు దిస్ యానిమాలిటీ.
0: మీరందరూ కూడా ఎంతో సాధనలు చేస్తున్నారు.
1: యు ఆర్ అడాప్టింగ్ సో మెనీ స్పిరిచువల్ మెథడ్స్.
0: కానీ ఈ సాధన లోపల తెలిసి తెలియకుండా కొన్ని పొరపాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి.
1: ఇన్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ దేర్ ఆర్ సర్టన్లీ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ వీ కమిట్ సర్టన్ మిస్టేక్.
0: ధ్యానము, ధ్యానము, ధ్యానం అని ధ్యానంలో కూర్చుంటున్నారు.
1: ఇన్ ది నేమ్ ఆఫ్ మెడిటేషన్ వీ సిట్.
0: కానీ ఈ మెడిటేషన్ అంటే ఏమిటది?
1: బట్ వాట్ ఈస్ మెడిటేషన్?
0: ఏమిటి ఈ మెడిటేషన్ యొక్క అర్థం?
1: What is the meaning of meditation?
0: ఏమి చేయటం మెడిటేషన్ అనుకుంటున్నారు?
1: What is the actual process, technique?
0: కాన్సన్ట్రేషన్ అనుకుంటున్నారు మీరు.
1: We think it is concentration.
0: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది మెడిటేషన్ కాదు.
1: Concentration is not meditation.
0: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది డైలీ లైఫ్ లోపల మనం జరుగుతూనే ఉంటుంది.
1: Concentration is noticed in our daily life routine.
0: ఇది కేవలం సాధన కింద చేరదు.
1: It cannot be the spiritual part.
0: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది డైలీ లైఫ్ లో పార్ట్ ఆఫ్
1: This concentration is a part of our daily life.
0: కనుకొని మనము ఈ యొక్క సాధనలు అనేటువంటిది ఎంత చాలా జాగ్రత్తగా ఉపయోగపెట్టుకోవాలి.
1: We have to be very careful in respect of spiritual path.
0: మనం సాధన చేస్తున్నప్పుడు
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ మెడిటేషన్?
0: ఏమి చేయటం మెడిటేషన్ అనుకుంటున్నారు?
1: వాట్ ఇస్ ది యాక్చువల్ ప్రాసెస్, టెక్నిక్?
0: కాన్సన్ట్రేషన్ అనుకుంటున్నారు మీరు.
1: వీ థింక్ ఇట్ ఈస్ కాన్సన్ట్రేషన్.
0: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది

0: జాగ్రత్తగా ఉపయోగపెట్టుకోవాలి.
1: We have to be very careful in respect of spiritual path.
0: మనం సాధన చేస్తున్నప్పుడు కదలకుండా కూర్చుంటాం.
1: While we take a path, we sit steady.
0: కానీ అందరూ ఇది చాలా గొప్పది అని భావిస్తుంటారు.
1: బట్ మెనీ కన్సిడర్ ఇట్ గ్రేట్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్ ఇస్ ఎ బిగ్ మిస్టేక్.
0: మనం కదలాలి.
1: వీ హ్యావ్ టు మూవ్.
0: మనసు కూడా చలించాలి.
1: ద మైండ్ ఆల్సో నేచురల్ మూవ్.
0: ఆ చలించేటువంటి మనసు నుంచి చలించినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం పొందాలి.
1: Out of this mind which wavers naturally, we should reach a state that which is steady.
0: కనుకనే చలించే దాని నుంచినే మనము చలించినటువంటి స్థిరత్వాన్ని పొందాలి.
1: సో స్టెడీనెస్ ఈజ్ అచీవ్డ్ అవుట్ ఆఫ్ దిస్ వేవరింగ్ నేచర్.
0: అది ఏ నిజమైన ధ్యానం?
1: దట్ ఈస్ ట్రూ మెడిటేషన్.
0: ధ్యానం అంటే కన్నులు మూసుకొని కదలకుండా కూర్చోవటం కాదు.
1: మెడిటేషన్ డస్ నాట్ మీన్ సిట్టింగ్ అండ్ విత్ క్లోజ్డ్ ఐ.
0: నిత్య జీవితంలో ఒక విధమైనటువంటి పొరపాటుతో వచ్చినటువంటి అలవాటుగా ఉంటున్నాయి.
1: దీస్ ఆర్ అవర్ రెగ్యులర్ హ్యాబిట్స్ బికాస్ ఆఫ్ అవర్ డైలీ రొటీన్.
0: ఇవి క్రమక్రమేణా కూడా చేస్తూ చేస్తూ పోతే కొంతకాలం మనకు అంత వ్యర్థమైపోతుంది.
1: యాజ్ వీ రిపీట్ ది సేమ్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ వెయిన్.
0: అమిత చంచలత్వం ప్రారంభమవుతుంది.
1: అండ్ దెన్ ఇట్ స్టార్ట్స్ వేవరింగ్ మచ్ మోర్.
0: కొంతకాలం మాత్రం స్థిరంగా ఉంటుంది.
1: ఇట్ అపియర్స్ టు బి స్టడీ ఫర్ సమ్ టైమ్.
0: ఇది కాదు నిజమైనటువంటి ధ్యానము.
1: ఇట్ ఈస్ నాట్ ట్రూ మెడిటేషన్.
0: చలించేటువంటి భావాన్ని మనం పెంచుకోవాలి.
1: అండ్ వీ హ్యావ్ దీస్ ఐడియాస్ దట్ వేవర్.
0: చలించేటువంటి భావంలో మనం లీనము కావాలి.
1: అండ్ వీ షుడ్ get ourselves submerged in those thoughts.
0: Anityamainatvanti padarthamulu kaadu memu.
1: And we are not
0: nitya satyamainatvanti oka padarthamulu.
1: I am eternal
0: ani ee chalincheetvanti danto chalinchinatvanti oka aatma tattvanni manam gurtinchalani prayatninchali.
1: And therefore this atmic principle which is steady and changeless could be seen surrounded by that which is fleeting, that which is changing.
0: Ee naadu aneka mandi aneka rakamainatvanti sadhanalu chestunnaru.
1: Many people follow spiritual paths.
0: కానీ ఇవన్నీ కొద్ది కాలం మాత్రమే పని జరుగుతున్నాయి.
1: They work for some time only.
0: తదుపరి దేనికి మనం గిట్టనటువంటి వారం అయిపోతాం.
1: Later, we'll be lost without any result.
0: కనుక ఇలాంటి దీన్ని మనం అనిత్యము అశాశ్వతమైనటువంటి దాన్ని మనం పట్టకూడదు.
1: Therefore, we should never follow such paths which are temporary.
0: దైవం ఎక్కడో బయట ఉన్నదని నా హృదయంలో నిలుపుకోవటానికి ప్రయత్నం చేయకూడదు.
1: We should never think that God is outside and start installing him
0: in
1: our heart.
0: తనే ఉంటున్నది అనేటువంటి సత్యాన్ని మొట్టమొదటి స్థిరం చేసుకోవాలి.
1: We should know the fundamental truth that God is in you.
0: తన యందు ఉన్నటువంటి తత్వాన్ని తానే చూడాలి.
1: In fact, one has to visualize the God within.
0: తానే చూడటం కాకుండా ఇతరులకు కూడా చూపించాలి.
1: Not only he visualizes God within, he will help others to see.
0: ఈనాడు మనం చేసేటువంటి సాధనలన్నీ కూడా కేవలము
1: all our spiritual practices today
0: drama kattulu vale ganipistuntunnayi.
1: They are like just like drama enactment.
0: Idi drama ku maatrame paniki ostayi gaani ee kattulu
1: they are just for dramatic
0: sampadaniki paniki raavu.
1: It is for dramatic purposes, not for permanent value.
0: కనుకనే మనలో ఉన్నటువంటి ఒక తత్వం మనం ఈ భ్రాంతిని ఒక విధమైన చంపడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: Therefore, we should make every attempt to kill this illusion.
0: మనలో ఉన్నటువంటి ఒక భ్రాంతిని ఈ విషయాన్ని క్రమక్రమేణా దూరం గావించుకోవాలి.
1: We have to distance ourselves from such delusion.
0: దీనికి అనేక రకమైన మార్గములు ఉన్నాయి.
1: There are many devices.
0: ధ్యానం అనగా
1: మెడిటేషన్ మెన్
0: సంకల్ప ధ్యానము స్థిర ధ్యానము చిత్త ధ్యానము కండక్టెడ్ ధ్యానము కండిషన్ ధ్యానము ఈ విధమైనటువంటి ధ్యానములు అనేకంగా ఉన్నాయి.
1: There are many types of meditations. That which centers around the thought, that which is conditional, that which is emotional, and so on.
0: కానీ ఈనాడు ఎమోషనల్ గా పోతున్నారు.
1: We are proceeding.
0: ఎమోషనల్ గా వస్తున్నారు.
1: We are proceeding along the emotional lines.
0: కనుక దీనికి సమాంతరమైనటువంటి కాకుండా ఉండాలి.
1: We should be away from such emotional line.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: మీకు తెలుసో తెలియకనో తెలిసినటువంటి దాన్ని స్థిరమైనటువంటిగా భావించుకొని మీరు సాధన జరుగుతున్నారు.
1: Knowingly or unknowingly, we have been following that which is known as true.
0: Karuga meeku satyamainatvanti dhyanam kavalanante nannu adagandi nenu cheptanu.
1: If you want to know the right meditation, pray to Bhagavan, ask him.
0: Yedi manaku akkarledu.
1: We don't need anything.
0: Ye sadhanalu akkarledu.
1: No spiritual practice essential.
0: Cheppinatvanti reetiga meeru nadchukondi.
1: Just conduct as per the command.
0: Kshanam lopalle meeku kanipistundi.
1: In a moment you can experience.
0: Idi sakshatkarincheetvante kaani సాధనతో లభ్యమయ్యేటువంటిది కాదు.
1: ఇట్ ఇస్ దాట్ విచ్ ఇస్ కన్ఫర్డ్ నాట్ అచీవ్డ్.
0: కనుక ప్రతి మనిషి కూడాను సాధనలు చేస్తున్నారు.
1: ఎవ్రీ వన్ ఫాలోస్ ఎ స్పిరిచువల్.

0: ఈ సాధన లోపల సరైనటువంటి సాధన కాదు ఇది.
1: ది స్పిరిచువల్ పార్ట్స్ ఆర్ నాట్ ప్రాపర్.
0: కొన్ని ఆకారములను ప్రధానంగా తీసుకుని
1: వి గో బై ఎ ఫార్మ్,
0: ఈ ఆకారం నుంచి తన యొక్క ఆకారమును పెంచుకుంటున్నాడు.
1: అండ్ దెన్ హీ టేక్స్ ఇట్ అప్ ద సేమ్ ఫార్మ్ ఇన్ హిస్ ఓన్ పర్సనల్ ఫార్మ్.
0: కాదు కాదు, తన ఆకారాన్ని మార్చాలి.
1: హీ షుడ్ ఫర్గెట్ హిస్ ఫార్మ్,
0: దివ్యత్వాన్ని పెంచుకోవాలి.
1: అండ్ హీ షుడ్ థింక్ ఆఫ్ ది డివినిటీ.
0: కనుకనే తన ఆకారాన్ని పెట్టుకుని ఎన్ని సాధనలు చేస్తే ఏం ప్రయోజనము?
1: వైల్ రిమైనింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఎ ఫార్మ్ ఫుల్ స్టేట్, హౌ కెన్ యూ అటైన్ దట్ ఫార్మ్ లెస్?
0: నేను ఏం చేస్తాను? ధ్యానం చేస్తున్నాను.
1: ఐ సే ఐ మెడిటేటింగ్.
0: నీవు ధ్యానం చేసేటువంటిది నీకు ఎట్ట తెలుస్తుండాలి?
1: హౌ డు యు నో దట్ యు ఆర్ మెడిటేటింగ్?
0: నీవు తెలిసేటువంటి ధ్యానం అది ధ్యానం అవుతుందా?
1: ఇఫ్ యు ఆర్ అవేర్ ఆఫ్ దిస్ మెడిటేషన్ కెన్ యూ కాల్ ఇట్ మెడిటేషన్?
0: కానే కాదు.
1: నో.
0: కనుక నీవు మర్చినటువంటిదే ధ్యానము.
1: యూ షుడ్ ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
0: నిన్ను నీవు మర్చినటువంటిదే ధ్యానము.
1: That which makes you forget yourself in meditation.
0: నీ తత్వాన్ని నీవు మర్చినటువంటిదే ధ్యానము.
1: When you transcend yourself, that meditation.
0: నీ పవిత్రతను నీవు పెంచుకున్నటువంటిదే ధ్యానము.
1: That which increases your sanctity is meditation.
0: నీ యొక్క నిత్యత్వాన్ని నిలుపుకున్నటువంటిదే ధ్యానము.
1: That which fills you with eternity is meditation.
0: కనుకనే ఈ నిత్యత్వాన్ని నిలుపుకోకుండా అనిత్యమైనటువంటి దానిపైన ఆశలు పెట్టుకోవటం ఇది చాలా మోసంగా ఉంటుంటుంది.
1: Without receiving this principle of eternity into us, we are just passing by that which is momentary.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఈ ప్రేమను పవిత్రంగా పెంచుకోండి.
1: లెట్ అస్ డెవలప్ దిస్ సీక్రెట్ లవ్.
0: ఏదో అనేక మంది గురువులని పెద్దలని సాధన చేసేటువంటి వారని అనుసరిస్తూ ఉంటుంటారు.
1: మెనీ ఫాలో గురుస్ అండ్ అదర్ టీచర్స్.
0: ఇది కాదు నిజమైనటువంటి గురుత్వం.
1: దాట్ ఇస్ నాట్ ట్రూ.
0: నీ హృదయమునందున్నటువంటి ఒకే భావాన్ని నీవు మార్పు చెందకుండా కట్టుకోవాలి.
1: హ్యావ్ వన్ ఫీలింగ్ విచ్ షుడ్ బి చేంజ్లెస్.
0: ఏ మార్పులు కూడా మనకు సంభవించకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ చేంజ్ వాట్స్ ఎవర్.
0: ఒక్క దీనిపై నీ మనసు నింపితే అదే శాశ్వతంగా నిలిచిపోవాలి.
1: ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ వన్ దట్ షుడ్ రిమైన్ పర్మనెంట్.
0: దీనిని ఒకనొక సమయం లోపల బుద్ధుడు ప్రవేశపెట్టాడు.
1: ది సేమ్ థింగ్ వాజ్ స్టేటెడ్ బై బుద్ధ ఎట్ వన్ టైమ్.
0: ఒకనాడు
1: వన్ డే
0: తనను తాను మర్చిపోయాడు.
1: హెస్ ఫర్గాటన్ హిమ్సెల్ఫ్.
0: తనను తాను మర్చిపోయి ఏకత్వంలో లీనమయ్యాడు.
1: Having lost himself, he has become one with the unity.
0: ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు.
1: He was just moving about.
0: ఈ దృశ్యాన్ని చూచాడు ఆనందుడు.
1: And this was noticed by Ananda.
0: చూచి, ఏమిటి అన్న, ఎందుకోసం ఇట్లా తిరుగుతున్నావు అన్నాడు.
1: He said, "Oh brother, why are you moving about like this?"
0: అప్పుడు జ్ఞప్తికి వచ్చింది.
1: And then he could remind himself.
0: ఈ భౌతికమైన, ఈ అనిత్యమైన, అశాశ్వతమైనటువంటి యొక్క మానసిక తత్వంను నేను ఫాలో చేయటం వల్ల నేను మానసికంగా రూపొందిపోయాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ బీన్ మూవింగ్ రెస్ట్లెస్లీ బికాస్ మై మైండ్ ఈజ్ ఫుల్ ఆఫ్ దిస్ ఫ్లీటింగ్ ఎఫిమరలీ మొమెంటరీ వరల్డ్లీ.
0: మనసునే నేను ఏమాత్రము తలంచకూడదు.
1: సో ఐ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ది మైండ్.
0: ఉన్నది ఒక్కటే మనసు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ మైండ్.
0: ఎన్ని జన్మలెత్తినా గానీ మనసు ఒక్కటే.
1: వీ మే హావ్ ఎనీ నంబర్ ఆఫ్ లైవ్స్ బట్ మైండ్ ఈజ్ సేమ్.
0: మనసు ఎప్పటికీ మారేటువంటిది కాదు.
1: మైండ్ విల్ నెవర్ చేంజ్.
0: అట్టి మారినటువంటి మనస్తత్వాన్ని నేను మొట్టమొదట పొందాలి.
1: సో ఐ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ద మైండ్ విచ్ ఇస్ చేంజ్లెస్.
0: చూచాడు.
1: హీ జస్ట్ వాచ్డ్.
0: ఒక్కతోనే హృదయపూర్వకంగా తలుచుకున్నాడు.
1: హీ థాట్ ఆఫ్ ఇట్ హోల్ హార్టెడ్లీ.
0: ఈ హృదయం నుంచి కూడాను మైండ్ ఆవిర్భవించింది.
1: అండ్ దేర్ హీ కుడ్ నోటీస్ మైండ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
0: నిర్వాణం పొందాడు.
1: అండ్ దెన్ హీ అటైన్డ్ లిబరేషన్.
0: ఈ నిర్వాణం పొందడానికి మూల కారణం
1: the reason behind this nirvana
0: manasu anetundi dani talchukuntu vachadu
1: because he has been thinking of this mind
0: manasune smarinchakoddu
1: in fact it should not be thought
0: manase anni vidhamulu kalthalu pettinchedi
1: and it is the mind that is responsible for agitations
0: mana yevo manushyanam karanam bandamo cheho
1: mind is responsible for the bondage and liberation
0: kaga ee manasunu matram talchakoddu
1: so one should not think of it
0: manasunu marachi
1: One should forget the mind.
0: మనసును విడిచి
1: అండ్ వన్ షుడ్ గివ్ ఇట్
0: మాధవత్వాన్ని హృదయంలో పెట్టుకుని
1: అండ్ హీ షుడ్ థింక్ ఆఫ్
0: డివినిటీ దివ్యత్వంలో లీనం కావాలి
1: అండ్ హీ షుడ్ మర్జ్ ఇన్ డివినిటీ
0: అది ఏ నిజమైనటువంటి నిర్వాణము
1: అండ్ దాట్ ఈస్ ట్రూ స్టేట్ ఆఫ్ లిబరేషన్
0: ఆ నిర్వాణాన్ని చూచాడు ఆనందుడు
1: ఆనంద నోటీస్ దిస్
0: తాను కూడా ఆ విధంగా ప్రవర్తించాడు
1: అండ్ హీ టూ కండక్టెడ్ హిమ్సెల్ఫ్ లైక్
0: దట్ కొన్ని క్షణముల లోపల ఆనందుడు కూడా నిర్వాణం పొందాడు
1: అండ్ విదిన్ ఎ మూమెంట్ ఆఫ్ టైమ్ ఆనంద కుడ్ ఆల్సో
0: దేహాలు ఏమిటి ఇవన్నీ
1: What is this body?
0: ఈ పంచభౌతికమైన దేహాలు.
1: It is full of senses.
0: ఇది కేవలం కల్పితమైనటువంటివి.
1: And they are just artificial.
0: నిత్య సత్యమైనటువంటివి కాదు.
1: They are not eternal and permanent.
0: ఇలాంటి దాన్ని మనం అనుసరించి మనం పొందేటువంటిది సత్యం ఎట్ట అవుతుంది?
1: Why should we follow this body? And how can we know the ultimate truth?
0: దేహ భ్రాంతిని మనం మార్చాలి.
1: So we should cut short.
0: దేహాభిమానం త్యజించాలి.
1: We should have to sacrifice this body attachment.
0: ఆత్మాభిమానంతో లీనం కావాలి.
1: And we should be attached to the spirit.
0: అదియే నిజమైనటువంటి ధ్యానం.
1: That is true meditation.
0: అదియే నిజమైనటువంటి యొక్క త్యాగము.
1: That is true sacrifice.
0: అదియే నిజమైనటువంటి యొక్క యోగము.
1: That is true yoga.
0: అదియే నిజమైనటువంటి యొక్క భోగము.
1: And that is real pleasure, bhoga.
0: ఆ భోగమే ఆనందము.
1: And that bhoga, pleasure, is ananda, bliss.
0: భోగం అంటే లౌకికమైనటువంటి భోగాలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ వరల్డ్లీ ప్లెజర్.
0: సర్వము అందులోనే ఇమిడి ఉంటున్నాయి.
1: ఎవ్రీథింగ్ ఈస్ కంటైన్ దేర్.
0: కనుకనే సత్యం బ్రూయాత్.
1: స్పీక్ ట్రూత్.
0: ఆ సత్యంతో పల్లే ఈ ప్రియం బ్రూయాత్.
1: అండ్ స్పీక్ సాఫ్ట్లీ ఇన్ అన్ అక్సెప్టబుల్
0: బ్రూయాత్. సత్యం అప్రియం.
1: నెవర్ స్పీక్ అన్ ట్రూత్, దాట్ విచ్ ఇస్ నాట్ అక్సెప్టబుల్.
0: అప్పుడే నీ యొక్క నిర్వాణం నీకు లభ్యమవుతుంది.
1: దెన్ యూ కెన్ థింక్ ఆఫ్ లిబరేషన్.
0: కనుకనే లిబరేషన్ కావాలనుకుంటున్నారు చాలా మంది.
1: మెనీ పీపుల్ వాంట్ దిస్ లిబరేషన్.
0: లిబరేషన్ కేవలము తాత్కాలికంగా లభ్యమయ్యేటువంటిది కాదు.
1: లిబరేషన్ ఈజ్ నాట్ దాట్ చీప్.
0: మనస్సును మర్చిపోతూ పోవాలి.
1: అండ్ వీ షుడ్ ఫర్గెట్ ద మైండ్ గ్రాడ్యువల్లీ.
0: ఎక్కడ చూసే కానీ మనసు లేకుండా ఉండాలి.
1: అండ్ ఇన్ఫాక్ట్ ఎవ్రీవేర్ వీ షుడ్ విత్డ్రా అవర్ మైండ్.
0: నిజమైనటువంటి నిర్వాణం.
1: And that is true state of nirvana.
0: ఎక్కడ చూసినా నాకు మనసే కనిపిస్తుంటుంటే నీకు నిర్వాణం ఎట్ట అవుతుంది?
1: If you go by the ways of the mind, vagaries, well, how can you think of
0: nirvana? మనసును మర్చినటువంటి మానవుడే నిర్వాణాన్ని పొందుతాడు.
1: The one who has withdrawn the mind can reach the state of liberation.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: మీరు ముఖ్యంగా ఇంత పెద్ద సాధనకు మీరు ఎప్పుడూ ప్రయత్నం చేయలేదనుకుంటారు.
1: You have not made any attempt to undertake this path, spiritual
0: practice. క్రమక్రమేణా దీని విషయం మనం చూసుకుందాం.
1: Gradually you'll notice it.
0: మొట్టమొదట దైవ చింతన ప్రేమతో ప్రారంభించండి.
1: First to think of God with all the love.
0: అప్పుడే నీకు తగినటువంటి శక్తి కలుగుతుంది.
1: Then you'll reach proper position and state.
0: పాండవుల కూడాను మొట్టమొదట ఐ నుంచి ప్రారంభమైనారు.
1: And in fact they started with the position of I to begin with.
0: తర్వాత we నుంచి వచ్చారు.
1: And then they thought of we.
0: తర్వాత ఆల్ అనేటువంటిది వచ్చింది.
1: అండ్ దెన్ దే కుడ్ నో ఆల్ ది రెస్ట్.
0: కనుక మొట్టమొదటి ఐ అనేటువంటిది పెట్టుకోకూడదు.
1: సో వీ షుడ్ నాట్ కీప్ దిస్
0: ఐని త్యజించాలి.
1: వీ హావ్ టు సాక్రిఫైస్ దిస్ ఐ.
0: అప్పుడే నిజమైనటువంటి ఆనందం కలుగుతుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ట్రూ బ్లిస్.
0: జాయ్ జాయ్ జాయ్ అన్నాడు ఈ బుద్ధుడు.
1: బుద్ధ సైడ్ ఆఫ్ జాయ్ జాయ్.
0: జాయ్ అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ది జాయ్?
0: జే ఓ వై జాయ్.
1: జే ఓ వై జాయ్.
0: జే అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ జే?
0: ఏమిటో అర్థం కాలేదు తనకు.
1: హీ కుడ్ నాట్ అండర్స్టాండ్.
0: ఓ అంటే ఏమిటో అర్థం కాలేదు.
1: నార్ ఓ.
0: వై అంటే ఏమిటో అర్థం కాలేదు.
1: నార్ వై ఐదా.
0: జే ఓ వై.
1: జే ఓ వై.
0: జే అనగా సర్వము.
1: జే దాట్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: ఓ అనగా సమస్తము.
1: ఓ ఇస్ కంప్లీట్నెస్.
0: వై నిర్వాణము.
1: వై నిర్వాణ లిబరేషన్.
0: జే ఓ వై మూడింటి యొక్క ఏకత్వమే జాయ్ అయిపోయింది.
1: సో జాయ్ హెస్ గాట్ ఆల్ ది త్రీ కంపోనెంట్స్ జే ఓ వై.
0: కనుకనే ప్రతి అక్షరము కూడా ఎన్నో అర్థాలుంటున్నాయి.
1: ఎవ్రీ లెటర్ హ్యాస్ మెనీ మీనింగ్స్.
0: కనుక ఈ అర్థాలంతా గుర్తించి వర్తించడమే నిజమైనటువంటి సాధన.
1: ది ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్ వాంట్స్ అస్ టు నో ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఆల్ దిస్. ఏదో
0: తాత్కాలికంగా కూర్చున్నప్పుడు కొంతసేపు మన స్థిరంగా ఉంటుంటారని దానిపై మీరు ప్రయాణం చేయకూడదు.
1: It might appear that mind is steady for some time, but we should not think
0: ఉంటుంది కొంత కాలం వరకు ఉంటుంది.
1: It might remain steady for some time.
0: ఆ మనసు చాలా అవస్థలకు గురి చేస్తుంది.
1: And mind will make you suffer.
0: ఒక్క చింతనను కూడా చేయనివ్వదు.
1: It will never allow you to go along in one direction.
0: సత్యమైనటువంటి మార్గమో ఆ దాన్ని పూర్తి విమర్శిస్తుంది.
1: And it goes on attacking, criticizing the correct path.
0: కనుక ఈ అనిత్యమైనటువంటి దాన్ని పొందడానికి ఈ సాధనను మనం చేయనక్కర్లేదు.
1: To have that artificial momentary results, we don't need to understand.
0: Prema cheta nee sadhinchadaniki prayatnam cheyi.
1: You can achieve anything only by love.
0: Ee dhyanamlo nee premanu penchuko.
1: Develop love in the state of meditation.
0: Appude nijamainatvanti dhyanam labhistundi.
1: Then that is true meditation.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Kanuka repati dinam kudanu mukkote ekasi guru purnima.
1: Tomorrow is guru purnami.
0: Ee guru purnima dinamu దీని గురించి పూర్తి చెప్పవచ్చు.
1: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ టు అస్ దీస్ డీటెయిల్స్ టుమారో ద గురు పౌర్ణిమ.
0: ఈ గురు పౌర్ణిమ
1: గురు పౌర్ణిమ
0: గురువే ఒక పౌర్ణిమగా వచ్చేస్తున్నాడు.
1: గురు సింబలైజెస్ ద ఫుల్ మూన్.
0: కానీ ఆ గురుత్వాన్ని మనం మర్చిపోయిన తర్వాత ఏది ఉండదు ఇంక మనకు.
1: వెన్ వన్స్ వీ ఫర్గెట్ ద నేచర్ ఆఫ్ ప్రిసెప్టర్ యు ఆర్ లెఫ్ట్ విత్ నథింగ్.
0: ఆ గురుత్వాన్ని మనం పూర్తి మర్చిపోతున్నాం.
1: అండ్ వీఆర్ ఫర్గెటింగ్ ది రోల్ ఆఫ్ ఎ ప్రిసెప్టర్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: గురుత్వాన్ని హృదయం నందు ఉంచుకొని
1: కీపింగ్ ప్రిసెప్టర్
0: దివ్యత్వంగా దాన్ని మార్చుకొని
1: జస్ట్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు ద
0: పవిత్రమైన దీంట్లో మనం లీనం కావాలి
1: అండ్ దెన్ వీ హ్యావ్ టు మెల్ట్ అండ్ మర్జ్ ఇన్ ది అల్టిమేట్ రియాలిటీ
0: కనుక
1: సో
0: రేపటి దినము
1: టుమారో
0: మీరు ఈ గురు పౌర్ణమి యొక్క రహస్యాన్ని కొంతవరకు తెలుసుకోవడానికి ప్రయత్నించండి
1: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ టు అస్ ద సీక్రెట్స్ ఆఫ్ గురు పౌర్ణమి టుమారో
2: You just heard a divine discourse delivered by Bhagavan Baba on 23rd of July 2002 in Prashanthi Nilayam during the valedictory function of the International Seva Conference. In this discourse, Bhagavan Baba dwelt upon the real purpose of human life, which is realizing our inherent divine nature.

0: Birds and animals, without any trace of this knowledge or education, they follow the whole discipline. Whereas the man with all his intelligence, he doesn't follow this minimum discipline as observed by those birds and animals.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Kramasichana anetvantidi. ప్రతి జీవికి ఇది ఒక ప్రధానమైనటువంటి ఒక ప్రాణం.
0: డిసిప్లిన్ ఇస్ ద వెరీ లైఫ్ ఆఫ్ ఎవ్రీ లివింగ్ బీయింగ్.
1: అందులో మానవులకు ఈ క్రమశిక్షణ వెన్నెముక వంటిది.
0: ఫర్ మ్యాన్కైండ్ దిస్ డిసిప్లిన్ ఇస్ ద బ్యాక్ బోన్.
1: క్రమశిక్షణే లేకుండినా మానవ జాతియే నిర్మూలమవుతుంది.
0: Without discipline, the human society will ruin.
1: క్రమశిక్షణ అనగా చక్కని నియమమేనను నియమమును అనుసరించటము.
0: Discipline means following a particular regulation.
1: ఇట్టి నియమము లేకుండా మానవత్వం నిలచటకు వీలు కాదు.
0: Without this rule and regulation, humanity cannot sustain.
1: ఈ నియమం కూడా ఒక పరిమితమై ఉంటుండాలి.
0: That should be under certain limits again.
1: నశ్రేయో నియమం వినా. ఈ నియమమే శ్రేయస్సు. నియమం లేకపోవటమే శ్రేయస్సు.
0: The presence of discipline is the one that ensures progress. The absence of it will lead to the opposite.
1: ఈ క్రమశిక్షణ గ్రంథములతో చదివేటువంటిది కాదు.
0: Discipline cannot be obtained by going through the text.
1: Leka adhyapakulu cheta vineetuvantidi kaadu.
0: It's not the one that could be listened to from your teachers.
1: Idi nitya jeevithamulo sahajamuga tana yokka nitya kartavyamulo ee yokka kramashikshana alavarchukovali.
0: You have to cultivate this discipline in your daily life by discharging the responsibility, duty.
1: Idi anni velalu yendu తెల్లవారి లేచినది మొదలుకొని రాత్రి పరుండునంత వరకు కూడాను ఈ క్రమశిక్షణ అనేటువంటిది అత్యవసరము.
0: డిసిప్లిన్ ఇస్ ఎసెన్షియల్ ఎట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ టైమ్ ఫ్రమ్ డాన్ టు డస్క్.
1: ఇది ప్రతి సంఘమునకు, ప్రతి సమాజమునకు, ప్రతి జాయితీతీయకు, ప్రతి రాజకీయములకు ఇది చాలా అవసరం.
0: ది డిసిప్లిన్ ఇస్ వెరీ మచ్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ గ్రూప్, ఫర్ ఎవ్రీ సొసైటీ, ఇన్ ఆల్ ఏరియాస్ లైక్ పాలిటిక్స్.
1: ఈ క్రమశిక్షణే లేకుండినా అది సమాజమే కాదు.
0: Without discipline you cannot call it a society.
1: ఈ క్రమశిక్షణే లేకుండినా అది ఒక రాజకీయమే కాదు.
0: It's no politics at all, bereft of discipline.
1: క్రమశిక్షణే లేకుండినా అది ఒక సంఘమే కాదు.
0: It cannot be society in the absence of discipline.
1: క్రమశిక్షణే లేకుండినా అది ఒక జాతియే కాదు.
0: It's no nation if it doesn't follow discipline.
1: వ్యక్తికి వ్యక్తికి మధ్య, వ్యక్తికి సమాజమునకు మధ్య, సమాజమునకు సమాజమునకు మధ్య ఈ క్రమశిక్షణే ఏకత్వాన్ని అందిస్తున్నది.
0: ఇట్స్ ఓన్లీ ది డిసిప్లిన్ దట్ యూనిఫైస్. త్రూ దిస్ డిసిప్లిన్ మ్యాన్ టు మ్యాన్ సొసైటీ అండ్ అనదర్ సొసైటీ.
1: కనుక క్రమశిక్షణ అనేటువంటిది జీవితమునకు ప్రధానమైనటువంటి ఒక లక్షణం.
0: దేర్ఫోర్ డిసిప్లిన్ ఇస్ ద మెయిన్ క్వాలిటీ ఇన్ అవర్ లైఫ్.
1: ఆటల యందు, పాటల యందు, మాటలు ఎందు కూడాను ఈ క్రమశిక్షణ అత్యవసరంగా పాటించాలి.
0: We have to observe discipline in our sports and games, music and in our speech as well.
1: భజన చేస్తున్నారు.
0: We do భజన.
1: కానీ ఈ భజన చేసే సమయంలో కోరస్ చేసేటువంటి వారు ఎంతమంది ఉండినప్పటికీ ఒక్క స్థాయిలో అందరూ దానిని అనుసరించాలి.
0: During భజన, as we join the chorus, we should maintain same tempo.
1: ఒక్కొక్క కంఠం ఒకవైపున, ఒక్కొక్క శృతి ఒక మరొక వైపున పోయినప్పుడు ఇది వినుటకే ఇంపుగా ఉండదు.
0: ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ వి సింగ్ ఇన్ అవర్ ఓన్ వే, యు డోంట్ ఫీల్ లైక్ లిసనింగ్.
1: కనుకని పాటలు యందు కోరస్ అనేటువంటిది చాలా క్రమశిక్షణ.
0: దేర్ఫోర్ ఇన్ కోరస్ యు షుడ్ అబ్జర్వ్ డిసిప్లిన్.
1: ఇంకా ఆటలు యందు,
0: దెన్ స్పోర్ట్స్.
1: ఈ ఆటలు ఆడే సమయంలో దీనికి యజమానిగా ఉండినటువంటి వాడు కొన్ని నియమములను పాటించాలని ప్రబోధిస్తాడు.
0: As you participate in sports and games, the captain will lay certain regulations.
1: కానీ ఈ కెప్టెన్ యొక్క దీనిని ప్రతి వ్యక్తి కూడాను తూచా అనుసరించాలి.
0: Everyone should follow the rules laid by the captain.
1: ఒక్కొక్క సమయంలో ఆటల లోపల మైమరచి ఆనందంతో ఈ ఆటల్లో పాల్గొని ఆడుతుంటారు.
0: Sometimes they play in these games forgetting themselves. They are lost in play.
1: కానీ మీకు ఆ ఆనందంలో ఈ దోషం మీకు కనిపించదు, కానీ గమనించేటువంటి కెప్టెన్ దీన్ని గమనించి తక్షణమే విజయ లుపుతాడు. అప్పటికప్పుడు అందరూ నిలిచిపోవాలి.
0: In enjoyment, you may not notice certain mistakes as you play, but the captain will certainly know the mistakes committed and he will blow the whistle to caution you.
1: ఈ విజిల్ ఊపిన తక్షణమే ఎవరికి వారు ఏ విధమైనటువంటి చర్య తీసుకోకుండా స్తంభించి నిలిచిపోవాలి.
0: The moment the whistle is given, one should come to a standstill.
1: ఈ విజిల్ కూడా నువ్వు కేర్ చేయకుండా ఆటలాడినటువంటి వాడు క్రమశిక్షణను ఉల్లంఘించినటువంటి వాడే.
0: Even one does not pay heed to the whistle, it amounts to disobedience.
1: కనుక ఈనాడు లోకములో ఆటలు ఎందు, పాటలు ఎందు, మాటలు ఎందు కూడాను ఈ క్రమశిక్షణ లోపించటం చేతనే జీవితం అనేటువంటిది ఒక విధమైనటువంటి ఒక భయంకరమైనటువంటి జీవితంగా రూపొందుతున్నది.
0: As the discipline is not observed in music and sports and speech, the life has become the one of fear.
1: కనుక మానవత్వంలో క్రమశిక్షణ అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది.
0: Therefore, for human life, discipline is essential.
1: కొంతమంది కొన్ని విధమైనటువంటి అధికారములను చేపుచ్చుకుంటారు.
0: Some occupy positions.
1: ఒక వ్యాపారమునందు కానీ,
0: either in business,
1: లేక ఇంకే విధమైనటువంటి కర్షకం నందు కానీ,
0: ఆర్ ఇన్ అగ్రికల్చర్,
1: ఇంకే విధమైనటువంటి యొక్క వృత్తి ఎందు కానీ,
0: ఆర్ ఎనీ ప్రొఫెషన్,
1: అన్నింటికి ఒక విధమైనటువంటి క్రమశిక్షణ అత్యవసరం.
0: డిసిప్లిన్ ఎవ్రీ ఫీల్డ్ ఇస్ వెరీ నెసెసరీ.
1: నేను అధికారిని కదా అని తన చేతిలో పెన్ను ఉన్నదని ఇష్టం వచ్చినట్టుగా వ్రాయకూడదు.
0: బికాస్ యూఆర్ ఇన్ పొజిషన్ యూ కెనాట్ మేక్ యూజ్ ఆఫ్ ద పెన్ దట్ యూ హోల్డ్ ఆన్ హ్యాండ్.
1: ఇష్టం వచ్చినట్టుగా నాలుగు ఒక ఎముక లేదు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు.
0: As the tongue has no bone, you cannot talk as you like.
1: కనుక ఈ మాటలు వ్రాతలు కూడాను తగినటువంటి యొక్క పరిమితంలో ఉంటుండాలి.
0: Therefore, the words that we speak and the writing that we make.
1: మానవుడు ఏ మాట మాట్లాడవలనన్నను ఇది సరియా కాదా అనేటువంటి విచారణ చేసి ఈ మాటను వెలుబుచ్చాలి.
0: As we speak, we should first understand, is it proper or not, and then speak.
1: ఈ వ్రాత కోతల యందు కూడాను ఇష్టం వచ్చినట్టుగా కూడాను వ్రాయకూడదు.
0: Even in writings, you cannot write as you
1: ye vrata ye bhavishyattulo ye vidhamainatundi muppunu teppistundo kanukane motta motta yochinchukoni ee vratanu manam prayogichali.
0: You are writing today, what harm it would put to in future, you should view that point now.
1: Adhikaramulu ye vidhanga manam kaapadukovalante kramachichana vallane manam kaapadukovali.
0: You can keep up your position by observing discipline.
1: Kramachichana sariga untunnappudu inkoka rakshana manaku avasaram ledu, mana kramachichane manalni kaapadutundi.
0: When you follow discipline, you don't need any other protection. Your discipline will protect you.
1: నడక ఎందు కాని, కూర్చోటం ఎందు కాని, నవ్వటమునందు కాని ఒక విధమైనటువంటి క్రమశిక్షణ ఉండాలి.
0: While walking and sitting and smiling, there needs discipline.
1: ఇప్పుడు కొంతమంది నడుస్తూ ఉంటారు.
0: Some walk.
1: 40 అడుగులు వెడల్పుగా ఉండేటువంటి రోడ్డు కూడా నడచడానికి చోటు ఉండదు. అటు ఇటు అటు ఇటు ఇష్టం వచ్చినట్టుగా నడుస్తుంటారు.
0: Though it is 40 feet road, well, yet they don't find enough of room to walk because they walk exactly.
1: కానీ ట్రాఫిక్ ఏమీ లేకుండా అభ్యంతరం లేకుండా ఫుట్పాత్ పైన మాత్రమే నడుస్తూ పోవాలి.
0: But you should walk along the footpath only.
1: ఆ విధంగా లేకుండా రోడ్డు ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్టు నడుచుకోవటం చేత క్రమశిక్షణ ఉల్లంఘించిన వాడబెట్టే కాకుండా ఇతరుల యొక్క దీనిని కూడా మనకు కొంత చెడుపు కలిగినటువంటి వారం అవుతాం.
0: If you don't walk on the footpath, if you walk in your own way, you'll be putting others to danger.
1: ఎవరికి నీ ఏ విధమైనటువంటి యొక్క నొప్పికి నువ్వు కలిగించకుండా చూసుకోవాలి.
0: You should see that you would not harm anybody in any way.
1: కనుకనే help ever, hurt never అన్నారు.
0: So Bhagavan says, help ever, hurt never.
1: కనుక పరులకు ఉపకారమైనటువంటి యొక్క మార్గంలో మన క్రమశిక్షణను అనుసరించాలి.
0: You should observe discipline so as to render help to others.
1: కనుకనే ఇది ప్రారంభం నుంచినే start early, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ అని ఈ యొక్క లేత వయస్సు నుండే ఈ క్రమశిక్షణ అత్యవసరం.
0: The discipline is most essential right at this tender age.
1: కానీ నిజముగా ఈ పిల్లలకు మాత్రమే కాదు, అధికారులకు కూడాను,
0: నాట్ ఓన్లీ యంగ్
1: అధ్యాపకులకు కూడాను, పౌరులకు కూడాను ఈ క్రమశిక్షణ అత్యవసరం.
0: Men in authority, the teachers and citizens also should follow.
1: పెద్దలను చూసినప్పుడు ఏ విధంగా మనము గౌరవించాలి?
0: How should we respect elders?
1: ఎవరి ముందు ఏ విధంగా మనం కూర్చోవాలి?
0: In what way should we sit in front of people?
1: ఈ విధమైనటువంటి యొక్క చిన్న చిన్న విషయం ఎందుకు కూడాను మనం క్రమశిక్షణను చక్కగా పాటించాలి.
0: In these small matters, we should observe discipline clearly.
1: చాలా మంది చిన్న పిల్లలు కూర్చుంటుంటారు.
0: Many children sit.
1: ఒక విధమైనటువంటి యారో మాదిరి కూర్చుంటారు.
0: They sit in the form of an arrow.
1: అనగా ఈ విధంగా కూర్చోకూడదు.
0: They should not sit like that.
1: చక్కగా కూర్చోవాలి.
0: You should sit straight.
1: ఎందుకంటే స్పైనల్ కాలము స్ట్రైట్ గా ఉంటున్నప్పుడు మన థాట్ డైరెక్ట్ గా బుద్ధికి పోయి చేరుతుంది.
0: Because when you sit straight through the spinal column, the thoughts will reach.
1: కనుకని ఏకాగ్రత అనేది ఇంటెలెక్ట్ అతి స్వల్ప కాలం లోపలే మనం ఏకాగ్రతను పొందవచ్చు.
0: It's quite easy to attain concentration.
1: ఇక్కడ మనకు స్పైనల్ కాలం ఉంటుండాలి.
0: You have the spinal column.
1: ఈ స్పైనల్ కాలం లో 33 రింగ్స్ ఉంటుండాయి. 33 రింగులు.
0: There are 33 rings in the spinal column.
1: ఇందులో 9 to 12.
0: Between 9 to 12.
1: ఈ రెండింటి మధ్యలో ఉన్నే సుషుమ్నా నాడి అని.
0: Between 9 to 12 is present the Sushumna Nadi.
1: అక్కడ సక్రమైన రీతిగా ఇది పోయినట్టే కుండలిని శక్తి ఈ యొక్క సహస్రాల పద్మమునకు స్ట్రైట్ గా పోయి చేరిపోతుంది.
0: When you sit straight, the Kundalini will ascend and reach Sahasrara straight away.
1: ఈ కుండలిని శక్తి అంటే ఏమిటి?
0: What is this Kundalini power?
1: అనగా చాలా మంది మూలాధారమైనటువంటి స్థానంలో కుండలిని శక్తి అనేటువంటి సర్పము ఉంటుందని క్రమక్రమేణా అది పైకి పెళ్లుతూ సహస్రార పద్మను చేరుతుందని కొంచెం యోగాభ్యాసం కలిగిన వాళ్ళు ఈ విధమైన మాటలతో ఉచ్చరిస్తుంటారు.
0: దోస్ దట్ ఫాలో ది యోగిక్ ప్రాక్టీస్ దే సే దట్ దిస్ కుండలిని విచ్ ఇస్ లొకేటెడ్ ద ప్రైమల్ బేస్ ది మూలాధార విల్ ప్రొసీడ్ ఇన్ ద అప్వర్డ్ డైరెక్షన్ అండ్ రీచ్ సహస్రార.
1: కుండలిని శక్తి అనేటువంటిది మూలాధార స్థానంలో ఎప్పుడు ఉంటుంటుంది.
0: ఇట్ రిమైన్స్ దేర్ ఎట్ ది బేసిస్ ఎట్ ద బాటమ్ మూలాధార.
1: యోగాభ్యాస సమయమునందు మనం విడిచి తీసుకునేటువంటి గాలి యొక్క తత్వంలో కొంతవరకును గాలి స్తంభించిపోతుంది.
0: ఇన్ యోగిక్ ప్రాక్టీస్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇట్ రిమైన్స్ స్టేబుల్.
1: ఈ ప్రాణాయామం అని చాలా మంది చేస్తుంటారు.
0: మెనీ పీపుల్ ఫాలో దిస్.
1: ఈ ప్రాణాయామ సమయమునందు మనము ఒక గాలిని నిలబెట్టి కుంభకం చేస్తుంటారు.
0: డ్యూరింగ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వీ లైక్ టు విత్హోల్డ్ ద
1: అనగా ఈ గాలి నిలిచిపోవటం చేత ఈ మూలాధారమైనటువంటి యొక్క చక్రమునకు క్రమక్రమేణ గాలి లేకపోవటం చేత అది గాలి నిమిత్తమై పైకి వస్తుంది.
0: వెన్ యూ కంట్రోల్ బ్రెత్ ద కుండలిని హ్యాస్ టు మూవ్ అప్వర్డ్ బికాస్ దేర్ ఇస్ నో ఎయిర్ సప్లై ఓవర్ దేర్.
1: ఇది సర్పము కాదు.
0: ఇట్స్ నాట్ సర్పెంట్.
1: ఇది కేవలం ఒక విధమైనటువంటి యొక్క విండ్ గాలి.
0: ఇట్ ఈస్ నాట్ సర్పెంట్, ఇట్స్ అ సార్ట్ ఆఫ్ విండ్.
1: అది కేవలం ఈ 33 యొక్క రంధ్రముల ద్వారా క్రమక్రమేణ తిరుగుతూ తిరుగుతూ వస్తుంది.
0: ఇట్ మూవ్స్, ఇట్ అసెండ్స్ పాసింగ్ త్రూ దీస్ 33 రింగ్స్.
1: కనుక మనం ఈ కుండలిని శక్తిని మనం చక్కగా చేర్చుకోవాలంటే మన యొక్క వెన్నెముకను స్ట్రైట్ గా పెట్టుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు సీ దట్ ద కుండలిని విల్ అసెండ్ అప్వర్డ్ యు షుడ్ సిట్ స్ట్రైట్.
1: అందుకోసమే యోగాభ్యాసం చేసేటుంటారు, స్ట్రైట్ గా కూర్చుంటారు.
0: దేర్ఫోర్ దోస్ టేక్ టు యోగిక్ ప్రాక్టీస్ విల్ సిట్ స్ట్రైట్.
1: చాలా మంచిది.
0: ఇట్స్ వెరీ గుడ్.
1: మెమరీ పవర్ ను కూడా అందిస్తుంది.
0: ఇట్ ఆల్సో గివ్స్ యూ మెమరీ.
1: జ్ఞాపశక్తిని కూడా ఇస్తుంది.
0: యు విల్ హావ్ మెమరీ.
1: ఏకాగ్రతను త్వరగా కలిగిస్తుంది.
0: It's quite easy to attain concentration.
1: కనుక మనం కూర్చోవటం కూడా ఒక పెద్ద క్రమశిక్షణే.
0: Therefore, sitting also needs discipline.
1: ఈ క్రమశిక్షణ మనకు సక్రమంగా జరగాలంటే
0: in order to have this discipline properly,
1: దీనికి కొన్ని విధమైనటువంటి పరిశుద్ధతలు ఉంటున్నాయి.
0: There are certain observances of purity.
1: మొట్టమొదట
0: first,
1: మన దేహాన్ని పరిశుద్ధం చేసుకోవాలి.
0: We should keep our body pure and clean.
1: ఏమిటి ఈ పరిశుద్ధము?
0: What is this cleanliness?
1: నీటితో, సోపుతో, ఇంకొక మెటీరియల్ తో కాదు దీన్ని పరిశుద్ధం చేసుకోవటం.
0: యు కెనాట్ క్లీన్ మియర్లీ విత్ వాటర్ అండ్ సోప్.
1: దేహము పరిశుద్ధము కావాలంటే సత్కర్మల్లో ప్రవేశించాలి.
0: ఇన్ ఆర్డర్ టు మేక్ కీప్ ద బాడీ ప్యూర్ యూ షుడ్ టేక్ అండర్
1: సత్కర్మల వల్లనే దేహం పరిశుద్ధం అవుతుంది.
0: త్రూ గుడ్ యాక్టివిటీ ఓన్లీ ది బాడీ ప్యూరిఫైడ్.
1: కర్మస్య వల్లనే చిత్తశుద్ధి కలుగుతుంది.
0: ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ గుడ్ యాక్టివిటీ ద ప్యూరిటీ ఆఫ్ మైండ్.
1: మన థాట్స్ వల్ల మనసును పరిశుద్ధం చేసుకోవాలి.
0: యూ కెన్ ప్యూరిఫై యువర్ మైండ్ త్రూ థాట్స్.
1: ఈ రెండింటిని మనం పరిశుద్ధం చేసుకున్నప్పుడు బుద్ధి ఎప్పుడు కూడా పరిశుద్ధంగానే ఉంటుంది.
0: వెన్ వన్స్ వీ ప్యూరిఫై దీస్ టూ ది ఇంటెలెక్ట్ రిమైన్స్ ప్యూర్ ఆల్ త్రూ.
1: కనుక ఇక్కడ దేహంలో ఉండినటువంటి యొక్క మొట్టమొదటి శబ్దం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఫస్ట్ థింగ్ దట్ ఇన్ రెస్పెక్ట్ ద బాడీ?
1: అహం అహం అహం, నేను నేను అనేటువంటిది.
0: ద బాడీ క్లెయిమ్స్ ఐ ఐ.
1: ఈ అహం అనేటువంటి యొక్క నేను ఎక్కడ పుట్టింది?
0: వేర్ ఫ్రమ్ యు గెట్ దిస్ ఐ?
1: ఈ అహం అనేటువంటిది ఆత్మ నుండియే పుట్టింది.
0: దిస్ ఐ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది స్పిరిట్ ఆత్మ.
1: ఈ అహం నుండి మైండ్ పుట్టు వచ్చింది.
0: అండ్ ఇస్ ద మైండ్ ఒరిజినేటెడ్ దేర్ ఆఫ్టర్.
1: మైండ్ నుంచి వాక్ పుట్టు వచ్చింది.
0: అవుట్ ఆఫ్ ద మైండ్ ది స్పీచ్ ఒరిజినేటెడ్.
1: కనుక మొట్టమొదటి ఆత్మ నుండి పుట్టినటువంటిది అహం. కనుక ఈ అహం అనేటువంటిది ఆత్మ యొక్క కొడుకు.
0: Therefore, this I is the son of the spirit, Atma.
1: ఇంకా అహంకు పుట్టినటువంటి మైండ్ కనుక మైండ్ అనేటువంటిది ఆత్మకు గ్రాండ్ సన్.
0: Therefore, mind is the son of aham and hence it is the grandson of the spirit, Atma.
1: Mind నుంచి పుట్టినటువంటిది వాక్కు.
0: And speech is born to this mind.
1: వాక్కు ఆత్మకు great grandson.
0: Therefore, the speech faculty is the great grandson of the spirit.
1: Great grandson for Atma.
0: Therefore, the speech is the great grandson of Atma, the spirit.
1: Atma. ఇంకా మైండ్ అనేటువంటిది గ్రాండ్ సన్.
0: మైండ్ ఇస్ ద గ్రాండ్ సన్.
1: ఇంకా అహం అనేటువంటి సన్.
0: అహం ఇస్ ద సన్.
1: కాబట్టి గ్రేట్ గ్రాండ్ సన్, గ్రాండ్ సన్, సన్ వీరంతకును ఆత్మ యొక్క సంబంధమైనటువంటి కుటుంబమే.
0: దేర్ఫోర్ ద గ్రేట్ గ్రాండ్ సన్, గ్రాండ్ సన్ అండ్ ద సన్ బిలాంగ్ టు ద ఫ్యామిలీ ఆఫ్ ది స్పిరిట్.
1: ఆత్మ, మైండ్, అహం, వాక్కు ఇవంతా కూడా ఒక్క ఫ్యామిలీని.
0: అండ్ దేర్ఫోర్ ది స్పిరిట్, ది ఐ, ది మైండ్ అండ్ స్పీచ్ బిలాంగ్ టు ది సేమ్ ఫ్యామిలీ.
1: ఆత్మ ఎంత పరిశుద్ధమైనటువంటిదో మైండ్ కూడాను అంత పరిశుద్ధమైనది కావాలి.
0: దేర్ఫోర్ ది స్పిరిట్ ఈస్ ప్యూర్ అండ్ ది మైండ్ హస్ గాట్ టు బి ప్యూర్ దేర్.
1: మైండ్ ఎంత పరిశుద్ధమైనటువంటిదో అహం అనేటువంటి యొక్క దేహాత్మ కూడాను అంత పరిశుద్ధమైనదిగా ఉంటుంది.
0: ది మైండ్ ఈస్ ప్యూర్ నేచురల్లీ ది బాడీ హస్ గాట్ టు బి ప్యూర్.
1: కనుక ఈ మైండ్ కు, అహం కు, వాక్కు ఒక విధమైనటువంటి యొక్క ఆత్మ సంబంధం అనేది కలగాలి.
0: అండ్ దేర్ఫోర్ బిట్వీన్ దీస్ త్రీ ది ఐ అండ్ అహం ది గో ఇన్ ది మైండ్
1: కనుక ఆత్మ సంబంధమైనటువంటి ఈ కుటుంబం అంతా కూడాను పరిశుద్ధమైనటువంటి భావాలు రావాలి.
0: దేర్ఫోర్ ఇన్ దిస్ ఫ్యామిలీ ఆఫ్ ది స్పిరిట్
1: ఒక్కొక్క సమయం లోపల మనం ఇచ్చిన మాటను తప్పుతూ ఉంటాం.
0: At times we go back the promise we made.
1: ఇచ్చిన మాటను తప్పడం కంటే మరొక పాపం లేదు.
0: There is no other sin greater than this breaking promise.
1: బలి చక్రవర్తి చెప్పాడు.
0: Emperor Bali said.
1: పలికి బొంకుట కంటే పాపము, పలికి దాన్ని తప్పిపోవడం కంటే మరొక పాపం లేదు.
0: Having said, having given the promise, if you go back, there cannot be greater sin than this.
1: Kanukane vaakunu manamu pavitranga manam kaapadukovali.
0: Therefore we should keep our words sacred.
1: Shiridi lo undinappudu aneka mandi bhaktulanta kudanu Shiridi ku vacheetunte vaaru.
0: Many used to visit Shiridi.
1: Akkada Tarkad aneetunte oka sirsdar undeetunte vaadu.
0: There is one sirsdar.
1: Ataniki bharya kumarulu 16 సంవత్సరాల కుమారుడు.
0: అండ్ హి హస్ ఎ వైఫ్ అండ్ 16-year-old son.
1: భార్య కుమారునికి బాబా అంటే చాలా విశ్వాసం.
0: సన్ అండ్ వైఫ్ దే హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ బాబా.
1: కనుక వారికి ఏ విధమైనటువంటి అడ్డు చెప్పేటువంటి వాడు కాదు తార్కాడ్.
0: దేర్ఫోర్ హి నెవర్ అబ్జెక్టెడ్ హిస్ వైఫ్ ఆర్ సన్ ఎనీ టైం.
1: ఒక దినము మేము షిరిడీకి వెళ్ళాలి అన్నారు భార్య కుమారుడు.
0: ద సన్ అండ్ వైఫ్ వాంటెడ్ టు గో టు షిరిడీ వన్ డే.
1: తప్పక వెళ్లి రాండి అన్నారు.
0: హి సెడ్ సర్టెన్లీ గో.
1: ఇతను కేవలము బ్రహ్మ సమాజము.
0: హి బిలాంగ్స్ టు బ్రహ్మ సమాజ్.
1: ఇతనికి బ్రహ్మ సమాజం కనుక తార్కాడు ఏ క్షేత్రానికి పోవటం అతనికి ఇష్టం లేదు.
0: యాజ్ ద బిలీవర్ ఆఫ్ బ్రహ్మ సమాజ్ హి డజంట్ వాంట్ టు విజిట్ ఎనీ పిల్గ్రిమ్ సెంటర్.
1: కనుక ఎంత ప్రార్థించినప్పటికీ భార్య అతను షిరిడీకి పోలేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఫర్వెంట్ ప్రేయర్ బై హిస్ వైఫ్ హి నెవర్ విజిటెడ్ షిరిడీ.
1: అది కూడాను ఒక వీక్నెస్.
0: దట్ ఈస్ ఆల్సో ఎ సార్ట్ ఆఫ్ వీక్నెస్.
1: ఎందుకంటే ఏ సమాజం అయితే మనకేమి సర్వేశ్వరుడు ఒక్కడే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: వాట్ ఇఫ్ వాట్ సమాజ్ ఇట్ ఈస్ వన్ షుడ్ నో గాడ్ ఈస్ వన్.
1: కొంతమంది ఈ కులమతములను ప్రధానంగా తీసుకుని వంకర మార్గాన్ని ప్రవలిస్తుంటారు.
0: సమ్ గో బై ది కాస్ట్ అండ్ గ్రీడ్ అండ్ ప్రొసీడ్ అలాంగ్ ద రాంగ్ పాత్.
1: కనుక ఈ బ్రహ్మ సమాజంలో ఉండినటువంటి యొక్క తార్కాడు నేను రాను మీరు వెళ్ళండి అన్నారు.
0: తార్కాడ్ ద ఫాలో ఆఫ్ బ్రహ్మ సమాజ్ సెడ్ ఐ డోంట్ కమ్.
1: 16 సంవత్సరముల కుమారుడు చెప్పాడు నాన్న నేను వెళ్ళను అన్నాడు.
0: The 16-year-old son said, Father, I don't go.
1: ఎందుకోసం వెళ్ళకూడదు?
0: Why not? Why don't you go?
1: నేను నిత్య పూజ లోపల నేను భగవంతుని తెల్లవారి ముందు సాయంకాలం వరకును ఏ విధంగా చేయాలో నేను నా క్రమశిక్షణ నేను పాటిస్తున్నాను.
0: I observe all the discipline during worshipping Lord.
1: నేను నైవేద్యం ఇంత కండ చక్కెరగా తీసుకుని వెళ్లి బాబాకు పెడుతున్నాను.
0: ఐ ఆల్సో ఆఫర్ క్యాండీ.
1: ఇది బాబా స్వీకరించినాడనేటువంటి విశ్వాసంతో తిరిగి అతని ప్రసాదమని నేను స్వీకరిస్తున్నాను.
0: ఇన్ ఫుల్ ఫెయిత్ దట్ ఇస్ అక్సెప్టెడ్ బై భగవాన్ ఐ రిసీవ్ ఇట్.
1: కనుక ఈ పద్ధతిని నేను వదలటం నాకు ఇష్టం లేదు.
0: ఐ డోంట్ వాంట్ టు గివ్ అప్ దిస్ ప్రాక్టీస్.
1: కనుక నేను షిరిడీకి వెళ్ళను అన్నాడు.
0: సో ఐ డోంట్ గో టు షిరిడీ.
1: కుమారుని పైన ప్రేమ జాస్తి తండ్రికి.
0: ఫాదర్ హ్యాస్ లవ్ టువర్డ్స్ హిస్ సన్.
1: అప్పుడు చెప్పాడు, కుమారునికి కష్టపెట్టడం మంచిది కాదని, బాబు ఆ పని నేను చేస్తాను నీ వెళ్ళు అన్నాడు.
0: ఫాదర్ సెడ్, సన్, ఐల్ సర్టన్లీ డూ యువర్ జాబ్, బెటర్ యు గో.
1: నిజంగా చేస్తావా అని కుమారుడు గట్టిగా నొక్కి చెప్పాడు.
0: అండ్ ది సన్ ఆస్క్డ్, విల్ యు డూ ఇట్, విల్ యు డూ ఇట్ ఆర్ నాట్,
1: బాబాకు నువ్వు పూజ చేస్తావా నేను చేసినట్టుగా,
0: విల్ యు వర్షిప్ బాబా యాజ్ ఐ డూ,
1: బాబాకు నైవేద్యం పెడతావా,
0: వుడ్ యు ఆఫర్,
1: ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తావా,
0: విల్ యు రిసీవ్ ది ఆఫర్,
1: మాటి నేను పోతాను షిరిడీకి లేకపోతే నేను పోను అన్నాడు.
0: గివ్ ది ప్రామిస్ దెన్ ఐ విల్ గో టు షిరిడీ నాట్ ఆర్ ద వాయిస్.
1: ఈ పిల్లవాని పట్టుదలను చూచి తండ్రి మనస్సు కరిగింది.
0: వాచింగ్ ది డిటర్మినేషన్ ఆఫ్ ద సన్, ద హార్ట్ ఆఫ్ ద ఫాదర్
1: క్రమశిక్షణను పాటించేటువంటి ఈ పిల్లవాడు ఎంత ఉత్తముడు, నేను ఇంత వయసు ఇచ్చినప్పటికీ నాకు ఈ క్రమశిక్షణ లేదు కదా అని విచారణ చేశాడు.
0: ద ఫాదర్ అప్రిషియేటెడ్ ద డిటర్మినేషన్, ద డిసిప్లిన్ ఆఫ్ హిస్ సన్, ఫెల్ సాడ్ బికాజ్ హి డిడ్ంట్ హావ్ దీస్ టు.
1: కుమారునికి మాట ఇచ్చాడు, నేను చేస్తాను అని.
0: హి ప్రామిస్డ్ హిస్ సన్.
1: ఇచ్చాడు కుమారుడు, తల్లి వెళ్ళినారు.
0: ద సన్ అండ్ ద వైఫ్,
1: కుమారునికి మాట ఇచ్చిన ప్రకారము రెండు దినములు మూడు దినములు సక్రమంగా చేశాడు ఈ తండ్రి పూజ.
0: ద ఫాదర్ వర్షిప్ యాజ్ పర్ ద ప్రామిస్ గివెన్ టు హిస్ సన్.
1: కుమారుడు పెట్టినట్టుగానే కండ చక్కెర అక్కడ పెట్టటమును,
0: హి వాస్ ఆల్సో ఆఫరింగ్ క్యాండీ ఎవ్రీ డే,
1: తిరిగి భోంచేసే ముందుగా ఆ కండ చక్కెరను తాను భుజించటము,
0: బిఫోర్ హి డైన్స్
1: ఈ విధంగా జరుగుతూ వచ్చింది.
0: ద ప్రొసీజర్ ఇస్ ఫాలోడ్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్.
1: మూడవ దినము గురువారం వచ్చింది,
0: ద థర్డ్ డే థర్స్డే.
1: కానీ ఆ కోర్ట్ లోపల చాలా అవసరమైన పని పడింది.
0: He has got an important work there in the court.
1: Piri snanam chesadu.
0: He had his bath.
1: Pooja chesadu.
0: He worshipped.
1: Inta tiffin tinnadu.
0: He had tiffin.
1: Tana dress veskunadu office ku vellaadu.
0: He has put on his dress and went to his office.
1: Tirigi bhojananiki vachadu.
0: He returned for lunch.
1: Bhojanani kuchina tarvata,
0: as he sat there,
1: vanta vaani adigadu.
0: He asked the cook,
1: "Hey, aa prasadam teeskonra pettu annadu."
0: He asked the cook, "Bring the prasad here."
1: Vanta vaadu cheppadu, "Babuji, మీరు అవసరంగా పోతూ ప్రసాదం నైవేద్యం చేయలేదు ఈనాడు అన్నారు.
0: కుక్ సెడ్, సర్, ఇన్ ఎ బిట్ ఆఫ్ హరీ యూ డిడ్ంట్ మేక్ ఎనీ ఆఫరింగ్ దిస్ మార్నింగ్ డ్యూరింగ్ వర్షిప్.
1: చాలా బాధపడ్డాడు.
0: హి ఫెల్ట్ వెరీ సాడ్.
1: కొడుకుకు ఇచ్చినటువంటి మాటను తప్పినాను కదా అని.
0: దట్ హి కుడ్ నాట్ కీప్ అప్ ది
1: ప్రామిస్. బాబాకు నైవేద్యం పెట్టలేదనే బాధ లేదు, కొడుకుకు ఇచ్చినటువంటి ఒక వాగ్దానం తప్పినాననే బాధ.
0: హి డిడ్ంట్ ఫీల్ సాడ్ ఫర్ నాట్ మేకింగ్ ఎనీ ఆఫరింగ్ టు బాబా, బట్ హి ఫెల్ట్ సో సాడ్ ఫర్ బ్రేకింగ్ ద ప్రామిస్ గివెన్ టు హిస్ సన్.
1: రెండవ దినము షిరిడీ లోపల తాకాడ్ వైఫ్, కుమారుడు నమస్కారం చేయడానికి వచ్చారు.
0: ఆన్ ద ఫాలోయింగ్ డే ది తాకాడ్ సన్ అండ్ వైఫ్ కేమ్ టు డూ నమస్కార్ టు బాబా.
1: నేను నిన్నంతా నేను బాగ్రాకి పోయి వచ్చాను.
0: హి సెడ్, ఐ వెంట్ టు బంగా యెస్టర్డే.
1: కానీ అక్కడ నాకెవరూ భోజనం పెట్టలేదు.
0: నోబడి సర్వ్డ్ మీ దేర్ ఫుడ్.
1: నిత్యము నీవు ఇస్తున్నటువంటి కండ చక్కెర కూడా నాకు చిక్కలేదు.
0: The candy that you offer every day is not even
1: చాలా ఆకలిగా వచ్చాను తిరిగి.
0: I returned very hungry.
1: ఏమైనా ఇస్తావా అని ఆ పిల్లవాడిని అడిగాడు బాబా.
0: బాబా asked the young boy, would you give me anything now to eat?
1: తక్షణమే ఆ పిల్లవాడికి షాక్ మాదిరి అయిపోయింది.
0: Boy was shocked.
1: విడిది ఇంటికి వెళ్ళాడు.
0: He went home.
1: తల్లి ఒడిలో కూర్చొని ఊరికి ఏడుస్తూ కూర్చున్నాడు.
0: He sat on the lap of the mother, went on crying.
1: తండ్రి నాకు మాట ఇచ్చాడు.
0: Father made me the promise.
1: కానీ అక్కడ నైవేద్యం పెట్టలేదు.
0: But he didn't make an offer.
1: కనుకనే బాబా నిరాశగా ఇంటికి వచ్చాడు తిరిగి.
0: So Baba returned disappointed actually.
1: అమ్మా నేను ఇక్కడనే ఉండను.
0: Mother, I won't stay here.
1: నా క్రమశిక్షణ నేను తప్పను.
0: I will certainly follow my discipline.
1: నేను తిరిగి వెళ్తాను బాగ్రా.
0: He said, I will return home Bangra.
1: అనేటప్పటికి బాబా చెప్పి పంపించాడు.
0: బాబా సెడ్ అండ్ ఆస్క్డ్ టు గో.
1: ఎవరితో చెప్పి పంపించాడు? జోగ్ అనేటువంటి వాడితో పంపించాడు.
0: హి సెండ్ ద మెసేజ్ త్రూ జోగ్.
1: బాబా దగ్గర ఎప్పుడు కూడా జోగ్ అనేటువంటి వాడు ఉండేటువంటి, నాట్ జోక్, జోగ్.
0: దేర్ యూస్ టు బి వన్ జోగ్ బట్ నాట్ జోక్.
1: పిల్లవాడికి చెప్పి పంపించాడు, నీ ఇప్పుడు ఫోన్ అక్కర్లేదు.
0: హి సెండ్ ద మెసేజ్, యూ డోంట్ నీడ్ టు గో నౌ.
1: నీ తండ్రి మాట తప్పాడు కానీ నీవు మాట తప్పలేదు.
0: Your father has gone back the promise but not you.
1: కాబట్టి నా అనుగ్రహం దండిగ ఉంది.
0: You will certainly see my grace.
1: బాబు నీకు ఎంత కాలం ఇష్టమో అంత కాలం ఉండు అన్నాడు.
0: You stay here so long you wish to stay.
1: కానీ అంత కాలం కూడాను కొంచెం నిరాశగాని అసంతృప్తిగాని ఆ షిరిడీలో జీవిస్తూ వచ్చాడు.
0: But he spent all the time in Shirdi totally depressed and frustrated.
1: 10 దినములు అయిన తర్వాత వెనుకకు వచ్చాడు.
0: After 10 days he returned.
1: పిల్లవాడు రాగానే తండ్రి వెళ్లి ఆ పిల్లవాడిని ఎక్స్క్యూజ్ మీ అన్నాడు.
0: ద మూమెంట్ సన్ కేమ్ ద ఫాదర్ సెడ్ టు హిస్ సన్, ఎక్స్క్యూజ్ మీ.
1: నీవు చిన్నవాడు, నేను పెద్దవాడు.
0: యు ఆర్ యంగ్,
1: కానీ నిన్ను నేను క్షమాపణ వేడుతున్నాను.
0: బట్ ఐ సీక్ యువర్ పార్డన్.
1: అంటే అప్పుడు పిల్లవాడు చెప్పాడు,
0: క్షమాపణ
1: నాకు కాదు బాబాకు చెప్పు అన్న.
0: యూ షుడ్ సీక్ ద పార్డన్ ఫ్రమ్ బాబా నాట్ ఫ్రమ్ మీ.
1: ఏ సమాజంలో ఉండినప్పటికీ
0: యూ మే బి ఇన్ సమాజ్,
1: ఏ విధమైనటువంటి ఒక కల్చర్ నీకు ఉండినప్పటికీ,
0: యూ మే ఫాలో ఎనీ కల్చర్,
1: మాట మాత్రం ఒక్కటే,
0: ఓన్లీ వన్ థింగ్ యూ షుడ్ సే,
1: ఇది బ్రహ్మ సమాజం కావచ్చును,
0: ఇట్ మే బ్రహ్మ సమాజ్,
1: కానీ నాది ఆర్య సమాజం కావచ్చును,
0: ఇట్ మే బి ఆర్య సమాజ్,
1: నాది దైవ సమాజం కావచ్చు,
0: ఆర్ దైవ డివైన్ సొసైటీ, కానీ
1: ఏ సమాజం అయినప్పటికీ మాట ఒక్కటే,
0: వాట్ ఎవర్ సమాజ్ మే బి, బట్ ఓన్ ప్రామిస్
1: సత్యం ఒక్కటే,
0: ట్రూత్ ఈజ్ వన్,
1: సత్యాన్ని పాటించడం నీకు చాలా అవసరము,
0: యూ షుడ్ ఫాలో ట్రూత్, ఇట్స్ ఎసెన్షియల్,
1: నీవు కోర్టులో వెళ్లి న్యాయాధిపతిగా వాదిస్తున్నావు,
0: యూ ఆర్గ్యూ దేర్ ఇన్ ద కోర్ట్ ఫర్ జస్టిస్,
1: సత్యమే లేకపోతే ఎన్ని జీవులు ఎన్ని విధమైన కుటుంబాలు ఇవి వ్యస్తమైపోతాయి,
0: ఇఫ్ యూ డోంట్ ఫాలో దిస్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్ మెనీ ఫ్యామిలీస్ విల్ బి రూయిన్డ్, కనుక తండ్రి
1: నీవు లా చదివావు,
0: యు స్టడీడ్ లా,
1: మను చక్రవర్తి ఎంతనో పవిత్రమైనటువంటి యొక్క ధర్మాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు,
0: మను టాట్ ధర్మ ఇన్ వెరీ వేస్,
1: కనుకనే నీవి సత్యాన్ని నీవు పాటించకపోతే నీ లా అంతా విరుద్ధము అన్నాడు,
0: వెన్ యూ డోంట్ ఫాలో ట్రూత్ ఆల్ యువర్ లా వుడ్ బి లాలెస్, అనే
1: ఆ పిల్లవాడు చెప్పాడు,
0: సో ద బాయ్ సెడ్
1: తండ్రి నీవు లాయర్ కా లయర్ కావద్దు అన్నాడు,
0: ద బాయ్ సెడ్ ఫాదర్ యు షుడ్ బి లాయర్ బట్ నాట్ ఎ లయర్,
1: ఆ విధంగా మనం క్రమశిక్షణ అనేటువంటిది అంత చక్కగా మనం పాటిస్తూ ఉన్నప్పుడు సాక్షాత్ దైవత్వం అనేటువంటిది మనకు సాక్షాత్కరిస్తుంది,
0: దేర్ఫోర్ వెన్ యు ఫాలో డిసిప్లిన్ క్లియర్లీ యు విల్ హ్యావ్ ఆల్ ద డివినిటీ,
1: కనుక మొట్టమొదట మన దేహాన్ని సత్కర్మల చేత పరిశుద్ధం గావించుకోవాలి,
0: దేర్ఫోర్ వి షుడ్ ప్యూరిఫై అవర్ బాడీ బై గుడ్ యాక్టివిటీ,
1: మొట్టమొదటి డిసిప్లైన్,
0: సో దాట్ ఇస్ ద ఫస్ట్ డిసిప్లైన్,
1: తెల్లవారు లేచి కాలకృత్యములు తీర్చుకుని రాత్రి పరుండున్నంత వరకు కూడాను మనం క్రమశిక్షణ సక్రమమైనటువంటి నిత్యము ఆచరించేటువంటి క్రమశిక్షణ సక్రమంగా ఆచరించాలి,
0: దేర్ఫోర్ ఫ్రమ్ డాన్ టు డస్క్ ఇన్ ఫాలోయింగ్ డైలీ రొటీన్ వీ షుడ్ అబ్జర్వ్ డిసిప్లైన్.

0: ప్రీతిగ యోచన చేయు మానవా, నీవే పెద్ద సుఖంబు పొందితివో. ప్రీతిగా యోచన చేయు మానవా, నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దాది, పొట్టకై హద్దును పద్దు లేక.
1: Right from the time you get up from bed until you retire, without any limitations you struggle hard to carry out your living.
0: పొట్టకు కూడా నువ్వు ఒక డిసిప్లిన్ ఉండాలి.
1: Even for to earn your daily living there should be
0: discipline. ఎంత వరకు అది పట్టుతుందో అంత వరకు మనం తీసుకోవాలి.
1: You can eat to the extent that the stomach will accommodate.
0: అంటే అది ఒక అజీర్ణ రోగంగా బయలుదేరుతుంది.
1: If you eat in excess it leads to indigestion.
0: కానీ ఒక్కొక్కతూరి మనము దానిని పాటించడం లేదు.
1: Sometimes we don't observe discipline.
0: ఈ జిహ్వాగ్ని యొక్క ఆజ్ఞను కూడా మనం పరిపాలించడం లేదు.
1: We don't follow the command of the stomach.
0: మనం ప్రార్థన చేసి తీసుకుంటున్నాము.
1: We pray and

0: ఏం చెప్తున్నావు? అహం వైశ్వానరో భూత్వ, దీనికి రిప్లై వస్తా ఉంది. బ్రహ్మార్పణం అని నువ్వు అర్పణ చేస్తే ఎక్కడున్నాడు రా నీకు బ్రహ్మం? అహం వైశ్వానరో భూత్వ, నేను వైశ్వానుడిగా నీలో ఉంటున్నాను.
1: When you start eating with this prayer, Brahmarpanam, where is Brahma? You get the reply from your side.
0: I am from Vaishwanara.
1: Therefore, you eat to the extent needed.
0: Ekkuva baa ruchiga undi gani ekkuva teeskuntam manam.
1: Because it's tasteful, you eat more.
0: Appudu stomach vishwa vaishwanarudu jagrata padtadu. Be careful, inka pampaddu lopala, pampaddu lopala, pampaddu lopala ani cheptadu.
1: Vaishwanara will caution you, don't eat any more.
0: Kaani deeni maatalu ye maatram vinadu.
1: But he won't pay heed to the instruction.
0: Ee chakkani garalu ee chakkani payasamu tirigi chikkutundani tirigi lopala vestune untadu.
1: But he goes on loading with all the rice pudding, the payasam.
0: Kaani kadapatiki తాను అలసిపోతాడు.
1: బట్ హీ విల్ బి టైర్డ్ బై ఈటింగ్.
0: ఆయాసంతో కొంత బాధపడతాడు.
1: బట్ హీ విల్ బ్రెత్లెస్ ఫర్ సమ్ టైమ్.
0: కనుకనే మన ఆహారాన్ని కూడాను ఒక క్రమశిక్షణలో ఉండాలి.
1: ఈవెన్ టేకింగ్ ఫుడ్ హీ షుడ్ బి అండర్ సర్టన్ డిసిప్లిన్.
0: ఈ ఆహారం మందు కూడాను ఈ క్రమశిక్షణ లేకపోతే అనారోగ్యంగా రూపొందుతుంది.
1: ఇఫ్ యు డోంట్ ఫాలో డిసిప్లిన్ యు విల్ ఫాల్ సిక్.
0: అనారోగ్యం అనేటువంటిది అన్ని రోగములకు మూల కారణం.
1: It is only this sickness that will put you into so many other diseases.
0: Sarva vyadhulu kudunu kendrame moola karanam.
1: It is the center which is the cause for all diseases.
0: Stomachlo ye vidhamainatundi oka chedapu jarigina shariramlo anni rakamainatundi rogamlo bayaldertundi.
1: When the stomach is upset, it will give way for any complaint.
0: Kanukane moodu bhagamulu dinni aaharam pettuvani oka bhagam khaliga vadde pettali.
1: So one part in the stomach should be kept empty.
0: ఈ విధమైనటువంటిది జరిగినప్పుడే అదొక క్రమశిక్షణగా ఉంటుంటాడు.
1: When it is so, it is under discipline.
0: నిత్యము కూడాను ఆ క్రమశిక్షణ సక్రమంగా అనుసరించాలి.
1: Every day we should observe this discipline.
0: తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడా ఏమేం చేసి అవన్నీ క్రమశిక్షణ అనుసరించే పోవాలి.
1: All that we do from morning till the evening, we should
0: పూజ కాదు, కూర్చోవడం కాదు, నడచడం కాదు, తినటం కాదు, త్రాగటం, అన్ని కూడాను క్రమశిక్షణలో ఉండాలి.
1: Sitting, standing, walking, everything should be under discipline.
0: అప్పుడు జీవితమే ఒక క్రమమైనటువంటి శిక్షణగా ఉంటాలి.
1: Then the life will be disciplined.
0: ఈ క్రమశిక్షణే నిజమైనటువంటి ఒక కర్మయోగము.
1: And it is the yoga of karma.
0: కర్మని ఈ కర్మయోగమే కర్మ సుఖౌశలాన్ని అందిస్తుంది.
1: దిస్ కర్మ యోగ విల్ గివ్ యూ ఆల్ ది స్కిల్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్
0: మానవుడు కర్మాధికారి.
1: So man has got authority on his action.
0: మన ప్రెసిడెంట్ కూడా చెప్తుంటాడు అప్పుడప్పుడు కర్మణ్యేవాధికారస్య అని.
1: Our president also quotes this shloka.
0: మన కర్మాధికారులుగా మనం ఉండాలి.
1: You should exercise.
0: ఈ కర్మ ఎలాంటి కర్మగా ఉంటుండాలి?
1: What sort of action?
0: పరిమితమైనటువంటి కర్మగా ఉంటుండాలి.
1: It should be under certain limits.
0: భగవత్ ఆజ్ఞను శిరసా వహించాలి. ఊట పూటకు ఏ విధమైనటువంటి యొక్క దీనిని మనం అనుసరిస్తున్నామో దానిని మనం క్రమం తప్పకుండా అనుసరించాలి.
1: We should follow God's command in toto exactly.
0: అప్పుడే మనము ఒక విద్యావంతులుగా మారవచ్చు.
1: Then only we can call ourselves educated. What do you mean by
0: విజ్ఞానము?
1: It's wisdom.
0: కాబట్టి ఆ జ్ఞానమును పొందేటువంటి ఒక మార్గము ఇదియే.
1: In order to attain wisdom, this is the path.
0: పుస్తకముల్ పఠించితిని
1: I have gone through the books.
0: పూర్తిగా చూచితి సర్వ

0: With folded hands, if you don't pray God, all the education, scholarship, that's all useless.
1: కనుకనే మనము హస్తయుగము మోర్చాలి.
0: So we should fold our hands.
1: ఇది ఆధ్యాత్మికానికి ప్రథమ సోపానం.
0: This is the first step in spiritual path.
1: ఏమిటి ఈ హస్తయుగం మోర్చడం?
0: What is this folding of the hands?
1: నమస్కారము.
0: We say namaskara.
1: ఈ నమస్కారం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
0: What is the inner significance of namaskara?
1: ఐదు కర్మేంద్రియములు.
0: ఐదు
1: జ్ఞానేంద్రియములు.
0: Five sense of
1: consciousness.
0: We unify all the 10 senses here
1: unity
0: in folding of hands.
1: Unity in diversity.
0: Unity in diversity. That's namaskara.
1: Kanukane unity in diversity. అన్నిటిని ఏకంగా చేయటమే నమస్కారం.
0: యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇస్ సింబలైజ్డ్
1: ఏకాత్మతత్వమే నిజమైనటువంటి యొక్క ఆత్మతత్వం.
0: దిస్ యూనిటీ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ది స్పిరిట్.
1: కనుకనే ఆధ్యాత్మికములో నమస్కారం చాలా ప్రధానమైనటువంటిది.
0: దేర్ఫోర్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ నమస్కార ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: కనుక ఆ నమస్కారం నందు ఎంతనో అర్థం కూడా ఉంటుండాలి.
0: దిస్ లాట్ ఆఫ్ ఇన్నర్ మీనింగ్ ఇన్ నమస్కారం.
1: నా మమ నేను కాదు.
0: నా మమ ఐఎమ్ నాట్.
1: నమస్కారం అంటే నేను కాదు.
0: నమస్కారం.
1: అహంకారం నిర్మూలమే.
0: ఈగోలెస్నెస్ కిల్లింగ్ వన్స్ ఓన్ ఈగో.
1: మమ అంటే అంతా నాదే.
0: మమ మీన్స్ ఎవ్రీథింగ్ మైండ్.
1: నమమ అంటే ఏది నాది కాదు.
0: నమమ నథింగ్ బిలాంగ్స్ టు మీ.
1: కనుకని అంతా నీదే స్వామి.
0: ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు
1: అని అర్పితం గావించడమే నమస్కారం యొక్క ప్రధానమైనటువంటి అంతరార్థం.
0: దట్ కైండ్ ఆఫ్ ఆఫరింగ్ టోటల్ సరెండర్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ నమస్కారం.
1: కనుకని తెల్లవారి లేచినది మొదలుకొని రాత్రి పరుండనంత వరకును ప్రతి కర్మ కూడాను క్రమశిక్షణను పాటించాలి.
0: Therefore, right from the time you get up from the bed until you go back, you should follow discipline.
1: కానీ ఈనాటి మానవులకు క్రమశిక్షణ అంటే ఏమిటో తెలియదు.
0: But in the present day, no one knows what discipline is.
1: ఇంతే కాక ఇంద్రియ నిగ్రహం అంటే ఏమో పూర్తి తెలియదు.
0: They have no knowledge of sense control either.
1: ఈ senses control చేయాలి.
0: One has to
1: కన్నులు చూస్తున్నాయి ఎక్కడో.
0: Eyes see somewhere.
1: కానీ కన్నులకు బుద్ధి చెప్పాలి.
0: But you should teach your eyes.
1: ఓ నేత్రమా.
0: ఓ ఐ.
1: నీవు దేనిని చూస్తున్నావు?
0: What is that you see?
1: నీ విధమైన చెడ్డ దృష్టి చూడకూడదు.
0: You should not have bad looks.
1: See no evil, see what is good.
0: See no evil, see what is good.
1: Talk no evil, talk what is good.
0: Talk no evil, talk what is good.
1: Hear no evil, hear what is good.
0: Hear no evil, hear what is good.
1: Think no evil, think what is good.
0: Think no evil, think what is good.
1: Do no evil, do what is good.
0: Do no evil, do what
1: this
0: is good.
1: This is the way to God.
0: This is the way to God.
1: కనుక నీవు మంచిని చేయి.
0: So do good.
1: మంచిని చూడు, మంచిని చెప్పు, మంచిని విను, మంచిని తలచు.
0: Therefore see good, do good and be good.
1: కనుకనే మనం మంచిని చేయాలంటే క్రమశిక్షణ ఒకటి పెంపొందించుకోవాలి.
0: యూ కెన్ బి గుడ్ బై ఫాలోయింగ్ డిసిప్లిన్.
1: ఎవరెన్ని విధములుగా నిన్ను మాట్లాడించినప్పటికి నీ మాటలను కొంచెం అదుపులో పెట్టుకోవాలి.
0: Others may talk to you again and again, but you should have control over your talk.
1: Vidyarthulara,
0: students,
1: ee naadu
0: today
1: mrugamulu pachulu kudanu konni kramashikshanu paatisthunnayi.
0: Today animals and birds follow discipline.
1: Kaani inta chadavulu chadivi inta medhasakti undi inta telivitetalu undi kudanu మానవుడు ఈ విధమైనటువంటి క్రమశిక్షణను అనుసరించలేకపోతున్నాడు.
0: బట్ మ్యాన్ విత్ ఆల్ హిస్ ఎడ్యుకేషన్ ఇంటెలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ ఫాలోయింగ్ డిసిప్లిన్.
1: చక్కగా మీరు బాగా వాచ్ చేయండి.
0: యూ వాచ్ వెరీ క్లియర్.
1: మీ హాస్టల్ దగ్గరనో కాలేజ్ దగ్గరనో కొన్ని కోతులు అంతా ఉంటాయి.
0: దేర్ ఆర్ సమ్ మంకీస్ ఆన్ ది వే యాజ్ యూ మూవ్ ఫ్రమ్ యువర్ హాస్టల్.
1: దినమునకు ఒక గంట మౌనాన్ని వహిస్తాయి.
0: మంకీస్ అబ్జర్వ్ సైలెన్స్ ఫర్ 1 అవర్.
1: దినమునకు 1 అవర్
0: మంకీస్ అబ్జర్వ్ 1 అవర్ పీరియడ్ ఆఫ్ సైలెన్స్ ఎవ్రీ డే.
1: సైలెంట్ మౌనం.
0: అబ్జర్వ్ సైలెన్స్.
1: పక్షులు కూడా అంతే.
0: బర్డ్స్ ఆల్సో సో.
1: ఒక్క గంట అంతా కూడాను అది మౌనాన్ని వహిస్తుంది.
0: 1 అవర్ దే అబ్జర్వ్ సైలెన్స్ బర్డ్స్.
1: కానీ
0: బట్
1: ఈనాటి మానవుడు
0: మ్యాన్ టుడే
1: ఒక నిమిషం కూడా విశ్రాంతి తీసుకోడు. పాపం
0: నాట్ ఈవెన్ ఎ మినిట్ హీ టేక్స్ రెస్ట్.
1: ఊరికి డోరు వాగినట్టుగా వాగుతుంటాది నోరు.
0: హీ గోస్ ఆన్ టాకింగ్, హీ గోస్ ఆన్ టాకింగ్.
1: సైలెన్స్ అనేటువంటిదే లేదు.
0: నో సైలెన్స్ వాట్స్ ఎవర్.
1: ఎవరైనా సైలెంట్ గా ఉంటున్నారంటే వాళ్ళని గేలి చేస్తారు.
0: If anyone observes silence, we make fun of them.
1: Recha atana silence ni follow chestunnadu manamu follow chestam ani enta utsahanga munduku ravali.
0: We should come forward with all the enthusiasm watching that man who observes
1: Brahman
0: silence.
1: Ante evaru nishabdam brahma.
0: Who is Brahma?
1: Silence is the God.
0: Silence is God.
1: Adi nishabdamuloni shabdame brahma.
0: There is sound in silence, that is Brahman.
1: చూసారా అంత గొప్పతనం ఉంటుండాలి ఈ యొక్క మాటల యొక్క అదుపు లోపల.
0: Therefore when you control your talk, there is mighty things that
1: talk,
0: you can achieve.
1: Talk, not talk.
0: In talk there is mighty things that you can achieve.
1: కనుక టాక్ ని కంట్రోల్ చేస్తున్నట్టుంటే అంతా మన కంట్రోల్ అయిపోతుంది.
0: So when you have a control over your talk, you can
1: control. ఎందుకోసం దీనికి ఇంత పవర్ ఇచ్చారు?
0: Why such power is gifted there?
1: కన్నులకు చూచే పవర్ మాత్రమే ఉంటుండాలి, రెండో పవర్ లేదు.
0: ఐస్ హావ్ గాట్ ద పవర్ టు సీ నాట్ ద
1: చెవులకు వినే పవర్ మాత్రమే ఉంటుంది ఇంకొక పవర్ లేదు
0: ఇయర్స్ కెన్ ఓన్లీ హియర్ నో అదర్ ముక్కు
1: వాసన చూచే పవర్ ఉంది కానీ రెండో పవర్ లేదు
0: నోస్ కెన్ ఓన్లీ స్మెల్ నథింగ్ ఎల్స్
1: కానీ టంగ్ కు డబుల్ ప్రమోషన్ రెండు పవర్స్ ఉన్నాయి
0: బట్ ద టంగ్ హాస్ గాట్ టూ పవర్స్ డబుల్ పవర్
1: ఒకటి టెస్ట్ చేస్తుంది
0: వన్ ఇట్ టెస్ట్
1: ఇంకోటి మాటలు మాట్లాడుతుంది
0: సెకండ్ ఇట్ కెన్ టాక్
1: కాబట్టి రెండు శక్తులు ఉంది కనుక మొట్టమొదటి దీనిని శక్తిగా ఉండేటువంటి దాన్ని మొట్టమొదటి కంట్రోల్ చేయాలి అదుపులో పెట్టాలి
0: యాజ్ ద టంగ్ ఇస్ సో పవర్ఫుల్ ఇట్ మస్ట్ బి పుట్ అండర్ కంట్రోల్
1: ఎక్కువ పవర్ఫుల్ గా ఉంటుంది కనుక దీన్ని మొట్టమొదటి కంట్రోల్ చేయాలి
0: యాజ్ ద టంగ్ ఇస్ మోర్ పవర్ఫుల్ ఇట్ షుడ్ బి కెప్ట్ అండర్ చెక్
1: చాలా మందికి తెలుసును పిల్లలకు తెలియకుండా ఉండొచ్చును కార్ల లోపల నాలుగు టైర్స్ ఉంటాయి
0: కార్ హ్యాస్ ఫోర్ టైర్స్
1: ముందు టైర్స్ కు గాలి కొంచెం ఎక్కువగా ఉంటుంది
0: ద ఫ్రంట్ టైర్స్ విల్ హావ్ మోర్ ఆఫ్ ఎయిర్
1: వెనక టైర్ కు కొంచెం తక్కువగా ఉంటుంది
0: ద టైర్స్ బిహైండ్ విల్ హావ్ లెస్ ఆఫ్ ఎయిర్ అంటే
1: ఒకటి తెలియనటువంటి వాడు నాలుగు టైర్స్ కు ఈక్వల్ గా పంప్ కొట్టేస్తారు
0: ఎ పర్సన్ హూ డజంట్ నో విల్ పంప్ ఎయిర్ ఈక్వల్లీ అమంగ్ ఆల్ ది ఫోర్ టైర్స్
1: అది మంచిది కాదు
0: ఇట్స్ నాట్ గుడ్
1: ఎక్కువగా ఉన్న దాన్ని తగ్గించాలి
0: ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ ఎక్సెస్ యు షుడ్
1: కొంచెం తక్కువగా ఉన్న దాన్ని ఎక్కించాలి
0: ఇఫ్ ఇట్ ఇస్ లెస్ యు షుడ్ ఇంక్రీజ్
1: ఇది ఒకనొక సమయంలో రామకృష్ణ పరమహంస గోరఖ్పూర్ లో ఉండేటువంటి వాడు కమలక్పూర్
0: రామకృష్ణ పరమహంస స్టేడ్ దేర్ ఇన్ కమలక్పూర్ ఎట్ దట్ టైం
1: కమలక్పూర్ లో చిన్న ఆశ్రమం పెట్టుకుని ఉండేటువంటి వాడు
0: హీ హాస్ గాట్ ఎన్ ఆశ్రమ్ ఓవర్ దేర్
1: అక్కడ నుంచి పాపం రామకృష్ణ పరమహంస కొంచెం ఆహారంలో కొంచెం మార్పు
0: హీ హాస్ గాట్ సర్టన్ చేంజెస్ ఇన్ హిస్ డైటరీ
1: అతను నిత్యం కూడాను అది బెంగాల్ దేశం లోపల బ్రాహ్మణులు కూడాను మత్స్యం అనగా చేపలు తింటుంటారు
0: బీయింగ్ ది స్టేట్ ఆఫ్ బెంగాల్ ఈవెన్ బ్రాహ్మిన్స్ రిలీజ్
1: వాళ్ళను మత్స్య బ్రాహ్మణ అంటారు
0: దే ఆర్ కాల్డ్ మత్స్య బ్రాహ్మణ ఫిష్ బ్రాహ్మిన్స్
1: వాడు స్నానానికి చేయడానికి పోతే ఆ గంగా నదిలో కాళ్ళకంతా వచ్చి ఖర్చుకుంటాయి చేపలు అట్టే చేతిలో పట్టుకుంటారు చేతిలో పట్టుకుని ఇంటికి వస్తుంటారు
0: వెన్ దే గో టు గ్యాంజెస్ ఫర్ బాత్ దే విల్ నేచురల్లీ కమ్ అక్రాస్ ద ఫిష్ దే విల్ క్యాచ్ ఇట్ అండ్ బ్రింగ్ దెమ్ హోమ్
1: కనుక కమలక్పూర్ నుంచి కూడాను కలకత్తాకు పోవాలంటే బోటు అనగా గంగా నదిని దాటాలి
0: సో ఇన్ ఆర్డర్ టు రీచ్ కమలక్పూర్ హీ హస్ టు క్రాస్ దిస్ గ్యాంజెస్ బై బోట్
1: చిన్నవారి నందన్నీ చేర్చుకొని రామకృష్ణ పరమహంస ఎప్పుడు కూడాను ఆధ్యాత్మికంగా దైవరీతీయంగా కథలు చెప్తూ ఉండేటువంటి వాడు
0: గ్యాదరింగ్ ఆల్ యంగ్స్టర్స్ రామకృష్ణ పరమహంస యూస్ టు టీచ్ వెరీ నైస్ స్పిరిచువల్ థింగ్
1: కానీ ఈనాటి కలి ప్రభావము మంచి సత్సంగాన్ని చూస్తే హాస్యం చేయటము
0: As a result of this Kali age, people make fun of good company.
1: ఏమరా చిన్న వయసులోపల ఇప్పుడే నీకు ఎందుకు ఇంత భక్తి ఇంకా ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన తర్వాత ఆ తర్వాత నువ్వు ఏదో రామకృష్ణగా ఉంది అనుకో
0: పీపుల్ సే దిస్ వై డూ యూ హ్యావ్ దిస్ డివోషన్
1: ఇప్పటి నుంచి నీకు ఎందుకు ఈ భక్తి
0: వై డివోషన్
1: యువకులను కూడా తల్లిదండ్రులు కూడా దూషిస్తుంటారు విమర్శిస్తుంటారు
0: ఈవెన్ పేరెంట్స్ ఆల్సో క్రిటిసైజ్ డిస్కరేజ్
1: ఆనాటి యువకులందరూ కూడా రామకృష్ణ దగ్గర చేరారు
0: యూత్ గ్యాదర్డ్ రౌండ్ రామకృష్ణ
1: ఒక టైం టేబుల్ వేశాడు రామకృష్ణ
0: రామకృష్ణ సెట్ ఎ టైం టేబుల్
1: పలాన దినం నీవు పలాన దినం నీవు పలాన దినం నీవు అనగా ఏమి సిటీకి పోవటము చేపలు తీసుకుని రావాలి
0: సెట్ ఎ టైం టేబుల్ ఎవ్రీ వన్ షుడ్ గో వన్ వన్ ఎవ్రీ డే
1: హాస్యం చేయటము
0: As a result of this Kali age, people make fun of good company.
1: ఏమరా చిన్న వయసులోపల ఇప్పుడే నీకు ఎందుకు ఇంత భక్తి ఇంకా ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన తర్వాత ఆ తర్వాత నువ్వు ఏదో రామకృష్ణగా

0: పలాందిన నీవు అనగా ఏమి సిటీకి పోవటము చేపలు తీసుకుని రావాలి.
1: Yes, at a timetable, everyone should go one every day and bring fish from the city.
0: ఒకనాడు బ్రహ్మానందము
1: one day
0: వెళ్ళాడు బోట్ లో.
1: It was the turn of Brahmananda. He went on his boat.
0: ఈ బ్రహ్మానంద వస్తుండగానే ఈ కాషాయ వస్త్రాలను చూచారు ఈ పడవాళ్ళు.
1: The boatman saw this ochre robed Brahmananda.
0: ఇంకా మొదలు పెట్టారు దూషణ.
1: They started criticism.
0: ఆ పిచ్చివాడికి ఒక పని లేదు, ఈ పిచ్చి పిల్లలకు ఒక పని లేదు, అనవసరంగా పిచ్చి పిల్లలందరినీ చేర్చుకుని ఈ విధంగా చెడగొడుతున్నాడు అతను, దొంగ అట్టవాడు ఇట్టవాడు రామకృష్ణ ఇష్టం వచ్చినట్టుగా దూషిస్తూ వచ్చారు.
1: The boatman went on accusing Ramakrishna. Here is a madcap. Here are madcap. The children here.
0: పిచ్చివాడిగా చూచేటువంటి వారు.
1: అండ్ దే యూస్ టు లుక్ ఎట్ హిమ్ లైక్ ఎ మ్యాడ్మ్యాన్.
0: కానీ గురువును దూషిస్తున్నారని చెప్పని సహించుకోలేకపోయాడు.
1: బ్రహ్మానంద కుడ్ నాట్ హియర్ ఆల్ దిస్.
0: కానీ ఏం చేయగలడు, మెత్తని వాడు, నోరు మూసుకున్నాడు, వెళ్ళాడు, చేపలు తీసుకున్నాడు, తిరిగి పడవలేక రావాలంటే మరి భయం.
1: He's a very soft man. He could not give reply. He came home with the fish.
0: తిరిగి ఏమి విమర్శిస్తారో ఏమిటో అని భయం.
1: As he returned, he was fear stricken because anything may happen on the way.
0: తిరిగి వచ్చాడు.
1: He returned.
0: బ్రహ్మానంద రామన్నాడు.
1: పరమహంస కాల్ బ్రహ్మానంద కమ్.
0: వచ్చేటప్పటికి కన్నులు తుడుచుకుంటూ వచ్చాడు, ఏడ్చుకుంటూ.
1: He was just wiping out his tears.
0: ఎందుకోసం ఏడుస్తున్నావు?
1: Then why do you cry?
0: స్వామి,
1: స్వామి,
0: ఈ ప్రజలు మిమ్మల్ని అనరాని మాటలు అంటున్నారు.
1: People are using very harsh words which they are not supposed to.
0: చాలా కఠినమైనటువంటి వాక్కులతో మిమ్మల్ని విమర్శిస్తున్నారు.
1: They are criticizing you in strong words.
0: మిమ్మల్ని విమర్శించినా పర్వాలేదు.
1: Doesn't matter even if they criticize.
0: మిమ్మల్ని విమర్శించుతున్నారు, నేను వినలేను, చాలా దుఃఖంగా ఉంది అన్నాడు.
1: I am very sad because they were criticizing you.
0: కోపం వచ్చింది రామకృష్ణకు.
1: రామకృష్ణ
0: చీచి, గురు దూషణ వినేటువంటి ఒక శిష్యుడు నీ ఒక శిష్యుడా, నీవు ఆశ్రమంలో ఉండడానికి వీల్లేదు, గెట్ అవుట్ అన్నాడు.
1: రామకృష్ణ సెడ్, బ్రహ్మానంద, యు ఆర్ ఎ డిసైపుల్, కెన్ యూ హియర్ ఆల్ ది అక్యూజేషన్ చార్జెస్ మేడ్ అగెన్స్ యువర్ టీచర్? గెట్ అవుట్, యూ హావ్ నో ప్లేస్ హియర్.
0: ఎట్లా నువ్వు వింటూ వచ్చావు?
1: హౌ కుడ్ యు లిసన్?
0: గురుదూషణ వినటం నీకు పాపం కాదా?
1: ఇస్ ఇట్ నాట్ ఎ సిన్ టు లిసన్?
0: దూషణ చేయడం వారికే పాపము, వినటం నీకు పాపమే అన్నాడు.
1: దే కమిటెడ్ ఎ సిన్ ఇన్ అక్యూజింగ్ మీ అండ్ యూ కమిటెడ్ ఎ సిన్ ఇన్ లిసనింగ్ టు దట్.
0: కానీ ఏం చేయగలడు?
1: వాట్ ఈస్ దట్?
0: తిరిగి ఏడ్చాడు, కూర్చున్నాడు.
1: హి క్రైడ్ ఫర్ ద
0: సెకండ్ డే. నరేంద్ర ఛాన్స్ వచ్చింది.
1: సెకండ్ డే వాస్ ది ఛాన్స్ ఆఫ్ నరేన్.
0: ఇది వివేకానంద.
1: వివేకానంద
0: ఇతను పోతూ పోయాడు.
1: ఈవెంట్
0: ఇతను పోతున్నట్టు ఇతను కూడా ఆ విధంగా దూషించారు.
1: దే స్టార్టెడ్ అక్యూజింగ్ ఇన్ సేమ్ స్టైల్.
0: అందరూ బోట్ పీపుల్ అంతా కూడా ఇతని హాస్యం చేస్తూ వచ్చారు.
1: ఆల్ బోట్మెన్ మేడ్ ఫన్ ఆఫ్ హిమ్.
0: పడవ ఎక్కాడు.
1: హి గాట్ ఇంటు ద బోట్.
0: టికెట్ తీసుకున్నాడు.
1: హి పర్చేస్ టికెట్.
0: ఏయ్ నోర్ ముయ్.
1: అరే షట్ అప్, హి సెడ్.
0: ఎవరు తిట్టున్నారో వారు నోరు ముయ్ అన్నాడు.
1: ద వన్ హూ ఇస్ అక్యూజ్ షట్ అప్ ఫస్ట్.
0: కానీ వాడు ఇంకా తిట్టూ వచ్చాడు.
1: షల్ హి వెంట్ ఆన్.
0: బాగా తన శక్తి కొద్ది కొట్టాడు వాడు.
1: హి స్లాప్డ్ హిమ్ ఆన్ బోత్ చీక్స్.
0: ఒక నెత్తుకున్నాడు, అని గంగల వేసేస్తానని.
1: హి లిఫ్టెడ్ వన్ ఫెలో రెడీ టు డ్రౌన్ హిమ్ ఇన్ గంగెస్.
0: భయపడిపోయారు.
1: దే వర్ ఆల్ ఫియర్ స్ట్రికెన్.
0: ఎవరు ఇంకా తిరిగి నోరెత్తలేదు.
1: నోబడి ఓపెన్ దేర్ మౌత్.
0: తిరిగి పోయాడు, చేపలు తీసుకున్నాడు, తిరిగి వచ్చాడు. ఇతను వస్తుండగానే అందరికి భయం.
1: హి వెంట్ దేర్, బ్రాట్ ద ఫిష్ అండ్ వాస్ రిటర్న్డ్.
0: ఎవరు మాట్లాడలేదు.
1: నోబడి ఓపెన్ దేర్ మౌత్.
0: వచ్చిన తర్వాత నరేంద్ర రా అన్నాడు.
1: రామకృష్ణ సెడ్, నరేన్ కమ్ హియర్.
0: ఏం జరిగింది?
1: వాట్ హ్యాపెన్?
0: నిన్న బ్రహ్మానంద జరిగిందే జరిగింది అన్నాడు.
1: సేమ్ థింగ్, వాట్ హ్యాపెన్ యెస్టర్డే టు బ్రహ్మానంద?
0: ఏం చేశావన్నాను.
1: వాట్ డిడ్ యు డు?
0: నేను ఊరుకుంటానా? నా గురువును దూషిస్తుంటే నేను సహించుకోగలనా? నేను లేదు, బాగా రెండు కొట్టాను, తిరిగి ఒక నెత్తి గంగలు వేయడానికి ప్రయత్నించానన్నాడు.
1: డూ ఐ కీప్ క్వైట్ వెన్ దే క్రిటిసైజ్ మై టీచర్? డూ ఐ కీప్ క్వైట్? ఐ వాస్ రెడీ టు
0: రామకృష్ణ
1: వన్ ఫెలో పుష్ హిమ్ ఇంటు ది గంజెస్.
0: చీ చీ చీ చీ చీ, వేసిండేది కాషాయ వస్త్రము, ఉండేది ఆశ్రమ నివాసము. నీకింత మాత్రం కోపం నేను నిగ్రహించుకోలేకపోతే నువ్వెందుకు ఆశ్రమంలో ఉండాలి?
1: He said, what a shame it is. As a celibate, you should be peaceful.
0: అప్పుడు చెప్పాడు నరేంద్రుడు.
1: Then Narendra said,
0: ఆయన పూర్వం బ్రహ్మ సమాజంలో ఉన్నటువంటి వాడే.
1: He is also a member of Brahma Samaj.
0: స్వామి,
1: స్వామి,
0: నిన్న బ్రహ్మానందమునికి ఆ విధంగా చెప్పావు, ఈనాడు నాకు విరుద్ధంగా చెప్తున్నారే, అది నిజమా ఇది నిజమా అన్నాడు.
1: He said, Swami, you told something to Brahmananda yesterday and you are telling opposite to me. What is true here?
0: Mare pichivada.
1: Oh, madcap.
0: Tire lopala gaal ekkuga unnadani teeseyyala, takkuga unnadani kottale.
1: When there is excess of air in a tire, you have to remove it. When there is less
0: of
1: air, you have to
0: gaali takkuga untundali kanukane nenu baagalu udanu.
1: The tire of Brahmananda, there is less of air, therefore
0: temper chala short temper, dinu tagginchali.
1: నరేన్ ఈ షార్ట్ టెంపర్డ్, దేర్ ఫోర్ ఇట్ షుడ్ బి కట్.
0: కనుకనే పరిస్థితుల ప్రభావాన్ని పురస్కరించుకుని ఏ ప్రబోధన జరపాలి.
1: సో బేసింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్ టీచింగ్ షుడ్ బి గివెన్.
0: కనుకని ఈ టీచింగ్స్ కూడాను అందరికీ సమానమైనటువంటి కాదు.
1: టీచింగ్స్ ఆర్ నాట్ యూనిఫామ్ టు ఎవ్రీబడీ.
0: ఒక్కొక్కరి కెపాసిటీ, ఒక్కొక్కరి కంటైనర్ ఏంత ఉంటుందో అంతవరకు ఇది నిండుతూ ఉంటాడు.
1: టీచింగ్ షుడ్ బి గివెన్ ఇన్ అకార్డెన్స్ టు ద కెపాసిటీ అండ్ ద కంటైనర్.
0: గంగా నదిలో కావలసినంత జలం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ లాట్ ఆఫ్ వాటర్.
0: ఎవరెవరు ఎంతెంత పాత్ర తీసుకుని పోతారో అంత పాత్రకే నించుకోవాల్సి వస్తుంది.
1: యాజ్ ఈస్ ది కంటైనర్ సో ఇస్ ద మెజర్ ఆఫ్ వాటర్.
0: అందరికీ సమానమే అనేటువంటి చెప్పడానికి వీలు కాదు.

0: cannot equally distribute.
1: కనుకని ఆధ్యాత్మిక మార్గం కూడాను.
0: సో ది స్పిరిచువల్ ఫాస్ట్
1: ఈ విధమైనటువంటి వారి వారి శక్తానుసారంగా క్రమశిక్షణను అనుసరించినప్పుడు వారికి తగినటువంటి శక్తిని అందిస్తుంటాడు భగవంతుడు.
0: When they follow discipline to the extent possible, God will give them the capacity, the ability.
1: కనుక మన కెపాసిటీని పెంచుకోవాలనుకుంటే క్రమశిక్షణ సక్రమంగా ఉండాలి.
0: Therefore, in order to increase our capacities, we should follow.
1: క్రమశిక్షణ లేకపోతే దైవత్వం అనేటువంటిది కూడా మనకు ప్రాప్తించదు.
0: Without discipline, you can never attain divinity.
1: ఒక దినం ఒక రీతిగా ఉంటుంటే అది ఏమాత్రం కూడా సరైనది కాదు.
0: If we are in one way on one day, in a different way on another day, it's useless. A small example.
1: మీకు తెల్లవారుజామున లేక సాయంకాలం 6 గంటలకు మీరు భజన చేస్తున్నారు.
0: You do bhajan at 6 o'clock in the morning.
1: లేక ధ్యానంలో చేస్తున్నారు.
0: Or you meditate.
1: ఈ విధంగా ఉండినప్పుడు కొన్ని పరిస్థితుల్లో ప్రయాణం చేయవలసి వస్తుంది.
0: Sometimes you need to travel.
1: ఆ ప్రయాణం లోపల మీరు బస్సులో ఉంటారు 6 గంటలకు.
0: That time at 6 o'clock you may be in a bus.
1: ఇక్కడ కొంతమంది స్థలమును కాలమును కర్తవ్యాన్ని ఏమాత్రము మార్చకూడదు అంటారు.
0: Some say that one should not change the place, time and the duty.
1: కానీ డ్యూటీని మాత్రం పెట్టుకోవాలి మనం.
0: But you should keep duty in.
1: స్థలము మారినప్పటికి
0: place may change.
1: కాలము బస్సులో అయినా ఇక్కడైనా 6 గంటలే.
0: The time may change in 6
1: ఆరు గంటల టైంలో నీ బస్సులో ఉన్నావా, నీవు 6 గంటల లోపల ఎక్కడ నీవు భజన చేస్తున్నావు దాన్ని నీవు చింతిస్తురా, నీ మైండ్ ఈ స్థలానికి వస్తుంది.
0: You may be there in the bus at 6 o'clock in the evening. If you think of God,
1: place
0: will come to you. You need not come to the place.
1: కనుక నీ క్రమాన్ని నీవు తప్పకుండా నీవు చేస్తురా.
0: So you should certainly follow the discipline.
1: క్రమమును పాటిస్తే ఈ కర్తవ్యము కాలము అన్ని నీ దగ్గరికే పరిగెత్తొస్తాయి.
0: If you follow the time and the discipline, the place will follow you.
1: కనుకనే కాలకాల ప్రపన్నానాం కాలాఖ్యం కరిష్యతి అన్నారు. అనగా ఏమిటి, కాలము కాయాన్ని మృంగుతా ఉంది.
0: It is the time that swallows this body life.
1: Kani kaludu kaalanni kuda mingeetvanti vaadu.
0: And the kala also swallows the time.
1: Kanukane kaludu ante evaru?
0: Who is kaludu?
1: Atane daivamu.
0: Kaludu is God.
1: Kaludu ante yemudu anukuntaru? Kaadu kaadu.
0: Kaludu is not yama.
1: Kaalaya namaha, kala kaalaya namaha, kaada pramanaaya namaha, kala teetaaya namaha, kala swaroopaaya namaha, kala neemitaaya namaha, anta kaalame atane kaaludu.
0: Everything is time. Time is God.
1: కనుక మంచి ఇంకా కొంతమంది పిల్లలకు కొన్ని డౌట్స్ అంతా ఉంటాయి.
0: సమ్ స్టూడెంట్స్ హావ్ సమ్ డౌట్స్.
1: సూర్యునికి కుమారుడు పుట్టాడు.
0: సన్ హ్యాజ్ ఎ సన్.
1: యముడు సూర్యుని కుమారుడు అంటారు.
0: యమ ఇస్ ది సన్ ఆఫ్ సన్.
1: ఈ పిల్లలందరికీ ఒక విధమైన హాస్యం అవుతుంది.
0: నాచురల్లీ స్టూడెంట్స్
1: సూర్యుడికి సూర్యుడికి ఒక భార్య, అతనికి ఒక బిడ్డ, అతనికి ఒక కొడుకు, అతనికి ఒక సంసారం, ఇవన్నీ ఎక్కడ ఉంటున్నాయి, ఇవన్నీ ఏదో కథలు అని దాన్ని నెట్టివేస్తారు.
0: స్టూడెంట్స్ విల్ నాచురల్లీ డిస్మిస్ ఇట్ బికాస్ వాట్ ఇస్ ది సన్ హ్యాస్ ఎ వైఫ్ అండ్ ఎ ఫ్యామిలీ అండ్
1: కాదు కాదు ఇది ట్రూత్, ఇది సత్యం.
0: ఇట్ ఈస్ ట్రూత్. ఎస్.
1: ఎట్టనగా
0: హౌ
1: కాలుడు అనగా ఎవరు?
0: హూ ఇస్ కాలుడు?
1: కాలము,
0: టైం.
1: ఈ కాలం అనేటువంటిది ఎవరి వల్ల పుడుతుండాలి, ఎవరి వల్ల వస్తుండాలి? సూర్యోదయం వల్ల, సూర్యాస్తం వల్ల కాలం పుడుతుండాలి.
0: The time is there because of sunrise and sunset.
1: కనుకని సన్రైజ్ అండ్ సన్సెట్ వల్ల పుట్టినటువంటి కాబట్టి ఈ యొక్క కాలము సూర్యుని కుమారుడు అన్నారు.
0: As the time is born because of sunrise and sunset, the time is the son of sun.
1: చూడండి, తెల్లవారు సూర్యుడు పుట్టినప్పుడు 6 గంటలు అన్నాము.
0: When one the sunrise we say
1: సూర్యాస్తమం ఇప్పుడు 6 గంటలు అయింది. ఈ 6కు 12 గంటలు జరిగిపోయింది.
0: So sunrise and sunset.
1: ఈ 12 గంటల కాలం ఎవరి వల్ల జరిగింది?
0: 12 hours. Who is responsible?
1: ఎవరి వల్ల పుట్టింది?
0: It's born out of whom?
1: సూర్యుని వల్లనే పుట్టింది.
0: It's because of sun.
1: కాబట్టి సూర్యుని వల్ల పుట్టినటువంటి కాబట్టి కాలము కాలుడు అనేటువంటి వాడు సూర్యుని కుమారుడు అన్నారు.
0: Because the time is born to the sun, we say naturally we say that he belongs to the sun.
1: కనుక ఈ ఆత్మ సంబంధమైనటువంటి యొక్క అంతరాత్మని గురించి మనం విచారిస్తేప్పుడు అంతా సత్యమే, సత్యమే.
0: When we think from the spiritual point of view, everything is truth.
1: కనుకని సత్యస్య సత్యం.
0: It is truth of truths.
1: ఏ విధమైనటువంటి అంతృప్తి అక్కడ రావడానికి వీలుండదు.
0: దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్ వాట్సెవర్.
1: పురాణములు యందు, ఇతిహాసములు యందు అనేక విధమైనటువంటి ఇలాంటి శబ్దాలంతా వస్తుంటాయి.
0: ఇన్ అవర్ ఎపిక్స్ అండ్ సీక్రెట్ టెక్స్ట్ యు
1: ఇవన్నింటిని మనం ప్రాకృతమైనటువంటి దీనికి మనం పోల్చుకొని దీన్ని మనం విశ్వసించము.
0: Because we take it in the worldly way, we don't believe them.
1: Chaala porapaatu.
0: It's a mistake.
1: Ee opika pettukoni dani chakkaga inquire chey.
0: Be patient and inquire clearly.
1: Appude neeku sariyainatuvanti hrudayam tikkutundi.
0: Then you will have the proper answer.
1: Ippudu Vishnu unnadu, Lakshmi undi, Saraswati undi, veerandarkini edo kamalamulu ani petti aa kamalamulu nunchi vaaru udbhavinchinattiga pettunnaru.
0: We have the Vishnu and Lakshmi. We say that they're born out of the lotus flower.
1: Adiye hrudayamu, hrudaya kamalamu.
0: The lotus flower is the human heart.
1: అనగా హృదయం నుంచి పుట్టేటువంటివే సర్వము.
0: So everything is born out of the heart.
1: Good and bad. నుంచి ఆవిర్భవించేటువంటివి.
0: గుడ్ అండ్ బ్యాడ్ అరైజ్ అవుట్ ఆఫ్ యూ.
1: కనుకనే దీనిని యత్ భావం తద్ భవతి అన్నారు.
0: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ది ఎక్స్పీరియన్స్.
1: కనుక
0: సో
1: మనము ఈ అంతరార్థాన్ని గుర్తించుకోలేక ఇది కేవలం అసత్యమని నెట్టివేయకూడదు.
0: బికాస్ వీ డోంట్ నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ యూ కెనాట్ డిస్మిస్
1: టైం తీసుకో కొంచెం డౌట్స్ అంతా దాన్ని నిర్మూలన చేసుకో.
0: గెట్ ఆల్ యువర్ డౌట్స్ క్లారిఫైడ్.
1: నిశ్చింతగా ఉంటుంది.
0: అండ్ బీ పీస్ఫుల్.
1: అంతేగాని డౌట్స్ తో మాత్రం నీ మనసును పాడు చేసుకోవద్దు.
0: బట్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ ఆల్ దిస్ డౌట్స్.
1: డౌట్స్ కు మన పురాణములు ఎందుకు ఏమాత్రం అవకాశం లేదు.
0: దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ డౌట్స్.
1: ఎవరు రాసిన ఈ పురాణములు?
0: హూ కంపోజ్ దెమ్?
1: ఈ ఎల్లయ్య మల్లయ్య రాసినటువంటివి కాదు.
0: దే ఆర్ నాట్ కంపోజ్డ్ బై ఎల్లయ్య మల్లయ్య.
1: విద్యావంతులు మహర్షులైనటువంటి ఒక వాల్మీకి వ్యాసులు రాసినటువంటివి.
0: ది పురాణాస్ ఆర్ కంపోజ్డ్ బై గ్రేట్ సేజెస్ లైక్ వాల్మీకి అండ్ వ్యాస.
1: గొప్ప విద్యావంతులు,
0: హైలీ ఎడ్యుకేటెడ్
1: అంత విద్యావంతులు మరొకరు లేరు.
0: సచ్ నోబుల్ పీపుల్.
1: అట్టి విద్యావంతులే కవులు కావడానికి అధికారం ఉంటుంటారు.
0: సచ్ హైలీ ఎడ్యుకేటెడ్ నాలెడ్జ్ పీపుల్ ఆర్ ద పోయెట్స్.
1: కవులు కాదు.
0: ఆల్ ఆర్ నాట్ పోయెట్స్.
1: కనుకని పురాణములు రాసినటువంటి వాడు వాల్మీకి.
0: వాల్మీకి కంపోజ్ దిస్ పురాణ.
1: ఈ అష్టాదశ పురాణం రాసిన వాడు వ్యాస మహర్షి.
0: వ్యాస హాస్ రిటన్ ఆల్ ది 18 ఎపిక్స్.
1: మహర్షులు మహర్షులు మహర్షులు
0: దే సేజెస్ గ్రేట్.
1: కనుకనే వారు ఒక్క అసత్యం కూడా అందులో ప్రవేశించడానికి వీలుండదు.
0: దేర్ నో స్కోప్ ఫర్ ఎనీ అన్ట్రూత్ దే.
1: మన భావాలను పురస్కరించుకుని అది అసత్యమని మనం చెప్పొచ్చును, కానీ అసత్యాలు ఏనాటికి కావు.
0: డిపెండింగ్ ఆన్ అవర్ ఫీలింగ్స్ వీ మే సే దే ఆర్ లైస్ బట్ దేర్ కెనాట్ బి ఎనీ లైస్ ఓవర్ దేర్.
1: నీవు చూచినా చూడకపోయినా కానీ రాసిండేటువంటివన్నీ సత్యాలే.
0: Whether you see or not, what all that is written is
1: అవన్నీ గొప్ప ఆదర్శాలే.
0: దే ఆర్ ఆల్ గ్రేట్ ఐడియల్స్.
1: అంతేగాని తప్పు మార్గం ఏమి రాయలేదే.
0: దే విల్ నెవర్ టేక్ యూ టు
1: ద రాంగ్ పాత్. ఏమి చెడపలేదే.
0: దే నెవర్ స్పాయిల్
1: ఎవరిని. ఏమి పెడమార్గం పట్టించలేదే.
0: నోబడీ ఇస్ డైరెక్టెడ్ ఇన్ ద రాంగ్ వే.
1: సత్య మార్గాన్ని నిరూపిస్తూ వస్తున్నాయి.
0: ఇట్ ప్రూవ్స్ ద ట్రూత్. పాత్ర ట్రూత్.
1: ఆదర్శ గ్రంథాలు అన్ని కూడాను
0: దే ఆర్ ఆల్ ఐడియల్స్.
1: ఈ ఆదర్శ గ్రంథాలకు ఆదర్శ జీవితం కూడా కావాలి.
0: వీ నీడ్ ఐడియల్ లైఫ్ టు ఫాలో ద ఐడియల్ టెక్స్ట్.
1: ఐడియల్ లైఫ్ కావాలనుకుంటే మాటను తగ్గించాలి.
0: In order to lead an ideal life,
1: దైవాజ్ఞను శిరసా వహించాలి.
0: We should follow God's command.
1: డిసిప్లిన్ మనం పాటించాలి.
0: We should observe discipline.
1: ఎలాంటి పరిస్థితి ఎందుకు మన డిసిప్లిన్ వదలకూడదు.
0: Under any circumstances, we should never give up discipline.
1: చూచారా తర్కాడే సన్ 16 సంవత్సరముల పిల్లవాడు తన డిసిప్లిన్ తన క్రమశిక్షణను వదిలితే ఏమవుతుందనే ఉద్దేశంతో తండ్రి దగ్గర కూడా మాట తీసుకున్నాడు.
0: You see, the son of Tharkad, though age is 16, he took promise from his father.
1: కట్టగలబడి ఆ యొక్క సత్సంకల్పం చేతనే తండ్రి చేతనే క్షమాపణ కొడును కోరుకుంది.
0: Ultimately, it led to a situation that the father had to seek pardon.
1: తండ్రి కొడుకు దేహములో వయసులో వ్యత్యాసం ఉండవచ్చును.
0: There is difference in age between son and father.
1: కానీ ఆత్మ ఇద్దరియందు ఒక్కటే.
0: But the same Atma, the Spirit is present in
1: సత్యము ఒక్కటే.
0: Truth is one.
1: ఇది పెద్దవారు సత్యం, ఇది చిన్నవారు సత్యం అని లేదు.
0: There is nothing like the truth of youngsters
1: and truth of elders. It
0: cannot be Brahmin truth and the truth of Shudras.
1: అందరికీ సత్యం, సత్యం ఒక్కటే.
0: The truth is one to all.
1: Truth is one, not two.
0: Truth is one, not two.
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: ట్రూత్ ఈజ్ వన్, నాట్ టూ, నాన్ జ్యువల్.
1: ఏకం ఏవ
0: ఇట్స్ ఓన్లీ వన్.
1: ఓన్లీ వన్.
0: ఓన్లీ వన్. ఓన్లీ వన్.
1: అలాంటి సత్యాన్ని చాటించి పలికినటువంటిది.
0: వీ షుడ్ అబ్జర్వ్ ద ట్రూత్. అండ్
1: ఇలాంటి సంస్కృతినంతా కూడాను భారతదేశం నందు అనేకంగా కూడాను ప్రబోధిస్తూ వచ్చింది.
0: దిస్ ఈస్ ది కల్చర్ ఆఫ్ భారత్, ద టీచర్స్ ఇన్
1: సంస్కారం, సంస్కృతులు ఇంకా ఎన్నెన్ని విధములైనటువంటి ఒక మార్గంలోనూ ప్రవేశించి యావత్ ప్రపంచమునకే ఈ భారతీయ సంస్కృతిని అందిస్తూ వస్తుండాలి.
0: The culture of Bharat advocates ideologies of this kind and propagated to the entire world.
1: Culture lo etti dosham ledu.
0: There is no mistake in our culture.
1: Alanti pavitramainatunti divyamainatunti navyamainatunti bhavyamainatunti ee bharatiya sanskrutini manam viduvaraadu maruvaraadu.
0: We should never forget, we should never give up such a unique, novel, ever fresh, ever green culture of Bharat.
1: Buddhi poyinattuga pokoodu.
0: We should not act according to our mind.
1: Danni patti deni venku teppinchali.
0: You should have control over
1: culture. Culture ni follow cheyamani cheppina daniki sarainatundi oka shasanam cheyali.
0: And you should command your mind to follow the culture clearly.
1: Ee manasu ishtam vachinattu povachunu.
0: The mind may go in a wayward way.
1: Kaani nee vadalakoodu.
0: But don't never give
1: mind
0: it up.
1: Mind is your servant.
0: Mind is your servant.
1: You are not mind's servant.
0: You are not the servant of the mind.
1: కనుక మైండ్ నీ సర్వెంట్.
0: మైండ్ ఈజ్ యువర్ సర్వెంట్.
1: కాబట్టి నీ సర్వెంట్ గా నీవు ఉపయోగించుకోవాలి.
0: దేర్ఫోర్ మేక్ యూస్ ద మైండ్ యాజ్ యువర్
1: బానిస్ కాకూడదు.
0: బట్ యూ షుడ్ నాట్ బి ది సర్వెంట్.
1: కానీ బానిస్ కావాలి ఎవరికి? బాధ కావాలి దైవానికి బానిస్.
0: యూ షుడ్ బి ఓన్లీ సర్వెంట్ ఆఫ్ గాడ్.
1: కనుకనే రామదాస్ కూడా చెప్పాడు.
0: రామదాస్ ఆల్సో సెడ్.

0: Ramadas said, I should be servant to the servants. I should serve your servants.
1: Dasulaku sevane cheyavalara.
0: I should serve your servants.
1: ప్రొద్దున సాయంకాలం కూడాను నేను నీ దాసుడనే.
0: ఐఎమ్ యువర్ సర్వెంట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్.
1: నీ దాసుడనే కాదు, నీ దాసులకు కూడాను దాసుడనే.
0: ఐఎమ్ నాట్ ఓన్లీ యువర్ సర్వెంట్, ఐఎమ్ యువర్ సర్వెంట్ ఆఫ్ యువర్ సర్వెంట్.
1: ఒక చక్కని ఉపదేశం ఉన్నది ఈ యొక్క భాగవతంలో.
0: దేర్ ఇస్ వెరీ గుడ్ టీచింగ్ దేర్ ఇన్ భాగవతం.
1: కుచేలుడు తీసుకెళ్లాడు ఇంత పిటిక రెలుకులు.
0: Kuchela has taken the beaten rice fish.
1: కానీ ఆ మాసిపోయిన గుడ్డలో ఉన్నటువంటి అటకలను కృష్ణుడు తన చేతులారా విప్పాడు.
0: కృష్ణ ఓపెన్ ద బండిల్.
1: కానీ ఆ యొక్క కుచేలుడు చాలా సిగ్గుపడుతున్నాడు.
0: కుచేల వాస్ ఫీలింగ్,
1: నా బట్టలు కూడా ముట్టడానికి వీలు కానటువంటి బట్టలు నావి.
0: మై క్లోత్స్ ఆర్ డర్టీ.
1: ఇలాంటి దరిద్రహీనుడను.
0: ఐఎమ్ ఎ పాపర్, ఎ బెగర్.
1: కలాంటి ఇలాంటి మహారాజు భగవత్ చక్రవర్తి, నీవు నా బట్టలు ముట్టుకోవడానికి ఏ విధమైనటువంటి కష్టం ఉంది, ఎంత నేను పాపిని అని తనలో తాను బాధపడ్డాడు.
0: కుచేల వాస్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ కృష్ణ ఈజ్ ఎన్ ఎంపరర్ అండ్ గాడ్ హౌ కెన్ హి టచ్ హిస్ డర్టీ క్లోత్స్.
1: ఉన్నటువంటి కొన్ని తీసుకుని నోట్లో వేసుకున్నాడు కృష్ణుడు.
0: అండ్ కృష్ణ స్టార్టెడ్ స్వాలింగ్ ద బీటెన్ రైస్ కొంచెం మిగిలింది
1: ఆ బట్టలో.
0: సమ్ రిమైన్ స్టిల్.
1: రుక్మిణి పరిగెత్తి వచ్చింది, కృష్ణుడు చేపట్టుకుని.
0: రుక్మిణి కేమ్ ఆల్ ది వే అండ్ కాట్ హోల్డ్ ఆఫ్ ది హ్యాండ్ ఆఫ్ కృష్ణ.
1: కుచేలుడు మరొక భావం పడ్డాడు.
0: కుచేల హ్యాడ్ అనదర్ థాట్.
1: ఈ యొక్క డర్టీ దీంట్లో టవల్లో ఉన్నటువంటి తింటున్నాడు, ఇంకా ఎందుకు మీరు తింటారు, ముట్టకూడదనేమో రుక్మిణి తన అడ్డు చేస్తున్నదని భావించుకున్నాడు.
0: కుచేల థాట్ దట్ రుక్మిణి ఈజ్ అబ్జెక్టింగ్ కృష్ణ యాజ్ హి వాంటెడ్ టు ఈట్ ద థర్డ్ ఫిస్ట్ ఫుల్ బికాజ్ ఇట్స్ కంటైన్డ్ ఇన్ ఎ డర్టీ క్లాత్.
1: కృష్ణుని తెలుసు, కృష్ణుని హృదయం రుక్మిణి తెలుసు.
0: బట్ ద హార్ట్ ఆఫ్ రుక్మిణి ఈజ్ వెల్ నోన్ టు కృష్ణ అండ్ సో ఆల్సో ద హార్ట్ ఆఫ్ కృష్ణ వెల్ నోన్ టు రుక్మిణి.
1: ఈ యొక్క కుచేలునికి సరిగా అర్థమయ్యే నిమిత్తమై ఎందుకు రుక్మిణి నా చేయి పట్టుకున్నావు.
0: In order to make Kuchela understand, ask Rukmini, why did you catch hold of my hand?
1: నేను కుచేలుని దాసుడను.
0: I am the servant of Kuchela.
1: కనుక కుచేలుడు తెచ్చినటువంటి ప్రసాదం నేను కొంతవరకు స్వీకరించాను.
0: So I must accept the prasada brought for me.
1: అప్పుడు రుక్మిణి చెప్పింది.
0: Then Rukmini said,
1: కృష్ణ, మీరు కుచేలుని దాసుడు.
0: యూ ఆర్ ద సర్వెంట్ ఆఫ్ కుచేల.
1: మీ దాసురాలు నేను.
0: ఐఎమ్ యువర్ సర్వెంట్.
1: కాబట్టి దాసురాలు కూడా ఒక భాగం ఉంది కదా.
0: సో యాజ్ యువర్ సర్వెంట్ ఐ టూ హావ్ సమ్ డ్యూ షేర్.
1: మిగిలినటువంటివి నాకు అందించమని చెప్పి.
0: సో ఐ మస్ట్ హావ్ మై ఓన్ షేర్.
1: భగవత్ విషయాలు ఎంత విశాలమైనటువంటివిగా ఉంటాయి.
0: ఆల్ ది స్పిరిచువల్ టాపిక్స్ ఆర్ సో బ్రాడ్ మైండెడ్.
1: థాట్స్, భగవంతుని యొక్క సంకల్పములు ఎంత ఘనమైనటువంటివిగా ఉంటాయి.
0: ద డివైన్ విల్ అండ్ డివైన్ థాట్స్ ఆర్ సో మెజెస్టిక్.
1: మీరు అర్థం చేసుకోలేక చాలా చులకనగా తీసుకుంటారు.
0: వి డోంట్ అండర్స్టాండ్ దెమ్. Take them for granted in easy way.
1: Kanuka,
0: so
1: Bhagavantudu ento goppa visala hrudayudu.
0: God is broad minded.
1: Kevalam narrow mind kaadu.
0: Never narrow minded.
1: Aa hrudayam marokariki lene ledu.
0: No one has got such kind of heart. Aa hrudayam
1: okka Bhagavantuniki tappa marokariki raadu.
0: Is only God can possess, no one else.
1: Enni vidhamulu meer compare chesina gani God ki tappa marokariki raadu adi.
0: Only God can attain, God can have.
1: అప్పుడు తెలుసుకున్నాడు కుచేలుడు.
0: Then Kuchela understood.
1: ఇంటికి పోయి చూచాడు.
0: He returned home and saw.
1: గొప్ప భవనాలంతా అందించాడు.
0: He saw mansions around.
1: తన పిల్లలు, తన అర్ధాంగి గొప్ప సంపదతో కూడినటువంటి వారిగా కనిపించారు.
0: He saw the children, the wife in affluence.
1: పరిగెత్తి వచ్చింది, భార్య పాదాలు పట్టుకుంది.
0: The wife came and fell at his feet.
1: నాథ,
0: husband,
1: భగవంతుడు ఎంత అనుగ్రహుడు, ఎంత విశాల హృదయుడు.
0: God is broad minded, what a vast heart has he.
1: అతని యొక్క ఘనత మరి ఒక్కరికి లేదు.
0: No one has got that kind of majesty.
1: అతను నీతో మాట్లాడా, ఏమని చెప్పాడు, ఏమిటి అని మీద మీద ప్రశ్నలు వేస్తూ వచ్చింది.
0: She went on putting number of questions. Did you meet him? Did you talk to him? Did you say anything to him? What did he say?
1: దేవి,
0: said wife,

0: the gate, immediately sent a message.
1: Nanu chuchinantane digguna gaddedigi nagumomu toda nanu andajerche.
0: The moment he saw me, with all the smiles he hugged me.
1: Monarinchi momu vachinattu ega diga chuchi kaugitan bigisukoniye.
0: He started staring at me top to bottom as if he has seen me for a long time and embraced me.
1: Ye mandu atani dina parata.
0: What can I say about his compassion?
1: Peda kucheyanuni atukulu pitikedu tini bahula bhagyambuno sangu varu kalara.
0: Is there anyone in this world who would give you all the affluence and wealth by partaking fistful amount of wheat and rice?
1: Tanu tane premayavunu.
0: He is love. Love is Krishna himself.
1: Tane prema. Preme tanu.
0: He is love. Love is Krishna himself.
1: Inkokati ye matram varninchadaniki veelu kadanna.
0: No one can extol in full.
1: Chuchava anta vishalamainatunti okka bhavamu expansion love bhagavantundi.
0: Then God's love is one of expansion.
1: Kani but bhaktuldanta contraction love.
0: But that of a devotee is contraction.
1: Narrow minded. Oka chinna udaharanam.
0: A small example.
1: రూమ్ లోపల
0: దేర్ ఇన్ ద రూమ్
1: మన హాస్టల్ వార్డెన్
0: ది హాస్టల్ వార్డెన్
1: స్టూడెంట్ వీళ్ళందరూ అక్కడికి వచ్చారు.
0: స్టూడెంట్ దే వర్ ఆల్ దేర్ ఇన్ ద రూమ్.
1: నిన్నటి దినము
0: యెస్టర్డే
1: ఈ హాస్టల్లో ఉండేటువంటి టీచర్స్ అందరూ చేరి ఈ కుర్చీని చేయించారు.
0: ఆల్ టీచర్స్ స్టేయింగ్ దేర్ ఇన్ ద హాస్టల్ గాట్ దిస్ చైర్ స్పెషల్లీ మేడ్.
1: అది 70th బర్త్డేకే చేయించాలని ప్రయత్నించారు.
0: దే వాంటెడ్ టు బి రెడీ ఫర్ 70th బర్త్డే.
1: కానీ ప్రయత్నం చేశారు కానీ విఫలమైపోయింది.
0: బట్ దే వర్ నాట్ సక్సెస్ఫుల్ ఇన్ గెటింగ్ ఇట్ రెడీ.
1: నిన్నటి దినం వచ్చింది.
0: ఇట్ కేమ్ యెస్టర్డే.
1: వచ్చారు, పాదాలు పట్టుకున్నారు, ఇది స్వామి స్వీకరించాలి అన్నారు.
0: దే ఆల్ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ స్వామి. దే సెడ్ స్వామి షుడ్
1: అక్సెప్ట్. నేను ఎప్పుడు ఇచ్చేది కానీ నా యొక్క పద్ధతి తీసుకునేది కాదు అన్నాడు.
0: భగవాన్ సెడ్ ఐ ఆల్వేస్ గివ్ బట్ ఐ విల్ నెవర్ రిసీవ్.
1: అయితే ఈ కుర్చీకి ఎంత అయింది డబ్బు?
0: బట్ భగవాన్ ఆస్క్డ్ వాట్ ఈస్ ది కాస్ట్ ఆఫ్ దిస్ చైర్.
1: చెప్పలేదు.
0: దే నెవర్ సెడ్.
1: నేను చెప్పాను ఇంత అయింది దీనికి.
0: భగవాన్ సెడ్
1: ఇగో ఇంత డబ్బు నేను ఇస్తాను, కుర్చీని నేను తీసుకుంటాను అన్నాను.
0: భగవాన్ సెడ్ ఐ విల్ గివ్ యూ ద మనీ అండ్ యాక్సెప్ట్ ది చైర్.
1: చాలా బాధపడ్డారు, ఏడ్చారు.
0: దే క్రైడ్.
1: ఇలాంటిది జరగడానికి వీల్లేదు స్వామి, మా ప్రార్థన అంగీకరించి స్వీకరించాలి అని చెప్పి గట్టిగా చెప్పారు.
0: స్వామి, వీ కాంట్ కీప్ ఇట్, యు మస్ట్ డెఫినెట్లీ యాక్సెప్ట్ వాట్ వీ బ్రింగ్ హియర్.
1: కానీ ఆ యొక్క ఫీలింగ్, మంచి పవిత్రమైన హృదయంతో పవిత్రమైన భావంతో అనేక రకంగా దీన్ని శ్రమపడి చేయించారు. దానికోసం నేను అంగీకరించి నిన్న పెట్టుకున్నాను.
0: విత్ ఆల్ ది సీక్రెట్ ఫీలింగ్స్ అండ్ సీక్రెట్ థాట్స్ దే బ్రాట్ హియర్ అండ్ దేర్ఫోర్ భగవాన్ యాక్సెప్టెడ్.
1: పిల్లలు మంచివారే.
0: బాయ్స్ ఆర్ గుడ్. నో డౌట్.
1: పిల్లలు చాలా భక్తి పరులే.
0: దే ఆర్ హైలీ డివోటెడ్.
1: స్వామి అంటే కొండంత ప్రేమ.
0: దే హావ్ గాట్.
1: కానీ మధ్య మధ్య కొంత ఇది అవుతుంటుంటది, వాటర్ బబుల్స్ అంతా వస్తుంటాయి.
0: ఇన్ బిట్వీన్ ఎయిర్ పాకెట్స్, సమ్ టైమ్స్ ఎయిర్ పాకెట్స్ అపియర్.
1: అవి కొన్ని వచ్చి ఆ మనసును పాడు చేస్తుంటాయి.
0: దట్ స్పాయిల్ ద మైండ్ ఎట్ టైమ్స్.
1: ఈ పొద్దు చెప్పాను.
0: దిస్ మార్నింగ్ భగవాన్ సేడ్,
1: వార్డెన్
0: వార్డెన్,
1: నా దగ్గర బియ్యం ఉంటున్నాయి.
0: బియ్యం
1: బియ్యం రైస్.
0: ఐ హావ్ గాట్ రైస్ విత్ మీ.
1: ఆ హాస్టల్ కు ఒక 200, ఈ హాస్టల్ ఒక 200 బ్యాగ్స్ మీరు తీసుకుని పోండి అన్నారు.
0: యు టేక్ 200 బ్యాగ్స్ ఫర్ దట్ హాస్టల్ అండ్ 200 బ్యాగ్స్ ఆఫ్ రైస్ ఫర్ దిస్ హాస్టల్.
1: 200 బ్యాగ్స్ బాస్మతి బియ్యము.
0: బాస్మతి రైస్.
1: బాస్మతి రైస్
0: వెరీ కాస్ట్లీ.
1: ఇవంతా కూడా మూడు హాస్టల్స్ ఉన్నాయి. ప్రైమరీ స్కూల్ హాస్టల్ ఒకటి ఉంది, హైయర్ సెకండరీ స్కూల్ హాస్టల్ ఒకటి ఉంది, ఇన్స్టిట్యూట్ హాస్టల్ ఒకటి ఉంది. ఈ మూడు టికెట్లను 200 బ్యాగ్స్ మీకు తీసుకుని పోండి రేపటి దినం అన్నాను.
0: Bhagwan blessed these three hostels, 200 bags basmati rice each, primary school, higher secondary school and that of the
1: institute.
0: Vardhan
1: cheppadu, Swami, pillai dabba anta untundadi, daniki ippudu bayata tatti chuste 1,000, 1,100 itla anta untundi, dabbu isthamu annaru.
0: The warden said, people charge outside, we'll certainly pay.
1: Are pichivada inta kaalam ayipoyi nannu idena telusukotam.
0: He said, oh mad fellow, is this you know about me having stayed so long?
1: 200 bags nenu teesukoni pomani enta premato nenu pedda hrudayamto nestunte chinna hrudayamto meeru dabbu ani cheppina paartutunnara, idi enta tappu annanu.
0: With a very broad mind and full of love, when I say take the 200 bags, you say you want to pay the money. What a mistake it is.
1: Endukanaga
0: why?
1: పిల్లలే నా ప్రాపర్టీ.
0: స్టూడెంట్స్ ఆర్ భగవాన్స్ ప్రాపర్టీ.
1: కాబట్టి నా పిల్లల కోసం నేను ఇస్తున్నాను బియ్యం.
0: భగవాన్ ఈస్ గివింగ్ ఫర్ హిస్ చిల్డ్రన్.
1: ఇంకా నా పిల్లల దగ్గర నేను డబ్బు తీసుకోవటమా?
0: విల్ హీ టేక్ మనీ ఫ్రమ్ హిస్ చిల్డ్రన్?
1: తండ్రి వెళ్తాడు మార్కెట్ కి వెళ్లి పండుగ వస్తుందంటే పిల్లలకు రెండు చొక్కాలు కుట్టిస్తాడు.
0: ఫాదర్ గోస్ టు ద మార్కెట్ ఆన్ ఎ ఫెస్టివల్ డే, విల్ బై టూ న్యూ పేర్స్ ఆఫ్ క్లోత్స్.
1: అరే నీకు చొక్కా కుట్టించాను, దీనికి 50 రూపాయలు నాకు ఇచ్చి అని తండ్రి ఏమైనా అడుగుతాడా?
0: ఫాదర్ టెల్స్ సన్ ఐ యామ్ హియర్ న్యూ పేర్, పే మనీ.
1: తండ్రి ఈ విధమైన అడిగినప్పుడు విశ్వంకు సందేహమైనటువంటి యొక్క ఇంత విశాలమైన హృదయమైనటువంటి స్వామి మీ దగ్గర డబ్బు అడుగుతాడా? నాటికి
0: జరగదు.
1: స్వామిది ఇంత పెద్ద హృదయం కానీ మీరు కూడా ఆ ఆత్మ నుంచి వచ్చినటువంటి యొక్క అహంకు ఎంత విశాలంగా ఉండాలో మీరు కూడా అంత విశాలం కావించుకోవాలి.
0: యు కెన్ అండర్స్టాండ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఐ అహం.
1: మీ హృదయానికి
0: you should have broad mindedness.
1: మీరు నావాలనుకున్నప్పుడు నేను మీ వారు అని భావించుకోండి.
0: When once we say swami we belong
1: to you. మా స్వామి మా స్వామి మా స్వామి అని మీరు అనేటువంటి హక్కు మీకు ఉంటుండాలి.
0: You have got every right to say మా స్వామి మా స్వామి.
1: రైతుకు తగినటువంటి యొక్క శక్తిని మీరు సంపాదించుకోండి.
0: Have that right, earn it.
1: అదే నాకు చాలు.
0: That is enough for Bhagavan.
1: కానీ ఆ శక్తిని కూడా సంపాదించుకోకుండా కేవలం రావటం చదువుకోవటం పోవటం ఇంత మాత్రమే ఉంటుంటే ఇది ఈ చదువులంతా ఏమి ప్రయోజనం?
0: Otherwise if you come here study and go, what for is that?
1: ఈ చదువు అంతా నిరర్థకమైనటువంటి చదువు.
0: All this study is useless.
1: ఇది కాదు మనం నేర్చుకోవాల్సింది.
0: It's not that you should learn.
1: హృదయాన్ని విశాలం చేసుకోవాలి.
0: You should expand.
1: స్వామి ఆజ్ఞ ఏమి చెప్పినా సరే తూచా నడుచుకోవాలి.
0: Whatever Swami says you should follow.
1: అప్పుడే మీకు ఆనందం మీకు ప్రాప్తిస్తుంది.
0: Then only you will attain the state of bliss.
1: అంతవరకు మీ పూర్ణానందం మీరు అనుభవించలేరు.
0: You cannot have total bliss.
1: ఏనాడు స్వామి యొక్క దీనిని మీరు పాటిస్తారో ఆనాడే ఈ అమృతమైనటువంటి ఆనందాన్ని మీరు అనుభవించగలరు.
0: That day when you follow Swami's command you will experience the nectarine bliss.
1: నేను ఎప్పుడూ రెడీగానే ఉంటున్నాను కానీ మీరు రెడీ లేరు.
0: భగవాన్ ఇస్ ఆల్వేస్ రెడీ బట్ వీఆర్ నాట్ రెడీ.
1: అయితే ఒక్కటి మీరు చూడండి.
0: బట్ యూ టేక్ వన్ పాయింట్.
1: ఇక్కడ ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్స్ అంతా కూడాను
0: సో మెనీ ఫోటోగ్రాఫర్
1: ఫోటో తీవాలనుకున్నప్పుడు అన్ని రెడీ చేసుకుంటారు. మనం ఎటు ఇటు కదులుతూ ఉంటాం.
0: యూ గో ఆన్ మూవింగ్
1: కానీ ఫోటోగ్రాఫర్ చెప్తారు సార్ రెడీ అంటాడు.
0: బట్ ద ఫోటోగ్రాఫర్ విల్ టెల్ యూ సార్ బి రెడీ.
1: ఆ రెడీ అన్నప్పుడు మనం స్టడీగా ఉంటే మన ఫోటో వచ్చి
0: పడిపోతుంది. ఫోటోగ్రాఫ్
1: ఈ లౌకికమైనటువంటి ప్రాకృతమైనటువంటి ఫోటోగ్రాఫర్స్ రెడీ అంటారు. అందువల్ల మనం రెడీగా ఉంటుండాలి.
0: Therefore in this world photographers will
1: ఎప్పుడు
0: అతను
1: రెడీ అన్నప్పుడు మనం రెడీగా ఉండాలి.
0: You will be ready when he asks you to be ready.
1: అతను చెప్పకుండా మనం ఎటు తిరిగినప్పటికీ పర్వాలేదు.
0: Till then you can move, shake your body.
1: కానీ భగవంతుడు అనేటువంటి ఫోటోగ్రాఫర్ ఎప్పుడు రెడీ అంటాడో తెలియదు.
0: But the divine photographer God when he will ask you to be ready you don't
1: know. కాబట్టి ఎప్పటికీ మీరు రెడీగా ఉండాలి.
0: So we should be ever ready.
1: ఎప్పుడు తీస్తాడో ఏమిటో.
0: When he clicks the camera we don't know.
1: అప్పుడే ఆ హృదయంలో వచ్చి మీ యొక్క చిత్రం చిత్రించుకొని పోతుంది.
0: Then the whole picture will be imprinted on your heart.
1: కనుక భగవంతుడు ఒక పెద్ద ఫోటోగ్రాఫర్.
0: So God is an excellent photographer.
1: కానీ రెడీ అని మాత్రం చెప్పడదు.
0: బట్ యూ నెవర్ ఆస్క్ టు బి రెడీ.
1: ఎప్పుడు తీస్తాడో ఆ పిక్చర్.
0: వెన్ యూ విల్ టేక్ యువర్ పిక్చర్.
1: కనుక మీరు ఎప్పుడు కూడా రెడీగా ఉంటుంది.
0: బట్ యూ షుడ్ బి ఎవర్ రెడీ.
1: దేనికైనా రెడీగా ఉంటుండాలి.
0: యూ షుడ్ బి ఎవర్ రెడీ.
1: ఆల్వేస్ రెడీ.
0: బి ఆల్వేస్ రెడీ.
1: అది మీ యొక్క సరి అయినటువంటి యొక్క తత్వం.
0: దాట్ ఈస్ యువర్ రియల్ క్వాలిటీ.
1: అప్పుడే మీ పిక్చర్ ఈ హృదయంలో పోయి చేరిపోతుంది.
0: దెన్ దిస్ పిక్చర్ విల్ బి ఇంప్రింటెడ్ ఆన్ యువర్ హార్ట్.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: పవిత్రమైన మానవ జీవితమునకు, దివ్యమైన ఆదర్శమునకు, అపూర్వమైనటువంటి ధర్మమునకు మానవత్వము అత్యంత అవసరమైనటువంటిది.
1: టు సెట్ ఎన్ ఎగ్జాంపుల్, ఎ డివైన్ ఐడియల్, టు లీడ్ ఎ సీక్రెట్ లైఫ్, ద హ్యూమన్ లైఫ్, ద హ్యూమన్ బర్త్ ఈజ్ ఎసెన్షియల్.
0: ఇట్టి మానవుని అహంకారము, క్రోధము, కామము, లోభము ఈ నాలుగు కూడాను ఆవరించటం చేతనే మానవత్వాన్ని మరచి, దివ్యత్వాన్ని విస్మరించి కేవలము పశుత్వంగా అనుభవిస్తున్నాడు ఈనాటి మానవుడు.
1: మ్యాన్ టుడే హ్యాస్ ఫర్గాటన్ ది ఇన్నేట్ ఇమ్మనెంట్ డివినిటీ విద్ ఇన్, హ్యాస్ లాస్ట్ ది హ్యూమన్ వాల్యూ అండ్ లీడింగ్ ద లైఫ్ ఆఫ్ అన్ అనిమల్ బికాస్ హీ హ్యాస్ గాట్ ఇన్ హిమ్ ద క్వాలిటీస్ లైక్ ద యాంగర్, లస్ట్, the greed and avarice.
0: Mukhyamuga manava jeevitamu chaala viluvainatundi.
1: Human life is highly valuable.
0: Ee manavuni yokka divyattamu marinta viluvainatundi.
1: The divinity latent is much more valuable.
0: Itti pavitramaina divyamaina bhavyamaina manava janmamunaku taginatvanti gunamulu lekapovatam chetane అనేక విధములుగా అవస్థల గురి అవుతున్నది.
1: హ్యుమానిటీ ఇస్ పాసింగ్ త్రూ డిఫికల్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ టుడే బికాస్ ద శాంక్టిటీ ఆఫ్ ద డివినిటీ లేటెంట్ ఇన్ మ్యాన్ ఈస్ నాట్ రియలైజ్డ్.
0: మనము జన్మించినది పవిత్రమైన భారతదేశమునందు.
1: వి ఆర్ బోర్న్ హియర్ ఇన్ ది సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్.
0: ఈ పవిత్రమైనటువంటి భారతదేశమునకు తగినటువంటి యొక్క ఆదర్శవంతమైనటువంటి మానవులుగా రూపొందాలి.
1: We have to lead an ideal life befitting the stature of this country.

0: నమ్మదే మనకు చక్కదనము.
1: ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్, వాట్ ఈస్ ది బ్యూటీ? ద ఫర్బేరెన్స్ ఈస్ ద ట్రూ బ్యూటీ.
0: వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి తన సత్యశీలమే కఠిన తపము.
1: ఆఫ్ ఆల్ ది రిలీజియస్ రిచువల్స్, అడ్హెరెన్స్ టు ట్రూత్ ఈస్ గ్రేటెస్ట్ పెనెన్స్.

0: The nectarine feeling in this country is the feeling towards mother. What else is greater than this?
1: Pranambu kantenu mohanambe ghanamanu manadese neetini mantagalpi.
0: That character is much more valuable than the life. That principle is forgotten, burned to ashes.
1: Neti kichiri paradesa neetularasi.
0: We have got the conduct and the behavior aping the Western civilization.
1: Premaswarupulara.
0: Embodiments of love.
1: Bharat Deshamlo goppa vidyavantulu lekapoledu.
0: There is no dearth of intellectuals in this country.
1: Bharat Deshamlo srimantulu lekapoledu.
0: There is no shortage of rich and affluent society.
1: Bharat Deshamlo veerulu soorulu gambheerulu lekapoledu.
0: This is a country of valor, courage and bravery.
1: భారతదేశం త్యాగపురుషుడు లేకపోలేదు.
0: దేర్ ఆర్ మెన్ ఆఫ్ సాక్రిఫైస్ ఇన్ దిస్ హోలీ ల్యాండ్.
1: అందరూ ఉండి కూడాను ప్రయోజనం లేని పరిస్థితిలో ఉన్నాము.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ది పీపుల్ ప్రెసెంట్ హియర్
1: ప్రాణములు ఒట్టి భారతదేశంలో స్వతంత్రాన్ని కూడాను సంపాదించారు.
0: వీ కుడ్ అక్వైర్ అచీవ్ ఇండిపెండెన్స్
1: కానీ స్వతంత్రము సంపాదించని కానీ ఐక్యతను సంపాదించలేకపోతున్నారు.
0: వీ అచీవ్డ్ ఇండిపెండెన్స్ బట్ వీ కుడ్ నాట్ అచీవ్ యూనిటీ.
1: ఈ ఐక్యత లేకపోవడం చేతనే భారతదేశము ఇన్ని అవస్థలకు గురి అవుతున్నది.
0: బికాస్ దేర్ ఇస్ నో యూనిటీ వీఆర్ పాసింగ్ త్రూ డిఫికల్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్.
1: ఏ మేధావులు ఏ రాజకీయ జీవకులు వీరందరికీ కూడాను ఐక్యమత్యం లేకపోవడం చేతనే దేశము అనేక రకములైనటువంటి యొక్క కష్టములకు గురి అవుతున్నది.
0: కంట్రీ ఇస్ పాసింగ్ త్రూ ద ట్రబుల్ అండ్ టర్మాయిల్ బికాస్ దేర్ ఇస్ నో యూనిటీ అమంగ్ ఇంటెలెక్చువల్స్ అండ్ పాలిటీషియన్స్.
1: ఆ యొక్క ఐకమత్యమును సంపాదించడమే మానవుని ప్రధానమైనటువంటి యొక్క కర్తవ్యము.
0: ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఈస్ టు అకాంప్లిష్ దిస్ యూనిటీ.
1: కుటుంబం బాగుపడవాలని నన్ను.
0: దట్ ద ఫ్యామిలీ షుడ్ ప్రాస్పర్.
1: సంఘం అనేటువంటిది అన్యోన్యతతో జీవితాన్ని అనుభవించవాలని నన్ను.
0: దట్ ద సొసైటీ షుడ్ గ్రో ఇన్ ఎమిటీ అండ్ ఫ్రెండ్షిప్.
1: దేశం యొక్క ఔన్నత్యం పెరగవాలని నన్ను.
0: దట్ ద కంట్రీ షుడ్ అచీవ్
1: ఐకమత్యము సంఘీభావము ఈ రెండింటి యొక్క సంబంధమే ఈ ఐకమత్యములకు మూల కారణము.
0: ఇంటిగ్రేషన్ అండ్ యూనిటీ ఆర్ ద ట్విన్ ప్రిన్సిపల్స్ ఎసెన్షియల్ టు అచీవ్ ఆల్ దీస్ థింగ్స్.
1: ప్రేమస్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భారతదేశమునందు
0: ఇన్ భారత్
1: ఎన్ని విధములైనటువంటి యొక్క సంస్థలు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: దేర్ ఆర్ మెనీ మెనీ ఇన్స్టిట్యూషన్స్ గ్రోయింగ్ ఫాస్ట్.
1: కానీ ఎంతమందో విద్యావంతులు ఉంటున్నారు.
0: దేర్ ఆర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
1: ఎంతమందియో శ్రీమంతులు ఉంటున్నారు.
0: దేర్ ఆర్ మెనీ రిచ్ పీపుల్.
1: కానీ ఉండి కూడా ఈ ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఫార్ ఆల్ దిస్?
1: ఒకరినొకరు సరైనటువంటి ఐకమత్యంగా ప్రేమతో పలుకరించుకోవటం లేదు.
0: దే డోంట్ కన్వర్స్, దే డోంట్ టాక్ టు ఈచ్ అదర్ విత్ లవ్.
1: ప్రేమ ఒక్కటి ఉంటే అన్నింటి యొక్క ఐకమత్యం కూడా చేరుతుంది.
0: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ విల్ బి యూనిటీ.
1: మన ఒక స్పీకర్ చెప్పాడు.
0: A speaker said this evening,
1: Lokamulopala, health, education and water. Head ku education, heart ku health, dehaniki water. Ee moodu kudanu chaala samandhamainatundi.
0: The head and heart require the education and also the heart and health care.
1: Idi ye manavatvaniki sainatundi oka gurtu.
0: This is the sign of humanity.
1: The proper study of mankind is man annaru anaga tala heart cheyi ee moodinti oka ekatvam kavali.
0: The proper study of mankind is man, which requires the unity in this trinity, the head, heart and hand.
1: Talanchinatvanti oka bhavamunu matalato cheppali.
0: What all that is thought over must be declared.
1: Matalato cheppinatvanti kriyato acharinchali.
0: Whatever that is said must be practiced.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వము ఈనాడు మానవులు ఎందుకు కోల్పోయినారు?
0: ది హార్మనీ ఇన్ దీస్ త్రీ ఇస్ మిస్సింగ్ టుడే.
1: కనుకనే ఎన్ని విద్య నుండి కూడాను ఏమి ప్రయోజనం లేనటువంటి రీతిగా ఉంటుందని.
0: ఇన్ స్పైట్ ఆఫ్ హై ఎడ్యుకేషన్ ఇట్ హెస్ బికమ్ యూస్లెస్ ఆల్మోస్ట్.
1: మన భారతదేశంలో ఎంతమంది విద్యావంతులు లేరు?
0: దర్ మెనీ మెనీ ఎడ్యుకేటెడ్.
1: వీరందరికీ సంస్థ చేసేటువంటి ఒక శుభకారం ఏమిటి?
0: వాట్ కైండ్ ఆఫ్ హెల్ప్ దే ఆర్ రెండరింగ్ టు సొసైటీ?
1: సంస్థ చూస్తే ఎప్పటికీ బీదగానే ఉంటుండాలి.
0: ది ఇన్స్టిట్యూషన్ కంటిన్యూస్ టు బి పోర్.
1: చదువుకోవటం ఎవరి స్వార్థము స్వప్రయోజనం కోసమని ఈ చదువులు ఉపయోగపెడుతున్నారు.
0: పీపుల్ మేక్ యూజ్ ఆఫ్ దేర్ లెర్నింగ్ ఫర్ దేర్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: కనుకనే స్వార్థ స్వప్రయోజనాన్ని త్యజించి
0: One has to sacrifice self.
1: త్యాగ భావము చేత సమాజమునకు ప్రేమ తత్వాన్ని ప్రచురింపజేయాలి.
0: With the spirit of sacrifice they should propagate the principle of love.
1: కనుకనే ఈనాడు మొట్టమొదట న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు అన్నారు.
0: We have to understand today, no association, no authority, no property would ever help you to achieve immortality other than sacrifice.
1: కనుకనే త్యాగ పురుషులు ఈనాడు లోకమునకు అవసరం.
0: We need men of sacrifice today.
1: స్వార్థాన్ని త్యజించాలి.
0: One has to sacrifice.
1: పరార్థాన్ని వరించాలి.
0: And we should develop sacrifice. దివ్యత్వాన్ని
1: ప్రేమించాలి.
0: And we should love divinity.
1: భారతదేశం యొక్క పవిత్రత ఇట్టిది అట్టిదని ఎవరు కూడా వర్ణించలేరు.
0: The sanctity and sacredness of this country is beyond all narration.
1: భారతదేశం యొక్క గాలిలో సత్యం ప్రసరిస్తూ ఉండాలి.
0: In fact, that is the truth that goes around the air in this country.
1: భారతదేశం యొక్క dust లోపల ధర్మమంతా చేరి ఉంటుండాలి.
0: The dust of Bharat is full of dharma.
1: భారతదేశం యొక్క జలము లోపల ప్రేమ ఆవరిస్తూ ఉంటుండాలి.
0: The waters of Bharat carry love all through.
1: ప్రతి భారతీయుని యందు కూడాను పవిత్రమైనటువంటి త్యాగం ఉంటుండాలి.
0: There is spirit of sacrifice in the heart of every citizen.
1: కానీ ఆ క్షమాతత్వాన్ని ఈనాడు వర్ణించుకోలేకుండా పోతున్నాం.
0: That we are not able to recognize and realize today.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Bharatiyuni endunnatvanti shakti ee desamnandu kudanu ledu.
0: The capacities and latent talents in Bharat.
1: Kaani aikamatyam lopinchadam chetane anni shaktulu nirupayogamai potunnayi.
0: Because of the absence of unity, all these capacities and qualities have gone in vain.
1: కనుకనే యూనిటీని ఈనాడు మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: సో వీ హావ్ టు డెవలప్ యూనిటీ టుడే.
1: ఆ యొక్క ఐకమత్యమే లేకపోయినప్పుడు ఎన్ని ఉండి కూడా ప్రయోజనం లేకుండా ఉంటుండాలి.
0: వెన్ దేర్ ఇస్ నో యూనిటీ ఆల్ ద రిమైనింగ్ క్వాలిటీస్ ఆర్ యూస్లెస్.
1: గంగా జమున ఇలాంటి ప్రవహించేటువంటి నదులు కావలసినన్ని ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రివర్స్ ఇన్ దిస్ హోలీ ల్యాండ్.
1: కానీ ఆ జలము ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఈ యొక్క ప్రజల లోపల లేకపోతుండాలి.
0: బట్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు యూటిలైజ్ వాటర్ ప్రాపర్లీ.
1: ప్రభుత్వం కూడా దీని యొక్క సత్యాన్ని గుర్తించుకోలేకపోతుంది.
0: Government has not recognized this fact.
1: ఈ జనమంతకును వేస్ట్ చేస్తున్నారు.
0: The water is wasted.
1: ఎందుకు సద్వినియోగం చేయకూడదు?
0: Why don't they properly use it?
1: ఎందుకు ప్రజలకు అందించడానికి ప్రయత్నించకూడదు?
0: Why don't they supply drinking water to society?
1: అంతవరకు మనం పోనక్కర్లేదు.
0: We don't need to go that far.
1: బొంబాయి పట్టణము.
0: The city of Bombay.
1: మన ఇండియాకంతకును స్టమక్ వంటిది ఇది.
0: The city of Bombay is the stomach of India.
1: కాని ఈ స్టమక్ కు తగినంత తగినట్టు ఆరోగ్యం లేకుండా పోతుండాలి.
0: వీ షుడ్ సీ దట్ ది స్టమక్ ఈస్ ప్రాపర్ హెల్దీ.
1: ఎంతమంది హట్స్ లోపల ఎంత బాధలు పడుతున్నారు.
0: దే ఆర్ మెనీ లివింగ్ ఇన్ స్లమ్స్.
1: ఏ చదువులు సంధ్యలు లేకుండా జీవితాన్ని వ్యర్థం చేసుకునేటువంటి పిల్లలు ఎంతమంది బజార్లో తిరుగుతున్నారు.
0: దే ఆర్ మెనీ చిల్డ్రన్ హూ ఆర్ నాట్ ఫార్చునేట్ ఎనఫ్ టు రిసీవ్ ఎనీ ఫార్మల్ లెర్నింగ్.
1: కోల్పోయి ఆనందానికి దూరమైపోయి జీవితాన్ని వ్యర్థం చేసుకునేటువంటి జీవులు ఎంతమంది ఉంటున్నారు.
0: దే ఆర్ లాట్స్ ఆఫ్ పీపుల్ హూ హావ్ బికమ్ సిక్.
1: అలాంటి పరిస్థితి లోపల మన బొంబాయి లోపల కావలసినంత మంది కోటీశ్వరులంతా ఉంటున్నారు.
0: హియర్ ఇన్ బాంబే దర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ క్రోర్ హూ హావ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మనీ.
1: ఈ సంపాదించినటువంటి ధనం ఏం చేస్తున్నారు?
0: వాట్ ఈస్ దే ఆర్ డూయింగ్ విత్ దిస్ మనీ?
1: ఏమి సద్వినియోగం చేస్తున్నారు?
0: ఇన్ వాట్ వే దే ఆర్ యూజింగ్?
1: ఏ విధమైనటువంటి ప్రజలకు ఉపకారమైనటువంటి చేస్తున్నారు?
0: ఇన్ వాట్ వే ఆర్ దే సర్వింగ్?
1: ఒక చదువుకు లేక హెల్త్కు ఏదైనా ఉపయోగం పడేటువంటి ఒక చదువును ఏమాత్రమైనా చేస్తున్నారా?
0: ఆర్ దే డూయింగ్ ఎనీ సర్వీస్ యాక్టివిటీ?
1: లేదు లేదు.
0: నో వాట్స్ నథింగ్ వాట్స్ ఎవర్.
1: మాటలు గొప్పగా చెప్తారు, పనుల లోపల జీరోగా ఉంటున్నారు.
0: దే మేక్ ఎక్సలెంట్ స్పీచెస్ బట్ దే ఆర్ జీరోస్ ఇన్ ప్రాక్టీస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడ్మెంట్.
1: ప్రజలకు తగినటువంటి యొక్క సౌకర్యాన్ని మనం ఆర్జించాలి.
0: వీ షుడ్ ప్రొవైడ్ కన్వీనియన్సెస్ కంఫర్ట్స్ టు సొసైటీ.
1: కన్నులతో చూస్తున్నాం వారి అవస్థలు.
0: వీ సీ దేర్ ప్లై.
1: చెవులతో వింటున్నాము.
0: వీ లిసన్ దేర్ సఫరింగ్.
1: మనస్సుతో అనుభవిస్తున్నాము.
0: వీ ఆల్సో థింక్ ఆఫ్ ఇట్.
1: చేతితో దీనికి తగినటువంటి సహాయం చేయలేకపోతున్నాము.
0: బట్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు రెండర్ ఎనీ సార్ట్ ఆఫ్ హెల్ప్.
1: భారతీయ సంస్కృతి యొక్క ప్రభావము help ever hurt never.
0: Therefore the culture of Bharat lays emphasis on this dictum.
1: ప్రాచీన కాలం నుండి భారతీయ సంస్కృతి అనేక దేశములకంతా కూడా ఆధ్యాత్మిక తత్వ ప్రభావమును అభివృద్ధి పరచుకుంటూ వచ్చింది.
0: Since ancient times the culture of Bharat has set an ideal to the rest of the world.
1: Enna Bharate tanna Bharatari. Bharatadesham nandu unnatundi pavitrata mari ye desham nandu kuda undaledu.
0: The sacredness present here in this country is not noticed anywhere in the world.
1: కనుకనే మొట్టమొదట భారతదేశం యొక్క సంబంధాన్ని నేను భారతీయుడు అనేటువంటి విశ్వాసాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: We have to develop strong faith and conviction that I am a citizen of this country Bharat.
1: సమాజం నుంచి ధర్మను ఆకర్షిస్తున్నారు.
0: In fact we draw money out of society.
1: జనము నుంచి ధర్మను పోగు చేసుకుంటున్నారు.
0: We earn money in society.
1: కానీ ప్రజలకు తిరిగి దాన్ని సద్వినియోగం చేయలేకుండా పోతున్నారు.
0: But we don't use it to render service to society.
1: ఈ ధనమంతా ఏం చేస్తారు?
0: What are we doing with the money?
1: ప్రజలకే వినియోగపరచాలి.
0: We have to use it for society.
1: కనుక మొట్టమొదట మన గ్రామాన్ని మనం అభివృద్ధి పరచుకుందాం.
0: First we should develop our own village.
1: తదుపరి మన కులాన్ని అభివృద్ధి పరచుకుందాం.
0: That should go to community.
1: కనుక నే ప్రతి మానవుని యందుకును దివ్యత్వమైనటువంటి ఒక తత్వం ఒక్కటే.
0: The same divinity is present in everyone.
1: There is only one caste. Caste of humanity.
0: There is only one caste, the caste of humanity. The
1: religion of love.
0: One religion of
1: language
0: love.
1: Of the heart.
0: The language of the heart.
1: ఆ మూడింటి యొక్క తత్వమును మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: We have to develop this true spirit of all these three points.
1: కనుకని ప్రతి మానవుడు కూడాను శ్రీమంతుడైనటువంటి వాడు తాను ఉండే లోపల్ని సద్వినియోగపరచుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: ఎవరి రిచ్ మ్యాన్ షుడ్ మేక్ ఎవరీ పాసిబుల్ ఎఫర్ట్ టు సర్వ్ ద కమ్యూనిటీ. దే షుడ్ బిల్డ్ హాస్పిటల్స్.
1: పిల్లలకు బీద బాలకంతా స్కూల్స్ కట్టించాలి.
0: దే షుడ్ కన్స్ట్రక్ట్ స్కూల్స్ ఫర్ పూర్ చిల్డ్రన్.
1: కానీ కట్టిస్తున్నారు హాస్పిటల్స్ స్కూల్స్.
0: Yes, they do build hospitals and schools.
1: ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్?
1: ఒక 10 crores తో ఒక హాస్పిటల్ కట్టామంటే 100 crores కంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
0: దే బిల్డ్ హాస్పిటల్స్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ 10 crores టు గెట్ ద బెనిఫిట్ ఆఫ్ 100 crores.
1: ఇది మనం చేయవలసిన పూజ.
0: ఇస్ దట్ ద బిజినెస్ వి ఆర్
1: ఫ్రీగా మనం అందించాలి ప్రజలకు.
0: లెట్ అస్ డూ ఫ్రీలీ.
1: అప్పుడే నీవు సంపాదించినట్టుకు తగినటువంటి సార్థకం అవుతుంది.
0: దెన్ ఓన్లీ ఆల్ ద ఎర్నింగ్స్ వుడ్ బికమ్
1: ప్రేమ స్వరూపులారా. దైవం అందరి యందు ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ ఆల్.
1: దైవం ఎక్కడ లేనటువంటి స్థానం లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
1: సర్వభూత నమస్కారం కేశవం ప్రతికచ్చితి. అందరికీ మనం గౌరవించాలి.
0: హూమ్ సో ఎవర్ యు రెస్పెక్ట్ ఇట్ అమౌంట్స్ టు రెస్పెక్టింగ్ గాడ్.
1: కనుకనే దైవం ప్రత్యేకంగా ఉన్నాడని మనం ప్రత్యేకంగా భావించకూడదు.
0: నెవర్ కన్సిడర్ దట్ గాడ్ ఈజ్ సెపరేట్.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: గాడ్ ఈజ్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: యూ ఆర్ ఆల్సో గాడ్.
0: యూ ఆర్ ఆల్సో గాడ్.
1: కనుక మనం ఏమాత్రం కూడా నేను మానవుడని అనుకోకూడదు.
0: నెవర్ కన్సిడర్ దట్ యువర్.
1: మనం అందరూ దైవ స్వరూపులమే.
0: యూఆర్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్.
1: ఆ దైవ ప్రేమను మనం సర్వులకు పంచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి.
0: వీ షుడ్ షేర్ దిస్ లవ్ ఆఫ్ గాడ్ విత్ ఎవ్రీబడి.
1: కనుకనే లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: Love is God. Live in love.
1: Start the day with love.
0: Start the day with love.
1: Spend the day with love.
0: Spend the day with love.
1: Fill the day with love.
0: Fill the day with love.
1: End the day with love.
0: End the day with love.
1: This is the way to God.
0: This is the way to God.
1: ఈ ప్రేమ తత్వాన్ని మన హృదయంలో ఉండి కూడాను మనం ఏమి ప్రయోజనం లేనటువంటి వారిగా ఉన్నాము.
0: With all the love present humanity in our heart, unfortunately we are
1: ప్రేమ సమాజంలో ఎంతమందికి పంచుతున్నాం మనము?
0: How many of us are sharing this love in society?
1: ప్రేమను పంచినప్పుడే మనం ఒక ప్రాణులుగా జీవిస్తాం.
0: When once we share love with everybody, we are fit to be called living
1: people. ప్రేమను అధికంగా తీసుకోవాలి.
0: In fact, we should go by this
1: ఇది
0: love.
1: ఇది కేవలం వన్ వే ట్రాఫిక్ కాదు.
0: Love is not one way
1: give
0: traffic.
1: And take, give and take, give and take.
0: Love is two channel, give and take, by way traffic.
1: ఈ తత్వాన్ని మనం ఈనాడు భారతీయులు అభివృద్ధి పరచుకోవాలి.
0: Citizens of this country should develop this.
1: క్రోధము, ద్వేషము, అసూయను మప్పు పారదోయాలి.
0: We should kill the anger, the lust, the greed and avarice.
1: ఏంటి anger, anger, anger?
0: What is this anger?
1: ఇదంతా animal quality.
0: Anger is an animal quality.
1: Anger వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు, I am not dog, I am man. I am not dog, I am man. I am not dog, I am man. అని 10 times అనండి, ఆ కోపం పోతుంది.
0: In moments of anger, repeat the same thing, I am not dog, I am man. I am not dog, I am man. Then anger will get out.
1: ఈ చంచలత్వమంతా వస్తుంటాది మానవునికి.
0: We have animal qualities.
1: అనేక విధములైనటువంటి యొక్క చలనమంతా తలుతుంటాది.
0: So many things happen.
1: అలాంటి సమయంలో I am not monkey, I am man. I am not monkey, I am man. అని ఆ రీతిగా మనసును స్థిరం చేసుకోవాలి.
0: When you have wavering mind, think that I am not monkey, I am man. I am not monkey, I am man.
1: కనుకనే క్రోధము, తాపము, ఈర్ష్య, అసూయ, డమ్మం ఇవన్నీ కూడా animal qualities.
0: Therefore anger, lust, hatred, jealousy are animal qualities.
1: సత్యము, త్యాగము, సహనము, సానుభూతి ఇవన్నీ కూడా మానవుని యొక్క జీవితం.
0: లవ్, ట్రూత్, సాక్రిఫైస్ ఫర్ బ్యాలెన్స్ ఆర్ హ్యూమన్ క్వాలిటీ.
1: అటువంటి మానవత్వం అనేటువంటి మానవ జన్మ ఎత్తి కూడా మనం అనిమల్ జీవితాన్ని గడుపుతున్నాం ఈనాడు.
0: హావింగ్ టేకెన్ బర్త్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, వి ఆర్ లీడింగ్ ఎన్ అనిమల్ లైఫ్.
1: కనుకనే మనలో ఉన్నటువంటి యొక్క ఈ యొక్క దుర్గుణాన్ని దూరం చేయాలి.
0: సో వీ షుడ్ గివ్ అప్ ద బ్యాడ్ క్వాలిటీ.
1: ప్రేమ, ప్రేమ, ప్రేమ, ప్రేమను పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్.
1: ప్రేమనే నిజమైనటువంటి దైవము.
0: లవ్ ఇస్ గాడ్.
1: ఈ దివ్యత్వమైనటువంటి ప్రేమ తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ దిస్ డివైన్ లవ్ డే బై డే.
1: కనుకనే దైవం ప్రత్యేకంగా మీకంటే వేరు లేదు.
0: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
1: మీ ఎందే ఉంటున్నాడు దైవము.
0: గాడ్ ఈజ్ ఇన్ యూ.
1: మీరే దైవంగా ఉంటున్నారు.
0: యు ఆర్ గాడ్.
1: అలాంటి దైవత్వాన్ని మీరు ఎందుకు వ్యర్థం చేస్తున్నారు?
0: వై డు యు వేస్ట్ ద డివినిటీ ప్రెజెంట్ ఇన్ యూ?
1: ప్రేమ స్వరూపులారా,
0: ఈనాడు
1: ఏదో మందిరాలు కట్టుకోవటము, పూజలు చేసుకోవటము, ప్రథమలు చేసుకోవటము, భజన చేసుకోవటం ఇది కాదు ముఖ్యమైన భక్తి.
0: కన్స్ట్రక్టింగ్ టెంపుల్స్, offering worship are not the signs of spirituality.
1: Work is worship.
0: Work is worship.
1: Duty is God.
0: Duty is God.
1: Ee duty ni sakramanga chey.
0: do your duty well.
1: Kartavyam yogam uchyate annadi Bhagavad-gita.
0: Bhagavad-gita says discharging one's own duty is yoga.
1: Na prajaya dhanena anetuvanti tattvam lopala manam tyagaaniki amritattva manasu dini tyagamulo manam praveshinchachu.
0: It is sacrifice that confers immortality at the end. We should develop that spirit.
1: కనుకని ప్రేమ చేతనే మన జీవితాన్ని అంత్యం చేయాలి.
0: వి షుడ్ ఎండ్ అవర్ లైవ్స్ ఇన్ లా.
1: మనం మానవ జన్మ మెత్తినాము.
0: వి హావ్ టేకెన్ హ్యూమన్ లైఫ్.
1: జంతునాం నరజన్మ దుర్లభం.
0: హ్యూమన్ లైఫ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ రేర్.
1: ఇలాంటి దుర్లభమైన మానవ జన్మ మెత్తి కూడాను వ్యక్తం చేసుకోవటం సార్థకం కాదు.
0: హ్యాంగ్ బీన్ బోర్న్ ఏ హ్యూమన్ బీయింగ్ విచ్ ఇస్ రాదర్ రేరెస్ట్ ఆఫ్ ఆల్.
1: మానవత్వాన్ని సార్థకం గావించుకోవాలంటే పరోపకారం చేయాలి.
0: ఇన్ ఆర్డర్ టు రిడీమ్ అవర్ లైవ్స్ వీ షుడ్ సర్వ్ సొసైటీ.
1: 10 మంది జీవితానికి సుఖంగా అందించాలి.
0: వీ షుడ్ ప్రొవైడ్ కంఫర్ట్స్ టు ఫెలో మెన్.
1: కనుక అలాంటి పవిత్రమైన మార్గంలో ఈనాడు మనం ప్రవేశించాలి.
0: వీ షుడ్ లీడ్ ఎ సీక్రెట్ లైఫ్ ఫ్రమ్
1: టుడే. బొంబాయి లోపల చూస్తే భవనాలు చూస్తే పెరిగిపోతున్నాయి.
0: వీ ఫైండ్ మల్టీ స్టోరీ బిల్డింగ్.
1: దాని ప్రక్కనే కొన్ని హట్స్ అంతా కూడా గలీజ్ గా ఉంటుంటాయి.
0: బై ది సైడ్ ఆఫ్ దీస్ మ్యాన్షన్స్ మల్టీ స్టోరీ.
1: దీని వల్లే అనేక రోగాలంతా వస్తున్నాయి.
0: దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ డిసీజ్.
1: అనేక మంది ప్రాణములంతా పోతున్నాయి.
0: మెనీ డై.
1: ఇలాంటివి మనం చూస్తూ చేస్తూ ఎందుకున్నాము?
0: వీ సీ అండ్ కీప్ క్వైట్. వై?
1: ఇవంతా కూడా కొంచెం పవిత్రం గావించుకోవడానికి పరిశుద్ధం చాలా అవసరము.
0: అండ్ వీ షుడ్ ప్యూరిఫై క్లెన్స్ ద ప్రెమిసెస్.
1: ప్రతి ఒక్కటి కూడా మానవుని యొక్క మనస్సు యొక్క తత్వమే ఇవన్నీ కూడా.
0: ఎవ్రీథింగ్ ఈజ్ నథింగ్ బట్ ద మైండ్.
1: కనుక ఈనాటి మానవుడు డిప్రెషన్ డిప్రెషన్ డిప్రెషన్ డిప్రెషన్ చే లైఫ్ గా ఉంటుండాలి.
0: మ్యాన్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ డిప్రెషన్.
1: కారణమేమిటి?
0: వై?
1: టూ మచ్ డిజైర్స్ డిజైర్స్ డిజైర్స్.
0: The cause for depression is too many desires.
1: Less luggage, more comfort, make travel a pleasure.
0: Less luggage, more comfort, make travel a pleasure.
1: మన మానవ జీవితం దీర్ఘ ప్రయాణమైనటువంటిది.
0: Human life is a long journey.
1: దీంతో ఈ desires, desires అనేటువంటి luggages ఊరికి వేసుకుని పోతున్నాం.
0: Desires constitute luggage.
1: కనుక ఈ డిజైర్స్ కొంతవరకు కట్టుకోవాలి.
0: We should cut short our desires.
1: సీలింగ్ చేయాలి.
0: We should put a ceiling on desire.
1: ఉండాలి. కానీ అమితమైన ఆశ ఉండకూడదు.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ లిమిట్లెస్ డిజైర్స్.
1: కనుకనే అప్పుడే మన భారతదేశము యావత్ ప్రపంచంలో కూడా నాయకత్వాన్ని వహిస్తుంది.
0: దెన్ భారత్ విల్ బీ ఎ లీడర్ టు ది ఎంటైర్ వరల్డ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: భారతదేశంలో ఎట్టి ఇబ్బంది కూడా లేదు.
0: ఇన్ఫాక్ట్ దేర్ ఆర్ నో ప్రాబ్లమ్స్ ఫండమెంటల్లీ.
1: ఎట్టి యుద్ధములు రావు.
0: నథింగ్ వాట్స్ ఎవర్ హ్యాపెన్.
1: ఎట్టి కష్టములు ఉండవు.
0: యు విల్ నాట్ హ్యావ్ సఫరింగ్.
1: త్వరలోపలి ఆనందమైన జీవితాన్ని భారతీయులు గడుపుతారు.
0: You are going to lead a life of bliss in future.
1: కనుకనే కడుపువంటి మన భారతదేశం యొక్క బొంబాయిని మనం పరిశుద్ధపరచుకోవాలి.
0: Therefore we should keep the stomach of Bharat, the Bombay in perfect health.
1: అప్పుడే అన్ని దేశములకు కూడాను అన్ని అంగములకు కూడాను ఆరోగ్యాన్ని చేకూరుతుంది.
0: Then the rest of the limbs of this human body, the countries would be all right.
1: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు. పరోపకారం అనేటువంటి యొక్క పుణ్యం మనం చేయాలి.
0: And we should do meritorious deeds by rendering service to others.
1: కనుకనే మనం తినడానికి ఉంది.
0: Yes, we have to
1: ఉండి ప్రయోజనం ఏంటి? నీవు తినేది ఇంకొక 10 మందికి పెట్టు.
0: You also serve others. What will
1: ఈ విధమైనటువంటి విశాలమైన భావం రావాలి.
0: You should develop broad-mindedness.
1: ఇది ఎక్స్పాన్షన్ లవ్.
0: This is expansion love.
1: కానీ ఈ ఎక్స్పాన్షన్ లవ్ మనం డెవలప్ చేసుకోవటం లేదు.
0: We are not developing this expansion love.
1: కంట్రాక్షన్ లవ్ డెవలప్ చేస్తున్నాం.
0: We notice contraction love.
1: ఇది చాలా సంకుచితమైనటువంటి యొక్క దృష్టి.
0: It is narrow outlook.
1: ప్రపంచమైన యొక్క విశాలమైనటువంటి హృదయాన్ని పెంచుకోవాలి.
0: World is so vast. We should be broad-minded.
1: భారతదేశంలో అనేక మంది మహనీయులు పుట్టారు.
0: దర్ నోబుల్ సోల్స్ హావ్ టేకెన్ బర్త్ హియర్.
1: అనేక మంది త్యాగులు పుట్టారు.
0: దర్ మెన్ ఆఫ్ సాక్రిఫైస్.
1: అనేక మంది యోగులు పుట్టారు.
0: దర్ అస్పిరెంట్స్.
1: కానీ పుట్టి ప్రయోజనం ఏమిటి?
0: దెన్ వాట్ ఈస్ ది బెనిఫిట్?
1: చేయవలసినటువంటి ఒక సత్కార్యములు చేయలేకపోతున్నారు.
0: వి ఆర్ నాట్ ఏబుల్ టు డు ఎనీ గుడ్ వర్క్ టుడే.
1: ఉండవలసినటువంటి ఒక సద్బుద్ధిలో ఉండలేకపోతున్నారు.
0: వి డోంట్ హావ్ గుడ్ మైండ్.
1: కనుకనే గుడ్ మైండ్ గుడ్ హార్ట్ గుడ్ హ్యాండ్.
0: సో వీ షుడ్ హావ్ గుడ్ మైండ్ గుడ్ హార్ట్ అండ్ గుడ్ హ్యాండ్ టు వర్క్.
1: అప్పుడే మనకు నిజమైనటువంటి త్యాగము.
0: దట్ ఈస్ రియల్ సాక్రిఫైస్.
1: చేయి ఉంటుండాలి. ఏంటి ఈ కంకణాలంతా ధరించుకోవటం?
0: వై డు హావ్ బ్యాంగిల్స్?
1: హస్తస్య భూషణం దానం.
0: ద జ్యూవెల్ టు ద హ్యాండ్ ఈజ్ చారిటీ.
1: కంఠస్య భూషణం స్తోత్రం.
0: అండ్ దెన్ ది డెకరేషన్ టు ద నెక్.
1: సత్యం కంఠస్య భూషణం.
0: అండ్ ఈజ్ ద ట్రూత్.
1: అదే మన గొంతుకు అలంకారము.
0: అండ్ ట్రూత్ ఈజ్ ద ప్రాపర్ డెకరేషన్.
1: ఇలాంటి అలంకారం ఈనాడు మాని
0: we have given up those jewels.
1: అనేక రకమైన అలంకారాలను మనం చేసుకోవటం వల్ల వచ్చిన ఫలితం ఏమిటి?
0: బట్ వీ హ్యావ్ ఓన్లీ అదర్ ఆర్నమెంట్స్.
1: మొట్టమొదట మనం త్యాగం అనేటువంటి యొక్క భూషణం హస్తానికి అందించాలి.
0: వీ షుడ్ హ్యావ్ దిస్ ప్రెషస్ జ్యూవెల్ ఆఫ్ చారిటీ ఇన్ అవర్ హ్యాండ్.
1: కనుకని మన కంఠం నుంచి వచ్చేటువంటి సత్యము సత్యం సత్యం వద ధర్మం చెర.
0: వీ షుడ్ ఆల్వేస్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ద పాత్ ఆఫ్ రైట్.
1: మన భారతీయ సంస్కృతి యందు అనేక కాలం నుంచి అనేక యుగముల నుంచి కూడా ఈ సత్య ధర్మాన్ని ప్రబోధిస్తూ వస్తుంది.
0: భారత్ ఫాలోడ్ సిన్స్ ఏజెస్ ది ట్విన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: ఇట్టి పవిత్రమైన భారతదేశం నుండి పుట్టి
0: నేను భారతీయుడిని
1: ఆదర్శవంతమైనటువంటి భారతీయుడిగా తయారు కావాలి.
0: వీ షుడ్ షేప్ అవర్ సెల్వ్స్ ఎస్ ఐడియల్ సిటిజన్స్ ఆఫ్ భారత్.
1: కనుక ఏ జాతి వారైనా కూడా మన యొక్క జాతి యొక్క తత్వాన్ని మనం మర్చిపోకుండా ఉండాలి.
0: వీ షుడ్ నాట్ ఫర్గెట్ అవర్ ఓన్ కల్చర్.
1: ప్రతి మతమునందు కూడా ఈ దివ్యమైనటువంటి త్యాగములు బోధిస్తూనే వచ్చినాయి.
0: ఎవ్రీ రిలీజియన్ ప్రొపగేట్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సాక్రిఫైస్. కానీ
1: ముస్లింస్ కానీ పర్షియన్స్ కానీ సిక్కులు కానీ హిందువులు కానీ అందరి ఎందుకు పవిత్రమైన భావములు ఉంటున్నాయి.
0: నో మ్యాటర్ క్రిస్టియన్స్ ఆర్ పర్షియన్స్ ముస్లింస్ ఆర్ హిందూస్,
1: ఏ మతము చెడ్డది కాదు, ఏ మతములు చెడ్డది కాదు.
0: నో రిలీజియన్ ఇస్ బ్యాడ్.
1: మతులు మంచివైన మతమేది చెడ్డది?
0: ఇఫ్ మతి ద మైండ్ ఇస్ గుడ్ వాట్ మత రిలీజియన్ ఇస్ బ్యాడ్.
1: కనుకనే మనం మతిని ముందు చక్క చేసుకోవాలి.
0: సో వీ షుడ్ కరెక్ట్ అవర్ మైండ్.
1: అప్పుడే మతం అంతా కూడా చక్కబెడుతుంది.
0: అండ్ ద రిలీజన్ వుడ్ బి కరెక్ట్.
1: మత భేదములు ఎవరు కూడా పెట్టుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ అబ్జర్వ్ డిఫరెన్సెస్.
1: అందరూ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ గా మనం జీవించాలి.
0: వీ షుడ్ లివ్ ఇన్ ఫ్రెటర్నిటీ బ్రదర్హుడ్.
1: దీనినే జీసస్ కూడా చెప్పాడు.
0: ద సేమ్ థింగ్ ఇస్
1: ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్ బి అలైక్ టు ఎవరీ వన్ అన్నాడు.
0: జీసస్ సెడ్ ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్ బి అలైక్ టు ఎవరీ వన్.
1: అది ఏ భారతీయ సంస్కృతి ఎందు కూడాను.
0: The same in
1: ఈశ్వర సర్వభూతానాం ఈశావాస్యం ఇదం జగత్తు అనింది.
0: కల్చర్ ఆఫ్ భారత్ సేస్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్. గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: కనుక ఏ మతం కూడా చెడ్డది
0: ఇస్ బ్యాడ్.
1: కనుకనే మనం మతిని ముందు చక్క చేసుకోవాలి.
0: సో వీ షుడ్ కరెక్ట్ అవర్ మైండ్.
1: అప్పుడే మతం అంతా కూడా చక్కబెడుతుంది.
0: అండ్ ద రిలీజన్ వుడ్ బి కరెక్ట్.
1: మత భేదములు ఎవరు కూడా పెట్టుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ అబ్జర్వ్.

0: says that God is present in all of the beings. God is present everywhere.
1: కనుక ఏ మతం కూడాను చెడ్డది బోధించటం లేదు.
0: No religion teaches anything bad.
1: అన్ని మతములు కూడాను ఆదర్శవంతమైనటువంటివి.
0: All religions are ideal.
1: ఆ మతములకు తగినటువంటి ఆదర్శాన్ని నీవు నిరూపించు.
0: And you prove, demonstrate in your practical life.
1: అంతే కాని కేవలం బోధిస్తూ పోవటం వల్ల ప్రయోజనం లేదు.
0: It should not be any precept.
1: దాన్ని ఆచరణ ఎందు పెట్టాలి.
0: It should reflected in practice.
1: ప్లేట్ లో పొటాటో చపాతి ఉంటే,
0: when potato chapati are served in a plate,
1: potato chapati అని 100 పర్యాయం అంటే పొట్ట నిండుతుందా?
0: Even if you repeat verbally 100 times potato chapati, your hunger cannot be appeased.
1: ఒక్కతూరి దాన్ని తీసుకుని తిను.
0: You collect it and eat it once.
1: కనుక నీవు 10 మందికి బోధించే బదులు ఒక్కటైనా నీవు ఆచరించి ప్రయించు.
0: Instead of teaching many people, at least practice one in your life.
1: కనుక నీ ప్రాక్టికల్ దీంట్లో ప్రయత్నం చేయాలి.
0: Make every attempt to practice the principle.
1: ఈ ప్రాక్టికల్ ప్రిన్సిపల్ అంతా మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడే దేశం బాగుపడుతుంది.
0: When we practice these principles, the
1: కేవలం బుక్కిష్ నాలెడ్జ్, సూపర్ఫిషియల్ నాలెడ్జ్ ఇలాంటివంతా పెట్టుకుని ప్రయోజనం లేదు.
0: After all, the bookish knowledge, superficial knowledge are useless.
1: మన నాలెడ్జ్ ని పెంచుకుంటున్నాం అనుకుంటున్నాము.
0: We think that we're growing
1: knowledge. కాదు కాదు కాదు. మన ఉన్న నాలెడ్జ్ ని పాడు చేసుకుంటున్నాము.
0: We're spoiling the existing knowledge.
1: మొట్టమొదటి నాలెడ్జ్.
0: First knowledge.
1: Second skill.
0: Next skill.
1: Third balance.
0: Third comes balance.
1: Fourth inside. Fourth inside.
0: The fourth inside.
1: First balance. ఒక జ్ఞానం ఉంటుండాలి.
0: సో దేర్ ఇస్ నాలెడ్జ్ ఎట్ ద ఫస్ట్ స్టేజ్.
1: ఆ నాలెడ్జ్ ని స్కిల్ చేసినప్పుడు బ్యాలెన్స్ చక్కగా ఉంటుంది.
0: దెన్ వన్స్ వీ స్కిల్ ద నాలెడ్జ్, దేర్ బి పర్ఫెక్ట్ బ్యాలెన్స్.
1: కానీ ఈనాడు బ్యాలెన్స్ లేకపోవటానికి ఈ యొక్క నాలెడ్జ్ ని కిల్ చేస్తున్నారు.
0: దేర్ ఇస్ నో బ్యాలెన్స్ టుడే బికాస్ వీ డోంట్ స్కిల్ ద నాలెడ్జ్ బట్ వీ కిల్ ద నాలెడ్జ్.
1: మానవుని యొక్క బ్యాలెన్స్ తప్పిపోతుండాలి.
0: సో ద బ్యాలెన్స్ ఇస్ లాస్ట్ ఇన్ లైఫ్.
1: మానవునికి బ్యాలెన్స్ చాలా ప్రధానమైనటువంటిది.
0: బ్యాలెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: అప్పుడే మానవుని యొక్క దృష్టి అంతర్ముఖంగా ఆవిస్తుంది.
0: దెన్ వీల్ హ్యావ్ ది ఇన్వర్డ్ లుక్.
1: మానవుడు చాలా తెలివితేటలుగా పెంచుకుంటున్నాడు.
0: మ్యాన్ ఇస్ వెరీ ఇంటెలిజెంట్.
1: చెలిమి, కలిమి, బలిమిని మూడింటిని మాత్రం చూస్తున్నాడు, కానీ గుణమును చూడటం లేదు.
0: మ్యాన్ గోస్ బై ది ఫ్రెండ్షిప్, ద వెల్త్ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్, బట్ హీ డజంట్ థింక్ ఆఫ్ వర్చ్యూస్.
1: కలిమి, బలిమి, చెలిమి ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు.
0: ఆఫ్టర్ ఆల్ ద ఫ్రెండ్షిప్, ద వెల్త్,
1: గుణం ఉండాలి. గుణం గుణం గుణం.
0: ద గుడ్ క్వాలిటీస్, వర్చ్యూస్ ఆర్ ఇంపార్టెంట్.
1: కనుకనే మానవునికి మంచి గుణం ఉండినప్పుడే మానవత్వం అనేది ప్రకాశిస్తుంది.
0: వెన్ దర్ హ్యూమన్ వాల్యూస్, ద హ్యూమన్ లైఫ్ విల్ షైన్ బ్రిలియంట్లీ.
1: కనుకనే నీవు మానవుడిగా నీవు బ్రతకడానికి ప్రయత్నించాలి.
0: మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు లీడ్ ద లైఫ్ ఆఫ్ ఎ
1: మానవుడిగా ఆదర్శాన్ని అందించడానికి ప్రయత్నించాలి.
0: బి ఎన్ ఐడియల్ మ్యాన్.
1: మానవునిగా సమాజం లోపల ఐకమత్యం పెంచుకోవాలి.
0: లెట్ అస్ ఫాస్టర్ యూనిటీ యాస్ మెన్.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క దివ్యత్వము.
0: దట్ ఈస్ ద ట్రూ డివినిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: డివినిటీ, డివినిటీ అంటున్నాం. ఏమిటి ఈ డివినిటీ?
0: వి సే డివినిటీ, వాట్ ఇస్ ఇట్?
1: అందరి యందు ఉన్నటువంటి ప్రేమ తత్వమే పెద్ద డివినిటీ.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇన్ ఆల్ ఇస్ డివినిటీ.
1: కానీ ఎన్ని మతములు ఉండినప్పటికీ,
0: ఇన్ స్పైట్ ఆఫ్ మెనీ రిలీజియన్స్,
1: అన్నింటి యందు ఉన్నటువంటి ప్రేమ ఒక్కటే.
0: లవ్ ఇస్ అండర్ కరెంట్ ఇన్ ఆల్.
1: మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, ఖీర్ అన్ని చేస్తున్నావు. అన్నింటి యందు కామన్ మ్యాటర్ షుగర్.
0: We have so many sweets like Mysore Pak, Gulab Jam, Laddu, but the same sugar is present in all.
1: ఈ షుగర్ లేకపోతే నో మైసూర్ పాక్, నో గులాబ్ జామ్.
0: Without the sugar there is no Mysore Pak, there is no Gulab Jam.
1: అన్ని మతములు ఎందుకును ప్రేమ అనేటువంటి షుగర్ లేకపోతే ఈ మతముల యొక్క ప్రభావం పూర్తి నిరుపయోగం అవుతుంది.
0: Therefore there is this nectarine, the sugar, love in every religion.
1: కనుకనే మనము ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ లవ్.
1: ప్రేమకు మించినటువంటిది లోకంలో మరొకటి లేదు.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ లవ్.
1: ప్రేమ చేతనే మన జీవితాన్ని అర్థం చేయాలి.
0: వీ షుడ్ ఎండ్ అవర్ లైవ్స్ ఇన్ లవ్.
1: ప్రేమ చేతనే మన ఆదర్శాన్ని నిరూపించాలి.
0: వీ కెన్ బి ఐడియల్స్ ఓన్లీ ఇఫ్ వీ హావ్ లవ్.
1: ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలని నా ఆశ.
0: భగవాన్ వాంట్స్ అస్ టు డెవలప్ లవ్.
1: నేను ఎక్కడ పోయినా ప్రేమ, ప్రేమ, ప్రేమ. ప్రేమ ఒక్కటి ఉంటుంటే అదే మన ప్రాణము.
0: ద గాస్పుల్ ఆఫ్ సాయి ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ఆ ప్రేమ ఉండినప్పుడే మన జీవితం అంతా ప్రకాశిస్తుంది.
0: విత్ దిస్ లవ్ అవర్ లైఫ్ విల్ షైన్.
1: ఎలాంటి పరిస్థితి ఎందుకు కూడా ప్రేమను మాత్రం తగ్గించుకోకూడదు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ దేర్ షుడ్ నాట్ బి షార్ట్.
1: ప్రేమను సముద్రం వలె విశాలంగా ఆవించాలి.
0: లెట్ ద లవ్ షుడ్ బి సో వాస్ట్ యాస్ మై డివోషన్.
1: హృదయము ప్లస్ దయా, హృదయం మన కంపాషన్ తో కూడినటువంటి మన హృదయం.
0: ది హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: ఆ కంపాషనే నిజమైన ప్రేమ తత్వము.
0: దట్ కంపాషన్ ఇస్ ట్రూ లవ్.
1: ఆ ప్రేమనే లేకపోతే హార్ట్ లేనటువంటి మానవుడిగా రూపొందుతాడు.
0: వెన్ దేర్ ఇస్ నో లవ్ యువర్ హార్ట్ లెస్.
1: కనుక మానవుడి యొక్క తత్వము ప్రేమ స్వరూపం.
0: ద నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఇస్ దట్ ఆఫ్ లవ్.
1: కనుక ఇట్టి ప్రేమ తత్వాన్ని మనం పెంచుకుని ప్రజల యొక్క ఆనందాన్ని మనం పంచుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: విత్ దిస్ లవ్ విత్ ఇన్ వీ షుడ్ షేర్ ద జాయ్ విత్ అవర్ ఫెలో మ్యాన్.
1: దినములకు 5 మందినైనా మనం ప్రేమించడానికి ప్రయత్నించాలి.
0: ఎవ్రీ డే అట్లీస్ట్ వీ ట్రై టు లవ్ 5 పీపుల్ అట్లీస్ట్.
1: ఈ హస్తం చేత 10 మందికి దానం చేయాలి.
0: విత్ దిస్ హ్యాండ్ వీ షుడ్ take acts of charity.
1: హృదయంతో మన ప్రవృత్తి ప్రేమను పెంచుకోవాలి.
0: వీ షుడ్ షేర్ లవ్ విత్ ఎవ్రీబాడి.
1: దివ్యాత్మ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: డివైన్ ఆత్మ. ఎంతమంది ఇక్కడ ఉన్నారంటే ఎంత ప్రేమ తత్వం ఉంటుందో చెప్పండి.
0: ఇన్ దిస్ వాస్ట్ గ్యాదరింగ్ దేర్ ఇస్ ఇన్ఫినిట్ లవ్.

0: గవర్నమెంట్ ఫంక్షన్స్ కంటే కూడా లారీల్లో తెచ్చి ఇచ్చింటుంటారు.
1: ఫర్ ఎనీ గవర్నమెంట్ ఫంక్షన్ పీపుల్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ లారీ.
0: ఇది ప్రేమ, హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: బట్ భగవాన్ కనెక్షన్ ఇస్ హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
0: మన సంబంధం హార్ట్ టు హార్ట్, అదే మన సంబంధం.
1: భగవాన్ కనెక్షన్ విత్ ఎవ్రీ వన్ హియర్ ఇస్ హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
0: ప్రేమ మీది, మీ ప్రేమ నాది.
1: యువర్ లవ్ ఇస్ భగవాన్.
0: ఐ అండ్ యు ఆర్ వన్ అనేటువంటి తత్వాన్ని పెంచుకోవాలి.
1: భగవాన్ సేస్ భగవాన్ అండ్ యు ఆర్ వన్.
0: మీరు కూడా భగవత్స్వరూపులే.
1: యు ఆర్ గాడ్.
0: మీరు మానవులు కాదు.
1: యు ఆర్ నాట్ సింప్లీ
0: శారీరకంగా నీవు మానవులుగా భావిస్తున్నావు.
1: ఫిజికల్లీ యు ఆర్ హ్యూమన్.
0: యు ఆర్ నాట్ వన్ పర్సన్.
1: యు ఆర్ నాట్ వన్.
0: యు ఆర్ త్రీ.
1: యు ఆర్ నాట్ వన్
0: ది వన్ యు థింక్ యు ఆర్ ఫిజికల్ బాడీ.
1: ద వన్ యు థింక్ యు ఆర్ ఇస్ ద ఫిజికల్ బాడీ.
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ మెంటల్ బాడీ.
1: ద వన్ అదర్స్ థింక్ యు ఆర్ ద మైండ్.
0: యు రియలీ ఆర్, దట్ ఈస్ ఆత్మస్వరూపం.
1: ద వన్ యు రియలీ ఆర్ ఇస్ ఆత్మ.
0: ఆ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: వి షుడ్ డెవలప్ దిస్ పాయింట్.
0: కనుక ఆత్మతత్వాన్ని మనం పెంచుకున్నప్పుడే మనం ఏకత్వంగా నిలుస్తాము.
1: వెన్ వీ గ్రో ఇన్ స్పిరిట్ దేర్ బి యూనిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఇన్ని విధమైన తత్వం లోపల మనం ప్రేమ లేకపోతే మన జీవితమే వ్యర్థము.
1: అవర్ లైఫ్ ఈస్ జస్ట్ ఎ వేస్ట్.
0: మన తల్లిని ఏ విధంగా ప్రేమిస్తున్నాము, మన దేశం అనేటువంటి తల్లిని ఆ విధంగా మనం ప్రేమించాలి.
1: జస్ట్ యాజ్ యూ లవ్ యువర్ ఫిజికల్ మదర్, యూ షుడ్ లవ్ యువర్ మదర్ ల్యాండ్.
0: దీనిని రాముడు చెప్పాడు.
1: సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్.
0: జనని జన్మభూమశ్చ స్వర్గాదిపు గరేసి, నా తల్లి అయినటువంటి యొక్క కౌసల్యాదేవి, నా పుట్టిన స్థానమైనటువంటి భారతదేశము నాకు స్వర్గంతో సమానం అన్నాడు.
1: రామా సెడ్ హిస్ ఫిజికల్ బాడీ మదర్ కౌసల్య, హిస్ మదర్ ల్యాండ్ భారత్ ఆర్ మోర్ దాన్ ది వెరీ హెవెన్.
0: కాబట్టి మీరందరూ కూడా రామస్వరూపులే.
1: సో యూఆర్ ఆల్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ రామ.
0: దైవాంశో జీవలోకే జీవభూత సనాతన. మీరందరూ కూడా దైవాంశ స్వరూపులే.
1: వేర్ ఆల్ ది స్పార్క్స్ ఆఫ్ ద డివైన్ ఎటర్నల్.
0: మీరందరూ కూడా ఈ విధమైనటువంటి భావాన్ని పెంచుకోవాలి.
1: వి షుడ్ డెవలప్ సచ్ సార్ట్ ఆఫ్ సెంటిమెంట్.
0: నా పవిత్రమైన దేశం నా తల్లితో సమానం అనేటువంటి విశ్వాసాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వి షుడ్ హావ్ కన్విక్షన్ అండ్ ఫుల్ ఫెయిత్ దట్ దిస్ మదర్
0: భారతీయ
1: యువకులు.
0: ఈనాటి భారతీయ యువకులు చదువులు చదువుతున్నారు.
1: మెనీ యంగ్స్టర్స్ స్టడీ.
0: కానీ తల్లి సమానమైనటువంటి దేశం వదిలిపెట్టి విదేశాల్లో పోయి చేరిపోతున్నారు.
1: దే లీవ్ దేర్ హోమ్ కంట్రీ మదర్ ల్యాండ్, గో అబ్రాడ్.
0: ఎక్కడైనా ఉండు.
1: యూ గో ఎనీవేర్.
0: కానీ నీ మాతృభూమిని మర్చకూడదు.
1: నెవర్ ఫర్గెట్ యువర్ మదర్ ల్యాండ్.
0: ఇది నాది మాతృదేశము.
1: దిస్ మై మదర్ ల్యాండ్.
0: ఇది నా ప్రియ మాతృభాష.
1: దిస్ మై మదర్ టంగ్.
0: ఇది నా మతమంచు.
1: దిస్ మై రిలీజియన్.
0: ఎడగొట్టి నుడువలేని బ్రతికిన పీనుగొక్కడు వస్తుంది.
1: ఇఫ్ వన్ డస్ నాట్ డిక్లేర్ సో హీస్ ఎ డెడ్ పర్సన్ కార్ప్.
0: కనుకనే మనం ఎక్కడైనా పోని మాతృదేశాన్ని మర్చకూడదు.
1: వేర్ ఎవర్ యూ గో యు ఆర్, యు ఆర్
0: మాతృదేశానికి తగిన సహాయం మనం చేయాలి.
1: యూ షుడ్ సర్వ్ యువర్ మదర్ ల్యాండ్.
0: మాతృదేశం యొక్క సేవను మనం సల్పాలి.
1: యూ షుడ్ ఆఫర్ సర్వీస్ టు యువర్ కంట్రీ.
0: భగవంతుని చేరడానికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద వే టు గాడ్?
0: లవ్ ఆల్ సర్వ్ ఆల్.
1: ఓన్లీ దిస్ లవ్ ఆల్ సర్వ్ ఆల్.
0: ది బెస్ట్ వే టు గాడ్.
1: దట్ ద బెస్ట్ వే టు గాడ్.
0: ఈ సర్వ్ ఆల్, లవ్ ఆల్,
1: లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్.
0: ఈ రెండింటి యొక్క తత్వంలోనే మన జీవితం ఎంతైనా అభివృద్ధి పరచుకోవచ్చు.
1: వి షుడ్ లీడ్ అవర్ లైఫ్ in between the two principles.
0: Kanuka manamu prema swarupamuga mari,
1: we should become embodiment.
0: Manavulam kaadu manamu, dehaniki manavattam ane peru vachindi.
1: Physically we are human,
0: kaani manam manavulu kaadu.
1: We are not simply
0: prema swarupalame.
1: We are embodiments of love.
0: Love is God, live in love.
1: Love is God, live in love.
0: Aa prema lepane manam jeevithani vyaktam cheskovali.
1: In fact we should end our lives in love.
0: Divyatma swarupulara,
1: embodiments of divine
0: atma swarupule kaani deha swarupulu kaadu.
1: You are divine, not simple physical body.
0: Deha abhimanam pakkagretti atma abhimanam penchukondi.
1: Brush aside the physical body, develop in spirit.
0: Neevu sakshat bhagavantudave.
1: You are God.
0: Ikkada unnadu devudu, akkada unnadu ni vetakanakkarledu.
1: You don't need to search for
0: Search of God అనేటువంటిది చాలా తప్పు.
1: అండ్ యూ షుడ్ నాట్ కన్సిడర్ గాడ్ సెపరేట్.
0: లవ్, లవ్, లవ్, లవ్.
1: లవ్ ఇస్ గాడ్, లవ్.
0: కనుకని ఆ లవ్ ను మనం ప్రయత్నించి పూర్వకంగా సాధించాలి.
1: సో వీ షుడ్ అచీవ్ దిస్ లవ్ యూనివర్సల్.
0: ఈ ప్రేమ లేకపోతే మనం ప్రతి ప్రయోజనం ఉండదు.
1: విదౌట్ దిస్ లవ్ లైఫ్ ఈజ్ యూస్లెస్.
0: ప్రేమ స్వరూపులారా, భారతీయులు చేసేటువంటిది ప్రేమతో ఎట్టి కార్యకారమైనా చేయొచ్చు.
1: ద సిటిజన్స్ ఆఫ్ భారత్ కెన్ అచీవ్ ఎనీ మైటీ థింగ్స్ విత్ లవ్.
0: కనుక సాధించలేనిటువంటిది ఒక్కటి లేదు మానవునికి.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ యు కెన్ అకంప్లిష్.
0: సాధించవచ్చు.
1: యు కెన్ అచీవ్.
0: ఒక్క ప్రేమ ఉంటుంటే చాలు.
1: లవ్ ఈజ్ ఎనఫ్ టు అచీవ్ ఎనీథింగ్.
0: భారతదేశంలో ధనము తక్కువ లేదు. ధనములకు తక్కువ లేదు.
1: దేర్ ఇస్ నో షార్టేజ్ ఆఫ్ మనీ.
0: గుణములకు తక్కువ లేదు.
1: నథింగ్ వాట్స్
0: బలములకు తక్కువ లేదు.
1: నో షార్టేజ్ ఆఫ్ స్ట్రెంగ్త్.
0: శక్తి యొక్క బలం కూడా ఉన్నది.
1: వీఆర్ ఫిజికలీ స్ట్రాంగ్.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను మన యొక్క సిరిని సంపదను కూడాను సద్వినియోగం చేయాలి.
1: దేర్ ఫోర్ ఎవ్రీవన్ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దేర్ మనీ.
0: కనుకనే భారీ తత్వాన్ని మనం సద్వినియోగపరచుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు మేక్ ది బెస్ట్ పాసిబుల్ యూజ్ of all those things given by God.
0: Mati, sthiti, gati, sampatti, ee naligintini konnu oka jeevithaniki oka stambhamulu vale bhavinchali.
1: We should consider the four pillars of life the mati the mind, the siddhi the position, gati the destination, the sampati the wealth of life.
0: అదియే మన యొక్క జీవితానికి నాలుగు స్తంభములు.
1: దీస్ ఆర్ ది ఫోర్ పిల్లర్స్ ఆఫ్ లైఫ్.
0: ఏ పిల్లర్ లేకపోయినా జీవితం పాడైపోతుంది.
1: వితౌట్ ఎనీ పిల్లర్ ద లైఫ్ కెనాట్
0: స్టాండ్. మతి ఉండాలి,
1: మైండ్
0: గతి ఉండాలి, స్థితి ఉండాలి, సంపత్తి ఉండాలి.
1: దేర్ షుడ్ బి ద మైండ్ ద పొజిషన్ ద వెల్త్ అండ్ డెస్టినేషన్.
0: అన్నింటి యొక్క ఏకత్వంలోనే మన జీవితం గడపాలి.
1: అండ్ వీ షుడ్ హార్మనైజ్ ఆల్ దీస్ అండ్ లీడ్ అవర్ లైఫ్.
0: అప్పుడే మన యొక్క జీవితము చాలా శాంతి ఉంటుంది.
1: దెన్ వీల్ బి పీస్ఫుల్.
0: ప్రపంచమంతా సైంటిస్ట్ చెప్తున్నారు.
1: The scientists say
0: ఎక్కడ చూసినా ఆటమే ఉంటుందని.
1: That there's atom everywhere.
0: కానీ వేదాంతం కూడా చెప్తుంది ఎక్కడ చూసినా దైవత్వమే ఉంటుందని.
1: The Vedanta also declares that there's divinity everywhere.
0: సర్వం కలివిదం బ్రహ్మ, సర్వం కలివిదం బ్రహ్మ, సర్వం కలివిదం బ్రహ్మ.
1: Vedanta says that there is God everywhere, divinity everywhere.
0: కానీ పేర్లు వేరువేరుగా ఉండాలి.
1: Names are different.
0: ఆటమ్ అంటున్నారు, వీళ్ళు బ్రహ్మ అంటున్నారు.
1: Scientists call it as an atom, spiritualists call it as divinity. Atom is head of
0: Brahmakurunu Sarvantaryami.
1: And God is everywhere.
0: Kanukane perulnu pattukoni manam praakulaadakoodu.
1: It's only difference in nomenclature.
0: Premanu pattukoni manam jeevisthamu.
1: And we have to live properly.
0: Premato jeevinchinatundi vaadu Paramaatmani yokka sannidhini pennidhini anubhavisthaadu.
1: The life of love will take you close to God.
0: Kanuka manam ee naadu premanu penchukoni
1: we have to develop love today.
0: Mana desamlo kuda tagineatundi yokka gauravanni penchukoni
1: and we should increase the pristine glory of
0: man. మన జాతికి సత్కీర్తిని సంపాదించాలి.
1: And we should bring glory to humanity.
0: దేశం యొక్క సౌభాగ్యమే నా భాగ్యంగా భావించాలి.
1: We should consider welfare of the society is the welfare of the individual.
0: దేశం యొక్క మంచితనమే నా మంచితనంగా నీ విశ్వసించాలి.
1: Advancement of the country is your personal advancement.
0: దేశమే సౌభాగ్యం లేకపోతే నీకు ఎక్కడి నుంచి వస్తుంది సౌభాగ్యం?
1: If the country doesn't prosper, how do you expect to grow?
0: కనుకనే నీ మొట్టమొదటి దేశ సౌభాగ్యానికి నీ పాకలాడు.
1: First aspire for the advancement of this
0: country. దేశం యొక్క సౌజన్యాన్ని నీవు అభివృద్ధి పరచుకో.
1: Work for the welfare of this country.
0: Samata, mamata, ee rendinti yokka ekatvanni manam pratinchukovali.
1: We should unify these two principles, samata, the equality, and unity.
0: Kaani ee mamatane mana yokka mamata.
1: And this kind of attachment to the country is the true one.
0: Kanukane samatvamunu matavattamunu divyatvanni saubhratvanni manam avarti parchukovali.
1: So we should develop the principles of the integrity, the honesty, equality and fraternity.
0: అందరూ కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: ఆల్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: మదర్స్ వేరు వేరే కావచ్చును.
1: మదర్స్ మే బి డిఫరెంట్.
0: కానీ మన యొక్క దేహములు అంతా ఒక్కటే.
1: బట్ ద బాడీ ఇస్ బేసికలీ సేమ్.
0: ప్రేమ చేత మనం అందరూ కూడా ఏకమైనప్పుడు ప్రపంచమంతా మనం సాధించవచ్చు.
1: When we all join together in a spirit of love, we can Without self-confidence,
0: భవనం కడుతున్నాము దీనికి పునాదులు చాలా అవసరము.
1: It amounts to constructing the building, which
0: needs
1: foundation.
0: పునాది.
1: Self-confidence foundation.
0: Self-satisfaction wall.
1: Self-satisfaction the
0: wall. Self-sacrifice roof.
1: Self-sacrifice the roof.
0: Self-realization life.
1: Self-realization is life.
0: కాబట్టి self-confidence పైనే self-realization అనేటువంటిది బతికి ఉంటుండాలి.
1: Therefore the life of self-realization depends on the foundation of self-confidence.
0: Self-confidence ఉన్నప్పుడే నిజమైన దైవం యొక్క విశ్వాసం ఉంటుంది.
1: Self-confidence will help you to develop faith in God.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: మీరు ఎంతో గొప్ప అదృష్టవంతుడు.
1: You are really very lucky.
0: మానవ జన్మ వ్యక్తి.
1: You have taken human life.
0: పవిత్రమైన జీవితాన్ని గడుపుకుంటూ.
1: You lead a sacred life.
0: ఈ జీవితాన్ని సార్థకంగా గావించుకునే మార్గంలో మీరు ప్రవేశించాలి.
1: In fact, you are trying, making every effort to redeem your life.
0: ఇన్ని వేల మంది లోపల ప్రేమ తత్వమే ఒకటి పరిగించింది.
1: In fact, there is love present in
0: the country. ఎంత బాగుపడుతుంది.
1: The country will.
0: మన బొంబాయి కూడా ఎంత అభివృద్ధికి వస్తుంది.
1: Everything will advance.
0: కనుకనే దేశంలో అన్నింటికంటే కూడా కడుపుతో సమానమైనటువంటి ఈ బొంబాయి యొక్క కీర్తిని మనం రక్షించాలి.
1: Therefore, the stomach of Bharat, Bombay has got to be maintained well.
0: ఇది యావత్ ప్రపంచమునకే మనం ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించాలి.
1: We should be ideal to the rest of the world.
0: బొంబాయి దీనికి చాలా అవసరమైనటువంటిది.
1: It is very important.
0: దీన్ని పరిశుద్ధపరచాలి.
1: We should purify.
0: పేదలకంతా కూడా విద్యాభివృద్ధి చేయాలి.
1: We should provide educational facility to the poor and needy.
0: పేదలకంతా కూడా ఆరోగ్యాన్ని అందించాలి.
1: We should provide medical care to the poor.
0: సంపాదించినటువంటి ధనమంతా కూడా సమాజమునకే వినియోగించాలి.
1: ఆల్ ద మనీ వీ ఎర్న్ షుడ్ బి స్పెండ్ టు సర్వ్ అదర్.
0: కేవలం కూడబెట్టి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ యూజ్ ఆఫ్ అమాస్ వెల్త్?
0: కడకు దొంగల కవును దొరల కవును.
1: వెన్ వన్స్ యు అమాస్ వెల్త్, To whom does it go?
0: కాదు కాదు మనం సద్వినియోగపరచాలి.
1: We should make proper use of it.
0: గాలి మనం తీసుకుంటున్నాము.
1: We breathing air.
0: తీసుకున్న గాలిని తిరిగి మరొక వైపున వదలకపోతే లంగ్స్ పాడైపోతుంది.
1: We inhale and exhale, otherwise lungs get spoiled.
0: మనం భుజిస్తున్నాము.
1: We eat.
0: భుజించిన అన్నాన్ని మరొక వైపున వసించకపోతే మన కడుపు చెడిపోతుంది.
1: We eat and excrete, otherwise stomach would be upset.
0: అదే విధంగానే మనం సంపాదించిన ధనాన్ని సద్వినియోగపరచాలి.
1: Likewise the money earned.
0: అప్పుడే హెల్తీ లైఫ్ హ్యాపీ లైఫ్ అయిపోతుంది.
1: That guarantees healthy, happy life.
0: నీవు కూడబెట్టుకుంటూ కూర్చుంటుంటే విచారము, డిప్రెషన్, కన్ఫ్యూజన్ బయలుదేరుతుంది.
1: If you go on amassing wealth, it leads to depression and confusion.
0: ఈనాడు ముక్కాల భాగము 190 మంది డిప్రెషన్ లైఫ్ ని అనుభవిస్తున్నారు.
1: 90% of the people, they have depression.
0: కాదు, డిప్రెషన్ కు మనం అవసరం ఇవ్వకూడదు.
1: We should not use scope.
0: ఈ రోగాలకంత మూల కారణము కేవలం ఒక మన యొక్క భావములే.
1: Our thoughts are responsible for this depression.
0: మన యొక్క భావములను పరిశుద్ధం చేసుకోవాలంటే,
1: if you want to purify your feelings,
0: disappointment yok reaction lekunda chusukovali.
1: We should see that disappointment would not come out in the form of reaction.
0: Kanukane manamu ee naadu lokamulo aarogyavantulu gaanu aanandavantulu gaanu aadarshavantulu gaanu jeevinchali.
1: So we should be healthy,
0: live long life, healthy life, happy life and ideal life.
1: We should lead a long life, healthy life, ideal life.
0: ఈ ఐడియల్ లైఫ్ కావాలి మనకి.
1: వీ నీడ్ ఐడియల్ లైఫ్.
0: ఏ 10 మందినైనా మనం మంచి మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: అట్లీస్ట్ వీ షుడ్ హెల్ప్ అదర్స్ టు ట్రెడ్ అలాంగ్ ద రైట్ పాత్.
0: కనుకనే మనము ఆదర్శమైనటువంటి మానవులుగా తయారు కావాలి.
1: వీ షుడ్ బి ఐడియల్ సిటిజన్స్.
0: ఈ ఆదర్శం లోపల బొంబాయి చాలా మస్ట్ ఫస్ట్ క్లాస్ తీసుకోవాలి.
1: బాంబే షుడ్ స్టాండ్ ఫస్ట్ ఇన్ బ్రింగింగ్ అప్ ఐడియల్ సిటిజన్స్.
0: ఏ విధంగా దానము ధర్మము చేస్తూ రావాలి.
1: బై అండర్ టేకింగ్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
0: అప్పుడే మనం ఐడియల్ లైఫ్ గా వస్తుంది.
1: దెన్ ఇట్ వుడ్ బి అన్ ఐడియల్ లైఫ్.
0: బొంబాయి కూడా పవిత్రంగా మారిపోతుంది.
1: హోల్ బాంబే విల్ బి సెక్రెడ్.
0: మనకు దేశం పైన ఏమాత్రం కూడా విశ్వాసం ఉంటే ఈ విధమైనటువంటి తలపులు మనం రావాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు హావ్ గాట్ ఫెయిత్ ఇన్ గాడ్ యు విల్ హావ్ దిస్ నోబుల్ ఐడియాస్.
0: కనుకని జీవితాన్ని సార్థకం చేసుకోండి.
1: అవర్ లైఫ్ షుడ్ బి ప్రాపర్ అండ్ సెక్రెడ్.
0: ప్రేమ తత్వాన్ని పెంచుకోండి.
1: డెవలప్ ద స్పిరిట్ ఆఫ్ లవ్.
0: ప్రేమనే ప్రధానమైనటువంటిది.
1: లవ్ ఇస్

0: ప్రేమ స్వరూపులారా, మీరందరూ శాంతిబద్ధతో జీవితాన్ని, సంతోషమైనటువంటి జీవితాన్ని గడపాలని ఆశీర్వదిస్తూ ఆనందిస్తూ నా యొక్క ప్రసంగాన్ని విరమిస్తున్నాను. లివ్ లాంగ్ లైఫ్, హెల్తీ లైఫ్, హ్యాపీ లైఫ్ అండ్ పీస్ఫుల్ లైఫ్.
1: భగవాన్ బ్లెస్సెస్ యు ఆల్ టు లీడ్ ఎ లాంగ్ హెల్తీ హ్యాపీ లైఫ్. సో సేయింగ్ హి బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: Radio Sai presents next a divine discourse delivered by Bhagwan Baba on the 14th of January 1997 on the occasion of Sankranti.
1: Utsaham sahasam dairyam buddhi shakti parakramam ఉత్సాహం. ప్రేమస్వరూపులైన విద్యార్థులారా,
2: స్టూడెంట్స్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
1: ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమం షడేతే యతి తిష్టంతి తత్ర దేవ సహాయకృతుం. ఏ రంగమునందైనను, ఏ కాలమునందైనను, ఏ మానవుడైనను ఈ సత్సంపత్తితో కూడినటువంటి యొక్క ఆరు గుణములు కలిగినటువంటి వాడు సర్వత్రా విజయమునే సాధిస్తాడు.
2: In every field, at any point of time, every man is bound to be successful if he has got all these six essential qualities.
1: ఈ షడ్గుణములే మానవుని సకలేశ్వర్య సంపన్నునిగా గావిస్తుంది.
2: These are the six qualities that makes man exalted with all the prosperity.
1: ఈ షడ్గుణములు కలిగినటువంటి మానవుని సర్వ విజయములు కూడా వరిస్తుంది.
2: ద మ్యాన్ విత్ దీస్ సిక్స్ క్వాలిటీస్ ఈజ్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్.
1: అయితే ఈ సద్గుణములకు అనేక విధములైన అవాంతరములు అడ్డు తగులుతూ ఉంటాయి.
2: హౌఎవర్ ఫర్ దీస్ సిక్స్ క్వాలిటీస్ దేర్ ఆర్ సర్టెన్ అబ్స్టకల్స్ ఆన్ ద వే.
1: విద్యార్థికి మధ్య మధ్య పరీక్షలు ఏ విధంగా అడ్డు తగులుతుందనో అదే విధంగానే ఈ షడ్గుణములు యందు కూడాను పరీక్షించే నిమిత్తమై అవాంతరములు అడ్డు తగులుతూ ఉంటాయి.
2: జస్ట్ ఎ స్టూడెంట్ ఫేసెస్ ఎగ్జామినేషన్స్, వీ ఆల్సో ఫేస్ ద టెస్ట్ యాజ్ వీ అచీవ్ దీస్ సిక్స్ క్వాలిటీస్.
1: ఇది తమ యొక్క భవిష్యత్తునకు ఉన్నత సోపానమనే భావించాలి.
2: వన్ హ్యాస్ టు కన్సిడర్ ఎ స్టెప్ ఆన్ ద ల్యాడర్ లీడింగ్ టు ద ఫ్యూచర్.
1: ఈ యొక్క అడ్డులే కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు, నిందలు, నిష్ఠూరములు, ఇలాంటి కొన్ని అవాంతరమైన బాధలు మనకు అడ్డు తగులుతూ ఉంటాయి.
2: ది అబ్స్టకల్స్ సచ్ అస్ లాస్, ద పెయిన్, ద బ్లేమ్, దీస్ ఆర్ ఆల్ ది అబ్స్టకల్స్ దట్ కమ్ ఆన్ ద వే.
1: వీటినన్నింటిని కూడాను ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని దానిని తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగిపోవలసి వస్తుంది.
2: వన్ హ్యాస్ టు రెసిస్ట్ విత్ ఆల్ ద కరేజ్ అండ్ ఫెయిత్.
1: విద్యార్థులందు ఆత్మవిశ్వాసము అత్యవసరమైనది.
2: స్టూడెంట్స్ నీడ్ ఎసెన్షియల్లీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఈ ఆత్మవిశ్వాసమే లేకుండా ఈ సద్గుణములైనటువంటి సంపత్తి మనము అందుకోలేము.
2: విదౌట్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వన్ కెనాట్ హ్యావ్ దీస్ సిక్స్ క్వాలిటీస్.
1: కాన ఆత్మవిశ్వాసము ప్రతి మానవునికి ప్రాణ సమానం.
2: దేర్ఫోర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద లైఫ్ బ్రెత్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్.
1: ఈనాటి విద్యార్థులందు ఈ ఆత్మవిశ్వాసమును కోల్పోయి కేవలం భౌతికము, లౌకికము, ప్రాకృతమైనటువంటి యొక్క విషయవాసనయందు తాను ప్రవేశించి అశాంతికి గురి అయి కేవలము అనేక అవస్థలను అందుకుంటున్నాడు.
2: బట్ ది స్టూడెంట్ టుడే ఇస్ క్యారీడ్ అవే బై ఫిజికల్ వరల్డ్లీ ఫ్లీటింగ్ ప్లెజర్స్ అండ్ ఇస్ రెస్ట్లెస్.
1: కనుక ఆత్మవిశ్వాసమును అభివృద్ధి పరుచుకుని అన్నింటికీ దైవం కలదనేటువంటి యొక్క విశ్వాసంతో మనము జీవితంలో ప్రవేశించాలి.
2: దేర్ఫోర్ వి హావ్ స్టెప్ ఇన్ టు అవర్ లైఫ్ విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దట్ దేర్ ఈజ్ గాడ్ విత్ అస్.
1: విశ్వామిత్రుడు భుజబలమును, బుద్ధిబలమును, అస్త్రబలమును ఆధారం చేసుకుని దైవబలంతో జీవించుతున్నటువంటి యొక్క వశిష్ఠుల వారిపైన యుద్ధమునకు పూనుకున్నాడు.
2: విశ్వామిత్ర బేస్డ్ ఆన్ ది ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ హిస్ ఆర్చరీ అండ్ ఇంటెలిజెన్స్ he was ready to fight with Vasishtha.
1: కాని కడపటికి సత్యాన్ని గుర్తించి దైవబలమే నిజబలము, ఆత్మబలమే నిజబలము అని విశ్వసించి ఈ భౌతిక బలమును త్యజించి తాను తపస్సును కేగాడు.
2: But what happened ultimately? He could know the divine strength, and the strength of the Spirit would only ultimately stand, and then left the place to penance.
1: ఈ లౌకిక బలములు కేవలం బలములు కాదు, దుర్బలములే.
2: The physical strength is no strength at all. It is weakness.
1: ఈ ప్రాక్తమైనటువంటి శక్తులు అన్ని కూడాను నిశ్శక్తులే.
2: The physical power is no power, it is weakness.
1: ఈ భౌతికమైనటువంటి యొక్క సంపదలు అన్ని కూడాను కేవలం అశాశ్వతములే.
2: The worldly pleasures are temporary.
1: ఇలాంటి వాటి మానవుడు ఈనాడు అరులు చాచి తన యొక్క దివ్య శక్తిని కూడాను కోల్పోతున్నాడు.
2: But man is after these fleeting pleasures and is forgetting his divine immanent strength.
1: కనుక విద్యార్థులు ఆత్మవిశ్వాసమును అభివృద్ధి పరచుకుని ప్రతి ఆట యందు, ప్రతి పాట యందు, ప్రతి మాట యందు కూడాను తమ యొక్క దివ్య శక్తిని బహిర్గతం గావించుకోవాలి.
2: Therefore students will have to develop the self confidence and express divinity in every game, in every song and every word they utter.
1: అయితే కొన్ని సమయములందు, సందర్భములందు తన యందు దాగి ఉన్నటువంటి యొక్క బలహీనత అప్పుడప్పుడు పైకి వస్తుంటాది.
2: However at times, on certain occasions, the inner weakness expresses out.
1: అది ఏ మానవుని యొక్క బలహీనత.
2: That is the weakness of man.
1: కష్టములకు లొంగిపోవటము, దుఃఖములకు విచారించటము, బాధలను ఓర్చుకోలేకపోవటము, ఇవన్నీ కూడా కేవలము మానవుని యందు దాగినటువంటి యొక్క బలహీనతలే.
2: The inner weakness of man lies in not able to bear the suffering, not able to contain the misery, not able to bear the pain.
1: దీనికి మాత్రం కూడాను మనం భయపడకూడదు.
2: We should not be afraid of anything.
1: Be fearless.
2: Be fearless.
1: ఆ విధమైనటువంటి ధైర్యంతో, సాహసంతో దానిని మనం ఎదుర్కొన్నప్పుడు అన్నింటి ఎందుకు కూడాను మనము విజయాన్ని సాధిస్తాం.
2: When we face all these things with the courage and valor, you are bound to be successful.
1: కాన మనము ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని అన్ని రంగములు ఎందుకు కూడాను మనం ప్రవేశించి విజయాన్ని సాధిస్తూ రావాలి.
2: Therefore we should develop the self confidence and come out victoriously in every field.
1: అయితే మానవునికి ఈ సద్గుణముల వల్ల కలిగేటువంటి యొక్క లాభం ఏమిటి?
2: However, what is the profit that one gets out of these six qualities?
1: ఈ సద్గుణముల వల్ల అనేక విధములైనటువంటి యొక్క భౌతిక సుఖములు, ఆధ్యాత్మిక సుఖములు కూడాను పొందగలుగుతాం.
2: With the virtue we'll have the physical pleasure and also spiritual profit.
1: ఆత్మవిశ్వాసం అనేటువంటిది తనను తాను ఉద్ధరించే నిమిత్తమై ఏర్పడినటువంటిదే కానీ ఏ లోకమునో, ఏ ప్రపంచమునో, ఏ సమాజమునో ఉద్ధరించేటువంటి నిమిత్తం కాదు.
2: Self confidence, self fall, the self emancipation, not for the society or for the world by and large.
1: కత్తిని రాతిపైన రుద్దుతూ వచ్చినప్పుడు కత్తి పదుని నిమిత్తమై రాతిని రుద్దుతున్నామే కాని రాతిని నునుపు చేసే నిమిత్తం కాదు.
2: The knife is sharpened against the touch stone not to smoothen this stone, it's only for the benefit of the knife.
1: కనుక తమ తమ సద్గుణములంతా కూడాను తమను ఉద్ధరించే నిమిత్తమై సద్గుణములు పోషించుకోవాలి.
2: Therefore one has to foster virtue for self emancipation.
1: ఈ సద్గుణములు కంటికి రెప్పల వలె, నోటికి పండ్ల వలె, రెండు చేతుల వలె, రెండు కాళ్ల వలె ఒకదానిని ఒకటి సమన్వయం కావించుకుని
2: the qualities, virtues are like that of an eyelid, like the teeth in our mouth, like hands and legs.
1: ఆదర్శవంతమైన జీవితాన్ని అందించే నిమిత్తమై మానవ యొక్క జీవితం ఏర్పడినదని సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
2: They should work in perfect harmony and coordination so that we would lead an ideal life.
1: కనుక సద్గుణములు అనేటువంటిది కేవలం ఒక సుఖమును చేకూరుస్తుంది.
2: Therefore virtues give us happiness.
1: అయితే ఈ సుఖమును కూడాను మనం చెల్లించవలసినటువంటి యొక్క విలువను మనం చెల్లించాలి.
2: However we have to pay the price for this happiness we get.
1: అది ఆ యొక్క విలువైనటువంటి యొక్క ధనం ఏమిటి? మన క్రియాశీలత.
2: Therefore the wealth lies in the spirit of our action.
1: Spirit of action.
2: The spirit of action.
1: Spirit of work.
2: Spirit of work.
1: అనగా మన కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడే మనం నిజమైన సుఖాన్ని పొందగలుగుతున్నాము.
2: It only means when we discharge our duty well, we'll have true happiness.
1: అయితే ఈ సుఖములు రెండు రకములుగా ఉంటుంది.
2: However, there are two types of pleasure.
1: ఎట్టి సుఖములు?
2: What sort of happiness?
1: అసుఖము, సుఖము.
2: One is misery, other is happiness.
1: అయితే నిత్యమైనటువంటి సుఖాన్ని మనం పొందాలనుకున్నప్పుడు మొట్టమొదట విలువను కట్టాలి, తర్వాత సుఖాన్ని అందుకోవాలి.
2: ఇన్ ఆర్డర్ టు నో ది ఎటర్నల్ హ్యాపీనెస్ వి షుడ్ నో ఇట్స్ వాల్యూ అండ్ ట్రై టు అటైన్.
1: అనగా కర్తవ్యాన్ని నిర్వర్తించాలి, తదుపరి దాని యొక్క ఫలితాన్ని మనం ఆశించాలి.
2: ఇట్ ఓన్లీ మీన్స్ వీ హావ్ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఎక్స్పెక్ట్ ద రివార్డ్.
1: కానీ ఈనాడు కర్తవ్యాన్ని నిర్వర్తించగా ఫలితమును మాత్రం ఆశిస్తున్నాము.
2: బట్ టుడే వీ డోంట్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ బట్ వీ వాంట్ ద రివార్డ్.
1: ఇదియే అసుఖము.
2: దిస్ ఇస్ అసుఖ ఆర్ మిజరీ.
1: దీని వేళ తదుపరి ఇస్తున్నాం మనము. ముందుగానే వెల ఇచ్చి ఆ సుఖాన్ని మనం పొందాలి.
2: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ టు పే ది ప్రైస్ ఫస్ట్ and then attain happiness.
1: Munduga icchetunte vela kartavyame.
2: The price that is paid earlier is one's own duty.
1: Mana karmalanu manu sakkaga aacharinchali.
2: We have to do our duty well.
1: Appude manaku aashinchinatunte sukamu manaku praaptistundi.
2: Then only you will have expected happiness out of it.
1: Patti manavudu kudanu kartavya nimittamai janminchinade kaani phala nimittamai janminchaledu.
2: Every man is born to discharge a duty and responsibility, not in expectation of a reward.
1: Manaviki jeevithamlo etti right kudanu levu.
2: Man has no right in his lifetime.
1: Kaani kartavyame tane yokka yogamu.
2: His duty itself is yoga.
1: Kartavyanni manam aacharistu poyinappudu mana yokka right manaku praaptistune vastundi.
2: When once you discharge your duty, you'll get your own right automatically.
1: Kaani right and responsibility ani renduga manam bhavistunnamu.
2: We consider right and responsibility are two aspects.
1: Responsibility matram visarjistunnamu, right ku matrame fight chestunnamu.
2: We give up the responsibility and fight for the right.
1: Responsibility nu akraminchu, responsibility nu sariyana drishtilo nunchuko, nee right neeku tappaga davistundi.
2: Keep in view your responsibility, then you will get your right.
1: Kanuka vidyarthulara mottamota mee kartavyanni nirvartinchandi.
2: Students, first do your duty.
1: Duty is God.
2: Duty is God.
1: Work is worship.
2: Work is worship.
1: కనుకని మనము మన డ్యూటీని మనము నిర్వర్తించక కేవలం ఫల నిమిత్తమై మనము ప్రాకులాడటము, ఇది కేవలం వెరితనమే.
2: Without doing your duty, if you anticipate the result and the reward, it is foolishness.
1: ఇట్టి కర్తవ్యాన్ని నిర్వర్తించే నిమిత్తమై మానవ జన్మ మనకు లభించింది.
2: Human life is gifted to discharge one's own duty.
1: మానవ జన్మం యొక్క అంతరార్థం ఏమిటని గుర్తించాలి.
2: We have to know the meaning of human life.
1: ఇట్టి పవిత్రమైన మానవ జన్మ ఎత్తి కూడాను ఇందులో సార్థకము గావించుకునేటువంటి మార్గాన్ని వెతుకక కేవలం అపవిత్రమయ్యేటువంటి కర్మల్లో మనము ప్రవేశించి జీవితాన్ని వ్యర్థం గావించుకుంటున్నాం.
2: Having taken the sacred life of the human birth, we go along the unsacred path and waste and spoil our life.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: ఈ యవ్వనం అనేటువంటిది స్థిరమైనటువంటిది కాదు.
2: స్టూడెంట్స్, యూత్ ఈజ్ నాట్ పర్మనెంట్.
1: కదిలిపోయే మేఘంలో వంటిది.
2: ఇట్స్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.

0: Life is temporary. Youth is temporary. Money is temporary. Wife and family, children are temporary. It is only truth and righteousness that are permanent.
1: ఈ సత్య ధర్మముల నిమిత్తమై మీ యొక్క విలువను మీరు సరైన రీతిలో మనం ఖర్చు పెట్టుకోవాలి.
0: We have to make use of our latent energy in proper way to safeguard truth and righteousness.
1: ఎలాంటి పరిస్థితులు ఎందైనప్పుడు మనం దేనికి కూడాను వెరువక వెనుకంచ వేయక ధైర్యంతో సాహసంతో ఆత్మవిశ్వాసంతో ముందంచ వేయాలి.
0: Under any circumstances, don't fear anything. Proceed ahead with all the courage, confidence, fearlessly and
1: అప్పుడే మనం విజయాన్ని సాధించడం.
0: Then you will certainly win.
1: ప్రతి మానవుడు కూడా తన కర్తవ్యం నందు విజయాన్ని సాధించాలని ఆశిస్తుంటాడు.
0: Every man wants to win in every field.
1: కానీ ఈ విజయం ఎట్ట మనకు లభ్యమవుతుంది?
0: How can you be successful?
1: సక్రమమైనటువంటి మార్గాన్ని అనుసరించాలి.
0: You should follow the right path.
1: ప్రతి మానవునికి 5 మంది అడ్వైజర్స్ ఉన్నారు.
0: Every man has 5 advisors.
1: ఈ 5 మంది అడ్వైజర్స్ యొక్క తత్వాన్ని కూడా మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
0: We should know the nature of these 5 advisors.
1: ఎవరు?
0: Who are they?
1: ఎప్పుడు? ఎక్కడ? ఎట్లా? ఎందుకు? ఈ 5 మందిని మాత్రమే అడ్వైజర్స్ మనం తీసుకోవాలి.
0: We should take these 5 advisors who, where, why and when and how, and take them as advisors and conduct
1: ప్రతి కార్యములకు ముందు ఎవరు?
0: First who?
1: ఎందుకు?
0: Why?
1: ఎక్కడ?
0: Where?
1: ఎట్లా?
0: How?
1: ఎప్పుడు?
0: When?
1: ఈ 5 ప్రశ్నలు మనం చక్కగా వేసుకున్నప్పుడు సరి అయినటువంటి జవాబు మనకు ఆవిర్భవిస్తుంది మన నుండి.
0: When we put these 5 questions, you will get the correct answer.
1: కానీ ఈనాటి మానవుడు ఇట్టి అడ్వైజర్స్ యొక్క దీనిని మనం ఏమాత్రం కూడా ఎదురు చూడటం లేదు.
0: బట్ మ్యాన్ టుడే ఈజ్ నాట్ వెయిటింగ్ ఫర్ ఎ ప్రాపర్ ఆన్సర్ టు దీస్ 5 questions.
1: ఈ అడ్వైజర్స్ ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దీస్ 5 advisors?
1: భగవంతుడు అందించినటువంటి వరప్రసాదం అనే భావించాలి.
0: వీ షుడ్ కన్సిడర్ ది అడ్వైజర్స్ ఎస్ గాడ్స్ గిఫ్ట్స్.
1: ఎవరో బయట ప్రపంచమందు బయట అధికారులు ఎందు మనకు అడ్వైజర్స్ వెతకనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ అడ్వైజర్స్ from authority or
1: advisors manayande untunnaru.
0: These advisors are within us.
1: Anduvallane angamuloni jangamu jangamuloni sangamu sangamuloni lingamu annaru.
0: Therefore it is said, it is only the body we find association, and there we find this awareness, the linga aspect.
1: Samasta sambandhamainatundi yokka angamulu yendu kudanu divyamainatundi shaktito kudinatundi daivattam untundali.
0: In every limb of our body there is a divinity within latent.
1: Atani pere angirasudu ani peru.
0: The divinity in every limb of our body is called angirasa.
1: Prati angamulu kudanu rasaswaroopudai untatam chetane itaniki angirasudu ani peru.
0: As divinity is present in the form of essence, it's called angirasa.
1: Kanuka baitanu manam vetakanakkaredu bhagavantunni.
0: We don't need to search for God outside.
1: Neeve bhagavantudu.
0: You are God.
1: Nee ende unnadu bhagavantudu.
0: He is within you.
1: Ee shakti antai kudanu bhagavat shaktiye.
0: All your energy is divine.
1: సర్వస్వము భగవంతుని యొక్క వరప్రసాదమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
1: ఏది జరిగినప్పటికీ ఇది నా మంచి కోసం అనేటువంటి యొక్క ఉత్తమ భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: యూ షుడ్ డెవలప్ ద నోబుల్ ఫీలింగ్, వాట్ ఎవర్ దట్ హ్యాపెన్స్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
1: ఈ చదువు సంధ్యలు కానీ ఈ విద్యా విధానములు కానీ కేవలము భౌతిక జీవితమునకు పోషించే నిమిత్తం కాదు.
0: The education and education system and the procedure is not merely to carry out the
1: భౌతిక జీవితం అనేటువంటిది ఇందులో ఒక భాగం మాత్రమే.
0: Our living sustenance is only a part.
1: కానీ ఫండమెంటల్ శక్తి అనేటువంటిది ఒకటి ఉంటుంది, తనం తాను తెలుసుకునేటువంటిది.
0: బట్ దేర్ ఇస్ వన్ ఫండమెంటల్ పవర్ టు నో వన్స్ ఓన్ సెల్ఫ్.
1: తనం తాను తెలుసుకున్నటువంటి వానికి సర్వము ఈజీగా సులభంగా తెలియగలుగుతుంది.
0: ద వన్ హూ నోస్ వన్స్ ఓన్ సెల్ఫ్ విల్ బి ఏబుల్ టు నో ఎవ్రీథింగ్.
1: తనను తాను తెలియనటువంటి వాడు ప్రపంచాన్ని ఏ రీతిగా తెలుసుకోగలడు?
0: ద వన్ హూ డస్ నాట్ నో హిజ్ ఓన్ సెల్ఫ్, హౌ డు ఎక్స్పెక్టింగ్ టు నో?
1: తనను తాను సాధించుకోలేనటువంటి వాడు జగత్తును ఏ రీతిగా సాధించగలడు?
0: ఇఫ్ హీ కెనాట్ అచీవ్ కాంకర్ హిజ్ ఓన్ సెల్ఫ్, హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు
1: ఈ ఆత్మజ్ఞానమనే ఉద్ధరింపుకోలేనటువంటి మానవుడు బయట విజ్ఞానం ఏ రీతిగా సాధించగలడు?
0: ఇఫ్ హీ కెనాట్ ఎమాన్సిపేట్ వర్క్ ఫర్ హిమ్ సెల్ఫ్, హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు వర్క్ ఫర్ అదర్స్?
1: ఈ విజ్ఞానమైనటువంటి ఆచరణలోనేటువంటిది వ్యర్థమైనటువంటి విజ్ఞానమే కదా.
0: దిస్ నాలెడ్జ్ విచ్ ఇస్ నాట్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఈజ్ యూస్లెస్.
1: కనుక విజ్ఞానం ఉంటే కూడా వివేకం లేకపోతే ఇది కేవలము నిరుపయోగమైనటువంటిది.
0: నాలెడ్జ్ వితౌట్ డిస్క్రిమినేషన్ ఈజ్ యూస్లెస్.
1: కనుక విజ్ఞానంతో పాటు వివేకము, వివేకంతో పాటు ఆత్మజ్ఞానము, మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపాన్ని మనం సాధించాలి.
0: దేర్ఫోర్ అలాంగ్ విత్ ద నాలెడ్జ్ we should have discrimination and also awareness of the self, which we should achieve.
1: Bharatiyula prati parvadinamulu kudanu pavitramaina antarathmato kudinatuntive.
0: All festivals of Bharatiyas have got an inner significance.
1: Ee antarathanni bodhinchukune nimittamai aadhyatmika nimittamai ఈ విధమైనటువంటి పర్వదినములు ప్రారంభమవుతున్నాయి.
2: ద ఫెస్టివల్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఓన్లీ టు రిసీవ్ ద టీచింగ్ ఆఫ్ ఇట్స్ ఇన్నర్ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్.
1: ఈనాటి పర్వదినము పవిత్రమైన ఉత్తరాయణ కాలమని.
2: టుడే ఇస్ ఎ సేక్రెడ్ డే.
1: ఇది విజ్ఞానమునకు ఆత్మజ్ఞానమునకు రెండింటికి సమమైనటువంటి యొక్క తత్వము.
2: It speaks of equanimity and equality between the knowledge of the self and of the wisdom.
1: సూర్యుడు ప్రతి నెల కూడా ఒక్కొక్క దీనియందు ఋతువునందు ప్రారంభిస్తున్నాడు.
2: Sun shifts from one house to other as per the zodiac system.
1: కనుకని ఈనాడు మకర రేఖపైన ప్రారంభం చేయటందుకే దీనికి మకర సంక్రాంతి అని కూడా పేరు.
2: As it starts from the Capricorn zodiac system, this is called మకర సంక్రాంతి.
1: ఈ మకర సంక్రాంతి మానవునికి అనేక విధములైనటువంటి భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన ఆధ్యాత్మికమైనటువంటి సంపత్తిని అందిస్తూ ఉంటుండాలి.
2: As sun moves to the house of Capricorn, it confers the physical, moral, ethical, social happiness.
1: కనుక మానవునికి ఈ యొక్క జీవితంలో ఏ విజయాన్ని సాధించాలని ఉన్నాడో సర్వ విజయములకు సాక్షిభూతమైనటువంటిది ఈ సంక్రాంతి.
2: Therefore, for when victory in every field, Sankranti stands as the witness.
1: దీనికి అనేక విధములుగా వర్ణిస్తూ వచ్చారు.
2: దిస్ ఇస్ డిస్క్రైబ్డ్ ఇన్ మిరియడ్ వేస్.
1: దినకరుడు శాంతుడైతోచ దినములింట కురుచలయ్యను చలిగాలి చులుకు హెచ్చే.
2: ద డే ఈజ్ షార్టర్ అండ్ షార్టర్ అండ్ వీ ఫైండ్ ద చిల్ వెదర్ విండ్ బ్లోయింగ్.
1: పొలములం రేడి గుడ్డి వెన్నెలలోన కుప్పలన్నూర్చు కాపులు గొంతులెత్తి పదములం పాడదొడగిరి.
2: వి ఫైండ్ ద ఫార్మర్స్ సింగింగ్ ఇన్ గ్లోరీ సీ వాచింగ్ ద హార్వెస్ట్
1: బంతి పువ్వుల ముఖములన్నంత విప్పి
2: ద ఫ్లవర్స్ క్రిసాన్థెమమ్ బ్లాజమ్ ఇన్ ఫుల్
1: మన గృహంబుల ధాన్య సంపదల నిల్పి.
2: దేర్ బి ఎనఫ్ ఆఫ్ గ్రెయిన్ అండ్ వెల్త్ at our residences.
1: Sarasuralaina sankranti panduvacche.
2: The beautiful sankranti approaches with these signs.
1: Manavudu krushi kalpinatunta aa krushi phalamainatunta yokka sarva dhanyamulu sarva sampatti kudanu ee naadu mana gruhamullo praveshistuntai.
2: Because of his work in the fields, he gets the harvest and the grain.
1: Ilanti bhautikamainatunta sampattiki ee sankranti chaala kalyanakaramainatundi.
2: Sankranti is most auspicious from this point of harvest.
1: Intiye kaakunda challani gaalulu cheta pavitramaina vaatavaranam cheta ye vidhamainatundi panulu kuda lekunda vishrantini andinchetundi ee sankranti.
2: Because of cold weather and sacred atmosphere around, we can have enough of rest.
1: Manavuniki deha sambandhamaina vishranti kudanu atyavasaram.
2: Man needs physical rest.
1: Sharira manasika aadhyatmika vishrantulu మానవునికి అత్యవసరమైనప్పుడే ఈ యొక్క విజయమైనటువంటి శాంతి మనకు ప్రారంభమవుతుంది.
2: ఇఫ్ యూ హ్యావ్ గాట్ ద రెస్ట్ అట్ ద ఫిజికల్ లెవెల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ దెన్ యూ విల్ హ్యావ్ ద రెస్ట్ ఇన్ ద ట్రూ సెన్స్.
1: సంక్రాంతి ఇది సంక్రాంతి ఇది పవిత్రమైనటువంటి ఒక కాంతిని అందించేటువంటిది శాంతిని అందించేటువంటిది క్రాంతిని అందించేటువంటిది.
2: సంక్రాంతి కన్ఫర్స్ సీక్రెట్ లైట్ సీక్రెట్ పీస్
1: మన అంతర్భూతమైన ఉన్నటువంటి ఒక ఆనందాన్ని మనకు ఆవిర్భవింపజేస్తుంది.
2: ఇట్స్ ఓన్లీ ఇన్నర్ లేటెంట్ బ్లిస్ దట్ ఎక్స్ప్రెసెస్ ఇట్సెల్ఫ్.
1: మానసికం యొక్క వాతావరణాన్ని చాలా మార్పు తెప్పిస్తుంది.
2: దేర్ విల్ బి ఎ చేంజ్ ఇన్ ది ఔటర్ ఎన్వైరన్మెంట్.
1: సున్నితమైన పవిత్రమైన భావాన్ని మన నుండి ఆవిర్భవింపజేస్తుంది.
2: వీ డెవలప్ ద టెండర్ సాఫ్ట్ నోబుల్ ఫీలింగ్స్.
1: కానీ ఈనాటి మానవుడు ఈ యొక్క పవిత్రమైన భావాల్ని ఏమాత్రం కూడా స్మరించడం లేదు.
2: బట్ మ్యాన్ ఈజ్ నాట్ బాదర్డ్ టు ఎంటర్టైన్ సీక్రెట్ థాట్స్.
1: కేవలము భౌతికమైనటువంటి సిరి సంపదలే ప్రధానమని భావించి ఆ సిరి సంపదల నిమిత్తమై తన సర్వస్వము కొడును దారవస్తున్నాడు.
2: హీ కన్సిడర్స్ ద వెల్త్ ఇన్ దిస్ వరల్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ స్ట్రెయిన్స్ ఎ లాట్.
1: కనుక సద్గుణములను మనం పెంచుకోవడానికి తగినటువంటి యొక్క అవకాశాన్ని మనం అందుకోవాలి.
2: దేర్ఫోర్ వీ షుడ్ సీజ్ ఎవ్రీ ఆపర్చునిటీ టు డెవలప్ వర్చ్యూస్.
1: ఈ సద్గుణములు అనేటువంటివి ఈ షట్ సంపత్తులు.
2: ది వర్చ్యూస్ ఆర్ ది సిక్స్ క్వాలిటీస్.

0: From the enthusiasm, the courage, the valor, the intelligence and energy.
1: ఈ సత్సంపత్తి మానవుని యందు ఉండినప్పుడు మానవుల్లో దుర్గుణములు ప్రవేశించడానికి ఏమాత్రం అవకాశం ఉండదు.
0: When these six noble qualities are there is no scope for any bad character.
1: ఈనాటి యువకుని యందు రెండు దుష్ట శక్తులు ప్రవేశించి మానవత్వాన్ని కూడాను మసిగల్పుతుండాలి.
0: Today we find two bad qualities that ruins the human quality altogether.
1: అసూయ ద్వేషము.
0: These are the two. One is jealousy, the other hatred.
1: ఇవి రెండు కూడాను తోడు దొంగలు.
0: These are the thieves who work together.
1: ఇవి రెండు కూడాను వేరు పురుగులు.
0: They are like the termites.
1: కలకలలాడుతు పుష్పములు విప్పి ఫలములను అందించి ఆనందాన్ని వెలిపేటువంటి వృక్షమును కూడాను ఏమీ తెలియనట్టుగా ఒక వేరు చాటును చేగి ఈ యొక్క వేరు పురుగు దాన్ని కొట్టి క్షణంలో దానిని నిర్మూలం గావిస్తుంది.
0: They attack the roots of those plants that flower excellently, the flowers that blossom and yield fruits. They attack the very roots and ruin them.
1: అసూయా అనేటువంటిది ఇలాంటి చాలా బాధను కలిగించేటువంటి ఒక పురుగు వంటిది.
0: Jealousy is a pest termite that puts you to suffering.
1: సుఖ సంతోషములతో వర్ధిల్చున్నటువంటి మానవుని యందు ఈ అసూయ ప్రవేశించి వారిని అన్ని విధములు కూడాను కేవలము నిర్వీర్యుని గావిస్తుంది.
0: In fact, though man is happy, it is only this jealousy that makes his position miserable.
1: అది ఏ మహాభారతం నందు కూడాను కృష్ణుడు అర్జునుడికి బోధిస్తున్నాడు.
0: That is the teaching of Krishna to Arjuna in Mahabharata.
1: పచ్చని రాజవంశమును పాడురరింపజనించినారు.
0: A beautiful clan, the progeny, royal family.
1: పచ్చని రాజవంశమును పాడునరింపజనించినారు. కార్చి చైరేడు సూతు సుతు స్నేహము దానికి తోడు.
0: A royal family of repute is put to ruin. They are born to the whole family.
1: కచ్చలు రేపి ఆ శకునిగాడు.
0: And there is Shakuni that would add fuel to the fire.
1: రగులుకొనే మంట వింట వివచ్చుని ఇంట.
0: You find the flame burning all through more and more brilliantly.
1: ఈ అసూయ అనేటువంటి ఒక చీడపురుగు, అసూయ అనేటువంటి ఒక రాక్షసి ఈ పచ్చని రాజవంశంలో ప్రవేశించి దీనిని సర్వ విధములు కూడాను ధ్వంసం గావిస్తున్నాడు.
0: Therefore the insects and the termites of jealousy acts like a demon and ruins the very clan of the royal family.
1: మంచి మార్కులు తెచ్చుకుంటున్నటువంటి పిల్లవాడిని చూస్తే అసూయ అవుతుంది.
0: We feel jealous of a boy who gets good marks.
1: మంచి మేధాశక్తి కలిగినటువంటి విద్యార్థిని చూస్తే అసూయ ప్రారంభమవుతుంది.
0: We are jealous of intelligent boys.
1: అన్ని విధములు కూడాను సుఖశాంతులతో వర్ధిల్తున్నటువంటి వాడిని చూస్తే అసూయ వస్తుంది.
0: One feels jealous of the person who is happy all the time.
1: నిరంతరము ఆనందంతో కిలకిలలాడుతున్నటువంటి విద్యార్థిని చూస్తే అసూయ వస్తుంది.
0: If a student is blissful all through, we feel jealous of him.
1: ఈ అసూయ అనేటువంటి దానికి ఒక విధమైన పరిమితమే లేదు, హద్దు పొద్దు లేదు.
0: This jealousy has no limit, has no boundaries.
1: కనుక ఇలాంటి అసూయను విద్యార్థుల్లో ఏమాత్రమూ ప్రవేశించకుండా చూసుకోవాలి.
0: స్టూడెంట్ షుడ్ టేక్ ఎవ్రీ కేర్ నాట్ టు హ్యావ్ జెలసీ విదిన్.
1: ఈ అసూయ తమను తామే పాడు చేస్తుంది, తమను తామే నశింపజేస్తుంది.
0: ఇట్ ఈస్ జెలసీ దట్ కిల్స్ యూ, దట్ రూయిన్స్ యూ.
1: ఎంత ఇతరుల యొక్క చెడ్డను నీవు కోరుతున్నావో అంతకు పదింతల చెడ్డ నీకు అందిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డిజైర్ బ్యాడ్ అన్ టు అదర్స్ యూ విల్ బి మచ్ వర్స్ దెన్ వాట్.
1: ఏ జబ్బుకైనా ఒక విధమైనటువంటి యొక్క ఔషధం ఉన్నది, కానీ ఈ అసూయ అనేటువంటి రోగములకు ఔషధమే లేదు.
0: ఎనీ డిసీజ్ ఫర్ దట్ మ్యాటర్ హ్యాస్ మెడిసిన్, నో మెడిసిన్ ఫర్ దిస్ జెలసీ.
1: నిరంతరము ఆనందపడేటువంటి వ్యక్తి యందు పవిత్రమైనటువంటి ఆనందం కూడా అభివృద్ధి అవుతుంది.
0: ద వన్ హూ ఇస్ బ్లిస్ఫుల్ ఆల్ ద టైమ్ విల్ హ్యావ్ బ్లిస్ఫుల్.
1: ధైర్యంతో ఈ అసూయను మనం సాధించి దీనిని జయించడానికి ప్రయత్నించాలి.
0: విత్ ఆల్ ద కరేజ్ వీ షుడ్ విన్ ఓవర్ ది బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ జెలసీ.
1: నాయమాత్మ బలహీనైన లభ్య, మనం బలహీనమైపోతే క్షణక్షణము కూడాను అనుదినము కూడాను మనం మరణిస్తున్నాం.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ వీ బికమ్ వీక్ వీ డై ఎవ్రీ మూమెంట్.
1: అడుగడుగులకు మనం మరణిస్తాము.
0: అట్ ఎవ్రీ స్టెప్ వీ డై.
1: ధైర్య సాహసంతో ఉంటే మరణం ఒక్కటే.
0: If we got the courage and valor, we die only once.
1: So dhairyamtone manam maraninchali.
0: We have to die with all the courage.
1: Aanandamtone manam maraninchali.
0: We should die blissfully.
1: Aatma vishwasamtone maraninchali.
0: We should die with self confidence.
1: Ee moodu lenappudu manavudu bratikkudunu maraninchina vaadito samaname.
0: Without these three qualities, even if we are alive, it amounts to death.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఇట్టి పవిత్రమైన శక్తి సామర్థ్యములను అందించే నిమిత్తమై ఈ సంక్రాంతి మనకు ప్రాప్తించింది.
0: Sankranti is God's gift to acquire these noble qualities.
1: దీనిపైన లౌకికమైనటువంటి యొక్క భోగములు అనేక రకములుగా పెంచుకుని దీనిని అనేక రకములుగా అందుకోవడానికి ప్రజలు ఉవ్వెళ్ళుతుంటారు.
0: People also aspire for physical worldly benefits also on this occasion.
1: దీనిలో అనేక రకమైనటువంటి యొక్క కళలు కూడా ప్రారంభమవుతుంటాయి.
0: There are many fine arts, many festivity on this occasion.
1: చిన్న చిన్న సోదరులంతా చేరుకొని తమ్ముడా రమ్ము గంగెద్దు దాసుడడిగో.
0: Youngsters gather. Oh, young brother, come here. Here you find a man accompanying the bull.
1: Rammu gangeddu dasudadigo vendi billayu matraadu dande kadamu.
0: You find him wearing this garland there, accompanying the bull.
1: Nambadi kaadayu momunandu panganamambunanu venta gangireddu.
0: We also find the marks on the forehead. He accompanies the bull.
1: Cheta mulikola tana peru cheppuchunda ఊరు నడివేది నాడించెనుండే రమ్ము.
0: He holds the whip on one hand and makes it repeat your name.
1: శ్రీరామునకు సీతమ్మనిచ్చి పెండి గావించుచుండ ఆ వేట్క చూచి కానుకలనిచ్చి వత్తము కదలిరమ్ము తమ్ముడా కదలిరమ్ము.
0: It is the joyous wedlock of Rama and Sita. Let us go and then hand over, pass on the gifts.
1: ఈ సంక్రాంతి పండుగ నందు గంగరెద్దులు వారు ఎక్కువగా వస్తుంటారు.
0: ఆన్ దిస్ అకేషన్ ఆఫ్ సంక్రాంతి వీ ఫైండ్ మెనీ దట్ టేక్ బుల్స్ అలాంగ్. దీని
1: అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఇస్ ది సిగ్నిఫికెన్స్?
1: మనసు యందు ఉన్నటువంటి ఒక పవిత్రమైన భావమే ఈ రామతత్వము.
0: రామాస్ నేచర్ కన్వే ద సంక్రాంతి బిహైండ్ ద నేచర్ ఆఫ్ మైండ్.
1: రామ అన్నారు.
0: దట్ ఈస్ కాల్డ్ రామా ఆఫ్ ద స్పిరిట్.
1: ఈ ఆత్మారామునకు పవిత్రమైనటువంటి ప్రకృతి అనేటువంటి సీతనిచ్చి ఈ ప్రకృతి యొక్క పేరే భూజాత అని.
0: Therefore, the spirit is Rama, and he is wedded to the nature.
1: ఆత్మకు ప్రకృతికి అనుబంధం గావించేటువంటిది ఈ గంగరెద్దుల యొక్క ఆట యొక్క అంతరార్థం.
0: It is intimate association brought between the spirit and the nature.
1: అందువల్లనే ప్రతి ఇంటి ముందు కూడాను ముగ్గులు వేసి గొబ్బెడు చెప్పి అనేక రకమైనటువంటి ఆటలు ఆడుకుంటుంటారు యువకులు.
0: Youngsters play with all the rangoli marked well in front of their houses.
1: నిత్యము ఒక్కొక్క తీపిని భావించుకుని అది భగవంతుని యొక్క ప్రసాదంగా కూడా అనుభవిస్తుంటారు.
0: ఎవ్రీ డే దే ప్రిపేర్ వన్ స్వీట్ ఆర్ అదర్ అండ్ యాక్సెప్ట్ ఇట్ యాజ్ ప్రసాద్.
1: అన్ని పండుగల కన్నా ముఖ్యమిది కానా.
0: ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఆఫ్ ఆల్.
1: అత్తవారింటికే గుమో కొత్త పెళ్లి కొడుక.
0: ఓ న్యూ బ్రైడ్ గ్రూమ్ గో టు యువర్ ఇన్లాస్ హౌస్.
1: అందు నీకు ఎక్కువ సుఖంబు.
0: దేర్ యుల్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ హ్యాపీనెస్.
1: మరదలు నీతో ముచ్చటాడు వదిన నీతో మాటికి వరుసలాడు ఊరి వారలు నిన్ను అతి గారాభవమున మన నెలసల్పుదురు నీదు మామ కూడా.
0: All your sisters in law will make fun of you and will engage you and people will come out to watch you.
1: అనాది కాలం నుండి కూడాను భారతదేశంలో ఎన్నో విధమైనటువంటి ఉత్సాహ ప్రోత్సాహం అందిస్తున్నాను ఆనందాన్ని అందిస్తూ వచ్చాయి.
0: Since ancient times, enough of encouragement is given to all these festivals conferring bliss.
1: కానీ ఇట్టి పవిత్రమైన భావములు ఈనాడు విస్మరించి లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి యొక్క సుఖ సంతోషముల నిమిత్తమై మానవత్వాన్ని పూర్తి కోల్పోతున్నాడు మానవుడు.
0: Such sacred thoughts are totally forgotten. We are carried away by the worldly thought and we are ruining our own human quality.
1: ఏమిటి ఈ ప్రపంచము?
0: What is this world?
1: ఈ ప్రపంచం అంటే ఏమిటి?
0: What do you mean by this?
1: దీని వల్ల కలిగేటువంటి ఆనందం ఏమిటి మనకు?
0: What is the happiness you get out of it?
1: విచారణ చేస్తే ఏమీ లేదు.
0: If we inquire well, there lies nothing.
1: ఎంత కాలమైనప్పటికీ నీ విచారణ చేస్తూ రాగా కట్టగలప్పటికీ జీరోనే.
0: If you inquire further and further, ultimately you will find it as zero.
1: ప్రకృతి అంతా కూడాను కేవలము కృత్రిమమైనటువంటిది.
0: The whole world is artificial.
1: ఇదంతా కేవలం ఆర్ట్.
0: This is all art.
1: సర్వము నీ హార్ట్ లో ఉంటుంది.
0: ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ యువర్ హార్ట్.
1: హార్ట్ ను మర్చిపోతున్నాము, ఆర్ట్ ను విశ్వసిస్తున్నాము.
0: వీ ఫర్గెట్ ద హార్ట్, వీ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ఆర్ట్.
1: అది ఈనాడు అశాంతికి మూల కారణము.
0: దట్ ఈస్ ద కాజ్ ఫర్ రెస్ట్లెస్నెస్ టుడే.
1: లోకములో ఎక్కడ చూసినా అశాంతి అశాంతి అశాంతి.
0: ఇన్ ద వరల్డ్ ఎవ్రీవేర్ యూ ఫైండ్ రెస్ట్లెస్నెస్.
1: ఎక్కడ చూసినా భయం భయం భయం భయం.
0: దేర్ ఇస్ ఫియర్ ఎవ్రీవేర్.
1: ఏమిటి ఈ లోకంలో మనం అనుభవించేది?
0: వాట్ ఈస్ దట్ వీ ఎంజాయ్ హియర్?
1: భయం భయం బ్రతుకు భయం భయం భయం బ్రతుకు భయం. అన్నా మనకి లోకం పన్నిన పద్మం యుగం.
0: ద లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫియర్. వీ ఆర్ ఫియర్ స్ట్రికెన్. ఓ బ్రదర్, ద లైఫ్ ఇస్ నథింగ్ బట్ ద
1: కాంప్లెక్స్. మానవులకు చితికిన సంసారాలకు కష్టాలే బంధువుల కన్నీళ్లే కానుకలా.
0: We have got all the problems. We are gifted with the tears. Tears are the gifts. We face all the difficulties in life.
1: Inkatora narakam inke natiki marada.
0: Is this not hell going to change time or other?
1: Inke naatiki marada.
0: Is it not going to change?
1: Bayam bayam bratuku bayam bayam bayam bratuku bayam.
0: Life is full of fear.
1: Ekkada bayam ledu cheppandi.
0: Show the place where there is no fear.
1: Ekkada chusina bhayame.
0: Everywhere there is fear.
1: Plane lo bodamante bhayame.
0: Even if you want to travel.
1: Plane lo bodamante bhayame.
0: Only train.
1: Bus lo bodamante bhayame.
0: Or bus.
1: Car lo bodamante bhayame.
0: Car.
1: Nadchukoni bodamante bhayame.
0: Even to walk.
1: Ekkada vaddu intlo untamante intlo kuda bhayame.
0: Even to stay back at home we need to fear.
1: కనుక ఈనాటి ప్రపంచం అనేటువంటి సర్వము భయంతో కూడి ఉంటుంది.
0: Therefore the whole world is full of fear today.
1: ఈ భయం దేనికోసము?
0: Why do we fear?
1: ఆ భయాన్ని మనం పొందలేకపోతున్నాం. అదే భయానికి మూల కారణం.
0: Because we are not able to get into the position of fearlessness.
1: దైవం యొక్క అభయాన్ని మనం పొందితేమా భయానికి అవకాశమే లేదు.
0: When once we have the God's grace we can be fearless. We don't need to fear.
1: కనుక మొట్టమొదటి అభయత్వాన్ని మనం అనుభవించాలి.
0: So first we should experience that fearlessness.
1: ఈ అభయత్వమే మనకు అనుగ్రహం.
0: That itself is God's grace. When once we win the grace of fearlessness, we don't need to fear. Why should you fear?
1: Bhakti, prema, rendu koodinatundi chotu lopala bhayaniki avakasame ledu.
0: Where there's devotion and love, there's no. Therefore, the whole world is full of fear today.
1: Ee bhayam deni kosamu?
0: Why do we fear?
1: Aa bhayanni manam pondalekapothunnam. Adhe bhayaniki moola karanam.
0: Because we are not able to get into the position of fearlessness.

0: ప్రేమ రెండు కూడినటువంటి చోట్ల లోపల భయానికి అవకాశమే లేదు.
1: వేర్ దేర్స్ డివోషన్ ఇన్ లవ్ దేర్స్ నో స్కోప్ ఫర్ ఫియర్ అట్ ఆల్.
0: ఈనాడు అవి రెండు లేకపోవటం చేతనే భయం మనల్ని పీడిస్తుండాలి.
1: టుడే వీ డోంట్ హ్యావ్ దీస్ టూ, దేర్ ఫోర్ వీఆర్ ఫియర్ స్ట్రికెన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: చదివే చదువులు కానీ చేసే ఉద్యోగాలు కానీ ఆడే ఆటలు కానీ పాడే పాటలు కానీ అందులో ఒక విధమైనటువంటి యొక్క పవిత్రతను మనం చేర్చుకోవాలి.
1: ఆల్ ద స్టడీస్ అండ్ ది ఎంప్లాయ్మెంట్ ద సాంగ్ అండ్ ద గేమ్స్ ద వర్డ్స్ దట్ వీ యుటర్ నీడ్ టు బి సేక్రెడ్.
0: మనం పాడే పాటల లోపల శ్రవణానందమే లేకపోతే ఈ పాటలు ఎందుకు?
1: ఇఫ్ అ మ్యూజిక్ ఇస్ నాట్ మెలోడియస్ వై షుడ్ బి సింగ్
0: శ్రావ్యమే లేనట్టి సంగీతం అది ఏలా?
1: When there is no melody, why should there be music? Without humility, what for is
0: education?
1: Without the purity of heart, what for is other work?
0: Premaleni gunde rati bande.
1: The heart without love is a stone.
0: కనుకనే మనం గుండె లోపల ప్రేమను నింపుకోవాలి.
1: Therefore we should fill our hearts with love.
0: ఈ ప్రేమ లేకపోవడం చేతనే మన గుండె అంతా ఒక బండ మాదిరి తయారైపోతుంది.
1: Because there is no love in our heart, it has become so hard like a stone.
0: కానీ ప్రేమను కూడా మనం చూపుతున్నాము. ఏమిటి ఈ ప్రేమ?
1: కృత్రిమమైనటువంటి
0: ప్రేమను చూపుతున్నాము.
1: However we show love, it is artificial.
0: ఎవరో ఒకరు మంచిగా వచ్చి అయ్యా నమస్కారం, నమస్కారం అండి, ఏమిటి ఇది? లోపల అసూయనే, లోపల ఒక విధమైనటువంటి ఉద్దేశమే, కానీ కృత్రిమమైన ప్రేమ. నమస్కారం అండి. ఈ విధమైనటువంటి కృత్రిమే ఈ ప్రకృతి యొక్క లక్షణంగా మారిపోయింది.
1: వీ గ్రీట్ ఈచ్ అదర్ ఎక్స్టర్నలీ ఫుల్ ఆఫ్ జెలసీ విదిన్.
0: అంతా కృత్రిమే,
1: ఎవ్రీథింగ్ ఇస్ ఆర్టిఫిషియల్.
0: అంతా ఆర్టిఫిషియల్,
1: ఎవ్రీథింగ్ ఇస్ ఆర్టిఫిషియల్.
0: దేర్ ఇస్ నో హార్ట్,
1: దేర్ ఇస్ నో హార్ట్.
0: కనుకనే ప్రేమ ఉండినప్పుడు స్వార్థం అనేది ప్రవేశించడానికి వీల్లేదు.
1: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో సెల్ఫిష్నెస్.
0: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్, సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
1: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్, సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
0: కనుకనే మనకు లవ్లెస్ గా మారిపోతున్నాం ఈనాడు.
1: వీ హావ్ బికమ్ లవ్లెస్,
0: సెల్ఫ్లెస్ గా మారాలి.
1: వీ షుడ్ బి సెల్ఫ్లెస్.
0: అదే నిజమైన మానవత్వం యొక్క నిజమైన విలువ.
1: దాట్ ఈజ్ ది ట్రూ హ్యూమన్ వాల్యూ.
0: ఇలాంటి మానవతా విలువను ఈనాడు విద్యార్థులు పెంచుకోవాలి.
1: స్టూడెంట్స్ షుడ్ డెవలప్ సచ్ హ్యూమన్ వాల్యూస్.
0: ధనం కానీ, ఉద్యోగం కానీ, బలం కానీ రావచ్చు పోవచ్చు.
1: ద మనీ, ద పొజిషన్ మే కమ్ అండ్ గో.
0: ఇది అంతా కూడా పాసింగ్ క్లౌడ్స్.
1: దే ఆర్ ఆల్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: కానీ ఒక్కటి మాత్రమే పర్మనెంట్ క్లౌడ్.
1: బట్ వన్ థింగ్ ఇస్ ఎ పర్మనెంట్.
0: అది ఏ దైవ ప్రేమ, అది ఏ దైవ ప్రేమ.
1: దట్ ఈస్ ద డివైన్ లవ్ విచ్ ఇస్ పర్మనెంట్.
0: ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
1: దట్ లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ లవ్.
0: ఏ రూపమైనా కానీ, ఏ నామైనా కానీ, ఏ స్థానమైనా కానీ, ఏ దేశమైనా కానీ,
1: విదౌట్ ఎనీ ఫార్మ్, ఎనీ నేమ్, ఎనీ కంట్రీ, ఎనీ ప్లేస్, ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
0: కనుక మనము ప్రేమ అనేటువంటిది అది పరమాత్మ స్వరూపము.
1: లవ్ ఇస్ గాడ్.
0: ఆ ప్రేమతత్వాన్ని ఈనాడు మనం పెంచుకోలేకపోవటం చేతనే దేశంలో ఇన్ని విధమైనటువంటి యొక్క అల్లకల్లోలములు అభివృద్ధి అవుతున్నాయి.
1: సిన్స్ వీఆర్ నాట్ ఏబుల్ టు డెవలప్ లవ్, ద హోల్ కంట్రీ ఇస్ ఫేసింగ్ అజిటేషన్స్. స్టూడెంట్స్,
0: విద్య ఉద్యోగం కోసం కాదనేటువంటి సత్యాన్ని గుర్తించండి.
1: నౌ ద ట్రూత్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మెంట్ ఫర్ జాబ్స్.
0: కేవలం విద్య పొట్టకూటి నిమిత్తమై ప్రారంభమైనది కాదనిగా మీరు భావించండి.
1: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మెంట్ ఫర్ టు క్యారీ అవుట్ ఏడు
0: నాటి బ్రిటిష్ టైం లోపల మెకాలే అనేక విధమైనటువంటి విద్యను నేర్పించి పొట్టని నింపుకునే నిమిత్తము మార్గాన్ని నిరూపించాడు.
1: ది ఎడ్యుకేషన్ సిస్టమ్ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ బై మెకాలే ఇన్ దోస్ డేస్.
0: కానీ మెకాలే కాదు ఇది, మరి
1: ఇట్స్ నాట్ మెకాలే టైం.
0: మన యొక్క హృదయ సంబంధమైనటువంటి యొక్క సంస్కారం ఇది.
1: We should know the knowledge, education, to develop the refinement of the heart.
0: కేవలము విద్య జ్ఞానం కోసమని.
1: Therefore, the education should give us wisdom.
0: భారతీయ సంస్కృతి అందుకునేటువంటి పవిత్రమైనటువంటి యొక్క ఇది వినయము.
1: It is a humility which is sacred quality that we acquire out of our studies. Self confidence.
0: అనంతమైనటువంటి యొక్క విశ్వాసము.
1: That infinite confidence.
0: సర్వత్ర ఏకాత్మ భావము.
1: The spirit of oneness all over.
0: ఇలాంటి భావాన్ని మనం పెంచుకున్నప్పుడే విద్యార్థులు దేశానికి ఆదర్శవంతమైనటువంటి రూపును ధరిస్తారు.
1: When we develop such lofty ideals and noble thoughts, we set an ideal to the rest of the world.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: భారతీయ విద్య అనేటువంటిది ఇది కాదు.
1: This is not the education of Bharat.
0: త్యాగములకు పూనుకొని
1: should be ready to sacrifice.
0: దేశానికి ఒక విధమైనటువంటి యొక్క అంగరక్షకులుగా తయారు కావాలి.
1: We should protect our country.
0: సమాజం యొక్క సంక్షేమాన్ని చేపట్టాలి.
1: We should desire for the welfare of the society.
0: ఎప్పుడు చూసినా స్వార్థము, నాది నాది నాది నావారు అనేటువంటి దీనిని మనం దూరం చేయాలి.
1: We should not remain selfish throughout.
0: నాది అనేది మమకారము.
1: This feeling of mine is attachment.
0: నేను అనేది అహంకారము.
1: This I symbolizes ego.
0: ఈ అహంకారం మమకారం రెండు కూడా దూరం చేసినప్పుడే నీవు ఆత్మస్వరూపుడిగా మారిపోతావు.
1: When once you give up this attachment and possessiveness, then you become the true spirit.
0: అంతా నాదే.
1: Everything is

0: అన్ని నేనే.
1: ఎవ్రీథింగ్ ఇస్ దిస్ కంటైన్డ్ విత్ ఇన్ దిస్ ఐ.
0: ఒక్క నా దేహమే నాదనుకుంటే నీకు ఆనందం కలుగుతుండాలి. అన్ని దేహములు నావే అంటే ఎంత ఆనందం, ప్లస్ ప్లస్ ప్లస్ ఆనందం అధికమైపోతుంది.
1: ఇఫ్ యు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ వన్ బాడీ యూఆర్ హ్యాపీ, ఇఫ్ యు ఐడెంటిఫై విత్ ఎవ్రీ బాడీ యూ విల్ బి బ్లెస్ ఫర్
0: అనంతమైన ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
1: యూ విల్ హ్యావ్ దట్ ఇన్ఫినిట్ బ్లెస్.
0: అటువంటి అనంతమైనటువంటి ఆనందానికి మన హృదయంలో అవకాశం అందించాలి.
1: వీ షుడ్ గివ్ ఎవ్రీ స్కోప్ టు కంటైన్ దట్ ఇన్ఫినిట్ బ్లెస్ విత్ ఇన్ అవర్ హార్ట్.
0: అణు మాత్రమైనటువంటిది కాదు.
1: It's not fractional.
0: Ano raniyan mahato mahiyan.
1: It is the smallest of the small and the biggest of the big.
0: Alanti anantamainpunti yokka mana hrudayamlo alpa bhavamulu chechukoni parulanu badinchadamu parulanu himsinchadamu parulanu noppinchadamu idi maha patakamainatundi.
1: The heart which should have that infinite bliss is filled with harmful tendencies. Yenaalo okanaadu raatchukunetundi
0: varu yelato venchukunetundi varu undetundi varu.
1: Bad wicked people who are just few in those days we can count on finger.
0: దీంతో చేరినటువంటి వారు
1: దే ఆర్ వెరీ ఫ్యూ ఇన్ నంబర్ వీ కెన్ కౌంట్ దెమ్ ఆన్ ఫింగర్.
0: కానీ ఇప్పుడు ఎవరు రాక్షసులో ఎవరు మానవులో ఎవరు దేవతలో చెప్పడానికి వీల్లేదు.
1: టుడే వీ కెనాట్ డిసైడ్ హూ ఇస్ హూ, హూ ఇస్ ఎన్ ఏంజల్, హూ ఇస్ ఎ డెమన్, హూ ఇస్ బ్యాడ్, వీ కాంట్ సే.
0: కనుక మనము రాక్షసత్వానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: సో వీ షుడ్ నాట్ గివ్ స్కోప్ టు డెమన్.
0: దైవత్వాన్ని పెంచుకుని మానవత్వాన్ని అభివృద్ధి పరచుకుని దివ్యత్వాన్ని పోషించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ డెవలప్ ద హ్యూమన్ క్వాలిటీ. Develop the divine quality, attain the divinity.
0: అందరికి మనం హెల్ప్ఫుల్ గా ఉండాలి.
1: We should be helpful to everybody.
0: కావలసినంత సహాయం మనం చేయాలి.
1: We should also help.
0: ఎవరి మనసు మనం నొప్పించినప్పటికీ అంతకు పదింతల మనసు నీవు నొప్పి పడవలసి వస్తుంది.
1: If you hurt anyone, you have to face the music 10 times more in turn.
0: నీకది తెలియదు.
1: You do not know.
0: ముందున్నది రా తొందరలోని ముసలితనం మన ముసుళ్ల పండగాని.
1: There lies ahead in future the old age which is advancing very fast.
0: ఈనాడు నీవు చేసినటువంటిది రేపటి దినానికి అది పెద్ద భూతంగా తయారవుతుంది.
1: What you do today, you are bound to face the consequence.
0: నవ్వుతూ నవ్వుతూ మనం తప్పులు చేస్తున్నాము, ఏడుస్తూ ఏడుస్తూ అనుభవించవలసి వస్తుంది.
1: యు యాక్ట్ ఇన్ ఎ వికెడ్ వే స్మైలింగ్లీ, టుమారో యూ హావ్ టు క్రై ఫేసింగ్ ద సఫరింగ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: దేశమునకు సరైన మార్గాన్ని ప్రబోధించి మీరు ఆచరించి ఆనందించి ఆ ఆనందాన్ని తిరిగి సమాజమునకు పంచేటువంటి యొక్క ఆదర్శ పురుషులుగా తయారు కావాలి.
1: స్టూడెంట్స్, యూ షుడ్ బి ఐడియల్స్, యూ షుడ్ కరెక్ట్ ద సొసైటీ, యూ షుడ్ ప్రాక్టీస్ వాట్ ఆల్ యూ సే, వాట్ ఆల్ యూ
0: మనం నేర్వలసినటువంటి విద్య ఈ విద్యలు కాదు.
1: ఇస్ నాట్
0: ద విద్య.
1: It's not the education what you learn. It is the education of the spirit. It's only textual knowledge.
0: It's all bookish knowledge.
1: It's all bookish knowledge.
0: Kaadu, kaadu.
1: It's not enough.
0: Practical knowledge lo manam praveshinchali.
1: We should be ready for the practical knowledge.
0: Adi e mana aacharana.
1: That is the true practice.
0: Atti aacharane mana jeevitaniki aadarshamu.
1: It's only practice that makes you ideal.
0: Kanukani.
1: So.
0: Manam karmaadhikarulu kaavali kaani. కేవలం ఫలాధికారులు కాదు.
1: సో యూ హావ్ గాట్ ఎవ్రీ రైట్ ఆన్ యాక్షన్, నాట్ ఆన్ ద రివార్డ్ ఆర్ ద రిజల్ట్.
0: కర్మ సుకౌశలం.
1: యూ షుడ్ డిశ్చార్జ్ యూర్ డ్యూటీ విత్ ఆల్ ద ఎక్స్పర్టీస్.
0: మీకు అన్ని విధములైన సుఖాన్ని అందిస్తుంది.
1: ఇట్ గివ్స్ యూ ఆల్
0: ఏదో రామాయణం చదువుతున్నాము, భారతాన్ని చదువుతున్నాము, భాగవతాన్ని చదువుతున్నాము, భగవద్గీతను వల్లిస్తున్నాము, అన్ని శ్లోకాలు కంఠస్థ చేసుకుంటున్నాము, కానీ వచ్చిన ఫలితం ఏమిటి?
1: యూ గో త్రూ ఆల్ సీక్రెట్ టెక్స్ట్ భారత రామాయణ అండ్ ఆల్సో చాంట్ శ్లోకాస్ ఆఫ్ గీత.
0: ఒకటి రెండైనా మనం ఆచరణలో పెట్టి దాన్ని పోషిస్తున్నామా?
1: ఆర్ యూ ఏబుల్ టు ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్ ఆర్ టూ?
0: ఒక్కటి చాలు మనకు.
1: వన్ ఈజ్ ఎనఫ్.
0: ఒక్క అగ్గిపుల్ల ఉంటే ఎన్ని కొండలైనా కాల్చవచ్చు, ఎంత గ్రామాలైనా కాల్చవచ్చు.
1: విత్ వన్ మ్యాచ్ స్టిక్ యూ కెన్ బర్న్ ఎనీ నంబర్ ఆఫ్ విలేజెస్.
0: ఒక్క దివ్య జ్ఞానం అనేటువంటిది మనలో ప్రవేశిస్తే సర్వస్వాన్ని మనం సాధించవచ్చు.
1: విత్ డివైన్ నాలెడ్జ్ యూ కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
0: కనుక మనము ఎక్కడనో పోయి మనం వెతకనక్కర్లేదు.
1: సో వీ డోంట్ నీడ్ టు సర్చ్.
0: సర్వము మన యందే ఉంటున్నది.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఇమ్మనెంట్.
0: సర్వమునకు నీవే మూల కారకుడు.
1: యు ఆర్ ద కాజ్ ఫర్ ఆల్.
0: మంచి చెడ్డలు అన్ని కూడా నిన్నే ప్రారంభమవుతున్నాయి.
1: గుడ్ అండ్ బ్యాడ్ బిగిన్ విత్ యూ.
0: కనుక మన కర్మలను పబట్టి మంచి చెడ్డలు మనకు ప్రాప్తిస్తున్నాయి.
1: బేసింగ్ ఆన్ ది యాక్షన్ యూ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
0: అయ్యో చెడ్డ వచ్చిందే చెడ్డ వచ్చిందని ఏడ్చడం ఎవరి కోసం?
1: Why should you cry when you are in bad?
0: నీవు చేసిన ఫలితమే నీకు చెడ్డగా వచ్చింది.
1: ఇట్స్ ఓన్లీ ది రిజల్ట్ ఆఫ్ యువర్ పాస్ట్ యాక్షన్స్.
0: కనుక ఏడ్చి ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ క్రైయింగ్.
0: మంచి ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ రిపెంటింగ్.
0: మంచిని చేసి, మంచిని చూచి, మంచిని తలచి, మంచిగా అనుభవించాలి.
1: దెర్ఫోర్ డూ గుడ్, సీ గుడ్ అండ్ దెన్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ గుడ్ ఇన్ లైఫ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు ఆటలలో అనేక విధములైనటువంటి ఒక ఉన్నత స్థాయిని పొందుకున్నటువంటి విద్యార్థులు, అదే విధంగానే ఈ జీవితం అనేటువంటి ఆటలో కూడాను అనేక విధములైనటువంటి యొక్క ఉన్నత ఆదర్శాలను కూడా మీరు సాధించి దాంట్లో కూడా బహుమతులు పొందాలని నేను ఆశిస్తున్నాను.
1: Just as you won so many prizes in sports and games, Bhagavan expects, wants everyone to win prizes in this game of life.
0: ఈ భౌతికమైనటువంటి యొక్క బహుమతులు చాలా బాధాకరమైనటువంటివి.
1: This worldly presentations gifts bahumati, they are dangerous.
0: దీని పేరు బహుమతి.
1: The very name is bahumati.
0: ఒక మతి ఉంటేనే ఎంతో అవస్థలు పడుతున్నాము, బహుమతులు వస్తే ఇంకా ఎంత అవస్థలు అయిపోతుందో.
1: With one mati mind we are suffering, with bahumati many minds you cannot estimate the suffering.
0: అనేక మతులు ఉండకూడదు, ఏకమతిగా ఉండాలి.
1: We should not have many minds, one is enough.
0: మనకు ఈ బహుమతులు వద్దు.
1: We don't want this bahumati.
0: ఏకమతిని మనం సాధించాలి.
1: We should have one point.
0: ఏకత్వ భావాన్ని మనం సాధించాలి.
1: We should have the spirit of unity.
0: అప్పుడే మన జీవితం సార్థకమవుతుంది.
1: Then only we will redeem our life.
0: అయితే లౌకికంగా ఈ బహుమతులు కూడా మనం తీసుకోవాల్సింది.
1: However, we should accept
0: కామిగాక మోక్ష కామికాడని లౌకికమైనటువంటి దాంట్లోనే మనం ప్రవేశించబోతే దివ్యమైన దానిని ఏ రీతిగా మనం సాధించగలం?
1: We are not successful in the world. How do you expect to be successful spiritually?
0: కాన ఈ లౌకికమైన విద్యలు కూడా నేర్చుకుని దానిని ఆధ్యాత్మిక మార్గంగా మీరు ప్రవేశపెట్టి తద్వారా మీరు ఆధ్యాత్మిక ఆనందాన్ని కూడా అనుభవించాలని నేను ఆశిస్తున్నాను.
1: With all this worldly knowledge and education, you should step into the spiritual field and enjoy the spiritual bliss.
0: ఆటలియందు పాటలియందు మాటలియందు కూడా చాలా జాగ్రత్తగా ఉంటుండాలి.
1: You should be very careful in sports and games, music and
0: అక్బర్ చక్రవర్తి ఒక సమావేశం లోపల అందరినీ ప్రశ్నిస్తూ వచ్చాడు.
1: In the court of Akbar, he started questioning everybody.
0: ఈ జగత్తులో
1: in this world
0: అన్నింటికంటే గొప్పది ఏది అని ప్రశ్నించాడు.
1: He asked this way, what is it that is greatest of all?
0: అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కగా చెప్తూ వచ్చారు.
1: ఈచ్ వన్ స్టార్టింగ్ గివింగ్ వన్ ఆన్సర్.
0: బీర్బల్ వచ్చాడు.
1: బీర్బల్ కేమ్.
0: స్వామి ఒకటి మాత్రం గొప్పది అన్నాడు.
1: హి సెడ్ స్వామి వన్ ఇస్ గ్రేటెస్ట్.
0: ఏమిటది అన్నాడు?
1: వాట్ ఈస్ దాట్?
0: మాట చాలా గొప్పది అన్నాడు.
1: ద వర్డ్ దట్స్ గ్రేటెస్ట్.
0: ఈ మాటకు మించినటువంటిది మరొకటి ఈ జగత్తులో లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్స్ మోర్ దాన్ ద వర్డ్ ఇన్ దిస్ వర్ల్డ్.
0: మాటలో పెద్ద అటెం బాంబు ఉంటుంది.
1: The word that we utter has got the power of an atom bomb.
0: మాటలు అనుస్వరూపుడైనటువంటి భగవంతుడు కూడా ఉంటున్నాడు.
1: God is present in a micro form, atomic form.
0: కాబట్టి మాటను మంచిగా ఉపయోగపెట్టినప్పుడు భగవంతుడే సాక్షాత్కరిస్తాడు.
1: Therefore when we talk sweetly, God
0: మాటను కఠినంగా ఉపయోగపెట్టి మన యొక్క ఎనిమీస్ అంతా అభివృద్ధి అయిపోతారు.
1: If we use harsh words, you will have more enemies.
0: కనుకనే you cannot always oblige, you can speak always obligingly.
1: So you cannot always oblige, you can speak obligingly.
0: మన మాటను మాత్రం చాలా విలువైనదిగా మనం పెట్టుకోవాలి.
1: Therefore we should speak.
0: మన సుఖం కాని దుఃఖం కాని బాధలు కాని ఆనందం కాని అందించేటువంటిది ఈ మాటనే.
1: The pleasure or the pain or the bliss or happiness.
0: రాజ్యాలు సాధించేది మాటనే, రాజ్యాన్ని పోగొట్టుకునేది మాటనే.
1: Only the words that give us the kingdom, then we lose
0: the
1: kingdom.
0: ఈ మాటను సాధించుకునే నిమిత్తము మనం క్షమను పెంచుకోవాలి.
1: Therefore to speak well we should develop this forbearance more and more.
0: ఈ క్షమను మనం సాధించినామంటే దీన్నైనా మనం సాధించవచ్చు.
1: విత్ దిస్ ఫర్ బ్యారెన్స్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: పూర్వ మహారాజులందరూ కూడా క్షమను కోల్పోవడం చేతనే రాజ్యాలంతా కోల్పోయినారు.
1: ఇన్ ద పాస్ట్ ది ఎంపరర్స్ లాస్ట్ ద పేషెన్స్, దేర్ఫోర్ ద లాస్ట్ ది కింగ్డమ్.
0: క్షమను కోల్పోవడం చేతనే గొప్ప తపస్తపనులంతా కూడా అడుగులు పడిపోయారు.
1: ఇట్స్ బికాస్ ఆఫ్ ద లాస్ ఆఫ్ ఫర్బేరెన్స్ ద లాస్ట్ ది అల్టిమేట్.
0: ఈ క్షమను కోల్పోవడం చేతనే పండితులంతా పాపంగా మారిపోయారు.
1: ఈవెన్ స్కాలర్స్ ఆల్సో టర్న్డ్ ఇన్నోసెంట్.
0: ఈ క్షమ అనేటువంటిది గ్రంథాల నుంచి చదివితే వచ్చేటువంటిది కాదు.
1: ఫర్బేరెన్స్ ఇస్ నాట్ ద వన్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్
0: లేక అధ్యాపకులు బోధిస్తే అంటుకునేటువంటిది కాదు.
1: ఇట్ కెనాట్ బి టాట్ బై టీచర్స్.
0: ఇంకెక్కడైనా బజార్లో అంతకంటే లభించేటువంటిది కాదు.
1: నార్ ఇస్ ఇట్ సోల్డ్ ఇన్ ద మార్కెట్.
0: క్షమ ఎక్కడ నుంచి వస్తుంది?
1: వేర్ ఫ్రమ్ యు గెట్
0: దిస్? హృదయం నుంచినే రావాలి.
1: ద ఫర్బేరెన్స్ కమ్స్ ఫ్రమ్ ద హార్ట్.
0: క్షమనే క్షమ సత్యము, క్షమ ధర్మము, క్షమ వేదము, క్షమ అహింస, క్షమ సర్వస్వం.
1: ఇట్ ఈస్ ఓన్లీ దిస్ ఫర్గివ్నెస్ ఫర్ బ్యారెన్స్ విచ్ ఇస్ ది ట్రూత్ రైట్నెస్.
0: క్షమ యజ్ఞము,
1: ఇట్ ఇస్ ది సీక్రెట్ రిచువల్.
0: క్షమ సర్వస్వంభు సర్వలోకములందు.
1: ఇట్ ఇస్ ఫర్బేరెన్స్ దట్ ఇస్ ఎవ్రీథింగ్ ఇన్ ఆల్ ది వరల్డ్.
0: ఆ ఓర్పును మనం సాధిస్తూ రావాలి.
1: We should have that patience.
0: ఎవరెన్ని మనం తిట్టినప్పటికీ ఓర్పుగా ఉండాలి.
1: That any number of people accuse you, you should be patient enough.
0: దానివల్ల మనకేం నష్టం కలుగుతుంది?
1: వాట్ ఇస్ దట్ యు లూజ్?
0: వారు తిట్టడం వల్ల మనకేం నష్టం కలిగింది?
1: ఈవెన్ ఇఫ్ దే క్రిటిసైజ్ యు, వాట్ ఇస్ దట్ యు లూజ్?
0: వారు తిట్టినారే అని మనం క్షమను కోల్పోతుమంటే మనకే చాలా నష్టము.
1: ఇఫ్ యు లూజ్ యువర్ పేషెన్స్ బికాస్ యు ఆర్ అటాక్డ్, యు ఆర్ గోయింగ్ టు సఫర్.
0: క్షమను మనం కోల్పోకూడదు.
1: వి షుడ్ నెవర్ లూజ్ అవర్ పేషెన్స్.
0: తిట్టడం వల్ల మనకు వచ్చేటువంటి నష్టమేమి లేదు.
1: ఆల్ యు ఆర్ నాట్ గోయింగ్ టు లూజ్ ఎనీథింగ్.
0: తిట్టుకొని తిట్టుకొని తనకు నోరు నొప్పి వచ్చి తిరిగి తానే మానుకుంటాడు.
1: లెట్ హిమ్ అక్యూజ్ యూ రిపీటెడ్లీ, అల్టిమేట్లీ హస్ టు.
0: ఎవరు ఎంత పరిహాసం చేసినప్పటికీ మనం ఏమాత్రం రోషం తెచ్చుకోకూడదు.
1: లెట్ ఎనీ నంబర్ ఆఫ్ పీపుల్ మేక్ ఫన్ ఆఫ్ యూ.
0: ఆ క్షమను మనం కోల్పోతేమా ఎంతో సంవత్సరములు మనం శ్రమపడి సాధించినటువంటి పవిత్రతను మనం కోల్పోయిన వారమైపోతాం.
1: Then once you lose that patience, you'll be losing all the accrued merit.
0: విద్యార్థులారా, ఈ క్షమను మీరు కోల్పోవటం వచ్చేట ఎంత మీరు నష్టపడుతున్నారో మీకు తెలియదు.
1: స్టూడెంట్స్, యూ కెనాట్ ఎస్టిమేట్ వాట్ యూ లూజ్ బై లూజ్.
0: శారీరకంగా బలహీనులైపోతున్నారు,
1: యూ బికమ్ ఫిజికల్లీ
0: మానసికంగా బలహీనులైపోతున్నారు,
1: యూ బికమ్ మెంటల్లీ వీక్.
0: సర్వశక్తులు బలహీనమైపోతున్నారు,
1: యూ లూజ్ ఆల్ యువర్ ఫ్యాకల్టీస్ పవర్.
0: క్షమను మనం సాధిస్తున్నా సర్వశక్తులు మన యందు ఉద్భవిస్తాయి.
1: దెన్ వన్స్ యూ అచీవ్ దిస్ పేషెన్స్ యూల్ బి సక్సెస్ఫుల్.
0: దీనికి సాయియే పెద్ద ఆదర్శము.
1: Sai is the biggest ideal for this
0: place. ఎవరెవరో ఎవరెవరు తోచినట్టు వాళ్ళు అనేక రంగులుగా దూషణ భూషణ తిరస్కార పురస్కారాలు చేస్తూనే ఉంటుంటారు.
1: People praise, people criticize in their own way.
0: దేనిని లెక్క చేయను.
1: Bhagavan is not bothered of any.
0: అది వాడి బుద్ధి.
1: It's only his way.
0: వాడి బుద్ధిని నేను ఎందుకు ఫాలో చేయాలి?
1: Why should I follow his way of talking?
0: నా బుద్ధిని నేను ఫాలో చేయాలి.
1: I should follow my own way.
0: వాడి బుద్ధిని నేను ఫాలో చేస్తుంటే I am slave.
1: If I follow the other man, I become a slave.
0: కనుక నేను ఇంకొక బుద్ధిని నేను అనుసరించను.
1: ఐ విల్ నెవర్ ఫాలో ఎనీబడీ.
0: నా మంచిది నేను దృఢంగా విశ్వసించి దీన్ని నేను అనుసరిస్తుంటాను.
1: ఐ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ మై గుడ్నెస్ అండ్ ఐ ఫాలో దాట్.
0: కనుకనే ఈ విధమైనటువంటి క్షమను కోల్పోతున్నా మనలో ఏమాత్రం కూడా మనం శాంతిని పొందలేము.
1: దెన్ వన్స్ యూ లూజ్ పేషెన్స్ యూ కెన్ నెవర్ బి పీస్ఫుల్.
0: నేను ఎప్పుడు శాంతి శాంతి శాంతి శాంతి.
1: భగవాన్ రిమైన్స్ ఆల్వేస్ ఇన్ ది స్టేట్ ఆఫ్.
0: కారణం ఏమిటి?
1: వై
0: క్షమను ఏమాత్రం కూడా కోల్పోను.
1: బికాస్ హీ విల్ నెవర్ లూజ్ పేషెన్స్.
0: మీరు కూడా ఆ విధంగా సాధించాలి.
1: యూ షుడ్ ఆల్సో అచీవ్ లైక్ దాట్.
0: ఎవరు ఏ విధంగా మిమ్మల్ని బాధించినప్పటికీ దానివల్ల మనకు కలిగే నష్టం ఏమి లేదు.
1: లెట్ ఎనీ పీపుల్ హర్ట్ యూ, ఆఫ్టర్ ఆల్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు సఫర్.
0: కానీ దానిని ఎదుర్కోవడానికి మనం తిరిగితేమే మనం చాలా కోల్పోతాం.
1: వెన్ వన్స్ యూ వాంట్ టు రెసిస్ట్ you will be losing further.
0: Neeku enta undo aa shakti neeku teliyadu.
1: You don't know the latent
0: enta kolpothunnavo adi kuda neeku teliyadu.
1: What you lose you don't know.
0: Neevu roshamto neevu atani paina irigabadutunnavu.
1: And therefore you resist with all the anger retaliation.
0: Kanuka evvare vidhamaitundi tiraskaram chesina neevu ematram kodanu jumpu cheyaka dhairyamga dani sahasanga edurkovali.
1: Let anyone criticize accuse you face it. Don't be afraid of that.
0: Vidyarthulu sadinchali.
1: Students should achieve this.
0: Aa opike mana yokka pranamu.
1: That patience is our life.
0: ఓపిక మన యొక్క ఆదర్శము.
1: That patience is the ideal.
0: దేనికి మనం భయపడనక్కర్లేదు.
1: Let's not be afraid of anything.
0: కనుకనే మనం ఫియర్లెస్ గా ఉండాలి.
1: So we should be fearless.
0: అప్పుడే మన జీవితము రాణిస్తుంది.
1: Then our life shines.
0: అన్ని విధాలు ఆదర్శిస్తుంది.
1: It will be ideal.
0: అందరికి సరి అయినటువంటి ఆదర్శాన్ని అందిస్తుంది.
1: It will be ideal to everybody.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు మీకు గేమ్స్ యొక్క దినమే కాకుండా ఈనాడు పవిత్రమైన మహాపర్వదినం కూడా దీంతో చేరటం చేత
1: టుడే ఇస్ నాట్ ఓన్లీ స్పోర్ట్స్ డే, టుడే ఇస్ ఆల్సో ఫెస్టివల్ సీక్రెట్ డే.
0: పాలలో చక్కెర చేసినట్టు చేరినట్టుగా నీరులో చక్కెర చేరినటువంటి రీతిగా మీ రెండింటి యొక్క ఏకత్వాన్ని ఈనాడు పొంది మానవ దివ్యత్వాన్ని ఆశించి ఆదర్శించి అందరికి కూడా అందించడానికి తగిన కంకణాలు కట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను.
1: జస్ట్ ఆస్ షుగర్ ఇస్ మిక్స్డ్ ఇన్ మిల్క్, just as sugar is mixed in water so that it tastes sweet, we should also know the divinity and its sweetness. All are divine.
0: Raso vai saha anindi upanishattu.
1: It is Upanishad says that all are divine.
0: Karaka mi yandu karuna rasam untundadi.
1: You have got this
0: prema rasam untundadi.
1: Love.
0: Daya rasam untundadi.
1: Compassion.
0: Kani ee soka rasam ledu.
1: There's nothing like misery. Nothing like sadness.
0: ఇలాంటి దుర్గుణములకు సంబంధించిన రసం లేదు.
1: There are no bad qualities.
0: మీరు ఎందుకు దాన్ని కొనుక్కుంటున్నారు?
1: Why do you want to have them?
0: మీ దివ్యమైనటువంటి ప్రేమ రసాన్ని పెంచుకోండి.
1: Develop this essence of
0: మీ దివ్యమైన కరుణారసాన్ని పెంచుకోండి.
1: Develop this divine compassion.
0: మీ దివ్యమైనటువంటి శాంతి రసాన్ని పెంచుకోండి.
1: Develop this essence of divine peace.
0: అప్పుడే మీరు ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా తయారవుతారు.
1: Then only you become ideal student.
0: ఎలాంటి పరిస్థితులు ఎందుకూడను మీ యొక్క బలహీనతకు చోటు ఇవ్వకండి.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ నెవర్ బి వీక్ ఎట్ ఎనీ పాయింట్.
0: బలహీనుడు దేన్ని కూడా సాధించలేడు.
1: ఏ వీక్ మ్యాన్ విల్ నెవర్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
0: లొంగిపోతుంటాడు.
1: హి సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ఎవ్రీవన్.
0: కడపటికి తన జీవితమే ఒక విధమైనటువంటి దుర్గతిని పొందుతుంది.
1: అల్టిమేట్లీ హి రూయిన్స్ హింసెల్ఫ్.
0: కాన ధైర్యంతో సాహసంతో సరైనటువంటి ఆదర్శాన్ని మీరు అందించి లైఫ్ అనేటువంటి గేమ్ను మీరు ఆదర్శంగా తీసుకుని దాంట్లో ఒక విధమైనటువంటి విజయాన్ని సాధిస్తూ రావాలి.
1: Therefore take this life as a game. Come out victoriously. Win
0: life
1: the game
0: is a
1: of
0: game.
1: Life.
0: Play it.
1: Life is a game. Play it.
0: Life is challenge. Meet it.
1: Life is a challenge. Meet it.
0: Life is a dream. Realize it.
1: Life is a dream. Realize it.
0: Life is love. Enjoy it.
1: Life is love. Enjoy it.
0: అది మీరు సాధించవలసినటువంటి అదే విధమైన మానవ జీవితము.
1: That is the true human life.
0: కనుక మానవ జీవితం అంటే ఏదో ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయాల్లో మునిగి ధనమును సంపాదించడము, ఉద్యోగాలు చేయటము, పెండిళ్లు చేసుకోవటము, పిల్లలు కనటము, వాళ్ళకి పెండిళ్లు చేయటము, వాళ్ళను ఒక దీంట్లో ముంచటము, ఈ విధమైన దీంట్లో చేయటం మనసు యొక్క మానవ జీవితం కాదు.
1: లైఫ్ డస్ నాట్ మీన్ స్పెండింగ్ ది టైమ్ ఇన్ ఫ్లీటింగ్ ప్లెజర్స్ బిగెటింగ్ చిల్డ్రన్ అండ్ గెటింగ్ దెం మ్యారీడ్ ఇన్ టర్న్.
0: మీరు చేసుకోవచ్చు,
1: దట్స్ ఆల్ వరల్డ్లీ రొటీన్, యూ కెన్ డూ ఇట్.
0: అవన్నీ తప్పులేదు,
1: దేర్ నో మిస్టేక్.
0: చేసుకోకూడదని నేను చెప్పడం లేదు.
1: భగవాన్ విల్ ఎవర్ సే
0: నో. లక్ష్యము దానిపైన పెట్టుకోవాలి.
1: బట్ యూ షుడ్ హావ్ అదర్ దాట్ యాజ్ ది ఎయిమ్.
0: నీవు ఎన్ని పనులు చేసుకున్నప్పటికీ ఈ లక్ష్యాన్ని మాత్రం మర్చకుండా ఉండాలి.
1: యూ మే డూ ఎనీ అదర్ థింగ్ బట్ నెవర్ ఫర్గెట్ దిస్ ఎయిమ్.
0: మీకు చాలా మంది పిల్లలకు తెలుసును,
1: మెనీ స్టూడెంట్స్ నౌ
0: మిలిటరీలో చేరినటువంటి వాళ్ళు,
1: దోస్ దట్ జాయిన్
0: వాళ్ళ రిక్రూటింగ్ లో అనేక రకమైనటువంటి యొక్క తరిమీదులు చేస్తుంటారు.
1: ది మిలిటరీ పర్సనల్ ఆర్ ట్రైన్డ్ ఇన్ వేరియస్,
0: కానీ మిలిటరీ లోపల దోబీలు ఉంటారు,
1: దోబీస్ ఇన్ మిలిటరీ,
0: స్వీపర్స్ ఉంటారు,
1: స్వీపర్స్,
0: బార్బర్ ఉంటారు,
1: బార్బర్,
0: వాచ్మ్యాన్ ఉంటారు,
1: వాచ్మెన్,
0: అందరూ ఉంటారు.
1: ఆల్ ఆర్ దేర్.
0: కానీ అందరికూ వేరు వేరు పనుల్లో ఉన్నప్పటికీ అందరి ఎందు రెండు మాత్రం శాశ్వతమైన ఉంటుంటాయి.
1: దో దే డూ డిఫరెంట్ జాబ్స్, టూ థింగ్స్ ఆర్ కంపల్సరీ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్.
0: ఒకటి పెరేడ్, రెండవది గన్.
1: వన్ ఇస్ పెరేడ్, సెకండ్ ఇస్ గన్.
0: ఈ రెండు కూడా వాళ్ళు కంపల్సరీగా తెలుసుకోవాలి.
1: దీస్ టూ ఆర్ కంపల్సరీ ఫర్ ఎవ్రీ మిలిటరీ.
0: అదే విధంగానే విద్యార్థులు ఏ ఏ సబ్జెక్ట్ లో పోయినప్పటికీ,
1: స్టూడెంట్స్ మే స్టడీ ఎనీ
0: సబ్జెక్ట్, ఏమే విధమైనటువంటి ఉండినప్పటికీ
1: సబ్జెక్ట్స్ మే బి డిఫరెంట్,
0: రెండింటిని మాత్రం మీ దీంట్లో మాత్రం దృఢం చేసుకోవాలి.
1: బట్ యూ షుడ్ స్ట్రెంగ్థెన్ టూ,
0: ప్రేమ త్యాగము ఈ రెండింటిని మాత్రం మీరు నిలుపుకోవాలి.
1: స్ట్రెంగ్థెన్ అప్హోల్డ్ దీస్ టూ, లవ్ అండ్
0: సాక్రిఫైస్. ప్రేమించండి,
1: లవ్ ఆల్,
0: కానీ త్యాగానికి పూనుకోండి.
1: బి రెడీ టు
0: సాక్రిఫైస్. త్యాగమే లేకపోతే ఇది ఒక జీవితమే కాదు.
1: విదౌట్ సాక్రిఫైస్ నో లైఫ్ అట్ ఆల్.
0: కనుక ఏదైనా త్యాగం చేయవలసి వస్తే తప్పక మీరు త్యాగం చేయండి.
1: బి రెడీ టు సాక్రిఫైస్
0: పరోపకార నిమిత్తమై,
1: టు హెల్ప్ అవర్
0: సమాజ సంక్షేమ నిమిత్తమై,
1: వెల్ఫేర్ ఆఫ్ ద
0: సొసైటీ మనం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటుండాలి.
1: రెడీ టు సాక్రిఫైస్ యువర్ ఓన్ లైఫ్, బి రెడీ.
0: భగవంతుని పొందడానికి తగతగలాడుతూ రావాలి.
1: యర్న్ అండ్ పైన్ ఫర్ గాడ్.
0: ఎప్పుడు నాకు ఈ అవకాశం చిక్కుతుందా, ఎప్పుడు నాకు ఈ భాగ్యం నాకు లభిస్తుందా అని మీరు ఉగ్రూతులుగుతూ రావాలి.
1: బి రెడీ పైనింగ్ ఫర్ ద లార్డ్స్ గ్రేస్ అట్ వాట్ పాయింట్ ఆఫ్ టైమ్ యువర్
0: రామకృష్ణ పరమహంస ఉండేటువంటి వాడు,
1: రామకృష్ణ పరమహంస.
0: కానీ అతను ఒక దినమంతా తెచ్చిన తర్వాత తెల్లవారి పండుకునే ముందుగా, అయ్యో ఈనాడంతా వ్యక్తమైపోయింది కదా, నా తల్లి నాకు దర్శనమివ్వలేదే, నా తండ్రి నన్ను కనిపించలేదే అని నిరాశతో నిద్రించేటువంటి వాడు.
1: As days passed on, every day he used to brood over. He felt so sore and miserable because he could not win the grace of God.
0: ఒక్కొక్క విధమైనటువంటి పవిత్రమైనటువంటి గడియలే,
1: every moment is sacred.
0: ఆ గడియ గడియ కూడాను మనం భగవంతు అనుగ్రహం కోసమని పాటుపడుతూ రావాలి.
1: ఎవ్రీ మూమెంట్ విచ్ ఇస్ సీక్రెట్ వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
0: ఆ అనుగ్రహం ఒకటి మనకు లభించిన నవగ్రహాలు మన హస్తగతమైపోతాయి.
1: దెన్ వన్స్ యూ హావ్ అనుగ్రహ గాడ్స్ గ్రేస్, ది రెస్ట్ ఆఫ్ ది గ్రహాస్ ప్లానెట్స్ విల్ బి అండర్ యువర్ కంట్రోల్.
0: కనుక ఆ అనుగ్రహానికి మాత్రం మనం పాటుపడాలి.
1: దేర్ఫోర్ వి స్ట్రగుల్ టు విన్ గాడ్స్ గ్రేస్.
0: ఈ అనుగ్రహం కోసం పాటుపడటానికి ఒక విధమైనటువంటి దీక్షను పూనాలి.
1: వీ షుడ్ డిటర్మిన్ పట్టుదల, డిటర్మినేషన్.
0: ఎలాంటి పరిస్థితులు ఏంటనుకుంటు పట్టుదలను మానకూడదు.
1: నెవర్ గివ్ అప్ దిస్ డిటర్మినేషన్ అట్ ఎనీ టైమ్.
0: కోరినది ఏదియో కోరని కోరి తిరి,
1: వన్ వే ఆర్ అదర్ యూ హ్యావ్ డిసైడ్ ఎనీవే.
0: కోరినదిదు దాక విడవకుండు,
1: డు నాట్ గివ్ అప్ అంటిల్ ఇట్ ఇస్ గ్రాంట్.
0: అడిగినదేదియో అడగనే అడిగి తిరి, అడిగినదిదు దాక పోవకుండు.
1: యు హ్యావ్ ఆస్క్డ్ ఎనీవే, డు నాట్ రిటర్న్ అంటిల్ ఇట్ ఇస్ గివెన్.
0: తలచినదేదియో తలచనే దలచితివి, తలపు తీరుడు దాక పోవకుండు.
1: యు హ్యావ్ థాట్ ఎనీవే, అంటిల్ ద థాట్ ఇస్ రియలైజ్డ్ డు నాట్ గో.
0: పోరు పడలేక తానైన బ్రోవలయు,
1: యస్ టు గివ్ యూ అవుట్ ఆఫ్ దిస్
0: వడలు తెలియక నీవైనా అడుగవలయు,
1: ఆర్ఎస్ యూ హావ్ టు ఫాలో అండ్ ఆస్క్ కాన్సెప్ట్.
0: నీ ఎంత నీవు తిరిగి పోవుట భక్తుని దీక్ష కాదు.
1: టు విత్డ్రా ఆన్ యువర్ ఓన్ ఇట్ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ.
0: ఆ పట్టుదల పట్టి మన జీవితంలో ఉండినంత వరకు ఆ పట్టుదలను విడవకుండా సాధించాలి.
1: త్రూ అవుట్ యువర్ లైఫ్ టైమ్ యూ హావ్ టు కీప్ అప్ దిస్ డిటర్మినేషన్ అండ్ వర్క్.
0: మరువకువే ఓ మనస, విడువకువే ఓ మనస,
1: ఓ మైండ్ నెవర్ ఫర్గెట్.
0: అడుగుకొలది అది అడుగునబడునని, అడుగకున్న పని వడిగానగునని, అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస.
1: ఓ మైండ్ నెవర్ ఫర్గెట్, నెవర్ ఆస్క్. ద మోర్ యూ ఆస్క్ ఇట్ విల్ బి ఇగ్నోర్.
0: అడుగని శబరిని ఆదరించడే,
1: వితౌట్ ఆస్కింగ్ ఈజ్ నాట్ శబరి ప్రొటెక్టెడ్.
0: అడుగక తనకై మడియు జటాయువు కడకు నేగి సద్గతి గలిగి,
1: వితౌట్ ఆస్కింగ్ ఇస్ నాట్ ది జటాయు బర్డ్ ద రెసిపియంట్ ఆఫ్ ఆబిచ్యురీ రైట్స్.
0: అడిగి అడిగి అడిగి అలసిపోయాడు.
1: is very much tired by asking repeatedly. Ultimately, he didn't deserve that golden opportunity of
0: the Whereas
1: without asking, that the Jatayu bird was lucky enough to have been offered
0: Jatayu for righteousness.
1: Jatayu never asked.
0: రామునే వచ్చి నడిచి వచ్చి తనను చేర్చుకున్నాడు.
1: రామ హింసెల్ఫ్ కేమ్ వాకింగ్. కనుకనే
0: ఆ సమయ సందర్భాన్ని పురస్కరించుకుని భగవంతుడే అన్ని కార్యములు చూసుకుంటాడు.
1: అట్ అన్ అప్రోప్రియేట్ టైం రైట్ పొజిషన్ గాడ్ హింసెల్ఫ్ విల్ మార్క్.
0: నేను పాస్ కావాలి, మంచి మార్క్స్ రావాలి అని కూడా నీవు అడగనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఆస్క్ ఫర్ హై మార్క్స్ హై పర్సంటేజ్.
0: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
1: డూ యువర్ డ్యూటీ.
0: కష్టపడి చదువు.
1: వర్క్ హార్డ్.
0: తప్పక అడుగుకు మునిపే తాను నిన్ను మార్క్స్ అందిస్తాడు.
1: విదౌట్ ఆస్కింగ్ యూఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
0: నీలో జీరో వచ్చినప్పటికీ పక్కన ఒకటి పెట్టి పదిగా మార్చి పెట్టేస్తాడు.
1: ఈవెన్ ఇఫ్ యు గెట్ ఎ జీరో దేర్ విల్ బి వన్ బై ఇట్ సైడ్ అండ్ విల్ మేక్ ఇట్ 10.
0: కనుకనే నీవు నీ కర్తవ్యాధంలో నీవు నగ్నం కా.
1: సో బి రెడీ టు డూ యువర్ డ్యూటీ.
0: నీ ప్రయత్నంలో ఏ విధమైనటువంటి దోషం లేకుండా చూసుకో.
1: దేర్ షుడ్ నాట్ బి డర్త్ ఇన్ యువర్ ఓన్ ఎఫర్ట్.
0: ఇది ఈనాడు విద్యార్థులు నేర్చుకోవాల్సినటువంటి యొక్క ప్రధానమైన పట్టుదల.
1: దిస్ డిటర్మినేషన్ ద స్టూడెంట్స్ షుడ్ కల్టివేట్ టుడే.
0: ఒకరిపై ఒకరు ద్వేషాన్ని మాత్రం పెంచుకోకండి.
1: డోంట్ డెవలప్ హేట్రెడ్.
0: ఒకరిపై ఒకరు అసూయను మాత్రం పెంచుకోకండి.
1: డోంట్ బి జెలస్ టువర్డ్స్ టీచర్.
0: బాగా అభివృద్ధికి వచ్చేటువంటి వారిని చూస్తే నీవు కూడా ఆనందించు. తప్పక నీకు కూడా ఆ అభివృద్ధి చేకూరుతుంది.
1: బి హ్యాపీ వాచింగ్ అదర్స్ ప్రోగ్రెసింగ్ ఇన్ లైఫ్ సో దట్ యూ వుడ్ ఆల్సో డెవలప్.
0: కనుక ఈ విశాలమైన భావాన్ని మనం పెంచుకోవాలి.
1: డెవలప్ దిస్ బ్రాడ్ ఫీలింగ్స్.
0: మన హృదయం ఎంత ఉండాలి? చిన్నదిగా కాదు, ఈ ప్రపంచమంత హృదయంగా మనం మార్చుకోవాలి.
1: అవర్ హార్ట్ షుడ్ నాట్ బి సో స్మాల్ అండ్ నారో.
0: ఇంత విశాలమైన ప్రపంచంలో మనం పుట్టి ఏదో ఒక అణుమాత్రమైనటువంటి హృదయాన్ని పెంచుకుంటే ప్రయోజనం లేదు.
1: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇఫ్ వీఆర్ నారో మైండెడ్ ఇట్ ఈస్ యూస్లెస్.
0: సముద్రమంతా హృదయంగా మనం మార్చుకోవాలి.
1: వీ షుడ్ మేక్ అవర్ హార్ట్ యాజ్ వాస్ట్ యాజ్ ద మైటీ ఓషన్.
0: సముద్రం యొక్క రూపం రుచి మాత్రం ఉండకూడదు.
1: బట్ హౌఎవర్ వీ షుడ్ నాట్ హావ్ దట్ టేస్ట్.
0: పాల సముద్రంగా ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ బి ఓషన్ ఆఫ్ మిల్క్.
0: క్షీర సముద్రంగా ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ బి ఓషన్ ఆఫ్
0: మిల్క్. క్షీర సాగరుడు పవళిస్తుంటాడు.
1: దేర్ గాడ్ రిక్లైన్స్.
0: క్షార సాగరుడు కాకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ బి ఓషన్.
0: కనుకనే భగవంతుడు క్షీరసాగరుడు.
1: గాడ్ రిక్లైన్స్
0: మీ హృదయంలో పవడించి ఉన్నాడు.
1: హీ రిక్లైన్స్ ఆన్ యువర్ హార్ట్.
0: ఎప్పుడుంటే అప్పుడు మీకు కనిపిస్తాడు.
1: హీస్ రెడీ టు అపియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఎవర్ యు వాంట్.
0: ఏడని మాత్రం నిరాశకు గురి కావద్దు.
1: నెవర్ బి డిసప్పాయింటెడ్.
0: కనుక మీరు దృఢమైనటువంటి సంకల్పులైపోయి మన దేశం కోసమని తగినటువంటి యొక్క బాధ్యతను వహించి దేశ సంక్షేమ నిమిత్తమై తగినటువంటి కృషి చేయండి.
1: Therefore, with full determination, work hard for the progress and the welfare of this country.
0: Deshamu mana yokka illu.
1: The country is your residence.
0: Prapanchamanta mana yokka nivasame.
1: The whole world is our dwelling place.
0: Idi aadeshamu ee desham ani bhedamulu pettukokandi.
1: We should not have difference.
0: Oka pedda inti lopala okkoka roomulu pratyekanga undinattuga ee vishalamaina prapanchamlo Bharat desham oka room vantidi.
1: Just you find so many rooms in a big mansion. The whole universe is a mansion and countries are the rooms there.
0: గృహమంతా మంచిగా ఉండాలి.
1: The whole house should be good.
0: అప్పుడే మనం కూడా మంచిగా ఉండగలం.
1: Then only you will be good.
0: కనుక భగవత్ నామస్మరణ చేసుకుంటూ మీ కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ ప్రపంచంలో అందరినీ ప్రేమిస్తూ అందరినీ సంతోషంగా తగినటువంటి కృషిని జరుపుతూ వాళ్లను తగిన లోకశాంతి లోక సమస్త సుఖినో భవంతు అనేది హృదయం నుండి మనము ప్రార్థించుతూ రావాలి.
1: సింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్, డూ యువర్ డ్యూటీ, డెవలప్ లవ్, మేక్ ఎవ్రీవన్ హ్యాపీ, ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ఎవ్రీవన్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: ప్రేమ ముదిత మనసే.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ పంచభౌతికమైన శరీరము పంచీకరణముల ద్వారా ఏర్పడినటువంటిది.
1: ది ఫిజికల్ బాడీ ఈజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ది ఫైవ్ ఆఫ్ ది ఎలిమెంట్స్.
0: ఇట్టి పంచభూతములు కూడాను భగవత్ ప్రేరితమైనటువంటిది.
1: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఆఫ్ ది డివైన్.
0: కానీ ఈనాటి మానవుడు ఈ పంచభూత తత్వములను ఏమాత్రం కూడాను అర్థం చేసుకోవటం లేదు.
1: బట్ మ్యాన్ టుడే ఈజ్ నాట్ అండర్స్టాండింగ్ ద నేచర్ ఆఫ్ ది ఎలిమెంట్.

అంగ విద్యలు అభ్యసించగవచ్చు. అష్టాంగ విద్యలు అభ్యసించగవచ్చు. చంద్రమండలమైన చేరవచ్చు. కానీ దేహేంద్రియములరి కట్టి మనసు నిలిపి అంతర్ముఖము చేసి

0: నిశ్చల సమాన చిత్తుడై నిలువగలడా?
1: వన్ కెన్ బి వెరీ సక్సెస్ఫుల్ ఇన్ ఎ కోర్ట్ ఆఫ్ స్కాలర్స్. వన్ కెన్ బి కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ రూల్ ది హోల్ ఆఫ్ ది కింగ్డమ్. One can take to actions of charity, offering the gold and the cows. One can even count the stars present in the sky. One can even mention the names of the different beings. One can learn different forms of education. One can reach more. But yet, is there anyone who can control the senses and keep the mind steady and concentrated and maintain the state of equanimity?

0: సౌఖ్యము లేదు. వేదాంతం వల్ల మనకు శాంతి లభించటం లేదు.
1: యు కెనాట్ బి ఎట్ పీస్ బై మియర్లీ
0: సిద్ధాంతం వల్ల మనకు శాంతి లభించటం లేదు.
1: యు కెనాట్ ఎర్న్ పీస్ అవుట్ ఆఫ్ ఎనీ థియరీ.
0: శాంతుడైనటువంటి వాడే శాంతిని పొందగలడు.
1: ద వన్ విత్ సెన్స్ కంట్రోల్ విల్ బి ఎట్ పీస్.
0: శాంతం అనేటువంటిది పురుషాత్మతో ఏర్పడేటువంటిది.
1: ద సెన్స్ కంట్రోల్ ఈజ్ వన్ యూ కెన్ గెట్ అవుట్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఇన్ లైఫ్.
0: ఇట్టి పురుషత్వంతో ఏర్పడేటువంటి యొక్క శాంతం యొక్క తత్వాన్ని ఈనాటి మానవుడు సిద్ధాంతముగా అనుభవించటం లేదు.
1: Man today is not experiencing in practice this principle of sense control.
0: Manavattamulo edo vetukutu unnadu anta kaalam nundi.
1: He has been in search of the true human quality.
0: Enni vetukutunnado atanike teriyatam ledu.
1: He does know what he is searching for.
0: Kaani vetukutunnadu.
1: Yet he searches.
0: Itti vetukeetvanti yokka vishaya tattvanni gurtinchukolanatvanti vyaktulu inaadu kotlaku kalaru.
1: There are crowds of such seekers who do not know what they are seeking.
0: భౌతికమైన లౌకికమైనటువంటి ప్రభావములకు మాత్రమే లొంగి తన నిత్య సత్యమైనటువంటి ఒక స్వభావాన్ని మర్చిపోతున్నాడు మానవుడు.
1: Man has submitted himself to the physical worldly aspect, but he has forgotten his eternal truth.
0: ప్రభావం అనేటువంటిది ప్రారంభంతో ఏర్పడేటువంటిది.
1: That he earns out of the past.
0: స్వభావం అనేటువంటి పురుషార్థంతో చేకూరేటువంటిది.
1: ద నేచర్ యూ అక్వైర్ టు ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్.
0: ఇట్టి పురుషార్థమును విస్మరించి
1: ఫర్గెటింగ్ సచ్ ఎ థింగ్
0: ప్రారంభానికి భోగనై
1: హి సబ్మిట్స్ హిమ్సెల్ఫ్
0: మానవత్వాన్ని విస్మరించి
1: హి ఫర్గెట్స్ హ్యూమన్ నేచర్
0: మానవత్వాన్ని అనుభవిస్తున్నాడు ఈనాటి మానవుడు.
1: అండ్ హి పాసెస్ త్రూ ద డెమోనిక్ క్వాలిటీ.
0: ప్రతి మానవుని ఎందుకుడను స్వార్థమే శ్వాసగా భావిస్తున్నాడు.
1: Every man considers the selfishness as
0: durasane oka pranamuga visheshisthunnadu.
1: The excess of desire is his life.
0: Anintiyandu tanake vijayam chekuralani aashisthunnadu.
1: He wants to be successful in all.
0: Ee vidhamainatundi vyaktulu ekkada chusina takku ledu dinidina abhivruddhi pondutunnaru.
1: There are lots and lots of people ever rising today.
0: Prati vyakti endu kudanu ee swarthamu sapriyodaname taandavamaadutundadu.
1: But selfishness and self-interest is dancing the human heart.
0: Ilanti varu pratibhasharulu kagalra.
1: Can they be one of talent?
0: Tellavaru lechina tachaname.
1: The moment they get up in the morning.
0: Dina patrikalu, vara patrikalu, maasa patrikalu, videolu, radiolu, cinemalu ilanti jeevithani gadapadaniki urruta nooguthuntaru inaati manavudu.
1: Man today is after daily magazines, weekly, monthly magazines, video and radio.
0: ఇంకా గడియకు కూడాను తన కుల మత భాష ప్రాంతీయ అభిమానం అనేటువంటిది వారి యందు అమితంగా అభివృద్ధి అవుతూ వస్తుంది.
1: అవట్ ఆల్ వీ ఫైండ్ ఇన్ హిమ్ ద నేరో ఫీలింగ్స్ ఆఫ్ కాస్ట్ కమ్యూనిటీ లాంగ్వేజ్ అండ్ ద రీజియన్.
0: ఇలాంటి వ్యక్తులు ప్రభావవంతులుగా అనడానికి అవకాశమే లేదు.
1: దేర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ ఎఫెక్టింగ్ అదర్ పీపుల్ విత్ సచ్ influences.
0: Itti manavulu pratibhaku pattabhishekam kattagalara?
1: Can ever they be talented? Can they recognize talent?
0: Kaadu kaadu.
1: No.
0: Ee naati manavuni yandu tyagamu seelamu damamu ee moodinti yandu tana yokka jeevithanni ankitam gaavinchadu.
1: Man should dedicate his life for sacrifice character and sense control.
0: Manavudu nityamu aneka manditu parichayam gaavinchukuntunnadu.
1: Man acquaints himself with many people.
0: Aithe ee parichayam gaavinchukunnatundi vyaktulalo kondaru mitrulu mari kondaru shatrulu.
1: Out of all the acquaintances, few are friends, the others are enemies.
0: Kaani ee mitrattamu shatrutamu ekkada nunchi vachindi?
1: Friendship or enmity, where from have they come?
0: Manavuni yokka manasu nundi aavirbhavinchinatundive ee rendu kudalu.
1: Both of them originated out of the human mind.
0: Prati manavuni yandu kudanu ఈ విధమైనటువంటి శత్రుత్వము మిత్రుత్వము దీర్ఘనాభివృద్ధి చెందుతున్నది.
1: ఇన్ ఎవ్రీ మ్యాన్ సచ్ ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిస్ ఆర్ ఇంక్రీజింగ్.
0: దీనికి కారణం ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
1: యూ డోంట్ ఫైండ్ ద రీజన్.
0: రాముడు ఏ పాపం చేశాడు?
1: వాట్ ఇస్ ద సిన్ కమిటెడ్?
0: ఏ దోషం ఆచరించాడు?
1: వాట్ మిస్టేక్ హి
0: కమిటెడ్? కానీ రావణునికి మహాద్వేషం.
1: బట్ రావణ హ్యాస్ హేట్రెడ్ టువర్డ్స్.
0: రావణుని చూస్తే రావణునికి మహాద్వేషం.
1: Ravana has bitter hatred towards Krishna.
0: చూస్తే దంతవక్రుడు శిశుపాలకి మహాద్వేషము.
1: దంతవక్ర శిశుపాల హేట్రెడ్ కృష్ణ.
0: ఈ ద్వేషానికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ఆర్ ద రీజన్ ఫర్ హేట్రెడ్?
0: తాము ఆచరించినటువంటి దోషములే ఈ ద్వేషానికి మూల కారణము.
1: ద వెరీ మిస్టేక్స్ దట్ కమిటెడ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ హేట్రెడ్.
0: ఇవి ఆ దోషములంతా వారి ఎందే ఉన్నవి కానీ వీరి ఎందు లేవు.
1: డిఫెక్ట్స్ ఆర్ ఇన్ దెమ్, మిస్టేక్స్ ఆర్ ఇన్ దెమ్, నాట్ హియర్.
0: ధర్మమూర్తి అనేటువంటి ధర్మరాజు, అజాత శత్రు అని పేరు గాంచినటువంటి ధర్మరాజుని ఎందుకూడను కౌరవులు శత్రుత్వాన్ని వహిస్తూ వచ్చారు.
1: ధర్మజ స్టాండ్స్ ఫర్ రైచియస్నెస్, హ్యాడ్ నో ఎనిమీస్ ఇట్ ఆల్, బట్ కౌరవస్ హ్యాడ్ ఎనిమిటీ టువర్డ్స్ హిమ్.
0: కనుకనే ఈనాటి లోకములో శత్రుత్వం లేనటువంటి వ్యక్తులు కనిపించడం లేదు.
1: Therefore, we don't have anyone without enemies today.
0: దీనికి కారణము మీరు కాదు.
1: ఎవరి
0: భావములు వారికే కారణము.
1: యువర్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: కనుకనే మానవుని యందు తమ తమ దోషములే తమ తమ శత్రుత్వాన్ని పెంచుకుంటూ వస్తున్నాయి.
1: Therefore, your own mistakes are responsible for enmity.
0: కనుక శత్రుత్వాన్ని గురించి మనం భయపడనక్కర్లేదు.
1: We don't need to fear the enmity.
0: మిత్రుత్వాన్ని అభివృద్ధి గావించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: We should make effort to improve.
0: ఎవరు ఎన్ని విధములుగా దూషించినప్పటికీ,
1: like anyone accuse you,
0: విమర్శించినప్పటికి,
1: criticize you,
0: పరిహసించినప్పటికి,
1: make fun of you,
0: మనం ఏమాత్రం కూడా లెక్క చేయకూడదు.
1: We don't need to be mindful.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: ఈ దూషణ వల్ల, ఈ విమర్శల వల్ల, ఈ పరిహాసం చేత ఎవరికి నష్టం?
1: Who will be put to loss because of such criticism?
0: వ్యక్తులైనటువంటి వారు ఈ సత్యాన్ని గుర్తించడం అత్యవసరం.
1: The individuals must recognize this truth.
0: దూషించేటువంటి వ్యక్తి, దూషింపబడేటువంటి వ్యక్తి యొక్క పాపమును పరిహసిస్తున్నాడు.
1: The one who criticizes will be giving a relief to the person whom he is criticizing.
0: కనుకనే పరిహసింపబడేటువంటి వాని పాపములు పరిహసించేటువంటి వానికి చేరుతున్నాయి.
1: And therefore the sins of the person of whom you make fun of will go to you.
0: ఏ వ్యక్తి పొగడుతున్నాడో, ఎవరు పొగడించుకుంటున్నాడో, ఆ పొగడించుకునేటువంటి వాని మంచితనమంతా పొగిడే వానికి చేరిపోతున్నాయి.
1: Therefore, if you are praised, all your merit will go to the person who praises you.
0: Satyamga manam guttinchi vyaktinchinappudu manannu dushinchetunti vaade manaku mitrudu kaani varninchetunti vaadu mitrudu kaadu.
1: Actually speaking, the one who criticizes you is your true friend, but not the one who flatters you.
0: Manam dushinchetunti vaadu mana doshamunu taanu teesukuntunnadu.
1: As he criticizes, he receives your mistakes.
0: ఈ సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడా చక్కగా గుర్తించాలి.
1: ఎవ్రీ పర్సన్ మస్ట్ అండర్స్టాండ్ దిస్ క్లియర్.
0: కర్మమున పుట్టు జంతువు.
1: మ్యాన్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ యాక్షన్.
0: కర్మమున వృద్ధి పొంది కర్మముని తను.
1: హీ గ్రోస్ ఇన్ రిటర్న్.
0: కర్మమే నరునకు దైవము.
1: ఇట్ ఇస్ వెరీ డివినిటీ.
0: కర్మమే సుఖ దుఃఖములకు కారణమేనో.
1: దిస్ యాక్షన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్లెజర్ అండ్ పెయిన్.
0: ఈ కర్మ అనేటువంటిది,
1: దిస్ యాక్షన్,
0: మూడు విధములైనటువంటి కర్మలుగా ఉంటున్నాయి.
1: ఈజ్ ఆఫ్ త్రీ టైప్.
0: సంకల్పించటము ఒక కర్మ.
1: One, the decision.
0: సంకల్పించినటువంటి దానిని అభివ్యక్తం చేసేటువంటిది మరొక కర్మ.
1: ఎక్స్ప్రెషన్ ఇస్ సెకండ్.
0: అభివ్యక్తం చేసినటువంటి కర్మను ఆచరించడం ఇంకొక కర్మ.
1: హావింగ్ ఎక్స్ప్రెస్డ్, టేకింగ్ టు యాక్షన్ ఇస్ థర్డ్.
0: కనుకనే సంకల్పమే మనస్సు.
1: Therefore, this thinking is the mind.
0: అభివ్యక్తం చేయటమే వాక్కు.
1: ఎక్స్ప్రెషన్ ఇస్ స్పీచ్.
0: అభివ్యక్తం చేసినటువంటి దాన్ని ఆచరించడమే హస్తము.
1: దట్ విచ్ ఇస్ ఎక్స్ప్రెస్డ్ ఇస్ టేకింగ్ టు యాక్షన్ బై
0: హ్యాండ్. కనుకనే శరీర మన వాక్కాయముల యొక్క తత్వమే మానవత్వం అనేటువంటి సత్యాన్ని చక్కగా నిరూపిస్తూ వస్తుంది.
1: Therefore, human life is a combination of these three, the body, the mind and the speech.
0: ప్రతి మానవుని యొక్క సుఖ దుఃఖములకు ఈ మూడే కారణము.
1: For the pleasure and pain, these three are the cause.
0: ఈ మూడు లేకుండా మానవుడు నిలచడానికి వీలు కాదు.
1: Without these three, man cannot exist.
0: కనుక శత్రుత్వము మిత్రుత్వం అనేటువంటిది మన మానసిక స్వభావమే.
1: Therefore, the friendship and enmity are the nature of our mind.
0: ఎవడు విమర్శిస్తాడో వాడే నిజమైనటువంటి మిత్రుడు.
1: The one who criticizes is your true friend.
0: ఈ దోషం అనేటువంటిది మన యందు లేదు.
1: The mistake is not in you.
0: కనుక మనం ఈ విధమైనటువంటి విచారణ కలిపి సత్యాన్ని గుర్తించి మన మానవత్వాన్ని అభివృద్ధి గావించుకుంటూ రావాలి.
1: Therefore, we have to investigate this way and develop.
0: ఎవరు చేసినటువంటి యొక్క కర్మలు, ఎవరు చేసినటువంటి యొక్క భావములు వారిని అనుభవింపజేస్తాయి.
1: In fact, you have to pass through the consequences of your thought and
0: act. మీరు గుర్తించవలసినటువంటిది ఎవరి కర్మల వారి యొక్క ఫలితంగా అనుభవిస్తున్నాయి.
1: Today what you see is one passes through the consequences of one's own action.
0: విత్తనమో అట్టి మొక్క.
1: As is the seed, so is the plant.
0: ఎట్టి తిండో అట్టి రేపు.
1: As is the food, so is the bed.
0: కర్మము మాత్రము తప్పినది కాదు.
1: You cannot escape from the consequence.
0: అయితే ఒక్క భగవత్ అనుగ్రహం చేత ఏమైనా కూడా సాధించవచ్చు.
1: With God's grace you can achieve anything.
0: అట్టి దివ్యమైనటువంటి అనుగ్రహమునకు తగినటువంటి ఒక పాటు పడాలి మానవుడు.
1: సో మ్యాన్ హ్యాస్ టు స్ట్రగుల్ టు ఎర్న్ డివైన్ గ్రేస్.
0: కర్మ ఎప్పుడో ఒక పర్యాయం మనకు దానిని ఫలితం అందిస్తుంటాది.
1: సమ్ టైమ్ ఆర్ అదర్ యూ హ్యావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్స్.
0: చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: చేసిన తక్షణమే అందించేటువంటి కర్మలు కొన్ని.
1: దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ యీల్డ్ రిజల్ట్స్ ఇమీడియట్లీ.
0: కొన్ని నిమిషముల తర్వాత అందించేటువంటివి కొన్ని.
1: దెర్ ఆర్ సమ్ దట్ గివ్ యు ద రిజల్ట్స్.
0: కొన్ని దినముల తర్వాత అందించేటువంటివి కొన్ని.
1: అదర్స్ ఆఫ్టర్ డే.
0: కొన్ని సంవత్సరముల తర్వాత అందించేటువంటివి కొన్ని.
1: దెర్ ఆర్ ఫ్యూ ఆఫ్ ఇయర్స్.
0: కొన్ని యుగముల తర్వాత అందించేటువంటివి కొన్ని.
1: సమ్ విల్ పాస్ ఆన్ ఆఫ్టర్ ఏజెస్.
0: మనము నడుస్తూ ఉంటే కాలు జారింది.
1: యాజ్ వి వాక్ వి స్లిప్.
0: కానీ ఆ కర్మకు తక్షణమే మన యొక్క వెనుక విరిగిపోతుంది.
1: ఇమీడియట్లీ యూ సస్టైన్ ఎ ఫ్రాక్చర్.
0: జారటము ఎముక విరగటము రెండు ఒకే పర్యాయం జరిగింది.
1: యు స్లిప్ అండ్ యు సస్టైన్ ఎ ఫ్రాక్చర్ దెన్ అండ్ దేర్ ఇట్సెల్ఫ్.
0: మనం ఏదో ఒక పని చేస్తున్నప్పుడు కత్తి మనకు తగిలింది.
1: వెన్ యు వర్క్ యువర్ నైఫ్
0: తగిలిన రక్తం వస్తుంటుంది.
1: ఇమీడియట్లీ బ్లడ్ బ్లీడ్.
0: ఆ కర్మకు తక్షణమే దీని ఫలితము ఈ రక్తము.
1: దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ బ్లడ్ బ్లీడింగ్.
0: ఇంకా రెండవది ఏమిటి? కొన్ని గంటలు తీసుకుంటుంది.
1: ద సెకండ్ ఫామ్ విల్ టేక్.
0: తెల్లవారి మనం భుజించినటువంటి యొక్క భోజనము ఆహారము రెండు గంటల తర్వాత అరుగుతుంది.
1: ద ఫుడ్ డైజెస్టెడ్
0: దీనికి గంటలు తీసుకుంటుంది ఈ కర్మ.
1: దిస్ డైజెషన్ టేక్స్ అవర్.
0: ఇంకా విత్తనము భూమిలో నాటినప్పుడు
1: వెన్ యూ సో ద సీ
0: అది కూడా నువ్వు మొలక రావాలంటే కొన్ని దినములు తీసుకుంటుంది.
1: యూ హావ్ టు గ్రో ఇన్ ద సాప్లింగ్, ఇట్ టేక్స్ ఫ్యూ డేస్.
0: మొక్కనే వృక్షం కావాలంటే మరికొన్ని సంవత్సరాలు తీసుకుంటుంది.
1: ద ప్లాంట్ గ్రో ఇన్ టు ట్రీ టేక్స్ ఇయర్.
0: వృక్షమే ఫలం ఇవ్వాలంటే మరికొన్ని సంవత్సరాలు తీసుకుంటుంది.
1: ఫర్ ద ట్రీ టు ఈల్డ్ ఫ్రూట్స్ ఇట్ విల్ టేక్ సమ్ ఇయర్.
0: ఈ విధంగా కర్మ ఫలితము క్షణములు గంటలు దినములు నెలలు సంవత్సరాలుగా తీసుకుంటుంటారు.
1: దేర్ఫోర్ రిజల్ట్స్ ఆఫ్ అవర్ యాక్షన్స్ మే టేక్ మొమెంట్స్ ఆర్ అవర్స్ ఇన్ ద డే.
0: కానీ కొంతమంది మూర్ఖులవారి మనం భుజించినటువంటి యొక్క భోజనము ఆహారము రెండు గంటల తర్వాత అరుగుతుంది.
1: ద ఫుడ్ డైజెస్టెడ్
0: దీనికి గంటలు తీసుకుంటుంది ఈ కర్మ.
1: దిస్ డైజెషన్ టేక్స్ అవర్.
0: ఇంకా

0: ఇస్ ఉంటుంది.
1: Therefore, results of our actions may take moments and hours and the days and years.
0: కానీ కొంతమంది మూర్ఖులు, నేను చేసిన దుర్మార్గమైనటువంటి కర్మ, దీనికి ఫలితం ఏమిటి, నాకేమి చిక్కలేదే అనుకుంటారు.
1: Some fools may say, I have committed this wicked act, but I have not faced anything.
0: కాని ఉన్నది, దీనికి ఉంటున్నది, ఈ కర్మ ఫలము తప్పినది కాదు.
1: There lies ahead the result you can
0: escape. అయితే కర్మలు మూడు విధములైనటువంటి కర్మలు ఉంటున్నాయి.
1: But there are three forms of action.
0: సుకర్మ, వికర్మ, అకర్మ.
1: సుకర్మ, వికర్మ అండ్ అకర్మ.
0: సుకర్మ అనగా మంచి కర్మల యొక్క ఫలితము.
1: సుకర్మ ఇస్ రిజల్ట్స్ ఆఫ్ గుడ్ యాక్షన్.
0: మంచి పనులు చేయించటము.
1: Making others to do good
0: actions. మంచి పనుల యొక్క ఫలితం మంచిగానే అందించటము.
1: Good actions will give you good results.
0: వికర్మలు అనగా చెడ్డ కర్మలు చేయించటము.
1: Vikarma means making others do bad.
0: కర్మల యొక్క ఫలితము తర్వాత చెడ్డగానే అందించటము.
1: Later the bad consequences.
0: అకర్మలు.
1: అకర్మ.
0: ఎట్టి కర్మలు చేయకపోయినప్పటికీ అది ఒక కర్మరూపంగా వస్తుంటుంది.
1: యు మే నాట్ అండర్టేక్ ఎనీ యాక్షన్ బట్ యెట్ యు ఫేస్ ద రిజల్ట్.
0: పూర్వజన్మ సుకృతము, పూర్వజన్మ కర్మల యొక్క ఫలితము అని చెప్పవచ్చు.
1: బేసింగ్ ఆన్ దిస్ వీ కెన్ సే ఇస్ ద మెరిట్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్.
0: సీత ఏ కర్మలు చెడ్డ కర్మలు చేయలేదు పాపం.
1: సీత డిడ్ నాట్ కమిట్ ఎనీ బ్యాడ్ యాక్ట్.
0: కానీ ఆమె అరణ్యములో పడి పతి వియోగంతో అశోకవనంలో దుఃఖించడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ మదర్ సీత క్రయింగ్ దేర్ ఇన్ ద ఫారెస్ట్ బికాస్ ఆఫ్ సెపరేషన్?
0: సత్య హరిశ్చంద్రుడు ఎలాంటి పాపకర్మలు ఆచరించలేదు.
1: సత్య హరిశ్చంద్ర హాస్ నాట్ కమిటెడ్ ఎనీ సిన్.
0: కానీ అతను తన భార్యను అమ్ముకొని బిడ్డను కోల్పోయి కాటి కాపరిగా నిలచడానికి కారణమేమిటి?
1: బట్ హి హాడ్ టు సెల్ అవుట్ హిస్ వైఫ్ అండ్ సన్ అండ్ హాడ్ టు టేక్ కేర్ ఆఫ్ ది
0: క్రియేషన్. ఒకరికొకరు వీడిపోయి దుఃఖాన్ని అనుభవించడానికి కారణమేమిటి?
1: వాట్ ఆర్ ద రీజన్ బిహైండ్ ద సెపరేషన్ ఆఫ్ నలదమయంతి?
0: ఇది సుకర్మ కాదు, వికర్మ కాదు, ఇది అకర్మ.
1: ఇట్ ఈస్ నాట్ గుడ్ యాక్షన్ సుకర్మ, రాంగ్ యాక్షన్.
0: కర్మలు చేయకపోయినప్పటికీ జన్మాంతర కర్మలు అనేటువంటిది ఈ విధమైనటువంటి పరిణామాన్ని చెప్పిస్తుంటాయి.
1: యు మే నాట్ డూ ఎనీథింగ్ రైట్ నౌ బట్ దర్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ ద పాస్ట్ యాక్షన్.
0: కనుక మానవత్వంలో ఉండినటువంటి యొక్క ఈ విశిష్టతను ఈ చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వి మస్ట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ దిస్ సిగ్నిఫికెన్స్.
0: ఈ దాన్ని మనం అనుభవించినప్పటికీ ఇది కర్మల యొక్క ఫలితమే.
1: వాట్ ఎవర్ యూ మే ఎక్స్పీరియన్స్ అట్రాక్షన్ ఇట్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ యువర్ యాక్షన్.
0: ఇది ఎప్పటికీ తప్పినది కాదు.
1: యు కెనాట్ ఎస్కేప్.
0: కనుకనే తప్పినది కాదు, కనుకనే తప్పించుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: యాజ్ యూ కెనాట్ ఎస్కేప్ ఆర్ ఇవేడ్ రైట్ టు మేక్ ఎన్ ఎఫర్ట్.
0: ఏ విధంగా భగవంతుని యొక్క అనుగ్రహానికి పొందాలి,
1: యువర్
0: కావాలి.
1: యూ షుడ్ డిజర్వ్ గాడ్స్ గ్రేస్.
0: ఇలాంటి దీనికి మనం తగినటువంటి కృషి చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఆల్ ఎఫర్ట్స్.
0: ప్రతి మానవుడు కూడాను సత్సంకల్పాన్ని లోపల పెంచుకుంటూ రావాలి.
1: ఎవ్రీవన్ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్.
0: సత్యము, ప్రేమ, శాంతి, కరుణ, సహనము ఇత్యాది మత్స్యభావములను హృదయములో ఆవిర్భవింప చేసుకున్నప్పుడు
1: వెన్ వీ హ్యావ్ గుడ్ థాట్స్ ఆఫ్ ట్రూత్, లవ్, పీస్, కంపాషన్,
0: జీవితమే సుందరమైన నందనవనంగా రూపొందుతుంది.
1: దేర్ లైఫ్ విల్ బి వన్ ఆఫ్ బ్యూటీ లైక్ ఎ గార్డెన్.
0: కానీ దుర్మార్గము, దుష్టత్వము, దురాలోచన, పాపము ఇలాంటి సంకల్పములను తమ హృదయంలో ప్రవేశించుకున్నటువంటి వానికి కేవలం మలమూత్ర దుర్గంధంతో కూడినటువంటి ఈ యొక్క నదిగా ప్రవహిస్తుంది. దీనినే వైతరిణి నది అంటారు.
1: ఇఫ్ హి ఫిల్స్ హిస్ హార్ట్ విత్ ఆల్ ద వికెడ్నెస్, బ్యాడ్ థాట్స్ అండ్ సిన్ఫుల్ యాక్షన్స్, ఇట్ విల్ ఎమిట్ ఫౌల్ స్మెల్ కంపేర్డ్ టు ద వైతరిణి.
0: విచారించుకోవచ్చును, నేను సుందరమైన నందనవనాన్న లేక వైతరిణి నదినా అని తన యొక్క సంకల్పాలు తగినట్టుగా గుర్తించుకోవచ్చు.
1: ఎనీ వన్ కెన్ క్వశ్చన్ వన్స్ ఓన్ సెల్ఫ్, ఈజ్ మై లైఫ్ ఎ బ్యూటిఫుల్ గార్డెన్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్ ఆర్ ఎమిట్ ఫౌల్ స్మెల్?
0: భావములు ఎవరికి గుర్తించడానికి వీలు కాదు, తనకు మాత్రమే తెలుసు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీ వన్ టు నో.
0: చెడ్డ భావములు ఉండడం చేతనే వాడు తెలియనటువంటి వైతరిణి నదిలో పడిపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ అన్నోయింగ్లీ గెట్స్ ఇంటూ దిస్ వైతరిణి.
0: మంచి భావములు ఉండటం చేతనే సుందరమైన నందనవనంగా రూపొందుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ గుడ్ థాట్స్ హిస్ లైఫ్ షేప్స్ ఇంటూ బ్యూటిఫుల్ గార్డెన్.
0: కనుకనే ఎవరికి వాడే సాక్షి.
1: సో ఈచ్ వన్ ఇస్ వన్స్ ఓన్ విట్నెస్.
0: కనుక ఇంకొకరు సాక్షి అనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ ఎనీ వన్.
0: మనసుకు మనం సాక్షి.
1: We are the witness to the mind.
0: Manishiki gunam sachi.
1: The character is witness to human.
0: Mughalukku murkham sachi.
1: For the gangsters, the foolishness is the witness.
0: Yavariki vare sachi.
1: Each one is one's own witness.
0: Dine atma sachi ani antunnaru.
1: This is what we call self-witness.
0: Kanuka manam tappulu chesi oppuluga manam act cheyavachunu.
1: We may commit mistakes and pretend as if we have done good.
0: Kani nee yokka abhinayamulo manchiga kanipinchavachunu kani లోపల దోషం నిన్ను చాలా హింసిస్తూ ఉంటాయి.
1: యు మే యాక్ట్ వెల్ సూపర్ఫిషియలే బట్ యువర్ మిస్టేక్ ఇస్ నోన్ టు యు వెల్.
0: అలాంటి వాణిని ఎవరు కూడాను ఏమాత్రం కూడాను ఇచ్చగించరు.
1: నో వన్ వుడ్ రిలీష్ యాక్సెప్ట్ సచ్ ఎ పర్సన్.
0: అయితే ఎట్టి దోషములు లేని, ఎట్టి పాపములు లేని,

0: వ్యక్తిత్వాన్ని సర్వులు కూడా నువ్వు ప్రేమిస్తుంటారు.
1: బట్ ద డివినిటీ హ్యాస్ నో సిన్, హ్యాస్ నో మిస్టేక్, దేర్ఫోర్ ద డివినిటీ ఇస్ లవ్డ్ బై ఆల్.
0: వారు కూడా అనేక దుఃఖములకు కష్టములకు గురి అవుతున్నట్టుగా కనిపిస్తుంది.
1: ఇట్ అపియర్స్ యాజ్ దో దే ఆల్సో పాస్ త్రూ ఆల్ ప్రాబ్లమ్స్.
0: ఇది కాదు,
1: నాట్ దిస్.
0: కేవలము మన పాపములను మనం దూషించేటువంటి వారు తీసుకోవచ్చు అని చెప్పవచ్చు.
1: వీ కెన్ సే దట్ అవర్ సిన్స్ ఆర్ యాక్సెప్టెడ్ బై ద వన్ హూ క్రిటిసైజ్.
0: మన పుణ్యములు మనం వర్ణించేటువంటి వాడు తీసుకోవచ్చు అని చెప్పవచ్చు.
1: ద వన్ హూ ఫ్లాటర్స్ దెమ్ ఇస్.
0: కానీ భగవంతుని దూషించేటువంటి వారు ఏం తీసుకుంటున్నారు?
1: బట్ వాట్ ఈస్ దట్ రిసీవ్డ్ బై ద వన్ హూ క్రిటిసైజెస్ గాడ్?
0: భగవంతునిలో పాపము లేదు, పుణ్యము లేదు.
1: గాడ్ హ్యాస్ నైదర్ సిన్ నోర్ మెరిట్.

0: ಭಗವಂತ ತಿಳಿಯಂತಿಲ್ಲ ಇವೆಯೇ. ನ ಪುಣ್ಯಂ ಪುಣ್ಯಂ ರೇ ತಂದೆ ಅಂತ.
1: ದೇರ್ ಇಸ್ ನೋ ಪುಣ್ಯ ಆರ್ ಮೆರಿಟ್ ದೇರ್.
0: ನ ಪಾಪಂ
1: ನೌ ಸ್ಟೇನ್
0: ನ ಮಂತ್ರ ನ ತೀರ್ಥ.
1: ನೋ ಮಂತ್ರ ದೇರ್, ನೋ ಇಟ್ಸ್ ನೋ ಪಿಲ್ಗ್ರಿಮ್ ಸೆಂಟರ್. ನೋ
0: ನ ಜಪಂ ನ ತೀರ್ಥ
1: ನೋ ಜಪ.
0: ಸಚ್ಚಿದಾನಂದ ರೂಪಂ ಶಿವೋಹಂ ಶಿವೋಹಂ.
1: ಇಟ್ ಇಸ್ ವೆರಿ ಫಾರ್ಮ್ ಆಫ್ ಎಟರ್ನಲ್ ಬ್ಲಿಸ್, ಇಟ್ ಇಸ್ ಶಿವ.
0: ಕನುಕನೇ ಭಗವಂತನ್ನು ದೂಷಿಸಿದಟುವಂತಿ ವಾಣಿ ಗಾನಿ, ಪ್ರೇಮಿಸಿದಟುವಂತಿ ವಾಣಿ ಗಾನಿ, ಪರಿಹರಿಸಿದಟುವಂತಿ ವಾಣಿ ಗಾನಿ, ಶಿವೋಹಂ ಶಿವೋಹಂ ಶಿವೋಹಂ ಮಂಗಳಂ ಮಂಗಳಂ ಮಂಗಳಮನಿ ಅಂತುಂಟಾಳು ಭಗವಂತನು.
1: ಯು ಮೇ ಕ್ರಿಟಿಸೈಸ್, ಯು ಮೇ ಬ್ಲೇಮ್, ಬಟ್ ಗಾಡ್ ವಿಲ್ ಬ್ಲೆಸ್ ಯು, ಲೆಟ್ ಯುವರ್ ಲೈಫ್ ಬಿ ಆಸ್ಪಿಷಿಯಸ್.
0: ಕನುಕನೇ ಅನೇಕ ಮಂದಿ ನೀಕಂದರಿಕೀ ತಿಳಿಸ್ತು ಭಾಗವತಂಲೋ ಕಂಸುಡು ನಿರಂತರಂ ಕೂಡಾ ಕೃಷ್ಣನ್ನ ದೂಷಿಸ್ತು ವಚ್ಚಾಡು.
1: You know, in Bhagavata, Kamsa went on accusing Krishna continuously.
0: నిజమైనటువంటి భక్తులు ఏ భగవంతుని చూచినప్పుడు, ఏ పూజావందరంలో ప్రవేశించినప్పుడు ఆ భగవంతుని స్మరిస్తారు.
1: A true devotee will think of God when he sees him in worship. భగవంతుని
0: ద్వేషి నిరంతరము దూషిస్తూనే ఉంటాడు.
1: The one who hates, he goes on hating.
0: నిరంతరము దూషణ అనేటువంటి పేరుతో భగవంతుని స్మరిస్తున్నాడు.
1: In the name of hatred, he thinks of the Lord continuously.
0: కనుకనే అట్టి కంసుని యొక్క రక్తము కట్టగడపటికి కృష్ణుని పాదాల పైన పడింది.
1: ఫర్ దట్ రీజన్ ద బ్లడ్ ఆఫ్ కంస ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్
0: శిశుపాలుని యొక్క రక్తము భగవంతుని పాదాల పైన పడింది.
1: ద బ్లడ్ ఆఫ్ శిశుపాల ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ కృష్ణ.
0: ఈ కృష్ణుణ్ణి దూషించటము శిశుపాలుని యొక్క దూషణ కంటే మించిన దూషణ మరొకటి లేదు.
1: దేర్ కెనాట్ బి హయర్ క్రిటిసిజం దాన్ ద వన్ ఆఫ్ శిశుపాల.
0: ఎంత కఠినంగా దూషించాడు.
1: బట్ హార్ష్ వర్డ్స్ హి యూజ్డ్.
0: స్నానం బుజేయు ఆ జవరంధ్ర చీరలు కాజేసి నందుక పూజ నీకు.
1: Should you be worshipped for the simple reason that you have stolen all the sarees of the ladies who are bathing at the time?
0: తల్లలాడడు నీకు అర్జంబులిగుట అది ఒక పెద్ద తప్పు.
1: It's a big mistake to worship you because you are involved in playful acts.
0: కట్టి పెట్టు పంచాంగం ఇంకా.
1: Stop, don't speak any longer.
0: Jogadugana goku tarinchu moolinar annadu.
1: Stop, shut up, he said.
0: Shut up annadu Krishnuni.
1: He said, shut up Krishna.
0: Tachanme cut up aipoyindi.
1: Immediately what happened? He was beheaded, cut up.
0: Kattaganapadiki tana yokka vakke tanaku pratibhalanga roopondindi.
1: His very word gave him the result.
0: కనుక భగవంతుని యొక్క తత్వమనేటువంటిది అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖులు ఏదో మేము విమర్శిస్తున్నామని ఆనందిస్తున్నారు కానీ ఆ విమర్శలు తిరిగి తప్పినవి కాదు, ఏదో ఒక రూపంలో వెంటాడుతుంటాది.
1: ఫూల్స్ మే క్రిటిసైజ్ గాడ్ వన్ వే ఆర్ అదర్, ఆల్ ది రిజల్ట్స్ విల్ ఫాలో దెం.
0: ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఏరికైనను తప్పునన్నా.
1: No one can escape from the consequences of one's own action.
0: ye tiru yavaru chettagalu anubhavinchuta siddhamanna.
1: Who can say when and how and what one has to experience?
0: Ramulantati vaadu ramani sitanu baasi kamaruni valeyachenanna.
1: Rama cried like an innocent man because of separation from Sita.
0: Alanaati pandavulu alu aakulalumunu mesi adavi paalai poyiranna.
1: Pandavas had to spend their life in a forest.
0: చెప్పగలరు అనుభవించుట సిద్ధమన్న.
1: వన్ హ్యాస్ టు బి ప్రిపేర్డ్ టు సఫర్ బికాజ్.
0: ఈ కర్మలను పరిహారం గావించుకునే నిమిత్తమే మానవుడు సత్కర్మలలో ప్రవేశించాలి.
1: ఇన్ ఆర్డర్ టు అటోన్ వన్ హ్యాస్ టు అండర్టేక్ గుడ్ యాక్షన్.
0: ఈ సత్కర్మలు ఎంతటి పర్వతము వంటి పాపములైనప్పుడు పరిహారం చేస్తాయి.
1: ఇట్ ఆల్సో అటోన్ ద సిన్స్ దట్ వుడ్ మేక్ ది సైజ్ ఆఫ్ ద మౌంటైన్.
0: పర్వతములలో వచ్చినటువంటి దుఃఖములంతా కూడా మంచు వలె మాయం చేస్తాయి.
1: The misery of the size of a mountain will vanish.
0: భగవంతుని యొక్క శక్తి సామర్థ్యం అంత కఠినంగా ఉండేటువంటిది.
1: That is the strength and the capacity of God.
0: భగవంతుడు సంకల్పించుకుంటే ఏమైనా చేయవచ్చు.
1: The will of God can achieve
0: anything. భగవంతుడైనటువంటి యొక్క పరమాత్మని భక్తితో సరైనటువంటి భావంతో ప్రార్థించడానికి ప్రయత్నించాలి.
1: Therefore we should make an effort to worship our Lord with the proper feeling.
0: కనుక ఈనాడు గురు పూర్ణిమ.
1: Today is Guru Purnima.
0: ఏమిటి ఈ గురు పూర్ణిమ అంటే దీని యొక్క అంతరార్థం?
1: వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ గురు పూర్ణిమ?
0: గురువులకు పూజ చేయటము,
1: వర్షిపింగ్ గురు,
0: వారిని అనేక విధంగా ప్రసన్నులు గావించటము,
1: వి ప్లీజ్ దెమ్,
0: వారికి ఏదో మంత్రోపదేశం చేసుకోవటము,
1: వి యాక్సెప్ట్ మంత్ర.
0: ఇది కాదు నిజమైన గురు పూర్ణిమ.
1: దిస్ ఇస్ నాట్ ట్రూ గురు పూర్ణిమ.
0: గురు
1: గురు
2: గురు అజ్ఞానము
1: గు ఇగ్నోరెన్స్
2: నిర్మూలం గావించటము
1: రిమూవల్ ఆఫ్ ఇగ్నోరెన్స్
2: అజ్ఞానము నిర్మూలం గావించటం గురు
1: ద వన్ హూ రిమూవ్స్ యువర్ ఇగ్నోరెన్స్ ఇస్ గురు
2: అనగా ఇంకా పూర్ణిమ గురు పూర్ణిమ
1: దెన్ పూర్ణిమ
2: పూర్ణిమ అనగా మనస్సు పరిపూర్ణ ఆనందంతో ఉండినప్పుడే దీనికి పూర్ణిమ అంటారు
1: పూర్ణిమ మీన్స్ ఫుల్ మూన్ ద మైండ్ ఇస్ ఫుల్ ఆఫ్ జాయ్
2: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత మనసుకు చంద్రుడికి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుండాలి
1: దేర్ ఇంటిమేట్ అసోసియేషన్ రిలేషన్షిప్ బిట్వీన్ మైండ్ అండ్ ద మూన్
2: అనగా ఏమిటి పరిపూర్ణ మనస్సు నందు ఏ దోషమును ఏ చీకటి ఏ అజ్ఞానము లేకుండా నిర్మూలమవుతుంది అది ఏ గురు పౌర్ణిమ యొక్క అంతరాత్మ
1: సిగ్నిఫికెన్స్ గురు పౌర్ణిమ ఈస్ ద మైండ్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ మిస్టేక్ ఎనీ డార్క్నెస్
2: ప్రాకృతమైనటువంటి గురువులు గురువులు కాదు
1: దర్ నాట్ ది ఓన్లీ గురు
2: గురువు అనేటువంటిది నీ హృదయమనందే ఉంటుండాలి
1: గురు ఈజ్ ఇన్ యువర్ హార్ట్
2: దేవుడనగా వేరు దేశమందులు లేడు దేవుడు అనగా తనదు దేహమందే
1: గాడ్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్ హీస్ ఇన్ యువర్ బాడీ
2: పాపం అనగా వేరు పరదేశము లేదు తాను చేయు పనులు తగిలియుంది
1: sin is not present in a foreign country
2: mana hrudayamunde untunnayi
1: both are in our heart
2: karaka mana hrudayanni vishalam gaavinchukovali
1: therefore we should expand our heart
2: malinyanni kadigi pettali
1: we should cleanse the dirt
2: ee manasunu kadiginatvanti samayam nunde
1: when we wash our mind
2: ee manasunandu madhavudu nivasistadu
1: then madhava dwells there
2: ee manasulo durbhavamulu praveshinchinappudu
1: when there are bad thoughts
2: madhavatvam anetundi akkada nivasinchadaniki veelu kaadu
1: divinity cannot stand there
2: అలాంటి పరిస్థితి యందు దైవత్వాన్ని మనం చక్కగా మనం చింతించాలి
1: వీ షుడ్ థింక్ ఆఫ్ గాడ్
2: దైవాన్ని మరవకూడదు
1: యూ షుడ్ నెవర్ ఫర్గెట్ గాడ్
2: మరచవలసినటువంటి లోకాన్ని
1: యూ హావ్ టు ఫర్గెట్ ద వరల్డ్
2: దైవాన్ని నిరంతరం కూడా నువ్వు చింతించాలి
1: యూ షుడ్ థింక్ ఆఫ్ గాడ్
2: దైవమే సర్వవిధమైనటువంటి రక్షకుడు
1: గాడ్ ఈజ్ ప్రొటెక్టర్
2: దైవము తప్ప మరొకటి ఈ జగత్తులో కానరాదు
1: నో వన్ ఎల్స్ అదర్ దెన్ గాడ్
2: పిచానపస్తటి మూఢో మూఢో మూఢో దైవాన్ని చూడాలి దైవాన్ని చూడాలి అనుకుంటున్నావు
1: యు సే దట్ యు వాంట్ టు సీ గాడ్
2: చూస్తూనే ఉన్నావు కదా
1: యు ఆర్ సీయింగ్
2: భగవంతుడు సహస్ర రూపంతో కనిపిస్తున్నాడు
1: గాడ్ ఈజ్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ హియర్
2: అన్ని రూపములు కూడాను భగవంతునివే
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ డివైన్
2: అన్ని పాదములు భగవంతునివే
1: ఆల్ ద ఫీట్ ఆర్ హిస్
2: అన్ని నేత్రములు భగవంతునివే
1: ఆల్ ఐస్ ఆర్ హిస్
2: అన్ని హస్తములు భగవంతునివే
1: ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్
2: కనుకనే సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ ఈ విధంగా పురుష సూక్తం చెప్తూ వచ్చింది
1: therefore పురుష సూక్త డిక్లేర్స్ ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్ ఆల్ ఫీట్ ఆర్ హిస్ ఆల్ ఐస్ ఆర్ హిస్
2: కనుక నేను భగవంతుని చూస్తున్నామనేటువంటి అర్థాన్ని గుర్తించాలి
1: యూ హావ్ టు నో ద మీనింగ్ వెన్ యూ సే దట్ యూ వాంట్ టు సీ గాడ్
2: ఈ రూపంలో భగవంతుని చూస్తున్నాం ఈ రూపంలో భగవంతుని చూస్తున్నాం
1: యూ సీ గాడ్ ఇన్ దిస్ ఫామ్ యూ సీ గాడ్ ఇన్ దట్ ఫామ్
2: అన్ని తనవే
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్
2: అన్ని నామములు తనవే
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్
2: ఇంకా తనను ప్రత్యేకంగా చూచేది ఎక్కడ వెతికేది ఎక్కడ
1: దెన్ వేర్ కెన్ యూ సర్చ్ ఫర్ హిమ్
2: కనుకనే భగవత్ అన్వేషణ అని చాలా మంది భావిస్తుంటారు
1: మెనీ థింక్ ఆఫ్ సర్చింగ్ ఫర్ గాడ్
2: భగవంతుడు సర్వత్రా ఉండినటువంటి వాడికి అన్వేషించడం ఎందుకు
1: వెన్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ వై డూ నీడ్ టు సర్చ్ హిమ్
2: నీవే భగవంతుడవు
1: యు ఆర్ గాడ్
2: నిన్ను నీవు వెతుకోగలుగుతున్నావా
1: ఆర్ యూ ఏబుల్ టు సర్చ్
2: వెతుకునేటువంటి వాడు నీవు మూర్ఖుడే
1: ద వన్ హూ సర్చెస్ ఫర్ వన్స్ ఓన్
2: కాబట్టి భగవంతుని వెతికేటువంటి వాడు మూర్ఖుడనే చెప్పవచ్చు
1: సో ద వన్ హూ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ ఫూల్
2: సర్వము భగవంతుడే
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్
2: సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తి శిస్తతి ఏది చేసినా భగవంతుని యొక్క కర్మనే
1: వాట్ ఎవర్ యూ డూ దట్స్ గాడ్స్ యాక్షన్
2: ఇట్టి పరిపూర్ణమైనటువంటి భావాన్ని మనము పెంచుకోవాలి
1: వీ షుడ్ హ్యావ్ దట్ టోటల్ ఫీలింగ్
2: అప్పుడే పూర్ణ మన పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణ ముదచ్చటి అదే పూర్ణమే ఇది పూర్ణమే
1: దట్ ఈస్ ఫుల్ అండ్ దిస్ ఇస్ ఫుల్
2: రెండు పూర్ణమైనప్పుడు ఇంకా పూర్ణత్వాన్ని వెతికేది ఎక్కడ
1: వెన్ బోత్ ఆర్ ఫుల్ వేర్ డు యు నీడ్ టు సర్చ్ ఫర్ ఫుల్నెస్
2: అలాంటి విశాలమైనటువంటి మనసును మనం పెంచుకోవాలి
1: యూ షుడ్ హ్యావ్ దట్ బ్రాడ్ ఫీలింగ్
2: కానీ ఈనాటి మానవుడు సంకుచితమైన భావాల్లో జీవిస్తున్నాడు
1: బట్ మ్యాన్ ఇస్ స్పెండింగ్ టైమ్ ఇన్ ద నారో మైండెడ్నెస్
2: కేవలము ఒక విధంగా కుత్సితమైనటువంటి భావంతో ఉన్నాడు
1: ఈజ్ లీడింగ్ ఎ మీన్ లైఫ్
2: ఈ విశాలమైన మనసును పెంచుకోవాలి
1: యూ షుడ్ హ్యావ్ బ్రాడ్ మైండ్
2: రామకృష్ణ పరమహంస దగ్గర కూడా కొందరు వెళ్లారు
1: సమ్ అప్రోచ్ రామకృష్ణ పరమహంస
2: స్వామి మీరు భగవంతుని చూచారా అతనితో మాట్లాడారా అతను దర్శనమిచ్చాడా అని ప్రశ్నించారు
1: స్వామి హ్యావ్ యూ సీన్ గాడ్ డిడ్ యూ టాక్ టు హిమ్ డిడ్ యూ క్వశ్చన్ హిమ్
2: ఆయన నవ్వుతూ చూచాను మాట్లాడాను దర్శించాను మీతో నేను ఏ విధంగా మాట్లాడుతున్నాను భగవంతుడితో కూడా ఆ విధంగా మాట్లాడుతున్నాను
1: స్మైలింగ్ హీ సెడ్ yes I saw him I talked to him I questioned him and I also had his divine
2: మాట కనిపించడం లేదు
1: But I don't see him that way.
2: అప్పుడు చక్కని జవాబు చెప్పాడు రామకృష్ణుడు
1: రామకృష్ణ గేవ్ ప్రాంప్ట్ రిప్లై
2: ఓ పిచ్చివాడా
3: Madman.
2: నీవు ధనం కోసం ఏడుస్తున్నావు.
3: You cry for money.
2: భార్య కోసం ఏడుస్తున్నావు.
3: Cry for your wife.
2: పిల్లల కోసం ఏడుస్తున్నావు.
3: Cry for children.
2: సుఖం కోసం ఏడుస్తున్నావు.
3: Cry your family.
2: సుఖం కోసం ఏడుస్తున్నావు.
3: You cry for your reputation.
2: భగవంతుని కోసం ఏడుస్తున్నావా?
3: But do you pine for God?
2: అలాంటప్పుడు నీకు భగవంతుడు ఏ రీతిగా కనిపిస్తాడు?
3: Under these circumstances, how do you expect to see God?
2: భార్య పైన ఉన్నంత అభిమానం కూడా భగవంతుని పైన లేదే.
3: You don't have that much of attachment.
2: ఒక ధనం పైన ఉన్నటువంటి అభిమానం భగవంతుని పైన లేదే.
3: You have got the love for money.
2: ధనం పైన ఉన్నటువంటి అభిమానం భగవంతుని పైన లేదే.
3: Love for authority.
2: భగవంతుడు ఏ విధంగా నీకు దర్శనమిస్తాడు?
3: Then how do you expect to see God?
2: Possible, పోమన్నాడు.
3: He said it's impossible, but you go back.
2: నీకు సాధ్యం కాదన్నాడు.
3: It's not possible, he said.
2: కనుకనే నీవు భగవంతుని కోసం నీవు ప్రార్థించు, భగవంతుని కోసం నీవు పరితపించు, భగవంతుని కోసం సర్వసంగా పరిత్యాగం చేయి.
3: Therefore you pray to God.
2: అప్పుడు
3: you sacrifice everything for God.
2: అంతేకాని గుడ్డివానికి సూర్యుడు వచ్చి ఎదురుగా నిచ్చినప్పటికీ వానికి అంధకారంగానే ఉంటుంటారు.
3: For a blind man, even if sun is to stand in front of him, he cannot see.
2: చూడలేడు.
3: He can't see.
2: దీనికి ఒక చిన్న కథ ఉంటుండాలి. గుడ్డివానికి బిడ్డ పుట్టండి.
3: A blind man had a son.
2: బిడ్డలు పుట్టేదాన్ని గుడ్డివాడు కుంటివాడు అనేప్పుడు ఏమి భేదం లేదు.
3: హ్యాండిక్యాప్ బ్లైండ్ మ్యాన్ డజంట్ మ్యాటర్.
2: బిడ్డ పుట్టింది.
3: Yes, yes, a daughter.
2: ఆ భార్య ఇంట్లో పనులు ఏదో చేసుకుంటూ ఉండినది.
3: The wife was attending the household work.
2: కానీ పుట్టిన బిడ్డను కూడా తనకు చూసేటువంటి ప్రాప్తి లేదు.
3: But he can't see his own child.
2: ఆ భార్య ఏదో ఇంట్లో పని చేసుకుంటూ ఒక బాటిల్ తెచ్చి పెట్టింది ఈ గుడ్డివాడి దగ్గర.
3: వైఫ్ కెప్ట్ ఎ బాటిల్ బై ది సైడ్ ఆఫ్ ది చైల్డ్.
2: అబ్బాయి నిద్రపోతున్నాడు, లేచి అరిచేటప్పటికి ఈ పాలు అతనికి అందించండి అన్నాడు.
3: He said, the child is sleeping now. When the child cries, give him this bottle.
2: ఈ గుడ్డివాడికి పాలంటే ఏమిటి అన్నాడు.
3: Then this blind man asked, what do you mean by milk?
2: పాలంటే తెల్లగా ఉంటుంది అన్నాడు.
3: And then wife said, milk is white.
2: చెరుపు అంటే ఏమిటి అన్నాడు.
3: Then he said, what do you mean by white?
2: కొంగ మాదిరి ఉంటుంది అన్నాడు.
3: Then he said, it's like a crane.
2: కొంగ అంటే ఎట్టుంటది అన్నాడు.
3: దెన్ హౌ డస్ క్రేన్
2: కొంగ అంటే ఇట్టుంటది అన్నాడు.
3: దెన్ ఇట్ ఇస్ బెండ్.
2: ఆ చేయి పట్టుకొని చూచాడు గుడ్డివాడు.
3: అండ్ ద బ్లైండ్ మ్యాన్ టక్ ద హ్యాండ్.
2: ఇంత పెద్దదాన్ని పిల్లవాడి నోట్లో పోస్తే ఏమైపోతాడో అన్నాడు.
3: ఇఫ్ సచ్ ఎ బిగ్ థింగ్ ఈస్ టు బి పోర్డ్ ఇన్ ద మౌత్ ఆఫ్ ద చైల్డ్ వాట్ వుడ్ హ్యాపెన్.
2: పాలంటే ఏమిటో తెలియనటువంటి వానికి ఇంకా ఈ విధమైన ఎన్ని వర్ణనలు చేస్తే వానికి అర్థమవుతుంది.
3: ద వన్ హూ డస్ నాట్ నో వాట్ మిల్క్ ఈస్ వాట్ ఇస్
2: భగవంతుడి ఏమో తెలియనటువంటి వానికి ఎన్ని చెప్పినా కానీ వానికి మూర్ఖత్వం వదలదు.
3: In spite of repeated teaching, he will never be free from all
2: pain. Bhagavantu ante anandamayudu sachidanandamayudu.
3: God is of eternal bliss.
2: Nirantaram kodanu thanu anandamto undetunti vaadu.
3: He is one of bliss, continuous bliss.
2: Athani rooparahitamainatunti vaadu.
3: He is formless.
2: Kaani talanchapudu ye roopamaina taalu pondavachchu.
3: By his will he can assume any form.
2: అలాంటి తత్వం లోపల ఎట్టిది ఇట్టిది అట్టిదని ఎవరు చెప్పడానికి వీలు కాదు.
3: నన్ కెన్ డిసైడ్ అండ్ డిస్క్రైబ్ దిస్ వే ఆర్ దట్ వే.
2: కనుక దైవత్వాన్ని మనం చింతించాలి, అనుభవించాలి, ఆనందించాలి అనుకున్న నిర్మలమైనటువంటి హృదయాన్ని మనం పెంచుకోవాలి.
3: Therefore, in order to experience, enjoy divinity, దీనికంటే
2: మించినటువంటి సాధన మనొకటి లేదు.
3: There is no other greater spiritual pursuit.
2: ఒకానొక సమయం లోపల
3: at one time
2: రాధమ్మ కొంతమంది తన యొక్క చెలికత్తెలను తీసుకుని మధుర నుంచి బృందావనానికి పోతుండాలి పడవలో.
3: రాధ వాస్ ట్రావెలింగ్ ఫ్రమ్ మధుర టు బృందావన్ ఇన్ ఎ బోట్ అలాంగ్ విత్ హర్ అసోసియేట్స్.
2: తెల్లవారు లేచారు.
3: They got up next morning.
2: ఆ గుంపంతా బోట్ లో పడవలో కూర్చున్నారు.
3: They were all seated in that boat.
2: వంతుల ప్రకారం ఒకరికొకరు దాన్ని నడుపుతూ పోతున్నారు.
3: They were driving it by turns.
2: ఎంతసేపు చేశారు పాపం డ్రైవింగ్.
3: They have driven it for long.
2: చేతులంతా నొప్పి వచ్చింది.
3: They had pain.
2: ఆ లోపల తెల్లవారింది.
3: It's morning.
2: తెల్లవారేటప్పటికి వాళ్ళు చూచారు.
3: They watched the ram.
2: తిరిగి మధుర రేవు లోపల మధుర వాళ్ళని వచ్చి నీళ్లు ముంచుకొని పోతున్నారు.
3: బట్ దే వర్ దేర్ ఇన్ దట్ వెరీ షోర్ ఆఫ్ మధుర. పీపుల్ కేమ్ దేర్ టు ఫెచ్ వాటర్.
2: డ్రైవ్ చేశారు కానీ మధురలోనే ఉన్నారు వాళ్ళు ఇంకా.
3: దే హావ్ డ్రివెన్ రౌండ్ ద నైట్ బట్ స్టిల్ దే వర్ దేర్ ఇన్ మధుర.
2: ఏమిటా దీనికి కారణం అని చూసుకుంటే,
3: వెన్ దే వాంటెడ్ టు నో ది రీజన్,
2: దానికి ఆ పడవను ఒక కర్రకు గూటానికి కట్టి వేసింటారు లంకన అంటారు.
3: అండ్ దిస్ బోట్ ఈస్ టైడ్ అప్ విత్ ఎ రోప్ టు ద పోస్ట్ దేర్.
2: ఈ పోస్ట్ కు తగిలించినటువంటి దీన్ని విప్పలేదు వీళ్ళు పాపం.
3: They did not loosen it. They have not untied it.
2: అది విప్పకుండా ఎంత సేపు డ్రైవ్ చేసినా కానీ ఉన్న చోటే ఉంటుంది.
3: So long it is tied to the post, it would remain where it has been.
2: అదే విధంగానే ఈనాటి మనము ఎన్ని సాధనలు చేసినప్పటికీ, ఎన్ని జపములు చేసినప్పటికీ, ఎన్ని తపములు చేసినప్పటికీ ఈ మనస్సు అనేటువంటి అభిమానంతో కట్టినటువంటి దీన్ని మనం విప్పటం లేదు.
3: So long the mind is tied up to the post of attachment. In spite of
2: అభిమానం విప్పినప్పుడే మనం చేరవలసిన స్థానానికి చేరిపోతుంటాం.
3: When once we untie it, the rope of attachment and possessiveness.
2: కాని అటాచ్మెంట్ అంతా కూడా దీని లంకన చేసి మనం పోవాలి ముందుకంటే ఎట్లా పోగలము?
3: With this rope of attachment, how can you move forward?
2: ఇది వీలు కాదు.
3: It's not possible.
2: కనుకనే మొట్టమొదట నకర్మణ నప్రజయ ధనేన త్యాగేనికి అమృతత్వ మానసు త్యాగం కావాలి.
3: Sacrifice is essential.
2: ఈ అభిమాన మమకారములు క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి.
3: You should reduce attachment and possessiveness.
2: అప్పుడే మన యొక్క భావము దైవత్వంలో లీనమవుతుంది.
3: Then our feeling will merge in divinity.
2: ఇది మనము అన్ని విధాల బంధ విముక్తి గావించుకున్నప్పుడే పూర్ణమైన మనసు మనలో ఆవిర్భవిస్తుంది.
3: When you are released, then you will experience full mind.
2: పూర్ణ చంద్రుని లోపల ఏ మచ్చ కూడా మనకు కనిపించదు.
3: In full moon there is no spot.
2: కనుకనే మన పూర్ణ హృదయమునందు మనసునందు కూడా ఎలాంటి దోషములు మనకు కనిపించవు.
3: Likewise, in a full mind there will be no mistake.
2: ఈనాడు మనం దుఃఖములకు కష్టములకు గురి అవుతున్నామంటే ఎవరో కాదు దీనికి కారకులు.
3: Why do we suffer? Why are misery? Nobody is responsible.
2: Mana bhavamule manaki ee vidhamaina suffering andistundadi.
3: Our thoughts are responsible.
2: Mana yokka doshamule manaki ee kashtam andistundadi.
3: It's only our mistake that causes suffering.
2: Ee satyanni manam chakkaga gurtinchali.
3: We have to know this truth.
2: Evaro veeri valla maaki ee kashtam kaligindi, vaari valla maaki ee nindalu vachinayi ani evarno nimitta matranga manam poshinchadu.
3: We should not blame anybody that we are put to suffering by this person or that person.
2: Ee neeve moola kaaranamu.
3: You are responsible for both.
2: ఈ సొసైటీలో మనం ఉండినంత వరకు కూడా
3: సో లాంగ్ వేర్ ఇన్ సొసైటీ,
2: ఈ సొసైటీ నియమాలను మనం అనుసరిస్తూ రావాలి.
3: వీ హావ్ టు ఫాలో ద సోషల్ డిసిప్లిన్.
2: ఈ సొసైటీ అనేటువంటిది ఒక విధమైన వ్యాపారం వంటిది.
3: ద సొసైటీ ఇస్ ఎ సార్ట్ ఆఫ్ బిజినెస్.
2: ఒక గ్రామం లోపల ఒక వ్యాపారి ప్రారంభించారు.
3: ఇన్ ఎ విలేజ్ ఎ బిజినెస్
2: మెంబర్స్ చేరారు. అక్కడ
3: 10 మెంబర్స్ జాయిన్ హిమ్.
2: వాళ్ళందరూ కూడా ఈక్వల్ షేర్స్ అంతా వేసుకున్నారు.
3: దే హావ్ ఈక్వల్ షేర్స్.
2: ఈ వ్యాపారం చేస్తూ పోయారు.
3: They are doing business.
2: కానీ ఈ వ్యాపారంలో వచ్చిన లాభం కూడా ఈక్వల్ గానే ఉంటుంది.
3: సో ద ప్రాఫిట్ ఆల్సో షుడ్ బి ఈక్వల్.
2: నష్టం కూడా ఈక్వల్ గానే వస్తుంది.
3: సో ఆల్సో ద లాస్.
2: కనుకనే మనము ఈ సమాజం లోపల సర్వులు కూడా మెంబర్స్.
3: Therefore in society all are members.
2: అందరూ మన భావం అనేది పవిత్రమైన దీంతో మనం అభివృద్ధి పరిచినప్పుడు మన చక్కని ప్రాఫిట్ మనకు వస్తుంది.
3: దేర్ఫోర్ వీ షుడ్ గ్రో అండ్ డెవలప్ సేక్రెడ్ థాట్స్. You will get good profit.
2: అతనికి వచ్చిన ప్రాఫిట్ మనకు వస్తుంది సమానంగా.
3: యు విల్ ఆల్సో హ్యావ్ ఈక్వల్ షేర్
2: హోల్డర్స్.
3: యు ఆర్ ఆల్ షేర్ హోల్డర్స్.
2: కనుకనే ప్రతి మానవుడు కూడా భగవత్ అనుగ్రహం అనేటువంటి బిజినెస్ లో అందరూ సమానమైన షేర్ హోల్డర్స్.
3: సో ఇన్ దిస్ బిజినెస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఆల్ ఆర్ షేర్ హోల్డర్స్.
2: మనం తయారు కావాలి.
3: వీ షుడ్ బి షేర్ హోల్డర్స్.
2: ఎక్కడ?
3: వేర్?
2: అనుగ్రహం అనే బ్యాంక్ లో మనం తయారు కావాలి.
3: వీ షుడ్ బి షేర్ హోల్డర్స్ ఇన్ ది బ్యాంక్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
2: అప్పుడు లేకుండా బ్యాంక్ లో కావాల్సినంత ధనం ఉంటుంది.
3: దేర్ ఇస్ లాట్ ఆఫ్ మనీ ఇన్ ద బ్యాంక్.
2: కానీ ఎవరు దీన్ని ముట్టడానికి వీలు కాదు.
3: నో వన్ కెన్ టచ్.
2: యు ఓన్లీ కేవలం ఒక గార్డియన్.
3: యు ఆర్ ఓన్లీ ఏ గార్డియన్.
2: ఈ గార్డియన్ అనేటువంటి వానికి హక్కు ఉండదు.
3: యు హావ్ నో రైట్.
2: ఏదైనా సహాయం చేయవచ్చు.
3: యు కెన్ హెల్ప్.
2: బ్యాంకులో చూడండి మీరు క్యాషియర్ అనేటువంటి వాడు ఉంటాడు.
3: దేర్ ఇన్ ద బ్యాంక్ యూ సీ ద క్యాషియర్.
2: ఈ క్యాషియర్ చేతిలోనే బ్యాంక్ లో ఉన్న డబ్బంతా కూడా ఉంటుంది.
3: ద క్యాషియర్ హ్యాస్ ఆన్ హ్యాండ్ ద క్యాష్.
2: కానీ ఇదంతా నా చేతిలో ఉంది కానీ ఒక నయా పైస కూడా ముట్టడానికి అధికారం లేదు.
3: బికాజ్ యూ హావ్ నాట్ క్యాష్ ఆన్ హ్యాండ్ యూ కాంట్ టచ్ సింగిల్ నయా పైస.
2: ఎవరు వచ్చి చెక్ ఇస్తారు వాడికి మాత్రం క్యాష్ ఇస్తుంటాడు.
3: యూ కెన్ ఓన్లీ గివ్ ద క్యాష్ టు హూమ్ సో ఎవర్.
2: అనేటువంటి బ్యాంక్ లోపల
3: ఇన్ ద బ్యాంక్ ఆఫ్ గాడ్స్ గ్రేస్
2: భగవంతుడికి ఈ డబ్బుతో ఏమాత్రం పని లేదు.
3: గాడ్ హాస్ గాట్ నథింగ్ టు డు విత్
2: మనీ. ఈ డబ్బును ఈ వ్యవహారంలో భగవంతునికి కానే కాదు.
3: ఇట్ నాట్ గాడ్స్ బిజినెస్.
2: అయితే నీవు ఆ సాధనా ఫలితం అనేటువంటి చెక్ ఇచ్చినప్పుడు ఈ అనుగ్రహం అనేటువంటి క్యాష్ నీకు అందిస్తుంది.
3: దేర్ఫోర్ వెన్ యూ ఇష్యూ ద చెక్ ఆఫ్ సాధన స్పిరిచువల్ ప్రాక్టీస్ యూ గెట్ ది క్యాష్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
2: ఇక్కడ బ్యాంక్ యొక్క సిస్టమ్ లో మూడు రకంగా ఉంటుంటాయి.
3: బ్యాంక్ సిస్టమ్ దర్ ఆర్ త్రీ టైమ్స్.
2: ధనం కావాలనుకుంటే
3: వెన్ యూ వాంట్ మనీ
2: నీ ముందుగా ఏదైనా సంపాదించినటువంటి ధనమును అక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ చేయించుకున్నట్టు.
3: ద మనీ యూ హ్యావ్ యూ షుడ్ డిపాజిట్ దేర్.
2: అప్పుడే తిరిగి నీ డబ్బును నీవు తీసుకోవడానికి అధికారం వస్తుంది.
3: లేటర్ యూ కెన్ విత్ డ్రా.
2: ఒకవేళ నీవు సంపాదించిన ధనము బ్యాంకులో కట్టకుండా ఉన్నప్పుడు
3: సపోజ్ దేర్ ఇస్ నో మనీ
2: ఫర్ అడుగుతావు
3: యూ వాంట్ లోన్.
2: అప్పుడు స్థిరాస్తిని దాంట్లో తాకట్టు పెట్టి నీవు అప్పు తీసుకోవచ్చు.
3: దెన్ యూ కెన్ మార్ట్గేజ్ యువర్ పర్మనెంట్ అసెట్స్ అండ్ గెట్ మనీ.
2: ఇంకా అది లేకుండా పోయినప్పుడు
3: నీకు
2: డబ్బు కావాల్సి వస్తుంది.
3: యూ నీడ్ మనీ.
2: ఒక శ్రీమంతుని గ్యారంటీగా తీసుకుని పోయి అతని ద్వారా నీవు అప్పు తీసుకోవచ్చు.
3: ఏ రిచ్ మ్యాన్ కెన్ బి యువర్ గ్యారంటర్ అండ్ యూ కెన్ రిసీవ్ మనీ.
2: ఈ మూడు మార్గం లోపల ఇది ఆధ్యాత్మికము అన్నారు.
3: దిస్ ఇస్ స్పిరిచువాలిటీ.
2: పూర్వజన్మంలో నీవు సంపాదించినటువంటి పుణ్యమును భగవత్ అనుగ్రహం అనేటువంటి బ్యాంకులో కట్టినప్పుడు ఎప్పుడంటే అప్పుడు నీవు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని తీసుకోవచ్చు.
3: ఆల్ ద మెరిట్ అండ్ ద గుడ్ డీడ్స్ ఆఫ్ ద ఫాస్ట్ ఆర్ డిపాజిటెడ్ in the bank of God in the present also you can withdraw.
2: Inka rendavadi emtante ee sthirasthini taakattu petti nu theesukovachunu.
3: Second you can mortgage your permanent
2: asset. Asset ante enti?
3: What is that permanent asset?
2: నీ పూర్వము చేసినటువంటి పుణ్య ఫలమే స్థిరాస్తి.
3: It's all the good you have done in the past.
2: ఇంకా గ్యారంటీ ఎవరైనా ఉండాలి కదా.
3: Then surety, guarantor.
2: ఎవరంటే వారు చిన్న చిన్న వారి గ్యారంటీ తీసుకుంటే వాళ్ళు బ్యాంక్ వాళ్ళు అప్పు ఇవ్వరు.
3: You cannot take any person as a guarantor.
2: కానీ గొప్పవాడే తీసుకుని పోయి చూపించాలి.
3: యూ షుడ్ బ్రింగ్ ఎ
2: గొప్పవాడు గ్యారంటీ ఇచ్చేటువంటి వాడే గురువు.
3: ద షూరిటీ ఇస్ గురు హియర్.
2: ఆ గురువులకు గ్యారంటీతోనే మీకు అనుగ్రహం అనేటువంటి ధనం అందిస్తుంటాడు.
3: బికాస్ గురు ఇస్ గ్యారంటర్ యూ కెన్ హ్యావ్ ద క్యాష్ ఆఫ్
2: ద ఎవరు.
3: అండ్ హూ ఇస్ గురు?
2: అది అజ్ఞానరహితమైనటువంటి యొక్క దివ్యత్వమే గురుజీ.
3: ద డివినిటీ దట్ డిస్పెల్స్ ద డార్క్నెస్.
2: గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పర బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఎవరు ఈ గురువు?
3: హూ ఇస్ గురు?
2: ఎవరో ఒక మంత్రోపదేశం చేసిన వాడు కాదు.
3: నాట్ ద వన్ హూ టీచర్స్ మంత్ర.
2: గురు బ్రహ్మ, ఆ పరమాత్ముడే గురువు.
3: గాడ్ ఈస్ గురు.
2: గురు విష్ణు, ఆ విష్ణువే గురువు.
3: విష్ణు ఇస్ గురు.
2: గురు దేవో మహేశ్వర, ఆ ఈశ్వరుడే గురువు.
3: ఈశ్వర ఇస్ గురు.
2: అనగా ఏంటి? సర్వము నువ్వే అనేటువంటి దీంట్లో ఆ గురుత్వాన్ని మనం పొందాలి.
3: వీ షుడ్ హ్యావ్ ద కాన్సెప్ట్ దట్ గురు ఈజ్ ఎవ్రీథింగ్.
2: ఈ ఏకత్వాన్ని మనం అనుభవించినప్పుడే అజ్ఞానం అనేటువంటిది నిర్మూలం అయిపోతుంది.
3: వెన్ యూ ఎక్స్పీరియన్స్ దట్ వన్నెస్ యూ విల్ బి అవే ఫ్రమ్ దిస్ ఇగ్నోరెన్స్.
2: కనుక మన అజ్ఞానం నిర్మూలం కావటమే గురువు అనే పదమునకు అర్థము.
3: ద రిమూవల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఈస్ ద వెరీ మీనింగ్ ఆఫ్ ద వర్డ్.
2: పవిత్రమైనటువంటి అర్థాన్ని ఈనాడు విస్మరించి
3: ఫర్గాటన్ ద సీక్రెట్ మీనింగ్.
2: ఆ వస్త్రాన్ని చూసినప్పటికీ పరిగెత్తిపోతుంటారు.
3: వీ రన్ ఆఫ్టర్ ది ఆఫర్ రోడ్.
2: ఏదో 10 రూపాయలు ఒక చేతిలో పెడితే
3: if we just give 10 rupees
2: chevulo oka mantram cheptadu.
3: He will whisper into your ear.
2: Chevulo mantramu,
3: cash on hand and whispering into your ear.
2: Idi kaadu gurutvaniki sarinchi artham.
3: This is not the meaning of a guru.
2: Daivani nee hrudayamlo pratishtimpa chesukovali.
3: Install God in your heart.
2: Aa consciousness nunchi vacheetundi oka vibration ni nee anugrahinchali.
3: You should follow the vibrations that come out of your
2: consciousness. Aa vibration nunchi radiation lo poi cherikovali.
3: Out of the vibration you reach radiation.
2: పరబ్రహ్మ తత్వం జ్ఞానం అన్నాడు.
3: దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ పరబ్రహ్మ, ద విజ్డమ్.
2: ఆ జ్ఞానమే భగవత్ స్వరూపము.
3: దట్ విజ్డమ్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ గాడ్.
2: ఆ జ్ఞానము ఎట్టి రూపము లేదు.
3: విజ్డమ్ హాస్ నో ఫార్మ్.
2: అది ఏ ప్రజ్ఞానం బ్రహ్మ అనేది వేదం.
3: The Veda called it prajnana.
2: Prajnana anaga emti?
3: What is prajnana?
2: Oka samayamlo undi maroka samayamlo telipovatam kaadu.
3: Prajnana is not the one that exists and absent later.
2: Idi oka tavalu, idi oka jnaname.
3: He is a tumbler, that's knowledge.
2: ఇది ఒక స్పీకర్, అది ఒక జ్ఞానమే.
3: He is a speaker, knowledge.
2: టంబ్లర్, ఇది ఒక జ్ఞానమే.
3: టంబ్లర్,
2: ఇదంతా ప్రాప్తమైన పదార్థ జ్ఞానము.
3: This is all the worldly objective matter.
2: ఇది కాదు నిజమైన జ్ఞానము.
3: This is not the true knowledge.
2: పదార్థ జ్ఞానము.
3: It is a spiritual knowledge.
2: పదార్థ జ్ఞానంలో ఎప్పుడు కూడా రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఉంటుంటాయి.
3: This worldly knowledge is full of reaction, reflection and resound.
2: ఒక చిన్న ఉదాహరణ.
3: A small example.
2: ఇప్పుడు నేను ఈ టేబుల్ కొట్టాను బాగా గట్టిగా.
3: Suppose you have thumped this table.
2: కానీ నేను టేబుల్ ను కొట్టాను అని చెప్పి నీవు అనుకుంటున్నావు.
3: యూ సే దట్ యూ బీటన్ ది టేబుల్.
2: కాదు కాదు, టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
3: ద టేబుల్ ఆల్సో హస్ బీటన్ యూ ఇన్ టర్న్.
2: ఇది రియాక్షన్.
3: దిస్ ఇస్ రియాక్షన్.
2: కొట్టా అనుకుంటున్నావు.
3: యూ హావ్ థంబ్ ఇట్ అండ్ యూ కిల్ ది టేబుల్.
2: దెబ్బ తగిలింది.
3: యు ఆర్ ఆల్సో హర్ట్.
2: నీవు టేబుల్ ను కొట్టడమే కాదు, టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
3: యూ హావ్ నాట్ ఓన్లీ బీటన్ ది టేబుల్, యూ ఆర్ ఆల్సో బీటన్ బై ది టేబుల్. This is
2: the sound, reflection, reaction in the పదార్థం.
3: The worldly knowledge will have reaction, reflection.
2: కానీ దైవం అనేటువంటి జ్ఞానము దీనికి ఏమాత్రం కూడా రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ లేదు.
3: బట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ హాస్ నన్ ఆఫ్ దీస్.
2: కాలము, స్థానము, భేదం అనేటువంటి దీనికి లేవు.
3: ఇట్ హాస్ నో కన్సిడరేషన్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్.
2: కనుకనే దీనిని ప్రజ్ఞానం అనేది చెప్పడానికి కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అన్నారు.
3: సో ప్రజ్ఞాన ఇస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
2: ఏమాత్రము మార్పు చెందినటువంటిది.
3: ఇట్ ఈస్ చేంజ్లెస్.
2: అది ఏ బ్రహ్మ.
3: That is Brahma.
2: అట్టి బ్రహ్మతత్వాన్ని మనం కనుక్కోవాలంటే
3: టు నో సచ్ బ్రహ్మ,
2: మనసు చక్కని శుద్ధమైన అద్దంగా పెట్టుకోవాలి.
3: మైండ్ షుడ్ బి క్లీన్ లైక్ ఎ మిర.
2: ఈ అద్దంలో ఏ కొంచెం డస్ట్ తగిలినప్పటికీ తక్షణమే దాన్ని స్విచ్ చేస్తూ రావాలి.
3: ఇఫ్ దేర్ ఇస్ లైటెస్ట్ ద డస్ట్ ఇన్ ద మిర, యు హావ్
2: టు టేక్ ఇట్. ఈ అద్దంలో ప్రవేశించిన తక్షణమే
3: ద మూమెంట్ బ్యాడ్ థాట్స్
2: అనేటువంటి ఇది బటన్ తీసుకో.
3: You take the towel of love.
2: దానేటువంటి జలంలో ముంచు.
3: Put it there in the water of sincerity.
2: హృదయం అనేటువంటి యొక్క పద్ధతిలో దాన్ని పవిత్రం గావించు.
3: Then wipe it the mirror and make
2: జ్ఞానము.
3: This is wisdom.
2: ఇలాంటి పవిత్రమైన జ్ఞానము ప్రతి వ్యక్తి ఎందు ఉంటున్నది.
3: That sacred wisdom is in everyone.
2: దీన్ని గ్రంథముతో చదివితే వచ్చేటువంటిది కాదు.
3: You can't know through text.
2: గురువు బోధంతో లభ్యమయ్యేటువంటిది కాదు.
3: Not to be taught by teacher.
2: తనకు తానే దాన్ని పరిశుద్ధం గావించుకోవాలి.
3: One has to cleanse one's own self.
2: అలాంటి దివ్యమైన భవ్యమైన యొక్క తత్వాన్ని మనం తెలుసుకోవడానికి తగినటువంటి కృషిగా ఉంటుండాలి.
3: We have to make every effort to know this novel, unique, divine knowledge.
2: గురు పూర్ణం అనగా ఏమి? మనసును పవిత్రమైన రీతిగా పూర్ణమైనటువంటి రీతిగా మనం పెంచుకోవాలి.
3: గురు పూర్ణిమ మీన్స్ వీ హావ్ టు డెవలప్ అవర్ మైండ్స్ సో యాస్ టు మేక్
2: మన మనసులో ఉన్నటువంటి మాలిన్యాన్ని పరిశుద్ధం గావించుకోవాలి.
3: వీ హావ్ టు క్లీన్ ద డర్ట్ దేర్.
2: కేవలం భగవంతుని వర్ణించినంత మాత్రమే ప్రయోజనం లేదు.
3: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు ఎక్స్టోల్ గాడ్.
2: భగవంతుని ప్రేమించాలి.
3: యు హావ్ టు లవ్ గాడ్.
2: ప్రేమించడం గొప్పతనం కాదు.
3: Not merely enough.
2: It should be ప్రేమికులు కాకూడదు.
3: It should not be lovers.
2: ప్రేమనే కావాలి.
3: It should not be lovers. It should be love.
2: ప్రేమించేటువంటి వాడు ఒకరినో ఇద్దరినో ప్రేమిస్తాడు.
3: A lover may love one or two.
2: కానీ ప్రేమనే నీవైతే జగత్తునే ప్రేమించచ్చు.
3: If you are love, you can love the whole world.
2: కనుక నేను ప్రతి పర్యాయం కూడాను.
3: Every time.
2: ప్రేమ స్వరూపులారా అంటుంటాను. అందరూ ప్రేమనే.
3: భగవాన్ అడ్రెసెస్ యూ అస్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
2: అందరూ ప్రేమ అయినప్పుడు జగత్తునే ప్రేమించవచ్చు.
3: When you are love, you can love the universe.
2: కానీ ఒక లవర్ అనుకుంటే ఒకరిని ఇద్దరు లవ్ చేయొచ్చు.
3: But if you are merely lover, you can love one or two.
2: ఇది నారో మైండెడ్.
3: This is narrow minded.
2: ఇది సంకుచితమైన భావమే.
3: It's a narrow feeling.
2: పూర్ణ భావం కానే కాదు.
3: It's not a complete feeling.
2: హృదయం అంతా కూడాను ప్రేమతో నింపుకోవాలి.
3: So fill your heart with love.
2: ఇది నిజమైనటువంటి యొక్క పూర్ణిమ యొక్క ప్రధానమైనటువంటి అంతరార్థం.
3: This is the main significance of Guru Purnima.

నన్ను కోరరు మానవు కష్ట సమయములందు కావలయు నేను ఆపదలకు నేను అవసరపడకున్నా తిట్టుచుందురేమో పెట్టినట్టు

0: desire, pray to God, while in times of pleasure, but you need Bhagavan in times of difficulties. And when you do not get relief in pain, you go on blaming God as if you have invested something.
1: Prema Sarupulaya.
0: Embodiments of love.
1: వృద్ధ కళ్యాణక దంపతులు ఈనాడు ఎంతయో ఆనందాన్ని అనుభవించారు.
0: ద కపుల్స్ దట్ వి ఫైండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ దే ఆర్ ఎక్స్టాటిక్ అండ్ బ్లిస్ఫుల్.
1: దీనికి కొత్త పేరు పెట్టడం లోపల ఉన్నటువంటి అంతరార్థాన్ని కూడా మీరు గుర్తించాలి.
0: We have to recognize the depth and the significance of the name given to this ceremony. Bhima Ratha Shanti, that is the name, it is christened so.
1: Bhima Ratha Shanti enga bhimudu vale balavantudu ganu pushtivantudu ganu undamani kaadidi. Bhimudu enga vayu putrudu, vayu shakti ekkadikainanu velutundi. ఏ పనైనా చేస్తుంది, ఎవరినైనా చేరుకుతుంది, అన్ని విధాల దిగ్విజయాన్ని కావిస్తుంది.
0: భీమా డస్ నాట్ నెసెసర్లీ మీన్ మైటీ అండ్ జైజాంటిక్ హెఫ్టీ పర్సనాలిటీ. నో, భీమా హ్యాపన్స్ టు బి ది సన్ ఆఫ్ ఇన్ గాడ్, సో పవర్ఫుల్, కెన్ రీచ్ ఎనీ కార్నర్, కెన్ అకంప్లిష్ ఎనీ టాస్క్ గివెన్ అండ్ అచీవ్ సక్సెస్.
1: కానీ ఈ భీమరథ శాంతికి కొన్ని నిబంధనలు ఉంటున్నవి.
0: భీమరథ శాంతి హ్యాస్ సర్టన్ స్టిప్యులేషన్స్, రెగ్యులేషన్స్.
1: అయితే దీనికి ఒక వయస్సు అనేటువంటిది ఏమాత్రము పరిమితం లేదు.
0: దేర్ ఇస్ నో ఏజ్ రిస్ట్రిక్షన్ టు పర్ఫార్మ్ దిస్.
1: భగవంతుని యొక్క సంకల్పమునందు సర్వుల ఏజ్ కూడాను ఒక విధమైనటువంటి యొక్క సత్సంకల్పాలు ఉంటున్నవి.
0: గాడ్స్ విల్ ఈజ్ ఆల్వేస్ సీక్రెట్ అండ్ హైలీ ఆస్పిషియస్.
1: 60 సంవత్సరముల వరకు కూడాను శాంతి శాంతి శాంతి అని శాంతిని కోరుకుంటూ 60 సంవత్సరముల యొక్క పండుగలు ఆనందంగా జరుపుకుంటారు.
0: వి నో ద సెలబ్రేషన్ ఆఫ్ 60th బర్త్డే, ఎస్పైరింగ్ ఫార్, ప్రేయింగ్ టు be peaceful.
1: 70 తర్వాత 80, 90, 100 దీనికంతా కూడా భీమరథ శాంతి అని కూడా పేరు పెట్టారు.
0: The celebration of 80th and 90th 100 is called భీమరథ శాంతి.
1: కానీ ఈనాటి పిల్లలు దానిని గుర్తించుకోలేక పెళ్లి చేసుకున్న తర్వాత 60వ సంవత్సరం దాటిందంటే వాళ్ళను బయటికి పంపుతారు ఈ కలియుగ ప్రజలు.
0: ఇన్ దిస్ కలి ఏజ్ ఆఫ్టర్ 60 ద పీపుల్ ఆర్ నెగ్లెక్టెడ్ అండ్ ఆర్ నాట్ ఎంటర్టైన్డ్ అట్ ది రెసిడెన్సెస్.
1: వారు అంతా ఈ సంసార సంబంధమైనటువంటి బంధంలో ఉండకూడదు. వారు కేవలము ఒక విధమైనటువంటి యొక్క సన్యాసమైనటువంటి యొక్క ఆశ్రమంలో వాడు చేరి ఉండాలి.
0: They should not live as householders, family bondage, any longer. They should be renunciants.
1: అది చాలా పొరపాటు.
0: It is a mistaken view.
1: పిల్లలు ఈనాడు గుర్తించవలసినటువంటిది 60 సంవత్సరములు దాటిన తర్వాత తల్లిదండ్రుల యొక్క పరిస్థితిని గుర్తించి వర్తించడానికి తగినటువంటి యొక్క ప్రయత్నం చేయాలి.
0: The children should understand the situation, the plight to the parents who crossed 60 years and conduct in a responsible way.
1: ఆ 70వ సంవత్సరం వచ్చేటప్పటికి వారికి ఏమీ చేత కాదని వీరు భావిస్తుంటారు.
0: The modern people consider that the parents who reach 70, they are helpless and cannot do anything for themselves.
1: కానీ 70వ సంవత్సరంలో ప్రవేశించగానే ఈ యొక్క వృద్ధులు యందు వచ్చేటువంటి యొక్క ఉత్సాహము ప్రోత్సాహము, తగినటువంటి యొక్క బలము, పుష్టి అన్ని కూడాను అభివృద్ధి అవుతుంటాయి.
0: బట్ బియాండ్ 70, ది కైండ్ ఆఫ్ డైనామిజం, ది ఎంకరేజ్మెంట్, జీల్ దే హ్యావ్ విల్ బి గోయింగ్ ఆన్ ఇంక్రీజింగ్.
1: కానీ అప్పుడే మానవుడి యందు ఉన్నటువంటి విల్ పవర్, ఆత్మశక్తి బయటపడుతూ ఉంటుంటుంది.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది ఆత్మిక్ పవర్ ఆర్ విల్ పవర్ మేనిఫెస్ట్.
1: అది పడక పూర్వము సామాన్యమైన మానవుల వలె వీళ్ళు కూడా ప్రవర్తిస్తూ సరైనటువంటి ఒక స్థితిలో ఈ ఆదర్శాన్ని నిరూపించరు.
0: ప్రయర్ టు దిస్ దే బిహేవ్ ఇన్ అన్ ఆర్డినరీ వే అండ్ నో లాంగర్ డెమోన్స్ట్రేట్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ది విల్ పవర్.
1: వారు 70 దాటిన తర్వాత వారిలో వచ్చేటువంటి యొక్క మనోశక్తులు, దృఢశక్తులు, సంకల్పశక్తులు అనేక రకములైనటువంటి యొక్క నూతనమైన మార్గాన్ని నిరూపిస్తూ వస్తుంటాయి.
0: వెన్ వన్స్ దే క్రాస్ 70, దే విల్ హ్యావ్ దర్ మెంటల్ ఫ్యాకల్టీస్ దట్ ఆర్ సో షార్ప్ అండ్ ద విల్ విచ్ ఇస్ సో స్ట్రాంగ్.
1: ఇలాంటి పరిస్థితి యందు ఆ యొక్క వృద్ధులైనటువంటి వారు ఎంతనో యోచన చేసి అన్ని విధాలను గోప్యమైనటువంటి విషయాన్ని గుర్తిస్తూ వస్తుంటారు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ దిస్ అడ్వాన్స్డ్ ఏజ్ దే విల్ బి పాండరింగ్ ఓవర్ ద ఇన్నర్ సీక్రెట్స్ ఆఫ్ లైఫ్.
1: యువకులందు కూడా రానేటువంటి యొక్క శక్తి ఆ వృద్ధులు యందు అనేక రకములుగా కూడాను, అనేక కారణముల చేతను, అనేక కర్మల చేతను ఆవిర్భవించు వస్తుంటాయి.
0: ఫర్ డిఫరెంట్ రీజన్స్ ఆఫ్ యాక్షన్స్ దే హావ్ డన్ ఎర్లియర్, the kind of latent power that these senior citizens elders have is much more than the youth.
1: ee naadu manamu vruddulainaatundi tallidannulu chusi manam haasyaspadanga maatladukuntuntam.
0: And today, watching the senior citizens, the adults, the youngsters make fun of them,
1: kaani adi chaala parapaatu.
0: It's wrong to do so.
1: appudu manamu konni manoshaktini కేంద్రీకరించి వారు చేసే ప్రతి ఒక్క పని కూడాను దాన్ని సరైనటువంటివా కాదా అనేటువంటి విచారిస్తే వారికి ఎంతో విల్ పవర్ అభివృద్ధి అవుతుంది.
0: ఇన్ఫాక్ట్ ఇఫ్ యూ ఎంక్వైర్ విత్ డిటర్మినేషన్ ఇన్ ద మెంటల్ పవర్ విత్ అటెన్షన్ వీల్ అండర్స్టాండ్ ద విల్ పవర్ దే హ్యావ్ ఈజ్ ఆఫ్ జైజాంటిక్ డిమెన్షన్.
1: కనుక ఈనాటి యువకులు వృద్ధుల నుండి మనము సరైనటువంటి శిక్షణ పొందాలనుకుంటే వారిని దగ్గర పెట్టుకుని క్షణక్షణం కూడాను వారి యందు ఆవిర్భవించేటువంటి యొక్క గుణములను, ప్రయత్నములను, ప్రాణులు కూడాను మనం గుర్తిస్తూ రావాలి.
0: దేర్ఫోర్ యూత్ షుడ్ స్టే విత్ దీస్ ఎల్డర్లీ పీపుల్ అండ్ ఇంబైబ్, ఎమ్యులేట్ దేర్ క్వాలిటీస్ అవుట్ ఆఫ్ ద రిచ్నెస్ ఆఫ్ దేర్ ఎక్స్పీరియన్స్.
1: నిజంగా ఆ 60 దాటిన తర్వాత 70 ఏళ్ల నుంచి వారంత గొప్ప కఠినమైనటువంటి యొక్క శిక్షణ ఎవరు కూడా చేయలేరు.
0: In fact, the things they accomplish and they do, when once they cross 60 and 70, it is not possible for the rest of the people.
1: వారి యందు ఆవిర్భవించేటువంటి యొక్క తెలివితేటలు, నూతనమైనటువంటి యొక్క గుణములు ఎంతనో మానవులకు ఒక నూతనమైన మార్గాన్ని నిరూపిస్తుంటాయి.
0: The intelligence and the virtues of these elderly people will lay a new path, a new direction to youngsters.
1: నిజంగా మీరు వారి వెంట ఉండి దీన్ని గుర్తిస్తూ రండి, మీ యొక్క జీవితం అనేటువంటి దాంట్లో ఎంతనో మార్పులు కూడా కలుగుతుంటాయి.
0: ఇన్ఫాక్ట్ ఇఫ్ యూ స్టార్ట్ రికగ్నైజింగ్ ద లేటెంట్ గ్రేట్ క్వాలిటీస్ అమంగ్ దీస్ ఎల్డర్లీ పీపుల్, యు ఆర్ బౌండ్ టు ప్రోగ్రెస్ ఇన్ లైఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఈ వృద్ధులైనటువంటి వారు, పనికిరానటువంటి వారిని మనం ప్రక్కకు నెట్టేస్తున్నాం.
0: వీ నెగ్లెక్ట్ ద సీనియర్ పీపుల్ థింకింగ్ దట్ దే ఆర్ హెల్ప్లెస్ and no longer useful.
1: Kaadu kaadu vaari endu unnatundi shakti samarthyamulu ye yuvakulu endukodunu ledu.
0: It's not so, really speaking, the strength they have, the will power they have is not noticed anywhere else.
1: Edaina nootaramainatundi yokka karmalu aacharinchavallanna aa vruddulainatundi vaarini nirupinchukoni vaari yokka pranu endu manam nadchinappude ee satyam anetundi gurtinchadaniki veelavutundi.
0: Whenever you undertake new plans, whenever you want to execute them, if you just consult and proceed, you will be victorious.
1: ఈ 60 ఏళ్లు దాటిన తర్వాత వారిని గవర్నమెంట్ కూడాను వాడికి రిటైర్ చేసినట్టుగా పెట్టుకుని వాడికి ఇంత పెన్షన్ అని ఇస్తుంటారు.
0: The government also grants them pension at the age of retirement, 60.
1: అది కూడా నువ్వు గవర్నమెంట్ చేసేటువంటి చాలా పొరపాటు.
0: ఇట్ ఈస్ ఆల్సో ద రాంగ్ యాక్షన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్.
1: వాళ్లకు 60 సంవత్సరం దాటిన తర్వాత పెన్షన్ అనేది ఎందుకు?
0: వై డూ దే నీడ్ పెన్షన్ అట్ ది ఏజ్ ఆఫ్ 60?
1: అప్పుడే వారికి సరైనటువంటి జీతం ఇవ్వాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ దే షుడ్ బి పెయిడ్ మోర్ ఇన్ ఫుల్ ఆఫ్టర్ రిటైనింగ్ 60.
1: ఇటువంటి పరిస్థితిలో మానవుడు మానవునే గుర్తించుకోలేకపోతున్నాడు.
0: But they are not able to understand themselves.
1: Manavudu manavudaniga manavatvanni vikshippajeseetundi oka gunam kaliginatundi vaade manavudu.
0: Manava, human being, is the one in whom the human qualities blossom in full.
1: Idi ye vidhanga vastunte bhimuni yandu ye vidhanga balamu aavirbhavistu vastuntado ade vidhamgane ee uddapyam nandu వీరికి బలము అంత భీముని వలె శక్తి ఆవిర్భవిస్తూ వస్తుంది.
0: జస్ట్ యాజ్ యూ ఫైండ్ ద స్ట్రెంగ్త్ ఇన్ భీమా, దీస్ అడల్ట్స్ విల్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ పవర్ అండ్ పొటెన్షియాలిటీ.
1: భీముని యొక్క శక్తి భుజబలము బుద్ధి బలము చూసి మీరు వర్ణిస్తుంటుంటారు, కానీ ఇది భీముని యొక్క బలము అది కాదు.
0: వి జస్ట్ లిమిట్ భీమా టు ద ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ ఇంటెలిజెన్స్, నాట్ సో.
1: తెలివితేటలు చాలా గొప్పవి.
0: Bhima is highly intelligent.
1: వారి యందు ఆవిర్భవించేటువంటి యొక్క యోచనలు చాలా గొప్పవిగా ఉంటాయి.
0: The thoughts that seniors have are noble and exalted.
1: వారు పిల్లలకి ఇచ్చేటువంటి యొక్క ఆదర్శాలు ఎంతనో గొప్ప విలువైనటువంటివిగా ఉంటుంటాయి.
0: In fact, they set highly valuable ideals to their children.
1: కానీ వాటిని సరిగా అర్థం చేసుకోలేక ఏదో ఈ ముసలి వాడు చెప్తుంటాడే పని లేకుండాను అని దాన్ని అలక్ష్యం చేస్తుంటారు.
0: But these words are not paid heed to any longer by youngsters. They consider that neglect the words of senior people.
1: ఇప్పుడు ఎక్కడైనా కూడా సైంటిస్ట్ అంతా కూడా ప్రపంచంలో చూసినప్పుడు ఈ రిటైర్ అయినటువంటి సైంటిస్ట్ కు చాలా విలువైపోయింది.
0: But today in this world you find a senior scientist is highly valuable.
1: వారి యందు ఉన్నటువంటి తెలివితేటలు, వారి యందు ఉన్నటువంటి యొక్క నూతనమైనటువంటి ఆదేశములు మరి ఎవరి యందు కూడా నువ్వు కానరావు.
0: ఎ సీనియర్ సైంటిస్ట్ హూ ఇస్ హైలీ ఇంటెలిజెంట్, నో వన్ కెన్ ఎవర్ ఈక్వల్ హిమ్.
1: కనుక వారి యందు ఉన్నటువంటి యొక్క సైంటిస్ట్ శబ్దం చాలా గొప్పది.
0: దిస్ సైంటిఫిక్ యాటిట్యూడ్ ఇన్ దెమ్ ఇస్ రియల్లీ గ్రేట్.
1: కానీ ఈనాటి పిల్లలు వీరిని సరైనటువంటి రీతిలో పోషించుకోవటం లేదు.
0: In fact, they have not been properly fostered, encouraged.
1: వారి యందు నుంచి వచ్చేటువంటి యొక్క యోచనలంతా కూడాను మీరు దాన్ని అలక్ష్యంగా నెట్టివేస్తున్నారు.
0: We are neglecting the thoughts of the senior people.
1: కానీ ఆ విధంగా నెట్టివేయకుండా దాన్ని గట్టిగా పట్టుకుని మీరు దాన్ని యోచించుకుంటూ రండి.
0: We should not brush aside the thoughts and the views of the adults. In fact, we should follow them in toto.
1: కనుక ఈ యుద్ధులైనటువంటి యొక్క వీరుల నుంచి ఎంతైనా గొప్ప శక్తి ప్రపంచానికి అందించడానికి వీలవుతుంది.
0: ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ టు పాస్ ఆన్ టు ట్రాన్స్మిట్ ద పవర్ అండ్ ఇంటెలిజెంట్ ఆఫ్ అడల్ట్స్.
1: వీరి నుంచి వచ్చేటువంటి యొక్క పవర్ ఎవరి ఎందుకు కనిపెట్టడానికి వీరు కాదు.
0: ద పవర్ అమంగ్ ది ఏజ్డ్ ఈస్ బియాండ్ ఆల్ ఎస్టిమేట్ అండ్ అండర్స్టాండింగ్.
1: కనుక వారి యందు అంత చెప్పలేనంత యొక్క పవర్ వారి యందు ఆవిర్భవిస్తూ ఉంటుంటారు.
0: We cannot estimate the latent power among these adults.
1: ఇటువంటి శక్తిని మనం బయట పెట్టించి యువకులకంతా దీని ఆదర్శాన్ని అందించాలనే ఉద్దేశంతోనే ప్రాచీన పురుషుల యొక్క తత్వాన్ని మనము ఈనాడు బయట పెడుతూ ఉన్నాం.
0: Today, the meaning behind the performance of this holy occasion is to see that the power of the seniors is manifested and would be an ideal to youngsters to emulate and copy.
1: ఏనాడో మర్చిపోయినటువంటి విషయాలంతా కూడాను ఆ వృద్ధుల యందు అంత తేలుతూ వస్తుంటది.
0: దీస్ ఎల్డర్లీ పీపుల్ గో ఆన్ రికాలింగ్ కౌంట్లెస్ నంబర్ ఆఫ్ పాస్ట్ మెమరీస్.
1: కనుక వీరిని మనం అంత అలక్ష్యంగా చేయకూడదు.
0: దేర్ఫోర్ వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ దెమ్.
1: ఫ్యూచర్ యొక్క ఆనందం అంతా కూడాను ఆ వృద్ధుల యందే ఇమిడి ఉంటున్నది.
0: ఆల్ ద బ్లెస్ ఇన్ ఫ్యూచర్ ఈజ్ ఇన్ దెమ్.
1: ఆ యొక్క ఫ్యూచర్ యొక్క ప్లాన్లు కూడాను చాలా గొప్పగా ఉంటుంటాయి.
0: అండ్ ఆల్ ద ప్లాన్స్ డిజైన్ బై దీస్ పీపుల్ ఆర్ రియల్లీ మార్వెలస్.
1: దీన్ని మీరు గుర్తించడానికి తగినటువంటి కృషి చేయటం లేదు.
0: యు ఆర్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ దేర్ ఇంటెలిజెన్స్ అండ్ గ్రేట్నెస్.
1: కానీ ప్రాచీన పురుషులంతా కూడాను ఈనాటి వరకు కూడాను వారి అందు తగినటువంటి శక్తి కలదని ఎంతనో పరిశోధన చేసి దాన్ని పరిశీలిస్తూ వస్తున్నారు.
0: ఏన్షియంట్ సేజెస్ అండ్ సీయర్స్ హ్యావ్ ఇన్వెస్టిగేటెడ్ ఇన్ టు దిస్ ఫ్యాక్టర్ ఆఫ్ ది లేటెంట్ పొటెన్షియల్ గ్రేట్నెస్ ఆఫ్ దీస్ సీనియర్ పీపుల్ అండ్ ప్రొపగేటెడ్ ద సేమ్ టు ద హోల్ వరల్డ్.
1: ఈ సీనియర్ పీపుల్ నుంచి వచ్చేటువంటి ఒక ప్రతి థాట్ కూడాను దాన్ని ఎంతో విలువైనటువంటిగా తీసుకుంటున్నారు.
0: Every thought from every senior citizen is noblest and highly valuable.
1: Kani dan lopala veyyinte oka bhagamaina kudunu ee yuvukulainatundi vaari endu e maatramu kanipinchatam ledu.
0: The youth, they do not show even 1/1000th of their will power.
1: Kanuka manamu prachinulainatundi oka vidyulnu manu entaina kudunu poshinchali.
0: You have to take care of these seniors, these adults.
1: వారికి ఒక పూట భోజనం పెట్టే లోపలనే మీరు చాలా బలహీనులైపోతున్నారు.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫీడ్ దెమ్ ఈవెన్ వన్స్ పర్ డే అండ్ యూ టర్న్ వీక్.
1: కాదు కాదు, వారికి ఒక పూట పెట్టినట్టు నీకు 10 పూటల విలువను పెంచుతారు వాళ్ళు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఫీడ్ దెమ్ వన్స్ ఎ డే యు విల్ బి ఫెడ్ త్రూ అవుట్ యువర్ లైఫ్.
1: కనుక పిల్లల్ని అభివృద్ధి చేయటం లోపల పెద్దలకు ఉన్నటువంటి ఉత్సాహము ప్రోత్సాహము ఎవరికి నీ కనరాదు.
0: The kind of enthusiasm noticed among these adults in bringing up the children is not noticed anywhere.
1: Kani puramu elanti goppa goppa maharushulantaru kudanu ee oka rushulantaru kudanu bayata pilichuni vaari oka taratamyamnu vaari oka yochananu vaari oka buddhi oka kushalatanu vicharistukuntu vacharu.
0: But the ancients have fully cognized the greatness, the intelligence and their design and the planning and started respecting them.
1: Inaati gudanu chaala mandi yogulnu ivi vaaru raasinaatvanti grandhalanu teesukoni parishilana chestu vastunnaru.
0: Even this day people go on investigating, examining the compositions of the aged people.
1: Kaani andulo teleyatvanti oka satyamu veyyinte oka bhagam kudanu inaati yogulu daniki adipettalekapothunnaru.
0: The modern youth would not be able to understand, cognize even 1000th of the depth of the compositions of the ancients.
1: కనుకనే ఈ నాటి నుండి కూడాను విమృత శాంతి అనేటువంటిది తప్పక మనం అభివృద్ధి పరచాలి.
0: Therefore we should encourage the performance of this sacred ritual భీమరథ శాంతి.
1: ఈ భీమరథ శాంతి లోపల వాయువు చేత అభివృద్ధి అయ్యేటువంటి మంచి గుణములు ఎన్నైనా కూడా ఉంటున్నవి.
0: There are many virtues and noble qualities that you can notice from the wind god వాయు.
1: కానీ చర్చిల్ అనేటువంటి వాడు మీకు బాగా తెలుసును, చాలా తెలివితేటలు గలవాడే చర్చిల్.
0: యు నో యు మస్ట్ హావ్ హెర్డ్ ఆఫ్ చర్చిల్ హూ ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
1: కానీ అతని కూడాను ఎంతో ప్రయత్నం చేసి కానీ కొన్ని యోచనలు కలగలేదు.
0: బట్ హిస్ థాట్స్ కుడ్ నాట్ గో అండ్ రీచ్ ఇన్ దిస్ డైరెక్షన్.
1: ఆ చర్చిలు కట్టగలబడికి యుద్ధం అంతా పూర్తి అయిన తర్వాత ఈ పాత ఋషులంతా కూడా గుర్తించి వారిని అనుసరిస్తూ వచ్చాడు.
0: హౌఎవర్ at the end Churchill recognized the greatness of the sages and seers and started following and adopting methods suggested by them.
1: Churchill vicharinchutuntu raavatam valle ee naadu bharatiyulu yokka dinto Churchill lo jarigeetvanti yokka vishayamulanta kudanu moolapadutunnayi.
0: Therefore what all those things suggested by Churchill by following the sages and senior people of this country is charcha, is discussed by modern people.
1: కనుక ఇది ముందుకు రాబోయేటువంటి యొక్క యుగములకు ఇది చాలా ప్రధానమైనటువంటి యొక్కది.
0: దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ద ఫ్యూచర్.
1: ఇప్పుడు ఈనాడు మనం చేసినట్టు వారిని అనుసరిస్తూ వచ్చాడు.
0: హౌఎవర్ అట్ ద ఎండ్ చర్చిల్ రికగ్నైజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది సేజెస్ అండ్ సీయర్స్ అండ్ స్టార్టెడ్ ఫాలోయింగ్ అండ్ అడాప్టింగ్ మెథడ్ సజెస్టెడ్ బై దెమ్.
1: చర్చిలు విచారించారు.

0: the future.
1: ఇప్పుడు ఈనాడు మనం చేసినటువంటి యొక్క భీమ శాంతి అనేటువంటి భీమ అనగా మంచి బలవంతమైనటువంటి యొక్క గుణవంతమైనటువంటి యొక్క చర్చల లోపల తగినటువంటి యొక్క మానవత్వాన్ని పోషించుకుంటూ వచ్చారు.
0: సో భీమా సింపలైజెస్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్, ద మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ అబిలిటీ టు డిస్కస్ అండ్ డెలిబరేట్.
1: ఒకనొక సమయం లోపల ద్రౌపది భీముడు ఇద్దరు కూడా నది ఒడ్డున కూర్చొని ఉన్నారు.
0: అట్ వన్ టైమ్ ద్రౌపది అండ్ భీమా హ్యాపెన్ టు సిట్ బై ద రివర్ బెడ్ సైడ్.
1: అప్పుడు భీమునికి ఈ ద్రౌపది భార్య.
0: అండ్ ద్రౌపది ఇస్ ద వైఫ్ ఆఫ్ భీమా.
1: కనుకనే ధర్మజుడు, నకులు, సహదేవులు అందరు కూడా బయట వెళ్లారు.
0: ధర్మజ, నకులు, సహదేవ లెఫ్ట్ దట్ స్పాట్.
1: ఈ సమయం చూసి గుర్తించి ద్రౌపది ఒక ప్రశ్న వేసింది భీముని.
0: వాచింగ్ ది హోల్ సిచ్యువేషన్ ద్రౌపది హాస్ పుట్ ఎ క్వశ్చన్ టు భీమా.
1: ఆత్మ, ఆత్మ, ఆత్మ అంటున్నారు, నీ ఆత్మ ఎక్కడ ఉన్నది?
0: హి వెంట్ ఆన్ ఆస్కింగ్ దిస్. ఆత్మ, ఆత్మ ద సెల్ఫ్, వేర్ ఇస్ ఇట్?
1: ఈ ఆత్మ అనే దానికి ఒక పేరు లేదు.
0: ఆత్మ హ్యాస్ నో స్పెసిఫిక్ నేమ్.
1: ఆత్మ అమృత శక్తి.
0: దిస్ ఆత్మ ఇస్ ఇమ్మోర్టల్ నెక్టరైన్.
1: అది అమృతమైనటువంటి.
0: ఇట్ ఇస్ నెక్టరైన్.
1: అటువంటి అమృతమయమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఏ రీతిగా వర్ణించగలడు భీముడు?
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ భీమా టు నెరేట్, టు ఎక్స్టోల్ దిస్ నెక్టరైన్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్?
1: కనుక తాను చేయటానికి వీలు కాకుండా తాను నోరు మూసుకున్నాడు భీముడు.
0: As Bhima could not say anything about this, he remained silent.
1: అప్పుడు ద్రౌపది చెప్పింది.
0: Then Draupadi said,
1: ఈ విధమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని గుర్తించుకోలేనటువంటి యొక్క మగవారులు ఏమిటి మగవారులు?
0: You call yourself man and you do not understand what self Atma is.
1: ధనమున్నదనితును ఘనముగా అప్పగిలిన పుడమియంది తిమంత పుత్రియదు.
0: You may be proud of all your affluence, plenty and prosperity, but you cannot be meritorious.
1: విశ్వసుస్తుడు, చక్రసూరుడు, మహావీరుడు, ఘోరాసచి, అశ్వత్థామ శరద్ముంతటి, గోచీరాంత మహారత్నమును, సశ్వత్ కీర్తి వెరింగిపుచ్చుకొని, భాషవ్రాత బంధములను, విశ్వాసమును నూర్చి ద్రొబ్బు, శిబిరో విభాగమును బాసిపోను అని ద్రౌపది చెప్పింది. విశ్వస్తుత్యుడు, చక్రసూరుడు, ఘోరాసచి, అశ్వత్థామ శిరోజములు తరిగి, చూడాంతర్ మహారత్నమును శశ్వత్ కీర్తి వెలింగపుచ్చుకొని, పాశవ్రాత బంధములను విశ్వాసములను నూర్చి డబ్బు, శిబిరోర్ విభాగమును బాసిపోను అన్నాడు.
0: ఫర్ ఆల్ ద అట్రాసిటీస్ కమిటెడ్ బై అశ్వత్థామ, ద వర్స్ట్ పనిష్మెంట్ దట్ కుడ్ బి మీటెడ్ అవుట్ టు హిమ్ వాస్ టు జస్ట్ లీవ్ హిమ్, లెట్ హిమ్ గో విత్ ద షేవెన్ హెడ్ ఇన్స్టెడ్ ఆఫ్ కిల్లింగ్ హిమ్. దట్స్ వాట్ ద్రౌపది సెడ్.
1: అప్పుడు కేవలము ఆ ద్రౌపది కోరింది, శిరఛేదనం చేసిన అనేటువంటిది కేవలము ధర్మజుని యొక్క శిరశ్ఛేదనం చేయటం కాదు.
0: ఇట్ వాజ్ ఆల్సో క్లియర్లీ డిక్లేర్డ్ ఇట్ ఇస్ నాట్ సో యాజ్ టు బిహెడ్ హిమ్.
1: విశ్వస్తుడు, చక్రచూరుడు,
0: అండ్ హి హాస్ గాట్ ది వెపన్రీ విత్ హిమ్,
1: అశ్వత్థామ శిరోజములు తరిగి,
0: అండ్ బెటర్ యూష్ లీవ్
1: చూడాంతర్ మహారత్నమును,
0: అండ్ దెన్ ది ప్రెషస్ జ్యువెల్ అవుట్ ఆఫ్ హిమ్,
1: విశ్వత్ కీర్తి వెలింగపుచ్చుకొని, పాశవరాత బంధములను విశ్వాసములను నూర్చి ద్రొబ్బు, శిబిరోరు విభాగమును బాసుకొని అన్నాడు.
0: బెటర్ యూ లీవ్ హిమ్ విత్ షేవెన్ హెడ్ అండ్ లీవ్ హిమ్ సో. దట్స్ వాట్ ద్రౌపది సజెస్టెడ్.
1: ఈ ద్రౌపదికి ఈ యుక్తి ఏ విధంగా వచ్చింది?
0: హౌ కుడ్ షీ బి సో ఇంటెలిజెంట్?
1: ఆమె ద్రుపద రాజ పుత్రి.
0: షీ ఇస్ ద డాటర్ ఆఫ్ ద్రుపద రాజు.
1: ద్రుపద రాజు అనగా ఏమిటి? దృఢమైనటువంటి శక్తి కలిగినటువంటి యొక్క ఆత్మతత్వమే.
0: ద్రుపద మీన్స్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్.
1: ఆ ప్రిన్సిపల్ యొక్క తత్వమే ఈ యొక్క ద్రౌపది.
0: ద్రౌపది సింబలైజెస్ ఆల్ ద పవర్, ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్.
1: ఆమె ముట్టినదంతా కూడాను గోల్డే.
0: అండ్ వాట్ ఎవర్ షీ టచ్డ్ టర్న్ ఇన్ టు గోల్డ్.
1: ఆమె చూసినదంతా కూడాను సత్యమే.
0: వాట్ ఎవర్ షీ నోటీస్డ్ ఇస్ నథింగ్ బట్ ట్రూత్.
1: ఆమె విచారించినదంతా కూడాను ఆత్మతత్వమే.
0: వాట్ ఎవర్ షీ ఎంక్వైర్డ్ ఇన్ టు ఇట్ రిలేట్స్ టు ద సెల్ఫ్.
1: ఇటువంటి ద్రౌపది యొక్క దృష్టిని ఇంత తప్పులుగా పెట్టుకోవడం ఎంత పొరపాటు.
0: వి ఆర్ మిస్టేకెన్ ఇఫ్ వి డు నాట్ అండర్స్టాండ్ ద్రౌపది ఇన్ డెప్త్.
1: అనగా తన శిరస్సును తెంచినట్టుగా శిరస్సును ఉన్నటువంటి యొక్క కుర్రను దువ్వేసేసి ఆ చూడంత మహారత్నాన్ని తీసుకుని తన దోవ నుంచి బయటికి నెట్టివేయటమే ఇది ద్రొబ్బటము అన్నారు.
0: ఇట్ ఓన్లీ మెంట్

0: me with a shaven head and collecting the precious jewels with him, leave him aside. That is the punishment that could be given to him.
1: ద్రౌపది యొక్క ఆ చిరంజీవి యొక్క ఆస్తియే ఆమె సర్వస్వులు కూడాను ప్రపంచానికి అందిస్తూ వచ్చింది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ హాస్ సాక్రిఫైస్డ్ ఎవ్రీథింగ్ ఫర్ ద ప్రాస్పెరిటీ అండ్ ద గ్లోరీ ఆఫ్ హర్ హస్బెండ్స్ ఆల్ అలాంగ్ హర్ లైఫ్.
1: మానవుని అందున్నటువంటి యొక్క గొప్ప శక్తి ఈ గుణముల చేత మీకు లభించదు.
0: అండ్ యూ కెనాట్ బి మియర్లీ పవర్ఫుల్ విత్ ద పొజెషన్ ఆఫ్ ద క్వాలిటీస్.
1: మానవుడు ఎందున్నటువంటి ఆత్మశక్తిని ఒక్కతూరి లాగటం అనేటువంటిది చాలా ఈజీ.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ క్వైట్ ఈజీ టు డ్రా ఇన్ ద పవర్ ఆఫ్ ద సెల్ఫ్.
1: ఈ శరీరం నాది అనుకుంటున్నావు.
0: యూ కన్సిడర్ ద బాడీ యాజ్ యువర్.
1: ఈ శరీరం నాది అని నువ్వు ఏ రీతిగా చెప్పగలవు?
0: హౌ కెన్ యూ ఓన్ అండ్ క్లెయిమ్ యువర్ బాడీ?
1: నీవు ధరించినావు కనుక ఈ శరీరం నాది అంటున్నావు.
0: బికాస్ యూ హావ్ పుట్ ఆన్ ద వెస్చర్ ఆఫ్ ద బాడీ యూ క్లెయిమ్ ఇట్.
1: కానీ ధరించినటువంటిది దేహం కాదు.
0: And in fact, it's not merely the body.
1: దీన్ని వరించినటువంటిది దేహము.
0: In fact, the body is the one that has given form to the self.
1: దేహం కాని మనసు కాని బుద్ధి కాని చిత్తం కాని ఇంద్రియం కాని అంతఃకరణ కాని ఏది కూడాను ఆత్మ కావు.
0: Body, mind, senses, intellect, inner senses have got nothing to do with the self.
1: కనుకనే ఆత్మ అనగా సర్వశక్తి యొక్క మూలాధారమైనటువంటి యొక్క శక్తియే ఆత్మ.
0: ఆత్మ ద సెల్ఫ్ ఈస్ ద ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఆఫ్ ది వెరీ ఎనర్జీ.
1: ఒక మల్లె పువ్వుల తోట దగ్గర నీ వెళ్లి నీవు నిల్చుకో, దాని నుంచి ఎంతనో సుగంధం అంతా వస్తుంది.
0: ఇఫ్ యూ అప్రోచ్ క్లోజర్ టు ద జాస్మిన్ బుష్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ద ఫ్రాగ్రెన్స్.
1: ఈ పుష్పం యొక్క సుగంధము మల్లె పువ్వు నుంచి వచ్చిందా?
0: Do you think that the fragrance is out of the flower?
1: కాదు కాదు కాదు కాదు. భగవంతుడు అందించినటువంటి యొక్క ఆ పువ్వు యొక్క శక్తియే ఈ మల్లె పువ్వు.
0: ఇట్ ఈస్ ద పవర్ గిఫ్టెడ్ బై గాడ్ టు ద జాస్మిన్ ఫ్లవర్.
1: కనుక ఇలాంటివన్నీ కూడా నువ్వు ఎన్నో తెలియకుండా మానవుడికి అర్థం కాకుండా మరుగుపడి ఉంటున్నాయి.
0: దెర్ ఆర్ మెనీ మిస్టరీస్ బియాండ్ కాంప్రిహెన్షన్ టు మ్యాన్ కైండ్.
1: కనుక ఇలాంటి దాన్ని ద్రౌపది ఎంతనో బయట పెడుతూ వచ్చింది.
0: ద్రౌపది కుడ్ రివీల్ ఆల్ దీస్ ఇన్నర్ సీక్రెట్స్ నాట్ నోన్ టు ఎనీ.
1: ఈ యొక్క భీముడు ద్రౌపది యొక్క తత్వాన్ని ఎంతనో ఇది చెప్పి దీన్ని ఇది చివరి ఆడవారి మాటల కింద ఎన్నిపోయి నీవు అతన్ని వదిలిపెట్టిపోతున్నావా అని భీముణ్ణి మందలించాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ Bhima had to be pacified when he wanted to act in retaliation of that of Ashwatthama.
1: ఈ యొక్క నమ్మకాన్ని మీ హృదయంలో దృఢంగా చేసుకోవాలి.
0: Therefore you should strengthen the faith in your heart.
1: కనుకనే మనము అనేక విధములుగా దీనిని ఉల్లంఘిస్తూ ఉంటున్నాము, దూషిస్తూ వస్తున్నాము.
0: But today we are not following these principles, we are disobeying these important doctrines.
1: ఒకానొక సమయంలోపల అశ్వత్థామ చాలా ఆనందిస్తూ వస్తున్నాడు. ఒకనాడు
0: at one time it so happened Ashwatthama was delightful.
1: అశ్వత్థామ నీ ఆనందమునకు మూలాధారం ఏమిటి అని ప్రశ్నించాడు.
0: A question was put to Ashwatthama, what is the reason behind your joy?
1: అయ్యా నేను దినము అనేక పర్యాయములుగా ప్రతి దినం కూడాను మేము ఎంతో ఉత్సాహంగా సేవ చేసుకుంటున్నాం.
0: అండ్ హి సెడ్ వి ఆర్ సో ఎంతూజియాస్టిక్ క్లీన్ కీప్ అవర్ సెల్స్ వెరీ క్లీన్ బై హావింగ్ డైలీ షేవ్.
1: కానీ దీనికి అశ్వత్థామ చెప్పాడు, ధర్మజ నీవు ఒక్కొక్క నాడు సేవ చేసుకున్నప్పుడంతా ఎన్ని వెంట్రుకలు పోతున్నాయి అని అడిగాడు.
0: ది క్వశ్చన్ వాస్ పుట్ టు హిమ్ యాజ్ యూ షేవ్ ఎవ్రీ డే, how many of the hair that you lost, how much of hair that you lose?
1: Chikipoyadu cheppalekapoyadu.
0: And he could not respond.
1: Appudu idi na chekku nunchi puttinatvanti okka ventrukalu, na chethu nunchi teesetvanti ventrukalu, nen tellavaratappudike kadigeetvanti okka ventrukalu nen cheppalekapothunnanu.
0: And then reply is this, I could not say anything about the hair that is lost because of the daily shave, though it that belongs to me.
1: Enni pranamalu nivu isthunnavo chusukomani cheppindi Draupadi.
0: Draupadi said, just think of the kind of loss that you are put to this hair.
1: Okkokka ventruka okkokka goppa pranam vantidi.
0: In fact, every hair, your part.
1: కనుకనే ప్రాచీన ఋషులందరూ కూడాను వెంట్రుకలు తీసుకునేటువంటి వారు కాదు.
0: In the ancient times, the sages and seers had long hair. They didn't shave.
1: కాని ఇంకా కొంతమంది కరిపించుకొని ఎక్కడెక్కడో తెచ్చినటువంటి బంకతో కానీ ఈ విధంగా కూడా నాటకమాడుతుంటారు.
0: బట్ సమ్ పీపుల్ యాక్ట్ అండ్ విల్ హ్యావ్ ఫాల్స్ హెయిర్.
1: కానీ అది కాదు ముఖ్యము.
0: దాట్స్ నాట్ ఇంపార్టెంట్.
1: తన యొక్క దేహం నుండి పుట్టినటువంటి వెంట్రుకలు చాలా పవిత్రమైనటువంటివి.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ఒరిజినల్ హెయిర్ అవుట్ ఆఫ్ ద బాడీ,
1: అది మహాశక్తివంతమైనటువంటిది.
0: ఇట్ ఈస్ హైలీ పవర్ఫుల్.
1: ఒక్కొక్క వెంట్రుక ఎంతటి దేశాన్నైనా ఎంతటి విక్రమాన్నైనా సాధిస్తూ వస్తుంది.
0: ఈచ్ వన్ ఆఫ్ ది హెయిర్ కెన్ డూ ఎనీథింగ్ పవర్ఫుల్.
1: కనుక ఒక్కొక్క వెంట్రుక చేత ఎంత గొప్ప పవర్ మనం సాధిస్తూ వస్తున్నాం.
0: దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ పవర్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది హెయిర్.
1: మీరు తిరుపతి పోతుంటారు, తిరుపతి పోయి ఇగో దేవుడా నీకు మా వెంట్రుకలు ఇచ్చేసేస్తున్నాం అంటారు.
0: యూ గో టు తిరుపతి అండ్ ఆఫర్ హెయిర్ టు వెంకటేశ్వర.
1: హెయిర్ ఇచ్చేటం గొప్పతనం కాదు.
0: దేర్ నథింగ్ గ్రేట్ ఇన్ ఆఫరింగ్ హెయిర్.
1: ఆ ద్రౌపది చెప్పింది, నీ వెంట్రుకలు ఇస్తున్నావు కానీ దీని యొక్క విలువను నీవు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదే.
0: యూ ఆఫర్ హెయిర్ బట్ యూ డు నాట్ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ ది హెయిర్.
1: ఇలాంటి హెయిర్ యొక్క విషయము చాలా గొప్ప శక్తి సామర్థ్యంతో కూడినటువంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ అ లాట్ టు బి నోన్ బిహైండ్ దిస్ ఆఫరింగ్ ఆఫ్ ది హెయిర్.
1: ఒక్క వెంట్రుక తీసి పెద్ద కొండను కూడాను కత్తిరించి దాన్ని ఎత్తినారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఓన్లీ వన్ హెయిర్ ఇస్ ప్లగ్డ్ అవుట్ విచ్ కుడ్ లిఫ్ట్ ఈవెన్ అ మౌంటైన్.
1: ఈ ఒక్క హెయిర్ యొక్క శక్తి మీరు గుర్తించడానికే వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి టు ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ది హెయిర్.
1: నేను అప్పుడప్పుడు ఏదో నవ్వుకుంటూ ఒక వెంట్రుకను తీసి కొట్టేసేస్తే మీరందరూ నవ్వుతూ ఉంటారు.
0: వి జస్ట్ ఎంజాయ్ అండ్ స్మైల్ వెన్ స్వామి జస్ట్ అడ్జస్ట్ హిస్ హెయిర్.
1: కాదు కాదు, అది తెగదు.
0: నో నో హెయిర్.
1: ఇంత కాలం అయిపోయింది, దరిగా 80 సంవత్సరం వచ్చేసి ప్రవేశిస్తుండాలి.
0: And 80th birthday of Bhagwan is fast approaching.
1: నేను ఎన్ని పర్యాయంలో దాన్ని తుంచడానికి ప్రయత్నం చేశాను.
0: Bhagwan wanted to take out, pluck out every hair.
1: తునగటము లేదు.
0: No, it's not possible.
1: నా చేతికి రావటము లేదు.
0: And he could not catch hold of it.
1: ఆ వెంట్రుకల యొక్క శక్తి ఎంత గొప్పది అనేటువంటిది మీకు ముందు చెప్తాను.
0: Bhagwan will tell us the power of his halo of hair.
1: ఈ శక్తి తెలుసుకొని లేకుండా తిరుపతికి వెళ్లి ఏదో తుచ్చిపోయినటువంటి వెంట్రుకలంతా కూడా భగవంతుడికి ఇచ్చేసిస్తున్నాను.
0: బట్ వీ డు నాట్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ ది హెయిర్ అండ్ జస్ట్ ఆఫర్ దేర్ ఇన్ తిరుపతి.
1: తుచ్చమైన వెంట్రుకలు ఇచ్చి ఉచ్చమైన ధనాన్ని కోరుతుంటారు ఈ భక్తుడు.
0: వీ జస్ట్ ఆఫర్ తుచ్చ హెయిర్ మీన్ అండ్ ఎక్స్పెక్ట్ ఉచ్చ ద గ్రేట్నెస్.
1: ఇలాంటివి కోరటం లోపల మానవుడి అందు తెలివితేటలు అధికమైపోతూ వస్తున్నాయి.
0: వీ అబ్జర్వ్ దీస్ థింగ్స్ థింకింగ్ దట్ వీఆర్ ఇంటెలిజెంట్.
1: ఈ ఉచ్చమైనటువంటి యొక్క వెంట్రుకను ఎంత గొప్పదిగా నీవు భావించుకోవాలో అది నీవు ముందు తెలుసుకోవాలి.
0: ఇన్ ఫ్యూచర్ ఇట్ ఇస్ అబ్సల్యూట్ నెసెసరీ టు నో ద పవర్ ఆఫ్ ది హెయిర్.
1: కానీ ఒకనొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: ద్రౌపది ధర్మజుడు భీముడు అర్జునుడు నకులు సహదేవుడు అందరు కూడా పెళ్లిన తర్వాత తాను ఒక తేలించింది.
0: When all left, Dharmaja, Bhima, Nakula, Sahadeva, all left, Draupadi remained all alone.
1: Tana sirasu nunchi okka ventruku teesindi.
0: And she has taken out just one single hair.
1: Aa okka ventruku teesi aneka vidhamainatundi mantramunto cheppi
0: chanting many mantras.
1: Aa neetilo vadalindi.
0: She dropped the hair in water.
1: Kaani aa vadileteppatiki aa okka ventruka kudanu kondallanta kudanu bandhinchi pettindi.
0: But that single hair could arrest, could bind all the mountains around.
1: ఇవంతా కూడా మౌంటైన్స్ అంతా కూడా బంధించడానికి ఏది కారణమని మున్ముందు అనేక మంది యోగులంతా విచారించారు.
0: This was investigated later by many of the sages.
1: అది ద్రౌపది యొక్క కురుడు కొస మాత్రమే అన్నారు.
0: They could only understand it is only the single hair of Draupadi.
1: ఇలాంటి యొక్క హెయిర్ యొక్క తత్వము ఎవరినూ గుర్తించలేరు.
0: No one can understand the power of the hair.
1: ఇటువంటి అనేక శక్తి సామర్థ్యంలో ఉన్నటువంటి మానవుని నుండి మనం నిజమైనటువంటి మానవత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నాం.
0: Being a human being, the man, we are not able to understand the human qualities.
1: మానవత్వమునందు పుట్టినటువంటి వాడు మానవత్వాన్ని మర్చిపోతున్నాడు.
0: Having been born as a human being, he has forgotten the humanness or human quality.
1: ఈనాడు మానవత్వాన్ని మర్చిపోయి దానవత్వాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నాడు.
0: We have lost the human qualities and we have cultivated demonic qualities.
1: విద్యార్థులారా,
0: students,
1: మీరు మర్చవలసినటువంటిది మానవత్వం కాదు.
0: You should never forget humanity.
1: దానవత్వాన్ని మర్చాలి.
0: You should give up the demonic.
1: మానవత్వాన్ని అభివృద్ధి పరుచుకోవాలి.
0: We should develop the humanness.
1: ఈ మానవత్వం నుంచి దివ్యత్వాన్ని పోషించాలి.
0: This humanness will take you to the divinity.
1: కనుక ఇదంతా కూడా యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ.
0: All this can be said in three words: unity, purity, divinity.
1: కనుక యూనిటీ అనేటువంటిది మానవుల ఏకత్వము.
0: యూనిటీ ఈజ్ ద వన్ దట్ కీప్స్ ది హోల్ హ్యూమానిటీ టుగెదర్.
1: కానీ అందులో ఒక విధమైన ప్యూరిటీ, దివ్యత్వం అనేటువంటిది పక్కగా మనకు బయటపడుతుంది.
0: It is only out of purity that divinity will find its expression.
1: మీరు ఎవరినైనా కొంచెం గొప్పవారిని చూసి పండుకొని నిద్రించే సమయం లోపల అతని యొక్క నాభి నుండి ఏమి బయలుదేరుతుందో చూడండి.
0: యూ జస్ట్ వాచ్ ఎనీ గ్రేట్ మ్యాన్, నోబుల్ సోల్, వైల్ హీస్ రెస్టింగ్, వాచ్ ద నేవల్, వాట్ ఈస్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ దట్.
1: నేను కొడైకెనాల్ లో ఉంటుంది, అక్కడి నుంచి నేను బండిపూర్ ఫారెస్ట్ లో దిగాను.
0: Swami, on his way to Kodaikanal, he got down there near Bandipur Forest.
1: Bandipur Forest nunchi.
0: From Bandipur Forest.
1: Nenu oka rishito cheri.
0: Swami was in the company of a rishi.
1: Kani oka nadi daggariki vellanu.
0: They were very close to a river.
1: Meeru andariki telisinatundi ippudu. Bayata poi cheralani anukunte ikkada nunchi mana Hindu desham nunchi aa nadini daatali.
0: If you want to reach the other shore, you have to cross the river.
1: Sindhu nadi.
0: It is the river Sindhu.
1: Sindhu అనేటువంటి
0: సింధు.
1: ఈ సింధు అనేటువంటి పదమునే ఆనాటి ప్రజలంతా కూడా హిందూ అని చెప్పుకుంటూ వచ్చారు.
0: This river Sindhu was later called as Hindu.
1: కనుక సకారమునకు హకారము,
0: and the form out of formlessness.
1: ఈ కర్ణం లోపల కూడా చాలా మందికి పకారమునకు బకారము,
0: but some spell out as ba for the letter pa.
1: ఇప్పుడు చూడండి, మనం ఏదో పుష్పము అనుకుంటాం.
0: వి సే పుష్పము, ఫ్లవర్.
1: కానీ దీన్ని కన్నడ వారు పుష్పము అని అంటారు.
0: బట్ దోస్ కన్నడీగర్స్ డు నాట్ సే పుష్ప,
1: పువ్వు అని మనం అంటాము.
0: వి సే పువ్వు, పుష్పం
1: కాదు,
0: ఫ్లవర్.
1: పువ్వు, పువ్వు.
0: బట్ ఇట్ ఇస్ ఊ,
1: పాము అని ఒక సర్పాన్ని మనం పిలుస్తూ ఉంటాం.
0: వి సే ద స్నేక్ పాము,
1: కానీ అది హావు అంటారు.
0: బట్ దే సే హావు.
1: కనుక ఈ విధంగా ఒక్కొక్క పదములకు ఒక్కొక్క విధమైనటువంటి అర్థమంతా కూడాను దేశంలో అభివృద్ధి అవుతూ వచ్చినాయి.
0: దాట్స్ వాట్ ద నామెన్క్లేచర్, ద లింగ్విస్టిక్స్ ఆఫ్ డిఫరెంట్ లాంగ్వేజెస్.
1: ఈ విధంగా వచ్చినప్పుడు ఒక విధమైనటువంటి గవర్నర్ గా ఉంటున్నాడు.
0: దేర్ వాస్ గవర్నర్ ఆఫ్ ద స్టేట్ అట్ దట్ టైమ్ హూ హ్యాపెన్డ్ టు బి డివోటెడ్ టు స్వామి.
1: అది ఎవరో చెప్పారు ఈ మిసెస్ గవర్నర్ కు.
0: అండ్ సంబడి ఇన్ఫార్మ్ ద వైఫ్ ఆఫ్ ద గవర్నర్.
1: ఆమె పేరు హిందూ.
0: అండ్ హర్ నేమ్ ఇస్ హిందూ.
1: ఆమెకి ఎవరో చెప్పారు.
0: Somebody told her.
1: నేను పండుకున్నాను ముందు హాల్ లోపల.
0: భగవాన్ వాజ్ రెస్టింగ్ ఇన్ ద ఫ్రంట్ హాల్.
1: ఆమె భర్త ఒక బెడ్రూమ్ లో పండుకున్నారు.
0: ద గవర్నర్ అండ్ హిస్ వైఫ్ వర్ రెస్టింగ్.
1: కానీ ఇది చాలా గోప్యమైనటువంటి విషయం అని ఆమె ఎవరికి తెలపలేదు.
0: షీ డిడ్ నాట్ రివీల్ దిస్ సీక్రెట్ టు ఎనీబడీ.
1: ఆ కిటికీలోంచి చూచింది.
0: షీ వాచ్డ్ త్రూ ద విండో.
1: నా నాభి నుండి పెద్ద వెలుతురు బయలుదేరింది.
0: షీ కుడ్ అబ్జర్వ్ ద రేడియన్స్ లైట్ out of the navel of Bhagavan.
1: Inga thana bhalinchukovadaniki veelu lekunda legandi legandi legandi nakul senu.
0: She could not bear the intensity of the light and she made her husband governor Nakul Sen to get up.
1: Nakul Sen cheppadu niku buddhi ledu panduko annadu.
0: And Nakul Sen said, you seem to lose your brains, take rest, he said.
1: Chudandi, meer buddhi ledu matalu maatladutunnaru.
0: And she said, you are equally a fool and speak like that.
1: Swami yokka naabhi nundi vastunnatundi aa tejasu ekkadaina meer chusara.
0: And she went on pleading with him, have you ever noticed that effulgence coming out of the navel?
1: Appudu aa aashcharya padipoyi kannulu
0: terchuchadu. He was very much surprised.
1: Aa naabhi nundi oka pedda tejasu bayaldeerindi.
0: And out of that, the navel of Bhagavan, there has arisen light, beam of light.
1: ఇక్కడ కూడాను ఈ అవతారంలో కూడాను ఒకరోజు సుబ్బమ్మ, కర్ణం సుబ్బమ్మ ఎంతనో భక్తిగా ఉండేటువంటిది.
0: In this incarnation also we come across కర్ణం సుబ్బమ్మ, an ardent devotee of Bhagavan.
1: ఆమె ఎంత భక్తి అంటే ఇంత అంత అని కాదు.
0: She's a great devotee beyond our estimate.
1: ఆనాటి పరిస్థితి లోపల పుట్టవర్తి లోపల బ్రాహ్మణులంటేను లేకపోతే మానవులంటేను చాలా వ్యత్యాసం ఉండేటువంటిది.
0: There's wide gulf between the lower caste and higher caste.
1: ఈ లోయర్ కాస్ట్ అనేటువంటి వాడు మానవాడు ఆ దోవన వస్తున్నారంటే ఎవరు వీడు అలౌ చేయరు.
0: The lower caste people from those communities are not permitted to walk along the streets where higher caste people live.
1: నేను నేను సుబ్బమ్మ చెప్పాను, సుబ్బమ్మ నేను హరిజన్ వాడకు పోతున్నాను అన్నాడు.
0: భగవాన్ టోల్డ్ సుబ్బమ్మ దట్ హీ వాస్ ప్రొసీడింగ్ టు హరిజన్ వాడ వేర్ పీపుల్ ఆఫ్ లోయర్ కాస్ట్.
1: అయ్యో స్వామి అక్కడ ఎందుకు వెళ్తారు?
0: అండ్ షీ సెడ్ స్వామి వై డు యూ గో దేర్?
1: ఎందుకు పోకూడదు?
0: భగవాన్ సెడ్ వై నాట్?
1: వాడు మనుషులు కాదా?
0: ఆర్ దే నాట్ హ్యూమన్ బీయింగ్స్?
1: ఎందుకు వాడు ఇంటికి పోకూడదు?
0: వై నాట్?
1: ఎందుకు వారు వండినటువంటి అన్నం తెలియకూడదు?
0: వై నాట్ ఐ టేక్ దేర్ ఫుడ్?
1: కనుక నేను వెళ్తున్నాను అన్నాను.
0: భగవాన్ సెడ్ ఎస్ ఐఎమ్ ప్రొసీడింగ్.
1: ఆమె కూడా చెప్పకుండా వెనుకనే వచ్చేసేసింది.
0: అండ్ కళ్ళం సుబ్బమ్మ వితౌట్ ఇన్ఫార్మింగ్ స్వామి స్టార్టెడ్ ఫాలోయింగ్ భగవాన్.
1: కానీ వారు పాపం మాలయ్యుండు, చాలా ఏక వసతులు లేవు.
0: And they belong to the lower communities. They don't have any conveniences.
1: ఇదో పాత పంచి వేసేశారు.
0: They have got an old cloth worn out.
1: అక్కడ నుంచి నన్ను కూర్చోమన్నారు.
0: And made Bhagwan sit on that.
1: కూర్చునేటప్పటికి నాకు ఒక నిద్ర మాదిరి వచ్చింది.
0: And just Swami felt as if he was to go to sleep.
1: నాభి నుండి ఆ మిద్ది అంతా కూడా ఎగిరిపోయేటట్టుగా పెద్ద శబ్దం వచ్చేసేసింది.
0: And they all have noticed a loud sound coming to the navel of Bhagwan.
1: అప్పుడు ఆ ఇంటి వారు కూడా భయపడిపోయి పరిగెత్తిపోయారు.
0: The residents of the house were fear stricken and ran away.
1: కనుకనే ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క శక్తి ఉంటుంటుంది.
0: So there is power in every aspect.
1: ఇవన్నీ కూడా వెంట్రుకల యొక్క మహత్యమే.
0: That is all the mystery behind the halo of hair.
1: కనుకనే ప్రాచీన పురుషులందరూ కూడా వెంట్రుకలు పెంచుకుంటూ వచ్చారు.
0: That's the reason why the ancients, sages, seers had long hair.
1: కొంతమందికి వెంట్రుకలు పెరుక్కోకుండా అయిన పోయినప్పుడు దానికి ఎక్కడెక్కడో గాడిదివో గంతవో గంత వెంట్రుకలంతా తీసుకుని వచ్చి దానికి అర్పించుకుంటారు.
0: సమ్ పీపుల్ హూ డోంట్ హ్యావ్ యాడిక్వేట్ హెయిర్ వుడ్ ట్రాన్స్ప్లాంట్ హెయిర్ ఫ్రమ్ సమ్ డాంకీస్ ఆర్ అదర్ యానిమల్స్.
1: కనుక ఈ విధంగా కూడా వెంట్రుకల యొక్క మహత్యాన్ని ఎవరు కూడా వర్ణించలేరు.
0: దేర్ఫోర్ వీ కెనాట్ డిసైడ్ అండ్ అండర్స్టాండ్ రైట్ నౌ ద మిస్టరీ బిహైండ్ ఇట్.
1: కనుక నిన్నటి దినము చిన్న తమాషా మీకు చెప్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ టు షేర్ విత్ us a small happening.
1: నాకు శిరస్నానం చేయించాలని చెప్పింది.
0: అండ్ ఇట్ వాస్ స్టేటెడ్ దట్ భగవాన్ షుడ్ హ్యావ్ హెడ్ బాత్.
1: ఎందుకు ఇక్కడ హెడ్ బాత్ చేయాలి ఇప్పుడు?
0: స్వామి సెడ్ వై
1: అని వచ్చి సత్యజిత్ నీవు సహాయం చేయి అన్నాను.
0: అండ్ భగవాన్ సెడ్ సత్యజిత్ యు హెల్ప్.
1: సత్యజిత్ వచ్చాడు.
0: సత్యజిత్ కేమ్
1: తనకు నీరు పోశాడు.
0: అండ్ హి జస్ట్ హెల్ప్ భగవాన్ టు
1: హెల్ప్ ఒక్క వెంట్రుకు రాలేదు.
0: అండ్ హీ కుడ్ నాట్ కలెక్ట్ పిక్ అప్ ది హెయిర్.
1: ఏదో ఇది ఇంత స్వామి యొక్క శక్తి అనుకున్నాడు, చెప్పలేదు.
0: హీ కుడ్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ స్వామి, డిడ్ంట్ టెల్ ఎనీబడీ.
1: తర్వాత నేను వెళ్లిన తర్వాత నీళ్లు పోసేటప్పటికి అక్కడ ఒక వల మాదిరి ఉంటుంటది నీళ్లు పోవడానికి.
0: దెన్ యు నో ఫర్ ద వాటర్ టు గో దేర్ ఇస్ అ స్మాల్ ఫిల్టర్ లైక్ థింగ్ దేర్ ఇన్ ద కార్నర్ ఆఫ్ ద రూమ్.
1: అక్కడ కొన్ని వెంట్రుకలు నిలిచిపోయినాయి.
0: And he could notice some hair being caught there in the filter.
1: ఆ వెంట్రుకలు తీసుకున్నాడు.
0: And he collected that hair.
1: కానీ జోబిలో వేసుకున్నాడు.
0: And he has put it in his pocket.
1: జోబి అంత కాలినట్లయిపోయింది.
0: And he could find the whole pocket being burnt.
1: ఈ విధంగా అన్ని పర్యాయంలో ఈ సత్యజిత్ గాని రాధాకృష్ణ గాని వీరు గాని అందరు కూడాను నా వెంట్రుకలు చూస్తే చాలా భయపడిపోతారు.
0: లైక్ దిస్ సత్యజిత్ రాధాకృష్ణ దే ఆర్ వెరీ మచ్ అఫ్రైడ్ ఆఫ్ భగవాన్స్ హెయిర్.
1: ఈ విధంగా చేసి చాలా ఆశ్చర్యపడ్డారు.
0: అండ్ పీపుల్ వర్ మిస్టిఫైడ్.
1: ఈ విధమైనటువంటి యొక్క కురుల యొక్క శక్తి చాలా అతీతమైనటువంటిది.
0: ద పవర్ ఇస్ ట్రాన్సెండెంటల్ బియాండ్ కాంప్రిహెన్షన్.
1: కనుక ఈ కురుల యొక్క తత్వము ఎవరు కూడా అర్థం చేసుకోలేరు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడీ టు అండర్స్టాండ్.
1: నేను ఇంకా దూకోవటం లేదు కనుక ఇంకా అక్కడ అడిగి ఉంటున్నాను.
0: Swami is not combing his hair, therefore that's
1: నేను కూమ్ చేయడానికి నా దగ్గర కూము లేదు, భూము లేదు.
0: He has no comb whatsoever to comb his hair.
1: కానీ పూర్వం నేను ఆఫ్రికాకు పోయినప్పుడు
0: When Bhagavan visited Africa,
1: Africa పోయినప్పుడు ఆఫ్రికన్స్ అంతా కూడాను ఈ యొక్క ఇనుపచి ఒక కురులు దూకునేటువంటిది ఒకటి తయారు చేసుకుని ఉండేటువంటి వాడు.
0: And those Africans, they make use of the iron brush to brush the hair.
1: అప్పుడు వారు చేతికి నాకు ఒకటి తెచ్చి ఇచ్చారు.
0: They gave this iron brush to Bhagavan.
1: అప్పుడు ఆ వెంట్రుకలు తీసుకొని నేను ఆ యొక్క బ్రష్ తీసుకొని నేను వచ్చాను.
0: And Swami returned with that.
1: ఈనాటి వరకు కూడాను నేను బ్రష్ పెట్టి దువ్వటం అనేటువంటిది లేదు.
0: But he has not made use of that brush till this day.
1: నేనేమైనా పెడితే ఆ బ్రష్ రాలేదు బయటికి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద బ్రష్ వుడ్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ది హెయిర్.
1: ఈ విధంగా ఇంత కఠినమైనటువంటి యొక్క వెంట్రుకలు ఉంటున్నాయి నాకు.
0: The hair is so strong and stiff.
1: లాగినా కూడా రావు.
0: యూ కెనాట్ టేక్ ఇట్ అవుట్.
1: ఇలాంటి తత్వము మహనీయుల యొక్క కురుల యొక్క తత్వము.
0: దిస్ ఇస్ ద మిస్టరీ ఆఫ్ ద హెయిర్ ఆఫ్ ది గ్రేట్ పీపుల్ రిషీస్.
1: ఈ విధమైనటువంటి ఋషుల యొక్క తత్వము వెంట్రుకల ద్వారా జగత్తుకు చోచుకుంది.
0: ద వరల్డ్ కెన్ నో ద పవర్ ఆఫ్ దీస్ ఋషీస్.
1: ఈ యొక్క ఋషీస్ వల్ల ఎంతనో చాలా మంది సామాన్యమైనటువంటి వారంతను కొన్ని శక్తులు నేర్చుకున్నారు.
0: ది ఆర్డినరీ పీపుల్ ఆల్సో కుడ్ కల్టివేట్ సర్టన్ క్వాలిటీస్ ఫ్రామ్ ది ఋషీస్.
1: కనుక మనం ఏ ఒక్క ప్రతిదాన్ని కూడా మనము విచారణ చేసి దాని పరిశోధన చేసి పరిశీలించినప్పుడే దాని యొక్క శక్తి సామర్థ్యం మనకు అర్థమవుతుంటాయి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు ఇన్వెస్టిగేట్ ఎంక్వైర్ అండ్ నో ద రియాలిటీ.
1: కనుక భగవంతుని యొక్క తత్వం నుంచి ఏది బయలుదేరినా కూడాను అంతా ఒక విధమైనటువంటి శక్తితో చేరినటువంటిది కానీ ఉట్టి గ్యాస్ తో చేరినటువంటిది కాదు.
0: వాట్ ఎవర్ దట్ గాడ్ డస్, వాట్ ఎవర్ హీ విల్స్ ఈజ్ హైలీ పవర్ఫుల్. ఇట్స్ ఎక్స్ట్రాడినరీ.
1: నేను ఒక నోట్లోకి పోతుంటారు ఈ యొక్క వెంట్రుకలు.
0: సమ్ టైమ్స్ ద హెయిర్ వుడ్ బి గెటింగ్ ఇన్ టు హిస్ మౌత్.
1: కన్నుల్లోకి పోతుంటారు హెయిర్.
0: అండ్ సమ్ హెయిర్ గెట్స్ ఇన్ ది ఐ.
1: నేను పట్టుకొని దానికి లాగేసేస్తే రావటం లేదు.
0: స్వామి కెనాట్ ప్లక్ ఇట్ అవుట్. నో, ఇట్స్ నాట్ పాసిబుల్.
1: తప్పని శబ్దం ఇస్తుంది కానీ చేతికి రావటం లేదు.
0: జస్ట్ మేక్స్ అ సౌండ్ బట్ ఇట్ కెనాట్ బి కాట్ హోల్డ్ ఆఫ్.
1: ఈ విధంగా నా యొక్క శక్తి నా యొక్క దీనికి అర్థం కావటం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ది మిస్టర్ ది పవర్ ఆఫ్ భగవాన్ కెనాట్ బి నోన్.
1: కనుక దివ్య శక్తి అనేటువంటిది అన్ని రకములైనటువంటి యొక్క వస్తువులు ఎందుకు విచారం చేస్తూ విశాలంగా ఉంటుంటాయి.
0: ద డివైన్ పవర్ ఈజ్ సో వాస్ట్ బియాండ్ అన్ఎక్స్ప్లికబుల్ బియాండ్ కాంప్రిహెన్షన్.
1: కనుక ప్రతి ఒక్క వ్యక్తి కూడాను తమ యొక్క శక్తులను ఎంతవరకైనా కాపాడుకోవడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు సేవ్ గాడ్ ది పొటెన్షియల్.
1: యువకులైనటువంటి వారు చాలా శక్తిని పాడు చేసుకుంటున్నారు.
0: యంగ్స్టర్స్ ఆర్ స్పాయిలింగ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ.
1: ఒక దినానికి ఎన్నో విధమైనటువంటి యొక్క శక్తిని వేస్ట్ చేస్తున్నారు.
0: యు ఆర్ వేస్టింగ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ ఎవ్రీ డే.
1: కానీ ఆ ఎనర్జీ వల్లనే ముసలితనం వస్తుంటుంది.
0: బికాస్ యాజ్ యూ లూజ్ ఎనర్జీ యూ ఏజ్ అడ్వాన్స్.
1: ఇప్పుడు నాకు 80 వస్తుండాలి.
0: భగవాన్ ఈజ్ 80 ఇయర్.
1: ఈ వయసు 80 అని మీరు ఎవరైనా చెప్పగలరా?
0: కెన్ యూ సే భగవాన్ లుక్స్ లైక్ దట్ 80 ఇయర్స్? నో.
1: ఎవరు చెప్పలేదు.
0: నో బడీ కెన్ సే సో.
1: ఒక్కటేమైనా కూడా వెతికి వెతికి వెతికి వేసినటువంటి ఒక తెల్లని వెంట్రుకలు ఒక్కటి కూడా నా ఆలోచిక్కదు.
0: దేర్ ఇస్ నాట్ ఈవెన్ సింగిల్ వైట్ హెయిర్ దో భగవాన్ ఈజ్ 80 ఇయర్ ఓల్డ్.
1: కనుక మీరు ఏ విధంగా చెప్పినప్పటికీ నేనేం దాన్ని తగినటువంటి రీతిగా పెట్టుకోవటం లేదు.
0: దేర్ ఫార్ వాట్ ఎవర్ యూ సే, వాట్ ఎవర్ యూ మే ఫీల్,
1: నిజంగా నేను కాపాడుకుంటూనే పోతూ ఉంటుంటే ఈ వెంట్రుకలు ఎంతైనా కానీ పెరిగిండేటువంటివి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ యువర్ అటెన్షన్ దే వుడ్ గ్రో మచ్ మోర్.
1: కనుక ఇలాంటి శక్తి ఎక్కడ ఉన్నది ఏంటి? ప్రతి ఒక్క శిరస్సు నందు ఉంటున్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ దట్ పవర్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీ హెడ్.
1: ఆ శిరస్సును చాలా బాగా కాపాడుకోవాలి.
0: దేర్ఫోర్ యూ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ హెడ్ ద సెంటర్ ఆఫ్ ద థాట్.
1: ఈ శిరస్సు అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది.
0: ద హెడ్ ఈజ్ హైలీ సీక్రెట్.
1: ఈ శిరస్సు నుంచి సర్వశక్తులు కూడా ఆవిర్భవిస్తున్నాయి.
0: అండ్ హెడ్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ వేరియడ్ ఫార్మ్స్ ఆఫ్ పవర్.
1: కానీ కొంతవరకు ఈ శక్తిని కనుక్కోవాలంటే మీరు ప్రత్యేకంగా వచ్చినప్పుడే నేను ఈ శక్తిని మీకు చూపిస్తాను.
0: భగవాన్ ఈజ్ ప్రిపేర్ టు లెట్ యు నో ద పవర్ వెన్ యు ఆర్ ఫార్చునేట్ ఎనఫ్ టు హ్యావ్ ఆడియన్స్ విత్ హిమ్.
1: కనుక మీరు ఎవ్వరు కూడా ఏ విధమైనటువంటి దీనికి డౌట్స్ కు అవకాశం ఇవ్వకూడదు.
0: నెవర్ ఎంటర్టైన్ ఎనీ డౌట్.
1: చాలా మంది
0: మెనీ
1: స్వామి ఈనాడు వెంట్రుకంతా చాలా వరకు పోయినాయే అంటారు.
0: మెనీ సే స్వామి యూఆర్ లూజింగ్ హెయిర్.
1: ఎక్కడ పోలేదు.
0: నో, నథింగ్ ఇస్ లాస్ట్.
1: అక్కడే ఉన్నాయి.
0: ఎస్, దట్ రైట్ నౌ హియర్.
1: మీ కంటికి అట్ట కనిపిస్తుంది.
0: ఇట్ అపియర్స్ సో టు యూ.
1: ఎందుకంటే నేను బ్రషింగ్ చేస్తే చాలా పెద్దగా వస్తాయి.
0: ఇఫ్ యూ స్టార్ట్ బ్రషింగ్ యూ విల్ సీ ద లాంగ్ హెయిర్.
1: కనుక నాకు ఎప్పుడు కూడా వెంట్రుకలు పోవటం లేదు.
0: వన్ ఈస్ నాట్ లూజింగ్ హెయిర్ ఎట్ ఎనీ టైమ్.
1: ఎంతైనా బలవంతంగా లాగినప్పటికీ అవి పోవటం లేదు.
0: దే కెనాట్ బి లాస్ట్ బై ఫోర్సింగ్ దెమ్ అవుట్.
1: దివ్యాత్మ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్,
1: మీరందరూ కూడా చాలా గుణవంతులు, బలవంతులు, శక్తివంతులు.
0: యు ఆర్ వర్చువస్, యు ఆర్ పవర్ఫుల్, యు ఆర్ స్ట్రాంగ్ ఇనఫ్.
1: కానీ ఆ శక్తి సామర్థ్యాన్ని ఒక్కతూరి నా దగ్గరికి వచ్చి చూపించుకోండి, తప్ప దాన్ని పెరిగిపోతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ భగవాన్ యు విల్ బి మోర్ పవర్ఫుల్.
1: మీరు ఎంతనో ఒక్కొక్క దినంకు 12 గంటలు బతికినప్పటికీ 12 గంటల లోపల ఎంతో 12,000 యొక్క శక్తి కోల్పోతున్నారు.
0: ఫర్ ఎవ్రీ 12 అవర్స్ వీఆర్ లూజింగ్ థౌజండ్స్ ఆఫ్ ఎనర్జీ.
1: కాబట్టి ఈ విధంగా మీరు ఎనర్జీని వేస్ట్ చేసుకుంటూ పోవటం వల్ల మీరు ఏమైపోతున్నారు?
0: వాట్స్ హ్యాపెనింగ్ వెన్ యూ లూజ్ యువర్ ఎనర్జీ?
1: శక్తిహీనులైపోతున్నారు.
0: యూ బికమ్ సో వీక్.
1: మీ శక్తి ఏమైనా కూడా పెట్టడానికి ఏమాత్రం సాధ్యం కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు విత్హోల్డ్ యువర్ పవర్.
1: నేను ఒక పిటికని పట్టిందంటే ఈ పిటికని 10 మంది వచ్చి లాగినా కూడా విధించలేరు.
0: వెన్ స్వామి హోల్డ్స్ హిస్ గ్రిప్ టైట్లీ ఈవెన్ 10 పీపుల్ కెనాట్ అన్ఫోల్డ్ ఇట్.
1: కనుక నా శక్తి అనేటువంటిది అక్కడికి వచ్చినప్పుడే తెలుస్తుంది.
0: యూ విల్ కమ్ టు నో వెన్ యూ ఆర్ ఫేస్ టు ఫేస్.
1: కనుక దైవ శక్తిని ఇట్టిది అట్టిది అని వర్ణించడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ ఎనీబడీ టు డిస్క్రైబ్.
1: దాన్ని అనుసరించండి.
0: Follow the divinity.
1: అనుసరించి ఆనందాన్ని అనుభవించండి.
0: Follow God and be happy.
1: ఈ విధంగా చేసినప్పుడే మీకు ఎంతైనా శక్తి కలుగుతుంది.
0: If you are so, you will be highly powerful.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈనాడు
0: today
1: ఎంతైనా మానవత్వంలో ఉన్నటువంటి దివ్య శక్తి ఎంతనో గొప్పదిగా కనిపిస్తున్నది.
0: You will understand the divinity latent in everybody, which is so powerful.
1: Either
0: music or rhythm or the beat.
1: ఎంతైనా గొప్పది.
0: It's really mighty great.
1: అలాంటి దీనిని మనము వేస్ట్ చేసుకుంటున్నారు.
0: And we should not misuse it.
1: కనుక మీరు దైవార్పితం గావించి దాన్ని ధన్యం చేయండి.
0: Offer your art and the talents to God and be happy.
1: మానవుని యందు ఉన్నటువంటి శక్తి ఇట్టిది అట్టిది అని చెప్పడానికి వీలు కాదు.
0: The power of man cannot be estimated.
1: అక్కడ ఒక అబ్బాయి ఆవరించాడు.
0: We find one boy yawning there.
1: ఆ ఆవరించ లోపల ఎంతో శక్తి పోయింది.
0: Well, as he yawns, he is losing so much of energy.
1: ఈ ఆవరించ చేత కలిగేటువంటి యొక్క నష్టము చాలా గొప్ప నష్టము.
0: You will be put to great loss by yawning like that.
1: దీనికి ఒక చెప్పాను.
0: One said,
1: ఆవడింతకు అన్న లేదు.
0: ఆవలింత యానింగ్ హ్యాస్ నో ఎల్డర్ బ్రదర్.
1: కానీ తుమ్ములకు తమ్ముడు లేడు.
0: స్నీజింగ్ హ్యాస్ నో యంగర్ బ్రదర్.
1: కనుక ఈ రెండింటి ఎందు ఉన్నటువంటి దాన్ని గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: యూ షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ యానింగ్ అండ్ స్నీజింగ్.
1: ఆవలింతకు అన్న లేడు.
0: And this yawning has no brother.
1: తుమ్ములకు తమ్ముడు లేడు.
0: And this sneezing has no younger brother.
1: ఈ రెండు లేనటువంటిది మానవుని చిత్తందు దివ్యత్వంగా వెలుగుతూ ఉండాలి.
0: And you will understand this principle, important one in man.
1: కనుక మీరు దినదినానికి కొన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేయండి.
0: Make your effort to know more and more every day.
1: కనుక ఈనాడు
0: today
1: నేను ఏదో ఒక పొరపాటు అనుకోండి, మీకు ఇంత గుట్టును కూడా మీరు బట్టమని పెడుతున్నాను.
0: Bhagavan is just exposing, sharing with us the secrets.
1: ఇది చెప్పాలంటే ఎవరు తరము కాదు.
0: No one can say anything about it.
1: కనుక ఇది నేను కాబట్టి దైవం ప్రేమతో ఉండటం చేత మీ యొక్క దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేస్తే మీ దివ్యత్వం మీలో నుంచి ఆవిర్భవించడానికి ఎంతైనా కృషి చేస్తున్నాను.
0: Bhagavan, being our God, is talking to us. So as to make every one of us to realize and experience the divinity within.
1: Kani,
0: but
1: idinka meer artham chesukodaniki prayatnam cheyadu.
0: You are not making sincere effort to know in depth.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 10th of February 2005 on the occasion of the Bhimaratha Shanti, the spiritual remarriage ceremony organized for elderly couples at Prashanti Nilayam.

0: సత్యంబునందుండి సర్వంబు సృష్టించే సత్యంబునందనగే సర్వసృష్టి సత్యమహిమలేని స్థలమేది కనుగొన్న శుద్ధ సత్వమిదియే చూడరయ్యా, శుద్ధ సత్వమిదియే చూడరయ్యా.
1: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ట్రూత్ ద హోల్ క్రియేషన్ ఒరిజినేటెడ్ అండ్ ది ఎంటైర్ క్రియేషన్ వుడ్ గో బ్యాక్ అండ్ మర్జ్ ఇన్ టు దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్. దేర్ ఇస్ నో ప్లేస్ without this principle of truth. And this is pure, unsullied, primordial truth itself.
0: Satyamu panchabhautikamu satyamu kudaka tappadeppudum. Satyamu niramayundu ganutimpaga సత్యముకు చావు పుట్టుక మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
1: ఇట్ ఈస్ ద బాడీ విత్ ద సెన్సెస్ దట్ ఈస్ బౌండ్ టు పెరిష్ అండ్ ఫాల్, బట్ ద ట్రూత్ ఈస్ ఎటర్నల్ ఇమ్మోర్టల్. ఇట్ హ్యాస్ నైదర్ బిగినింగ్ నార్ ఎన్ ఎండ్. ఇట్ ఈస్ నైదర్ ఇన్ బాండేజ్ నార్ లిబరేటెడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: నేటి ఉదయం హైదరాబాద్ నుంచి వచ్చిన భక్తులు మృదుమధురంగా శ్రవణానందాన్ని అందించారు.
1: దిస్ మార్నింగ్ డివోటీస్ ఫ్రమ్ హైదరాబాద్ మేడ్ ఎ ప్రెజెంటేషన్, ఎ మ్యూజిక్ ప్రోగ్రామ్ విచ్ ఇస్ క్వైట్ మెలోడియస్.
0: ఇది కేవలము శ్రవణానందమే కాకుండా ఇది మననానందం కూడాను కలిగించింది.
1: ఇట్స్ నాట్ మియర్లీ ఫీస్ట్ టు ది ఇయర్, ఇట్ ఆల్సో ఫీస్ట్ టు ది మైండ్.
0: ప్రేమకు మించినటువంటి పదార్థం మరొకటి లేదు.
1: దేర్స్ నో అదర్ మెటీరియల్ బియాండ్ ది లవ్.
0: ఇట్టి ప్రేమను గురించి ఎవరన్నీ చెప్పినను ఇదికి తక్కువే అవుతుంది, కానీ దీనికి మించినటువంటిది కానేరదు.
1: హౌవర్ వెల్ వన్ ట్రైస్ టు నారేట్, ఎక్స్టోల్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డెప్త్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్, ఇట్ వుడ్ బి ఇన్సఫిషియంట్ అండ్ ఇన్అడిక్వేట్.
0: ప్రేమ లేని మానవుడు, ప్రేమ లేని జీవుడు జగత్తులో కానరాదు.
1: In this vast world, you don't find a human being or a creature without this love.
0: దేని స్థాయికి తగినటువంటి ఒక బరువు ఆ స్థాయికి తగినటువంటిదిగా ఉంటుంది.
1: The intensity and the profundity, depth of love depends upon the stature and the level.
0: ముఖ్యముగా ప్రేమ ఇట్టిది అట్టిది అని ఎవరు చెప్పలేరు.
1: మోస్ట్ ఇంపార్టెంట్లీ, నన్ కెన్ ఎస్టిమేట్ ఆర్ డిక్లేర్ విత్ ఆల్ ద డెసిషన్ ది స్టేట్ ఆఫ్ లవ్ దిస్ వే ఆర్ దట్ వే.
0: చీమలో బ్రహ్మలో శివకేశ పాదములలో ప్రేమ మీద వెలసి ఉండే మిరుదు వహించిన రామా నన్ను బ్రోవరా అన్నాడు త్యాగరాజు.
1: ఇట్ వాస్ సెయింట్ త్యాగయ్య who sang in praise of the principle of divinity that exists right from an end to the cosmic Brahman. And there is this divinity in Shiva and Keshava. O Rama, you are present in all of them and you are my refuge.
0: Shiva yokka rupamu ettidi, Brahma yokka rupamu ettidi ani vicharinchutu pothe బ్రహ్మము అఖండ జ్యోతి వలె వెలుగుతూ ఉంటుండాలి. చీమ అత్యంత స్వల్పమైనటువంటి రేపాలు ధరించి తిరుగుతూ ఉండాలి.
1: వాట్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్ యాంట్? వాట్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ బ్రహ్మన్? ద బ్రహ్మన్ ఈజ్ అన్ ఇన్ఫినిట్ ఎఫల్జెన్స్ బ్రిలియన్స్ ఆఫ్ లైట్ వైల్ యాంట్ ఈజ్ సో స్మాల్ అండ్ సటిల్ క్రీచర్ మూవింగ్ అరౌండ్.
0: ఈ విధముగా ఒకదానికొకటి పోల్చి చూచిన దీనికి పోలికనే చేరదు.
1: Therefore, we cannot compare anyone with any other.
0: ఒకానొక సమయంలో
1: at one time
0: ఎలుగు బంటుకు ఆకలి వేసింది.
1: The bear was very hungry.
0: ఆ ఎలుగు బంటు ఆ చీమల పుట్టల దగ్గరికి వచ్చి నాకు ఆకలి వేస్తుండాలి, నేను ఇంక భరించుకోలేను, నాకేదైనా కొంత మీరు దాచినటువంటి ఆహారంలో కొంత ఇచ్చి నన్ను ఆహారం తీర్చండి అని అడిగింది.
1: The bear approached the ant hill and went on pleading with all the ants, telling that I am very hungry, I want you to serve me little food to continue to live.
0: చీమకు నవ్వు వచ్చింది. నేనెక్కడ, నీ స్వరూపం ఎక్కడ, ఈ స్వరూపాన్ని పెంచేటువంటి యొక్క ఇది నా దగ్గర ఉన్నదా, లేదు. నేను చాలా అల్పస్వరూపాన్ని అల్పంగా తీసిపెట్టుకుంటున్నాను, అంతే తప్ప నిన్ను పోషించేటువంటి యొక్క శక్తి నాకు లేదు అని చెప్పింది.
1: The ant went on smiling and said, "O bear, what is your form? How big you are? How small I am? I don't have sufficient food to feed you."
0: కాని ఈ చీమల యొక్క సహజము 6 నెలలంతా కూడాను తమ భవిష్యత్తుకు తగినటువంటి యొక్క ఆహారాన్ని కూడబెట్టుకుంటుంది.
1: Ants are quite strategic in storing the food spread over 6 months period for future use.
0: అలాంటి నా శక్తిని ఈ యొక్క ఇది బంటు వర్ణించటము చాలా హీనంగా ఉంటుండాలి.
1: It's belittling if the bear goes on praising my capacities because I am so simple.
0: చీమ లోపల వెళ్ళింది. కావలసినంత ఆహారాన్ని తమ స్నేహితుల ద్వారా తెప్పించుకొని పైకి అందించింది.
1: The ant has gone in and brought forward plentifully all the food collected by it and also its associates.
0: అప్పుడు ఈ ఎలుగు బంటుకు చాలా ఆశ్చర్యం వేసింది.
1: The bear was very much surprised on this.
0: ఈ చిన్న చూపు, ఈ చిన్న చీమ ఇంత ఆహారాన్ని ఏ విధంగా కూడబెట్టుకున్నది, ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుండాలి అని చాలా ఆశ్చర్యపడింది.
1: The bear was very much surprised at this incident, thinking that such a tiny creature like an ant, how is it possible for it to amass so much of food plentifully?
0: కూడబెట్టుకున్నవారినని ఆశనే కలిగిన ఎటువంటి స్వరూపమైనా కూడాను దాన్ని కూడగట్టుకుంటుంది.
1: If one has this desire to amass, whatever may be the form, one would amass, collect, gather.
0: కానీ ఈనాటి మానవుడు, చాలా అఖండ తెలివి కలిగినటువంటి మానవుడు,
1: man being highly intelligent today,
0: tana aanaatiki taginatvanti okka tindini tanu koodabettukolekapothunnadu.
1: He is not able to gather the food which is essential for his daily life.
0: Deenlo manu aashcharyapadanakkarledu.
1: You don't need to be surprised at this.
0: Jantu naam narjanma dullabham annaru.
1: It is said that human life is the rarest among all of the living beings.
0: Manamu bhagavantudu andinchinatvanti okka aaharamunu anto into tini dallonni bhagamananta kodanu koodabettukoni poshistu vastunnam.
1: However, we acquire the food that is essential for us and partake to the extent we need and carry on our life sojourn.
0: ఈ తెలివితేటలు చీమ ద్వారా మానవుడు గుర్తించుకోగలుగుతున్నాడు.
1: This intelligent man can, certainly intelligence can be noticed in the life of an ant.
0: ఇంత తెలివి కలిగినటువంటి ఒక చీమ ఇంతటి ఫుడ్ను తయారు చేసుకొని ఇంత ఫుడ్ను భుజించి ఇంత ఫుడ్ను మిత్రులకు పెట్టి తాను ఇంకా దాచిపెట్టుకోగలుగుతున్నాడు.
1: These ants are able to have their own food besides sharing with others and yet store for future.
0: ఈ విధంగా జగత్తులో వెతికి చూచిన మానవుడి కంటే గొప్ప తెలివితేటలు గలవాడు ఈ జగత్తులో కాలరాడు.
1: If you inquire and investigate, you do not find any other living being or creature more intelligent than human being himself.
0: కాని అట్టి మానవుడు తన యొక్క తెలివితేటలను అధికంగా పెంచుకొని లేకపోతున్నాడు.
1: Man being intelligent, but he is not able to grow to the stature of an intellectual.
0: ఈ పెంచుకుని దాచిపెట్టుకొని పది మందికి తిరిగి అందించుకోవటం ఈ తెలివితేటలు ఓ చీమయందు మాత్రమే ఉంటున్నది.
1: This sort of ordinary intelligence of gathering the food essential for one's own life and to store for future is present in an ant itself, a tiny creature.
0: ఈ విధంగా మనము యోచన చేస్తూ జగత్తునంతా కూడా చుట్టి చుట్టి చేరినప్పుడు ఎంతయో గొప్ప తెలివితేటలు మానవుని యందు ఉంటున్నవి.
1: We'll certainly understand that man is highly intelligent, endowed with intellect, and he is parallel to none.
0: ఇట్టి తెలివితేటలు ఉండి కూడాను మానవుడు అల్పుడై తిరుగుతున్నాడు.
1: Being highly intelligent, man considers himself so low and mean and moves about.
0: స్వార్థ సప్రయోజనములు అధికంగా పెంచుకోవటం చేతనే మానవుడు ఈ హీన స్థితికి దిగజారిపోతున్నాడు.
1: Man has come down in stature, so mean and so low, because of selfishness and selfish interest.
0: మానవునకు జగత్తులో ఏది తక్కువ?
1: In fact, what is that he runs short of? There's no dearth, there's no shortage, in fact, for man.
0: అన్ని కూడాను ఉన్నవి, కానీ దేనిని ఎప్పుడు దేనిని ఉపయోగపెట్టుకోవాలి అనేటువంటి విధి విధానమును గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Having been endowed with abundance of all the material available around him, he is not able to know and decide how much has to be used when.
0: ఈ మానవత్వంలో ఉండేటువంటి యొక్క అల్పమైనటువంటి గుణమును అధికం చేసుకోలేకపోతున్నాడు మానవుడు.
1: Man is not able to improve himself out of his mean qualities.
0: చీమలను చూచి దోమలను చూచి మానవుడు నేర్చుకోగలుగుతున్నాడు తెలివితేటలను.
1: In fact, there's wide scope to learn from ants and mosquitoes.
0: ఇంత చిన్న చీమ ఎక్కడో కారిక కుట్టితే తల వరకు కూడాను ఈ తెలివితేటలు పోయి ఈ చీమను చంపడానికి ప్రయత్నిస్తాడు.
1: When the ant bites you, you'll certainly feel the sensation all over the body and you'll attempt to kill it.
0: కాని తనకు తాను తెలుసుకోలేకపోతున్నాడు.
1: But he is not able to know his own inborn intelligence.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రేమకు మించినటువంటి పదార్థము, ప్రేమకు మించినటువంటి యొక్క శక్తి ఎక్కడ చూసినా కూడా లేదు.
1: In this vast universe, there is no greater power, there is no higher material than love.
0: ఎక్కడ చూసినను ప్రేమ ఒక్కటి మాత్రమే గొప్ప శక్తిగా మనకు కనిపిస్తున్నది.
1: Everywhere, wherever you notice, you'll find the most powerful love existent.
0: ఒక ప్రేమ ఇంటి దగ్గర ఉన్నటువంటి యొక్క తోటమాలతో చేరి ఇల్లును కాపాడుతూ వస్తుంటుంది.
1: And this love certainly takes care of the residences of homes.
0: ఈ విధంగా తాను కాపాడుకుంటూ పోవటం లోపల ఎంతటికైనా త్యాగం వచ్చి తాను పరిశుద్ధంగా ఉంటాడు.
1: So he is ready to sacrifice and prepared to protect himself.
0: మానవులకు స్వార్థము స్వప్రయోజనము మితిమీరి పోవటం చేతనే ఈ తెలివితేటలు గతి తప్పి దారి తప్పిపోతున్నది.
1: Man's intelligence is misdirected, perverted because of increasing selfishness and selfish interest.
0: ఈ స్వార్థం అన్నటువంటిది మనం దూరం చేసినప్పుడే మనలో ఉన్నటువంటి చిన్న శక్తి అయినా కూడాను గొప్ప శక్తిగా రూపొందుతుంది.
1: When once we distance ourselves from selfishness, even small virtues, qualities would certainly increase.
0: కనుక మన యందున్నటువంటి యొక్క చిన్న తెలివిని కూడాను మనం ఘనంగా మార్చుకోవచ్చు.
1: You may be intelligent to a little extent, but you can be mighty intelligent which is in your hands.
0: మానవునకు ఏ విధమైనటువంటి తెలివితేటలు తక్కువ కాలేదు.
1: Man is not short of his intelligence.
0: మానవునకు కావలసినంత తెలివితేటలు శక్తి కుశలత అభివృద్ధిగానే ఉంటున్నది.
1: He has got all the intelligence that he deserves and the power.
0: ఇంత ఉండి కూడాను తాను ఏ విధంగా దాన్ని కాపాడుకోవాలి, ఎక్కడ దీన్ని దాచుకోవాలి, ఏ సమయంలో దీన్ని ఉపయోగించుకోవాలి అనేటువంటి విధి విధానం ఏమాత్రమో గుర్తించడానికి ప్రయత్నించలేదు.
1: Man is not making an attempt to understand how to make use of his latent energy and the power and the intelligence, in what direction it has got to be used, when, where and how.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఈనాటి విద్యార్థులు ఎన్నో పాఠములను చదువుతున్నారు.
1: స్టూడెంట్స్ టుడే స్టడీ ఎ లాట్.
0: ఆ చదివి చదివి ఆ విద్యార్థులు చదవనటువంటి ఒక పుస్తకంలో గర్వించడం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వి డోంట్ కమ్ అక్రాస్ బుక్స్ విచ్ ఆర్ నాట్ రెడ్ అవుట్ బై అవర్ స్టూడెంట్స్.
0: పుస్తకముల నుండి మస్తుగా చదువు ఉండే.
1: దేర్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ బుక్స్.
0: మస్తకము నుండి మట్టి మెండు.
1: ద పుస్తక బుక్ హ్యాస్ గాట్ మస్తుగా ప్లెంటిఫుల్లీ నాలెడ్జ్, బట్ మస్తక ద హెడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మడ్ ఆర్ మట్టి.
0: అనగా ఉపయోగము లేనటువంటి పదార్థములను తన తలలో చేర్చుకున్నాడు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ హీ స్టఫింగ్ హిస్ హెడ్ విత్ ఆల్ అన్నెసెసరీ మెటీరియల్.
0: మానవుడు జీవితమునకు అవసరమైనటువంటి యొక్క శక్తిని తాను దుర్వినియోగం చేస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ మిస్యూజింగ్ ది ఎనర్జీ విచ్ ఇస్ నెసెసరీ ఫర్ హిస్ డైలీ లైఫ్.
0: కనుక మానవుని ఇచ్చినటువంటిది శక్తి చదువు సజ్జలు తమ యొక్క సరి అయినటువంటి ఉపయోగములకే ఇచ్చాడు.
1: దర్ఫోర్ ద నాలెడ్జ్ ఈస్ గివెన్ టు స్టూడెంట్స్ దట్ దే గ్యాదర్ ఫ్రమ్ బుక్స్ టు లీడ్ ఎ ప్రాపర్ లైఫ్.
0: చదువు చదువు చదివి చావంగ నేటికి చావులేని చదువు చదువువాలి.
1: హ్యావింగ్ బీన్ ఎడ్యుకేటెడ్ హ్యావింగ్ ఎక్వైర్డ్ నాలెడ్జ్ ఆఫ్టర్ ఆల్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్ వన్ హ్యాస్ టు డై ఇన్ఎవిటబ్లీ. We have to learn so as to be immortal.
0: Kanuka manamu chaavulene chadugu chadukovali.
1: We have to be learned or educated so as to be immortal or deathless.
0: Evaru adigithe daniki taginattuga javabu cheppetuvanti buddhini unnichukunnaru kaani dani sariyina samayamlo upayoginchukovadaniki tagina prayatnam cheyaledu.
1: You have got good answers to questions put to you, but you do not know how to make use of these things in your life at an appropriate time.
0: MA BA pass ayyavachiyu perugaanchina pedda varalaina.
1: Having had the degrees like BA and MA, you may be reputed elderly people.
0: Sampadalundiyu saddana parulaina pudavagittini ganna punyulaina.
1: Immortal or deathless.
0: ఎవరు అడిగితే దానికి తగినట్టుగా జవాబు చెప్పేటువంటి బుద్ధిని ఉంచుకున్నారు కానీ దాన్ని సరైన సమయంలో ఉపయోగించుకోవడానికి తగిన ప్రయత్నం చేయరు.

0: You watch anything, you'll find the spirit of service.
1: Paropkaratam idam shariram.
0: The body is meant to serve.
1: Shariram ichinatvanti tini tirigatam kosam kadu.
0: The body is not merely for eating and drinking.
1: Tinigi tini tirvitetanu penchukoni vaatini sadvinyogaparchi manavatvanni paiki teppinchukovatam kosam ani ichadu.
0: The body is gifted to eat and to maintain the body, to improve one's own intelligence and know one's own nature.
1: Kanuka manam chadive chadugulu gaani telusukunna telivitetalu gaani anni kudunu tana nimittam kaadu.
0: Therefore, the knowledge, education and intelligence is not to be self-centered.
1: Samajam yokka sadvinyogamunakai సమాజం యొక్క తోడ్పట్టు కోసమని ఈ యొక్క తెలివితేటలను మనం ఉపయోగించాలి.
0: We have to make use of our intelligence for society to serve everybody in the neighborhood.
1: ఈ సత్యాన్ని విసర్జించి ఏదో కొత్తది తెలుసుకున్నారని తాను ముందుకు వచ్చి అనేక రకములుగా పాటుపడుతున్నాడు.
0: Man has forgotten this basic fundamental truth and he is under false impression that he has come to know something new and leading a perverted life.
1: Manavattvam anaga emto thanaku inta varaku kodanu emattu artham chesukoledu.
0: Man has not understood, truly speaking, till now what humanness, human quality is till this day.
1: Asalu manavudu ante emti ani kuda artham chesukolekapothunnadu.
0: He is not able to understand the meaning of this very word, manava.
1: Manava.
0: మానవ.
1: మా అనగా మంచి తెలివితేటలు.
0: మా మీన్స్ గుడ్ ఇంటెలిజెన్స్.
1: నా అనగా వాటిని లేకుండా.
0: అండ్ మ్యాన్ వితౌట్ దిస్ గుడ్ ఇంటెలిజెన్స్
1: వా వర్తించటము. మంచి తెలివితేటలు ఉండి కూడాను వాటిని తెలుసుకోకుండా ప్రవర్తిస్తున్నాడు మానవుడు.
0: విత్ ఇంటెలిజెన్స్ మ్యాన్ ఇస్ బిహేవింగ్ యాజ్ ఎ డన్స్ బికాస్ హి హస్ నాట్ రియలైజ్డ్ that he is intelligent enough.
1: Kana manavattvam yokka divyattvamu pavitramu ee daivattvam yokka keerthi nunchine dinni baiki teppinchukovali.
0: Therefore it's at the instance of the divine, at the grace of God only, one can lead a sacred life and manifest the latent divinity.
1: Ye chinnadi manavam nundi kodunu velavadinappudikini idi emitiki ఎందుకు ఈ విధంగా నా నుంచి వచ్చింది అని దైవం యొక్క ఇచ్చిన ప్రసాదం అనిగా భావించుకుని ఈ ప్రసాదాన్ని యొక్క విలువను మనకు చక్కగా గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: వాట్ ఎవర్ దట్ ఈస్ ఫౌండ్ విత్ ఇన్ యూ, ఇన్ యూ, వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ దట్ ఇట్స్ గాడ్స్ గ్రేస్, గాడ్స్ గిఫ్ట్ అండ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఇట్.
1: ఏ పదార్థం కానీ, ఏ తెలివితేటలు కానీ, ఏ బుద్ధి కుశలత కానీ భగవంతుడు అందించేది లోక సంరక్షణ కోసమని పరోపకార సత్వమని దీన్ని మనం ఉపయోగించుకొని తద్వారా మన మానవత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: Therefore all the affluence, the material wealth, intelligence are given to mankind to serve everybody for the welfare of the vast humanity.
1: ఆ విధమైనటువంటి మార్గాన్ని వదిలాడు మానవుడు.
0: Man has given up that path.
1: దానిని వదలి దానికి విరుద్ధమైన మార్గాన్ని వెతుకుతూ తాను చెడిపోతున్నాడు.
0: హి హస్ లెఫ్ట్ దట్ సీక్రెట్ పాత్ అండ్ జస్ట్ ట్రెడింగ్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ అండ్ ఈస్ రూయినింగ్ హింసెల్ఫ్.
1: ఒక పశువు కూడాను మానవునికి ఎన్నో సేవలు చేసి తద్వారా తన పొట్ట నింపుకొని మానవులకు తగినటువంటి ఒక ఆనందాన్ని అందిస్తుంటాయి.
0: ఈవెన్ ఎ కౌ ఆల్సో నోస్ హౌ టు సర్వ్, how to feed itself and how to lead a comfortable life.
1: ఈ మాత్రం మానవుడు గుర్తించుకోలేకపోవటం చాలా పొరపాటు.
0: It's a big mistake that man is not able to know this such a simple thing.
1: మానవత్వము చేరి మంచినే బోధించి.
0: And in fact, humanity teaches the lesson of goodness.
1: తెలిసి వెలగవలను తెలివితోడ.
0: You have to move about being intelligent.
1: మానవత్వమే లేకున్నా దానవత్వం అనేటువంటి దాన్ని పెంచుకొని దీనత్వం అనేటువంటి దానికి దిగిపోయి క్రమక్రమే

0: కూడాను మానవుడిగా రూపొందింపు చేసుకుంటున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ లాస్ట్ హిస్ హ్యూమన్ క్వాలిటీ అండ్ హీ హస్ డెవలప్డ్ దానవత్వ ద డెమోనిక్ నేచర్ అండ్ లీడింగ్ దీనత్వ ఏ మీన్ లైఫ్ ఏ లో లైఫ్.
0: ఈనాటి మానవుడు వ్యక్తి ప్రతిష్ట అనగా సమష్టి అనేటువంటిది దైవత్వం, వ్యక్తి అనేటువంటిది మానవత్వం.
1: వ్యక్తి ది ఇండివిజువల్ ఈజ్ హ్యూమన్నెస్, సమిష్టి ది కమ్యూనిటీ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: కనుక సమిష్టి అనేటువంటి దాన్ని మనం తెలుసుకున్నప్పుడు వ్యక్తి యొక్క తత్వము చక్కగా సులభంగా అర్థమవుతుంది.
1: When once we understand the collective form clearly, you can understand the individual nature.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Meer chadivina chadavulu.
1: All the education you received.
0: Telusukunna telivitetalu.
1: The intelligence you have acquired.
0: Edo chinna chinna pasivachi murugadaru kulam nerpi manamu dani saathakam gavinchukovali gaani pasivachi murugadulu nunchi manam nechukovalsam vachindi ee naadu.
1: Can even be learned by close observation of tiny creatures, the birds, beasts and animals in nature.
0: Itti satyanni teachers bodhinchadaniki veelu kaadu.
1: It's not possible for teachers to teach this truth.
0: Aa teachers kuda tamu telusukokunda tamalo unnatundi devatvanni tamu marchipothunnaru.
1: Even teachers also have forgotten the latent divinity in them.
0: కనుక మనం నేర్చుకున్నదంతా కూడాను మన పొట్టలో నింపుకొని ఏదో మనం పొట్టను పెంచుకోవటం కోసం కాదు, దీనిని 10 మందికి పంచి దానిని ఆనందపరిచి తద్వారా మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవాలి.
1: దేర్ఫోర్ ఆల్ ద నాలెడ్జ్ ఎడ్యుకేషన్ వీ రిసీవ్డ్ ఈజ్ నాట్ ఫర్ అవర్ డైలీ లివింగ్. వీ మస్ట్ లెర్న్ హౌ టు షేర్ అండ్ లీడ్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్ and be exemplary in understanding the human quality, rising to the level of the divinity.
0: Manavatvam samatvam nundi povali.
1: The manavatva, the human nature, should proceed along the direction of samatva, equality.
0: Ee samatvame povunappudu inga ee matram kuda manavatvam undi prayojanam ledu.
1: Without this samatva, equality, manavatva, the humanity is useless.
0: Kanuka mottamota manam samatvanni teeskovali.
1: Therefore, we should consider basically this principle of samatva, equality.
0: ఈ సమత్వం అనే మానవత్వం లేకపోయినప్పుడు ఈ దివ్యత్వం అనేది ఉండి కూడాను ప్రయోజనం లేదు.
1: Without the samatva, equality, the manavatva, the humanity, will not be able to understand divyatva, the divinity within.
0: దివ్యత్వం అనగా ఏమిటి?
1: What is divyatva, divinity?
0: దివ్యమైనటువంటి శక్తితో కూడినటువంటి దివ్యత్వం.
1: Divyatva, divinity has got this latent divine power.
0: Idi daiva shakti.
1: This is the power of God.
0: Ee daiva shakti prati manavuni endukodanu nindi nimrukratvai unnadi.
1: This divine power is immanent in every human being.
0: Kani dani andukoleka avarudaipoyi taru dani vadalapettunnadu manavudu.
1: Man is not able to be benefited by the latent divinity within himself. He is not able to receive.
0: Kanuka manamu divinity ni manamu chakkani bhavamuto mam dini develop cheskovali.
1: Therefore we have to develop the latent divinity with very good feelings and sentiments in a proper way.
0: Manavatvamu entati kalam nundiyo perugutu vastuntundadi.
1: Humanity has been growing since ages.
0: Ee natri kadi manavatvamu.
1: Human being is not of today.
0: ఏదో తల్లి గర్భం నుండి పుట్టిన తక్షణమే మానవుడుగా పుట్టాడని భావించుకోకూడదు.
1: వీ కెనాట్ కన్సిడర్ అవర్ సెల్స్ హ్యూమన్స్ బై జస్ట్ బీయింగ్ బోర్న్ టు ఎ మదర్.
0: తల్లి గర్భం నుండి ఆకారం మాత్రం పుట్టింది కానీ మానవత్వం అనేటువంటిది తన సహజంగానే ఉంటుండాలి.
1: దేర్ ఫోర్ వన్ ఈజ్ జస్ట్ ఎ హ్యూమన్ బీయింగ్ అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ ఇన్ ఫార్మ్ అండ్ ద హ్యుమానిటీ హ్యాస్ గాట్ టు బి అచీవ్డ్ ఇన్ సబ్సీక్వెంట్లీ.
0: కనుక ప్రతి మానవుని ఎందుకు ఈ దివ్యత్వం అనేటువంటిది ఉండనే ఉండని.
1: దేర్ఫోర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ గాట్ దిస్ దివ్యత్వ ద డివినిటీ.
0: ఈ దివ్యత్వాన్ని గుర్తించుకోలేకపోయినటువంటి చేతనే మానవత్వాన్ని కూడా మర్చిపోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ద లేటెంట్ డివినిటీ అండ్ దేర్ఫోర్ హీ హ్యాస్ ఫర్గాటన్ ఈవెన్ హ్యూమన్నెస్ ఆర్ హ్యూమన్ క్వాలిటీ.
0: కనుక మనము హ్యూమన్ క్వాలిటీని మొట్టమొదటి గుర్తించుకోవాలి.
1: దేర్ఫోర్ యు హావ్ టు రికగ్నైజ్ ద హ్యూమన్ క్వాలిటీ టు బిగిన్ విత్.
0: ఈనాడు మనము మానవత్వాన్ని తెలుసుకున్నాము అని అనుకుంటున్నామే గాని ఏమి తెలుసుకున్నాము మానవత్వం అంటే?
1: టుడే వి థింక్ దట్ వి హావ్ నోన్ మానవత్వ ద హ్యూమన్ క్వాలిటీ, బట్ టు వాట్ ఎక్స్టెంట్ హావ్ వి నోన్?
0: కేవలం ఆకారం మాత్రం తెలుసుకోవటం మాత్రమే కాదు.
1: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు నో ఎ హ్యూమన్ బీయింగ్ బై హిస్ ఫార్మ్?
0: ఈ ఆకారం తెలుసుకున్నంత మాత్రమే నా ఆచరణ లేకపోతే ప్రయోజనం ఏమిటి?
1: జస్ట్ ఆకార ద ఫార్మ్ ఇస్ నాట్ ఎనఫ్, ఆచరణ ద ప్రాక్టీస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: కనుక ఆ ప్రాక్టీస్ కూడా మనం తెలుసుకోవాలి.
1: దేర్ ఫోర్ యు హావ్ టు లెర్న్ హౌ టు ప్రాక్టీస్.
0: అప్పుడే మానవత్వము సార్థకమవుతుంది.
1: దెన్ ఓన్లీ హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్.
0: మానవత్వాన్ని సార్థకం గావించుకునే నిమిత్తమై ఈ లోకము లోపల ఇన్ని రకములైన శాస్త్రములు ఉపనిషత్తులు,
1: సో మెనీ సీక్రెట్ టెక్స్ట్ లైక్ ఉపనిషత్ శాస్త్రాస్ ఆర్ గివెన్ టు మ్యాన్ కైండ్ సో యాజ్ టు డిజర్వ్ దిస్ టైటిల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్.
0: ఈ లేకపోతే ఈ శాస్త్రములు ఈ ఉపనిషత్తులు ఇవన్నీ ఎందుకు మనకు?
1: ఆర్ ఎల్స్ వాట్స్ ది యూజ్ ఆఫ్ ఆల్ ది సీక్రెట్ టెక్స్ట్ లైక్ ఉపనిషత్స్?
0: ఇవన్నీ కూడా మానవుని ముందు దాచబడినటువంటి యొక్క దివ్యత్వాన్ని పైకి లాగటమే.
1: దీస్ సీక్రెట్ టెక్స్ట్ లైక్ ఉపనిషత్స్ విల్ బ్రింగ్ అవుట్ ద హిడెన్ ట్రెజర్స్ ఆఫ్ డివినిటీ ప్రెజెంట్ విత్ ఇన్.
0: అందుకోసమనే ఈ ఎడ్యుకేషన్ అనేటువంటి దాంట్లో ఎడ్యుకేర్ అని కూడా చెప్పారు.
1: దట్స్ వై భగవాన్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ఎడ్యుకేర్ అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్.
0: ఎడ్యుకేషన్ అనగా సహజంగా వచ్చేటువంటి యొక్క స్వరూపము.
1: అండ్ దిస్ ఎడ్యుకేర్ ఇస్ వన్ విచ్ ఇస్ న్యాచురల్.
0: ఎడ్యుకేర్ అనగా లోపల దాగబడినటువంటి దీని పైకి లాగటం.
1: ఎడ్యుకేర్ ఈస్ టు బ్రింగ్ అవుట్ దాట్ విచ్ ఇస్ లేటెంట్ విద్ ఇన్.
0: మన ఎందు దాచబడినటువంటిది ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్ ఇస్ దాట్ విచ్ ఇస్ హిడెన్ విత్ ఇన్ అస్.
0: చదివితే లభించేటువంటిది ఎడ్యుకేషన్.
1: ఎడ్యుకేషన్ ఇస్ ద వన్ యూ కెన్ అక్వైర్ బై గోయింగ్ త్రూ బుక్స్.
0: చదివినటువంటిది మాత్రం అప్పటికప్పటికి ఉపయోగపెట్టుకోవచ్చు.
1: యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ ది నాలెడ్జ్ దట్ యూ రీడ్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్.
0: కానీ ఎడ్యుకేర్ అనేటువంటిది మనలో ఆవిర్భవించినటువంటిది కాకుండా మనలో రక్తంతో కూడినటువంటిదిగా ఉంటుండాలి.
1: In fact, educare is present, percolating all over blood, bone and all over the body.
0: Kanuka manamu education ku cheyatam goppadi kaadu, educare dani manam laagala paiki.
1: So nothing great about education and educare is greater.
0: Kanuka prema swaroopulara,
1: embodiments of love,
0: meeru pradhananga nechukovalsinatundi prati manavuni endukunu అడుగడుగున కూడాను క్షణక్షణం కూడాను గడిగడి అది కూడాను మనకు కనిపిస్తూనే ఉంటుండది.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ ఫైండ్ ద డివినిటీ ఇన్ ఎవ్రీ ఆటమ్, ఇన్ ఎవ్రీ ఫ్రాక్షన్ ఆఫ్ యువర్ బాడీ, ఇన్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్.
0: దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం.
1: దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్.
0: దాన్ని తెలుసుకున్నటువంటి వాడే నిజమైన చదువు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎడ్యుకేటెడ్ ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ఎక్స్పీరియన్స్ the divinity present in every atom of your body.
0: Divinity anetundi lekunda education anetundi em matramo praptinchadu manaku.
1: In fact, without this divinity you cannot be educated.
0: Kaduka ee naadu chadive chadulanni kudanu kevalam education ga kanipistundadi kaani educare anetundi danni mem gurtinchukolekapothunnam.
1: The formal education, the secular knowledge prevailing today relates to education only and nothing to do with educare.
0: Education ante kevalam mana chadivinaki chadivul lopala grandhalo nunchi kantastram chesukoni cheppetuvanti padamule.
1: Education is acquiring knowledge by going through the books, getting the whole thing by heart.
0: Educare anetundi mana yandu stiramga modalu nunchi mana roju nunchi puttu undali.
1: Whereas educare is permanent, steady within us.
0: ఇది బయటకు తెప్పించేటువంటిదే గొప్ప శక్తి.
1: ద రియల్ పవర్, ద కెపాసిటీ లైజ్ ఇన్ బ్రింగింగ్ అవుట్ దిస్ లేటెంట్ ఎడ్యుకేర్.
0: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది కేవలము మనము నేర్చుకున్నటువంటిది.
1: ఎడ్యుకేషన్ ఇస్ అప్టైన్డ్ బై లెర్నింగ్.
0: ఎడ్యుకేర్ అనేటువంటిది మనలో నుంచి ఆవిర్భవించేటువంటిది.
1: ఎడ్యుకేర్ ఇస్ ద వన్ దట్ మేనిఫెస్ట్.
0: నిరంతరం కూడాను అతని యందు ఇది కనిపిస్తూనే ఉంటుండాలి.
1: In fact, it is present continuously within.
0: ఇది ఒక గ్రంథం నుంచి మనం అందుకునేటువంటిది కాదు.
1: Educare is not the one that could be received by formal reading.
0: కనుక ఎడ్యుకేర్ ఈనాడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు హ్యావ్ దిస్ ఎడ్యుకేర్.
0: కనుక ఎడ్యుకేర్ అనేటువంటిది సహజమైనటువంటిది.
1: Therefore, the educare is quite natural.
0: Education అనేటువంటిది మనకు కేవలం నేర్చుకుంటే లభించేటువంటిది.
1: Whereas education is obtained by formal learning.
0: Educare అనేటువంటిది తప్పక మనకు వెంటనే జంటనే ఇంటనే ఉంటుంది, మనం వెంటాడుతూ ఉంటుంటుంది.
1: Whereas educare is within you, following you throughout.
0: కనుక మనము చదివేటువంటి చదువులన్నీ కూడా కేవలము గ్రంథ పరిచయంలో మాత్రమే కాదు.
1: Therefore, learning should not be confined to textual information.
0: కనుక ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుని మనం లభించేటువంటిది ఏం లేదు, ట్రాన్స్ఫర్మేషన్ కావాలి.
1: Therefore, out of information, nothing you can get. Bhagavan says, information is not enough. Transformation is most important.
0: మానవుని యందు ఉండేటువంటి ఒక తెలివితేటలన్నీ కూడాను ట్రాన్స్ఫర్మేషన్ కావాలి.
1: Therefore, our intelligence should bring about transformation.
0: అది లేనప్పుడు ఇది ఇన్ఫర్మేషన్ తీసుకుని కూడాను అంత వేస్ట్.
1: Without transformation, all this information is merely a waste.
0: కనుక మనము ఈ వేస్ట్ అయ్యేటువంటి చదువును మనము టేస్ట్ గా తీసుకుంటున్నాము.
1: దిస్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ ఎ వేస్ట్ వీ హ్యావ్ డెవలప్డ్ ఎ టేస్ట్ టువర్డ్స్ ఇట్.
0: అది కాదు మనకు.
1: దట్ షుడ్ నాట్ హ్యాపన్.
0: నిజంగా ఎడ్యుకేషన్ అనేటువంటిది మనం ఎందు ఆవిర్భవించుకుంటూ క్షణ క్షణములకును మన వెంట జంట వస్తూ ఉంటుంది.
1: ది ఎడ్యుకేర్ విచ్ ఇస్ విత్ ఇన్ షుడ్ మేనిఫెస్ట్ షుడ్ బి బ్రాట్ అవుట్ సో దట్ ఇట్ వుడ్ ఫాలో అస్ వేర్ ఎవర్ వీ గో.
0: మానవుని ఎందున్నటువంటి తెలివితేటలు బుద్ధి కుశలతలు ఇవన్నీ కూడా దైవం యొక్క ప్రేరేపణలే, ఇవి దైవం యొక్క ప్రసాదములే.
1: దర్ఫోర్ దిస్ ఇంటెలిజెన్స్ ది ఇంటెలెక్ట్ ఆర్ గాడ్స్ గిఫ్ట్.
0: కనుక దైవం ఇచ్చినటువంటి యొక్క ఈ శక్తిని మనం దాచిపెట్టుకుని తగిన రీతిగా దాన్ని ఉపయోగపెట్టుకోవాలి.
1: దర్ఫోర్ గాడ్ గివెన్ పవర్స్ ది ఇంటెలిజెన్స్ ఇంటెలెక్ట్ హ్యావ్ గాట్ టు బి ప్రిజర్వ్డ్ అండ్ ఇంప్రూవ్డ్ అపాన్ ఫర్ అవర్ యూజ్.
0: నిజముగా మన ఎందు ఇచ్చినటువంటి ఒక శక్తి ఎంతనో ఉంటుండాలి భగవంతుడు ఇచ్చినటువంటి.
1: గాడ్ హ్యాస్ గివెన్ లాట్ ఇమ్మెన్స్ పవర్ టు ఎవ్రీబడి.
0: ఇది ఇంటిది అట్టిదని ఎవరు కూడా కోల్చి చెప్పలేరు.
1: నన్ కెన్ ఎస్టిమేట్ బికాస్ డివైన్ పవర్ ఇస్ బియాండ్ ఆల్.
0: ఈ పవర్ కు మించినటువంటి పవర్ మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ పవర్ దాన్ ద డివైన్ పవర్.
0: ఈ ప్రేమతత్వం అనేటువంటిది చాలా గొప్పది.
1: లవ్ ఇస్ మోస్ట్ పవర్ఫుల్ అండ్ గ్రేటెస్ట్.
0: అలాంటి దాన్ని మనం ఈనాడు సులభంగా వదిలిపెట్టేస్తున్నాము.
1: బట్ వీఆర్ డ్రాపింగ్ దట్ లవ్ ఇన్ ఎ సింపుల్ వే.
0: కానీ లవ్ లవ్ అంటే ప్రేమించటం అని మాత్రమే పలుకుతున్నాము.
1: బట్ వీ థింక్ ఆఫ్ లవ్ ఇన్ ద ఆర్డినరీ వరల్డ్లీ సెన్స్.
0: అది కాదు ప్రేమ.
1: ఇట్స్ నాట్ ట్రూ లవ్.
0: నీ ఎందున్నటువంటి ప్రేమ, ఎదుటి వ్యక్తి ఎందున్నటువంటి ప్రేమ రెండింటినీ ఏకం చేసేటువంటి అది నిజమైన ప్రేమ.
1: ద ట్రూ లవ్ డిమాండ్స్ the unification of love in you with the love with others.
0: ee renditi oka ekatvame nijamainatundi prema tattvamu.
1: Combination of these two speak about the true nature of love.
0: Prema prema prema prema ani manam andaru manam palukutune undamu.
1: In fact, we utter this word love repeatedly.
0: Kaani aa premaku etti roopam unnadi, etti gunam unnadi, etti vidhamuga dani upayoginchukovali.
1: What form the love has, in what way the love has got to be used.
0: Prema evvarini badinchadu.
1: Love will never hurt anybody.
0: Enta kaalam nee unchukunnappatikini neekune sahayam cheyadu kaani adi evvarini badinchadu.
1: It will never hurt anybody, it will help you being within you.
0: Kanaka prema anetundi eppudu kuda nu help chesetundi.
1: Love is always helpful.
0: అది ఇట్టిది అని చెప్పినప్పుడు దాని ఉపయోగము పాడైపోతుంది.
1: When you want to estimate and decide upon it, the very purpose is defeated.
0: కనుక ప్రేమను మన ప్రధానమైనటువంటి ఆస్తిగా మనం తీసుకోవాలి.
1: We have to consider love as our main property.
0: ఇంతకంటే మించినటువంటి ప్రాపర్టీ ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా కాదు.
1: In this world, there's no greater, higher property than love.
0: భగవంతుడు అందించినటువంటి ప్రేమ అనేటువంటి ప్రాపర్టీ ఎంత కురిసినప్పటికీ ఎంత తూచినప్పటికీ అది ఏమాత్రము తక్కువ కాదు.
1: You may make use of this love to any extent and share with anybody, but love will never diminish because God has granted us this infinite love to everybody.
0: దైవం ఇచ్చినటువంటి ఈ ప్రేమని మనం దుర్వినియోగం చేస్తుంటే ఇంకా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రేమను మనం ఎంత దుర్వినియోగం చేస్తాం.
1: When we misuse this divine love, what will happen to the human love present in everybody?
0: భగవంతుడు ఇచ్చినటువంటి ప్రేమను మనము సెన్స్ ద్వారా అనగా ఇంద్రియముల ద్వారా పాడు చేసుకుంటున్నామే కాని దాని సరైన పవిత్రత దానికి అందించడం లేదు.
1: In fact, the divine love is misused for sensual pleasure and it has not been put in the right way.
0: కనుక నిజంగా భగవంతుడు ఇచ్చినటువంటి ప్రేమను సద్వినియోగం చేయాలి.
1: Therefore, the God's gift love has to be made use of properly.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: దీనికి హెల్ప్ మనం చేస్తూ రావాలి.
1: వీ షుడ్ గో ఆన్ హెల్పింగ్.
0: దీనికి మించినటువంటి యొక్క దాన ధర్మంలో మరొకటి లేవు.
1: దేర్ కెనాట్ బి గ్రేటర్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ బియాండ్ దిస్.
0: ప్రేమ స్వరూపురాల
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ప్రతి ఒక్కరికి ఏమి అది భద్రమై శాశ్వతంగా నిలిచినటువంటిది.
1: లవ్ ఇస్ సో సేఫ్, సో స్టడీ అండ్ పర్మనెంట్.
0: కానీ అట్టి ప్రేమను మనము ఏదో ఒక చెల్లాటగా ఆడుకుంటూ దాన్ని ఎగరవేసిన కర్ర వలె దాన్ని తిప్పుతున్నాము.
1: బట్ వీ కన్సిడర్ లవ్ యాజ్ సో సింపుల్ లైక్ ఎ టైనీ టాయ్ అండ్ గో ఆన్ ప్లేయింగ్ విత్ ఇట్.
0: కనుక మనము ఈ ప్రేమతత్వాన్ని భద్రంగా మనం ఉపయోగించుకోవాలి.
1: దేర్ఫోర్ వీ హ్యావ్ టు మేక్ ప్రాపర్ యూజ్ సేఫ్లీ దిస్ లవ్.
0: పరమాత్ముడు ఇచ్చినటువంటి ప్రేమతత్వాన్ని ఎట్టి కొలతలు వేసినప్పటికీ అది తగ్గదు.
1: ద డివైన్ లవ్ ఇస్ బియాండ్ ఆల్ నోన్ మెజర్. దెన్ ఇట్ విల్ నెవర్ డిమినిష్.
0: ఇట్టి ప్రేమను మనము సరైన విజయం లోపల అర్థం చేసుకోలేకపోతున్నాం.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ ఇన్ఫినిట్ లవ్ ఇన్ ట్రూ స్పిరిట్.
0: ప్రేమ ప్రతి ప్రాణికిని అది ప్రధానమైనటువంటి యొక్క ప్రాణ సమానమే.
1: Therefore, love is life to every creature.
0: ఇట్టి ప్రేమ తత్వాన్ని మనము అర్థం చేసుకోవాలంటే ప్రేమలోనే మునగాలి.
1: In order to know love, you have to love only. That's only way.
0: ప్రేమలో మునిగినప్పుడే ప్రేమ తత్వం మనకు అర్థమవుతుంది. కానీ ప్రేమకు పైపవిత్యం తెలియజేయడంలో ప్రేమ తత్వం ఏమాత్రం అర్థం కాదు.
1: When you grow in love, when you are so loving, then only you can understand in depth what love is.
0: ఈనాటి ప్రపంచ ప్రేమ అంతా కూడా కేవలము మనము చవిచూచి వదిలిపెట్టినటువంటిదంత.
1: All the worldly love must have been tasted at one time or other and simply dropped.
0: కానీ ఈ ప్రేమ అట్టిది కాదు.
1: But the divine love is not such.
0: అన్నింటినీ కూడినటువంటిది ఇది.
1: It includes all.
0: ప్రేమమయుండు శ్రీధరుడు.
1: God is love.
0: ఆ ప్రేమయే అతని ప్రాపర్టీ.
1: And this love is God's property.
0: కనుకని ఈ దైవం యొక్క ప్రాపర్టీని మనం ఎట్లా రక్షించుకోవాలి అనేటువంటి విధానాన్ని మొట్టమొదటి మీరు గుర్తించాలి.
1: Therefore, you have to recognize the basic truth that how to safeguard this treasure of divine love.
0: ప్రేమే దైవము.
1: Love is God.
0: దైవమే ప్రేమ.
1: God is love.
0: కనుక ఈ ప్రేమనే దైవము, దైవము ప్రేమ ఉన్నప్పుడు దీన్ని ఎట్టు మనం విభాగం చేసేయవుతుంది.
1: When God is love, when love is God, how can you separate them?
0: Live in love.
1: Therefore, Bhagavan says, live in love.
0: అప్పుడే మనకు దాని యొక్క అర్థము పూర్తి మనం గుర్తించిన వారం అవుతాం.
1: Then only we will be knowing the meaning of love.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: ప్రేమ తత్వం అనేటువంటి పలుకుటమును చాలా సులభంగా పలకవచ్చు.
1: It's quite easy to spell out, to utter this word love.
0: దాని అర్థం చేసు చాలా కష్టము.
1: But it's very difficult to know its meaning.
0: కనుక మీరు ప్రేమను గుర్తించుకోవడానికి తగిన ప్రయత్నం చేయండి.
1: దేర్ఫోర్ యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో అండ్ రికగ్నైజ్ దిస్ లవ్.
0: నీ ప్రేమను నీవు అర్థం చేసుకుంటే ఇతరుల యొక్క ప్రేమను సులభంగా మనం అర్థం చేసుకోవచ్చు.
1: ఇఫ్ యు నో ద నేచర్ ఆఫ్ యువర్ ఓన్ లవ్, ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ అండ్ సో ఈజీ టు నో ద లవ్ ఆఫ్ అదర్స్.
0: కనుక మొట్టమొదట తన ప్రేమను తాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వన్ మస్ట్ అండర్స్టాండ్ వన్స్ ఓన్ లవ్.
0: తన ప్రేమ తన చుట్టూ తన ప్రక్కల తన సుందు ఎక్కడ చూసినా ఉన్నటువంటి ప్రేమని.
1: Therefore this love is around him, in him, above him, below him, in the vicinity.
0: కనుక ప్రేమ అనేటువంటి తత్వాన్ని మొట్టమొదటి మీరు తెలుసుకోండి.
1: Therefore this love has to be known in the beginning.
0: ఈ ప్రేమను తెలుసుకుంటే మనమే ప్రేమ స్వరూపం అయిపోతాం.
1: When once you know what love is, you become the embodiment of
0: love. ఈ ప్రేమను నీవు తెలుసుకోలేకుండా పోయినప్పుడు ప్రేమను నీవు ప్రేమ స్వరూపులారా అని ఏ విధంగా చెప్పడానికి అర్హత ఉంటుంది.
1: If you do not know your own love, how do you call yourself the embodiment of love?
0: కనుక ప్రేమ అనేటువంటి దానికి అర్థమే తెలియనటువంటి వాడు ఆ ప్రేమను ఉచ్చరిస్తుంటాడు.
1: Therefore, the one who does not understand what love is an experience, but he goes on spelling out, speaking about it.
0: Vidyarthulara,
1: students,
0: ఈ ప్రేమ తత్వాన్ని ఎంత పెద్దగా చేసుకుంటారో అంత గొప్పవారు అయిపోతారు మీరు.
1: Therefore, if you consider love in its profundity, in its depth, you certainly become great.
0: కనుక ప్రేమ తత్వాన్ని మొట్టమొదటి గుర్తించండి.
1: Understand the nature of love in the beginning.
0: అప్పుడే మీ యొక్క ప్రేమ తత్వం పరలోకంలో అర్థమవుతుంది.
1: Then it is possible for others to learn from you and understand love.
0: ఈ రామాయణం లోపల రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురే కాకుండా వీరు ధర్మపత్రులు కూడాను ఈ రామాయణంలో ప్రధానమైనటువంటి పాత్రలు వహించారు.
1: Besides the four brothers of this great epic Ramayana, their concerts also played a major role.
0: వారందరూ కూడాను వారి జీవితంలో ఉన్నటువంటి యొక్క సారమును తీసి ప్రపంచానికి పంచుతూ వచ్చారు.
1: In fact, the essence they have had out of their life experience is shared with everybody.
0: రాముడు మాత్రమే గొప్పవాడని చాలా మంది పలుకుతూ ఉంటారు. కాదు కాదు కాదు కాదు.
1: Many think that Rama is greatest.
0: ఇందులో ప్రతి ఒక్క వ్యక్తి కూడాను రాముల కంటే గొప్పవారు.
1: In fact, every character in this epic is so important and equally great.
0: మీరు విని ఉంటారు సుమిత్ర.
1: Sumitra, you must have heard of.
0: Sumitra ఏమి పనికిరాని మనిషిగా మీరు భావిస్తున్నారు.
1: We consider Sumitra as a minor role.
0: రామాయణంలో సుమిత్ర అంటే ఏమిటి? మంచి స్నేహితురాలు అని.
1: ద వర్డ్ సుమిత్ర మీన్స్ ఏ గుడ్ ఫ్రెండ్.
0: కాదు, దేనిలో గుడ్ ఫ్రెండ్?
1: ఇన్ వాట్ సెన్స్?
0: అన్నింటి ఎందుకును ఆనందాన్ని చేకూర్చేటువంటిది ఈ సుమిత్ర.
1: సుమిత్ర షేర్స్ బ్లిస్ ఆర్ హ్యాపీనెస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ విత్ అదర్స్.
0: కైకకు ఒకే కొడుకు.
1: కైక హ్యాస్ వన్ సన్.
0: కౌసల్యకు ఒకే కుమారుడు.
1: కౌసల్య హ్యాస్ ఓన్లీ సన్.
0: కానీ సుమిత్రకు ఇద్దరు బిడ్డలు.
1: సుమిత్ర హ్యాస్ టూ సన్స్.
0: ఈ ఇద్దరు పుట్టడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్?
0: కైక తనకు పుట్టినటువంటి కుమారుడికే రాజ్యం వస్తుందని ఆమె స్వయంగా భావిస్తూ వచ్చింది.
1: కైక కన్సిడర్ దట్ హర్ సన్ ఈస్ ద లీగల్ హెయిర్ టు ద కింగ్డమ్.
0: కౌసల్యకు తప్పక ఇది లభించేటువంటిది నా కుమారుడికి అని ఆమె దృఢంగా ఉంటుండాలి.
1: కౌసల్య వాజ్ ఈక్వల్లీ సర్టన్ దట్ హర్ సన్ ఈస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ కింగ్.
0: కానీ సుమిత్రకు ఇది లభిస్తుందే లభించదా అనేటువంటి యోచనే లేదు.
1: బట్ సుమిత్ర హ్యాస్ నో థాట్ ఇన్ దిస్ వే.
0: ఆమె అలక్ష్యంగా ఏదో భగవత్ ప్రసాదం అని పుచ్చుకోవడానికని మిద్ది పైన ఎక్కింది. గాలి వీస్తుంటే శిరస్నానం చేసింది. ఆ శిరస్సును ఆర్చుకుంటూ కూర్చుంది.
1: She is not bothered of the kingdom. And what she did was she had a head bath and one day climbed up the staircase and she was drying her hair.
0: Aa ventugulu aaravosukuntunte appudu graddha vachindi. Aa vendi cup lopala posinatundi paayasanni ettukoni poyindi.
1: In the meantime some eagle came over there and picked up that vessel with pudding.
0: Idi teesukoni poyindi.
1: It has taken it away.
0: కట్టగడపటికి అంజలి దేవి యొక్క భవనం లోపల వదలింది.
1: And it has dropped at the place of the Anjani.
0: అప్పుడు ఆమె దీనిని చూచి ఎంత మధురంగా ఉంటుండది, దేనికోసం ఈ మాధుర్యం, మానవునికి ఇంత మాధుర్యమే ఉంటుంటే ఎంతటి పుణ్యం భావించేటువంటి వాడు అని తనలో తాను తలుచుకుంటూ ఉంటుండది.
1: She was extremely happy because of the taste of the pudding and she started wondering how man would be ecstatic if he were to receive it.
0: అప్పుడు ఆమె చెప్పింది, వారు గొప్ప రాజులు కావచ్చు, నాకు పుట్టేటువంటి ఇద్దరు నేను పుట్టేస్తే ఒకరిని నేను కౌసల్య కుమారుడికి దాసుడిగా పెట్టాను, ఇంకొకరిని కైక కుమారునికి దాసుడిగా పెడతాను. వారిద్దరూ ఇది దాసత్వం చేస్తుంటే ఎంతనో పవిత్రులైపోతారు.
1: Then Sumitra thought, after two sons, one son will follow the son of Kausalya, the other son will follow the son of Kaika.
0: కనుకనే ఇద్దరు పుట్టిన తర్వాత పుట్టినటువంటి పిల్లలు ఇద్దరు కూడాను పాలే త్రాగటం లేదు, నీరే తీసుకోవటం లేదు, కన్నే మూచటం లేదు. ఈ రకంగా నిద్రాహారం మానేసేసి నిరంతరము ఏడుస్తూ వచ్చారు.
1: The newborn babes refused milk. They did not accept any milk at all. They were sleepless and went on crying.
0: అప్పుడు వశిష్ఠుల వారు వచ్చినప్పుడు వశిష్ఠ వారి దగ్గరికి ఈ సుమిత ఈ బిడ్డలిద్దరిని తీసుకెళ్లింది.
1: వశిష్ఠ హ్యాపెన్డ్ టు బి దేర్ అండ్ సుమిత్ర ప్లీడెడ్ విత్ హిమ్.
0: అప్పుడు ఆయన చెప్పాడు, అమ్మా మీరేమి ఏర్వనక్కర్లేదు, ప్రతి ఒక్కటి దైవ సంకల్పం చేత కలిగేటువంటివి.
1: హి సెడ్ డోంట్ క్రై ఎనీ మోర్, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ అకార్డింగ్ టు గాడ్స్ విల్.
0: రెండవ పిల్లవాడిని మీరు కైకకు పుట్టినటువంటి ఒక కుమారుడికి ప్రక్కలో పండబెట్టండి.
1: హి సెడ్ దట్ యు కీప్ యువర్ సెకండ్ సన్ in the company of the son of Kaika.
0: మొదటి పుట్టినటువంటి కుమారుణ్ణి కౌసల్య పుట్టినటువంటి కుమారు తట్ట లోపల పెట్టమని చెప్పింది.
1: Let the first son be kept by the side of the son of Kausalya.
0: కౌసల్యకుగా ఉయ్యాల లోపల లక్ష్మణుడు పెట్టేటప్పటికి లక్ష్మణుడు నిద్రాహారములు అన్ని కూడా వదిలిపెట్టి చక్కని ఆనందంతో ఆడుకుంటూ ఉన్నాడు.
1: The moment Lakshmana is kept by the side of Rama in the same cradle, the Lakshmana started drinking milk and sleeping joyfully.
0: Bharatudu inka mare kodithi lopala ee shatrughnu puttinatundi shatrughnu dintlo poi pandukunetappatiki aa Bharatudu kudanu chaala aanandanni anubhinchadu.
1: Similarly is the thing with Shatrughna, who was kept by the side of Bharata. He too had his share of the milk and slept happily.
0: రెండవ దినం నుంచి ఈ యొక్క సుమిత్రకు ఏమీ పని లేదు.
1: అండ్ ఫ్రమ్ నెక్స్ట్ డే సుమిత్ర హ్యాడ్ నో వర్క్ టు డూ.
0: అయ్యో నాకు ఇలాంటి పరమ పుత్రులు అయినటువంటి కుమారులు కలిగారు.
1: ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్ టు హ్యావ్ దీస్ టూ సీక్రెట్ సన్స్.
0: వీరిరువురే దేశాన్నంతా కూడా సంరక్షించేటువంటి వారు.
1: దే ఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ దిస్ కంట్రీ ఇన్ ఫ్యూచర్.
0: వీరిని నేను కాపాడుకోవటమే నా యొక్క కర్తవ్యము.
1: ఇట్స్ మై డ్యూటీ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ టుడే
0: అని అనుకుని శ్రీరాముని ప్రక్కలో ఈ మొదటి కుమారుని పండబెట్టేసేసింది.
1: అండ్ షీ మేడ్ లక్ష్మణ లై బై ది సైడ్ ఆఫ్ శ్రీరామ.
0: ఇంకా కైకకు పుట్టినటువంటి యొక్క శత్రుఘ్న దీని లోపల భరతుడిని పండబెట్టింది.
1: అండ్ శత్రుఘ్న వాజ్ మేడ్ టు లై బై ది సైడ్ ఆఫ్ భరత.
0: ఈ నలుగురు కూడా ఆనందంగా జరుగుతున్నారు కాలం.
1: ఆల్ ది ఫోర్ సన్స్ దే స్టార్టెడ్ గ్రోయింగ్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్.
0: కానీ ఈ నలుగురికి ఉండేటువంటి ఆనందము ఒక సుమిత్రకు మాత్రమే కలిగింది.
1: ఆల్ ద బ్లెస్ ద జాయ్ ఆఫ్ ఆల్ ది ఫోర్ సన్స్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ బై సుమిత్ర అలోన్.
0: దూరం నుంచి చూచి ఈమె చాలా ఆనందాన్ని అనుభవించేటువంటిది.
1: షీ వాజ్ వెరీ హ్యాపీ వాచింగ్ దెమ్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్.
0: కనుక ఈ విధంగా ఒక్కొక్కటి చెప్పినప్పుడు భగవంతుడు ఏ కారణం చేతను ఏ కార్యమును ఎందుకోసం ఎప్పుడు ఎక్కడ ఆవిర్భవించేస్తాడు అనేటువంటిది ఎవరికి తెలియదు.
1: నో వన్ కెన్ ఎవర్ నో వాట్ గాడ్ డస్, వై హీ డస్, వెన్ హీస్ గోయింగ్ టు డూ, ద రీజన్ బిహైండ్ ఇట్.
0: కనుకనే క్రమక్రమేణా కూడాను పెరుగుతూ పెరుగుతూ రాముడు వెంట లక్ష్మణుడు తిరుగుతూ వచ్చాడు.
1: As the days went on, Lakshmana followed Rama.
0: Shatrughna venta Bharatudu sola tirutu vachadu.
1: And Shatrughna followed Bharata.
0: Ee Bharatudu Lakshmanudu maha shakti vantulu.
1: Bharat and Lakshmana are very powerful.
0: Veeru iruvure lekunina Ramayaname ledu.
1: Ramayana is incomplete without these two characters.
0: Kanuka motta motta Lakshmanudu.
1: In the first place, Lakshmana.
0: Ramulu puttina tarchame Lakshmanudu.
1: And Lakshmana was born soon after Rama was born.
0: Bharatudu puttina tarchame Shatrughnudu.
1: Shatrughna likewise was born immediately after Bharata.
0: Ee shakti Bharatudu daggara untundadi.
1: And this power is also there in Bharata.
0: Ee prema tattvamu Lakshmanudu daggara untundadi.
1: The principle of love is there with Lakshmana.
0: Kanukani ekkada poyinappudiki Lakshmanudu pakkana untundadi.
1: Therefore Lakshmana was always in the company of Rama, wherever he went. So also Shatrughna followed Bharata wherever he has gone.
0: Kanuka manam edo variki puttaru veeriki puttaru anukuntunname kaani idi sarainatundi kaadu.
1: We just think in terms of lineage, but it is not proper.
0: Ee vidhanga naluguru okarikokaru cherukoni
1: all the four together
0: anyonyanga
1: with intimate association
0: anukulanga
1: conveniently
0: ekanga
1: unitedly
0: kaalam gadupthu vacharu
1: spent their time.
0: అప్పుడే ఇది రామాయణం పూర్తి అయింది.
1: దెన్ ఓన్లీ రామాయణ ఇస్ కంప్లీట్.
0: రామాయణం కనుకనే రామాయణము అనగా ఎందుకు రాములకు తగినటువంటి యొక్క భరతుడు తగినటువంటి యొక్క శత్రుఘ్నుడు తగినటువంటి యొక్క లక్ష్మణుడు.
1: రామాయణ మీన్స్ లక్ష్మణ హూ ఇస్ బిఫిటింగ్ టు ద స్టేచర్ ఆఫ్ రామ అండ్ శత్రుఘ్న హూ ఇస్ ఆఫ్ ఈక్వల్ లెవెల్ ఆఫ్ భరత.
0: కనుక ఈ నలుగురు చేరి ఒక పదార్థం యొక్క విభాగమునే తప్ప అన్యము కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద ఫోర్ ఆర్ వన్ ఓన్లీ, దే ఆర్ నాట్ ఫ్రాగ్మెంటల్ ఆర్ సెగ్మెంటల్.
0: కనుక కౌసల్య, సుమిత్ర, కైకేయుడు ముగ్గురు కూడాను.
1: సో ఆల్సో కౌసల్య, సుమిత్ర, కైకేయి
0: వీరు ముగ్గురు కూడాను మూడు వంతులు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద త్రీ ఇండివిజువల్స్ టూ త్రీ అట్రిబ్యూట్స్
0: వీరి యొక్క పవిత్రమైనటువంటి యొక్క ప్రాప్తి ఈ రకంగా లభిస్తూ వచ్చింది.
1: దే కుడ్ ఎర్న్ దిస్ బ్లెస్సింగ్ దిస్ వే.
0: కనుక రాముడు ఉన్నాడుంటే పక్కలోపల లక్ష్మణుడు ఉండాలి.
1: వేర్ దేర్ ఇస్ రామా, బై హిస్ సైడ్ ఇస్ డెఫినెట్లీ ప్రెసెంట్ లక్ష్మణ.
0: శత్రుఘ్నుడు ఉన్నాడంటే పక్కలోపల భరతుడు ఉండాలి.
1: వేర్ ఎవర్ యూ ఫైండ్ శత్రుఘ్న దేర్ యూ విల్ ఫైండ్ భరత ఆల్సో దేర్.
0: కనుక ఈ నలుగురికి ఏకత్వమే నిజమైనటువంటి రామాయణము.
1: Therefore, unity among these four brothers is strictly speaking the sense of Ramayana.
0: ఈ రామాయణం యొక్క ప్రభావము ఇట్టిది అట్టిది అని చెప్పడానికి వీలు కాదు.
1: None can estimate, declare the strength and the message of Ramayana.
0: కనుక వీరు ఒక్కొక్క దాన్ని కాపాడుకుంటూ రావటం చేతనే ఈ లోకము ఇన్ని విధాల అభివృద్ధి కావస్తూ వస్తుంది.
1: As each one is taking care of each of the aspects of the human life and its quality and its betterment, the world has progressed.
0: Manavata swarupamu,
1: the human form,
0: kevalamu,
1: merely
0: aakaram maatrame kaadu,
1: not limited to form only.
0: Hrudayamu, hrudayamku taginatundi manasu, manasuku taginatundi chittamu, chittamu taginatundi indriyamudu.
1: Therefore, there should be the heart as per the mind, there should be the intellect as per the heart, and there should be sentiment or feeling.
0: కనుక రామాయణాన్ని తెలుసుకోవటము కేవలం ఎంతకాలమైనప్పటికీ రామాయణం తెలుసుకోవటం వీలు కాదు.
1: యూ మే రీడ్ టు ఎనీ ఎక్స్టెంట్ టు ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్, బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు నో ఇన్ డెప్త్.
0: వారి ఒకరికొకరికి ఆప్యాయత ఎట్టిదనగా దాన్ని కూడా పోల్చుకోవటం వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు నో ద మ్యూచువల్ లవ్, ద ప్రివైలింగ్ లవ్ ఎగ్జిస్టెడ్ అమంగ్ దెం.
0: ఒకనాడు కౌసల్య ఏదో పని చేసుకుంటూ ఉంటుంటే రాముడు పరిగెత్తి వచ్చాడు.
1: వన్ డే వెన్ కౌసల్య వాజ్ డూయింగ్ సమ్ వర్క్, రామ కేమ్ దేర్ రన్నింగ్.
0: కౌసల్య ఒడిలో పడి ఏడుస్తూ ఉన్నాడు.
1: అండ్ రామ ఫెల్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ కౌసల్య అండ్ స్టార్టెడ్ క్రయింగ్.
0: ఏమిటి రాముడు ఏడ్చటం ఏమిటి అని ఆమె చాలా ఆశ్చర్యపడింది.
1: అండ్ షీ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్ వై రామ వాజ్ క్రయింగ్.
0: ఆశ్చర్యపడుతూ ఉండినట్టే లక్ష్మణుడు వచ్చాడు.
1: అండ్ ఇన్ ద మీన్ టైమ్ కేమ్ దేర్
0: ఆయన కూడా వచ్చి ఈ యొక్క కౌసల్య ఒడిలో పడి ఏడుస్తున్నాడు.
1: అండ్ లక్ష్మణ ఆల్సో స్టార్టెడ్ క్రయింగ్ సిట్టింగ్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ద మదర్.
0: ఏమిటి దీనికి విచారణ చేస్తే అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు, అమ్మా ఎప్పుడు కూడా మేమే జయిస్తూ ఉంటుంటాము, రాముడు ఎప్పుడు కూడా ఓడిపోతూ ఉంటుంటాడు.
1: ఆన్ ఎంక్వైరీ ఇట్ ఈస్ సెడ్ ఎవ్రీ టైమ్ వీ ఓన్లీ విన్ అండ్ రామా ఇస్ ద లూజర్.
0: కనుకనే ఈనాడు మేము చాలా బాధపడుతున్నాము.
1: టుడే వీ ఫీల్ వెరీ సాడ్.
0: రాముడు జయించాడు,
1: రామ వన్,
0: లక్ష్మణుడు ఓడిపోయాడు,
1: లక్ష్మణ ఇస్ డిఫీటెడ్.
0: కనుక ఈనాడు మాకు చాలా ఆనందం కలిగింది.
1: అండ్ టుడే వీఆర్ హ్యాపీ, దట్స్ వాట్ ఈస్ సెడ్.
0: కనుక రామ లక్ష్మణుడు కదా, ఏమిటి ఇరువురు ఎందుకు ఒకే ఆత్మతత్వము ఆనందాన్ని అనుభవిస్తుంటుంది.
1: దెర్ఫోర్ రామ లక్ష్మణ సింబలైజ్ ద యూనిఫైడ్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్లిస్.
0: భరత శత్రుఘ్నుడు కూడా అంతే.
1: సో ఆల్సో ఇస్ ద కేస్ విత్ భరత శత్రుఘ్న.
0: వారు కూడా ఒకరినొకరు అన్యోన్యంగా అనురాగంగా ఆనందంగా అనుభవించేటువంటి వారు.
1: దే వర్ టుగెదర్ సో ఇంటిమేట్ సో క్లోజ్ సో లవింగ్.
0: ఇట్టి రామాయణాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు?
1: హూ కెన్ అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ ద మెసేజ్ ఇన్ రామాయణ?
0: రామ యొక్క తత్వము గురించి లక్ష్మణుడికి మాత్రమే తెలుసు గాని అంజునుడికి తెలియదు.
1: ద నేచర్ ఆఫ్ రామ ఈజ్ వెరీ వెల్ నోన్ టు లక్ష్మణ ఓన్లీ అండ్ నో వన్ ఎల్స్.
0: శత్రుఘ్నుని యొక్క తత్వము భరతుడికి మాత్రమే తెలుసు కాని మరొకరికి తెలియదు.
1: సో ఆల్సో ద నేచర్ ఆఫ్ శత్రుఘ్న ఈజ్ వెరీ వెల్ నోన్ టు భరత అండ్ నో వన్ ఎల్స్.
0: కనుక ఈ రామతత్వం అనేటువంటిది ఎన్ని విధాలు మనం ఉపయోగపెట్టుకున్నా, ఎన్ని విధాలు మనం యోచించినప్పటికీ ఇవన్నీ అతీతమైనటువంటి తత్వములు.
1: Therefore, the nature of Rama is beyond transcendental.
0: అట్టి రామాయణాన్ని మనము ఈనాటికి ఆనాటికి ఏనాటికైనా కూడా చదువుతూనే పోవాలి.
1: One has to revere, adore, go through sacredly the scripture, epic Ramayana.
0: కనుక రామాయణం యొక్క తత్వము రామునికే తెలుస్తుంది కాని అంజునికి అర్థం కాదు.
1: Rama symbolizes Ramayana and no one can comprehend.
0: ఈ స్త్రీల లోపల కూడా అంత గోప్యంగా ఉండేటువంటి వారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది విమెన్ ఆల్సో ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్.
0: ఇది ఎట్టయిపోయిందంటే ఒకనొక సమయం లోపల లక్ష్మణుడి భరతుడు అరణ్యకు వెళ్ళిపోయినాడు.
1: అండ్ ఎట్ వన్ టైమ్ ఇట్ సో హ్యాపెండ్ దట్ లక్ష్మణ హ్యాడ్ టు గో టు ద ఫారెస్ట్ యాజ్ డిసైడ్ బై భరత.
0: నీ అన్న అయినటువంటి రాముడు అరణ్యానికి వెళుతున్నాడు, నీవు కూడా వెంట పోమన్నాడు.
1: Your brother Rama is going to the forest, better you also follow him.
0: తప్పక పోతాను.
1: Lakshmana said, I will do it.
0: కాని రాముని వెంట పోవటంలో ఎంతనో ఆనందం చిక్కింది లక్ష్మణుడికి.
1: Lakshmana was mighty happy because he could follow Rama.
0: భరతుని జతలోపల శత్రుఘ్నుడు ఎంతనో అన్యోన్యంగా పోయాడు.
1: And Shatrughna was always in the company of Bharata.
0: ఈ శత్రుఘ్నుడు అనగా ఏమిటి?
1: What's the meaning of Shatrughna?
0: శత్రుఘ్నుడు శత్రువులను నాశనం చేసేటువంటి వాడు.
1: Meaning the killer of all the enemies.
0: ఇలాంటి భరత శత్రుఘ్నులు రామలక్ష్మణులు ఎంతో ఆదర్శప్రాయులు.
1: Therefore, రామలక్ష్మణ భరత శత్రుఘ్న are ideals to society.
0: ఇట్టి ఆదర్శప్రాయులను మనం అనుభవించాలి కాని కేవలము ఆదర్శాన్ని అనుభవిస్తే ప్రయోజనం లేదు.
1: We should follow these ideal people. We should not limit ourselves by knowing ideals.
0: వాళ్ళ అన్యోన్యతను మనము అనుభవించి ఆనందించి అన్యులకు అందించాలి.
1: We should experience the same love that existed among those brothers and share with others.
0: కనుక రామాయణం అంటే కేవలం ఒకరి కథ కథగా మాత్రమే కాదు.
1: Therefore, epic Ramayana is not merely a story.
0: ఇది ఆత్మ యొక్క అంతరాత్మ.
1: It is a revelation of the self.
0: ఈ ఆత్మ యొక్క అన్యోన్య భాగములను అవలంబించి ఆదర్శాన్ని అందించేటువంటివి.
1: It is the limitless, intimate reflection, manifestation of the self and sets an ideal for everybody.
0: ఇది రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్.
1: It carries the three principles, reaction, reflection and resound.
0: ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని భరతుడు శత్రుఘ్నుడు ఎంత ఆనందంగా అనుభవించారు.
1: And this is very well noticed by brothers Bharata and Shatrughna.
0: Karuka manam prati ramayanam yokka tattvanni kudanu manamu chakkaga artham chesukoni dani vartinchetattu nadchukovali.
1: Therefore we should understand the message of Ramayana clearly and follow their examples.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Kabatti ramayanam anetundidi kevalamu grandhamato polcheyatundidi kaadu.
1: Ramayana is not merely a text.
0: ఇది గంధములతో కూడినటువంటిది.
1: It is one of gandha or fragrance.
0: ఇట్టి మనస్తత్వాన్ని అందరు కూడా కలిగినప్పుడే దేశము అన్యోన్యంగా అనుకూలంగా ఆనందంగా మన ఉద్దీతమవుతారు.
1: When once the fragrance, the aroma, flavor of Ramayana is understood and shared with everybody, one can lead a blissful life.
0: ఇప్పుడు కాదు, ఇంకా కొన్ని సంవత్సరముల లోపలనే.
1: నాట్ ఓన్లీ నౌ, ఇన్ విదిన్ కపుల్ ఆఫ్ ఇయర్స్ టు కమ్.
0: ఎక్కువ కాలం కూడా కాదు,
1: నాట్ వెరీ లాంగ్,
0: అత్యంత స్వల్పకాలం నందే,
1: ఇన్ వెరీ షార్ట్ టైం,
0: యావత్ ప్రపంచం అంతా కూడాను
1: ద హోల్ వరల్డ్
0: రామాయణ కథగా పావెళ్తుంది.
1: విల్ అండర్స్టాండ్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు ద ఎపిక్ రామాయణ ఇట్సెల్ఫ్.
0: అంతర్యందు ఉండేటువంటి యొక్క ఆత్మతత్వము రామధర్మంగానే ఉంటుంది.
1: అండ్ ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్ ఇన్ ఎవ్రీబడి ఈస్ ద క్వాలిటీ ద నేచర్ ఆఫ్ రామ.
0: ఇప్పుడు ఈనాడు ఇన్ని కులములు, ఇన్ని మతములు, ఇన్ని జాతులు ఉన్నాయని మనం అనుకుంటున్నాము.
1: We find so many religions, communities, sects today.
0: Kaadu, kaadu, kaadu, kaadu.
1: Certainly not.
0: Kontha kaalam lopalle.
1: Within a short time.
0: Okkate jaati, okkate matamu. Rupandipadestundi.
1: Very shortly, you will notice only one religion, one caste, one humanity.
0: Kanuka, manavatmulo unnatundi, okkate okkati.
1: Therefore, there is only one that is present in humanity.
0: Itti manavatvanni ekatvanga bhavinchukotame Ramayanam chape chaatinatundi oka goppa bodha.
1: So the message of Ramayana is this: the observance of unity in humanity.
0: Ee unity chernappude,
1: when once this unity is there,
0: pavitrata yerpadutundi.
1: Then you will find purity.
0: Purity vachinappude,
1: when once there is purity,
0: అన్యోన్యత కలుగుతుంది.
1: అండ్ దేర్ బి ఇంటిమేట్ అసోసియేషన్.
0: ఈ అన్యోన్యత కలిగినప్పుడే,
1: వెన్ వన్స్ దేర్ ఇస్ ఇంటిమసీ,
0: ప్రపంచమంతా కూడా ఒకటే ఆనందాన్ని అనుభవిస్తుంది.
1: ద హోల్ వరల్డ్ విల్ యూనిఫామ్లీ ఎక్స్పీరియన్స్ బ్లిస్.
0: కనుక అందరికీ ఆనందము ఇచ్చేటువంటిది రామాయణం ఒక్కటే.
1: దేర్ఫోర్ ఇట్స్ ఓన్లీ రామాయణ దట్ విల్ మేక్ ఎవ్రీబడి బ్లిస్ఫుల్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను రామ రామ రామ రామ అని మీరు భావిస్తూ రండి.
1: Therefore, everyone should chant and sing the glory of Rama.
0: కాని వీరి ధర్మపత్రులు కూడాను అట్టి అన్యోన్యత కలిగి ఉంటున్నారు.
1: And their concerts also had that intimate understanding and relationship.
0: ఒకానొక సమయం లోపల,
1: at one time,
0: లక్ష్మణుడి భార్య,
1: the wife of Lakshmana,
0: ఆమె గొప్ప పెయింటర్.
1: She is a great painter.
0: కాని రామాయణ సమయం లోపల ఈమె రాములకు ఏదో ఒకటి ఇవ్వాలని గొప్ప రాములకు పెయింట్ వేస్తున్నది.
1: And at that time she was painting the picture of Rama.
0: ఆ సమయం లోపల లక్ష్మణ భార్య లోపల ప్రవేశించింది.
1: And is at that time the wife Lakshmana stepped in.
0: ప్రవేశించగానే ఆ యొక్క పెయింట్ అంతా ఉలికిపోయింది.
1: And the whole paints spilled out.
0: అప్పుడు అయ్యో, నేను రాముని యొక్క సౌందర్యాన్ని జగత్తునికి అందించాలని చేస్తే ఈ పెయింట్ అంతా ఈ రకంగా మారిపోయిందా.
1: When I wanted to paint the whole picture of Ramachandra, the paint has spilled out of this. It has become wasteful now.
0: కనుక ఇదే కాకుండా లక్ష్మణ భార్య,
1: లైక్వైజ్ ది వైఫ్ ఆఫ్ లక్ష్మణ,
0: లక్ష్మణ భార్యకు ఈ విధమైనటువంటి యొక్క ఆటంకం జరిగింది.
1: అండ్ సచ్ ఎ సిచ్యువేషన్ వాజ్ ఫేస్డ్ బై హర్.
0: ఈ లక్ష్మణ భార్య ఎప్పుడు కూడాను సౌమిత్రి.
1: అండ్ she is always friendly.
0: Ime chaala daya kaliginatundi oka hrudayam.
1: She had a compassionate heart.
0: Inka iddaru kunnaru.
1: And the two more,
0: Sita Lakshmanudu.
1: And we also find other roles like Sita and Lakshmana and so on.
0: Kani Sita Saumitri vaarandaru kodanu okarini okaru edabayakunda undeetundi vaaru.
1: Sita and Sumitra were always together. They were never separated.
0: Atti samayam nabdu,
1: at that time,
0: veeriddaru kodanu bayata vellinaru.
1: They happened to go out.
0: Em chesedi annagara aluku veeri anna venta tammudu poyadu daniki mana gati emiti ani ee yokka bhaaryanu chaala vicharistunnaru.
1: The wives were feeling very sad because elder brother left and younger brother followed the elder one.
0: ee vidhanga naluguru kodanu ee aadavaranta kuda ekamaipoyi,
1: all the four ladies
0: ee nirantaram kodanu rama chintane chestu vachetundi,
1: were thinking of rama continuously.
0: ee vichintan chestu untunte,
1: as they were thinking of rama,
0: daivattvam yokka ekatvamu andarki chakkaga artham aipoyindi.
1: They could understand the unity in divinity.
0: ఈ ఏకం కావటం చేతనే మరింత వారికి బలం అభివృద్ధి అయింది.
1: దే కుడ్ పికప్ ఎవ్రీ కరేజ్ బికాస్ ఆఫ్ డివినిటీ.
0: కనుక ఈ విధంగా రామాయణం యొక్క తత్వము, వారి యొక్క సోదరుల యొక్క తత్వము, వారి యొక్క భార్యల యొక్క తత్వము అంతా కూడా విచారణ చేస్తే అంత ఏకంగా ఉండేటువంటిది.
1: దేర్ఫోర్ ద మెసేజ్ ఆఫ్ రామాయణ, ది ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ బ్రదర్స్ అండ్ దేర్ వైవ్స్ టీచ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ unity, oneness.
0: Kani okanoka samayam lopala ee hanumantudu thanu adiga lakshana mochi kosamani mandu tevatam kosamani simhat parvatham pai anipothunnadu.
1: But at one time Hanuman had to bring the medicine that was required for Lakshmana and he left.
0: And
1: he could reach Lakshmana and bring him back to life. And he was left there near the place where Kausalya stayed.
0: Kausalya tanu hecharinchindi nayana meeravaru.
1: Then Kausalya cautioned, "Who are you?"
0: Nenu palani Ramachandrani yokka bhaktudanu.
1: And he has introduced himself, "I am so and so, I am devotee of Rama."
0: Mari ikkada padivesina vaadu evaru?
1: And then who dropped this body here?
0: Hanumantudu.
1: It was Hanuman.
0: Ramayana puraskarinchukoni.
1: And he paid all his respects to Ramayana.
0: Aa yokka parvatamulo undunnatundi mandunu teesukoni vastunnadu.
1: And he brought all this important medicinal herbs from the Sanjeeva mountain.
0: Teesukochetappudiki ayyo naa kumarudu maraninchinaada mochinchinaada ani Kausalya chaala gollunu yerchindi.
1: And the mother felt so sad because her son fainted on the battlefield.
0: Appudu Sumitra cheppindi, akka meeru Ramuni kosam ani inta tapistunnara, tapinchakandi, Ramuniki eppudu etti aapattulu raavu.
1: Then the younger sister told Kausalya, "You may be worried of Rama. Let me assure you, nothing can ever happen to Ramachandra."
0: అని ఒకరికొకరు ఆ విధమైనటువంటి ధైర్యాన్ని చెప్పుకుంటూ కాలాన్ని గడుపుతూ వచ్చారు.
1: సో ఈచ్ వన్ వాస్ షేరింగ్ దేర్ ఓన్ ఒపీనియన్, థస్ పికింగ్ అప్ కరేజ్ ఫ్రమ్ ఈచ్ అదర్.
0: ఈ విధంగా రామాయణాన్ని చూస్తూ పోతుంటుంటే ఒకదానికొకటి పెరుగుతూ ఎంతనో ఆనందాన్ని అందిస్తుంది.
1: దేర్ఫోర్ ఆల్ ది ఎపిసోడ్స్ ఇన్ రామాయణ విల్ మేక్ అస్ బ్లిస్ఫుల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దీన్ని ఎంత చెప్పే కొద్దీ ఇంకా తనివి తీరదు.
1: This epic Ramayana can never be exhausted. It can be said to any length of time.
0: Kanuka manam Ravanachundu matrame darchukuntunnam kani indulo okkokaru indulo okkoka bhagani teesukunnappudu entano vichittamaina chitramlu ento jarugutu untuntayi.
1: We study the whole epic together collectively, but when you observe every role, every character, it is significant.
0: Chitrambulu trairokya vichittamulu.
1: They are very peculiar and mysterious.
0: Vajralala vittambulu.
1: And they are so intimate to saints.
0: Kani ante kadu. Munijana vana pautrambulu.
1: And they are so sacred, so important to saints and seers.
0: Ramachandra charitramulu.
1: That is the story and the history of Ramachandra.
0: Ee charitra attidi ittidi ani cheppadaniki veelu kadu.
1: The story of Ramachandra cannot be estimated.
0: కనుక ఇట్టి చిత్ర విచిత్రములైనటువంటి యొక్క రామచంద్రుడి యొక్క చరిత్రను అందరు కూడాను నిరంతరం కూడాను ఏ యొక్క జాతి అయినా ఏ యొక్క మృతి అయినా దాన్ని అనుసరించడము అత్యంత అవసరము.
1: దేర్ఫోర్ దిస్ మిస్టీరియస్ ఇన్ఎక్స్ప్లికబుల్ ఎపిక్ రామాయణ హ్యాస్ గాట్ టు బి రెడ్ అవుట్ థరోలీ, దట్ వన్ హ్యాస్ టు ఫాలో ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ మెన్షన్ ఇన్ ది ఎపిక్.

来为祖国把力气，紧紧那根绿疙瘩，花林里头去。

0: Radio Sai brings you now the 33rd discourse on Gita, Bhagavan delivered on 15th September 1984. In this discourse, Bhagavan explains in detail the secret behind performing action without the expectation of its result. Sri Bhagavan Vacha.
1: Karmendriyani Samyamyaya Aste Manasa Smaran. కర్మలను ఆచరించటలో కానీ కర్మలను ఆచరించకపోవటలో కానీ ఏ విధమైనటువంటి యొక్క అభ్యంతరము ఉండదు.
2: దెర్ ఈస్ నో అబ్జెక్షన్ వాట్స్ ఎవర్ ఎయిదర్ ఇన్ పర్ఫార్మింగ్ యాక్షన్ ఆర్ ఇన్ నాట్ పర్ఫార్మింగ్ ఎనీ యాక్షన్.
1: చిత్తమునందు వాసనలను వేరు చేయుటే ప్రధానమైనటువంటి అంశము.
2: ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు రిమూవ్ ద టెండెన్సీస్ విచ్ ఆర్ ఇన్ ద హార్ట్.
1: మనసునందులి మాధుల్యములను దూరము చేయుటే ప్రధానము.
2: అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు డ్రైవ్ అవే ద డర్ట్ ఫ్రమ్ ద మైండ్ అండ్ ఫ్రమ్ ద హార్ట్.
1: చిత్తమునందులి రాగద్వేషములను నిర్మూలము గావించుటే దీని యొక్క ఆశయము.
2: The object and the goal is to root out the attachment and delusion from the heart.
1: ఇవి ఏవియో చేయకుండినా కేవలం ప్రపంచమును వెలిచి పారిపోయి గిరిగుహలయందు ఏకాంత వాసము చేసినప్పటికీ ఎట్టి కర్మలను ఆచరించకపోయినప్పటికీ వాడు బద్ధుడే.
2: Without doing any such exercise, if one runs away to a forest or to a cave and if one wants to just think of all these things, one is bound by all such thoughts and actions.
1: Karanam manasunandali malinyamulu aneka vidamulainatvanti bhavamulanu purikolpuchu untayi.
2: The reason is the dirt and such accumulated tendencies in the heart will be prompting a number of thoughts in the man.
1: హృదయం నందలి వాసనలు అనేక విధములైన సంకల్ప వికల్పములను సృష్టించుతుంటాయి.
2: ది హిడెన్ థాట్స్ అండ్ సీడ్స్ ఇన్ ద హార్ట్ విల్ బి మేకింగ్ ఎ పర్సన్ టు థింక్ డిఫరెంట్ వేస్.
1: చిత్తమునందలి రాగద్వేషములు మానవత్వాన్ని మరుగు చేస్తూ ఉంటాయి.
2: అటాచ్మెంట్ అండ్ హేట్రేట్ ఇన్సైడ్ ద హార్ట్ విల్ బి మేకింగ్ ఎ మ్యాన్ ఫర్గెట్ హిజ్ ఓన్ హ్యూమన్ నేచర్.
1: కనుకనే మనసునందలి మాలిన్యము హృదయం నందలి వాసన చిత్తమునందరి రాగద్వేషములను ఎవరు నిర్మూలము గావించుకొని ప్రశాంత హృదయులై జనమధ్యమును సంచరించుచున్నప్పటికీ ఎట్టి కర్మలు ఆచరించుచుండినప్పటికీ అట్టివారే నిజయోగులని భగవద్గీత నిరూపించినది.
2: భగవద్గీత హ్యాస్ ప్రూవ్డ్ దట్ రిమూవింగ్ ఇంప్యూరిటీస్ ఇన్ ద మైండ్ అండ్ రిమూవింగ్ అటాచ్మెంట్ అండ్ హేట్రేట్ లైకింగ్ అండ్ డిస్లైకింగ్ ఇన్ ద హార్ట్ ఇఫ్ వన్ కెన్ పర్ఫార్మ్ ఎనీ యాక్షన్ whatever the action, he will not be bound by that, he will be free from the fruits thereof.
1: Aithe itti satyamunu gurtinchaleni manavulu karma sanyasamunu uni kevalamu kalamu vyarthamu gavinchatalo tama kartavyamani bhavistuntaru.
2: People who do not recognize this particular truth renounce action and indulge in laziness.
1: ఆధ్యాత్మిక రంగంలో సోమరత్వములకు ఎట్టి అవకాశము ఉండదని గీత పదే పదే హెచ్చరిస్తూ వచ్చింది.
2: గీత హాస్ రిపీటెడ్లీ వార్న్డ్ దట్ ఇన్ ది ఏరియా అండ్ ది వరల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ దేర్ ఇస్ నో రూమ్ ఫర్ లేజినెస్.
1: కనుకని భగవద్గీత యందు నిజమైనటువంటి యోగము అనాసక్తి యోగమని నిరూపిస్తూ వచ్చింది.
2: ఇన్ దట్ కాంటెక్స్ట్ ఓన్లీ భగవద్గీత హెస్ బీన్ టీచింగ్ ద యోగా ఆఫ్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ యాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యోగా టు బి ప్రాక్టీస్డ్.
1: అది ఏ అనాసక్తి. ఆసక్తి లేనిటువంటి యొక్క దివ్యమైనటువంటి మార్గమే అనాసక్తి.
2: దట్ ఈస్ ద యోగా ఆఫ్ అనాసక్తి డిస్ఇంట్రెస్టెడ్నెస్ నాట్ హ్యావింగ్ ఎనీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఇన్ ద థింగ్స్ దట్ ఆర్ పర్ఫార్మ్.
1: ఈ సాంఖ్యయోగమునందు నిష్కామ కర్మను ప్రత్యేకించి

0: గురించి ప్రకటిస్తూ వచ్చింది.
1: ఇన్ ది చాప్టర్ సాంఖ్య యోగ స్పెషల్ ఎంఫసిస్ హస్ బీన్ లేడ్ ఆన్ పర్ఫార్మింగ్ యాక్షన్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
0: ఎట్టి సాధకుడు కాని దుష్కర్మల నుండి నిష్కామకర్మలకు ఎగరాకటం ఇది సాధ్యము కాని పని.
1: నో పర్సన్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ రీచ్ ఏ స్టేజ్ ఆఫ్ నిష్కామ కర్మ ఇఫ్ హిస్ టెండెన్సీస్ ఆర్ బ్యాడ్.
0: నిష్కామ కర్మ నుండి సద్గుణ కర్మలకు అనగా సదాచార కర్మలలో ప్రవేశించి సత్కర్మలలో ప్రవేశించి తద్వారా నిష్కామ కర్మను చేరడానికి ప్రయత్నించాలి.
1: ఏ పర్సన్ విల్ హావ్ టు ట్రావెల్స్ ఫ్రమ్ బ్యాడ్ క్వాలిటీస్ టు గుడ్ క్వాలిటీస్ అండ్ గుడ్ యాక్షన్స్ ఫ్రమ్ గుడ్ యాక్షన్స్ దెన్ హీ హాస్ టు రినౌన్స్ ద ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
0: కర్మలను ఆచరించుటలో ఉండినటువంటి యొక్క అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ సీక్రెట్ ఆఫ్ పర్ఫార్మింగ్ యాక్షన్స్?
0: ఈ కర్మల వల్ల చిత్తశుద్ధి ఏర్పడుతుందని గీతావాక్యము.
1: ఇట్ ఈస్ గీతాస్ ప్రొక్లమేషన్ దాట్ అన్ అకౌంట్ ఆఫ్ యాక్షన్ అండ్ త్రూ యాక్షన్ ప్యూరిటీ ఆఫ్ ది హార్ట్ కెన్ బి అటైన్డ్.
0: చిత్తస్య శుద్ధయే కర్మ, చిత్తశుద్ధి నిమిత్తమై కర్మలు ఆచరించమని ఆదేశించింది.
1: ది కమాండ్మెంట్ ఈస్ దట్ వన్ హాస్ టు పర్ఫార్మ్ యాక్షన్ ఫర్ ది సేక్ ఆఫ్ అటైనింగ్ ప్యూరిటీ ఆఫ్ ది హార్ట్.
0: అయితే ఎట్టి కర్మల చేత చిత్తశుద్ధి ఏర్పడుతుంది?
1: బై డూయింగ్ వాట్ టైప్ ఆఫ్ యాక్షన్ వుడ్ ఏ పర్సన్ బి ఏబుల్ టు అచీవ్?
0: ఈశ్వరార్పణతో కావించినటువంటి కర్మల వల్లనే చిత్తశుద్ధి ఏర్పడుతుంది.
1: వన్ వుడ్ బి ఏబుల్ టు అటైన్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఓన్లీ బై పర్ఫార్మింగ్ యాక్షన్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్.
0: ఈ ఈశ్వరార్పణ బుద్ధితో గావించినటువంటి ప్రతి కర్మ కూడాను ఇది చిత్తమునందు పవిత్రత ఏర్పరుస్తుంది.
1: ఎవ్రీ యాక్షన్ పర్ఫార్మ్డ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్ విల్ బ్రింగ్ అబౌట్ ప్యూరిటీ ఆఫ్ ది హార్ట్.
0: వండినటువంటి భోజనము మనం భుజించుటకు ప్రయత్నించుటలో ఇది కేవలం ఆహారంగా రూపొందుతుంది.
1: వెన్ ఫుడ్ విచ్ ఇస్ కుక్డ్ ఈస్ టేకన్ యాజ్ ఈస్ ఈటన్ ఇట్ బికమ్స్ ఓన్లీ ఫుడ్.
0: ఈ ఆహారమునే భగవత్ అర్పితము గావించి భుజించటం చేత ఇది ప్రసాదంగా రూపొందుతుంది.
1: ఇఫ్ ది సేమ్ ఫుడ్ ఈస్ ఆఫర్డ్ టు ద లార్డ్ ఫస్ట్ అండ్ దెన్ టేకన్ ఇట్ బికమ్స్ ప్రసాదం.
0: కనుకనే మానవుడు సకర్మల ద్వారా ఆచరించేటువంటి ప్రతి ఒక్క క్రియ కూడాను ఇది కర్మరూపాన్ని ధరిస్తుంది.
1: దేర్ఫోర్ వాట్ ఎవర్ ఇస్ యాక్షన్ ఇస్ పర్ఫార్మ్ బై మ్యాన్ ఇట్ బికమ్స్ మియర్ యాక్షన్ అండ్ కర్మ.
0: దైవార్పిత బుద్ధితో గావించినటువంటి ప్రతి చిన్న కర్మ కూడాను ఇది కర్మయోగంగా కాని లేక పవిత్రమైనటువంటి యొక్క యజ్ఞముగా కాని రూపొందుతుంది.
1: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అ స్మాల్ యాక్షన్ ఇఫ్ ఇట్ ఇస్ పర్ఫార్మ్డ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్ ఇట్ బికమ్స్ కర్మయోగ ఏ యోగ ఆఫ్ యాక్షన్ అండ్ ఆల్సో యజ్ఞ ఇట్సెల్ఫ్.
0: ఇట్టి కర్మయోగము చేతనే చిత్తశుద్ధి ప్రాప్తిస్తుంది.
1: ఓన్లీ త్రూ సచ్ యోగ ఆఫ్ యాక్షన్ వుడ్ ఏ పర్సన్ బి ఏబుల్ టు అటైన్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
0: భగవంతునికి అర్పితంగా గావించవలసినటువంటి కర్మలు ఎట్టి స్థితిలో ఉండాలి?
1: ఇన్ దట్ కేస్ వాట్ ఆర్ ది క్వాలిఫికేషన్స్ అండ్ వాట్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ యాక్షన్స్?
0: పవిత్రమైనటువంటివిగా ఉండాలి.
1: హౌ సేక్రెడ్ షుడ్ దే బి?
0: సామాన్యమైన మానవులకు ఏదో చిన్న పదార్థమును మనం అందించినప్పుడే అది ఉత్తమమైనటువంటిదిగాను పవిత్రమైనటువంటిదిగాను కొంత ఉపయోగకరమైనటువంటిదిగాను ఉంటుండాలి.
1: ఈవెన్ వెన్ small object is offered to an ordinary individual, the object must be having some utility and some purity and some sacredness.
0: అలాంటి స్థితిలో దైవమునకు అర్పించేటువంటి కర్మలు ఇంకెంత పవిత్రమైనటువంటిగా ఉండాలి.
1: దట్ బీయింగ్ సో ఇఫ్ యు ఆర్ ఆఫరింగ్ టు ద లార్డ్ హింసెల్ఫ్ హౌ ప్యూర్ అండ్ సేక్రెడ్
0: ఎంతటి పరిశుద్ధమైనటువంటిగా ఉండాలి.
1: హౌ ప్యూర్ దే షుడ్ బి?
0: ఎంతటి సార్థకమైనటువంటిగా ఉండాలి.
1: హౌ ఎక్స్ట్రీమ్లీ సెల్ఫ్ ఫుల్ఫిల్ షుడ్ దే బి?
0: భగవంతునికి అర్పించుట లోపల ఏ పని అంటే ఆ పని, ఎట్టి వస్తువు అంటే అట్టి వస్తువును అర్పించుటకు ప్రయత్నించరాదు.
1: వన్ షుడ్ నాట్ మేక్ ఎన్ ఎఫర్ట్ ఆన్ ఆఫరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ యాక్షన్స్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్.
0: కనుకనే భగవంతునికి అర్పించినటువంటి కర్మలు సత్కర్మలుగాను పవిత్రమైన కర్మలుగాను ఆదర్శవంతమైన కర్మలుగాను రూపొందించుకోవాలి.
1: Therefore, if you want to offer actions to the Lord, you must make them pure, you must make them sacred, you must make them great before you offer.
0: ఒక భగవంతునికి ఒక పుష్పము అర్పితం చేయాలంటే ఆ పుష్పమునందు ఉండేటువంటి క్రిములను మనము వేరు చేసి దానిని పరిశుద్ధపరిచి ఆ పుష్పమును భగవత్ అర్పితంగా ఇస్తాం.
1: If you want to offer a flower to the Lord, you remove the insects in the flower and make it pure, then only you offer it to the Lord.
0: కనుక మనము చేయు ప్రతి కర్మ కూడాను భగవత్ అర్పితమైనటువంటి పుష్పంగా రూపొందాలి.
1: ఎవ్రీ యాక్షన్ విచ్ యు పర్ఫార్మ్ షుడ్ బికమ్ ఎ ఫ్లవర్ విచ్ కెన్ బి ఆఫర్డ్ టు ద లార్డ్.
0: పుష్పములో సుగంధము చేరినట్టుగా మన కర్మల్లో పవిత్ర భావములు చేరాలి.
1: జస్ట్ యాజ్ ఫ్రాగ్రెన్స్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ ద ఫ్లవర్ ఆఫర్డ్ టు గాడ్, సో ది యాక్షన్స్ మస్ట్ బి సేక్రెడ్.
0: పుష్పము ఏ విధమైనటువంటి అందాన్ని అలంకరింపుతుందో అదే విధంగాని మానవుని యొక్క కర్మలు కూడాను పరిశుద్ధమైనట్టుగాను ఒక మార్గదర్శకమైనట్టుగాను నిరూపించాలి.
1: Just as a flower which is to be offered to the Lord must be pure and beautiful, so also the action must be sacred and pure.
0: Itti karmalanu bhagavat arpitamu gavinchatame bhagavad gita yokka nija yogamu.
1: The true yoga of bhagavad gita is to prompt us to offer such actions to the Lord.
0: Gnana agnanamunu veru chesi
1: distinguishing between wise things and unwise things,
0: gnanamunu agnanamunu telusukoni
1: understanding wisdom and ignorance,
0: gnanamunu gnanamuto layamu gavinchatame sankhyam.
1: Sankhya refers to merging wisdom with wisdom.
0: Kanuka sankhya yoga managa gnanamunu gnanamuto layamu gavinchukuneetundi vidhaname sankhyam.
1: Sankhyam refers to the method of merging wisdom with wisdom.
0: Ishwaranubhutini pondagoru varu mottamota కొన్ని ప్రధానమైనటువంటి లక్షణములను కూడాను కలిగి ఉంటుండాలి.
1: పీపుల్ హూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద లార్డ్ మస్ట్ డెవలప్ అండ్ హ్యావ్ ఎ ఫ్యూ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్.
0: ఓర్పు,
1: ది క్వాలిటీస్ ఆర్ పేషెన్స్,
0: పట్టుదల,
1: డిటర్మినేషన్,
0: శారీర మానసిక పరిశుద్ధము,
1: ప్యూరిటీ ఆఫ్ ద బాడీ అండ్ ద మైండ్,
0: ఆవేదనతో కూడినటువంటి ప్రేమ,
1: లవ్ ఫుల్ ఆఫ్ ఎర్నింగ్,
0: ఇంకా సంపత్తి. ఇది శమ, దమము, ఉపరితి, తితిచ్ఛ, శ్రద్ధ, సమాధానం.
1: ద సిక్స్ టైప్స్ ఆఫ్ వెల్త్, శమ, దమ, ఉపరితి, తితిచ్ఛ, శ్రద్ధ, సమాధానం.
0: ఇక్కడ ఓర్పు,
1: పేషెన్స్.
0: ఓర్పు అనేటువంటిది ప్రతి మానవునికి ప్రధానముగా ఉండవలసినటువంటి లక్షణం.
1: Patience and forbearance is a very important characteristic which every person should have.
0: ఈ ఓర్పును కోల్పోవటం చేతనే రాజులు భ్రష్టులయ్యారు.
1: Kings have been destroyed because they have lost this particular quality.
0: ఈ ఓర్పును కోల్పోవటం చేతనే ఋషులు కూడాను భ్రష్టులయ్యారు.
1: Great rishis also were destroyed because they lost this particular quality of patience.
0: ఈ ఓర్పును కోల్పోవటం చేతనే పండితులు కూడాను పతనమయ్యారు.
1: Scholars also came to ruin because they lost this particular quality.
0: ఈ ఓర్పు అనేటువంటిది ప్రధానమైన కవచంగా మనం తీసుకోవాలి.
1: This particular quality of patience must be taken as an important shield and armor.
0: ఓర్పునే లేకుండా మానవత్వమునకి ఏమాత్రము విలువ రాణించదు.
1: There would be no value whatsoever to humanity and human beings if they do not have patience.
0: ఓర్పు అనేటువంటిది కేవలం స్థితప్రజ్ఞకు ప్రధానమైనటువంటి యొక్క గుణంగా రూపొందుతుంది.
1: This particular quality of patience is an important quality for స్థితప్రజ్ఞ.
0: ఈ ఓర్పునే లేకుండా మనము దీనిని సాధించలేము.
1: Without having this particular quality of patience, we would not be able to attain that.
0: ఈ ఓర్పునకు మనము పట్టుదల అనేటువంటిది ప్రధానమైనటువంటి లక్షణము.
1: Resolute nature and determination is a very important precondition.
0: పట్టుదలను కేవలము మూర్ఖమైనటువంటి పట్టుదలగా ఉండకూడదు.
1: The resolute nature should not be associated with foolishness.
0: పవిత్రమైన కార్యములందు,
1: in the sacred task,
0: సారమాత్మికమైనటువంటి విషయములందు,
1: in the matters relating to spirituality,
0: ఇది ఏమాత్రం కూడాను తాము చలించక, భ్రమించక, స్థిరత్వమును కలిగి ఉండేటువంటి యొక్క భావమును మానవునికి పట్టుదల అని చెప్తూ వచ్చారు.
1: Man's firmness and resolute nature may be described as the one which is undiluted, which is full of firmness, which in these respects,
0: enni vidhamulainatundi ibbandulu manaku praaptinchinappatikini,
1: whatever obstacles you may get,
0: enni vidhamulainatundi yokka anaanukoolam manaku sambhavinchinappatikini,
1: whatever troubles and problems you may face,
0: pattina పవిత్రమైన కార్యమును సాధించేటువంటి విషయంలో మనకు పట్టుదల అత్యవసరము.
1: వీ షుడ్ హ్యావ్ దట్ ఫర్మ్నెస్ ఇన్ అచీవింగ్ అండ్ అకాంప్లిషింగ్ ద టాస్క్ విచ్ వి హావ్ అండర్టేకన్.
0: పట్టుదలనే లేకుండా ఓర్పునకు బలమే ఉండదు.
1: ఇఫ్ వి డు నాట్ హ్యావ్ డిటర్మినేషన్ ది పేషెన్స్ విల్ నాట్ హ్యావ్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్.
0: ఓర్పు పట్టుదల రెండు కూడాను ఒక జమట బిడ్డలు.
1: Patience and determination are like twins.
0: Idi okadanini okati veedi undalevu.
1: One cannot live without the other.
0: Pattudala veedinchma orpu anetundi mana balaheenam pontam.
1: Without determination the patience will not be able to establish itself well.
0: Orpunu kolipothima pattudane anetundi antardhanam aipothundi.
1: If we lose patience, determination also will not be there.
0: Inka sharira manasika parishuddhamulu,
1: then purity of the body and mind.
0: శారీరమును మనం ఏ విధంగా పరిశుద్ధులు గావించుకుంటున్నామో, మానసిక సంబంధమైనటువంటి యొక్క ప్రవర్తనలు కూడాను భావములు కూడాను మనం పరిశుద్ధముగా పెంచుకున్నట్టుకు తగిన ప్రయత్నం చేయాలి.
1: జస్ట్ యాజ్ వీ అండర్టేక్ వేరియస్ యాక్ట్స్ టు ప్యూరిఫై అవర్ బాడీ, సో ఆల్సో వీ షుడ్ అండర్టేక్ సర్టెన్ యాక్ట్స్ టు ప్యూరిఫై అవర్ మైండ్.
0: ఇందులో రాగద్వేషములు,
1: ఇన్ దాట్ అటాచ్మెంట్ అండ్ లైకింగ్ అండ్ డిస్లైక్,
0: అభిమాన మమకారములు,
1: ఈగోనెస్, ఈగోయిజం,
0: ఇలాంటి భావములను మనసునందు నుంచి మనం వేరు చేయాలి.
1: వీ షుడ్ రిమూవ్ దీస్ క్వాలిటీస్ ఫ్రమ్ అవర్ మైండ్.
0: అప్పుడే మనకు ఒక ఇంద్రియ నిగ్రహం ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు గెట్ సెల్ఫ్ కంట్రోల్.
0: కూర్మం ఏ విధంగా తన యొక్క అవయవములను ఇష్టం వచ్చినట్టుగా వదులుకోవటము, ఇష్టం వచ్చిన సమయంలో తాను మడుచుకోవటము జరుపుతుందను, అదే విధంగానే మన ఇంద్రియములను మనం స్వాధీనమునందుంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి.
1: జస్ట్ యాజ్ టార్టాయిస్ వుడ్ బి ఫ్రీ టు లూజ్ ఇట్స్ లిమ్స్ అండ్ కమ్ అవుట్ అండ్ దెన్ ఆల్సో విత్డ్రా ఇట్ సెల్ఫ్, వీ షుడ్ హావ్ ఇన్ సేమ్ వే సెన్స్ కంట్రోల్.
0: ఈ ప్రధానమైనటువంటి గుణములే స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణములు అని నిరూపించింది గీత.
1: Gita has proved that these are important qualities of sthita pragna.
0: Kanuka manavudu ettivadu aneetunte vishayanni nirupinchetunte karma kshetramu.
1: The area and the field of karma or action proves what type of
0: kanuka indulo nishkama karma ku chala pradhanata nandinchindi.
1: That is the very reason why so much of importance is given for nishkama action.
0: Addamu mana mukham yokka swaroopanni e vidhanga nirupistundo.
1: Just as mirror proves the type of face that we have,
0: mana dehamunandale temperature ni ye vidhanga thermometer nirupistundo,
1: just as thermometer gives the reading of the temperature of our body,
0: manavuni yokka manchi cheddalanu karma kalapamlo nirupistundi,
1: in action proves what type of feelings a person has.
0: Kanuka manavudu ettivadu aneetunte vishayanni taanu cheseetunte karmala dwarane మనకు గుర్తింపు చేసుకోవచ్చు.
1: వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ వాట్ టైప్ ఆఫ్ పర్సన్ ఏ పర్సన్ ఈజ్ బై సీయింగ్ హిజ్ యాక్షన్స్.
0: ఒకరు చూచుటకు మహాసాత్వికంగా కనిపించవచ్చును.
1: యూ వన్ మే అపియర్ టు బి ఏ సాత్విక్ పర్సన్,
0: మహాత్యాగిగా గోచరం కావచ్చును.
1: హీ మే అపియర్ టు బి ఏ పర్సన్ ఆఫ్ గ్రేట్
0: పవిత్రమైన హృదయుడిగా మనకు విశ్వసించవచ్చును.
1: వీ మే బిలీవ్ దట్ హీ ఈజ్ ఎ పర్సన్ విత్ సేక్రెడ్ హార్ట్.
0: కానీ అతను చేయు కర్మలయందు మహాపశుత్వాన్ని రాక్షసత్వాన్ని కూడాను గోచరింప చేస్తుంది.
1: బట్ ఇఫ్ హిజ్ యాక్షన్స్ మైట్ ప్రూవ్ అదర్వైజ్ షోయింగ్ అనిమాలిటీ అండ్ డెమానిక్ నేచర్, ఇట్ కుడ్ బి ఈజీలీ అండర్స్టూడ్.
0: మరికొందరు చూచుటకు చాలా కఠినుడిగా మనకు కనిపించవచ్చు.
1: సమ్ అదర్ పీపుల్ మే బి అపియరింగ్ టు బి వెరీ క్రూయల్,
0: నిర్దయ నిద్యాక్షిణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా మనం నిరూపించవచ్చు.
1: వీ మే ఫీల్ దట్ దే ఆర్ క్రూయల్ అండ్ కరెక్ట్.
0: కానీ కర్మ మార్గంలో వారు సాత్వికమైన దయాప్రేమల చేత ఆచరించేటువంటి వృత్తులను బండి పట్టి అతను సాత్వికుడని భావించవచ్చు.
1: బట్ ఇఫ్ దోస్ పీపుల్ ఇన్ దర్ యాక్షన్స్ టేక్ ఎగ్జిబిట్ కంపాషన్ అండ్ సచ్ అదర్ గ్రేట్ క్వాలిటీస్, దే మే బి డిస్ప్లేడ్ సాత్విక.
0: రజోగుణం నందున్నాడా లేక సాత్వికం నందున్నాడా తామసికం నందున్నాడా అనేటువంటి విషయాన్ని వారు ఆచరించేటువంటి కర్మల ద్వారానే మనకు స్పష్టమవుతుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు డిసైడ్ వెదర్ ఎ పర్టికులర్ పర్సన్ ఈజ్ సాత్విక్ నేచర్ రాజసిక్ ఆర్ తామసిక్ బేస్డ్ అపాన్ ది యాక్షన్ దే పర్ఫార్మ్, యూ కెన్ డిసైడ్ సో.
0: కనుక కర్మక్షేత్రం అనేటువంటిది మానవుని యొక్క ధర్మ ప్రవృత్తులను నిరూపించేటువంటి యొక్క శక్తి సామర్థ్యం కలిగినటువంటి అనేటువంటిది భగవద్గీత స్పష్టం చేసింది.
1: భగవద్గీత హాస్ క్లారిఫైడ్ దాట్ ఇట్ ఈస్ ది ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ విచ్ షోస్ వెదర్ ఎ పర్టికులర్ పర్సన్ ఈజ్ ఏ సాత్విక రాజసిక తామసిక్.
0: మానవుని యొక్క నిత్య జీవితము లోపల నిత్య కార్యాపరములందు తాను ఆచరించవలసినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యాలు నిరూపించేసినటువంటిది భగవద్గీత.
1: భగవద్గీత హాస్ ప్రూవ్డ్ దాట్ వాట్ టైప్ ఆఫ్ యాక్షన్స్ హావ్ టు బి పర్ఫార్మ్ ఇన్ డైలీ లైఫ్.
0: సర్వసంగ పరిత్యాగై లేక అరణ్యములు చేరమని లేక సన్యాసములు పుచ్చుకోమని భగవద్గీత ఆదేశించటం లేదు.
1: భగవద్గీత హాస్ నాట్ కమాండెడ్ టు రినౌన్స్ ఆల్ ద థింగ్స్, టు టేక్ సన్యాస ఆర్ టు గో టు ఫారెస్ట్.
0: కర్మ మార్గం మానవునికి ప్రధానమైనటువంటి ధర్మం అని కూడా నిరూపించింది.
1: ఇట్ హాస్ ఆల్సో ప్రూవ్డ్ ఇట్ ఇస్ అన్ ఇంపార్టెంట్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు అండర్టేక్ యాక్షన్.
0: ధర్మ మార్గమును ప్రవర్తించడమే జీవితం యొక్క మర్మం అని కూడా బోధించింది.
1: ద సీక్రెట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈస్ టు టేక్ టు ద పాత్ ఆఫ్ ధర్మ, దిస్ హాస్ బీన్ ప్రూవ్డ్.
0: జన్మ యొక్క ధర్మమును ధర్మము యొక్క మర్మమును గుర్తించడమే మానవుని యొక్క కర్తవ్యం అని కూడా స్పష్టం చేసింది.
1: ఇట్ ఆల్సో హాస్ ప్రూవ్డ్ దట్ ఇట్ ఇస్ ది డ్యూటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ టు రికగ్నైజ్ ది సీక్రెట్ ఆఫ్ లైఫ్ అండ్ సీక్రెట్ ఆఫ్ ధర్మ.
0: కర్మను వదలి క్షణమైన కూడాను కాయము నిలుచుటకు వీలు కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు సస్టైన్ బాడీ విత్ లీవింగ్ ఎంటైర్ యాక్షన్.
0: కర్మాచరణ ఎందే తన యొక్క కర్తవ్యం ఇమిడి ఉన్నదని సత్యాన్ని నిరూపించింది.
1: ఇట్ హాస్ ఆల్సో ప్రూవ్డ్ ది ట్రూత్ దట్ The secret of human life lies in action.
0: కనుకని సామాన్యమైనటువంటి మానవుడు సామాన్యమైన సాధకుడు మొట్టమొదట కర్మ మార్గమునందు తాను ప్రవేశించాలి.
1: Therefore, every ordinary human being and sadhaka should enter in the area of action.
0: ఈ కర్మల యందు పవిత్రమైనటువంటి కర్మలుగా మనం నిరూపించాలి.
1: Among the actions which are performed, we must prove that they are sacred.
0: పరోపకార సంబంధమైనటువంటి వృత్తులుగా మనం పెంపొందించాలి.
1: We have to develop these actions into actions which are useful to
0: others. ఆదర్శవంతమైనటువంటి కర్మలను మనం ఆదేశించాలి.
1: We have to perform actions which are ideal.
0: ఆచరించాలి.
1: We have to practice them.
0: అప్పుడే ఇవి క్రమక్రమేణా సాత్విక భావంలో ప్రవేశించి తదుపరి నిష్కామ కర్మలో అవి ప్రకాశిస్తాయి.
1: ఓన్లీ దెన్ దీస్ యాక్షన్స్ విల్ ఎంటర్ ఇన్ టు ది ఏరియా ఆఫ్ సాత్విక్ అండ్ దెన్ దే మే బికమ్ నిష్కామ యాక్షన్స్.
0: వాంఛలు లేకుండా ఎట్టి మానవుడు కూడాను కర్మను ఆచరించలేడు.
1: నో పర్సన్ విల్ బి ఏబుల్ టు పర్ఫార్మ్ యాక్షన్ వితౌట్ డిజైర్.
0: అయితే ఈ వాంఛలు భగవత్ప్రీత్యార్థమైనటువంటి వాంఛలుగా మనం రూపొందింప చేసుకోవాలి.
1: విల్ హావ్ టు జస్ట్ డెవలప్ దీస్ యాక్షన్స్ అండ్ డిజైర్స్ ఇన్ టు డిజైర్స్ విచ్ విల్ బి ఫర్ ది సీకింగ్ ఆఫ్ గాడ్.
0: కనుకని దీనిని అనాసక్తి యోగం అని కూడాను పదే పదే నిరూపిస్తూ వచ్చాడు.
1: దిస్ హెస్ ఆల్సో బీన్ ప్రూవ్డ్ రిపీటెడ్లీ దట్ దిస్ బిలాంగ్స్ టు ది యోగ ఆఫ్ అనాసక్తి డిస్ఇంట్రెస్టెడ్నెస్.
0: ఇక్కడ మాయా అనేటువంటిది కొంతవరకును ఆవరిస్తుంది.
1: హియర్ దిస్ దెన్ ది స్పెల్ ఆఫ్ మాయా.
0: ఆవరణ విక్షేపములు అనేటువంటిది దీనికి మూల కారణంగా నిలుస్తున్నాయి.
1: There are two important things which form the basis of a avarana and vichepa.
0: Ee avarana vichepam lokku roopam ledu.
1: There is no particular form for these two avarana.
0: Avarana managa avarinchinatundi kappabadinatundi.
1: Avarana refers to the one which covers.
0: ఏ విధంగా కప్పబడినటువంటిది?
1: How does it cover?
0: దేనితో కప్పబడినటువంటిది?
1: With what does it cover?
0: ఈ యొక్క కప్పబడినటువంటి దానిని మనం ఏ విధంగా దీన్ని తీసివేయాలి?
1: How can we just uncover this particular thing which is
0: రూపమే లేనటువంటి దానిని మనం కప్పబడటం ఏమిటి, దీన్ని తీసివేయటం ఎట్లా?
1: If it does not have form itself, how does it cover? How can it be removed?
0: ఇదియే మాయ యొక్క స్వభావం.
1: This is the very nature of maya.
0: దారి యందు పడినటువంటి త్రాడును,
1: a rope which is lying on the road,
0: chikatiga unna samayamlo,
1: in the time of darkness,
0: idi paamu ani manam bhraminchamu.
1: We are deluded with the feeling that it is a snake.
0: Aithe ikkada avaranam emiti?
1: Then what is it that has covered
0: unna traadunu paamu cheta kappabadinattuga bhramistunnamu?
1: We are deluded with the feeling that a rope is covered with a snake.
0: Kaani paamu unnada?
1: Is there a snake?
0: లేదు.
1: దేర్ ఇస్ నో స్నేక్ దేర్.
0: లేని దానిని కప్పపడించుకోవటము ఇది ఒక విధమైనటువంటి భ్రాంతి.
1: హౌ కెన్ దాట్ రోప్ బి కవర్డ్ విత్ ద థింగ్ విచ్ డస్ నాట్ ఎగ్జిస్ట్? ఇట్ ఈస్ డెల్యూషన్.
0: ఈ భ్రాంతి ఏ సమయంలో మనకు ఆవరించినటువంటిది?
1: అండర్ వాట్ సర్కమ్స్టాన్సెస్ డస్ ఇట్ యూజ్ ఇట్స్ ఓన్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ us?
0: ఇది చీకటి ఎందు ఆవరించినది.
1: ఇన్ డార్క్నెస్ దేర్ ఇస్ దిస్ పర్టికులర్ ఫీలింగ్.
0: అయితే త్రాడును పాము ఆవరించినదా లేక మనందరం భ్రమ ఆవరించినదా?
1: వెదర్ స్నేక్ హెస్ కవర్డ్ ద రోప్ ఆర్ డెల్యూషన్ హెస్ కవర్డ్ us?
0: పామును త్రాడును పాము ఆవరించలేదు.
1: స్నేక్ హెస్ నాట్ కవర్డ్ ద రోప్.
0: మానవుని మనసును భ్రమ ఆవరించింది.
1: ఇట్ ఇస్ ది డెల్యూషన్ విచ్ హెస్ కవర్డ్ ద మైండ్ ఆఫ్ మ్యాన్.
0: కనుక ఈ భ్రమనే ఒక మాయ.
1: దిస్ డెల్యూషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మాయా.
0: దీనిని ఒక జ్యోతితో లేక ఒక వెలుతురుతో దానిని వేసి చూసినప్పుడు ఇక్కడ పాము లేదు.
1: When you put a torch or when you light a lamp there and see, you don't find a snake there.
0: Unnadi traadi.
1: There is only rope there.
0: Kanuka aavaranam poyinadi.
1: Then this delusion has disappeared.
0: Unna padartham kanipistundadi.
1: The real object is seen there.
0: Idi vichhepam.
1: This is vichhepa.
0: Unnadi eppatiki undide.
1: A thing which is existing is
0: also ye marpulu kudanu undavu.
1: There is no change whatsoever in that.
0: Bhramalu raavatam povatam. ఇది కేవలం ఒక విధమైనటువంటి బంధుత్వంగా భావించుకోవచ్చు.
1: ఇట్ ఈస్ ది డెల్యూజన్ విచ్ కమ్స్ అండ్ గోస్. ఇట్ ఈస్ సంథింగ్ లైక్
0: మాయ కాని,
1: బీట్ మాయ
0: బాధలు కాని,
1: బీట్ పెయిన్స్
0: నిందలు కాని,
1: బీట్
0: నిష్క్రూరములు కాని,
1: సెన్షర్,
0: ఇవన్నీ కూడాను కేవలం రాకపోకలతో ఉండినటువంటి బంధుత్వం వంటివి.
1: ఆల్ దీస్ థింగ్స్ కమ్ అండ్ గో లైక్ రిలేటివ్స్.
0: వచ్చిన బంధువులు శాశ్వతంగా మన ఇంటిలో నిలవరు.
1: Relatives who have come to our house will not stay there permanently.
0: Ravatam povatam,
1: they come and go.
0: Idi vidhamgane maya anetundi kevalam manavuni yokka brantiga ravatam povatam jarugutundi.
1: In the same way, this maya comes and goes as a delusion for the human being.
0: Unna traadunu kappapadinatundi paamu.
1: ఇట్ ఈస్ ది స్నేక్ విచ్ కవర్స్ ద రోప్.
0: ఇదే ఆవరణం.
1: దిస్ ఈజ్ ఆవరణ.
0: కానీ కప్పబడినటువంటి పాము వెలుతురుతో మనం చూడగలిగినప్పుడు లేకపోవటము, ఉన్నతాడు ఉండటమే విక్షేపము.
1: ఇట్ ఈస్ విక్షేప విచ్ మేక్స్ విత్ హెల్ప్ ఆఫ్ లైట్ టు సీ రోప్ యాజ్ రోప్ అండ్ స్నేక్ డిసపియర్స్.
0: అయితే ఆవరణం ఒక పర్యాయము, విక్షేపం ఒక పర్యాయము జరుగుతుందా అని మనం విచారించవచ్చు.
1: దెన్ విల్ హావ్ టు జస్ట్ ఎన్క్వైర్ వెదర్ ఆవరణ అండ్ విక్షేప కమ్ అట్ టు డిఫరెంట్ టైమ్స్.
0: ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క పర్యాయం కూడా గోచరం కావచ్చును, కానీ రెండు కూడా ఒకే పర్యాయం గోచరం కావచ్చు.
1: ఇట్ ఈస్ పాసిబుల్ దట్ దే మే అపియర్ అట్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైమ్ ఆర్ అట్ ద సేమ్ టైమ్ ఆల్సో.
0: రావటం పోవటం అప్పుడే ఆవరణ విక్షేపం రెండు కూడా జరగవచ్చు.
1: కమింగ్ ఆర్ గోయింగ్ బోత్ ఆఫ్ ఆవరణ అండ్ విక్షేప మే టేక్ ప్లేస్ అట్ ద సేమ్ టైమ్.
0: కనుక అర్జునునికి కప్పబడినటువంటి అజ్ఞానం అనేటువంటి ఆవరణాన్ని ఈ సాంఖ్యయోగమునందు జ్ఞాన బోధ చేత అర్జునుడు దానిని తీసి, కృష్ణుడు దానిని తీసి పారవేసి అర్జును యొక్క స్వప్రకాశమైనటువంటి యొక్క స్వభావమైనటువంటి యొక్క స్వసంకల్పమైనటువంటి యొక్క స్వస్వరూపమైనటువంటి యొక్క దీనిని నిరూపింపు చేసుకున్నాడు.
1: Krishna, by teaching wisdom to Arjuna, he has been able to free him from this delusion and make him shine in his self-effulgence.
0: Kani manamu pai drishtilu maatrame manamu abhivruddhi gavinchukuntunnam.
1: If we may be developing only superficial understanding,
0: antardrishti ప్రధానమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ది ఇన్నర్ విజన్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: అది శాశ్వతమైనటువంటిది.
1: దట్ అలోన్ ఈస్ పర్మనెంట్.
0: అట్టి సత్యమైన నిత్యమైనటువంటి యొక్క స్వస్వరూపాన్ని మనం మరచి కేవలం నశ్వరమైన అస్థిరమైన చంచలమైన మార్పు చెందినటువంటి ఈ జగద్దృష్టిని మనం అభివృద్ధి గావించుకోవటం చేతనే మనకు నిజతత్వాన్ని మనము దూరం చేసుకుంటున్నాం.
1: వీఆర్ బికమింగ్ డిస్టెంట్ టు ది ట్రూ ఫీలింగ్ అండ్ ట్రూ అండర్స్టాండింగ్ బికాస్ వీఆర్ డెవలపింగ్ ఎన్ ఔటర్ విజన్ విచ్ ఈస్ ఇంపర్మనెంట్ అండ్ ఫర్గెటింగ్ ది ఇన్నర్ విజన్ విచ్ ఈస్ ట్రూ అండ్ విచ్ ఈస్ సేక్రెడ్.
0: భగవంతుడు చేసేటువంటి పని అది.
1: ఇట్ ఈస్ దిస్ విచ్ గాడ్ పర్ఫార్మ్స్ అండ్ డస్.
0: నాయన, ఎంతకాలం ఈ జగత్తునందు నీవు జీవించినప్పటికీ, ఎన్ని విధములైనటువంటి కర్మలు ఆచరించినప్పటికీ ఇవి క్షణభంగురం.
1: చైల్డ్, ఫర్ వాట్ ఎవర్ టైమ్ యూ మే లివ్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ వాట్ ఎవర్ యాక్షన్స్ యూ పర్ఫార్మ్, ఏ విధమైనటువంటి
0: బంధుత్వమును అభిమానమును మమకారమును అభివృద్ధి చేసుకుందువో ఇవన్నీ కూడా నువ్వు కదిలిపోయేటువంటివి.
1: వాట్ ఎవర్ రిలేషన్షిప్, వాట్ ఎవర్ అటాచ్మెంట్, వాట్ ఎవర్ ఈగోయిజం యూ డెవలప్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు డిసపియర్.
0: ఈ జీవిత ప్రవాహములో సర్వం కూడా నువ్వు ఇందులో కొట్టుకుని పోయేటువంటివి.
1: ఇన్ ది ఫ్లో ఆఫ్ లైఫ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి వాష్డ్ అవే.
0: కొట్టుకుని పోయేటువంటి యొక్క ఈ పదార్థమును మనం పట్టుకున్నప్పుడు ఇవి మనం రక్షించగలవా?
1: If you catch hold of things which are themselves subject to this flow, how can they give you
0: పట్టుకున్న పదార్థము కొట్టుకుని పోవచ్చున్నది.
1: The thing which you are catching also is washed away.
0: పట్టబడినటువంటి పదార్థము కొట్టుకుని పోవచ్చున్నది.
1: The person catching also is washed away.
0: పట్టుకున్నవాడు కొట్టుకుని పోతున్నాడు.
1: Person who is catching these things also will be
0: washed. దీనిని పట్టుకుని ప్రయోజనం ఏమిటి?
1: What is the use of catching hold of this?
0: కనుకనే మనము ఈ అనిత్యమైనటువంటి యొక్క విషయములందు పటుత్వమును మనం అభివృద్ధి పరచుకొని మన యొక్క జీవిత తత్వాన్ని మనం మరుగు చేసుకుంటున్నాం.
1: డెవలపింగ్ ఫర్మ్ కన్విక్షన్ అండ్ ఫర్మ్ ఫెయిత్ అండ్ అటాచ్మెంట్ టు టెంపరరీ థింగ్స్ వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్.
0: కనుక శాశ్వతమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం శరణు చొచ్చినప్పుడే మనకు నిజమైనటువంటి యొక్క ఆనందం లభిస్తుంది.
1: ఓన్లీ వెన్ వీ సరెండర్ టు ద పర్మనెంట్ ఎంటిటీ ఆఫ్ ది డివినిటీ విల్ బి ఏబుల్ టు గెట్ రియల్ జాయ్ అండ్ పర్మనెంట్ జాయ్.
0: కనుక అర్జున, నీకు ఆవరించినటువంటి ఈ అజ్ఞానము దూరముగా ఆవించుకొని ఇంద్రియములను నిగ్రహించుకుని నీవు రాగద్వేషమును దూరం చేసుకుని మనసునందరి మాలిన్యమును కొంతవరకు తుడుచుకోమని ఆదేశించాడు కృష్ణుడు.
1: కృష్ణ హాస్ కమాండెడ్ ఓ అర్జున, రిమూవ్ ది ఇగ్నోరెన్స్ విచ్ ఈస్ కవరింగ్ యూ, ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద అటాచ్మెంట్ అండ్ ద డెల్యూజన్ అండ్ ప్యూరిఫై యువర్ ఓన్ హార్ట్ అండ్ ఫీలింగ్స్ టు సమ్ ఎక్స్టెంట్. అట్లీ
0: మానవ జీవితమునకు కర్మకు మించినటువంటి మార్గం మరొకటి లేదు.
1: దెర్ ఇస్ నో అదర్ రాయల్ రోడ్ ఫర్ హ్యూమన్ లైఫ్ అదర్ దాన్ యాక్షన్.
0: కర్మను ఆధారం చేసుకునియే నీవు భక్తి అందు నీవు ప్రవేశించాలి.
1: యూ కెన్ ఎంటర్ ఇన్ టు ద ఏరియా ఆఫ్ డివోషన్ ఓన్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ యాక్షన్.
0: భక్తిని నీవు కొంతవరకు అభివృద్ధి పరచుకునియే జ్ఞానములో ప్రవేశించాలి.
1: ఓన్లీ ఆఫ్టర్ డెవలపింగ్ డివోషన్ యుడ్ బి ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు ద ఏరియా ఆఫ్ విజ్డమ్ అండ్ జ్ఞాన.
0: కనుక మానవుని యొక్క విశిష్టత గాని, మానవుని క్రింద తోయుట గాని, ఉన్నత స్థాయికి కొనుకోవడం కానీ కర్మని.
1: ఇట్ ఇస్ ది యాక్షన్ విచ్ టేక్స్ ఎ మ్యాన్ టు ఎన్ ఎలివేటెడ్ స్పాట్ అండ్ ఎలివేట్స్ హిమ్ ఆర్ బ్రింగ్స్ హిమ్ డౌన్ టు ద డెప్త్స్ ఆఫ్ సారు.
0: కనుక మానవుని యొక్క మంచి చెడ్డలన్నీ కర్మ చేత కట్టబడినటువంటివి.
1: బీట్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆఫ్ మ్యాన్ ఇట్ ఇస్ ఇన్ఎక్స్ప్లికబ్లీ అసోసియేటెడ్ విత్ యాక్షన్.
0: ఈ కర్మల చేత యజ్ఞ యాగాది కృతువులు కానీ దాన ధర్మాది వృత్తులు కానీ మనం ఆచరించవచ్చు.
1: బై యాక్షన్ వీ మే పర్ఫార్మ్ యజ్ఞ యాగ ఎట్సెట్రా.
0: అయితే యజ్ఞ యాగాది క్రతువుల యొక్క ఫలితం ఏమిటి?
1: వాట్ ఇస్ రిజల్ట్ ఆఫ్ పర్ఫార్మింగ్ యజ్ఞ అండ్ యాగ?
0: కేవలం మోక్షమును చేర్చడం మాత్రమే, స్వర్గమును చేర్చడం మాత్రమే.
1: ఆల్ దీస్ థింగ్స్ కెన్ టేక్ యూ ఓన్లీ అప్ టు హెవెన్.
0: కానీ ఇంతకంటే ఉన్నతమైనటువంటి స్థాయి మరొకటి ఉన్నదని కృష్ణుడు హెచ్చరించాడు అర్జునుకు.
1: కృష్ణ హాస్ వార్న్డ్ అర్జున దట్ దేర్ ఇస్ ఎ స్టేజ్ ఫార్ బియాండ్ హెవెన్స్.
0: యోగ కర్మ సుకౌశలం అన్నాడు.
1: హి హాస్ జస్ట్ సే
0: కౌశలం అనే కాదు సుకౌశలం అన్నాడు.
1: హి హాస్ సే performing action skillfully is yoga.
0: intakante unnatamainatunti uttamainatunti sthanam marakutunnadu nayana.
1: There is a stage which is far beyond, far more sacred than this.
0: ee swargame satyamu nityamani neevu bhavinchaku.
1: Do not consider this heaven as a permanent
0: chine punya matya lokam visanti. Idi kontha kaalamuku tirigi digiravalasi vastundi.
1: At the end of the exhaustion of the merits you will have to come down to earth.
0: Idi tatkalikamainatunti camp.
1: This is only a temporary camp.
0: Indulo neevu shashvathanga jeevinchadaniki veelu kaadu.
1: You would not be able to permanently live in that.
0: Edo deha sambandhamaina indriya sambandhamaina bhoga bhagyamulu labhinchunani neevu bhavinchavachchu.
1: You may be thinking that you can get a few pleasures of the body and a few pleasures of the mind.
0: Ee bhoga bhagyamulu neevu aashinchitevo deenikante kontha uttamainatiga undavachchunu ante kaani antaku minchi maroka sukhamulu akkada levu.
1: The pleasures and luxuries which you may get in heaven may be a little more greater than what you get on earth.
0: కనుక దీనికంటే ఉన్నతమైనటువంటి ఒక స్థానం వరకున్నది.
1: దేర్ ఇస్ అ స్టేజ్ విచ్ ఇస్ ఫార్ బియాండ్, ఫార్ మోర్ సీక్రెట్ దాన్ దిస్.
0: అది ఏ? దైవాత్మ తత్వం.
1: దిస్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఐడెంటిఫైంగ్ వన్ సెల్ఫ్.
0: ఇది బ్రహ్మ సంయోగము.
1: దిస్ ఇస్ ఆల్సో మర్జెన్స్ విత్ బ్రహ్మ.
0: ఇది ఆత్మానుసంధానము.
1: దిస్ ఈస్ అసోసియేషన్ విత్ ఆత్మ.
0: కనుక ఇట్టి దివ్యమైనటువంటి స్థితిని నీవు పొందుటకై నీవు కర్మలు యందు నిష్కామ కర్మను ఆచరించమన్నాడు.
1: For attaining this particular state you better perform actions without expecting the fruits thereof.
0: Neevu edaina oka karma ni aacharinchinappudu daniki phalitam undane undi.
1: When you perform any action there will certainly be a fruit for the action.
0: Adi neeve anubhavinchali aneetundi oka siddhantam ikkada ledu.
1: There is no rule which says that you alone should enjoy the fruit of it.
0: Manu tata garu oka maamidi chettu paati undavachunu mana peretlo.
1: Our grandfather might have sown a seed and developed.
0: అది వృక్షమై కాయలు కాచే సమయానికి తాతగారు పోవచ్చును.
1: ద గ్రాండ్ ఫాదర్ మైట్ హావ్ డైడ్ బై ది టైమ్ ది ట్రీ గివ్స్ ఫ్రూట్స్.
0: కానీ ఆ ఫలములు తన మనమళ్ళు, తన కొడుకులు, తన మనమరాళ్లు కూడా అనుభవించవచ్చు కదా.
1: ది ఫ్రూట్స్ ఆఫ్ ద ట్రీ మే బి ఎంజాయ్డ్ బై ద గ్రాండ్ చిల్డ్రన్ ఆఫ్ దిస్ పర్టికులర్ పర్సన్.
0: కనుక కర్మను ఆచరించినటువంటి వ్యక్తి దీనిని అనుభవించకపోయినప్పటికీ దాని ఫలితమేమో ఉంటున్నది.
1: A person who performs the action might not enjoy the fruits thereof.
0: ఆ ఫలితమును ఎవరైనా కూడా అనుభవించవచ్చు.
1: బట్ దేర్ విల్ బి ఫ్రూట్స్ అండ్ దట్ విల్ బి ఎంజాయ్డ్ బై సమ్
0: అదే విధముగానే ఆ తాతగారు ఈ మామిడి వృక్షము పెద్దదైపోయి దీని ఫలములు నేను అనుభవించాలి అనేటువంటి ఉద్దేశంతో తాను పాతలేదు.
1: The grandfather who developed that particular plant, he did not undertake this particular task in the hope
0: mana peratiloni uchcham enaatikaina phalamunistundi adi manavaru evaraina bujistaru aneetunte oka visala bhavamtone naati undachu.
1: With a broad mind that the tree in the courtyard would give the fruits to someone or other, he might have undertaken this.
0: Itti visalamaina bhavamto paatinatunte vruchyam yokka phalitame tana kutumbamulu anubhavistuntaru.
1: It is the fruits of such great actions which would be reaped by the members of the family.
0: ఆ తాతగారు ఏ ఉద్దేశంతో అనుభవించారు? నా కుటుంబీకులైనా అనుభవించవచ్చు. అక్కడ కూడా ఒక విధమైనటువంటి సంకుచితమైనటువంటి అభిలాష కలిగి ఉంటున్నాడు.
1: విత్ వాట్ ఆబ్జెక్టివ్ అండ్ మోటివ్ డిడ్ హీ జస్ట్ గ్రో దట్ పర్టికులర్ ట్రీ? హీ మైట్ హావ్ డన్ ఇట్ ఫర్ ది సేక్ ఆఫ్
0: సంకుచితమైనటువంటి ఆసక్తితో నాటాడు.
1: హీ హాస్ డన్ ఇట్ విత్ ఎ సెల్ఫిష్ మోటివ్ దట్ మైట్ బి ఎంజాయ్డ్ బై ది మెంబర్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ.
0: కానీ స్వార్థమైనటువంటి తనను తాను అనుభవించుకోవాలనేటువంటి స్వార్థం కంటే కొంతవరకు కుటుంబాన్ని కూడా విశాలం చేసుకోవటం ఇది కొంత ఉత్తమమైనటువంటి భావమే.
1: సెల్ఫిష్నెస్ విచ్ ఇస్ కన్ఫైన్ టు హిజ్ ఓన్ ఎంజాయ్మెంట్ ఈజ్ మచ్ స్మాలర్ కంపేర్డ్ టు.
0: అయితే ఇంతకంటే ఉత్తమమైనటువంటి భావము ఎవరైనా అనుభవించని అనేటువంటి దీంట్లో భావమును అభివృద్ధి పరచుకోవటం మరింత ఉత్తమమైనటువంటి స్థితి.
1: ఏ ఫీలింగ్ విచ్ makes a person to undertake action for the sake and welfare of anyone else, this is a great action, great feeling.
0: దీనిని దైవార్పిత భావంతో చేయటము మరింత విశాలంగా ఉంటుంటాడు.
1: Performing any action as an offering to the God is the greatest of all the actions.
0: కనుక నీ అన్నింటికంటే నిష్కామకర్మయందు ఆచరించవలసినటువంటిది దైవార్పితమైనటువంటి భావంతో సర్వకర్మలు కూడాను మనం అనాశక్తితో మనం ఆచరించాలి.
1: Therefore, whatever actions are performed by us, we'll have to perform it as an offering to the God without expecting the fruits of action.
0: కనుక బుద్ధి యోగము కంటే కూడాను అనాశక్తి యోగం అనేటువంటిది మహా పవిత్రమైనటువంటిది అని కూడాను ఇందులో నిర్ణయం అవుతుంది.
1: One can find out from this that it is anasakti yoga is far superior to buddhi yoga.
0: Buddhi yoga munandaina kontha vicharana shakti kalugutundi.
1: In buddhi yoga there may be room for some kind of enquiry.
0: Kani buddhi grahyam ati indriyam.
1: But intelligence grasps things far beyond the mind.
0: Kanuka ikkada buddhi kante unnatamainatundi uttamamainatundi anasakti.
1: Therefore అనాసక్తి ఈజ్ గ్రేటర్ దాన్.
0: అయితే ఇట్టి అనాసక్తి సామాన్య మానవులకు సాధ్యమయ్యేటువంటిది కాదు.
1: బట్ ఇట్ ఈస్ నాట్ ఈజీలీ అవైలబుల్ అండ్ యాక్సెసిబుల్ ఫర్ ఆర్డినరీ పీపుల్.
0: సాధ్యము కాదని మనం విసర్జించరాదు.
1: జస్ట్ బికాస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ వీ షుడ్ నాట్
0: గివ్ అప్. క్రమక్రమేణా దానికి మనం సాధించడానికి ప్రయత్నించాలి.
1: గ్రాడ్యువల్లీ వీ షుడ్ మేక్ అన్ ఎఫర్ట్ టు అచీవ్ ఇట్.
0: మనకు అసాధ్యమైనటువంటి కార్యములు ఎన్నింటినో మనం సాధనల చేత సాధిస్తూ ఉన్నాము.
1: విత్ ఎఫర్ట్స్ క్వైట్ ఎ ఫ్యూ ఇంపాసిబుల్ థింగ్స్ ఆర్ అచీవ్డ్.
0: సాధనమున పనులు సమకూరు ధరలోన.
1: విత్ ప్రాక్టీస్ వుడ్ బి ఏబుల్ టు అచీవ్ మెనీ థింగ్స్.
0: అయితే ఒక్కటి మాత్రం మనం లక్ష్యం ఉంచుకోవాలి.
1: బట్ వీ షుడ్ కీప్ వన్ థింగ్ ఇన్ అవర్ వ్యూ.
0: ఎక్కడ చూసినప్పటికీ ఉండినటువంటిది ఒకే తత్వము అనేటువంటి సత్యాన్ని గుర్తింపు చేసుకోవాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ దట్ ఇట్ ఇస్ ది సేమ్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఆల్
0: సర్వత్రా పంచభూతాని.
1: ఆల్ అరౌండ్ దేర్ ఆర్ ఫైవ్ ఎలిమెంట్స్ అలోన్.
0: అష్టం ఈ ఆరోది లేనే లేదు అనేటువంటి దానిని మనం నిరూపించాలి.
1: వీ షుడ్ హావ్ టు ప్రూవ్ టు అవర్సెల్ఫ్ దట్ దేర్ ఇస్ నథింగ్ లైక్ ఎ సిక్స్త్ వన్.
0: ఎక్కడ చూసినప్పటికీ నపాతాళే నభూతలే. పాతాళం నందు కానీ భూతలం నందు కానీ ఎక్కడ కూడా ఐదు భూతముల కంటే మించినటువంటివి లేవు.
1: వేర్ ఎవర్ యూ సీ బీట్ ఇన్ ద నెదర్ వరల్డ్ ఆర్ ఆన్ ద ఎర్త్ యూ విల్ ఫైండ్ ఓన్లీ దిస్ ఈ
0: పంచభూతములు కూడా పరమాత్మ యొక్క ప్రతిబింబములే.
1: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆల్సో ఆర్ ది రిఫ్లెక్టివ్
0: అంశములే
1: ఆఫ్ గాడ్.
0: అంశములే.
1: దీస్ ఆర్ ఆల్ హిస్ ఆస్పెక్ట్స్.
0: కనుక అన్నింటిని కూడాను ఈ పంచభూతాత్మకంగా మనం భావించుకోవటము ఇదే భగవత్ ప్రీతి అర్థం కూడా అవుతుంది.
1: కన్సిడరింగ్ ఆల్ దీస్ థింగ్స్ యాస్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్ దిస్ బికమ్స్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్.
0: ఇలాంటి ఉన్నత భావమును ఉన్నత లక్ష్యమును మన యొక్క దృష్టి ఎందుంచుకొని కర్మలు ఆచరించటం లోపల మనము సార్థకమైనటువంటి జీవులుగా తయారు కావాలి.
1: We become sanctified human beings by performing the action, keeping such lofty ideals, lofty thoughts in our view.
0: Manam pai pai drushtini maatrame avruddhi parchukoraadu.
1: We should not develop only external vision.
0: Okanoka samayamlo Janaka Maharaju Pandita Mahasavanu erpaadu chesadu.
1: Once upon a time, King Janaka had called the assembly of great scholars.
0: Indulo goppa goppa panditulantaru kudanu andulo praveshincharu.
1: Great scholars participated in it.
0: ప్రతివాద భయంకరులు కూడా ప్రవేశించారు.
1: పీపుల్ హూ ఆర్ ఫ్రై
0: వాగ్ధ్వరుల లోపల జగత్తునంతా ఆడించేటువంటి ఒక శక్తి సామర్థ్యం కలిగినటువంటి వారు కూడా ప్రవేశించారు.
1: పీపుల్ హూ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఆర్టికులేట్ ఇన్ దర్ ఆర్గ్యుమెంట్స్ ఆల్సో పార్టిసిపేటెడ్.
0: భూమిని కదిలింప చేసేటువంటి వారు కూడా ప్రవేశించారు.
1: పీపుల్ హూ ఆర్ ప్రిపేర్డ్ టు జస్ట్ ఫైట్ మీ ఇన్ ద వరల్డ్ దే ఆల్సో జస్ట్
0: పార్టిసిపేటెడ్. ప్రతిజ్ఞలు పట్టు చూస్తే చాలా భయంకరమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. సామాన్యమైనటువంటి మానవులు అందులో ప్రవేశించడానికి ఏమాత్రం అవకాశం లేదు.
1: The assembly was said that there was no room for ordinary people to enter into.
0: అందులో జనక మహారాజు యొక్క సమావేశము లోపల ఇది గొప్ప గొప్ప వారికి అవకాశం ఉంటుంటది గాని సామాన్యులకు ఇందులో ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
1: In the assembly and in the meetings which are conducted by King Janaka, only great accomplished people will have an opportunity.
0: ఇటువంటి మహా అద్భుతమైనటువంటి మహా సభ లోపల అష్టావక్రుడు ప్రవేశించడానికి ప్రయత్నించాడు.
1: In such a great magnificent assembly, అష్టావక్ర tried to enter.
0: అష్టావక్రుణ్ణి వదిలేటువంటి వారెవరు?
1: హూ వాజ్ ప్రిపేర్ టు లీవ్ అష్టావక్ర టు ఎంటర్?
0: అతనికి ఎట్టి రికమెండేషన్ లేదు.
1: హీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ రికమెండేషన్ వాట్స్ ఎవర్.
0: అతనికి ఎట్టి సహాయము లేదు.
1: హీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ హెల్ప్.
0: అతనికి దైవ సహాయం ఒక్కటే.
1: ది ఓన్లీ హెల్ప్ దట్ హీ హ్యాడ్ వాజ్
0: దాని నమ్మినటువంటి వారికి ఎవరికి కూడా ఏ విధమైనటువంటి యొక్క నష్ట కష్టములను ప్రాప్తించవు.
1: హూ ఎవర్ హ్యాస్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ గాడ్ విల్ నాట్ బి పుట్ ఎనీ సబ్.
0: తాత్కాలికంగా అడ్డులు తగిలినప్పటికీ అది మున్ముందు విజయాన్ని సాధింపజేస్తుంది.
1: టెంపరీ దేర్ మే బి సమ్ ఆబ్స్టకల్స్ అట్ ద ఎండ్ హీ షుడ్.
0: కానీ మూడు దినములు జనక మహారాజు ద్వారం దగ్గర కావలిగాచాడు.
1: త్రీ డేస్ హీ హ్యాడ్ టు వెయిట్ అట్ ద డోర్ ఆఫ్ జనక.
0: ఈ సమావేశంలో పాల్గొనటకై వెళ్లేటువంటి యొక్క మహా వీరులను కూడాను పండితులను కూడాను చూస్తూ వచ్చాడు.
1: హీ వాజ్ అబ్జర్వింగ్ ఆల్ దోస్ గ్రేట్ స్కాలర్స్ హూ ఆర్ గోయింగ్ టు అటెండ్ దిస్ మీటింగ్.
0: ఏదో గొప్ప గొప్ప మహనీయులకంతా ఇట్టి ప్రాప్తి లభిస్తుండాలి, నాకు కూడా నువ్వు సాధ్యమైతే లభించవచ్చునని కొంతవరకు సంకల్పాన్ని బలహీనం చేసుకోకుండా ఉన్నాడు.
1: He was not prepared to give up his resolution, thinking that great scholars are of course entering, I will also get a chance.
0: కాని ఎవరో ఒక మహనీయుడు ఇతని యొక్క పరిస్థితిని చూచి జనక మహారాజునికి చెప్పాడు.
1: One great person among the scholars looked at this particular person and his condition, and he informed this
0: ఇతను వయోవృద్ధుడు కాదు.
1: He is not an elderly person.
0: మధ్య వయస్కుడుగా ఉంటున్నాడు.
1: He is a person of the middle age.
0: ఇతనికి ఏమాత్రం కూడా అనుభవం లేనట్టుగా కనిపిస్తుండాలి.
1: He does not seem to have much of experience.
0: కానీ అనుభవమా నిరాభవమా అనేటువంటిది నిర్ణయించడం సాధ్యం కాదు.
1: It is difficult to say whether he is having experience or he doesn't have.
0: ఎట్టి పుట్టలో ఎట్టి పాముండును.
1: We do not know what type of person he is.
0: Kanaka elanti vyakti rendu elanti pavitramainatvanti yokka vishayamlu velavadutundayo gurtinchukovalani Janaka Maharaju atanlo lopala pravesha pettadu. Janaka Maharaju tana yokka sthanamlo aasinudayyadu.
1: King Janaka took his seat.
0: ఈ సమయం లోపల అష్టావక్రుడు ప్రవేశించాడు ఈ సమావేశంలో.
1: At that time Ashtavakra entered the hall.
0: ఇతని రూపమును చూచిన తక్షణమే ఈ యొక్క సమావేశంలో ఉండేటువంటి గొప్ప గొప్ప పండితులందరూ కూడాను పక్కున నవ్వినారు.
1: ఆల్ దోస్ గ్రేట్ స్కాలర్స్ హూ వర్ ఇన్ ద మీటింగ్ అండ్ ఇన్ దట్ పర్టికులర్ గ్యాదరింగ్ దే ఆల్ లాఫ్డ్ అట్ హిమ్ ది మోమెంట్ దే సా హిస్ ఫామ్.
0: కానీ జనకుడు కన్ను వార్చకుండా చూస్తున్నాడు, తాను నవ్వలేదు.
1: కింగ్ జనక వాస్ కీన్లీ అబ్జర్వింగ్ దిస్ పర్టికులర్ పర్సన్, హీ వాస్ నాట్ ప్రిపేర్డ్ టు లాఫ్.
0: ఈ లోపల అష్టావక్రుడు ఈ పండితుల కంటే అధికంగా గట్టిగా నవ్వాడు.
1: Meanwhile what happened was Ashtavakra began laughing louder than the
0: కానీ పండితులకు ఆశ్చర్యం వేసింది.
1: The scholars were surprised.
0: మేము నవ్వటంలో ఒక కారణం లేకపోలేదు.
1: There is a reason for our laughing, there is no.
0: కానీ ఇతను నవ్వడానికి కారణం ఏమిటి, ఇది ఒక పెద్ద సమస్యగా ఏర్పడింది.
1: It became a big problem for them as to why this man should laugh at us.
0: ఇలాంటి వికార ఆకారమును చూచిన తక్షణమే ఎట్టి మనిషికైనా కూడాను తనకు తెలియకుండానే ఒక విధమైనటువంటి నవ్వు ప్రారంభం కావచ్చు.
1: Whoever he be, when he looks at a crooked appearance and an appearance which is rather ugly, people will be forced to laugh.
0: ఇది కేవలం అమాయకత్వంగా కూడాను మనం భావించవచ్చు.
1: This may be considered as ignorance.
0: ఒక తల్లి చంటి బిడ్డను ఎత్తుకుని పోతుంటే వెనక ఎవరైనా వస్తుంటే వాళ్ళని చూచి నవ్వుతుంది ఈ చంటి బిడ్డ.
1: An innocent child may be laughing at a person who is coming behind when mother is carrying
0: the child. Nagina takshame elanti varithaimaina vaarikuda teliyukundani navutaru.
1: When a child smiles, every other person who looks at the child will be forced to smile.
0: Amayakatvamlo undinatundi pavitrata.
1: This is the greatest and sacredness of
0: kaani. Ikkada pavitratalo undinatundi amayakatvam ga roopondutundi.
1: There is sacredness which is inherent in innocence.
0: Panditulandaru kodanu chaala goppavaru.
1: Scholars who have assembled them, they were
0: very great. అమాయకత్వం ఏమాత్రం కూడా నువ్వు చేరలేదు వాళ్ళు.
1: There is no innocence there.
0: కనుక వారు ఈ యొక్క వ్యక్తి నవ్వటంలో కారణం ఏమిటో అని గుర్తించాలని అందరూ కాచుకొని ఉంటున్నారు.
1: They were eagerly waiting to find out what the cause for this particular person laughing so loud.
0: ఒక పండితుడు సాహసించి, నాయన నీవెవరో, కానీ ఈ రూపం చూస్తే మాకు చాలా నవ్వు వస్తుంటుండాలి, కానీ దీనివల్లనే మేమందరూ నవ్వాము, కానీ నీవు నవ్వడానికి కారణం ఏమిటి?
1: వన్ అమంగ్ ద స్కాలర్స్ మేడ్ బోల్డ్ టు సే దట్ ఓ పర్సన్ హూ ఆర్ యూ, వీ డు నాట్ నో, వెన్ వీ లుక్ అట్ యువర్ ఫారం మేడ్ అస్ లాఫ్, వై ఆర్ యూ లాఫింగ్ ఇన్ రెస్పాన్స్ టు అవర్ లాఫ్టర్.
0: అయ్యా, నేను ఇక్కడ ఏదో గొప్ప పండితుల మహాసభ జరుగుతుండాలని నేను ప్రవేశించాను.
1: వెల్ సార్, ఐ ఎంటర్ దిస్ పర్టికులర్ అసెంబ్లీ thinking that this is an assembly of great scholars.
0: ilanti varanta ee yokka samaveshamlo untunnarante nenu ee Janaka Maharaj samaveshanike vachi unde vaadini kaadu.
1: If only I had known such people are in this assembly, I would not have come to this.
0: Neenu goppa goppa maha panditulantara undarani cheppini praveshinchanu.
1: I entered here thinking that there are great scholars,
0: kaani ikkadanta charmakarulu maatrame untunnaru,
1: but there are only cobblers here.
0: Ee maata vineetappudiki panditulaku chaala kopam vachindi.
1: Those scholars who assembled there were very angry when he uttered like this.
0: Charmakarulu ante cheppulu kutteetundi varu ani dini artham.
1: Charmakarulu refers to a cobbler who stitches.
0: Inta kathinamainatundi padam upayogapedutunnava ani andaru kodanu chaala ugrulainaru.
1: All those scholars were very angry for using such an abusive or insulting word.
0: Ashtavakrudu cheppadu,
1: Ashtavakrudu
0: mee cheryalaku ee padame sariyainatundi padam annadu.
1: This is a proper word to describe your action, he said.
0: చెప్పులు కుట్టేటువంటి వారికి చర్మం యొక్క విషయం బాగా తెలుస్తుంది, కానీ మిగతా వారికి ఏమాత్రమూ తెలియదు.
1: ఓన్లీ కాబ్లర్స్ విల్ బి ఏబుల్ టు రికగ్నైజ్ ది వాల్యూ ఆఫ్ ద స్కిన్, అదర్స్ వుడ్ నాట్ బి ఏబుల్ టు డూ ఇట్.
0: కాబట్టి మీరందరూ నా చర్మాన్ని చూసి నవ్వుతున్నారు.
1: ఆల్ ఆఫ్ యు ఆర్ లవింగ్ అట్ మై స్కిన్.
0: నా యొక్క పాండిత్యాన్ని చూడటానికి మీరు ప్రవేశపెట్టలేదు.
1: యూ హావ్ నాట్ కేర్ టు ఫైండ్ అవుట్ మై
0: చేయలేదు.
1: యూ హావ్ నాట్ మేడ్ ఎనీ ఎఫర్ట్స్ టు నో మై స్కాలర్షిప్.
0: కనుక పండితులైనటువంటి వారు అంతర్దర్శనం కలిగి ఉంటుండాలి.
1: Pandits should have the capacity to look inward.
0: కనుక ఈ అంతర్దర్శనమే లేనటువంటి ఒక తత్వము ఇది పాండిత్యానికి ఒక ఏమాత్రం కూడా అవకాశం కాదన్నాడు.
1: A person who does not have an inner vision cannot be described as a scholar at all, he said.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి జనకుడు ఇతన్ని ప్రవేశపెట్టి ఇతనితో పాండిత్యం యొక్క విషయాన్ని ప్రదర్శించమని కోరాడు.
1: కింగ్ జనక హూ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఆస్క్డ్ హిమ్ టు ఎంటర్ ఇంటు ది అసెంబ్లీ అండ్ ఆస్క్డ్ హిమ్ టు.
0: అదే విధముగానే లోకములో ఎంతటి గొప్పవారైనప్పటికీ బాహ్య దృష్టిని మనం అభివృద్ధి పరుచుకుంటాము, కానీ అంతర్దృష్టిని ఏమాత్రం కూడా మనం ప్రయత్నపూర్వకంగా సాధించడం లేదు.
1: ఇన్ ది సేమ్ వే ఇన్ ద వరల్డ్ హౌఎవర్ గ్రేట్ వీ మే బి వీ డెవలప్ ఓన్లీ ఎక్స్టర్నల్ విజన్ అండ్ నాట్ ది ఇన్వర్డ్ విజన్.
0: కనుక నీ యొక్క దేహ సౌందర్యము దేహ పటుత్వము దేహం యొక్క శక్తి సామర్థ్యములు నీవు ఊహించవచ్చును, కానీ దైవము మానసిక పరిశుద్ధమే,
1: చిత్తం
0: యొక్క ప్రభావమే.
1: You may take into account and recognize only the physical features, the physical power, the education, etc. But God looks to
0: హృదయం యొక్క శాంత స్వభావమునే తాను పరిశీలిస్తాడు.
1: God looks to the purity of the heart and the inner peace of the heart.
0: కనుకనే మన అంతర్దృష్టిని మనం అభివృద్ధి పరచుకొని అంతర్భావములను కొంతవరకు ప్రశాంతమైనటువంటి రీతిగా మనము చూచుకోవాలి.
1: We should develop inner vision and develop inner peace.
0: ఎట్టి సమయమునందు కానీ మనం ఉద్రేకములకు కానీ ఇంకే విధమైనటువంటి యొక్క దీనికి కానీ మనం ఆవేశానికి కానీ మనం గురి కారాదు.
1: అండర్ వాట్ ఎవర్ సర్కమ్స్టెన్సెస్ బి ఇట్ వీ షుడ్ నాట్ బి సబ్జెక్ట్ టు ఈజీ ఎక్సైట్మెంట్.
0: వారి ఎందు ఉండేటువంటి భావములు బయట రాని.
1: ది ఫీలింగ్స్ విచ్ ఆర్ ఇన్సైడ్ విల్ హావ్ టు
0: మ్యాటర్. ఎవరైనా నిన్ను దూషించారనుకో,
1: సమ్వన్ వర్ జస్ట్ లెట్ అస్ సే ఇన్సల్ట్ యూ.
0: ఈ దూషించడం వల్ల నీకు ఒరిగేటువంటిది ఏమి లేదు, తరిగేటువంటిది ఏమి లేదు.
1: వాట్ ఈస్ ఇట్ దట్ యూఆర్ గోయింగ్ టు లూజ్ ఆర్ బై దట్ కైండ్ ఆఫ్
0: ఇన్సల్ట్. నీవు ఏమాత్రం కూడా ఆవేశపూర్వకంగా నీవు ఉద్రేకం తెప్పించుకోరాదు.
1: ఫర్ సచ్ ఇన్సల్ట్ షుడ్ నాట్ రెస్పాండ్ విత్ ఎక్సైట్.
0: శాంతంగా ఉంటుంటే నీ పైన అతనికి కలిగినటువంటి ద్వేషం ఏమిటో అదంతా ఒక్కతూరి బయటపడిపోని.
1: If you are peaceful, all the anger that he has may be poured out.
0: కాని దాని నిలపడానికి నువ్వు ప్రయత్నం చేస్తే ఇది ప్రమాదాన్ని చేకూరుస్తుంది.
1: If you try to obstruct that particular feeling of anger and expression, then it will lead to dangerous situation.
0: ఏదైనా ఒక వ్యక్తికి వామిటింగ్, వాంతులు ప్రారంభమవుతాయి.
1: Let us just assume that a particular person is vomiting.
0: ఈ వాంతులు దేని వల్ల మనకు వాంతులు కలుగుతున్నాయి?
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ వామిటింగ్?
0: ఈ యొక్క ప్రేగుల లోపల ఏదో ఒక మలిన పదార్థం చేరటం చేత, లైక్ యాసిడ్ ఫామ్ కావటం చేత ఈ వాంతులు ప్రారంభమవుతాయి.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ది ఎంట్రింగ్ ఆఫ్ సమ్ ఇంప్యూరిటీస్ ఇన్ ది స్టమక్.
0: ఎక్కడ మలినము చేరునో అక్కడ పురుగులు చేరుతాయి.
1: వేర్ ఎవర్ దేర్ ఇస్ ఇంప్యూరిటీ దేర్ విల్ బి ఇన్సెక్ట్స్.
0: ఎక్కడ మలినము పురుగులు చేరునో అక్కడ అనారోగ్యం ప్రారంభమవుతుంది.
1: వేర్ దేర్ ఇస్ ఇంప్యూరిటీ అండ్ ఇన్సెక్ట్స్ దేర్ విల్ బి ల్యాక్ ఆఫ్ గుడ్ హెల్త్.
0: కనుక దేహములో ఏ భాగమునందు కూడా మనం మాలిన్యం చేర్చుకోవడానికి ఏమాత్రం కూడా పూనుకోకూడదు.
1: దేర్ఫోర్ వి షుడ్ బి కేర్ఫుల్ టు సీ దట్ నో ఇంప్యూరిటీస్ ఎంటర్ ఇంటూ అవర్ బాడీ.
0: కనుకనే లోపల ఉండినటువంటి మాలిన్యం చేతనే ఈ విధమైనటువంటి వామిటింగ్ వస్తుంటారు.
1: అన్ అకౌంట్ ఆఫ్ సమ్ ఇంప్యూరిటీ ఇన్సైడ్ ది సిస్టమ్ దేర్ విల్ బి వామిటింగ్.
0: ఈ సమయం లోపల మనం వానికి ఈ వాంతులు నిలపడానికి మందులు ఇవ్వరాదు.
1: At such a time, we should not give medicine to stop his vomiting.
0: Mandulu ichthe em avutundi? Edo tatkalikanga adu nilichipothundi kani aa yokka malinyam lopala mundinanta varaku tirigi eppudaina mari raavachchu.
1: If you give medicine, the vomit may not come out, but that will be there in the stomach.
0: Kanuka aa malinyam bayata padeyanta varaku nivu ఏ మాత్రం కూడా మందులు దానికి ఇవ్వరాదు.
1: యూ షుడ్ అలౌ ఆల్ ది ఇంప్యూరిటీస్ టు కమ్ అవుట్ అండ్ యూ షుడ్ నాట్ అబ్స్ట్రక్ట్ బై గివింగ్ మెడిసిన్.
0: పూర్తి వచ్చిన తర్వాత ఆ బలహీనత కావాల్సింటే నీవు బలాన్ని చేకూర్చు.
1: ఆఫ్టర్ ఆల్ దీస్ ఇంప్యూరిటీస్ ఆర్ కమ్ అవుట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వామిటింగ్ దెన్ యూ కెన్ జస్ట్ గివ్ సమ్ మెడిసిన్ టు గివ్.
0: ఈ యొక్క వాంతులు అయిన తర్వాత తాను బలహీనుడైపోతాడు.
1: ఆఫ్టర్ దిస్ వామిటింగ్ హీ బికమ్స్ వీక్.
0: ఈ బలహీనుడైనప్పుడు మనం ఏమి చెప్పినా వింటాడు.
1: వన్స్ హీ బికమ్స్ వీక్ వాట్ ఎవర్ యూ సే హీ విల్ ఒబే.
0: ఈ పద్ధతిని మనం అవలంబించాలి.
1: వి హావ్ టు ఫాలో దిస్ పర్టికులర్ ప్రొసీజర్.
0: వారు ఏమైనా చెప్తున్న సమయంలో దాన్ని మనం అడ్డు తగలకూడదు.
1: వెనెవర్ ఎ పర్సన్ ఇస్ టెల్లింగ్ సంథింగ్ డోంట్ అబ్స్ట్రక్ట్.
0: చెప్పుకొని తనలో ఉన్నటువంటి మాలిన్యం ఎంతవరకు అంత బయటపడిపోని.
1: వాట్ ఎవర్ హి వాంట్స్ టు సే లెట్ హిమ్ సే యాజ్ లాంగ్ యాజ్ హి వాంట్స్ టు.
0: శాంతాన్ని వహించాలి.
1: అంటిల్ సచ్ టైమ్ యు షుడ్ హావ్ పీస్.
0: ఈ శాంతమే మనకు సౌఖ్యము.
1: దిస్ గివ్స్ యు జాయ్.
0: ఈ సౌఖ్యమే మనకు సంతోషము.
1: ది సేమ్ జాయ్ గివ్స్ యు హ్యాపీనెస్.
0: మనకు స్వర్గము.
1: దిస్ ఇట్సెల్ఫ్ ఇస్ హెవెన్.
0: ఇలాంటి స్వర్గతుల్యమైనటువంటి ఒక భావాన్ని మనం దూరం చేసుకుని ఏదో మనం అనవసరమైనటువంటి ఉద్రేకాల్లో మనం ప్రవేశించరాదు.
1: వై షుడ్ వి బికమ్ డిస్టెంట్ టు సచ్ హెవెన్లీ ఫీలింగ్స్ అండ్ వై షుడ్ వి గెట్
0: ఓర్పు అనేటువంటిది మానవునికి ప్రధానమైనటువంటి యొక్క గుణం.
1: దిస్ క్వాలిటీ ఆఫ్ పేషెన్స్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్.
0: ఉన్న సద్గుణములు అన్నింటికంటే కూడా ఇదే చాలా గొప్ప గుణం.
1: ఆఫ్ ఆల్ ద క్వాలిటీస్ గుడ్ క్వాలిటీస్ ఎ పర్సన్ కెన్ హ్యావ్ పేషెన్స్
0: పర్యాయం చెప్తాను.
1: స్వామి హాస్ సెడ్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్
0: క్షమ సత్యం.
1: Forbearance is truth.
0: Chama dharmamu.
1: Forbearance is dharma.
0: Chama vedamu.
1: Forbearance is veda.
0: Chama ahimsa.
1: Forbearance is non-violence.
0: Chama dharmamu.
1: Forbearance is dharma also.
0: Chama santoshamu.
1: It also is joy.
0: Chama sarvamu.
1: It is everything.
0: Chama sarvasvamu sarvalokamulandu.
1: It is everything in all the worlds put together.
0: Ee chamanu manamu kaligi undinappude vaaniki damamu uparati anni kudunu ప్రవేశిస్తాయి.
1: వెన్ ఎ పర్టికులర్ పర్సన్ హ్యావ్ దిస్ క్షమా దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు అక్వైర్ ది అదర్ థింగ్స్ లైక్ దమా ఉపరతి అండ్ ఆల్ ద అదర్ థింగ్స్.
0: కనుక దీనిని మనం లోపల పవిత్రమైనటువంటి యొక్క పరిశుద్ధంగా మనం భావించాలి.
1: దిస్ మస్ట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎన్ ఇన్నర్ప్యూరిటీ.
0: గుణమును మనం ఏనాడు మనం దూరం చేసుకుందామో అదే లోపల పరిశుద్ధం.
1: ఓన్లీ వెన్ వీ ఫ్రీ అవర్సెల్స్ ఫ్రమ్ బ్యాడ్ క్వాలిటీస్ దట్ విల్ బ్రింగ్
0: పైపైన సోపులు పౌడర్లు వేసుకుని తిక్కుని కేవలం పవిత్రంగా ఒక వాసన ఉన్నంత వేసుకుని ఉండినంత మాత్రమే అది పరిశుద్ధం కాదు.
1: ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఆఫ్ సోప్ పౌడర్స్ ఎట్సెట్రా అండ్ సచ్ పెర్ఫ్యూమ్స్ దే ఆర్ నాట్ గోయింగ్ టు ప్యూరిఫై యూ ఇంటర్
0: మైండ్. శుద్ధం ప్రతి ఒక్కరూ గావించుకోవచ్చును.
1: ఎక్స్టర్నలీ వీ మే ప్యూరిఫై అవర్సెల్స్
0: కానీ అంతర్శుద్ధి అతి అవసరమైనటువంటిది.
1: ఇన్నర్ ప్యూరిటీ
0: కారణం ఏమనగా అంతర్బహిత సర్వవ్యాప్య నారాయణ భగవంతుడు లోపల బయట ఉంటున్నాడు.
1: ది రీజన్ ఈస్ లార్డ్ ఈస్ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్.
0: కనుక భగవంతుడు ఉన్నటువంటి ప్రదేశాన్ని పవిత్రమైనటువంటి ప్రదేశంగా మనం నిరూపించాలి.
1: ది ఎంటైర్ ప్లేస్ వేర్ లార్డ్
0: ఇది పరిశుద్ధమైనటువంటి స్థానంగా మనం ఏర్పరచుకోవాలి.
1: వీ హావ్ టు ప్యూరిఫై.
0: బయట ప్రపంచం నందు ఉండేటువంటి ప్రపంచంలో భగవంతుడు మనకు గోచరం కాదు.
1: ది లార్డ్ ఇన్ ది ఎక్స్టర్నల్
0: అంతర్భావం నందు ఉన్నటువంటి భగవంతుడే మనకు సర్వత్రా వెంట జంట ఇంట కంటి రెప్పవలే కాపాడుతూ ఉంటాడు.
1: ద ఇన్డ్వెలింగ్ గాడ్ అలోన్ విల్ బి ఏబుల్ టు గివ్ యూ ఆల్ ప్రొటెక్షన్ బీట్ వెరెవర్ యూ గో.
0: కనుక ఇక్కడ స్థితప్రజ్ఞ లక్షణం లోపల మానవుడు ఎట్టి గుణములను కలిగి ఎట్టి స్వభావముల చేత తాను ఆదర్శవంతమైనటువంటి ఒక వ్యక్తిగా రూపొందింప చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ఈ సాంఖ్య యోగంలో అమితంగా బోధిస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: కృష్ణ హాస్ టాట్ ఇన్ సాంఖ్య యోగ వాట్ ఆర్ ద క్వాలిటీస్ విచ్ విల్ మేక్ ఎ పర్సన్ అన్ ఐడియల్ పర్సన్ అండ్ ఎ స్థితప్రజ్ఞ.
0: ఇక్కడ శమం,
1: టేక్ వన్ శమం,
0: మనశ్శాంతి,
1: ఇట్ ఈస్ పీస్ ఆఫ్ మైండ్.
0: దమము,
1: దమం,
0: ఇంద్రియ నిగ్రహం,
1: ఇట్ ఈస్ సెన్స్ కంట్రోల్.
0: ఉపరతి,
1: ఉపరతి,
0: ఒక విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క ఆవేదన,
1: ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ యాంగ్విష్.
0: అనగా ఒక విధమైనటువంటి పవిత్రమైనటువంటి భావంతో కూడినటువంటిది ఉపరతి.
1: ఇట్ ఈస్ యాంగ్విష్ అసోసియేటెడ్ విత్ ఎ సేక్రెడ్ ఫీలింగ్.
0: తితీక్ష,
1: తితీక్ష,
0: ఎట్టి క్లేశ సమయం నందైనా కూడాను అచంచలమైనటువంటి ఒక స్థిరత్వాన్ని కలిగి ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఫీలింగ్ ఆఫ్ స్టడీనెస్.
0: ఎలాంటి బాధలు, ఎలాంటి దుఃఖములు, ఎలాంటి విచారములు సంభవించినప్పటికీ ఏమాత్రం కూడా చలించినటువంటి యొక్క బుద్ధిని భ్రమించినటువంటి మనసును కలిగి ఉంటుండాలి.
1: వాట్ ఎవర్ బి ది టెస్ట్, వాట్ ఎవర్ బి ది ట్రిబులేషన్స్, వాట్ ఎవర్ బి ది ట్రైయింగ్ సర్కమ్స్టెన్సెస్, హ్యావింగ్ ఎ స్టడీ మైండ్ అండ్ అన్డెల్యూటెడ్ మైండ్ అండ్ అన్ అన్వేవరింగ్ మైండ్, దిస్ ఈస్ ఉపరతి.
0: తితీక్ష,
1: తితీక్ష,
0: ఉపరితి అనగా వాంఛలు ఎందుకు త్యాగము చేర్చుకోవటం.
1: ఉపరతి మీన్స్ రినౌన్సింగ్ డిజైర్స్.
0: శ్రద్ధ అనగా గురువునందు కాని పండితులు ఎందు కాని తాను విశ్వసించినటువంటి పరమాత్మను ఎందు కాని నిశ్చలత్వం, ఆ వాక్యాన్ని ఒక శాస్త్రవాక్యము భగవద్వాక్యాన్ని గాఢంగా విశ్వసించేటువంటి ఒక స్థితిని శ్రద్ధ అంటారు.
1: శ్రద్ధ రెఫర్స్ టు హ్యావింగ్ ఎ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ద గురు, ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ద స్క్రిప్చర్, ఇన్ ద వర్డ్స్ ఆఫ్ గ్రేట్ పీపుల్.
0: సమాధానం,
1: సమాధానం,
0: ఈ సమాధానం అంటే ఏమిటంటే అన్నింటి ఎందుకు సంతృప్తి కలిగి ఉంటుండాలి.
1: సమాధాన రెఫర్స్ టు హ్యావింగ్ కంటెంట్మెంట్ అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ అండ్ ఇన్ ఆల్ థింగ్స్.
0: ఇంతేకాదు చిత్తేకాగ్రత అత్యవసరం.
1: నాట్ మెయిన్లీ దాట్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్ ఈజ్
0: చిత్తేకాగ్రత ఉండినప్పుడే,
1: ఓన్లీ వెన్ ఎ పర్సన్ హ్యాస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్,
0: మానవుని యందు అచంచలత్వము ఏర్పడుతుంది.
1: మ్యాన్ వుడ్ బి ఏబుల్ టు హ్యావ్ ఫర్మ్నెస్.
0: అచంచలత్వం ఏర్పడినప్పుడే,
1: ఓన్లీ వెన్ హీ హ్యాస్ స్టడీనెస్,
0: మానవుని యందు ఒక విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క శ్రద్ధ మనకు చేకూరుతుంది.
1: దెన్ ఓన్లీ హీల్ బి ఏబుల్ టు డెవలప్ ఫర్మ్ ఫేత్.
0: ఈ తీవ్రమైనటువంటి శ్రద్ధ బయలుదేరినప్పుడే వాంఛనీయందు కొంతవరకు విరక్తి కలుగుతుంది.
1: ఓన్లీ వెన్ హీ హాస్ ఇంటెన్స్ ఫేత్ హీ బి ఏబుల్ టు డెవలప్.
0: వాంఛనీయందు విరక్తి కలిగినప్పుడే ఇంద్రియమును తమంతట తామే నిగ్రహించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.
1: When one has disgust for desires of the objects of the world,
0: ఇంద్రియ నిగ్రహం కలిగినప్పుడే మనశ్శాంతి చేకూరుతుంది.
1: Then only he will have sense control and then only
0: మనశ్శాంతి చేకూర్చినప్పుడు అంతర్బహిర్ పరిశుద్ధం ఏర్పడుతుంది.
1: When there is peace of mind, there is inner and outer purity.
0: అంతర్బహిర్ పరిశుద్ధం ఏర్పడినప్పుడు ఓర్పు సహజంగా మన స్వరూపం అయిపోతుంది.
1: When there is inner and outer purity, patience will become automatic second nature.
0: కనుకనే ఈ ఐదు విధములైనటువంటి భావములు సాధకుడు అత్యవసరంగా సాధించాలి అని నిరూపించాడు.
1: Therefore, every sadhaka has been asked to practice these five types of qualities.
0: కేవలం శ్లోకములు కంఠస్థం చేసినంత మాత్రమున మనకు ఏమాత్రము ఫలితం రాదు.
1: By hearting and memorizing the slokams, one would not be able to achieve.
0: కంఠస్థము చేయటంతో పాటు ఒకటి రెండు విషయాలైనా మన నిత్య జీవితంలో మనము నిరూపించాలి.
1: అలాంగ్ విత్ మెమరైజింగ్ ది శ్లోకమ్స్ వన్ ఆర్ టూ థింగ్స్ అట్లీస్ట్ షుడ్ బి ప్రాక్టీస్డ్ ఇన్ డైలీ లైఫ్.
0: అప్పుడే గీతా మకరందము మన హృదయమును చేరగలదు.
1: దెన్ ఓన్లీ ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ గీతా విల్ బి ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు అవర్ హార్ట్.
0: కనుక ప్రతి దినము కూడాను మీరు అనుభవించేటువంటి ఈ ఆనందమును క్రమక్రమేణా అంతర్ముఖం గావించుకున్నటకు తగిన కృషి చేయాలని నేను ఆశిస్తున్నాను.
1: స్వామి ఈజ్ జస్ట్ విషింగ్ that all this great joy which we are enjoying every day, we'll have to practice by making it inner property of our own selves.
2: That was the 33rd in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 15th September 1984, Bhagavan explained the secret behind performing action without the expectation of its result.

0: కోరవచ్చు. రాజరాజై పుట్టి రాజ్యమేళగవచ్చు. హేమ గోదానము ఇయ్యవచ్చు.
1: విత్ ఎక్విజిషన్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ వన్ కెన్ ఎమర్జ్ యాజ్ ఎ ఛాంపియన్ అమంగ్స్ట్ స్కాలర్స్. One can fight with all the courage and valor as a soldier and come out triumphantly. One can rule the kingdom, reign the kingdom as the king. One can offer gold, cow, money, wealth as acts of charity.
0: Gaganamanduna chukkaluleka gonavachu. Gaganamanduna చుక్కలు లెక్కగొనవచ్చు. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు.
1: యు కెన్ ఈవెన్ కౌంట్ ద నంబర్ ఆఫ్ స్టార్స్ ఇన్ ద స్కై. యు కెన్ ఆల్సో నేమ్ ఆల్ ద లివింగ్ క్రీచర్స్ ఇన్ దిస్ యూనివర్స్.
0: కానీ దేహేంద్రియములరి కట్టి

0: నిశ్చల సమాన చిత్తుడై నిలువగలడు.
1: గాడ్ ఇస్ లవ్, లవ్ ఇస్ గాడ్. ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ టు ఎస్టాబ్లిష్ కనెక్షన్ బిట్వీన్ లవ్ టు లవ్ ఓన్లీ. Therefore strengthen that love in order to be steady and equanimous.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Inaadu vidya rangamanandu aneka vidhamulainatvanti okka sampratimpulu jarugutune untunnayi.
1: In the field of education, much of research, discussion and deliberations have been going on.
0: అసలు ఎడ్యుకేషన్ అంటే ఏమిటో అని మొట్టమొదటి గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ టు బిగిన్ విత్ వీ షుడ్ నో ద ఇంప్లికేషన్స్ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కేవలము ప్రపంచంలో కొట్టినటువంటి గ్రంథములన్నీ కూడాను చదవవచ్చు, దాని అర్థములను వివరించవచ్చును, కానీ ఇంత మాత్రం చేత తాను ఎడ్యుకేషన్ చదివేటువంటి వాడు కాదు.
1: By merely going through all the texts available and by knowing the content and the depth of the meaning, one cannot call himself educated.
0: Lokamulo chadavarlu aneka mandi untunnaru.
1: In this world there are many educated people.
0: Prapanchamulo unnata vidyanu abhyasinchinatvanti veerulu maha janulu kanipistune.

0: There are many intellectuals who have acquired higher knowledge.
1: Aiste, ee chaduvu valla vaaru chesinatuvanti marpu emiti? Jagattunuku em vivekamunu andistu vacharu? Deeni valla vachinatuvanti yokka paritham emiti? Aneetuvanti vishayanni evaru gurtinchadaniki prayatninchadam ledhu.
0: But no one is making an attempt to understand what this fund of education that one has acquired brought any transformation, brought any change, shared any intellectual awareness, the results of their knowledge. No one has estimated.
1: Kani vidyavalla kani maatpu galigetvanti ee naatiki nee kalugadu.
0: But this
1: antarmukhamu gaavinchukunnappude dani tattvamu artham chesukoni danini grahinchagalaru.
0: Mere knowledge would not bring in any kind of change. The knowledge has to be turned in word, practical, so as to experience transformation and the results of knowledge.
1: భౌతికమైనటువంటి యొక్క తెలివితేటలను అభివృద్ధి గావించుకుంటున్నారు.
0: We have got all the worldly intelligence.
1: కానీ మానసిక సంబంధమైనటువంటి యొక్క విద్యలను అనేకంగా తర్కిస్తూ వచ్చారు.
0: We also have been acquiring all the knowledge, the details relating to the worldly material.
1: ఆధ్యాత్మిక రంగమనందు అనేక మంది ఆత్మతత్వమును గురించి విచారణ చేస్తూ వచ్చారు.
0: In spiritual field also, many people have been investigating the spirit, the soul.
1: వీటి మూడింటి యొక్క తత్వమునే మనము గుర్తించే ఈనాడు మన కాలేజీ లోపల MBA అనేటువంటి క్లాసును ప్రారంభించాము.
0: In full understanding of the need to know these three aspects, fundamentals of life, we have started MBA courses in our institute.
1: Anaga M anaga manasika tattvani gurtinchadam.
0: M stands for the knowledge, the awareness of the mind.
1: B anaga bhautika tattvani gurtinchadam.
0: B is the understanding of the physical world.
1: A atma tattvani vicharinchadam.
0: A is getting into the details of the spirit or the soul.
1: MBA anaga aneka mandi kevalamu manasika tattvani gurtinchadam maatrame telputu unnaru.
0: MBA in this world, people think it is only that which relates to the mind.
1: Adi kaadu mukhyam.
0: It's not that important.
1: Manasika tattvani gurtinchadamu sulabhame.
0: It's quite easy to know the ways of the mind.
1: కానీ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవటము మరింత కష్టము.
0: బట్ టు నో ద సెల్ఫ్, ద ఆత్మ, ఇస్ మచ్ మోర్ డిఫికల్ట్.
1: ఆత్మ అనగా ఏమిటో ఎవరికీ అర్థం కాదు.
0: నో వన్ నోస్ వాట్ దిస్ ఆత్మ, ద సెల్ఫ్ ఇస్.
1: దానికి ఒక రూపము లేదు.
0: ఇట్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
1: ఆత్మ అనగా కేవలము చైతన్యంతో కూడినటువంటి తత్వమే.
0: ఆత్మ బేసికల్లీ, ఫండమెంటలీ, ఇస్ అవేర్నెస్.
2: Consciousness.
1: ఈ ఆత్మతత్వమునే మనము కాన్షియస్నెస్ అనేటువంటి దాన్ని సరైనటువంటి అర్థం చేసుకోవటం లేదు.
0: దిస్ కాన్షియస్నెస్, ద నేచర్ ఆఫ్ ఆత్మ, ఈజ్ నాట్ ప్రాపర్లీ అండర్స్టూడ్.
1: కానీ ఈ చదువుల వల్ల కేవలం కాన్షియస్ వరకు మాత్రమే పోగలుగుతున్నారు.
0: ది ఎడ్యుకేటెడ్ పీపుల్ కుడ్ రీచ్ ద డైమెన్షన్ ఆఫ్ ద లెవెల్ ఆఫ్ కాన్షియస్ అలోన్.
1: ఇంకా కొంతమంది కాన్షియన్స్ వరకు చేరుతున్నారు.
0: సమ్ హ్యావ్ గాన్ టు ద స్టేట్ ఆఫ్ కాన్షియన్స్.
1: అనగా ఈనాటి మానవుడు ఆత్మతత్వము అనగా నిజమైన చైతన్యమునకు ఎవరు చేరడానికి ప్రయత్నించలేదు.
0: టుడే నో వన్ మేడ్ ఎనీ అటెంప్ట్ టు రీచ్ దట్ హైట్ ఆఫ్ కాన్షియస్నెస్.
1: ఈనాడు మనము గుర్తించవలసినటువంటి కాన్షియస్నెస్ ని గుర్తించినప్పుడే కాన్షియన్స్ అర్థమవుతుంది.
0: Today, when once we understand consciousness clearly, we can know what conscience is.
1: ee conscious arthamainapade conscious anaga sense tho koodinatvanti oka vishayam manam bodhinchavachunu.
0: With the understanding of the conscience, we can also know the conscious pertaining to the senses.
1: Conscious anaga senses,
0: conscious relating to senses.
1: Conscience anetvantidi kevalam oka vidhamainatvanti lopala chaitanyame.
0: The conscience is the inner awareness.
1: Consciousness anetvanti sarvatra vyapinchinatvanti oka atmatattvame.
0: Consciousness is all encompassing.
1: self. ఎవరు కూడాను దీని సరైన అర్థం ఇంతవరకు కూడాను గుర్తించడానికి ప్రయత్నించలేదు.
0: Till this day, no one made any attempt to know the in-depth meaning of these terms.
1: Vidyarthulara.
0: Students.
1: Vidyarthiniyulara.
0: Boys and girls.
1: Kevalamu aadhyatmika tattvam anaga emto artham kaanatvanti yokka vishayam ani meeru bhavinchukovachunu.
0: You may consider that the spiritual knowledge is beyond your comprehension.
1: దీనిని మనము సంపూర్ణమైనటువంటి తత్వంగా భావిస్తూ రావాలి.
0: బట్ వీ హ్యావ్ టు కన్సిడర్ ఇట్ యాజ్ టోటల్ అండర్స్టాండింగ్ ఓన్లీ.
1: ఈ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే కేవలం భౌతికమైనటువంటి జగత్తుతో మనం అర్థం చేసుకోలేము.
0: టు నో ద రియాలిటీ ఆఫ్ ద సెల్ఫ్ ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ ఇఫ్ వీ నో ద ఫిజికల్ మెటీరియల్ నాలెడ్జ్.
1: ఇది కేవలము ఒక మెటీరియల్ నాలెడ్జ్ వరకు మాత్రమే పోగలుగుతున్నారు.
0: We have been proceeding along the level of material knowledge.
1: దీనికి అతీతమైనటువంటి తత్వాన్ని మనము కాన్షియస్నెస్ అని తెలుసుకోవాలి.
0: We should know the consciousness is the transcendental principle.
1: ఇది ఫండమెంటల్ అనేటువంటి దాని కింద చేరుతుంది.
0: This is the fundamental knowledge, the spiritual knowledge.
1: ఈ ఫండమెంటల్ నాలెడ్జ్ ని మనం తెలుసుకున్నప్పుడే లౌకికమైన భౌతికమైన ఈ యొక్క వస్తువు యొక్క వ్యాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు.
0: When once we acquire this fundamental knowledge, it is easy to know the physical knowledge, the material knowledge, and the secular knowledge.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఆధ్యాత్మికమనగా కేవలము అర్థం కానటువంటి తత్వం అని మీరు భావించుకోకూడదు.
0: నెవర్ ఫీల్ that the spiritual knowledge is beyond your understanding.
1: ఇది అంతర్భావముతో కూడినటువంటి యొక్క చైతన్య శక్తియే.
0: It is the one with all inner awareness.
1: ఈ అవేర్నెస్ అనగా ఏమిటి? మనం ఒక విధాన్ని గుర్తించుకోవటం అంటుంటారు.
0: Awareness, we think, is only recognizing a fact.
1: ఇది ఏమిటి అంటే ఒక కర్చీఫ్. ఇది అవేర్నెస్.
0: What is this? This is a kerchief. Awareness.
1: ఇది ఏమిటంటే ఫ్లవర్ అంటున్నాము. ఇది ఒక అవేర్నెస్.
0: వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ ఎ ఫ్లవర్. అవేర్నెస్.
1: ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి యొక్క వస్తువు యొక్క ప్రదర్శనలే.
0: దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు ఫిజికల్ ఆబ్జెక్ట్.
1: ఇది కర్చీఫ్ అని చెప్పుకుంటున్నావు, బట్ట.
0: యు సే ఇట్ ఇస్ కర్చీఫ్ క్లాత్.
1: ఈ బట్టకు ఫండమెంటల్ అనేటువంటిది ఏదాన్ని మీరు గుర్తించున్నారు?
0: వాట్ ఇస్ ద ఫండమెంటల్ బిహైండ్ దిస్ క్లాత్ కర్చీఫ్?
1: ఇది వస్త్రము.
0: దిస్ ద క్లాత్.
1: వస్త్రము దారం లేకుండా కాలేదు.
0: The cloth cannot be there without the
1: threads.
0: The threads are out of the cotton.
1: కాబట్టి ప్రతి మొత్తది.
0: So cotton is first.
1: రెండవది దారము.
0: Then the thread.
1: మూడవది వస్త్రము.
0: Third is the cloth.
1: ఈ వస్త్రాన్ని మాత్రమే మనం గుర్తిస్తున్నాము, కానీ ఈ వస్త్రమునకు ఆధారమైనటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోవటం లేదు.
0: We only see the cloth, but we do not know the fundamental principle behind this.
1: ఈనాటి మానవుడు అనేక రకమైనటువంటి విషయాలను విచారణ చేస్తూ వస్తున్నాడు.
0: మ్యాన్ హ్యాస్ బీన్ డూయింగ్ రీసెర్చ్ ఇన్ సెవరల్ ఫీల్డ్స్.
1: కానీ కొన్ని రకములైనటువంటి భావంతో చూసుకున్నప్పుడు వస్తువు యొక్క విషయాన్ని కూడా అర్థం చేసుకోవటం లేదు.
0: బట్ ఇన్ సర్టన్ మ్యాటర్స్ హీ ఇస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ ఆల్ దట్ వీ సీ.
1: అన్ని చెప్తూ వస్తున్నారు, కానీ ఇది ఏమిటి అని మాత్రం ఎవరు గుర్తించుకోవటం లేదు.
0: వీ టీచ్ ఆల్ బట్ వీ డు నాట్ నో ద రియాలిటీ.
1: అయితే ఈనాడు లోకంలో గుర్తించవలసినటువంటిది ఆత్మతత్వం ఒక్కటే.
0: వాట్ హ్యాస్ టు బి నోన్ టుడే ఇన్ ద మోడర్న్ వరల్డ్ ఈస్ దిస్ నేచర్ ఆఫ్ ద సెల్ఫ్, ఆత్మతత్వ.
1: ఆత్మతత్వం గుర్తించినటువంటి వాడు అన్ని తత్వం నువ్వు సులభంగా గుర్తించుకోగలడు.
0: వెన్ వన్స్ యు నో యువర్ సెల్ఫ్ యుల్ బి నోయింగ్ ఎవ్రీథింగ్ ద రెస్ట్.
1: కనుక ఆత్మతత్వం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ సెల్ఫ్?
1: ఇప్పుడు శరీరం ఉన్నది.
0: హియర్ ఇస్ ద బాడీ.
1: ఈ శరీరమునకు అన్ని రకములైనటువంటి అంగములు ఉంటున్నవి.
0: దిస్ బాడీ హ్యాస్ సో మెనీ సెన్సెస్.
1: ఈ అంగములు అన్ని కూడా ఆడుతూనే ఉన్నవి.
0: ఆల్ దిస్ సెన్సెస్ ఆర్
1: అంగములు అన్ని కూడా పనిచేస్తూనే ఉన్నవి.
0: దే ఆర్ ఆల్ ఫంక్షనల్.
1: అయితే ఈ పని చేయడానికి ఏది ఆధారము?
0: వాట్ ఈస్ ద బేసిస్ ఫార్ ది ఆపరేషనల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది సెన్సెస్?
1: అయితే అంగములు పనిచేస్తున్నాయే, కానీ ఇది చేతితో నేను ఈ పుష్పాన్ని పట్టుకున్నాను.
0: ద సెన్సెస్, ద లింబ్స్ యాక్ట్ as I hold this flower.
1: Aithe chethu pushpan pattukunnappudu ee chethiki edi shakti istundadi?
0: I hold this flower, what is that gives support to my hand that holds it?
1: Ee pushpani mukkuto vasana chustunnamu.
0: Well, I smell this flower.
1: Ee vasana shakti ekkada nunchi vastundadi?
0: How do you smell it?
1: Kanuka ivanni kudunu bhautikamainatundi danni artham chestunnayi, kaani అంతర్ముఖమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఏమి కూడా బోధించడానికి ప్రయత్నించలేదు.
2: We only observe the external, the functional aspect, but we do not understand the fundamental aspect. This is my hand.
1: కానీ అంటున్నావు ఇది నా కాలు.
2: You say this is my leg.
1: ఇది మై హెడ్.
2: మై హెడ్.
1: మై ఫింగర్స్.
2: మై ఫింగర్స్.
1: మై హ్యాండ్. మై ఫింగర్. మై లెగ్. మై హెడ్. కానీ హూ ఆర్ యూ?
2: యూ సే దిస్ మై హ్యాండ్ మై ఫింగర్ మై లెగ్. దెన్ హూ ఆర్ యూ?
1: నీవు అనేటువంటిది అర్థం తెలుసుకుంటే కదా ఇది నా తల అని చెప్పగలవు.
2: ఇఫ్ ఓన్లీ యు నో హూ యూ ఆర్ యూ కెన్ సే దిస్ ఇస్ మై.
1: ఈ తల ఎవరిది?
2: హూస్ హెడ్ ఇస్ దిస్?
1: ఈ కాలు ఎవరిది?
2: హూస్ లెగ్స్?
1: ఈ వాసన ఎవరిది?
2: హూస్ hands are there?
1: kaani ivanni telusukokunda nenu nenu anetundi dani maatrame nee bodhisthunnavu kaani annitiki telusukodaniki edi kavali neev evaru?
2: You do not know who you are exactly, but you go on claiming this is mine.
1: kaduga nenu evaru anetundi telusukodaniki adi e vedantam annaru.
2: Who am I? The actual spirituality is to investigate and answer this question, who am I?
1: Who are you? Where did you come from? అని అంటున్నా. హూ ఆర్ యూ అనేటువంటి దాని క్వశ్చన్ వేస్తున్నా, కానీ హూ ఆర్ మై అనేటువంటి దాని క్వశ్చన్ వేయించుకోవడం లేదు.
2: యు గో ఆన్ పుట్టింగ్ క్వశ్చన్ టు ఎవ్రీబడి, హూ ఆర్ యూ, వేర్ డూ యూ కమ్ ఫ్రమ్, బట్ యూ డోంట్ పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్, హూ ఆర్ మై.
1: ఆధారమైనటువంటిది హూ ఆర్ మై.
2: సో ద ఫండమెంటల్ బేసిస్ ఈస్ దిస్ క్వశ్చన్, హూ ఆర్ మై.
1: ఐని గుర్తించుకుంటే అన్ని మనకు గుర్తించుకున్న వారు అవుతాం.
2: ఇఫ్ యు నో దిస్ ఐ, యుల్ బి నోయింగ్ ద రెస్ట్.
1: కనుక ఆధ్యాత్మిక తత్వం అనగా కేవలము అర్థం కానటువంటి యొక్క వ్యర్థం కాదు.
2: స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ ఎన్ ఎక్సర్సైజ్ ఇన్ వెయిన్.
1: దీని అన్నిటికీ మూలాధారమైనటువంటి తత్వం ఒకటి ఉన్నది.
2: దేర్ ఈజ్ ఎ ఫండమెంటల్ ప్రిన్సిపల్ బిహైండ్ ఆల్ దిస్.
1: ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ మనం గుర్తించుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
2: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమ అనేటువంటిది ఎటువంటిది?
2: వాట్ ఈస్ దిస్ లవ్?
1: ప్రేమ ఎక్కడి నుంచి పుట్టుతుండాలి?
2: వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్?
1: ప్రేమనే లేకపోతే మానవుడు ఉండగలరా?
2: కెన్ మ్యాన్ లివ్ విదౌట్ లవ్?
1: కనుకనే లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
2: సో ఇట్ ఈస్ సెడ్, లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: ఈ ప్రేమను మొట్టమొదట గుర్తించుకోవాలి.
2: వీ షుడ్ నో లవ్ ఫస్ట్.
1: ప్రేమనే లేకపోతే ప్రాణమే లేదు.
2: విదౌట్ లవ్ దేర్ ఇస్ నో లైఫ్.
1: ప్రేమనే లేకపోతే వస్తువులే లేవు.
2: విదౌట్ లవ్ దేర్ ఆర్ నో ఆబ్జెక్ట్స్ ఐదర్.
1: ప్రేమనే లేకపోతే విషయమనే కనిపించవు.
2: Without this love you cannot see.
1: కనుకని అన్నిటికీ అంతర్భూతమైనటువంటి శక్తి ఒకటి ఉన్నది.
2: There is an inner latent immanent energy.
1: చాలా మంది చెప్తున్నారు ట్రూత్ ట్రూత్ ట్రూత్. ట్రూత్ అంటే ఏంటి?
2: Many people refer to this truth. What is this truth?
1: త్రికాల భాజ్యం సత్యం అన్నారు.
2: Truth is changeless in all the three periods of time.
1: కానీ ఇంత మాత్రంతోనే సత్యాన్ని మనం నిర్ణయం చేయకూడదు.
2: You cannot stop at that level.
1: త్రికాలమునకు అతీతమైనటువంటిది సత్యం.
2: Truth transcends all the three periods of time.
1: ఆ సత్యం ఎక్కడి నుంచి వస్తుందది?
2: Where does it come from?
1: సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, నబ్రూయాత్ సత్యం అప్రియం అన్నారు.
2: It is said speak truth and never speak it with all emphasis in a pleasing acceptable way.
1: కానీ ఈ ట్రూత్ అనే దానికి రూపం లేదు.
2: This truth has no form.
1: రూపం లేదు కానీ దానికి అర్థం ఉంటుంది.
2: Though it has no form, it has a meaning.
1: అట్లనే మనం truth is God, లవ్ ఇస్ గాడ్ అంటున్నాం. మీకు రూపం లేదని మనం భావించరాదు.
2: వీ సే ట్రూత్ ఇస్ గాడ్, లవ్ ఇస్ గాడ్, బట్ వీ కెనాట్ డినై ఇట్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఫార్మ్.
1: అన్నిటికీ గాడ్ గాడ్ గాడ్ అని ఉపయోగించుకుంటున్నావు.
2: వీ యూజ్ దిస్ వర్డ్ గాడ్ అప్లై.
1: గాడ్ అనేటువంటి దాని యొక్క అంతరార్థం ఏమిటి?
2: వాట్ ఇస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ గాడ్?
1: ఎవరైనా నాస్తికుడు కూడాను ఏదైనా తప్పు చేసినప్పుడు ఓ మై గాడ్ అంటారు.
2: ఈవెన్ ఎ థియస్ట్ వెన్ హీ కమిట్స్ ఎ మిస్టేక్ హీ సేస్ ఓ మై గాడ్.
1: తెలియనటువంటి దానికి కూడాను గాడ్ అనేది యూజ్ చేస్తూనే ఉన్నారు.
2: దో హీ హాస్ నో ఐడియా, యట్ హీ సేస్ ఓ మై గాడ్.
1: ఇలాంటి గాడ్ అనేటువంటిది నిజమైనటువంటి సత్యమునకు అర్థం చెప్పలేదు.
2: నోబడీ కెన్ గివ్ ది డెఫినెట్ మీనింగ్ టు దిస్ వర్డ్ గాడ్.
1: కనుక సత్యానికి అర్థం చెప్పాలంటే స్వానుభూతి.
2: టు నో దిస్ మీనింగ్ యూ నీడ్ యువర్ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్.
1: ఆ ఎక్స్పీరియన్స్ ని ఏ రీతిగా నీవు గుర్తించగలవు?
2: హౌ కెన్ యూ నో యువర్ ఎక్స్పీరియన్స్?
1: ఇప్పుడు చూడండి, 1+1 2 అయింది.
2: Here is an illustration. 1+1
1: 2 is equal to 2. 2+2 4 ayindi.
2: 2+2 is equal to 4.
1: 2-1 1 ayindi.
2: 2-1 is equal to 1.
1: Ani ee plus lu minus lu cheppagalugutunnare gaani deeniki mooladharamaindi edi?
2: You speak of these additions and deletions, but what is the basis for these?
1: Ee prapanchamlo unnatundi samasta padarthamulu kuda nu manam cheppagalugutunnamu.
2: We are able to see and say all this material world.
1: కానీ దీని యొక్క సత్యస్వరూపంను గుర్తించడానికి ప్రయత్నించలేదు.
2: బట్ వీ హావ్ నాట్ మేడ్ ఎన్ అటెంప్ట్ టు నో ది ఫండమెంటల్ ట్రూత్.
1: ప్రపంచమంతా కూడా వస్తువులతో చేరినటువంటిది.
2: ద హోల్ వరల్డ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్
1: మెటీరియల్ లోకం.
2: All this world is full of material. But beyond this material world, there is a mind.
1: ఈ మెంటల్ వరల్డ్ కు అతీతమైనటువంటిది ఇంకోటి ఉండాలి.
2: Beyond this realm of the mind, there is something
1: beyond.
2: That is transcendental, beyond the intellect.
1: ఈ ట్రాన్సెండెంటల్ అనేటువంటి దానికి ఎంతనో మనం ప్రయత్నం చేస్తున్నాము.
2: We are making an attempt to know this transcendental principle beyond the intellect.
1: అయితే మనం ఏదైనా మనం గుర్తించవచ్చును.
2: We may know many.
1: ప్రపంచంలో అన్ని గుర్తించి ఇన్ని కోట్లు అని చెప్పవచ్చు నమ్మరు.
2: You can know everything, count and say crores.
1: ఆ కోట్లకు తర్వాత మరి ఏం చెప్పగలవు?
2: Beyond this, what do you say?
1: ఇవన్నిటికి చేరితే కట్టగడపడికి ఏమీ అర్థం కాదు.
2: Finally, you would not end anywhere.
1: కనుక మనం పదములు మాత్రమే ఉపయోగిస్తున్నాం కానీ పదస్వరూపాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
2: We only exhibit our verbosity. Nomenclature, but we don't know the depth.
1: కనుక ప్రతి మానవుని యందు కూడాను ఉన్నటువంటి అది ఒక్కటే.
2: But in every man, this fundamental principle is there.
1: ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ అనేటువంటిది ప్రతి మానవుని యందు కూడా ఉంటుండాలి.
2: This exists in every human being.
1: కనుక love is God అన్నప్పుడు love అనేది everywhere.
2: When we say love is God, it implies
1: ఈ ఫండమెంటల్ అనేటువంటిది సర్వుని యందు ఉంటున్నది.
2: This fundamental love is in everyone.
1: Truth is in me.
2: Truth is in me.
1: I am truth. చెప్పగలుగుతున్నావని నీవెవరు? ట్రూత్ అని చెప్పగలుగుతున్నావు నీవంటే ఏమిటి?
2: యు సే ఐఎమ్ ట్రూత్, దెన్ హూ ఆర్ యూ?
1: ఇవి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అన్నిటికీ ఒక్కటే ఒకటి తేలిపోతుంది.
2: వెన్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ఫైనల్లీ యు కమ్ టు కన్క్లూజన్. మాత్రం
1: స్పిరిచువల్ మార్గంలో మాత్రమే గుర్తించడానికి వీలవుతుంది.
2: ఇట్ ఈస్ పాసిబుల్ టు నో. Come to the goal only in the spiritual path.
1: దాన్ని నిదానంగా అంతర్ముఖంగా ఆలోచన చేస్తూ చేస్తూ చేస్తూ పోతే కట్టగడపడి తేలేది అది ఒక్కటే.
2: As we gradually research, investigate, explore, you will know the result.
1: ఈనాడు పరిశీలన చేయటం లేదు.
2: We are not investigating anyway.
1: ఈ పరిశీలనలో కూడా కొన్ని అర్థబద్ధమైనటువంటి పరిశీలన చేస్తున్నారు.
2: There are certain perversions, deviations in the field of research.
1: కాదు కాదు కాదు కాదు.
2: It shouldn't be so.
1: అంతర్ముఖమైనటువంటి యొక్క నిజమైనటువంటి ట్రూత్ను మనం చూడాలి.
2: It's only by inner inquiry you know the truth.
1: ఈ ఎంక్వైరీ అంటే ఎక్కడి నుంచి వస్తుండాలి?
2: Enquiry, where does it come from?
1: Enquiry. ఈ క్వైరీ అనేటువంటి దాంట్లో ఈ యొక్క తత్వం ఎక్కడ చేసింది?
2: This inquiry, where does it come from?
1: మనం పదాలు ఉపయోగపడుతున్నాము.
2: We use words.
1: కానీ పదముల యొక్క అంతరార్థాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
2: We are not understanding the inner meaning of the words that we use.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: అర్థం కానటువంటి దాంట్లో మీరు పడి వ్యర్థం చేసుకోకండి మీ టైంను.
2: Don't waste your time thinking of those things that you do not understand.
1: God is there. You are God. దాన్ని నీవు నమ్ము.
2: Have full faith in that.
1: నమ్మకం చేతనే మనకు గుర్తించడానికి వీలవుతుంది, కానీ నమ్మకం లేకుండా పోతే దేన్ని మనం గుర్తించలేము.
2: It is only the faith that will help you to know. Without this faith you cannot.
1: కనుకనే మొట్టమొదటి నీవు అనేటువంటి దాన్ని నమ్ము.
2: First have full faith in you.
1: I అనేటువంటిది నమ్మినప్పుడే.
2: When you have faith in yourself, I.
1: రెండవది you అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
2: Then you can understand the second person, you.
1: అయ్యే తలకాయనప్పుడు you అనేది అర్థమవుతుంది.
2: When you cannot understand the simple I, how do you expect to know you?
1: కనుకనే simple I ని మీరు గుర్తించడానికి ప్రయత్నించండి.
2: Make every attempt to know this simple I.
1: అది యు అనేటువంటిది, ఉయ్ అనేటువంటిది సులభంగా మనకు అర్థమవుతుంది.
2: దెన్ ఇట్స్ ఈజీ టు అండర్స్టాండ్ యు అండ్ దెన్ వీ.
1: ఇప్పుడు ఒక చిన్న పదము,
2: స్మాల్
1: ఐ ప్లస్ యు.
2: ప్లస్ యు,
1: ఐ ప్లస్ యు రెండు చేరినప్పుడు వీ అయింది.
2: ఐ ప్లస్ యు ఈజ్ ఈక్వల్ టు వీ.
1: వీ ప్లస్ హీ ఏమవుతుంది?
2: దెన్ వాట్ ఈస్ ఇట్? దెన్
1: ఓన్లీ హీ అవుతుంది.
2: వీ ప్లస్ హీ ఈజ్ ఈక్వల్ టు హీ.
1: ఆ హీ అనేటువంటిది ఎప్పటికీ ఉండేటువంటిది.
2: దట్ హీ ఈజ్ కాన్స్టెంట్.
1: ఐ అనేటువంటిది మార్పు చెందుతుంది.
2: ఐ చేంజెస్.
1: యు అనేటువంటిది మార్పు చెందుతుంది.
2: యు ఆల్సో చేంజ్.
1: యు అనేటువంటిది నిజ జీవితంలో నీవే దాన్ని మార్పు చెందుకుంటున్నావు.
2: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ బ్రింగింగ్ అబౌట్ ఎ చేంజ్ ఇన్ యూ.
1: కానీ ఐ ఆమ్ బాయ్,
2: ఐఎమ్ ఎ బాయ్,
1: ఐఎమ్ మ్యాన్,
2: ఐఎమ్ ఎ మ్యాన్,
1: ఐఎమ్ ఓల్డ్ మ్యాన్,
2: ఐఎమ్ ఎన్ ఓల్డ్ మ్యాన్.
1: ఆ విధంగా నీకు నువ్వే మార్పు చెందుకుంటున్నావు.
2: యు ఆర్ బ్రింగింగ్ అబౌట్ దీస్ చేంజెస్.
1: ఈ మార్పు చెందేటువంటి దాన్ని నువ్వు నమ్ముకొని పేరు ఉండేది.
2: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ హ్యాండ్ ఫెయిత్ ఇన్ దిస్. For everything he is most important. That he is God. That he, the divinity, is in everyone.
1: He is everywhere.
2: He, God,
1: in you, with you, above you, below you, around you.
2: He, the God, is in you, with you, above you, below you, around you.
1: Kani I anetvanti in me, in my, even cheppodaniki veelu kaadu.
2: It's not possible, nor is it good enough to say it is in me, with me, alone.
1: Kanuka aa he anetvanti sampurnamainatvanti oka daivatvanni bodhisthundi.
2: So this he speaks of God.
1: ఇలాంటి తత్వాన్ని చిన్న చిన్నదిగా మనము నమ్మకంతో చేసుకుంటూ రావాలి.
2: దీస్ సటిలిటీస్ కెన్ బి నోన్ విత్ ఆల్ ఫెయిత్.
1: ఇప్పుడు ఒక చిన్న విషయం వచ్చేస్తుంది.
2: ఎ స్మాల్ ఇష్యూ హియర్.
1: ఒక చిన్నది తీసుకున్నప్పుడు ఇదని నేను ప్రేమిస్తున్నాను.
2: యు సే ఫర్ ఇన్స్టెన్స్ ఐ లవ్ హిమ్.
1: ఐ లవ్ హిమ్.
2: ఐ లవ్ హిమ్.
1: అతను తప్ప నేను దేనిని ప్రేమించడం లేదు.
2: ఐ డోంట్ లవ్ ఎనీబడీ ఎక్సెప్టింగ్ హిమ్.
1: ఇది ఎచ్చ సత్యం అవుతుంది.
2: హౌ కెన్ దట్ బి ట్రూ?
1: నిన్ను నీవే ప్రేమించుకోవటం లేదు.
2: You don't love yourself.
1: నిన్ను నీ ప్రేమను ఏ రీతిగా ప్రేమించగలవు?
2: How do you love yourself?
1: This is my body.
2: This is my body.
1: ఈ బాడీని నువ్వు నమ్మగలుగుతున్నావా?
2: Do you have full faith in your body?
1: నమ్మటం లేదు.
2: No.
1: ఈ బాడీని నువ్వు నమ్మలేనప్పుడు నీవు అనేటువంటి ఈ బాడీ ఎట్ట నమ్మకగలుగుతున్నావు?
2: When you have no faith in your body, how can you say that this is
1: my body? ఈ బాడీ అనేటువంటిది అంతా కూడా మార్పు చెందేటువంటిది.
2: The body goes on changing.
1: అన్నింటినీ మార్పు చెందేటువంటిది ఒకటి.
2: All are changeable.
1: అద్వితీయం అద్వైతమైనటువంటిది అన్నింటికీ అతీతమైనటువంటిది.
2: బట్ దేర్ ఇస్ వన్ నాన్ డ్యూయల్ ప్రిన్సిపల్ బియాండ్.
1: అది నిజమైన ఆత్మతత్వం.
2: దట్ నాన్ డ్యూయల్ చేంజ్ లెస్.
1: దానికి వేరే మనకు పేరు లేదు.
2: దట్ ఈస్ ఆత్మ.
1: మనకు పేరు లేదు.
2: ఇట్ హెస్ నో అదర్ నేమ్.
1: ఆ ఆత్మ అనేటువంటి పేరు.
2: దిస్ ఈస్ ఆత్మ.
1: ఆత్మ అనేటువంటిది ఎవరు పెట్టారు?
2: Who has given this name? It is not the name given by anybody. This Atma is present everywhere.
1: He is everywhere.
2: He is everywhere.
1: అటువంటి ఆత్మతత్వానికి ఏ పేరు నువ్వు పెట్టగలవు?
2: వాట్ నేమ్ కెన్ యూ గివ్ విచ్ ఇస్ ఎవ్రీవేర్?
1: ఇవన్నీ పేరు పెట్టుకుని కూర్చోవటం కేవలం టైం వ్యర్థం చేసుకోవటమే.
2: జస్ట్ టు నేమ్ దెమ్, గివింగ్ ఇట్ ఎ వర్డ్ ఈస్ జస్ట్ వేస్ట్ ఆఫ్ టైం.
1: పేర్లు పెట్టుకుని నీవు కేవలం కాలాన్ని వ్యర్థం చేయవద్దు.
2: డోంట్ వేస్ట్ యువర్ టైం బై యువర్ వొకాబులరీ.
1: నీవు దాన్ని నమ్మి, నీవు విశ్వసించి దాన్ని ప్రచారం చేయి.
2: విత్ ఆల్ ది ఫుల్ ఫెయిత్ షేర్ విత్ ఎవ్రీబడి, పబ్లిసైజ్.
1: నీ ఫుల్ ఫెయిత్ దాన్ని పెట్టుకున్నప్పుడే అన్నింటి ఎందు నీకు ఫెయిత్ కలుగుతుంది.
2: వెన్ వన్స్ యువర్ ఫుల్ ఫెయిత్ యూ విల్ బి సక్సెస్ఫుల్.
1: ఒక డ్రాప్ వాటర్ వచ్చేసింది.
2: హియర్ ఇస్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్.
1: ఆ విధంగా డ్రాప్స్ డ్రాప్స్ డ్రాప్స్ డ్రాప్స్ రెయిన్ నుంచి వాటర్ వస్తుంటది.
2: అండ్ ఇన్ రెయిన్ యూ గెట్ డ్రాప్స్ ఆఫ్ వాటర్.
1: ఇవన్నీ డ్రాప్స్ అంతా చేరినప్పుడే ఇది ఒక పెద్ద పాత్ర నిండిపోతుంది.
2: అండ్ ఆల్ దిస్ డ్రాప్స్ ఆఫ్ వాటర్ వుడ్ ఫిల్ ఇన్ ద కంటైనర్.
1: నీవు నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నిన్ను నేను ఈ అందరినీ ప్రేమిస్తున్నటువంటి డ్రాప్ వంటిది.
2: I love you, all this is just a drop.
1: కాని అన్ని కూడా నువ్వు నేను ప్రేమిస్తున్నాను అన్నప్పుడు అది ఏమవుతుంది?
2: And once you say I love all, what is it then?
1: అది దేనికి అర్థం కాదు, దాన్ని ఆత్మ అన్నారు.
2: That love is Atma.
1: ఈ ఆత్మకు అనేటువంటిది ఒక విధమైనటువంటి డ్రాప్ వాటర్ అనేటువంటి పేరు లేదు.
2: It has no name like a drop or water.
1: ఇలాంటి తత్వాన్ని మనం గుర్తించుకొని నమ్మకం చేతనే దైవాన్ని మనం సాధించుకురావాలి.
2: We have to know the true nature of Atma and have full faith in God.
1: దైవాన్ని నమ్మకుండా ఏ ప్రయత్నం చేసినప్పటికీ అంత వ్యర్థమే అయిపోతుంటుంది.
2: Without faith in God, whatever you may do, whatever task you may undertake, you will be a failure.
1: ఇవన్నీ టైం మనం వ్యర్థం చేసుకోవటమే.
2: You will be wasting your time.
1: కనుక మనం ఈ అర్థానికి పోకుండా
2: without going this way.
1: ఆత్మతత్వం ఒకటి ఉన్నది.
2: Know the principle of the self.
1: Atma is everywhere.
2: Atma is
1: in
2: everywhere.
1: You, with you, above you, below you, around you.
2: This Atma, the self, is everywhere. In you, with you, above you, below you, around you.
1: ఈ అరౌండ్ గా ఉండేటువంటిది ఏంటది?
2: వాట్ ఈస్ దట్ సరౌండ్?
1: దాన్ని నువ్వు చెప్పగలుగుతున్నావా?
2: ఆర్ ఏబుల్ టు సే దాట్?
1: నేను నేను అని మాత్రం నీ దేహాన్ని మాత్రం ఉచ్చరిస్తున్నావు, కానీ ఈ అనంతంగా ఉండేటువంటి తత్వాన్ని నువ్వు చెప్పగలుగుతున్నావా?
2: యూ అడ్రస్ యువర్ సెల్ఫ్ ఐ, బట్ ఆర్ యూ ఏబుల్ టు కాంప్రహెండ్ దట్ ఇన్ఫినిటీ?
1: కనుక ఈ అర్థం కానటువంటి దాంట్లో నువ్వు ప్రవేశించవద్దు.
2: డోంట్ గెట్ ఇన్ దట్ ఏరియా దట్ యూ డోంట్ అండర్స్టాండ్.
1: మొట్టమొదటి నీ ఎందున్నటువంటి తత్వం ఆ యొక్క నమ్మకం.
2: First, what you need is faith.
1: అది నీ యందు ఉన్నటువంటి చైతన్యము.
2: That itself is awareness.
1: ఈ చైతన్యమే లేకపోతే నీవే లేవు.
2: Without this faith, you don't exist.
1: ఇది చైతన్యం.
2: This is awareness, you do not exist.
1: కనుక నీవు అవేర్నెస్ ను గుర్తించాలి.
2: సో యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ అండర్స్టాండ్ అవేర్నెస్.
1: ఈ అవేర్నెస్ అంటే దీన్ని ఏం చెప్తున్నారు?
2: వాట్ ఇస్ దిస్ అవేర్నెస్?
1: ఒక గుర్తించడము అని చెప్తున్నారు.
2: యూ సే ఇట్స్ జోనీ రికగ్నైజింగ్ అండర్స్టాండింగ్.
1: కానీ గుర్తించడం మాత్రమే కాదు అవేర్నెస్ అనేటువంటిది.
2: ఇట్స్ నాట్ ఇనఫ్ ఇఫ్ యూ సే అండర్స్టాండ్.
1: ఇది ఏంటి?
2: వాట్ ఇస్ దిస్?
1: ఇది గులాబీ పుష్పము.
2: దిస్ ఇస్ ఎ రోజ్ ఫ్లవర్.
1: ఈ గులాబీ పుష్పాన్ని గుర్తించావు.
2: యూ హ్యావ్ నోన్ ఇట్.
1: గులాబీ పుష్పం అనేటువంటి దానికి ఈ పేరు ఎవరు పెట్టారు?
2: హూ నేమ్డ్ ఇట్ యాజ్ ఎ రోజ్ ఫ్లవర్?
1: ఎవరు పెట్టారో నాకు తెలియదు.
2: ఐ డోంట్ నో.
1: ఏదో ఒక ఇంగ్లీష్ పదంలో వచ్చేసింది.
2: ఇట్ ఇస్ జస్ట్ అన్ ఇంగ్లీష్ వర్డ్.
1: కనుక ఈ వర్డ్స్ ను బట్టి మనం పోతున్నామే తప్ప నిజమైన యథార్థాన్ని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించారు?
2: యూ జస్ట్ ఎక్స్ప్రెస్ బై వర్డ్ బట్ యూ డోంట్ నో ద రియాలిటీ.
1: మొట్టమొదట నీవు కన్నులు మూసుకొని అంతర్ముఖంగా నీవు ధ్యానం చేసి ఆ ఆత్మతత్వాన్ని గుర్తించు.
2: ఫస్ట్ క్లోజ్ యువర్ ఐస్, టర్న్ ఇన్ వర్డ్.
1: సాధన లేకుండా దేన్ని సాధించలేము.
2: వితౌట్ ది సాధన ప్రాక్టీస్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
1: కనుక సాధన చేసి అంతర్ముఖమైన దాన్ని సాధించిన తర్వాతనే నీ వాదన ప్రతివాదంకు నువ్వు పూజుకోవచ్చు.
2: ఇట్ ఈస్ ఓన్లీ బై స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన, టర్న్ ఇన్ వర్డ్, ఎక్స్పీరియన్స్ ద సెల్ఫ్ అండ్ దెన్ డెలిబరేట్ అపాన్ ఇట్.
1: కనుక మొట్టమొదట నీ దేహతత్వాన్ని నీవు గుర్తించు.
2: ఫస్ట్ నో యువర్ ఫిజికల్ నేచర్ బాడీ.
1: ఇది ఫిజికల్ బాడీ.
2: దిస్ ద ఫిజికల్ బాడీ.
1: ఇందులో అన్ని రకములైనటువంటి అంగములు ఉంటున్నాయి.
2: దేర్ సో మెనీ లింబ్స్ అటాచ్డ్.
1: అన్ని అంగములు నేను కాదు.
2: I am not these limbs.
1: అన్ని అంగములలోనా ఉన్నటువంటి వాడిని నేను.
2: In fact, I am in every limb of my body.
1: This is my hand.
2: This is my hand.
1: This is my finger.
2: My finger.
1: ఈ ఫింగర్ అంటే ఏమిటి?
2: What is this finger?
1: My hand అంటే ఏమిటి?
2: What is my hand?
1: ఈ హ్యాండ్ అనేటువంటిది ఐదు ఫింగర్లు చేరినప్పుడే హ్యాండ్ అయింది.
2: This hand has got all the five fingers there.
1: కాబట్టి ఈ ఫింగర్ అంటే ఏమిటి?
2: Then what is the finger?
1: ఈ విధంగా విచారణ చేస్తూ పోతే తప్పక అన్నిటి యందు ఉన్నటువంటి ఒక్కటే.
2: When you go on inquiring, you will understand the uniform, same principle.
1: ఆధ్యాత్మిక తత్వాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం.
2: To understand the spirituality is very difficult.
1: కానీ కష్టమైన దాన్ని వదలకూడదు.
2: Because it is difficult, do not give up.
1: దానిని మనం సాధించవలసింది.
2: We have to achieve that alone.
1: ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువాహనాలను మనం సాధించనక్కర్లేదు.
2: You don't need to have all these worldly conveniences and comforts.
1: ఆ ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని ఒకదాన్ని మనం సాధిస్తే
2: that self which exists if it is
1: known. సర్వమును సాధించిన వారైతాం.
2: You will be achieving everything else.
1: కనుక ప్రతిదానికి నీవు క్వశ్చన్ వేసుకుని పోతుండాలి.
2: సో ఫర్ ఎవ్రీథింగ్ యూ గో ఆన్ పుటింగ్ దిస్ క్వశ్చన్.
1: నేనెవరు?
2: హూయమ్ఐ?
1: నేనెవరు?
2: హూయమ్ఐ?
1: నేనెవరు?
2: హూయమ్ఐ?
1: నేనెవరు? నేనెవరు అని పూపితే తప్పక దానికి అర్థమవుతుంది.
2: యూ విల్ సర్టన్లీ గెట్ ది ఆన్సర్ టు దిస్ క్వశ్చన్.
1: నేను అనేటువంటిది ఏ రూపంలో ఉంది?
2: హూయమ్ఐ? వాట్ ఈస్ ఇట్ ఫార్మ్?
1: ఇది అరూపంలో ఉంటుండాలి.
2: ఇట్ ఈస్ ఫార్మ్లెస్.
1: కనుకనే మనము నేను అనేటువంటి తత్వాన్ని ఆత్మతత్వంగా మనం విశ్వసించాలి.
2: సో యూ షుడ్ అండర్స్టాండ్ దిస్ ఫార్మ్లెస్ ఐ ఈజ్ ఆత్మ.
1: అనేక మంది ఆత్మకు అనేక రూపములు చెప్తున్నారు.
2: మెనీ పీపుల్ అజ్యూమ్ ఫార్మ్స్ టు దిస్ ఆత్మ.
1: కానీ ఇదంతా ఒక వెనుక కానే కాదు.
2: దే ఆర్ నాట్ కరెక్ట్ ఇన్ ఎనీవే.
1: మొట్టమొదట నేను అనేటువంటి తత్వానికి నీ చైతన్య శక్తిని చూపించాలి.
2: ఫస్ట్ ఫర్ దిస్ ఐ మానవుడి
1: చైతన్య శక్తి మరి దేని ఎందుకు కూడా లేదు.
2: This Chaitanya awareness consciousness is not there anywhere else.
1: It is awareness consciousness.
2: It is the consciousness of the awareness.
1: The conscious kaadu.
2: It is not conscious.
1: Conscience kaadu.
2: It is not conscience either.
1: Consciousness.
2: It is consciousness.
1: The consciousness nu sarain reetiga manam artham chesukovali.
2: We have to understand this consciousness clearly.
1: అది ఎవరు ఈనాటి వరకు అర్థం చేసుకోలేదు.
2: నో వన్ హాజ్ అండర్స్టూడ్ ఇన్ డెప్త్.
1: అన్ని పదాలు ఉపయోగపెడుతున్నాము.
2: పీపుల్ యూజ్ దీస్ టర్మ్స్.
1: కాన్షియస్నెస్ అంటున్నాము.
2: దిస్ ఇస్ కాన్షియస్నెస్.
1: ఈ కాన్షియస్నెస్ రూపం ఏమిటి అని ఎవరైనా గుర్తించడానికి ప్రయత్నించారా?
2: హాజ్ ఎనీబడీ మేడ్ ఎన్ అటెంప్ట్ టు నో ద ఫార్మ్ ఆఫ్ ది కాన్షియస్నెస్?
1: నిజంగా దాన్ని గుర్తించడానికి ప్రయత్నించిన వారికి సులభంగా అర్థమవుతుంది.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ మేక్ ఎన్ అటెంప్ట్ ఇన్ ట్రూలీ స్పీకింగ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ఇట్.
1: కనుక అర్థం చేసుకోవడానికి ఎన్క్వైరీ చేస్తూ పోవాలి.
2: To understand, you should get into the field of inquiry.
1: ఊరికి ఎన్క్వైరీ అంటే ఏదో ఒకటి నెంబర్ చెప్పుకుంటూ పోతే పెరగలేదు.
2: ఇంక్వైరీ డస్ నాట్ మీన్ రెపిటీషన్ ఆర్ వెర్బల్.
1: దాని స్వరూపాన్ని నిరూపిస్తూ పోవాలి.
2: వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్స్ ఫార్మ్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
1: విద్యార్థులు అయినటువంటి మీకు,
2: యువర్ స్టూడెంట్,
1: ఈ ఆధ్యాత్మికము అంత సులభంగా అర్థమయ్యేటువంటిది కాదు.
2: ఇట్స్ నాట్ దట్ ఈజీ టు అండర్స్టాండ్ స్పిరిచువల్.
1: కానీ నమ్మకం అనేటువంటిది నాకు పోషించుకుంటే తప్పక సులభంగా అర్థమవుతుంది.
2: బట్ ఇఫ్ యూ సస్టైన్ దిస్ ఫెయిత్ యూ విల్ సర్టన్లీ.
1: నమ్మకం అని రెండు నయనమ్ములేని అంతులేని నేడు అవని అందు.
2: ద మోడర్న్ పీపుల్ ఆన్ ఎర్త్ టుడే ఆర్ టోటల్లీ బ్లైండ్, హ్యావింగ్ లాస్ట్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
1: బ్లైండ్ అంటే ఏంటి?
2: హూ ఇస్ బ్లైండ్?
1: దాన్ని కూడా అర్థం చేసుకోలేరు.
2: వీ డోంట్ నో వాట్ ఇస్ బ్లైండ్.
1: చీకటి, చీకటి
2: అండ్ డార్క్నెస్.
1: ఈ చీకటి ఎక్కడ చూస్తున్నావు?
2: వేర్ ఫ్రమ్ ఏ హ్యాస్ ఇట్?
1: ఆ చీకటిని చూసిన వాడెవరు?
2: హూ ఇస్ ద సీయర్?
1: కన్నులు మూసుకో.
2: క్లోజ్ యువర్ ఐస్.
1: ఏం చూస్తున్నావు?
2: వాట్ యూ సీ?
1: చీకటి చూస్తున్నాను.
2: యూ ఓన్లీ సీ
1: డార్క్. ఆ చీకటిని చూసిన వాడెవరు?
2: హూ ఇస్ ద సీయర్ ఆఫ్ దిస్ డార్క్?
1: ఆ చీకటిని చూసిన వాడు ఒకడు ఉండాలి కదా.
2: దేర్ మస్ట్ బి ఎ సీయర్.
1: ఆ చూచిన వాడు లేకపోతే చీకటి నువ్వు ఎట్లా చెప్పగలవు?
2: వితౌట్ ద సీయర్ బీయింగ్ దేర్ హౌ డు యూ సీ ది డార్క్నెస్?
1: కనుకనే ప్రతి దానికి కూడా ఒక విధమైనటువంటి రూపం ఉంటుండాలి.
2: సో ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ డెఫినెట్ ఫార్మ్.
1: ఇట్లా మనం పోదానికి పోతే అన్ని మనం శూన్యంగా పోతుంటాం.
2: If you go on inquiring, you will understand the shunya, the emptiness.
1: ఒక్క వస్తువును మనం ఆధారంగా తీసుకోవాలి.
2: We have to take one object as the basis.
1: అది నిజమైనటువంటి ఒక సత్యాన్ని వెతికేటువంటి తారం.
2: That will certainly take you to the reality.
1: కనుక ఆ రియాలిటీని మనం చూడాలంటే నమ్మకం అని కావాలి.
2: To know the reality, faith is necessary.
1: ఆ నమ్మకం చేతనే నువ్వు ప్రయాణం చేయి.
2: Travel with this faith.
1: నమ్మకం అనే లేకపోతే నువ్వు ఎక్కడ ప్రయాణం చేయలేవు.
2: Without this faith, you cannot journey anywhere.
1: You
2: are going somewhere. If you don't know where you are going, how do you reach your destination? You first decide, I am going to Mandir.
1: Mandir undo ledu.
2: Mandir is there or not?
1: కానీ మందిరం పోతున్నాము అనేటువంటి ఒక నిర్ణయానికి నువ్వు రావాలి.
2: బట్ యూ షుడ్ డిసైడ్ దట్ యు ఆర్ గోయింగ్ టు మందిర్.
1: కనుక నీవు మందిరానికి చేరగలవు.
2: యూ కెన్ రీచ్ దెన్.
1: ఎక్కడ పోతున్నానటువంటి నీకే తెలియనప్పుడు దేన్ని చేరగలవు?
2: ఇఫ్ యూ డు నాట్ నో వేర్ యూ ఆర్ గోయింగ్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు రీచ్?
1: కనుక మొట్టమొదటి ఒకటి ఆత్మ దైవము అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకోవాలి.
2: ఫస్ట్ కీప్ ఇన్ వ్యూ ఆత్మ గాడ్.
1: ఈ ఆత్మ అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకుంటే ఎక్కడైనా నువ్వు తిరగవచ్చు.
2: దెన్ వన్స్ యూ నో దిస్ యూ కెన్ మూవ్ అబౌట్ ఎనీవేర్.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రయాణం లోపల మనం ఆత్మతత్వమును అర్థం చేసుకోవచ్చు.
2: ఇన్ దిస్ ఎటర్నల్ జర్నీ వీ కెన్ నో ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీకు ప్రేమ అంటేనే తెలియటం లేదు.
2: యూ డోంట్ నో వాట్ లవ్ ఇస్.
1: ఏదో నువ్వు దేహాన్ని చూసి ప్రేమిస్తున్నావు.
2: యూ లవ్ ద బాడీ.
1: నీ ధనాన్ని చూసి ప్రేమిస్తున్నావు.
2: యూ లవ్ యువర్ మనీ.
1: నీ రూపాన్ని చూసి ప్రేమిస్తున్నావు.
2: యూ లవ్ యువర్ ఫామ్.
1: నీ ప్రవర్తన చూసి ప్రేమిస్తున్నావు.
2: యువర్ బిహేవియర్.
1: ఈ ప్రవర్తన ఎక్కడ నుంచి వచ్చింది?
2: బిహేవియర్ హౌ
1: యు రూపం ఎక్కడ నుంచి వచ్చింది?
2: ద ఫామ్ హౌ యు
1: ధనం ఎక్కడ నుంచి వచ్చింది?
2: మనీ హౌ యు
1: అందం ఎక్కడ నుంచి వచ్చింది?
2: హౌ డు యు గెట్ ఆల్
1: ఈ అందచందములతో పూర్తి నువ్వు ప్రేమిస్తున్నావు కానీ అందచందములకు ఆనందం ఏమిటి అనేటువంటి దాన్ని గుర్తించడం లేదు.
2: ఇన్ ఫ్యాక్ట్ యూ ఓన్లీ సీ ది ఎక్స్టర్నల్ ఫార్మ్ అండ్ ద బ్యూటీ, బట్ యూ డు నాట్ అండర్స్టాండ్ ద రియాలిటీ.
1: కొంతకాలము దీన్ని చూసి ఇది నాకు ప్రేమ అంటాము.
2: యూ సీ దిస్ అండ్ సే ఐ లవ్ ఇట్.
1: కానీ ఆ లవ్ ఎంతకాలం ఉంటుంది?
2: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
1: ఇది మార్పు చెందుతూ ఉండాలి.
2: దిస్ చేంజెస్.
1: ఈ మార్పు చెందినటువంటి దాన్ని ప్రేమించి ప్రయోజనం లేదు.
2: ఇట్ ఈస్ యూస్లెస్ టు లవ్ దాట్ విచ్
1: మార్పు చెందనటువంటి తత్వాన్ని మనం ప్రేమిస్తూ రావాలి.
2: యూ షుడ్ లవ్ దాట్ విచ్ ఈస్ చేంజ్లెస్.
1: ఆ మార్పు చెందినటువంటిది ఆత్మతత్వము.
2: ఆత్మ ఈస్ చేంజ్లెస్.
1: ఆత్మ అనేటువంటి దానికి ఏ మార్పు లేదు.
2: ఇట్ హాస్ నో చేంజ్.
1: ఏ కూర్పు లేదు. ఏ కూర్పు లేదు.
2: ఇట్ హాస్ నో ఎడిషన్స్.
1: దానిని నమ్మకాలి మొట్టమొదటి పెట్టుకోవాలి.
2: యూ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ దాట్.
1: మనం చెప్తుంటాం.
2: వి సే
1: మనం ఆయన అంటే నాకు చాలా ప్రేమ.
2: You say that I love him very much.
1: ఆయన్ని చూసి నువ్వు ఏదేని ప్రేమిస్తున్నావు?
2: What that you love in him?
1: అతని రూపాన్ని చూసి ప్రేమిస్తున్నావా?
2: Is his form?
1: అతని ప్రవర్తన చూసి ప్రేమిస్తున్నావా?
2: Behavior?
1: అతని యొక్క ఆనందాన్ని చూసి ప్రేమిస్తున్నావా?
2: All his happiness?
1: అతని దేని చూసి నువ్వు ప్రేమిస్తున్నావు?
2: What is that makes you love him?
1: దేని చూసి నువ్వు ప్రేమించడం లేదు.
2: In fact, none of these.
1: ఇవన్నీ తాత్కాలికంగా జరిగిపోతుంటాయి.
2: They are all temporary things.
1: ప్రేమ అనేది ఒకటి ఉంది.
2: Love is there.
1: ఆ ప్రేమనే దైవము.
2: Love is God.
1: అందుకోసమే దైవం అనేటువంటిది ప్రేమ స్వరూపము.
2: Love is God. God is the personification of love.
1: ప్రేమను చూసి నువ్వు ప్రేమించు.
2: It's only connection, love to love.
1: కనుక ప్రేమనే లేకపోతే ప్రాణమే లేదు.
2: Without love there is no life.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
2: A small example.
1: ఒక చిన్న ఉదాహరణము. ఒక తల్లికి కుమారుడు ఉన్నాడు.
2: A mother has a son.
1: ఆ తల్లికి 20 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు.
2: This mother has a son age 20.
1: తర్వాత కుమారుడు మరణించాడు.
2: Later the son died.
1: తల్లి ఒకటే ఉంది.
2: And the mother remained.
1: ఆ తల్లి చెప్తుండది, నేను ఎట్లా బ్రతికేది?
2: And she went on feeling sad.
1: నాయనా నీవు ఉన్నప్పుడే నేను బ్రతుకుతున్నాను.
2: The mother said, I could live
1: without you. నీవే లేకపోతే నేను బ్రతికేది ఎక్కడ?
2: Without you how can I live?
1: కాబట్టి నేను అనిపించింది ఎక్కడ?
2: దెన్ హూ ఎమ్ ఐ?
1: ఇవన్నీ కేవలం కల్పనలే తప్ప ఏది సత్యం కాదు.
2: దీస్ ఆర్ ఓన్లీ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్. నన్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రూ.
1: కనుక ఇది ప్రేమతో తీసుకోవడానికి ప్రేమ ఒక్కటే ప్రధానం, కానీ ప్రేమకు ఒక ప్రాణం కాదు, ప్రేమకు ఒక రూపం కాదు.
2: ఇన్ఫాక్ట్ లవ్ ఈజ్ ది ఫండమెంటల్ బేసిస్. ఇట్ హాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
1: ఈ ప్రేమను ప్రేమించినటువంటి వాడే ప్రేమను పొందగలడు.
2: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ గాట్ ఇంటెన్స్ అటాచ్మెంట్ టు దిస్ లవ్.
1: కేవలం దేహాన్ని ప్రేమించినటువంటి వాడు దేహమున్నంత వరకే ప్రేమిస్తాడు.
2: ది లవ్ షుడ్ నాట్ బి రెస్ట్రిక్టెడ్ టు ద ఫిజికల్ ఫ్రేమ్.
1: తదుపరి దేనిని ప్రేమించలేడు.
2: అండ్ సో యు ఆర్ నాట్ ఏబుల్ టు లవ్ ద ఆల్.
1: కనుక నీవు ప్రేమను ప్రేమించు.
2: సో ఇన్ ఫ్యాక్ట్ అటాచ్ టు దిస్ లవ్.
1: కనుక ఈ ప్రేమనే ప్రాణము.
2: And this love is life.
1: ఈ ప్రాణమే దైవము.
2: And this life is
1: అది
2: God.
1: ఆత్మ.
2: That is ఆత్మా.
1: కనుక సత్యమైనటువంటి ఆత్మతత్వం ఒకటే.
2: So the fundamental truth is this self, ఆత్మ.
1: ప్రేమ స్వరూపులారా.
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమ చేతనే మీరు ప్రేమను పొందాలి.
2: ఇట్స్ ఓన్లీ త్రూ లవ్ యూ కెన్ బి లవ్డ్.
1: ప్రేమ రహిత మరి భూములలో,
2: ద బ్యారన్ ల్యాండ్ వితౌట్ లవ్,
1: ప్రేమాంకురములు పెంపొంది,
2: ఫర్ ద సాప్లింగ్స్ ఆఫ్ ప్రేమావేశముతో, విత్ ఆల్ ద ఎమోషన్
1: ప్రేమ నదులు ప్రవహించక మురడి,
2: యాజ్ ద రివర్స్ ఆఫ్ లవ్ ఫ్లో,
1: గానం చేయగలే కృష్ణ గానం చేయగలే.
2: ఓ కృష్ణ సింగ్ ఫర్ అస్ యు ద మెలడీ ద మ్యూజిక్.
1: ప్రేమ నదులు ప్రవహించాలి.
2: ద రివర్స్ ఆఫ్ లవ్ షుడ్ ఫ్లో.
1: ఈ లవ్ కంత బీజం ఉండాలి.
2: అండ్ ద సీడ్స్ ఆర్ రిక్వైర్డ్.
1: కాబట్టి ఈ ప్రేమతత్వాన్ని, ఒక ప్రేమతత్వాన్ని మనం అర్థం చేసుకుంటే చాలు.
2: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ వీ నో దిస్ ఫండమెంటల్ లవ్.
1: ఈ ప్రేమనే సర్వము.
2: దిస్ లవ్ ఈజ్ ఎవ్రీథింగ్.
1: కనుక ప్రేమనే సర్వంగా భావించుకుని ప్రేమతో నీవు పూజించు, ప్రేమనే ఆధారం చేసుకో.
2: కన్సిడర్ లవ్ యాజ్ ఎవ్రీథింగ్. Worship with all the love. Adore with all the love.
1: ఈ ప్రేమలో ఏదో ఒక పదార్థాన్ని పెట్టుకుని పూజించద్దు.
2: And do not have any material objects as the centers of love.
1: ఈ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ని పెట్టుకుని పోతే అన్ని శూన్యమైపోతాయి.
2: With the material objects as the centers of love, there will be void.
1: ప్రేమను మాత్రమే ప్రేమిస్తూ పోతుంటే ప్రేమ ఎప్పటికీ శాశ్వతంగా నిలుస్తుంది.
2: If you have this love, it will remain eternally.
1: కనుకనే ప్రేమను మనం ప్రేమిస్తూ రావాలి.
2: So you should be love to love only.
1: కనుక ప్రేమించవలసినటువంటి ప్రేమనే కానీ ప్రేమతో చేరినటువంటి కాయంను కాదు.
2: వాట్ ఈస్ టు బి హ్యాడ్ ఈజ్ ఓన్లీ లవ్, ఈజ్ నాట్ లవ్ ఫర్ ద బాడీ.
1: ఇవన్నీ రూపాలంతా కూడా అనిత్యములు అశాశ్వతములు.
2: ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ టెంపరరీ అండ్ ఎఫీమరల్.
1: ఈ అసత్యములు అసత్యములు అయినటువంటి మనం ప్రేమించకూడదు.
2: నెవర్ లవ్ దాట్ విచ్ ఇస్ ట్రాన్షియంట్.
1: అది భౌతికమైనటువంటి ప్రేమ.
2: And it's only physical love that
1: ప్రేమను మాత్రమే ప్రేమించేటువంటి శాశ్వతమైన ప్రేమ.
2: And the true love is permanent.
1: ట్రూత్ ను ట్రూత్ గా భావించాలి.
2: Consider the fundamental truth.
1: ట్రూత్ ను ఒక మెటీరియల్స్ తో మనం భావించుకోకూడదు.
2: Truth is not material.
1: ప్రేమకు ఒక మెటీరియల్ రూపం లేదు.
2: And love is not a material.
1: Truth is truth.
2: Truth is truth.
1: Love is love.
2: Love is love.
1: కనుక love is Lord. Love is God.
2: Love is Lord. Love is God.
1: ఇలాంటి ప్రేమ చేతనే మనం దైవాన్ని పొందుతూ రావాలి.
2: With this love you can certainly have God.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: మీకందరికీ తెలుసును,
2: యు ఆల్ నో దిస్,
1: అనేక రకమైనటువంటి ఒక తత్వములు మీరన్ని కూడా డిసప్పాయింట్ అపాయింట్ చేసుకుంటూనే ఉంటారు.
2: యు హావ్ గాట్ సో మెనీ థింగ్స్, అపాయింట్మెంట్స్ అండ్ డిసప్పాయింట్మెంట్స్.
1: అపాయింట్ చేసుకున్నప్పుడే డిసప్పాయింట్ వస్తుంది.
2: బికాజ్ దేర్ ఇస్ అపాయింట్మెంట్ దేర్ ఇస్ డిసప్పాయింట్మెంట్.
1: కనుక నీవు అపాయింట్ ఉన్నటువంటిది చేసుకోవద్దు.
2: Don't have any appointment.
1: ఈ డిసప్పాయింట్ కి ఏమాత్రం అవకాశం ఉండదు.
2: Then there is no scope for disappointment.
1: డిసప్పాయింట్ కు అపాయింట్మెంట్ కారణం.
2: So for disappointment, appointment.
1: ఈ అపాయింట్మెంట్ అనేది రూపమే.
2: So this kind of appointment is
1: రూపాన్ని నీవు తీసుకోవద్దు.
2: Don't go by form.
1: నీ యొక్క రూపం నీవు ఎందుకు ఉంచుకో.
2: Have your inner form.
1: నీ యొక్క ఆత్మతత్వమే నీ యొక్క రూపము.
2: This self is your real form.
1: అది ఎన్ని రూపంలోనైనా తలుస్తుంటుంది.
2: It will think of any other forms.
1: కనుక దైవాన్ని రూపకంగా భావించుకోకూడదు.
2: Never consider God as a definite form.
1: Rama, Krishna, Govinda, ivanni pettina perle gaani puttina perle gaadu.
2: Rama, Krishna, Govinda are the names given.
1: Ee pettina perluku shastram ledu.
2: These names given are not permanent.
1: Kaani edo oka naamaanni manam nimnayam cheskovali.
2: However, you need one to proceed with.
1: Kanuka mee chaduvulanni kunu chadavatam satyame.
2: Yes, it's needed that you should
1: ఆ చదువులో ఉన్నటువంటి సారాన్నంత గుర్తించడం సత్యమే.
2: ఇట్ ఇస్ ఆల్సో ట్రూ దట్ యు నో ది ఎసెన్స్.
1: అది ఎంతవరకు సత్యం అవుతుంది?
2: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
1: దాన్ని అనుభవించేంత వరకు సత్యం అవుతుంది.
2: అంటిల్ ఇట్ కమ్స్ టు ఎక్స్పీరియన్స్.
1: అనుభవించిన తర్వాత ఆ సత్యం కూడా అసత్యం అయిపోతుంది.
2: ఆఫ్టర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ట్రూత్ ఆల్సో బికమ్స్ ఫాల్స్ హుడ్.
1: కనుక మీరు ఒక రూపాన్ని ఆధారం చేసుకోవద్దండి.
2: సో నెవర్ గో బై ది ఫిజికల్ ఫార్మ్.
1: ట్రూత్ ఈజ్ ట్రూత్, అదే సత్యం నాకు.
2: ట్రూత్ ఈజ్ ట్రూత్, విచ్ ఇస్ ఫండమెంటల్.
1: ట్రూత్ కు ఏమాత్రం రూపం లేదు.
2: ట్రూత్ హ్యాస్ నో డెఫినెట్ ఫార్మ్.
1: లవ్ ఈజ్ ట్రూత్. లవ్ ఈజ్ గాడ్.
2: లవ్ ఈజ్ గాడ్.
1: ఆ లవ్ ఏ నీకు గాడ్.
2: దట్ లవ్ ఈజ్ గాడ్.
1: ఆ లవ్ కు ఒక రూపం లేదు.
2: లవ్ హ్యాస్ నో ఫార్మ్.
1: ఆ లవ్ ను పెంచుకుంటూ పోండి.
2: Go on enhancing this love.
1: దీనికంతా కూడా సత్యంగా మీరు విచారం చేస్తూ వస్తే సులభంగా మీకు అర్థమవుతుంది.
2: When once you investigate along the path of truth, you will experience love.
1: భగవంతుడే వాడు ఒకడున్నాడు.
2: There is God.
1: భగవంతుడే లేకపోతే ఈ ప్రకృతి లేదు.
2: Without God, the world does not exist.
1: ప్రకృతి నుంచి పరమాత్మనే వస్తుండాలి.
2: And we also find the God, the creator.
1: ఈ పరమాత్మ నుంచినే పరతత్వం ఏర్పడుతుందది.
2: And the creator is necessary.
1: ఆ పరతత్వం నిజమైనటువంటి ఒక ఆత్మతత్వం.
2: The creator God is the true self.
1: అటువంటి ఈ పరతత్వాన్ని నీవు ప్రేమిస్తురా.
2: Then once you love this God, you will experience.
1: కనుక ఈ లవ్ ను ఒక రూపకంగా తీసుకుని మీరు ప్రార్థిస్తూ రావద్దండి.
2: Don't go on praying a definite form in the name of God.
1: ఈ రూపంతో తీసుకున్నదంతా కూడా మార్పు చెందుతూ వస్తుంటారు.
2: Because all forms go on changing.
1: మీకు ఎప్పుడైనా అవసరం చిక్కినప్పుడు, అవకాశం చిక్కినప్పుడు ఈ ప్రేమతత్వాన్ని చక్కగా మీకు వివరించి చెప్తాను.
2: When time comes, Bhagavan will explain to us clearly the principle of love in future.
1: పిల్లలకు చక్కగా ఈ యొక్క ప్రేమతత్వం అర్థమైనప్పుడే దాన్ని ఈ డిసప్పాయింట్ కు అవకాశం ఇవ్వరు.
2: Then once you understand this law clearly, you'll never be disappointed.
1: నిరంతరము పిల్లలంతా కూడా అపాయింట్ డిసప్పాయింట్ అపాయింట్ డిసప్పాయింట్ దీంట్లోనే పడిపోతున్నారు తప్ప అపాయింట్ ను ఏమాత్రం అయినా కూడా పాయింట్ గా తీసుకుంటున్నారు.
2: ఓన్లీ స్టూడెంట్స్ వాసిలేట్ అండ్ ఆసిలేట్ బిట్వీన్ అపాయింట్మెంట్ అండ్ డిసప్పాయింట్మెంట్ కాన్స్టెంట్లీ రిపీటెడ్లీ.
1: కానీ పాయింట్ ను మనం తీసుకోవాలి.
2: బట్ వీ షుడ్ లుక్ టు ద పాయింట్ ఫస్ట్.
1: ఆ పాయింట్ కు ఒక విధమైనటువంటి నామే ఉంది తప్ప రూపం లేదు.
2: అండ్ దిస్ రియల్ పాయింట్ has only a name but not the form.
1: ఆ నేమును ఏమైనా రూపంలో పెట్టుకోవచ్చు.
2: యూ కెన్ గివ్ ఎనీ ఫార్మ్ యాజ్ యూ విష్.
1: కనుక మీరు ఒక విధమైనటువంటి యొక్క అపాయింట్మెంట్ లో పోయి మీరు డిసప్పాయింట్ చూటూ ఇవ్వకండి.
2: సో నెవర్ బి డిసప్పాయింటెడ్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్,
1: దైవాన్ని మీరు పొందాలనుకుంటే
2: అచీవ్ గాడ్
1: ఒక్కటే ఒక మార్గం చాలు.
2: వన్ పాత్ ఇస్ ఎనఫ్.
1: అది ఏ ప్రేమ.
2: That is the path of love.
1: అది ఏ ట్రూత్.
2: దట్ ఈస్ ట్రూత్.
1: ఆ ట్రూత్ అనేటువంటి దాన్ని పట్టుకొని పోండి.
2: ప్రొసీడ్ అలాంగ్ దిస్ పాత్ ఆఫ్ ట్రూత్.
1: అదే నీకు ప్రేమ అనే దాన్ని పట్టుకొని పోండి.
2: ప్రొసీడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ లవ్.
1: ఈ ప్రేమను పట్టుకొని పోయినప్పుడే ప్రేమ తత్వం నీకు బోధపడుతుంది.
2: అండ్ వన్స్ యూ హోల్డ్ ఆన్ టు లవ్ యూ విల్ అండర్స్టాండ్.
1: ఒక నిమిషంలో ఒక దినంలో తేలేటువంటిది కాదు.
2: ఇట్స్ నాట్ టు బి డిసైడెడ్ ఇన్ ఎ డే ఆర్ టు.
1: చక్కగా మనం కూర్చొని పట్టుదలతో దాన్ని పట్టి సాధించాలి.
2: యూ షుడ్ డిటర్మిన్ టు అచీవ్ దిస్.
1: కనుకనే ఒకనొక సమయం లోపల రమణ మహర్షి ఉండేటువంటి వాడు.
2: అట్ వన్ టైమ్ యాజ్ యు ఆల్ నో రమణ మహర్షి లివ్డ్ హియర్.
1: ఆయన పోతున్న తక్షణమే స్వామి నేను దీనికోసం వచ్చానంటాడు.
2: అండ్ వన్ హి వుడ్ సే దట్ స్వామి ఐ హావ్ కమ్ ఫర్ దిస్ పర్పస్.
1: నీవు ఎవరు నాయన అంటాడు.
2: దెన్ స్వామి పుట్స్ దిస్
1: క్వశ్చన్. నీవు ఎవరో నీవు తెలుసుకుంరా తప్పక నేను చెప్తానంటాడు.
2: రమణ మహర్షి పుట్స్ ఎ క్వశ్చన్ నో యువర్ సెల్ఫ్ ఫస్ట్ దెన్ కమ్ బ్యాక్.
1: నీవెవరో నీవు తెలుసుకుంరా.
2: First know who you are.
1: నేను మీతో అన్ని చెప్తానన్నాడు.
2: Then I'll tell the rest.
1: ఈ విధంగా నేనెవరు నేనెవరు నేనెవరు తెలుసుకుంటూ పోవటం వల్ల ఈ దేహమే పోతుంది.
2: Therefore, when once you go on inquiring, investigating the self, who am I, you will know the reality.
1: నేను అనేటువంటి దానికి ఒక రూపం పెట్టకండి.
2: So this I, the self, has no difference.
1: జన్మవరణములు రెండు కూడాను అసత్యమే.
2: The birth and death are utterly false.
1: జన్మ ఉన్నప్పుడు మరణం వచ్చేస్తుంది.
2: When there is birth, there is death.
1: జన్మవరణములు దేహానికే కానీ ఆత్మకు కాదు.
2: Birth and death relate to the body, not to the self.
1: ఆత్మతత్వానికి మనం ప్రేమించాలి కానీ జన్మవరణాలు అనేటువంటి దేహాన్ని మనం ప్రేమించడం కాదు.
2: Therefore, love the self which is birthless and deathless and not the body.
1: Bangaru mimmalantanni nenu bangaru bangaru antuntanu.
2: Bhagavan addresses each and every one of you as bangaru.
1: Ee bangaru antamlo unnatundi artham emiti meeku.
2: What is the meaning when Swami calls you bangaru?
1: Bangaru chikutundi.
2: You have gold.
1: Ee bangaru ku ee naatiki nee peru tappadu.
2: And this gold is required for
1: ఆ గోల్డ్ ఎన్ని రకాలు కరిగించవచ్చు, ఎన్ని రకమైనటువంటి నగరగాను మార్చుకోవచ్చు.
2: యూ కెన్ జస్ట్ చేంజ్ ఇట్ అండ్ మేక్ ఎనీ ఆర్నమెంట్ జ్యువెల్ అవుట్ ఆఫ్ ఇట్.
1: కానీ బంగారు మాత్రం మీరు మార్చడానికి వీలు కాదు.
2: బట్ యూ కెనాట్ చేంజ్ ది గోల్డ్ ఇట్స్ నేచర్.
1: కాబట్టి మీరు బంగారుతో చేరినటువంటి రూపాలుగా ఎన్నైనా మారుతూ ఉండొచ్చు మీరు.
2: సో యూ మే బి చేంజింగ్ బట్ యు ఆర్ ఎసెన్షియలీ గోల్డ్.
1: కానీ బంగారును మాత్రం నువ్వు పెట్టుకో.
2: బట్ హ్యావ్ దిస్ గోల్డ్.
1: అది ఎప్పటికీ మారదు.
2: ఇట్ ఈస్ చేంజ్లెస్.
1: ఈ మారినటువంటి దాన్ని మనం కోరుకోవటం కానీ మారేటువంటి దాన్ని రూపాన్ని కోరుకుంటుంటే మనం మోసమైపోతాం.
2: డిజైర్ ద చేంజ్లెస్. నెవర్ డిజైర్ విచ్ ఇస్ ఫాస్ట్ చేంజింగ్.
1: కనుక నేను మారినటువంటి దాన్ని నేను పిలుస్తుంటాను మిమ్మల్ని.
2: సో భగవాన్ అడ్రస్సెస్ యూ
1: బంగారు బంగారు బంగారు బంగారు
2: బంగారు గోల్డ్ విచ్.
1: ఆ బంగారు నువ్వు చచ్చేటువంటి వాడు కాదు.
2: అండ్ దిస్ బంగారు గోల్డ్ ఈస్ నాట్ గోయింగ్ టు డై.
1: తిరిగి పుట్టేటువంటి వాడు కాదు.
2: నార్ వుడ్ బి బోర్న్.
1: బంగారు ఎప్పుడు బంగారే.
2: గోల్డ్ ఈస్ గోల్డ్.
1: అది శాశ్వతమైనటువంటిది.
2: ఇట్ రిమైన్స్.
1: అది సత్యమైనటువంటిది.
2: దాట్ ఈస్ ట్రూత్.
1: ఆ సత్యనిత్యమైనటువంటి దాన్ని మనం కోరుతూ పోవాలి కానీ సత్యనిత్యం కానటువంటి దాన్ని కోరిపోయి మనం మోసంలో పడిపోతున్నాం.
2: సో హ్యావ్ ఫుల్ ఫెయిత్ అండ్ డిజైర్ దాట్ విచ్ ఇస్ ట్రూత్ అండ్ ఎటర్నల్. డోంట్ డిజైర్ దాట్ విచ్ ఇస్ చేంజబుల్.
1: కనుకనే శంకర్ వారు చెప్పారు, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహు దుఃఖారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవింద గోవిందాన్ని భజించండి.
2: దేర్ఫోర్ ఆదిశంకర్ డిక్లేర్డ్ యు ఆర్ బోర్న్ అగైన్ అండ్ అగైన్. యూ గెట్ ఇన్ టు ది వూంబ్ ఆఫ్ ది మదర్ అండ్ యూ టేక్ బర్త్ రిపీటెడ్లీ. బర్త్ అండ్ డెత్ హ్యాపెన్ రిపీటెడ్లీ.
1: చావు పుట్టుకులేనటువంటి దాన్ని మనం కోరుతూ రావాలి.
2: సో యూ డిజైర్ విచ్ ఇస్ బర్త్లెస్ అండ్
1: యూ చావు పుట్టుకునేటువంటి దాన్ని తిరిగి మనం పుట్టుకుని ఎందుకు కోరాలి?
2: వై షుడ్ యూ బి బోర్న్ అగైన్ టు డై?
1: కనుక మనం పుట్టుకులేనటువంటి దాన్ని మనం కోరుతూ రావాలి.
2: సో వీ షుడ్ డిజైర్ టు బి బర్త్లెస్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
1: మీ ఎందునటువంటి ప్రేమ పుట్టేటువంటిది కాదు, పుట్టేటువంటిది కాదు.
2: దట్ లవ్ విచ్ ఈస్ ఇన్ యూ ఈస్ నాట్ న్యూలీ బోర్న్.
1: ఆ ప్రేమను మీరు ప్రేమించండి.
2: This love get.
1: ఆ ప్రేమ నిరంతరము మీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంటారు.
2: This love is always with you, around you, above you, below you.
1: In
2: you also.
1: ఆ ప్రేమనే మనకు కోరాలి.
2: And desire that eternal love.
1: అటువంటి దాన్ని మీరు ప్రేమిస్తుంటుంటే మీరు ఎంత ఎంత కాలమైనా ప్రేమ స్వరూపులుగానే ఉంటారు.
2: If you hold on, cling on to that love, you'll be eternal.
1: దీన్ని మీరు సత్యంగా కోరండి.
2: Consider this too.
1: మీరు సత్యంగా ఈ ప్రేమను మాత్రం నమ్మండి.
2: And have full faith in this love.
1: ఈ లౌకికమైన ప్రేమను మీరు నమ్మకండి.
2: Don't have faith in this worldly love.
1: నమ్మి నమ్మి నమ్మి చాలా మోసమైపోతున్నారు.
2: In fact, you have been cheated and deceived by this worldly love.
1: ఈ ప్రేమనంతా కూడా తాత్కాలికమైన మేఘములు మాదిరి చేసుకోవాలి.
2: All this worldly love is like temporary clouds.
1: మేఘములు వస్తున్నాయి పోతున్నాయి.
2: Clouds come and go.
1: శాశ్వతమైనటువంటి మేఘం ఒకటేనని.
2: Not even one cloud is permanent.
1: కనుక శాశ్వతమైనటువంటి ప్రేమను మీరు ప్రేమించండి.
2: So love that which is permanent.
1: ఆత్మ.
2: That is the self.
1: ఆ ఆత్మనే మీకు ప్రేమించవలసినటువంటి దాన్ని.
2: Love the self.
1: కనుక ఆధ్యాత్మిక మార్గంలో మీరు ప్రవేశించేటువంటి వారు.
2: Those who want to get into spiritual path.
1: ఆధ్యాత్మిక మార్గాన్ని తెలుసుకోవాలంటే నా దగ్గర రండి నేను చెప్తాను.
2: If you want to know the spiritual path, come to Bhagavan. He will tell you and teach you.
1: I will explain.
2: Bhagavan will explain.
1: కానీ ఈ ప్రేమించేటువంటి అంతా కూడా డిసప్పాయింట్ అయ్యేటువంటి దాన్ని ప్రేమించి చాలా మోసపోతున్నారు.
2: You love all the worldly objects and you are disappointed.
1: ఈ డిసప్పాయింట్ కానటువంటి ప్రేమను ప్రేమించండి.
2: సో లవ్ దాట్ విచ్ గివ్స్ నో స్కోప్ ఫర్ డిసప్పాయింట్మెంట్.
1: చదువు చదవండి.
2: యు స్టడీ.
1: చదువులో ఉన్నటువంటి అర్థాన్ని గుర్తించండి.
2: నో ది ఎసెన్స్.
1: గుర్తించుకున్న అర్థాన్ని ప్రాక్టికల్ లో పెట్టండి.
2: ఎసెన్స్ హ్యాస్ టు బి పుట్ ఇన్ ప్రాక్టికల్ లైఫ్.
1: అనుభవించండి.
2: అండ్ ఎక్స్పీరియన్స్.
1: అనుభవించినటువంటి దాన్ని ఆనందించండి.
2: అండ్ దాట్ విచ్ ఇస్ ఎక్స్పీరియన్స్.
1: అంతేగాని
2: మేక్ యూ బ్లిస్ఫుల్.
1: కానీ ప్రతిదాన్ని కూడా ప్రేమించి ప్రేమించి డిసప్పాయింట్ గా కాకూడదు.
2: యు గో ఆన్ లవింగ్ ఎవ్రీవన్ ఆల్ అరౌండ్ అండ్ ఆర్ ఫైనల్లీ లెఫ్ట్ విత్ డిసప్పాయింట్మెంట్.
1: అందరికీ ముఖ్యమైనటువంటి ప్రేమ ఒక్కటే శాశ్వతము.
2: లవ్ ఈజ్ పర్మనెంట్.
1: ఆ పర్మనెంట్ అయినటువంటి ప్రేమను ప్రేమిస్తూ రండి.
2: హోల్డ్ ఆన్ టు దిస్ పర్మనెంట్ లవ్.
1: ఓకే, ఆ ప్రేమకు ఇంకో రూపాలు కట్టుకుని మీరు డిసప్పాయింట్ చోటు ఇవ్వకండి.
2: డోంట్ గెట్ అటాచ్డ్ టు ఎనీ పర్టికులర్ ఫార్మ్.
1: చాలా మంది పిల్లలంతా కూడా ఆ విధంగానే డిసప్పాయింట్ అయిపోతున్నారు.
2: మెనీ మెనీ మోడర్న్ బాయ్స్ or ruining themselves
1: because of this. Adilanga disappoint ayipoyi denni preminchalekapothunnaru.
2: Because of these disappointments that will never help you to love
1: anything. Ani preminchin danni e maatram kuda manam vadalukokunda dani preminchutune povali.
2: Then once you love, never give up.
1: Adi perugutu perugutu perugutu pothundi.
2: It goes on enhancing, improving.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
1: మిమ్మల్ని అందరినీ నేను ఎప్పుడు కూడా ప్రేమ స్వరూపులారా అని ప్రకటిస్తున్నాను.
2: భగవాన్ ఆల్వేస్ అడ్రెస్సెస్ యు యాజ్ ఎంబాడ్మెంట్ ఆఫ్ లవ్.
1: ప్రేమను మాత్రమే మీరు పెంచుకోండి.
2: డెవలప్ ఓన్లీ దట్ లవ్.
1: ఆ ప్రేమ మీ వెంట ఉన్నప్పుడు అదే నిన్ను కాపాడుతుంది.
2: వెన్ వన్స్ ద లవ్ విచ్ ఇస్ విత్ యూ, ఇట్ విల్ సేఫ్ గార్డ్ యూ.
1: అది విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ, బిలో యూ.
2: దట్ ఈస్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ, బిలో యూ.
1: ప్రేమ ముదిత మనసే కహో రామ రామ రామ రామ రామ రామ రామ రామ.

हित मन से करो राम राम राम राम राम राम राम राम राम राम राम।

0: మీరు ఎప్పుడైనా నేషనల్ అని చెప్పేసి లోపల ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ తో లేకపోతే ఇంకో రీతిగా ఎవరో పాడుతున్నారు అని మీరు ఉండకండి. ప్రతి ఒక్కరికి నోరు ఉంది, ఆ నోటుతో భారతదేశాన్ని తలచాలి. అంతేగాని ఏదో ఎవరో పాడుతున్నారని అట్టు పోకూడదు. మనకు ఇచ్చారు భగవంతుని నోరు, ఆ నోటుతో దాన్ని భగవంతుని నామం చేయాలి.
1: Everyone should join in chorus. God has gifted you the tongue. It's not simply limited to instruments only. Everybody should sing joyfully.
0: ఆ హృదయంతోనే నువ్వు పాడాలి.
1: Everyone should sing wholeheartedly.
0: అది మీరు నేర్చుకోండి బాగా.
1: That you have to learn clearly.
0: అది నిజమైనటువంటి శాస్త్రమైనటువంటి యొక్క ప్రేమ.
1: That is the real, fundamental, eternal love.
0: అది ఎప్పుడు నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుండాలి.
1: This eternal love is always with you, in you, around you.
0: దాన్ని మీరు పాడుతూ రావాలి బంగారం.
1: That you sing with love.
0: ఏదో ఒక బ్యాండ్ లో పెట్టి పాడుతున్నారులే అని నీవు పాటి నీవు కన్నులు మూసుకుని కూర్చోకూడదు.
1: Never be silent. Thinking that there is some band that goes on singing, playing the national anthem, you should join in chorus.
0: Band paadthe band ku vastundi aa result.
1: In fact, the results, if it goes to the band instruments alone.
0: Neeku note tho paadthe neeku vastundi aa result.
1: If you just sing with your tongue, the results will come to you.
0: Kanukane neeku note tho neeku hrudayam tho paadathu.
1: So sing joyfully, wholeheartedly.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 28th October 2003 in Prashanti Nilayam. In the discourse, Bhagavan beautifully explained that in order to realize the all-pervasive consciousness, one must engage in constant sadhana and self-inquiry. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Shri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు మేటి వస్తువునందున మేటియగుచు అంతటను సర్వసాక్షి అయి అలరునట్టి ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే అణువులగు ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే అణువులగును.
1: స్మాలర్ దాన్ ఎన్ ఆటమ్, స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్, దట్ ఈస్ ది ఎటర్నల్ విట్నెస్, వాట్ వీ కాల్ బ్రహ్మన్. దిస్ బ్రహ్మన్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ద సోల్ ఆత్మ, అండ్ ద వెరీ బ్రహ్మన్ రిప్రజెంట్స్ ది ఆటమ్ టు.
0: అణోరణీయాన్ మాతో మహీయా, ఈ జగత్తునందు పంచభూతములు ప్రత్యేకంగా మనం చూచుతూ అనుభవిస్తూ ఉండినప్పటికీ పంచభూతముల యొక్క స్వరూపమే మానవుని యొక్క దేహము.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ నోటీస్ ఫైవ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ వీ వాచ్ అండ్ ఎక్స్పీరియన్స్, బట్ ద మ్యాన్ ఇస్ ద వెరీ పర్సానిఫికేషన్, ది ఎంబాడిమెంట్ కాంబినేషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: పంచభూతములు యందు పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, వీటినే శబ్ద స్పర్శ రూప రస గంధములని పిలుతురు.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ద ఎర్త్, ద వాటర్, ఫైర్, ఎయిర్ అండ్ ఈథర్ రిప్రజెంట్ ద ఫైవ్ ద సెన్సెస్, ద సెన్స్ ఆఫ్ పర్సెప్షన్, ద సెన్స్ ఆఫ్ కాగ్నిషన్, ద సెన్స్ ఆఫ్ టచ్, ద హియరింగ్.
0: పృథ్వీపుత్రుడైనటువంటి వాడు కనుకనే అర్జునికి పార్థ అని పిలిచాడు కృష్ణుడు.
1: కృష్ణ అడ్రెస్డ్ అర్జున యాజ్ పార్థ బికాస్ ద వెరీ సన్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: అనగా ప్రతి మానవ శరీరం కూడాను పార్థ స్వరూపమే.
1: ఇట్ మెంట్ ఎవ్రీ వన్ రిప్రజెంట్స్ పార్థ.
0: ప్రతి మానవుడు కూడాను పార్థుడే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ పార్థ.
0: పృథ్వీపుత్రుడు ఒకటి చేత ఇతనికి పార్థ అని పేరు వచ్చింది.
1: యాజ్ ఈస్ ద సన్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద మదర్ ఎర్త్ హీస్ కాల్డ్ పార్థ.
0: ఈ పృథ్వీ అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాదులు లీనమై ఉన్నవి.
1: హియర్ ఇన్ దిస్ ఎర్త్ వీ ఫైండ్

0: the sound, the sense of touch, the fragrance, and the taste.
1: చూచటకు ఏకాత్మ మమాత్మ అని చెప్తూ వస్తుంది.
0: Externally, it is said, the entire unity is the divinity.
1: ఈ పంచభూత స్వరూపమైనటువంటి యొక్క ఈ ప్రకృతి చాలా శక్తివంతమైనటువంటిది.
0: The nature that has got the five elements is highly powerful.
1: దీనికి కదిలేటువంటి శక్తి ఉన్నది.
0: It has got the motility, the power.
1: తిరిగేటువంటి శక్తి ఉన్నది.
0: It can also revolve.
1: కానీ ఒక స్థానం నుంచి మరొక స్థానానికి మాత్రం పోయేటువంటి శక్తి లేదు.
0: It has no capacity to move from one place to another.
1: ఉన్న స్థానం నుండే తాను చక్కగా ప్రయాణం సలిపి తిరుగుతుంది.
0: It rotates in its existing place.
1: దీనిలోనే సర్వ గుణములు కూడాను ఇమిడి ఉంటున్నవి.
0: There lies all faculties.
1: ఈ పృథ్వీ యందు పర్వతములంతా ఉన్నవి.
0: Mother Earth carries the
1: అడవులు ఉన్నవి.
0: Forests.
1: పట్టణములు ఉన్నవి.
0: Cities.
1: పల్లెలు ఉన్నవి.
0: Villages.
1: సముద్రం ఉన్నది.
0: Sea.
1: నదులు ఉన్నవి.
0: Rivers.
1: సర్వమును కూడా ఈ యొక్క పృథ్వీనే మోయుచున్నది.
0: And this Mother Earth that carries the weight of all.
1: కానీ విజ్ఞాన శాస్త్రం తెలియనటువంటి మానవుడు ఈ పృథ్వీ పైన ఇన్ని పర్వతములు, ఇన్ని నదులు, ఇన్ని అడవులు ఉండినప్పుడు ఈ పృథ్వీ తిరుగుతున్నది కనుకనే ఇవి కూడా నువ్వు తిరుగుతుంటాయా అని ఒక సందేహం కలుగుతుంది.
0: ద వన్ హూ డస్ నాట్ నో ద సైన్స్ బిగిన్స్ టు డౌట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ వైల్ ది ఎర్త్ రివాల్వ్స్ వెల్ డూ ఫారెస్ట్ అండ్ మౌంటైన్స్ డూ దే ఆల్సో మూవ్.
1: ఈ పృథ్వీ ఇంత వేగంగా తిరుగుతున్నప్పుడు ఈ పృథ్వీపై నిలిచినటువంటి ఒక పదార్థం యొక్క గతి ఏమిటి?
0: When earth revolves at a very fast rate, what would happen of those that are located on that?
1: ఈ పృథ్వీ కేవలము స్వతంత్రమైనటువంటిది కాదు.
0: Earth is not independent.
1: పరాధీనమైనటువంటిది ఈ పృథ్వీ.
0: This earth is dependent.
1: దీని యందు భగవత్ శక్తి అనేటువంటిది అంతర్భూతంగా ఇమిడి ఉంటుంది.
0: The earth carries with it the latent divine power.
1: ఆ శక్తియే ఇన్నింటిని కూడాను బ్యాలెన్స్ గా మోస్తూ ఉన్నది.
0: ఇట్ ఇస్ ద డివైన్ పవర్ దట్ మెయింటైన్స్ బ్యాలెన్స్.
1: కనుక ఈ పదార్థములు కూడాను భూమి వలె తిరుగుటకు వీలు కాకుండా ఈ భగవంతుడే చూసుకుంటున్నాడు.
0: ఇట్ ఇస్ ద డివైన్ పవర్ దట్ టేక్స్ కేర్ of all those that are located on Mother Earth safe and secure, though the earth revolves.
1: Line paina parigettetunte train parigettinattuga line kudunu parigettite prayanikulu yokka gati emti?
0: As the train runs fast, the wheels also don't move. If they start moving, what will happen?
1: Prithvi tirugutunnadi kani prithvi paina unnatunte yokka ee panchabhootamulu kuda tirugatam ledu.
0: Though the earth rotates, those located over that, they do not move.
1: దీనికి ఆకర్షణ శక్తి అధికంగా ఉండటం చేతనే పైనున్న పర్వతములు కాని, వృక్షములు కాని, నదులు కాని, సముద్రం కాని ఏమాత్రము కదలకుండా ఉంటున్నవి.
0: As earth carries with it the gravitational force, the mountains, the trees, they do not move at all.
1: కనుకనే పృథ్వీ యొక్క తత్వము చాలా విచిత్రమైనటువంటిది.
0: The nature of earth is very peculiar.
1: ఇది భగవంతుని యొక్క అంగము.
0: It is the limb of God.
1: మన దేహంలో చేతులు, కాళ్ళు, ముక్కు, చెవులు, నోరు అన్ని ఉన్నవి.
0: The human body has got the legs, the hands, the ears, the nose, and the eyes.
1: ఈ ఇంద్రియములంతా దేనికి అంగము?
0: Limbs, what do they stand for?
1: ఈ సర్వ ఇంద్రియములు కూడాను దేహానికి అంగములు.
0: And in fact, they are the limbs of the body.
1: దేహము దేనికి అంగము?
0: The body is the limb of.
1: సమాజమునకు అంగము.
0: Of society.
1: సమాజమునకు ఏది అంగము?
0: Society is the limb of.
1: మానవత్వం అంగము.
0: Of humanity.
1: మానవత్వమునకు ఏది అంగము?
0: What is the limb of the humanity?
1: పృథ్వీ అంగము.
0: The earth.
1: పృథ్వీకి ఏది అంగము?
0: What is the limb of the earth?
1: పృథ్వీకి పరమాత్మే అంగము.
0: God is the limb of this earth.
1: కనుక పృథ్వీ అంతా కూడాను పరమాత్మ యొక్క అంగమే.
0: Therefore the entire earth is the limb of God himself.
1: సర్వాంగములు కూడాను పృథ్వీతో కూడినటువంటివి.
0: And the earth has got so many limbs.
1: కనుకనే భగవంతుని కూడాను అత్యంత సూక్ష్మ స్వరూపుడు అన్నాడు.
0: Therefore, God is subtlest of all.
1: ఎప్పుడు సూక్ష్మ స్వరూపుడు అవుతాడు?
0: When do you expect him to be?
1: సర్వత్రా వ్యాపించినటువంటి ఒక ఈ భూమికి సర్వత్రా వ్యాపించినటువంటి భగవంతుడు కూడాను అత్యంత సూక్ష్ముడుగా ఉంటాడు.
0: As earth is present everywhere, we also notice God everywhere.
1: Anaga gunamulu undinanta varaku kudanu thanu swatantrudiga undadu.
0: It only means so long there are attributes, no one is independent.
1: Kramakramena ee gunamulu taggina tarvata thanu sarvavyapiga maarutuntadu.
0: As attributes come down, diminish, he gets this faculty of all
1: pervasiveness.
0: All these five senses of cognition are present in earth.
1: కనుకనే భూమిని ఇటు తీసి అటు పెట్టడానికి అటు తీసి ఇటు పెట్టడానికి వీలు కాదు.
0: So it's not possible to shift earth from one place to another.
1: క్రమక్రమేణ దానికి రెండవ అంగమైనటువంటిది రెండవ భూతమైనటువంటిది జలము.
0: The second one is the fire, is water.
1: ఈ జలము లేని స్థానం లేదు.
0: There's no place where there's no water.
1: నీకు కనిపించినా కనిపించకపోయినప్పటికీ సర్వత్రా భూమి యందు ఉంటున్నది.
0: యు మే సీ ఇట్ ఆర్ నాట్, వాటర్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: కనుక జలము సర్వమయము.
0: సో వాటర్ ఇస్ ఆల్ ప్రవేజ్డ్ అగైన్.
1: ఆ జలములో ఒక గుణము తగ్గిపోయింది.
0: వాటర్ హ్యాస్ లాస్ట్ వన్ అట్రిబ్యూట్.
1: ఏ గుణం తగ్గిపోయింది?
0: వాట్ ఈస్ దట్?
1: శబ్ద స్పర్శ రూప రసము ఈ నాలుగు ఉంటున్నాయి కానీ గంధము లేదు దాంట్లో.
0: వాటర్ హ్యాస్ గాట్ ఫోర్ ఆఫ్ ది aspects, but it has no smell or fragrance.
1: Kanukane ee water kontavarku kadaladaniki prarambhistu vachindi.
0: That makes the water possible to move to some
1: light
0: extent.
1: Aipoyindi.
0: So it becomes light.
1: Inka moodavadi agni.
0: The third one is fire.
1: Ee agni anetundi maha shaktivantamainatundi.
0: Fire is highly powerful.
1: Deenu rendu gunamulu tagipothu vachayi.
0: It loses two of the attributes.
1: Shabda sparsha roopam maatrame undi.
0: It has got only
1: rasagandhadu levu dantlo.
0: It has no rasa, the taste, gandha, the fragrance.
1: Kanukane ee agni sarvatra vyapistu vachindi.
0: So fire is able to expand everywhere.
1: Ee agni prati manavuni endu kuda untundadi.
0: Fire is present in every man.
1: Jataragni ade agni.
0: Fire in man is called jataragni.
1: Jalamulandu kuda badabagni అది జలమునందు కూడా ఉంటుండాలి.
0: ద ఫైర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ వాటర్ కాల్డ్ బడబాగ్ని.
1: వృక్షమునందు కూడాను అగ్ని ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఫైర్ ఇన్ ఎ ట్రీ.
1: ఒక చెట్టుకు రాసుకున్నప్పుడు అగ్ని అందులో ప్రారంభమవుతుంది.
0: వెన్ టూ ట్రీస్ ఆర్ బ్రాట్ వెన్ డాష్ అగైన్స్ట్
1: జడమైన
0: ద ఫైర్ ఎమనేట్స్.
1: రాయి ఉంటుండాలి, రాతిలో కూడాను అగ్ని ఉంటుండాలి.
0: ఫైర్ ఇస్ లేటెంట్ ఇన్ ఎ స్టోన్.
1: ఒక రాతికి కొట్టినప్పుడు అగ్ని ప్రారంభమవుతుంది.
0: When you strike two of the stones against each other, the fire starts.
1: కనుకనే ఈ మూడవ భూతమైనటువంటి అగ్ని యందు కూడాను సర్వము ఇమిడి ఉంటున్నది.
0: So the third element, fire, has all.
1: కానీ గుణములు రెండు తగ్గిపోతూ వచ్చాయంటారు. ఇది క్రమక్రమేణ పైకి కూడా లేస్తూ వచ్చింది.
0: As it has lost two of the attributes, it is able to rise up.
1: ఇంకా మూడవది.
0: Then the third one.
1: మూడవది వాయువు.
0: Then that is the air.
1: ఈ వాయువు ఏ విధంగా ఉంటుండాలి?
0: How is it?
1: వాయువు లేని స్థానమే లేదు.
0: There's no place where there's no air.
1: కొత్త కుండగా ఉంటే కుండలో కూడా గాలి ఉంటుండాలి.
0: The earthen pot, brand new, also has got space.
1: ఎక్కడ చూసినా ప్రదార్థమునందు గాలి ఉంటుండాలి.
0: You find air everywhere.
1: గాలి లేని స్థానమే కనిపించదు.
0: There's no place where you do not notice.
1: ఈ గాలియే సర్వ విధములైనటువంటి శక్తులకు మూల కారణము.
0: And air is the main cause for all capacity.
1: మానవుల యొక్క ప్రాణములకు మూల కారణము అగ్ని, ఈ వాయువే.
0: And air is the life principle.
1: ఈ వాయువు లోపల మరి మూడు గుణములు తగ్గిపోయినాయి.
0: And this air loses three of
1: them. శబ్ద స్పర్శ రెండు మాత్రమే ఉన్నావు కానీ రూప రసగంధాదులు లేవు.
0: And this air has got only the sound and touch. It has no three attributes.
1: Kanalugodainatidi aakasham.
0: The final one is the space.
1: Aakasham anetvantidi sarvatra vyapinchinattiga kanipistundi.
0: The space you will notice is
1: kaani manam chusedanta kudunu clouds kaadu, adi kaadu aakasham.
0: Is not the ground that you find.
1: Aakasham yokka gunam emiti?
0: What is the attribute of ether?
1: Shabdame aakasham yokka gunamu.
0: Sound is attribute of
1: chaala mandi amayakulu aakasham ekkada undante paiku chuptaru.
0: Many of the innocent people point out the sky.
1: Akashamu.
0: No, it's not there.
1: Ikkada kuda undi aakasham.
0: You find
1: ఇక్కడ కూడా ఉంది ఆకాశం. ఎక్కడ శబ్దమో అక్కడంతా ఆకాశం ఉంటుంది.
0: వేర్ దర్ ఇస్ సౌండ్ యు ఫైండ్ ద స్పేస్.
1: ఆకాశం యొక్క గుణము శబ్దమే.
0: ది అట్రిబ్యూట్ ఆఫ్ ద స్పేస్ ఇస్ ది సౌండ్.
1: ఆకాశం గగనం శూన్యం అన్నారు. అది కనిపించినటువంటిది.
0: ఇట్స్ ఎంప్టీ, యు డు నాట్ నోటీస్ ఇట్.
1: కనుక ఈ ఆకాశమునందు శబ్దం ఒక్కటి మాత్రమే ఉంటుండాలి.
0: సో ఈథర్ హస్ గాట్ వన్ క్వాలిటీ ఆఫ్ సౌండ్.
1: రూపరసగంధాదులు ఏమాత్రమూ లేదు.
0: ఇట్ హాస్ లాస్ట్ త్రీ అదర్ అట్రిబ్యూట్స్.
1: శబ్ద స్పర్శ రూపరసగంధాదులు నాలుగు లేదు.
0: ఇట్ హాస్ నో ఫోర్ ఆఫ్ ది క్వాలిటీస్.
1: నాలుగు లేకపోవడం చేత ఆకాశం సర్వత్రా ఉండినట్టుగా కనిపిస్తుంది.
0: సిన్స్ ఫోర్ ఆర్ మిస్సింగ్ యు ఫైండ్ ది ఈథర్ స్ప్రెడింగ్.
1: ఐదవది అయినటువంటిదే పరమాత్మ.
0: And that God has none of these actions.
1: ఆ పరమాత్మ యందు ఆ శబ్దం కూడా లేదు.
0: The sound is also noticed in the divinity.
1: కనుకనే పరమాత్ముడు సర్వత్రా వ్యాపించి ఉంటున్నాడు.
0: Therefore the divine spreads all over everywhere.
1: చాలా లైట్ అయిపోతున్నాడు.
0: Because it becomes so light.
1: సర్వత పాణిపాదం త సర్వతో శిరోముఖం అన్నట్టు సర్వ మూలముని యందు కూడాను శిరస్సు గాను పాదములు గాను కనిపిస్తూ ఉంటాడు.
0: In fact in every form you find God symbolized by way of the head and the feet and the hand.
1: ఆకాశమును కంటే అతి సూక్ష్మమైనటువంటి వాడు పరమాత్ముడు.
0: God is subtler than the space.
1: అటువంటి పరమాత్ముడు పంచభూతములు యందు కూడాను ఏక స్వరూపుడుగా ఉంటున్నాడు.
0: God is present in one form in all the five elements.
1: కాన ప్రతి దానికి కూడాను ఒక అంశం ఉంటుండాలి. మమ ఈ వాంశో జీవలోకే జీవభూత సనాతన. భూమి ఒక భగవంతుని యొక్క అంశమే.
0: దేర్ఫోర్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ద స్పార్క్.
1: జలము భగవంతుని యొక్క అంశమే.
0: వాటర్ ఇస్ ద స్పార్క్.
1: వాయువు భగవంతుని యొక్క అంశమే.
0: సో ఆల్సో ఎయిర్.
1: గాలి భగవంతుని యొక్క అంశమే.
0: అండ్ ఎయిర్ ఇస్ ద స్పార్క్.
1: ఆకాశం భగవంతుని యొక్క అంశమే.
0: సో ఆల్సో ద స్పేస్.
1: సర్వము భగవంతుని యొక్క అంశమే.
0: ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
1: కనుకనే వీటినన్నింటినీ దైవ స్వరూపంగా ఆరాధిస్తూ వచ్చారు ప్రాచీనులు.
0: అండ్ హెన్స్ ఏన్షియన్స్ వర్షిప్డ్ ఆల్ దీస్ ఎలిమెంట్స్.
1: భూదేవి,
0: మదర్ ఎర్త్,
1: గంగాదేవి,
0: అండ్ గాడెస్
1: వాయుదేవుడు,
0: అండ్ విండ్
1: అగ్నిదేవుడు,
0: ఫైర్ గాడ్
1: ఆకాశదేవుడు,
0: అండ్ ఆల్సో
1: అందరినీ దేవుడుగా భావించి పూజిస్తూ వచ్చారు.
0: ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ కన్సిడర్డ్ డివైన్.
1: మొట్టమొదటి భారతీయులు పృథ్వీని పూజిస్తూ వచ్చారు.
0: ఇన్ ఎర్లియెస్ట్ టైమ్స్ భారతీయస్ వర్షిప్ ఎర్త్.
1: ఆ పృథ్వీయే ప్రతి ప్రాణికి కూడాను ఆహార సదుపాయం అందిస్తూ వచ్చింది.
0: అండ్ ఇస్ ఎర్త్ దట్ సప్లైస్ ఫుడ్ టు ఆల్ ఆఫ్ ది లివింగ్ క్రియేచర్స్.
1: ఓ భూదేవి, నీ పంటనే మేము పూజిస్తున్నాము.
0: ఓ మదర్ ఎర్త్, I only partake the food.
1: నీ వంటనే మేము పుష్టిగా అనుభవిస్తున్నాము.
0: In fact we are so happy of all the grain.
1: భూమి లేకపోతే పంటలే లేదు.
0: Without earth you cannot have any grain.
1: కాబట్టి సర్వమును రక్షించేటువంటి భూమాత కనుకొని భూమాతను మొట్టమొట్ట ఆరాధన సల్పుతూ వచ్చారు ప్రాచీనులు.
0: In fact all are held and protected by mother earth and so it was worshiped in earlier days.
1: కాని విజ్ఞానవేత్తలు దీన్ని హాస్యాస్పదంగా భావిస్తూ వచ్చారు.
0: But scientists started making fun of this practice.
1: ఏమిటి భూదేవిని భూమిని దేవుడిగా భావిస్తున్నారే?
0: How is that you consider
1: ఎంత మూర్ఖులు ఈ భారతీయులు.
0: Bharatiyas are fools.
1: వీరు మూర్ఖులు కాదు.
0: They are not fools.
1: ఈ భూమిని పూజిస్తున్నారని చెప్పి చెప్పేటువంటి వాడు మూర్ఖులు.
0: The one who says that you are fools for worshiping the earth are.
1: వాడికి అంతరార్థం ఏమీ తెలియదు.
0: They have no understanding.
1: కేవలం పదార్థ శాస్త్రాన్ని మాత్రమే ప్రమాణంగా తీసుకుంటున్నాడు.
0: They go by the material knowledge, the physical knowledge.
1: కానీ దీంతో తిరిగి ఈ రియాక్షన్ కూడా ఉంటుందని సత్యం వాడికి తెలియకుండా పోతుంది.
0: దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద రియాక్షన్ ద ప్రిన్సిపల్ కంటెంట్.
1: నేను టేబుల్ గట్టిగా కొట్టాను అని చెప్తున్నాను.
0: అండ్ యు హావ్ థంప్డ్ ది డెస్క్.
1: కానీ నీవే కాదు, టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
0: ద టేబుల్ ఆల్సో హస్ గివెన్ ఇట్ బ్యాక్.
1: దీనికి పదార్థం యొక్క రియాక్షన్ ఉంటుంది.
0: దేర్ లైస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రియాక్షన్.
1: కనుక నీవు కొట్టిన తర్వాత చేయి మంటగా ఉందని నువ్వు అదురుకుంటున్నావు.
0: అండ్ దేర్ఫోర్ యు ఫైండ్ ఇట్ that he hurt it over there.
1: ఏ పదార్థాన్ని నీవు గట్టిగా కొట్టావు ఆ పదార్థం కూడా నేను అంత గట్టిగా కొట్టింది.
0: ఇఫ్ యూ స్టార్ట్ హిటింగ్ వన్ యూ విల్ ఫీల్ ద పెయిన్.
1: ప్రతి దాని ఎందుకు రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
0: ఇన్ ఎవ్రీ వన్ యు ఫైండ్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: ప్రకృతి ఎందుకు పుట్టినటువంటి ప్రతి మానవునికి ఎందుకు ఈ రియాక్షన్ ఉంటుండాలి.
0: మ్యాన్ బోర్న్ ఇన్ దిస్ నేచర్ హ్యాస్ గాట్ దీస్ త్రీ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: నీవు ఎక్కడైనా కొండ దగ్గరికి పోయి ఓ అని కూతవై
0: you go near a mountain and start repeating
1: the resound ostundadi oh ani kootha ostundadi.
0: There you find the resound as is the sound so is the resound.
1: Kalukone prati dani endukudunu paramatma tattvam antarbhutanga untundadi.
0: So the divine principle is latent in everyone.
1: Lokamulo
0: in this world
1: daivatvani gurtinchadam chala kashtam.
0: It's very difficult to recognize the divinity.
1: ఏది దైవత్వము ఏది కాదు అనేటువంటిది నిర్ణయం చేయటం ఎవరికి సాధ్యం కాదు.
0: It is impossible for anyone to decide what is divine and what is not.
1: సూర్యుడు ఉండినప్పుడే కిరణాలు వస్తుంటాయి.
0: And because of the sun, you find sun rays.
1: భగవంతుడు ఉన్నప్పుడే ప్రకృతి మనకు ఆవిర్భవిస్తుంటుంది.
0: Because of creator, you have creation.
1: ఒక్క క్రియేషన్ చేసినటువంటి పంచభూతములు ఏంటి ఇంత శక్తి ఉండినప్పుడు క్రియేటర్ లో ఇంకెంత శక్తి ఉండాలి.
0: When creation with all the five elements are is so powerful, how about the creator?
1: భగవంతుడు సృష్టించిన అగ్నిలో ఎంతో శక్తి ఉంటుండాలి.
0: The fire is so powerful, created by God.
1: భగవంతుడు సృష్టించేటువంటి గాలిలో ఎంతో శక్తి ఉంటుండాలి.
0: The air is very powerful, created by God.
1: ఎంత శక్తి ఉంటున్నప్పుడు సృష్టికర్త ఇంకెంత శక్తి ఉంటుంది.
0: When the creation is so powerful, the creator must have been more powerful.
1: ఈ సత్యాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించుకోలేడు.
0: Every man is not given to this understanding.
1: బాంబు చేసినటువంటి వాడు ఎక్కడ ఉన్నాడో వాడి పేరు చెప్పినా కూడా ఎవరు వినరు.
0: We do not know who discovered, invented bomb.
1: ఎవరు భయపడరు.
0: No one is afraid of.
1: కానీ వాడు చేసినటువంటి బాంబు పేరు చెప్తే భయం వస్తుంది.
0: But the very mention of the name bomb will make you frightened.
1: చేసిన పదార్థమును చూస్తే భయం వేస్తుంది కానీ చేసిన వాడిని చూస్తే భయం కాదు.
0: In fact, you are not afraid of the inventor of the bomb.
1: పంచభూతములు సృష్టించినటువంటి పరమాత్మను చూస్తే భయం లేదు.
0: You are not afraid of the creator who created
1: it. పంచభూతములు సృష్టింపబడినటువంటి పంచభూతములు చూసినప్పటికీ చాలా భయం వేస్తుంది.
0: But you are afraid of the five elements, the creation.
1: ఇది చిత్రంబులు.
0: This is peculiar.
1: త్రైలోక్య పవిత్రంబులు.
0: Sacred in all words.
1: వందనాల వత్తంబులు. సన్మిత్రంబులు.
0: That's so close.
1: మునిజనవన పౌత్రములు.
0: వర్షిప్ బై ఆల్ సెయింట్స్.
1: విష్ణుదేవు చారిత్రములు.
0: దాట్ ఈస్ ద గ్లోరీ అండ్ ద స్టోరీ ఆఫ్ విష్ణు గాడ్.
1: భగవత్ యొక్క తత్వాన్ని ఏ విధంగా వర్ణించడం అనేటువంటిది ఎవరికీ చేత కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్.
1: ఎంత వర్ణించినా కానీ అది చాలా తక్కువే.
0: ఆల్ యువర్ నరేషన్ ఈస్ జస్ట్ ద లీస్ట్.
1: కానీ అతి తక్కువైనటువంటి ఒక వర్ణను నువ్వు వర్ణించి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ డిస్క్రైబింగ్ స్టిల్?
1: మొట్టమొదట భూమి యొక్క తత్వాన్ని చక్కగా మనం తెలుసుకోవాలి.
0: లెట్స్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ఎర్త్ ఫస్ట్.
1: ఎంత భారాన్ని మోస్తుంది అది భూమి?
0: వాట్ హెవీ బర్డెన్ ఇట్ క్యారీస్.
1: స్వామి, నేను బ్రతికి నీకు చాలా భారంగా ఉంటున్నాను, నన్ను చంపేసేయండి అంటారు చాలా మంది.
0: సమ్ సే ద స్వామి, వి ఆర్ బర్డెన్, ప్లీజ్ అలౌ కిల్ us.
1: చంపితే మాత్రం భారం తగ్గుతుందా?
0: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ కిల్డ్, వెల్
1: అప్పుడు కూడా తగ్గదు.
0: బర్డెన్ కెనాట్ బి లెసెన్డ్.
1: ఎప్పుడు భారం భారంగానే ఉంటుంది.
0: ద బర్డెన్ రిమైన్స్ యాస్ ఇట్ ఇస్.
1: నీలోని భారాన్ని నీవు తగ్గించుకున్నప్పుడు భూమికి కూడా భారం తగ్గుతుంది.
0: అండ్ వెన్ వన్స్ యు లెసన్ యువర్ ఓన్ బర్డెన్, సో
1: నీలోని భారం ఏంటి?
0: బర్డెన్, వాట్ ఇస్ ద హెవీ?
1: కోరికలే నీ భారాలు.
0: ది హెవీనెస్ బర్డెన్ ఇన్ యూ.
1: ఈ కోరికలు నీవు తగ్గించుకుంటే నీవు భగవంతుడికి చాలా లైట్ గా కనిపిస్తుంది.
0: ఇఫ్ దేర్ ఇస్ స్టీలింగ్ ఆన్ డిజైర్, నేచురల్లీ యు విల్ బి లైట్.
1: కనుకనే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్ అని
0: భగవాన్ సేస్. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: కనుక మన భారాన్ని మనం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు రిడ్యూస్ అవర్ బర్డెన్ లగేజ్.
1: అప్పుడే భగవంతుని కూడాను భారంగా ఉండదు.
0: అండ్ దెన్ ఇట్ డజంట్ యాడ్ టు ది బర్డెన్.
1: మన భారాలు అధికమయ్యే కొలది కూడాను భగవంతుని కూడా భారమే.
0: యాజ్ యు హావ్ ఎక్స్ట్రా లగేజ్ ఇట్ యాడ్స్ టు ది హెవీనెస్.
1: అయితే ఆ భారాన్ని భగవంతుడు మోయటం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ ఈస్ నాట్ క్యారింగ్ ది బర్డెన్.
1: తాను చాలా సూక్ష్మ స్వరూపుడు.
0: గాడ్ ఈస్ సట్లెస్ట్.
1: అన్నింటికంటే కూడా గుప్తమైనటువంటిది తన భారాన్ని తనపైనే వేస్తుంటాడు.
0: And in fact, he will...
1: ఎవరి భారాన్ని వారి తరపైనే వేస్తుంటాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ విల్ మేక్ ఎవ్రీ వన్ టు క్యారీ వన్స్ ఓన్ బర్డెన్.
1: తాను మోసినట్టుగా కూడా నటన చేస్తాడు.
0: హీ ప్రిటెండ్స్ యాక్ట్స్ యాజ్ ఇఫ్ హిస్ క్యారీంగ్ ద బర్డెన్.
1: కాబట్టి పంచభూతములు ఎందుకు కూడాను తాను ఉండినప్పటికీ పంచభూతములు తన స్వాధీనంలో ఉండినట్టుగా కనిపిస్తుంది.
0: Though the five elements are in him, it appears they are under the control of God.
1: అదే ఒకానొక సమయంలో గోపికలు కూడా చెప్పారు.
0: The same thing is stated by Gopikas at one time.
1: నిను గను గొన్న గలమా.
0: Can we know you?
1: Krishna, నిను గను గొన్న గలమా.
0: Krishna, can we know you?
1: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు.
0: You are subtler than atom.
1: ఘనము కంటే అతి గణనీయుడవు.
0: యు ఆర్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
1: ఎనిమిది నాలుగు లక్ష జీవముల అనయంబునను నబాయకుందువట.
0: యు ఆర్ ఆల్వేస్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ది 84 లక్షల అణురేణు
1: శునకాష్టము మొదలు అఖండ రూపుడవై వెలజుడవట.
0: యు ఆర్ ది
1: మగ్నిఫిసెంట్ గలమా.
0: యు ఆర్ ది మగ్నిఫిసెంట్ ఫామ్ రైట్ ఫ్రమ్ ది ఆటమ్ టు ది లార్జెస్ట్. ఏమి
1: చేసుకోవడానికి వీలవుతుంది?
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు నో?
1: ఎవరికి సాధ్యం కాదు.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీవన్.
1: చెప్పాడు ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించింది.
0: అరవింద్ ఆల్సో సెడ్ దట్ వీ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఈ పంచభూతములు లేనటువంటి స్థానం లేదు, కనిపించదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ యు డు నాట్.
1: సర్వత్రా పంచభూతములే ఉంటున్నాయి.
0: దే ఆర్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఈ పంచభూతముల యొక్క అంగమే ఈ దేహం, కనుకనే దీనికి కూడా పంచభూతముల యొక్క స్వరూపమే.
0: దేర్ఫోర్ ద బాడీ, హ్యూమన్ బాడీ హస్ గాట్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: భౌతిక స్వరూపము అన్నారు.
0: సో ఇట్ ఇస్ సెడ్ దట్ ఇట్ హస్ గాట్ ద ఫైవ్ ఆఫ్ ది ఎలిమెంట్స్.
1: ఒక పంచాంగాన్ని చదువుతూ ఉన్నప్పుడు
0: హావ్ యు గో త్రూ ఎలిమెంట్స్,
1: అందులో కూడా శబ్ద స్పర్శ రూప రస గంధాదులు ఉంటున్నాయి.
0: దేర్ యు ఫైండ్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఆ పంచభూతముల యొక్క అంగమే కనుకనే దానికి పంచాంగము అని పేరు పెట్టారు.
0: పంచాంగ, ద ఎలిమెంట్ హ్యాస్ గాట్ ఫైవ్ అంగాస్, పంచ అంగ.
1: ఎక్కడ చూసినప్పటికీ నీ పంచాంగములు ఉంటున్నాయి.
0: ఎవ్రీవేర్ యు ఫైండ్ దిస్ పంచాంగ ఫైవ్.
1: కనుక ఈ అంగముల యొక్క స్వరూపాన్ని మనం చక్కగా గుర్తించుకుని వర్తించాలి.
0: సో వీ హావ్ టు నో ఇన్ డీటెయిల్ ద నేచర్ ఆఫ్ ది ఎలిమెంట్.
1: శబ్దము మొట్టమొదటి ఆకాశమునకు.
0: ద ఫస్ట్ సౌండ్,
1: ఆ శబ్దము మనకి ఎట్లా కనిపిస్తుండాలి, ఎట్లా వినిపిస్తుండాలి?
0: దెన్ వేర్ డు యు హియర్ ద సౌండ్?
1: కేవలము చెవులతో వింటున్నాం.
0: ఇట్ ఇస్ ది ఇయర్ దట్ హియర్.
1: ఆ శబ్దము ఏ రీతిగా వస్తుండాలి?
0: హౌ డస్ ఇట్ కమ్?
1: వేరే పిచ్చి పిచ్చి శబ్దాలతో రావటం లేదు.
0: నాట్ ఎనీ సిలీ సౌండ్స్. ద ప్రైమల్ సౌండ్ ఓంకార్.
1: కాబట్టి నీ వినవలసింది ఓంకార స్వరూపమే.
0: సో వాట్ యు ఆర్ సపోజ్ టు హియర్ ఇస్ ఓంకార.
1: అది కూడా నువ్వు స్పెల్లింగ్ తో చేరి వస్తుంటుండాలి.
0: అండ్ ఆల్సో యూ హావ్ టు డు
1: అకారం ఉకారం. అకారం యొక్క స్వరూపమే ఓంకారము.
0: ఓంకార ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ త్రీ, అకార ఉకారం అకార ఆ ఉ.
1: కనుకనే అకారం ఎక్కడ ప్రారంభమవుతుంది? ఎక్కడో ప్రారంభమవుతుంది.
0: ఆ స్టార్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ సమ్వేర్.
1: ప్లేన్ ఎక్కడో ప్రారంభమైంది.
0: ప్లేన్ స్టార్ట్
1: కానీ క్రమక్రమేణా మన దగ్గరకు వచ్చినప్పటికి శబ్దమే కనిపిస్తుంది.
0: యాజ్ ఇట్ కమ్స్ నియర్ యు ఫైండ్ లిసనింగ్ టు ద సౌండ్.
1: కనుకనే ఆ ఊ ఈ మూడింటి యొక్క శబ్దంలో తరంగమే మానవుని యొక్క స్వరూపము.
0: ఓంకార విత్ ఆల్ దీస్ త్రీ ఆ ఊం ఇస్ ది వెరీ పర్సానిఫికేషన్ ప్రెసెంట్ ఇన్ ది హ్యూమన్ బాడీ.
1: కనుకనే ఈ మనం వినవలసింది ఓంకార నాదమే.
0: వాట్ వీఆర్ సపోజ్ టు లిసన్ ఇస్ ఓంకార.
1: అది ఏ ఆకాశ స్వరూపము.
0: That is the form of the ether.
1: Inka vayu.
0: Then the air.
1: Ee vayu oka swarupam emiti?
0: What is the nature, the form?
1: Kevalamu oka vidhamainatundi pranamunu techi ichchadame.
0: And it sustains the life principle.
1: Vayu leni sthaname ledu.
0: There is no place where air is missing.
1: Vayu lekapothe maname jeevinchalemu.
0: You cannot live, continue to live without air.
1: Kanaka manam teesukovalsindi emiti?
0: What is it you should take?
1: So hum. తీసుకోవాల్సింది సో, వదలవలసింది హమ్.
0: సో వాట్ ఈస్ టు బి టేకెన్ ఇన్ ఇన్హేలేషన్ ఇస్ సో, వాట్ ఈస్ టు బి బ్రీద్డ్ అవుట్ హమ్.
1: ఈ సో అనేటువంటి ఆక్సిజన్.
0: దిస్ సో స్టాండ్స్ ఫర్ ఆక్సిజన్.
1: హమ్ అనేటువంటి కార్బన్ డైఆక్సైడ్.
0: హమ్ రిప్రజెంట్స్ కార్బన్.
1: కార్బన్ డైఆక్సైడ్ ని వదలపెట్టాలి.
0: సో యూ షుడ్ ఎక్సేల్ కార్బన్ డైఆక్సైడ్.
1: కానీ ఆక్సిజన్ తీసుకోవాలి.
0: అండ్ యూ షుడ్ ఇన్హేల్ ఆక్సిజన్.
1: చెడ్డను వదలపెట్టాలి.
0: గివ్ అప్ ద బ్యాడ్.
1: మంచిని స్వీకరించాలి.
0: అండ్ రిసీవ్ ద గుడ్.
1: ఇది ఏ గాలి బోధించేటువంటి ఉపదేశం.
0: దిస్ ఈస్ ద లెసన్ ఆఫ్ ఎయిర్.
1: చెడ్డదాన్ని నీవు స్వీకరించవద్దు.
0: నెవర్ యాక్సెప్ట్ బ్యాడ్.
1: చెడ్డదాన్ని విసర్జించు.
0: యూ షుడ్ గివ్ ఇట్ అప్.
1: మంచిని స్వీకరించు.
0: యాక్సెప్ట్ గుడ్.
1: నీవు ఫలమును స్వీకరించు, మనమును విసర్జించు.
0: అండ్ యాక్సెప్ట్ కన్సూమ్ ద ఫ్రూట్ అండ్ లీవ్ అవుట్ ది ఎక్స్క్రీట.
1: కనుకనే ఈ అంగములంతా ఎందుకోసం ఇచ్చాడంటే మంచిని పొందడానికి ఇచ్చాడు.
0: Why these limbs are gifted? Only to
1: see. అంతరాత్మను ఎవరు కూడా గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: నో వన్ ఇస్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
1: గుర్తించినా కూడా కేర్ చేయటం లేదు.
0: అండ్ దో ఇట్ ఇస్ సెడ్ యు ఆర్ నెగ్లిజెంట్.
1: కనుక మనం వదలపెట్టవలసింది ఏమిటి? చెడ్డ పదార్థాన్ని వదలాలి.
0: వాట్ ఈస్ టు బి గివెన్ అప్ ఇస్ బ్యాడ్.
1: వృక్షాలు చూడండి,
0: ట్రీస్
1: ప్రాణం ఉండినట్టుగా మనకు కనిపించదు.
0: యూ డోంట్ ఫీల్ దట్ దే హావ్ లైఫ్.
1: కానీ ఆ వృక్షాలంతా కూడా ఆక్సిజన్ అందరికి అందిస్తుండాలి.
0: బట్ ట్రీస్ సప్లై ఆక్సిజన్ టు ఆల్.
1: అందరూ వలసిని వదిలినటువంటి యొక్క కార్బన్ డైఆక్సైడ్ తాను స్వీకరిస్తుంది.
0: అండ్ ట్రీస్ రిసీవ్ కార్బన్ డైఆక్సైడ్ దట్ వి
1: తాను మంచిని ఇచ్చి చెడ్డను తాను స్వీకరిస్తుండాలి.
0: అండ్ ట్రీస్ గివ్ యూ గుడ్ అండ్ యాక్సెప్ట్ బ్యాడ్.
1: ఈ వృక్షాలకు ఉన్నటువంటి తెలివితేటలు మనుషులకు ఏమైనా ఉందా?
0: And do you think the man is that much intelligent?
1: మానవుడై పుట్టి
0: and we're born a human.
1: కానీ ఆ మంచిదాన్ని మాత్రం తీసుకోలేకుండా పోతున్నాడు.
0: We are not able to accept good.
1: కనుక ప్రాణంతో కూడినటువంటి మానవుడు,
0: man with life,
1: అన్ని విద్యలు నేర్చినటువంటి మానవుడు,
0: man with all
1: అన్ని శక్తులకు ఆధారభూతమైన మానవుడు,
0: man highly powerful,
1: తాను చెడ్డని విసర్జించాలి, మంచిని స్వీకరించాలి.
0: To give up all that is bad and accept good.
1: ఇది వాయు అందించేటువంటి ఒక బోధ.
0: This is the teaching of air.
1: Inka agni,
0: then fire.
1: Ee agni kuda ante annintini bhasmam chestundi.
0: Fire burns all.
1: Sukadukke samayakutva labho labhije sukadukkum rendittini kuda bhasmam chestundi.
0: It burns both pleasure and pain.
1: Manchi chettalu kuda bhasmam chestundi.
0: It burns good and bad equally.
1: Dani daggara ye matram kuda bhedam ledu.
0: It has no discretion.
1: Bheda rahitamain untundi agni.
0: That is beyond these differences.
1: Kanuka దుర్వాసన కూడా నువ్వు దూరం చేస్తుంది.
0: అండ్ యూ ఆల్సో త్రో అవే ద వికెట్ క్వాలిటీ.
1: ఇలాంటి పవిత్రమైన అగ్నితత్వాన్ని మనం జ్ఞానాగ్నిగా తీసుకోవాలి.
0: we should take fire that represents wisdom.
1: మన యందు ఉన్నది బడబాడ్ని.
0: And that which is present.
1: జటరాగ్ని ఉంటుండాది.
0: We find the fire within.
1: కానీ ఈ ప్రాణాగ్ని అనేటువంటి దాన్ని మనం బోధించడం లేదు.
0: And we are not knowing any lesson.
1: మానవ యందు సర్వ సద్గుణములు ఉండవచ్చును.
0: Man has got all forms of knowledge.
1: కానీ అన్ని గుణములు ఉంటున్నాయి.
0: All qualities are there.
1: కానీ ఆత్మ గుణం లేదు.
0: But he has no awareness.
1: ఆత్మ తత్వమే నిజమైనటువంటి బోధ.
0: The self knowledge is true teaching.
1: ఆత్మ జ్ఞానం అత్యవసరము.
0: Self knowledge is very essential.
1: లౌకిక జ్ఞానము, భౌతిక జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము అన్ని ఉంటున్నాయి.
0: You have got the secular knowledge, the worldly knowledge, the material knowledge.
1: కానీ ఆత్మ జ్ఞానం లేదు.
0: But you do not have self knowledge.
1: ఆత్మ జ్ఞానాన్ని ప్రబోధించేటువంటిది అగ్ని.
0: The knowledge of the self is taught by fire.
1: సర్వత్రా ప్రకాశింపజేసేటువంటి అగ్ని.
0: It shines forth everywhere.
1: తమసోమ జ్యోతిర్గమయ. జ్యోతి ఎక్కడ ఉంటుందో అక్కడ తమస్సు ఉండదు.
0: Leads from darkness to light like the lamp.
1: కనుకనే అగ్ని మనకు తమస్సును దూరం చేస్తుందాది.
0: So fire teaches the lesson to dispel.
1: చెట్టుని భస్మం చేస్తుందాది.
0: And it burned.
1: ఇందులోనే రామనామం కూడాను చక్కగా ఇమిడి ఉంటుండాలి.
0: అండ్ లార్డ్ రామాస్ నేమ్ ఆల్సో రిప్రజెంట్
1: రామా. ఈ మూడు అక్షరాలతో చేరింది రామ.
0: రామా నేమ్ హ్యాస్ దీస్ త్రీ లెటర్స్ రా ఆమా.
1: రా ఆమా.
0: రా ఆమా.
1: రా
0: రా
1: అగ్ని.
0: రా స్టాండ్స్ ఫర్ ఫైర్.
1: ఆ చంద్రుడు.
0: ఆ రిప్రజెంట్స్ మూన్.
1: మా సూర్యుడు.
0: మా రిప్రజెంట్ సన్.
1: రా ఆమా.
0: రా ఆమా.
1: సూర్యుడు ఏం చేస్తున్నాడు?
0: What is that
1: sun? ప్రకాశాన్ని అందిస్తున్నాడు.
0: Sun sheds light.
1: చీకటిని దూరం చేస్తున్నాడు.
0: Dispels darkness.
1: అన్ని విధాలా ప్రాణ సమగానాన్ని అందిస్తున్నాడు.
0: Sustains the life.
1: ప్రాణాన్ని కూడా అందిస్తున్నాడు.
0: And gives you life too.
1: కనుకొని మా.
0: మా.
1: ఇంకా చంద్రుడు.
0: Moon.
1: తాపాన్ని చల్లారుస్తున్నాడు.
0: Pacifies emotion.
1: మన బాధలను చల్లారుస్తున్నాడు.
0: Pacifies difficulty.
1: హృదయాన్ని చల్లబరుస్తున్నాడు.
0: And cools your heart.
1: కనుకొని ఇది రా ఆ.
0: So ra
1: అనేటువంటిది
0: ra
1: అగ్ని.
0: Is fire principle.
1: ఈ అగ్నిగా ఉండేటువంటిది
0: that fire
1: పాపాన్ని భస్మం చేస్తుండాలి.
0: Burns the sin.
1: దుఃఖాన్ని భస్మం చేస్తుండాలి.
0: Burns misery.
1: ఆనందాన్ని అందిస్తుండాలి.
0: Gives you
1: పుణ్యాన్ని చేకూరుస్తుండాలి.
0: And make
1: కాబట్టి ra ma అనగా ఏమిటి? పాపమును నశింపజేయటము, చీకటిని పోగొట్టటము.
0: So burning all the sin, dispelling the darkness,
1: prakashanni andinchatamu,
0: shedding the light.
1: Kaduka ra amana,
0: three letters ra ama,
1: taapani challarustundi akaramu.
0: And here it pacifies all the emotions.
1: Ee prakashanni andinchi chikitini pogortundi surya tattvamu.
0: And the nature of the sun dispels
1: ra agnane prati paapani bhasmam chestundi.
0: Fire burns
1: the paapani bhasmam cheyatamu, తాపాన్ని చల్లార్చడము, చీకటిని పోగొట్టడం. ఈ మూడు గుణములు ఈ రామనామంలో ఉంటున్నాయి.
0: Dispelling the darkness. These three principles are there in the very name of Rama.
1: కనుకనే గాడ్గుడు రామాని పేరు పెట్టడంలో ఉన్నటువంటి అంతరార్థం ఇదే.
0: That is the inner significance in naming Rama this way.
1: కనుక మూడవది అగ్నిగా ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి ఉపకారం చేస్తుండాలి.
0: And this is the nature of fire.
1: నాలుగవది.
0: Next fourth one.
1: జలము.
0: The water.
1: ఈ జలం అనేటువంటిది చాలా పవిత్రమైన ప్రాణాన్ని చేకూరుస్తుంది.
0: వాటర్ ఇస్ సో సేక్రెడ్.
1: ఎవరైనా మూర్చబడిపోతే వాళ్ళపై నీళ్లు చల్లుతారు.
0: ఇఫ్ ఎనీవన్ సూమ్స్ ఆర్ ఫెయింట్స్,
1: నీళ్లలో ప్రాణశక్తి ఉంటుండాలి.
0: దేర్ ఇస్ లైఫ్ దేర్ ఇన్ వాటర్.
1: అందుకోసమని అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. నీవు భుజించిన తర్వాత
0: ఫుడ్
1: ఎవరున్నారు ఇక్కడ లోపల?
0: Who is there?
1: ఏదో ప్రార్థన చేస్తున్నారే అహం వైశ్వానరో భూత్వ ఎవరున్నారంటే లోపల నుంచి పోతుండాలి.
0: Who is there inside you?
1: అహం వైశ్వానరో భూత్వ. ఓ భూతుడా, నేను అహంకారంగా ఉన్నాను.
0: నో అండర్స్టాండ్ దట్ ఐఎమ్ దేర్ యాజ్ వైశ్వానర్ ఇన్ యూ.
1: వైశ్వానర రూపంలో ఉంటున్నాను నీలో.
0: Understand that I am in the form of Vaishwana.
1: నీ ఆహారం అంతా కూడా నేను భస్మం చేస్తున్నాను.
0: In fact, I am the cause for the digestion.
1: నీకు శక్తిని పుష్టిని అందిస్తున్నాను.
0: I give you the strength.
1: కాబట్టి నాలో ఉన్నటువంటి తత్వము జలతత్వమే.
0: Understand the nature, the power of water in me.
1: ఈ జలం ఇంత ఉపకారం చేస్తుండాలి.
0: Water helps you so
1: much. ఇంకా పృథ్వీ సర్వ విధములు కూడా చేకూరుస్తుండాలి.
0: ఇట్ హెల్ప్స్ యూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
1: మిత్తులు కట్టిస్తుండాలి,
0: ఇటుకలు
1: కట్టిస్తుండాలి, ఇటుకలు పోస్తుంటుండాలి, ఇటుకలు.
0: Oh, you also the bricks there.
1: చెట్టుని పెంచుతుండాలి,
0: also trees.
1: ఆహారాన్ని అందిస్తుండాలి,
0: సప్లైస్
1: వడ్డను పండిస్తుండాలి, సర్వ విధములైనటువంటి ఒక శక్తిని మనకు బోధిస్తుండాలి.
0: అండ్ అర్త్ గివ్స్ యూ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్.
1: భూమి ఇవ్వనటువంటిది ఫలం ఒక్కటే లేదు. సర్వ ఫలములు కూడా నువ్వు భూమి అందిస్తున్నాడు.
0: అండ్ ఎర్త్ గివ్స్ యు ఆల్ గుడ్ థింగ్స్.
1: కానీ ఈనాడు
0: టుడే
1: మానవుడు అందించవలసినటువంటి గుణములు అందించలేకపోవటం చేతనే
0: ఇన్ఫాక్ట్ మ్యాన్ ఈస్ నాట్ హ్యావింగ్ హిస్ వాల్యూ.
1: ఒకనొక సమయంలో అన్ని యుగముల కంటే కూడాను కలియుగం తరించుటకు చాలా సులభమైన మార్గం అన్నారు.
0: ఆఫ్ ఆల్ ది ఏజెస్ ది కలి ఏజ్ ఈస్ ది సేఫెస్ట్ అండ్ ది ఈజియెస్ట్ వే టు లిబరేషన్.
1: తెలివితేటలా కావలసినంత ఉంటుంది అది మనిషికి.
0: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి మ్యాన్ ఈస్ హైలీ ఇంటెలిజెంట్.
1: పోనీ విద్య గడపటం అంటే కావలసిన స్కూల్స్ అంతా ఉంటున్నాయి. బజార్ బజార్ లోనో ఒక్కొక్క స్కూల్ పెట్టారు. నువ్వు ఎక్కడైనా పోయి విద్య గడపవచ్చు.
0: ఎడ్యుకేషన్ అవైలబుల్ ఎవ్రీవేర్. నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ వే సైడ్.
1: ఇంకా ధన సంపాదనక ఓ కోటి మార్గాలున్నాయి.
0: అర్నింగ్ మెనీ మెనీ
1: ఏ మార్గంలో పోయినా ధనాన్ని సంపాదించవచ్చు.
0: ఎనీ పాత్ విల్ హెల్ప్ యూ టు ఎర్న్ మనీ.
1: సులభంగా కూడా సంపాదించవచ్చు.
0: ఈజీ మెథడ్స్ ఆఫ్ ఎర్నింగ్.
1: ఒకనొక పిచ్చివాడు ఒక పెద్ద పేపర్ లో పెద్ద అడ్వర్టైజ్ వేశాడు.
0: A madcap has given a big advertisement in newspaper.
1: ఏమిటి దీనికి జవాబుకు సుంకము?
0: వాట్ ఈస్ ఇట్?
1: ఏమి లేదు, ఒక రూపాయి చాలు.
0: 1 rupee is enough.
1: దీనికి మీకు ఉపాయం అనేటువంటిది మీ ఇంటి లోపల దోమలు లేకుండా చేస్తాను.
0: This madcap gave an advertisement. He said, I will see that there will be no mosquitoes in our house.
1: What
0: an easy way it is.
1: ఒక్క రూపాయి చాలు.
0: 1 rupee is enough.
1: మీ ఇంట్లో దోమలు లేకుండా చేస్తానన్నాడు.
0: With 1 rupee I will see there will be no mosquito.
1: అందరూ మునియాడు చేశారు. రూపాయి రూపాయి రూపాయి రూపాయి.
0: Everybody started sending rupees.
1: వాడికి కొన్ని లక్షలు వచ్చి చేరిపోయింది.
0: This fellow could have lakhs of money.
1: తర్వాత పేపర్లు ఇస్తున్నాడు జవాబు.
0: Then he started giving reply. What is it?
1: ఒక పెంకు తీసుకుని పోయి ఎక్కడ దోమ ఉంటుందో దాన్ని అదుపు చచ్చిపోతుంది అన్నాడు.
0: Wherever you find the mosquito, press it there, it will die.
1: ఇంత సులభం ఆ మార్గము?
0: ఇస్ దట్ సింపుల్?
1: ఈ విధంగా ధనం సంపాదించడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి.
0: దేర్ సో మెనీ ఈజీ టెక్నిక్స్ టు ఎర్న్
1: మనీ. ఇన్ని మార్గాలు ఉండి కూడాను
0: విత్ ఆల్ ద టెక్నిక్
1: మానవుడు సుఖానికి నోచుకోలేదు.
0: మ్యాన్ ఇస్ నాట్ యెట్ హ్యాపీ.
1: దుఃఖాన్ని నివారణ గావించుకోలేకపోతున్నాడు. దీనికి కారణం ఏమిటి?
0: వై?
1: ప్రవర్తన సరిలేకుండా పోవటమే.
0: హిస్ కాండక్ట్ ఇస్ నాట్ ప్రాపర్.
1: ఈ ప్రవర్తనకు గుణమే మూలాధారము.
0: అండ్ ఫర్ గుడ్ కాండక్ట్ వర్చ్యూస్ ఆర్ నెసెసరీ.
1: గుణము ఉండినప్పుడు దేనైనా మనం సాధించవచ్చును.
0: బీయింగ్ వర్చ్యువస్ యు కెన్ అకంప్లిష్.
1: గుణము లేని స్తుతుడు, గురి లేని విద్యయు ఏమి ప్రయోజనము?
0: ద సన్ వితౌట్ వర్చ్యూస్ అండ్ ద నాలెడ్జ్ విచ్ ఇస్ నాట్ గోల్ ఓరియంటెడ్.
1: గుణము లేని ఇది ఏం ప్రయోజనం లైఫ్?
0: వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ లైఫ్ వితౌట్ వర్చ్యూస్?
1: కాబట్టి సుతుడంటే గుణంతో కూడినటువంటి వాడిగా ఉండాలి.
0: సన్ షుడ్ బి వర్చు.
1: మన ప్రవర్తన లోపల సరైన గుణం ఉంటుండాలి.
0: వీ షుడ్ హ్యావ్ గుడ్ కాండక్ట్.
1: గుణ సహితమైనటువంటి యొక్క ప్రవర్తనే మానవునికి జీవితము.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ గుడ్ కాండక్ట్ ఇస్ ద ట్రూ లైఫ్.
1: గుణరహితమైనటువంటి ప్రవర్తనలో ఉంటున్నాడు ఈనాడు మానవుడు.
0: మ్యాన్ హ్యాస్ నో గుడ్ కాండక్ట్.
1: కనుకనే వాడికి శాంతి సుఖములు ఏమాత్రం వాడికి దగ్గర రావటం లేదు.
0: సో హీ హాస్ నైదర్ పీస్ నార్ బ్లెస్.
1: ఎంతో దూరంగా ఉంటున్నాయి.
0: And he is distanced from them.
1: గాలి కూడాను వాడి వైపున సోకటం లేదు.
0: And in fact he's not enjoying.
1: ఎలా వస్తుంది?
0: How do you expect it?
1: ప్రపంచంలో అన్ని పదార్థములు కూడాను పొల్యూషన్ అయిపోయింది.
0: And in fact every element is polluted.
1: దీనికంత మూల కారణము మానవుని యొక్క ప్రవర్తన యొక్క దోషమే.
0: For the pollution man's conduct behavior is responsible.
1: తిండి లోపల పొల్యూషన్.
0: ఫుడ్ ఇస్ పొల్యూటెడ్.
1: త్రాగే నీటిలో పొల్యూషన్.
0: వాటర్ పొల్యూషన్.
1: ఇచ్చే గాలిలో పొల్యూషన్.
0: ఎయిర్ పొల్యూషన్.
1: ఏ ఒక్క అంశం చూసినా కానీ పంచభూతములంతా కూడా పొల్యూషన్.
0: ఆల్ ద 5 elements ఆర్ పొల్యూటెడ్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: మానవుని యొక్క ప్రవర్తనలో ఉన్నటువంటి దోషమే.
0: హ్యూమన్ బిహేవియర్ ఇస్ నాట్ ప్రాపర్.
1: మానవుని బిహేవియర్ సరైనటువంటి పద్ధతిలో ఉంటే ఈ పొల్యూషన్ ఉండడానికి వీలేదు.
0: వెన్ హ్యూమన్ బిహేవియర్ ఇస్ ప్రాపర్ దేర్ కెనాట్ బి పొల్యూషన్ అట్ ఆల్.
1: అన్ని చెడ్డ చెడ్డ భావాలే.
0: మ్యాన్ హ్యాస్
1: అన్ని చెడ్డ చెడ్డ నడతలే.
0: బ్యాడ్ బిహేవియర్
1: అన్ని చెడ్డ చెడ్డ చేస్తలే.
0: అండ్ ఆల్ బ్యాడ్ యాక్షన్
1: ఇలాంటివంతా ఉంటున్నాయి.
0: యూ ఫైండ్ దెమ్ హియర్.
1: మానవుని యందు దయా ప్రేమలు అరిగిపోవటం చేతనే.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద కైండ్నెస్ కంపాషన్
1: భూమిలో ఉన్నటువంటి నీరు అడుగున పడిపోతుండాలి.
0: అండ్ దెర్ఫోర్ వర్చ్యూస్ హావ్ డిక్లైన్.
1: అవి కూడా భయపడుతుండాలి ఈ దుర్మార్గం దగ్గర.
0: అండ్ దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్ దిస్ వికెడ్ మ్యాన్.
1: వీని దగ్గర నేను పోవటమా, నేను పోకూడదని.
0: వర్చ్యూస్ ఆర్ నాట్ రెడీ టు అప్రోచ్ యు.
1: పంచభూతములు కూడా మానవుని యొక్క ప్రవర్తన చూసి భయపడిపోతున్నాయి.
0: ఎలిమెంట్స్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ మ్యాన్ టుడే.
1: కనుక ఈ పొల్యూషన్ కింద మూల కారణం మన ప్రవర్తనే.
0: Our conduct behavior is the main cause for pollution.
1: ఈ పంచభూతములో ఉన్నటువంటి ఒక తత్వములు అన్ని పరిశుద్ధమైనటువంటివి.
0: And 5 elements are in fact are pure.
1: మన యొక్క ప్రవర్తన చేతనే అది పొల్యూషన్ గా మారిపోతుంది.
0: బికాస్ ఆఫ్ కాండక్ట్ అవర్ కాండక్ట్ దే ఆర్ పొల్యూటెడ్.
1: ఒక చిన్న చూడండి, చదువు కానీ డబ్బు కానీ ఇవంతా కూడా చెడ్డవి మంచివి అని వర్ణిస్తుంటారు కొందరు.
0: ఎడ్యుకేషన్ ఆర్ మనీ వీ కన్సిడర్ దెమ్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: చెడ్డవి దాంట్లో లేని లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ నథింగ్ బ్యాడ్ దేర్.
1: తన చెడ్డనే దాన్ని చెడ్డగా మారుస్తుంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ఓన్లీ యువర్ బ్యాడ్నెస్.
1: జలం ఉంటుండాలి.
0: హియర్ వాట్?
1: గంగా జలం పరిశుద్ధమైన జలం తెచ్చావు నీవు.
0: ద గ్యాంజెస్ వాటర్ ఇస్ ప్యూర్.
1: రెడ్ బాటిల్ లో వేస్తే రెడ్ గా కనిపిస్తుంటాయి.
2: గ్యాంజెస్ వాటర్ ఇస్ దేర్ ఇన్ రెడ్ బాటిల్.
1: బ్లాక్ బాటిల్ లో వేస్తే బ్లాక్ గా కనిపిస్తుంటాయి.
2: అండ్ వెన్ ఇట్ ఇస్ దేర్ ఇన్ ఎ బ్లాక్
1: యెల్లో బాటిల్ లో వేస్తే యెల్లో గా కనిపిస్తుంటాయి.
2: ఇన్ యెల్లో బాటిల్
1: ఆ జలం
2: యెల్లో ఇన్ కలర్.
1: ఆ జలం శుద్ధమా? ఆ జలం నేర్ రెడ్ కాదు.
2: The Ganges water is neither red nor yellow or black.
1: అన్ని పరిశుద్ధమైనటువంటివి.
2: Ganges water is pure.
1: బాటిల్ రంగులు ఉంటున్నాయి.
2: It is the color of the bottle that makes the water look like that.
1: కనుకనే మానవుని యొక్క దేహం అనేటువంటి ఒక బాటిల్.
2: Human body is a bottle.
1: దీంట్లో దుర్గుణమైనటువంటి వాటర్ వేసేటప్పటికి అవి కూడా దుర్గుణంగా కనిపిస్తున్నాయి.
2: Because the bad quality is there in this bottle of the body.
1: బాడీ దోషం కాదు.
2: In fact, it's not the body.
1: వేసిన దోషం.
2: And the material there.
1: దుర్భావములు దాన్ని పోస్తున్నాము.
2: Bad feelings.
1: దురభ్యాసములు పోస్తున్నాము.
2: Bad habits.
1: దుష్టంగాన్ని చేరుతున్నాము.
2: Bad company.
1: దుశ్చర్యలు నడుపుతున్నాము.
2: Bad action.
1: కనుక ఈ చర్యల వల్లనే మనం ఇంత పాడైపోతున్నామని సత్యాన్ని గుర్తించాలి.
2: We are spoiled because of bad actions. We should know this fundamental truth.
1: కలియుగం చాలా సులభమైనటువంటిది.
2: It is so simple.
1: కలియుగం చాలా సూక్ష్మమైనటువంటిది.
2: It is very subtle.
1: కానీ ఈ కలియుగం లోపల కలహయుగంగా మారిపోతుంది.
2: Because of the effects of Kali, it has ended in conflict.
1: మానవుడు పరిశుద్ధమైన భావాలు పెంచుకోవాలి.
2: Man should have pure thoughts.
1: ఈనాటి విద్యార్థులందరూ కూడాను
2: మోడర్న్ స్టూడెంట్
1: పవిత్రమైన గుణాన్ని పెంచుకోవాలి.
2: Should have sacred quality.
1: భగవంతుడు ఇచ్చినటువంటి పంచభూతములు కూడాను సాక్షాత్కారం చేసుకుని దానికి సార్థకం చేసుకోవాలి.
2: And in fact, you should make proper use of these five elements.
1: ప్రతి గుణములు కూడాను సద్వినియోగపరచుకోవాలి.
2: You should make good use of all.
1: ఇప్పుడు భజన ఎందుకు కోసం చేస్తున్నాం?
2: వై డూ డూ భజన?
1: చక్కగా విచారణ చేయండి.
2: ఎంక్వైర్ క్లియర్లీ.
1: ఎందుకనగా భగవత్ నామాన్ని చక్కగా స్మరిస్తున్నాం.
2: యూ రిపీట్ గాడ్స్ నేమ్. నైస్.
1: ఈ నామము తరంగాల్లో గాలి తరంగాల్లో చేరిపోతుంది.
2: గాడ్స్ నేమ్ విల్ గెట్ మిక్స్డ్ అప్ విత్ ది సౌండ్.
1: ఈ తరంగాల్లో చేరిపోయి అందులో ఉన్నటువంటి దుర్మార్గము దుష్టభావాలంతా భస్మం చేస్తుంది.
2: ది సౌండ్ వేవ్స్ విత్ ది నేమ్ ఆఫ్ గాడ్ విల్ రిమూవ్ ఆల్ ద పొల్యూషన్ దేర్.
1: కనుకనే ఆ యొక్క చెడ్డనంతా మంచి చేయటం కోసమని భగవత్ భజన.
2: ఇన్ ఆర్డర్ టు మేక్ బ్యాడ్ టర్న్ ఇన్ టు గుడ్ వీ హ్యావ్ టు డూ భజన్.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: మనం ఎట్టి మంట వేస్తున్నామో
2: యాజ్ ఇస్ ద ఫ్లేమ్
1: అట్టి పొగ వస్తుంది.
2: సో ఇస్ ద స్మోక్.
1: ఎట్టి పొగ వస్తుందో
2: యాజ్ ఇస్ ద స్మోక్
1: అట్టి మేఘం కలుగుతుంది.
2: So is the cloud.
1: Etti meghamo
2: as is the cloud.
1: Atti varshamo.
2: So is the rain.
1: Etti varshamo
2: as is the rain.
1: Atti panta.
2: So is the crop.
1: Etti pantano atti vanta.
2: As is the crop. The panta is the vanta, the preparation.
1: Manta manchi mantaga vesam.
2: And it is a good flame.
1: చెడ్డ పదార్థాలంతా తెచ్చి దాంట్లో వేసి ఆ మంటను వేసేటప్పటికి అది చెడ్డ స్మోకింగ్ గా పోతుంది.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు యాడ్ ఆల్ బ్యాడ్ మెటీరియల్ యు గెట్ బ్యాడ్.
1: చెడ్డ క్లౌడ్ గా మారిపోతుంది.
2: ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ టు బ్యాడ్.
1: చెడ్డ క్లౌడ్ గా మారిపోయినప్పుడు చెడ్డ వర్షమే వస్తుంది.
2: అండ్ యు హావ్ బ్యాడ్ రెయిన్ కన్సిక్వెన్స్.
1: చెడ్డ వర్షం వచ్చినప్పుడు చెడ్డ పంటలే పండుతాయి.
2: అండ్ యు హావ్ బ్యాడ్ క్రాప్స్.
1: చెడ్డ పంటలు పండినప్పుడు చెడ్డ వంటనే మనం తింటాము.
2: నేచురల్లీ యు హావ్ టు ఈట్ బ్యాడ్.
1: చెడ్డ వంటలు తినేటప్పుడు చెడ్డ రోగాలే వస్తుంటాయి.
2: బికాజ్ వి ఈట్ ఆల్ బ్యాడ్ స్టఫ్ వి ఫాల్ సిక్.
1: కనుకనే మన వంటలో ఉంటున్నది సర్వము దోషము.
2: సో ఆల్ మిస్టేక్ లైస్ ఇన్ అవర్ కుకింగ్ ప్రిపరేషన్.
1: సముద్రం నుంచి ఆవిరిగా మారుస్తున్నాడు సూర్యుడు.
2: ఇట్ సన్ హూ మేక్స్ ద వాటర్ ఆఫ్ ద సీ టు వేపర్.
1: సముద్రం జలాన్ని ఆవిరిగా మార్చినప్పుడు
2: వెన్ సన్ కన్వర్ట్స్
1: ఈ సముద్రం జలం ఏ రుచి ఉప్పగా ఉంటుంది.
2: ది టేస్ట్ ఆఫ్ సెలైన్ వాటర్.
1: కానీ ఆవిరిగా మార్చుకునేటప్పుడు తాను తీయగా మారిపోతుంది.
2: యాజ్ ఇట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ వేపర్ ద టేస్ట్ ఇస్ సో
1: స్వీట్. కానీ ఆ తీయ జలాన్ని మేఘంగా రూపొందింపజేస్తున్నాడు.
2: అండ్ ఇట్ సెటిల్స్ యాజ్ ఎ క్లౌడ్.
1: ఆ మేఘములో తీయని జలాలుగానే రూపొందుతుంది.
2: అండ్ ద క్లౌడ్ హ్యాస్ గాట్ స్వీట్ వాటర్.
1: తిరిగి వర్షంగా కురిపిస్తున్నాడు.
2: ఇట్ కమ్స్ డౌన్ యాజ్ రెయిన్.
1: మంచి వర్షంగా ప్రేమ వర్షంగా కురుస్తుంది.
2: అండ్ ఇట్స్ ద రెయిన్ ఆఫ్ లవ్.
1: ఈ ప్రేమ వర్షమే
2: ద రెయిన్ ఆఫ్ లవ్.
1: గంగా జలంగా మారుతుంది.
2: ఇస్ ద గ్యాంజెస్.
1: కనుక మన దుర్భావములు అనేటువంటి దానిని మన బుద్ధి అనేటువంటి సూర్యుడు పోయి చక్కగా దాన్ని ఆవిరిగా మార్చుకోవాలి.
2: దేర్ఫోర్ ది ఇంటలెక్ట్ ద సన్ షుడ్ కన్వర్ట్ ద బ్యాడ్ క్వాలిటీ.
1: అప్పుడే సద్గుణములు అనేటువంటి ఆవిరి మనలో ప్రారంభమవుతుంది.
2: అండ్ ద వేపర్ ఆఫ్ గుడ్ క్వాలిటీస్ విల్
1: ఈ సద్గుణములు ఆవిరి చాలా అభివృద్ధి అయినప్పుడు అక్కడ ప్రేమ జలమే కురుస్తుంది.
2: విత్ ఆల్ ది వేపర్ ద క్లౌడ్ ఆఫ్ గుడ్ క్వాలిటీ. Therefore, what you should have, the love.
1: ఆవిరిగా మారేటువంటి ట్రూత్ క్లౌడ్.
2: అండ్ ది క్లౌడ్ ఇస్ ద ట్రూత్.
1: ట్రూత్ క్లౌడ్ నుంచి ప్రేమ జలం వచ్చేస్తుంది.
2: అండ్ ఇట్ రెయిన్స్ డౌన్.
1: ఈ లవ్ డ్రాప్స్ అంతా చేరిపోయి అనుగ్రహ సాగరంలో చేరిపోతుంది.
2: అండ్ ఆల్ ద లవ్ డ్రాప్స్ ద రెయిన్ డ్రాప్స్
1: కనుక
2: మన
1: ప్రయత్నములంతా కూడా పవిత్రమైన ప్రయత్నం కావాలి.
2: ఆల్ ఎఫర్ట్ షుడ్ బి సేక్రెడ్.
1: నిరంతరం కూడా దైవనామే చింతిస్తుంటే
2: వెన్ యూ థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్
1: గాలి అంతా కూడా పరిశుద్ధమైపోతుంది.
2: దేర్ విల్ బి నో ఎయిర్ పొల్యూషన్ అట్ ఆల్.
1: ఈ శబ్ద తరంగములతోనే ఈ గాలంతా ఏకమై ఉంటుండాలి.
2: అండ్ యు ఫైండ్ ద సౌండ్ ఇస్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్.
1: ఇదంతా ప్రపంచమంతా సంచరిస్తూ ఉంటుండాలి.
2: దే మూవ్ అబౌట్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: ఢిల్లీ లోపల ఏదైనా ఒక రేడియో లోపల పాడుతున్నారంటే ఒక్క నిమిషంలో ఇక్కడ కూడా వినిపిస్తుంది.
2: వెన్ దేర్ ఇస్ మ్యూజిక్ దేర్ ఇన్ ఢిల్లీ, యు కెన్ హియర్ మన దగ్గరికి రేడియో హియర్.
1: ఈ శబ్ద తరంగములతో కూడి వస్తుండాలి.
2: ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ ద సౌండ్.
1: అట్లనే చెడ్డది కూడా కూడిపోతుండాలి.
2: దేర్ఫోర్ ఇట్ గెట్స్ మిక్స్డ్ అప్ విత్ ద బ్యాడ్.
1: మంచి తరంగములు మంచి శబ్దాన్ని అభివృద్ధి పరచు.
2: Develop good sound waves.
1: దాంతో మంచి గాలి వస్తుంది.
2: There you get good air.
1: మంచి గాలిలో నుంచి మంచి ఆహ్వానే మనం అనుభవిస్తాం.
2: And then the good air.
1: ఆ గాలిని మనం పీల్చుకుంటున్నాం.
2: And you are inhaling this.
1: ఆ తరంగం లోపల పోయి లోపల ఉన్నటువంటి చెడ్డ భావాన్ని కూడా పరిశుద్ధపరుస్తుంది.
2: And as you inhale good air, it just entertains good ideas in you.
1: మీరంతా ప్రేమ జీవితంగా మీరు గడపాలి.
2: Lead the life of love.
1: ఈ ప్రేమ జీవితాన్ని మనం గడిపినప్పుడే ప్రేమమయంగా మారుతుంది జగత్తంతా.
2: When you lead the life of love, the whole world gets it transformed into love.
1: దానికి నేనే మీకు సాక్షి.
2: భగవాన్
1: నాను ఎప్పుడు ప్రేమనే ఉంటుంటాడు.
2: భగవాన్ స్టాండ్స్ ఫర్ లవ్.
1: ఇంక ఏ ఇంకొకటి పదార్థం చేరడానికి
2: నథింగ్ వాట్ సో ఎవర్.
1: అయితే అప్పుడప్పుడు కొంచెం బుస్ అంటాను.
2: At times it's cold.
1: కానీ అది కూడా ప్రేమనే.
2: ఇట్స్ ఆల్సో లవ్.
1: వర్షం కురుస్తుండాలి.
2: ఇట్ రైన్.
1: వర్షం కురిచేటప్పుడు వడగండ్లు కూడా పడతాయి. వడగండ్లు దెబ్బలు కూడా తగులుతాయి. అది కూడా నీరే.
2: దట్స్ ఆల్సో వాటర్.
1: కాబట్టి నేను బుస్ అనేది కూడా ఒక వడగండ్ల వర్షం వంటిదే.
2: భగవాన్ స్కోల్డింగ్స్ ఆల్సో లైక్ హెయిల్.
1: అది కూడా ఒక జలం వంటిదే.
2: దట్స్ ఆల్సో వాటర్.
1: కాబట్టి ఏది కూడా మీ మంచి కోసమే కానీ నా కోసం కాదు.
2: ఇట్ ఇస్ ఫర్ యువర్ గుడ్.
1: నాదంతా నెకసక పర్యంతము ప్రేమమయమే.
2: భగవాన్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ ఫ్రమ్ టాప్ టు టో.
1: ఆ ప్రేమ తత్వాన్ని మీరు అనుసరించండి.
2: ఫాలో ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ప్రేమమయం గావించండి.
2: యు బీ ఆఫ్ లా.
1: తప్ప నీ సత్కర్మలు నీవు ఆచరించు.
2: అండ్ అండర్ టేక్ గుడ్ యాక్షన్.
1: నీ కర్తవ్యం నీవు ఉద్ధరించు.
2: డూ యువర్ డ్యూటీ.
1: ఉద్ధరేత్ ఆత్మ ఆత్మానం. నీ దాన్ని ఆత్మని నీవు ఉద్ధరించుకో.
2: వన్ హ్యాస్ టు వర్క్ ఫర్ వన్స్ ఓన్ ఎమాన్సిపేషన్.
1: ఈ విధమైన యొక్క వేదాంత సారాన్ని మీరు తప్పక అనుగ్రహించు.
2: అండ్ అండర్స్టాండ్ దిస్ ఫిలాసఫీ.
1: విత్ అనేటువంటి దీని నుంచి పుట్టినటువంటి వేదం.
2: అండ్ వేద స్పీక్స్ విత్ ది ఒరిజినల్ డెరివేటివ్.
1: అదే విద్య కూడా.
2: అండ్ దట్ ఈస్ విద్య.
1: కనుకనే ప్రతి విద్య కూడాను ఆ విత్ అనేటువంటి ధాతువు నుంచి వచ్చినటువంటిది.
2: విద్య ఇస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ దట్ ఒరిజినల్ విత్.
1: అది అనేక మంది మహర్షుల యొక్క,
2: ఇట్ ఈస్ సెయింట్స్,
1: ప్రబోధనల యొక్క చేష్టల చేతను,
2: ఇట్స్ బికాస్ ఆఫ్ ద టీచింగ్స్,
1: ప్రచారం యొక్క చర్యల చేతను,
2: అండ్ బికాస్ ఆఫ్ ప్రొపగేషన్,
1: ప్రవర్తన యొక్క మార్గము చేతను,
2: ఆఫ్ దేర్ కాండక్ట్,
1: ఇదంతా వేద రూపకంగా రూపొందింది.
2: అండ్ ఇట్ హాస్ అల్టిమేట్లీ రిజల్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేద.
1: ఇలాంటి వేదము ముల్లోకాలకుడును సుఖశాంతులను అందిస్తూ వచ్చింది.
2: వేద కన్ఫర్మ్.
1: వేదము ఏ మార్గమునందు కూడా చెడ్డను బోధించలేదు.
2: వేద నెవర్ టీచెస్ ఎనీథింగ్ బ్యాడ్.
1: అన్ని కూడా మంచిదే బోధిస్తూ వచ్చింది.
2: టీచెస్ ఎవ్రీథింగ్ గుడ్.
1: కనుక వేద తత్వాన్ని చక్కగా మనం గుర్తించుకోవడానికి ప్రయత్నం చేస్తే అంతా మంచిదే ఉంటుంది.
2: దెన్ వన్స్ యూ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ వేద, యూ విల్ అండర్స్టాండ్ ఎక్స్పీరియన్స్.
1: పరమాత్ముడు ఏ విధంగా ఉంటున్నాడు వీచే గాలి లోపల.
2: అండ్ హౌ ఇస్ గాడ్ ఇన్ దిస్ ఎయిర్.
1: పాలకంలో చక్కెర వలె చేరి ఉంటున్నాడు.
2: అండ్ హీస్ ప్రెసెంట్ లైక్ షుగర్ ఇన్ ద సిరప్.
1: కనుక ఆ సిరప్ లోపల ఉండేటువంటిది చక్కెరే.
2: అండ్ దేర్ యూ ఫైండ్ ద షుగర్ ఇన్ ద సిరప్.
1: కానీ చక్కెరగా కనిపించదు మనకు.
2: యూ డోంట్ ఫైండ్ ద షుగర్ యాజ్ ఇట్
1: ఇస్.
2: ఇట్ గెట్స్ మిక్స్డ్ దేర్, డిజాల్వ్.
1: అదే విధంగా గాలిలో పరమాత్ముడు తీయగా ఉంటున్నాడు.
2: అండ్ యూ ఫైండ్ గాడ్
1: శబ్దంలో పరమాత్ముడు తీయంగా ఉంటున్నాడు.
2: అండ్ యూ ఫైండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్వీట్నెస్.
1: మన దృష్టికి తీయంగా కనిపిస్తున్నాడు.
2: అండ్ హీ లుక్స్ సో స్వీట్.
1: సర్వేంద్రియములు కూడా తీయదనమే మనకు గోచరం.
2: ఎవ్రీథింగ్ ఇస్ నెక్టరైన్.
1: ఇలాంటి తీపుదనాన్ని మనము హృదయంలో పెట్టుకుంటే అంతా తీపుగానే వస్తుంది.
2: వెన్ వన్స్ వీ ఎంజాయ్ ది స్వీట్నెస్, వీ కెన్ షేర్ ది సేమ్ స్వీట్నెస్ విత్ అదర్స్.
1: తీపులో మనం కల్పనక్కర్లేదు.
2: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ నీడ్ టు డూ.
1: తల్లిపాలు త్రాగుతున్నారు బిడ్డ.
2: In fact,
1: తల్లి పాల పైన బిడ్డకు హక్కు ఉంటుండాలి.
2: The child has got every authority.
1: కానీ తల్లి పాల లోపల తల్లి ఏమైనా షుగర్ కలుపుతుందా?
2: Mother is not mixing up any sugar.
1: ఇది యొక్క నైజం.
2: It is quality of the nature.
1: తల్లి పాలను బిడ్డ తాగినట్టుగా,
2: the mother's milk is
1: పూలో ఉన్నటువంటి మకరందాన్ని తుమ్మెద తీసుకున్నట్టుగా,
2: just as the honey bee sucks the
1: మనుషుల్లో
2: ఉన్నటువంటి
1: ప్రేమ తత్వాన్ని మనుషులే దీన్ని స్వీకరించాలి.
2: And man should be able to receive the love within man.
1: పూలో ఉన్నటువంటి మకరందాన్ని ఏ యొక్క దీన్ని పిలుస్తుండదా? పిలిచిపెట్టడం లేదు.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద ఫ్లవర్ ఇస్ నాట్
1: తుమ్మెదనే పోయి అందులో ఉన్నటువంటి మకరందాన్ని కోల్తుంది.
2: ది హనీ బీ గోస్ ఆన్ ఇట్స్ ఓన్ అండ్ సక్స్ ద నెక్టార్.
1: మంచి వారి దగ్గరికి పోయి సత్సంగంలో చేరి వారి నందు ఉన్నటువంటి మంచితనం అంతా మనం స్వీకరించాలి.
2: జాయిన్ ద గుడ్ కంపెనీ, రిసీవ్ ఆల్ ద గుడ్ దట్ ఇస్ పాసిబుల్.
1: కనుకనే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి.
0: Therefore, it is a good company that gives you a sort of detachment and that ultimately gives you liberation.
1: సత్సంగాన్ని మనం చేరాలి.
0: జాయిన్ ద గుడ్ కంపెనీ.
1: తేజ దుర్జన సంసర్గం.
0: గివ్ అప్, రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
1: తేజ దుర్జన సంసర్గం.
0: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
1: భజ సాధు సమాగమం.
0: జాయిన్ ద గుడ్ కంపెనీ.
1: గురు పుణ్య మహారాత్రం.
0: అండ్ డూ గుడ్ యాక్షన్.
1: ఎప్పుడు చూసినా నీవు మంచి చేర్చు రావాలి.
0: డూ గుడ్ ఆల్వేస్.
1: ఈ విధమైనటువంటి మానవ జీవితమును ఎంత సార్థకం గావించుకోవాలి.
0: ద హ్యూమన్ లైఫ్ ఇస్ సో సీక్రెట్.
1: ఇలాంటి సద్ద అవకాశాలు ఉండి కూడాను మనం వ్యర్థం చేసుకుంటున్నాం.
0: విత్ ఆల్ ద స్కోప్ ఇన్ ఇట్స్ ఎంటైరిటీ.
1: చెడ్డ తలంపులే చెడ్డ తలంపులే చెడ్డ తలంపులే.
0: వీఆర్ ఎంటర్టైనింగ్ బ్యాడ్ థాట్స్.
1: ఈ చెడ్డ తలంపులు ఎందుకు మీరు కొనుక్కొని తెస్తారు?
0: వై డు ఎంటర్టైన్ బ్యాడ్ థాట్స్? వై?
1: మంచిని తీసుకోండి.
0: టేక్ గుడ్.
1: సులభంగా ఫ్రీగా ఇచ్చేటువంటి మంచిని మీరు ఎందుకు తీసుకోవటం లేదు?
0: వై డోంట్ యూ రిసీవ్ దట్ విచ్ ఇస్ గివెన్?
1: డబ్బు పెట్టి కూడా చెడ్డని మీరు కొనుక్కుంటున్నారు.
0: అండ్ యూ వాంట్ టు పర్చేస్ థింగ్స్.
1: ఇది చాలా పొరపాటు.
0: యూఆర్ మిస్.
1: మంచి చెడ్డలు తెలియనటువంటి మూర్ఖుడుగా ఉన్నప్పుడు వాడే ఇలాంటి చెడ్డని కొంటున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఈస్ ఎ ఫూల్ హూ డస్ నాట్ నో వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీ నిండుకు ప్రేమనే ఉండాలి.
0: అండ్ యూ షుడ్ బి ఆఫ్ లవ్.
1: ప్రేమకు ఒక రూపం లేదు.
0: లవ్ హ్యాస్ నో ఫామ్.
1: ప్రేమ ఒకదాన్ని కోరదు.
0: It doesn't desire.
1: దానికి వడ్డీకి ఇవ్వదు.
0: And it doesn't give
1: anything. అప్పు ఇవ్వదు, అప్పు పుచ్చుకోదు.
0: And it doesn't give you loan or make any debts.
1: ప్రేమ ప్రేమనే.
0: Love is love.
1: ఆ ప్రేమను ప్రేమతోనే మనం తీసుకోవాలి.
0: And you should accept love only by love.
1: కనుక ప్రేమ స్వరూపులైనటువంటి మీరు అందరినీ ప్రేమ స్వరూపులుగా చూసుకోవాలి.
0: Being embodiments of love, consider everyone as the embodiment.
1: పంచభూతములు కూడా ప్రతి మానవుని యందు ఉంటున్నవి.
0: The five elements are present in every man.
1: ఈ పంచభూతములు కూడా పవిత్రమైనటువంటి ఫలితాన్ని అందిస్తున్నాయి.
0: And the five elements are sacred.
1: చెడ్డని ఎక్కడే గాని అందించదు.
0: Nothing bad whatsoever.
1: కానీ మీరు దాన్ని చెడ్డగా మారుస్తున్నారు.
0: But you are converting into bad.
1: ఒకానొక సమయంలో మీరు వేరుగా భావించొద్దండి. చెడ్డ విషయాలు కూడా చెప్పవలసి వస్తుంది మీకు.
0: Don't mistake that way. Even certain things have got to be said.
1: నారదుడు విష్ణు సందర్శన కోసం వెళ్ళాడు.
0: నారద వెంట్ టు లార్డ్ విష్ణు.
1: అప్పుడు విష్ణు నవ్వుతూ, నారద ఎక్కడి నుంచి వస్తున్నారన్నాడు.
0: స్మైలింగ్లీ విష్ణు క్వశ్చన్, నారద వేర్ డు యూ కమ్ ఫ్రమ్?
1: స్వామి నాకేం ఇల్లా వాకలా భార్య బిడ్డలా, ఎక్కడ చూసినా తిరుగుతూ ఉంటాను.
0: నారద సెడ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్యామిలీ,
1: సంచరిస్తుంటాను.
0: ఐ గో అరౌండ్ ది ఎంటైర్ యూనివర్స్.
1: సంచరిస్తున్నావా, మంచిది.
0: ఓ యు నో అబౌట్ ఫైన్.
1: రహస్యాన్ని ఏమైనా గుర్తించావా?
0: హ్యావ్ యూ అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ మై క్రియేషన్?
1: స్వామి మీ చరిత్ర నేను గుర్తించుకోలేనా? తప్ప గుర్తించానన్నాడు.
0: ఐ హావ్ అండర్స్టూడ్ ద మిస్టరీ ఆఫ్
1: ప్రతి ఒక్కరి కూడా నేను మంచికే సృష్టిస్తున్నాను అన్నాడు.
0: And Vishnu said, I have created.
1: నా సృష్టిలో ఏమైనా చెడ్డని నీవు చూచొచ్చావా?
0: హ్యావ్ యూ నోటీస్డ్ ఎనీథింగ్ బ్యాడ్ ఇన్ మై క్రియేషన్?
1: నారదు యోచించాడు.
0: నారద థాట్ ఓవర్.
1: స్వామి
0: స్వామి
1: క్షమించండి, ఒక్కదాన్ని చూచాను అన్నాడు.
0: పార్డన్ మీ, ఐ హావ్ నోటీస్ సంథింగ్ బ్యాడ్ ఇన్ మై క్రియేషన్.
1: నేను సృష్టించినటువంటిది చెడ్డదుందా?
0: ఇన్ మై క్రియేషన్ ఎనీథింగ్ బ్యాడ్? నో, నథింగ్ వాట్స్ ఎవర్.
1: ఉంది స్వామి ఒక్కటి అన్నాడు.
0: నారద సెడ్, yes, there is one that
1: is bad.
0: What is it?
1: మలము అన్నాడు.
0: He said, fecal matter. నారద సెడ్, fecal matter.
1: స్వామి దగ్గర కూడా పోవడానికి వీలు కాదు.
0: It's not possible to go anywhere near excreta. అది తెలియనటువంటి
1: పొట్టలోనే పెట్టుకొని పోషిస్తుంటాం మేము.
0: And it is there within the stomach, no doubt.
1: కానీ చూస్తున్నా సహించలేము.
0: The moment you watch, well, you cannot bear the sight of it.
1: చెడ్డది ఎందుకు మీరు సృష్టించారన్నాడు.
0: Why have created this bad excreta?
1: అది చెడ్డదే కాదు.
0: It's not bad anyway.
1: నువ్వు ఒక తూరు పై దాన్ని అడుక్కొని రామని చెప్పాడు.
0: He said, you go and ask tomorrow.
1: తిరిగి ఏందన్న దగ్గర పోను స్వామి అన్నాడు. నా ఆజ్ఞ ప్రకారం నేను నడుచుకోమని.
0: ఇట్స్ మై కమాండ్, కండక్ట్ అకార్డింగ్లీ, గో.
1: సరే, ఇంక విష్ణు ఆజ్ఞ ఏం చేసేది, వెళ్ళాడు.
0: హిస్ లార్డ్స్ కమాండ్ హీ వెంట్.
1: దగ్గర పోతూ ఉండకనే ఆ బలం చెప్పింది, చీ నారద, నీవు దూరం ఉండి ఉండింది.
0: వెన్ హీ వాజ్ అప్రోచింగ్, ఫీసర్ స్టార్టెడ్ ఆస్కింగ్, గెట్ అవుట్, డోంట్ బి ఎనీవేర్ నియర్.
1: నువ్వు నా దగ్గర రావద్దు, నీవు దూరం ఉండి,
0: యూ డోంట్ బి ఎనీవేర్ నియర్, గో.
1: ఏం చెప్తున్నది?
0: And what is it?
1: ఎందుకు నేను దగ్గర రాకూడదండి?
0: Why not?
1: నేను ఎంతో పవిత్రమైన దాన్ని.
0: I'm so sacred.
1: నిన్నటి దినము,
0: yesterday,
1: మంచి వంటగా ఉన్నాను.
0: I was
1: మంచి పాలగా ఉన్నాను.
0: I was a very good
1: మంచి పాయసంగా ఉన్నాను.
0: I was a rice pudding.
1: ఉన్నాను మంచి పెరుగుగా ఉండినాను.
0: I was a firm curd.
1: ఎంతో పవిత్రంగా ఉండినాను. భగవంతునికి అర్పితం కావించేటువంటి వస్తువులుగా ఉండినాను.
0: Yesterday I was the curd, I was the milk, the rice pudding, what not, offering to God.
1: ఒక్కతూరి ఈ మానవ సంఘం చేర్చినా నా గతి ఈ గతి.
0: The moment I joined your company, this is my plight.
1: రెండవ తూరు తిరిగి నిన్ను చేర్చి ఇంకే గతి పడుతుందో, మీరు దగ్గర రావద్దండి.
0: ఇఫ్ ఐఎమ్ టు బి ఇన్ యువర్ కంపెనీ ఫర్ ద సెకండ్ టైమ్, వాట్ ఈస్ ఇట్ దట్ ఇస్ వెయిటింగ్ ఫర్ మీ?
1: కనుక మానవ యొక్క సంఘదోషంతో చెడ్డగా మారిపోతుండదు, కానీ లేకపోతే ఏది చెడ్డది లోకంలో?
0: మిస్టేక్ లైస్ ఇన్ ద కంపెనీ, దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ యాజ్ సచ్.
1: కానీ దాన్ని సరిగా గుర్తించుకోవటం లేదు ప్రజలు.
2: వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ది సీక్రెట్.
1: ఒకానొక సమయం లోపల ఏకైక కుమారుడు ఉంటున్నాడు ఒక తండ్రికి.
2: And a father has got only son.
1: ఆ కొడుకుకి ఎక్కడో తేలు కుట్టింది పాపం.
2: And he was bitten by a
1: scorpion. నా తేలు కుట్టింది తేలు కుట్టింది అని ఏడ్చుకుంటూ వచ్చాడు.
2: The son started crying because the scorpion bite.
1: తండ్రి పరిగెత్తాడు డాక్టర్ దగ్గరికి.
2: And the father ran to the doctor. ఏకైక
1: పుత్రుడు అమితమైన ప్రేమ.
2: Oh, he has got intense love.
1: కొడుకు యొక్క కంటిదారా చూడకూడదు.
2: Well, he cannot bear the pain.
1: డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు.
2: He went to the doctor.
1: నా కొడుకు ఏడుస్తున్నాడు ఈ తేలుకు ఏమైనా మందు ఇచ్చేసేయమని.
2: And he reported to the doctor that the son is crying because the scorpion bite.
1: నాయన ఈ ఆయింట్మెంట్ తీసుకుని పోయి కుట్టిన దగ్గర పోయి బాగా తిక్కుమన్నాడు.
2: అండ్ ద డాక్టర్ గేవ్ హిమ్ ఆయింట్మెంట్ అండ్ ఆస్క్ ద ఫాదర్ టు అప్లై ది ఆయింట్మెంట్ వేర్ ది స్కార్పియన్ హస్ బిటన్.
1: తెచ్చాడు పాపం.
2: ఫాదర్ బ్రాట్ ది
1: ఎక్కడ నిన్ను తేలు కుట్టింది?
2: యాస్ వేర్.
1: ఆ మూల అన్నాడు. మూల పోయి తిక్కాడు.
2: And they said in that corner I was bitten with scorpion. There he applied.
1: అర్థం చేసుకోలేనిటువంటి వ్యర్థం.
2: This is the way how
1: దేహం పైన ఎక్కడ కుట్టిందో అక్కడ తిక్కమని చెప్తే తేలు ఎక్కడ కుట్టింది? మూల కుట్టింది. ఆ మూల పోయి తిక్కాడు కానీ నొప్పి పోలేదు.
2: ఇన్ ఫ్యాక్ట్ హి అప్లైడ్ దిస్ ఆయింట్మెంట్ దేర్ ఇన్ ద కార్నర్ ద గ్రౌండ్.
1: ఈనాటి సాధకులు కూడా అట్టే చేస్తున్నారు.
2: దట్ ఈస్ స్పిరిచువల్ ప్రాక్టీస్ టుడే.
1: ఎక్కడ ఈ దుర్గుణాలు ప్రారంభమైనాయో
2: ద ప్లేస్ వేర్ బ్యాడ్ క్వాలిటీ స్టార్టెడ్
1: అక్కడ నీవు చక్కగా జాగ్రత్తగా ఉండమని చెప్పి
2: దేర్ యూ హావ్ టు రెక్టిఫై అండ్ బి ఎక్స్ట్రా కేర్ఫుల్.
1: వీళ్ళ సంఘంతో వచ్చింది, వాళ్ళ సంఘంతో వచ్చింది, ఇతరులకు నెప్పం పెడుతున్నారు.
2: యు బ్లేమ్ అదర్స్.
1: ఇతరులను ఎవరిని కూడా మనం దూషించకూడదు.
2: నెవర్ బ్లేమ్ ఎనీబడీ.
1: ఇతరులో ఎట్టి దోషము లేదు.
2: దేర్ ఇస్ నో మిస్టేక్.
1: నీలో ఉన్న దోషమే నీకు బాధ పెడుతుంది.
2: ఇట్స్ ఓన్లీ యువర్ మిస్టేక్ దట్ పెయిన్స్ యు.
1: కనుక నీ బాధను నీవు పరిహారం చేసుకో.
2: యు వర్క్ ఫర్ యువర్ ఓన్ రిలీఫ్.
1: నీకు బాధను నీవు పరిహారం చేసుకోవడానికి నీ యొక్క భావమే నీకు సరైనటువంటి మార్గము.
2: యు సాల్వ్ యువర్ ఓన్ ప్రాబ్లం. యువర్ ఫీలింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ హియర్.
1: ఈ పంచభూతములు ఎందు ఉండేటువంటి యొక్క పరతత్వాన్ని చక్కగా అర్థం చేసుకో.
2: అండర్స్టాండ్ ది స్పిరిచువల్ ప్రిన్సిపల్ బిహైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: పంచ ప్రాణముల యొక్క తత్వాన్ని కూడా చక్కగా అర్థం చేసుకో.
2: ఆల్సో అండర్స్టాండ్ ది ఫైవ్ లైఫ్.
1: అవి నీకు సర్వ దుఃఖములకు పరిహారం చేస్తాయి.
2: అండ్ దట్ సాల్వ్స్ ఆల్ ప్రాబ్లమ్.
1: సర్వ దుఃఖ పరిహారిణి పంచభూతములే.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ మిజరీ కెన్ బి టేకెన్ అవుట్ బై ది
1: ఫైవ్ రూపరసగంధాదులు.
2: ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఈ రూపరసగంధాదులు ఎంత గొప్పవి.
2: అండ్ దీస్ ఆర్ సో సీక్రెట్ గ్రేట్.
1: కనుక వాటిని మనం చక్కగా అనుభవించాలి.
2: అండ్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ ద రైట్ వే.
1: సరైన భావంతో మనం అనుభవించాలి.
2: అండ్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ద రైట్
1: వే. మనకు దుఃఖములు పరిహారం అవుతాయి.
2: అండ్ దెన్ యూ విల్ నెవర్ బి మిజరీ.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రతి ఒక్కటి మన ఎందున్నటువంటి భావదోషములే తప్ప
2: Everything lies in you. The mistake is in you.
1: Padartha dosha evi levu.
2: Nothing wrong with the material.
1: Anni manchive.
2: All are good for the
1: man. Manlo unnatundi chedda bhavale manaku cheddanu bodhisthundaru.
2: Because of bad feelings within you, you consider everything bad.
1: Kanuka manalo manchi bhavani abhiruddhi parchukondi.
2: Develop good feelings.
1: దైవ భావాన్ని మీరు చింతించండి.
2: ఎంటర్టైన్ డివైన్ థాట్.
1: దైవ నామాన్ని స్మరించండి.
2: థింక్ ఆఫ్ గాడ్, చాంట్ హిస్ నేమ్.
1: అది నీకు దుర్గుణాలు దుర్భస్తులంత దూరం చేస్తుంది.
2: దట్ సాల్వ్స్ ఆల్ ద ప్రాబ్లమ్స్.
1: కనుక మీరు చెడ్డ చెడ్డవి పలకకూడదు.
2: నెవర్ అండర్ టేక్ ఎనీ బ్యాడ్ యాక్షన్.
1: ఎవరిని దూషించేటువంటి పలుకులు గట్టిగా పలకకూడదు.
2: డోంట్ బ్లేమ్.
1: అవి కూడా గాల్లో చేరిపోతున్నాయి.
2: అండ్ యూ స్టార్ట్ అక్యూజింగ్ ఎనీబడీ.
1: గాల్లో చేరిపోయి ఎవరో ఒక గాల్ లోపల వాళ్ళ లోపల ప్రవేశిస్తున్నాయి.
2: గెట్ మిక్స్డ్ అప్ ఇన్ ది ఎయిర్. ఇట్ విల్ గెట్ ఇంటూ సమ్వన్ ఎల్స్.
1: వాళ్ళకు కూడా ఆవేశం వస్తుంది.
2: దే టు విల్ హావ్ సిమిలర్ థాట్.
1: కాబట్టి ఎక్కడే గాని దుర్మార్గం అనేటువంటిది, దుర్భావం అనేటువంటిది, దుశ్చింత అనేటువంటిది ఉన్న చోట మీరు చేరకండి.
2: Never be in the company of anybody who are bad, who have got bad thoughts, bad feelings.
1: మనం కూడా చెడ్డ చెడ్డ పదములను ఉపయోగపెట్టకూడదు.
2: And we too should not act in a bad way.
1: చెడ్డ చెడ్డ చూపులంతా మనం చూడకూడదు.
2: We should not have bad looks.
1: చెడ్డ చూపులు చూచి ఏమి ప్రయోజనం?
2: Why bad looks?
1: కీచకుడు చెడ్డ చూపు చూచాడు.
2: కీచక had bad looks.
1: భీముతో తల పగలగొట్టుకున్నాడు.
2: And ultimately died at the hands of Bhima.
1: చెడ్డ మాటలంతా వినింది.
2: And all bad was heard.
1: దశరథ మహారాజు ప్రేమయ్య భార్య
2: విత్ వైఫ్ సో డియర్ టు దశరథ.
1: కైక
2: కైక
1: మందర చెప్పినటువంటి దుర్బోధన అంతా వినింది.
2: అండ్ హీ పేడ్ హీట్ టు ఆల్ ది వర్డ్స్ ఆఫ్ మందర.
1: వినేటప్పటికి ఆమెకు చెడ్డ పేరు వచ్చేసి.
2: అండ్ షీ గాట్ ఎ బ్యాడ్ నేమ్.
1: ఈనాడు సమాజంలో ఎవరైనా కానీ కైక అమ్మ అని పేరు పెట్టుకుంటున్నారు?
2: ఇస్ దేర్ ఎనీవన్ విత్ ద నేమ్ కైక హియర్?
1: కైక పేరే ఎవరు వచ్చింది?
2: నో వన్ థింక్స్ ఆఫ్ కైకాస్ నేమ్ టుడే.
1: కారణం ఏమిటి? చెడ్డ పలుకులు విన్నటువంటిది కాదు.
2: బికాజ్ షీ సింబలైజెస్ బ్యాడ్ లిసనింగ్.
1: కనుకని కైక మంచిది కాదు.
2: సో కైక ఇస్ నాట్ గుడ్.
1: చెడ్డ చూపులు చూసినటువంటి కీచకుడు మంచి వాడు.
2: కీచక విత్ బ్యాడ్ లుక్స్.
1: చెడ్డ శ్రవణం
2: అండ్ బ్యాడ్ లిసనింగ్.
1: మంచి శ్రవణం చెయ్యాలి.
2: ఆల్వేస్
1: చెడ్డ శ్రవణం చేస్తే ఎప్పుడు చూసినా కానీ దుర్యోధన దుశ్శాసనాదులు పాండవులు చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడటం.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దుర్యోధన దుశ్శాసన
1: ధర్మమూర్తులైన పాండవులు
2: ఆల్ బ్యాడ్ వర్డ్స్
1: చేయటం.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ హర్డ్ పాండవాస్
1: దే బాడీస్ ఆఫ్ రైచ్యూస్. కట్టగడపడి దుర్యోధన దుశ్శాసనాదులు కట్టగడపడి వంశమే నాశనం చేస్తారు.
2: అల్టిమేట్లీ వాట్ హ్యాపెండ్ దుర్యోధన దుశ్శాసన క్లాన్.
1: చెడ్డ మాటలు వినకూడదు.
2: నెవర్ లిసన్ టు బ్యాడ్.
1: ఒక చిన్న ఉద్దేశం మీకు పిల్లలకు చెప్తున్నాను.
2: ఇంపార్టెంట్ పాయింట్ స్వామి వాంట్స్ టెల్ యు.
1: ఎవరైనా వచ్చి ఇట్లు చెప్పారు అట్లు చెప్పారని కొన్ని చెడ్డ మాటలు చెప్తారు.
2: Somebody may come and start telling
1: you. అది మీ మనసుకు చాలా కష్టం వేస్తుంది.
2: You feel so hurt.
1: నీ మనసుకే కష్టం చేసేటువంటి మాటలు నీవు ఇంకోరు చెప్పి వాడి మనసు కూడా నీవు కష్టపెట్టాలి.
2: By listening to bad words you are hurt. Why do you then again repeat?
1: ఒకవేళ మీ అమ్మ నాన్న ఎవరో తిట్టారనుకుంటారు.
2: If somebody accuse your parents.
1: అది కూడా పోయి నీకు తల్లిదండ్రులకు చెప్తావు.
2: And you report the matter to your parents.
1: వాళ్ళు కూడా చాలా బాధపడతారు.
2: They too feel sad.
1: కాబట్టి నీవు తల్లిదండ్రులకు కూడా బాధ పెట్టిన వాడు అవుతావు.
2: And your response so far.
1: చెడ్డ మాటలు వింటే దాన్ని ఇంకోరు చెప్పకూడదు.
2: And if you heard anything bad, ఎవరికి చెప్పకూడదు. Anybody.
1: అలాంటి మొట్టమొదట మీరు భద్రం
2: చేస్తారు. First thing that you should know that.
1: ఏదో కొన్ని యాక్సిడెంట్ గా వింటారు.
2: Accidentally you may listen.
1: విన్నాకున్నాను వాటిని ఏమాత్రం మనసులో చేర్చుకోకూడదు.
2: But never take it in the true sense.
1: నీ స్నేహితులు చెప్పి వాడి మనసు కూడా కష్టపెట్టద్దు.
2: And don't report, share it with your friend.
1: కనుక చెడ్డ మాటలు వినకుండా మనం పవిత్రమైన భావాలు.
2: డోంట్ హ్యావ్ బ్యాడ్ లుక్స్, డోంట్ యూజ్ బ్యాడ్ వర్డ్స్, డోంట్ హ్యావ్ బ్యాడ్
1: థాట్స్. స్వామిని చూడని కనులేలరా.
2: What for? Cannot see God.
1: కనులను నిచ్చింది ఎందుకు తెలుసా?
2: If you heard anything bad, ఎవరికి చెప్పకూడదు.
1: అలాంటి మొట్టమొదట మీరు భద్రం
2: చేస్తారు. First thing that you should know that.
1: ఏదో కొన్ని యాక్సిడెంట్ గా వింటారు.
2: Accidentally you may listen.
1: నాకున్నాను వాటిని ఏమాత్రం

0: What for? Eyes. You cannot see God.
1: కన్నులను ఇచ్చిన ఎందుకు తెలుసా?
0: You know why eyes are gifted?
1: సందులు గొందులు చూచుటక.
0: Is it only to see the beauty of God?
1: కన్నులారా కాంచేందుకురా.
0: Eyes are gifted to see the beauty of God.
1: ఎందుకు మనం వారిని విని చూడటానికి?
0: No, not staring.
1: దానికోసం ఇవ్వలేదు మన కన్నులు.
0: No, not for that purpose.
1: కనుక పవిత్రమైనటువంటి కన్నులు పవిత్రమైన పనుల్లో పెట్టాలి.
0: ఐజ్ ఆర్ సో సీక్రెట్, విజన్ ఇస్ సీక్రెట్.
1: ఈ విధంగా పంచభూతములు కూడాను,
0: ఫైవ్ ఎలిమెంట్స్,
1: ఇందులో ప్రపంచము ప్రకృతి అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది.
0: క్రియేషన్ యాజ్ ఎ హోల్ ఇస్ సో నోబుల్.
1: ఈ ప్రకృతిలో మనం పుట్టాము.
0: వి ఆర్ బోర్న్ ఇన్ దిస్
1: ప్రకృతి. పరమాత్మ యొక్క అంగము.
0: అండ్ దిస్ నేచర్ ఇస్ ద లింబ్ ఆఫ్ గాడ్.
1: కాబట్టి ప్రకృతిలో పుట్టిన మనం అందరూ కూడా భగవంతుని యొక్క అంశంలో చేరిపోవాలి.
0: హావ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ నేచర్ విచ్ ఇస్ ద లింబ్ ఆఫ్ క్రియేటర్, వి షుడ్ మర్జ్ ఇన్ గాడ్.
1: ఆ విధంగా ఉండినప్పుడే మీరు దైవత్వాన్ని తప్పక పొందుతారు.
0: సర్టెన్లీ యు ఆర్ ఎటైనింగ్ డివినిటీ.
1: ప్రపంచంలో ఏది చెడ్డది లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ దిస్ వరల్డ్.
1: భావాలే చెడ్డది.
0: అవర్ ఫీలింగ్స్ ఆర్ బ్యాడ్.
1: సృష్టి ఎక్కడ ఉంది చెడ్డది?
0: దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ క్రియేషన్.
1: నారదుడు కూడా చూచింది చెడ్డది చూచాడు, కానీ నారదుడు చూచింది కూడా తప్పు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద నారదస్ అబ్జర్వేషన్ టు
1: విష్ణు చెప్పింది చెడ్డ అనేటువంటి లోకంలో లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఆ చెడ్డనే బయటికి పోకపోతే నీ యొక్క ఆరోగ్యం పాడైపోతుంది.
0: ఇఫ్ ది బ్యాడ్ మ్యాటర్ ఇస్ నాట్ ఎక్స్క్రీటెడ్, ప్రపంచంలో ప్రతిదాని
1: భగవంతుడు మంచి కోసమే చేస్తున్నాడు.
0: సో ఈవెన్ దట్ ఇస్ డన్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
1: ఎందులో కూడా చెడ్డనే లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ వాట్స్ ఎవర్ బ్యాడ్.
1: కాబట్టి అన్నిటినీ మంచిగా తీసుకోండి.
0: కన్సిడర్ ఎవ్రీథింగ్.
1: నీకు ఏదైనా బాధ కలిగింది, దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ అనుకో.
0: ఈవెన్ ఇఫ్ యూ సఫర్, కన్సిడర్ దట్ ఇస్ గుడ్ ఫర్ యూ.
1: దూషణ భూషణ తిరస్కార పురస్కారం అన్ని కూడా మంచిగానే భావించుకో.
0: ప్రైజ్ అండ్ బ్లేమ్ కన్సిడర్ దెమ్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్.
1: అన్ని ఆనందంగా నీవు తీసుకో.
0: టేక్ దెమ్ బ్లిస్.
1: నీకు మించినటువంటి యోగి మరొకటి లేడు.
0: అండ్ దేర్ ఇస్ నో వన్ కెన్.
1: నీకు మించిన త్యాగి మరొకటి లేడు.
0: అండ్ దేర్ ఇస్ నో వన్ దట్ యు కెన్ హూ కెన్ ఎక్సెల్.
1: మరొకటి లేడు.
0: అండ్ యువర్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
1: కనుక అలాంటి యోగాన్ని నీవు పొందాలి.
0: అండ్ దట్ స్టేట్ యూ షుడ్ అటైన్.
1: అలాంటి త్యాగాన్ని నీవు పొందాలి.
0: యూ షుడ్ వన్ ఆఫ్ సాక్రిఫైస్.
1: అలాంటి పరిశుద్ధమైన హృదయాన్ని నీవు నింపుకోవాలి.
0: అండ్ యూ షుడ్ హావ్ సీక్రెట్ హార్ట్.
1: ఈ విధంగా పంచభూతం యొక్క తత్వాన్ని చక్కగా విచారించి
0: యూ షుడ్ ఇన్వెస్టిగేట్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: పంచభూతం నా యందు కూడా ఉంటున్నాయి.
0: దే ఆర్ విద్ ఇన్ మీ.
1: ఆ పంచభూతం పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: అండ్ ఐ షుడ్ మేక్ ప్రాపర్ యూస్ ఆఫ్ దెమ్. నా
1: విశ్వాసాలు కూడాను భగవత్ నామంలో ప్రవేశపెట్టాలి.
0: వైల్ యాజ్ ఐ బ్రీత్ ఐ షుడ్ సింగ్ హిస్ గ్లోరీ
1: అని భగవత్ నామాన్ని చింతించు.
0: సో వన్ షుడ్ సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
2: భజన బినా సుఖ శాంతి నహి.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నూనె యందు నూనె ఉండినట్టుగా,
1: జస్ట్ యాజ్ యూ హ్యావ్ ద ఆయిల్ ఇన్ టిల్ సీడ్స్,
0: క్షీర మధ్య యథా గృహం, పాలయందు నెయ్యి ఉండినట్టుగా,
1: యాజ్ హీ ఇస్ ప్రెసెంట్ ఇన్ మిల్క్,
0: పుష్ప మధ్య యథా గంధం, పూలందు సుగంధం ఉండినట్టుగా,
1: జస్ట్ లైక్ ద ఫ్రాగ్రెన్స్ ఇన్ ఎ ఫ్లవర్,
0: ఫల మధ్య యథా రసం, ఫలమునందు మధురమైన రసం ఉండినట్టుగా,
1: జస్ట్ యాజ్ ఎ స్వీట్ జ్యూస్ ఇన్ ఎ ఫ్రూట్,
0: కాష్టాగ్నివత్ ప్రకాశేన, కట్టెలయందు నిప్పు ఉండినట్టుగా,
1: యాజ్ యు ఫైండ్ ద ఫైర్ ఇన్ వుడ్,

0: దృశ్యకల్పితమైన ఈ జగత్తంతయ్య కూడాను భగవంతుడు నిండి ఉంటున్నాడు.
1: యు ఫైండ్ గాడ్ ఆల్ ఓవర్ దిస్ యూనివర్స్ విచ్ ఇస్ అపారెంట్ అండ్ ఫిజికల్.
0: ఇట్టి సర్వత్రా వ్యాపించినటువంటి భగవంతుని గుర్తించవలనన్న మన జీవితంలో నిత్య జీవితంలో కూడాను మనం భగవంతుని యొక్క ఉనికిని మనం గుర్తించవచ్చు.
1: We can recognize the existence of the divinity all over the universe.
0: కన్నుల యందు చూపు వచ్చినట్టుగా,
1: just as there's vision in our eye,
0: చెవుల యందు శబ్దం వచ్చినట్టుగా,
1: just as you listen to the
0: దేహం యందు చైతన్య స్వరూపుడైన భగవంతుడు ప్రకటితమవుతున్నాడు.
1: God manifests himself by way of awareness in human body.
0: దైవం లేని స్థానం జగత్తునందు కానరాదు.
1: There's no place in this world where there's no God.
0: కనుకనే దైవము సర్వత్రా వ్యాపించి ఉండేటువంటి ఒక శక్తి.
1: The divine power is present all over the universe.
0: సృష్టి అనగా ఈశ్వరేచ్ఛక ప్రకటనయే.
1: Creation means the manifestation of the divine.
0: అనగా ఈశ్వర స్వరూపమే.
1: It is the very form of God.
0: దీని పేరే ప్రకృతి అని.
1: The name is prakriti or nature.
0: ప్రకృతి నందు పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడాను ఈశ్వర స్వభావములే ఆవిర్భవించాలి.
1: Everyone born in this nature should carry the divine qualities.
0: ఇట్టి చైతన్య స్వరూపుని వ్యక్తీకరణ చేసే నిమిత్తమై మానవుడు ఆవిర్భవించాడు.
1: Man is born to express in the manifest the divine quality.
0: విత్తు నుండి మొక్క అలువడి తద్వారా సుగంధాన్ని అందించేటువంటి పుష్పము రూపొందినట్టుగా,
1: జస్ట్ యాజ్ ది సీడ్ జర్మినేట్స్ ఇన్ ది ప్లాంట్ దట్ ప్రొడ్యూసెస్ ది ఫ్లవర్స్ విత్ ఫ్రాగ్రెన్స్,
0: పువ్వులు కొమ్మలు కాయలు అన్నీ కూడాను ఈ పుష్పమునకు ఆధారమైన పరిణామములు.
1: It's only change, the transformation of the flower that grows into a tender fruit and the fruit thereafter.
0: ఈ సమస్త సృష్టికి కూడాను భగవంతుడు బీజం వంటి వాడు.
1: For the entire universe, God is the seed.
0: ప్రతి మానవుని యందు కూడాను ఈ సంకల్పం అనేటువంటి బీజము ఆవిర్భవించి తద్వారా కొమ్మలు రెమ్మలనేటువంటి గుణముల చేత రాగద్వేషములనేటువంటి ముండ చేత పెంపొందింపబడి సత్ చిత్ ఆనందమనేటువంటి పుష్పంగా రూపొందుతున్నాడు భగవంతుడు.
1: ఇట్ ఈస్ ఎ టైనీ సీడ్ దట్ గ్రోస్ ఇన్ ఏ ట్రీ విత్ ఆల్ ద బ్రాంచెస్ అండ్ ద ఫ్లవర్స్ అమిడ్స్ట్ దిస్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ విచ్ ఆర్ ద థార్న్స్ విత్ ది ట్రూత్ అండ్ బ్లిస్ అండ్ దట్ అవేర్నెస్ హెస్ ఫ్రూట్స్ దేర్ వాస్.
0: దీనికి వేదము ప్రత్యేకమైనటువంటి ప్రమాణములను బోధిస్తూ వచ్చింది.
1: ద వేద స్పీక్స్ అబౌట్ ఇట్.
0: సత్యం భూయాత్, సత్యమనే చెప్పు.
1: స్పీక్ ట్రూత్.
0: ఇది నైతికమైనటువంటి విలువ.
1: ఇట్స్ ఎ మోరల్ వాల్యూ.
0: ప్రియం బ్రూయాత్, ఈ సత్యము కూడాను ప్రియమైనటువంటి సత్యముగా నీవు ఉచ్చరించు.
1: ది స్పీక్ షుడ్ బి స్పోకన్ ఇన్ అన్ యాక్సెప్టబుల్ వే.
0: ఇది ధార్మికమైనటువంటి యొక్క మానవత్వము.
1: ఇట్స్ ఎ రైచియస్ వే ఇన్ హ్యూమన్ లైఫ్.
0: బ్రూయాత్ సత్యం అప్రియం, అతనికి ప్రియము కదా అని అసత్యాన్ని చెప్పకూడదు.
1: Just as it is released, never utter a lie.
0: సత్యమైనటువంటిది ప్రియము చేతను ఒక విధమైనటువంటి ఆకర్షణ చేతను ఆనందము చేతను సత్యము ఆవిర్భవించింది.
1: The truth has got all that acceptability, attraction and bliss.
0: కనుకనే అన్ఉద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేతే. నైతికము ధార్మికము ఆధ్యాత్మికము మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మానవుడు.
1: మ్యాన్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ మొరాలిటీ రైచియస్నెస్ అండ్ స్పిరిచువాలిటీ.
0: అట్టి పవిత్రమైన మానవుడు ఈనాడు నైతికమును కోల్పోయి ధార్మికమును విస్మరించి ఆధ్యాత్మికమును ఏమాత్రం కూడాను మనసునందు తలంచటం లేదు.
1: సచ్ ఎ సీక్రెట్ మ్యాన్ హ్యాస్ ఫర్గాటన్ టుడే ద మొరాలిటీ and has lost all the righteous conduct and there's no trace of spirituality.
0: Manavattamanaga entati pavitramaintundido vicharinchinappudu manavunuku chaala sikkestundi.
1: In fact, when we inquire and find out how sacred the human life, it is shameful as we find today.
0: ఈశ్వర సంకల్పంతో కూడినటువంటి యొక్క సచ్చిత్ ఆనందమైనటువంటి స్వరూపమే మానవుడు.
1: Man is the very form of truth, awareness and bliss.
0: ఈనాటి మానవుడు తన మానవత్వాన్ని కూడాను విస్మరించి కేవలం పశుత్వాన్ని వరించి దానవత్వాన్ని ప్రకటిస్తున్నాడు.
1: Man today has forgotten his human quality. He is following the bestial temperament and acting like a demon.
0: ఈనాటి పెద్దల యొక్క వాక్యములు కాని ఉపదేశములు కాని ఏమాత్రం కూడాను గౌరవించటం లేదు ఈనాటి మానవుడు.
1: Man today is not respecting the teachings of the noble souls, elders.
0: ఈనాటి పెద్దల యొక్క పేర్లు అనేటువంటిది షేర్ మార్కెట్ గా పెట్టి విక్రయిస్తున్నారు.
1: The teachings of the elders is sold as in a share market.
0: ఇది ఈనాటి మానవుని యొక్క ఫ్యాషన్.
1: This is the modern fashion of the modern man.
0: మానవుని గౌరవించినప్పుడే మానవత్వం అనేటువంటిది మనకు ఆవిర్భవిస్తుంది.
1: When man is respected, the humanity is respected by and large.
0: కానీ ఈనాటి పెద్దల వాక్యములను ఏమాత్రం కూడా గౌరవించటం లేదు.
1: Today no one is respecting the teachings of elders.
0: ఇదియే ఈనాటి మానవుని యొక్క ప్రధాన ధర్మం.
1: This is the main quality that man should cultivate.
0: సత్యము, ప్రేమ, సహనము, దయ, సానుభూతి ఇత్యాది గుణములతే వర్ధిల్లించినటువంటి యొక్క ఈ భారతదేశమునందు.
1: ఇన్ దిస్ భారత్ వేర్ దేర్ ఇస్ ట్రూత్, లవ్, ఫర్బేరెన్స్, కంపాషన్ అండ్ టాలరెన్స్,
0: నిర్దయ, స్వార్థము, కఠినము, మానవత్వం అనేటువంటిది ఏమాత్రం కూడా లేకుండా ప్రవర్తిస్తుండాలి ఈనాటి భారతదేశం.
1: టుడే వీ ఫైండ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ దోస్ వాల్యూస్ యూ ఫైండ్ ద క్రూయల్టీ, ద సెల్ఫిష్నెస్, అబ్సెన్స్ ఆఫ్ కంపాషన్ ఆల్ ఓవర్.
0: ప్రేమ అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించటం లేదు.
1: దేర్ ఇస్ నో లవ్ ఎనీవేర్.
0: ప్రేమ ఉండినట్టుగా నటిస్తున్నామే కానీ అది ప్రేమ కాదు.
1: వీ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ దేర్ ఇస్ లవ్ అండ్ ఇట్స్ నాట్ ట్రూ లవ్ అట్ ఆల్.
0: స్వార్థము, స్వప్రయోజన నిమిత్తమై ఉపయోగించేటువంటి యొక్క కుచితమైనటువంటి యొక్క సంకుచిత భావం.
1: ఇట్ ఇస్ ఎ నారో మైండెడ్నెస్, నారో వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: ఈనాడు ప్రపంచంలో మహనీయుల యొక్క విగ్రహములను ప్రతిష్ఠిస్తున్నారు.
1: టుడే వీ ఇన్స్టాల్ ద స్టాచ్యూస్ ఆఫ్ నోబుల్ పీపుల్.
0: విగ్రహాలను ప్రతిష్ఠ చేస్తున్నారే కానీ ఆ మహనీయులు చెప్పినటువంటి వాక్యములను భూమిలో బూడ్చిపెడుతున్నారు.
1: In fact, only installation of statues is taking place, but their message is buried.
0: Enduku ee vidhamainatvanti yokka aadambaramainatvanti yokka natakam?
1: Why this pomp and show, the whole drama?
0: Vigrahamulanu poojinchadamu, kevalam vakyamulanu vismarinchadamu, idi manavuniki sahajam kaadu.
1: It's not natural to mankind to worship the statue and forget the teaching and
0: manavuniki manavuniki madhyam unnatundi sambandha bandhavyanni gurtinchi vartinchadame nijamaina manavattvam.
1: The true human quality lies in understanding the relationship between man to man.
0: Brahma Vishnu Maheshwarani pelukutundam.
1: We speak of the Trinity, Brahma Vishnu Maheshwara.
0: Ee Brahma Vishnu Maheshwarani anetundi varini aakara roopulainatundi varini ee jagattulo evvaru kudanu chudaledu.
1: We cannot see anyone without a form.
0: Aithe ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ఉపాధులు ఏమిటి?
1: వాట్ ఇస్ ద వెస్చర్, ద ఫార్మ్ ఆఫ్ ది ట్రినిటీ?
0: ప్రతి మానవుని ఎందుకు ఉండినటువంటి యొక్క సత్వ రజో తమో గుణములే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ఉపాధులు.
1: ద ట్రినిటీ, ద బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ ద వెరీ త్రీ క్వాలిటీస్, ద అట్రిబ్యూట్స్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్ కైండ్.
0: ఈశ్వరుడు అనగా ఎవరు?
1: హూ ఇస్ ఈశ్వర
0: అనగా దీనిని వేదములు ఆత్మ అని వర్ణిస్తూ వచ్చింది.
1: Veda refers to Ishvara as the soul or Atma.
0: Hrudayamune Atma ani prakatistu vachindi.
1: Hrudaya expresses Atma.
0: Ee hrudayam anetvante Ishvara swaroopam.
1: Hrudaya is the very form of Ishvara.
0: Itvanti Ishvara sarvabhutanam anni bhutamulu endu kudanu unnatvantidi ee Ishvarattame.
1: Ishvara is present in all of the beings.
0: Anaga hrudayamunake Ishvarudu ani peru.
1: Hrudaya is called Ishvara.
0: కనుకనే అతనికి హృదయేశ్వర అన్నారు.
1: దేర్ఫోర్ గాడ్ ఈస్ కాల్డ్ హృదయేశ్వర.
0: ఈ హృదయం యొక్క సంకల్పమే మనసు.
1: అండ్ ద మైండ్ ఇస్ ద రిఫ్లెక్షన్.
0: ఈ మనసే విష్ణు స్వరూపుడు అన్నాడు.
1: మైండ్ స్టాండ్స్ ఫర్ విష్ణు.
0: విష్ణు అనగా సర్వవ్యాపకుడు అని దీని అర్థం.
1: విష్ణు మీన్స్ దాట్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: కనుకనే మనస్సు కూడా సర్వత్రా ఉంటుండాలి.
1: mind is present everywhere.
0: Manomoolam idam jagat. Jagatanta manasu yokka mayame.
1: The whole universe is full of mind.
0: Ee manasu nunchi vachetundi sankalpamule ishwarattamu.
1: The thoughts that originated the mind speaks of Ishwara.
0: Adi e vaku.
1: That is the speech faculty or talk.
0: Kanukane yeta vata atma anaga hrudayamu manasu vaku. ఈ మూడింటి యొక్క తత్వము మానవత్వం.
1: Therefore human quality has got these three important characteristics: the soul, the mind and the thought.
0: ఈ మూడింటి యొక్క పవిత్రతను మనం చేసుకోవటమే త్రికరణ శుద్ధి.
1: Sanctifying these three is the real purity.
0: కనుక విష్ణువు వేరే ప్రదేశంలో లేడు.
1: విష్ణు ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎ
0: సెపరేట్ ప్లేస్. మన మనసే విష్ణువు.
1: Our mind is Vishnu.
0: విష్ణు అనేటువంటి ఈ మనసును పవిత్రమైనటువంటి నిర్మలమైనటువంటి నిశ్చలమైనటువంటి యొక్క స్వరూపంగా మనం తీర్చిదిద్దుకోవాలి.
1: Mind which is Vishnu should be shaped in an ideal way that is steady, pure.
0: Hrudayame deeniki Ishwarattamu.
1: Heart stands for Ishwara.
0: Manam vakke anaga sankalpamle talampule brahmatvam.
1: That is Brahma.
0: Kanukane vaku nunchi vachinatundide ee brahma tattvam.
1: Therefore talk signifies Brahma.
0: Kanuka ee brahmanu manam ee vidhanga kolustu vacham.
1: How do we worship this Brahma?
0: Shabda Brahmamayi.
1: The sound.
0: Characharamayi.
1: Mobile and immobile.
0: Jyotirmayi. Vangmayi. Jyotirmayi Vangmayi.
1: The light and the thought.
0: Kanaka atti moodinte oka swarupamlo prati manavuni yandu kuda untunnari.
1: These three are present in every man.
0: Atti manavatvanni ee naadu marchipothunnam.
1: Such a human quality is forgotten today.
0: ఏదో భౌతికమైన లౌకికమైన ప్రాప్తమైనటువంటి యొక్క కర్మలను మాత్రమే ఆచరిస్తూ ఉంటున్నాం.
1: వీఆర్ క్యారీడ్ అవే బై ది ఫిజికల్ ఎఫిమరల్ ట్రాన్సియంట్ యాక్టివిటీస్.
0: ఇది కాదు మనం ఆచరించవలసినటువంటిది.
1: ఈజ్ నాట్ దట్
0: అంతర్భావంతో కూడినటువంటి యొక్క ఆచరణ అత్యవసరం.
1: యాక్టివిటీ విత్ ఇన్నర్ ఫీలింగ్ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్.
0: భావశుద్ధి లేక కేవలము మాట శుద్ధి మాత్రమే ఉపయోగించిన ప్రయోజనం లేదు.
1: Without the purity of thought of the mind, there is no use in maintaining purity in word.
0: ఈనాడు నూతన సంవత్సరం.
1: Today is the new year.
0: ఈ సంవత్సరంకు పేరు ఈశ్వర నామ సంవత్సరము.
1: This year is called Ishwara year.
0: ఈశ్వరుని అనగా ఏమిటి? సకలైశ్వర్య స్వరూపుడు.
1: Ishwara has got all the forms of wealth.
0: ఇదో కొత్త సంవత్సరము. మనకు కొత్త విధమైనటువంటి యొక్క సుఖములు ఆనందములు సౌభాగ్యములు చేకూరుస్తుందని భావిస్తున్నాం.
1: వీ కన్సిడర్ దట్ న్యూ ఇయర్ విల్ గ్రాంట్ అస్ న్యూ ప్రాస్పెరిటీ న్యూ వెల్త్.
0: మన యొక్క మంచి చెడ్డలు కాని పాప పుణ్యములు కాని కీర్తి ప్రతిష్టలు కాని సంవత్సరం మనకు తీసుకుని రావటం లేదు.
1: గుడ్ ఆర్ బ్యాడ్ రెప్యుటేషన్ ఆర్ డిస్రెప్యూట్ ఆర్ నాట్ బ్రాట్ బై ది న్యూ ఇయర్.
0: మానవుడు చేసినటువంటి యొక్క ప్రతి కర్మల యొక్క ఫలితమును మనకు క్షణక్షణం కూడా అందిస్తూనే ఉంటున్నది.
1: These are all the results of our past actions.
0: సంవత్సరమునకు భగవంతుడు అని పేరు.
1: Year samvatsara is the other name of God.
0: అట్టి భగవంతుడు కాలముతో కూడినటువంటి వాడు కనుకనే కాలాత్మకుడు అని కూడాను భగవంతుడికి మరొక పేరు.
1: God is time, time is God, kalatmaka.
0: కనుకనే కాలాత్మకుడైనటువంటి నూతన సంవత్సరము మనకు ఏదో మంచి చెడ్డలు తెస్తుందాదని భావించకూడదు.
1: We should not consider that new year is going to
0: manam chesinaatundi manchi chedala karma phalamle manaku andistuntundadi.
1: The good and bad are based on our own actions.
0: Kanuka samvatsaram nimittamai manam kaachukonakkaraledu.
1: We don't need to wait for the new year.
0: Nityam kudanu chanam kudanu manam nootaramainpinti chanamule.
1: Every moment is new for that matter.
0: Kanuka ee samvatsaramu prapancham ye paristhithilo untundado ye vidhamainti kashtamalaku nashtamalaku guri avutundo ani aneka mandi bhavistuntaru.
1: Many people start wondering what's going to happen in this new year, the harm and the danger that lie ahead.
0: Mana sukhamulaku kashtamulaku dukkhamulaku aanandamulaku samvatsaram kaadu kaaranam.
1: For our pain and pleasure, the profit and loss, year is not the cause.
0: Mana yokka nadadale deeniki moola kaaranam.
1: Our behavior is the main cause.
0: Mana manchiga nadachukunte manchi phalame vastundi.
1: If we are good, you'll have good results.
0: Durgunamato mana praveshinchinappude deeniki చెడు మనకు ప్రాప్తిస్తుంది.
1: అవర్ బ్యాడ్ క్వాలిటీస్ గివ్ అస్ బ్యాడ్ రిజల్ట్స్.
0: మంచి చెడ్డలు కేవలము కాలంలో ఉంటున్నవి కానీ కర్మలో ఉంటున్నవి కానీ అని భావిస్తున్నాము. కాదు కాదు.
1: వి థింక్ దట్ గుడ్ అండ్ బ్యాడ్ లైక్ ఇన్ ఎన్ ఇయర్ సర్టన్లీ నాట్.
0: మన యొక్క సంకల్పంలోనే కూడి ఉంటున్నవి.
1: దే ఆర్ విత్ అవర్ థాట్స్.
0: కనుక సత్సంకల్పంలో మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్.
0: సత్ప్రవర్తనలో మనం ప్రవేశించాలి.
1: వి షుడ్ హావ్ గుడ్ కండక్ట్.
0: సద్భావములను పెంచుకోవాలి.
1: వి షుడ్ హావ్ గుడ్ ఫీలింగ్స్.
0: సత్సంగమును చేరాలి.
1: వి షుడ్ బి ఇన్ గుడ్ కంపెనీ.
0: ఈనాడు భారతదేశము బీదది అనుకుంటున్నాము.
1: వి థింక్ దట్ ఇండియా ఇస్ ఎ పూర్ కంట్రీ.
0: ఈ బీదరికానికి మూల కారణం ఏమిటి?
1: What is the cause for this poverty?
0: Mana somaratanam ediniki moola kaaranam.
1: Our laziness is the cause for this
0: poverty. Ivadi manavudu kaalam ento viluvainatindiga untundadi.
1: Time is highly valuable.
0: Ee unna kaalam lopala
1: in the existing time
0: 300 kaalamunu manam durvinivagam chestunnam.
1: We are wasting three parts of it.
0: 24 gantala dinamga untunnatvanti daniki 23 గంటల 55 నిమిషములు దుర్వినియోగం చేస్తున్నాము. ఏదో అంతో ఇంతో సద్వినియోగం చేస్తున్నాము.
1: ఇన్ ఎ డే ఆఫ్ 24 అవర్స్ వి ఆర్ మిస్యూజింగ్ 23 అవర్స్ 55 మినిట్స్.
0: ఇది కాదు మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: దిస్ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్.
0: కాలమునంతయు కూడాను సద్వినియోగపరచాలి.
1: ఎ టైం మస్ట్ బి యూస్డ్ ప్రాపర్లీ.
0: అది ఏ నిజమైనటువంటి మానవుని యొక్క ప్రధాన ధర్మము.
1: దట్ ఇస్ ద మెయిన్ క్వాలిటీ ఆఫ్ ఎ హ్యూమన్.
0: అది ఏ నిజమైన మానవుని విలువ.
1: దట్ ఇస్ ద ట్రూ హ్యూమన్ వాల్యూ.
0: కాలమును వ్యర్థం చేసుకుంటుంటే మన యొక్క కర్మలన్నీ వ్యర్థమైపోతాయి.
1: We waste time, you'll be wasting all the human activity.
0: కాలకాల ప్రబన్నానాం కాలక్యమ్న కరిష్యతేని. కాలమును మనం ఏనాడు మనం గౌరవిస్తామో ఆనాడే కాలం మనల్ని గౌరవిస్తుంది.
1: The day when you value time, you will be valued.
0: కనుక కాలం చేత గౌరవింపబడేటువంటి మానవుడిగా నీవు తయారు కావాలి.
1: యూ షుడ్ బి మ్యాన్ హూ షుడ్ బి వాల్యూడ్ బికాస్ యూ వాల్యూ టైం.
0: కాలాన్ని నీవు దుర్వినియోగం చేసుకుంటే కాలం కూడా నిన్ను హింసిస్తుంది.
1: If you waste time, that time also will not
0: desham yokka manchi chetta saubhagyamulanta kudanu manavuni yokka pravartana paine aadharapadi untunnayi.
1: The prosperity and the welfare of the country depends upon the behavior of man.
0: Desha prajalanni kudanu dana dharmamul cheta satya pravartulu cheta pravartinchinappude desham manchi subichchanga untundi.
1: The country will prosper and progress when people have the qualities like compassion, righteousness and truth.
0: Bharatiya pradhanamaina samskruti సత్యం వద ధర్మం చెర. సత్యమును పలకటము ధర్మమును ఆచరించటం.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ వాంట్స్ యూ టు అబ్జర్వ్ దీస్ టూ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో రైచియస్నెస్.
0: ఎందుకనగా ధర్మస్వరూపుడు నీ హృదయము.
1: బికాస్ యువర్ హార్ట్ ఈస్ వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ రైచియస్నెస్.
0: దయా హృదయ అది నీ యొక్క ఈశ్వర స్థానం.
1: ద హార్ట్ హృదయ హృత్ ప్లస్ దయా ఈస్ ద సెంటర్.
0: మానవుడు దయామయుడుగా రూపొందాలి.
1: Man should be one of compassion.
0: కఠినుడు కాకూడదు.
1: He should not be stone hearted.
0: కనుక అందరి ఎందు ఉండినటువంటిది ఒకే దయ కనుకనే కనుకని ఇక్కడ యూనిటీ అనేటువంటి దాన్ని మన శివరామ్ చెప్పాడు.
1: Since the same compassion is uniformly present in everyone and is called unity by Shivaraj Patel.
0: శివరాజ్ పటేల్ యూనిటీ కావాలి ప్యూరిటీ కావాలి అన్నారు.
1: శివరాజ్ పాటిల్ ప్రేడ్ ఫర్ యూనిటీ.
0: యూనిటీ ప్యూరిటీ ఉండినంత మాత్రం చాలదు, దీనికి ప్రేమ కూడాను చేరాలి అన్నాడు.
1: It's not enough if there is purity and unity.
0: Unity, purity, prema, moodinti yokka ekatvam chetane divinity roopondutundi.
1: Out of the combination of unity, purity and love, you have the divinity.
0: Unity.
1: Where is unity?
0: Desamunaku desamuku madhya jagadam jarugutundadi.
1: Where is unity in this country?
0: Intiki intiki madhya vyavaharam jarugutundadi.
1: There's conflict between family to family.
0: State ku state ku madhya kudanu కేవలం ద్వేషం జరుగుతుండాలి.
1: దేర్ హేట్రెడ్ బిట్వీన్ స్టేట్ టు స్టేట్.
0: ఒకే స్టేట్ లోపల కూడా అనేక విధమైనటువంటి రూపొందుతున్నాయి జగడములు.
1: సో మెనీ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ఫైట్స్ ఇన్
0: ఎవరీ. ఎక్కడ ఉంది యూనిటీ?
1: వేర్ ఇస్ యూనిటీ?
0: మహారాష్ట్ర దేశం అనుకుంటే కర్ణాటక దేశంలో ఒక బార్డర్ దగ్గర జగడం వస్తుండాలి.
1: దేర్ ఇస్ బార్డర్ డిస్ప్యూట్ ఎవ్రీవేర్ బిట్వీన్ మహారాష్ట్ర అండ్ కర్ణాటక.
0: కర్ణాటక అనుకుంటే ఆంధ్ర స్టేట్ కు మధ్య బార్డర్ లకు జగడం వస్తుండాలి.
1: దేర్ ఇస్ బార్డర్ డిస్ప్యూట్ బిట్వీన్ కర్ణాటక.
0: రాష్ట్రము ఒక్కొక్క దీనిగా ఉండేటువంటి వీరికే ఇన్ని విధమైనటువంటి దేశంగా ఉంటే దేశమంతా ఎంత యూనిటీగా వస్తుంది?
1: వెన్ దేర్ ఇస్ హేట్రెడ్ ఇన్ దీస్ ప్రావిన్సెస్ హౌ డు ఎక్స్పెక్ట్ యూనిటీ ఇన్ ది ఎంటైర్.
0: మనం అందరూ కూడా ఒక అన్నదమ్ములమే.
1: వీఆర్ ఆల్ బ్రదర్స్.
0: మనమందరూ మానవ స్వరూపులమే.
1: వీఆర్ ఆల్ వెరీ ఫార్మ్.
0: మనం ఏకత్వాన్ని పొందాలి.
1: వీ షుడ్ డెవలప్ యూనిటీ.
0: దేశమునకు విశాలమైనటువంటి యొక్క కీర్తిని సంపాదించాలి.
1: వీ షుడ్ బ్రింగ్ గుడ్ నేమ్ టు దిస్ కంట్రీ.
0: అలాంటి యొక్క ఏకత్వ భావము అందరూ పెంచుకోవాలి.
1: వి షుడ్ హావ్ దట్ యునైటెడ్ ఫీలింగ్.
0: ఎవరు కూడా ఈ స్టేట్ ని పుట్టించలేదు.
1: నో వన్ ఇస్ ద కాజ్.
0: ఎవరు ఈ స్టేట్ ను ఒక విధమైన కొనుక్కోలేదు.
1: నో వన్ పర్చేజ్ ఎనీ.
0: సర్వులకు సమానమైన హక్కు ఉంటుండాలి.
1: ఆల్ హావ్ ఈక్వల్ రైట్.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: ఇస్ ఓన్లీ వన్ స్పిరిట్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ది క్రియేషన్.
0: ఇలాంటి విశాలమైన భావాన్ని మనం అభివృద్ధి పరచుకుంటే ఈ జగడములకు అవకాశమే ఉంటుండదు.
1: వెన్ వి డెవలప్ సచ్ బ్రాడ్ feelings and thoughts,
0: కేవలం స్వార్థము స్వార్థము స్వార్థము.
1: ఎవ్రీవేర్ వీ ఫైండ్ సెల్ఫిష్నెస్.
0: ఈ స్వార్థము చేతనే ఇన్ని విధమైనటువంటి కలహములు ఈ ప్రపంచంలో అభివృద్ధి అవుతున్నాయి.
1: ఇట్ ఇస్ సెల్ఫిష్నెస్ విచ్ ఇస్ ది మెయిన్ కాజ్ ఫర్ ఆల్ ఇన్ ఫైట్స్.
0: అందరూ మానవులమే.
1: ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్.
0: కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
1: ద కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
0: రీజన్ ఆఫ్ లవ్.
1: religion of
0: language
1: heart.
0: Of the heart.
1: The language of the heart.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించుకోవాలి.
1: We should know this truth.
0: నీ యందు పంచభూతములు ఉన్నవి, నా యందు పంచభూతములు ఉన్నవి.
1: Five elements are in you.
0: మనం ఇరువురు కూడా సమానమే.
1: Both are equal.
0: ఇంకా భేదం ఎందుకు?
1: Then why should there be difference?
0: మనిషికి మనిషికి మధ్యలో ఎందుకు ఈ భేదములు?
1: Why should there be differences between man to man?
0: ఇది ఏ మానవత్వంతో కోల్పోయి పశుత్వంగా అనుభవిస్తున్నాం.
1: This is the reason why we lost the human quality and become an animal.
0: కనుక మనం సంవత్సరముల కోసమని మనం ప్రాకులాడనక్కర్లేదు.
1: సో వీ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ఎ న్యూ ఇయర్.
0: మనలో సద్భావములు ఆవిర్భవించినప్పుడు జగత్తంతే కొన్ని సన్మార్గములు కనిపిస్తుంది.
1: ద డే వెన్ న్యూ థాట్స్ అరైజ్ విత్ ఇన్ ఎవ్రీ వన్ ఇట్ ఇస్ ఎ న్యూ ఇయర్.
0: ఎక్కడ చూసినా భక్తులుగా కనిపిస్తూనే ఉన్నారు.
1: ఎవ్రీవేర్ వీ ఫైండ్
0: డివోషన్. ఇంకా అందరూ భక్తులైతే ఈ కలహాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ దేర్ ఆల్ ట్రూ డివోటీస్ వై షుడ్ బి ఫైట్?
0: ఈ భేదములంతా ఎక్కడి నుంచి పుడుతున్నాయి?
1: వేర్ ఇస్ ది స్కోప్ ఫర్ హేట్రెడ్?
0: ఈ అసూయలు ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తున్నాయి?
1: వై షుడ్ దేర్ బి జెలసీ అట్ ఆల్?
0: కాదు కాదు.
1: నో,
0: భక్తులు మనం అనుకుంటున్నారే కానీ అది వాళ్ల భ్రమ.
1: దే థింక్ దే ఆర్ డివోటీస్, దట్స్ ఆల్ దేర్ ఇమాజినేషన్.
0: భక్తులకు తగినటువంటి యొక్క గుణములు మనలో ఉంటున్నాయా లేదా అని విచారణ చేసుకోవాలి.
1: ఎవ్రీ వన్ షుడ్ ఇన్వెస్టిగేట్ వెదర్ వన్ హ్యాస్ ది క్వాలిటీస్.
0: ఈ ప్రపంచం నుంచి, ఈ సమాజం నుంచి నాకేమి ఉపకారం అని ప్రతి వ్యక్తి కూడా అరువులు చాచుతున్నాడు.
1: ఎవ్రీ వన్ వెయిట్స్ ఫర్ ద రిటర్న్స్ ఫ్రమ్ ద సొసైటీ.
0: నా నుంచి ఈ సమాజమునకు సహాయం ఏమిటి, నా నుంచి ఈ సహాయమునకు ఈ సమాజమునకు ఉపయోగం ఏమిటి అని ఎవరు కూడా ప్రశ్న వేసుకోవటం లేదు.
1: నో వన్ పుట్స్ ఎ క్వశ్చన్ దిస్ వే, వాట్ సార్ట్ ఆఫ్ ఎ హెల్ప్ దట్ ఐ కెన్ డూ రెండర్ టు ద సొసైటీ.
0: కనుక నీవు సమాజమునకు తగినటువంటి హెల్ప్ గా నీవు ప్రారంభించు.
1: సో వీ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ డే టు హెల్ప్ ద సొసైటీ.
0: కానీ ఎక్కడ పోయినప్పటికీ సమాజం నుంచి నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి.
1: బట్ ఎవ్రీవేర్ ఎవ్రీ టైమ్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద సొసైటీ.
0: అందులోన ఇప్పుడు కలి ప్రభావం చేత రెండు విధములైనటువంటి రోగములు మితిమీరిపోతున్నాయి.
1: Two types of diseases are ever on the rise.
0: Dhanadahamu.
1: First for money.
0: ఈ సిటీలో పోతే ఎక్కడ చూసినా ఒకే రష్ గా ఉంటుంది. ఇక్కడ పోయే కారు, అక్కడ పోయే కారు, ఇక్కడ పోయే మనిషి, అక్కడ పోయే మనిషి, అంతా బిజినెస్.
1: There in the city you find a heavy rush.
0: ఎందుకు చూసినా కానీ ధనం కోసం ప్రాకులాడుతున్నాడు, ధనం కోసం ఆరాట పడుతున్నాడు, ధనం కోసం సంచరిస్తున్నాడు, ధనం కోసమే జీవిస్తున్నాడు.
1: ఆల్ ద టైమ్ హీ స్పెండ్స్ ఇన్ బిజినెస్ యర్నింగ్ పైనింగ్ ఫర్ మనీ.
0: ధనము కావాల్సిందే,
1: మనీ ఇస్ నెసెసరీ.
0: కానీ మనకి ఎంతనో అంతవరకు కావాలి.
1: బట్ ఇట్స్ నీడెడ్ టు లిమిటెడ్ ఎక్స్టెంట్.
0: మితిమీరిన ఆశపోవటం చేతనే మతి తప్పిపోతున్నాడు మానవుడు.
1: బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ డిజైర్ హీ బికమ్స్ మ్యాన్.
0: ఈ మానవుడు దానవుడిగా రూపొందుతున్నాడు.
1: మానవ మ్యాన్ బికమ్స్ దానవ ద డెమన్.
0: కనుక ప్రతి మనిషి కూడాను ధనము ధనము ధనము ధనము, ఇది ఒక పిచ్చి మాదిరి తయారైపోతుంది.
1: Thirst for money has become a sort of
0: madness. ఈ మనీ ఏమైనా సద్వినియోగం చేస్తున్నారా? ఏమాత్రమో చేయటం లేదు.
1: ఈజ్ హీ మేకింగ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ మనీ? నో.
0: తుదకు దొంగలకిత్తురో దొరలకవును.
1: వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి టేకెన్ అవే బై థీవ్స్ ఆర్ సంబడి.
0: ధనమును ఆశించు, ఆ ధనమును సద్వినియోగం గావించు.
1: Earn money and make proper use of it.
0: సమాజం నుంచి పొందినటువంటి నీ ధనమును సమాజమునికే ఉపయోగించు.
1: Having received money from the society, make use of it.
0: అది ఏ మానవునికి ప్రధానమైన విలువ.
1: That is the main human
0: value. రెండవది అధికార దాహము.
1: The second, the thirst for position, authority.
0: అధికారం అధికారం అధికారం దాహం. ఎంత నీరు తాగినా, గంగను తాగినా కానీ తృప్తి లేదు అతనికి.
1: Even if he drink the whole Ganges, his thirst is not quenched.
0: ఈ విధమైనటువంటి పిచ్చులు మానవునికి ప్రవేశించి జగత్తంతైకును ఒక పిచ్చి జగత్తుగా మార్చుతుంటారు.
1: These two are responsible for the madness in the entire world.
0: కనుక ప్రతి వ్యక్తి ఎందుకునో ఆశ ఉండాలి.
1: ఎవరి ఇండివిజువల్
0: ప్రతి వ్యక్తి కూడా ధనం కావాలి.
1: ఎవరిని ఇండివిజువల్ తీసుకున్నా
0: ప్రతి వ్యక్తి కూడా అధికారం చెలాయించాలి.
1: ఎవరి వన్ షుడ్ హావ్ పొజిషన్.
0: తప్పు లేదు.
1: నో
0: మనీ, సక్రమమైన మార్గంలో ప్రవేశించు.
1: బట్ ఇట్ షుడ్ బి అబ్టైన్డ్ ఇన్ ఎ ప్రాపర్ వే.
0: నీవు ఏ స్థానంలో ఉన్నావో ఆ స్థానానికి తగినటువంటి గౌరవాన్ని నువ్వు సాధించు.
1: You should achieve, accomplish, appropriate the position you occupy.
0: Prime Minister ki enta adhikaramo cheppulu kutteetundi variki tana pannlo tanakanta adhikaram untundali.
1: Just as the Prime Minister has got his own right, every corporator has got his own right.
0: Nee duty nu sakramanga chey.
1: Do your duty.
0: Nee chinna vaadu vaadu pedda vaadani bhavinchakoddu.
1: There is nothing like small and big.
0: Nee pani neeku pedda, adana pani athaniki pedda.
1: Your job is great. Do your duty sincerely.
0: ఈ విధమైనటువంటి భావాన్ని ప్రతి మానవుడు కూడా కలిగి ఉండాలి.
1: This sort of feeling should be there in everyone.
0: నా పని నేను చేసుకోవాలి.
1: I should do my work.
0: నా పనిలో ఎట్టి దోషములు లేకుండా చూసుకోవాలి.
1: I see that there will be no defect at
0: all. ఒక్కొక్క వ్యక్తి కూడాను తన యొక్క పని యొక్క శ్రద్ధను అభివృద్ధి పరుచుకున్నప్పుడు అందరూ కూడా లోక సమస్త సుఖినో భవంతు.
1: If everyone acts sincerely, without any mistake, the whole world will progress.
0: లోక సమస్త సుఖినో భవంతు అంటున్నాము.
1: We say that you should be happy. లోక
0: సమాచారం ఏమాత్రం విచారించటం లేదు.
1: But we are not bothered what
0: తన లోకమే తనకు.
1: He thinks of his own self.
0: ఎంత సంకుచితమైన భావంతో మానవుడు చెంచరిస్తున్నాడు.
1: మ్యాన్ ఈస్ మూవింగ్ అబౌట్ టుడే విత్ అట్ నారో ఫీలింగ్.
0: కాదు కాదు, ఇది ఈశ్వర నామ సంవత్సరము.
1: దిస్ ఇయర్ ఇస్ ఈశ్వర ఇయర్.
0: కనుకని ఈ సంవత్సరంలోనైనా కూడాను అందరికీ ఈశ్వభావము కలిగి అందరూ ఐకమత్యంగా ఉంటుంది, అన్యోన్య చేత మన కర్తవ్య కర్మలను నిర్వర్తించాలి.
1: యాజ్ దిస్ ఇయర్ ఇస్ నేమ్డ్ యాజ్ ఈశ్వర ఇయర్, ఎవ్రీవన్ షుడ్ క్యారీ ద డివైన్ థాట్స్, డివైన్ ఫీలింగ్స్ అండ్ స్టాండ్ యునైటెడ్
0: కనుక ప్రతి మానవుని ఎందుకు డివైన్ అనగా దివ్యత్వం అనేటువంటి ఉంటుంది.
1: దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: ప్రతి మానవుడు ఊహించవలసింది ఒకటి, నా హృదయమే ఈశ్వరుడు.
1: ఎవ్రీవన్ షుడ్ ఫీల్ లైక్ దిస్,
0: ఈశ్వరుడు నా హృదయ స్థాయి.
1: ఈశ్వర డ్వెల్స్ ఇన్ మై హార్ట్.
0: ఈశ్వరు యొక్క సంకల్పమే మనసు.
1: అండ్ ద మైండ్ ఇస్ నథింగ్.
0: ఈ మనసే విష్ణువు.
1: దిస్ మైండ్ ఇస్ విష్ణు.
0: కనుక విష్ణు అయినటువంటి వాడిని ఎంత గౌరవించాలో మనసును కూడా అంత గౌరవించాలి.
1: జస్ట్ యాజ్ యూ రెస్పెక్ట్ లార్డ్ విష్ణు, యూ షుడ్ రెస్పెక్ట్ యువర్
0: మైండ్. మనసును తుచ్ఛమైనటువంటి కర్మలపైన ప్రవేశపెట్టకూడదు.
1: వీ షుడ్ నాట్ అలౌ అవర్ మైండ్ టు బి ఆన్ ద రాంగ్ పాత్.
0: ప్రవేశపెట్టకూడదు.
1: వీ షుడ్ నెవర్ యూజ్ ఇట్ ఇన్ ఎ మీన్ వే.
0: ఎందుకనగా మనస్సు విష్ణు స్వరూపుడు.
1: బికాజ్ మైండ్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ లార్డ్ విష్ణు.
0: కనుకనే మనసును విష్ణువుగా భావించాలి.
1: కన్సిడర్ యువర్ మైండ్ యాజ్ విష్ణు.
0: ఈ విష్ణువు యొక్క నాభి నుండినే ఉద్భవించినటువంటి వాడే బ్రహ్మ.
1: అండ్ బ్రహ్మ హాస్ టేకెన్ బర్త్ ఫ్రమ్ ద నావెల్ ఆఫ్ విష్ణు.
0: అనగా విష్ణువు యొక్క నాభి నుండి వచ్చినటువంటి ఏమిటది? అదే వాక్కు.
1: వాట్ ఇస్ దట్ హాస్ కమ్ అవుట్ ఆఫ్ ద నావెల్ ఆఫ్
0: కనుకనే వాక్కే బ్రహ్మ.
1: సో ద వెరీ స్పీచ్ ఫ్యాక్ట్.
0: మనసే విష్ణువు,
1: మైండ్ ఇస్ విష్ణు,
0: హృదయమే ఈశ్వరుడు,
1: హార్ట్ ఇస్ విష్ణు.
0: ఈ త్రిమూర్తులంతా నీలోనే ఉంటున్నారు.
1: ఆల్ ది త్రీ ట్రినిటీ ఆర్ ఇన్ యూ.
0: ఆ విధమైనటువంటి నమ్మకాన్ని మనం పెంచుకున్నప్పుడే మన దృష్టి బహిర్ముఖంగా పోకుండా అంతర్ముఖంలో అభివృద్ధి అవుతుంది.
1: వెన్ యూ హావ్ ఫుల్ కన్విక్షన్ ఇన్ సచ్ ట్రూత్, యూ విల్ టర్న్ ఇన్ వర్డ్.
0: ఈశ్వరుని చూడాలని కైలాసం పోయేది.
1: ఎక్కడ
0: ఉంది కైలాసం?
1: వేర్ ఇస్ కైలాస?
0: నీ హృదయమే కైలాసం.
1: యువర్ వెరీ హార్ట్ ఇస్ కైలాస.
0: ఎక్కడికెక్కడికో తిరుగుతున్నాం మనం, దేవాలయంకంతా తిరుగుతున్నాము, యాత్రలంతా చేస్తున్నాము, ప్రయోజనమేమిటి?
1: We go around pilgrim centers. We visit many temples. What is the use?
0: ఈనాడు సైన్స్ కూడా అదే రీతిగా చెబుతుండాలి.
1: That is the situation with science.
0: లక్షల మైళ్ళు అంతరిక్షయానం చేస్తున్నాడు కానీ ఆశించేమైన హృదయాంతరాన్ని పోతున్నాడా?
1: They undertake space travel to lakhs and lakhs of miles. But would he ever travel half?
0: ఈనాడు భక్తులు కూడాను యాత్రలు చేస్తున్నాడు, ఈ మఠము ఆ మఠము ఆ మఠము.
1: Today
0: ఎన్ని మఠములు తిరిగి ప్రయోజనం ఏమిటి?
1: Today the devotee goes around
0: you ఆశించినటువంటి దేవుడు నీ హృదయమునందే ఉంటున్నాడు.
1: In fact, God dwells in your heart, within you.
0: కనుక నీ హృదయ స్థాయిని నీవు చూసుకో.
1: కన్సిడర్ యువర్ ఓన్
0: నీ హృదయం లోపల ఎలాంటి భావములు ఆవిర్భవిస్తున్నాయో విచారణ చేసుకో.
1: ఎంక్వైర్ వాట్ థాట్స్ కమ్ దేర్.
0: అప్పుడే నీవు సరి అయిన మార్గంలో ప్రవేశిస్తావు.
1: దెన్ యూ కెన్ ట్రెడ్ అలాంగ్.
0: హృదయంలో చూస్తే మాలిన్యము,
1: హార్ట్ ఇస్ డర్టీ, పొల్యూటెడ్.
0: బయట చూస్తే మాధవ నామం.
1: Outside they chant the name of God.
0: సరైన భక్తియే కాదు.
1: It is not the proper procedure.
0: మొట్టమొదటి నీవు బయట నీవు ప్రదర్శించకపోయినప్పటికి హృదయంలో నీవు పవిత్రం గావించుకో.
1: Even if you don't turn outwards, turn inward and inquire.
0: కనుక భగవత్ చింతన అనేటువంటిది హృదయమునందు చక్కని పవిత్రమైనటువంటి గుణములుగా పెంచుకోవాలి.
1: యూ షుడ్ థింక్ ఆఫ్ గాడ్ ఇన్ ఎ సీక్రెట్ వే.
0: ఇది మానవతా గుణములు.
1: దీస్ ఆర్ హ్యూమన్ వాల్యూస్.
0: దైవం సర్వత్రా ఉంటున్నాడు.
1: గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
0: ఎందు చూసినా కనిపిస్తూనే ఉన్నాడు.
1: యూ కెన్ సీ హిమ్ ఎనీవే.
0: సహస్ర శీర్ష పురుష, ఇవంతా కూడా దైవ స్వరూపాలే.
1: ఆల్ ఆఫ్ యూ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
0: ఋషికేశ దర్శనం దైవ దర్శనం అనగా ఋషికేశ దర్శనం. సర్వులు కూడా ఋషికేశులే.
1: ఆల్ ఆర్ డివైన్.
0: ఋషిక ఈసే ఋషికేశ. కనుక ప్రతి వ్యక్తి కూడాను దైవ స్వరూపమే.
1: సో ఎవ్రీ వన్ ఈజ్ ఎంబాడిమెంట్ ఆఫ్
0: గాడ్. ఎవరికి మనం ద్రోహం చేయకూడదు.
1: వి షుడ్ నాట్
0: ఎవరికి మనం మోసం చేయకూడదు.
1: వి షుడ్ నాట్ డిసీవ్ ఎనీబడీ.
0: ఎవరిని మనసు నొప్పించకూడదు.
1: వి షుడ్ నాట్ హర్ట్ ఎనీ.
0: నీవు నొప్పించకుండా ఉండాలి.
1: అండ్ సీ దట్ యు ఆర్ నాట్ హర్ట్.
0: కనుకనే ఈ పవిత్రమైనటువంటి గుణాలను మనం పెంచుకుంటే ఇంతకంటే మించిన భక్తి మరొకటి లేదు.
1: అండ్ వన్స్ వి డెవలప్ ది సీక్రెట్ క్వాలిటీస్ దెన్ నథింగ్ మచ్ మోర్ దాన్ దిస్.
0: 18 పురాణములు రాసినటువంటి వ్యాసుడు
1: వ్యాస హస్ కంపోజ్డ్ 18 ఎపిక్స్.
0: కట్టగలబడికి ఈ పురాణములు చదివేటువంటి వాడు ఎక్కడున్నాడు?
1: Where are those people who can go through all
0: this? విశ్రాంతి కూడా లేదు.
1: I have no time to read.
0: చాలా మంది అనుకుంటారు ఏదో పురాణం చదవాలనుకుంటే నాకు కాలం తక్కువగా ఉంది.
1: They say we have no time to read an epic.
0: ఏదైనా వ్రతం చేయాలంటే నాకు సమయమే చిక్కటం లేదు.
1: I have no time to do japa.
0: నాకు ఆఫీస్ పనులంతా ఉంటున్నాయి.
1: And busy with office work.
0: బిజినెస్ పనులంతా ఉంటున్నాయి.
1: Business schedule.
0: నాకు చదువుకునే పనులంతా ఉన్నాయి.
1: హౌ టు స్టడీ.
0: ఈ విధంగా వారి వారి స్థాయికి తగినటువంటి రీతిగా వారు చెప్పుకుంటూ వస్తుంటారు.
1: ఎవ్రీవన్ హ్యాస్ గాట్ హిజ్ ఓన్ ఎక్స్క్యూజ్ టు సే.
0: ఇది కేవలము ఒక అసత్యంతో కూడినటువంటి పలుకులే.
1: ఇట్ ఈస్ నాట్ ట్రూ.
0: నిజం కానీ సత్యం కానీ దైవ చింతన చేయాలనుకుంటే కావాల్సినంత టైం ఉంటుంది అది నీకు.
1: ట్రూలీ స్పీకింగ్ ఇఫ్ యూ వాంట్ థింక్ ఆఫ్ గాడ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ టైం.
0: నుంచి వస్తాడు టైర్డ్ అయిపోయినాన్ని చేరిపైన కూర్చుంటాడు.
1: He returns saying that he is tired and relaxes on the chair.
0: నూతన సంవత్సరము ఇంత పూజా మందిరానికి పోయి వస్తామంటే అబ్బే నాకు టైం లేదు. నేను చాలా టైర్డ్ అయిపోయినాను అంటాడు.
1: ఎనీవన్ సేస్ దిస్ బీయింగ్ న్యూ ఇయర్స్ డే లెట్స్ గో టు ద టెంపుల్
0: ఈజ్
1: ఎ పక్కా లేజీ మ్యాన్.
0: చేరిపోయిన కూర్చున్నటువంటి వాడు రెస్ట్ తీసుకుంటున్నాడా లేదే టీవీ వేసుకుని కూర్చుంటాడు.
1: ఈజ్ హీ రిలాక్సింగ్ ఆన్ ఈజీ చైర్? నో, హీ వాచెస్ టీవీ.
0: టీవీ చూడటానికి మీరు టైర్డ్ కాలేదా?
1: ఆర్ యు నాట్ టైర్డ్ టు వాచ్ టీవీ?
0: లేకపోతే క్లబ్కు పోయి కార్డు రావడానికి టైర్డ్ కాలేదా?
1: ఆర్ నాట్ టైర్డ్ టు ప్లే కార్డ్స్?
0: ఇది చెప్పేటువంటిది నాకు సమయం లేదని. కావాల్సిన సమయం ఉంది.
1: లాట్ ఆఫ్ టైం.
0: సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.
1: యు ఆర్ వేస్టింగ్ టైం.
0: కాలాన్ని వ్యర్థం చేస్తున్నారు.
1: యు ఆర్ మిస్యూజింగ్ టైం.
0: కనుక ఆ వ్యర్థం చేసే దాంతో సార్థకం గావించుకోండి.
1: అండ్ యూ షుడ్ మేక్ ప్రాపర్ యూస్.
0: అది నిజమైన మానవత విలువ.
1: దట్ ఈస్ ది ట్రూ హ్యూమన్ వాల్యూ.
0: కాలమును మనం పవిత్రం చేసుకోవాలి.
1: వీ షుడ్ సెంక్
0: డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. టైం ఈజ్ గాడ్.
1: Don't waste time. Time waste is life waste. Time is God.
0: కనుక టైంను మనం సరైన రీతిగా ఉపయోగించుకోవాలి.
1: వీ షుడ్ మేక్ ప్రాపర్ యూస్ ఆఫ్ టైం.
0: అది నిజమైన సంవత్సర స్వరూపుడు.
1: దట్ గాడ్ ఈజ్ టైం.
0: కనుక అట్టి సంవత్సర స్వరూపుని కోసము మనం ఒక సంవత్సరం అంతా వెతుకునక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ గాడ్ ఫర్ హోల్ వన్ ఇయర్.
0: క్షణ క్షణం కూడా నువ్వు దైవానికి ప్రార్థన చూసుకోవాలి.
1: ఎవ్రీ మూమెంట్
0: ఏ పని చేసినా కూడా నువ్వు ఇది భగవత్ కర్మగానే భావించుకోవాలి.
1: వాట్ ఎవర్ యూ మే డూ ఇట్ టేక్ ఇట్ టు గాడ్.
0: నీ ఇంటిని నువ్వు శుభ్రం చేసుకో, ఇది భగవత్ కర్మనే.
1: క్లీన్ యువర్ ఓన్ హౌస్, టేక్ ఇట్
0: డివైన్. దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన.
1: బాడీ ఇస్ ద టెంపుల్, గాడ్ ఇస్ ది ఇండ్వెలర్.
0: దేవుడు తిరుపతిలో ఉన్నాడు, దేవుడు వైకుంఠంలో ఉన్నాడు, దేవుడు బద్రిలో ఉంటున్నాడు, దేవుడు అమర్నాథ్లో ఉన్నాడు. ఈ విధంగా ఇంతకాలం ఎందుకు నువ్వు తిరగాలి?
1: వై డూ గో అరౌండ్ ది ప్లేసెస్ థింకింగ్ దట్ గాడ్ ఇస్
0: దేర్? ఇంత సంకుచితమైపోయి ఉంటుంది.
1: హ్యూమన్ మైండ్ హస్ బికమ్ సో నారో.
0: బద్రీనాథ్కైనా ప్రయాణం చేస్తాడు, అమర్నాథ్కైనా ప్రయాణం చేస్తాడు, కానీ సమీపంలో ఉన్నటువంటి హృదయం వైపుని తన మనసు తిప్పటం లేదు.
1: హీ గోస్ టు బద్రీనాథ్ అండ్ అమర్నాథ్, హీ డజంట్ గో ఇన్ ఇంటు హిస్ హార్ట్.
0: హృదయంలో ఉన్నటువంటి భగవంతుని చూడలేనటువంటి వాడు ఏ దేవాలయంకి వెళ్ళినప్పటికీ వాడు కేవలం ఒక విధమైన కాలం వ్యర్థం చేసిన వాడే.
1: ద వన్ హూ కెనాట్ సీ గాడ్ ఇన్ హిజ్ ఓన్ హార్ట్ విల్ బి వేస్టింగ్ టైమ్ బై గోయింగ్ అరౌండ్ ద పిల్గ్రిమ్ సెంటర్.
0: దైవం ఎక్కడికి బయట లేదు.
1: గాడ్ ఈజ్ నాట్.
0: నీవే దైవము.
1: యు ఆర్ గాడ్.
0: నీ హృదయమే నీ దైవ మందిరము.
1: యువర్ హార్ట్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: Body is the temple of God.
0: కనుక ఇంత పవిత్రమైన మానవత్వం మనకు ప్రసాదించినప్పటికీ మనం దీనిని సరైన మార్గంలో ప్రవేశపెట్టుకోవటం లేదు.
1: Though sacred human life is gifted to us, we are not making proper use of it.
0: మానవునిగా ప్రవర్తించకుండా పశువు కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.
1: We are not conducting ourselves like a human being.
0: పశువు కంటే నియమనిష్టలు ఉంటున్నాయి.
1: At least animal has got some discipline.
0: మానవునికి నియమము లేదు, నిష్ట లేదు.
1: Man has no discipline, no
0: regulation. ఇష్టమే. నిష్టను పక్కకు తిప్పాడు. ప్రవేశపెట్టాడు.
1: హి ఫాలోస్ హిజ్ ఓన్ లైట్స్.
0: ఏమిటి నీ ఇష్టము?
1: వాట్ ఆర్ యువర్ లైఫ్?
0: తుచ్చమైన క్షణికమైన అస్థిరమైనటువంటి యొక్క జీవితం కోసం నీవు ఇంత ప్రాకులాడటమా?
1: వై షుడ్ యు స్ట్రగుల్ ఫర్ దిస్ లైఫ్ విచ్ ఇస్ ఆఫ్టర్ ఆల్ టెంపరరీ?
0: సత్యమైనటువంటి దైవత్వం కోసం నీవు ప్రాకులాడు.
1: వర్క్ అండ్ స్ట్రగుల్ ఫర్ గాడ్.
0: సమాజం సేవ చేయి.
1: సర్వ్ సొసైటీ.
0: సజీవులను నీవు పూజించు.
1: అండ్ యూ వర్క్.
0: నిర్జీవమైనటువంటి రాతులను నీవు పూజించవద్దు.
1: And you don't need to worship anyone.
0: ఈనాటి మానవుడు నిత్యమైనటువంటి శిలను పూజిస్తున్నారే కానీ సజీవమైనటువంటి మానవుడిని గౌరవించడం లేదు.
1: Man today is not respecting a human being. On the other hand, you worship.
0: మానవుని గౌరవించలేనటువంటి పూజలు ఇది ఒక పూజల.
1: If you cannot respect a fellow human being,
0: మానవుని గౌరవించి వారికి తగినటువంటి సహాయం చేయలేనటువంటి దానము దానముల.
1: If you cannot help a fellow human being,
0: కాదు,
1: then you call yourself a devotee.
0: మానవుడు దైవ స్వరూపంలో ఉంటున్నాడు.
1: Human
0: దైవం మానవ స్వరూపంలో ఉంటున్నాడు.
1: God is present in a human being.
0: కనుకనే వేదము దైవం మానుష రూపేణా అని.
1: Therefore Veda says God takes human form.
0: మనుషులకు నమస్కారం చేయొచ్చునా అనుకుంటారు చాలా మంది.
1: Can we do namaskar to another man?
0: ఇంకెవరికి చేయాలి నీవు నమస్కారము? దయ్యాలకు చేయాలనా?
1: Are you going to respect do namaskar to
0: దయ్యాలకు? ఒక సమయం లోపల అశోక చక్రవర్తి మంత్రితో కూడి విహారం చేస్తూ పోయాడు.
1: At one time emperor Ashoka along with the minister.
0: మధ్య మార్గములో ఒక బుద్ధ గురువు వచ్చాడు.
1: On the way they met a sadhu of Buddhism.
0: ఈ అశోక చక్రవర్తి పరిగెత్తిపోయి తన శిరస్సు ఆ బుద్ధ గురువు యొక్క పాదముల పైన పెట్టాడు.
1: ఎంపరర్ అశోక ప్రాస్ట్రేటెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ సాధు బుద్ధిస్ట్ మంక్.
0: మంత్రి చూచాడు.
1: మినిస్టర్ సా దిస్.
0: చాలా కష్టపడ్డాడు.
1: హి ఫెల్ట్ సో సాడ్.
0: అశోక చక్రవర్తి యొక్క శిరమును, విలువైనటువంటి శిరమును ఆ సన్యాసి యొక్క పాదముల పైన పెట్టడమా?
1: ది హెడ్ ఆఫ్ ది ఎంపరర్ జస్ట్ ప్రాస్ట్రేటెడ్.
0: చాలా కష్టపడ్డాడు ఈ మంత్రి.
1: మినిస్టర్ ఫెల్ట్ వెరీ సాడ్.
0: తాను మంత్రి మాత్రమే కాని సంకుచితమైన బుద్ధులు.
1: బీయింగ్ ఎ మినిస్టర్ హాస్ గాట్ నారో మైండ్.
0: ఆ విశాలమైనటువంటి బుద్ధి లేదు ఆ మంత్రికి.
1: హి హాస్ నో బ్రాడ్ ఫీలింగ్స్.
0: సమయం చూచాడు.
1: హి వెయిటెడ్ ఫర్ టైమ్.
0: ఇంటికి వెళ్లిన తర్వాత మహారాజా నాకు చాలా కష్టంగా ఉంటుంది అన్నాడు.
1: హావింగ్ రిటర్న్ హి సెడ్ ఓకే కింగ్ ఐ డోంట్ అండర్స్టాండ్.
0: ఇందుకోసం మంత్రి దేనికోసం నీకు కష్టంగా ఉంది?
1: The king asked, why are you worried?
0: అశోక చక్రవర్తి మహా విలువైనటువంటి శిరస్సు.
1: The head of that emperor Ashoka is highly valuable.
0: అట్టి విలువైనటువంటి శిరస్సును ఒక సన్యాసి పాదముల పైన పెట్టటమా?
1: Such a valuable head of the emperor cannot be there on the feet of a monk.
0: అశోక చక్రవర్తి జవాబు ఇవ్వలేదు.
1: Emperor didn't reply.
0: నవ్వినాడు, వెనక్కు వెళ్ళాడు.
1: He simply smiled and left.
0: ఈ సమయానికి కాచుకొని ఉంటున్నాడు అశోక చక్రవర్తి.
1: Emperor is waiting for the proper time.
0: కొన్ని దినములు జరిగిన తర్వాత,
1: after a few days,
0: మంత్రి ఇట్రా అన్నాడు.
1: And he summoned the minister.
0: నాకు మూడు శిరస్సులు కావాలి అన్నాడు.
1: He said, I want three heads.
0: ఏమిటి స్వామి? తప్పక నేను తీసుకుని వస్తానన్నాడు.
1: He said, what are they? I'll certainly bring.
0: ఒకటి మేక శిరస్సు.
1: One that of a goat.
0: రెండవది టైగర్ శిరస్సు.
1: That of a tiger.
0: మూడవది మనిషి శిరస్సు.
1: Third one, the head of a human.
0: ఈ మూడు తీసుకుంటా అన్నాడు.
1: Bring the three heads.
0: వెళ్ళాడు.
1: He went.
0: ఏదో ఒక దగ్గరికి వెళ్ళాడు, మేకతి కొట్టాడు, ఒక శిరస్సు తెచ్చాడు.
1: He brought the head of a goat.
0: అడవికి వెళ్ళాడు, వేటాడాడు, పులి శిరస్సు తీసుకుని వచ్చాడు.
1: He went to the forest, brought the head of a tiger.
0: శ్మశానానికి వెళ్ళాడు, బూస్తున్నటువంటి ఒక శవం యొక్క శిరస్సును తీసుకుని తీసుకొచ్చాడు.
1: And he has beheaded, brought the head of a dead body.
0: ఈ మూడు తీసుకుని వచ్చి రాజుకు చెప్పాడు. రాజా, మీ ఆజ్ఞ ప్రకారం నేను తీసుకుని వచ్చాను.
1: He told the king, here are the three heads brought to you as
0: a command. ఈ మూడింటిని రేపు మార్కెట్ కి తీసుకుని అమ్ముకొని రా అన్నాడు.
1: And this is good, sell them out there in the market.
0: మార్కెట్ కి పోయిన తక్షణమే మేక శిరస్సు ఎవరో దీనిని కొనుక్కున్నారు, తిండిపోతున్నారుగా కొనుక్కున్నారు.
1: The head of a goat was immediately purchased there in the market, sold out.
0: ఈ పులి శిరస్సు దీన్ని కూడా కొనుక్కుని స్టఫ్ గా చేసుకుని డోర్ పైన వేసుకుందామని దాన్ని కూడా కొనుక్కున్నారు.
1: ది హెడ్ ఆఫ్ A tiger was also purchased.
0: కానీ ఎవరూ కొనలేదు.
1: హ్యూమన్ హెడ్ వాజ్ నాట్ బాట్ బై ఎనీబడి.
0: తిరిగి వెనుకకు వచ్చాడు.
1: He returned.
0: చక్రవర్తి గారు, ఈ శిరస్సును ఎవరు కొనలేదు అన్నాడు.
1: ఓ ఎంపరర్, నోబడి పర్చేజ్ ది హ్యూమన్ హెడ్.
0: కొనకపోతే ఊరికే ఇచ్చేసి రాపో అన్నాడు.
1: He said, just give it free of cost.
0: Free.
1: Free, give it.
0: No cost.
1: No cost.
0: ఇచ్చేసి రా అన్నాడు.
1: Yes, give it to him free of cost.
0: దీన్ని కూడా ఎవరు అంగీకరించలేదు.
1: Nobody was prepared to receive.
0: అప్పుడు తిరిగి వచ్చి, మహారాజా, ఊరికి ఇచ్చినా కూడా ఎవరు తీసుకోవటం
1: లేదన్నారు.
0: జీవం ఉండినంత వరకు ఈ శిరస్సుకు నువ్వు విలువ.
1: The head has got the value so long.
0: జీవం పోతానే ఈ శిరస్సు కూడా ఆ శిరస్సు వెళ్ళనే వస్తుంది అన్నాడు.
1: The moment life is gone, the head also loses its
0: కనుకనే విలువ ఉండినప్పుడే మహనీయుల యొక్క పాదములు పుట్టి ఆ పాదముల పైన శిరస్సును పెట్టి ఆ పవిత్రతను నీవు అందుకో.
1: Therefore, while alive, bend in front of the noble souls and be benefited by their teaching.
0: జీవముండినప్పుడే ఈ శిరస్సును సద్వినియోగం చేసుకోవాలి.
1: మేక్ యూజ్ ఆఫ్ దిస్ హెడ్ వైల్ అలైవ్.
0: పెద్దలకు నమస్కారం చేస్తే ఏం తప్పు వచ్చింది?
1: వాట్ మిస్టేక్ ఈస్ దేర్ ఇఫ్ యూ
0: పే? అనేక మంది నాస్తికులు కానీ యాస్తికులు కానీ దీనికి విమర్శిస్తూ ఉంటారు.
1: అండ్ ఎథీస్ క్రిటిసైజ్ సచ్ ఎ ట్రెండ్.
0: ఇది కేవలం తెలివి తక్కువ పని.
1: ఇట్ ఈస్ ఎ ఫూలిష్ వే ఆఫ్ థింకింగ్.
0: శరీరంకు కావలసినటువంటి గౌరవం ఇదే. పెద్దల పాదదర్శనమే సరైన విలువ.
1: వీ షుడ్ సడన్లీ పే అవర్ రెస్పెక్ట్ టు ద ఫీట్ ఆఫ్ ది నోబుల్ సోల్స్.
0: కనుక శిరస్సు అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ హెడ్?
0: శిరస్సు అంటే సంపూర్ణ తెలివితేటలతో కూడినటువంటిది.
1: ఇట్ ఇస్ కాంప్రిహెన్సివ్ ఇంటెలిజెన్స్.
0: దీనిని ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
1: అండ్ దిస్ ఇస్ ప్రజ్ఞాన అవేర్నెస్ బ్రహ్మ.
0: ప్రజ్ఞానంతో కూడినటువంటి శిరస్సు
1: ఇస్ వన్ ఆఫ్ స్పిరిచువల్ అవేర్నెస్.
0: ఎంతవరకు ప్రాణం ఉండినంత వరకే ప్రజ్ఞానం.
1: అండ్ దిస్ ప్రజ్ఞాన ఇస్ దేర్ సో లాంగ్
0: ప్రాణం పోతానే ప్రజ్ఞానం లేదు.
1: ద మూమెంట్ లైఫ్ ఇస్ గాన్ దేర్ ఇస్ నో మోర్ ప్రజ్ఞానం.
0: పాండవులు కౌరవులు యుద్ధం జరిగింది.
1: అట్ వన్ టైమ్ దిస్ వార్ బిట్వీన్ పాండవస్ అండ్ కౌరవ.
0: దుర్యోధనుని కింద పడగొట్టారు.
1: అండ్ దుర్యోధన ఫెల్ ఆన్ ద బ్యాక్.
0: భీముడికి పాత కోపం అంతా కూడా తీర్చుకోవడానికి చాలా కోపంగా వస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది కాన్ఫ్లిక్ట్ ఇన్ ద ఫైట్ ఆఫ్ ఎర్లియర్ టైమ్స్ ద రివెంజ్ వాస్ డన్.
0: కొంత ప్రాణం ఇంకా ఉంటుండాలి దుర్యోధనికి.
1: సమ్ లైఫ్ ఇస్ స్టిల్ లాస్ట్.
0: అప్పుడు భీముడు వచ్చి తన కాలుతో ఆ శిరస్సును తన్నుతున్నాడు.
1: అండ్ దెన్ భీమా కేమ్ స్టార్టెడ్ హిటింగ్ ది హెడ్ ఆఫ్ దుర్యోధన విత్ హిస్ లెగ్.
0: దుర్యోధన చెప్తున్నాడు.
1: దుర్యోధన స్టార్టెడ్
0: భీమా
1: భీమా
0: నా ప్రాణం ఉండినప్పుడు నీవు తన్నింటే అప్పుడు నేను చూచింది.
1: So long I'm alive, if you start doing
0: that. నేను పడినప్పుడు నీవు పాదంతో తన్నటం గొప్పతనమా?
1: As I fell down on the battlefield,
0: నీవే కాదు కొన్ని నిమిషంలో తర్వాత కాకులు గద్దలు కూడా నన్ను కాళ్ళతో దంతాయన్నాడు.
1: Not only you, even the crows and the eagle also will hit me.
0: ప్రాణం ఉండినప్పుడు శిరస్సును కాపాడుకోవాలి.
1: While alive, we should protect it.
0: ప్రాణం ఉండినప్పుడు ఈ శిరస్సుకు విలువను అందించుకోవాలి.
1: So long there is life, we should consider the head valuable.
0: శిరస్సు మహనీయుల యొక్క పాదముల పైన పట్టి దాని ద్వారా ఈ శిరస్సును పవిత్రం
1: గావించుకోవాలి.
0: అష్ట అంగము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ సా అష్ట అంగ.
0: కనుక మనకు మనము పవిత్రమైనటువంటి భావాన్ని పెంచుకొని హృదయాన్ని అభివృద్ధి పరచుకొని దివ్యమైనటువంటి ప్రేమతో మనం జీవించాలి.
1: సో వీ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్ అండ్ ద డివైన్ ఫీలింగ్స్ ఇన్ అవర్ హార్ట్, లీడ్ ద డివైన్ లైఫ్.
0: కనుక ఈ యొక్క జీవితం ఉండినంత వరకే బంధువులందరూ మన వెంట వస్తారు.
1: సో లాంగ్ వేర్ ఎలా వీ హ్యావ్ అవర్ రిలేషన్,
0: బంధువులందరూ వాకిటి దాకను వల్లకాటికే వత్తురు.
1: ఆల్ అవర్ రిలేషన్స్ విల్ ఫాలో టు ద డోర్ స్టెప్ ఇన్ టు ద బరియల్ గ్రౌండ్.
0: బంధమడిచి నిన్ బాయని ఆపద్ బంధువు భగవన్ నామేమరా.
1: The only the refuge of the forlorn, the God's name will be there. Yekkadi
0: venna ni venta janta ninta kanta undi kaapadeetuntu vaadu bhagavantude.
1: Only God who will protect you, is with you, above you, below you, in you, around you.
0: Kaani bandhuvulanta pranam unnanta varaku chusukovachu.
1: Relations will take care of you.
0: Tarvata raavu varu kuda chudadu.
1: Later nobody will be bothered.
0: Kaduka nee pranam satyam kaadu.
1: Life is not true.
0: జీవితం శాశ్వతం కాదు.
1: Life is not permanent.
0: మనం చేసిన కర్మలే సత్యమైనటువంటివి శాంతమైనటువంటివి.
1: Our actions are permanent.
0: కనుక మనకు శాంతము సత్యము గుణము మన యొక్క కర్మల ద్వారానే మనం పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ ద ట్రూత్ అండ్ పీస్ అండ్ వర్చ్యూ కెన్ బి
0: దైవానికి అత్యంత సమీపులు కావాలి మనము.
1: వన్ షుడ్ బి వెరీ క్లోజ్ టు గాడ్.
0: అగ్నికి దగ్గర పోతే వేడి మాత్రం తగులుతుంది కానీ మనం అగ్నిగా రూపొందము.
1: వెన్ యూఆర్ నియర్ ద ఫైర్ యూ విల్ ఫీల్ ద హీట్ బట్ యూ డోంట్ బికమ్ ఫైర్.
0: ఆ అగ్నితో మనం సంబంధంగా చేరినప్పుడు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, ఆ అగ్ని ఈ బొగ్గులో కూడా చేరి తప్పక అగ్గిగా మారిపోతుంది.
1: దెన్ వన్స్ యు ఆర్ ఇన్ ద ఫైర్ ద కోల్ బికమ్స్ ఫైర్ ఆటోమేటికలీ.
0: కనుక మనం దైవ సన్నిధితో చేరి
1: సో వీ షుడ్ బి
0: మనం కూడా దైవ స్వరూపులుగా రూపొందాలి.
1: వీ షుడ్ ఆల్
0: పక్కన పెంచుకుంటే నేను దైవము దైవము అనుకుంటావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు హావ్ గాట్ సిన్సియర్ డివోషన్ యు విల్ ఫీల్ యువర్ సెల్ఫ్ గాడ్.
0: కనుక నీవు మానవుడు అనుకోవటం సత్యం కాదు.
1: సో దే ఫీలింగ్ ఆఫ్
0: అది భ్రమ.
1: ఇస్ యువర్ ఇమాజినేషన్.
0: నేను దైవము అనుకోవటమే సత్యం.
1: The truth is to consider yourself as
0: Aham Brahmasmi.
1: Aham Brahmasmi, I am God.
0: Prajnanam Brahma.
1: Prajnanam Brahma.
0: Ayam Atma Brahma.
1: Ayam Atma Brahma.
0: Tat Tvam Asi.
1: Tat Tvam Asi.
0: Adi Nene.
1: I am that.
0: Ee Vishalamaitu Dairyamu, Sahasamu, Preeti, Ee Yokka Vishwasam Ravali.
1: You should have that kind of courage and the valor and the conviction and full faith in your statement.
0: Astrologer vachi ఏదో చెప్పినాడంటే దానికి ఎంతో నమ్మకాన్ని పెట్టుకుంటావు.
1: ఇఫ్ అస్ట్రాలజర్ టెల్స్ యూ సంథింగ్ యూ విల్ బిలీవ్ ఇట్.
0: దీంతో కూడా ఒక న్యాక్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ సమ్ న్యాక్ హియర్.
0: ఒక పెద్ద ఆఫీసర్ వెళ్ళాడు.
1: ఎ బిగ్ ఆఫీసర్
0: లేక అధికారి వెళ్ళాడు.
1: హి వెంట్ దేర్.
0: శ్రీమంతుడు వెళ్ళాడు.
1: ఎ రిచ్ మ్యాన్ వెంట్
0: అస్ట్రాలజర్ దగ్గరికి.
1: దే కన్సల్టెడ్ అస్ట్రాలజర్.
0: అంత బాగా చెప్తున్నాడని అంత ప్రచారం జరిగింది.
1: బికాస్ దేర్ వైడ్ పబ్లిసిటీ అబౌట్ హిస్ ఫోర్కాస్ట్.
0: ఆ యొక్క ప్రచారం చేత రాజు కూడాను అస్ట్రాలజర్ని తన యొక్క ప్యాలెస్ చూపించాడు.
1: బికాస్ ఆఫ్ వైడ్ పబ్లిసిటీ ఈవెన్ కింగ్ వాంటెడ్ టు కన్సల్ట్ అస్ట్రాలజర్.
0: ఈ అస్ట్రాలజర్ వచ్చాడు మంచి రాజుగారు పిలిపించాలని అహంకారము.
1: బికాస్ హీ వాస్ హైలీ ఈగోయిస్టిక్ సిన్స్ హీ వాస్ ఇన్వైటెడ్ బై కింగ్.
0: అస్ట్రాలజర్స్ అంతకుని కారు నుంచి తల వరకు పెద్ద అహంకారమే.
1: ఆల్ అస్ట్రాలజర్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ఈగో ఫ్రమ్ టాప్ టు టో.
0: ఇంత తప్ప వాళ్ళకి వేరే ప్రాపర్టీ ఏమి ఉండదు.
1: దే డోంట్ హావ్ ఎనీ అదర్ ప్రాపర్టీ.
0: అహంకారమే శాశ్వత ప్రాపర్టీ వాళ్ళకు.
1: ఈగో ఈజ్ దేర్ పర్మనెంట్ ప్రాపర్టీ.
0: అక్కడికి పోయేటప్పటికి
1: వెన్ హీ హాస్ గాన్ దేర్
0: చూచాడు, జాతకం చూచాడు,
1: హస్ గాన్ త్రూ ఆల్ దాట్.
0: ఈ గర్వం చేత ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా పలకాలి అనేటువంటి విజ్ఞానం శూన్యమైపోయింది.
1: హి హస్ నో కామన్ సెన్స్. హీ కుడ్ నాట్ టెల్ వాట్ ఈస్ టు బి టోల్డ్.
0: చూచాడు రాజా,
1: ఈ సా ద హారోస్కోప్ అండ్ సెడ్ ఓ కింగ్,
0: మీ కుమారులందరూ త్వరగానే చచ్చిపోతారు అన్నాడు.
1: యువర్ సన్స్ విల్ డై వెరీ సూన్.
0: రాజుకు కోపం వచ్చింది.
1: కింగ్ వాజ్ యాంగ్రీ.
0: వచ్చేసేసి ఇంత గర్వపోతా వీడు, నా కుమారులంతా త్వరలో చచ్చిపోతారంటున్నాడే అని అతను తీసుకుపోయి జైల్లో పెట్టమన్నాడు.
1: ద కింగ్ వాజ్ ఫెల్ట్ లైక్ దిస్, హౌ ఇస్ దిస్ అస్ట్రాలజర్ సో ఈగోయిస్టిక్ అండ్ సో హీ ఇంప్రిజన్డ్ హిమ్.
0: కానీ అది నిజమే.
1: Yes, it is true.
0: ఆ నిజమైన కూడాను చెప్పవలసిన రీతిలో చెప్పాలి.
1: ఈవెన్ ద ట్రూత్
0: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: ఈవెన్ ద ట్రూత్ షుడ్ బి సెడ్ ఇన్ అన్ అక్సెప్టబుల్ వే. యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లై.
0: ఇంకొక అస్ట్రాలజర్ని పిలిపించాడు.
1: ఈ సమన్
0: కాదా అని తెలుసుకోవడానికి.
1: యూ వాంటెడ్ టు వెరిఫై ద ట్రూత్.
0: ఆ అస్ట్రాలజర్ కొంత వినయంగా వచ్చాడు.
1: దట్ అస్ట్రాలజర్ కేమ్ ఇన్ ఆల్ హ్యూమిలిటీ.
0: చూచాడు
1: ఈ సోదరస్
0: జాతకం చూచాడు.
1: ఈ సోదరస్కోప్
0: మహారాజా,
1: ఓకే,
0: మీకు దీర్ఘకాలం జీవిస్తారు అన్నాడు.
1: యు విల్ లివ్ లాంగ్.
0: దానిని ఈ విధంగా మార్పు చెప్పి తెచ్చాడు.
1: హి జస్ట్ చేంజ్డ్ దిస్ వే.
0: మీరు దీర్ఘకాలం జీవిస్తారు అన్నాడు.
1: యు విల్ లివ్ లాంగ్.
0: అయితే మీరు జీవించినంత కాలం మీ పిల్లలు జీవించరు అన్నాడు.
1: హౌఎవర్ యువర్ చిల్డ్రన్ విల్ నాట్ లివ్ దట్ లాంగ్ యాజ్ యు లివ్.
0: ఇది కొంతవరకు అతనికి తృప్తికరంగా ఉంటుంది.
1: ఇట్ ఇస్ లిటిల్ బిట్
0: సాటిస్ఫై. మాటల లోపలనే ఉంటుంది అది మాధుర్యం.
1: ద స్వీట్నెస్ ఇన్ అవర్ టాక్.
0: మొదటి వచ్చినటువంటి వాడు మీ పిల్లలందరూ చచ్చిపోతారు, నీవు చాలా కాలం ఉంటావు అన్నాడు.
1: ఫస్ట్
0: ఎంత కఠినంగా ఉంటాది చెప్పండి.
1: ఫస్ట్ అస్ట్రాలజర్ సెడ్ యువర్ సన్స్ విల్ డై సూన్, యూ విల్ లివ్ లాంగ్.
0: కనుక ఉన్న సత్యమైనా కూడాను ప్రీతికరంగా కూడాను హితకరంగా కూడాను బోధించాలి.
1: దో ఇస్ ట్రూత్ ఇట్ హెస్ టు బి కన్వేడ్ ఇన్ అక్సెప్టబుల్ స్వీట్ వే.
0: మనలో దోషం ఉంటుంటాది.
1: దేర్ ఇస్ మిస్టేక్.
0: ఇప్పుడు అక్కడ గుడ్డివాడు ఉంటాడు.
1: దేర్ ఇస్ అ బ్లైండ్ మ్యాన్.
0: అతన్ని మనము గుడ్డివాడు నిజమే,
1: is blind man is true.
0: ఓ గుడ్డోడా రా అంటే వాడికి చాలా కష్టం వేస్తుంది, కొంచెం బాధపడతాడు.
1: We can't say, oh, blind man, get up. He'll feel sad.
0: అట్టు కాకుండా దగ్గరికి వెళ్ళి ఓ సూర్యదాసు రండి అంటే ఎంత ఆనందం ఇస్తుంటాడు.
1: Another than if you go close to him and say, oh, సూర్యదాస్ follow me, he'll be happy.
0: కనుకనే పలకవలసినటువంటి పలుకులు కూడా చాలా మధురంగా ఉంటుండాలి.
1: అవర్ వర్డ్స్
0: ప్రీతికరంగా ఉంటుండాలి.
1: అవర్ వర్డ్స్ షుడ్ బి సాఫ్ట్.
0: ఆ ప్రీతికరం రావాలంటే హృదయంలో ప్రేమ ప్రారంభం కావాలి.
1: There should be love in our hearts so as to speak softly and sweetly.
0: కరుణగా కూడా నువ్వు బోధించాలి.
1: Though his truth, it has to be conveyed in an acceptable, sweet way.
0: మనలో దోషం ఉంటుంటాది.
1: There is mistake.
0: ఇప్పుడు అక్కడ గుడ్డివాడు ఉంటాడు.
1: There is a blind man.
0: అతన్ని మనము గుడ్డివాడు

0: హృదయములో ప్రేమ ప్రారంభం కావాలి.
1: దేర్ షుడ్ బి లవ్ ఇన్ అవర్ హార్ట్ సో యాస్ టు స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: కనుకని ప్రేమను పెంచుకున్నటువంటి వాడే మానవుడు.
1: ఈజ్ ఓన్లీ ట్రూ హ్యూమన్ ఇఫ్ హి డెవలప్స్ లవ్.
0: ప్రేమ లేనటువంటి మానవుడు ప్రేతము.
1: And the man without love is a dead body, corpse.
0: కనుక మనం ప్రతిదానికి తొందరపాటు పడకూడదు.
1: So we should not be in a hurry for everything.
0: మనమే దైవం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని మనం దినదినాభివృద్ధి గావించుకోవాలి.
1: Realize the feeling and the thought of divinity within you.
0: కనుక ఈనాడు కొత్త సంవత్సరము.
1: Today is a new year.
0: ఈశ్వర నామ సంవత్సరము.
1: Called ఈశ్వర.
0: సకలైశ్వర్య స్వరూపమైన సంవత్సరము.
1: It has got all forms of well.
0: దివ్యమైనటువంటి యొక్క హృదయానికి చేరినటువంటి సంవత్సరము.
1: ఇస్ వన్ రిలేటెడ్ టు ది డివైన్ హార్ట్.
0: కనుక ఈనాడు హృదయాన్ని ఏదో అంతో ఇంతో మాలిన్యంగా ఉంటే పరిశుద్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: లెట్ అస్ క్లెన్స్ అవర్ హార్ట్స్ ఇఫ్ ఇట్ హ్యాస్ డర్ట్ ఎ ఫ్రాక్షన్.
0: ఎట్లా దీన్ని పరిశుద్ధం చేసుకోవాలి?
1: We have to re-examine ourselves.
0: దైవ చింతన ఒకటి.
1: We should think of God.
0: సమాజ సేవ మరొకటి.
1: We should serve society.
0: ఈ రెండింటి ద్వారానే మన యొక్క చిత్తశుద్ధి కలుగుతుంది.
1: With these two we can have purity.
0: దైవ ప్రేమను మనం సాధించినామంటే సర్వమును సాధించిన వారం అయిపోతాం.
1: If you win the love of God you can achieve anything.
0: ఎందుకంటే నీ యందు కూడా నువ్వు ప్రేమ ఉంటుండాలి.
1: Because there is love within you.
0: ఆ ప్రేమను ప్రేమ నిమిత్తమై మనం ప్రార్థించాలి.
1: Love should be spent for love.
0: దివ్యాత్మ స్వరూపులారా, లోకంలో అనేక మంది దైవాన్ని ప్రార్థిస్తుంటారు.
1: మెనీ ప్రే టు గాడ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కానీ దేనికోసం ప్రార్థిస్తున్నారు?
1: వాట్ ఫార్ ద
0: లౌకికమైన భౌతికమైన ప్రాప్తమైన కోరికలు సంసిద్ధి కావడం కోసం.
1: They pray to God for the fulfillment of mundane physical worldly desire.
0: అది కాదు సరైన జవాబు.
1: It's not the proper thing.
0: దేవుణ్ణి ఎందుకోసం ప్రార్థిస్తున్నావు?
1: Why should you pray to God?
0: ఇవన్నీ కావాలని కాదు నేను కోరేది.
1: Not for these things.
0: ఆ దేవుని ప్రేమ కోసం నేను ప్రార్థిస్తున్నాను.
1: You should pray to God for the divine love, God's love.
0: ఆ దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనటువంటిది.
1: The divine love is permanent.
0: దేవుని యొక్క ప్రేమ అమరమైనటువంటిది.
1: Divine love is immortal.
0: దేవుని యొక్క ప్రేమ అఖండమైనటువంటిది.
1: Divine love is
0: ఆ అఖండ ప్రేమను కావాలని ప్రార్థిస్తున్నానని కోరాలి.
1: Pray to God for the infinite divine love.
0: ఇంకా దేవునికి రెండవ గుణము.
1: God has second attribute.
0: ఆనందమయుడు.
1: He is one of bliss.
0: సచ్చిత్ ఆనంద స్వరూపుడు.
1: He is embodiment of bliss.
0: భగవంతుని ప్రార్థిస్తున్నావు ఎందుకంటే ఆ ఆనందము నాకు పంచమని కోరుతున్నాను.
1: యూ ప్రే టు గాడ్ సో యాస్ టు బి బ్లిస్ఫుల్ స్టే.
0: ఈ భౌతికమైన ఆనందాలు కాదు.
1: ఇట్స్ నాట్ ది వరల్డ్లీ హ్యాపీనెస్.
0: వస్తుంటాయి పోతుంటాయి, వస్తుంటాయి పోతుంటాయి.
1: వరల్డ్లీ హ్యాపీనెస్ కమ్స్ అండ్ గోస్.
0: పాసింగ్ క్లౌడ్స్.
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: కనుక పర్మనెంట్ క్లౌడ్ నాకు కావాలి.
1: ఐ వాంట్
0: భగవంతుని ఎవరు ప్రార్థించినప్పటికీ నీ ప్రేమ కావాలి, నీ ఆనందం కావాలని ప్రార్థించిన వాడే నిజమైన భక్తుడు.
1: A true devotee is the one who prays to God like this.
0: Not
1: oh God, I want your love. I want your bliss.
0: వాడు భక్తుడే కాదు.
1: If he prays for worldly mundane things,
0: వచ్చిన స్థాయి మనకు తప్పింది కాదు.
1: You cannot escape from the conflict.
0: వచ్చిన ఎంతకాలం ఉంటాయి?
1: How long they come?
0: ఇవి కాదు మనం కోరవలసింది.
1: It's not the one that you
0: నిత్యమైన సత్యమైన శాశ్వతమైన యొక్క దీనిని మనం ఆశించాలి.
1: You should aspire for that which is permanent.
0: కనుక భక్తి అంటే భగవంతుని ప్రేమను కోరాలి.
1: Devotion means
0: భగవంతుని ఆనందాన్ని ఆశించాలి.
1: Pray for love.
0: భగవంతుని దివ్యత్వాన్ని మనం ఆవిర్భవింపు చేసుకోవాలి.
1: Your divine feelings within you.
0: మనలో ఆ దివ్యత్వం ఆవిర్భవిస్తే జగత్తంతా బ్రహ్మమయమే, జగత్తంతా ఆనందమయమే.
1: When once the divinity is awakened within you, the whole universe is full of divinity.
0: కనుక నీ జగత్తు యొక్క ఆనందాన్ని కోరిన వారమైపోతాం మనం.
1: Desire for the bliss and happiness of the world.
0: కనుక నీవు ఆనందాన్ని అనుభవించి ఈ ఆనందాన్ని తిరిగి అందరికీ పంచు.
1: Enjoy the bliss within you and share this bliss with everybody.
0: ఈ ఆనందం అనేటువంటి నేత్రంతో నీవు చూస్తే సర్వము ఆనందంగానే కనిపిస్తుంది.
1: And once you have that vision of bliss,
0: నీకు ద్వేష నేత్రంతో చూస్తే జగత్తంతా ద్వేషంగానే మారిపోతుంది.
1: When you look to the world full of hatred, everything would be like that.
0: మొట్టమొదట మీ దృష్టిని మార్చుకోండి.
1: First, change your vision or outlook.
0: నీవు సృష్టిని మార్చడానికి ప్రయత్నం చేయవద్దు.
1: You don't need to change creation.
0: సృష్టి భగవంతుని యొక్క సృష్టియే.
1: It's God's creation.
0: దాన్ని ఎవరూ మార్చలేరు.
1: No one can change.
0: కనుక నీవు మార్చుకోవాల్సిన నీ దృష్టియే.
1: What you have to change is your outlook.
0: మార్చుకోవాలి. ఈ పాడు దృష్టి, పీడ దృష్టి, చెడ్డ దృష్టిని నీవు నిర్మూలం గావించుకుని ప్రేమ దృష్టి, శాంత దృష్టి, సహన దృష్టి, ఆనంద దృష్టిని పెంచుకోవాలి.
1: యూ షుడ్ చేంజ్ యువర్ బ్యాడ్ లుక్స్, యూ షుడ్ చేంజ్ యువర్ వికెట్ లుక్స్, యూ షుడ్ చేంజ్ యువర్ బ్యాడ్.
0: అప్పుడు జగత్తంతా కూడా నువ్వు అదే రూపంగా రూపొందుతుంది.
1: దెన్ వన్స్ దే టర్న్ గుడ్ ద హోల్ వరల్డ్ వుడ్
0: నీవు రెడ్ గ్లాసెస్ వేసుకో, జగత్తంతా రెడ్ గా కనిపిస్తుంది.
1: దెన్ వన్స్ యూ పుట్ ఆన్ రెడ్ గ్లాసెస్
0: నీవు బ్లూ గ్లాసెస్ వరల్డ్ వేసుకో, జగత్తంతా బ్లూ గా కనిపిస్తుంది.
1: ఇఫ్ యూ వేర్ బ్లూ గ్లాసెస్ ద హోల్ వరల్డ్ లుక్స్ బ్లూ.
0: కనుకని నీ యొక్క హృదయము ప్రేమమయమైనప్పుడే నీ దృష్టి బ్రహ్మమయంగా మారిపోతుంది.
1: దెన్ వన్స్ యువర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్, ద హోల్ యూనివర్స్ వుడ్ బికమ్ బ్రహ్మన్.
0: కనుకని సర్వులు బ్రహ్మమయంగా మనం భావించాలి.
1: Consider everyone as the
0: divine. ఎవరు మనకు విరోధులు లేరు.
1: There are no enemies for
0: that. ఎవరు మనకు ద్వేషులు కారు.
1: We don't need to hate anybody.
0: అందరూ నా స్వరూపులే.
1: All are the forms of God.
0: అందరూ నా స్వరూపులే.
1: All are forms.
0: ఆ భావాన్ని దినదినాభివృద్ధి గావించుకోవాలి.
1: We should develop that conviction day by day.
0: ఎన్ని సంవత్సరం మనం చేసినప్పటికీ ఈ విశాల హృదయం మనకు రావటం లేదు.
1: In spite of long years of devotion, we don't develop that broad feeling.
0: విశాల హృదయమే లైఫ్.
1: The broad feelings is the
0: life. సంకుచిత హృదయమే చావు.
1: The narrow mindedness is death.
0: కనుకనే కాంట్రాక్షన్ లవ్ అనేటువంటి చావు.

0: Expansion love is life.
1: Contraction of love is death. Expansion of love is life.
0: So expansion love. విశాలమైనటువంటి యొక్క ప్రేమను పెంచుకోవాలి.
1: ఎక్స్పాన్షన్ ఆఫ్ లవ్.
0: ఎవరైనా ఏమైనా అనుకోని,
1: లెట్ ఎనీవన్ థింక్ ఎల్స్,
0: కేర్ చేయనక్కర్లేదు.
1: డోంట్ బి బాదర్డ్.
0: ఎందుకు మనలో దోషం లేదు?
1: బికాజ్ దేర్ ఇస్ నో మిస్టేక్.
0: మనం మంచి మార్గంలో పోతున్నాము.
1: ఐ యామ్ స్టడీంగ్ ఆన్ ది
0: రైట్ పాత్.
1: దెన్ వై షుడ్ యు బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడీ?
0: దీనికి భయపడనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు ఫియర్.
0: నువ్వు ధైర్యంగా ఉంటుండాలి.
1: హావ్ ఆల్ కరేజ్.
0: ఎప్పుడు ధైర్యం వస్తుంది?
1: వెన్ కెన్ యూ బి కరేజియస్?
0: మంచి పని చేసినప్పుడే మనకు ధైర్యం వస్తుంది.
1: వెన్ యూ డూ గుడ్ డీడ్స్ యూ విల్ బి కరేజియస్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: సో ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ కూడా ప్రేమను పెంచుకోండి.
1: Develop love, grow love.
0: ఈ క్షణభంగురమైనటువంటి ప్రేమ కాదు మనకు కావాల్సింది.
1: నాట్ మొమెంటరీ.
0: శాశ్వతమైనటువంటి ప్రేమ కావాలి. ఆ సత్యమైన ప్రేమ మనకు కావాలి.
1: That love which is truth.
0: అది ఏ శాశ్వతంగా ఉంటుంది? అదే అమృతత్వము.
1: That love is immortal, that is permanent.
0: ప్రేమ ముదిత మనసే.

0: The auspicious months of August and September 1984 had witnessed the great scene of Dharmakshetra once again. Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita to the confused Arjunas of the current age in the form of 34 discourses. We present you now the first divine discourse on Gita Bhagavan delivered on 22nd August 1984. Bhagavan outlines the essence of Bhagavad Gita, the characteristics of Atma Jnana, the spiritual wisdom, in this starter discourse. Sri Bhagavan Vacha.
1: പൂർണപ്രേമയുണ്ടുണു സത്യ ത്യാഗ ശാന്തി ക്ഷാന്തം പൂർണപ്രേമയുണ്ടേ പുട്ടുനു സൗഖ്യം സത്യ ത്യാഗ ശാന്തി ക്ഷാന്തുനപ്പു
2: Going in below, you will have സൗഖ്യം, happiness, and you will have peace of mind, ക്ഷാന്തി and supreme peace. These are available only in the real love.
1: പ്രേമലേഖയുങ്ങ ക്ഷേമംഗു ലേദയാ പ്രേമലേഖയുങ്ങ ക്ഷേമംഗു ലേദയാ സത്യസായി മാട പ്രേമവൂട സത്യസായി മാട
2: If you are bereft of love, there is no shema for you. This is this word of Sai. The spring of love, stream of love. This word of Sai is the stream of love. Without prema, there is no shema at all. If you want shema, or shema cannot be translated properly.
3: Love.
2: Love. In love, if you do not have love, there is no shema at all. This world of Sai is spring of love, stream of love.
3: Prema Sarupulara.
2: Embodied love.
3: Embodiment
2: of love.
1: Nananam Ganamuttamam. Prapanchamalo, ennio vidhamulainatuvanti gnanamulu untunnavi.
2: In the world, there are several varieties of knowledge.
1: Sangeeta, Sahitya, Nrutya, Chitra, Silipi, ityadi jnanamule kaka, laukika vaijnanika jnanamulu kudanu, lokamulo aneka vidhamulaga untundi. Ponnutaku avakasam untunnadi manavulaku.
2: By the knowledge of self, one can have peace and happiness.
1: Anduvalanane. Nahi nahi rakshati dukkum karani annadu Shankarudu.
2: The grammar rules, therefore, the grammar rules, nahi nahi rakshati, they cannot save you when death comes. So says Acharya Shankara.
1: Manavunaku enni vidhamulainatuvanti jnanamulu undinappatikini idi bhautika jnanamulu loka sambandhamainatuvanti saukhya santoshamulanu ivvagalatu.
2: All these knowledge, variety of knowledge in the world, they can give you secular happiness only. Laukika anandam, secular happiness.
1: Kani atma jnanam sustiramainatuvanti shanti sukhamulanu andistundi.
2: The self knowledge can give you the form and eternal peace for you.
1: ఈ ఆత్మజ్ఞానమన్నను బ్రహ్మజ్ఞానమన్నను ఆధ్యాత్మిక జ్ఞానమన్నను ఒక్కటి.
2: సెల్ఫ్ నాలెడ్జ్, నాలెడ్జ్ ఆఫ్ బ్రహ్మన్ ఆర్ వన్ ఇన్ వన్ అండ్ ది సేమ్. దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ థింగ్స్.
1: అయితే అనేకత్వంలోని ఏకత్వాన్ని నిరూపించేటువంటిది, మృత్యుత్వంలోని అమృతత్వాన్ని నిరూపించేటువంటిది ఆత్మజ్ఞానం.
2: Atmajnana will make you to see unity and diversity and immortality and mortality.
1: Iti pavitramayatmati sushtittanu pavitramayatmati yukka divyamarumaya margamulu prabodhin chetvantadi adhyatmika jnanam.
2: The adhyatmika jnanam is that which gives you this divine knowledge.
1: Aite ee jnanamunaku aadharam emiti.
2: What is the basis for this knowledge?
1: Deeniki nirmalamainatuvanti chittam chitta shuddhi atyavasaram.
2: Purity of mind is the basis for this knowledge.
1: Chittasya shuddhaye karmaha. Ee chitta shuddhiki pavitramainatuvanti karmalu kudanu atyavasaram.
2: The actions of man will purify his mind.
1: ఈ కర్మలు సదాచారంచే సత్వర్తనచే సద్గుణములచే సత్సంగముచే ఆచరించేటువంటి యొక్క పవిత్రమైన కార్యములు.
2: బై గుడ్ కాండక్ట్, బై ది అసోసియేషన్ విత్ గుడ్ పీపుల్ యూ మస్ట్ పర్ఫార్మ్ దిస్ సత్యకర్మ నిత్య కర్మ దిస్ సదాచార
1: ఇంతియే కాక పవిత్రమైనటువంటి భారత భాగవత రామాయణ గీత ఉపనిషత్తు బ్రహ్మసూత్రం ఇత్యాది పవిత్ర గ్రంథములు కూడాను పఠింపచేయటానికి కూడాను ఉపయోగించుకునేటువంటి కూడాను సత్కర్మలే.
2: సత్కర్మ ఇస్ దట్ విచ్ మేక్స్ యూ టు రీడ్ ది హోలీ స్క్రిప్చర్ భాగవత భారత రామాయణ ఉపనిషత్ ఎట్సెట్రా.
1: దాన గ్రంథాదుల యొక్క కర్మలు కూడాను సత్కర్మల కిందనే, యజ్ఞయాగాది కర్తలు కూడాను సత్కర్మల కిందనే రూపొందుతుంది.
2: దోస్ కర్మ యాక్షన్స్ విచ్ ఆర్ డిస్క్రైబ్డ్ ఇన్ ది శాస్త్ర ఆర్ ఆల్ సత్కర్మ.
1: అయితే లోక సంబంధమైన విద్యను అభ్యసించినటువంటి వాడు పండితుడు కావచ్చును, మేధావి కావచ్చును, అతను విద్యావంతుడు కావచ్చును.
2: ఏ పర్సన్ లర్న్ ఇన్ ది సెక్యులర్ విద్య మేబీ ఏ గ్రేట్ స్కాలర్, మేబీ ఏ గ్రేట్ పండిట్,
1: కానీ
2: మేబీ ఏ గ్రేట్ ఎడ్యుకేషనిస్ట్ ఆల్సో.
1: సర్వజ్ఞుడు కాలేడు, సర్వదేశుడు కాలేడు, సర్వజ్ఞుడు
2: ఈ కెనాట్ బికమ్ ఆమ్నిషియట్.
1: కనుకనే శోకమును నివారణ చేసుకునేటువంటి మార్గమునకు ఉపాయమును బోధించేటువంటిది ఈ ఆత్మ విద్య.
2: రిమూవ్ గ్రీఫ్ ఫ్రమ్ యువర్ పాత్, ఆత్మ విజ్ఞాన ది పాత్ టు బీ ఫ్రీ ఫ్రమ్ ది గ్రీఫ్.
1: తర్వాత శోకమాత్మ విద్య అన్నారు. అలాగా శోకమును దాటేటువంటి ఒక మార్గము ఒక ఆత్మజ్ఞానం చేతనే లభిస్తుంది.
2: శోకమాత్మవిత్ ఓన్లీ ది లోయర్ ఆఫ్ బ్రహ్మన్ కెన్ ట్రాన్సెండ్ ది మిజరీ.
1: అన్య మార్గముల చేత శోకమును నివారణ చేసుకోవటానికి వీలు కాదు.
2: బై అదర్ పాత్ యూ కెనాట్ కాన్కర్ యూ కెనాట్ ట్రాన్సెండ్ ది మిజరీ ఆర్ గ్రీఫ్.
1: శోకమును తప్పించి ఆనందమును ఇప్పించి ఆవేదనను అణగించి ఆత్మానందము చేకూర్చేటువంటిది ఆత్మ విద్య. అదే ఆధ్యాత్మిక విద్య. కనుక ఈ ఆత్మ విద్య అనేటువంటి దానికి ఇది ఎవరు అర్హులు అనేటువంటి విషయాన్ని కూడా విచారించాలి.
2: హూ ఆర్ ది డిజర్వింగ్ పీపుల్ టు లర్న్ దిస్ ఆత్మ విద్య? వి మస్ట్ ఎంక్వైరీ టు దిస్ నేచర్.
1: దీనికి బాలుల, వృద్ధుల, స్త్రీల, పురుషుల, ఇంకే విధమైన సంబంధించినటువంటి వారా అని విచారణ చేస్తే ఆత్మజ్ఞానాన్ని వెలిగించుటకు అందరూ కూడా అర్హులే.
2: Our children deserve to learn this vidya. Old people, women, men, all can study this Brahma vidya. By having this Brahma vidya, man may become famous. He can fulfill all the aspirations of him. By having laukika vidya, the secular education, man may satisfy his desire.
1: Kani after vidya cheta దైవానుకృతులకే పాత్రులై దివ్యమైన ఆత్మతత్వాన్ని కూడా పొందేటువంటి అవకాశం ఉంటుండాలి.
2: ఐ ది నాలెడ్జ్ చెప్తా హి విల్ బికమ్ ఎఫెక్టింగ్ పర్సన్ ఫర్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ఎంజాయ్ సుప్రీం
1: కనుక ఇట్టి విద్యను పొందుటకు లౌకిక విద్యలు ఎందు కానీ, లౌకిక ధనకనక వస్తువాసనాదులు ఎందు కానీ, కులమత సౌఖ్యములు ఎందు కానీ ఏమాత్రం కూడా సంబంధం లేదు.
2: ఫర్ లర్నింగ్ దీస్ థింగ్స్ ది
1: వాల్మీకి యౌవని వంశమందలి వాడు.
2: వాల్మీకి టు విచ్ క్యాస్ట్ హీ బిలాంగ్స్?
1: నందు ముందు ఏ పల్లె అందు పుట్టే
2: నందన. ఇన్ విచ్ విలేజ్ వాజ్ బాన్?
1: ధరకు చేయుండెంత ధనము కలిగి ఉండే.
2: వాట్ ఈస్ ది వెల్త్ ఆఫ్ కుచేలా?
1: గజరాజు ఏ విద్య కలిగి ఉండే ఎంత వయసు కలిగి ఉండే వసుధృంత తిమ్మణికెంతటి తెలివి ఉండే తిమ్మణికెంతటి
2: సార్ హనుమాన్ వాట్ వాస్ ఇస్ నాలెడ్జ్ ఈ బిలాంగ్స్ టు
1: కనుక ఈ విధంగా మీరు విచారణ చేస్తే జాతి మత కుల వర్గ ధన కనుక వస్తువస్మాదులతో దైవత్వములకు ఎట్టి సంబంధములు లేదు.
2: నాస్తి చేసి జాతి విద్యారూపకుల కలగ్రయా విభేద ఫర్ అటైనింగ్ ది సుప్రీం విద్య క్యాస్ట్ క్రీడ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అన్నెసెసరీ.
1: భక్తి కలిగిన వానికి వసుడవౌట సత్యమేని
2: లార్డ్ కమ్ టు హిమ్ వీ హ్యావ్ డివోషన్ ఫర్ హిమ్.
1: ఈ తులసి జడములకు తూగుదుగాక అన్నది రుక్మిణి.
2: రుక్మిణి సెడ్ దట్ హీ కెన్ బి వెరీ ఫిట్ దిస్ ఫెస్టివల్ లీవ్ తులసి దాన్.
1: ఈ భక్తి యొక్క తత్వం అనేటువంటిది మానవత్వంలో ఒక విశిష్టమైనటువంటి స్థానమును ఆక్రమించినటువంటి
2: ఫిలాసఫీ ఆఫ్ లవ్ హ్యాస్ గాట్ అన్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ హ్యూమన్ లైఫ్.
1: యో మద్భక్త సమీభ్య
2: ది యోగి ఈజ్ ద డియరెస్ట్ టు మీ డియరెస్ట్ వన్ టు మీ సో సేస్ భగవాన్ శ్రీకృష్ణ.
1: నన్ను భక్తితో కొనికేటువంటి వారి అంటే నాకు అధికమైనటువంటి ప్రేమ అన్నాడు భగవంతుడు.
2: సో సేస్ దోస్ డ్యూటీస్ హు సర్వ్ మీ విత్ లవింగ్ అఫెక్షన్
1: లౌకిక విద్యలు ఎందు మనము కొంత అశ్రద్ధను చూపరాదు.
2: ఈవెన్ ది సెక్యులర్ విద్య వీ షుడ్ నాట్ హ్యావ్ అశ్రద్ధ
1: నెగ్లెక్ట్ ఆర్
2: యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఆల్సో.
1: దీనికి మొట్టమొదట ఆత్మవిశ్వాసం నమ్మకము అనేటువంటిది ఉండినప్పుడే తనపైన దైవం పైన నమ్మకం ఉండినప్పుడే మానవత్వం ఒక విశిష్టమైనటువంటి దివ్యత్వాన్ని పొందుతుంది.
2: వన్ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ ఫెయిత్ ఇన్ ది లార్డ్ టు మేక్ హ్యూమన్ లైఫ్ ఫుల్ఫిల్డ్.
1: కనుకనే ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ ఫెయిత్
2: హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్
1: దిస్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్ అన్నారు వివేకానంద.
2: స్వామి వివేకానంద సెడ్ that you should have faith in yourself first.
1: కనుక మొట్టమొదట మానవునకు ఒక దివ్యమైనటువంటి ఒక విషయం పైన సంపూర్ణమైనటువంటి విశ్వాసమును పెంచుకోవాలి.
2: హ్యూమన్ బీయింగ్ షుడ్ డెవలప్ ఫెయిత్ ఇన్ ది డివినిటీ ఫస్ట్.
1: ఈనాటి విద్యలు లౌకిక సంబంధమైన అయినప్పటికీ ఇహమున సుఖింప హేమ తారక విద్య పరమున సుఖింప బ్రహ్మ విద్య ఇది జీవనోపాధి అది జీవిత పరమావధి.
2: ది సెక్యులర్ విద్య విల్ గివ్ యూ ఫుడ్ అండ్ క్లోతింగ్ ఇన్ దిస్ లైఫ్ బ్రహ్మ విద్య ఈజ్ ఫర్ రియలైజేషన్ ఆఫ్ రియాలిటీ.
1: కనుక జీవనోపాధి విద్యలే లేకుండా జీవిత పరమావధి ఎందును జీవిత పరమావధి మార్గం నందును మానవులకు అన్ని విధమైనటువంటి అభిరుచి కలుగలేరదు.
2: వితౌట్ ది సెక్యులర్ విద్య టు హ్యావ్ దట్ పారమార్థిక విద్య ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ హ్యూమన్ బీయింగ్.
1: కనుకని లౌకిక విద్యను కూడాను మీరు అలక్ష్యం చేయరాదు.
2: యూ షుడ్ నాట్ బి కేర్లెస్ విత్ రిగార్డ్ టు ది సెక్యులర్ విద్యాస్ ఆల్సో.
1: చదువులతో పాటు సంస్కారం కూడాను అత్యవసరం.
2: యూ మస్ట్ అలాంగ్ విత్ యువర్ విద్య యూ మస్ట్ హ్యావ్ సంస్కార అంటే కల్చర్.
1: వాల్మీకి వ్యాసుడు ఇలాంటి మహర్షులందరూ కూడాను ఆనాటి సంస్కారంతో పాటు లౌకిక చదువులు కూడా నేర్చుకోవటం చేతని లోకమునకు పవిత్రమైన గ్రంథములను అందించి లోక మిత్రులు కాగలిగారు.
2: వాల్మీకి అండ్ వ్యాస దేవర్ గ్రేట్ స్కాలర్స్ ఇన్ సెక్యులర్ ఎడ్యుకేషన్ దేర్ఫో ఇన్ దోస్ టైమ్స్ ఆల్సో దేవర్ ఆనర్ టు ఎవ్రీబడి అండ్ దేవర్ రిటర్న్ ది హోలీ స్క్రిప్చర్స్ లైక్ రామాయణ
1: పురాణములు వేదముల యొక్క విభాగములు ఈ విధమైనటువంటి కూడాను ఆనాడు ఈ మహర్షులు చేయగలిగారంటే లౌకిక విద్యలు కూడాను కొంత ఆధారాన్ని తీసుకుంటున్నాయి.
2: దో సేజెస్ through 18 Puranas, therefore we can understand they were also involved in secular Vidya also.
1: Lokamulandu gala samasta padarthavulu kani సమస్త లోకములు కానీ దైవం ముందే ఇవిడి ఉంటున్నవి.
2: ఆల్ ది థింగ్స్ ఇన్ ది వరల్డ్ ఆర్ బీయింగ్ డిరైవ్డ్ ఫ్రమ్ డివినిటీ ఫ్రమ్ గాడ్.
1: కనుక భగవంతునికి ఇవ్వదగినటువంటి ఏమాత్రం కూడా లేదు, పవిత్రమైనటువంటి ప్రేమ ప్రేమ ప్రేమ.
2: వెన్ ఎవరింగ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ హిమ్ వాట్ కెన్ యూ ఆఫర్ టు హిమ్.
1: అతను ఆశించేటువంటి లేదు, అతను ఆశించేటువంటిది కూడా మరొకటి లేదు.
2: ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ ఓన్లీ లవ్.
1: అందుకోసమని పోతన చెప్పాడు,
4: బ్రహ్మాండమంతట భ్రమను చుండడి నీకు ఆలయం బుధమచ్చనలవియగుని.
2: దట్స్ వై ది గ్రేట్ పోయట్ పోతన హాస్ సెడ్ యు ఆర్ ఆల్ పర్వేడింగ్ రియాలిటీ, ఎంటైర్ బ్రహ్మాండ ఇస్ పర్వేడ్ బై యూ, హౌ కెన్ ఐ విజిట్ టెంపుల్ ఫర్ యూ.
4: కోటి సూర్యుల కాంతి నేతి కలిగిన నీకు ప్రమిద దీపమునెవరు పట్టగలరు.
2: యు ఆర్ వెరీ వెరీ ఎఫర్జెంట్ లైక్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ సన్ బిఫోర్ యూ, హౌ కెన్ ఐ ఆఫర్ ఏ స్మాల్ లైట్.
4: సర్వజీవులయందు సంచరించి నీకు సరి అయిన పేడ సత్యమగునా.
2: యు ఆర్ ది ఇండివిజువల్ రియాలిటీ ఆఫ్ ఆల్ బీయింగ్, హౌ కెన్ ఐ నేమ్ యూ బై ఎ పర్టికులర్ నేమ్.
4: బ్రహ్మాండమంతట బొచ్చలోనున్నట్టి బొచ్చ భోజ్యము నీకు పెట్టటమునా.
2: ది ఎంటైర్ వరల్డ్ యూనివర్స్ ఈజ్ యువర్ స్టమక్, హౌ కెన్ యూ ఆఫర్ యూ ఫుడ్ ఫర్
4: యూనివర్సిటీ. శ్రీ రామ రామాయణు
1: వసుధ తెలుపుతున్నది.
2: ఎంటైర్ వరల్డ్ ఈజ్ టెలింగ్ యూ టెలింగ్ అస్
1: దట్ కేవలము మానవుల యొక్క భ్రాంతి నిమిత్తమై, మానవుల యొక్క ప్రేమ నిమిత్తమై, మానవుల యొక్క ఆనంద నిమిత్తమై భగవంతునకు కొన్ని రూపనామములు కల్పించుకున్నవే కాని భగవంతునకు ఎట్టి రూపములు ఎట్టి నామములు కూడా లేదు. ఈశ్వర సర్వభూతానం, ఈశావాస్యమిదం సర్వం, వాసుదేవ సర్వమిదం, సర్వత్రా నిండి ఉండేటువంటి యొక్క భగవంతునకు ఒక రూపనామములనేటువంటి మన యొక్క ప్రేమ స్వరూపములే కాని అన్య స్వరూపములు కాదు.
2: ఫర్ ది సేక్ ఆఫ్ హ్యూమన్ సాటిస్ఫాక్షన్ వీ ఆర్ గివింగ్ నేమ్ అండ్ ఫార్మ్ టు ది లార్డ్. ఇన్ రియాలిటీ డజంట్ హ్యావ్ ఎనీ నేమ్ ఎనీ ఫార్ ఎట్ ఆల్. ఫర్ ది సాటిస్ఫాక్షన్
1: ఈ ప్రేమ హృదయముతో దైవాన్ని ఆరాధించినప్పుడు సర్వస్వాన్ని కూడా నువ్వు పొంది జగద్వ్యాప్తిగా కీర్తిని అందుటకు కూడాను అవకాశం ఉంటుంది.
2: బై వర్షిప్ ఆఫ్ ది లార్డ్ లైక్ దిస్ యూ విల్ బికమ్ ఫేమస్ అండ్ యూ కెన్ ఆల్సో సాటిస్ఫై ఆల్ యువర్ ఆస్పిరేషన్స్.
1: రామకృష్ణ పరమహంస లౌకిక విద్యలను ఏమాత్రం కూడా నువ్వు అభ్యసించలేదు.
2: పరమహంస రామకృష్ణ వాస్ నాట్ ఎ లర్నెడ్ మ్యాన్ ఇన్ సెక్యులర్ ఎడ్యుకేషన్.
1: నిరంతరము దేవి ఆరాధన చెంది తన యొక్క మనసును సాధాత్మభావంగా అనుభవిస్తూ వచ్చాడు.
2: ఈ మెసేజ్ ఇస్ మేడ్ ఆల్వేస్ ఇన్ ది వర్షిప్ ఆఫ్ ది డివైన్ మదర్.
1: అతనికి ఎట్టి విద్యలు ఎందుకు అభిరుచి లేదు.
2: హీ డిడ్ హ్యావ్ ఎనీ అఫెక్షన్ ఆర్ అటాచ్మెంట్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ లర్నింగ్.
1: అతను ఈ యొక్క ఆరాధన ఎందు తన జీవితం అంకితం చేసినప్పుడు తన తండ్రికి ఒక విధమైన పెన్షన్ ఉంటారు, అది 5 రూపాయలు వచ్చేటువంటిది. ఈ 5 రూపాయలతోనే జీవితం ఆనందంగా గడిపేటువంటి వాడు.
2: వెన్ హీ డెడికేటెడ్ హిస్ ఎంటైర్ లైఫ్ ఫర్ ది వర్షిప్ ఆఫ్ ది డివైన్ మదర్ హీ వాస్ గెటింగ్ ఓన్లీ 5 రూపీస్. బై 5 రూపీస్ ఓన్లీ హీ వాస్ లివింగ్.
1: ఈ పెన్షన్ అనేటువంటిది కూడా అతనికి తెలిసేటువంటిది కాదు. నాకు 5 రూపాయలు పెన్షన్ వస్తుంది అనేటువంటి వాడు అంత విద్యార్థి.
2: హీ వాస్ ఇల్లిటరేట్ యాక్చువల్లీ, హీ వాస్ అనేబుల్ టు ఈవెన్ ప్రొనౌన్స్ దట్ వర్డ్ పెన్షన్.
1: కానీ ఇట్టి లౌకిక విద్య ఎందు తాను వెనుకబడినటువంటి వాడైనప్పటికీ రామకృష్ణ పరమహంస ఈనాడు జగద్వ్యాప్తిగా ఎక్కడి చూచిన కూడా రామకృష్ణ మఠమని స్థాపించి అందరికీ ఆరాధనమైనటువంటి యొక్క ఆలస్య ప్రాయుడుగా నిలిచగలిగాడు.
2: వెరీ వెరీ బ్యాక్వర్డ్ ఇన్ సెక్యులర్ లెర్నింగ్ ఎంటైర్ వరల్డ్ ఇస్ వర్షిపింగ్ హిమ్ టుడే ఎవరి వేర్ యూ ఆర్ హ్యావింగ్ రామకృష్ణ మఠ ఈ ఆనర్డ్ బై ఎవరీ పర్సన్ ఇన్ ది వరల్డ్.
1: అదేవిధంగానే దారిని గుర్తుతున్నటువంటి యొక్క రత్నకారుడు వాల్మీకిగా మారటకు భగవత్ యొక్క ప్రేమ నామములు యొక్క స్వభావమే.
2: ఏ డజా ఇట్ లైక్ రత్నాకర ఆఫ్టర్వర్డ్స్ బికేమ్ వాల్మీకి అని కొంత లవ్ ఫర్ గాడ్.
1: రాక్షస పుత్రుడైనటువంటి ప్రహ్లాదుడు కూడా భగవంతుని పైగలైనటువంటి ప్రేమ యొక్క ప్రభావము చేతనే இந்த ஜெகத்யாசினி வந்தவருகிறார்.
2: பிரகாதாவாசன் ராட்சச
1: பவித்த செருத்தோடு காதலுகிறார்.
2: He became glorious as a pure person by an account of divine love.
1: వానరజాతికి సంబంధించినటువంటి వాడైనప్పటికీ నిరంతరం కూడా రామ రామ రామ అనేటువంటి యొక్క నామము చేతనే తన యొక్క జీవితంలో సార్థకంగా ఆలోచించుకుని దైవ ఆరాధనలు ఎందు తాను కూడా ప్రధానమైనటువంటి వ్యక్తి స్వరూపుడుగా నిరూపించాడు హనుమంతుడు.
2: హనుమాన్ బై రిపీటింగ్ ది రామనామ్ హీ బికేమ్ వరల్డ్ ఆనర్డ్ ఎవరి పర్సన్ ఆనర్స్ హిమ్ వర్షిప్స్ హిమ్ బై ది రిపీటేషన్ రామనామ హీ బికేమ్ సచ్ ఎ గ్లోరియస్ ఎంటిటీ.
1: ఇంతే కాదు పక్షి జాతికి సంబంధించినటువంటి జటాయు కూడాను రామనామను చింతించి ప్రేమతత్వంతో రాముని ఆరాధించడం చేత దశరథను కూడా పొందినటువంటి యొక్క మహాభాగ్యాన్ని పొందగలిగింది జటాయు.
2: జటాయు బిలాంగింగ్ టు ది బర్డ్ క్లాన్ బై లవ్ ఆఫ్ రామ హీ బికేమ్ ఎ ఫ్రెండ్ టు హిస్ ఫాదర్ దశరథ.
1: పక్షికి మానవుడని కాని దానవుడని కాని జంతువుని కాని పక్షి అని కాని భేదం ఏమాత్రము లేదు. సర్వులకులను సర్వ జీవులకులను ప్రేమతత్వం చేత దైవత్వాన్ని పొందుటకు అధికారం కాగలరు.
2: డివోషన్ టువర్డ్స్ గాడ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ సెక్స్ ఆర్ నో డిఫరెన్స్ ఇట్ ఆల్ ఆల్ పీపుల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్.
1: కనుక ఇంటి పవిత్రమైనటువంటి భక్తి మార్గమునందు భగవద్గీతను 12వ అధ్యాయమును ప్రధానమైనటువంటి మార్గముగా ఈనాడు ప్రారంభిస్తూ వచ్చారు.
2: ది 12th చాప్టర్ ఇన్ ది గీత టీచర్స్ యూ భక్తి. దట్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ది భగవద్గీత. దట్స్ వై యూ హావ్ స్టార్టెడ్
1: భక్తి భక్తి భక్తి అనగా కేవలము భజనలు చేయటము ధ్యానము చేయటము జపములు చేయటము క్షేత్రములు పోవటము దివ్యమైనటువంటి దర్శన స్పర్శన సంభాషణ పొందటం ఇంత మాత్రమే కాదు భక్తి యొక్క లక్షణములు.
2: భక్తి ఇస్ నాట్ going on to pilgrimages, repeating the japa. It is not bhakti.
1: ఇది నిర్మలమైనటువంటి యొక్క ప్రేమతత్వమే భగవంతుని పైన కలిగినటువంటి ప్రేమ భావమే భక్తికి సరి అయినటువంటి యొక్క గుణం.
2: Undying the pure love for God is bhakti.
1: ఇది స్వార్థరహితమైనటువంటిది.
2: It is selfless in a
1: ఇది దోషరహితమైనటువంటిది.
2: It is bereft of any defect.
1: నిశ్చలమైనటువంటిది.
2: ఇట్ ఈస్ పర్మనెంట్.
1: నిర్మలమైనటువంటిది.
2: ఇట్ ఈస్ ప్యూర్.
1: ఇలాంటి దివ్యమైనటువంటి భక్తిని మొట్టమొదట ప్రాకృతిక సంబంధమైనటువంటి మార్గంలో మనము ప్రారంభించాలి.
2: దట్ డివైన్ లైఫ్ లవ్ టు బి ప్రాక్టీస్డ్ ఇన్ ప్రాకృత.
1: ఈ ప్రాకృత మార్గమునందు మొట్టమొదట నేను దీనిని నేను అనేటువంటి యొక్క తత్వమును మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో వాట్ యు ఆర్ వాట్ ఐ ఆర్.
1: నేను ఎవరు?
2: హు యామ్ ఐ?
1: ఈ దేహమా నేను?
2: ఇస్ ఇట్ ది బాడీ?
1: ఈ దేహమే నేనైతే నా దేహమని ఎందుకు చెప్పాలి?
2: ఇట్స్ రియలీ బాడీ మై సెల్ఫ్. వై షుడ్ ఐ కాల్ దిస్ ఇస్ మై బాడీ?
1: మై బాడీ అనుకున్నప్పుడు మై ప్రత్యేకంగా ఉంది, బాడీ ప్రత్యేకంగా ఉంది.
2: మై బాడీ వెన్ యూ సే దిస్ ఇస్ మై బాడీ, బాడీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ యూ రియలీ.
1: కానీ నా హృదయమే దైవం అని అనుకోవటానిక మై హార్ట్ అంటున్నాం. మై వేరేగా ఉంది, హార్ట్ వేరేగా ఉంది.
2: ఇఫ్ యూ సే మై హార్ట్, హార్ట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ యూ, యూ ఆర్ ది ప్రొసెసర్ ఆఫ్ ది హార్ట్.
1: ప్రతి ప్రాథమిక మార్గంలో ప్రయత్నపూర్వకంగా సాధించే సమయంలో మై బాడీ, మై మైండ్, మై బుద్ధి, మై చిత్త, మై ఇంద్రియ, మై అంతఃకరుణ, బట్ గుణమై అని క్వశ్చన్ వేసుకోవడానికి ప్రయత్నించాలి.
2: ఇన్ ది వరల్డ్ వేస్ ఆల్సో వీ సే ఈస్ మై సిస్టర్, మై బ్రదర్, మై బాడీ, లైక్ దట్ విల్ బి టాకింగ్.
1: మై ప్రత్యేకంగా ఉంటుండాలి.
2: మై ఈస్ ది పర్మనెంట్.
1: అంటే అన్నింటి ఎందుకు సాక్షిభూతమైనటువంటిది.
2: ఇట్ ఈస్ ది ఫిక్స్డ్ కాన్షియస్నెస్ ఇన్ ఎవరీథింగ్.
1: అదే దాన్ని కాన్షియస్నెస్ అంటారు.
2: దట్ ఈస్
1: దానికి చైతన్యముడు కూడా చెప్తారు.
2: ఈ దాసో దాని చైతన్య,
1: ఈ చైతన్య తత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించి ఉంటుంది.
2: ఈ చైతన్య ఈస్ ఆల్ పర్వేయింగ్.
1: ఆ చైతన్యముని చిత్ అని చెప్తూ వచ్చారు.
2: ఈ చైతన్య ఇస్ కాన్షియస్నెస్ ఇస్ కాల్డ్ ఆల్సో చిత్.
1: ఈ చిత్ అనేటువంటి యొక్క తత్వంతో కూడినటువంటి యొక్క చైతన్యము సర్వవ్యాపి అనేటుంటున్నది. ఇన్ యూ, విత్ యూ, అబౌ యూ, బిలో యూ, అరౌండ్
2: యూ. కాన్షియస్నెస్ విత్ చిత్ ఇస్ ఆల్ పర్వేసివ్. ఇట్ ఇస్ ఎ న్యూ, ఇట్ ఇస్ ఎవర్వేర్.
1: అట్టి చైతన్యమును మనం గుర్తించాలనుకున్నప్పుడు బాహ్య ప్రపంచంలో మనము ప్రయత్నపూర్వకంగా వెతికిన మనకు లభించదు.
2: టు రియలైజ్ దట్ చైతన్య ఇన్ దిస్ వరల్డ్ వీఆర్ హ్యావింగ్ ఆపర్చునిటీ.
1: ఇది అంతర్ముఖం కావాలి.
2: ది మైండ్ మస్ట్ బి ఇంట్రాన్.
1: దృష్టిని అంతర్ముఖము లాభించుకున్నప్పుడే ఇలాంటి పవిత్రమైనటువంటి చైతన్యము నీకు లభ్యమవుతుంది. వేదాంతము నందు నేటి నేటి నేటి నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్ బాడీ ఈజ్ నాట్ మైండ్ ఈజ్ నాట్ బుద్ధి ఈజ్ నాట్ చిత్రం ఈజ్ నాట్ ఐఆమ్ ఐ ఐఆమ్ ఐ ఐఆమ్ ఐ ఇలాంటి తత్వానికి అది నిర్ణయం చేసుకుంటుంది.
2: మ్యాన్ షుడ్ బికమ్ ఇంట్రోవర్ట్ అండ్ రియలైజ్ దట్ ది రియాలిటీ ఆఫ్ ఐ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది బాడీ అండ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఎక్స్టర్నల్ థింగ్స్.
1: కనుక ఈ విధమైనటువంటి యొక్క నీ సత్వరూప సందర్శన భాగ్యములకై సరైనటువంటి సాధనలు కలిపి నిత్యమైనటువంటి మార్గంలో సత్యాన్ని నిరూపింపజేసేటువంటిది ఈ యొక్క భక్తి మార్గం.
2: ఫర్ యువర్ సెల్ఫ్ రియలైజేషన్ ఇఫ్ యూ ఫాలో ఎ గుడ్ పాత్ దట్ ఆల్సో ఇస్ కాల్డ్ ది పాత్ ఆఫ్ లవ్ డివోషన్.
1: కాన దైవాన్ని వెతుకుటకు ప్రత్యేకించినటువంటి మార్గం మనకు అత్యవసరం కాదు.
2: టు సర్చ్ ఫర్ గాడ్ there is no separate path for that.
1: Sarvatra undinatuvanti oka divyatvanni ekkadaina kudalo manam sandarshinchavachu.
2: Divinity is everywhere, therefore you can see that everywhere.
1: I see nirguna nirakara parabrahmamainatuvanti tattvamu saguna sakaramto konta aadharanni teeskovali.
2: The nirguna which is formless and nameless has become saguna with form and name also.
1: Saguna sakaramlo leka nirguna nirakaramlo praveshinchaledu.
2: Without the help of saguna and sakara, you cannot enter into the realm of nirguna and nirakara.
1: Kanuka prarambhamulo sakaramu yokka aaradhana atyavasaram.
2: Therefore, in the beginning, you must worship the Lord with the name and form.
1: Kramakramina kudanu adi antarmukhamu gavinchukoni nirakara nirgunatvam lokala manamu praveshinchavachu.
2: Steadily, steadily, intimately, you must withdraw your mind from other external things.
1: ఎక్కడ చూసినా కూడా నారాయణత్వం ఉండే సమయంలో మనము ఒక్క ప్రదేశం పోవాలని కాదు. అయితే అట్టి నమ్మకము అట్టి విశ్వాసము అట్టి దృఢమైనటువంటి ఒక శక్తి మనకు లభించేంత వరకు ఒక్క రూపమును ఒక్క నామమును మనం ఆధారం చేసుకోవాలి.
2: నారాయణ ఇస్ ఎవరివేర్. బిఫోర్ యూ గెట్ దట్ రియలైజేషన్ యూ మస్ట్ వర్షిప్ ది లార్డ్ విత్ ఎ నేమ్ అండ్ ఎ ఫార్మ్.
1: ఈ విధంగా భక్తి మార్గములో మనం ప్రవేశించి తదుపరి దివ్యత్వమైనటువంటి యొక్క సాధారణ భావన పొంది పరిపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానంలో మనం చేరవచ్చు.
2: దట్ ఇస్ ది బిగినింగ్ యూ వాస్ ఎంటర్డ్ ఇంటూ ది భక్తి కథ. ఆఫ్టర్ దట్ యూ విల్ రియలైజ్ దట్ దిస్ గుణ రియలైజేషన్.
1: పుష్పమే లేక కాయి కాదు.
2: విదౌట్ ఫ్లవర్ యూ కెనాట్ హ్యావ్ ఫ్రూట్.
1: కాయి కాక ఫలం ఏర్పడదు.
2: దట్ షో ఫ్రూట్ అట్ ఆల్
1: రైట్.
2: విదౌట్ రైట్ రైట్ ఫ్రూట్ ఈస్ ఇంపాసిబుల్.
1: కనుక పుష్పము కాయి ఫలము మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వం.
2: ది ఐడెంటిటీ ఆఫ్ ఫ్లవర్ అన్రై ఫ్రూట్ అండ్ రైట్ ఫ్రూట్ ఈజ్ ది ఫిలాసఫీ ఆఫ్.
1: ఈ పుష్పమే కర్మ మార్గం.
2: ది ఫ్లవర్ ఈజ్ ది పాత్ ఆఫ్ కర్మ.
1: ఇది క్రమక్రమేణా ఇది భక్తి మార్గం అనే కాయగా రూపొందుతుంది.
2: ది అన్రై ఫ్రూట్ ఈజ్ కాల్డ్ భక్తి మార్గం.
1: ఇది దీన్ని మనం పోషిస్తూ రాగా ఫలము అనేటువంటి జ్ఞానంగా తయారవుతుంది.
2: When it becomes ripe, full of rasa, it becomes
1: ఈ ఫలము పూర్తి కాగానే ఇందులో మాధుర్యం అనేటువంటి యొక్క ఇది ప్రదర్శించి తద్వారా డిటాచ్మెంట్ వైరాగ్యము అనేటువంటిది ఇందులో సహజంగా
2: ఏర్పడుతుంది.
1: కర్మ ఉపాసన జ్ఞానం యొక్క తత్వము వైరాగ్యములు ఇది ఫలింపజేస్తుంది.
2: కర్మ జ్ఞానాన్ని ఉపాసన దీస్ విల్ లీడ్ యూ టు వైరాగ్య పాత డిస్పాచ్.
1: కనుకనే మనము కర్మ మార్గంలో ప్రవేశించాలి.
2: దేర్ఫోర్ వీ మస్ట్ ఎంటర్ ఇంటు ది పాత్ ఆఫ్ కర్మ యాక్షన్.
1: ఏది చేసినా కూడా భగవత్ ప్రీత్యాక్షమం అనేటువంటి చింత చేయాలి.
2: యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ ఇన్ దిస్ వరల్డ్ యూ మస్ట్ లర్న్
1: అభ్యసించినటువంటి విద్యను ఆచరణలో పెట్టాలి.
2: యూ మస్ట్ ప్రాక్టీస్ వాట్ యూ హావ్ లర్న్డ్.
1: మానవునికి ఆలోచన శక్తి ఆచరణ శక్తి ప్రధానమైనటువంటి నెగిటివ్ పాజిటివ్ వంటివి.
2: థాట్ అండ్ యాక్షన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్.
1: కనుకని మనస్సేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనం అన్నారు.
2: ఫర్ ది జెంట్మన్ ఫర్ ది గ్రేట్ సోల్ ది మైండ్ అండ్ థాట్ అండ్
1: హృదయపూర్వకంగా మాటతో పాటు క్రియను మనం ఆచరించాలి.
2: థాట్ the world and deed will be in unison.
1: ఈ క్రమక్రమేణ పరత్యాగములకి ఇది కొనిపోతుంది. పరత్యాగములకి కొనిపోతుంది.
2: బై రివర్సింగ్ ది ఫ్రూట్ ఆఫ్ యాక్షన్
1: ఫలాపేక్ష కొట్టబడే అవసరమే.
2: యూ మస్ట్ హ్యావ్ ది ఆస్పిరేషన్ ఫర్ ది ఫ్రూట్ ఆఫ్ యాక్షన్ ఫస్ట్.
1: క్రమక్రమేణ నిష్కామ కర్ములు కావాలి.
2: ఆఫ్టర్ దట్ యూ మస్ట్ బికమ్ సెల్ఫ్లెస్. యూ షుడ్ నాట్ డిజైర్ ఫర్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్స్.
1: మొదలు వాంచలేక నిష్కామ కర్మను ఆచరించడం సాధ్యం కాదు.
2: వితౌట్ డిజైర్ యూ కెనాట్ పర్ఫార్మ్ నిష్కామ కర్మ ఇన్ ది బిగినింగ్.
1: కనుక ఈ డిజైర్ ను మనం క్రమక్రమేణా వర్క్ ను వర్షిప్ గా మార్చుకోవాలి. వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వర్షిప్.
2: గ్రాడ్యువల్లీ యూ మస్ట్ కన్వర్ట్ ది వర్క్ ఇంటూ వర్షిప్.
1: ఏం చేసినప్పటికీ అది దైవ ప్రీతి అర్థంగా మనం చేయాలి.
2: వాట్ ఎవర్ వర్క్ యూ డూ దట్ ఈస్ ఫర్ ది లవ్ ఆఫ్ లార్డ్.
1: అట్టి దైవత్వం ఒక్కటే ఉండేది. ఈ దైవత్వానికి అనేక విధమైన రూపనామాలు ధరించారు.
2: దట్ అడ్వాన్స్డ్ రియాలిటీ దేర్ ఆర్ సెవెరల్ నేమ్స్ అండ్ సెవెరల్ ఫార్మ్స్.
1: ఏకం సత్ విప్రా బహుధా వదంతి. అనేక విధమైనటువంటి పేర్లతో పిలుచుకుంటూ వచ్చారు.
2: టూ దీస్ వన్ సేవ్స్ కాల్ ఇట్ వేరియస్ నేమ్స్.
1: కనుక దైవము ఏకం. ఏకోహం బహుశ్యాం.
2: లార్డ్ ఈజ్ వన్. హి హస్ బికమ్ మెనీ.
1: చూడండి చిన్నపిల్లలు మీకు బాగా తెలుసును, పుట్టిన తక్షణమే వాళ్ళని చైల్డ్ అంటున్నాం.
2: వెన్ ఏ స్మాల్ బాయ్ ఇస్ బోర్న్ హి ఇస్ కాల్డ్ చైల్డ్.
1: పసిబిడ్డ
2: బేబీ.
1: 10 సంవత్సరములు అయ్యేటప్పటికీ అతన్ని బాయ్ పిల్లవాడు అని పిలుస్తారు.
2: ఆఫ్టర్ 10 ఇయర్స్ ది బేబీ విల్ బి కాల్డ్ బాయ్.
1: అదే 30 ఇయర్స్ అయ్యేటప్పటికీ 30 వర్షములు అయ్యేటప్పటికి అతను ఒక మనిషి మ్యాన్ అని పిలుస్తారు.
2: అట్ ఏజ్ ఆఫ్ 30 విల్ బి కాల్డ్ మ్యాన్.
1: అతని 75 ఇయర్స్ అయ్యేటప్పటికి గ్రాండ్ ఫాదర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్
2: అంటారు. హీ విల్ బికమ్ గ్రాండ్ ఫాదర్ ఆల్సో ఆఫ్టర్ సమ్ టైమ్.
1: చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒక్కడే.
2: చైల్డ్ బాయ్ మ్యాన్ గ్రాండ్ ఫాదర్
1: మొట్టమొదటి ఆస్తి అకార్తి జిజ్ఞాసి దాని ఈ నాలుగు ఒకే స్థితి అండి. మనకు స్థానములు వేరువేరు కానీ దివ్యత్వం అనేటువంటి ఒక్కటే గమ్యం ఒక్కటే కోల్.
2: ఆర్త జిజ్ఞాసు అకార్తి దాని ది రియాలిటీ సొన్నది.
1: ఇవి క్రమక్రమేణ పరిణామాలు పొందేటువంటి స్థితులు.
2: దీస్ థింగ్స్ విల్ ఇవాల్వ్ ఇన్ టూ గ్రేటర్ థింగ్స్ ఆఫ్టర్ వర్డ్స్.
1: కనుక ఈ పరిణామములకు సాధన అత్యవసరం.
2: ఫర్ ది ఎవల్యూషన్ యూ మస్ట్ హావ్ ప్రాక్టీస్.
1: ఈ సాధనల చేతని సాధనమున్న పనులు సమకూరు ధరలో ఉన్నాయి.
2: బై ప్రాక్టీస్ యూ విల్ అచీవ్ ఎవ్రీథింగ్.
1: రేపటి నుంచి ప్రతి దినము కూడాను 4:30 గంటలకు భగవద్గీత ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క శ్లోకం ప్రత్యేకంగా చెప్పి ఈనాడు ప్రధాన దినము కనుక కొంత మీకు కొన్ని అవుట్లైన్ కొన్ని విధమైనటువంటి యొక్క ఆలోచనలు అందించినప్పుడే ఈ భగవద్గీత యొక్క సహజ స్వరూపాన్ని మీరు సాక్షాత్కరింప చేసుకోవడానికి చక్కని అవకాశం ఉంటుంటారు.
2: ఫ్రమ్ టుమారో ఆన్ వర్డ్స్ అట్ పోస్ట్ ఇట్ ఈస్ డిస్కోర్సెస్ విల్ ఆన్ గీత విల్ కంటిన్యూ.
1: ప్రేమ స్వరూపులారా భగవద్గీత యొక్క స్వరూపము మొట్టమొదటి మీ హృదయంలో చిత్రించుకోండి.
2: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ యూ మస్ట్ హ్యావ్ ది పిక్చర్ ఆఫ్ భగవద్గీత ఇన్ యువర్ హార్ట్.
1: భగవద్గీత చెప్పినటువంటి యొక్క ఈ సారం ఏమిటి?
2: వాట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ది టీచింగ్ ఆఫ్ భగవద్గీత?
1: ఒకరు జ్ఞానం అంటారు, ఒకరు భక్తి అంటారు, ఒకరు కర్మ అంటారు, మరొకరు యోగం అంటున్నారు.
2: సంశయ ఇది జ్ఞాన, సంశయ ఇది భక్తి, సంశయ ఇది కర్మ.
1: ఇది వారి వారి స్థాయిలో వారికి అది సత్యం కావచ్చు.
2: అకార్డింగ్ టు దేర్ ఒపీనియన్ దోస్ ఒపీనియన్స్ మే బి.
1: ఒక మనిషి యొక్క సరైనటువంటి ఒక రూపాన్ని మనం గుర్తించాలంటే కాళ్ళ నుంచి తల వరకు మనం చూసినప్పుడే అలాంటి మనిషి అని మనం నిర్ణయించవచ్చు.
2: ఇఫ్ యూ అండర్స్టాండ్ ది పర్సనాలిటీ ఆఫ్ మ్యాన్ యూ మస్ట్ హ్యావ్ ది కంప్లీట్ విజన్ ఆఫ్ ది.
1: కేవలం పాదము చూస్తే మాత్రం అతని మనిషిని గుర్తించుకోలేము.
2: బై సీయింగ్ ఓన్లీ ఫీట్ యూ కెనాట్ అండర్స్టాండ్.
1: కేవలం తలం చూస్తే మాత్రమే మనం గుర్తించుకోలేము.
2: బై ముఖమే కూడా ఉండాలి. హెడ్ యూ కెనాట్ హ్యావ్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్.
1: అందువలననే భగవద్గీతలో ఫస్ట్ మొదటి శ్లోకము ధర్మ చేస్తే కురుచేస్తే సమవేతాయుచ్చవ మామక పండవాస్తేవ కిమ కురువత్ సంధియ. ఈ శ్లోకములో ధర్మ ఫస్ట్ శ్లోకంలో ఫస్ట్ వర్డ్ ధర్మ.
2: ఇది భగవద్గీత ఇట్ స్టార్ట్స్ విత్ ది శ్లోక ధర్మ క్షేత్రే కురుక్షేత్రే. ఇట్ బిగిన్స్ విత్ ది వర్డ్ ధర్మ.
1: కట్టగడపటి శ్లోకము ఎత్ర యోగి స్థిర కృష్ణ ఎత్త పాత్రో దరిద్ర తస్త శ్రీ విజయ విభూతి యువానీతి మతి మమ. ఈ కడపటి శ్లోకములో కడపటి పదము మమ.
2: ది కన్క్లూడింగ్ శ్లోక ఆఫ్ గీత ది వర్డ్ ఈజ్ మమ.
1: కనుక ఇక్కడ ధర్మ ఇక్కడ మమ రెండూ చేస్తే మమ ధర్మ బోధించింది గీత.
2: ఇఫ్ యు కంబైన్ ఇఫ్ యు యునైట్ బోత్ దీస్ వర్డ్స్ ఇట్ బికమ్స్ మమ ధర్మ మై డ్యూటీ మై
1: ఎవరెవరి కర్తవ్యాన్ని వాడు నిర్వర్తించుకునేటువంటిది గీత యొక్క ప్రధానమైనటువంటి బోధ.
2: ది టీచింగ్ ఆఫ్ గీత ఈజ్ దట్ యు షుడ్ పర్ఫార్మ్ యువర్ డ్యూటీ టు హ్యూమన్ ఎక్సెప్షన్.
1: విద్యార్థులు విద్యార్థి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
2: ది స్టూడెంట్ షుడ్ స్టడీ దర్ లెసన్స్ ప్రాపర్లీ.
1: బ్రహ్మచారులు బ్రహ్మచర్యం యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
2: ది బ్రహ్మచారి షుడ్ ఫాలో ది
1: గృహస్థుల యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
2: హౌస్ హోల్డర్ షుడ్ ఫాలో దేర్ డ్యూటీ.
1: వానప్రస్థులు వానప్రస్థుల యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
2: పీపుల్ హావ్ గివెన్ అప్ హౌస్ అండ్ వాంట్
1: సన్యాసులు సన్యాసి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
2: పీపుల్ ఆఫ్ రిలాక్సేషన్
1: ఎవరెవరి స్థానములకు తగినటువంటి యొక్క దీన్ని వారు కర్తవ్యంగా భావించి నిర్వర్తించేటువంటిది గీత యొక్క ప్రబోధన.
2: ఆల్ దోస్ పీపుల్ షుడ్ పెర్ఫార్మ్ దేర్ డ్యూటీ దట్స్ ది టీచింగ్.
1: కానీ ఈనాటి మానవుని యొక్క ప్రభావము కేవలం ఒక విధమైనటువంటి తికమకల పొంది కన్ఫ్యూజన్ లోపల తాను అన్ని విధముల కూడా నిరుత్సాహానికి నిష్ఠుకు గురి అవుతున్నాడు.
2: ది స్టేట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ కన్ఫ్యూషన్. దేర్ఫోర్ దేర్ ఈజ్ మిజరీ.
1: అర్జునుడు గృహస్థుడే.
2: అర్జున వాజ్ ఎ హౌస్ హోల్డర్.
1: తన కర్తవ్యం అనేటువంటి యుద్ధమును నిర్వర్తించడమే.
2: హి షుడ్ ఎస్టాబ్లిష్ హిస్ డ్యూటీ ఇన్ ది బ్యాక్ ఫీల్డ్.
1: కనుక ప్రతి విషయం కూడా తన యొక్క మార్గమును తాను నిరూపింపజేసేటువంటిది ఈ భగవద్గీత యొక్క అంతరార్థం.
2: హీమస్ ఫుల్ఫిల్
1: ఈ మోహము చేతను అభిమానము చేతను కట్టుబడి ఈ మమకార బంధము చేత తాను పరితపించుతున్నటువంటి యొక్క అర్జునకు బోధించి తన యొక్క కర్తవ్యము లోపల ప్రవేశపెట్టాడు.
2: అర్జున విత్ డెల్యూషన్ అండ్ అటాచ్మెంట్ శ్రీకృష్ణ టాక్యం అండ్ మేక్ హిమ్ టు బీ ఫ్రీ ఫ్రమ్ డెల్యూషన్ అండ్ అటాచ్మెంట్.
1: ప్రశ్నించాడు, నిన్ను మోహం నిరహంకారం సదాకి మరచ్చి అయ్యా అర్జున నీకు మోహ అహంకారము ఇప్పుడు తగ్గినవా అని ప్రశ్నించాడు.
2: యువర్ అటాచ్మెంట్ అండ్ ఎగోయిజం దే హావ్ బీన్ రిడ్యూస్డ్ నౌ ఇట్ ఇస్ నాట్
1: నాకు ఇప్పుడు ఈ మోహం అనేటువంటి పూర్తి పోయింది అన్నాడు.
2: దట్ డెల్యూషన్ హస్ గాన్ నౌ.
1: ఈ మోహం ఉండినంత వరకు కూడా ఈ యొక్క బంధన మనకు తప్పింది కాదు.
2: యాజ్ లాంగ్ యాజ్ యు హావ్ దిస్ డెల్యూషన్
1: మోక్షము అన్నారు. మోహక్షయం మోక్షం.
2: మోహక్షయం ఇస్ కాల్డ్ మోక్ష. డిస్ట్రక్షన్ ఆఫ్
1: అంతే కాదు, మోక్షం అనేటువంటి ప్రత్యేకించినటువంటి ఎయిర్ కండిషన్ కాదు, ఒక గృహం కాదు.
2: మోక్ష ఇస్ నాట్ ఎయిర్ కండిషన్.
1: సమసుకులతో సంతోషంతో తుడుతూగేటువంటి ఒక భవనం కాదు.
2: ఇట్స్ నాట్ ఏ ప్యాలెస్ వేర్ యూ ఎంజాయ్ ఆల్ బెటర్.
1: మోహక్షయం మోక్షం.
2: డిస్ట్రక్షన్ ఆఫ్ అటాచ్మెంట్ డెల్యూషన్ ఇస్ కాల్డ్ మోక్ష.
1: ఇది కర్తవ్యాలు నిర్వర్తించుకుంటూ మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క జీవితానికి ఆదర్శవంతమైనటువంటి జీవితం ఐడియల్ లైఫ్ గా తయారు కావాలి.
2: యూ మస్ట్ పెర్ఫార్మ్ ఆల్ యువర్ డ్యూటీ అండ్ షుడ్ బికమ్ ఐడియల్ ఫర్ వ్యాలీ.
1: కనుక రేపటి నుంచి ఈ భగవద్గీత యొక్క తత్వము ప్రతి ఒక్క వ్యక్తి కూడాను ఒక్కొక్క శ్లోకమును ప్రధానంగా తాను కంఠస్థము చేయటమే కాకుండా దాని అర్థమును కూడాను అనుభవించి ప్రాక్టికల్ లోపల మనం దాన్ని పెట్టి జీవితాన్ని ఒక్క దీనిని మనం ఆచరణలో పెట్టి కూడాను ధన్యులమైపోతాం.
2: ఎవరి వన్ ఫుడ్ get by heart the slokas and practice the teaching of those slokas, then everybody will be blessed by them.
1: Kani aneka mandi bhaktulu kalamnu vyartham chestunnaru.
2: Several many devotees are wasting their time.
1: Kani deenini chaala jagrataga chuchukovali. Time is everything. Don't waste time. Time waste is life waste. Time pradhanam entiga chesukovali. Kala swarupude bhagavantudu.
2: Lord is in the form of time. Time is fleeting away, earth is long, therefore everybody must be careful.
1: ఇట్టి కాలమును పవిత్రం చేసే నిమిత్తమై దినము ఒక్కొక్క శ్లోకంలో కంఠస్థం చేసుకుని దానిని కంఠస్థం చేసుకునేటువంటి విషయంలో కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీరు ప్రయత్నించాలి.
2: ఎవ్రీడే వన్ శ్లోక మస్ట్ బి గాట్ బై హార్ట్ అండ్ బై రిపీటింగ్ ఎట్ శ్లోక యూ మస్ట్ అండర్స్టాండ్.
1: ఇది కేవలం శ్లోకంలో కంఠస్థం చేసుకున్నంత మాత్రమే ప్రయోజనం లేదు, దాని అర్థమును గ్రహించాలి.
2: యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ ది శ్లోక.
1: గ్రహించినటువంటి అర్థమును ఆచరణలో పెట్టాలి.
2: ఈ మీనింగ్ షుడ్ బి ప్రాక్టీస్ ట్రాన్స్లేటెడ్ ఇంటు
1: ఈ మూడింటి యొక్క ఏకత్వంతోనే పూర్ణత్వంగా మానవత్వం మారిపోతుంది.
2: దెన్లో యూ విల్ అటైన్ ది పర్ఫెక్షన్ ఆఫ్ హ్యూమన్ నేచర్.
1: కనుక మీరు రేపటి నుంచి తగినటువంటి శ్రద్ధను వహించి కొన్ని గ్రంథం ఒక కూడను మీరు తీసుకుని తద్వారా నోట్బుక్ లో కూడా రాసుకొని ఆ విషయాన్ని మీరు నిత్య జీవితం లోపల తాజ జీవితంగా మీరు కాలాత్మ భావన పొందేటువంటి ఒక ప్రయత్నానికి మీరు కొంతవరకు పూనుకోవాలి.
2: టుమారో ఆన్వర్డ్ యూ మస్ట్ హావ్ ది టెక్స్ట్ ఆఫ్ గీత విత్ యూ అండ్ మేక్ యూస్ ఆఫ్ ఇట్ ప్రాపర్లీ.
1: ఇంకా 6 గంటలకు భజన ప్రారంభమవుతుంది. రేపటి నుంచి 4:30 ప్రారంభించి 5:30 పూర్తి మనం చేసుకోవటం తగినటువంటి ఒక ఇది చేసుకోవాలి, ఏర్పాటు చేసుకోవాలి.
2: టుమారో ఆన్వర్డ్ ఫ్రమ్ 4:30 to 5:30 ది డిస్కోర్సెస్ విల్ బి గివన్ హియర్.
0: That was the very first discourse in the series of 34 discourses Bhagavan delivered on Bhagavad Gita in the year 1984. In this discourse delivered by him on 22nd August 1984, Bhagavan gave the essence of Bhagavad Gita and the characteristics of Atma Jnana, the spiritual wisdom, as a starter.
5: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

ஆஸ்தி சத்ய சமம் தப நாஸ்தி ராக சமம்

0: విద్యకు మించిన నేత్రములు ఈ జగత్తున కానరావు.
1: ఇన్ దిస్ యూనివర్స్ యు డోంట్ ఫైండ్ ఐస్ మోర్ దాన్ దట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్.
0: విద్యని మానవులకు నిజమైన నేత్రములు.
1: దిస్ నాలెడ్జ్ ఈస్ ద ట్రూ ఐ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: నాస్తి సత్య సమం తప. సత్యమునకు మించిన తపస్సు మరొకటి కానరాదు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ దెన్ ద ట్రూత్ విచ్ ఇస్ ద పెనెన్స్.
0: అన్నపానాదులు వదలి ఆకులలములే మేసి అడవులు సంచరించినంత మాత్రమున తపస్సు కానేరదు.
1: బై మియర్లీ ఫర్సేకింగ్ డ్రింక్ అండ్ ఫుడ్ మూవింగ్ అబౌట్ ఇన్ ద ఫారెస్ట్ ఇట్ డజంట్ అమౌంట్ టు పెనెన్స్.
0: సత్యమే నిజమైన తపస్సు.
1: ట్రూత్ ఇస్ ద ట్రూ పెనెన్స్.

0: మానవులకు కోరికలకు మించినటువంటి దుఃఖం మరొకటి లేదు.
1: ఫర్ హ్యూమన్ బీయింగ్స్ దేర్ ఇస్ నో అదర్ మిజరీ అదర్ దాన్ ద డిజైర్.
0: కోరికలు ఒకదానితో తీరునవి కాదు.
1: డిజైర్స్ విల్ నాట్ బి ఫుల్ఫిల్డ్ ఆల్.
0: తరంగముల వలె ఒకదాని తర్వాత మరొకటి ఆవిర్భవిస్తుంటాయి.
1: Desires come, originate like waves, one after the other.
0: కనుక కోరికలను అదుపులో ఉంచుకోవటమే నిజమైనటువంటి ఆనందం.
1: The true bliss lies in exercising a control over the desire.
0: కోరికలను అదుపులో ఉంచుకొనకున్నా దీనికంటే మరింత దుఃఖం మరొకటి లేదు.
1: There is no other misery other than the state when we don't have ceiling on desire.
0: నాస్తి త్యాగ సమం సుఖం. త్యాగం కంటే మించిన సుఖము ఈ జగత్తులో కానరాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో అదర్ హ్యాపీనెస్ అదర్ దాన్ సాక్రిఫైస్.
0: కనుకనే వేదం న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు.
1: That's why the Veda says it is a sacrifice that confers immortality to human beings.
0: Kanuka manavunaku tyagamu pradhana pranamu.
1: So for a human being, sacrifice is the chief life force.
0: Ee tyagame nijamaina yogam.
1: This sacrifice is the true yoga.
0: Ee tyaga bhoga yogamunu nerpinatuntide vedamu.
1: It's Veda that teaches the sacrifice and the pleasure and yoga.
0: Vit anu dhatuvu nundi vachinatundi vedam.
1: Veda is the derivative out of that vit.
0: Vedam anaga aneka vidhamulainatundi arthamulu untunnavi.
1: Veda has many meanings.
0: Manavunaku nitya jeevitamulo satya jeevitanni galukune nimittamai కొన్ని విధములైనటువంటి నిబంధనలు అత్యవసరము.
1: టు లీడ్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ సర్టన్ స్టిపులేషన్స్ రెగ్యులేషన్స్ ఆర్ నీడెడ్ ఫర్ హ్యూమన్ సొసైటీ.
0: కనుక వేదం అనగా తెలివి.
1: సో వేద మెంట్ ఇంటెలిజెన్స్
0: జ్ఞానము
1: విజ్డమ్
0: ఎరుక
1: అవేర్నెస్
0: తనను తాను తెలుసుకునేటువంటి యొక్క దివ్యతత్వానికి ఎరుక అత్యవసరము.
1: That kind of awareness as to know one's own self is very necessary.
0: Kanuka telivitetulanu penchukunnanta maatramuna chaladu.
1: So it's not enough if we have excessive of intelligence.
0: Telivi kramamaina teliviga untundali.
1: The intelligence should be proper.
0: Erukanu guttimpa cheseetundi teliviga untundali.
1: We should have that intelligence as to bring in this sort of awareness.
0: జ్ఞానమును పోషించేటువంటి తెలివిగా ఉంటుండాలి.
1: ది ఇంటెలిజెన్స్ షుడ్ ఫాస్టర్ విజ్డమ్.

0: జగత్తునందు ఉన్నటువంటి సమస్త జ్ఞానము కూడాను జ్ఞానమని చెప్పుటకు వీలు కాదు.
1: We cannot call all the forms of knowledge in this world as wisdom.
0: ఈ పదమునందే ఉంటున్నది ఇది సత్య జ్ఞానము కాదని.
1: The very word implies the meaning that is not all truth and wisdom.
0: జ్ఞాన.
1: It has two here, one జ్ఞాన.
0: జ్ఞానము నా కాదు. ఇది నిజమైన జ్ఞానము కాదు అని జ్ఞానం చెప్తుంది.
1: జ్ఞా మీన్స్ విజ్డమ్, నా మీన్స్ నెగేషన్. ఇట్స్ నాట్ ట్రూ విజ్డమ్.
0: త్రికాల జ్ఞానము జ్ఞానము.
1: విచ్ ఇస్ ఇండివిజిబుల్ ఇన్ ఆల్ ద త్రీ టైమ్స్ ఇస్ విజ్డమ్.
0: అద్వైత జ్ఞానము జ్ఞానము.
1: నాన్ డ్యూయలిజం ఇస్ విజ్డమ్.
0: ఇట్టి జ్ఞానము ఒక్క దైవమే.
1: దట్ విజ్డమ్ ఈస్ జస్ట్ ద డివైన్.
0: ఆ దైవమే సత్యముతో కూడినవాడు.
1: ద డివైన్ ఇస్ ఆల్ ట్రూత్.
0: ఇది అనంతమైనటువంటిది.
1: దట్ ఈస్ ఇన్ఫినిట్.
0: కనుకనే సత్య జ్ఞానం అనంతం బ్రహ్మాన్న.
1: దట్స్ ఫర్ దట్ రీజన్ ద బ్రహ్మ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద ట్రూత్, విజ్డమ్ అండ్ ఇన్ఫినిట్.
0: మానవుని జీవితంలో తన యొక్క పరిపూర్ణతను పొందటకు వేదము అనేక విధములుగా తోడ్పడుతూ ఉన్నది.
1: వేద హెల్ప్స్ టు హ్యావ్ దిస్ కాంప్రహెన్సివ్ fullness vision of life.
0: వేదమనగ కేవలం కొన్ని మంత్రములతో కూడినటువంటి స్వరూపమని భావించవచ్చు.
1: We may consider that Veda is a form of mantras.
0: అనాది మంత్ర ద్రష్టలైనటువంటి మహనీయులు ఆవిర్భవించినటువంటి ఆవిష్కరించినటువంటి సత్యవాక్య స్వరూపమే వేదము.
1: The Veda is the very form of the word which is exhibited by the ancient visionaries.
0: Itti satyavak swaroopamainatundi ee vedamu trilokamulu yendu kudanu trikalamulu yendu kudanu manavodharana jarupitu untunnadi.
1: This Veda emancipates the human race in all the three times and in all the three worlds.
0: Trilokamulaku yogachyamunu kaliginchestundadi.
1: It also ensures the safety and security for all the world.
0: సమాజములకు సత్యమైనటువంటి జ్ఞానమును శాంతిని అందిస్తున్నది.
1: ఇట్ ఆల్సో హ్యాండ్స్ ఓవర్ ద పీస్ అండ్ ద ట్రూత్ టు సొసైటీ.
0: మానవుని ఇష్టములను నెరవేర్చుకున్నటై అయిష్టములను త్యజించుటకు ఈ వేదము అనేక విధములైనటువంటి ఉపాయమును నేర్పుతున్నది.
1: వేద ఆల్సో టీచెస్ సెవెరల్ డివైజెస్ టు సాక్రిఫైస్ ఆల్ అవర్ డిస్లైక్స్ అండ్ టు అచీవ్ అవర్ లైక్స్.
0: మానవుని సుఖమునకు దుఃఖమునకు వేదమే మూల కారణము.
1: ఫర్ ద ప్లెజర్ అండ్ ద పెయిన్ ఇస్ ద వేద దట్స్ రెస్పాన్సిబుల్.
0: వేదమును అనుసరించినప్పుడు మనకు సుఖమే, దానిని ఉల్లంఘించినప్పుడు అదే మనకు దుఃఖము.
1: వెన్ వీ ఫాలో వేద వీల్ హ్యావ్ ఆల్ హ్యాపీనెస్, వెన్ వీ ట్రాన్స్గ్రెస్ వీల్ హ్యావ్ మిజరీ.
0: వేదము అనంతమైనటువంటిది.
1: వేద ఈజ్ ఇన్ఫినిట్.
0: ఈ అనంతమైన వేదమును మానవుడు సామాన్యమైన తన జీవితంలో అధ్యయనము చేయటం చాలా కష్టమే.
1: టు లెర్న్ దిస్ ఇన్ఫినిట్ వేద ఇన్ ది ఆర్డినరీ హ్యూమన్ లైఫ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్.
0: మానవులకు కేటాయించిన ఆయుష్ ప్రమాణము అల్పమౌట చేత ఈ అనంత వేదములను అధ్యయనం చేయటం దీనికి కాలము చాలకపోయినది.
1: యాజ్ ద లైఫ్ స్పాన్ ఇస్ క్వైట్ లిమిటెడ్ it becomes very difficult to learn the entire Vedic text.
0: Vedamunu adhyayanam chesinanta matramana chaladu.
1: It's not enough if we learn Veda.
0: Dinini acharinchutaku kalamu ledu.
1: There's no time to practice it.
0: Ee vidhamainatundi yokka samasyanu gurtinche vyasulu vedamunu chinna chinnadiga vibhajistu vachadu.
1: Having understood these problems, Saint Vyasa divided Veda into small sections.
0: Ananta Vedamullo undinatundi rukkulunu veru chesi deeniki ruk samhita ani peru pettadu.
1: He separated ruks from Veda and called it ruk samhita.
0: Ee ruk samhitamu rukkulu maatrame veru chesinatundi.
1: This ruk samhita is the one that separated out rukkulu.
0: Taruvata yajus samhitamulanu veru chesi దీనికి యజుస్ సంహితము అని పేరు పెట్టాడు.
1: లేటర్ హీ సెగ్రిగేటెడ్ యజుస్ సంహిత అండ్ కాల్ ఇట్ యజుస్ సంహిత.
0: సామములను వేరు చేసి దీనికి సామ సంహితము అని పేరు.
1: He classified and segregated the sama aspect also.
0: అధర్మణ మంత్రములను వేరు చేసి దీనిని అధర్వణ సంహితము అని పేరు పెట్టాడు.
1: ఆల్ మంత్రాస్ ఆఫ్ అధర్వణ ఆర్ సెపరేటెడ్ అవుట్ అండ్ కాల్డ్ అధర్వణ సంహిత.
0: అయితే ఈ వేదములు నాలుగు అయినప్పటికీ ఇందులో యజుర్వేదములో కృష్ణ యజుర్వేద సంహితము, శుక్ల యజుర్వేద సంహితమని రెండుగా విభజిస్తూ వచ్చాడు.
1: దో వేదాస్ ఆర్ ఫోర్, దిస్ యజుర్వేద హ్యాస్ టూ ఆస్పెక్ట్స్. వన్ ఇస్ శుక్ల యజుర్వేద.
0: ఏ తర్వాత ఐదు వేదములుగా రూపొందుతూ వచ్చాయి.
1: విత్ ఆల్ సెడ్ అండ్ డన్ దేర్ ఆర్ ఫైవ్.
0: ప్రతి సంహితమునకుడు మూడు భాగములుగా విభజిస్తూ వచ్చాడు.
1: హీ క్లాసిఫైడ్ ఎవరీ సంహిత ఇంటూ త్రీ పార్ట్స్.
0: దీని బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తులు అని.
1: దీస్ త్రీ ఆర్ బ్రాహ్మణ, ఆరణ్యక అండ్ ఉపనిషత్.
0: ఈ బ్రాహ్మణ భాగం అంతా కూడాను మంత్రముతో కూడినటువంటిది.
1: ద ఫస్ట్ పార్ట్ బ్రాహ్మణ ఈస్ ఫుల్ ఆఫ్ మంత్రాస్.
0: ఈ మంత్రములు యజ్ఞయాగాది క్రతువులను సూచింపజేసేటువంటిది.
1: దీస్ మంత్రస్ విల్ ఇండికేట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ రిచువల్స్.
0: దాన ధర్మాలకు కూడా ఇది తోడ్పడేటువంటిది.
1: ఇట్ ఆల్సో హెల్ప్స్ ఆల్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
0: మంత్రమనగా మననత్రాణ సమ్మిళితం ఇది మంత్ర అని. మనన ముందు ప్రాణశక్తిని కూడా కూర్చి ఉచ్చరించేటువంటిది మంత్రము.
1: Mantra is the one which has got this life force behind recapitulation and repetition.
0: నియమించిన అర్థమును వివరింపజేసేటువంటిది మంత్రము.
1: That which explains the complete meaning is mantra.
0: ఈ మంత్రములన్నీ కూడాను దైవ సంబంధమైనటువంటి మంత్రములు.
1: All these mantras relate to the divine.
0: ఇంకా రెండవది ఆరణ్యకము.
1: The next one is ఆరణ్యక.
0: మానవుడు గృహస్థాశ్రమమును గడిపి వానప్రస్థములో ప్రవేశించి అరణ్యములో సంచరిస్తూ కందమూలాదులు భుజిస్తూ కాలము గడుపుతున్నటువంటి సమయంలో అధ్యయనం చేసినటువంటివి ఈ ఆరణ్యకములు.
1: హావింగ్ స్పెంట్ ద స్టేట్ ఆఫ్ హౌస్ హోల్డర్, హావింగ్ టేకెన్ ద స్టేట్ ఆఫ్ రిక్లూజ్, స్పెండింగ్ టైమ్ ఇన్ ద ఫారెస్ట్ కన్స్యూమింగ్ ఆల్ రూట్స్, హీ లర్న్స్ దిస్ పార్ట్ ఆఫ్ వేద ఆరణ్యక.
0: ఇందులో ఎక్కువ కర్మకాండకు అవకాశం ఉంటున్నది.
1: దేర్ ఇస్ వైడ్ స్కోప్ ఫర్ రిచువలిస్టిక్ ఆస్పెక్ట్.
0: ఇది మంత్రముతో సమానంగా కర్మలు కూడాను ఆచరించినప్పుడు ఈ మంత్ర కర్మల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపం చే దైవత్వాన్ని ప్రాప్తింపజేసుకోవచ్చు.
1: ఇట్ లేస్ మచ్ ఎంఫసిస్ ఆన్ మంత్ర ద రిపిటేషన్ అండ్ ఆల్సో ద కర్మ ద యాక్టివిటీ.
0: శ్రవణ మనన నిత్యధ్యాసల వల్ల ఏ విధమైనటువంటి యొక్క సత్యాన్ని మనం పొందగలుగుతున్నామో అదే విధముగానే ఈ కర్మ మంత్రముల చేత మనము దివ్యత్వాన్ని అనుభవించవచ్చు.
1: జస్ట్ అస్ ఆల్ ద కాన్సిక్వెన్సెస్ పాజిటివ్ రిజల్ట్స్ వీ గెట్ అవుట్ ఆఫ్ లిసనింగ్ అండ్ రికాపిచులేషన్ అండ్ ప్రాక్టీస్ వీల్ ఆల్సో హ్యావ్ ద సేమ్ అవుట్ ఆఫ్ దిస్ యాక్షన్ అండ్ మంత్ర.
0: మధుర పదార్థముల యొక్క పేరును విన్నంత మాత్రమున మనము దాని యొక్క రుచిని మనము అనుభవించిన వారం కాలేము.
1: బై మియర్లీ లిసనింగ్ వీ కెనాట్ క్లెయిమ్ టు హ్యావ్ ఎంజాయ్డ్ ద టేస్ట్ ఆఫ్ ఇట్.
0: మధుర పదార్థమును భుజించినప్పుడే దాని మాధుర్యం మనకు స్వానుభవానికి వస్తుంది.
1: When sweet is actually consumed, partaken, you know the taste.
0: కనుకనే కేవలం మంత్రము చేత ఉచ్చరించినంత మాత్రమున మధుర పదార్థముల యొక్క విషయాన్ని విన్నంత మాత్రమే అవుతుంది.
1: By merely reciting, it amounts to mere listening only.
0: దీనిని ఆచరించినప్పుడు ఇది తిన్నంత మాత్రం అవుతుంది.
1: When it is practiced, it amounts to eating.
0: వినటం వేరు, తినటం వేరు.
1: Listening is one thing and eating another.
0: Kanuka andhakaram bella hatamarune chuda vasudalo deepamu vartavalana.
1: Will all the darkness be dispelled by merely listening to the news of light?
0: Rogapeedutini bal rogambu teeruna aushadha mahimambu antavinna.
1: By merely listening to the efficacy of the drug, do you think that you'll be cured out of all ailment?
0: నిరుపేదవారి పేదరికంబు పోగునా విత్త ప్రభావము విన్నయంత.
1: విల్ ఎవర్ ద పావర్టీ విల్ ఎవర్ లీవ్ బై మియర్లీ లిసనింగ్ టు ది ఫైనాన్స్ అండ్ ఎకానమీ.
0: ఆగున్న మానవుని ఆకలి తీరునా పంచభక్ష్యంబుల పాకము విన.
1: విల్ హంగర్ ఆఫ్ ఎనీ మ్యాన్ బి అపీస్డ్ బై మియర్లీ లిసనింగ్ టు ద మెనూ.
0: ఈ పాకమును మనం భుజించినప్పుడే మన ఆకలి తీరుతుంది.
1: When all the dishes are partaken, then only hunger would be appeased.
0: శక్తివంతమైనటువంటి ఔషధములు సేవించినప్పుడే మన రోగము నివారణ కలుగుతుంది.
1: When powerful medicine is taken, one will be cured of the illness.
0: అంధకారముగా ఉండేటువంటి ఈ చీకటి నందు దీపమును వెలిగించినప్పుడే మనకు చీకటి దూరం అవుతుంది.
1: The entire darkness will be dispelled if only we light the lamp.
0: అదే విధముగానే వేదములను ఉచ్చరించినంత మాత్రమున చాలదు.
1: Similarly, it's not enough if we just repeat, chant Veda.
0: ఈ వేదాధ్యయనము చేత దాన్ని ఆచరణ కూడా ఉంచినప్పుడే మనకు ఈ మధురానందము మనకు అర్థమవుతుంది.
1: Along with the learning of Veda, one has to take to practice. Then only they will enjoy
0: ఈ సత్యానుభూతిని పొందినప్పుడే మనం నిజమైనటువంటి యొక్క ద్రష్టలం అవుతాం.
1: When we have the experience of truth, then you will be a visionary.
0: కనుక వేదాధ్యయనం అనేటువంటిది మానవునకు ఒక గమ్యస్థానమును చేర్చేటువంటి రాజమార్గమే.
1: Learning a Veda is a royal road that will take you to the destination.
0: ఇటువంటి రాజమార్గమును ఈనాడు విస్మరించి కేవలము కష్ట నష్టములకు గురి అయ్యేటువంటి యొక్క రాళ్ల బాట ఎందు మనం ప్రయాణం చేస్తున్నాం.
1: We have forgotten this right royal road, but we are treading along the road of all stones.
0: ప్రతి మానవునికి కూడాను గమ్యము అత్యవసరము.
1: Destination is essential for everyone.
0: చేరక తప్పదు.
1: One must reach someday.
0: మానవుని యొక్క లక్ష్యమే అది.
1: That is the aim of man.
0: కనుక మనము వేదమును ఉచ్చరించాలని కాదు, వేదమును అధ్యయనము చేసేటువంటి వారి దగ్గర మనఃపూర్వకంగా శ్రవణము చేసినప్పుడు కూడా చాలు.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యూ లిసన్ టు వేద, చాంటింగ్ అ వేద హోల్ హార్టెడ్లీ.
0: ఇది వేదము, ఇది వాణి.
1: వేద ఇస్ వాయిస్.
0: ఈ వాణి ఎందే ఉంటున్నది సర్వసారము.
1: ఇన్ దిస్ వాయిస్ లైస్ ది ఎసెన్స్.
0: అది శబ్ద బ్రహ్మము అన్నారు.
1: That is the infinite in the form of sound.
0: ఆ శబ్ద బ్రహ్మం ఎక్కడ ఉంది? సర్వత్రా ఉంటుండాలి.
1: That infinite sound is present everywhere.
0: ఎలాంటి శక్తులతో కూడి ఉంటుండాలి?
1: What faculties does it

0: ఈ శబ్ద బ్రహ్మము నవ విధములైనటువంటి ఒక రూపమును ధరించి నవ మార్గములలో ప్రవేశించి గమ్యమైన ధన్యతను అందిస్తుంది.
1: దిస్ ఇన్ఫినిట్ ప్రైమల్ సౌండ్ ఈస్ అలాంగ్ ది 9 పాత్స్ అండ్ విల్ సర్టన్లీ టేక్ ఎవ్రీవన్ టు ద డెస్టినీ.
0: ఇట్టి వేదమయమైనటువంటి యొక్క వాణి నాదము సర్వత్ర వ్యాపించి ఉంటుంది.
1: ద సౌండ్ ఆఫ్ వేద ఈజ్ ఆల్ ప్రవేసివ్.
0: ఈనాడు లోకములో అనేక విధములైనటువంటి యొక్క అశాంతులకు, అక్రమాలకు, అనాచారములకు, దుర్మార్గములకు ఆలవాలమైన ఈ పరిస్థితి యందు వేదవాణి ఎంతైనా మనం వ్యాపింపచేయాలి ఈ యొక్క విద్యుత్ తరంగములతో.
1: ఇన్ దిస్ ట్రబుల్ టోర్న్ వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ యాంగ్జైటీస్ ట్రబుల్స్ అండ్ మిజరీ అండ్ వికెడ్ యాక్ట్స్ దేర్ ఇస్ ఎవ్రీ నీడ్ టు స్ప్రెడ్ ద వాయిస్ ఆఫ్ వేద.
0: త్రాగే నీరు మలినమైనది.
1: ద డ్రింకింగ్ వాటర్ ఇస్ పొల్యూటెడ్
0: పీల్చే గాలి మలినమైనది.
1: ద ఎయిర్ దట్ వీ బ్రీద్ ఇన్ ఇస్
0: భుజించే ఆహారం మలినమైనది.
1: ద ఫుడ్ ఇస్ పొల్యూటెడ్
0: మాట్లాడే శబ్దం మలినమైనది.
1: దర్ ఇస్ సౌండ్ పొల్యూషన్.
0: ఒకటేమిటి మానవుని మనసే మలినమైనది.
1: ద మైండ్ ఈజ్ ఆల్సో పొల్యూటెడ్
0: ఈ మలినమైనటువంటి యొక్క ఈ జగత్తునందు మనము మలినమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాం.
1: ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ పొల్యూషన్ వీ లీడ్ ఎ పొల్యూటెడ్ లైఫ్.
0: ఇంకా పవిత్రమైన నిత్యమైన సత్యమైన జీవితాన్ని ఏ రీతిగా గడపడానికి వీలవుతుంది?
1: దెన్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు లీడ్ ఎ సీక్రెట్ ఎటర్నల్ ప్యూర్ లైఫ్?
0: మనం పీల్చుకునే గాలి మలినమే.
1: ది ఎయిర్ దట్ వీ బ్రీద్ ఇన్ ఇస్ పొల్యూటెడ్
0: ఇంకా హృదయం ఎట్లా పరిశుద్ధం అవుతుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ ద ప్యూరిఫికేషన్?
0: గాలి పరిశుద్ధం కావాలి.
1: ది ఎయిర్ షుడ్ బి ప్యూరిఫైడ్.
0: నీరు పరిశుద్ధం కావాలి.
1: ద వాటర్ షుడ్ బి ప్యూర్.
0: శబ్దం పరిశుద్ధం కావాలి.
1: సౌండ్ షుడ్ బి ప్యూర్.
0: ఇది మనం చేసేటువంటి కర్మలతో ఆధారపడి ఉంటుండాలి.
1: ఆల్ దీస్ ఆర్ బేస్డ్ ఆన్ అవర్ యాక్షన్స్.
0: మనం ఎక్కడ ఏ పదములు ఉచ్చరించినప్పటికీ ఆ పదములు శబ్దములో విద్యుత్ తరంగముల వలె సర్వత్రా వ్యాపించిపోతున్నాయి.
1: వాట్ ఎవర్ వర్డ్ దట్ వీ అటర్ ఇట్ విల్ స్ప్రెడ్ లైక్ ఎలక్ట్రిక్ వైబ్రేషన్స్.
0: ఈ శబ్ద తరంగములకు మరణమే లేదు.
1: దీస్ సౌండ్ వైబ్రేషన్స్ ఆర్ డెత్ లెస్.
0: సర్వత్రా ఉంటుండది.
1: దే ఆర్ ఎవ్రీవేర్.
0: కనుక నీ వేదమంత్రముల చేత పవిత్రమైనటువంటి భగవత్ నామముల చేత ఈ యొక్క వాతావరణమును పవిత్రము గావించినప్పుడే ఆ పవిత్రమైనటువంటి గాలి మనలో ప్రవేశించి పవిత్ర హృదయాలుగా మారుతుంది.
1: దేర్ఫోర్ ది ఎంటైర్ అట్మాస్ఫియర్ హ్యాస్ టు బి శాంక్టిఫైడ్ బై ద రిపిటేషన్ ఆఫ్ ద వేద సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్.
0: మనం ఒక్క ప్రదేశంలో ఈ పవిత్రమైనటువంటి శబ్దం ఉచ్చరించినప్పుడు ఇది ప్రపంచమంతా కూడా వ్యాపిస్తుండాలి.
1: When there is sacred chanting here, the everything will be purified.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: ఢిల్లీ లోపల ఈ 5:30 గంటకు ఏదో ఆకాశవాణిలో ఒక ప్రోగ్రామ్ పెట్టారు.
1: There in Delhi at 5:30 there is radio program.
0: కానీ ఆ ప్రోగ్రామ్ ఇప్పుడు మన ప్రశాంతంలో కూడా వినిపిస్తుంది.
1: You can listen to that program even here in
0: Delhi. రేడియోలో కూడా వినిపిస్తుంది.
1: Also you listen.
0: మెడ్రాస్ లో వినిపిస్తుంది.
1: It can be listened in
0: అమెరికాలో వినిపిస్తుంది. జపాన్ లో వినిపిస్తుంది.
1: You can hear there in America and Japan.
0: ఈ శబ్దం ఏ రీతిగా ప్రయాణం చేస్తుంది?
1: How does the sound travel?
0: విద్యుత్ తరంగములతో చేరి
1: having been mixed with electric waves
0: అతి శీఘ్రముగా వ్యాపింప చేస్తుంది.
1: They spread very fast.
0: దీని యొక్క వ్యాప్తి వెలుతురు కంటే అతి శీఘ్రంగా పోతుండాలి.
1: The way how they spread is faster than the light.
0: అదే విధముగా మనము పవిత్రమైనటువంటి యొక్క మంత్రముల చేత మన కాలము సార్థకం గావించుకున్నప్పుడు దేశానికి ఎంతో మనము పవిత్రతను అందించిన వారమవుతాం.
1: బై రిసైటింగ్ ది సీక్రెట్ మంత్రస్ విల్ బి శాంక్టిఫైయింగ్ ది ఎంటైర్ అట్మాస్ఫియర్ అండ్ హెల్పింగ్ ద కంట్రీ.
0: కనుకనే ఆనాటి మంత్రద్రష్టలైనటువంటి మహర్షులు అడవులలో ప్రవేశించి వేదాధ్యయనము చదువుతూ ఆ యొక్క వాతావరణమును పరిశుద్ధము గావిస్తూ వచ్చారు.
1: ఫర్ దిస్ రీజన్ ద విషనరీస్ అండ్ సెయింట్స్ స్పెంట్ ద టైమ్ ఇన్ ద ఫారెస్ట్ అండ్ రిసైటెడ్ లెర్న్డ్ వేద.
0: ఇటువంటి పవిత్రము గావించినటువంటి ఈ వేదములను ఈనాడు మనము అపవిత్రము గావిస్తున్నాం.
1: వేదాస్ విచ్ ఆర్ రియల్లీ సీక్రెట్ ఆర్ మేడ్ టుడే అన్సీక్రెట్.
0: నిజముగా భారతీయులు వేదం యొక్క శక్తి సామర్థ్యములను చక్కగా గుర్తించలేదని చెప్పవచ్చు.
1: It can be said that Bharatiyas have not understood the potentialities and the capacities.
0: గుర్తించే ఉండినా వీటిని ఇంత సులభంగా వదిలి ఉండేటువంటి వారు కాదు.
1: హ్యాడ్ దే రియలైజ్ దే వుంట్ హావ్ లెఫ్ట్ ఇట్ సో ఈజీలీ లైక్ దిస్.
0: చలగి మధుము గ్రోల చేదు రుచించునా.
1: హావింగ్ రిలిష్డ్ ఆల్ ద స్వీట్నెస్ వుడ్ ఎవర్ ఎనీబడీ యాక్సెప్ట్ ద బిటర్నెస్.
0: ముద్ద ఖర్జూరం తినేటటువంటి వాడికి చింతపండు రుచి.
1: ద వన్ హూ రిలీషస్ దట్ కైండ్ ఆఫ్ ద గ్రేప్ విచ్ ఇస్ ఆల్ స్వీట్ విల్ నెవర్ యాక్సెప్ట్ ద టామరిండ్.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క వేదం యొక్క మాధుర్యాన్ని వేదాధ్యయనం చేసేటువంటి వారు కూడా గుర్తించలేదని చెప్పవచ్చు.
1: ద స్వీట్నెస్ ఆఫ్ వేద ఈజ్ నాట్ రియలైజ్డ్ బై దోస్ హూ లర్న్ వేద.
0: ఏదో జీవనోపాధి నిమిత్తమే దీనిని ఉపయోగించుకుంటున్నారు కాని జీవిత పరమావధి నిమిత్తమే ఏర్పడినటువంటిది వేదమనే సత్యాన్ని అర్థం చేసుకోవటం లేదు.
1: దే హావ్ నాట్ రియలైజ్ ద ఫ్యాక్ట్ దట్ ది వేద ఇస్ మెంట్ ఫర్ లైఫ్ నాట్ టు క్యారీ ఆన్ ఏ లివింగ్.
0: ఇంకా ఉపనిషత్తులు,
1: ద నెక్స్ట్ ఉపనిషత్స్,
0: ఈ ఉపనిషత్తులన్నీ కూడా మానవ జీవితంలో ధర్మ అర్థ కామ మోక్షమనే చతుర్విధ పురుషార్థములను ప్రబోధించే నిమిత్తం వచ్చినవి.
1: ది ఉపనిషత్స్ ఆర్ మెంట్ ఫర్ దీస్ ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, ద రైటియస్నెస్, ద డిజైర్, ద లిబరేషన్.
0: వేదములు ద్వైతము.
1: వేద ఇస్ డ్యూయలిజం.
0: వేదాంతము అద్వైతం.
1: ద వేదాంత ఇస్ నాన్ డ్యూయల్.
0: కనుక ఉపనిషత్తులు వేదాంతములు.
1: ఇస్ ఉపనిషత్ ఇస్
0: వేదములకు అంత్యములో ఉండేటువంటివి కనుక వేదాంతములని కూడా మరొక పేరు.
1: యాజ్ దే ఆర్ టువర్డ్ ది ఎండ్ ఆఫ్ వేద ఇస్ కాల్డ్ వేదాంత.
0: అయితే ధర్మ అర్థ కామం ఈ మూడింటిని మాత్రమే మానవుడు తన యొక్క ప్రయత్నముతో, తన యొక్క సాధనల చేత, తన యొక్క సంకల్పముల చేత పూర్తి గావించుకునవచ్చు.
1: Man can accomplish, achieve with his own devices and plans the righteousness, the desire.
0: Vidya vidyanam chetane labhyamavutundi.
1: It is quite possible through education.
0: Upanishadullo rendu vidhamainatvanti vidyalu unnai.
1: In Upanishad there are two forms of learning.
0: Apara vidya, para vidya.
1: One is apara, the second one is para.
0: Dharmartha kamamulanta kudalu apara vidyalu.
1: These three, the righteousness, the desire and
0: wealth, are paravidya.
1: Liberation is only paravidya.
0: కనుక అట్టి పరవిద్యను మాత్రం మనం పొందాలనుకున్నప్పుడు దానికి ఈ ప్రాకృతమైనటువంటి యొక్క విద్యలు కాని, అభ్యాసములు కాని, సాధనలు కాని దీనికి అక్కరలేదు.
1: To have this spiritual knowledge, the other practices and the secular knowledge are not needed.
0: ఇవన్నీ కూడా ద్వైతమునకు సంబంధించినటువంటివి.
1: They are all related to the principle of dualism.
0: Satya drishti matrame ee yokka paravidyaku pariki vastundi.
1: The vision of truth is needed for the spiritual life.
0: Prachina kalam nundi bharatiyulu ee vedamulanu aneka vidhamuluga adhyayanam chestu danini tama jeevitaadharamuga bhavinchi jeevistu vacharu.
1: Since ancient times bharatiyas have taken the learning of veda, the very breath, the very life principle.
0: వేదములకు తొమ్మిది పేర్లున్నాయి.
1: వేద హ్యాస్ నైన్ నేమ్స్.
0: ఒకటి శృతి.
1: వన్ శృతి.
0: రెండవది అనుస్వరం.
1: సెకండ్ అనుస్వర.
0: మూడవది త్రయి.
1: థర్డ్ వన్ త్రయి.
0: నాలుగవది ఆమ్నాయము.
1: ఫోర్త్ వన్ ఆమ్నాయం.
0: ఐదవది సమామ్నాయము.
1: ఫిఫ్త్ సమామ్నాయ.
0: ఆరవది ఛందస్సు.
1: సిక్స్త్ ఛందస్సు.
0: ఏడవది అధ్యాయం.
1: సెవెంత్ అధ్యాయం.
0: ఎనిమిదవది నిగమం.
1: ఎయిత్ వన్ నియమం.
0: తొమ్మిదవది ఆగమం.
1: నైన్త్ వన్ ఆగమం.
0: ఈ తొమ్మిది రకములైనటువంటి పేర్లతో ఈ యొక్క వేదము జగత్తులో సంచరిస్తూ ఉంటుండాలి.
1: దిస్ వేద ఇస్ ప్రెసెంట్ ఇన్ దిస్ వరల్డ్ విత్ ఆల్ దిస్ నైన్ అట్రిబ్యూట్స్ ద నేమ్.
0: శృతి అనగా
1: శృతి మెంట్
0: గురు శిష్యుల సంపర్కం చేత గురువు చెప్పినట్టుగా నడుచుకొని గురువు చెప్పినటువంటి స్వరమునే తాను ఉచ్చరించి ఆ స్వరమును అనుసరించి తద్వారా నేర్చుకోవటం.
1: శృతి మెంట్ ఇస్ అన్ అసోసియేషన్ బిట్వీన్ ద ప్రిసెప్టర్ అండ్ ద డిసైపుల్. ది డిసైపుల్ ఫాలోస్ ద రిథమ్ అండ్ ద మీటర్ యాజ్ రివీల్డ్ టు హిమ్ బై ద ప్రిసెప్టర్.
0: దీనికి ఆ కాలంలో కొన్ని గ్రంథములు కానీ ఇంకే విధమైనటువంటి ఒక టేప్ రికార్డ్స్ కానీ గ్రామ్ఫోన్ ప్లేట్లు కానీ ఉండేటువంటివి కాదు.
1: దోస్ డేస్ దేర్ వర్ నో టెక్స్ట్ నార్ గ్రామ్ఫోన్ ప్లేట్ నార్ టేప్ రికార్డర్.
0: రాత్రింపగలు గురువును అనుసరిస్తూ గురువు పైన ఉన్నటువంటి భక్తి ప్రపత్తుల చేత అదే స్వరమును ఉచ్చరిస్తూ దాని దారి తప్పకుండా అదే పదములను తాను ఉచ్చరిస్తూ ఉంటుండాలి.
1: డే అండ్ నైట్ దే షుడ్ ఫాలో ద ప్రిసెప్టర్ రిపీటింగ్ ద సేమ్ రిథమ్ అండ్ ఫాలో హిమ్.
0: పదములు కొంత అటు ఇటు జరిగినప్పటికీ కొంత పర్వాలేదు కానీ స్వరం మాత్రం తప్పకూడదు.
1: ద వర్డ్స్ there may be some dislocation in the order of the words.
0: స్వరబద్ధమైనటువంటిది ఈ యొక్క వేదం.
1: But to tune the meter is necessary.
0: కనుకనే గురువు యొక్క ఉచ్చారణను సక్రమంగా సహేతువుగా తాను ఉచ్చరించి నేర్చుకున్నటువంటిది కాబట్టి దీనికి విని నేర్చుకున్నది కనుకనే శృతి అనుశ్రవం అని పేరు వచ్చాయి.
1: As he listens to the way how it is recited, how it is said and chanted, it is called Shruti, Anuswara.
0: Inga, Trayi.
1: The next one, Trayi.
0: Anadu, Moodu Vedamulakne, Ekku Pradhanati Ishtu Ucchar.
1: In those times, importance is given to three Vedas.
0: Adarvada Vedaniki Evaru Patinchaledu.
1: Nobody took any interest in Adarvada.
0: Kanuka Rigvedamu, యజుర్వేదము సామవేదము ఈ మూడు వేదములకు మాత్రమే ప్రధానత ఇవ్వటం చేత దీనికి త్రయి అని పేరు పెట్టారు.
1: సిన్స్ దీస్ త్రీ వేదాస్ ఋగ్వేద యజుర్వేద సామవేద ఆర్ వైడ్లీ స్ప్రెడ్ ఇట్ ఇస్ కాల్డ్ త్రయి.
0: ఇంకా మ్నా అనగా అభ్యాసము.
1: మ్నా అండ్ ప్రాక్టీస్.
0: అభ్యాసము చేత దీనిని నిరంతరం కూడాను స్వప్న సుశక్తులు అంటూ కూడాను దీనిని అభ్యాసం చేస్తూ వచ్చారు.
1: దే స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ ఈవెన్ ఇన్ ద డ్రీమ్ అండ్ ద డీప్ స్లీప్ స్టేట్స్.
0: ఏ నిమిషము దీని అభ్యాసం మానినా దీని యొక్క మర్చిపోతామో ఏమో అని జాగ్రత్త స్వప్నం ఎందుకు కూడాను దీనిని అభ్యాసం చేస్తూ వచ్చారు.
1: దే వర్ ఆల్వేస్ అఫ్రైడ్ దట్ ద మూమెంట్ దే స్టాప్ ద ప్రాక్టీస్ దే మైట్ ఫర్గెట్.
0: ఆమ్నాయము అని పేరు పెట్టారు.
1: సో ఇట్స్ ఆల్సో కాల్డ్ ఆమ్నాయము.
0: దీనిని హృదయంలో స్థిరం చేసుకుంటారు చేత సమామ్నాయము అని కూడా దీనికి పేరు వచ్చింది.
1: యాజ్ ఇట్ ఇస్ ప్రిజర్వ్డ్ ఇన్ ద హార్ట్ ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ సమామ్నాయ.
0: ఇంకా సామవేదం అనేటువంటి దాంట్లో ఛందోబద్ధమైనటువంటిది కనుక దీనికి ఛందస్సు అని పేరు పెట్టారు.
1: యాజ్ సామవేద ఇస్ బేస్డ్ ఆన్ ద మీటర్ ఇట్ ఇస్ కాల్డ్ ఛందస్సు.
0: ఇంకా ప్రాచీన కాలము నుండి కూడాను
1: since ancient times
0: taratarulaga kudanu idi prakutu vachinatundi kanuka
1: as it is passed on over generations after generations
0: taatalu taatalu tandrulu kodukulu manamallu munimu ee vidhanga taratarulato kudanu vachinatundi kanuka
1: as it is passed on since generations fathers forefathers and grandfathers
0: deeniki swadhyayamu ani peru pettaru.
1: This is also called swadhyayam.
0: Inka nigamam agamam.
1: The next one, Nigamam and Agamam.
0: Bhagavantuni ujjvasa nishwasamulu kanukane teesukovatamu vadalatamu deeni valla yerpadinatundi kanukane ee vedamu deeniki nigamagamam peru pochindi.
1: As it is equal to the inhalation and exhalation of the Lord of God himself, it is called Nigam Agamam.
0: Ujjvasa nishwasamule veda swarupamulu.
1: The inhalation and exhalation of God is this veda.
0: Oka chinna udaharana teesukondi.
1: Take a small example.

0: సో అంటే పూరించటము, తీసుకోవటము.
1: సో మీన్స్ ఫిల్లింగ్ అప్, ఇన్హలేషన్.
0: హమ్ వదలటము.
1: హమ్ అండ్ ఎక్సలేషన్, లీవింగ్ అవుట్.
0: సో మీన్స్ దట్, అది.
1: సో మీన్స్ దట్.
0: హమ్ నేను.
1: హమ్ అండ్ ఐ.
0: సో హమ్ అదే నేను.
1: ఇట్ మీన్స్ దట్ దౌ ఆర్ట్.
0: అనగా ఏమి? తత్వం అసి అనేటువంటి మహావాక్యానికి ఇది సరైనటువంటి అర్థం అవుతుంది.
1: ఇట్ అమౌంట్స్ టు ది కరెక్ట్ మీనింగ్ టు దిస్ మహావాక్య తత్వం అసి.
0: ఈ సోహం సోహం అనేటువంటిది దినమునకు 21,600 పర్యాయం జరుగుతుండాలి.
1: దిస్ సోహం వీ డూ ఇట్ రిపీటెడ్ 21,600 టైమ్స్ ఎవ్రీ డే.
0: ఆ అర్థం ఏమని బోధిస్తుండాలి?
1: What is the lesson that is taught?
0: Soham, soham. I am that. I am God. I am God. I am God. I am God. Nene gaadu, nene daivamu. Aneetvindadi uccharistunnadu.
1: The lesson taught by this exercise is I am that. I am God.
0: Kanuka daivamu yokka uchchwas nishwasamule kaadu, sarimanamu yokka uchchwas nishwasamulu kodanu sakramayinatundi yokka daivatvanni uccharistunnadu.
1: It is not merely the breath of God himself, it is the breath of every human being.
0: అది కూడాను వేదవాక్యమే.
1: ఇట్ ఈస్ ఆల్సో ద వర్డ్ ఆఫ్ వేద.
0: ఈ వేదవాక్యమైనటువంటి సోహమే లేకపోతే జీవితమే లేదు.
1: వెన్ ది సోహమ్ ఇస్ నాట్ దేర్ దేర్ ఇస్ నో లైఫ్.
0: కనుక ఏ తర్వాత వేదమే మన జీవితము.
1: విత్ ఆల్ సెడ్ అండ్ డన్ ది వేద ఇస్ వెరీ అవర్ లైఫ్.
0: మన శ్వాసనే ఈ యొక్క వేదము.
1: ద బ్రెత్ ఈస్ ద రూట్స్.
0: ఈ యొక్క వేదమును మనము ఇంత ప్రాణ సమానంగా తీసుకున్నప్పుడే.
1: వెన్ వీ టేక్ వేద ఈక్వల్ టు అవర్ లైఫ్.
0: పూర్వకాలమునందు
1: ఇన్ ఏన్షియంట్ టైమ్
0: రామ కృష్ణ గోవింద అనేటువంటి పేరు లేకుండా
1: వితౌట్ ది నేమ్స్ ఆఫ్ రామకృష్ణ గోవింద
0: మహాకర్మణే మహాపురుషులందరూ కూడాను తస్మై నమహాకర్మణే అనగా ఏమని నమస్కరించేటువంటి వాడు ఓ సుఖపురుషుడా నీకు నమస్కారము అన్నారు.
1: ఆల్ దోస్ నోబుల్ పీపుల్ ఇన్ ది ఏన్షియంట్ టైమ్ సెడ్ ఓ ద మ్యాన్ ఆఫ్ ప్లెజర్ వి ఆఫర్ యువర్
0: సాల్యుటేషన్. సుఖపురుషుడు ఎక్కడ ఉంటున్నాడు?
1: వేర్ ఇస్ ది వన్ ఆఫ్ ప్లెజర్?
0: అనేక మంది ఋషులు తపస్సు చేసి
1: మెనీ ఆఫ్ ది సెయింట్స్ ఆఫ్ అండర్టేకింగ్ పెనెన్స్
0: ఈ దివ్యతత్వాన్ని గుర్తించాలని అనేక సాధనలు సల్పారు.
1: టు నో ద నేచర్ ఆఫ్ ది డివినిటీ దే అండర్టుక్ మెనీ ప్రాక్టీసెస్.
0: ఏ కొంతమంది దీనిని పట్టుపట్టి సాధించారు.
1: ఓన్లీ ఫ్యూ అకంప్లిష్డ్ ఇట్.
0: వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. మేము చూచాము భగవంతుణ్ణి.
1: వీ హ్యావ్ సీన్ గాడ్.
0: ఎక్కడ చూచాము?
1: వేర్ హ్యావ్ యూ సీన్ హిమ్?
0: లేదు బయట చూచారా, లోపల చూచారా?
1: హ్యావ్ యూ సీన్ హిమ్ అవుట్ సైడ్ ఆర్ విత్ ఇన్?
0: తమస పరస్తాత్, అంధకారం అనేటువంటి అజ్ఞానములకు అవతల ఉంటున్నాడు.
1: హీఈస్ కవర్డ్ బై ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: తమస్సుకు అవతల ఉంటున్నాడు.
1: Is beyond this darkness.
0: Ekkada tamassu?
1: Where is this darkness?
0: Deha brantiye tamassu.
1: The body identification is tamas.
0: Indriya brantiye tamassu.
1: The attachment to
0: Indriya
1: senses.
0: Indriyam anusarinchadame tamassu.
1: Following senses is
0: darkness. Anusarinchadame tapassu.
1: To follow the one's own self is penance.
0: Kanuka ee dehaatma bhavamulaku avatala untunnadu bhagavantudu.
1: God lies beyond this body identification.
0: Tamasa parastat.
1: He is beyond all this darkness of ignorance.
0: Ee vidhanga prati vedamulandu kodanu ati sulabhamga kodanu bodhisthu vachindi.
1: Like this many things are taught easily in Veda.
0: Inka vedamu vedamulanta bodhinchani cheptuntaru.
1: Some say that Veda taught differently.
0: వీరు ఉచ్చరించకూడదు, వీరు ఉచ్చరించాలి, వీరు దీనికి అర్హుడు, వీరు దీనికి అర్హుడు కాదు అనేటువంటి భేదములు వేదములు ఏనాడు లేదు.
1: సమ్ సే సమ్ కెన్ చాంట్, సమ్ షుడ్ నాట్. దిస్ షుడ్ బి సెడ్ ద బై సమ్ నాట్ అదర్స్. దేర్ ఇస్ నట్ సచ్ థింగ్ ఇన్ వేద.
0: మొట్టమొదటి మంత్రం మీరు చక్కగా తీసుకోండి.
1: యు టేక్ ది ఫస్ట్ క్యాంటో ఇన్ వేద.
0: సహనా భవతు, సహనా భునక్తు, సహ వీర్యం కరవావహి తేజస్విన. సహనా భవతు, ఎంత సహనంగా చెప్పింది.
1: హౌ క్లియర్లీ ఇట్ స్టేటెడ్.
0: దీనిని సక్రమంగా మీరు చక్కగా అర్థం తెలుసుకుంటే వేదమును ఎట్టి భేదము లేదు.
1: ఇఫ్ యు అండర్స్టాండ్ ఇట్ క్లియర్లీ దెర్ ఆర్ నో డిఫరెన్సెస్ ఇన్ వేద.
0: వేదమున్నది వేదము కాదు.
1: ఇట్ ఈస్ నో వేద ఇఫ్ ఎంటర్టైన్స్ డిఫరెన్సెస్.
0: కలిసి మెలిసి పెరుగుదాం.
1: లెట్స్ గ్రో టుగెదర్.
0: కలసి మెలిసి తిరుగుదాం.
1: లెట్స్ మూవ్ అబౌట్ టుగెదర్.
0: కలసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: లెట్ us డెవలప్ ది ఇంటెలిజెన్స్ విచ్ యు హావ్ లర్న్.
0: కలసి మెలసి కలత లేక చెలివితో జీవించుదాం అనింది.
1: లెట్ us లివ్ టుగెదర్ వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్.
0: కలత లేక చెలివితో జీవించుదాం.
1: లెట్ us లివ్ ఇన్ ఫ్రెండ్షిప్ వితౌట్ కాన్ఫ్లిక్ట్.
0: ఎంత విశాలంగా బోధించింది.
1: With all vastness, broad-mindedness, he taught.
0: కనుకనే మొట్టమొదటి అర్థాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: So we should make an effort to know the meaning first.
0: ఏ కించిత్ అర్థం తెలుసుకున్నా కూడా మనకు చాలు.
1: It's enough if we know the fraction of the meaning.
0: గొప్ప అర్థాలు మనం తెలుసుకోనక్కర్లేదు.
1: We don't need to know the lot of meaning there.
0: కనుక వేదము లోపల ఎంత సూక్ష్మమైనటువంటి విషయంలో కూడా సమత్వాన్ని, ఏకత్వాన్ని, పవిత్రతను ప్రబోధిస్తూ వచ్చింది.
1: దేర్ ఆర్ సటిలిటీస్ ఇన్ వేద దట్ ప్రొపగేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ, ది ఈక్వానిమిటీ అండ్ ది ఈక్వాలిటీ.
0: ఇవి ఒక్కొక్క వేదము అనేక శాఖలతో కూడి ఉంటుండాయి.
1: ఈచ్ వేద హ్యాస్ సో మెనీ బ్రాంచెస్.
0: ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఋగ్వేదము లోపల 28 శాఖలు ఉండేటువంటివి.
1: ఇన్ ఋగ్వేద దేర్ ఆర్ 28 బ్రాంచెస్.
0: దురదృష్టవశాత్తు 28 శాఖల లోపల 26 కాలగర్భంలో కలిసిపోయినాయి. 2 శాఖలు మాత్రమే ఉంటున్నాయి.
1: అన్ఫార్చునేట్లీ అవుట్ ఆఫ్ 28 బ్రాంచెస్ 26 ఆర్ లాస్ట్. ఓన్లీ 2 ఆర్ ప్రెసెంట్.
0: యజుర్వేదము లోపల 17 శాఖలు ఉండేటువంటిది.
1: దేర్ ఆర్ 17 బ్రాంచెస్ ఇన్ యజుర్వేద.
0: అక్కడ కూడా 2 మాత్రమే నిలిచిపోయాయి.
1: ఓన్లీ 2 విచ్ స్టుడ్ ది టెస్ట్ ఆఫ్ టైం.
0: సామవేదము లోపల 1000 శాఖలు.
1: ఇన్ సామవేద దేర్ ఆర్ 1000 బ్రాంచెస్.
0: 1000 శాఖలుగా ఉంటుంటే 998 మాత్రం పోయినాయి. ఇంకా 2 ఉన్నాయి.
1: 998 ఆర్ లాస్ట్, 2 ఆర్ సర్వైవింగ్.
0: నిజముగా ఈ అన్ని శాఖలు కూడా ఉండింటే ఎంత దివ్యమైనటువంటి శక్తిగా ఉండేటువంటిదో ఈ ప్రపంచం.
1: ఇన్ దిస్ వరల్డ్ యుడ్ హావ్ బీన్ మైటీ పవర్ఫుల్.
0: ఉన్న ఈ తక్కువ శాఖల చేతనే ఇంత గొప్ప శక్తిని మనం సంపాదించుకుంటున్నాం.
1: వీ కుడ్ అకంప్లిష్ అండ్ గెట్ సో మెనీ ఫ్యాకల్టీస్ బై లెర్నింగ్ ది ఫ్రాక్షనల్ నాలెడ్జ్.
0: కనుక మనము క్రమక్రమేణా వీటిని కూడా నువ్వు పోగొట్టుకుంటామో ఏమో అని చాలా భయంగా ఉంటుండాలి.
1: విత్ ది కోర్స్ ఆఫ్ టైమ్ వీ మే లూజ్ దీస్ థింగ్స్ ఆల్సో.
0: పవిత్రమైన భారతదేశము వేదభూమి, త్యాగభూమి, మంత్రభూమి, కర్మభూమి.
1: సీక్రెట్ భారత్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ పెనెన్స్, ఇస్ ద ల్యాండ్ ఆఫ్ యాక్షన్, ఇస్ ద ల్యాండ్ ఆఫ్ ఆల్ సీక్రెట్.
0: ఇలాంటి త్యాగభూమి, యోగభూమి, కర్మభూమి అయినటువంటి భారతదేశాన్ని భోగభూమిగా చెప్పుకుంటూ ప్రయత్నిస్తున్నాం.
1: This land of action, this land of all Veda, we have transformed into the land of enjoyment.
0: Kanukani asinchadam chetane aneka rogamulaku guri ayipothunnam manam.
1: Because we want all this enjoyment bhoga, we suffer with all roga or disease.
0: Bhogam kaadu mana jeevithamu, yogam.
1: It's not the enjoyment bhoga, it is yoga, the practice important.
0: Kanuka Veda vidyale inetvantidi chaala anantamainatvanti arthamulato koodinatvantidi.
1: The Vedic knowledge has infinite meanings.
0: సమస్త దేశమును, సమస్త లోకమును కూడాను వేదములే పోషిస్తున్నాయి.
1: ఆల్ కంట్రీస్ ఇన్ ఆల్ వరల్డ్ సస్టైన్ అప్ టు
0: ఇతర దేశస్థులకు వేద సంబంధం తెలియకపోయినప్పటికీ అది ఒక విధమైనటువంటి శబ్ద తరంగములతో వ్యాపించిపోతుండాలి.
1: ద ఫారినర్స్ మే నాట్ బి అవేర్ ఆఫ్ దిస్ వేద బట్ దే ఆర్ స్ప్రెడ్ బై వే ఆఫ్.
0: కేవలం వేదం ఒక భారతదేశమునందు మాత్రమే ఉన్నదని భావించరాదు.
1: నెవర్ కన్సిడర్ ద వేద ఇస్ లిమిటెడ్ టు భారత్.
0: సర్వత్రా ఉంటుండాలి శబ్ద తరంగములు.
1: The sound waves are present everywhere.
0: Oka chinna udaharanam.
1: A small example.
0: Bhoomiki aakarshana shakti undani.
1: That earth has got force of gravity.
0: Edo oka videshiyudu kanipettadu.
1: A foreigner discovered.
0: Kaani aa videshiyudu ee bhoomiki aakarshana shakti unnadani kanipettaka puram kudanu ee bhoomiki aakarshana shakti leda.
1: Even prior to the discovery of the gravitational force, that it existed.
0: Aa Newton anetunti vaadu దానికి ప్రత్యేకమైనటువంటి సాధన చేసి దాన్ని కనిపెట్టాడు.
1: న్యూటన్ డిస్కవర్డ్ విత్ స్పెషల్ డివైస్.
0: అంతేకాని సాధన చేసిన వారికి ప్రతి ఒక్కరికి ఇది సాధ్యమవుతుంది.
1: ద వన్ హూ టేక్స్ టు ప్రాక్టీస్ క్యాన్ అకాంప్లిష్.
0: అదే విధంగానే భారతదేశం లోపల మహర్షులందరూ కూడా ఈ వేద శబ్ద తరంగములను వారు సాధన చేసి దాన్ని సాధించారు.
1: Similarly, ancient saints could accomplish all the sound vibrations spread everywhere.
0: దీనిని సాధించినటువంటి మహర్షులు భారతదేశంలో ఉన్నారు.
1: There are many present in Bharat.
0: దానం సాధించినటువంటి ఒక మహర్షి ఒక విదేశంలో ఉంటున్నాడు.
1: There is also one saint present in the foreign land.
0: వ్యక్తులు దేశంలో మార్పున్నది కానీ శక్తి సర్వత్రా ఒకటే.
1: There is a difference in the land, but the capacities are one and same.
0: నీవు అమెరికాలో పోయి దీన్ని సాధన చేయి, అక్కడ కూడా నీకు ప్రత్యక్షమవుతుంది.
1: యూ గో టు అమెరికా అండ్ ప్రాక్టీస్, యూ కెన్ అకంప్లిష్.
0: దేశకాల పాత్రకు అతీతమైనటువంటిది ఇది.
1: This is beyond time and space.
0: కనుకనే ఇది సత్య స్వరూపము.
1: ఇట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
0: సత్యమనగా త్రికాల భాజ్యం సత్యం.
1: Truth is beyond all the three times.
0: కాలములు ఎందుకును మారనటువంటిది సత్యము.
1: ఇట్ ఈస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ టైమ్స్.
0: అది సత్య స్వరూపము వేదము.
1: వేద ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
0: ఇట్టి వేదాన్ని మనము ఈనాడు అలక్ష్యం చేసుకుంటున్నాము.
1: టుడే వీఆర్ నెగ్లెక్టింగ్ దట్ వేద.
0: హాస్యం చేస్తున్నాము.
1: వీఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ ఇట్.
0: ఏదో నోటితో ఉచ్చరించేటువంటి ఒక మంత్రం లేదు తప్ప దీనిలో ప్రయోజనం లేదని మనము అవిశ్వాస పడుతున్నాము.
1: We have no faith in it. We take it as the one repeated just verbally.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Meeku aksharamu telikapoyinappudiki nee paravaledu.
1: Doesn't matter even if you don't know letters.
0: Aa yokka shabdamunu meeru shravanam chesthe chaalu. Andulone untundadi aanandam.
1: Listen to the sound. There lies happiness.
0: Puttina chanti biddanu ooyallo vesi amma paata paadutu kammani kantamto jolalu paadutuntadi.
1: When the child is kept in the cradle and mother goes on singing the lullaby.
0: కానీ ఆ చంటి బిడ్డకు అమ్మ పాడేటువంటి పదముల యొక్క అర్థం తెలుసునా?
1: Does the child is aware of the meaning of the lullaby sung by the mother?
0: తెలియదు. కానీ ఆ రాగం చేతనే ఆ చంటి బిడ్డ చక్కగా చల్లగా నిద్రపోతుంది.
1: Because of the singing of the tune of the song, the child sleeps.
0: అదే విధముగానే మీకు అర్థం తెలియకపోయినప్పటికీ పర్వాలేదు, ఆ వేదోచ్చారణ చక్కగా మీరు చేస్తుంటే వాళ్ళు ఆనందంగా శ్రవణం చేయండి.
1: Similarly, it doesn't matter even if you don't know the meaning.
0: ఆ శ్రవణం చేతనే మీకు ఆనందం కలుగుతుంది.
1: Out of that listening you will have all the bliss.
0: ఆ శ్రవణమిని మననం చేయండి.
1: That listening has got to be
0: విద్యాసకారు పొందుతుంది.
1: And that will transform into practice.
0: కనుక శ్రవణంలో కూడాను ఎంతో ఆనందం ఉంటుంది.
1: There's great bliss in listening.
0: అది ఒక నాదము.
1: It is a sound.
0: ఈ నాదం అనేటువంటి దాంట్లో ఎంతో ఘనమైనటువంటి శక్తి ఉంటుండాలి.
1: The sound is highly powerful.
0: మన దేవాలయంలో కూడాను గంటలు పెడుతుంటాం.
1: We have got the bells in temples.
0: పోయిన వారంతా ఒకసారి గంట ఎక్క కొడతారు.
1: Everyone that goes there rings the bell.
0: ఎందుకోసం గంటను పెట్టారు?
1: Why are the bells kept?
0: ఏ భగవంతుడు ఏదో నిద్రపోతుంటాడు అతన్ని మేల్కొల్పుడు కోసం పెట్టారా?
1: Are they meant merely to wake up the god who is sleeping?
0: కాదు కాదు కాదు. వేదము రాని వాళ్ళు ఇది ఒక నాదమే వేదమని భగవంతుని చేత వినిపిస్తుంటారు.
1: దోస్ హూ హావ్ నో నాలెడ్జ్ ఆఫ్ వేద విల్ రింగ్ ద బెల్ అండ్ టేక్ ఇట్ ఇస్ ద సౌండ్ ఆఫ్ వేద.
0: అంతేకాదు భగవంతుడు సర్వరక్షకుడు.
1: నాట్ ఓన్లీ దట్ గాడ్ ప్రొటెక్ట్స్ ఎవ్రీవన్.
0: అనేక విధమైనటువంటి యొక్క విషయం లోపల తాను అనేక విధమైనటువంటి యొక్క శ్రవణము జరుపుతుంటుంటాడు.
1: హీ లిజన్స్ టు ఎవ్రీథింగ్.
0: పరధ్యానంలో కూడా ఉండొచ్చును, పరులను రక్షించేటువంటి దీంట్లో కూడా ఉండవచ్చును.
1: హీ మే బి అబ్సెంట్ మైండెడ్ బట్ స్టిల్ ప్రొటెక్ట్ పీపుల్.
0: మనం ఎవరైనా ఇప్పుడు మారిన ఆధునిక యుగం లోపల మనం ఒక ఇంటికి పోయిందంటే ఒక విజిటింగ్ కార్డు ఇచ్చి పంపిస్తాం అతనికి.
1: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ వెన్ వీ విజిట్ ఎనీబడీ వీ సెండ్ అవర్ విజిటింగ్ కార్డ్.
0: ఓ పలాని వారు వచ్చారా అని అతను లోపల నుంచి బయటకు వస్తాడు.
1: సో సో అండ్ సో హస్ కమ్ దేర్ఫోర్ హీ కమ్స్ అవుట్.
0: ఆ విజిటింగ్ కార్డే ఇవ్వకపోతే లోపల ఉన్నటువంటి పెద్ద మనిషి బయటికి రాడు.
1: ఇఫ్ దట్ విజిటింగ్ కార్డ్ ఈస్ నాట్ హ్యాండెడ్ ఓవర్ ద పర్సన్ వుడ్ నాట్ కమ్.
0: అదే విధంగానే దేవాలయంలో ఉండేటువంటి ఈ పెద్ద భగవంతుడు బెల్లు కొడితే అదే విజిటింగ్ కార్డు, ఎవర్రా బెల్లు కొట్టాడు అని చూస్తాడు.
1: సిమిలర్లీ మైటీ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద టెంపుల్. వెన్ వన్స్ యు రింగ్ ద బెల్
0: భగవంతుని దృష్టిని ఈ శబ్దం ద్వారా తన పైన మరల్చుకుంటున్నాడు.
1: The vision of God can be directed towards us by ringing the bell.
0: అది కూడా ఏదంటే అది శబ్దం చేయకూడదు.
1: We should not make any kind of sound.
0: ఆ నాదము చక్కగా అకార ఉకారముతో కూడినటువంటి ఓంకారం రావాలి.
1: It should be proper sound, combination of akara ukara.
0: అది అతని సరైనటువంటి అడ్రస్.
1: That is his correct address.
0: ఊరికే తట్టకుండా పోయి కొడితే ఎవడో పిల్లలు ఆర్డర్ చేస్తున్నారా కొట్టు అని చెప్తాడు.
1: If you just ring the bell whimsically, it is something like a child's play.
0: Kanuka aa omkaram kudanu entano saumyanga sweetiga maduranga sunnitanga palakali.
1: Omkara should be repeated softly and sweetly.
0: Adi ekkada nunchino vachi daggara cheri tirigi ekkadiko pothunnattuga untundali. Meeru nityam vinuntaru pattana vasalu. ప్లేన్ ఎక్కడి నుంచినో వచ్చే సమయంలో కొంచెం శబ్దం వినిపిస్తుంది.
1: మెనీ ద అర్బన్ పీపుల్ నో యాజ్ ద ప్లేన్ ల్యాండ్
0: దగ్గరకు వచ్చిన తర్వాత ఎక్కువ శబ్దం వినిపిస్తుంది.
1: యాజ్ ఇట్ నియర్ యు కెన్ హియర్ లాట్
0: ఆఫ్ పోయే సమయంలో తక్కువ తక్కువ తక్కువగా వినిపిస్తూ పోతుంది.
1: యాజ్ ఇట్ లీవ్స్ టేక్స్ ఆఫ్ యు కెన్
0: గెయిన్ దిస్ సౌండ్.

0: இது தக்குகிறான். பைக் போன மரி இது நிஜமே யொக்க ஸ்வரம்.
1: Therefore, it should ascend and reach and gradually slow down.
0: దీనికి స్పెల్లింగ్ ఉంటుండాలి.
1: It is a spelling.
0: G-O-D పెట్టే గాడ్ అంటున్నాము.
1: If the spelling is G-O-D, God.
0: అదే విధంగానే ఓంకురు అకార ఉకార మకారం చేస్తే ఓంకారం అయిపోయింది.
1: Similarly, the three letters, అకార ఉకార మకార, is ఓంకారం.
0: స్పెల్లింగ్ నేర్చుకోవడానికి ఇందులో ఓంకారంలో ప్రయత్నం చేయకూడదు.
1: So we should not make an effort to pick up the spelling.
0: ఓంకారంలో స్పెల్లింగుల కోసం పేస్తుంటారు. ఇది కాదు ఓంకారము.
1: ఇఫ్ దే డూ ఇట్ ఆ ఊమా రిడిక్యులస్లీ ఇట్స్ నాట్ ఓంకార.
0: లోపల నుంచి రావాలి.
1: ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద నేవ్.
0: ఊ టంగ్ నుంచి రావాలి.
1: ద ఊ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద టంగ్.
0: పెదవుల నుంచి పోవాలి.
1: దెన్ వన్స్ వీ సే
0: కనుకనే ఈ మూడు ఏకం కావాలి, మధ్యలో గ్యాప్ రాకూడదు.
1: ఆల్ ది త్రీ షుడ్ బి యూనిఫైడ్ వితౌట్ ఎనీ గ్యాప్.

0: మూడు అందులో చేరిపోవాలి.
1: ఆల్ ది త్రీ షుడ్ బి యూనిఫైడ్.
0: స్వరబద్ధమైనటువంటి యొక్క రాగం,
1: దట్ ఈస్ ది ప్రాపర్ ట్యూన్.
0: ఇలాంటివన్నీ కూడా చక్కగా వేదము మంచిగా బోధిస్తుంది.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ క్లియర్లీ టాట్ బై వేద.
0: తెలపటమే కాకుండా బోధించటమే కాకుండా
1: నాట్ ఓన్లీ ఎక్స్ప్రెసింగ్,
0: ఆదరిస్తుంది వేదము.
1: ఇట్ ఆల్సో సపోర్ట్స్,
0: ఆనందాన్ని అందిస్తుంది వేదము.
1: ఇట్ గివ్స్ బ్లెస్,
0: అభిష్టాన్ని నెరవేరుస్తుంది వేదము.
1: వేద ఫుల్ఫిల్స్ ద డిజైర్.
0: ఈ సత్యాన్ని ఈనాడు గుర్తించుకోలేకపోతున్నారు.
1: This truth is not realized today.
0: అయ్యో వేదం చదివితే మా పుట్టగుడి కరిగేదెట్లా, మా జీవితం జరిగేదెట్లా అని కాన్వెంట్ కు పంపిస్తున్నారు వేద పండితులు తమ తమ పిల్లలు.
1: Many Vedic scholars send their children to convents because by learning to Veda they cannot have their daily living. ఆ
0: పవిత్రమైనటువంటి విశ్వాసమే ఉండింటే తప్పక వాడికి లభిస్తుంది, వాడి జీవితం ఎందుకు జరగదు?
1: If they have that strong feeling of faith, it will certainly uphold them.
0: మహర్షులు కాని బ్రాహ్మణులు కాని వీరికి ఏ విద్యను నేర్చుకున్నారు?
1: Ancient saints and Brahmins, how have they learned?
0: Vedam, Vedam, Vedam.
1: So they carried their living by Veda.
0: కనుక దీనికి తగినటువంటి ప్రోత్సాహం ఉత్సాహం లేకపోవటం చేత,
1: because of lack of encouragement,
0: ఈ వేదాంతాన్ని సక్రమైనటువంటి రీతిలో ప్రచార ప్రబోధం సల్పటం చేత, లేకపోవటం చేత,
1: because it's not publicized in the proper way,
0: వేదము దినదినానికి తరిగిపోతుంటుండాలి.
1: Veda is declining day by day.
0: కనుక ఈ ఉన్న కొన్ని సేకరణలైనా కూడాను దీన్ని పోషించి తిరిగి మన యొక్క వేద భూమి అనేటువంటి దానికి తగినటువంటి పునరుద్ధరణ చేస్తారని నేను ఆశిస్తున్నాను.
1: Swami expects that we will certainly uphold and preserve the faster, the limited sustaining branches of Veda.
0: మా విద్యా సంస్థలో,
1: in our institutions,
0: 1700 మంది పిల్లలు ఉంటున్నారు.
1: There are 1700 students.
0: ప్రైమరీ స్కూల్, హైయర్ సెకండరీ స్కూల్, ఇన్స్టిట్యూట్, వీళ్ళందరికీ తెలుసు నీ వేదం.
1: ఆల్ స్టూడెంట్స్, ప్రైమరీ స్కూల్, హైయర్ సెకండరీ స్కూల్, ఇన్స్టిట్యూట్, ఆల్ స్టూడెంట్స్ నో వేద.
0: మీరు ఇప్పుడే కొంత నిమిషం ముందుగా చూచారు ఆ ప్రైమరీ స్కూల్ పిల్లలు, 5 సంవత్సరముల పిల్లలు ఎంత స్వచ్ఛంగా చెప్పారు.
1: You must have seen primary school children aged 5, how clearly they chanted Veda.
0: అన్ని విద్యలతో పాటు వేద విద్య కంపల్సరీగా దాన్ని చదివే తీరాలని పెట్టాం.
1: It is prescribed along with other learning and education. Learning a Veda is compulsory.
0: ఇది బలవంతము కాదు.
1: It's not out of force.
0: పిల్లలే ఆనందంగా వచ్చి నేర్చుకుంటున్నారు.
1: Children are learning with pleasure.
0: మిగతా వేద పాఠశాలలో మీకు 50 రూపాయలు ఇస్తాము, 500 రూపాయలు ఇస్తాం నేర్చుకుంటే తీసుకుంటారు వెళ్లిపోతున్నారు.
1: In other Vedic schools, they are paid 50 rupees, 500 rupees, they receive money and get
0: out. ఏమిటి వాళ్ళకి ఆ అభిరుచిని వాళ్ళకి బోధించడం లేదు.
1: వాట్ ఇస్ ద రీజన్?
0: దాంట్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని వాళ్ళకి అందించడం లేదు.
1: దే ఆర్ నాట్ మోటివేటెడ్, దే డోంట్ రికగ్నైజ్ ద స్వీట్నెస్.
0: కనుకనే ఇక్కడ ఈ పిల్లలు మేము నేర్చుకోవాలి ఉత్సాహంగా వస్తున్నారు.
1: బట్ హియర్ స్టూడెంట్స్ లర్న్ ఎంథూజియాస్టికలీ.
0: ఈ ఉత్సాహంగా వచ్చేటువంటి వేదమే సరైనటువంటి వేదం.
1: ఇట్ ఈస్ ట్రూ వేదా ఇఫ్ యూ లర్న్ విత్ ఆల్ ఎంథూజియాజం.
0: బయట తట్టంతా కూరేది, ఇక్కడ నుంచి ఊరేది.
1: అవుట్ సైడ్ ఇట్ ఇస్ టఫ్డ్, హియర్ ఇట్ ఊజెస్ అవుట్.
0: అది ఊరేటువంటి దాంట్లో ఏనాటికి తరగదు.
1: దాట్ విచ్ ఊజెస్ అవుట్ విల్ నెవర్ ఫాల్.
0: ఊరేది ఏదో కొంతసేపు ఊరిన తర్వాత తిరిగి అంతా బయటపడిపోతుంది.
1: ఇఫ్ యూ గో ఆన్ స్టఫింగ్ ఇట్స్ బౌండ్ టు కమ్ అవుట్ అట్ వన్ టైం.
0: శేషం కూడా ఉంటుండదు ఇంకా.
1: దేర్ విల్ నెవర్ బి రెమినెంట్ ఆర్ రెసిడ్యువల్ దేర్.
0: కనుక ఆ విధంగా వేదాధ్యయనం చేయకూడదు.
1: వన్ షుడ్ నాట్ లర్న్ వేదా.
0: వారికి ఉత్సాహం రావాలి పిల్లలకు కూడా.
1: దే షుడ్ హ్యావ్ ఆల్ ది ఎంథూజియాజం జీల్.
0: కనుక మన భారతదేశాన్ని అనాది కాలం నుండి సంరక్షిస్తూ సరైనటువంటి స్థితిలో పోషించినటువంటిది వేదమే.
1: ఇట్ ఇస్ వేదా దట్ హాస్ ప్రొటెక్టెడ్ భారత్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
0: దురదృష్టవశాత్తు ప్రభుత్వం ఈ సత్యాన్ని గుర్తించుకోలేకపోవటం చేతనే మన భారతదేశం దురవస్థని ఈ గతి పట్టిపోతుంటారు.
1: అన్ఫార్చునేట్లీ ది గవర్నమెంట్ హాస్ నాట్ అండర్స్టూడ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ వేదా, దేర్ఫోర్ దిస్ ఈస్ ది ప్రెసెంట్ పొజిషన్.
0: కనుక పబ్లిక్ అనగా వ్యక్తిగతమైనటువంటి ఒక మీరైనప్పుడు దీనిని తగినటువంటి శ్రద్దను పూని దీనికి తగినటువంటి ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని అందించాలి.
1: Therefore, the public at the individual level should support and encourage.
0: Inka vedamlo ento viluvaina ratnalanta untunnayi.
1: In Veda there are many valuable precious gems.
0: Repata nunchi,
1: from tomorrow,
0: ee veda saramainatundi,
1: the essence of Veda,
0: upanishattulu,
1: the upanishads.
0: Ee upanishattulunu గురించి మనం కొంతవరకు విన్నప్పుడు ఈ ఉపనిషత్తు అనేటువంటిది మన జీవితం యొక్క ప్రధాన ప్రాణమని మీకు కూడా అర్థమవుతుంది.
1: When we listen to Upanishads, we will understand that Upanishad is our very life.
0: Mahabharatam idi.
1: It's Mahabharat.
0: Bharata desam idi.
1: This is
0: Mahabharatam lo anetundi madhyalo undinatundi okka naadhi vantidi Bhagavad Gita.
1: ది భగవద్గీత ఇస్ ఎ నావెల్ ఇన్ దిస్ మహాభారత్.
0: ఈ యొక్క భగవద్గీత అనేటువంటిది ఉపనిషత్తుల యొక్క సారము.
1: భగవద్గీత ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్స్.
0: ఆ ఉపనిషత్తుల యొక్క సారమే దీని యొక్క బ్రహ్మ సూత్రము.
1: ది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్.
0: ఒకదాని నుంచి ఒకటి వడగట్టి పెట్టినటువంటిది ఎందుట.
1: దే జస్ట్ ఫిల్టర్డ్ వన్ ఫ్రమ్ ది అదర్.
0: కనుక రేపటి నుంచి ఉపనిషత్తుల గురించి మనము మాట్లాడుకుందాం.
1: బిగినింగ్ ఫ్రమ్ టుమారో విల్ డిస్కస్ ఉపనిషత్.
0: అందులో చక్కగా కథలు కూడా ఉంటున్నాయి.
1: సో మెనీ స్టోరీస్.
0: మహర్షులు ప్రజలకు సులభ మార్గంలో అందించడానికి కొన్ని సూక్ష్మమైనటువంటి యొక్క దీన్ని కూడా కనిపెడుతూ వచ్చారు.
1: ద సెయింట్స్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఈజీ వే దే హావ్ సింపుల్ పాత్స్ ఆల్సో.
0: ఉపనిషత్తులు కూడా ఎన్నో ఉపనిషత్తులు ఉంటున్నాయి.
1: దర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఉపనిషత్తులు.
0: 8 ఉపనిషత్తులు అంతా ఉంటున్నాయి.
1: దర్ 1008.
0: కానీ వాటిని కూడా ఒకదానికోటి కుదించి,
1: బట్ వీ హావ్ టు సమ్ అప్ దెమ్,
0: 11 ఉపనిషత్తులుగా నిర్ణయం చేశారు.
1: అండ్ దర్ ఆర్ 11 ఉపనిషత్స్.
0: అందులో మొదటి ఉపనిషత్తు,
1: ద ఫస్ట్ ఆఫ్ దెమ్,
0: ఈశావాస్యోపనిషత్తు.
1: ఈజ్ ఈశావాస్యోపనిషత్.
0: దీని పేరే మొట్టమొదటి ప్రారంభంలో ఈశావాస్యమిదం సర్వం అని వచ్చేసేస్తుంది.
1: ద ఫస్ట్ వర్స్ ఈజ్ ఈశావాస్యం.
0: సర్వము అందులోనే ఉంటుంది. అది
1: ఎవ్రీథింగ్ లైఫ్
0: ఈశావాస్యమిదం సర్వం.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: ఈశావాస్యమిదం జగత్.
1: అందులోనే
0: ఉంటుంది. అది
1: ఎవ్రీథింగ్ లైస్ దేర్.
0: కనుక మీరు భారతీయుల యొక్క పవిత్రమైన చరిత్రలు పురాణములు మీరు చదువుకోవడం లేకపోవడం చేతనే మీకు ఆధ్యాత్మికం అంటే ఏమిటో అర్థం కాకుండా పోతుంది.
1: సిన్స్ యూ హావ్ నాట్ స్టడీడ్ ది సీక్రెట్ స్టోరీస్ ఆఫ్ భారత్, యూ హావ్ నాట్ నాలెడ్జ్ ఆఫ్
0: భారతీయుల సమస్త గ్రంథములు కూడా సంస్కృతంతో ఉండేటువంటివి.
1: ఆల్ టెక్స్ట్ ఆఫ్ భారతీయస్ ఆర్ రిటెన్ ఇన్ సంస్కృత.
0: సంస్కృతానికే అవకాశం అందించడం లేదు. ఇంకా చదవడం ఏమి చదువుతారు?
1: We don't give any scope for Sanskrit, then how do you expect you to learn?
0: మీరు చదువుకోవాల్సినటువంటి ఏ ఇంగ్లీష్ విద్యను చదువుకోండి, తప్పు లేదు.
1: There's no mistake in having English education.
0: కానీ మన దేశం యొక్క సంస్కృతిని నిలబెట్టేటువంటిది, మన యొక్క సంస్కారమును నిలబెట్టేటువంటిది, మన యొక్క జీవితాన్ని పోషించేటువంటిది, దీన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి.
1: We should also understand this, which really upholds our culture, gives all kinds of
0: refinement. సంస్కారమే లేకపోతే కేవలం మానవత్వమే కాదు.
1: Without culture, it cannot be the human.
0: సంస్కరింపజేసేటువంటిది సంస్కారము.
1: దట్ విచ్ రిఫైన్స్ ఇస్ కల్చర్.
0: కనుక ఈ ఉపనిషత్తులన్నీ కూడాను చక్కగా మానవుని సంస్కరింపజేసి చక్కని ఒక దివ్యమైనటువంటి మూర్తిగా తయారు చేస్తూ వచ్చున్నాయి.
1: ఇట్ రిఫైన్స్ అండ్ ప్యూరిఫైస్ ఇట్ ఎ నోబుల్ వన్.
0: కనుక రేపటి నుంచి ఉపనిషత్తుల గురించి మనము విచారిస్తాం.
1: సో ఫ్రమ్ టుమారో వీ షుల్ డిస్కస్ ఉపనిషత్స్.
2: భజన వినాశక శాంతి నహి.

हरी भजन हरी भजन श्याम की नदी।

0: Man today is striving hard to manage his time, energy and resources in the hope of achieving his dreams. But what is truly effective use of time? What is the true goal of human life? Get the answers to these questions in this eye-opening discourse of Bhagawan Baba, delivered on 21st April 1998 at Kodaikanal.
1: మంచివారి పొందు మంచివారి చెలిమి మహిలోన దొరుకదు. దుష్టులెందరైనా దొరుకుచుంద్రు. మంచివారి చెలిమి మహిలోన దొరుకదు. దుష్టులెందరైనా దొరుకుచుంద్రు.
2: On earth, in this world, it's not that easy to have friendship with good people. You have lots and lots of wicked people all around.
1: కనికిరాళ్ళు చూడ కలవు ఎందైనను. కనికిరాళ్ళు చూడ కలవు ఎందైనను. విలువ గోలు వజ్రం ఒకటి కలదా.
2: The number of pebbles and stones everywhere. Do you find and get a most precious, valuable diamond?
3: ప్రేమస్వరూపులారా,
2: embodiments of love.
3: అనంత జగత్తులో, అఖిల ప్రాణికోటిలో మానవుడు అత్యంత ఉన్నత స్థితిని పొందినవాడు.
2: ఇన్ దిస్ వాస్ట్ యూనివర్స్ ఆఫ్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ లివింగ్ క్రీచర్స్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ నోబ్లెస్ట్ అండ్ హైయెస్ట్.
3: మానవుడు ధనమును కోల్పోయినా దానిని తిరిగి ఇన్ని అవస్థలైన పడి దానిని సంపాదించగలడు.
2: మ్యాన్ ఇఫ్ హీ లూజెస్ మనీ he can regain by struggling hard.
3: Oka mitruni kolipoyina tirigi maroka mitruni ayinakudanu thanu sampadinchukovaladu.
2: If he loses a friend, he can have another friend in his place.
3: Oka bharyanu kolipoyina renda vivaham aadi maroka bharyanu ayinakudanu pondagaladu.
2: If he loses his wife, he can get remarried and again have another wife.
3: Oka bhumine kolipoyina తిరిగి అనేక అవస్థలతో ఆ భూమిని తిరిగి సాధించుకోగలడు మానవుడు.
2: ఇఫ్ మ్యాన్ లూజెస్ హిస్ షేర్ ఆఫ్ ద ల్యాండ్, హీ కెన్ వర్క్ ఫర్ ఇట్ అండ్ రీగెయిన్ ఇట్.
3: కానీ మానవుని యొక్క దేహంను తిరిగి సంపాదించుకోలేడు.
2: మ్యాన్ కెన్ నాట్ రికవర్ గెట్ బ్యాక్ ద బాడీ వెన్ వన్స్ ఇట్ ఈస్ లాస్ట్.
3: మానవుని దేహము అత్యున్నతమైనటువంటిది.
2: హ్యూమన్ బాడీ ఈజ్ వెరీ ప్రెషస్.
3: జంతువునాం నరజన్మ దుర్లభం.
2: ఆఫ్ ఆల్ ద లివింగ్ క్రీచర్స్ ద హ్యూమన్ లైఫ్ ఈజ్ రేరెస్ట్ ఆఫ్ ఆల్.
3: ఇట్టి పవిత్రమైనటువంటి మానవత్వాన్ని ఈనాడు మానవుడు అర్థం చేసుకునలేక దానిని దురుపయోగం చేసుకుంటూ ఉన్నాడు.
2: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ హౌ సీక్రెట్ హిస్ హ్యూమన్ లైఫ్ ఇస్ అండ్ ఈజ్ మిస్యూజింగ్ ఇట్.
3: మానవుని ఎందున్నటువంటి దివ్యత్వాన్ని, మానవుని ఎందున్నటువంటి పవిత్రతను ఏమాత్రం కూడాను మానవుడు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడం లేదు.
2: మ్యాన్ ఈజ్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ద లేటెంట్ డివినిటీ అండ్ ద శాంక్టిటీ బిహైండ్ హిస్ లైఫ్.
3: గడచిపోయిన రాత్రి ఎన్ని విధములు గడిబిడి చేసినప్పటికీ అది మనకు తిరిగి రాదు.
2: ద బైగాన్ నైట్ కెన్ నెవర్ బి రికవర్డ్, ఇట్ వుడ్ నెవర్ కమ్ బ్యాక్.
3: అనంత సాగరంలో లీనమైనటువంటి యమునా నది మనం ఎన్ని విధములైన ప్రయత్నం చేసినప్పటికీ తిరిగి మనకు లభించదు.
2: ద రివర్ యమునా, వెన్ వన్స్ ఇట్ మర్జెస్ ఇన్ దట్ వాస్ట్ మైటీ ఓషన్, ఇట్ కెన్ నాట్ బి రీగెయిన్డ్.
3: మానవుడు చక్కగా నమిలి మృంగినటువంటి ఫలమును ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ తిరిగి తాను ఆ ఫలముగా తాను పొందలేడు.
2: మ్యాన్ ద ఫ్రూట్ దట్ హీ ఈట్స్ masticating well, he cannot recover it in true form.
3: అట్టి పరిస్థితి యందు మానవత్వమును ఏ రీతిగా తాను అర్థం చేసుకోగలడు?
2: Under these circumstances, how do you expect him to know the human value?
3: మానవుడు అనేక విధమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాడు.
2: Man has so many capacities.
3: భగవంతుడు అనుగ్రహించినటువంటి యొక్క శక్తిలో మొట్టమొదటిది మతి.
2: The first gift of God to mankind is mati, the mind.
3: రెండవది స్థితి.
2: The second is sthiti, the position.
3: మూడవది పరిస్థితి.
2: Third one is circumstances, paristhiti.
3: నాలుగవది గతి.
2: The fourth one is destiny,
3: మతి,
2: గతి.
3: స్థితి, పరిస్థితి, గతి, సంపత్తి.
2: These are the four levels, gifts of God to mankind. The mind, position, circumstances and the destiny.
3: కాని మానవుని యొక్క గతిని పురస్కరించుకునియే తన యొక్క స్థితి ఏర్పడుతుంది.
2: In fact, things happen, they come to us, depending on the destiny.
3: మానవుని యొక్క ప్రవర్తనను పురస్కరించుకునియే మతి ఏర్పడుతుంది.
2: The mind is formed basing on our own conduct and
3: behavior. మతి వలనే గతి, గతి వలనే స్థితి.
2: So, it's our mind that shapes our destiny.
3: కనుకనే మానవునకు మొట్టమొదటిది మతి అతి పవిత్రమైనటువంటిదిగా ఉండాలి.
2: దేర్ఫోర్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ మ్యాన్ షుడ్ పొజెస్ ఏ సీక్రెట్ మైండ్.
3: మతిని పురస్కరించుకునియే తన యొక్క స్థితి, సంపత్తి ఏర్పడుతూ ఉంటాయి.
2: బేసింగ్ ఆన్ హిస్ మైండ్ అండ్ టెంపర్మెంట్ హిస్ పొజిషన్ అండ్ ద వెల్త్ డిపెండ్.
3: ఇలాంటి సత్యాన్ని మానవుడు మొట్టమొదట గుర్తించుకున్నప్పుడే తన యొక్క స్థితిని కాని సంపత్తిని కాని తాను పొందగలడు.
2: వెన్ వన్స్ హీ అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ హీ క్యాన్ బి ష్యూర్ ఆఫ్ హిస్ డెస్టినీ అండ్ ది వెల్త్.
3: కాన ప్రతి మానవుడు కూడాను ఒక విధమైన ప్రతి మతిని యొక్క సంపత్తిని చక్కగా కాపాడుకోవాలి.
2: దేర్ఫోర్ వన్ హ్యాస్ టు మెయింటైన్ ద మెంటల్ యాటిట్యూడ్ టెంపర్మెంట్ ఇన్ పర్ఫెక్ట్ ఆర్డర్.
3: ఈ ప్రపంచమునందు ప్రతి పదార్థమును కూడాను పవిత్రమైన మార్గంలో ఉపయోగించాలి.
2: మ్యాన్ మస్ట్ మేక్ యూజ్ ఆఫ్ ఎవ్రీ మెటీరియల్ ఇన్ ఎ సీక్రెట్ వే పాసిబుల్.
3: సక్రమమైన మార్గాన్ని పొందాలి.
2: హీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే.
3: చేతిలో ఒక కత్తి ఉంది.
2: యు హ్యావ్ ఎ నైఫ్ ఆన్ హ్యాండ్.
3: కానీ ఈ కత్తి ద్వారా కూరగాయలు తరుక్కొని చక్కగా వంట వండుకొని భుజించవచ్చు.
2: విత్ దిస్ నైఫ్ యూ కెన్ కట్ వెజిటబుల్స్, కుక్ వెల్ అండ్ పార్టేక్ ఫుడ్.
3: లేక ఫలములు కోసుకొని తాను ఆరగించి ఆకలిని తీర్చుకోవచ్చు.
2: యూ కెన్ కట్ ఈవెన్ ద ఫ్రూట్స్ అండ్ అపీజ్ యువర్ హంగర్.
3: కానీ కత్తి చేతిలో ఉన్నది కదా అని ఎదుటివానికి తలను గొంతును కోసినప్పుడు ఇతను కేవలం రాక్షసత్వాన్ని పొందిన వాడవుతాడు.
2: ఫర్ ద సింపుల్ రీజన్ దట్ యు హావ్ గాట్ నైఫ్ ఆన్ హ్యాండ్ యూ కెనాట్ కట్ ద నెక్ ఆఫ్ అదర్ మ్యాన్ అండ్ బికమ్ ఎ డెమన్.
3: కనుక ఎలాంటి పదార్థమును ఏ విధమైన మార్గంలో మనం ఉపయోగించాలి అనేటువంటి యొక్క స్థితిని కూడా మనం తెలుసుకోవాలి.
2: We should know in what way we should make use of this material in this world.
3: Manavattvamlo inyo vidhamainatundi shaktulu unnavi.
2: Human life is gifted with many potentialities.
3: Ee shaktulu yokka pavitrathanu kudanu manam gurtinchadaniki prayatninchali.
2: We should also know the sanctity of these capacities.
3: Ee yokka shaktini anugraham chetane pondadaniki veelavutundi.
2: These are all the gifts of God, grace.
3: Manavuni yokka jeevithamu oka pedda gadiyaram vantidi.
2: Human life is a very big clock.
3: Indulo samvatsaramulu nelalu dinamulu aneetundi moodu pinnulu untunnayi.
2: This big clock of human life has got three pins representing year, month and the day.
3: Ee moodu munlu sakramanga tirigatamu chaala baaga tirugutune untunnayi.
2: The three pins are revolving in perfect precision.
3: దీనిని పురస్కరించుకుని మానవుని యొక్క ఆయుష్ ప్రమాణం కూడాను తిరుగుతూనే ఉంటుండాలి.
2: The way how the pins move decide our lifespan.
3: కానీ మానవుడు తన ఆయుష్ ప్రమాణాన్ని గుర్తించుకు పురమే గంటలు కొడుతున్నాడు, ఘన్ ఘన్ ఘన్ అని.
2: But man, before he commenced his life on earth, the sojourn, in fact there has been a bell going on.
3: ఈ గడియారం నున్నటువంటి మూడు పిన్నులను సక్రమమైన మార్గంలో నడుస్తూ ఉన్నప్పటికీ తన యొక్క జీవితాన్ని మాత్రము సక్రమంగా గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
2: Though these three pins are working and revolving in perfect precision and order, man is not able to lead a proper life.
3: దినములు
2: days
3: 30 దినములు జరిగినప్పుడే ఒక నెల అవుతుంది.
2: 3 days constitute a month.
3: 12 నెలలు జరిగినప్పుడే ఒక సంవత్సరం అవుతుంది.
2: 12 months make an year.
3: కనుక సంవత్సరం అనేటువంటివి నెలలతో కూడినటువంటివి.
2: ఇయర్ ఇట్ కంప్రైజెస్ మంత్స్.
3: నెలలు దినముతో కూడినటువంటివి.
2: ఎ మంత్ కంప్రైజెస్ డేస్.
3: కనుక ప్రధానమైనటువంటిది దినమే.
2: ఫర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ద డే.
3: కనుక మన నిత్య దినములు ఏ విధమైన మార్గంలో మనం అనుభవించాలి అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించాలి.
2: సో వీ హావ్ టు నో ద ఫండమెంటల్ ట్రూత్ యాజ్ టు హౌ టు పాస్ త్రూ ఎవ్రీ డే.
3: కానీ ఈనాటి మానవుడు తన యొక్క నిత్య జీవితం యొక్క సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
2: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ట్రూత్ బిహైండ్ ద డే హీ సపోజ్ టు స్పెండ్.
3: దినమును గడుపుతున్నాడే కానీ ఏ విధంగా గడపాలి, ఏ విధంగా అనుభవించాలి, ఏ విధంగా ఈ దినమును అర్థం చేసుకోవాలి అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
2: దో ద డేస్ పాస్ ఆఫ్, మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ హౌ టు స్పెండ్ ఎవ్రీ డే, హౌ బెస్ట్ హీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ప్రాపర్ మెథడ్.
3: ప్రతి ఒక్కటి కూడాను భగవంతుని యొక్క సంకల్పం చేతనే జరుగుతూ ఉంటున్నాయి.
2: ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాపన్స్ యాజ్ పర్ ద విల్ ఆఫ్ గాడ్.
3: ఈ సత్యాన్ని కూడాను మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
2: ఈవెన్ దిస్ ట్రూత్ ఈజ్ నాట్ అండర్స్టూడ్ బై మ్యాన్.
3: కేవలం తన స్వార్థము స్వప్రయోజనం గుర్తించి వర్తిస్తూ ఉన్నాడు.
2: హీ కండక్ట్స్ హింసెల్ఫ్ బేసింగ్ ఆన్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
3: ఈ వ్యక్తి యొక్క సంకల్పం గురించుకొని భగవంతుడు తన యొక్క శక్తిని ఉపయోగించాడు.
2: బేసింగ్ ఆన్ యువర్ ఓన్ థాట్స్ గాడ్ విల్ నెవర్ యాక్ట్.
3: ప్రపంచమునకు, సమాజమునకు, కుటుంబమునకు ఏది అవసరమో దానిని గుర్తిస్తూ వస్తుంటాడు భగవంతుడు.
2: గాడ్ రికగ్నైజెస్ వాట్ ఈస్ నీడెడ్ టు యువర్ ఫ్యామిలీ, టు ద సొసైటీ, టు ద కంట్రీ అండ్ ది ఎంటైర్ వరల్డ్.
3: ఒక ఇంటిలో కళ్యాణం జరుగుతుండాలి.
2: దేర్ టేక్స్ ప్లేస్ ఎ వెడ్డింగ్ ఎట్ ఎ రెసిడెన్స్.
3: కుంభవర్షం కూర్చడానికి ప్రయత్నమైంది.
2: దేర్ స్టార్టెడ్ ద డౌన్ పవర్ ఆఫ్ రెయిన్.
3: ఓ భగవంతుడా, నా ఇంట్లో కళ్యాణం పూర్తి అయ్యేంత వరకు కూడాను నీవు ఈ వర్షంను కురిపించకూడదు అని ప్రార్థిస్తాడు.
2: And the residents of a happy home where the wedding is to take place, they pray to God, Oh God, please stop this rain because I got the auspicious occasion.
3: ఆ వ్యక్తి యొక్క ప్రకృతి వాణి యొక్క పొలము వర్షము లేక ఎండిపోతుండాలి.
2: Whereas there is a neighbor whose land is so dry because of the absence of rain.
3: ఓ భగవంతుడా, ఎండల చేత నా పంటలంతా పండుకోకుండా ఎండిపోతుండాలి, కుంభవర్షాన్ని కురిపించు అని తాను కోరుతున్నాడు.
2: ద నైబర్ ప్రేస్ టు గాడ్, ఓ గాడ్, మై ల్యాండ్ ఇస్ డ్రై, దర్ నో రెయిన్స్, ప్లీజ్ సీ దట్ వీ హ్యావ్ హెవీ రెయిన్.
3: వ్యక్తిగతమైన అభిష్టములకు ఏమాత్రము లొంగడు.
2: గాడ్ విల్ నెవర్ సక్కమ్ టు ఇండివిజువల్ డిజైర్.
3: అయితే వారి వారి భక్తి ప్రపత్తులను ఆధారం చేసుకుని ఆ వ్యక్తులు కూడా ఆనందాన్ని అందిస్తుంటాడు.
2: హౌఎవర్ హీ కన్ఫర్స్ బ్లెస్ బేసింగ్ ఆన్ ది అవర్ డివోషన్ అండ్ అవర్ సిన్సెరిటీ.
3: అయితే ఒక్క విషయాన్ని మనం చక్కగా గుర్తించాలి.
2: బట్ వీ హావ్ టు రియలైజ్ వన్ పాయింట్.
3: ఈ ప్రపంచంలో,
2: ఇన్ దిస్ వరల్డ్,
3: ఏ ఔషధములకు నయం కానటువంటి రోగము ప్రతి మానవుని యందు ఉంటున్నది.
2: దేర్ ఈస్ ఎ డిసీజ్ విత్ విచ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ సఫర్ ఫ్రామ్, విచ్ ఇస్ ఇన్క్యూరబుల్ బై ఎనీ మెడిసిన్.
3: ఒకని యందు అధికమైనటువంటి జబ్బుగా ఉండవచ్చు.
2: ఇట్ మే బి మోర్ ఇన్ వన్ పర్సన్.
3: ఒకని యందు అవి తక్కువగా ఉండవచ్చు.
2: రాదర్ ఇట్ మే బి లిటిల్ ఇన్ అనదర్ వన్.
3: కానీ క్వాంటిటీ డిఫరెన్స్ గా ఉన్నప్పటికీ ఈ రోగం యొక్క క్వాలిటీ ఒకటిగానే ఉంటుండాలి.
2: బట్ ది డిసీజ్ ఈజ్ ఇన్ ఎవ్రీ వన్, ది డిఫరెన్స్ లైస్ ఇన్ ది క్వాంటిటీ.
3: ఇది ప్రాప్తమైన ఔషధముల చేత నివారణ అయ్యేటువంటిది కాదు.
2: దిస్ డిసీజ్, కామన్ డిసీజ్, కెన్ నాట్ బి రిలీవ్డ్ బై ఫిజికల్ మెడిసిన్.
3: ప్రజ్ఞుడైనటువంటి డాక్టర్ వల్ల నయమయ్యేటువంటిది కాదు.
2: నార్ కెన్ బి క్యూర్డ్ బై ఎన్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్.
3: ఏమిటి ఈ రోగము?
2: వాట్ ఈస్ దిస్ డిజీజ్?
3: అది అహంకారం అనే రోగము.
2: దట్ ఈస్ ద డిజీజ్ ఆఫ్ అహంకార, ఈగో.
3: ఈ అహంకారం అనేటువంటి దాన్ని అర్థం చేసుకునలేక వాడు అనుభవిస్తున్నాడు.
2: He is not able to understand the cause behind this disease and suffers from
3: that. ఈ అహంకారమునకు ఎక్కడ అవకాశం ఉంటున్నది?
2: Where is the scope to have ego?
3: అవకాశం లేనటువంటి అహంకారాన్ని అనుభవించుతున్నాడంటే ఇది తన యొక్క ప్రీతియే.
2: Where is the need to be egoistic in this world?
3: ఈ రోగం తాను ప్రీతితో తీసుకున్నటువంటి వాడవుతాడు.
2: He accepts it with all his happiness. He welcomes the disease.
3: ఈ విశాలమైనటువంటి ప్రపంచాన్ని ఒకతూరి గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: Make every attempt to know the secrets of this
3: నా
2: vast
3: ఈ అహంకారమునకు కారణం ఏమిటి?
2: What is the cause for the ego?
3: ఇంత విశాలమైన ప్రపంచములో,
2: in this vast world,
3: ఈ ప్రపంచం యొక్క మ్యాప్ లో,
2: in this world map,
3: మన భారతదేశము చాలా చిన్నదిగా కనిపిస్తుండాలి.
2: Our Bharat is so small in the world map.
3: ఈ భారతదేశంలో,
2: in this Bharat,
3: మెడ్రాస్ స్టేట్ చాలా చిన్నదిగా ఉంటుండాలి.
2: మెడ్రాస్ స్టేట్ స్టిల్ స్మాలర్.
3: ఈ మెడ్రాస్ స్టేట్ లోపల
2: in this Madras.
3: Kodaikanal chala chinnadiga untundadi.
2: Kodaikanal is very tiny.
3: Inta pedda Kodaikanal lopala vyakti anetuvanti vaadu chala chinna vaadiga unnadu.
2: And in this Kodaikanal, individual is smallest creature.
3: Inta chinnati vaadu inta vishalamaina prapanchanni chusi ahankara pattaniki emi kaaranam.
2: Such a tiny man as he is, what's the cause behind his ego?
3: Ahankaramunaku ajnaname moola kaaranam.
2: The ego is due to ignorance.
3: Leka ఈ ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క దివ్యత్వమును నేను ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి ఈ అహంకారం అవకాశమే ఉండదు.
2: బట్ ఇఫ్ పర్సన్ ఐడెంటిఫైస్ ద ఇమ్మనెంట్ డివినిటీ ఇన్ హిమ్ అండ్ ద డివినిటీ స్ప్రెడ్ ఎవ్రీవేర్, హి విల్ నెవర్ బి ఎగోయిస్టిక్.
3: విచారం చేయాలి,
2: వన్ హ్యాస్ టు ఇన్వెస్టిగేట్.
3: ఇంత విశాలమైనటువంటి ప్రపంచంలో నేనెంతటి వాడను అనేటువంటి విచారణ చేస్తే అహంకారములకు అవకాశం ఉండదు.
2: దేర్ కెనాట్ బి స్కోప్ ఫర్ ఎనీ ఈగో ఇఫ్ యూ థింక్ వేర్ యూ స్టాండ్ ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్.
3: సర్వం విష్ణుమయం జగత్తు అంతా భగవంతుని యొక్క స్వరూపమే, నేను భగవంతుని స్వరూపమే అనేటువంటి విశాలమైన భావాన్ని అర్థం చేసుకుంటే అక్కడ కూడా అహంకారంకు అవకాశం లేదు.
2: వెన్ యూ హ్యావ్ బ్రాడ్ ఫీలింగ్స్ దట్ మేక్ యూ అండర్స్టాండ్ దట్ యు ఆర్ డివైన్ ఇన్ దిస్ వరల్డ్ దట్ ఇస్ ఈక్వలీ డివైన్.
3: దీనికి కారణం ఏమిటని విచారణ చేస్తే,
2: if you want to find out the reason,
3: sarvam vishtumayam jagattu anetundi tattvamu athani endu ledu.
2: He has no idea that the entire universe is divine.
3: Inta vishalamainatundi prapanchamlo nenentati vaadanu anetundi okka bhavamu athani endu ledu.
2: He has no trace of a feeling as to know where he stands.
3: Bhavamulu lenetundi vyaktiye ajnani. Ee ajnanam chetane ee ahankaram aavirbhavistundadi.
2: Bereft of these two ideas, two feelings, man is ignorant and therefore is egoistic.
3: కనుకనే ఈ అహంకారం చేతనే మానవుడు అనేక విధమైనటువంటి యొక్క ఇక్కట్టు గురి అవుతున్నాడు.
2: మ్యాన్ ఫేసెస్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ ఈగో.
3: ఇది తన యొక్క సంకల్ప బలం చేతనే అభివృద్ధి పరుచుకుంటున్నాడు.
2: ఇన్ఫాక్ట్ హిస్ థాట్స్ స్ట్రెంగ్థెన్ దిస్ ఈగో.
3: సంకల్పముల చేతనే కర్మలు జరుగుతున్నాయి.
2: మ్యాన్ యాక్ట్స్ బేసింగ్ ఆన్ హిస్ థాట్స్.
3: కర్మల చేతనే భావములు కలుగుతున్నాయి.
2: యాక్షన్స్ ఆర్ డ్యూ టు ది ఐడియాస్.
3: భావముల చేతనే శీలము కుదురుతూ ఉండాలి.
2: And it's the feeling that determines the character.
3: Seelam chetane nijamainatundi prapti labhistundadi.
2: It is your character that makes you earn the deservedness.
3: Kanuka ee divyamainatundi yokka prapti manaku labhinchalante seelam abhiruddhi kochukovali.
2: In order to deserve this divinity, we have to develop our character.
3: Seelamuna abhiruddhi parchukovalante manlo pavitramaina bhavam abhiruddhi kavali.
2: To develop character, sacred thoughts should be entertained.
3: Ee bhavamulo abhiruddhi kavalante satkarmallo manam praveshinchali.
2: Sacred feelings can be entertained by undertaking good deeds.
3: Satkarmalu cheyalante motta mota manlo unnatundi sankalpalu pavitramainaviga undali.
2: In order to good deeds, we should have good thoughts.
3: Kanukane sankalpamulee annintikini moola karanam.
2: It's the thought that's the main cause for all.
3: ప్రతి మనస్సు యొక్క స్వరూపమునకు సంకల్పమే మూల కారణము.
2: మైండ్ టేక్స్ ద ఫార్మ్ బేసింగ్ ఆన్ ద థాట్.
3: సంకల్ప వికల్పాత్మకం మనః అన్నారు.
2: మైండ్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
3: ఇది బట్ట ఏ రీతిగా తయారైంది?
2: హౌ ఇస్ దిస్ క్లాత్ మేడ్?
3: పటుకు పేక రెండింటి యొక్క ఏకత్వం చేతనే బట్ట తయారైంది.
2: దిస్ క్లాత్ ఈస్ మేడ్ బికాస్ ది యార్న్ ఇంటర్వోవెన్.
3: ఇటువైపున పోవాలి, అటువైపున రావాలి.
2: The thoughts, the threads are interwoven.
3: పడుగు పేక అంటారు.
2: లెంగ్త్వైస్ అండ్ ట్రాన్స్వర్స్.
3: కనుక మానవత్వము సంకల్ప వికల్పం చేతనే కూడి ఉంటుండాలి.
2: సో హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
3: కానీ సంకల్పం ప్రథమమైనటువంటిది.
2: బట్ ద థాట్ ఇస్ మెయిన్ వన్.
3: వికల్పము దాని యొక్క వికారమైనటువంటిది.
2: కౌంటర్ థాట్ ఈస్ ఇట్స్ ఎబరేషన్.
3: ఈ వికారాన్ని మనం అనుసరించకూడదు, సంకల్పాన్ని మనం అనుసరించాలి.
2: వి షుడ్ నెవర్ ఫాలో ద పర్వర్టెడ్ థాట్.
3: సంకల్పము,
2: సంకల్పము
3: అనగా హృదయ సంబంధమైనటువంటి కల్పన రావాలి.
2: సంకల్ప, ద థాట్ షుడ్ అరైజ్ ఫ్రమ్ ద హార్ట్.
3: సం అనగా సర్వేశ్వర యొక్క తత్వము.
2: సం రిప్రజెంట్ సర్వేశ్వర డివినిటీ.
3: సారూప్యము, సామీప్యము, సాయుధ్యము అన్ని కూడాను సర్వేశ్వరత్వానికి సంబంధించినటువంటివి.
2: సమ్ స్టాండ్స్ ఫర్ డివినిటీ విచ్ ఇస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ లైక్ నియర్నెస్, లైక్ ద ఐడెంటిటీ ఆఫ్ ద ఫార్మ్ అండ్ మర్జర్. దట్ ఇస్ సత్.
3: సత్ అనగా ఏమి? శాశ్వతమైనటువంటిది.
2: సత్ మీన్స్ దాట్ విచ్ ఇస్ పర్మనెంట్,
3: ఎప్పటికీ మార్పు చెందినటువంటిది.
2: దాట్ విచ్ ఇస్ చేంజ్లెస్.
3: అలాంటి మార్పు చెందినటువంటి దాని సంకల్పం మన నుంచి రావాలి.
2: ద థాట్ విచ్ ఇస్ చేంజ్లెస్ షుడ్ అరైజ్
3: మానవునికి. అది ఏ ప్రధానమైనటువంటి సంకల్పం.
2: దాట్ ఈస్ ద మెయిన్ థాట్ దట్ మ్యాన్ షుడ్.
3: సంకల్పము సక్రమమైనటువంటిగా ఉన్నప్పుడు మన యొక్క స్థితిని సరైన స్థితిగా ఉంటుంటుంది.
2: When thoughts are proper, our position also would be equally proper.
3: మన స్థితి గతి కూడాను సరిగా ఉంటుంటుంది.
2: Our position, our destiny would be equally good.
3: ఇది సంపత్తి ఏమిటది?
2: What is this sampatti, wealth?
3: ఈ సంపత్తి అనగా లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైనటువంటి యొక్క సిరి సంపదలు కాదు.
2: సంపత్తి, the wealth, does not mean worldly pleasure, worldly conveniences, worldly comforts and physical nature.
3: సంపత్తి,
2: సంపత్తి
3: అనగా సద్విచారము, సత్సంకల్పము, సద్భావము, సన్నడతలు, ఇలాంటివన్నీ కూడా సత్సంపత్తిగా ఉంటుంటాయి.
2: సంపత్తి, ద వెల్త్ కమ్ మీన్స్ గుడ్ ఎంక్వైరీ, గుడ్ థాట్, గుడ్ ఫీలింగ్,
3: శాశ్వతమైనటువంటి సంకల్పాలు మనలో అభివృద్ది కావాలి.
2: వీ షుడ్ డెవలప్ థాట్స్ దట్ డిజర్వ్ టు బి పర్మనెంట్.
3: అయితే ఇలాంటి శాశ్వతమైన సంకల్పాలు రావాలంటే
2: టు ఎంటర్టైన్ సచ్ థాట్స్,
3: జన్మ జన్మాల యొక్క పుణ్యము యొక్క ఫలితము చేతనే మానవుని యందు భగవత్ అనుగ్రహం ప్రాప్తిస్తుంది.
2: మ్యాన్ బికమ్స్ ద రిసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ బికాస్ ఆఫ్ goodness, the merit accrued
3: పుణ్యఫలం ఎత్తుతున్నాడు.
2: మ్యాన్ థింక్స్ దట్ విల్ బి హ్యాపీ బై హ్యావింగ్ ది వెల్త్.
3: మానవుడు పుట్టడానికి మూల కారణము పుణ్యఫలమే.
2: హ్యూమన్ బర్త్ ఇస్ బికాస్ ఆఫ్ ద మెరిట్ అక్రూడ్ ఇన్ ది
3: పాస్ట్. కానీ పుణ్యఫలంతో పుట్టినటువంటి మానవుడు పాపములు ఎందుకు చేయాలి?
2: హ్యావింగ్ టేకెన్ ద హ్యూమన్ లైఫ్ బికాస్ ఆఫ్ ద మెరిట్, వై షుడ్ కమిట్ సిన్ఫుల్ డీడ్స్?
3: ఈ కర్మఫలములకు పాపములు చేయడానికి మూల కారణమేమిటి?
2: What is it that makes us commit sins?
3: దీనికి తన యొక్క వాంఛలే.
2: Desires lead us to sinful acts.
3: ప్రకృతిని చూస్తున్నాడు కన్నులతో.
2: Man watches the world with his eyes.
3: కానీ ప్రకృతిని చూడు.
2: See the world.
3: ఏ విధంగా చూడాలి?
2: How should you see?
3: సమ్యక్ దృష్టి, పవిత్రమైన దృష్టితో చూడాలి.
2: See the world with sacred looks.
3: కానీ ఈ పవిత్ర దృష్టి తనలో లేకపోవటం చేతన ప్రకృతిని వికారంగా చూస్తున్నాడు.
2: బట్ మ్యాన్ హ్యాస్ నో సచ్ సీక్రెట్ లుక్స్, బట్ హీ లుక్స్ ఎట్ ఇట్.
3: ప్రకృతిని ప్రకృతిగా చూస్తున్నాడు.
2: హీ వాచెస్ ద వరల్డ్ యాజ్ సచ్.
3: ఇదే తనలో ఉన్నటువంటి దోషము.
2: దట్ ఈస్ హిజ్ మిస్టేక్.
3: సర్వం విష్ణుమయం జగత్.
2: ద హోల్ వరల్డ్ ఈస్ డివైన్.
3: విశ్వం విష్ణుమయం జగత్.
2: ది యూనివర్స్ ఈజ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
3: విశ్వం కేవలం ఒక కార్యము.
2: అండ్ ది యూనివర్స్ ఈజ్ ది ఎఫెక్ట్.
3: కార్యము కారణము.
2: గాడ్ ఈజ్ ద కాజ్.
3: కారణ కారణ స్వరూపమే ఈ యొక్క జగత్తు.
2: ద వరల్డ్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్.
3: కనుక మనము ఈ జగత్తును విశ్వస్వరూపునిగా మనం చూడాలి.
2: సో వీ హావ్ టు కన్సిడర్ దిస్ యూనివర్స్ యాజ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ ద డివైన్.
3: పశ్యన్న పిచాన పశ్యతి మూఢో మూఢో మూఢో.
2: A foolish man sees it, but yet he says that he sees not.
3: Baita drishtini matrame chustunnadu.
2: He has got external looks.
3: Baita drishtini chuchetvanti pasuvu.
2: It is animal that has got the external looks.
3: Visha roopamto chuchetvanti pasuvu.
2: It is the animal that has worldly looks.
3: Vishtha roopamto chuchetvanti manavudu.
2: Human beings should watch with the divine prompting behind.
3: Kalukoni పవిత్రమైనటువంటి దృష్టిని మనం సమ్యక్ దృష్టి, పవిత్రమైనటువంటి భావంతో మనం చూడాలి.
2: సో వీ షుడ్ వాచ్, వీ షుడ్ సీ ఇన్ ఎ సీక్రెట్ వే, ఇన్ ఎ డివైన్
3: వే. ఆ దృష్టితో మనం చూచినప్పుడు సర్వము మనకు బ్రహ్మమయంగానే ఉంటాయి.
2: వెన్ వన్స్ వీ హ్యావ్ దిస్ డివైన్ విజన్, యూ విల్ ఎక్స్పీరియన్స్
3: ఎన్ని విధమైనటువంటి ఆటంకములు మనకు సంభవించినప్పటికీ ఈ ఆటంకములకు ఏమాత్రము అడ్డు తగలదు.
2: నో అబ్స్టకల్స్ వుడ్ స్టాండ్ ఇన్ యువర్ వే.
3: ఇప్పుడు ఒక అనిల్ కుమార్ ఉన్నాడు.
2: హియర్ ఇస్ అనిల్ కుమార్.
3: ఆయన కన్నులకు అడ్డంగా కొన్ని అద్దాలు పెట్టుకున్నాడు.
2: హీ హాస్ గ్లాసెస్ హియర్ దట్ స్టాండ్ ఇస్ అన్ అబ్స్టకల్ హియర్.
3: కానీ కన్నులకు అడ్డంగా గ్లాసులు ఉన్నాయి, కానీ దృష్టికి హెల్ప్ గా ఉంటున్నాయి.
2: దో హీ హాస్ గాట్ గ్లాసెస్ యాజ్ అన్ అబ్స్టకల్, యట్ హీ సీస్ త్రూ దెమ్.
3: అదే విధంగానే మన దృష్టికి ప్రేమ అనే అద్దాలు ధరించినప్పుడు,
2: when once we wear the glasses of love,
3: prema anetunte addamulu mana drushtiki addanga untundadi kani brahmamu anetunte drushtiki addamu ledu.
2: Though the glasses of love stand as an obstacle, yet you see the divine.
3: Kanukane prema drushtiki manu ye vidhamaitunte addu tagaladaniki veelu kadu.
2: So for this vision of love, nothing can come in the way.
3: Maravuniki pradhanamaitu pranam premane.
2: And the main life principle is
3: premane lekundina biddanaina talli preminchadu.
2: And if there's no love, the child and mother,
3: bharyaina bharta preminchadu,
2: the husband will not love
3: mitrudaina maraku mitrudini preminchadu,
2: there will be no friendship between the two individuals.
3: Jeevudaina devunni preminchadu,
2: individual can never be near God.
3: Kanukane premane jeevunni devuniga marustundadi.
2: It is love that makes the individual divine.
3: Kanuka manavatvanni daivatvanga marchadaniki ప్రేమ ఒక్కటే ప్రాణము.
2: హ్యూమన్నెస్ హ్యూమానిటీ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ డివినిటీ త్రూ లవ్.
3: మానవుని హృదయం లోపల ప్రేమ సంకుచితమైనటువంటి ప్రేమగా నిలిచిపోయింది.
2: మ్యాన్ టుడే హ్యాస్ గాట్ ఇన్ హిస్ హార్ట్ ద లవ్ విచ్ ఇస్ నారో అండ్ లిమిటెడ్.
3: కనుక కొన్ని సమయం లోపల ద్వేషము అనేటువంటిది నింపుకుంటుండదు ఈ హృదయము.
2: ఎట్ టైమ్స్ హేట్రెడ్ ఫైండ్స్ ఇట్స్ ప్లేస్ ఇన్ హ్యూమన్ హార్ట్.
3: సింగిల్ సోఫా.
2: Human heart is single sofa.
3: అక్కడ ప్రేమను కూర్చుంటే మరొకరు కూర్చోవడానికి అవకాశం లేదు.
2: When love is seated, no one else. ద్వేషం
3: అక్కడ ప్రవేశించడానికి వీలే లేదు.
2: Hatred has no place there.
3: అసూయ ప్రవేశించడానికి అసలే వీలు లేదు.
2: Jealousy has no place there.
3: This is not a musical chair.
2: Human heart is not a musical chair. This is single sofa.
3: దీంట్లో భగవంతుడు ఒక్కడే మాత్రం కూర్చోవాలి.
2: God alone can sit there.
3: అది కూర్చున్నప్పుడే ఇది పవిత్రమైనటువంటి ఒక విశాలమైనటువంటి హృదయంగా మారుతుంది.
2: When once God sits in our heart, we'll have expansion love.
3: కనుక ఈనాటి మానవునకు ఈ విధమైనటువంటి యొక్క ప్రేమతత్వం అనేటువంటిది అర్థం చేసుకోలేకపోవటం చేత, హృదయంలో ప్రవేశం ఇవ్వలేకపోవటం చేత తన యొక్క హృదయం అంతా అనేక విధమైన అశాంతి గురి అవుతుండాలి.
2: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ లవ్. He doesn't give any scope, any place for love in his heart. Therefore, he is restless.
3: ఏ విధంగా ప్రార్థిస్తూ వచ్చారు?
2: What was the prayer of Gopikas in those days?
3: ప్రేమ తత్వాన్ని వారు ప్రార్థిస్తూ వచ్చారు.
2: They prayed to this principle of love.
3: ప్రేమ రహిత మరుభూములలో,
2: in this barren land bereft of love,
3: ప్రేమాంకురమును పెంపొంద,
2: for the seeds of love to sprout up,
3: ప్రేమావేశముతో,
2: with all the emotion of love,
3: ప్రేమ

0: As there's downpour rain of love, as the rivers of love flow, O Krishna, play on your flute and make us listen to your melodious music.
1: నీ యొక్క మురళీ గానం చేతనే ఈ ప్రేమ వర్షం కూర్చాలి.
0: Let your melody be the cause
1: ఈ
0: for ప్రేమ
1: వర్షం చేతనే ప్రేమ మొక్కలు పండాలి.
0: Let this rain of love lead to the germination.
1: ప్రేమ మొక్కలు పండినప్పుడే విశ్వకు శాంతిని అందించగలం.
0: When we find the samps saplings of love sprouting up,
1: అందరూ ప్రేమమయులే,
0: we will know the principle of
1: love. ద్వేషం ఎక్కడుండాలి?
0: Then where is the scope for hatred?
1: మదాలస,
0: మదాలస,
1: తనకు జన్మించినటువంటి పుత్రులందరినీ కూడాను,
0: ఆల్ ద సన్స్ షీ బిగాట్,
1: పుత్రభావం అనేటువంటిది లేకుండా,
0: విత్ నో సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్,
1: కేవలం జ్ఞానభావం చేత వారిని అన్ని విధాలా పోషించుకుంటూ వచ్చింది.
0: విత్ ఆల్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ద బ్యాక్ గ్రౌండ్ షీ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ హర్ సన్స్.
1: నాయన, నీవు శరీరధారివి కాదు.
0: ఓ సన్, యు ఆర్ నాట్ మియర్లీ ద బాడీ.
1: నీ యొక్క నిజమైన రూపం ఆత్మనే.
0: యువర్ ట్రూ ఫార్మ్ ఇస్ ఆత్మ.
1: చిన్న బిడ్డను తొట్టులో పండబెట్టి,
0: యాజ్ ద చైల్డ్ వాజ్ కెప్ట్ ఇన్ ఎ స్వింగ్,
1: అనేక విధమైనటువంటి యొక్క జ్ఞానభావం చేత వారిని జోకొట్టుతూ వచ్చేటువంటిది.
0: షీ యూజ్డ్ టు సింగ్ ద లలబీ ఆఫ్ విజ్డమ్ యాజ్ ద చైల్డ్ టేక్స్ టు స్లీప్.
1: ఆ విధంగా వచ్చి ఒక్కొక్క కుమారుణ్ణి 8వ సంవత్సరం వచ్చేటప్పటికే అరణ్యానికి పంపుతూ వచ్చి,
0: అండ్ యాజ్ ద చైల్డ్ గ్రోస్ అప్ హీ ఈజ్ సెంట్ టు ద ఫారెస్ట్.
1: ఈ విధంగా ముగ్గురు కుమారులను పంపించింది.
0: లైక్ దిస్ ఆల్ ద 3 సన్స్ ఆర్ సెంట్ టు ఫారెస్ట్.
1: నాలుగో కుమారుని కూడా అదే రకమైనటువంటి దీంట్లో ప్రారంభమైంది.
0: ద సేమ్ ప్రొసీజర్ వెన్ 4th సన్ ఆల్సో వాస్ బోర్న్.
1: మదాలస భర్త వచ్చాడు.
0: ద హస్బెండ్ ఆఫ్ మదాలస కేమ్ దేర్.
1: మదాలస, నా తర్వాత ఈ రాజ్యం ఏలేటువంటి వారెవరు?
0: మదాలస, హూ విల్ రూల్ దిస్ కింగ్డమ్ ఆఫ్టర్ మీ?
1: రాజులేని రాజ్యం అనేటువంటిది గుడ్డి రాజ్యంగా ఉంటుంటుంది.
0: ఇట్ ఈస్ ఎ బ్లైండ్ కింగ్డమ్ విదౌట్ ఎ కింగ్.
1: కనుక వీనిని నీ దగ్గర పెట్టుకోవడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ కీప్ హిమ్ విత్ యూ ఎనీ లాంగర్.
1: కనుక వీనిని ఏమాత్రం నీ దగ్గర పెట్టను అని ఆమెతో చాలా పోట్లాడి ఆ బిడ్డను తాను తీసుకున్నాడు.
0: హస్బెండ్ ఫాట్, ఆర్గ్యూడ్ విత్ హిస్ వైఫ్, టెలింగ్ దట్ హీ కెనాట్ కీప్ ద చైల్డ్ విత్ మదర్.
1: రాజా,
0: షీ ఆల్సో సెడ్, ఓ కింగ్,
1: నేను పిల్లలకు ఉపకారమే చేస్తున్నాను కానీ అపకారం కాదు.
0: ద వైఫ్ సెడ్, ఐఎమ్ హెల్పింగ్ చిల్డ్రన్, ఐఎమ్ నాట్ హార్మింగ్ దెమ్. ఏ
1: విధమైన బోధన చేస్తున్నాను?
0: వాట్ కైండ్ ఆఫ్ టీచింగ్ ఐఎమ్ గివింగ్ టు దెమ్.
1: నేను ఏ ప్రపంచకు సంబంధమైనటువంటి బోధనలు చేయటం లేదు.
0: ఐఎమ్ నాట్ గివింగ్ దెమ్ వరల్డ్లీ టీచింగ్.
1: ఓంకారమని ఏటి ఒక తొట్లలోను,
0: ఇన్ దిస్ స్వింగ్ ఆఫ్ ఓంకార ద ప్రైమోడియల్ సౌండ్,
1: తమసి అని ఏటి పరుపుత పరచి,
0: ఐ హావ్ లేడ్ డౌన్ ద బెడ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ దట్ దౌ ఆర్ట్ తమసి,
1: వారుణ్ణి ఏ మరక మునచి,
0: ఐ జస్ట్ మేక్ హిమ్ అవేర్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అవేర్నెస్.
1: ఏడు జగముల వారు ఏకమై ఊచ జో జో.
0: People, all the 7 worlds joined together in singing lullaby to God.
1: ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటివి.
0: ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది ఆత్మిక్ విజ్డమ్.
1: కానీ నేను బోధించేది మాయమ్మ నీ తోడ పుట్టినది కాదు, తగవకే పోదాము ధర్మ చావిటికి జో జో. ఈ విధమైనటువంటి యొక్క భౌతికమైన రాగాలతో వారిని నిద్రింపలేదు.
0: ఇట్ ఈస్ నాట్ ద లల్లబీ ఆఫ్ ది వరల్డ్లీ సాట్, ది వరల్డ్లీ నేచర్.
1: ఈ విధంగా వరల్డ్లీ నేచర్ అనేటువంటిది కేవలము ఒక నెగిటివ్.
0: All these lullabies of worldly sort are negative.
1: దివ్యమైన భావంతో కూడినటువంటిది అదే పాజిటివ్.
0: The lullaby of the divine thought is positive.
1: పిల్లల్ని పోషించవలసింది, పిల్లల్ని ప్రేమించవలసింది.
0: One has to love children and foster
1: వారి ఆరోగ్యానికి తగినటువంటి అనుకూలాలు అందించవలసింది.
0: Provide all convenience.
1: కానీ వారి యొక్క లక్ష్యాన్ని మాత్రము మార్చకూడదు.
0: They should never change their aim.
1: అది ఏ లక్ష్యము? దైవ లక్ష్యం.
0: That aim happens to be God here.
1: ఇది ఏ మానవులత్వ దివ్యత్వం.
0: This is divinity in a human being.
1: మానవుడిగా పుట్టి,
0: having been born a human,
1: ఇంతకాలమైనప్పటికీ, ఎన్నో సంవత్సరాలైనప్పటికీ, ఎన్నో లక్షల సంవత్సరాలైనప్పటికీ,
0: in spite of lakhs of years by gone,
1: కానీ మానవుని మానవుడే ఇంకా గుర్తించలేదు.
0: Man has not learned to lead the life of the man.
1: తనను తాను గుర్తించుకోలేనిటి మానవుడు దైవాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
0: Human being who cannot understand himself, how do you expect him to know God?
1: కనుక మొట్టమొదటి మానవత్వాన్ని మనం గుర్తించాలి.
0: So we have to recognize the human quality.
1: అప్పుడే దివ్యత్వం అనేటువంటిది సాక్షాత్కరిస్తుంది.
0: Then the divinity would manifest.
1: కనుక మనము మానవత్వాన్ని మొట్టమొదటి గుర్తించడానికి మానవ యొక్క భావములను మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: టు అండర్స్టాండ్ ద హ్యూమన్ క్వాలిటీ, వీ షుడ్ డెవలప్ ద
1: మానవతాగుణములు. ఏమిటి?
0: వాట్ ఆర్ హ్యూమన్ వాల్యూస్?
1: సత్యం,
0: ట్రూత్.
1: దీనిని వేదం చెప్పి సత్యం వద.
0: వేదా
1: సత్యమనే పలుకు.
0: వేదా సే స్పీక్ ట్రూత్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడేమే సత్యం వద.
0: వాట్ హ్యాపెన్స్?
1: చెప్తున్నారు.
0: Unfortunately, satyam vadha, truth is killed.
1: సత్యాన్ని పలకడానికి ప్రయత్నం చేయటం లేదు.
0: నో పర్సన్ ఈస్ స్పీకింగ్ ట్రూత్ టుడే.
1: ఇంకా ధర్మం చెరా.
0: దెన్ ధర్మ
1: ధర్మాన్ని ఆచరించు అని చెప్పాడు.
0: ఇట్ ఈస్ సెట్ ప్రాక్టీస్ ధర్మ.
1: కానీ ఈనాటి ధర్మాన్ని చెరసాల్లో వేసి పెట్టారు.
0: బట్ ధర్మ టుడే ఈస్ కెప్ట్ ఇన్ చెరా ద జైల్.
1: ప్రేమ
0: ప్రేమ లవ్
1: ప్రేమ సంకుచితమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: అండ్ దిస్ లవ్ ఇస్ కంట్రాక్షన్ ఆఫ్
1: శాంతి. శాంతి అనేటువంటిది కూడా సంకుచితమైనటువంటిగా ఉంటుండాలి.
0: పీస్ ఇస్ ఆల్సో నారో.
1: సత్య ధర్మ శాంతి ప్రేమలు అన్ని కూడా ఏకత్వంతో కూడినప్పుడే మనకు ప్రకాశం అనేటువంటిది లభిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ గెట్ ది బ్రిలియన్స్ ఆర్ ది ఎఫల్జెన్స్ వెన్ ఆల్ ది హ్యూమన్ వాల్యూస్ ఆర్ బ్రాట్ టుగెదర్ ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రకాశం ఉంటుండాలి.
0: యూ ఫైండ్ ఇల్యూమినేషన్.
1: ఈ ప్రకాశానికి మూల కారణం ఏమిటి?
0: వాట్ ద కాజ్ బిహైండ్ ద లైట్?
1: బల్బు.
0: ద బల్బ్.
1: ఈ బల్బుకు మూల కారణం ఏమిటి?
0: What is the principle behind?
1: Wire.
0: The wire.
1: Wire ki moola kaaranam enti?
0: What is the cause?
1: Current.
0: Is the current that flows?
1: Ee current anetundi wire dwara vachi bulb lo chernappudu prakasham manaku ostundadi.
0: The current flows through the wire and gets into the bulb and so is the light.
1: Satyame current.
0: Truth is the current.
1: Dharmame wire.
0: Dharma is the wire.
1: Shantiye bulb.
0: Peace is the bulb.
1: Premane light.
0: Love is the light.
1: Kanuka ee prema anetundi prakashanni manam pondalanukunnappudu
0: in order to enjoy this love of light
1: చక్రమైనటువంటిదిగా ఉంచుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ ద బల్బ్ ఆఫ్ పీస్ ఇన్ ప్రాపర్ కండిషన్.
1: ఈ బల్బ్ చక్కగా ఉండినప్పటికీ వైర్ చక్కగా లేకపోతే అందులో కరెంట్ ప్రసరించదు.
0: దో ద పీస్ ఆఫ్ బల్బ్ ఇస్ వెల్ బట్ ద వైర్ ఆల్సో షుడ్ బి ప్రాపర్.
1: ప్రాచీన కాలమునందు
0: ఇన్ ఏన్షియంట్ డేస్
1: అన్నం బ్రహ్మ. ప్రాచీనుడు భోజనం చేసే పురము అన్నం బ్రహ్మ.
0: In ancient days, before partaking food, they say, food is God.
1: Raso vai Vishnu.
0: Raso vai Vishnu. Water is God.
1: Chusara. Annam Brahma. Raso Vishnu.
0: Food is God. Water is God.
1: Inka padarthame. దీని యొక్క సంపూర్ణమైనటువంటి తత్వం శక్తి ఈశ్వరుడు.
0: ఈశ్వర సింబలైజెస్ ద పవర్ ఆఫ్ ది మెటీరియల్.
1: వారు భుజించేటువంటి వారు.
0: They offer prayers like that and start eating.
1: దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: What is the significance behind this?
1: ఓ భగవంతుడా,
0: ఓ గాడ్,
1: ఈ అన్నం అనేటువంటి స్థూలమైనటువంటి స్వరూపంతో నా దేహాన్ని కాపాడుతుండాలి.
0: The grass part of the food sustains my body.
1: ఈ దేహం యొక్క సిరి సంపదలంతా కూడాను అనేక రకమైనటువంటి శక్తితో దీన్ని కాపాడుతుండాలి.
0: ద బాడీ సస్టైన్ టేకెన్ కేర్ ఆఫ్ బై కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్.
1: సంచరించేటువంటి ఒక రసమైనటువంటిది నాకు మంచి మనసుగా రూపొందుతుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ద మైండ్ దట్ సేఫ్ గార్డ్స్ దిస్ బాడీ.
1: స్థూలమైనటువంటి ఆహారము దేహంగా తయారవుతుండాలి.
0: ద గ్రాస్ పార్ట్ ది ఫుడ్ బికమ్స్ ద బాడీ.
1: సూక్ష్మమైనటువంటి ఆహారము మనసుగా మారుతుండాలి.
0: ద సటిల్ పార్ట్ ఆఫ్ ద ఫుడ్ బికమ్స్ ద మైండ్.
1: సూక్ష్మమైనటువంటి యొక్క రసము
0: సట్లెస్ట్ పార్ట్
1: వాక్కుగా వస్తుండాలి.
0: కమ్స్ అవుట్ బై వే ఆఫ్ స్పీచ్ ఫ్యాకల్టీ.
1: కనుక దేహము మనస్సు వాక్కు ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవుడు.
0: సో హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ బాడీ మైండ్ అండ్ ఎక్స్ప్రెషన్.
1: స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు.
0: దిస్ ఈ ఎసెన్స్ ఇన్ వాట్ ఈస్ సెడ్ ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్.
1: సంకల్పము
0: ద థాట్
1: వాక్కు
0: ద వర్డ్
1: కర్మ
0: అండ్ ది డీడ్
1: మూడింటి యొక్క ఏకత్వమే. దీనిని త్రిపుటి అని వేదాంతం చెప్తూ
0: వేదాంత కాల్స్ దిస్ త్రీ ఎస్ త్రిపుటి ఆర్ ట్రినిటీ.
1: అనగా హృదయము
0: ద హార్ట్,
1: అనగా సంకల్పము
0: ద థాట్,
1: వాక్కు
0: ద వర్డ్,
1: క్రియ
0: అండ్ యాక్షన్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
0: షుడ్ వర్క్ టుగెదర్.
1: కానీ మానవత్వంలో ఈ మూడు ఏకం కావటం లేదు.
0: ఇన్ ది హ్యూమన్ లైఫ్ దే ఆర్ నాట్ యునైటెడ్ ఎనీ లాంగర్.
1: అన్యత్ వచస్ అన్యత్ కర్మ అన్యత్. ఎవరు వాడు? దురాత్మనం.
0: ఇట్స్ ఓన్లీ ది వికెడ్ మ్యాన్ హూస్ థాట్ హూస్ వర్డ్ అండ్ హూస్ యాక్షన్ వేరీ డిఫర్.
1: మనస్ ఏకం వచస్ ఏకం కర్మణ్యేకం మహాత్మనం.
0: ఇట్స్ ఓన్లీ నోబుల్ సోల్ హూ ఫైండ్స్ దిస్ యూనిటీ ఇన్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
1: కనుక మూడింటి యొక్క ఏకత్వమే మహత్తరమైనటువంటి శక్తి.
0: ది యూనిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్ మైటీ పవర్.
1: భిన్నత్వమే కేవలం దురాత్మతత్వము.
0: When these three at variance, that is wickedness.
1: Atma okkate ainappatikini,
0: though Atma is
1: Mahatma,
0: one,
1: Duratma anetuvanti rendu perunu vahistu untundi.
0: Though Atma is one and same, we have Mahatma the noble, Duratma the wicked.
1: ఈ దురాత్మ తత్వానికి ఏమాత్రం కూడా ఏనాటికి శాంతి లభించదు.
0: దిస్ దురాత్మ వికెడ్ మ్యాన్ విల్ నెవర్ ఎంజాయ్ పీస్.
1: కారణం ఏమనగా సత్యమనే కరెంట్ అక్కడ లేదు.
0: బికాస్ దేర్ ఇస్ నో కరెంట్ ఆఫ్ ట్రూత్.
1: కరెంట్
0: ఫెయిల్ టోటలీ.
1: ఎన్ని జనరేటర్లు పెట్టుకున్నా కానీ ఈ కరెంట్ రావటం లేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ మెనీ జనరేటర్స్ వీఆర్ నాట్ ఏబుల్ టు జనరేట్ కరెంట్.
1: జనరేషన్ ఒక జనరేషన్ కావాలి.
0: దిస్ జనరేటర్ షుడ్ బికమ్ జనరేషన్ నౌ.
1: అప్పుడే మానవత్వం అనేటువంటి చక్కగా ప్రకాశిస్తుంది.
0: దెన్ ది హ్యూమన్ లైఫ్ షైన్స్ ఫోర్త్ వెల్.
1: మానవత్వం అనగా జనరేషన్.
0: సో హ్యూమన్ లైఫ్ రిప్రజెంట్స్ ఎ జనరేషన్.
1: సర్వులు కూడా ఏకత్వంగా భావించేటువంటి జనరేషన్.
0: దిస్ జనరేషన్ మీ యాక్చువల్లీ మీన్స్ ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్.
1: ఏకమైనప్పుడు అదే ఒక జనరేటర్ గా అవుతుంది.
0: వెన్ ఆల్ ఆఫ్ us స్టాండ్ యునైటెడ్ వీ బికమ్ ఎ జనరేటర్.
1: కరెంట్ ఫెయిల్ కాదు.
0: కరెంట్ నెవర్ ఫెయిల్స్.
1: అనగా ఏమి? అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వము ప్రకాశిస్తూ ఉంటాయి.
0: ఇట్ ఇస్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ దట్ ఇల్యూమిన్స్ దట్ షైన్స్.
1: ఒక్కొక్క వ్యక్తిలో ఉండేటువంటి ఒక్కొక్క బల్బులో ఉండేటువంటిది కరెంట్ ఉండినప్పటికీ బల్బు ఫెయిల్ అయిపోవచ్చు.
0: దేర్ ఈస్ కరెంట్ ఇన్ ఎవ్రీ బల్బ్. సమ్ టైమ్స్ బల్బ్ మే ఫెయిల్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: అన్నింటికి మెయిన్ ఒకటే.
0: మెయిన్ ఈజ్ వన్ ఫర్ ఆల్.
1: మన రూమ్ లోపల ఒక్కొక్క లైట్ ప్రత్యేకంగా పెట్టుకుంటున్నాము.
0: వీ హావ్ సెపరేట్ లైట్స్ ఇన్ ఎవ్రీ రూమ్.
1: కానీ మెయిన్ స్విచ్ but main off chesthe anni roomulu chikati aipothayi.
0: If you switch off the main, all remain dark.
1: Kaani main rate switch on chesthe anni roomulono light vastundi.
0: If you switch on the main, you'll have light in all rooms.
1: Kanukani ee main aneetundi switch emtedi?
0: What is this main switch?
1: Adi e hrudayamu.
0: That is the heart.
1: Hrudayamulo mana prema abhruthi parichukunte anni hrudayallo kuda prema abhruthi avutundi.
0: When once we develop love in our heart,
1: అన్ని హృదయాలు love in all hearts,
0: all hearts shine.
1: కరుపు ఈనాడు మనం చేయవలసినటువంటి సాధన ఏమిటి?
0: What is the spiritual practice we should undertake?
1: కేవలం తన నిమిత్తమై, తన కుటుంబ నిమిత్తమై కాదు, సమాజ నిమిత్తమై మనం ప్రార్థన చేయాలి.
0: We should pray not for our own selves and the family.
1: అనగా మన ప్రేమను మన ప్రేమ నిండుకు నింపుకోవాలి.
0: We should fill our hearts with love.
1: ఈ నింపుకున్న ప్రేమను ప్రతి మానవునికి పంచాలి.
0: Having filled it so, we should share with everybody.
1: ఏ విధంగా నింపుకోవాలి?
0: How do you fill it?
1: సత్య ధర్మముల చేతనే నింపుకోవాలి.
0: We have to fill it up with truth and righteousness dharma.
1: ఈ ట్యాంక్ అనేటువంటి దాంట్లో సత్య ధర్మం ఉంటే ట్యాప్స్ లో అంతా సత్య ధర్మంలో వస్తాయి.
0: When the tank is full of truth and righteousness, you draw the same out of taps. What are these taps?
1: మన దృష్టి ఒక ట్యాప్.
0: Our looks are
1: taps. మన ఇయర్ ఒక ట్యాప్.
0: Audition tap.
1: మన వాక్ ఒక ట్యాప్.
0: Speech.
1: మన హ్యాండ్ ఒక ట్యాప్.
0: Hand.
1: అన్ని మన ట్యాప్.
0: ఆల్ ది సెన్సెస్ లింబ్స్ ఆర్ టాప్స్.
1: ఏమనేటువంటి దాంట్లో ప్రేమమయమైనటువంటి ఒక జలము నింపుకున్నప్పుడు ఈ అన్ని కూడాను పంచభూతములు ఎందుకూడను ప్రేమనే ఆవిర్భవిస్తుంది.
0: When the heart is full of water of love, the same flows out.
1: ఏమి చేసినా కూడా సమాజం అంగీకరిస్తుంది.
0: Whatever you say, it is acceptable to society.
1: కనుకని సమాజ క్షేమాన్ని మనం దృష్టి అందించుకోవాలి.
0: We should keep the progress of the society.
1: కేవలం నా స్వార్థమే నాకు ప్రధానమని అంచుకోకూడదు.
0: You should never consider your selfishness that important.
1: Self is lovelessness.
0: Self is lovelessness.
1: Love is selflessness.
0: Love is selflessness.
1: Self live by giving.

0: and forgiving.
1: Love lives by giving and forgiving.
0: Self lives by getting and forgetting.
1: Self lives by getting and forgetting.
0: ఈ సత్యాన్ని మనం మొట్టమొదట గుర్తించుకోవాలి.
1: This truth we should know in the first instance.
0: ప్రేమతో ఉండినప్పుడు, ప్రేమను సాధించడానికి ప్రయత్నం చేసినప్పుడు, ప్రేమనే లక్ష్యంలో ఉంచుకున్నప్పుడు ఎక్కడ మనకు దుఃఖము కష్టము విచారం అనేటువంటిది మనకు అనిపించదు.
1: When once there is love in you, when once you start working through love, keeping love as the main thing, there's no hatred at all then.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: ఈనాడు మీరు అనేక రకమైనటువంటి సాధనలు చేస్తున్నారు.
1: టుడే యూ ఫాలో సెవెరల్ స్పిరిచువల్
0: సాధనలు చేసినా చేయకపోయినా
1: వెదర్ యూ డూ ఇట్ ఆర్ నాట్
0: అన్నిటికీ మూలాధారమైనటువంటిది ప్రేమతత్వము.
1: ది ప్రైమల్ బేసిస్ ఇస్
0: ప్రేమ. లేకుండా ఏ సాధన చేసినప్పటికీ అది కృత్రిమైనటువంటిది.
1: విదౌట్ లవ్ వాట్ ఎవర్ యూ మే డూ ఇట్ టర్న్స్ ఆర్టిఫిషియల్
0: ఆర్టే ఆర్టే ఆర్టే
1: ఇట్ ఆల్ ల్యాండ్స్ డౌన్ టు
0: ప్రేమతో కూడినటువంటిది హార్ట్.
1: దట్ విత్ లవ్ ఇస్ హార్ట్.
0: హార్ట్ ఈజ్ ఇన్సైడ్ ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్.
1: హార్ట్ ఈజ్ ఇన్సైడ్ ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్.
0: కాబట్టి ఈ ఆర్ట్ అంతా హార్ట్ నుంచి వచ్చినటువంటిది.
1: ఆల్ ది ఆర్ట్ అవుట్ సైడ్ మెయిన్
0: స్విచ్ మీరు అభివృద్ధి పరచుకోండి.
1: సో కాన్సన్ట్రేట్ ఆన్ ది మెయిన్ స్విచ్.
0: సరైనటువంటి స్థితిలో ఉంచుకోండి.
1: కీప్ ది మెయిన్ స్విచ్ ఇన్ పర్ఫెక్ట్ ఆర్డర్.
0: ప్రేమలో మనం ఉంటుంటే ఏ సాధనలు చేయనక్కర్లేదు.
1: వెన్ వన్స్ యు ఆర్ ఇన్ లవ్ యు డోంట్ నీడ్ టు డు ఎనీథింగ్.
0: ఈనాడు లోకం లోపల
1: ఇన్ దిస్ వరల్డ్ మెనీ టీచ్
0: కానీ వారి బోధనలు వారికే తృప్తి కానీ
1: but their teaching satisfy them only.
0: ఆధ్యాత్మికంలో ప్రేమ తత్వం ఒకటి తప్ప మరి ఏ బోధనలు కూడా ప్రయోజనం లేదు.
1: ఇన్ స్పిరిచువల్ పాత్ లవ్ ఇస్ ద మెయిన్ ద ఓన్లీ థింగ్ నన్ ఎల్స్.
0: భజన చేయి, జపములు చేయి, ధ్యానం చేయి,
1: మెడిటేషన్
0: ఇవన్నీ చెప్తుంటారు.
1: యోగి
0: ఏంటో వారికే తెలియదు.
1: దే డోంట్ నో వాట్ ఈస్ దేర్ ఇన్
0: ధ్యానం అంటే ఏమిటో వారికే తెలియదు.
1: దే హావ్ నో ఐడియా ఆఫ్ మెడిటేషన్.
0: నా ఉద్దేశం ఏంటంటే అంత జీవితమే ఒక ధ్యానం.
1: భగవాన్ సేస్ లైఫ్ ఈజ్ ఎ మెడిటేషన్.
0: ఎందుకంటే ఇది వే ఆఫ్ లైఫ్.
1: బికాస్ మెడిటేషన్ ఇస్ ఎ వే ఆఫ్ లైఫ్.
0: ఏదైనా ఒక పుస్తకం చదవాలంటే అక్కడ మెడిటేషన్ చేయకుండా కాన్సన్ట్రేట్ చేయకుండా పుస్తకం చదవలేము.
1: ఇఫ్ యూ వాంట్ టు రీడ్ ఎ బుక్ అన్లెస్ యూ మెడిటేట్ అండ్ కాన్సన్ట్రేట్
0: ఏదైనా ఒక లెటర్ రాయాలనుకుంటే దానికి రాయడానికి కాన్సన్ట్రేషన్ చేయకపోతే లెటర్ కూడా రాయలేము.
1: ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఎ లెటర్ యు హావ్ టు కాన్సన్ట్రేట్ writing and reading,
0: walking and talking,
1: eating and sleeping,
0: everything is meditation. మీరు ఇక్కడ నుంచి బయటికి పోవాలంటే
1: if you want to go,
0: ఏది దారి అనేటువంటి లక్ష్యం లేకపోతే మీరు ఎక్కడ పోతారు?
1: If you don't know the route and correct path, where do you go?
0: కాబట్టి దారి ఎక్కడ ఉంది అని తెలుసుకుని దారి ద్వారా పోవటమే మెడిటేషన్.
1: To know the actual route that takes you home is meditation.
0: అనగా మనకు అభ్యంతరమైన కలిగినటువంటి యొక్క మార్గమును అవలంబించడమే ధ్యానము.
1: Meditation is that without any obstacles in your way.
0: ఇంకా కొంతమంది సుఖధ్యానము అంటారు.
1: Some say meditation a comfortable posture.
0: Comfortable. ఏమిటి కంఫర్ట్?
1: What is this comfort?
0: Physical comfort?
1: Physical?
0: Mental comfort?
1: Or mental?
0: Indian comfort?
1: Or sensual?
0: Indian comfort?
1: Or intellectual?
0: Comfort?
1: What?
0: కాదు.
1: Nothing whatsoever.
0: హృదయం కంఫర్ట్ గానే ఉంటుండాలి.
1: And our heart should be comfortable.
0: ఈ దేహమునకు కంఫర్ట్ అనేటువంటిదే లేదు.
1: For this body there is no comfort as such.
0: చిడిగా కూర్చున్నప్పటికీ ఏదో ఒక విధమైనటువంటి ఒక చలనం జరుగుతూనే ఉంటుంటది.
1: In spite of the fact that we want to sit steady, there will be some movement or other.
0: Slow and steady win the race.
1: Slow and steady wins the race.
0: ఏది రేసు?
1: What is
0: life? Race.
1: Life is a race.
0: ఏది slow?
1: What is slow?
0: తొందరపాటు పడవద్దు.
1: Never be in a hurry.
0: Haste waste makes.
1: Haste
0: makes worry. So do not be in a hurry.
1: Haste makes waste. Waste makes worry. So do not be in a hurry.
0: Tondara paatu nu padavaddu.
1: Never be in haste.
0: Edo chikkinavanni nu asadhanala cheyavaddu.
1: Don't follow everything that's available on hand.
0: Edi chesina nenu daiva sadhane.
1: Whatever I do, that is divine.
0: Anta daiva swaroopame.
1: Everything is divine form.
0: Evartho nenu maatladna daivamtho maatladnatte.
1: I may talk to anybody. I'm talking to God.
0: Kabatti ekkadi nenu velinappudiki nee daiva pradakshane.
1: I may go around anywhere. It's a campaign.
0: Ee maata cheppina daiva mantrame.
1: Any word that I utter is Lord's name.
0: జగత్ అనేటువంటి సర్వంగా పెట్టుకున్నప్పుడు ఏ విధమైనటువంటి సాధనలు అక్కర్లేదు.
1: When once we have this idea that the universe is the divine manifestation, you don't need to follow any.
0: అభివృద్ధి అయ్యేంత వరకు కొన్ని సాధనలు మనం పెట్టుకోవాలి.
1: Until sacred thoughts arise within us, we have to necessarily follow the spiritual endeavors.
0: శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానా ధ్యానం విశిష్యతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశ్చాంతి అనంతరం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్. సాధనమును అభ్యాసంలో పెట్టుకోవాలి.
1: వి హావ్ టు ప్రాక్టీస్ రైట్ ఫ్రమ్ నౌ ఆన్.
0: ఈ సాధన ద్వారా ధ్యానం అభివృద్ధి పరచుకోవాలి.
1: ప్రాక్టీస్ మెడిటేషన్.
0: ఎంతవరకు ఈ ధ్యానము?
1: హౌ లాంగ్?
0: ధ్యానం అనేటువంటిది జ్ఞానం కలిగేంత వరకు ధ్యానం చేయాలి.
1: యూ మెడిటేట్ అంటిల్ యూ గెయిన్ విజ్డమ్.
0: విజ్డమ్, ఆ విజ్డమ్ వచ్చిన తర్వాత ధ్యానం అక్కర్లేదు.
1: The moment you get wisdom, you don't need to meditate.
0: జ్ఞానమే ఒక శాంతికి మూల కారణము.
1: wisdom confers peace.
0: కనుక మనము ఈ సరైన స్థితిని మనం పొందాలనుకున్నప్పుడు అన్నిటికీ ప్రేమనే మూల కారణం.
1: టు అటైన్ యాక్చువల్ హైట్స్ లవ్ ఇస్ ఎసెన్షియల్.
0: ఈనాటి మానవుడు
1: మ్యాన్ టుడే
0: క్షణమైన ఒక స్థిరమైనటువంటి మనసుతో లేడు.
1: హీ హాస్ నో స్టడీ మైండ్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
0: యోగం అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ యోగ?
0: చిత్తవృత్తి నిరోధక. వాట్ పతంజలి యోగము?
1: వాట్ ఈస్ యోగా అకార్డింగ్ టు పతంజలి? కంట్రోల్ ఆఫ్ సెన్సెస్. We control our senses.
0: ఇది వీలు కాదు.
1: It's not possible.
0: ఎందుకంటే చిత్తమునకు అది సహజము.
1: Because it's quite a natural thing.
0: కొండపైన నీరు పోసినా కానీ క్రిందికి దిగుతాయి.
1: Even there is water on the mountain top, it falls down.
0: గుంటలో నిప్పు పెట్టినా పైకే వస్తుంది.
1: And even if you keep fire in a pit, it comes up.
0: కాబట్టి నిప్పు యొక్క లక్షణము పైకి ఉన్నత స్థాయికి పోవటమే.
1: The fire will come up, it grow upward.
0: నీటి యొక్క లక్షణము కింద భాగంలోకి దిగటమే.
1: The quality of water is to flow down.
0: కాబట్టి మన వరల్డ్లీ డిజైర్స్ అంతా కూడా వాటర్ వంటిది.
1: వరల్డ్లీ డిజైర్స్ ఆర్ లైక్ వాటర్. ఎక్కడ
0: పడితే అది కిందికే దిగుతూ ఉంటుంటాది.
1: వేర్ ఎవర్ ద వాటర్ ఈజ్ ఇట్ ఫ్లోస్ డౌన్ వర్డ్.
0: కానీ అది నెగటివ్.
1: ఆల్ ది డిజైర్స్
0: పాజిటివ్ అనేటువంటి జ్ఞానము అది గుంటలో పెట్టినా గానీ దాని వెలుతురు పైకి వస్తుంటాయి.
1: పాజిటివ్ ఇస్ ద విజ్డమ్ లైక్ ద ఫైర్ ఇన్ ద పిట్ దట్ ఇస్ అప్వర్డ్.
0: కనుకనే జ్ఞానాధ్యానం విశిష్యతి జానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశాంతి అనంతరం. ఈ విధమైన యొక్క తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకుంటే ఈ యొక్క పిచ్చి మార్గంలో పోయి కాలమును వ్యర్థం చేసుకో.
1: వెన్ వన్స్ వి అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ దిస్ వి విల్ నెవర్ వేస్ట్ అవర్ టైం.
0: అయితే ఏది పోయినా మనం సంపాదించుకోవచ్చునని చెప్పాను.
1: భగవాన్ సెడ్
0: ధనం పోతే సంపాదించుకోవచ్చును.
1: యూ కెన్ గెట్ మనీ ఈవెన్ ఇఫ్ యూ లూజ్.
0: భూమి పోతే సంపాదించుకోవచ్చును.
1: ద ల్యాండ్ కెన్ బి రీగెయిన్డ్.
0: మిత్రులు పోతే సంపాదించుకోవచ్చును. భార్య పోతే సంపాదించుకోవచ్చును. కానీ దేహం పోతే తిరిగి మనం సంపాదించుకోవాలి.
1: ఈవెన్ ఇఫ్ ఫ్రెండ్ ఇస్ లాస్ట్ యూ కెన్ హ్యావ్ హిమ్ ఆల్సో ద వైఫ్ ఈవెన్ షీ లాస్ట్. కానీ
0: దేనికోసమని?
1: వై ద బాడీ ఇస్ గివెన్?
0: దైవము చేరే నిమిత్తమై ఈ దేహం కావాలి.
1: బాడీ ఈస్ గిఫ్టెడ్ టు రీచ్ గాడ్.
0: కనుక దానిని రీచ్ చేసేంత వరకు దీన్ని చక్కగా కాపాడుకోవాలి.
1: అంటిల్ వీ రీచ్ గాడ్ బాడీ
0: నిద్రాహారములు మాని
1: we cannot sacrifice
0: sleep. ఏదో కొన్ని సాధనలు సాధనలు చేసుకుంటే దేహం క్షీణించిపోతుంది.
1: ఇన్ ది నేమ్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ వీ షుడ్ నాట్ వీకెన్ అవర్ బాడీ.
0: విచ్ఛాన్నం దేహరక్షార్థం వస్త్రం శీత నివారణం.
1: ఫుడ్ ఈజ్ ఫర్ ది సస్టెనెన్స్ ఆఫ్ ద బాడీ అండ్ ద క్లాత్ ఫర్ ది ప్రొటెక్షన్.
0: కాలములకు తగినట్టుగా ఫుడ్ కూడా వేయాలి.
1: వీ హ్యావ్ టు టేక్ ఫుడ్
0: తగినట్టుగా డ్రెస్ కూడా వేయాలి.
1: యాజ్ పర్ ద క్లైమేట్ వీ షుడ్ పుట్ ఆన్ ద డ్రెస్.
0: దేనికోసం? దేహాన్ని సంరక్షించుకునే.
1: వాట్ ఫర్ దీస్ టు? టు ప్రొటెక్ట్ అవర్ బాడీ. వై దిస్ బాడీ?
0: దైవత్వాన్ని అనుభవించే కోసం.
1: టు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ బాడీ ఇస్ గివెన్.
0: కనుక దైవత్వాన్ని అనుభవించే నిమిత్తమై దేహాన్ని మొట్టమొదట మనం కాపాడుకోవాలి.
1: టు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ బాడీ.
0: శరీర మాధ్యం కలుధర్మ సాధకం.
1: బాడీ ఇస్ గివెన్ టు అండర్టేక్ ఆల్ సర్వీస్ యాక్టివిటీస్.
0: ఈ సర్వీస్ అనేటువంటిది ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్ సర్వీస్?
0: దైవాన్ని పొందడానికి చేసేటువంటి సర్వీస్.
1: సర్వీస్ ఇస్ ద పాత్ టు రీచ్ గాడ్.
0: అదే భజన.
1: దట్ ఇస్ భజన.
0: అదే ధ్యానము.
1: మెడిటేషన్.
0: అదే యోగము.
1: దట్ యోగ.
0: అదే కర్మలు. అదే తపస్సు.
1: గుడ్ డీడ్స్.
0: తపస్సు.
1: పెనెన్స్.
0: తపస్సు.
1: పెనెన్స్.
0: తపస్సు.
1: వాట్ ఇస్ పెనెన్స్?
0: అనగా
1: మీనింగ్
0: ప్రేమతో సర్వ కర్మలు ఆచరించడము మనోవాక్కాయ కర్మలు మూడింటి యొక్క ఏకత్వమే తపస్సు.
1: ఇఫ్ యూ డూ ఆల్ డీడ్స్ విత్ లవ్ అండ్ ఇఫ్ యూ వర్క్ టు విత్ ఇఫ్ యూ వర్క్ అండ్ స్పీక్ విత్ అ ఫీలింగ్ ఇన్ అదర్ యూనిటీ దట్స్ పెనెన్స్.
0: మనస్సు ఒకవైపున,
1: మైండ్ ఆన్ వన్ సైడ్,
0: ఒకవైపున
1: వర్డ్ డిఫరెంట్,
0: కర్మ ఒకవైపున పోయినప్పుడు అది తమస్సు అవుతుంది.
1: యాక్షన్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్ ఇస్ తమస్ డార్క్నెస్.
0: తపస్సుకు తమస్సుకు ఉండినటువంటి భేదాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: వీ షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ తపస్ పెనెన్స్ తమస్ డార్క్నెస్.
0: హృదయాన్ని నింపుకొని ఏ పనైనా చేయి అది సాధన కిందనే పోతుంది.
1: వాట్ ఎవర్ యూ డూ విత్ లవ్ ఇన్ యువర్ హార్ట్ ఇట్ ఈస్ తపస్ పెనెన్స్.
0: వేదము సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అని చెప్పింది.
1: సో వేద వాంట్స్ యూ టు ఆఫర్ ఆల్ డీడ్స్ టు గాడ్.
0: ఏ పని ఇదంతా భగవత్ ప్రీత్యార్థం చేస్తున్నానుకో అంతకంటే గొప్ప ధ్యానం ఎక్కడుంది?
1: వాట్ ఎవర్ యూ మే డూ టేక్ ఇట్ యాజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్.
0: భజన ఎక్కడుంది?
1: దేర్ ఇస్ నో అదర్ హైయర్ భజన్.
0: అంతకంటే గొప్ప పూజ ఎక్కడ ఉంటుంది?
1: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ వర్షిప్ దెన్ దట్.
0: ఎక్కడా లేదు.
1: నో వేర్.
0: ఒక పూజ రూమ్ పోయి
1: యూ గో టు పూజా
0: రూమ్ పెట్టి ఒక విగ్రహాన్ని పెట్టి దాన్ని పూజ చేసినంత మాత్రం దైవానికి అందదు.
1: యూ హ్యావ్ గాట్ an altar are there, keep an idol and a picture and worship. It's not so.
0: దైవము విశ్వస్వరూపుడు.
1: God is the manifest in the form of universe.
0: విశ్వస్వరూపుడైనటువంటి పరమాత్మనికి నీ పూజ ఎంత మాత్రము?
1: God who is universal, you cannot narrow him down.
0: భగవంతుని కూడా నువ్వు సంకుచితపరిచినటువంటి వాడు అవుతావు.
1: Never limit God.
0: కాబట్టి అనంత స్వరూపుడైనటువంటి భగవంతునికి అనంతమైన ప్రేమనే మనం పెంచుకోవాలి.
1: గాడ్ ఈజ్ సో ఇన్ఫినిట్ అండ్ వాస్ట్ సో యువర్ లవ్ ఆల్సో షుడ్ బి లైక్ దాట్.
0: అనంతమైన ప్రేమను పెంచుకోవడం చాలా సులభం.
1: ఇట్స్ వెరీ ఈజీ టు డెవలప్ ఇన్ఫినిట్ లవ్.
0: ఎందుకంటే దేహాభిమానం ఉన్నంత వరకు సంకుచితమైన ప్రేమ ఉంటుంది.
1: సో లాంగ్ యూ హ్యావ్ బాడీ అటాచ్మెంట్ లవ్ ఇస్ నేర్.
0: అన్ని దేహములు దైవ స్వరూపములే.
1: ఆల్ బాడీస్ ఆర్ డివైన్.
0: సహస్ర శీర్ష పురుషః సహస్రాక్ష సహస్రపాద్.
1: గాడ్ హెస్ 1,000 heads, 1,000 feet, 1,000 hands and so on.
0: అందర్ని ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ చేసుకుంటూ పో.
1: ఇట్ ఇస్ ఆల్ ఎడిషన్, ప్లస్ ప్లస్ ప్లస్.
0: ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, ఈ విధంగా చేసుకుంటూ పో. అందరు మనం ఒక్కటే.
1: గో ఆన్ యాడింగ్ ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, దెన్ యూ నో దట్ ఆల్ ఆర్ వన్.
0: నేను నా కుటుంబాన్ని పెట్టి ఐ ప్లస్ యూ.
1: Then if you just limit to the family, I plus you. I plus you come to we.
0: We plus we.
1: We plus you, we.
0: Not we plus you. We plus we.
1: We plus we, we.
0: Anta okate aipotha.
1: All are one.
0: కాబట్టి మనం అందరూ ఒక్కటే.
1: సో ఆల్ ఆర్ వన్.
0: అందరూ దైవ బిడ్డలే.
1: ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: ఫాదర్హుడ్ ఆఫ్ మ్యాన్. బ్రదర్హుడ్ ఆఫ్ God, brotherhood of man.
1: So it boils down to this principle, brotherhood of man and fatherhood of God. All are the sparks of the divine.
0: Bhagavad Gita, mamai vamso jiva loke jiva bhuta sanatana. Meerandaru sanatanule.
1: This what Gita says, that you are ancient one.
0: Nutanulu kaadu.
1: You are not new.
0: Prachinulu kaadu.
1: You are not ancient.
0: Sanatanule.
1: You are ancient.
0: Ee sanatanule entattu meeru దైవాంశ స్వరూపులే.
1: యూ బీయింగ్ ది ఏన్షియంట్ ఆర్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
0: అందరూ దైవ స్వరూపమే.
1: ఆల్ ఆర్ మేనిఫెస్టేషన్స్.
0: ఆకారాలు వేరు వేరేగా ఉన్నాయి కానీ ఆత్మ ఒక్కటిగానే ఉంటుంది.
1: ఫార్మ్స్ డిఫర్ బట్ ఆత్మ ఈజ్ సేమ్.
0: ఇక్కడ ఒక బల్బ్ ఉంది, అక్కడ ఒక బల్బ్ ఉంది, అక్కడ ఒక బల్బ్ ఉంది, అక్కడ బల్బ్స్ ఉంటా ఉన్నాయి.
1: హియర్ యూ ఫైండ్ వన్ బల్బ్, వన్ బల్బ్ దేర్.
0: కనిపిస్తున్నాయి.
1: Bulbs are different.
0: కానీ కరెంట్ ఒక్కటే అన్నిట్లోన.
1: బట్ కరెంట్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: ఆ సత్యాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్ క్లియర్లీ.
0: ఎట్టి భేదములు మనకు ఆవిర్భవించదు.
1: దెన్ దేర్ విల్ బి నో డిఫరెన్సెస్ విదిన్ అస్.
0: కనుక ఏకత్వాన్ని పొందడానికి తగినటువంటి ప్రేమతత్వాన్ని పెంచుకోవాలని నేను ఆశిస్తున్నాను.
1: టు అటైన్ ది డివినిటీ భగవాన్ ఎక్స్పెక్ట్స్ అండ్ వాంట్స్ అస్ టు డెవలప్ లవ్.
0: భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
1: గాడ్ ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్
0: ప్రేమ. తప్ప మరొకటి లేనే లేదు.
1: గాడ్ ఈజ్ లవ్, నథింగ్ ఎల్స్ బియాండ్.
0: ఇంక ఏదైనా వేరు వేరే ఒక్కటిగా ఉంటే అంత గుణములుగా ఏర్పడతాయి.
1: ది రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ హ్యావ్ అట్రిబ్యూట్స్ ఆర్ ట్రేట్స్.
0: భగవంతుడు గుణరహితుడు.
1: గాడ్ ఈజ్ అట్రిబ్యూట్ లెస్.
0: నిత్యానందం,
1: ఎటర్నల్ బ్లెస్,
0: సుఖదం,
1: సుప్రీం హ్యాపీనెస్,
0: కేవలం జ్ఞానమూర్తి,
1: విజ్డమ్,
0: ద్వంద్వాతీతం,
1: నాన్ డ్యూయలిజం,
0: సదృశ్యం,
1: ఎథీరియల్,
0: సత్వమత్యాదిరక్ష్యం, ఏకం, నిత్యం, విమలం, అచలం, సర్వదీ సాక్షిభూతం, భావాతీతం, త్రిగుణరహితం. గుణములే లేనటువంటి వానికి ఇంక వేరే ఎందుకు మనం అవి ఇవి అని పెట్టుకోవాలి?
1: వెన్ గాడ్ హ్యాస్ నో అట్రిబ్యూట్స్, వై షుడ్ అట్రిబ్యూట్ అట్రిబ్యూట్స్?
0: ప్రేమ గుణము కాదు.
1: లవ్ ఈజ్ నాట్ అన్ అట్రిబ్యూట్.
0: స్వభావము.
1: ఇట్ ఈస్ ద నేచర్.
0: స్వభావము.
1: స్వభావం.
0: ఆత్మ యొక్క భావమే ప్రేమ.
1: స్వ ఆత్మ, దాట్ ఈస్ ఆత్మిక్ ఫీలింగ్, లవ్.
0: కనుక ఇవంత గుణముల కింద తీసుకుని సత్యవంతుడు, ధర్మవంతుడు, శాంతివంతుడు, ఇవంత గుణాలు.
1: వీ షుడ్ నాట్ టేక్ దెమ్ యాస్ అట్రిబ్యూట్స్ ఆర్ క్వాలిటీస్.
0: అన్నింటికి ప్రేమనే ప్రధానము.
1: లవ్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్.
0: ప్రేమతో నీవు మాట్లాడు.
1: స్పీక్ విత్ లవ్.
0: అదే సత్యం అవుతుంది.
1: దాట్ ఈస్ ట్రూత్.
0: ప్రేమతో నీవు పనులు చేయి.
1: యాక్ట్ విత్ లవ్.
0: అదే ధర్మం అవుతుంది.
1: దట్ ఈస్ ధర్మ.
0: ప్రేమ చేయి నీవు హృదయాన్ని చింతించు.
1: థింక్ ఆఫ్ లవ్.
0: అదే శాంతి అవుతుంది.
1: యుల్ బీ ఇన్ పీస్.
0: ప్రేమ చేతి ప్రేమనే ప్రకాశించుకో.
1: అండ్ లవ్ షైన్స్ త్రూ లవ్ బై లవ్.
0: ప్రేమనే అయిపోతుంది.
1: అండ్ ఎవ్రీథింగ్ గెట్స్ యూనిఫైడ్ ఇన్ లవ్.
0: ఎందు ఉండినటువంటిది కరెంట్ వలె ప్రేమనే.
1: లైక్ ది ఇన్నర్ కరెంట్ దేర్ ఇస్ లవ్.
0: కనుక ఇట్టి ప్రేమను ప్రతి మానవుడు కూడాను దినదిన అభివృద్ధి వంచుకున్నప్పుడు జగత్తులో ద్వేషములు, ఏ విధమైన క్రోధములు, అలజడులు ఏమాత్రం ఉండడానికి వీల్లేదు.
1: వెన్ వన్స్ మ్యాన్ డెవలప్స్ లవ్ డే బై డే మోర్ అండ్ మోర్, there'll be no anger, there'll be no differences, there'll be no hatred, there'll be no agitation or disturbances.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుడు ఆశించినది షోడశోపచారములు కాదు.
1: గాడ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ రిచువల్స్.
0: అష్టాదశ పురాణములు కాదు.
1: నాట్ ద నాలెడ్జ్ ఆఫ్ ది సీక్రెట్ టెక్స్ట్ ఎయిదర్.
0: పవిత్రమైనటువంటి కొన్ని పుష్పములు మాత్రమే తాను ఆశిస్తాడు.
1: హి ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ ద సీక్రెట్ ఫ్లవర్స్.
0: మొట్టమొదటి పుష్పము అహింస.
1: ద ఫస్ట్ ఫ్లవర్ ఇస్ ద ఫ్లవర్ ఆఫ్ నాన్ వయలెన్స్.
0: మనోవాక్కాయములతో ఎట్టి ప్రాణులను ఎట్టి జీవులను హింసించకుండా ఉండటమే అహింస.
1: నాన్ వయలెన్స్ మెంట్ నాట్ హర్టింగ్ ఎనీ లివింగ్ క్రీచర్ ఎదర్ బై థాట్ వర్డ్ ఆర్ డీడ్.
0: రెండవది పుష్పం ఇంద్రియ నిగ్రహం.
1: ద సెకండ్ ఫ్లవర్ ఈస్ ద ఫ్లవర్ ఆఫ్ సెన్స్ కంట్రోల్.
0: ఈ ఇంద్రియములను అరికట్టకుండా ఎన్ని విధములైన సాధన చేసినప్పటికీ అన్నీ కూడాను నిరుపయోగమైపోతాయి.
1: Without exercising control over the senses, all spiritual practices are useless.
0: ఈ ఇంద్రియములను ఏ రీతిగా అరికట్టాలి?
1: How to control senses?
0: మొట్టమొదట జిహ్వ.
1: The first is the taste.
0: జిహ్వే రసజ్ఞే మధురత్.

0: ఈ జిహ్వకు అనేక రుచులు అలవడిపోయినాయి.
1: The tongue is used to different tastes.
0: అట్టి జిహ్వను మనం అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: We have to control our tongue.
0: హే జిహ్వ, నీవు పుట్టినప్పటి నుంచి ఎన్ని బస్తాలు బియ్యం తిన్నావో, ఎన్ని బస్తాలు గోధుమ తిన్నావో, ఎన్ని బస్తాలు తిండి పదార్థం తిన్నావో, అన్ని రకమైనటువంటి వెజిటబుల్స్ అంతా నీవు తిన్నావు.
1: ఓ టంగ్, హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ రైస్ హావ్ యూ కన్స్యూమ్డ్, హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ వెజిటబుల్స్ హావ్ యూ పార్టేకన్? దట్ ఇస్ ద క్వశ్చన్ వీ హావ్ టు పుట్ టు ద టంగ్.
0: ఎన్ని పిండి వంటలు నీవు భుజించావు?
1: హౌ మెనీ డెలికసీస్ అండ్ డిషెస్ దట్ యు హావ్ ఈటెన్?
0: ఇంకా నువ్వు నీకు తృప్తి లేదా?
1: Have you not been satisfied yet?
0: ఈ తృప్తి లేనటువంటి జీవితం ఎందుకోసం?
1: What a shame it is if you are not satisfied with that.
0: ఈ జిహ్వ యొక్క రుచిని నీవు అరికట్టాలి.
1: You have to control your tongue or the taste.
0: ఆకలి ఉన్నది, భుజించాలి.
1: You have hunger, you have got to eat.
0: కాని భిక్షాన్నం దేహరక్షార్థం, దేహరక్షణ కోసం భుజించాలి.
1: The food is necessary to sustain life.
0: కాని రుచి నిమిత్తమై నీవు భుజించరాదు.
1: Not for the taste.
0: కనుక ఓ జిహ్వ, ఈ రుచిని త్యజించు.
1: ఓ టంగ్, సాక్రిఫైస్ దిస్ సెన్స్ ఆఫ్ టేస్ట్.
0: ఆకలి నీవు భుజించు.
1: ఈట్ ఫర్ హంగర్.
0: అన్ని ఇంద్రియములకు నువ్వు శక్తిని పూజించు.
1: యు ఆల్సో వర్షిప్ ద కెపాసిటీ ఇన్ ఆల్ ఆఫ్ ద సెన్సెస్.
0: ఇది రెండవ పుష్పము.
1: సెన్స్ కంట్రోల్ ఇస్ ద సెకండ్ ఫ్లవర్.
0: సర్వభూత దయా పుష్పం. మూడవది సర్వభూతములు ఎందుకు నువ్వు దయ ఉండాలి?
1: The third flower is the flower of compassion towards all living creatures.
0: ఈ భూతమును కూడాను మనము ద్వేషించరాదు.
1: We should not hate any living being.
0: దీనినే భగవద్గీతయందు అద్వేష్ట సర్వభూతానాం అన్నది.
1: This Bhagavad Gita says do not hate anyone.
0: కేవలం ద్వేషించడం మాత్రమే కాదు.
1: Not merely absence of hatred.
0: అధికంగా నీవు వారితో సంభాషణ సల్పవద్దు.
1: Do not have too much of connection with people.
0: అందరితో ప్రేమగా నీవు జీవించు.
1: ఎనీవే యూ హ్యావ్ టు లివ్ ఇన్ లవ్ విత్ అదర్స్.
0: కనుక సర్వభూత దయా పుష్పం,
1: ద ఫ్లవర్ ఆఫ్ కంపాషన్ టువర్డ్స్ ఆల్ లివింగ్ బీయింగ్స్.
0: ఇక నాలుగవది,
1: ద ఫోర్త్,
0: ఇది చాలా ప్రధానమైనటువంటిది.
1: దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: క్షమా పుష్పం నసోచచ.
1: The flower of forgiveness, forbearance.
0: ఈ క్షమా పుష్పం విశేషత.
1: This flower of forgiveness is very special.
0: ఈ క్షమా పుష్పము చాలా ప్రధానమైనటువంటిది.
1: This flower of forbearance is very important.
0: పాండవులు కౌరవుల చేత అనేక విధములైనటువంటి బాధలను అనుభవించారు.
1: Pandavas suffered a lot at the hands of Kauravas.
0: తమ ఇల్లాలైన ద్రౌపదిని పరాభవం గావించారు.
1: The concept of Pandavas was humiliated.
0: కాని ధర్మజుడు ఎట్టి పరిస్థితులు ఎందుకు కూడాను క్షమా.
1: But Dharmaja maintained that patience all through.
0: ఆ క్షమనే పాండవులను రక్షించి లోకములకు పాండవుల ఆదర్శాన్ని బోధించింది.
1: The very observance of patience made Pandavas highly reputed and ideal to the rest of the world.
0: కనుకనే క్షమా పుష్పం అనేటువంటిది భగవంతునికి అత్యంత ప్రీతి.
1: This flower of patience for parents is so liked by God.
0: భగవంతునికి ప్రీతికరమైన పుష్పమును అర్పించినప్పుడే భగవంతుడు సంతోషించి మన వరములను అనుగ్రహిస్తాడు.
1: When once you offer the flower very much liked by God, he would confer boons to you.
0: భగవంతునికి ప్రీతికరమైనటువంటివి అందించకుండా ఎన్ని రకములైనటువంటి పుష్పములను అందించి ప్రయోజనం ఏమిటి?
1: Without offering the flower that God likes, what is the fun of offering other flowers?
0: ఈ పుష్పములన్నీ కూడాను వాడిపోయేటువంటివి, రాలిపోయేటువంటివి, కాలిపోయేటువంటివి.
1: All the rest of the flowers are fade out, they fall down, they decay.
0: కానీ భగవంతునికి అందించేటువంటి పుష్పములు ఈ క్షమా పుష్పము.
1: But the flower that we offer,
0: సర్వభూత దయా పుష్పము,
1: flower of compassion, forgiveness
0: పుష్పము,
1: the flower of sensitive soul, the flower of non violence,
0: ఈ నాలుగు పుష్పములు చాలా ప్రధానమైనటువంటివి.
1: These four flowers are very very important.
0: ఈ సర్వభూత దయా పుష్పము అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: Of all compassion towards all living creatures is very very important.
0: కేవలం ఒక భారత దేశమందు మాత్రమే కాదు.
1: Not merely in Bharat.
0: అన్ని దేశములందు కూడాను సర్వభూత దయా పుష్పము చాలా ముఖ్యమైనటువంటి పుష్పము.
1: In all countries all over the world, the flower of compassion is very essential.
0: పిల్లలకు చాలా బాగా తెలుసును అభివెన్ ఆడమని అమెరికా దేశం లోపల నిరంతరము సేవలు సల్పేటువంటి వాడు.
1: Students know pretty well the story of Abuban Adam, the man of service.
0: ఇతను ప్రతి బజారులకు వెళ్లి కాళ్ళు లేనటువంటి వారకు కన్నులు లేనటువంటి వారకు అనేక రకమైనటువంటి అంగహీనమైనటువంటి వారకు సేవలు చేసి రాత్రి చాలా ఆలస్యంగా వచ్చి పరుండేటువంటి వాడు.
1: Abuban Adam goes round the streets serving handicapped, the blind and the crippled and returns late in the night.
0: ఇది సర్వభూత దయా పుష్పము.
1: This is the flower of compassion.
0: ఒకనాడు చాలా ఆలస్యంగా ఇంటికి చేరాడు.
1: One day he returned rather very late in the night.
0: అప్పుడు ఎవరో ఒక స్త్రీ తాను కూర్చొని ఏదో రాస్తూ ఉండినాడు.
1: He saw a lady scribbling something.
0: చూచాడు.
1: He saw her.
0: ఈమె సామాన్యమైనటువంటి స్త్రీ కాదు.
1: She is not an ordinary one.
0: ఏదో దేవతా స్త్రీ.
1: She must be an angel.
0: అని కొంతసేపు వేచి
1: He waited for some time.
0: అమ్మా మీరెవరు, మీరు రాసేటువంటి రాతలు ఏమిటి అన్నాడు.
1: He asked her softly, Mother, who are you? What is that you are writing?
0: ఆమె చెప్పింది, నాయన నేను దేవతాగణ్యను.
1: He replied, I am an angel.
0: భగవంతుని ఎవరు ప్రేమిస్తున్నారో వారి పదములంతా కూడా లిస్టులో ఎక్కిస్తున్నానన్నాడు.
1: She answered that she has been writing the list of those that love God.
0: అందులో నా పేరేమైనా ఉన్నదా అన్నాడు అబ్రహం.
1: Abuban Adam asked, Is there my name in the list?
0: నాయన ఇందులో నీ పేరే మాత్రము లేదు అన్నది.
1: He said, My dear son, your name is not here.
0: చాలా సంతోషం.
1: He said, I'm happy.
0: అన్నాడు. తిరిగి ఆమె వెళ్లిపోయింది, తాను నిద్రించాడు.
1: Angel left on her own and Abuban Adam slept.
0: రెండవ దినము తిరిగి ఆ విధంగా ఇంటికి వచ్చేటప్పటికి ఒక స్త్రీ రాస్తూ కూర్చుంది.
1: Second day, Abuban Adam noticed another lady writing.
0: అతను గుర్తించాడు, అమ్మా ఈనాడు ఏం రాస్తున్నారు అన్నాడు.
1: He asked her, Mother, what is that you are writing today?
0: నాయన ఈనాడు భగవంతుడు ఎవరిని ప్రేమిస్తున్నాడో అనేటువంటి లిస్ట్ రాస్తున్నానన్నాడు.
1: టుడే ఐఎమ్ రైటింగ్ ద లిస్ట్ ఆఫ్ నేమ్స్ ఆఫ్ దోస్ హు ఆర్ లైక్డ్ బై గాడ్.
0: నిన్నటి దినము ఎవరు భగవంతుని ప్రేమిస్తున్నారు అనేటువంటి లిస్ట్ రాశాను.
1: యెస్టర్డే ఐ మేడ్ ద లిస్ట్ ఆఫ్ దోస్ పీపుల్ దట్ లవ్ గాడ్.
0: నేడు ఎవరిని భగవంతుడు ప్రేమిస్తున్నాడు అనేటువంటి లిస్ట్ రాస్తున్నాను.
1: టుడే ద లిస్ట్ ఆఫ్ దోస్ హు ఆర్ లవ్డ్ బై గాడ్.
0: ఇందులో నా పేరేమైనా ఉన్నదా అన్నాడు.
1: In today's list you find do you find
0: ఒక్క పేరు తప్ప అన్యం ఏ మాత్రమూ లేదు అన్నది.
1: She said your name is the only one, no one else.
0: అనగా ఎన్ని సేవలు చేయకున్నప్పటికీ పరులకు బోధించేటువంటి సేవ చాలా గొప్పది.
1: The service to others, the fellow men, is highest of all.
0: నవ విధమైనటువంటి సేవలు చెప్పారు ప్రపంచంలో.
1: In this world 9 parts of service were explained.
0: కానీ ఈ నవ విధమైనటువంటి భక్తులు ఎందుకూడను కేవలము సేవ చాలా ప్రధానమైనటువంటిది.
1: ఇన్ ఆల్ ది 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్ సర్వీస్ ఇస్ హైయెస్ట్.
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాద సేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: దాస్యం,
1: సర్విట్యూడ్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మనివేదనం,
1: సెల్ఫ్ సరెండర్.
0: ఈ నవ విధమైనటువంటి భక్తులు ఎందుకూడను సర్వభూత దయా పుష్పం చాలా ముఖ్యమైనటువంటిది అన్నారు.
1: Of all the 9 parts of devotion, the compassion towards all living beings is most essential.
0: నిరంతరము మనుషులకు సేవ చేసేటువంటి వాడు.
1: Abuban Adam spent all his time.
0: ఈ సేవ యొక్క ఘనతయే ఫస్ట్ లీడ్ లో వచ్చేసింది.
1: This mystery and the greatness earned him the first place in the list.
0: అప్పుడే భగవంతుడు అతన్ని ప్రేమిస్తూ వచ్చాడు.
1: Then that's the reason why God loved
0: him. ఎవరిని ప్రేమించాడు? భగవంతుడు అందరిని ప్రేమిస్తుంటాడు.
1: God loves all in
0: ప్రేమే తన యొక్క స్వరూపము.
1: God is love.
0: కానీ
1: but
0: సర్వభూత దయా పుష్పం ఆ విధంగా భూత దయ కలిగినటువంటి వాడిని భగవంతుడే వచ్చి ప్రేమిస్తుంటాడు.
1: In fact if you have got that compassion God will come to you and love you.
0: కనుక ఈ విధమైనటువంటి సేవల యందు మనం చాలా ఆతీరులై ఉండాలి.
1: We should be experts in this art of service.
0: ఇంకా ఐదవ పుష్పం శాంతి పుష్పం.
1: ద ఫిఫ్త్ వన్ ఇస్ ది ఫ్లవర్ ఆఫ్ పీస్.
0: ఈ శాంతి
1: పీస్
0: ఎన్ని రకమైనటువంటి బాధలు అనిపించినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ డిఫికల్టీస్,
0: ఎటువంటి ఆటంకములు జరిగినప్పటికీ,
1: ఆల్ ఆబ్స్టకల్స్,
0: ఎట్టి అభ్యంతరాలు మనకు కలిగినప్పటికీ,
1: ఆల్ దోస్ అబ్జెక్షన్స్ ఆన్ ద వే,
0: శాంతం వహించాలి.
1: యూ షుడ్ అబ్జర్వ్ పీస్,
0: పేషెన్స్,
1: పేషెన్స్.
0: ఈ శాంతి చేత దయానుగ్రహం కలుగుతుంటుంది.
1: Out of this patience you can be compassionate.
0: ఈ దైవానుగ్రహమునకు పాత్రలు కావాల్సింది ఈ శాంతి.
1: In fact, to receive God's grace, you should have this patience.
0: Tyagaraju enni badhalu kariginayi.
1: Tyagaraju suffered
0: a lot. Kodaniki enni badhalu kariginayi.
1: So also Draupadi.
0: Tukaram ki enni badhalu kariginayi.
1: Tukarao had many
0: problems. Shivaji ki enni badhalu kariginayi. Kani anninti yandunu arikatti shantini vahincharu.
1: They could resist all the difficulties and could observe patience.
0: Shanti pushpam.
1: This flower of peace and patience.
0: Ee shantini vahinchinatundi variki entaina bhagavat krupa kalugutundi.
1: The one who is patient enough can receive God's grace in plenty.
0: Kalukane Tyagaraju cheppadu shantamu leka saukhyamu ledu anindi.
1: So Tyagaraju declared, without being patient you cannot be happy.
0: Manasikanga bhautikanga prakrutikanga laukikanga manaku shanti kavali.
1: We need patience, physical level, mental level, and also the worldly plane.
0: Kani ee shanti manam ee reetiga sampadinchali.
1: How to be peaceful?
0: Baita prapanchamulo manaku ledu.
1: In the outer world it's not
0: there.
1: Baita
0: vastu vahanadullo ledu.
1: Not in the material.
0: Vishayalalo ledu.
1: Not in the
0: material. Ee shanti mana yokka swaroopame.
1: You are the very embodiment of peace.
0: కనుకనే ఈ శాంతి పుష్పం మన నుండి ఆవిర్భవించాలి కానీ బయట నుంచి వచ్చేటువంటిది కాదు.
1: యు నోటీస్ ది ఫ్లవర్ ఆఫ్ పీస్ విత్ ఇన్ యూ అండ్ నాట్ అవుట్ సైడ్.
0: కలిగేటువంటి సర్వ కష్టమును కూడాను దాన్ని తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగాలి.
1: యూ షుడ్ బేర్ ఆల్ ద సఫరింగ్ అండ్ ద ట్రబుల్స్ ఆన్ ద వే అండ్ ప్రొసీడ్ ఫార్వర్డ్.
0: లోకంలో ఎన్నో బాధలు కలుగుతుంటాయి.
1: దేర్ విల్ బి సో మెనీ ట్రబుల్స్ ఇన్ ద
0: వరల్డ్. ఈ ప్రాకృతమైన జీవితం లోపల ఎన్నో ఇక్కట్లు జరుగుతుంటాయి.
1: ఇన్ దిస్ ఫిజికల్ ఎఫీమరల్ వరల్డ్ దేర్ విల్ బి సో మెనీ ప్రాబ్లమ్స్.
0: ఇవన్నీ కూడా మనం లెక్క చేయకూడదు.
1: వి షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ దిస్.
0: వీటన్నిటిని సాధించే నిమిత్తమే మానవ జన్మం వచ్చింది.
1: వి షుడ్ ప్రొసీడ్ అహెడ్ అండ్ టేక్ ఇట్.
0: మానవ జన్మము కేవలం భోగ భాగ్యాల నిమిత్తమే రాలేదు.
1: Human life is not gifted to enjoy the pleasure.
0: ప్రాకృతమైనటువంటి సుఖములు అనుభవించే కోసం రాలేదు.
1: It's not given not to enjoy the convenience
0: and comfort. ఇవన్నీ మనము అనుభవిస్తూనే ఉంటున్నాము.
1: We do enjoy them.
0: పశుపక్షి మృగాదులు కూడా అనుభవిస్తున్నాయి.
1: The birds and beasts also share them.
0: కానీ అది కాదు మనం అనుభవించవలసింది.
1: And that is not the happiness that we should expect.
0: మనం అనుభవించినటువంటిది నిజమైనటువంటి శాంతి.
1: We should experience true peace in the sense.
0: అది మన హృదయం యొక్క స్వభావము.
1: That is our true nature.
0: ఆ హృదయం నుండి ఆవిర్భవించేటువంటి శాంతిని మనం పొందాలి.
1: వి షుడ్ ఎక్వైర్ ద పీస్ దట్ ఎమనేట్స్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్.
0: కనుక ఈ శాంతి పుష్పము ఐదవ పుష్పము.
1: ద ఫ్లవర్ ఆఫ్ పీస్ ఇస్ ద ఫిఫ్త్ వన్.
0: తప పుష్పము.
1: ద ఫ్లవర్ ఆఫ్ పెనెన్స్.
0: ఈ తపస్సు.
1: పెనెన్స్.
0: ఏమిటి తపస్సు?
1: వాట్ ఇస్ పెనెన్స్?
0: అడవులకు పోయి కందమూలాదులు భుజించి భగవంతుని స్మరించడం ఆ తపస్సు.
1: వాట్ డు యు మీన్ బై పెనెన్స్? గోయింగ్ టు ద ఫారెస్ట్ and partaking the tubers and leaves
0: adi nijamga tamasane cheppavachu.
1: It is not tapas penance but it is
0: tamas tapasaga emiti annintu endukudunu taru prati dani kudunu siddhamuga undali.
1: Tapas penance meant readiness for everything.
0: Ee yokka moodu indriyamulu kudunu okka reetiga arikattali.
1: One should exercise control over the senses.
0: Tapasu ante kevalam manovakayamulu cheta kaligeetundi udrekaanni manam arikattali.
1: Penance meant controlling all the kinds of agitation.
0: సత్వరజో తమగుణముతో ఏర్పడేటువంటి యొక్క ఆవేశాన్ని మనం అరికట్టాలి.
1: We should control all the agitations and the disturbances.
0: సాత్వికమైన రాజసికమైన తామసికమైన కూడాను ఏకభావంతో చూడాలి.
1: We should have that equanimity in all moments of inertia, the passion.
0: నిరంతరం కూడాను మన మనసును దైవం నందుంచాలి.
1: We should concentrate on God all the time.
0: అలాంటి హృదయం కలిగినటువంటి వాడే మానవుడు.
1: He is the true man if he concentrates on Hrit God.
0: Plus daya hrudayam.
1: Hrit plus daya is hrudaya.
0: Ee dayato nindinatundi yokka manavatvame nijamaina tapassu.
1: The penance meant the heart should be full of compassion.
0: Kalamnu vyartham cheyatam kadu.
1: Not merely wasting time.
0: Durvinyogam cheyatam kadu.
1: Nor misusing time.
0: Nijamuga tapassanaga emti moodu gunamulnu ekatvam cheyatam.
1: The penance meant the harmony unification of all these attributes.
0: Yogi.
1: He is yogi, the renunciant.
0: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం.
1: ఇట్స్ ఓన్లీ ద నోబుల్ సోల్ హూ హాస్ గాట్ పర్ఫెక్ట్ హార్మనీ యూనిటీ ఇన్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: నా తపా

0: No penance, no pilgrimage, no sacred text, no penance, nothing will be helpful to cross this ocean of life. What is the main cause? We should unify the three attributes. We are angry. You should control it.
1: ఉత్సాహం కలిగింది, దాన్ని కూడా అరికట్టాలి.
0: యు ఆర్ మోర్ ఎమోషనల్, యు షుడ్ కంట్రోల్.
1: సంతోషం కలిగింది, దాన్ని కూడా అరికట్టాలి.
0: యు ఆర్ ఎక్స్టాటిక్, యు షుడ్ కంట్రోల్.
1: దుఃఖం కలిగింది, దాన్ని కూడా అరికట్టాలి.
0: ద గ్రీఫ్ హస్ టు బి అండర్ చెక్.
1: సుఖదుఃఖి సమీకృత్వ లాభో లాభం చేయాలి. సుఖదుఃఖముల రెండింటిని కూడా ఏకత్వంగా భావించాలి.
0: ద స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ హస్ టు బి మెయింటైన్డ్ బోత్ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్.
1: అది ఏ నిజమైన తపస్సు.
0: దట్ ఈస్ ద ట్రూ పెనన్స్.
1: నువ్వు ఏ పనైనా చేస్తురా,
0: you do anything,
1: ye sevalaina chestura,
0: serve in any capacity,
1: kaani vaanchanu nee endu unchukoku,
0: but don't have desire.
1: Vaancharahitam antunte yokka bhavame tapassu.
0: That desirelessness state is penance.
1: Inka dhyana pushpam,
0: the flower of meditation,
1: yedavadi.
0: This is the seventh flower.
1: Dhyanam ante emiti?
0: What is meditation?
1: Kannulu gochukoni పద్మాసనం వేసుకుని ఏదో పరమాత్మని స్మరించుకోవటం, ఇది ధ్యానం అని భావిస్తున్నారు.
0: వి కన్సిడర్ మెడిటేషన్ మెంట్ సిట్టింగ్ కీపింగ్ క్వైట్ విత్ ఐస్ క్లోజ్.
1: ఈ ధ్యానం అంతా భౌతికమైన లౌకికమైన ప్రాప్తమైనటువంటి ధ్యానం.
0: దిస్ ఇస్ ఎ ఫిజికల్ ఎ వరల్డ్లీ లెవెల్ ఆఫ్ అబ్జర్వెన్స్.
1: ఇదంతా కూడా ప్రాపంచికంగా చేసేటువంటి ధ్యానములు.
0: వి డూ ఇట్ ఇన్ ద వరల్డ్లీ సెన్స్.
1: ఇది అవసరమే.
0: ఇట్ ఇస్ నెసెసరీ.
1: ఎంతవరకు,
0: వాట్ ఎక్స్టెంట్,
1: పరిపూర్ణ స్థితి కలిగేంత వరకు ఈ ధ్యానం మనం ప్రాప్తించాలి.
0: Until you have all the capacity in fullness, you have to follow the word.
1: Dhyanam anaga idi kaadu, mana manasu bhagavantunlo deenam kavali.
0: Meditation meant merger of the individual mind in the cosmic mind.
1: Palalo neenu ekamainattuga,
0: just as water mixes in milk,
1: ee palalo ekamainatunti yokka neernu manam veru cheyadaniki veeru kaadu.
0: You cannot segregate or separate out water from the milk.
1: Adhe vidhamgane bhagavantunto ekamainatunti yokka ee prema tattvam వేరు చేయడానికి సాధ్యం కాదు.
0: When once the individual merges in the cosmos, you cannot separate him.
1: నిప్పులో వేసినటువంటి ఇనుము,
0: just as iron put in fire,
1: ఇనుము అంతా నిప్పుగానే మారిపోతుంది.
0: The whole iron becomes red hot like fire.
1: ఎక్కడ ముట్టినా కాలుస్తుంది.
0: It burns you wherever you
1: touch. మన యొక్క ప్రేమ తత్వం అనేటువంటిది భగవంతుని ప్రేమలో లీనం కావాలి.
0: The principle of love of the individual should merge in the love principle of the universe.
1: బ్రహ్మైవ భవతి అన్నది వేదం.
0: The Veda says the knower of Brahman becomes Brahman.
1: రెండు ఏకమైపోవాలి.
0: Both become one.
1: అగ్ని వేరు ఇనుము వేరు కాకూడదు.
0: The fire and iron should not be separate.
1: అగ్ని ఇనుము రెండు కూడా ఏకమైపోవాలి.
0: The iron and fire should become one.
1: మన మనసు భగవంతుని యొక్క భావములో ఏకమైపోవాలి.
0: Our mind should merge in the thought of the
1: universe. ఏదో పొద్దున సాయంకాలం కొద్ది ధ్యానం చేసి ఆ కొద్ది కాలం మాత్రమే భగవంతుల్లో ఏకమైందంటే అది నిజమైన ధ్యానం కాదు.
0: We meditate for a brief time both in the day and the night, you cannot call it meditation.
1: Sarvada sarvakaleshu sarvatra hari chintanam.
0: You should think of God all the time, everywhere.
1: ఏ పని చేయినా చేసినా ఈ పనులంతా కూడా నీవు లక్ష్యంలో పెట్టుకో, కానీ అందులో నీ యొక్క ప్రేమ లక్ష్యం కావాలి.
0: You may do anything, you may undertake any task, but keep God in view.
1: ఇది ఏ నిజమైన ధ్యానం.
0: This is true meditation.
1: కొంత పరిమితమైనటువంటి టైం పెట్టుకుని మనం భగవంతుని స్మరించడం, ఇది ధ్యానం కాదు.
0: Meditation is not thinking of God within the framework of time.
1: ఇది కేవలం పార్ట్ టైం డివోషన్.
0: This is only part time devotion.
1: కానీ ఫుల్ టైం డివోషన్ కావాలి.
0: But full time devotion is needed.
1: కనుక ధ్యానం అనగా కేవలం పద్మాసనం వేసుకుని కూర్చొని భగవంతుని స్మరించడము, కొన్ని నిమిషాలు మాత్రమే కూర్చోవటం, ఇది సాధ్యం కాదు.
0: Meditation does not mean observing silence, sitting for some time.
1: భగవంతుని అనుగ్రహం కూడా కొన్ని క్షణాలు వస్తుంది, తిరిగి తర్వాత వెళుతుంది.
0: God's grace also will be conferred on you for a moment and
1: భగవంతుని అనుగ్రహం వచ్చిందంటే పర్మనెంట్ గా నిలిచిపోవాలి.
0: In fact, it should stay with you permanently.
1: ఆ నిత్యమైన సత్యమైనటువంటి యొక్క ధ్యానమును మనం ప్రార్థించాలి.
0: We should pray as to meditate eternally.
1: ఇంకా ఎనిమిదవది,
0: సత్యం
1: అష్టవిధ పుష్పం.
0: And the flower of truth.
1: Vishnu preeti karam bhavet. Inka satyamu.
0: Truth.
1: Idi enimidovadi.
0: This eighth one.
1: Idi chaala mukhyamainatundi.
0: This is very important.
1: Satyam chetane prapancham puttindi.
0: The whole world is
1: satyam chetane prapancham undi.
0: And it's sustained by
1: satyam chetane prapanchamlo aikyamaipothundi.
0: The world merges in truth.
1: Kanukane satyam chaala pradhanamaina sadhanam.
0: Truth is the chief one.
1: సత్యంబునందుండి సర్వంబు పుట్టించే సత్యంబునందనగే సర్వ సృష్టి.
0: ద క్రియేషన్ ఎమర్జ్డ్ అవుట్ ఆఫ్ ట్రూత్, సస్టైన్డ్
1: సత్యమహిమలేని తడమేది కనుగొన్నా శుద్ధ సత్వం ఇదియే చూడరయ్యా.
0: Is there any place where there is no truth, the principle of truth? It is the pure unsullied truth pervading all over.
1: Trikala bhagyam satyam.
0: The truth remains the same.
1: Eppatiki maranatvanti satyam.
0: You cannot divide it.
1: Eppatiki undunatvanti satyam.
0: It is total existence.
1: Sarvamu antardhanamainappatiki satyam matram sthashitanga untundi.
0: Everything might vanish, but the truth remains.
1: Ah, satyame bhagavantudu.
0: The truth is God.
1: Kanukane truth is God.
0: Truth is God.
1: Live in truth.
0: Live in truth.
1: ఆ సత్యంలోనే మనం జీవించాలి.
0: We have to live in truth.
1: సత్యంతోనే మనం బ్రతకాలి.
0: And we have to live.
1: సత్యం నందే అంత్యమైపోవాలి.
0: And we have to end in truth.
1: కనుక ఇట్టి సత్యం అనేటువంటిది అష్టవిధ పుష్పము.
0: This truth is the eighth flower.
1: కనుక ఇలాంటి పుష్పముల చేత మనం భగవంతుని పూజించినప్పుడు భగవంతుడు ప్రీతికరంగా అందుకుంటాడు.
0: God receives these offerings of flowers of this sort.
1: ఇంకా ఎట్టి పుష్పమును కూడాను భగవంతుడు ఆశించడు.
0: God does not expect any other flower other than these.
1: Kanukane ahim praha prasavam pushpam.
0: The first one is the flower of non-violence.
1: Pushpam indriya nigraham.
0: The flower of sense control.
1: Ee indriya nigraham anetundi chaala pradhanamainatundi.
0: This is very essential.
1: ఈ ఇంద్రియ నిగ్రహం చేతనే మనం ఎంతైనా కూడా సాధించవచ్చు.
0: యు కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: ఈనాడు ప్రపంచంలో జరిగేటువంటి యొక్క అల్ల కల్లోలములకు కలహములకు అన్నిటికీ అశాంతికి ఈ యొక్క ఇంద్రియములే మూల కారణం.
0: Senses are responsible for all the conflict, the contradiction and fighting, agitation all over.
1: ప్రతి ఇంద్రియానికి కూడా మనం బుద్ధి చెప్తూ రావాలి.
0: In fact, we should teach a lesson to every one of the senses.
1: నోటికి బుద్ధి చెప్తాము. హే నోరా, ఎంత కాలం నీవు ఈ విధంగా భుజించేది?
0: Oh tongue, how long you want to consume food?
1: ఎంత కాలం భుజించినా నీకు తృప్తి లేదు.
0: You are not contented in spite of
1: eating. జీవితమే ఎంత?
0: Your nature is that.
1: అని ఏ విధంగా నాలుక బోధించామో,
0: as you teach a lesson to your
1: tongue, అదే విధంగానే కన్నులకు కూడా బోధించాలి.
0: You should also teach your eye.
1: ఏ నేత్రమా,
0: ఓ ఐ,
1: ఎన్నో చూస్తున్నావు నీవు.
0: You have been watching
1: me. ఎన్నో అనుభవిస్తున్నావు నీవు.
0: You have been happy.
1: కానీ ఇంకా నీకు తృప్తి లేదా?
0: Are you not satisfied?
1: దేనిని నీవు చూడాలి?
0: What is that you should see?
1: నీవు చూచినవన్నీ నీవు అనుభవించావు.
0: You in fact you experience all that.
1: కరుణని నీవు చూడవలసినటువంటి ఒక్క సత్య స్వరూపుణ్ణి.
0: You in fact you should look at God. అదే
1: దైవ స్వరూపుడు.
0: He is the form of truth.
1: దైవాన్ని నీవు ఆశించు.
0: Expect God.
1: ఆ నిజమైనటువంటి యొక్క దైవ స్వరూపాన్ని నీవు చింతించు.
0: You also think of God.
1: కనుక నీవి పిచ్చి పిచ్చి బాధలంతా వదిలిపెట్టి,
0: give up all problems.
1: ఓ ఇంద్రియమా, నీవు చక్కగా భుజించు.
0: ఓ టంగ్,
1: దేనిని భుజించాలి?
0: What should be eaten?
1: ప్రొద్దుపోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు శ్రద్ధతోడ.
0: ఓ ఇయర్స్, యు ఆర్ రెడీ టు లిసన్ టు వెయిన్ గాసిప్ అండ్ ద టేల్స్.
1: ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాలు చెప్పు వేడ, వద్దికగా నుండరేల ఓ చెవుల.
0: వెన్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ డివైన్ అండ్ స్పిరిచువాలిటీ, యు ఆర్ నాట్ రెడీ.
1: ఓ చెవుల, ఎన్ని వింటున్నావు నీవు?
0: ఓ ఇయర్స్, యు ఆర్ లిసనింగ్ మెనీ.
1: నీకు అనవసరమైనటువంటి విషయాలంతా వింటున్నావు.
0: యు లిసన్ టు వెయిన్
1: గాసిప్. ఊరి వారి శుద్ధులంతా వింటున్నావు.
0: ఆల్ ద టేల్స్ అరౌండ్.
1: నీకు ఇష్టం లేనటువంటి విషయాలంతా వింటున్నావు.
0: యు లిసన్ ఆల్ ద
1: దుర్మార్గమైన విషయాలంతా వింటున్నావు.
0: ఆల్ అన్నెసెసరీ.
1: రేడియోలో వచ్చేటువంటి వింటున్నావు.
0: యు హావ్ బీన్ లిసనింగ్.
1: రేడియోలో వచ్చేటువంటి వింటున్నావు.
0: వీడియో అండ్ రేడియో.
1: విని నీకు వచ్చిన ఫలితం ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ ఇట్?
1: కర్ణముల, నీవు ఇలాంటి పనికి నీవు పుచ్చుకోవద్దు.
0: వాట్ ఇస్ షేమ్ ఇయర్, డోంట్
1: లిసన్. నీవు సిద్ధం కావద్దు.
0: Don't be ready for that.
1: ఈ ఇతరుల విషయాలు విని నీ యొక్క హృదయాన్ని పాడు చేసుకుంటున్నావు.
0: In fact, you are spoiling yourself.
1: ఎట్టి విషయాలు నీ విన్నావో అవే నీ హృదయంలో ప్రింట్ అయిపోతాయి.
0: All that you listen will be imprinted in your heart.
1: ఎలాంటి విషయాలు నీవు చూస్తావో అదే నీ హృదయంలో ప్రింట్ అయిపోతాయి.
0: All the scenario that you watch will be imprinted on your heart.
1: కనుక నీ హృదయాన్ని పాడు చేసుకుంటున్నావు.
0: You are spoiling your heart.
1: ఈనాడు ప్రపంచమంతా పొల్యూషన్ మలమయమైంది.
0: You find pollution all over the world.
1: ఇలాంటి పొల్యూషన్ అంతా నీవు చేర్చుకుని నీ హృదయాన్ని కూడా నీవు పొల్యూషన్ చేసుకుంటున్నావు.
0: యు హావ్ పొల్యూటెడ్ ఈవెన్ యువర్ హార్ట్.
1: మాలిన్యం చేసుకుంటున్నావు నీ యొక్క మనసును.
0: యు హావ్ పొల్యూటెడ్ యువర్ మైండ్.
1: మనసు మాలిన్యమైందంటే ఇంకా నీవు అనుభవించేది ఏమిటి?
0: వెన్ ద మైండ్ ఇస్ పొల్యూటెడ్, వాట్ ఇస్ దట్ యు ఎక్స్‌పీరియన్స్?
1: అంతా నిరుపయోగమైనటువంటి.
0: ఎవ్రీథింగ్ ఇస్ యూస్‌లెస్.
1: నిన్న కొంతమందికి విజయవాడ విశాఖపట్నం నుంచి వచ్చిన వారికి చెప్పాను.
0: భగవాన్ స్పోక్.
1: మన హృదయం అనేటువంటిది ఒక పెన్ను వంటిది.
0: Bhagavan spoke to devotees from Visakhapatnam doctors. He said human heart is a pen.
1: Mana pennu pennulo elanti ink fill up chestamo,
0: as is the ink that fills the pen,
1: alanti vratalu alanti geetalu manaku ostayi.
0: So also you get the letters and
1: adhe kalare vastuntuntadi.
0: In the same way you would get
1: kanuka mana hrudayam anetundi oka pennu vantidi.
0: Human heart is a pen.
1: Ee prapancha sambandhamaina vishayalanta rastundi.
0: It writes all the worldly matter.
1: Chitrinchukuntundi akkada.
0: It gets printed
1: there. Indulo నీవు ప్రేమమయమైనటువంటి ఇంకు ఫిలప్ చేయి.
0: ఫిల్ దిస్ ఇంక్ ఆఫ్ లవ్.
1: నీవు రాసే వ్రాతలు, చేసే చేష్టలు, తలిచే తలుపులు అన్ని కూడా ప్రేమమయంగా ఉంటాయి.
0: ఆల్ యువర్ రైటింగ్స్ ఆల్ యువర్ యాక్షన్స్ ద వర్డ్స్ ఆర్ బౌండ్ టు బి ఫుల్ ఆఫ్ లవ్.
1: ఈ పెన్నుతో ఏమి రాస్తే కూడాను అదంతా అదే రకంగా పోతుంది.
0: వాట్ ఎవర్ యు రైట్ విత్ దిస్
1: అదే రంగే వస్తుంది.
0: యు విల్ ఫైండ్ లవ్ దేర్.
1: కనుకనే మన హృదయం అనేటువంటి దాన్ని ప్రేమతో నింపుకోవాలి.
0: వి షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
1: ఈ విధంగా కూడాను మనం పవిత్రమైనటువంటి జీవితాన్ని గడపాలి.
0: వి షుడ్ లీడ్ ఎ సేక్రెడ్ లైఫ్.
1: భగవంతుడు ఆ విధమైనటువంటి దీన్ని ఆశిస్తున్నాడు.
0: God wants us to have that
1: sacred. ఈ వాడిపోయే పుష్పమును కాలిపోయే పుష్పమును తీసుకోడు.
0: He is not bothered of the flowers that fade out nor get burned.
1: పూజారి అనేక రకమైనటువంటి పుష్పములు తెచ్చి పూజ చేస్తుంటాడు.
0: The priest brings so many kinds of flowers.
1: ఓ ప్రీస్టా, ఓ పూజారి, నీవు ఇంతకాలం నేర్చుకునేది ఇదేనా?
0: He tells the priest, what is it you have learned?
1: లారీలంతా కూడా గులాబీ పుష్పం తీసుకుంటున్నావు.
0: You go on by these flowers which
1: లారీలంతా మల్లె పుష్పం తీసుకుంటున్నావు.
0: And you collect the jasmine
1: మకరంద పుష్పాలు తీసుకుంటున్నావు.
0: And all the flowers.
1: ఇవన్నీ చేసి ఏమి ప్రయోజనం?
0: What is the use of all this worship?
1: ఈనాడు చేసిన పుష్పములు రేపటి దినకు వాడిపోతాయి.
0: The flower offered today would be decayed tomorrow.
1: ఈ పుష్పం కాదు నీకు కావాల్సింది.
0: It's not that flower I want.
1: శాంతి పుష్పం కావాలి.
0: ఐ వాంట్ ద ఫ్లవర్ ఆఫ్
1: ప్రేమ పుష్పం కావాలి.
0: ద ఫ్లవర్ ఆఫ్
1: ఇది వాడిపోనటువంటిది, రాలిపోనటువంటిది, ఇలాంటి పుష్పాన్ని పూచి.
0: యు ఆఫర్ ద ఫ్లవర్స్ దట్ వుడ్ నాట్ డ్రాప్ డౌన్ ఆర్ ఫేడ్ అవుట్.
1: అహింస ప్రథమం పుష్పం అన్నాడు మొట్టమొదట.
0: ఇన్ ద బిగినింగ్ ఇట్ ఇస్ సెడ్ ద ఫ్లవర్ ఆఫ్ నాన్ వైలెన్స్.
1: అహింస,
0: వాట్ ఈస్ నాన్ వైలెన్స్?
1: మనము ఎవరిని బాధించకుండా ఉండటం.
0: వీ షుడ్ నాట్ హార్మ్ ఆర్ హర్ట్ ఎనీబడీ.
1: కానీ కొంతమంది డాక్టర్స్ కత్తి తీసుకుని ఆపరేషన్ చేస్తారు.
0: బట్ సమ్ డాక్టర్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద నైఫ్.
1: ఇది మాత్రమే హింస కాదా అనుకుంటారు చాలా మంది.
0: మెనీ థింగ్ ఈజ్ ఇట్ నాట్ వైలెన్స్?
1: కాదు కాదు.
0: నో నో.
1: ఆ ఉన్న బాధను నివారణ చేసే నిమిత్తమై కత్తిని తీసుకుని పొట్టను కోస్తాడు.
0: డాక్టర్ ఆపరేట్స్ విత్ ద నైఫ్ టు గివ్ రిలీఫ్ ఫ్రమ్ ద పెయిన్.
1: తదుపరి అతనికి సుఖాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తాడు.
0: అండ్ దట్స్ బై ఆపరేటింగ్ ఆన్ యూ హి గివ్స్ యు హ్యాపీనెస్.
1: అది ఉపకారమే కానీ అపకారం కాదు.
0: ఇట్ ఈస్ హెల్ప్ బట్ నాట్ ఎ హార్మ్.
1: అది అహింసనే కానీ హింస కాదు.
0: ఇట్ ఈస్ నాన్ వైలెన్స్, నెవర్ వైలెన్స్.
1: ఇంకా కొంతమంది అయ్యా కూరగాయలంతా తింటున్నారే, ఈ కూరగాయలు కోస్తే అవి ఎంత బాధపడతాయో.
0: Some say you eat all vegetables, you cut the vegetables, is it not violence?
1: Man chesetvanti pannantha kudanu kurugayalu sambandhinatundi kaadu.
0: Is not related to vegetables alone.
1: Vruchamulaku deeniganta pranam undi.
0: In fact, the vegetables have got life.
1: Kaani manasu ledu.
0: They have no mind.
1: Ee manasu lekapovadam cheta dani baadhalu avi daniki teliyadu.
0: Since they have no mind, the vegetable world, they don't have pain.
1: Intiye kaadu vijnanam kudanu ledu.
0: They do not have wisdom either.
1: ఒక కాయను మనం కోసిమంటే అక్కడ నీరు కారుతుంది.
0: If you cut the fruit over there, you find the water sap oozing out of
1: it. ఈ కాయను కోయటం చేత అది ఏడుస్తుంది, అదే కంటిదారాలు కారుస్తుందే అని అనుకుంటావు.
0: By plucking the fruit, you find the sap oozing out. It's not tear.
1: అది సహజమైన జలమే కానీ
0: it's a natural process.
1: దుఃఖ జలం కాదు అది.
0: It is not the tears.
1: దుఃఖం అనేటువంటిది ఎప్పుడు మనస్సు ఉండినప్పుడే దుఃఖం వస్తుంది.
0: Where there is mind, there is grief.
1: మనసు ఉన్నటువంటి వారికి ఆనందం కలుగుతుంది.
0: The one with mind would be delightful.
1: కనుకనే మనసు ఉన్నటువంటిది మానవునికి తప్ప దేనికి లేదు.
0: It's only the mankind that has got the mind. But
1: పశుపక్షి మృగాదులకు కూడా మనసు ఉంది.
0: The birds and beasts have got mind.
1: క్రిమికీటకాదులకు కూడా మనసు ఉంది.
0: So also insects.
1: కానీ
0: but
1: వృక్షములకు, కూరగాయలకు ఇట్లా దానికంత ప్రాణం లేదు. ప్రాణం ఉంది కానీ మనసు లేదు.
0: The trees and all the greenery have got life but not the mind.
1: కనుకనే మనసు లేనిటువంటి దాన్ని ఎంత బాధ పెట్టినా అది హింస కాదు.
0: ద వన్ వితౌట్ ద మైండ్ విల్ నెవర్ సఫర్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు.
0: ఆల్ వర్షిప్ విత్ ఆల్ డివోషన్.
1: కానీ ఇది కాదు భగవంతుడు ఆశించేది.
0: ఇట్ ఇస్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ యు.
1: ఇవంతా కూడా నీ వ్యక్తిగతమైనటువంటి యొక్క సాధనలు.
0: ఇట్స్ ఆల్ ఇండివిజువల్ రిచువల్.
1: కానీ ఫండమెంటల్ ఈ ప్రాకృతమైనటువంటి ఒక సాధన నీవు చేయాలి.
0: బట్ ది ఫండమెంటల్
1: సామూహికమైనటువంటి సాధన చేయాలి.
0: అండ్ యూ షుడ్ అండర్
1: సామాజిక సేవలు చేయాలి.
0: యూ షుడ్ సర్వ్ సొసైటీ.
1: సొసైటీ సేవ చేసినప్పుడు హృదయపూర్వకంగా మనము ఆనందాన్ని అందుకుంటాం.
0: సర్వీస్ టు సొసైటీ విల్ మేక్ యూ బ్లిస్ఫుల్.
1: ఈ వ్యక్తిగతమైనటువంటిది ఎంతకాలము?
0: ఇండివిజువల్ డస్ నాట్ లాస్ట్ లాంగ్.
1: ఎంతకాలం చేసినా కానీ ఈ యొక్క ఫండమెంటల్ సామూహిక సేవలు చేయాలి.
0: ఫండమెంటల్ సర్వీస్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
1: ఈ సమాజ సేవనే ఎంతో పవిత్రమైనటువంటి సేవ.
0: సర్వీస్ టు సొసైటీ ఇస్ సీక్రెట్.
1: ఎలాంటి వారు ఎలాంటి హృదయంతో అందుకుంటారో.
0: ఇన్ వాట్ ఫార్మ్ ది సర్వీస్ ఇస్
1: భావం తద్భవతి.
0: As is the feeling, so is the experience.
1: మనం పవిత్రమైన సేవలు చేసినప్పుడు వారు పవిత్రులుగా రూపొందుతారు.
0: If you offer sacred service, they turn sacred.
1: కేవలం బాధల నివారణ కాకుండా
0: Not only are relieved of
1: వారిని
0: the pain,
1: పవిత్రులు గావించటము.
0: You also sanctify them.
1: వారిని కూడాను అభివృద్ధి గావించటము.
0: You also help them. వారిని కూడాను
1: సాత్వికులు గావించటము.
0: You also make them happy.
1: కనుకని సాత్విక భావం చేత సమాజ సేవలో మనం పాల్గొనాలి.
0: With all the pious feeling,
1: ఎంత శక్తియో అంత సేవ చేయండి.
0: You serve to your extent possible.
1: భజనలు చేస్తున్నారు.
0: Many
1: ప్రొద్దున సాయంకాలం భజన చేస్తున్నారు.
0: In fact, we sing the glory of God.
1: ఆ భజనలు పాడేటువంటి వానికి తృప్తి.
0: The singer will have satisfaction.
1: కాని వినేటువంటి వారికి ఆ విన్నంత వరకు తృప్తి.
0: Listener also will have satisfaction.
1: తరువాత ఆ యొక్క భజన యొక్క ఫలితం ఏమిటి?
0: Later, what is the result, consequence?
1: అది తాత్కాలికమైనటువంటిది.
0: The impact is
1: temporary.
0: The influence is
1: చాలా మంది పిల్లలు చెప్పారు భజగోవిందం లోపల.
0: Students recited భజగోవిందం.
1: జన జన యౌవన గర్వం హరతి నిమిష. ఒక అర నిమిషం కూడా ఉండదు.
0: The pride of wealth and power and youth does not last for long.
1: ఈ విధమైనటువంటి యవనత్వానికి మనం ఎందుకు ఇంత పాటు పడాలి?
0: Why should we struggle hard for this momentary?
1: కదిలిపోయే మేఘముల వలె యవనం కూడా నువ్వు కదిలిపోతుండాలి.
0: All are passing clouds, all vanish.
1: ఈ క్షణభంగురమైన యవనం లోపల ఇంత అహంకారం మనకెందుకు?
0: Why should we be egoistic and proud enough because of this momentary youth?
1: ఇన్ని విధమైనటువంటి వాంఛలు మనకెందుకు?
0: Why so many desires?
1: కనుకనే దీన్ని కూడా మనం త్యజించాలి.
0: We have to sacrifice them.
1: అప్పటికప్పుడు చేయవలసిన పనులు చేయాలి.
0: We have to do our duty.
1: కానీ డూ యువర్ డ్యూటీ.
0: డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
1: అంతేకాని దీన్ని మనస్కంగాక తీసుకోకూడదు.
0: Do not take it to heart.
1: మంచి కాని చెడ్డ కాని.
0: Good or bad.
1: ఇదంతా నా మంచి కోసమే.
0: Everything is for my good.
1: ఇదంతా భగవంతుడు అనుగ్రహించిన వరప్రసాదమే.
0: It's all God's gift.
1: కాబట్టి ఈ గిఫ్ట్ ను మనం వేస్ట్ చేయకూడదు.
0: We should not waste God's gift.
1: అన్నింటికంటే కాలం చాలా ప్రధానమైనటువంటిది.
0: Time is most important of all.
1: ఈ కాలం మనం అమితంగా వేస్ట్ చేస్తున్నాము.
0: We are wasting time in every possible way.
1: ఉన్నటువంటిది 24 గంటల లోపల
0: Within 24 hours,
1: నిద్రాహారములకు ఎంతో కొద్ది కాలం మాత్రమే ఉపయోగపెడుతున్నాము.
0: In fact, for food, raiment and shelter,
1: మిగిలిన ముక్కాల భాగమంతా కూడాను దుర్వినియోగం చేస్తున్నాము.
0: All the rest of the time is wasted.
1: ఊరి వారి చింతలు,
0: think of people,
1: ప్రాకృతమైన చింతలు,
0: the worldly thoughts,
1: అపవిత్రమైన భావములు,
0: unsacred thoughts,
1: ఇవన్నీ తలుచుకుంటూ మనం అపవిత్రం చేస్తున్నాం కాలాన్ని.
0: Spoil all the time.
1: కాలమును అపవిత్రం చేయకూడదు.
0: We should not spend time in unsacred.
1: కాలము సార్థకం గావించుకునే నిమిత్తమై కొన్ని సేవలు చేయాలి. అవే కర్మలు.
0: We should render service in order to sanctify the time.
1: సమాజ సేవలో మనం పాల్గొనాలి.
0: We have to participate.
1: సమాజ సేవలు చేసేంత వరకు కూడాను మనకు దుర్భావాలు మనలో ప్రాబల్యం.
0: So long we serve in the society, there will be no chance.
1: సమాజ సేవలు చేసేంత వరకును ఏ చింతలు మనకు జ్ఞప్తికి రాదు.
0: No worry would be there in your mind if you serve society.
1: ఆ సమాజంలో లీనమైన వ్యక్తికి అహంకారం నిర్మూలమవుతుంది.
0: The one who is in society will not be egoistic.
1: ఈ సమాజ సేవలో అహంకారాన్ని నిర్మూలం చేయటమే కాకుండా,
0: not only you kill ego,
1: ఆడంబరాలకు అవకాశం ఇవ్వకుండా,
0: there will be no scope for pomp and show.
1: కేవలం మానసిక యొక్క పవిత్రతకు మనం అభివృద్ధి గావిస్తున్నాం.
0: Your mind would be sacred.
1: సర్వ కర్మల కూడాను మనోశుద్ధి కోసమని.
0: All actions would give you the purity of the mind. చిత్తస్య
1: శుద్ధయే కర్మ అన్నది వేదం.
0: The goal of the action is the purity of the mind.
1: మనం ఏ సేవలు చేసినా చిత్తశుద్ధి కోసం చేస్తున్నాం.
0: All kinds of service only to purify the mind.
1: చిత్తశుద్ధి కలిగినటువంటి కర్మలు చేసే ప్రయోజనం ఏమిటి?
0: Without the purity of the mind, the action is
1: ఎంతనో ధనమును వ్యర్థం చేస్తున్నాము.
0: Many waste time.
1: ఎంతనో కాలమును వ్యర్థం చేస్తున్నాము.
0: Time is wasted.
1: ఎంతనో కర్మలు వ్యర్థం చేస్తున్నాము.
0: All actions are also useless.
1: ఒక్కదాని ఎందైనా కూడాను శాశ్వతమైన శాంతి ఉన్నదా?
0: Is there permanent peace out of single action?
1: శాంతి లేనే లేదు.
0: There is no peace whatsoever.
1: వస్తుంది పోతుంది, passing clouds.
0: Peace appears and passes off like a passing
1: cloud. నిత్యమైన సత్యమైనటువంటి ఒక శాంతిని మనం కోరాలి.
0: We should aspire for that permanent peace.
1: అది ఏ మన హృదయం నుండి ఆవిర్భవించేటువంటి శాంతి.
0: It should originate out of our heart.
1: ఆ శాంతిని మనం ఆశించినప్పుడే,
0: when we desire that peace,
1: మన సార్థక నామం జగత్తుకంత వ్యాప్తి అవుతుంది.
0: In fact, our name would spread everywhere, all over.
1: ఎన్ని కష్టములకు గురి అయినప్పటికీ ధర్మజుడు శాంతాన్ని వహించాడు.
0: Dharmaja maintained peace in spite of
1: ద్రౌపది పరాభవం జరిగే సమయంలో భీముడు లేచాడు.
0: When Draupadi was humiliated, Bhima got up.
1: గద తీసుకుని దుశ్శాసన పైన పోయాడు.
0: He took that mace and about to fight.
1: అడ్డం పోయాడు ధర్మజుడు.
0: Dharmaja objected.
1: నాయన, ధర్మమే జయం.
0: Brother, righteousness will be successful.
1: మనం ఓడిపోయినటువంటి వారము.
0: In fact, we lost.
1: వారి స్వాధీనంలో ఉన్నాము.
0: We are under their control.
1: వారి ఇష్ట ప్రకారం వారు చేసుకోవచ్చు.
0: Let them act as they like.
1: కానీ ఓడిన వానికి వారిపై యుద్ధం చేయటము అధికారం లేదు.
0: The one who is defeated cannot fight, has no authority.
1: కనుక నీవు కూర్చోమని చెప్పాడు.
0: Be seated.
1: ఇలాంటి శాంతమైనటువంటి ఏ కొద్ది మందికో ప్రాప్తిస్తుంది, కానీ అందరికీ ప్రాప్తించదు.
0: The state of mind of peace is at the hands of few, not me.
1: ఎలాంటి పరిస్థితులైనా కూడా శాంతిని మనం వహించాలి.
0: Under any circumstances, maintain your peace.
1: అది మనకు ఎంతో గొప్ప బలమునిస్తుంటారు.
0: That gives you the mighty strength.
1: దాని వల్లనే దైవ బలం కూడా మనకు ఏర్పడుతుంది.
0: And there you find love principle.
1: దివ్య శక్తి మనకు ఏర్పడుతుంది.
0: You'll have the divine power.
1: భవ్యమైన భావాలు ఏర్పడతాయి.
0: You'll have beautiful thoughts.
1: నిత్య సత్యమైనటువంటి శాంతిని పొందుతాము.
0: And you'll have that eternal permanent peace.
1: లోకములో శాశ్వతమైన కీర్తిని పొందుతాము.
0: You will have the permanent reputation in this world.
1: కౌరవులు ఎంతమంది పుట్టారు?
0: There are many Kauravas.
1: పాండవులు 5 మంది మాత్రమే పుట్టారు.
0: పాండవాస్ ఆర్ ఫాన్
1: కానీ ఇరువురు పోయారు.
0: బోథ్ ఆర్ గాన్.
1: కానీ పాండవుల యొక్క కీర్తి,
0: ద నేమ్ ఆఫ్ పాండవ,
1: సమాజం లోపల ఎంత శాశ్వతంగా నిలిచిపోయింది.
0: ద నేమ్ ఆఫ్ పాండవాస్ రిమైన్డ్.
1: ధర్మజా అంటే అందరికీ ప్రీతి.
0: ధర్మజా ఇస్ లైక్ బై ఎవ్రీబడి.
1: ధర్మజా ధర్మం నుండి పుట్టినటువంటి వాడు అతను.
0: ధర్మజా ద వన్ బోర్న్ అవుట్ ఆఫ్ ధర్మ రైచస్.
1: ఆ ధర్మం నుండి పుట్టినటువంటి వారికి ధర్మమే తప్ప అధర్మం తెలియదు.
0: ద వన్ బోర్న్ అవుట్ ఆఫ్ ధర్మ రైచస్నెస్ ఫాలోస్ రైచస్.
1: క్షణమునకు మనం అధర్మమే అధర్మమే అధర్మమే.
0: ఎవ్రీ మూమెంట్ వేర్ అన్ రైచస్.
1: క్షణమునకు అసత్యమే అసత్యమే అసత్యమే.
0: ఎవ్రీ మినిట్ వేర్ అటర్ బ్లేటెంట్ లైస్.
1: క్షణమునకు హింసనే హింసనే హింసనే.
0: ఎవ్రీ సెకండ్ దేర్ ఇస్ వైలెన్స్.
1: ఎక్కడ అహింస? ఎక్కడ సత్యము? ఎక్కడ పవిత్రత? ఎక్కడ ధర్మము? ఎక్కడా కనిపించడం లేదు.
0: నో వేర్.
1: నిజంగా జగత్తులో ఈ ధర్మమే ఉండి ఉంటే ఈ విధమైనటువంటి అలజడి అంతా ఎందుకు కలిగేది?
0: When there is dharma in this world, how do you expect education?
1: ఇన్ని విధమైనటువంటి అశాంతి ఎందుకు జరుగుతుంది?
0: Why restlessness?
1: ఇన్ని విధమైన కలహములంతా ఎందుకు ప్రారంభమవుతుంది?
0: Why conflict and fighting?
1: ఈ కల్లోలములంతా ఎందుకు వస్తుంది?
0: Why all disturbances?
1: మనలో అది లేకపోవటం చేతనే కల్లోలములు.
0: Because there is no peace within us, there is conflict.
1: యద్ భావం తద్ భావం. తన యందు ఉన్నటువంటి దాన్ని రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: Everything comes out as a reflection of the inner being, as a reaction.
1: ప్రపంచంలో అల్లరి లేదు.
0: There's no agitation.
1: మానవుడి యందు ఉంటుంది అల్లర.
0: It is within you.
1: వాడి యొక్క పనులన్నీ అల్లరి పనులుగానే ఉంటున్నాయి.
0: All your actions are disturbing.
1: వాడి మాటలంతా అల్లరి మాటలుగానే ఉంటున్నాయి.
0: All your words are agitating.
1: కనుక వాడి జీవితమే అల్లరి జీవితంగా మారిపోతుంది.
0: So the whole life is of
1: జన్మనా నరజన్మ దుర్లభం. మానవ జన్మ వచ్చినందుకు ఇలాంటి పేర మనం తీసుకోవాలి.
0: Human life is the rarest of all. Is that the name you should get?
1: మానవత్వం పవిత్రమైనటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ సేక్రెడ్.
1: దివ్యమైనటువంటిది.
0: డివైన్.
1: భవ్యమైనటువంటిది.
0: న్యూ.
1: జీవించదగినటువంటిది. విలువైనటువంటిది.
0: హైలీ వాల్యుబుల్.
1: ఇలాంటి మానవ జీవితాన్ని ఇన్ని విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి చేసి
0: వి పుట్ దిస్ హ్యూమన్ లైఫ్ టు సఫర్.
1: పరులకు కూడా హింసించి
0: వి హార్మ్ అదర్స్.
1: పరులను కూడా బాధ పెట్టి
0: వి సఫర్.
1: తాను అనుభవించేటువంటిది ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ యు ఎక్స్పీరియన్స్ అల్టిమేట్లీ?
1: కనుక మానవుడు మొట్టమొదట ఈ దశేంద్రియాన్ని అరికట్టాలి.
0: సో మ్యాన్ షుడ్ కంట్రోల్ ఆల్ హిస్.
1: నోటి నుంచి వచ్చేటువంటి పలుకు పవిత్రమైనదిగా ఉండాలి.
0: వాట్ ఎవర్ యు స్పీక్ షుడ్ బి సేక్రెడ్.
1: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు
1: నీ మాటలు శాంతంగా మాట్లాడు.
0: యువర్ వర్డ్స్ షుడ్ బి
1: సాఫ్ట్. కఠినంగా ఉపయోగపెట్టద్దు.
0: నెవర్ యూస్ హార్ష్ వర్డ్స్.
1: ఈ కర్ణములు ఉంటున్నాయి. ఈ కర్ణముల ద్వారా శాంతమైన విషయాలు విను.
0: లెట్ యువర్ ఇయర్స్ లిసన్ టు
1: భగవత్ సంబంధమైన విషయాలు విను.
0: ఆల్ రిలేటెడ్ టు గాడ్.
1: లోక క్షేమానికి సంబంధించిన విషయాలు విను.
0: ఆల్ దట్ వుడ్ హెల్ప్ యువర్ అడ్వాన్స్మెంట్.
1: లోక సమస్త సుఖినో భవంతు. అందరి ఆనందాన్ని నివాసించు.
0: ఎస్పైర్ ప్రే ఫర్ ది వెల్ బీయింగ్ ఆఫ్ ఆల్.
1: ఈ విధంగా ఒక్కొక్క ఇంద్రియాన్ని కూడా మనం ఎంత పవిత్రమో చేసుకోవచ్చు.
0: వి కెన్ సాంక్టిఫై ఆల్ అవర్ సెన్సెస్.
1: ఈ ఇంద్రియ నిగ్రహం మనం సాధించినప్పుడు ఎంతైనా మనం సాధించవచ్చు.
0: When once you have sense control, you can achieve a lot.
1: అందుకోసమని చెప్పారు, నీకే గాని వాడనైతే లోకమాత, నేను లోకమందు లోకు అవుదు లోకమాత.
0: ఓ గాడ్, ఇఫ్ ఐఎమ్ నాట్ ప్లీజింగ్ టు యూ, ఐఎమ్ చీప్ ఇన్ ద సైట్ ఆఫ్ ద వరల్డ్.
1: ఓ శాంతమా, నీకే నేను కాకపోతే ఇంక లోకానికంతా విరుద్ధమే.
0: ఇఫ్ ఐఎమ్ నాట్ పీస్ఫుల్, ఐల్ బి అగెన్స్ట్ ద హోల్ ఆఫ్ ద వరల్డ్.
1: కనుక శాంతమా, నీవు నా మిత్రుడవు.
0: Oh peace, you are my friend.
1: నీకు నేను దూరం కాకూడదు.
0: I cannot distance myself.
1: నీకు నేను దూరం అయిపోతే జగత్తుకే నేను దూరం అయిపోతాను.
0: If I am away from you, I am distanced from the world.
1: శాంతిని మనం వహించాలి.
0: We should observe peace.
1: కర్మ భగవంతుడు ఆశించేటువంటిది.
0: What God expects?
1: నీవు చేసే పూజలు.
0: Not your worship.
1: నీవు చేసే అర్చనలు.
0: Not your worship or
1: ritual. నీవు చేసే దాన ధర్మాలు.
0: All the acts of charity.
1: చాలా అనుకుంటారు, అయ్యో నేను 10 మూటలు దానం చేశాను.
0: He just I offered 10 bags of rice.
1: 500 mandiki cheerlu ichanu panchalu ichanu.
0: I distributed clothing to 500 people.
1: Ekkadanta neevu income tax raaskovali gaani bhagavantun daggara raayadaniki veelledu.
0: All the accounts can be submitted to the income tax department, not to God.
1: God ki ivanni akkaledu. Ye bhavamto chesanu?
0: God goes by your feeling.
1: Ye hrudayamto chesanu?
0: With what thought?
1: Ye premato chesanu?
0: With what spirit?
1: Adhe bhagavantun dishlo vastundi.
0: That goes to the account of God.
1: Kanuka manam premato cheyali.
0: Do with love.
1: శాంతంతో మనం భావించాలి.
0: అబ్జర్వ్ పీస్.
1: త్యాగంతో మనం చేయాలి.
0: ఫుల్ ఆఫ్ సాక్రిఫై.
1: కనుక ఈ 7 విధములైనటువంటి పుష్పములు కూడాను మనం చాలా వరకు ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
0: ఆల్ ద ఫ్లవర్స్ ఆఫ్ డివోషన్ వి షుడ్ అక్వైర్.
1: ప్రాచీన కాలం నుండి మన భారతదేశంలో అనేక మంది మహర్షులు ఎన్నో తపస్సు చేసి ఈ పుష్పములను సాధించారు.
0: Since ancient times, all the saints and seers, sages of this land could possess all these flowers.
1: మొట్టమొదటి అహింస ప్రథమం పుష్పం అన్నారు.
0: The first flower of non-violence.
1: అది చాలా ప్రధానమైనటువంటిది.
0: Very very important.
1: పుష్పం ఇంద్రియ నిగ్రహం రెండవది.
0: ద సెకండ్ ఫ్లవర్ ఆఫ్ సెన్స్ కంట్రోల్
1: సర్వభూత దయా పుష్పం మూడవది.
0: కంపాషన్
1: ఈ నాలుగవది. క్షమా పుష్పం.
0: ద ఫోర్త్ వన్ ఫ్లవర్ ఆఫ్ ఫర్గివ్నెస్
1: ఐదవది. శాంతి పుష్పం.
0: ద ఫిఫ్త్
1: ఆరవది. తప పుష్పం.
0: అండ్ పెనెన్స్
1: ఆరో. ఏడవది ధ్యాన పుష్పం.
0: ద ఫ్లవర్ ఆఫ్ మెడిటేషన్.
1: ఎనిమిదవది సత్య పుష్పం.
0: ది ఎయిత్ వన్ ఇస్ ద ఫ్లవర్ ఆఫ్ ట్రూత్.
1: అహింసలో ప్రారంభమై
0: ఇట్ బిగిన్స్ విత్ నాన్ వైలెన్స్.
1: సత్యంతో అంత్యమైపోయింది.
0: ఎండ్స్ ఇన్ ట్రూత్.
1: కాబట్టి ఈ ప్రారంభము అంత్యము రెండు చేరినప్పుడే మానవ జీవితం ధన్యమవుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్ వెన్ వి బ్రింగ్ ఎ కనెక్షన్.
1: భగవద్గీత ఏం చెప్పింది అని ఎవరైనా ప్రశ్నిస్తే,
0: ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యు వాట్ దట్ గాడ్ లైక్స్,
1: ఈ అనేక రకాల జ్ఞానమును బోధించింది అంటారు.
0: పీపుల్ సే గీతా స్పీక్స్ ఆఫ్ విజ్డమ్.
1: భక్తిని బోధించింది అంటారు.
0: స్పీక్స్ ఆఫ్ డివోషన్.
1: కర్మను బోధించింది అంటారు.
0: యాక్షన్.
1: కాదు కాదు.
0: నో నో.
1: మొదటి శ్లోకం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఫస్ట్ స్టాంజా?
1: ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యూత్సవ మమకా పాండవా చైవ కిమకురువత సంజయ. ధర్మక్షేత్రే మొట్టమొదటి ధర్మం ప్రారంభమైంది.
0: ద ఫస్ట్ వర్స్ బిగిన్స్ విత్ ధర్మ.
1: మొదటి పదము మొదటి శ్లోకంలో ధర్మము.
0: ద ఫస్ట్ వర్డ్ ఆఫ్ ది ఫస్ట్ స్టాంజా.
1: అంత్య శ్లోకంలో అంత్య పదము ఏమిటి?
0: What is the last word?
1: Yatra yogishvara krishna yatra partho danudara tatra sri vijayarbhuti dhruvaniti matir mama.
0: The last word of the last verse is mama.
1: Mama.
0: Mama.
1: First word dharma.
0: First word dharma.
1: He last word mama.
0: The last word mama. Chethi,
1: mama dharmam. Nee dharman neek bodhinchindi.
0: If you connect both, it is mama dharma. Your duty is taught.
1: Nee dharmam emti?
0: What is your duty?
1: Nenu manavudu. Nenu manavudiga bratakali.
0: I am a human being. I should lead a human life.
1: I am not animal.
0: I am not animal.
1: I am man.
0: I am man.
1: I am man. Kanuka man ga untinappudu manavudu teyinatvanti gunamulu chechuko.
0: Being a man, have manly quality.
1: Manavudu ga putti animal ga pravartistunnavu.
0: Having been born a human being, you behave like animal.
1: Ee kruthvanni nivu praveshapettunnavu.
0: You are cruel.
1: అసత్యంలో ప్రవేశిస్తున్నావు.
0: యు ఆర్ ఆన్ ద పాత్ ఆఫ్ ఫాల్స్హుడ్.
1: కనుక నీ మానవుడిగా పుట్టినందుకు మానవ గుణం నేర్చుకోవాలి.
0: యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ కల్టివేట్ హ్యూమన్ వాల్యూస్.
1: కనుక మానవత్వాన్ని పవిత్రం గావించుకోవాలంటే ఇలాంటి ధర్మములంతా మనం నేర్చుకోవాలి.
0: వి హావ్ టు ఫాలో హ్యూమన్ వాల్యూస్ ఇన్ ఆర్డర్ టు లీడ్ ఎ సేక్రెడ్ లైఫ్.
1: అన్ని మతముల వారు, అన్ని దేశముల వారు, అన్ని కంట్రీస్ వారు ఈ యొక్క అహింసను పాటిస్తూ వచ్చారు.
0: People of all religions, of all faiths, of all walks of life, of all over the world follow this.
1: మానవునికి ఇది చాలా ప్రీతికరమైనటువంటిది.
0: దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీవన్.
1: సత్యము అంతకంటే ప్రీతికరమైనటువంటిది.
0: ట్రూత్ షుడ్ బి యాక్సెప్టెడ్ అబౌవ్.
1: సత్యమే లేకపోతే జగత్తే లేదు.
0: విదౌట్ ట్రూత్ దేర్ ఇస్ నో వరల్డ్.
1: కాబట్టి సత్యం చేతనే జగత్తంతా నిలిచి ఉంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద వరల్డ్ స్టాండ్స్ ఆన్ ట్రూత్.
1: భోగ భాగ్యములు, సిరి సంపదలు అన్ని కూడా సత్యాన్నే వరించినాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ది కంఫర్ట్స్, కన్వీనియన్స్ ఆర్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ
1: సత్యాన్ని ఆశ్రయించినాయి.
0: దేర్ ఆఫ్టర్ ట్రూత్.
1: సత్యమే లేకపోతే ధన ధాన్యములు మనకుండవు.
0: విదౌట్ ట్రూత్
1: భోగ భాగ్యములు ఉండవు. ఏమిటి ఈ భోగభాగ్యములు? పిచ్చమైన దేహం కోసమా? కాదు కాదు.
0: వితౌట్ ట్రూత్ యు కెనాట్ హ్యావ్ ద గ్రెయిన్ ఇన్ ద ప్రాస్పెరిటీ.
1: ఏమిటి ఈ భోగములు? క్షణభంగరం, వస్తుంది పోతుంది.
0: ఆల్ దట్ ఇస్ మొమెంటరీ, ఇట్ వానిషెస్.
1: దీనికోసం కాదు మానవత్వం రావటం.
0: హ్యూమన్ లైఫ్ ఇస్
1: శాశ్వతమైనటువంటి యొక్క ఆదర్శాన్ని మనం పెంచాలి.
0: వీ షుడ్ సెట్ ఎ పర్మనెంట్ ఐడియల్.
1: ఆ ఆదర్శాన్ని ఇచ్చే కోసమని మానవుడిగా పుట్టాడు.
0: To lead an ideal life, you are born as
1: a human being. బ్రతికావు, ఏం ఆదర్శాన్ని అందించావు?
0: You lived so long, what ideal you have set?
1: ఏమి నీవు సాధించావు?
0: What is that you achieved?
1: అని ప్రశ్న వేసుకుంటే జీరో వస్తుంది ఆన్సర్.
0: If you put a question, you get the zero as the final answer.
1: కనుక మన ఆన్సర్ ఏమాత్రం సరైంది రావటం లేదు.
0: Our answer is incorrect.
1: ఏదో ప్రపంచంలో కొన్ని మంచి పనులు చేశాము.
0: We do certain good things in
1: this world. కానీ మంచి పనులు 5 ఉంటుంటే చెడ్డ పనులు 50 ఉంటుంటాయి.
0: Good actions are 5, 50 are wrong deeds.
1: కాదు కాదు, అన్ని మంచి పనులుగానే రావాలి.
0: వీ షుడ్ డూ ఆల్ దట్ ఇస్ గుడ్.
1: చేసిన చేతలు,
0: యాక్షన్,
1: పలికిన పలుకులు,
0: వర్డ్స్,
1: విన్న వాక్కులు,
0: థాట్స్,
1: ఇంకా అన్ని విధాలు నడిచిన నడతలు అన్ని కూడా మంచివిగానే ఉండాలి.
0: షుడ్ బి ప్రాపర్ అండ్ గుడ్.
1: ప్రాచీన కాలం నుండి వచ్చినటువంటి మహనీయుల యొక్క పేర్లు ఈనాటి వరకు నిలిచినాయంటే దీనికి మూల కారణం ఏమిటి?
0: ద నేమ్స్ ఆఫ్ ది ఏన్షియన్స్ రిమైన్ డౌన్ దిస్ డే. వై?
1: వారు చేసినటువంటి మంచి పనులే దీనికి మూలాధారం.
0: Good actions are the testimony.
1: కనుకని మనం మంచి పనులు చేయాలి.
0: We should do good.
1: మంచి పనులనగా ఏమిటి?
0: What are good actions?
1: నీకు ఏది ఇష్టమో దాన్ని నీవు ఇతరులకు చేయాలి.
0: Do unto others as you do unto yourself.
1: కానీ నీ ఇష్టం ప్రత్యేకంగా పెట్టుకుని ఇంకో ఇష్టానికి నువ్వు పోతుంటే ప్రయోజనం లేదు.
0: Your likes and other likes can't be different.
1: నీతో ఎవరైనా అసత్యం ఆడితే నీకు ఎంత కష్టమవుతుంది?
0: Won't you feel bad if anyone talks to you lies?
1: కనుక నీవు ఇతరులతో అసత్యం ఆడకూడదు.
0: You should not speak lies to others.
1: కనుక నీవు ఏది ఆశిస్తున్నావో దాన్ని ఇతరులకు పంచిపెట్టు.
0: వాట్ ఎవర్ దట్ యు ఎక్స్పెక్ట్, డూ అన్ టు అదర్స్ ఇన్ ద సేమ్ వే.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క ధర్మము.
0: దట్ ఈస్ ది ట్రూ ధర్మ ఆఫ్ ద కాండక్ట్.
1: మన హృదయాన్ని కాన్షియస్ తృప్తి పరచుకోవాలి.
0: వి షుడ్ సాటిస్ఫై అవర్ కాన్షియన్స్.
1: దేహం కోసం నీవు ప్రాకులాడద్దు.
0: డోంట్ స్ట్రగుల్ ఫర్ ద బాడీ.
1: కోసం నీవు ప్రాకులాడద్దు.
0: నాట్ ఫర్ ద మైండ్.
1: నీ కాన్షియస్, నీ ఆత్మ కోసం నీవు తూడు.
0: సాటిస్ఫై యువర్ మైండ్ ఫస్ట్.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
0: డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ద మైండ్.
1: కాన్షియన్స్,
0: అది ఆల్ ది కాన్షియన్స్, దట్ ఇస్ ఇంపార్టెంట్.
1: ఆత్మను నీవు అనుసరించు.
0: ఫాలో యువర్ కాన్షియన్స్.
1: భగవంతునికి తగినటువంటి ఒక ప్రీతికరమైనటువంటివి అర్పించు.
0: ఆఫర్ దట్ ఇస్ ప్లీజింగ్ అన్ టు గాడ్.
1: భగవంతుని యొక్క ప్రీతి చేత నీ జీవితం ధన్యమవుతుంది.
0: When God is pleased, your life is redeemed, liberated.
1: కనుక అన్నింటికీ నీ మూలాధారమైనటువంటి యొక్క సూత్రము ప్రేమ ఒక్కటే.
0: The fundamental principle for all is love only, love alone.
1: కనుక ప్రేమ చేతనే మీ జీవితాన్ని గడపండి.
0: Spend your life in love.
1: ప్రేమ ముదిత మనసే కహో.

సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్న బహుళ సత్కార్య లాభంబుసున్న ఈ సనాతన ధర్మహర్మ్యంబు నిలువా గుణములు ఇవి నాలుగు పునాది గోడలప్ప గుణములివి నాలుగు పునాది గోడలప్ప ఇంతకన్నను వేరెది ఎరుగపరతూ

0: and prema. The value of education that one might acquire is around zero. Without satya, dharma, shanti and prema, truth, righteousness, peace and love, satya, dharma, shanti, prema, the sanctity of having performed charitable acts, the sanctity of upholding righteousness is again around zero. Without satya, dharma, shanti, prema again, the fruits of one's actions, however noble and ideal they could be, is once again a big zero. Without satya, dharma, shanti and prema, once again, the fruits and the results of whatever good one might perform is around zero. In order to uphold the Sanatana Dharma, the ancient culture and tradition and heritage, these four cardinal principles of truth, righteousness, peace and love are verily the four foundation cornerstones. What else could I possibly communicate to you other than this? O pious, O virtuous and worthy members of this august assembly.
1: Chantaje chenatanchu santasinchudamanna Chantaje chenatanchu santasinturatanna Intalo yadabatu chintagurpu Chantaje chenatanchu Santasinturatanna Intalo yadabatu chintagurpu Yedipinchute Sai vedukayandura Yedipinchute Sai vedukayandura Kadupubba navvinchu naduma naduma Yedipinchute Sai vedukayandura Kadupubba navvinchu naduma naduma Pogaduchunnadani pongipoyedaremo Pogaduchunnadani pongipoyedaremo Tappakappude egataliceyu Abhayannichenu kana haayinundedamanna Abhayannichenu kana Hai nundedamanna Bhaktulendaro cheri bratuchundu Abhayamichenu gana Hai nundedamanna Badalenniyo petti palukakundu Venuka ponidu ముందుకు చనన నీడు వెనుక పోనీడు ముందుకు చావనీడు ఇట్టి శ్రీపతి వాసుని గట్టితనము ఎవరెరుంగు చేరుదురు ఎవరు ఎరుంగ చేయుదురు ఇలను భువిని
0: He has brought us closer, so we are a picture of joy and happiness. But before you know what's happening, you have been cast far away, and there is this element of separation between you and him. So you are plunged into grief. To tease and to play pranks with you is verily what gives great delight to Sai in a matter of speaking. But this in turn is a matter of great delight and laughter and merriment for him. Because is praising us, we are carried away, we are overjoyed. But little do we know, comes the knock from the top, which will again put us down, deflate us. Then we feel, oh, he has given us his Abhaya Hasta, the hand of benediction and protection. Let's all rejoice in this. But do not forget that trouble is shadowing you. Difficulties are around the corner for you. This sigh would not allow you to go forward, would not allow you to retrace your steps. He catches you in a state of torment and in a state of doubt. Thus, such is the nature of the resident and the Lord of Parthi. Who can possibly unravel this mystery that he enchants you with, that he plays with you? There is no one on this earth who can unravel this mystery of the Lord of Parthi.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Manavani Sariram Nandu. Marumulana. దాగి ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించేటువంటిది అత్యవసరము.
0: In order that one casts away the feeling pertaining to the body and thereby understand the latent divinity within, it is necessary that a human being strives forward.
1: మానవుని హృదయములో దహరాకాశమున నీడతో కూడిన ఎండవలే జీవితో కూడి పరమాత్ముడు నివసిస్తూ ఉన్నాడు.
0: In the sky of man's heart, you have the reflection of God to be found within you.
1: Yenda needalu janta pachulu.
0: Like you have the light and shadow which go together, the twin birds.
1: Yenda valane neeru needa yerpadutunnadi.
0: Because of sunlight, you have shadow.
1: Needa yendu kudanu kaanti unnadi.
0: But within the shadow, you could find light.
1: దీనికి కారణము ప్రక్కలో ఎండ ఉండటం చేతని.
0: ద రీజన్ ఫర్ దిస్ ఇస్ దేర్ ఇస్ లైట్ బై ద సైడ్ ఆఫ్ షాడో.
1: ఎండ నీడలు అవినాభావ సంబంధములు.
0: దిస్ లైట్ అండ్ షాడో ఆర్ ఇన్సెపరబ్లీ లింక్డ్.
1: అదే విధముగానే జీవ బ్రహ్మలు అవినాభావ సంబంధ స్వరూపములు.
0: ఇన్ ద సేమ్ మేనర్ జీవ అండ్ బ్రహ్మ ఆర్ ఇన్సెపరబ్లీ లింక్డ్ టుగెదర్.
1: జీవినందు కూడాను పరతత్వం అనేటువంటిది ఒక నీడవలే వెంటాడుతూ ఉంటుంటారు.
0: Even in this jeevi, there is this godliness which is shadowing him.
1: Ilanti divyattamunu prati vyakti kudanu gurtinchadam atyavasaramu.
0: It is necessary for every person to understand this truth, this divine truth.
1: Aite needalu anekamu.
0: But then there are shadows of different descriptions.
1: Enda okkate.
0: But the light as such is one.
1: అనేకత్వమైనటువంటి జీవరాశులు యందు ఏకత్వమైనటువంటి దివ్యత్వం అనేటువంటిది సాక్షిభూతమై ఆత్మస్వరూపాన్ని ధరిస్తుంది.
0: ఇన్ ద మెనీ ఫార్మ్స్ దట్ యు హావ్ అరౌండ్ యూ దేర్ ఇస్ వన్ ఎటర్నల్ విట్నెస్ విచ్ ఈస్ ఎ కామన్ డినామినేటర్ ఫర్ ఆల్ దీస్ హ్యూమన్ బీయింగ్స్.
1: ఆత్మ నిత్యము.
0: ఆత్మ ఇస్ పర్మనెంట్.
1: అదే సత్యము.
0: దట్ ఈస్ ట్రూత్.
1: నిత్య సత్య సంధూతమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని.
0: దిస్ ఆత్మ విచ్ ఈస్ పర్మనెంట్ అండ్ లాస్టింగ్ ఇన్ ట్రూత్ ప్రాపర్.
1: చర్మ అస్థి స్వరూపము కప్పబడటం చేత ఈ ఆవరణమునందే ఆనందమున్నదని భ్రమిస్తున్నాడు మానవుడు.
0: బికాస్ దీస్ ఆర్ కవర్డ్ బై దీస్ టూ చర్మ అండ్ అస్థి మ్యాన్ టెన్స్ టు ఫర్గెట్ హిస్ ఓన్ నేచర్.
1: ఆవరణమును అధికమించి ఆవరణ ఉన్న ఆనందాన్ని ఆత్మగతము చేసుకోవటమే ఇదియే జీవుని యొక్క ప్రధాన కర్తవ్యము.
0: The primary duty of a jiva is to try and secure for himself this bliss that is there for him to tap and make it his own.
1: ఇలాంటి ఏకత్వమునకు ప్రతి వ్యక్తి కూడాను ప్రయత్నపూర్వకంగా తాను సాధనలు సల్పాలి.
0: Each individual should launch upon a sadhana wherein he could try and get this oneness of purpose, this unity can be his.
1: ఇట్టి దివ్య సత్వాన్ని ఈ రుత్రాన్ని మానవుడు ఒక విధమైనటువంటి అనుభూతికి తేవలనన్నా అనేక విధములైనటువంటి సాధనలు సల్పవలసి వస్తుంది.
0: మ్యాన్ ఇన్ ఆర్డర్ టు మేక్ దిస్ రియాలిటీ దిస్ ట్రూత్ ప్రాపర్ హిజ్ ఓన్ అండర్స్టాండింగ్ హీ హాస్ టు సెక్యూర్ వేస్ అండ్ మీన్స్ ఆఫ్ గోయింగ్ అబౌట్ హిస్ టాస్క్.
1: సాధన అనగా ఆశించిన వస్తువును అందుకునే నిమిత్తమై పదే పదే ఆచరించేటువంటి కర్మలే సాధనలు.
0: వాట్ ఈస్ సాధన? ఇట్ ఈస్ దాట్ వేర్ ఇన్ యూ స్టార్ట్ డూయింగ్ థింగ్స్ సో దట్ వాట్ ఎవర్ యూ వాంట్ టు మేక్ యువర్ ఓన్ యూ హ్యావ్ సక్సీడెడ్ ఇన్ డూయింగ్ సో.
1: ఆత్మను సన్నిహితత్వము గావించుకునేటువంటిదే సాధన.
0: Sadhana, therefore, is a process wherein you, this Atma Tattva, the nature of the Atma, is realized by you.
1: Jeevuni yandu divyattamainatuvanti Atma Tattvamu prakashinchutunnanaatuvanti satyanni prati vyakti kudanu gurtinchali.
0: Every person should understand that in every jeevi, this Atma is there in an effulgent form.
1: Dehamunaku marpu. Dehamunaku marpu.
0: The body tends to change.
1: మార్పు లేనటువంటి యొక్క అశరీరమైనటువంటిది ఆత్మ.
0: బట్ ద ఆత్మ ఇస్ ఎ ఫార్మ్లెస్ ఎంటిటీ విచ్ హాస్ నో చేంజ్.
1: ఇట్టి నిత్య సత్య సంభూతమైనటువంటి ఆత్మతత్వాన్ని మనము బయట ప్రపంచంలో వెతుకుటకై ప్రయత్నిస్తున్నాము.
0: సచ్ ఎన్ ఆత్మ విచ్ ఇస్ లాస్టింగ్ పర్మనెంట్ అండ్ ఎటర్నల్ యూ వాంట్ టు ట్రై టు సీక్ ఇట్ ఇన్ ద వరల్డ్ అవుట్ సైడ్ యూ.
1: నీ హృదయమునందే నీ యొక్క అంతరాత్మయందే దివ్యత్వము ప్రకాశిస్తూ ఉంటుండాలి.
0: Right within your heart, deep within your own self, there is this Atma which is radiant in its form and splendor.
1: దీనిని పొందేటువంటి నిమిత్తమై అనేక మంది యజ్ఞ యాగాది కృతవులను ఆచరిస్తూ ఉన్నారు.
0: In order to secure this Atma, many perform yajnas and yagas.
1: జప తప యాగములను ఆచరిస్తూ ఉన్నారు.
0: They also perform penance, they also do japa and other forms of worship.
1: అయితే దీనిని పొందలేకపోతున్నారు.
0: But then they are not able to secure this Atma.
1: కారణం ఏమిటి?
0: What is the reason?
1: సత్య ధర్మములో లేనటువంటి యొక్క సాధన నిరర్థకమైనటువంటిదిగా నిరూపిస్తూ వస్తుంది.
0: బికాస్ వితౌట్ దిస్ సత్య ధర్మ శాంతి ప్రేమ ఎనీ సాధన విల్ బి ఫ్రూట్లెస్.
1: కనుకనే సత్య ధర్మములు మానవునికి ప్రధానమైనటువంటి నేత్రములు.
0: సో సత్య అండ్ ధర్మ టు బిగిన్ విత్ ఆర్ లైక్ ద టూ ఐస్ టు ఎ మ్యాన్.
1: మానవుడు తన యొక్క స్వరూపాన్ని అంతర్ముఖంగా అనుభవించడానికి ప్రయత్నించక బహిర్ముఖమైనటువంటి నీతి అనిత్యము అసత్యము అశాశ్వతమైనటువంటి జగత్తునందు శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించే నిమిత్తమై ప్రాకులాడుతున్నాడు.
0: మ్యాన్ హ్యాస్ టు లుక్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ టు ట్యాప్ దిస్ రిసోర్సెస్ ఆఫ్ హిస్ ఇన్నర్ జాయ్ అండ్ హ్యాపీనెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ఆత్మ. ఇన్స్టెడ్ హీ లుక్స్ టు ద అవుట్ సైడ్ వరల్డ్ టు ట్రై అండ్ సెక్యూర్ ఇన్ దిస్ ఫ్లీటింగ్ వరల్డ్ వాట్ ఈస్ విచ్ ఈస్ పర్మనెంట్.
1: దేహం ఒక రసం వంటిది.
0: ది బాడీ ఇస్ లైక్ ఎ చారియట్.
1: దీనిలో సారది బుద్ధి.
0: అండ్ ద చారిటీర్ చారిటీర్ ఇస్
1: బుద్ధి,
0: ద ఇంటెలెక్ట్.
1: ఇందులో గుర్రములే ఇందులో ఉండేటువంటి ఇంద్రియములు.
0: అండ్ ద హార్సెస్ ఆర్ దీస్ సెన్స్ ఆర్గన్స్.
1: అనగా శబ్ద స్పర్శ రూప రసగంధాదులు.
0: There is these five senses of
1: touch. ఇవి నిరంతరము కూడాను విషయం వైపునే మరల్చుతూ ఉంటున్నాయి.
0: These five try and turn you towards a material existence.
1: విషయం వైపునే పరిగెత్తుతూ ఉంటాయి.
0: They keep running after this material world.
1: ఈ గుర్రములు పట్టినటువంటిదే ఈ పగ్గమే ఒక మనసు.
0: And it is the mind which is the reins which checks the run of these horses.
1: బుద్ధి స్థిరత్వమే లేకుండినా ఈ గుర్రములు విషయం వైపున పరిగెత్తి సారథికి కూడాను ప్రమాదం కలిగిస్తుంటాయి.
0: If the intellect were not to be steady, these horses would run after these material things and the charioteer himself could come to grief in the process.
1: కనుకనే బుద్ధి పవిత్రమైనటువంటిదిగాను పరిశుద్ధమైనటువంటిదిగాను బలమైనటువంటిదిగాను మనము అభివృద్ధి గావించుకోవాలి.
0: So our intellect should be made pure, sacred and strong.
1: దీనికి సాధన ఏమిటి?
0: What is the sadhana for this?
1: ఇంద్రియములలో ప్రధానమైనటువంటిది వాక్కు.
0: In these five senses, it is the word, the tongue, that is most important.
1: ఇది మాటలు ఆహారం చేత కూడినటువంటిది.
0: This has two purposes of uttering
1: words. కనుకనే ఉపనిషత్తులు ఆహార వ్యాహారం అనేది కూడాను దీనికి పేరు పెట్టారు.
0: And of eating. That's why Upanishads say the tongue it is determines your word as well as your deed.
1: ఈ వాక్కును మనం అదుపులో పెట్టినప్పుడే సర్వేంద్రియములు కూడాను మనం సహజంగా కూడాను అదుపులోకి తెచ్చుకోవచ్చు.
0: If you are able to curb the word, you verily curb all the other sensory perceptions.
1: కనుక వాక్కును అదుపులో పెట్టుకునే నిమిత్తమై సాధనలు మనం సల్పాలి.
0: In order to curb this word, then we have to do sadhana.
1: ఈ వాక్కును బయట ప్రపంచ విషయములందు ఏమాత్రం కూడాను ప్రవేశింపచేయక అంతర్ముఖమైనటువంటి దివ్యత్వమైనటువంటి దైవత్వం లోపల దీనిని కొంతవరకును ప్రవేశపెట్టడానికి పూనుకోవాలి.
0: This word should not be turned to the outside world. Rather, it should be turned within so that that which is within you, this Atma Tattva, will be known to you.
1: అశుద్ధమైనటువంటి విషయాలు యందు
0: ట్రైంగ్ టు
1: పరులను బాధించేటువంటి మాటలు ఎందు,
0: ఇన్ ఇంప్యూర్ వర్డ్స్ ఆర్ డీడ్స్ అండ్ హర్టింగ్ అదర్స్,
1: పరులను కష్టపెట్టేటువంటి చర్యలు ఎందు,
0: ఆర్ మేకింగ్ అదర్స్ కమ్ టు గ్రీఫ్,
1: ఈ వాక్కును ఏమాత్రం కూడా నువ్వు ప్రవేశపెట్టరా.
0: యూ షుడ్ నాట్ యూజ్ ద వర్డ్ ఫర్ సచ్ పర్పసెస్.
1: వాక్కునందు మాధుర్యము,
0: ఇన్ యువర్ వర్డ్ దేర్ షుడ్ బి స్వీట్నెస్,
1: శాంతము
0: అండ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ పీస్.
1: ఈ పరతత్వం కూడా నువ్వు ఇందులో నిమిత్తమై ఉంటుండాలి.
0: అండ్ ది రియాలిటీ ప్రాపర్ షుడ్ బి కమ్యూనికేటెడ్ ఇన్ యువర్ వర్డ్స్ ఆల్సో.
1: కనుకనే మన జీవితము నిరంతరము పవిత్రమైనటువంటి జీవితంగా లేకపోయినప్పటికీ మాటలు ఎందైనా కూడా నువ్వు పవిత్రమైనటువంటి దాన్ని ప్రవేశపెట్టాలి.
0: సో ఇన్ అవర్ డే టు డే ఎగ్జిస్టెన్స్ వీ మే నాట్ బి దాట్ ప్యూర్ అండ్ సేక్రెడ్, బట్ అట్లీస్ట్ అవర్ వర్డ్స్ కుడ్ బి ప్యూర్ అండ్ సేక్రెడ్.
1: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ అన్నారు.
0: ఇట్స్ బీన్ సెడ్ దేర్ఫోర్ యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యు కెన్ ఆల్వేస్ స్పీక్ ఒబ్లైజింగ్లీ.
1: కనుక ఈ వాక్కును మనస్సులో చేర్చాలి.
0: దిస్ వర్డ్ నౌ షుడ్ బి టేకెన్ టు ది పాయింట్ ఆఫ్ ద మైండ్.
1: అప్పుడు మనసు మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది.
0: దెన్ ద మైండ్ వుడ్ బిగిన్ టు టాక్.
1: మనసును అదుపులో తెచ్చుకొని ఈ విషయ వాసనలు ఎందు ప్రవేశింపచేయక, సంకల్ప వికల్పములకు ఏమాత్రం కూడా నువ్వు గురికాక, ఇది బుద్ధితో చేర్చడానికి ప్రయత్నించాలి.
0: దిస్ మైండ్ దెన్ షుడ్ నాట్ బి మేడ్ టు గో ఆఫ్టర్ దీస్ మెటీరియల్ థింగ్స్, షుడ్ నాట్ గివ్ ప్లేస్ టు థాట్స్ అండ్ డిసొల్యూషన్ ఆఫ్ థాట్స్, రాదర్ ఇట్ షుడ్ గో ఆన్వర్డ్ టు ద ప్లేస్ ఆఫ్ ద ఇంటెలెక్ట్.
1: వాక్కు మనసులో, మనసు బుద్ధితో చేర్చినప్పుడు ఇది కొంతవరకు నువ్వు ప్రశాంతి ఏర్పడుతుంది.
0: ద వర్డ్ విత్ ద మైండ్ విత్ ద ఇంటలెక్ట్, దాట్ ఈస్ గోయింగ్ టు సెక్యూర్ పీస్ ఫర్ యూ.
1: క్రమక్రమేణా బుద్ధికి కూడా నువ్వు బుద్ధి చెప్పి ఆత్మవైపును మరల్చడానికి ప్రయత్నించాలి.
0: దెన్ గ్రాడ్యువల్లీ యూ షుడ్ ఆల్సో ట్రై అండ్ టేమ్ యువర్ ఇంటలెక్ట్ సో దట్ ఇట్ ఈస్ టర్న్ టువర్డ్స్ ద ఆత్మ.
1: కనుక వాక్కు మనస్సులో, మనస్సు బుద్ధిలో, బుద్ధి ఆత్మతో కూడినప్పుడే నిజమైనటువంటి మానవత్వం అనేటువంటిది మనకు శోభిస్తుంది.
0: So you will be able to understand the true purpose of life when your word becomes one with the mind in turn with the intellect, and the intellect in turn with the atma.
1: Atma anantam.
0: Atma is limitless, boundless.
1: Satyamunu nirupinchetvantide atma.
0: Atma is that which establishes the truth.
1: ఈ సత్యం అనేటువంటిది దేశకాల పాత్రకు అతీతమైనటువంటిది.
0: దిస్ ట్రూత్ ఎటర్నల్ ఇస్ బియాండ్ టైమ్ సర్కమ్స్టాన్సెస్.
1: భూత భవిష్యత్ వర్తమానములకు మీరినటువంటిది.
0: ఇట్ ఇస్ ఇట్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్ పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
1: కనుకనే ఆత్మకు జ్ఞానమునకు ఎట్టి భేదము లేదు.
0: దట్స్ వై దేర్ ఇస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ ఆత్మ అండ్
1: జ్ఞానమునకు సత్యం కూడా ఎట్టి సారతమ్యం కూడా కనిపించదు.
0: లైక్ వైజ్ నో డిస్టింక్షన్ బిట్వీన్ జ్ఞాన అండ్ ట్రూత్.
1: ఈ మూడు కూడాను అవినాభావ సంబంధ స్వరూపాన్ని ధరించినటువంటి.
0: దీస్ త్రీ ఆర్ అగైన్ ఇన్సెపరబుల్ లింక్ విత్ వన్ అనదర్, యూ కెనాట్ డిస్టింగ్విష్ వన్ ఫ్రమ్ ది అదర్.
1: కనుక వాక్కు, జ్ఞానము, ఆత్మ ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మానవుడు అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ మ్యాన్ షుడ్ స్ట్రైవ్ టు ఎక్స్పీరియన్స్ ద కమింగ్ టుగెదర్నెస్ ఆఫ్ హిస్ వర్డ్ జ్ఞాన అండ్ ఆత్మ.
1: దేవుడు ఎక్కడ ఉండున్నాడని మనం దేవలాడనక్కర్లేదు.
0: వి నీడ్ నాట్ గో అరౌండ్ ఆస్కింగ్ వేర్ ఇస్ గాడ్.
1: దేవుడు నీవే.
0: You verily are God.
1: నీ హృదయమే దేవుని యొక్క నివాసము.
0: Your heart is the temple of God.
1: ఇతను సర్వాంతర్యామి.
0: He is omnipresent.
1: ఈశావాస్యం ఇదం సర్వం.
0: He is present in all beings.
1: ఈశ్వర సర్వభూతానాం.
0: And he is present all around you.
1: ఇలాంటి సత్యాన్ని మనము గట్టిగా విశ్వసించాలి.
0: Try to have conviction in this truth.
1: దేవుడనగా వేరు దేశమందు లేడు.
0: God is not one who could be found elsewhere.
1: దేవుడనగా తన దేహమంది.
0: గాడ్ ఈస్ వెరీలీ విత్ ఇన్ వన్స్ ఓన్ బాడీ.
1: పాపం అనగా వేరు పరదేశము లేదు.
0: దేర్ ఈస్ నథింగ్ లైక్ ఎ సిన్ అరౌండ్ యూ.
1: తాను చేయు పనులు తగిలియుండు.
0: వాట్ ఎవర్ హీ డస్ దట్ ఈస్ వాట్ ఎస్టాబ్లిషెస్ వాట్.
1: కనుక మన పనులు ఎందే పాప పుణ్యములు అనేటువంటి ఇమిడి ఉంటున్నాయి.
0: సో ఇన్ యువర్ యాక్షన్స్ యూ హ్యావ్ సిన్ ఆర్ యువర్ ఫ్రూట్స్ ఆఫ్ గుడ్ యాక్షన్.
1: మంచి మనసుతో
0: విత్ ఎ గుడ్ మైండ్
1: మంచి మంచి కర్మలు చేసి
0: డూ గుడ్ థింగ్స్
1: మంచిని అనుభవించి
0: ఎక్స్పీరియన్స్ గుడ్
1: మాధవుణ్ణి చెందాలి.
0: Reach out to God.
1: నిజమైన మానవత్వం అనేటువంటిది ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది?
0: హౌ కెన్ వీ రియలీ అండర్స్టాండ్ ద డివినిటీ కంటైన్డ్ విత్ ఇన్ మ్యాన్.
1: మనలో అవ్యక్తమైనటువంటి యొక్క దివ్యశక్తి ఇమిడి ఉంటుండాలి.
0: దేర్ ఈస్ దిస్ డివినిటీ విచ్ ఇస్ నాట్ ప్రెసెంట్, ఇట్స్ లేటెంట్.
1: కానీ అవ్యక్తంగా ఉండినంత వరకు కూడా మనకు గుప్తం కానేరదు.
0: సో లాంగ్ యాజ్ ఇట్ ఇస్ లేటెంట్ వీ కెనాట్ గ్రాస్ప్ ఇట్.
1: దీని సాధన చేతనే వ్యక్తిత్వం గావించుకోవాలి.
0: ఇట్ ఇస్ త్రూ ద మీడియం ఆఫ్ సాధన దట్ వీ కెన్ అండర్స్టాండ్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: హియర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: ఈ అగ్గిపెట్టెలో పుల్లలు ఉంటున్నాయి.
0: ఇన్ దిస్ మ్యాచ్ బాక్స్ ఆర్ మ్యాచ్ స్టిక్స్.
1: కానీ అందులో కూడా అవ్యక్తంగానే ఉంటున్నది అగ్ని.
0: ఇన్ దీస్ ఆల్సో ఇస్ దిస్ లేటెంట్ ఫార్మ్ ఆఫ్ ఫైర్.
1: అవ్యక్తంగా ఉండినంత వరకు మనకు ఎట్టి విధమైనటువంటి వెలుతురు కానీ లేక బాధలు కానీ అందించదు.
0: సో లాంగ్ యాజ్ ద ఫైర్ ఇస్ దస్ యూ కెనాట్ గివ్ లైట్ ఫ్రమ్ ఇట్, యూ కెనాట్ డూ ఎనీథింగ్.
1: కానీ ఆ పుల్లను తీసి పెట్టెతో గీచినప్పుడు
0: బట్ దెన్ యూ స్ట్రైక్ ఎ స్టిక్ అగెయిన్స్ట్ ద మ్యాచ్,
1: ఇందులో ఉండినటువంటి అగ్ని వ్యక్తమవుతుంది.
0: ద ఫైర్ విథిన్ ఈస్ షోన్ అవుట్.
1: ఈ వ్యక్తమైనటువంటి అగ్ని ఎన్ని విధములైన కూడా బాధలకు కానీ ఉపకారములకు కానీ ఉపయోగించుకోవచ్చును.
0: అండ్ దిస్ ఫైర్ ఇన్ టర్న్ కెన్ బి యూజ్డ్ ఐదర్ ఫర్ గుడ్ ఆర్ ఫర్ బ్యాడ్.
1: ఈ ప్రకాశవంతమైనటువంటి దివ్యత్వాన్ని మనము అన్ని రకములైనటువంటి ఆదర్శంగా తీసుకోవచ్చు.
0: అండ్ దిస్
2: fire can in turn be used for good purposes, can be a model, ideal for
1: మన దేహమే ఒక అగ్గిపెట్ట వంటిది.
2: Now the body is like a matchbox.
1: సత్య ధర్మ శాంతి ప్రేమలనేటువంటిది ఈ అగ్గి పుల్లల వంటివి.
2: There are these matchsticks of సత్య ధర్మ శాంతి and ప్రేమ.
1: ఇందులోనే దివ్యత్వం అనేటువంటి ఆత్మ ఇబిడి ఉంటుంది.
2: And within these is this ఆత్మతత్వ latent in them.
1: ఇది దైవత్వంతో ఈ జీవతత్వం అనేటువంటి ఏకము గావించినప్పుడే ఈ జ్ఞానము అనేటువంటి ప్రకాశము ఆవిర్భవిస్తుంది.
2: When the divine becomes one with the jiva or vice versa, then there is this spark of jnana.
1: కనుకని ఈ జ్ఞానమే జ్ఞానాదేవత కైవల్యం.
2: ఇట్ ఈస్ దిస్ జ్ఞాన విచ్ కన్ఫర్స్ ఆన్ యూ లిబరేషన్.
1: కనుక ఇట్టి జ్ఞానతత్వాన్ని ప్రతి వ్యక్తి కూడా అనుభవించడానికి ప్రయత్నించాలి.
2: సో ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ ట్రై టు ఎక్స్పీరియన్స్ సచ్ జ్ఞాన.
1: ఎవరిని కూడా మనం ద్వేషించరాదు.
2: వీ షుడ్ నాట్ హేట్ ఎనీవన్.
1: ఎవరిని పరిహసించరాదు.
2: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఆర్ రిడిక్యూల్.
1: ఎవరిని పరాభవం చెందరాదు.
2: వీ షుడ్ నాట్ ఇన్సల్ట్ ఎనీవన్.
1: ఎవరిని బాధించరాదు.
2: వీ షుడ్ నాట్ హర్ట్ ఎనీవన్.
1: కారణమేమనగా నీవు ఎవరిని ప్రేమిస్తున్నావో ఆ ప్రేమతత్వం సర్వలు ఎందు కూడా ఉంటున్నది.
2: ద రీజన్ బీయింగ్ ద వన్ యు ఆర్ లవింగ్ ఈస్ వెరీ మచ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్ అరౌండ్ యూ.
1: కనుక నీవు ప్రేమించినటువంటి యొక్క శక్తిని నీవు ద్వేషించిన వాడవుతావు.
2: సో ఇన్ దిస్ ప్రాసెస్ ద వన్ హూమ్ యు ఆర్ లవింగ్ యు ఆర్ వెరీలీ hurting him and
1: sarvajeeva namaskaram kesavam pratigachyate.
2: You do namaskar, you pay your obeisance to all your
1: ఎవరికి చేసిన నమస్కారమైన కూడాను దైవానికి చెందుతుంది అని దీని యొక్క అర్థము.
2: You are paying your obeisance to all, verily you are paying obeisance to God.
1: అదే విధముగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఎవరిని నీవు తిరస్కరించినప్పటికి కేశవునికే చెందుతుంది.
2: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ యూ రిజెక్ట్ దోస్ అరౌండ్ యూ, యు ఆర్ రిజెక్టింగ్ కేశవ ఆర్ గాడ్ హింసెల్ఫ్.
1: కానీ మంచిది కానీ చెడ్డది కానీ ఇవి రెండు కూడా నువ్వు దైవానికి అర్పితమయ్యేటువంటివి.
2: సో ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఈస్ ఆఫర్ టు గాడ్ ఇన్ వేరియస్ వేస్.
1: కనుక దైవమునకు చెడ్డను అర్పితం చేసేదానికంటే ఉత్తమమైన పవిత్రమైన శుద్ధమైన నిత్యమైన సత్యమైనటువంటి యొక్క భావాన్ని దైవత్వానికి అర్పితం గావించటము మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
2: సో రాదర్ దాన్ ఆఫర్ బ్యాడ్ టు గాడ్, ట్రై టు ఆఫర్ దాట్ విచ్ ఇస్ లాస్టింగ్ విచ్ ఇస్ పర్మనెంట్ విచ్ ఇస్ ట్రూత్ విచ్ ఇస్ గుడ్ అండ్ నోబుల్ టు గాడ్. And therein lies your sanctity.
1: దీనిని ఆత్మతృప్తి అన్నారు.
2: దిస్ ఈస్ కాల్డ్ కంటెంట్మెంట్. The ఆత్మతృప్తి.
1: నీ అంతరాత్మను నీవు తృప్తిపరచుకున్నప్పుడే నీ జీవితం తృప్తి నందుతుంది.
2: యూ హ్యావ్ సాటిస్ఫైడ్ యువర్ ఇన్నర్ ఆత్మ, యు ఆర్ సాటిస్ఫైయింగ్ యువర్
1: సెల్ఫ్. తనకు తాను తృప్తి పడనటువంటి వ్యక్తి ఇతరులు ఏ రీతిగా తృప్తి పరచగలరు?
2: వన్ హూస్ నాట్ సాటిస్ఫైడ్ హిమ్సెల్ఫ్, హౌ కెన్ హీ సాటిస్ఫై అదర్స్?
1: కనుక మొట్టమొదట సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
2: సో ఎట్ ద బిగినింగ్ కమ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: ఆత్మతృప్తి అత్యవసరము.
2: మీనింగ్ ద ఆత్మ ఈ సాటిస్ఫైడ్, దట్స్ ఇంపార్టెంట్.
1: ఈ ఆత్మతృప్తి కలిగినప్పుడే ఆత్మ త్యాగం కూడా కలుగుతుంది, సాక్రిఫైస్ అయిపోతుంది.
2: వన్స్ యూ హ్యావ్ దిస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఆత్మ బీయింగ్ సాటిస్ఫైడ్, యూ కమ్అట్ విత్ సెల్ఫ్ సాక్రిఫైస్.
1: ఎప్పుడు ఈ త్యాగమునకు మనం పూనుకుందమో అప్పుడే సాక్షాత్కారం లభిస్తుంది.
2: వన్స్ యూ హ్యావ్ కమ్అట్ విత్ దిస్ సాక్రిఫైస్ ఆన్ యువర్ పార్ట్, దెన్ దేర్ ఇన్ కమ్స్ మోక్ష ఆర్ లిబరేషన్ ఫర్ యూ.
1: అయితే
2: యూ హ్యావ్ దిస్ విజన్ ఆఫ్ ద లార్డ్ బిఫోర్ యూ, బట్
1: నీవు మొట్టమొదట
2: బట్ అట్ ద వెరీ బిగినింగ్
1: తృప్తిగా ఉంటుండాలి.
2: You should be contented.
1: త్యాగము చేయాలి.
2: You should do sacrifice.
1: ఆనాడే సాక్షాత్కారం అనుభవించగలవు.
2: Only then will you come face to face with the vision.
1: తృప్తికి త్యాగమునకు సాక్షాత్కారమునకు మూలాధారమైనటువంటిది నమ్మకము.
2: So that which is at the basis of this satisfaction, this sacrifice.
1: ఈ నమ్మకమే లేకుండినా తృప్తియే కలగదు.
2: Sacrifice and సాక్షాత్కార is faith. Without faith you don't have satisfaction.
1: ఈనాడు మనం భవనం నిర్మించుకున్నాం.
2: టుడే వీ హావ్ ఎరెక్టెడ్ ఎ మ్యాన్షన్.
1: భవనమునకు గోడలు కనిపిస్తున్నాయి, మన యొక్క పైన ఉన్నటువంటి టాప్ కూడా కనిపిస్తుండాలి.
2: అండ్ ఇన్ దిస్ మ్యాన్షన్ యూఆర్ ఏబుల్ టు సైట్ ద వాల్స్ అండ్ ద సీలింగ్.
1: కానీ కనిపించినటువంటి పునాదులు దీనికి ఆధారంగా ఉంటున్నాయి.
2: బట్ దాట్ విచ్ హాస్ గివెన్ రైజ్ టు ద మ్యాన్షన్ ద సపోర్ట్ ద బేసిస్ ఈజ్ నాట్ దట్ ఈస్ అట్ ద బేసిస్ ఆఫ్ ఇట్.
1: ఆ ఆధారమే నమ్మకం.
2: That foundation proper is your faith.
1: భవనం నిర్మించుకోరినటువంటి వాడు మొట్టమొదట పునాదుల యొక్క భద్రతను.
2: One who wants to erect a mansion should try and make his foundation strong and secure.
1: Self confidence అదే పునాది.
2: Self confidence, that is the foundation stone.
1: Self satisfaction అదే గోడ.
2: Self satisfaction is like the walls.
1: Self sacrifice అదే roof.
2: Self sacrifice is like the roof.
1: Self realization అదే life.
2: And self realization that is your life.
1: Kanuka mana self realization atma sakshatkaram anetundi mana hastamlonde untundadi.
2: So this process of self realization is within your grasp.
1: Etti tindo atti trepu.
2: The type of food you eat determines the belch that you get.
1: Etti pindo atti rotte.
2: The type of flour that you have determines
1: etti bhavamo atti phalatamu.
2: Determine the taste of the bread.
1: Etti cheriyalo atti sthanam.
2: The thought determines the action.
1: కనుక మంచి చర్యల నుండి మనం పాల్గొనడానికి ప్రయత్నించాలి.
2: సో ట్రై టు డూ గుడ్.
1: మానవునికి ప్రధానమైనటువంటిది కర్మ.
2: ఫర్ మ్యాన్ ద ప్రైమరీ థింగ్ ఈజ్ యాక్షన్.
1: ఈ కర్మాచరణ ద్వారానే ఉపాసన మనకు కలుగుతుంది.
2: త్రూ కర్మ యు హ్యావ్ ఉపాసన.
1: ఉపాసన ద్వారానే జ్ఞానం ఏర్పడుతుంది.
2: అండ్ త్రూ ఉపాసన యు గెట్ జ్ఞాన.
1: జ్ఞానమే దైవత్వంతో ఏకీభావంగా వస్తుంది.
2: దిస్ జ్ఞాన విల్ టేక్ యూ ఆన్ టు గాడ్.
1: కనుక కర్మలు ఎందు ప్రధానమైనటువంటి యొక్క త్యాగభావంతో కూడినటువంటి, సమత్వంతో కూడినటువంటి, యోగత్వంతో కూడినటువంటి, త్యాగభావంతో ఉన్నటువంటి చర్యలలో మనం పాల్గొనాలి.
2: వాట్ షుడ్ బి యువర్ యాక్షన్స్ లైక్? దే షుడ్ బి ఫుల్ ఆఫ్ సాక్రిఫైస్. దే షుడ్ బి ఈక్వల్ మైండెడ్ పర్పస్ ఫ్రమ్ యువర్ సైడ్. దే షుడ్ బి వెరీ యోగ.
1: మన ఆశలను అదుపులో పెట్టుకోవాలి.
2: అట్ ద వెరీ బిగినింగ్ అగైన్ వి షుడ్ ట్రై అండ్ కర్బ్ అవర్ డిజైర్స్.
1: ఆశలు కలిగినటువంటి వానికి ఎవ్వడు కూడా ఏనాటికి తృప్తి చేయలేడు.
2: వన్ హూ ఇస్ క్యారీడ్ అవే బై డిజైర్స్ కెన్ నెవర్ బి సాటిస్ఫైడ్.
1: త్యాగికి ఏ విధమైనటువంటి ఆశలు ఉండవు.
2: బట్ ఎ మ్యాన్ ఆఫ్ సాక్రిఫైస్ హాస్ నో ఆస్పిరేషన్స్ ఆర్ డిజైర్స్.
1: ఒకానొక సమయంలో,
2: వన్స్ అపాన్ ఎ టైమ్,
1: ఒక భక్తుడు,
2: వన్ డివోటీ,
1: బ్రహ్మను దర్శించి
2: సో హ్యాడ్ ద విజన్ ఆఫ్ బ్రహ్మ.
1: మహానుభావ, నీవు మేరు పర్వతాన్ని పుట్టించావు,
2: అనగా
1: బంగారు కొండను పుట్టించావు.
2: ఓ లార్డ్ యు హావ్ గివెన్ రైస్ టు దిస్ మేరు, ద మౌంటైన్ మేరు, అండ్ దేర్బై గోల్డ్.
1: ఎవరి కోసం పుట్టించావు?
2: బట్ ఫర్ హూ సేక్ హావ్ యూ గివెన్ రైస్ టు దిస్ మౌంటైన్ ఆఫ్ మేరు ఆఫ్ గోల్డ్.
1: త్యాగికి దానితో పని లేదు.
2: ఎ మ్యాన్ ఆఫ్ సాక్రిఫైస్ హ్యాస్ నో ప్లేస్ ఫర్ ఇట్.
1: ఆశ కలిగినటువంటి వానికి ఇలాంటి పర్వతాలు ఇంకా 1000 సృష్టించినా వానికి ఆశ తీరదు.
2: అండ్ వన్ హూ హ్యాస్ ఎన్ ఐ ఆన్ దిస్, ఎనీ నెంబర్ ఆఫ్ సచ్ మౌంటైన్స్ వుడ్ నాట్ సాటిస్ఫై హిమ్.
1: కాబట్టి ఈ పర్వతాన్ని పుట్టించి ప్రయోజనం ఏమిటి అన్న?
2: సో వాట్స్ ద యూజ్ ఆఫ్ హావింగ్ ఎనీ నెంబర్ ఆఫ్ దీస్ మౌంటైన్స్ ఆఫ్
1: మేరు? అనగా ఈనాడు ఆశలు అనేటువంటిది ఈ విధంగా మితిమీరిపోతున్నది.
2: వాట్ ఇట్ మీన్స్ ఇస్ టుడేస్ డిజైర్స్ అండ్ విషెస్ ఆర్ ఆన్ ద ఇంక్రీజ్.
1: ఆశలు అదుపులో పెట్టుకున్నప్పుడే మనము జీవితం అనేటువంటి దాన్ని శాంతి జీవితంగా గడపడానికి వీలవుతుంది.
2: ఓన్లీ వెన్ యూ కర్బ్ యువర్ డిజైర్స్ కెన్ యూ హ్యావ్ పీస్. అండ్
1: ప్రేమ ప్రతి జీవితమునకు ఒక విధమైనటువంటి వేరు వంటిది.
2: లవ్ ఈజ్ లైక్ ద రూట్స్.
1: కేవలం ఇది వేరు మాత్రమే కాదు, జీవితమే ఒక ప్రేమ.
2: రాదర్ లవ్ ఈజ్ నాట్ మియర్లీ ద రూట్ ఆఫ్ వన్స్ లైఫ్, బట్ ఇట్ ఈస్ వెరీలీ ద రూట్ ఇట్ సెల్ఫ్, లైఫ్ ఇట్ సెల్ఫ్.
1: ఇట్టి ప్రేమనే లేకుండా జీవితమే వ్యర్థము.
2: వితౌట్ సచ్ ఎ ట్రేస్ ఆఫ్ లవ్ లైఫ్ ఈజ్ యూస్లెస్.
1: కష్టములు ఎందు మనము ఈ కష్టములను ధరించడానికి భరించడానికి దైవాన్ని ప్రేమించాలి.
2: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్, ఇన్ ఆర్డర్ టు షోల్డర్ సచ్ డిఫికల్టీస్,
1: మన బాధలు,
2: వి షుడ్ ప్రే
1: మన దుఃఖములు,
2: అవర్ డిఫికల్టీస్,
1: మన విచారములు,
2: అవర్ వరీస్
1: తీరవాలంటే ఈ ప్రేమ ద్వారానే మనం తీర్చుకోవడానికి ప్రయత్నించాలి.
2: ఇఫ్ యూ హ్యావ్ టు ఫ్రీ అవర్సెల్స్ ఫ్రమ్ దీస్, లవ్ ఈజ్ అ మీడియం ఫర్ దాట్.
1: దైవ ప్రేమను మనం అందుకున్నటువంటి సమయం నందే ఎట్టి బాధలు కూడా మనం బాధించవు.
2: వెన్ వీ సెక్యూర్ ద లవ్ ఆఫ్ గాడ్, నో డిఫికల్టీ కెన్ పాసిబ్లీ ట్రబుల్ అస్.
1: కనుక దైవాన్ని ప్రేమించడానికి ప్రతి వ్యక్తి కూడాను ప్రయత్నపూర్వకంగా సాధనలు చేయాలి.
2: సో ఎవ్రీ పర్సన్ మస్ట్ మేక్ ఎ డెలిబరేట్ అటెంప్ట్ ఆఫ్ సాధన టు లవ్ గాడ్.
1: ఈ ప్రేమనే లేకుండా,
2: వితౌట్ దిస్ లవ్,
1: తల్లిదండ్రులను మనం ప్రేమిస్తున్నాం.
2: నౌ వి ఆర్ లవింగ్ అవర్ ఫాదర్ అండ్ మదర్.
1: అన్నదమ్ములను ప్రేమిస్తున్నాం,
2: అవర్ బ్రదర్స్.
1: ఇంకా అనేక బంధుమిత్రులను ప్రేమిస్తున్నాం.
2: అండ్ అవర్ రిలేటివ్స్ అండ్ అదర్స్.
1: వస్తువులను ప్రేమిస్తున్నాము,
2: ఆర్ మెటీరియల్ థింగ్స్.
1: ఈ ప్రేమ వలనే మనకు సన్నిహిత సంబంధమైన బాంధవ్యం ఏర్పడుతుండాలి.
2: ఇట్ ఈస్ త్రూ దిస్ లవ్ దట్ వి ఆర్ ఏబుల్ టు హ్యావ్ దిస్ బ్రిడ్జ్ ఆఫ్ అండర్స్టాండింగ్.
1: ప్రేమనే లేకపోతే అమ్మా నాన్నలు అనేటువంటి సంబంధం కూడా మనకు లేదు.
2: బిట్వీన్ అవర్సెల్స్ అండ్ అదర్స్, వితౌట్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ లవ్, దేర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ఫాదర్ అండ్ మదర్.
1: ప్రేమనే లేకుండా అన్నతమ్ముల సంబంధం కూడా లేదు.
2: అండ్ వితౌట్ లవ్ అగైన్ దేర్ ఇస్ నో లింక్ బిట్వీన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: ప్రేమనే లేకుండా తన దేహాన్ని కూడా తాను ఆశించడు.
2: వితౌట్ లవ్ అగైన్ వన్ డస్ నాట్ లుక్ టు వన్స్ బాడీ.
1: కనుక సర్వ సంబంధ బాంధవ్యములకు కూడాను మూలాధారమైనటువంటిది ప్రేమ.
2: సో ఫర్ ద కామన్ థింగ్ ఫర్ ఆల్ సచ్ లింక్స్ ఈజ్ లవ్.
1: కనుక ప్రేమతో జీవించాలి.
2: సో లివ్ విత్ లవ్.
1: ప్రేమతో చర్యలు చేయాలి.
2: డూ ఎవ్రీథింగ్ పర్మియేటెడ్ బై లవ్.
1: ప్రేమతోనే దైవాన్ని పొందాలి.
2: అండ్ త్రూ ద మీనింగ్ ఆఫ్ లవ్ బికమ్ వన్ విత్ గాడ్.
1: కనుక సత్య ధర్మ ప్రేమ,
2: దట్ ఈస్ వై సత్య ధర్మ ప్రేమ.
1: ఈ శాంతి అనేటువంటిది మనము సహజ రీతిగా సాధించాలి.
2: And peace. We should try and secure these in a natural way.
1: Shanti anaga emiti?
2: What is this peace?
1: Indriyamulanu adupulo unchukotame nijamaina shanti.
2: Trying to put the senses under control is true shanti.
1: Shanti anaga kevalamu oka opika ani manu bhavistunnamu.
2: Now the common understanding of the word peace is patience.
1: Idi kaadu nijamaina shanti.
2: This is not the meaning of peace.
1: Samatvamunu vahinchinappudu వహించినప్పుడే శాంతికి సరి అయిన విలువ.
2: వెన్ యూ హ్యావ్ ది సెన్స్ ఆఫ్ ఈక్వానిమిటీ ఆఫ్ పర్పస్,
1: సుఖ దుఃఖములు యందు,
2: ఐదర్ ఇన్ డిఫికల్టీ
1: లాభ నష్టములు యందు,
2: జాయ్ ఆర్ సారో లాస్ ఆఫ్
1: నిందాస్తులు యందు,
2: ఆర్ ఇన్ వెల్త్ అండ్ పార్టీ,
1: క్షమను వహించటమే శాంతి.
2: వేర్ యూ హ్యావ్ ఫోర్బేరెన్స్, దట్ ఈస్ ట్రూ శాంతి.
1: ఓర్పును వహించటమే శాంతి.
2: To being, having fortitude, that is peace.
1: Samatvanu pondatame shanti.
2: Being, having equanimity is peace.
1: Kanuka, samatvam yogam ucchati annaru.
2: This equanimity is verily yoga.
1: Ee samatvam chetane manam yogamunu, tyagamunu sadhinchavachu.
2: Through this equanimity, you have yoga, you have peace.
1: Kanuka, manavunaku, ప్రధానమైనటువంటి నాలుగు సూత్రములు ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలే.
2: సో ఫర్ ఎవ్రీ పర్సన్ దీ సత్య ధర్మ శాంతి అండ్ ప్రేమ ఆర్ ద ఫోర్ కార్డినల్ ప్రిన్సిపల్స్.
1: ఈ నాలుగు భవనములు సరి అయినటువంటి రీతిలో మనము ఉంచుకున్నప్పుడే మన జీవితం అనేటువంటిది కొన్ని విధమైనటువంటి సార్థక మార్గంలో ప్రవేశిస్తుంది.
2: ఇఫ్ దీస్ ఫోర్ ఆర్ ఇన్ ఆర్డర్ అవర్ లైఫ్ ఆల్సో హ్యాస్ ఎ సెన్స్ ఆఫ్
1: జీవిత భవనమునకు ఈ నాలుగు లే స్తంభములు.
2: అండ్ ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ లైఫ్ దీస్ ఫోర్ ఆర్ ద ఫోర్ కార్నర్ పిల్లర్స్.
1: కనుక ఈ సౌధం అనేటువంటిది ఈ నాలుగు స్తంభములపైన ఆధారపడి ఉంటున్నదని సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడా గుర్తించాలి.
2: ఎవ్రీ పర్సన్ షుడ్ అండర్స్టాండ్ దట్ దిస్ మ్యాన్షన్ రెస్ట్ సెక్యూర్లీ ఆన్ దీస్ ఫోర్ పిల్లర్స్.
1: దీనులను మనం సేవించాలి.
2: ట్రై అండ్ సర్వ్ ద పువర్ అండ్ ద డౌన్ ట్రోడన్.
1: దిక్కులేని వారిని ప్రేమించాలి.
2: దోస్ హూ ద హోప్లెస్ కేసెస్ షుడ్ బి లుక్డ్ ఆఫ్టర్ బై అస్.
1: అక్కడ కూడా దరిద్ర నారాయణుడు ఈ స్వరూపంలో ఉన్నాడని విశ్వసించాలి.
2: దే ఆల్సో ట్రై టు బిలీవ్ దట్ లార్డ్ రిసైడ్స్ ఇన్ దెమ్.
1: ఒక్కొక్క మార్గములో ఒక్కొక్క వ్యక్తి యందు ఒక్కొక్క దివ్యత్వాన్ని పొంది ఉంటుంటాది ఆత్మతత్వం.
2: దిస్ ఆత్మతత్వ టేక్స్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ నేమ్స్ ఇన్ ఎవ్రీ పర్సన్.
1: ఇది ఆత్మకు పుట్టుక చావుక ఎప్పుడు కూడా లేదు.
2: దిస్ ఆత్మ హాస్ నో బర్త్ నో డెత్.
1: చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
2: దట్ ఈస్ వన్ విచ్ హాస్ నో బర్త్ నో డెత్.
1: ఆది మధ్యాంతరహితుడు అనాదివాడు.
2: విచ్ హాస్ నో బిగినింగ్ నో ఎండ్.
1: తాను చావక పుట్టక చంపబడక.
2: హీ కెనాట్ బి కిల్, హీ డస్ నాట్ కిల్ అండ్ నథింగ్ కెన్ ఎక్స్టర్మినేట్ ఇట్.
1: తానే ఆత్మరూపుడై ఉంటుంటాడు.
2: హీఈస్ వెరీలీ ఆత్మ.
1: దేహము ప్రధానమైనటువంటిది కాదు.
2: బాడీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్.
1: మరినపు కొంప.
2: బాడీ ఈజ్ ఎ ప్లేస్.
1: రోగముల మ్రగ్గడు సేవక గంప.
2: వే యూ హ్యావ్ ఫిల్త్ అండ్ వే యూ హ్యావ్ డిజీజ్.
1: జాత సంచలనము పొందు దుంప.
2: గివెన్ టు యాంగ్జైటీస్ అండ్ ఎజిటేషన్.
1: భవసాగర మీదకి లేని కంప.
2: కెనాట్ ట్రావెల్ త్రూ దిస్ ఓషన్ ఆఫ్
1: అంబుల పదలమ్ము మన మెప్పు దలంప.
2: ఇట్ ఈస్ ఎ షీట్ వేరింగ్ ప్రైజ్ అండ్ కాలమ్.
1: నేను నిశ్చలమని నమ్మబోకు మనసా హరిపాదములు ఆశ్రయించండి.
2: ఓ మైండ్ డు నాట్ ట్రస్ట్ దిస్ బాడీ, లుక్ ఆఫ్టర్.
1: కనుక దేహతత్వమునే మనము నిజత్వంగా మనం విశ్వసించి దీని నిమిత్తమై మనం కాలమును వ్యర్థము గావించరాదు.
2: ట్రై అండ్ సీక్ షెల్టర్ అట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ హరి. ఓ మైండ్ డు నాట్ ట్రస్ట్ దట్ ద బాడీ ఈస్ పర్మనెంట్.
1: కాలమే పరమాత్మ స్వరూపము. కాలమే పరమాత్మ స్వరూపము.
2: టైమ్ ఈస్ వెరీలీ గాడ్.
1: కాలమే సర్వస్వము.
2: గాడ్ ఈస్ టైమ్ ఈస్ ఎవ్రీథింగ్.
1: కనుక కాలమును మనం వ్యర్థము గావించరాదు.
2: సో వి షుడ్ నాట్ వేస్ట్ టైమ్.
1: కనుకనే ఉపాసన స్థానమునందు కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలదప్రమ్నాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలనియమితాయ నమః. అంత కాలమే ప్రధానము.
2: దట్స్ వై ఇట్స్ బీన్ సెడ్ దట్ గాడ్ ఈస్ టైమ్. గాడ్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్ టైమ్. గాడ్ ఈస్ బియాండ్ పాస్ట్ ప్రెసెంట్.
1: కాలమును సార్థకము చేసినటువంటి కాయమే నిజమైనటువంటి ధన్యము.
2: దట్ బాడీ విచ్ శాంక్టిఫైస్ టైమ్ ఈస్ రియలీ శాంక్టిఫైంగ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్.
1: పరోపకారార్థం ఇదం శరీరం.
2: దిస్ బాడీ ఈస్ గివెన్ ఫర్ ద సేక్ ఆఫ్ సర్వింగ్ అదర్స్.
1: ఈ విధమైనటువంటి సేవ చేసే నిమిత్తమై ఈ కాయం ధరించింది.
2: దిస్ బాడీ హెస్ బీన్ గివెన్ సో దట్ యు కుడ్ డూ సర్వీస్.
1: ప్రకృతి యొక్క వైచిత్ర్యం లోపల అనేక రకములైనటువంటి కష్టములు నష్టములు దుఃఖములు సంభవిస్తుంటాయి.
2: వన్ ఆఫ్ ద మిస్టరీస్ ఆఫ్ క్రియేషన్ ఈస్ దట్ యు హ్యావ్ దీస్ డిఫికల్టీస్.
1: ఈ జగత్తంతా ఇప్పుడు సుఖ దుఃఖ సంకర్షణాత్మక మహత్వాల తరంగమైన సాగరము.
2: దిస్ వరల్డ్ దిస్ ఓషన్ ఈస్ ఫుల్ ఆఫ్ సచ్ opposites, pairs of opposites.
1: Sukhamu dukkhamu pratyekanga undetundi kaadu.
2: There is no distinction between joy and sorrow.
1: Ivi rendu kudanu needala vantivi.
2: They are like shadows within
1: enna needala vale kudanu ventaadutuntai.
2: They are like light and shadow.
1: Ivi rendinti endu kudanu avinabhava sambandham undi.
2: They two are linked up in such a way you cannot separate them.
1: Bahya jagattuku,
2: the world outside,
1: antar prapanchamunaku,
2: and the world within,
1: ekatvam aneetundi untundadi.
2: There is a link between these.
1: ఒక్క విషయంలో మనం చక్కగా విచారించవచ్చు.
2: We can understand this in one aspect.
1: ఆహారాన్ని ఆస్వాదించేది,
2: the process of eating food,
1: ఇంద్రియాలతో ఆనందించేది,
2: what you experience through your senses,
1: మన యొక్క వాసన చేత విజృంభించేటి,
2: and whatever is given to play in terms of your sensory perceptions.
1: ఇది దేహమా ఆత్మన?
2: Is it the body or the ఆత్మ?
1: కాదు కాదు.
2: No, no.
1: సర్వాత్మ అయినటువంటి ఆత్మనే.
2: It is the ఆత్మ proper.
1: పరిమళాన్ని రుచి కేవలం పరితపించేటువంటిది ఆత్మన దేహమా?
2: ఫ్రాగ్రెన్స్ విచ్ థ్రోస్ యూ ఇన్ టు డిలైట్, ఇస్ ఇట్ ఆత్మ ఆఫ్ ద బాడీ?
1: కేవలం ముక్కు ఒక ఇంద్రియం మాత్రమే కానీ,
2: The nose is merely a sensory part.
1: అనుభవించేదంత అంతఃకరణమే.
2: But the one which experiences is that within it.
1: ఇవన్నీ కూడా కేవలం ఒక పనిముట్లు వంటివి.
2: These are all like instruments.
1: ఇవి కరణములు.
2: These are merely arms.
1: ఈ కరణముల ద్వారా ఏమాత్రం కూడా నువ్వు ఉపయోగించుకోవడానికి వినియోగం లేదు.
2: You cannot really tap that which is permanent
1: through you.
2: That's why it's been said it's the mind which will lead you to bondage or to liberation.
1: మనసే లేకుండా ఇంద్రియములు ఏమాత్రం కూడా నువ్వు పనిచేయలేవు.
2: Without the mind, the senses cannot perform.
1: ఈ మనసే ఇంద్రుడు.
2: The mind is Indra.
1: ఇంద్రియములకు అధిపతి అయినటువంటి వాడు కాబట్టి ఇంద్రుడు అని పేరు.
2: This Indra is the lord of these senses, so it's called Indra.
1: కనుక ఈ అధిపతి అయినటువంటి మనస్సు యొక్క సంకల్పం లేకుండా ఇంద్రియములు ఏమాత్రం కూడా నువ్వు కదలవు.
2: సో వితౌట్ ద మాస్టర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద మైండ్ ద సెన్సరీ ఆర్గన్స్ హావ్ నో రోల్.
1: కనుక మనసును సరి అయిన మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రారంభించడమే సాధన యొక్క ప్రారంభం.
2: సో టర్నింగ్ ద మైండ్ టు డూయింగ్ గుడ్ అండ్ సీయింగ్ గుడ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ సాధన.
1: ప్రతి ఒక్కరు కూడాను మనసును అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి.
2: ఎవ్రీవన్ షుడ్ స్ట్రైవ్ టు కీప్ ద మైండ్ అండర్
1: కంట్రోల్. మనసుకు తోచినట్లంతా కూడా మనం ప్రవర్తించరాదు.
2: యు షుడ్ నాట్ ఫాలో ద డిక్టేట్స్ ఆఫ్ ద మైండ్.
1: మనసు ఒక పిచ్చికోతి వంటిది.
2: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: దేహం ఒక నీటి బుడగ వంటిది.
2: బాడీ ఈజ్ లైక్ ఎ బబుల్ ఆఫ్ వాటర్.
1: దేహాన్ని కానీ మనసును కానీ మనం ఏమాత్రం కూడా నువ్వు అనుసరించరాదు.
2: డోంట్ గో బై ద మైండ్ ఆర్ ద బాడీ.
1: హృదయాన్ని అనుసరించాలి.
2: ఫాలో ద డిక్టేట్స్ ఆఫ్ యువర్ హార్ట్.
1: దీనిని అనేక విధములుగా కూడా హృదయ సాక్షి అన్నారు.
2: దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ద విట్నెస్ విథిన్ యు.
1: ఈ హృదయాన్ని పుట్టించడానికి అనుభవించడానికి లేక ఆచరించడానికి బుద్ధి ప్రధానం.
2: ఇట్ ఈస్ యువర్ కాన్షియన్స్ అండ్ ఇన్ ఆర్డర్ టు డూ ఇట్ ద ఇంటెలెక్ట్ ఈస్ ఇంపార్టెంట్.
1: కనుక బుద్ధిని సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
2: సో దిస్ ఇంటెలెక్ట్ షుడ్ బి ప్రొటెక్టెడ్ అండ్ గార్డెడ్.
1: కనుకనే గాంధీ కూడా చెప్పేటువంటి వాడు సబ్కు సన్మతి దే భగవాన్ అన్నాడు.
2: దట్స్ వై గాంధీ ఆల్సో యూస్ టు సే ఓ లార్డ్ గివ్ ఎవ్రీవన్ ఎ నోబుల్ మైండ్.
1: సరి అయిన బుద్ధి ఉంటే తాను సరి అయిన జీవితాన్ని అనుభవిస్తాడు.
2: వన్ హూ హాస్ ఎ గుడ్ మైండ్ విల్ ఫాలో ఎ గుడ్ లైఫ్.
1: ఎప్పుడు కూడా పరులు తప్పులు మనం ఏనాడు కూడా పట్టరాదు.
2: వీ షుడ్ నాట్ గో అబౌట్ సీకింగ్ ద ఫాల్ట్స్ ఆఫ్ అదర్.
1: పరులు తప్పులు వెతకరాదు.
2: షుడ్ నాట్ లుక్ ఫర్ దెమ్.
1: పరులు దోషములు ఏమాత్రం కూడా చూడరాదు.
2: డోంట్ లుక్ ఎట్ ద ఫాల్ట్.
1: తనలో ఉన్నటువంటి దోషములను
2: try to rectify the mistakes tanalo
1: unna tappulanu
2: and the shortcomings within you.
1: దీన్ని తాను చూచుకొని సరిదిద్దుకోవడానికి తగిన కృషి చేయాలి.
2: Try to look at them and try to rectify them.
1: తన తప్పులు తాను సరిదిద్దుకున్నటువంటి వాడే సరైన మార్గంలో ప్రవేశిస్తాడు.
2: One who can rectify his own shortcomings can follow the
1: నిరంతరము పరుల దోషములనే మనం పాటిస్తూ పోవటం చేత మన హృదయం కూడా నువ్వు దోషమయమైపోతుంది.
2: Can follow the good path. One who looks for the shortcomings in others, you are filling your heart itself with bad things.
1: కనుక ఎవరిని కూడా మనం బాధించడానికి ప్రయత్నించకూడదు.
2: సో వీ షుడ్ నాట్ హార్మ్ ఎనీబడి ఎల్స్.
1: పరులు తప్పులు వెతికేటువంటిది ఎవరు?
2: హూ ఈజ్ ఇట్ దట్ లుక్స్ ఫర్ ద ఫాల్ట్స్ ఆఫ్ అదర్స్?
1: కేవలం దుష్టుడే.
2: వన్ హూఇస్ ఈవిల్ మైండెడ్.
1: సజ్జన మార్గంలో ప్రవేశించినటువంటి వాడు పరదోషమును ఏమాత్రం కూడా వెతకడు.
2: వన్ హూ హాస్ టేకెన్ ద నోబుల్ పాత్ విల్ నెవర్ సీక్ ద ఫాల్ట్స్ ఆఫ్ అదర్స్.
1: కనుకనే ఆంధ్రప్రదేశంలో అప్పుడప్పుడు చెప్తుంటారు,
2: దట్స్ వై
1: కుక్కలు చెప్పులు వెతుకుతాయి, దుష్టుడు తప్పులు వెతుకుతాడు అని.
2: That's why in Andhra Pradesh there is a saying which goes, the dog is after chappals and sandals and footwear, and the evil minded is after mistakes and shortcomings.
1: కనుక మనం నిరంతరం ఇతరుల దోషములే వెతుకుతున్నామంటే మనం కేవలం దుష్టులమనే చెప్పొచ్చు.
2: సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ షార్ట్ కమింగ్స్ ఇన్ అదర్స్, యు ఆర్ ఎన్ ఈవిల్ మైండెడ్ పర్సన్.
1: తప్పులు లేనిటువంటి మానవుడు లోకంలో ఉండడు.
2: దేర్ ఇస్ నోబడీ హూస్ బియాండ్.
1: ఏదో కొంత తప్పులు ఉంటుంటాయి.
2: సర్టెన్లీ దేర్ ఆర్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ మిస్టేక్స్.
1: కానీ వాటి యందు మనం దృష్టిని ప్రసరించరాదు.
2: బట్ వీ షుడ్ నాట్ గో బై దెమ్.
1: అందరినీ చూచి ప్రేమించడానికి ప్రయత్నించాలి.
2: యు ట్రై అండ్ లవ్ ఆల్ ద అదర్స్ అరౌండ్ యూ.
1: తప్పులు ఎన్ను వాడు తమ తప్పులు ఎరుగరు.
2: నౌ వన్ హూ లుక్స్ ఫర్ ఫాల్ట్స్ ఇన్ అదర్స్ కెనాట్ ఫైండ్ హిస్ ఓన్ ఫాల్ట్స్.
1: అందరి యందు సోదరత్వమును,
2: దిస్ బ్రదర్హుడ్ ఇన్ ఎవ్రీ వన్.
1: అందరి ఎందుకు దివ్యత్వాన్ని మనం అనుభవించినప్పుడే,
2: అండ్ సీక్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ ద డివినిటీ ఇన్ ఆల్,
1: దైవ ప్రేమకు నీవు పాత్రుడవుతావు.
2: యూ విల్ బికమ్ డిజర్వింగ్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్.
1: ఎవరు దైవానికి పాత్రుడు, ఎవరు దైవానికి సన్నిహితులు అని మనం ప్రశ్నించుకున్నప్పుడు, సర్వులను ప్రేమించినటువంటి వాడే దైవానికి సన్నిహితుడు.
2: హూస్ క్లోజ్ టు గాడ్, హూ హాస్ సెక్యూర్డ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, దాట్ పర్సన్ who has loved all beings,
1: దైవాన్ని ప్రసన్నులు గావించిన సమయమునందే సర్వస్వాన్ని కూడా ప్రసన్నులు గావించిన వారు.
2: Once you have pleased God, you have pleased everybody, everything around you.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: కేవలం దేహమునకు పుట్టిన దినమని,
2: that this body has a birthday.
1: ఈ భౌతికమైనటువంటి యొక్క కార్యములు యందు మనం జీవితాన్ని వ్యర్థం గావించుకోరాదు.
2: We should not waste away our time in these worldly things.
1: ఏనాడు మన హృదయములో నిర్మలమైనటువంటి భావములు, నిశ్చలమైనటువంటి తత్వములు, నిస్వార్థమైనటువంటి యొక్క సేవకులు ఈ హృదయములో ప్రకటిస్తారు, ప్రభవిస్తారో, ఏనాడు దానిని అనుభవిస్తారో, ఆనాడే నిజమైనటువంటి నీ జన్మకు సార్థక దినము.
2: దట్ డే వేర్ సెరీన్ థాట్స్ పర్వేడ్ యువర్ మైండ్, వేర్ స్టెడీనెస్ ఆఫ్ పర్పస్ కమ్స్ ఇన్ టు బీయింగ్, వేర్ యు ఆర్ ఎట్ పీస్ విత్ యువర్ సెల్ఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్సెస్, దట్ ఈస్ ద డే వేర్ యూ షుడ్ రిగార్డ్ ఇట్ యాజ్ ద డాన్ ఆఫ్ ఎ న్యూ డే.
1: కాబోయేటువంటి వారు, సాధకులు కాబోయేటువంటి వారు,
2: దోస్ హూ ఆస్పైర్ టు బికమ్ సాధకర్,
1: సర్వేశ్వర అనుగ్రహాన్ని పొందదలిచినటువంటి వారు,
2: హూ వాంట్ టు సెక్యూర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్,
1: పల్లెల్లో ప్రవేశించి,
2: షుడ్ గో టు ద విలేజెస్.
1: ఈ బాధలతో కృంగిపోయేటువంటి వారికి,
2: వన్ హూ ఆర్ వెయిట్ డౌన్ విత్ దీస్ సారోస్,
1: తగిన సేవలు చేసి,
2: పెర్ఫార్మింగ్ సేవాస్ టు సచ్ పీపుల్,
1: ఆ జీవులను ఆనందపరచడానికి ప్రయత్నించాలి.
2: బై బ్రింగింగ్ రిలీఫ్ అండ్ జాయ్ టు సచ్ పీపుల్,
1: సేవనే ప్రధానమైనటువంటి యొక్క సాధన.
2: ఇట్ ఈస్ ది సర్వీస్ అండ్ సర్వీస్ ఈస్ ద ట్రూ సాధన.
1: ఈ సేవ అనేటువంటి దాన్ని వదిలి ఎన్ని విధములైనటువంటి సాధనలు చేసినప్పటికీ ఇది ప్రయోజనం లేదు.
2: లీవ్ అవుట్ సేవ, యు డూ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సాధన, ఇట్ ఇస్ ఆఫ్ నో యూజ్.
1: శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, ఈ సేవ అనేటువంటిది చాలా విష్ణుత్వానికి సమీపత్వాన్ని చేకూరుస్తుంది.
2: వన్ ఆఫ్ ది డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ వర్షిప్, ఎ వెరీ ఇంపార్టెంట్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ సర్వీస్.
1: కనుక ఇప్పుడు ప్రకృతి వైచిత్యం చేతను, కొన్ని విధములైనటువంటి వికల్పం చేతను, అనేక ప్రాంతములలో ఈ యొక్క అతివృష్టి, అనావృష్టి అనేటువంటిది ప్రారంభించి, తద్వారా అనేక మంది బాధలు పడుతున్నారు.
2: ఇన్ టర్మ్స్ ఆఫ్ నెల్లూరు జిల్లాలో
1: అధిక వృష్టి ప్రారంభమై అనేక విధమైనటువంటి నష్ట కష్టములకు గురి అయిపోయారు.
2: ఓన్లీ రీసెంట్లీ దే ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ ఎఫెక్టెడ్ బై ది సైక్లోనిక్ స్టార్మ్.
1: సాధ్యమైనంత వరకు,
2: యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్,
1: మన ఖర్చులను కూడా తగ్గించుకుని,
2: బై ట్రైంగ్ టు పుట్ ఎ సీలింగ్ ఆన్ అవర్ ఓన్ ఎక్స్పెండిచర్,
1: అట్టి బాధలలో గురి అయినటువంటి వారికి,
2: దోస్ హూ హావ్ బీన్ ఎఫ్లిక్టెడ్ దాస్,
1: అట్టి కష్టములకు చిక్కులుకున్నటువంటి వారిని,
2: దోస్ హూ ఆర్ సబ్జెక్టెడ్ టు సచ్ అన్కామన్ మిజరీ,
1: తగినటువంటి సేవలో మీరు పాల్గొనాలి.
2: ట్రైంగ్ టు బ్రింగ్ రిలీఫ్ టు సచ్ పీపుల్, డూ సమ్ సర్వీస్.
1: నెల్లూరు జిల్లా నుంచి వచ్చినటువంటి సేవాదళ సభ్యులంతా కూడాను ఈ కార్యంలో రేపటి నుంచి ప్రవేశించి తగినటువంటి సాయం చేయాలి.
2: Now those Sevadal members belonging to the Nellore district should plunge into such service activities from tomorrow itself.
1: Inte kaakunda parisar prantramulu varainatundi Guntooru, Krishna, West Godavari, veerandaru kudanu andulo palgoni ee sevalo meeru jeevithanni saarthakam chesukondi.
2: Not only that, the neighboring districts in terms of Guntur, Krishna and West Godavari districts, they also should join this service activities and sanctify
1: yourself. Toti sodari sodari mandalanta kudanu baadala padutunte manamu ee vidhamainatundi chustu నిర్లక్ష్యంగా ఉండటము సరి అయినటువంటిది కాదు.
2: వెన్ యువర్ ఓన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆర్ సఫరింగ్ దస్, వీ షుడ్ నాట్ బి మియర్ ప్యాసివ్ స్పెక్టేటర్స్, ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ అవర్ పార్ట్.
1: బాధలు ఏనాడైనా ఎవరికైనా కూడా కలగవచ్చు.
2: సర్టన్లీ సఫరింగ్ వుడ్ కమ్ టు ఎవ్రీ పర్సన్.
1: కనుక ఈనాటి బాధలు పడేటువంటి వారిని మనం ఆదుకున్నప్పుడే రేపటి దినం మన బాధలను ఆదుకునేటువంటి వారు ఉంటారు.
2: వెన్ యూ గో టు ద హెల్ప్ ఆఫ్ ద సఫరింగ్ వన్స్ నౌ, టుమారో అదర్స్ విల్ కమ్ టు యువర్ మూమెంట్ ఇన్ యువర్ మూమెంట్ ఆఫ్ డిస్ట్రెస్.
1: ఒక విధమైనటువంటి అపేక్షతో కూడా మనం సేవలు చేయరాదు.
2: And again, we should not go for the sake of winning praise and acclaim.
1: Nirapekshato,
2: without having any
1: nishkama karmalu acharinchali,
2: indulging in selfless service.
1: Bhagavad Gita lo pradhanamainatundi yokka sukti adiye.
2: This is the first principle in the Bhagavad Gita.
1: Nishkama karma.
2: This selfless service.
1: Idi sthita pragna lakshanam.
2: This is the hallmark of any
1: kanuka
2: person who has equanimity of purpose. Therefore,
1: inadu pradhanamainatundi aadeshamu.
2: Today the primary injunction being given to you is
1: sarva jeevanunu preminchi,
2: love all living forms and beings,
1: daiva anugrahamunu pondutakai,
2: in order to secure the grace of God,
1: nitya prarthanalayandu,
2: in your daily worship,
1: loka samasta sukhino bhavantu,
2: may all wherever they are enjoy peace, prosperity,
1: sarvulu kudanu chemanga untundali,
2: let all beings be safe,
1: sarva deshamunu kudanu chemanga untundali,
2: let all countries enjoy peace and prosperity.
1: Oka bharat deshamaneetvanti yokka sankuchitamaina bhavamu unchukoraadu.
2: You should not have this narrow feeling that only India should prosper or benefit.
1: Vichara bhavamuto,
2: have this broad mind, broad thoughts.
1: Meeru sevalu cheyataniki prayatninchali.
2: Do your service in the form of a broad vision.
1: Vichara hrudayame lekundina,
2: without this broad mindedness,
1: sarva sadhanalu kudanu kevalamu oka vyaktam aipothayi,
2: all your service would become useless and fruitless.
1: Kanaka neti nundi,
2: therefore from today,
1: raboye 60th birthday, 60th samvatsaramulo birthday ani meeru anukuntunnaru,
2: and what is coming now around the corner is the 60th birthday, or that's how you look at it.
1: Ee lopala meeru sankalpinchukunnatundi 6000 gramamulu kudanu sampurna truptito meeru sevalu cheyali.
2: And before this deadline of the 60th birthday, the 6,000 villages which have been taken up by you, you must try and achieve the targets.
1: ఒక్కొక్క పల్లెకు కూడాను విద్యను అందించాలి.
2: Achieve the targets laid down.
1: విద్యా సంస్థను స్థాపించాలి.
2: In every village have